0: మనం బోధించుకోవచ్చు.
1: దిస్ డివినిటీ కెన్ బి టాట్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: గమ్యం ఒక్కటే,
1: బట్ గోల్ ఇస్ వన్.
0: ధన్యం ఒక్కటే,
1: గోల్ ఇస్ వన్.
0: ఈ గోల్ను మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ ఎయిమ్ ఎట్ దిస్ గోల్.
0: గోల్ను మర్చిపోతే మనం ఏమి జయం పొందలేము.
1: వీల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇఫ్ వీ ఫర్గెట్ దిస్ గోల్.
0: చాలా మంది పిల్లలు ఆడుతుంటారు ఫుట్బాల్.
1: మెనీ బాయ్స్ ప్లే ఫుట్బాల్.
0: ఈ ఫుట్బాల్ ను ఎంతవరకు కాలుతో కొడతారు?
1: How long can you hit with your leg?
0: ఎప్పుడు కాలుతోనే కొడుతుంటారు. అక్కడ వాడు కొడుతుంటాడు, ఇక్కడ వాడు కొడుతుంటాడు.
1: యూ జస్ట్ హిట్ ఇట్ విత్ యువర్ ఫుట్.
0: కాలు దెబ్బలు ఈ ఫుట్బాల్ కు తప్పక తప్పింది కాదు.
1: ద ఫుట్బాల్ ఈస్ బౌండ్ టు ఫేస్ ది హిట్.
0: ఎంతవరకు దీనికి తప్పది?
1: How long does it last?
0: ఫుట్బాల్ లో గాలి ఉన్నంత వరకు వాడు కొడతాడు, వీడు కొడతాడు.
1: So long the football is full of air blown, it will receive hits.
0: అందులో గాలి పోయితే అప్పుడు చేతికి అందుకుంటాడు.
1: When once this ball is deflated, it will be picked up.
0: అదే విధంగానే ఈ జీవితం అనేటువంటి ఒక ఫుట్బాల్ గేమ్.
1: So human life is a football game.
0: అక్కడ ఆరు మంది ఉంటారు, ఇక్కడ ఆరు మంది ఉంటారు.
1: Six that side and six this
0: side. ఈ ఆరు మంది దుర్మార్గులు ఒక తట్టు ఉంటారు, సన్మార్గులు ఒక తట్టు ఉంటారు.
1: Six wicked on one side, six good on one side.
0: జరుగుతూనే ఉంటుంది.
1: There's a conflict between good and wicked constantly.
0: ఈ యొక్క యుద్ధం జరుగుతూనే ఉంటుంటది.
1: There is war between the two.
0: ఈ సంఘర్షణ జరుగుతూనే ఉంటుంటది.
1: This fighting goes on.
0: అయితే ఈ ఆరు ఎవరు?
1: Who are these six?
0: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యములు.
1: The lust, greed, avarice.
0: ఈ ఆరు మంది ఒక వైపున.
1: All the six.
0: సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస, ప్రకృతి ధర్మము.
1: The six wicked on one side, the six noble on the other side.
0: ఈ ఆరు మంది ఒక వైపున కొడుతుంటారు.
1: All the six this side and that side hit the ball.
0: But దీనికి గోల్ ఒకటి ఉండాలి.
1: But there is a goal one.
0: అది రెండు స్తంభములు నాటి ఉంటారు.
1: The two poles on
0: ఈ రెండు స్తంభములకు మధ్యలో పోయినప్పుడు గోల్ అవుతుంది, కానీ బయట పోతే అవుట్ అవుతుంది.
1: When the ball passes off between the two ends of the goal, then you will be getting it.
0: హేమనసుకింప హేమతారక విద్య, పరమనసుకింప బ్రహ్మ విద్య. ఈ రెండు విద్యల్లోనూ మనం మార్తేరాలి.
1: To be happy in this world, we should have secular knowledge.
0: Aviye manaku limit.
1: The spiritual knowledge for the other world. Ee
0: nidiki madhyama manam daipanetundi goal kottinappudu idi divyamainatundi vijayanni sadhisthundi.
1: These are the two goals. When you hit it, you will be successful in the game of life.
0: Idi dharma vidya brahma vidya rendu vidyalaku madhyalo lenappudu adi out aipothundi.
1: When it is not between these two points of the goal, it is a waste.
0: Appudu em avutundi? Punarapi jannam punarapi maranam.
1: Then what happens? You will be born again
0: and die. Ee goal madhyalo poyindi punarjanma navidyate.
1: When once you hit at the goal, you will not be born again.
0: No life, no.
1: There's no life.
0: No birth.
1: No birth.
0: కాబట్టి బర్త్ ఉన్నప్పుడు డెత్ వస్తుంది.
1: వేర్ దేర్ ఇస్ బర్త్,
0: బర్త్ లేనప్పుడు డెత్ ఎక్కడ ఉంది?
1: When there's no birth, where's death?
0: మోక్షం అన్నారు.
1: This is called liberation.
0: మరొక విత్తనంగా ఉండదు అది.
1: It will never be a seed again.
0: ఈ సంబంధమైనటువంటి ఒక సత్వమని మనం గుర్తించాలి.
1: We should know this principle behind this.
0: కనుక
1: so
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: మీరందరూ ప్రేమమయులి.
1: You are all embodiments of love.
0: Ananda pipasuli.
1: You aspire bliss.
0: Atma swarupuli.
1: Embodiments of atma.
0: Bhavani meer tappaka abhirudhi parchukondi.
1: Strengthen this feeling more and more.
0: I am not man. I am God.
1: Let's start repeating. I am not man. I am God.
0: దేహము మ్యాన్ తత్వమే కానీ నేను దేహం కాదు.
1: This manhood applies to the body, not to me.
0: మలమూత్ర దుర్గంధ మాంసరక్తం గాని పునుగు జవ్వాజీలు పుట్టబో.
1: The human body is full of fecal matter and horrible urine. It's dirty place.
0: రోగములు ముగ్గెడు గంప.
1: Afflicted by diseases.
0: జాతకం చలనము బొందు దుంప.
1: It perinates like a life.
0: భవసాగరమేకలేని కంప.
1: It's full of bones.
0: అమూలమైన మప్పు దలంప.
1: And it's full of bones.
0: నిశ్చలమని నమ్మబోకు మనస.
1: Don't think, oh mind, the body is permanent.
0: ఈ దేహం అనేటువంటి ఒక ఉపాధి.
1: Body is a vesture.
0: అందులో ఉన్నటువంటి ఒక చైతన్యమే మన యొక్క స్వరూపము.
1: There lies the awareness, our true form.
0: నీవు నాశరహితుడు కాదు, నాశము ఉన్నటువంటి వాడు కాదు.
1: You are not perishable.
0: నీ ఆత్మతత్వం నిరంతరం కూడా నాశరహితమే.
1: You are immortal atma.
0: కనుక అట్టి ఆత్మతత్వాన్ని భావించుకుని
1: holding on to this atmic
0: దేహం
1: principle.
0: ఒక ఉపాధి కానీ విశ్వసించు.
1: టేక్ దిస్ బాడీ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఉపాధి ఉపాధి.
1: బాడీ ఇస్ ఓన్లీ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
0: బాడీ, మైండ్, ఇన్ సెన్సెస్, ఇవన్నీ కూడా ఉపాధులే.
1: బాడీ, మైండ్, ఇంటెలెక్ట్, సెన్సెస్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్, నెగటివ్.
0: ఈ నెగటివ్స్ ను పాజిటివ్ లోపల ఉండి అన్ని నడిపిస్తూ ఉంటుండాలి.
1: అండ్ ఇట్స్ ద పాజిటివ్ బిహైండ్ దట్ మేక్స్ దిస్ నెగటివ్స్ వర్క్.
0: నీవు పాజిటివ్ థాట్స్ ని డెవలప్ చేసుకో.
1: డెవలప్ పాజిటివ్ థాట్స్.
0: అప్పుడే నీవు ధన్యుడైపోతావు.
1: దెన్ యుల్ వర్క్ ఫర్ రిడెంప్షన్.
0: ఈ తుచ్చమైనటువంటి, అనిత్యమైనటువంటి, అశాశ్వతమైనటువంటి వాటి మనసు అభివృద్ధి పరచుకోవద్దు.
1: డోంట్ అలౌ యువర్ మైండ్ టు ట్రెడ్ అలాంగ్ ద ఫ్లీటింగ్ ఎఫిమరల్ మొమెంటరీ జాయ్.
0: అందరికీ శాంతి లభిస్తుంది.
1: దెన్ ఎవ్రీబడి విల్ అటైన్ పీస్.
0: ఈ శాంతిని మనం అనుకోవడమే కాకుండా మన స్వార్థం కోసం కాకుండా దేశ జగత్తు కోసం కూడా ఈ శాంతిని మనం చాటాలి.
1: లెట్ us ఎక్స్పీరియన్స్ దిస్ పీస్ అండ్ షేర్ ఇన్ దిస్ వరల్డ్.
0: అప్పుడే మన జన్మం కూడా సార్థకమవుతుంది, జగత్తు కూడా పవిత్రమైపోతుంది.
1: దెన్ అవర్ లైఫ్ వుడ్ బి లిబరేటెడ్ అండ్ ద వరల్డ్ వుడ్ బి హ్యాపీ.
0: హరి హరి హరి హరి భజన కరు.

0: ജീവ ഏവം സദാശിവം വേദനൈകം മനയോര്യസ്തു ആത്മഗ്നോ നചേതര. പ്രേമസ്വരൂപുലാണ്
1: എംബോഡിമെന്റ്സ് ഓഫ് ലവ്.
0: శివుడే దేవుడు, శివుడే జీవుడు, జీవుడే శివుడు. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తియే నిజమైన జ్ఞాని.
1: శివ ఇస్ గాడ్, గాడ్ ఇస్ శివ. ది ఇండివిజువల్ ఇస్ డివైన్, డివైన్ ఇస్ ద ఇండివిజువల్. ద యూనిటీ ఆఫ్ ది టూ, ద ఇండివిజువల్ అండ్ ద డివైన్, ఈజ్ రియలైజ్డ్ by the one of wisdom.
0: Vidyarthulara, vidyarthinilara,
1: students, boys and girls,
0: manavattvamu chaala dullabhamainatundi.
1: The human life is very rare.
0: Ee manavattvamulo దివ్యత్వం అనేటువంటిది ఏ రీతిగా ఇమిడి ఉన్నది?
1: హౌ ద డివినిటీ ఇస్ లేటెంట్ ఇన్ హ్యుమానిటీ.
0: మదాత్మ, సర్వభూతాంతరాత్మ, ఇదియే దీనికి ప్రమాణం. నా యందున్నటువంటి ఆత్మనే సర్వుల యందు కూడాను ఉన్నటువంటిది ఒక్కటే అనే సత్యాన్ని నిరూపించినటువంటిది ఏకత్వ భావం.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఆర్ యూనిటీ ఈజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ వే. ద స్పిరిట్ ఇన్ మీ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీ వన్.
0: మానవత్వం నందున్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి ఒక్క మానవుడికి మాత్రమే సరైన అధికారం ఉన్నది.
1: ఇస్ ఓన్లీ మ్యాన్ ఎండోర్డ్ విత్ దిస్ అథారిటీ టు రియలైజ్ ద డివినిటీ విత్ హిమ్.
0: మానవుని యందు పంచకోశములు కలవు.
1: మ్యాన్ హ్యాస్ గాట్ ఫైవ్ షీట్స్.
0: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ.
1: దర్ ఫైవ్ షీట్స్. ద షీట్ ఆఫ్ ఫుడ్, ద షీట్ ఆఫ్ లైఫ్, ద షీట్ ఆఫ్ మైండ్, ద షీట్ ఆఫ్ విజ్డమ్ అండ్ ద షీట్ ఆఫ్ బ్లిస్.
0: నాలుగవది అయినటువంటి విజ్ఞానమయమును గుర్తించేటువంటి వారు ఒక్క మానవుడు తప్ప అన్య జీవులకు ఇది అర్థం కాదు.
1: ది అదర్ క్రీచర్స్, లివింగ్ బీయింగ్స్ కెనాట్ అండర్స్టాండ్ ద ఫోర్త్ వన్, ద షీత్ ఆఫ్ విజ్డమ్, ఎక్సెప్టింగ్ మ్యాన్.
0: కనుకనే మానవుడు చాలా అధికుడు.
1: అండ్ హెన్స్ హ్యూమన్ బీయింగ్ ఎక్సెల్స్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్.
0: సర్వలు ఎందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అని గుర్తించడము, మానవుని ఎందున్నటువంటి జ్ఞానతత్వాన్ని మానవుడు మాత్రమే గుర్తించడం, ఇది మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వం కాక మరి ఏమిటి?
1: ద అబిలిటీ టు నో ద డివినిటీ విత్ ఇన్ అండ్ ద కెపాసిటీ టు అక్వైర్ విజ్డమ్ అండ్ టు నో ద డివినిటీ విత్ ఇన్ ఆర్ ద టూ ఆర్ ది క్వాలిటీస్ దట్ మ్యాన్ ఇస్ ఎండోర్డ్ విత్, గిఫ్టెడ్ విత్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: మానవుడే జీవుడు, జీవుడే దేవుడు అన్నట్టు దీనికి సరైన అంతరార్థాలు అనేకంగా ఉంటున్నాయి.
1: That the individual is the soul or the spirit and the spirit is divine, this is interpreted in varied ways.
0: Sarva jeevulu yendu undinatvanti oka moha tattvanni manava yendu kodanu nirupistu vachadu.
1: And this kind of the spirit in all of the living beings is explained interpreted by man.
0: Aithe sarva jeevulu yendu kodanu moham anetvanti unnadi.
1: However, there is this attachment, moha, in all of the beings.
0: కాని మానవుడు మాత్రమే మోహమును క్షయము గావించుకొని మోక్షమును పొందుతూ వచ్చాడు.
1: But it is only man who can just reduce his attachment, moha, kshaya, and work for moksha or liberation.
0: కనుకనే మానవుడే దేవుడు.
1: And hence human being is divine himself.
0: ఇట్టి దైవత్వం అనేటువంటిది ఒక్కటి ఎందు కాదు, అనేకత్వంలో కూడాను దైవత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: అండ్ దిస్ ఇన్ ఫ్యాక్ట్ ప్రూవ్స్ ద డివినిటీ ప్రజెంట్ ఇన్ ది మల్టిప్లిసిటీ ఆర్ డైవర్సిటీ.
0: మాయకు సత్వ రజో తమో గుణములు మూడు మూలాధారము.
1: ఫర్ ది ఇల్యూషన్ ద ఫౌండేషన్ హ్యాపన్స్ టు బి ద త్రీ అట్రిబ్యూట్స్ ద ఇనర్షియా ద ఎమోషన్ అండ్ దట్ ఆఫ్ పయస్.
0: మోహమునకు ధనేషణ దారేషణ పుత్రేషణ ఈ మూడు కూడాను మూలాధారము.
1: ఫర్ ఇల్యూషన్ ద ప్రైమార్డియల్ principles, foundations happen to be the attachment towards money, the wife and the progeny.
0: రజోగుణ సాత్విక రత్వమునకు కూడాను నిర్మూలము గావించుకున్న తర్వాత వాడు మానవుడు కాదు. మాయ తన దగ్గర ఉండదు.
1: When once he transcends these three attributes, he will be distanced from this illusion and he is no longer a simple human being.
0: మానవుడు మాయ నుండి వేరు కావాలని తలంచినప్పుడు సాత్విక రజో తమో గుణములను దూరం చేసుకోవాలి.
1: ఇఫ్ హీ వాంట్స్ టు గెట్ అవే ఫ్రమ్ దిస్ ఇల్యూషన్ ఆర్ డెల్యూజన్ హీ షుడ్ కట్ ఆఫ్ ద త్రీ అట్రిబ్యూట్స్.
0: ఆ త్రిగుణములు ఉండినంత వరకు కూడాను మాయ అతన్ని వీడదు.
1: సో లాంగ్ హీస్ బౌండ్ బై ది త్రీ అట్రిబ్యూట్స్ హీస్ డ్రౌన్డ్ ఇన్ ఇల్యూజన్.
0: ఇంకా మోహమును ఏ రీతిగా మనము సంరక్షించుకోవాలి?
1: Well, how are we to get away from
0: mohamunu ye reethiga manam tyajinchali?
1: How to give up this attachment?
0: Dhaneshana dhareshana putreshana ee moodu rahitamainatundi yokka manasuke ee yokka moham nirmoolam avutundi.
1: This attachment is due to these three factors of wealth, the wife, the family and the children.
0: Tanuka manavuni endunnatundi maya tattvamunu మానవుని ఎందున్నటువంటి మోహతత్వమును మనము నిర్మూలం గావించుకొని నిశ్చింతగా మనం బ్రతకాలనుకుంటే ఈ మూడింటిని మనం త్యజించాలి.
1: ఇన్ ఆర్డర్ టు కట్ ఆఫ్ ఫ్రమ్ కట్ ఆఫ్ దిస్ ఇల్యూషన్ ఇన్ ఆర్డర్ టు కట్ ఆఫ్ దిస్ అటాచ్మెంట్ అండ్ టు బి స్టడీ అండ్ ప్యూర్ అండ్ స్టడీ వీ హ్యావ్ టు కిల్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్.
0: ఇంకా అతరం చరమే వచ అనింది భగవద్గీత.
1: గీతించేవాడిని
0: చరించక నిశ్చలంగా ఉండినటువంటి వాడిని నేనే అని
1: గీత డిస్క్రైబ్స్ ద డివినిటీ యాజ్ వన్ దట్ ఈస్ మొబైల్ అండ్ ఇమ్మొబైల్.
0: ప్రతి మానవుని ఎందు కూడాను చరాచరములు రెండు కూడాను సాక్షాత్కరిస్తూ వచ్చాయి.
1: దీస్ టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ మొటిలిటీ అండ్ ఇమ్మొటిలిటీ ఆర్ ప్రజెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద లివింగ్ క్రీచర్స్.
0: నీటిలో నింపినటువంటి కడవను కడవలోనా నీరున్నది కడవ వెలుపల నీరుంటాయి.
1: When once the earthen pot is sunk in water, you find water in the pot and around the pot.
0: Kanukune antarpahichata sarvavyapya narayana sutaha.
1: And hence the principle of God is present inside and also outside.
0: Agnilo kalchinatvanti yokka inapa mukkanu lokala veedi unnadi baita veedi unnadi.
1: When iron is kept in furnace, you find the heat inside and also outside the iron rod.
0: Adhe vidhamgane manavuniki velupala manavuniki lopala sarvatra kudunu unnatundi daivattam okkate.
1: So the very same principle of divinity is present within and outside man.
0: Ikkada kevalam pratyekinchi rendu sthanamulu kadu.
1: Here not two positions.
0: Antarbhavam nandunnatundi atma tattvame బహిర్ముఖం నందు మనకు వెలుపుడుతుంటాయి.
1: ద ఇమ్మనెంట్ లేటెంట్ ద ఫీలింగ్ ఆఫ్ ది స్పిరిట్ రిఫ్లెక్ట్స్ అవుట్ సైడ్.
0: దీనిని రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అన్నారు.
1: దిస్ భగవాన్ కాల్స్ ఇట్ యాజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: మన నుండి ఆవిర్భవించేటువంటి ప్రతి పదములు కూడాను లోపల ఉండినటువంటి వాటి యొక్క రిఫ్లెక్షనే.
1: What all that we say outside is a reflection of the inner self.
0: Lopane reality lekapothe reflection raavadaniki veelu kaadu.
1: When there's no reality within, there can't be side man.
0: Ikkada kevalam pratyekinchi rendu sthanamulu kaadu.
1: Here not two positions.
0: Antarbhavam nandunnatundi atma tattvame

0: But all that we say outside is a reflection of the inner self.
1: లోపలే రియాలిటీ లేకపోతే రిఫ్లెక్షన్ రావడానికి వీలు కాదు.
0: When there's no reality within, there cannot be reflection.
1: కనుక రియాలిటీ లోపల ఉన్నది.
0: Reality is within.
1: రిఫ్లెక్షన్ బయట ఉన్నది.
0: Reflection is outside.
1: ఈ సౌండ్ లోపల ఉన్నది.
0: There is sound inside.
1: సౌండ్ లోపల ఉన్నది.
0: The sound,
1: sound బయట ఉన్నది.
0: Sound inside and resound outside.
1: Action లోపల ఉన్నది. Reaction బయట ఉన్నది.
0: Action is within, reaction without.
1: Reflection, reaction. ఈ సౌండ్ ఈ యొక్క సౌండ్ రెండింటి యొక్క ఏకత్వమే ఈ చరాచర ప్రకృతి యొక్క సంబంధము.
0: The combination of action and reaction, sound and resound, the object and the reflection speak of the reality.
1: కానీ ఇట్టి సత్యాన్ని ప్రాచీన మహర్షులు ప్రపంచానికి ప్రబోధించి అనేక మంది ఋషులను దీని యొక్క ఏకత్వానికి తీసుకుని వచ్చాడు.
0: Ancient sages have taught this principle of truth all over and brought in this identity of the two.
1: సామాన్యమైనటువంటి మానవుని కూడాను మహత్తరమైనటువంటి ఒక వ్యక్తిగా రూపొందింపచేసింది.
0: The ancient teachings made an ordinary man into an exalted personality.
1: ప్రాచీన విద్యలన్నీ కూడాను కేవలము అంతర్భావంతో కూడినటువంటివి.
0: All the ancient knowledge has got the inner significance.
1: కేవలం గ్రంథముల పరిచయం కాదు.
0: It is not academic, textual knowledge.
1: బహిర్ముఖమైనటువంటి ఒక ఆనందం కాదు.
0: It is not outward pleasure.
1: అంతర్ముఖమైనటువంటి ఒక విద్యలే ఇవన్నీ.
0: That is all the wisdom of the inner being.
1: పూర్వము యావత్ ప్రపంచంలో కూడాను 100 కోట్ల మానవులు ఉండేటువంటి వారు.
0: Earlier, the world population is 100 crores.
1: కానీ ఈనాడు చూస్తే 560 crores అయిపోయినాయి.
0: And today world population is 560 crores.
1: కానీ జనం పెరిగినారు.
0: Population has gone.
1: జనాభా అభివృద్ధి అయింది.
0: Population has increased.
1: కానీ మోక్షాపేక్ష అనేటువంటిది సన్నగిల్లిపోతూ వచ్చింది.
0: But innate desire for liberation is on the decline.
1: ప్రాచీనుల యందు మోక్షాపేక్ష అనేటువంటిది అమితంగా ఉండేటువంటిది.
0: In ancient good old days, there was pining, yearning for liberation.
1: 75% ఈ విధమైన వాంఛలతో జీవించుతూ వచ్చేవారు.
0: In olden days, 75% of the world population wanted liberation.
1: ఈనాడు 20% కూడాను మోక్షాపేక్ష కలగాల వారు లేరు.
0: In today's population, not even 20% desire liberation.
1: కారణం ఏమిటి?
0: Why?
1: భౌతికమైనటువంటి వాంఛల చేత,
0: the worldly desire,
1: భౌతికమైన విద్యల చేత,
0: the worldly knowledge,
1: కూటి యొక్క దీనికోసమని,
0: for living,
1: కోటి వేషములు వేస్తూ,
0: they undertake many ways,
1: వీడి చదువంతా కూడా కేవలము ఒక ఆహారం వినియోగించుకునే చదువుగా రూపొందుతుంది.
0: All his knowledge, all his attempts are only to eke out his living.
1: పొట్ట నింపుకునేటువంటి చదువు ఎంత మాత్రం మోక్షాపేక్షను కలిగించేస్తుంది.
0: The education that helps you to fill your stomach or belly will not help you to attain liberation.
1: కనుకనే ఈనాటి విద్యలన్నీ కూడా కేవలము మోక్షాపేక్షను కలిగించేటువంటివి కాదు.
0: The modern education will not inculcate the desire for liberation.
1: మోహాపేక్షను కలిగిస్తూ వచ్చాయి.
0: In fact, it leads to bondage.
1: ఆనాటి విద్యార్థులు మోహాన్ని క్షయం చేసుకుని మోక్షాన్ని ఆశిస్తూ వచ్చారు.
0: స్టూడెంట్స్ ఇన్ దోస్ డేస్ దే హావ్ రిడ్యూస్డ్ దిస్ అటాచ్మెంట్ అండ్ దే డెవలప్ డిజైర్ ఫర్ లిబరేషన్. వాట్ ఇస్ దిస్ అటాచ్మెంట్?
1: పచ్చి పచ్చి మృగాదులు కూడా ఉండేటువంటి మోహము.
0: దిస్ కైండ్ ఆఫ్ మోహ అటాచ్మెంట్ ఇస్ దేర్ ఇన్ బీచ్.
1: ప్రత్యేకించి మనం చదవాలనా?
0: Should we study for the
1: reason? ప్రత్యేకించి మనం సాధన చేయాలనా?
0: Do you need any practice for
1: that? మాకు అక్కర్లేదని త్యజించినటువంటి వారు పూర్వీకులు.
0: Earlier days, people have sacrificed these two.
1: ఈ నాటి చదువుల యొక్క మహత్యం చేతనే,
0: because of modern education,
1: వారు త్యజించినటువంటి మోహమును వీరు అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
0: The attachment given up by those people then is received, accepted now.
1: కనుక ఈనాటి చదువుల యొక్క విపరీతము ఇన్ని రకములైన రూపముగా మారుతూ వచ్చింది.
0: This is how the distorted, perverted way of education happening.
1: ఆనాడింత కూడిపెట్టినటువంటి వ్యక్తులను హృదయమునందు కృతజ్ఞతతో జీవితమంతా చూసుకునేటువంటి వారు.
0: ఇన్ దోస్ డేస్ పీపుల్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు దోస్ పీపుల్ దట్ హెల్ప్ దెం టు ఈక్ అవుట్ దేర్ లివింగ్.
1: నేర్పినటువంటి యొక్క గురువులకు సాక్షాత్కరించి వారు నమస్కరించి వారు అనేక విధములుగా జీవితంలో కృతజ్ఞతను అందించేటువంటి వారు.
0: దే ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు ద ప్రిసెప్టర్ ఆర్ టీచర్స్ ఫర్ హ్యావింగ్ హెల్ప్ దేర్ లివింగ్.
1: గురుదక్షిణ రూపంలో వారు కోరినంతా ఇచ్చేటువంటి వారు.
0: దే ఆల్సో ఆఫర్డ్ వాట్ ఎవర్ ద గురు టీచర్ వాంటెడ్.
1: ఆనాటి టీచర్స్, ఆనాటి

0: విద్యార్థులు ఈ విధమైనటువంటి త్యాగభావంతో ఉండేటువంటి వారు.
1: దట్ వాస్ ది ఫీలింగ్ ఆఫ్ సాక్రిఫైస్ అమంగ్ ది టీచర్స్.
0: ఈనాటి విద్యార్థులు ఏ రీతిగా ఉన్నారు?
1: How are the modern students?
0: ఈనాటి విద్యనంతా చాలా ప్రోగ్రెస్ అభివృద్ధి అయిపోయింది.
1: The education has progressed a lot.
0: ఏమిటి ఈ ప్రోగ్రెస్?
1: What is this progress?
0: కూడు పెట్టిన వారిని కూల ద్రోయు.
1: In fact, they will ruin the very man who helped his living.
0: విద్య నేర్పిన వారిని వెక్కిరించు.
1: He will make fun of the very teacher who taught him.
0: మేలు చేసిన వారిని కీడు చేయు.
1: He will harm the fellow who helped him.
0: ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాటి విద్యలందు?
1: This is the progress in modern education.
0: ఇది మన ప్రోగ్రెస్.
1: Is this the progress?
0: చాలా విచిత్రమైనటువంటి.
1: It is very peculiar.
0: ప్రాచీనపు చదువులకు నేటి చదువులకు చాలా ఏమాత్రము వ్యత్యాసం కనిపించడం లేదు.
1: It's wide gulf between the education and now.
0: కొంతవరకు వ్యత్యాసం ఉంటే దీన్ని బాగు చేయవచ్చు.
1: If there is slightest of the difference, we can improve.
0: మార్పు జరుగుతూ వచ్చింది.
1: Or totally different.
0: నీతి నియమాలు గ్రంథాల నిలిచిపోయే.
1: And in fact, the morality and ethics have confined to the books.
0: హృదయమంతా దుర్గంధం సదనమయ్యే.
1: The heart has become the center of all foulness.
0: చేతులంతయు స్వార్థంపు చేతులయ్యే.
1: Hands have turned selfish.
0: ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాటి విద్యలందు?
1: This is the progress in modern education.
0: ఇది ఈనాడు మనం అభ్యసించేటువంటి విద్య.
1: Is this the sort of education we had?
0: ప్రాచీన ఎంత వినయ విద్యార్థులతో జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: Ancients spent their time in humility and obedience.
0: ఏకలవ్యుడైనటువంటి మహాక్రూరుడు తన యొక్క గురువుకు దక్షిణామూర్తిగా ఒక దేవాన్ని కూడా అర్పితం చేయడానికి పీడుకున్నాడు.
1: And for the ancient days, he was ready to sacrifice the very body to his preceptor.
0: ద్రోణాచార్యుడు తన గురువుగా ఉన్నాడని భావించాడు.
1: He considered Drona as his guru.
0: కానీ సాక్షాత్ ఆ ద్రోణాచార్యుని కలవలేదు. ద్రోణాచార్యుడు వీరవిద్య నేర్చలేదు.
1: ఏకలవ్య నెవర్ మెట్ ద్రోణ. And he has not learnt archery.
0: Kani manasnandu vishwasinchadu.
1: He had full faith in his mind.
0: Adane naa guruvu.
1: He accepted him.
0: Atanu angikarinchakapoyinappudiki taanu angikarinchi atanu gaane guruvuni teesukunnadu.
1: Though his preceptor has not accepted him, but he is convinced that he is his
0: guru. Guruvunu smarinchadamu illu nerchukovatam.
1: He always thinks of his guru and starts practicing archery.
0: Kattakadappudiki
1: finally
0: Arjunu teesukuni adaviki vellaadu Dronacharyudu.
1: Drona went to the forest along with Arjuna.
0: అర్జున్ జతలో ఒక రెండు కుక్కలు వచ్చినాయి.
1: టూ డాగ్స్ ఫాలోడ్ అర్జున.
0: అవి మనుషులను చూచి అరిచినాయి.
1: దే స్టార్టెడ్ బార్కింగ్ వాచింగ్ మెన్ అరౌండ్.
0: ఆ శబ్ద ప్రమాణమును పురస్కరించుకుని ఏకలవ్యుడు అమ్మును విడిచాడు.
1: లిసనింగ్ టు ద సౌండ్ ద బార్కింగ్ ఆఫ్ ద డాగ్స్ ఏకలవ్య షాట్ ది ఎరో.
0: కానీ ఆ అమ్ము వచ్చి నేరుగా కుక్క నోటిలో పడింది.
1: This arrow has gone straight into the gullet of the dog.
0: ఒక్కటి కాదు ఐదారు అమ్ములు విడిచాడు.
1: Not one arrow, five arrows
0: have gone. ఐదు కుక్క నోటిలో చేరిపోయినాయి.
1: All the five arrows have gone into the gullet of the dog.
0: అర్జునుడు.
1: Arjuna watched this.
0: ఈ శబ్ద ప్రమాణంతో వినియోగించుకునేటువంటి వ్యక్తి ఎవరితను?
1: Who is the one expert in archery who could base on the sound
0: అని వెతుకుతూ అడవిలో సంచరిస్తూ వచ్చాడు.
1: Why is he moving about in the forest?
0: ఏకలవ్యుడు కనిపించాడు.
1: Then he saw Ekalavya.
0: అతను ఒక అడవి మనిషి.
1: And in fact, he is a tribal.
0: Tribal man.
1: He is a tribal man.
0: అతని దగ్గరికి వచ్చి అయ్యా నీవేనా ఈ అమ్మును వదిలింది?
1: He asked him, are you the same person who shot this arrow?
0: అవును సార్ అన్నాడు.
1: He said, yes sir.
0: నీకెవరు గురువు?
1: Who is your teacher?
0: నా గురువు ద్రోణాచార్యుడు అన్నాడు.
1: He said, my teacher is ద్రోణాచార్య.
0: పక్కనే ఉన్నాడు ద్రోణాచార్యుడు.
1: ద్రోణాచార్య is my
0: teacher. నేను కాదు అని అబద్ధం చెప్పాడు.
1: ఆయన ద్రోణాచార్య అట్టడ ఐఎమ్ నాట్ యువర్ టీచర్.
0: స్వామి నా హృదయంలో ప్రతిష్ఠ చేసుకున్నటువంటిది నిన్నే.
1: స్వామి ఐ హావ్ ఇన్స్టాల్డ్ యు ఇన్ మై హార్ట్. ఐ డోంట్ హావ్ ఎనీ అదర్ టీచర్.
0: మీ చిత్రమునే నా హృదయంలో చిత్రించుకున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ ఇంప్రింటెడ్ యువర్ పిక్చర్ ఇన్ మై హార్ట్.
0: మీ భావరాగం చేతనే నేను ఈ విరివిద్య నేర్చుకున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆఫ్ మై అటాచ్మెంట్ టు యూ ఐ కుడ్ లెర్న్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ.
0: దేహరీతిగా నేర్చుకోవటం కాదు.
1: ఇట్స్ నాట్ ఇన్ ఎక్స్టర్నల్ ఇన్
0: మనోరీతిగా నేర్చుకున్నాను.
1: అండ్ ఐ హావ్ లెర్న్డ్ ఇట్ ఫ్రమ్ విదిన్.
0: విద్యనగా ఆనాడు కేవలం అక్షర శ్రీకారం కాదు విద్యలు.
1: Education doesn't mean merely learning alphabets.
0: ఆనాడు గ్రంథములే లేవు.
1: There were no books at all.
0: ఆనాడు పేపర్లే లేవు.
1: And there nothing was.
0: ఆనాడు బుక్సే కాదు.
1: No books then.
0: నోటి నుండి వచ్చేటువంటి పదములే అక్షరములు.
1: All instruction was verbal, vocal.
0: ఈ అక్షర స్వీకారంతోనే అక్షరాన్ని సాధించాడు.
1: And because of this akshara, the letters, he could have
0: akshara. Akshara daivame, swarupude aksharemu.
1: Akshara imperishable is God himself.
0: Akshara swarupude devudu.
1: God is imperishable akshara.
0: కాబట్టి దైవాన్ని కూడా అక్షరాలతోనే సాధిస్తూ వచ్చారు.
1: అండ్ యూ కుడ్ హ్యావ్ ద అక్షర గాడ్ బై హిజ్ లర్నింగ్.
0: అప్పుడు అర్జునుడికి తృప్తి చేయాలని ఈ గురువు నేనే నీకు గురువు అయితే నాకు గురు దక్షిణ అందించమన్నాడు.
1: టు సాటిస్ఫై అర్జున ద్రోణ ఆస్క్ ఏకలవ్య, ఇఫ్ ఐ వర్ టు బి యువర్ టీచర్ గివ్ మీ సమ్ ఆఫరింగ్ యాజ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్.
0: గురువులో ఎట్టి దోషం ఉండినా పోని,
1: దేర్ మే బి ఎనీ మిస్టేక్ ఇన్ హిమ్,
0: కానీ శిష్యుడు దోషరహితుడిగా వచ్చాడు.
1: బట్ హియర్ ఈస్ ది డిసైపుల్ వితౌట్ ఎనీ మిస్టేక్.
0: నీకేం కావాలి స్వామి అన్నాడు.
1: అండ్ హీ సెడ్ ఓ సార్ వాట్ డు యు వాంట్,
0: నాకు దక్షిణ అంగుష్టం ఇచ్చేసేయమన్నాడు.
1: I want the thumb to be offered.
0: Anaga right hand thumb ichcheyamannadu.
1: He wanted the thumb of the right hand.
0: Appudu ee ekalavyudu ambunu vadaladaniki veetaku veelu kaadu.
1: When once the thumb of the right hand is offered, he cannot shoot any longer.
0: Yava jagatunaku Arjunade ambunu ichinattu vaadu avutadu.
1: And then Arjuna will stand first.
0: Athaniki michina vaaru evaru undaru.
1: No one can excel him then.
0: Ee vidhamga Arjuna perunu abhirthi cheppinche nimittamai ekalavyuni dakshina angushtam andichadu.
1: In order to see that Arjuna will have a very big name, Ekalavya offered his thumb. Ekalavya was a disciple then.
0: Katti teeskunnadu, dakshina angusham kottadu.
1: He has taken the knife and is cut off, chopped off. He is the thumb of the right hand.
0: Adi kotteṭappatiki,
1: when he did so,
0: dakshina angushtam ichina dana jesi.
1: Because of the fact that he has offered his thumb,
0: dakshina angushtam ichina dana jesi.
1: The thumb of the right hand is given.
0: Yeruku vilivitya heenuki heenudaye.
1: He lost all the expertise in archery.
0: Inka vilivit yeristhe nerchagaladu. Ee dakshinaangushtam untene ilagatanki veel avutundi.
1: When he lost the thumb of the right hand, how can he shoot an arrow there?
0: Bana sandana lagu abhangamaye.
1: And in fact, he has humiliated himself.
0: Yeruku vilivitya heenuku heenudaye.
1: He has lost all the benefits of the knowledge.
0: ఈ విధంగా తన జీవితాన్ని కూడా అర్పితం ఇచ్చాడు. ఆనాటి శిష్యుడి యొక్క త్యాగము అంత కఠినంగా ఉండేది.
1: దట్ వాస్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఆఫ్ స్టూడెంట్స్ దెన్.
0: ఏదైనా సరియే,
1: ఎట్ ఎనీథింగ్ బి దేర్,
0: గురువులకు తన యొక్క జీవితాన్ని అర్పితం గావించుకునేది.
1: హి వాస్ రెడీ టు ఆఫర్ హిస్ ఓన్ లైఫ్ టు హిస్ గురు.
0: ఈనాటి గురువులు శిష్యులు ఎట్ట ఉన్నారు?
1: హౌ ఆర్ ది టీచర్స్ అండ్ స్టూడెంట్స్ టుడే?
0: చెవులో మంత్రము,
1: the mantra is whispered in the ear, and then the teacher whispers mantra in the ear of the disciple and expects money. That is the relationship.
0: Idi kaadu,
1: this is not money.
0: Adi guru nandu vatsalya buddhi adhikanga undetundi.
1: The gurus then in those days had full of affection.
0: Gurumule yandu shishyulaku priyamainatundi okka kumara bhavam undetundi.
1: And then the preceptor had the feeling of a father towards his disciple.
0: నాయన, గురువుకు పుట్టినటువంటి వాడు కేవలము ఒక ప్రేమ కామపుత్రుడు.
1: అండ్ ఆఫ్టర్ ఆల్ వన్స్ ఓన్ సన్ ఇస్ అ బిగాటన్ వన్.
0: విద్య నేర్పినప్పుడు నేను ప్రేమపుత్రుడు అవుతాను.
1: వెరస్ టు ఎ టీచర్ ఇస్ అ సన్ ఆఫ్ లవ్.
0: కాబట్టి ప్రతి మానవుడు కూడాను గురువులకు ప్రేమపుత్రులు కావాలి.
1: అండ్ దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ షుడ్ బి సన్ ఆఫ్ లవ్ టు వన్స్ ఓన్ టీచర్.
0: ఈ విధంగా ఆనాటి విద్యను నేర్పుతూ వచ్చారు.
1: దట్ వాస్ ద టైప్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ దోస్ డేస్.
0: కనుకనే
1: సో
0: ద్రోణాచార్యుడు చాలా శిష్యునికి చాలా ద్రోహం చేశాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద్రోణాచార్య బిట్రేడ్ హిస్ డిసైపుల్.
0: యత్ భావం తద్ భవతి,
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్ యాక్షన్ సో ఈజ్ ది కాన్సిక్వెన్స్.
0: ఇలాంటి శిష్యునికి ద్రోహం చేయటం వల్ల తన కుమారుడికి ఇంకో ద్రోహం చేయరా?
1: యాజ్ హి హస్ బిట్రేడ్ హిస్ డిసైపుల్, హిస్ సన్ ఆల్సో వాస్ దిస్ బిట్రేడ్.
0: ఎట్టి పని మనం చేతుమో అట్టి ఫలితమే మనకు లభ్యమవుతుంది.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఈజ్ ది రియాక్షన్.
0: రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: So then comes the reaction. You cannot escape.
0: Kana,
1: hence,
0: manamu pavitramaitunte oka guruvulku shishyulaga undali.
1: We should be sacred disciple students.
0: Ee naati vidyarthulanta kevalam vidya nimittame manu kaya kalamunu vyartham cheyakoddu.
1: We should not waste our time only for acquiring
0: knowledge. Guruvulu oka tripti nimittame manu kalamunu sadvinayogam cheyali.
1: We should make use of time to satisfy gurus.
0: Kanuka ee okka dani kudunu సమత్వం ఏర్పడాలి.
1: దేర్ షుడ్ బి ఎన్ ఈక్వాలిటీ ఫర్ ఎనీథింగ్.
0: ఆ ఈక్వాలిటీ అనేటువంటిది లేకపోతే ఏ విధంగా కూడా ఫలితం పొందలేము.
1: విదౌట్ ఈక్వాలిటీ యూ కెనాట్ హ్యావ్ ఎనీ పాజిటివ్ రిజల్ట్.
0: కొన్ని సందర్భం లోపల
1: ఇన్ సమ్ సర్కమ్స్టాన్సెస్
0: వాలీ సుగ్రీవులు ఒక్క ప్రాణంగా జీవించేటువంటి వారు.
1: వాలీ సుగ్రీవ బ్రదర్స్ లివ్డ్ యాజ్ వన్ సోల్.
0: కానీ కొన్ని కారణ సంబంధాల చేత వారిద్దరికి విరోధం ఏర్పడిపోయింది.
1: బికాస్ ఆఫ్ ది పాసేజ్ ఆఫ్ టైమ్ సర్కమ్స్టాన్సెస్ దే టర్న్డ్ ఎనిమీస్.
0: కానీ వాలీ చిత్రకోటు తన యొక్క గ్రామంలో ఉన్నాడు.
1: వాలి వాజ్ రిసైడింగ్ అట్ హిస్ ప్లేస్.
0: కానీ సుగ్రీవుడు కొండల్లో ఉంటాడు.
1: సుగ్రీవ వాజ్ ఇన్ మౌంటైన్.
0: ఇలాంటి

0: పరిస్థితి లోపల వాళ్ళని ఏ రీతిగా సాధించటం,
1: అండ్ హౌ టు విన్ ఓవర్ వాళ్ళు,
0: వాళ్ళని ఏ రీతిగా జయించాలి,
1: హౌ టు కాంకర్ హిమ్
0: అని నిరంతరము యోచన చేస్తూ వచ్చాడు.
1: హి వెంట్ ఆన్ థింకింగ్,
0: వాళ్ళని జయించేటువంటి వారు వారికంటే అధిక శక్తి ఉన్నటువంటి వారే జయించగలరు.
1: హూ కెన్ కాంకర్ వాలి అన్లెస్ వన్ ఎక్సెల్స్ హిమ్,
0: సమాన శక్తి ఉండేటువంటి వాడు ఎవరికి విజయాన్ని సాధించలేడు.
1: ద వన్ దట్ ఈక్వల్స్ హిమ్ కెన్ నెవర్ విన్.
0: కనుకనే చిత్రమూక పర్వతం పైన ఉండేటువంటి యొక్క సుగ్రీవునికి ఎవ్వరూ సహాయం లేరు.
1: సుగ్రీవ హ్యాడ్ నన్ టు హెల్ప్ హిమ్,
0: హనుమంతుడు మాత్రమే సహాయం ఉన్నాడు.
1: ఓన్లీ హనుమాన్ హెల్ప్ హిమ్.
0: ఆ హనుమంతుడిని పిలిచాడు.
1: హి కాల్డ్ హనుమాన్.
0: ఏ రీతిగా మనం ఈ యొక్క వారిని జయించాలి,
1: హౌ కెన్ వీ కాంకర్ వాళ్ళు
0: చెప్పాడు. హనుమంతుడు చక్కని ఆదేశాన్ని అందించాడు.
1: హనుమాన్ గేవ్ గుడ్ టీచింగ్.
0: కాలకర్మ కారణ కర్తవ్యాలు కలిసి వచ్చినప్పుడు అది ఏ మన కర్మ జరిగిపోతుంది.
1: At an appropriate time, at the right moment, things will happen.
0: Sugriva,
1: Sugriva,
0: kaalam kosam neevu kaachuko.
1: Wait for the right time.
0: Ye naatikaina manaku pavitramainatti kaalam manaku praaptistundi.
1: We'll have the right time one day or other.
0: Ani vaaru santoshistu unnaru.
1: They were so happy.
0: Kaani kondala paina tirugutu undina samayam lopala,
1: as they were moving along the mountain range, kondala
0: inda iddaru rattala vanti annadammulu tirugaadutu unnaru.
1: They also found two gems, human beings, moving around.
0: వారి ఇరువుని చూస్తే సాక్షాత్ ఇంద్రదేవుల నుంచి వచ్చినారా అన్నట్టుగా అనిపించింది.
1: As they start staring at these two human beings, వారి
0: కళ్ళు రాడుతూ ఉండాలి.
1: Their faces were full of
0: వారి ముఖంలో కెలకెల నవ్వుతున్నారు.
1: They were smiling faces.
0: ఈ విధమైనటువంటి వ్యక్తులను చూసేటప్పటికీ
1: and they saw such beings,
0: సుగ్రీవుని జ్ఞాపకం వచ్చింది.
1: సుగ్రీవ
0: హనుమాన్ వాళ్ళు ఎవరో చూడు.
1: సుగ్రీవ హనుమాన్
0: అన్నయమైనా మారు వేషంతో వీళ్ళందరినీ నన్ను సంహరించడానికి పంపించాడు ఏమి విచారించు.
1: ఇస్ ఇట్ పాసిబుల్ దట్ మై బ్రదర్ సెండ్ దీస్ టూ స్పైస్ ఇన్ దిస్ వే టు కిల్ మీ?
0: ఎవరి గిలి వారిది.
1: ఇట్స్ ఓన్లీ గిల్టీ కాన్షియన్స్.
0: తన భయం ఆ విధంగానే ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ హిస్ ఓన్ ఫియర్.
0: కానీ నీవు భయపడవద్దు.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్
0: ఆ తేజోమయ మూర్తులు కేవలం దైవత్వులు.
1: దోస్ బ్రిలియంట్ పీపుల్ ఆర్ వెరీ డివైన్.
0: నేను వెళ్లి వస్తాను.
1: ఐ విల్ గో అండ్ టెల్.
0: అనుగ్రహించమని కోరాడు.
1: And he wanted permission.
0: తిరిగి హనుమంతుడు క్రిందికి వచ్చాడు.
1: హనుమాన్ గాట్ డౌన్ ద
0: మౌంటెన్. వచ్చి చూచాడు ఇరువురిని.
1: He saw these two.
0: కానీ వారు సత్యం పలుకుతూ వచ్చారు.
1: But they were speaking truth.
0: నేను రాములు లక్ష్మణుడు.
1: And one said, I am Rama. And the other one is
0: లక్ష్మణుడు. దశరథుని కుమారులము.
1: We are the sons of దశరథ.
0: మా తండ్రి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమని.
1: Basing on the command of the father.
0: మా పినతల్లి కోరినట్టుగా మేము నడుచుకుంటున్నాం.
1: We are just conducting like this as per the desire of the stepmother.
0: మేము అరణ్యవాసము, తన కుమారులకు అయోధ్యవాసము.
1: I am to spend time in exile and her son is to be coronated.
0: మేము ఇంకా ఈ అరణ్యంలో తిరుగుతున్నప్పుడు,
1: as we are moving about in the forest,
0: మా ధర్మపత్ని అయిన సీతని ఎవరో అపహరించారు.
1: Someone abducted my wife.
0: ఆమెను వెతుకుతూ మేము తిరుగుతూ వచ్చామన్నారు.
1: We are just roaming about in search of her.
0: ఆ సత్యాన్ని విని,
1: having heard this,
0: రాజులు సత్యమే పలకాలి.
1: కింగ్ షుడ్ అటర్ ద ట్రూత్.
0: హస్తస్య భూషణం దానం.
1: ద జ్యూవెల్ టు ద హ్యాండ్ ఇస్ చారిటీ.
0: కంఠస్య భూషణం సత్యం.
1: ద జ్యూవెల్ టు ది నెక్ ఇస్ ట్రూత్.
0: శ్రోతస్య భూషణం శాస్త్రం.
1: జ్యూవెల్ టు ది ఇయర్ ఇస్ టెక్స్ట్, హోలీ టెక్స్ట్.
0: దీనికంటే భూషణాలు ఇంకేం కావాలి?
1: వాట్ ఎల్స్ ద జ్యూవెల్స్ యూ వాంట్?
0: నోటి అందు పలికేటువంటి ప్రతి పలుకుడును సత్యంగా ఉంటుండాలి.
1: వాట్ ఎవర్ దట్ యూ స్పీక్ మస్ట్ బి ట్రూ.
0: ఇటువంటి సత్య స్వరూపులే గొప్ప బలవంతుడు.
1: ద వన్ పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్.
0: చెప్పి, స్వామి మిమ్మల్ని నేను మా యొక్క రాజు అయినటువంటి సుగ్రీవుడు ఉన్నాడు.
1: హనుమాన్ సెడ్, వీ హ్యావ్ అవర్ కింగ్ సుగ్రీవ.
0: అతని దగ్గరికి తీసుకుని వెళ్తాను, అతను మీ యొక్క పత్ని యొక్క జాడంతా చెప్పగలడు అని.
1: I'll take both of you there and he will tell you the whereabouts of your wife.
0: Iruvuni bujal paina kuchobettukunnadu hanumantudu.
1: Hanuman made them sit, both of them sit on his shoulder.
0: Parvatham paina digadu
1: and he just landed on the top of the mountain.
0: Digetappudiki meeru chusetappudiki sugrivuniki oka vidhamaina aanandam aavirbhavistu vachindi.
1: Watching both, Sugriva was ecstatic.
0: Enta kaalam nunchino padutunnatti baadha nirmoolam ayipoyindi.
1: He forgot all the sadness.
0: ఏనాడు నవ్వనటువంటి తన ముఖము ఆనందంతో చిరునవ్వులు నవ్వాడు.
1: The face that never smiled any time now started smiling.
0: స్వామి,
1: స్వామి,
0: మీరు కొంచెం ముందు శ్రమ తీర్చుకోండి.
1: Just take some rest.
0: కొంచెం ఫలమును భుజించండి.
1: Take some fruits.
0: చల్లటి నీరు త్రాగండి.
1: Have cool water.
0: అని కోరాడు సుగ్రీవుడు.
1: And that was the desire, request of Sugriva.
0: కానీ వీరికి ఏది ఇష్టం లేదు.
1: They didn't like this.
0: సీతా సంయోగం లోపల ఈ వియోగాన్ని అనుభవించలేకపోతూ వచ్చారు.
1: దే కుడ్ నాట్ బేర్ ది ఫ్యాంగ్స్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ సీత.
0: కానీ క్రమక్రమేణా ఒక దినం జరిగిపోయింది.
1: డేస్ పాస్డ్ బై.
0: రెండవ దినము,
1: నెక్స్ట్ డే,
0: ఇతన్ని స్నేహం చేసుకోవాలి.
1: And he wanted him to be his friend.
0: ఎట్టివాడు స్నేహంగా ఉండాలి.
1: What type of friends should you have?
0: పీకులు పడికేటువంటి వాడు స్నేహితుడు కాదు.
1: Not the one who harms you.
0: తాత్కాలిక పలుకులు పడి సంతృప్తి పరిచేటువంటి వాడు స్నేహితుడు కాదు.
1: Not the one who satisfies you then and there.
0: సత్యాన్ని పలికి త్యాగాన్ని పూని సంరక్షించేటువంటి వాడు నిజమైన స్నేహితుడు.
1: He should speak truth, he should sacrifice, and he should protect.
0: రెండు దేహములు ఒక్క ప్రాణము ఉండాలి.
1: There may be two bodies, but there should be one life.
0: అలాంటి వాడు నాకు స్నేహితుడు కావాలి.
1: Such one should be my friend.
0: అని చెప్పి
1: సో సేయింగ్
0: వాళ్ళు చాలా బలవంతుడు.
1: వాళ్ళు ఈజ్ వెరీ స్ట్రాంగ్.
0: అతని శక్తి సామర్థ్యం అలవి కాదు చెప్పడానికి.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎస్టిమేట్ హిస్ కెపాసిటీ.
0: కాబట్టి అతని కంటే శక్తి సామర్థ్యం అధికంగా ఉండేటువంటి వాటితోనే నేను స్నేహం చేయాలి.
1: ఐ వాంట్ టు బి ఎ ఫ్రెండ్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఎక్సెల్స్ వాలి.
0: కనుక ఈ రాముని యందు అంతటి ఘనశక్తి ఉన్నదా అని డౌట్ వచ్చింది.
1: హీ డౌటెడ్ విత్ రామ హ్యాస్ గాట్ that power, mighty power or not.
0: కొంత దూరం తీసుకెళ్లి
1: he took him to some distance.
0: Rama, ఇది ఏ వృక్షము?
1: What tree is this?
0: ఇది కేవలము
1: it's just fig tree, forest fig tree.
0: అవి చాలా బంకగా ఉండేటువంటివి.
1: They're very strong.
0: పెద్ద పెద్ద వృక్షాలు.
1: They're very mighty trees.
0: ఒక ఆరు ఒకే లైన్ లో ఉంటున్నాయి.
1: All the six of them are in a line.
0: కాబట్టి నా అన్న అయినటువంటి వారి తన అమ్మను ఉడిచేటప్పటికి రెండు చెట్ల లోపల దూరిపోయింది ఆ అంబు.
1: యాజ్ మై బ్రదర్ వాలి షాట్ ఎన్ ఆరో, ది ఆరో పియర్స్ త్రూ ది టూ ఆఫ్ ది ట్రీస్. అంటే
0: ఎక్కువ బలం ఉన్నటువంటి వాడైతేనే ఈ రాముతో నేను స్నేహం చేస్తాను అనుకున్నాడు.
1: ఇఫ్ ఎనీవన్ ఎక్సెల్స్ హిమ్ ఇన్ దిస్ ఆర్ట్ ఆఫ్ ఆర్చరీ, ఐ విల్ బి హిస్ గోయింగ్ టు బి హిస్ ఫ్రెండ్.
0: రామును తీసుకెళ్లి అమ్మును వదలమన్నాడు.
1: యాస్ రామా టు షూట్ ఎన్ ఆరో.
0: రాములు ఒక్క తూరి అమ్మును వదిలేటప్పటికి ఆరు చెట్లు దాటిపోయింది.
1: When Rama shot an arrow at one instance, it pierced through all the six giants.
0: తక్షణమే వచ్చి రాముని పాదాల పైన పడ్డాడు సుగ్రీవుడు.
1: Sugriva fell at the feet of Rama.
0: ఇలాంటి బలవంతుడే నాకు స్నేహం కావాలి.
1: Such a strong man should be my friend.
0: కానీ ఎట్టివాడు ఆ బలవంతుడు? దైవమే సాక్షాత్.
1: What who is he? God himself.
0: కనుక ఇట్టివాడితో నేను స్నేహం చేయాలని హనుమంతునితో అనేక రకములైనటువంటి సంప్రదింపులు చేశాడు.
1: అండ్ హీ వాంటెడ్ టు బి ఎ ఫ్రెండ్ ఆఫ్ విత్ సచ్ ఎ మైటీ మ్యాన్. హీ స్టార్టెడ్ కన్సల్టింగ్ హనుమాన్ ఇన్ ద వే.
0: ఆ రెండవ దినమే
1: సెకండ్ డే
0: అగ్నిని ప్రయోగించి అగ్ని సాక్షిగా ప్రమాణం చేశాడు రాములకు.
1: అండ్ హీ మేడ్ ఎ ప్రామిస్ టు రామ కీపింగ్ ద ఫైర్ యాజ్ ఎ విట్నెస్.
0: ఈనాటి నుండి నేను నీ దాసుని.
1: రామ రైట్ ఫ్రమ్ దిస్ డే ఐఎమ్ యువర్ స్లేవ్.
0: ఈనాటి నుండి నీవు నా గురువు.
1: Right from this day, you are my preceptor.
0: నా దుఃఖమును పరిహారం చేయి.
1: Relieve me from this suffering.
0: నాకు ధైర్యాన్ని అందించు.
1: Give me the courage.
0: సాహసాన్ని కలిగించు.
1: Give me the valor.
0: నాకు విజయాన్ని చేకూర్చు.
1: Grant me the victory.
0: ప్రమాణం చేశారు.
1: That was the promise.
0: ఆ ప్రమాణ ప్రకారము
1: as per the vow,
0: తిరిగి రాములే కట్టగట్టి వాలిని చంపాడు.
1: Rama killed Vali.
0: సుగ్రీవునికి విజయాన్ని సాధింపజేశాడు.
1: Sugriva won because of the help of Rama.
0: ఎవరితోనైనా మనము ఒక విధమైన విజయాన్ని సాధించుకోవాలంటే మనము సాధించవలసినటువంటి వాడి బలం కంటే మన స్నేహితుడు అధికమైన బలంగా ఉండవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు విన్ ఓవర్ ఎనీబడీ బీ సక్సెస్ఫుల్, యువర్ ఫ్రెండ్ షుడ్ బి మోర్ దాన్ యువర్ ఎనిమీ.
0: అప్పుడే మన యొక్క దేశాన్ని మనం సాధించగలము.
1: దెన్ ఓన్లీ యూ కెన్ అచీవ్ సక్సెస్.
0: ఈ విధంగా కూడాను
1: లైక్ దిస్
0: ప్రాచీన కాలం నుండి గురు శిష్యుల యొక్క సంబంధ బాంధవ్యాలు ఇలాంటి పవిత్రమైనటువంటి శక్తి సామర్థ్యంతో అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: దట్ హ్యాస్ బీన్ ది సీక్రెట్ ట్రెండ్ ఫౌండ్ నోటీస్డ్ అమంగ్ ది టీచర్ అండ్ ద డిసైపుల్ ఇన్ ఏన్షియంట్ డేస్.
0: ఇంకా హనుమంతుడిని పరీక్ష చెయ్యాలి రాముడు.
1: రామ హ్యాస్ టు ఎగ్జామిన్ హనుమాన్.
0: హనుమంతుడే సీతాన్వేషణ లోపల కదమపాదం పొత్తాడు.
1: అండ్ హనుమాన్ వాజ్ రెడీ టు గో ఇన్ సర్చ్.
0: ఈ హనుమంతుడు చేయగలడా లేదా అనేటువంటి సందేహము రాముల్లో లేదు.
1: రామ నెవర్ డౌటెడ్ వెదర్ హనుమాన్ వుడ్ బి ఏబుల్ టు అకంప్లిష్ ద టాస్క్ ఆర్ నాట్.
0: సుగ్రీవుడు సామాన్యమైన వాడు కనుకనే అతనికి డౌట్స్ అంతా వచ్చాయి.
1: సుగ్రీవా వాజ్ ఆర్డినరీ మ్యాన్ సో హీ స్టార్టెడ్ డౌటింగ్.
0: అంతేకాదు గొప్ప తెలివితేటలు కలిగి ఉన్నటువంటి వాడు సుగ్రీవుడు.
1: సుగ్రీవా ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: గొప్ప చదువరి.
1: హైలీ ఎడ్యుకేటెడ్
0: గొప్ప చదువరి అయి తెలివితేటలు కలిగినటువంటి వారికే నకసిక పర్యంతము డౌట్స్ అంతా వచ్చేది.
1: ద వన్ హూ ఇస్ హైలీ ఇంటెలిజెంట్ హైలీ ఎడ్యుకేటెడ్ విల్ బి ఫుల్ ఆఫ్ డౌట్స్.
0: వాళ్ళకి ఏది పట్టినా డౌటే.
1: దే డౌట్ ఎవ్రీథింగ్.
0: తనం తానే నమ్మలేరు.
1: దే డౌట్ వన్ సోన్ సెల్ఫ్.
0: తెలివితేటల యొక్క మూల కారణాలు.
1: దిస్ ఈస్ ది ట్రెండ్ అమంగ్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: ఈనాడు అట్టి తెలివితేటలు మాత్రమే పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
1: వీఆర్ మేకింగ్ ఎఫర్ట్ టు గ్రో అవర్ ఇంటెలిజెన్స్.
0: తెలివితేటలు చూస్తున్నారే కానీ
1: we go by the intelligence.
0: గుణమును చూడటం లేదు.
1: బట్ వీ డోంట్ వాచ్ ది క్వాలిటీ.
0: నేటి విద్యను తెలివి తేటలనే పెంచు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ హెల్ప్స్ యూ టు గ్రో ఇన్ ఇంటెలిజెన్స్.
0: గుణము పెంచబోదు.
1: నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ వర్చ్యూ.
0: ఎన్ని తెలివితేటలుండి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ ఆల్ ఇంటెలిజెన్స్?
0: గుణము లేని విద్య గ్రుడ్డి విద్య అన్నాడు.
1: అండ్ ది ఎడ్యుకేషన్ వితౌట్ ద వర్చ్యూ ఈస్ బ్లైండ్ యూస్లెస్. గుణము
0: కలిగాల.
1: అండ్ దేర్ షుడ్ హావ్ వర్చ్యూస్.
0: గుణము లేకపోతే, దైవ బలము లేకపోతే దేనిని కూడా సాధించలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వితౌట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ వితౌట్ వర్చ్యూ యు కెనాట్ అచీవ్.
0: కర్ణుడు మహాబలశాలి.
1: కర్ణ ఇస్ వెరీ మైటీ వన్.
0: కానీ అలాంటి బలవంతుడైనప్పటికీ
1: దో హి సో స్ట్రాంగ్,
0: దైవానికి దూరం అయిపోయాడు.
1: బట్ హీ డిస్టెన్స్
0: ధర్మానికి దూరం అయిపోయాడు.
1: అండ్ ఈస్ అవే ఫ్రమ్ రైచియస్నెస్.
0: ఎంత సంపద ఉంది ఏమి ఫలము?
1: వాట్ ఇస్ యూజ్ ఆఫ్ వెల్త్?
0: దైవ బలము లేక దాసుడగును.
1: ఇఫ్ యూ డోంట్ హావ్ స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, సపోర్ట్ ఆఫ్ గాడ్, యూ బికమ్ ఎ స్లేవ్.
0: ఇంత శక్తివంతుడు,
1: దో పవర్ఫుల్,
0: గుణవంతుడు,
1: వర్చువస్,
0: కానీ భగవంతుని దగ్గర సేవకుడు కాలేదు.
1: He cannot, he did not become a servant. He has not become a servant of the Lord. If you are not servant of God, all your intelligence is useless. With all the capacities, abilities, Karna lost the battle. One should earn the grace of God.
0: ధర్మా అనుగ్రహానికి పాత్రుడు కావాలి.
1: వన్ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ అండ్ ఎర్న్ ద గ్రేస్.
0: ధర్మము దైవము రెండింటి యొక్క ఏకత్వం కూడినప్పుడే వీడికి బలం కూడా సంభవిస్తుంది.
1: వెన్ వన్స్ గాడ్ అండ్ రైచియస్నెస్ గో టుగెదర్ హీ విల్ బి స్ట్రాంగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థిని యుదారా,
1: గర్ల్స్ అండ్ బాయ్,
0: ముఖ్యంగా మీరు గ్రంథమును పఠించి ప్రయోజనం కాదు.
1: ఇస్ నాట్ నియర్లీ ఎనఫ్.
0: ఈ కాలానికి ఉండగా గ్రంథమును కూడా పఠించవలసిందే.
1: ఇట్స్ నెసెసరీ దట్ యు రీడ్.
0: చదువులు కూడా చదవవలసిందే.
1: యు షుడ్ స్టడీ అండ్ లెర్న్.
0: కానీ
1: బట్
0: భక్తి బలము లేకుండా దేనిని చదివి ప్రయోజనం లేదు.
1: వితౌట్ ద స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్ ఆఫ్ డివోషన్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి యూస్లెస్.
0: భక్తి అనేటువంటిది ఉంటుండాలి.
1: డివోషన్ ఈజ్ నెసరీ.
0: ఎన్ని శక్తులు ఉండినప్పటికీ భక్తియే లేకపోతే అన్ని కూడా నిరుపయోగం అయిపోతుంది.
1: విత్ ఆల్ ది శక్తి పవర్ వితౌట్ భక్తి డివోషన్ ఆల్ విల్ బి యూస్లెస్.
0: కనుక
1: సో
0: ఆనాటి శిష్యుడి యొక్క తత్వములు,
1: the nature of students in those days,
0: enta pavithramaina puttuva meeru yochinchandi,
1: how sacred they are, imagine yourselves.
0: Pratyavani hrudayamlandu kudanu,
1: the heart of everyone,
0: divine bhavamulu aavirbhavinchetundi,
1: divine feelings originate,
0: oka bhavam kudanu oka tejasuga aavirbhavinchetundi.
1: Every idea, every thought was just radiating.
0: Gunamaneetundi seelame lekapothe sarvam kudanu vyartamaipothundi.
1: Without that character and virtue, everything will be in vain.
0: Meekandariki telusu mee classmate prahladudu.
1: Classmate, you know, he is your classmate.
0: ఆ ప్రహ్లాదుడు చాలా చిన్న వయసు వాడు.
1: ప్రహ్లాద్ వాజ్ సో టెండర్.
0: మీ వయసే,
1: యువర్ ఏజ్,
0: ఇంచుమించు పిల్లల వాటి వాలే ఉండేటువంటి వాడే.
1: జస్ట్ లైక్ ఎ బాయ్, ఎ బాయ్ లైక్ యు.
0: ఆ చిన్న వయసునందు
1: అట్ దట్ ఏజ్
0: ఎంత గొప్ప శీలము, ఎంత గొప్ప గుణము.
1: వాట్ ఎ క్యారెక్టర్ ఇట్ ఇస్, వాట్ వర్చ్యూ హి హాస్.
0: కనుకనే ఇతను అనేక మందితో అనేక విజయాలు సాధిస్తూ వచ్చాడు.
1: దేర్ఫోర్ హి వాజ్ విక్టోరియస్, సక్సెస్ఫుల్.
0: దేవేంద్రుడిని కూడా జయించి,
1: and he conquered all
0: aa indralokani kudunu vasam chestunnadu.
1: He could also conquer indraloka.
0: aa devendrudu chaala edustu vachadu.
1: Devendra, the head, started crying.
0: Devaguru entti vaar daggariki vachadu.
1: And he came to the preceptor of devas,
0: Shukracharya.
1: Shukracharya,
0: taam ettaina kudu tirigi naa rajyam naaku andinchali annadu.
1: See that I get back my kingdom in one way or other.
0: ఈ ప్రహ్లాదుడు పొందినటువంటి రాజ్యాన్ని ఎవరు కూడా ఇవ్వడానికి వీలు కాదు.
1: ద కింగ్డమ్ ఆఫ్ ప్రహ్లాద కెనాట్ బి కాంక్వర్డ్ బై ఎనీబడీ.
0: యొక్క దీనిని మనసును వశం చేసుకున్న వాడికి ఈ రాజ్యం దక్కుతుంది అనుకున్నాడు.
1: అన్లెస్ యు విన్ ఓవర్ హిస్ మైండ్ అండ్ ప్లీజ్ హిమ్, యు కెనాట్ గెట్ హిస్ కింగ్డమ్.
0: ప్రహ్లాదుని యొక్క కుమారుడు విరోచకుడు, విరోచనుడు.
1: ద సన్ ఆఫ్ ప్రహ్లాద ఇస్ విరోచన.
0: ఈ విరోచనుడు కూడా చాలా గొప్పవాడే.
1: ఈజ్ ఆల్సో గ్రేట్ వన్.
0: కానీ ఎంతమంది ఉండి ఏమి ప్రయోజనం?
1: బట్ వాట్ ఫర్ ఆల్ దీస్ పీపుల్?
0: ఒకనాడు
1: one day
0: devagurugu
1: the preceptor
0: devendrudu pilchi
1: called devendra,
0: neevu palani samayam lopala vishwajit aneetuvanti yagnam chestunnadu prahladudu.
1: The preceptor told prahlada is performing a sacred ritual by name vishwajit.
0: Aa vishwajit ane yagnam samayam lopala neevu poi daanam nadugumannadu.
1: As he performs this sacred ritual, vishwajit, you ask for charity.
0: Unnappudu chinna vaani vesham veskoni,
1: he has taken the form of a small boy.
0: వెళ్ళాడు.
1: హి వెంట్ దేర్.
0: వెళ్తే బ్రాహ్మణు వేషంతో వెళ్ళాడు.
1: హి వెంట్ యాజ్ ఎ బ్రాహ్మణ్.
0: బ్రాహ్మణులు అంటే చాలా అభిమానము ప్రహ్లాదునికి.
1: ప్రహ్లాద హాస్ గాట్ అటాచ్మెంట్ టు బ్రాహ్మణ్స్.
0: అక్కడికి వెళ్ళి,
1: హావింగ్ గాన్ దేర్,
0: నాయనా నీకేం కావాలి?
1: హి ఆస్క్డ్, వాట్ డు యు వాంట్?
0: నాకు ఏమీ వద్దు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
0: మీ యొక్క శీలమును నాకు దానం చేయండి అన్నారు.
1: హి ఆస్క్డ్, హి ఆస్క్డ్, డొనేట్, గ్రాంట్ మీ యువర్ క్యారెక్టర్.
0: ఒరే పిచ్చివాడా, ఏమైనా నీకు దానం చేస్తాను, ఈ చిన్నదిండి మీకు ఎందుకు దానం అడుగుతున్నావు?
1: ఐఎమ్ రెడీ టు గివ్ ఎనీథింగ్, వై డూ వాంట్ సచ్ ఎ స్మాల్ థింగ్?
0: నాకు ఇదే చాలు అన్నాడు.
1: హి సెడ్ ఇట్ ఇస్ ఎనఫ్.
0: సరే ఇస్తానండి, ఇచ్చినాను పోమని చెప్పాడు.
1: హి సెడ్ ఐ గ్రాంట్ యూ, బెటర్ యూ గో నౌ.
0: తన నుండి ఆ శీలం తల్లతల్లాడుతూ మెరమెల్లి మెరుస్తూ ఆ యొక్క దేవేంద్రుడి దగ్గరికి పోయి చేరిపోయింది.
1: ద క్యారెక్టర్ ఇన్ హిమ్ కేమ్ అవుట్ ఆఫ్ హిమ్ సో బ్రిలియంట్, సో మ్యాగ్నిఫిసెంట్.
0: దానికి లెక్క చేయలేదు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద వాజ్ నాట్ మైండ్ఫుల్.
0: తర్వాత కొంతసేపటికి,
1: ఆఫ్టర్ సమ్ టైమ్,
0: మరొక మహావీరుడు ఆవిర్భవించాడు.
1: ఎ మోర్ కరేజియస్ వన్ కేమ్ అవుట్ ఆఫ్ హిస్ ఆఫ్ హిమ్.
0: అప్పుడు నీవెవరు అని అడిగాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద్, హూ ఆర్ యూ?
0: నేను ఈ రాజ్యలక్ష్మి యొక్క సేవకుణ్ణి అన్నాడు.
1: హి సెడ్ ఐఎమ్ ది సర్వెంట్ ఆఫ్ యువర్ ఓన్ కింగ్డమ్.
0: నీ తీరం పోతానే రాజ్యం పోయింది.
1: As you lost your kingdom, well, you
0: కాబట్టి రాజ్యం పోయిన
1: వై షుడ్ ఐ బి విత్ యూ వెన్ దేర్ ఇస్ నో క్యారెక్టర్.
0: ఆమెతోనే పోతాను అన్నాడు.
1: దేర్ఫోర్ ఐ విల్ ఆల్సో లీవ్ అలాంగ్ విత్ యువర్ క్యారెక్టర్.
0: మరి కొంతసేపటికి మరొక మహావీరుడు ఆవిర్భవించాడు.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ ఏ గ్రేటర్ వన్ ఆఫ్ వాలర్ కేమ్ అవుట్ ఆఫ్ హిమ్.
0: అతని చీఫ్ సైన్యాధిపతి
1: అండ్ హిస్
0: కమాండర్ చీఫ్,
1: హిస్ కమాండర్ ఇన్ చీఫ్,
0: అతను బయటపడ్డాడు.
1: అండ్ హీ కేమ్ అవుట్ ఆఫ్ హిమ్.
0: ఎందుకోసం నీవు వెళుతున్నావంటే,
1: వై ఆర్ యూ లీవింగ్?
0: రాజ్యలక్ష్మి పోయింది.
1: యు లాస్ట్ యువర్ కింగ్డమ్.
0: రాజవీరుడు పోయాడు.
1: అండ్ యు లాస్ట్ వార్.
0: నేను సైన్యాధిపతి, నేను కూడా ఉండి ప్రయోజనం ఏమిటి? నేను కూడా పోతానండి.
1: అండ్ ది కమాండర్ ఇన్ చీఫ్, వాట్ ఫార్ షుడ్ ఐ బి హియర్ విత్ దేర్ ఇస్ నో ఆర్మీ, సో ఐఎమ్ లీవింగ్
0: అనేటప్పటికీ శీలం పోయిన తక్షణమే సర్వమును పోయింది.
1: వెన్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్.
0: కట్ట కడపకి తానే తిరిగి ప్రార్థన చేశాడు.
1: అల్టిమేట్లీ హీ ప్రే,
0: నారాయణ నారాయణ నారాయణ.
1: ఈ ప్రే టు నారాయణ,
0: నారాయణ
1: నారాయణ,
0: నాకు ఈ రాజ్యం అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ దిస్ కింగ్డమ్.
0: ఈ సైన్యం నాకు అక్కర్లేదు.
1: నాట్ ది ఆర్మీ.
0: ఈ వీరులు నాకు అక్కర్లేదు.
1: ఐ డోంట్
0: ధీరులు నాకు అక్కర్లేదు. నాకెవ్వరూ అక్కర్లేదు. నాకు ఒక గుణం మాత్రమే అందించమని.
1: ఐ డోంట్ వాంట్ దిస్ కింగ్డమ్. ఐ డోంట్ వాంట్ ద వారియర్స్. ఐ డోంట్ వాంట్ ఎనీబడి. ఐ వాంట్ మై క్యారెక్టర్ బ్యాక్.
0: గుణం యొక్క మహత్యాన్ని గుర్తించుకోలేని ప్రహ్లాదుడు గుణాన్ని పాడు చేసుకున్నాడు.
1: ప్రహ్లాద్ ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ ది యూనిక్నెస్ ఆఫ్ హిస్ క్యారెక్టర్. దేర్ ఫోర్ ఐ లవ్డ్ హిమ్.
0: ఆ యొక్క క్యారెక్టర్ ను అర్థం చేసుకున్నాడు.
1: దెన్ హి అండర్స్టుడ్ వాట్ ఇట్ మెన్.
0: త్రీ ఫోర్త్ క్యారెక్టర్ ఇస్ లైఫ్ అనుకున్నాడు.
1: త్రీ ఫోర్త్స్ ఆఫ్ క్యారెక్టర్ ఇస్ లైఫ్, హి రియలైజ్డ్.
0: కనుక దానిని నాకు అనుగ్రహించమని కోరాడు.
1: హి ప్రేడ్ దట్ ఇట్ బి గ్రాంటెడ్ టు హిమ్.
0: అప్పుడే ఇతని త్యాగానికి మెచ్చుకుని
1: దేవేంద్రుడు
0: కూడా తీసుకున్న వాడు కూడా అనుగ్రహించి ఆ శీలాన్ని వాపసు ఇచ్చాడు.
1: హావింగ్ బీన్ ప్లీజ్ విత్ హిస్ సాక్రిఫైస్, హి కుడ్ గెట్ బ్యాక్ ఆల్ దట్ హి సాక్రిఫైస్డ్ ఎర్లియర్. కనుక
0: మానవుని యందు ఈ శీలము గుణం అనేటువంటి ఎంత గొప్ప పటిత్వంతో కూడినట్టుందో యోచన చేసుకోండి.
1: జస్ట్ అండర్స్టాండ్ హౌ పవర్ఫుల్, హౌ ఇంపార్టెంట్ ద క్యారెక్టర్.
0: దీనికి మించిన శక్తి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ పవర్ బియాండ్ దిస్.
0: ఇదంతా కూడా కేవలము,
1: ఆల్ దిస్ ఇస్
0: ప్రవర్తన చేత ప్రారంభమైనటువంటిది.
1: ఇట్ జస్ట్ బిగిన్స్ విత్ యువర్ కాండక్ట్.
0: తరువాత ఆవిర్భవించినటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ వన్ ఫ్రమ్ విదిన్.
0: మన ప్రవర్తనలు గుణం పైన ఆధారపడినటువంటివి.
1: అవర్ బిహేవియర్ డిపెండ్స్ ఆన్ అవర్ క్యారెక్టర్.
0: గుణం మంచిదైనప్పుడే ప్రవర్తన మంచిదవుతుంది.
1: వెన్ యువర్ క్యారెక్టర్ ఇస్ గుడ్, యువర్ కాండక్ట్.
0: దేశం యొక్క మంచి చెడ్డలు అన్ని కూడా మానవుల యొక్క గుణముల పైన ఆధారపడి ఉంది.
1: ద వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ అపాన్ ద క్యారెక్టర్ ఆఫ్ ద సిటిజన్స్.
0: అట్టి గుణములు కలిగినటువంటి వాడి ప్రవర్తన పైన దేశం యొక్క క్షేమం ఆధారపడి ఉంటుంది.
1: మెన్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ కాండక్ట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కమ్యూనిటీ.
0: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: స్టూడెంట్స్, మీ గుణమును సరైన రీతిగా పెంచుకోండి.
1: ఫస్ట్ డెవలప్ క్యారెక్టర్.
0: మీరు చదవలసినటువంటి బుక్ ఒకటే, పెద్ద బుక్ ఒకటి ఉంది.
1: దేర్ ఇస్ వన్ బిగ్ బుక్ యు షుడ్ రీడ్.
0: అది వరల్డ్ అనేటువంటిది పెద్ద బుక్.
1: వరల్డ్ ఈస్ ఎ బిగ్ బుక్.
0: ఆ వరల్డ్ అనేటువంటి పెద్ద బుక్ లోపల,
1: in that very big book of the world,
0: అన్ని సమాచారాలు ఉంటున్నాయి.
1: All information is there.
0: దీనికి గురువు ఎవరు?
1: Who is the teacher?
0: నీ హృదయమే దీనికి గురువు.
1: Your heart is the teacher.
0: Not physical heart.
1: Not physical heart.
0: Spiritual heart.
1: It is the spiritual heart.
0: అదే నీ గురువు.
1: Spiritual heart is your guru.
0: నీకు ఒక ఫ్రెండ్ ని నీవు సంపాదించుకో.
1: Have one friend.
0: Who is your friend?
1: Who is your friend?
0: God is your my friend.
1: God is your friend. God is your
0: friend. God ని ఫ్రెండ్ గా తీసుకొని, హృదయాన్ని గురువుగా తీసుకుని, ప్రపంచాన్ని బుక్కుగా తీసుకుని నీవు కావలసినంత చదువు చదువు.
1: హావ్ గాడ్ యాజ్ యువర్ ఫ్రెండ్, ది హార్ట్ యాజ్ యువర్ టీచర్, ద వర్డ్ యాజ్ ఎ బుక్.
0: ఆ యొక్క బుక్ నందే ఉంటున్నాయి.
1: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ ఇన్ దట్ బుక్.
0: అది ఏ పుస్తకము అన్నారు?
1: దట్ ఈస్ కాల్డ్ పుస్తకం.
0: ఆ పుస్తకం అంటే ఏమిటి? మస్తకమే పుస్తకము.
1: పుస్తక ద బుక్ ఈస్ మస్తక ద హెడ్.
0: కాబట్టి మస్తకం అనేటువంటి పుస్తకాన్ని నీవు చదువు.
1: సో రీడ్ దట్ మస్తక.
0: పుస్తకాన్ని నీవు చదవద్దు.
1: నాట్ ద బుక్, ద పుస్తక ఆఫ్ పేపర్.
0: కానీ ఇతనికి హృదయం అనేటువంటి ఒక గురువు నువ్వు చలు చలుముకుంటున్న జ్ఞాపకం చేసుకో.
1: రిమైండ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ యువర్ గురువు, ద స్పిరిచువల్ హార్ట్.
0: నీ స్నేహితుడిని మాత్రం ఒక క్షణమైనా నీ వదలకుండా వెంట పెట్టుకో.
1: See that your friend God is always with you every moment.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్ర దైవ చింతనం.
1: Everywhere at all points of time.
0: దంట ఇంట కంట ఉండి అన్ని విధానం నిన్ను సంరక్షిస్తాడు.
1: God is with you, in you, above you, below you, around you, and will take care of you.
0: మీ బెస్ట్ ఫ్రెండ్ is God.
1: Who is your best friend? God is your best friend.
0: ఈ ఫ్రెండ్స్ నంతా మీరు తీసుకొని జీవితాన్ని పాడు చేసుకోకండి.
1: Don't go by the worldly friends and spoil your life.
0: ఈ స్నేహితులందరూ కూడా కేవలం ఒకానొక సమయం లోపల స్వార్థపరులే.
1: All other friends of the world are selfish.
0: స్వార్థ స్వప్రయోజనాల కోసమని వెంటాడేటువంటి వాళ్ళే ఈ ఫ్రెండ్స్.
1: Worldly friends are there because of their
0: స్వార్థము ఎట్టి స్వప్రయోజనము లేకుండా ఒంటరిగా ఉంటుంది. రక్షించేటువంటి వాడు ఒక్క భగవంతుడు ఒక్కడే.
1: God is the only friend who is selfless, who has no selfish interest at all.
0: ఆశించడు.
1: And he doesn't expect anything.
0: ఎట్టి ఆశీర్వాదం ఏంది లేవు.
1: He has no desire, ambition.
0: హృదయమంతా కేవలం ఖాళీ.
1: And his heart is totally empty.
0: భక్తుని చూస్తే జాలి.
1: Heart is khali, empty. He has got jali compassion for his friend.
0: Jali galinatunte oku bhagavantunni neevu friend ga teesko.
1: Have God with jali compassion as friend.
0: Atani property ne adi love is jali.
1: And God's property is jali compassion love.
0: Adi endemaitunte prema.
1: That's not of love.
0: Atti prema unnatunte oku property ekkada untunda cheppandi.
1: That property of love, where is it available?
0: Vidyarthulara,
1: students,
0: meeru ee naati nundi ee sariyaina bhavamulu abhivruddhi parchukoni తల్లిదండ్రులను గౌరవించి పెద్దలను గౌరవించి నమస్కరించి దైవాన్ని ఫ్రెండ్గా తీసుకొని
1: రైట్ ఫ్రమ్ దిస్ డే రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ రెస్పెక్ట్ ఎల్డర్స్ ఆఫర్ సాలిడేషన్
0: జన్మించినందుకు సార్థకం చేసుకోండి మీ జన్మ.
1: టేక్ గాడ్ యాజ్ యువర్ ఫ్రెండ్ అండ్ రిన్యూ యువర్ లైఫ్.
0: పరీక్షలు పెట్టినప్పటికీ ఇది నాకు రక్షణే అని భావించుకోండి.
1: God may put you to test, but it
0: bhagavantudu emi chesina this is good for me, good for me, good for me.
1: Whatever God does, have the feeling that is good for you.
0: Anni na manchi kosam ani
1: everything is good for me.
0: Doctor puttana poste katti isukoni putta vastadu.
1: When you have got a stomach complaint, doctor will operate.
0: Kaani ee patient paina doctor ku dvesham kaadu.
1: It's not out of hatred.
0: ఆ పేషెంట్ యొక్క నొప్పిని నివారణ గావించుకునే నిమిత్తమే ఆపరేషన్ చేశాడు.
1: ఇట్స్ ఓన్లీ టు రిలీవ్ యూ ఫ్రమ్ ద పెయిన్ ఆఫ్ అపెండిసైటిస్. డాక్టర్ కండక్ట్ ఆపరేషన్
0: నీ మంచి కోసమని.
1: దిస్ ఆపరేషన్ ఇస్ ఫర్ యువర్ గుడ్.
0: దట్ ఈస్ గుడ్ ఫర్ యూ.
1: దిస్ ఆపరేషన్ ఇస్ గుడ్ ఫర్ యూ. అదే విధంగానే
0: భగవంతుడు శిక్షించిన అది కూడా నీకు మంచి కోసమని.
1: సో ఈవెన్ ఇఫ్ గాడ్ పనిషెస్ యూ, ఇట్ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: కనుక ఏది ఇచ్చినా గానీ ప్రేమతోనే ఇస్తాడు, కానీ ద్వేషంతో ఇవ్వడు.
1: వాట్ ఎవర్ హీ గివ్స్ హీ గివ్స్ అవుట్ ఆఫ్ లవ్.
0: ప్రేమతత్వాన్ని మీరు చక్కగా గుర్తించుకోలేకపోతున్నారు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మీరు గుర్తించుకోవాల్సినటువంటిది
1: వాట్ యూ షుడ్ నో,
0: మనిషి యందు సర్వశక్తులు ఉంటున్నాయి.
1: మ్యాన్ హ్యాస్ ఆల్ పవర్స్.
0: మదాత్మ సర్వభూతాత్మ.
1: యు ఆర్
0: నా ఆత్మనే సర్వుడు ఎందుకు ఆత్మస్వరూపంగా ఉన్నదని భావించుకునే భావము ఒక్కడి ఎందు మాత్రమే ఉంటుండాలి.
1: In fact, you should have the feeling that the Spirit of God is present uniform in everybody.
0: అది ఏ మానవుడు ప్రయత్నం చేస్తే అంత శక్తి కూడా తాను కలిగి ఉన్నాడు.
1: In fact, if you make sincere effort, you will have all the divinity.
0: నాలుగోదైనటువంటి విజ్ఞాన శక్తి అనేటువంటి జ్ఞానము అది కూడా గుర్తించడానికి వీలవుతుంది మానవునికి.
1: Man would be able to know, reach that fourth sheath of wisdom.
0: కనుకనే జంతువునాం నరజన్మ దుర్లభం. జన్మించినటువంటి ఒక జీవుల లోపల మానవ జన్మం చాలా దుర్లభమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ ది లివింగ్ బీయింగ్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: సర్వశక్తులు తన యందు ఉంటున్నాయి.
1: ఆల్ ఫ్యాకల్టీస్ ఆర్ ఇన్ హిమ్.
0: అలాంటి శక్తిమైనటువంటి మానవుడు
1: మ్యాన్ బీయింగ్ సో పవర్ఫుల్
0: ఈ కుయుక్తుల చేత యుక్తుల చేత ఇతరులకు దాసులు ఎందుకు కావాలి?
1: వై షుడ్ హీ సబ్మిట్ హింసెల్ఫ్ బికమ్ ఏ స్లేవ్ బికాజ్ ద నెక్ అండ్ ద డివైసెస్ ఆఫ్ అదర్.
0: దైవానికి దాసుడు కాదు.
1: యూ షుడ్ బి ఏ స్లేవ్ టు గాడ్.
0: దాసను దాసుడును కావలెనురా.
1: వన్ షుడ్ బి ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్.
0: దాసులకు సేవనే చేయవలెరా.
1: వన్ షుడ్ బి ది సర్వెంట్ ఆఫ్ ది సర్వెంట్స్ ఆఫ్ గాడ్.
0: దాసను దాసుడను కావలెనురా.
1: ఐ షుడ్ బి ది సర్వెంట్ ఆఫ్ ది సర్వెంట్స్ ఆఫ్ గాడ్.
0: తల్లి బిడ్డలు కూడి ఎల్లవేళల యందు.
1: The mother and the child at all times together.
0: ఆలు బిడ్డలు కూడి ఆలోచనలందు.
1: The children and mother together.
0: దైవ చింతన చేసి ధన్యులు కావాలి.
1: They should think of God, think His glory, and work for their
0: దైవం. కనుక మీరు దాసాను దాసులు కాండి దైవానికి.
1: యూ షుడ్ బి సర్వెంట్ టు ది సర్వెంట్.
0: మీరు దాసులు కానక్కర్లేదు.
1: డోంట్ బి సర్వెంట్ టు అదర్.
0: అప్పుడు నీకే లోకమంతా దాసులు అవుతారు.
1: ద హోల్ వరల్డ్ విల్ సర్వ్ యూ దెన్.
0: ఆశకు దాసుడైన జగమంతుడికి నీవు దాసుడే కదా.
1: Then if you become a servant to the desire, you are a servant of everybody.
0: నీకు దాసులము.
1: Then once you give up desire, the whole world will be your servant. Therefore, let all your desires be directed towards God. Nothing is more
0: than that.
1: God will protect you in every way.
0: సర్వవిధములా మిమ్మల్ని కాపాడి.
1: And he will protect you.
0: కడతీరుస్తాడు.
1: And he will also liberate you.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈ వయసు చాలా పవిత్రమైన వయసు.
1: This age is highly sacred.
0: గోల్డెన్ ఏజ్.
1: And this is a golden
0: age. ఈ వయసును మీరు పవిత్రం చేసుకో అపవిత్రం చేసుకోకూడదు.
1: Never make it unsacred.
0: ఈ పవిత్రతను ఇలాంటి అవకాశం చిక్కింది కనుక సార్థకం చేసుకోండి.
1: You have given, you have got this golden opportunity.
0: ఒక్క క్షణమును మీరు వదులుకుంటే ఆ క్షణంతో ఎన్నో పోతాయి.
1: If you just lose one moment, you will lose many people. ఎలాంటి
0: అనుగ్రహం అనేది తెలుసునా?
1: You know what sort of.
0: ఒక దారము చెండు కడుతున్నాం మనం.
1: And here you have got the thread, making it a bundle. You are just rotating, revolving the thread in a bundle.
0: ఒక రౌండ్ మాత్రమే చుడుతున్నాము.
1: You have completed one round.
0: కానీ నీ చేతి నుంచి ఆ చెండు దారిపోయిందంటే ఎన్నో రౌండ్ తగ్గిపోతాయి.
1: Then once you drop the bundle of threads, all of them will let loose.
0: కనుకనే మీరు దారబోసుకుంటే ఎన్నో తెడ్లు పోతాయి.
1: ఇఫ్ యు జస్ట్ డ్రాప్ దిస్ బండిల్ ఆల్ ద థ్రెడ్స్ విల్ లెట్ గో.
0: వదలకుండా గట్టిగా పట్టుకోండి.
1: హోల్డ్ ఇట్ టైట్లీ.
0: అప్పుడే మీకు ఈ ధన్యత ఏర్పడుతుంది.
1: అండ్ దెన్ ఓన్లీ కెన్ హ్యావ్ లిబరేషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: చదువులు చదవండి.
1: స్టడీ.
0: లౌకిక విద్యలు కూడా ఉండాలి.
1: సెక్యులర్ నాలెడ్జ్
0: స్కింప హేమతారక విద్య, పరములు స్కింప బ్రహ్మ విద్య.
1: సెక్యులర్ నాలెడ్జ్ ఫర్ లివింగ్, స్పిరిచువల్ నాలెడ్జ్ ఫర్ లిబరేషన్.
0: ఈ సెక్యులర్ నాలెడ్జ్ కూడా అవసరమే.
1: సెక్యులర్ నాలెడ్జ్ ఇస్ నెసెసరీ.
0: ఎందుకంటే నిత్య జీవితం అంతా మన సెక్యులర్ లోనే చేరిపోయింది.
1: బికాస్ అవర్ లైఫ్ సెంటర్స్ అరౌండ్ ది సెక్యులర్ నాలెడ్జ్.
0: బ్రహ్మ విద్య దానికి అతీతమైన స్థితిగా ఉంటుంది.
1: బట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ ట్రాన్సెండెంటల్.
0: కనుక ఈ సెక్యులర్ నాలెడ్జ్ తో వచ్చినటువంటి తెలివితేటలు మన పొట్టను నింపుతుంది.
1: ది ఇంటెలిజెన్స్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ సెక్యులర్ నాలెడ్జ్ విల్ హెల్ప్ యు టు ఫిల్ యువర్ బెల్లీ.
0: కాని ఆధ్యాత్మిక విద్య,
1: ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్,
0: మన హృదయాన్ని పండిస్తుంది.
1: వెల్ ఆల్సో ఫ్రక్టిఫైడ్ ఇన్ యువర్ హార్ట్.
0: పండ్లు మన హృదయంలోనే పండుతాయి.
1: అండ్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్ ఫ్రక్టిఫైడ్ ఇన్ అవర్ హార్ట్.
0: కనుక రెండు విద్యలను కూడా మీరు నేర్చి,
1: బోత్ ది ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: ఒకటి రైట్ అండ్ లెఫ్ట్,
1: వన్ ఇస్ రైట్ అదర్ ఇస్ లెఫ్ట్.
0: కనుకనే ఆధ్యాత్మిక విద్య రైట్ గా ఉండాలి.
1: స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ రైట్.
0: ఇది లెఫ్ట్ గా ఉంటుండాలి.
1: అండ్ సెక్యులర్ నాలెడ్జ్
0: లెఫ్ట్ అండ్ లెఫ్ట్ చేయండి.
1: సెక్యులర్ నాలెడ్జ్ లెఫ్ట్ హాస్ గాట్ టు బి లెఫ్ట్ వన్ డే.
0: రైట్ గానే పెట్టుకోండి.
1: అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్ రైట్ ఇస్ ద రైట్ థింగ్ టు అక్వైర్.
0: పాదం పట్టినటువంటి రైట్ ఎప్పుడు రైట్ గానే ఉండాలి.
1: వెన్ వన్స్ యు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది feet of the Lord with the right hand is your right.
0: బలహీనమైనటువంటిది.
1: లెఫ్ట్ ఇస్ వీక్.
0: కాబట్టి లెఫ్ట్.
1: సో వీక్ is left,
0: right.
1: It has got to be left.
0: సంపాదించుకోండి.
1: అండ్ హ్యావ్ దట్ రైట్.
0: అయితే మానవ నడచాలనుకున్నప్పుడు రైట్ అండ్ లెఫ్ట్, రైట్ అండ్ లెఫ్ట్ రెండు కూడా చేయాలి.
1: ఓ ఇన్ మార్చింగ్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్.
0: లేకపోతే మనం నడకనే జరగదు.
1: ఆర్ ఎల్స్ యు కాంట్ వాక్.
0: మనకు జగత్తులో ఉండినంత వరకు రైట్ అండ్ లెఫ్ట్ రెండు కూడా ఉపయోగించుకోవాలి.
1: టు మూవ్ అబౌట్ ఇన్ ద వరల్డ్ రైట్ అండ్ లెఫ్ట్ హావ్ గాట్ టు బి యూజ్డ్.
0: కానీ లక్ష్యం మాత్రం రైట్ నుండే ఉంచుకోవాలి.
1: బట్ అవర్ ఎయిమ్ ఇస్ రైట్ ఓన్లీ.
0: ఇది నిజమైనటువంటి యొక్క సాధన.
1: దిస్ ఇస్ ద ట్రూ స్పిరిచువల్ పాత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవద్ ధ్యానం చేస్తూ, నామస్మరణ చేస్తూ, భజన చేస్తూ, లోకము లోపల ఈ భజన యొక్క ప్రభావాన్ని లోకులకంతకుడు చాటుతూ పోండి.
1: రిపీట్ గాడ్స్ నేమ్, సింగ్ భజన్స్ అండ్ ప్రాపగేట్ ది యూటిలిటీ అడ్వాంటేజెస్ ఆఫ్ భజన్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: గోవింద కృష్ణ విఠలే, వేణుగోపాల కృష్ణ.

وصى لدي.

0: శైలే విహరద్ దైవం. పర్వతముల యందు ఉన్నతమైన స్థాయి యందు ఉత్తేజమైన భావములతో ఉర్రూలతో నవ్వుతూ విహరించేటువంటిదంతా దైవమే.
1: ఇట్ ఈస్ గాడ్ హూ రిసైడ్స్ అండ్ రిజాయిసెస్ ఇన్ ఆల్ ద మౌంటన్స్ అండ్ హైలీ ఎలివేటెడ్ ప్లేసెస్ విత్ నోబుల్ ఐడియాస్ అండ్ లాఫ్టీ ఐడియల్స్.
0: విపినే విచర దైవం. అడవుల యందు ప్రశాంతమైన వాతావరణమునందు దివ్యమైనటువంటి యొక్క వినుభూతులు యందు చల్లని గాలుల యందు పిల్లని వాయువునందు విహరించేటువంటి

0: ഹി ദൈവം.
1: That which resides and again enjoys in the forest, in all peaceful environment, in all divine places, in the cool breeze and everywhere, it is again God alone.
0: Pratigramamunandu manava tejasuto divyamaina prakashamuto manavattumuto anyonyatamainatundi yokka anukoolatato దివ్యమైనటువంటి వాతావరణము గడిపేటువంటి వాడు దైవమే.
1: ఇట్ ఈస్ గాడ్ హూ ప్రొవైడ్స్ ఎ సేక్రెడ్ అట్మాస్ఫియర్, ఎన్ అట్మాస్ఫియర్ ఫుల్ ఆఫ్ కోఆపరేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఇన్ ఎవ్రీ విలేజ్ అండ్ ఇన్ ఆల్ రౌండ్ ద విలేజెస్.
0: పట్టణముల యందు అందచందములతో అనుకూల వాతావరణంతో దివ్యానుభూతులతో మానవులను వికసింపజేసి ప్రకటింపజేసి దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని వెదజల్లేటువంటి వాడు దైవమే.
1: ఇట్ ఈస్ గాడ్ అగైన్ హూ మేక్స్ ఆల్ ద బ్యూటీ, ద చార్మ్ అండ్ ఆల్ ద ఫెసిలిటీస్, ఆల్ ద స్ప్లెండరస్ లస్టర్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద సిటీస్ అండ్ మేక్స్ పీపుల్ ఎంజాయ్ ఫుల్ ఆఫ్ బ్లిస్, ఫుల్ ఆఫ్ అగైన్ లాఫ్టీ ఐడియల్స్ అండ్ ప్లెజర్స్.
0: కర్ణాటక దేశమనందు మల్లమ్మ అనేటువంటి ఆమె చక్కగా దైవాన్ని, దివ్యస్వరూపమైనటువంటి సర్వంతర్యామి తత్వాన్ని ప్రకటింపచేసింది.
1: మల్లమ్మ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ కర్ణాటక డిక్లర్డ్ అండ్ షోడ్ గాడ్ ఇన్ వేరియస్ వేస్ ఆఫ్

0: కొలనుకు తామర పుష్పమే శృంగారం. ఇట్ ఈస్ ది లోటస్ విచ్ లెండ్స్ గ్లామర్ అండ్ బ్యూటీ టు ద పాండ్.
1: గ్రామమునకు గృహములే శృంగారము.
0: ఇట్ ఈస్ ది హౌసెస్ విచ్ లెండ్ స్ప్లెండర్ అండ్ బ్యూటీ టు ద విలేజ్.
1: సముద్రముకు తెరలే శృంగారము, తరంగములే శృంగారము.
0: ఇట్ ఈస్ ది వేవ్స్ విచ్ మేక్ ది ఓషన్ లుక్ బ్యూటిఫుల్.
1: ఆకాశమునకు చంద్రుడే శృంగారము.
0: ఇట్ ఈస్ ది మూన్ విచ్ లెండ్స్ బ్యూటీ టు ద ఎంటైర్ స్కై.
1: సర్వత్రా సౌందర్యవంతమైనటువంటి ఒక శృంగారమే దైవ స్వరూపము.
0: ఇట్ ఈస్ ది స్ప్లెండరస్ బ్యూటీ ఆఫ్ గాడ్ విచ్ షైన్స్ ఎవ్రీవేర్.
1: కనుకనే ఉపనిషత్తులు సత్యం, శివం, సుందరం అని వర్ణిస్తూ వచ్చాయి.
0: దట్ ఈస్ వై ఉపనిషత్స్ హావ్ డిక్లర్డ్ ట్రూత్, ఆస్పిషియస్నెస్ అండ్ బ్యూటీ ఆర్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్.
1: మానవులకు మానవత్వమే శృంగారం.
0: ఫర్ హ్యూమన్ బీయింగ్స్ హ్యూమన్ నేచర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ బ్యూటీ.
1: మానవ సమాజములో ప్రధానముగా ఉండవలసినటువంటిది మానవత్వం.
0: వాట్ షుడ్ రిమైన్ ఇన్ ది హ్యూమన్ సొసైటీ ఈజ్ దట్ హ్యూమన్ నేచర్.
1: ఎన్ని విద్యలు నేర్చినా, ఎంతటి వైజ్ఞానికుడైనా, ఎంతటి పదవులు నేరినా, దానితో పాటు మానవత్వాన్ని కూడాను అభివృద్ధి గావించుకోవాలి.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ వన్ మైట్ హావ్ అక్వైర్డ్, వాట్ ఎవర్ సైంటిఫిక్ నాలెడ్జ్ వన్ మైట్ హావ్ అక్వైర్డ్, వాట్ ఎవర్ పవర్ అండ్ పొజిషన్ వన్ మే ఆక్యుపై, వన్ షుడ్ ఆల్సో హ్యావ్ దట్ హ్యూమన్ క్వాలిటీస్ అండ్ హ్యూమన్ నేచర్ ఇన్ హిమ్.
1: మానవత్వమును ఎంతెంత అభివృద్ధి గావించుకుందమో సమాజము, రాజ్యము, దేశము కూడాను అంతంత అభివృద్ధి అవుతుంది.
0: ద సొసైటీ, ది కమ్యూనిటీ, నేషన్, ఆల్ ఆఫ్ దెమ్ విల్ డెవలప్ ఓన్లీ వెన్ ది హ్యూమానిటీ డెవలప్స్ ద హ్యూమన్ నేచర్ అండ్ దోస్ క్వాలిటీస్ విచ్ మేక్ ఎ హ్యూమన్.
1: మానవత్వమే కోల్పోయిన సమాజం యొక్క గౌరవం కూడాను కోల్పోతుంది.
0: ఇఫ్ దట్ హ్యూమన్ నేచర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లాస్ట్, ది సొసైటీ లూజెస్ ఇట్స్ ఓన్.
1: సమాజంపై ఆధారపడినటువంటి దేశం కూడాను తన గౌరవాన్ని కోల్పోతుంది.
0: ద నేషన్ ఆల్సో విల్ లూజ్ ఇట్స్ ఓన్ రెప్యుటేషన్ అండ్ ఆనర్.
1: కనుక మానవ జాతి యొక్క గౌరవము నీతి నిజాయితీలపై కూడినటువంటి మానవత్వాన్ని ఆధారపడి ఉంటుండాలి.
0: ద ఆనర్ అండ్ ది రెప్యుటేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ రెస్ట్ ఆన్ ద మొరాలిటీ.
1: ఈనాడు విద్యార్థులు పోషించుకునవలసినటువంటిది మానవత్వమే.
0: వాట్ ది స్టూడెంట్స్ హ్యావ్ టు ఫాస్టర్ టుడే ఈజ్ దట్ హ్యూమన్ నేచర్.
1: ఈ మానవత్వం అన్నది ఒక ఆధ్యాత్మిక వాతావరణం నందు మాత్రమే అభివృద్ధి కాగలదు.
0: దిస్ హ్యూమన్ నేచర్ అండ్ హ్యూమన్ క్వాలిటీస్ కెన్ డెవలప్ ఓన్లీ ఇన్ అన్ ఎన్వైరన్మెంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: అన్య వాతావరణంలందు ఈ మానవత్వం అభివృద్ధి అవుటకు అవకాశం లేదు.
0: ఇన్ అదర్ ఎన్వైరన్మెంట్స్ ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు గ్రో అండ్ ఫాస్టర్ అండ్ డెవలప్.
1: విత్తనము మట్టిలో నాటి నీరు పోసినప్పుడే అది మొక్కై వృక్షమై ఫలములు అందిస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ సో ద సీడ్ ఇన్ ఆర్త్ ఇట్ బికమ్స్ ఇట్ స్ప్రౌట్స్ అండ్ బికమ్స్ ఎ ట్రీ, గివ్స్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్.
1: అట్లు కాక బీజమును ఒక టిన్నులో పెట్టి నీరు పోస్తే ఇది కుళ్ళిపోతుంది.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూ పుట్ ఎ సీడ్ ఇన్ సైడ్ ఎ టిన్ అండ్ పోర్ వాటర్ ఇట్ బికమ్స్ రాటన్ అండ్ గెట్స్ స్పాయిల్డ్.
1: కనుక నీతి నిజాయితీలు అనేటువంటిది మానవతా హృదయమునందు మాత్రమే అభివృద్ధి అవుటకు అవకాశం ఉన్నది.
0: ఇన్ ద సేమ్ వే మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ కెన్ గ్రో అండ్ డెవలప్ ఇన్ హ్యూమన్ హార్ట్స్.
1: మానవ సమాజంలో మనం అభివృద్ధి గావించుకోవాల్సినటువంటిది మానవత్వమే.
0: ఇట్ ఈస్ దిస్ హ్యూమన్ క్వాలిటీ విచ్ హెస్ టు బి డెవలప్డ్ ఇన్ హ్యూమన్ సొసైటీ.
1: ఇట్టి మానవత్వానికి సద్గుణములకు ఆధారము మూలము నీతి.
0: ఇట్ ఇస్ ది మొరాలిటీ విచ్ ఇస్ ది బేసిస్ ఫర్ డెవలపింగ్ ఆల్ ది వర్చ్యూస్ విచ్ యు కాల్ హ్యూమన్ క్వాలిటీస్.
1: నీతి అనగా నడత యొక్క పరిపూర్ణతయే నీతి.
0: ఇట్ ఇస్ ది ఫుల్నెస్ అండ్ పర్ఫెక్షన్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ విచ్ ఇస్ మొరాలిటీ.
1: ది నీత అనేటువంటి సంస్కృత పదము నుండి ఆవిర్భవించినటువంటిది నీతి.
0: ది వర్డ్ నీతి మొరాలిటీ హ్యాస్ టేకన్ ఇట్స్ ఆరిజిన్ ఫ్రమ్ ద రూట్ వర్డ్ నితి ఫ్రమ్ సాంస్క్రిట్.
1: భోగభాగ్యములు కాని సిరి సంపదలు కాని నీతిపైననే ఆధారపడి ఉంటున్నవి.
0: వాట్ ఎవర్ ప్లెజర్స్ ఎంజాయ్మెంట్స్ అండ్ కంఫర్ట్స్ విచ్ మ్యాన్ ఎంజాయ్స్ దే ఆర్ ఎసెన్షియలీ బేస్డ్ అపాన్ మొరాలిటీ.
1: మానవుని ఉన్నత స్థాయికి కొనిపోయేటువంటిది.
0: ఇట్ ఈస్ ది మొరాలిటీ అలోన్ విచ్ కెన్ టేక్ మ్యాన్ టు ది హైయెస్ట్ ప్లేస్.
1: మంచి నడతతో కూడినటువంటిదే నీతి.
0: మొరాలిటీ ఈజ్ అసోసియేటెడ్ విత్ గుడ్ బిహేవియర్.
1: ఈ విధమైనటువంటి నడతను గురించే మానవత్వము అనాది కాలము నుండి ప్రబోధిస్తూ వస్తున్నది.
0: ఇట్ ఈస్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ ద ఫ్యాక్ట్ దట్ మొరాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హెస్ బీన్ టాట్.
1: ప్రాచీన కాలము నుండి అన్ని దేశములకు ఆధ్యాత్మిక సంపత్తితో నీతి నిజాయితీలను బోధించినటువంటి దేశం భారతదేశము.
0: ఇట్ ఈస్ భారత్ విచ్ హాస్ గివన్ లెసన్స్ ఇన్ మొరాలిటీ అండ్ ఇన్ స్పిరిచువాలిటీ టు ఆల్ ద కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్.
1: నీతి నిజాయితీలే భగవంతుని సత్య నిలయాలు.
0: ఇట్ ఈస్ ది మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ విచ్ ఆర్ ద టెంపుల్స్ ఆఫ్ గాడ్ వేర్ గాడ్ డ్వెల్స్.
1: కనుక నీతియే లేకుండినా మానవ జాతియే కోల్పోతుంది.
0: ఇఫ్ దెర్ ఇస్ నో మొరాలిటీ ద హ్యుమానిటీ విల్ కమ్ టు రూయిన్.
1: ఈనాడు దేశమునకు అవసరమైనది ఈ నీతియే.
0: వాట్ ది కంట్రీ నీడ్స్ టుడే ఈజ్ దిస్ మొరాలిటీ.
1: ఈ నీతి అన్నటువంటిది అన్ని సమయమందు సర్వత్రా కూడాను అత్యవసరంగా పాటించవలసినటువంటిది.
0: మొరాలిటీ ఈజ్ సచ్ విచ్ హాస్ టు బి ప్రాక్టీస్డ్ బై ఎవ్రీవన్ అండ్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అట్ ఆల్ టైమ్స్ అండ్ ఇన్ ఆల్ ప్లేసెస్.
1: మార్షల్ పోప్ అనేటువంటి వాడు ఈ నీతిని గురించి యుద్ధ సమయమునందు కూడాను ప్రాణాపాయ సమయమునందు కూడాను ఎట్టి కఠినమైనటువంటి స్థితి అందైన కూడాను నీతిని మాత్రం విసర్జించకూడదని బోధించాడు.
0: వాట్ హ్యాస్ టాట్ దట్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వెదర్ ఇట్ ఇస్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ లూజింగ్ వన్స్ ఓన్ లైఫ్ వన్ హ్యాస్ టు అబ్జర్వ్ మొరాలిటీ.
1: విక్టోరియా రాణి పరిపాలన సమయం నందు
0: ఇన్ ది రెయిన్ ఆఫ్ క్వీన్ విక్టోరియా
1: అతనికి ప్రధానమంత్రి అయినటువంటి విలియం గ్లాడ్స్టోన్ అనేటువంటి వాడు నీతి నిజాయితీలను లక్ష్యం దుంచుకొని సర్వకాలము ఎందుకును దాన్ని పోషిస్తూ వచ్చేటువంటి వాడు.
0: ద ప్రైమ్ మినిస్టర్ అట్ దట్ టైమ్ ఆల్వేస్ ఫాస్టర్డ్ దిస్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ సాట్ టు ఇట్ దట్ ఎవ్రీవన్ ప్రాక్టీస్డ్ ఇట్.
1: కనుకనే విక్టోరియా రాణి కంటే కూడాను ప్రధానమంత్రిని ప్రజలు అంత గౌరవించేటువంటి వారు.
0: ది సిటిజన్స్ ఆఫ్ దోస్ డేస్ యూస్ టు రెస్పెక్ట్ the prime minister much more than even queen victoria herself because of that.
1: Prajalante itaniki chaala preeti.
0: He had a lot of love for the citizens.
1: William Gladstone praja paripalana yandu prajalaku viruddhamaina kunti yokka samayame aasannamainappudu victoria rani kudanu chakkani kathinanga kudanu bodhinchi ప్రజల యొక్క యోగక్షేమాన్ని నీతి నిజాతిని పోషించేటువంటి విధానాన్ని చక్కగా వెలిబుచ్చేటువంటి వాడు.
0: హి వాస్ సచ్ ఎ పర్సన్ హూ వుడ్ నాట్ హెసిటేట్ టు టెల్ ఈవెన్ క్వీన్ విక్టోరియా ది నీడ్ ఫార్ అబ్జర్వింగ్ ది మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ ఇన్ ఆర్డర్ దట్ ది రూల్ విల్ బి గుడ్.
1: ఈ నీతి ఇంద్రియ నిగ్రహం చేతనే మనకు అలవడుతుంది.
0: This morality can be obtained only by sense control.
1: ఎవరిని వారు శాసించుకోదగినటువంటి శక్తి కలిగినటువంటి వారే ఇతరులను శాసించడానికి అధికారి అవుతాడు.
0: Only that person who has got self-control can exercise control over others.
1: తనను తానే శాసించుకోలేనటువంటి యొక్క బలహీనుడు ఇతరులను ఏది రీతిగా శాసించగలడు?
0: A weak person who cannot control himself, how can he control or rule over others?
1: కనుక మొట్టమొదట మానవుడు తనను తాను శాసించుకునేటకు తగిన కృషి చేయాలి.
0: దేర్ఫోర్ మ్యాన్ ఇన్ ద వెరీ ఫస్ట్ ప్లేస్ హ్యాస్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఎక్సర్సైజ్ సెల్ఫ్ కంట్రోల్.
1: తన మాట తన ప్రవర్తన రెండింటినీ ఏకం గావించేటువంటి యొక్క జీవితం గడపాలి.
0: హీస్ లైఫ్ మస్ట్ బి సచ్ దట్ హిస్ వర్డ్ అండ్ హిస్ యాక్షన్ ఆర్ ద సేమ్.
1: ఈ విధంగా మాట క్రియ ఏకమైనప్పుడే తాను మహత్తరమైనటువంటి యొక్క విభూతులను అనుభవించగలడు.
0: ఏ పర్సన్ వుడ్ ఎంజాయ్ ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇఫ్ దెర్ ఇస్ యూనిటీ ఆఫ్ వర్డ్ అండ్ యాక్షన్.
1: మాట చెప్పినట్టి మాట చెప్పినట్లు మనుజుండు నడచిన మనిషి కాడు వాడు మహితుడవును. మాట చెప్పినట్టు

0: If man does not conduct himself according to his own word, if man conducts himself the way that he talks according to his own word, he is not a man alone. He is an extremely great man. On the other hand, if he does not conduct himself according to his word, he is worse than an animal, let alone man.
1: ఈనాటి మానవ సమాజములు మాటకు క్రియకు సంబంధము లేదు.
0: In today's human society, there is no relationship whatsoever between one's word and one's deeds.
1: క్రియతో కూడినటువంటిది సత్యము.
0: It is the truth which lends life for the word.
1: మనసు మాట క్రియతో కూడినటువంటిది వృత్తము.
0: వృత్తము ఇస్ ద వన్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ద థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: కనుక విద్యార్థులు దేశం యొక్క అభిమానాన్ని, దేశం యొక్క ఔన్నత్యాన్ని, దేశం యొక్క కళ్యాణాన్ని మనసునందుంచుకొని ప్రవర్తనల యందు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించాలి.
0: The students must have love of the nation, must always think the greatness of the nation, must always aspire the welfare of the nation and conduct
1: విద్యార్థులకు హిందీ నిగ్రహం అంటే ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: Today's students do not know what sense control means.
1: సంయమము అని దీనికి పేరు.
0: The word used for this is samyama.
1: ఈ సంయమం అనేటువంటిది మానవునికి మాత్రమే ఇది చెందినటువంటిది.
0: Only man has the right for this samyama.
1: ఇంద్రియములను అనుసరించి స్వేచ్ఛావిహారం జరపటం చేత మానవుడు చాలా తన దివ్యత్వాన్ని కోల్పోతున్నాడు.
0: Man has lost his divine nature as he simply follows his senses and behaves himself in a licentious way.
1: కనుకనే ఇట్టి ఇంద్రియ నిగ్రహమును సాధించినటువంటి వారికి సంస్కృతం నందు దమము అని పేరు.
0: Those people who have exercised this sense control are said to have దమము.
1: ఈ దమమును సాధించినటువంటి వాడే ధాంతుడు.
0: దట్ పర్సన్ హూ హాస్ అచీవ్డ్ దిస్ దమము ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ధాంతుడు.
1: ఈనాడు లోకానికి ధాంతులు కావాలి కానీ వేదాంతులు కానక్కర్లేదు.
0: టుడేస్ నీడ్ ఈజ్ టు హ్యావ్ మోర్ ఆఫ్ ధాంతుడు రాదర్ దాన్.
1: ఈనాటి వేదాంతములన్నీ కూడా కేవలము మాటలతో మాత్రమే జరిగిపోతున్నది.
0: టుడే ది ఫిలాసఫీ ఈజ్ ఓన్లీ టాక్డ్ అబౌట్.
1: వాచాలత్వం అధికమైపోతుండాలి.
0: ఇట్ ఈస్ బికమింగ్ మియర్ ఎక్సర్సైజ్ ఇన్ టాకింగ్.
1: ఆడంబరములు అధికమైపోతున్నాయి.
0: ఆస్టెంటేషన్ అండ్ షో ఆర్ గ్రోయింగ్.
1: ఆచారములు సన్నగిలుతున్నాయి.
0: ప్రాక్టీస్ ఇస్ డిక్లైనింగ్.
1: కనుకనే ఆనందం శూన్యమవుతుండాలి.
0: దట్ ఈస్ వై జాయ్ అండ్ బ్లిస్ ఆర్ ఆల్సో డిక్లైనింగ్.
1: కనుక ప్రతి విద్యార్థి కూడాను దాంతుడు కావాలి.
0: ఎవ్రీ స్టూడెంట్ షుడ్ ఆస్పైర్ టు బికమ్ దాంతుడు.
1: ఈనాటి విద్యార్థి
0: టుడేస్ స్టూడెంట్
1: చదువు సంధ్యలకు పూర్వమే
0: బిఫోర్ హీ కంప్లీట్స్
1: ఆడంబరము అహంకారము
0: హీ డెవలప్స్ షో అండ్ ఈగో.
1: దేహమంతా నకసిక పర్యంతం కూడా వ్యాపించి
0: దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ ఆర్ దేర్ ఇన్ హిమ్ ఫిల్డ్ ఫ్రమ్ హెడ్ టు ఫుట్.
1: వీర విహారము జరుపుతున్నాడు.
0: అండ్ దే ఆర్ డూయింగ్ ఎన్ ఎక్సెసివ్ డాన్స్ ఇన్ దేర్
1: విద్యార్థులకు వినేవన్నటువంటిది ఏమాత్రము తెలియదు.
0: టుడే స్టూడెంట్స్ డూ నాట్ నో వాట్
1: పెద్దలతో ఏ విధంగా సంభాషించాలి, పెద్దల ముందు ఏ విధంగా విజయాన్ని ప్రకటించాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయం కూడా ఈనాటి విద్యార్థులకు తెలియదు.
0: టుడే స్టూడెంట్స్ డూ నాట్ నో హౌ దే షుడ్ కండక్ట్ దెమ్సెల్వ్స్ బిఫోర్ ఎల్డర్స్, ఇన్ వాట్ వే షుడ్ దే ఎక్స్ప్రెస్ దర్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
1: కానీ చెప్పేటువంటి పెద్దలు కూడా తక్కువ.
0: అన్ఫార్చునేట్లీ ఎల్డర్స్ హూ కెన్ టెల్ దెమ్ ఆల్సో ఆర్ వెరీ మచ్ లెస్.
1: ఇది విద్యార్థుల దోషము కాదు.
0: It is not the mistake of the students.
1: తల్లిదండ్రులు గురువులు దీనికి తగినటువంటి యొక్క ఉత్సాహ ప్రోత్సాహాలను అందించలేకపోవటం చేతనే విద్యార్థుల యొక్క పరిస్థితి ఈ విధంగా దిగజారిపోతున్నది.
0: The condition of the students in these areas is declining because there are no parents and teachers who tell them what they should do in the proper way.
1: కనుక విద్యార్థులు తమ యొక్క ప్రవర్తనను సరి అయినటువంటి స్థితి అని ఉంచుకొని తమ ఇంద్రియాలను నిగ్రహించుకొని తద్వారా సమాజము లోపల ప్రశాంతిని పోషించాలి.
0: స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ గుడ్ బిహేవియర్, ఎక్సర్సైజ్ సెన్స్ కంట్రోల్, మేక్ పీస్ అండ్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది సొసైటీ.
1: ఈనాటి పిల్లలకు చిల్లర అల్లర మాటలే చాలా అభిరుచి.
0: టుడేస్ చిల్డ్రన్ లైక్ లూజ్ టాక్ అండ్ పెటీ టాక్.
1: ఇదే వారికి మోజు పోజు.
0: దే ఇమెన్స్లీ లైక్ ఇట్ అండ్ దే కన్సిడర్ దిస్ ఆస్ ద ఫ్యాషన్.
1: మంచి మాటలు ఏమాత్రము వారికి గిట్టదు.
0: దే డోంట్ లైక్ గుడ్ వర్డ్స్ అట్ ఆల్.
1: ఆధ్యాత్మికమంటే హాస్యాస్పదంగా భావిస్తారు.
0: దే కన్సిడర్ స్పిరిచువాలిటీ యాజ్ సంథింగ్ ఫనీ.
1: ఈ విధమైనటువంటి యొక్క వాతావరణము దినదినానికి విద్యార్థులు యందు అభివృద్ధి కావటం చేతనే విద్యా విధానం అనేటువంటిది కూడాను వారు గుర్తించుకోలేకపోతున్నారు.
0: దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ది ప్రాపర్ సెన్స్ ది ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బికాస్ గ్రాడ్యువలీ అండ్ ఆఫ్టర్ డే దే ఆర్ డెవలపింగ్ దీస్ ఫీలింగ్స్ ఇన్ దెమ్.
1: మనకు విద్యార్థులు కేవలం ఉద్యోగాల నిమిత్తమని ధనార్జన నిమిత్తమని ఈ దుర్భావాన్ని దూరం గావించుకోవాలి.
0: స్టూడెంట్ షుడ్ నాట్ కన్సిడర్ ఎడ్యుకేషన్ ఫార్ గెటింగ్ ఎ జాబ్ అండ్ ఎర్నింగ్ మనీ.
1: కేవలం విద్య జీవిత పరమావధి నిమిత్తం అనేటువంటి సత్యాన్ని మరవకూడదు.
0: యు షుడ్ నాట్ ఫర్గెట్ ది ట్రూత్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ మెంట్ ఫార్ అచీవింగ్ ది గోల్ ఆఫ్ లైఫ్.
1: జీవనోపాధి నిమిత్తం ఉద్యోగం ఆచరించవలసింది.
0: జాబ్స్ నాట్ టు బి టేకన్ అప్ ఫర్ ఈకింగ్ అవుట్ ఎ లైవ్లీహుడ్.
1: కానీ ఆ ఉద్యోగమునందు కూడాను నీతి నిజాయితీ నుండి విడుచుకుండా మనము ఆ ఉద్యోగాన్ని పోషించాలి, ఆదర్శంగా నిరూపించాలి.
0: వైల్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్ ఇన్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ వీ హావ్ టు అబ్జర్వ్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ షుడ్ నాట్ గివ్ అప్ దోస్ థింగ్స్ అట్ ఎనీ కాస్ట్.
1: లోకాన్ని మోసం చేయడానికి, లంచాలు కొట్టడానికి, అన్యాయం అక్రమ అనాచార అసత్యంలో ప్రవర్తించడానికి మనం చదివినట్టుగా గుర్తింపబడుతుండాలి.
0: ఇట్ అపియర్స్ టుడేస్ ఎడ్యుకేషన్ ఈజ్ అండర్టేకన్ ఇన్ ఆర్డర్ టు ప్రాక్టీస్ డిసీట్.
1: మన చదువులు దీని నిమిత్తం కాదు ఏర్పడినటువంటిది.
0: అవర్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ దీస్ థింగ్స్.
1: విద్య జ్ఞాన నిమిత్తము.
0: ఎడ్యుకేషన్ ఈజ్ మెంట్ ఫర్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్.
1: ఇలాంటి జ్ఞాన పోషణ లేకుండా కేవలం ధన పోషణ మాత్రమే మన ప్రధాన లక్ష్యం అందించుకోవటం చేతనే విద్యా విలువలు క్రమక్రమేణా కూడాను శూన్యమైపోతుండాలి.
0: ఎడ్యుకేషన్ ఈజ్ డిక్లైనింగ్ బికాస్ పీపుల్ కన్సిడర్ earning money as the goal and not earning wisdom.
1: Dhanam kaani vidya kaani cheddadi kaadu.
0: Neither education nor money by themselves
1: manam viniyoginchukuneetundi vidhanam lopala dani yokka gauravam mariyadalu nilchi untayi.
0: But it depends as to how we make use of this education and wealth.
1: Vidyarthulara manam enta gaalini pilchukuntunnamo anta gaalini viduvaka tappadu. Viduvukundina mana yokka upiritittulu debbatintayi.
0: Dear students, whatever air we take in while breathing, we have to breathe out also. The entire air will have to be left out. Otherwise, there will be trouble inside.
1: Kanuka dhanamulu sampadinchavalsindi, vidyanu nerchavalsindi.
0: There is need for earning money and learning education.
1: Kani ee dhanamunu vidyanu tirigi viniyogaparchali.
0: But there is a need for utilizing whatever money you have earned and education also.
1: Sammargamulo deni pravesha pettali.
0: You have to use it for the good of the society.
1: Idi kevalamu ee vidhamainatti bhavamu vidyarthula hrudayallo ee maatramu kalinchatam ledu.
0: But one cannot come across such sacred feelings in the hearts of students today.
1: Chadivina chadivunu samajamulo pravesha petti tadwara samajam yokka prajalaku sariyainatunti yokka aanandanni anukoolatanu మనం అందించాలి.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ హ్ అక్వైర్డ్ యూ షుడ్ యూజ్ ఫార్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ అండ్ ఫర్ దేర్ ఓన్ గ్రోత్ డెవలప్మెంట్ అండ్ హ్యాపీనెస్.
1: ధనమును కూడాను సమాజంలో సరైన స్థితిలో సద్వినియోగపరచాలి.
0: మనీ ఆల్సో షుడ్ బి ఎంప్లాయ్డ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ ఫర్ ఇట్స్ వెల్ఫేర్.
1: ఆ విధంగా సమాజంలో సద్వినియోగపరచకుండా ఇది కేవలం మట్టితో సమానమే.
0: ఇఫ్ మనీ ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ ఇట్ ఈస్ యాజ్ యూజ్లెస్.
1: ఏ సమాజం నుంచి మనము ఆర్జించామో ఆ సమాజమునకు తిరిగి మనము అర్పితం గావించాలి. అదే నిజమైన సేవ.
0: ఫ్రమ్ విచ్ ఎవర్ సొసైటీ యూ హావ్ ఎర్న్డ్ మనీ యూ షుడ్ యూజ్ ది సేమ్ మనీ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సేమ్ సొసైటీ. దట్ ఈస్ రియల్ సర్వీస్.
1: కనుక విద్యార్థులు ఇందు ఈ త్యాగభావం అనేటువంటిది ఎక్కడా కనిపించటం లేదు.
0: ఇట్ ఈస్ నాట్ ఒబ్టైన్డ్ టు సీ సచ్ కైండ్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ప్రోగు చేసుకోవటం
0: అక్వైరింగ్ అక్యుములేటింగ్ అండ్ అక్వైరింగ్ దిస్ ఇస్.
1: కానీ వీరి జీవితంలో ఇదే వన్ వే ట్రాఫిక్ మాదిరి విచారణ చేస్తుంటున్నాం. తీసుకున్నటువంటి దాన్ని తిరిగి వినియోగించాలి, తిరిగి అందించాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ అక్వైరింగ్ బికమ్స్ వన్ వే ట్రాఫిక్. దెర్ ఇస్ నీడ్ ఫార్ యూటిలైజింగ్ వాట్ యూ హావ్ అక్వైర్డ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ.
1: అప్పుడే మన జీవితంలో మున్ముందు ఉన్నత స్థాయికి మనం చేరగలం.
0: దెన్ ఓన్లీ వీ వుడ్ బి ఏబుల్ టు రీచ్ ఎలివేటెడ్ స్టేట్స్ ఇన్ అవర్ ఓన్ లైఫ్.
1: చాలా మంది విద్యార్థులకు ఈత తెలియను.
0: మెనీ స్టూడెంట్స్ మే నాట్ బి నోయింగ్ దిస్ ట్రూత్.
1: జలమును మనం వెనుకకు నూకుతూ పోవటం చేతనితే మన దేహం ముందుకు కొనసాగిపోతుంది.
0: ఇఫ్ యు ఆర్ స్విమ్మింగ్ యూ హ్యావ్ టు రిమూవ్ ది వాటర్ బ్యాక్ సో దట్ యువర్ బాడీ విల్ మూవ్ ఫార్వర్డ్.
1: జలమునే మనం వెనుకకు తోయకుండినా మన దేహం ముందుకు కదలలేదు.
0: యువర్ బాడీ విల్ నాట్ బి ఏబుల్ టు గో ఫార్వర్డ్ ఇఫ్ యు కెనాట్ పుష్ ది వాటర్ బ్యాక్.
1: వెనుకకు త్రొస్తూ పోవాలి. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్.
0: యు షుడ్ గో ఆన్ పుషింగ్ ది వాటర్ బ్యాక్వర్డ్స్. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్.
1: ఆ విధమైనటువంటి దానిని మనం చేసుకుంటూ పోవటం చేతనే మనం ఎంతైనా జీవితమును ఉన్నత స్థాయికి తెప్పించుకోవచ్చు.
0: ఓన్లీ వెన్ వీ డూ ఆన్ దీస్ లైన్స్ విల్ బి ఏబుల్ టు రీచ్ ఎలివేటెడ్ స్టేట్స్ ఇన్ లైఫ్.
1: ఈనాడు మనం చేయవలసినటువంటి త్యాగము కేవలం ధనమును మాత్రమే కాదు.
0: వాట్ యు హావ్ టు సాక్రిఫైస్ టుడే ఈజ్ నాట్ సాక్రిఫైస్ ఆఫ్ మనీ అలోన్.
1: మనం దుర్గుణములు కూడా త్యాగం చేయాలి.
0: యు హావ్ టు సాక్రిఫైస్ బ్యాడ్ క్వాలిటీస్.
1: త్యాగం అంటే ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై సాక్రిఫైస్?
1: మన దుర్గుణాలు త్యాగం చేయటమే నిజమైన త్యాగము.
0: రియల్ సాక్రిఫైస్ ఈజ్ సాక్రిఫైసింగ్ అండ్ రినౌన్సింగ్.
1: అంతేకాని ఆస్తి ఆది వీడి అడవి కేకుట కాదు.
0: ఇట్ ఈస్ నాట్ లీవింగ్ ది ఫ్యామిలీ అండ్ వైఫ్ అండ్ గోయింగ్ టు ఫారెస్ట్.
1: భావమందు దుష్ట భావము వీటుటే త్యాగమగును అదే యోగమగును.
0: గివింగ్ అప్ బ్యాడ్ ఐడియాస్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ వన్స్ థింకింగ్ అండ్ ఫీలింగ్ దాట్ ఈస్ రియల్ సాక్రిఫైస్, రియల్ రినౌన్సియేషన్ అండ్ యోగ.
1: వీడటం అంత గొప్ప త్యాగమేమి కాదు.
0: గివింగ్ అప్ ఫ్యామిలీ ఈజ్ నాట్ ఎ బిగ్ థింగ్ అట్ ఆల్.
1: ధనధాన్యములను విసర్జించటము గొప్ప త్యాగమేమి కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఎ గ్రేట్ సాక్రిఫైస్ ఈవెన్ గివింగ్ అప్ మనీ.
1: మనసు పట్టి ఇవన్నీ సులభంగా మనం త్యాగం చేయవచ్చు.
0: ఇట్ ఈస్ పర్హాప్స్ వెరీ ఈజీ టు సాక్రిఫైస్ దీస్ థింగ్స్.
1: కానీ మనలో దుర్గుణాలను వదలటమే నిజమైన త్యాగం.
0: గివింగ్ అప్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ అస్ ఈజ్ ఎ రియల్ రినౌన్సియేషన్ ఆర్ సాక్రిఫైస్.
1: అప్పుడే మన యొక్క మానవత్వం పరిపూర్ణమైన మానవత్వంగా రూపొందుతుంది.
0: దెన్ ఓన్లీ దాట్ హ్యూమానిటీ ఇన్ అస్ బ్లాజమ్స్ ఫోర్ అండ్ బికమ్స్ పర్ఫెక్ట్.
1: విద్యార్థులారా, మానవుడు మానవుడుగా జీవించడానికైనా ప్రయత్నించడం చాలా గొప్ప పని.
0: డియర్ స్టూడెంట్స్, మ్యాన్ హ్యాస్ టు లివ్ అట్లీస్ట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మానవత్వాన్ని మనం పశుత్వంగా అనుభవించటము ఇది మానవత్వానికి కళంకం.
0: ఇట్ డజంట్ బిఫిట్ హ్యూమన్ బీయింగ్స్ టు కండక్ట్ దెమ్సెల్వ్స్ యాజ్ ఎనిమల్స్.
1: కామక్రోధ లోప మోహ మద్వాత్సల్యమైనటువంటివి ఈ అరిషడ్ వర్గము లోపల మానవుణ్ణి కేవలం హతమార్చి వేస్తున్నది.
0: దీస్ సిక్స్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్ లైక్ డిజైర్, యాంగర్ ఎట్సెట్రా ఆర్ డిస్ట్రాయింగ్ ది హ్యూమన్ క్వాలిటీ ఇన్ హిమ్.
1: చంద్రమా మనసో జాత చచ్చో సూర్యో అజాయతాని. చంద్రునికి 16 కళలు.
0: మూన్ హ్యాస్ 16 ఆస్పెక్ట్స్.
1: ఈ 16 కళలు పూర్ణమైనటువంటి స్థితిని పొందినప్పుడే అదే పరిపూర్ణ స్థితిని పొంది తనలో ఎట్టి మచ్చలు లేకుండా ప్రశాంతమైన ప్రకాంతిని లోకానికి అందిస్తుంది.
0: ఓన్లీ వెన్ దీస్ 16 ఆస్పెక్ట్స్ ఆఫ్ మూన్ డెవలప్ టు దర్ ఫుల్ పర్ఫెక్షన్.
1: చంద్రుడు 16 కళలను పెంచుకుంటే జగత్తుకు చక్కని ఆదర్శం.
0: దెన్ ఓన్లీ మూన్ కెన్ బికమ్ ఎ రియల్ ఐడియల్ అండ్ మోడల్.
1: కానీ మానవుని యందు 16 కళలు ఉంటున్నాయి. ఈ 16 కళలను నిర్మూలన చేసినప్పుడే మానవత్వానికి గొప్ప ప్రకాశం.
0: ఇన్ కాంట్రాస్ట్ విత్ దిస్ మ్యాన్ హ్యాస్ టు డిస్ట్రాయ్ ది 16 ఆస్పెక్ట్స్ విచ్ హి హ్యాస్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ హింసెల్ఫ్ ఇంటు గాడ్.
1: ఏమిటి ఈ 16 కళలు?
0: వాట్ ఆర్ దీస్ 16 ఆస్పెక్ట్స్?
1: అర్హత్ వర్గములు 6.
0: 6 ఎనిమీస్ ఆఫ్ మ్యాన్.
1: మదములు 8 అష్ట మదములోని.
0: దేర్ ఆర్ 8 టైప్స్ ఆఫ్ ప్రైడ్ ఆర్ వ్యానిటీ.
1: రజో తమో గుణములు రెండు చేరిస్తే 16 గుణములు అవుతాయి.
0: ది క్వాలిటీస్ ఆఫ్ రజస్ అండ్ తమస్ టుగెదర్ బికమ్ 16 ఆస్పెక్ట్స్.
1: ఈ 16 కళలను కూడా మనం నిర్మూలన గావించుకోవాలి.
0: యూ హ్యావ్ టు డిస్ట్రాయ్ అండ్ ఎలిమినేట్ దీస్ 16 ఆస్పెక్ట్స్ ఇన్ మ్యాన్.
1: అన్నింటి ఎందుకు దైవత్వాన్ని దివ్యత్వాన్ని మనం విశ్వసించాలి.
0: వీ షుడ్ ఫర్మ్లీ బిలీవ్ డివినిటీ యాజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీథింగ్ అండ్
1: అది లేకుండా కేవలము మానవత్వంతోనే మనం జీవించడానికి ప్రయత్నించినప్పుడు ఇది కొంతవరకు మానవత్వాన్ని కూడా కొంచెం చెడపడానికి ప్రయత్నిస్తుంది.
0: వితౌట్ సచ్ ఫెయిత్ ఆఫ్ డివినిటీ ఇఫ్ మ్యాన్ లివ్స్ ఓన్లీ యాజ్ ఎ మ్యాన్ ఎ టైమ్ విల్ కమ్ వెన్ హీ విల్ ఫాల్ ఇన్ టు ఎన్ ఎనిమల్.
1: మానవుని ఎందున్నటువంటి కర్తృత్వ భోక్తృత్వాన్ని మనము కొంతవరకు తగ్గించుకోవాలి.
0: ద డూయర్షిప్ అండ్ ద ఎంజాయర్షిప్ ఇన్ మ్యాన్ విల్ హావ్ టు బి
1: అన్ని విధములా భగవంతునికి అర్పితం చేసి సర్వం బ్రహ్మమయం అనేటువంటి ఒక స్థితి లోపల సత్కర్మలు మనం ఆచరిస్తూ పోయినప్పుడు సర్వం కూడా భగవంతుడే సహాయపరుస్తాడు.
0: వెన్ వీ పర్ఫార్మ్ గుడ్ డీడ్స్ ఆఫరింగ్ ఎవ్రీథింగ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్ గాడ్ విల్ హెల్ప్ అస్ టు అటైన్ హిమ్.
1: భాగవతంలో మీకు తెలిసినటువంటి విషయమే,
0: యు నో ద ఇన్స్టెన్స్ ఇన్ భాగవతం,
1: పరమ భక్తుడైనటువంటి పోతన భాగవతమునకు ప్రారంభిస్తూ పలికెడిది భాగవతమట పలికించె విభుండు రామభద్రుండట, పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికెద వేరుండు గాథ పలుకగనేలా. అన్ని భగవంతుడి, పలికించెడివాడు భగవంతుడే, పలికేవాడు భగవంతుడే, రాసేవాడు భగవంతుడే, రాయించేవాడు భగవంతుడే, ఏదో నన్ను నిమిత్త మాత్రంగా తీసుకుని ఈ విధంగా రాయిస్తున్నాడని పోతనామాచ్యుడు ప్రారంభంలోనే భగవంతునికి అర్పితం చేసి తన యొక్క కావ్యాన్ని ప్రారంభించాడు.
0: సుప్రీం పోయట్ డివోటీ పోతన స్టార్టెడ్ రైటింగ్ భాగవత విత్ ఎన్ ఆఫరింగ్ టు ద గాడ్ స్టేటింగ్ దట్ గాడ్ ఈస్ ద వన్ హూ మేక్స్ హిమ్ అట్టర్, హూ మేక్స్ హిమ్ రైట్, హూ మేక్స్ హిమ్ అడోర్ అండ్ హీఈస్ ఓన్లీ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఈ విధమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక భావము చేత తాను భాగవతమును వ్రాయటం వల్లనే ఇక్కడ ఈ ఒక్క పదమునందే తత్వం అసి అనేటువంటి యొక్క దివ్యత్వం ఇమిడి ఉంటుండాలి.
0: యాజ్ పోతన అండర్టుక్ టు రైట్ విత్ సచ్ లాఫ్టీ నోబుల్ సేక్రెడ్ ఐడియల్స్ అబౌట్ భాగవతం, దిస్ తత్వం అసి వాజ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ దట్.
1: పలికెడిది భాగవతమట పలికించెడి వాడు, వాడు అదే భగవంతుడు.
0: దట్ ద వన్ హూ ఈజ్ మేకింగ్ హిమ్ అట్టర్ ఈజ్ వాడు, దట్ ఈస్ భగవాన్.
1: నే పలికిన, నే ఇది నే జీవాత్ముడు.
0: దేర్ ఇస్ దట్ రెఫరెన్స్ టు నే, దట్ ఈస్ ఐ. ఇఫ్ ఐ వర్ టు
1: వాడు పరమాత్ముడు, నేను జీవాత్ముడు.
0: ద వన్ హూ మేక్స్ మీ అట్టర్ ఈస్ గాడ్.
1: తమ్ అసి ఈ రెండింటి యొక్క ఏకత్వమే ఈ భాగవతము అన్నాడు.
0: దిస్ భాగవత దేర్ ఫోర్ హీ జస్ట్ సెడ్ దేర్ ఇస్ తత్ దట్ అండ్ త్వం.
1: ఈ భాగవతమునందే మానవత్వానికి సరైన మార్గములను ఇమిడించుకుంటూ వచ్చాడు.
0: హీ ఇన్కార్పొరేటెడ్ ఇన్ భాగవత దోస్ సేక్రెడ్ థింగ్స్ విచ్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు మ్యాన్.
1: మొట్టమొదట భక్తి ఆధారము.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ డివోషన్ ఈస్ ది వెరీ బేసిస్.
1: భక్తి క్రమక్రమేణా పెరుగుతూ రాగా అది ఏ జ్ఞానస్వరూపాన్ని పొందుతుంది.
0: As it grows and matures, it becomes wisdom or knowledge.
1: ఈ జ్ఞానం ఉదిరిపోయినప్పుడే మనకు వైరాగ్యము ప్రాప్తిస్తుంది.
0: When this knowledge matures and fructifies, it becomes
1: ఈ వైరాగ్యం అంటే
0: డిటాచ్మెంట్,
1: తత్వం అనేటువంటిది మనం అర్థం చేసుకోగలుగుతాం.
0: ఇన్ దట్ స్టేట్ ఆఫ్ డిటాచ్మెంట్ వీ అండర్స్టాండ్ ద తత్వ.
1: ఈ తత్వజ్ఞానాన్ని గుర్తించినటువంటి వ్యక్తియే ముక్తిని పొందగలడు.
0: The one who recognizes this tattva gnana, he gets liberated.
1: Kanukane bhagavatam anetunte yokka padamulu yokka shabdamulunde ee aidinti yokka rahasyamu imidi untunnadi.
0: This word bhagavatam consists of the essence of all these five things.
1: Bhagavatamu idi aidu aksharalu.
0: There are five letters. Bhagavatamu
1: ive panchabhutamulu.
0: These are five elements.
1: Ive panchendriyamulu.
0: దిస్ ఆర్ ఫైవ్ సెన్సెస్.
1: ఇవే పంచకోశములు.
0: దిస్ ఆర్ ఫైవ్ షీట్స్.
1: ఇదే పంచ ప్రాణములు.
0: దిస్ ఆర్ ఫైవ్ లైఫ్స్.
1: ఈ పంచ ప్రాణముల యొక్క సన్నిహితమైన సంబంధ బాంధవ్యమే దివ్యత్వము.
0: డివినిటీ ఈస్ ది యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ లైఫ్స్.
1: భా ఇదే భక్తి.
0: భా స్టాండ్స్ ఫర్ భక్తి డివోషన్.
1: గా ఇదే జ్ఞానము.
0: గా స్టాండ్స్ ఫర్ నాలెడ్జ్.
1: వా ఇదే వైరాగ్యము.
0: వా స్టాండ్స్ ఫర్ డిటాచ్మెంట్.
1: తా ఇదే తత్వము.
0: Ta stands for principle.
1: Mu ide mukti. Ide bhagavatamu aneetvante.
0: Mu stands for liberation.
1: Bhakti, jnana, vairagya, tattvamulu yokka sammilita sambandhame mukti.
0: ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ డివోషన్, నాలెడ్జ్, డిటాచ్మెంట్, తత్వం, ప్రిన్సిపల్, అండ్ దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ లిబరేషన్.
1: కనుక ప్రతి మానవునికి కూడాను భక్తి అత్యవసరము. ఇదే పునాది.
0: దేర్ఫోర్ ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ డివోషన్. దట్ ఈస్ ది వెరీ బేసిస్ అండ్ ఫౌండేషన్.
1: విద్యార్థులు కూడాను భవనమునకు, జీవిత భవనమునకు పునాది వంటి వారే.
0: స్టూడెంట్ లైఫ్ ఈస్ ది వెరీ ఫౌండేషన్ ఫార్ ది లేటర్ లైఫ్.
1: ఎందుకంటే మీరు బ్రహ్మచారులు.
0: బికాస్ ఎవరీ స్టూడెంట్
1: బ్రహ్మచారి అనేటువంటి యొక్క పునాది పైననే గృహస్థము అనేటువంటి గోడలు కడుతున్నారు.
0: ద ఫ్యామిలీ లైఫ్ ఈజ్ బిల్ట్ యాజ్ ద వాల్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ బ్రహ్మచర్య.
1: కనుక ఈ గృహస్థులనేటువంటి గోడల పైనే వానప్రస్థం అనేటువంటి రూపు.
0: ఆన్ దిస్ వాల్స్ ఆఫ్ గృహస్థ ఆర్ ఫ్యామిలీ మ్యాన్ దిస్ వానప్రస్థ
1: వేస్తున్నారు.
0: And it is laid.
1: ఈ వానప్రస్థం అనేటువంటి మూతను వేసిన తర్వాతనే కేవలము జీవితము అనేటువంటి దానిని అందులో మనము జరుపుకుంటూ వస్తున్నాం.
0: We can live the life in this house once there is this vanaprastha roof is laid.
1: జీవిత భవనమునకు విద్యార్థులు బ్రహ్మచర్యులు పునాది వంటి వారే.
0: Therefore, for the mansion of life, the విద్యార్థి
1: పునాది భద్రంగా లేకుండా భవనం అంతా కూలిపోతుంది.
0: ఇఫ్ ది ఫౌండేషన్ ఇస్ నాట్ స్ట్రాంగ్ ద మ్యాన్షన్ కెన్ కొలాప్స్ అట్ ఎనీ టైం.
1: విద్యార్థులు మొట్టమొదట గుణములను భద్రమైనటువంటిగా మనము అభివృద్ధి గావించుకోవాలి.
0: దేర్ఫోర్ ఇన్ దిస్ ఏజ్ స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్ అండ్ కల్టివేట్ దెమ్ అండ్ మేక్ దెమ్ ఫర్మ్ అండ్ స్ట్రాంగ్.
1: గుణమే లేకుండా మన జీవితంలో శాంతియే ఉండదు.
0: You will not have peace without virtues and good qualities.
1: Manam samajamlo puttinam.
0: We are born in society.
1: Samajamlo periginam.
0: We have grown in society.
1: Samajamlone mana jeevithanni gaduputhunnam.
0: We are living our life in society.
1: Samajame lekapothe mana yokka jeevithame ledu.
0: We will not have our own life without society.
1: Kani duradrushtavachattu ee naati manavudu నేను నా కుటుంబము, నేను నా కుటుంబము అనేటువంటి ఒక స్థాయి అందే నిలిచిపోతున్నాడు.
0: టుడే మ్యాన్ అన్ఫార్చునేట్లీ ఈస్ కన్ఫైనింగ్ హిమ్సెల్ఫ్ టు హిమ్సెల్ఫ్ అండ్ హిస్ ఫ్యామిలీ. డజంట్ గో బియాండ్ దట్.
1: సమాజం వరకు తాను ప్రయాణం చేయటం లేదు.
0: హీ డస్ నాట్ గో యాజ్ మచ్ యాజ్ టు సొసైటీ అట్ ఆల్.
1: తాను తన కుటుంబం వరకే ప్రయాణం చేసి అందులో నిలిచిపోతున్నాడు.
0: హిస్ జర్నీ ఈజ్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్ టు హిస్ ఫ్యామిలీ అండ్ దేర్ ఇట్ ఎండ్స్.
1: సమాజమే లేకపోతే నీ కుటుంబం ఎక్కడ?
0: If there is no society, where does your
1: samajame lekapothe neeve ekkada?
0: If there is no society, where do you
1: samajamlo nee oka vyaktivi?
0: You are only an individual in the society.
1: Alanti samajane nee visarjinchi samajane nee lekka cheyakunda kevalam swarthamu saprayojanamunde jeevitham gadapatam chetane neeku shanti saukhyamulu dooram aipothunnayi.
0: You are not enjoying peace and prosperity because you are giving up such a society.
1: Bhakti prapattulu endukudanu bhaktulu kudanu mottamodu tala palitalaku mukhyamu.
0: Even in devotion and surrender, the devotee considers himself
1: swarthamu swarthamu swartham.
0: Even in devotion, selfishness
1: tadapare daivam yokka pari,
0: and he then only thinks of God.
1: Kalukane manavudu anukunnatundi yokka aanandanni anubhavinchalekapothunnadu anukolekapothunnadu.
0: That is why man has not been able to enjoy the bliss which he is aspiring to have.
1: Neevu ekkada nunchi vachchavu?
0: From where have you come?
1: Ye aadharamto neevu jeevisthunnavu?
0: On what basis are you living?
1: Ye anugrahamto neevu ee okka lokamlo anubhavisthunnavu?
0: How are you enjoying your life? By what grace?
1: Deenini marchipothunnaru manavudu.
0: Man is forgetting this truth.
1: Kanukane bhagavanti yokka tattvanni vismarinchi భౌతికమైన లౌకికమైనటువంటి యొక్క ఈ జగత్తుని ఆశ్రయించినటువంటి యొక్క వారు కౌరవులని చెప్పవచ్చు.
0: దోస్ పీపుల్ హూ టేక్ షెల్టర్ అండ్ బేస్ దర్ ఎంటైర్ లైఫ్ ఆన్ ది వరల్డ్లీ లైఫ్ అండ్ గివ్ అప్ గాడ్ హూ ఇస్ ద వెరీ బేసిస్ దే మే బి డిస్కవర్డ్
1: సంపదలు ఉండినప్పటికీ కట్టకడప్పటికి ఏమైపోయినది?
0: కౌరవాస్ హ్యాడ్ సో మచ్ ఆఫ్ వెల్త్ అండ్ పవర్, వాట్ హ్యాపెన్ టు దెమ్ అట్ లాస్ట్?
1: సమస్త బంధువులు కూడాను కౌరవులకే సహాయం గావిస్తూ వచ్చారు.
0: All the relatives helped only Kauravas.
1: Mahaveerulu, Dheerulu, Gambheerulainatunte varanta kudanu Kauravulu yende goppa variga nichiyoyaru.
0: Great renowned heroes joined the Kauravas in their fight.
1: Krupacharya, Dronacharya, Bhishmacharya, ilanti maha తెలివితేటలు కలిగినటువంటి వారు కూడాను, దీశక్తి కలిగినటువంటి వారు కూడాను కౌరవుల వైపునే ఉంటున్నారు.
0: పీపుల్ విత్ సో మచ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ పవర్స్ లైక్ కృప, ద్రోణ అండ్ భీష్మాచార్య, ఆల్ దిస్ వర్ ఆన్ ద సైడ్ ఆఫ్ కౌరవ.
1: భుజ బలము, బుద్ధి బలము, ఆయుధ బలము, ఆనంద బలము ఏమాత్రం కూడా వారికి ప్రయోజనం లేకపోయింది. దైవ బలంపైనే ఆధారపడినటువంటి వారు పాండవులు.
0: బట్ పాండవాస్ వర్ వన్ హూ బేస్డ్ దెమ్సెల్వ్స్ ఎంటైర్లీ ఆన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద డివినిటీ.
1: కనుకనే ధర్మమును ఆశ్రయించినప్పుడే దైవం మనకు లభ్యమవుతాడనేటువంటిది భగవద్గీత సుస్పష్టంగా చెప్తుండాలి.
0: భగవద్గీత హ్యాస్ ఎక్స్పౌండెడ్ ఎక్స్ట్రీమ్లీ క్లియర్లీ దట్ ఓన్లీ దో పీపుల్ హూ రిసార్ట్ టు ధర్మ
1: ధర్మ క్షేత్రే కురుక్షేత్ర ధర్మంతో ప్రారంభం చేశాడు.
0: భగవద్గీత హ్యాస్ కమెన్స్డ్ విత్ ద వర్డ్ ధర్మ.
1: కానీ కట్టగనపటికి విజయంతో అంత్యం గావించాడు.
0: అండ్ ఇట్ హెస్ క్లోజ్డ్ ఇట్ సెల్ఫ్ విత్ విక్టరీ.
1: ధర్మంతో ప్రారంభించి విజయముతో ఆనందాన్ని అనుభవింపచేశాడు అర్జునుకు.
0: అర్జున స్టార్టెడ్ విత్ ధర్మ అండ్ ఎండెడ్ విత్ విక్టరీ.
1: కనుకని ఏ చిన్న కార్యమునకైనా కూడాను పాండవులు పరమాత్మని ముందుంచుకొని తాము ఆ కార్యంలో ప్రవేశించేటువంటి వారు.
0: పాండవాస్ ఫర్ దోస్ పీపుల్ ఇన్ వాట్ ఎవర్ స్మాల్ వర్క్ ది అండర్ టుక్ దే ఫస్ట్ కెప్ట్ గాడ్ బిఫోర్ దెమ్ అండ్ దెన్ ఓన్లీ స్టార్టెడ్ దేర్ వర్క్.
1: కౌరవులు అది కాదు, తమ స్వార్థము సప్రయోజనాన్ని ముందుంచుకొని భగవంతుని వెనకించేటువంటి వారు.
0: దే గేవ్ టాప్ ప్రయారిటీ ఫర్ దేర్ ఓన్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ గేవ్ ఓన్లీ.
1: కనుకనే వారికి అన్ని విధములు కూడాను వారికి నష్టములు కష్టములే సంభవిస్తూ వచ్చాయి.
0: దట్ ఈస్ ద రీజన్ వై దే సఫర్డ్ సో మచ్ ఆఫ్ లాస్ అండ్ సో మచ్ ఆఫ్.
1: భగవంతుని ముందుంచుకున్నటువంటి యొక్క పాండవులకు అన్ని విజయములే చేకూరినాయి. కష్టములు కొన్ని కలిగినాయి, కానీ ఆ కష్టముల వల్ల వారికి ఏమాత్రము నష్టం లేదు.
0: Pandavas might have faced some difficulties, but as they kept God in front,
1: kashtapadaka sukham manaku praptinchadu.
0: Without difficulty
1: kaste phali,
0: only the one who works hard will be rewarded.
1: Pandavulu yokka swaroopamu kauravulu yokka vibhagamu e rakamga manam gurtinchalante kauravulu motta mota I nenu ani ahankaranni mundunchukunnaru.
0: To understand the distinction between Pandavas and Kauravas, we have to recognize Kauravas based upon their entire strength on themselves.
1: First I. Next world.
0: Last God.
1: Kanukane, world anni lost ayipoyi.
0: Therefore, they lost everything.
1: Pandavulu attu kadu. First God, next world, last I. వారు అహంకారాన్ని కట్టకట్టపడి చేర్చారు, కనుకనే వారు విజయాన్ని సాధిస్తూ వచ్చారు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ పాండవాస్ గేవ్ ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్, సెకండ్ ప్లేస్
1: అహంకారాన్ని వెనుకకు నెట్టాలి.
0: డిస్ట్రాయ్ ఈగో,
1: అహంకారాన్ని ముందు పెట్టుకోకూడదు.
0: వి షుడ్ నాట్ కీప్ ఈగో ఇన్ ది ఫస్ట్ ప్లేస్.
1: కనుక మన పవిత్రమైన చరిత్రలన్నీ కూడాను అహంకార నిర్మూలనలు గావించుకునేటువంటి మార్గములను ఎన్నో ఉపమాన ఉపదేయములుగా మనకు బోధిస్తూ వచ్చాయి.
0: All the scriptures have taught that we should destroy the ego if we should really enjoy bliss and peace.
1: Vidyarthulara, ee vayasu lopala meeku ee ahankaram undatamu sahajame.
0: Students, in this age it may be natural for you to have that kind of ego.
1: Kanda balam undinanta varaku kannulo ahankara balamu prakashistune untadi.
0: As long as you have physical strength, your eyes will be full of ego.
1: యువకుల యొక్క రక్తము నిరంతరము కూడాను పరువులు ఉరుకులుగానే ఉంటుంటాయి. దీనికి ప్రశాంతమైనటువంటి యొక్క ప్రసారం ఉంటేనే ఉండదు.
0: ది బ్లడ్ ఇన్ ది యూత్ వుడ్ బి ఫ్లోయింగ్ విత్ గ్రేట్ స్పీడ్. దెర్ విల్ నాట్ బి పీస్ ఆర్ దెర్ విల్ నాట్ బి
1: దేనిని కూడాను లెక్క చేయరు.
0: దే డోంట్ సీమ్ టు కేర్ ఫర్ ఎనీథింగ్.
1: ఇది అహంకారం అనేటువంటి పొరల చేత ఆవరించడం వల్ల ఈ ఎవరిని కూడా లెక్క చేయకుండా మంచి చెడ్డలు విచారణ చేయకుండా ఉంటుంటారు.
0: పీపుల్ హూ ఆర్ ఓవర్వెల్మ్డ్ విత్ ఈగో వుడ్ నెవర్ కేర్ ఫర్ ఎనీ డిస్క్రిమినేషన్.
1: పిల్లలు ఎందు విచక్షణ జ్ఞానము ఏమాత్రము కనిపించదు.
0: దేర్ విల్ నాట్ బి ఎనీ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అట్ ఆల్ ఇన్ సచ్ పీపుల్.
1: విద్యార్థులారా, వినయ విధేయత ప్రధానమైన విద్యగా భావించాలి.
0: కన్సిడర్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ యాజ్ వెరీ ఇంపార్టెంట్.
1: వినయము
0: ఎడ్యుకేషన్ కన్ఫర్స్ హ్యూమిలిటీ.
1: వినయమునను కలుగు పాత్రత.
0: ది అథారిటీ ఈజ్ ఒబ్టైన్ అన్ అకౌంట్
1: పాత్రత వలన ధనము
0: వన్ గెట్స్ మనీ అన్ అకౌంట్
1: ధనము వలను దైవంబు
0: అన్ అకౌంట్ ఆఫ్ మనీ వన్ గెట్స్ ది గాడ్
1: చూసారా దైవం మనకు చిక్కారటంటే వినయం చేతనే మనకు దైవం లభిస్తాడు
0: యూ కెన్ ఒబ్టైన్ గాడ్ ఓన్లీ బై హ్యూమిలిటీ
1: కేవలం దైవం పైన అలక్ష్యం చేయటం వలన కానీ లేక అహంకారంతో నీవు ఈ యొక్క దైవ విషయాన్ని ధర్మ విషయాన్ని అలక్ష్యం చేసినప్పుడు కానీ నీకు ఈ విధమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు ప్రాప్తించవు
0: ఇఫ్ యు ఆర్ రాదర్ ఇండిఫరెంట్ టు గాడ్ ఫిల్డ్ విత్ ఈగో యు ఆర్ నాట్ లైక్లీ టు ఒబ్టైన్ గాడ్ ఇన్ ఎనీవే
1: కనుక విద్యార్థులు ఈ వయస్సు చాలా పవిత్రమైన వయస్సు
0: ఫర్ స్టూడెంట్స్ దిస్ పర్టికులర్ ఏజ్ ఈజ్ మోస్ట్ సీక్రెట్ మోస్ట్ ప్రెషియస్
1: ఈ కాయమును ఈ కాలమును ఈ కర్మను సార్థకం గావించుకోవాలి
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ యూ టు జస్టిఫై అండ్ శాంక్టిఫై దిస్ బాడీ దిస్ టైమ్ అండ్ ఆల్ యువర్ యాక్షన్
1: చక్కగా చదవండి
0: స్టడీ వెల్
1: మంచి తరగతిలో ఉత్తీర్ణులు కాండి
0: పాస్ వెల్
1: కానీ ఈ చదువును సమాజంలో ఉపయోగపెట్టండి
0: బట్ యూజ్ దిస్ ఎడ్యుకేషన్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ
1: కేవలం డిగ్రీ నిమిత్తమై మీరు చదవనక్కర్లేదు
0: డూ నాట్ స్టడీ ఫర్ ద సేక్ ఆఫ్ ఒబ్టైనింగ్ డిగ్రీస్
1: ఈ డిగ్రీల వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు
0: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్ బై దీస్ డిగ్రీస్
1: మన పూర్వీకులు ఈ విధమైన చదువులు ఏమీ చదవలేదు
0: అవర్ ఏన్షియన్స్ డిడ్ నాట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్
1: కానీ చదువులు అధికమయ్యే కొలది కూడాను అహంకారం కూడాను పెరుగుతూ వస్తుండాలి
0: బట్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంక్రీజింగ్ అరోగెన్స్ ఆల్సో ఈస్ గ్రోయింగ్
1: అహంకారం పెరిగినా మన యొక్క ఆత్మబలం తగ్గిపోతుంది
0: ఇఫ్ ది ఈగో గ్రోస్ డివైన్ పవర్ రిడ్యూసెస్
1: దివ్యత్వం పెరిగినా అహంకారం తగ్గిపోతుంది
0: ఇఫ్ డివినిటీ ఇన్ యూ గ్రోస్
1: కూడాను పిల్లలు ఆడేటువంటి సీసా మాదిరి ఉంటుంటాయి
0: ది రిలేషన్షిప్ బిట్వీన్ ఈగో అండ్ డివినిటీ ఈజ్ ద సేమ్ యాజ్ దట్ యు గెట్ ఇన్ ది సీసా
1: విద్యార్థులారా ఆధ్యాత్మిక మార్గం అత్యవసరం
0: యువర్ స్టూడెంట్స్ స్పిరిచువల్ లైఫ్
1: దైవభావం లేకపోవటం చేతనే ఈనాడు లోకములో మానవులు క్రూర మృగముల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు
0: మ్యాన్ టుడే హెస్ బికమ్ వర్స్ దాన్ ఎ క్రూయల్ ఎనిమల్ బికాస్ హి హెస్ గివెన్ అప్ ద డివైన్ అండ్ సీక్రెట్ ఫీలింగ్స్ ఇన్ హిమ్
1: మనకు ధనము ప్రధానము కాదు
0: వెల్త్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్
1: ధనమెచ్చిన మదమెచ్చును
0: ఇఫ్ వెల్త్ గ్రోస్ యువర్
1: మదమెచ్చిన దుర్గుణము మానక హెచ్చును
0: ఇఫ్ విత్ యువర్ ఆరోగెన్స్ all the bad qualities
1: danamudigina madamudugunu
0: if wealth declines
1: madamudigina durgunambu manunu veemanna
0: if your arrogance declines good qualities also will increase
1: manaku padavulu kaani leka danamu kaani gaurava pratishthalu kaani kadilipoyye meghamulu
0: power and authority money wealth name and fame all these are
1: ee ahankarame manavuni atappatanam chestundadi
0: it is this ego which brings down man to a state of
1: animal. దేనిబట్టి నీవు ఈ అహంకారాన్ని వినియోగం చేస్తున్నావు?
0: Why are you so much proud of yourself? On what basis?
1: ఏ ఆధారము లేదు.
0: There is no basis whatsoever.
1: ఇది మూర్ఖత్వము.
0: There is only stupidity which is the basis.
1: కనుక అహంకారం ఉండటం చేతనే మనము తనను తానే మర్చిపోతున్నాడు మానవుడు.
0: Man is forgetting his own real nature because of his ego.
1: తనను తాను మర్చటమే పెద్ద బంధన.
0: The greatest bondage is forgetting one's own real nature.
1: తనంతాను గుర్తించుకోవటమే నిజమైన సాక్షాత్కారం.
0: Recognizing who he really is the real సాక్షాత్కారం.
1: జపములు ధ్యానములు యోగములు కర్మలు సేవలు అనేక రకములుగా చేసినప్పటికీ కానీ మన యొక్క మనస్తత్వం ఏమాత్రము మారలేదు.
0: వాట్ ఎవర్ సాధనాస్ వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ వాట్ ఎవర్ గుడ్ డీడ్స్ యు డూ వీఆర్ నాట్ ట్రాన్స్ఫరింగ్ అవర్ ఓన్ మైండ్
1: విద్యార్థులారా మనిషి మారినంత మాత్రం ప్రయోజనం లేదు మనసు మారాలి
0: By mere change of man, there is no use. The mind should change.
1: గుడ్డలు మారినంత వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమి లేదు గుణము మారాలి.
0: By change of clothes, you are not going to get anything.
1: గుణము మారకుండా ఎన్ని విధములైనటువంటి యొక్క అభివృద్ధి మార్గమును మనం అనుభవించామని వెర్రవీగినా కానీ అది కేవలం వెర్రితనమే కానీ అది పవిత్రమైనటువంటి మార్గం కాదు.
0: వాట్ ఎవర్ ప్రోగ్రెస్ అండ్ సక్సెస్ యు అచీవ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఆఫ్ ఎనీ అవైల్ if you do not develop good qualities and
1: విద్యార్థులు భవిష్యత్తునకు నాయకులు
0: టుడేస్ స్టూడెంట్స్ ఆర్ టుమారోస్ లీడర్స్
1: మీరు సరి అయినటువంటి స్థితి ఎందు ఉండినప్పుడే దేశం సరి అయినటువంటి స్థితిని అనుభవిస్తుంది
0: ఓన్లీ వెన్ యు ఆర్ ఇన్ ఏ గుడ్ స్టేట్ ద నేషన్ విల్ బి
1: దేశం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను విద్యార్థుల పైననే ఆధారపడి ఉంటుందని
0: The future welfare or otherwise of the nation entirely depends upon the students.
1: విద్యార్థులు మంచివారైనా నీతి నిజాయితీ మంతులైనా అప్పుడు దేశం కూడాను మంచి ఆదర్శవంతమైన దేశంగా నిరూపించవచ్చు.
0: If the students follow the path of morality and integrity, the nation would prosper and make good progress.
1: భారతదేశము అనాది కాలం నుండి ఇట్టి సత్కీర్తిని సంపాదించినటువంటిది.
0: Right from ancient days, Bharat had earned a great reputation and a good name.
1: కనుక ఆ యొక్క ప్రాచీన సంస్కృతిని తిరిగి మీరు పునరుద్ధరింపచేయండి.
0: Restore the ancient culture to its pristine glory.
1: ఈ పవిత్రమైనటువంటి సంస్కృతి వల్లనే అన్ని దేశములు కూడాను అనేక రకమైనటువంటి యొక్క ఆనందాన్ని అందుకుంటూ వచ్చారు.
0: Not merely Bharat, all the countries enjoyed all prosperity and welfare because of this sacred Indian culture.
1: భారతీయులే ఈ యొక్క ధర్మమును ఈ యొక్క సంస్కృతి యొక్క విశిష్టతను గుర్తించుకోలేకపోతున్నారు.
0: But unfortunately today, Indians themselves have not been able to realize the sacredness of their dharma and their culture.
1: కనుక భారతదేశం అనేటువంటిది సర్వ దేశములకు కూడాను నాయకత్వాన్ని వహించినటువంటిది పవిత్రమైనటువంటి దివ్య సందేశాలు అందించినటువంటి దేశము.
0: భారత్ ఇస్ వన్ విచ్ ప్రొవైడెడ్ లీడర్షిప్ టు ఆల్ ద నేషన్స్ ఇన్ ద పాస్ట్ అండ్ ఆఫర్డ్ గ్రేట్ ఐడియల్స్ టు ఆల్ ద నేషన్స్.
1: ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను ఆదర్శ రూపమైనటువంటి యొక్క రూపములో అన్యోన్యమైనటువంటి భావముతో ప్రకటించి ప్రచురించినటువంటిది భారతదేశము.
0: భారత్ ఇస్ వన్ విచ్ షోడ్ గ్రేట్ లెసన్స్ as expounded in various scriptures like Vedas.
1: కాని ఈ నాడు ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధన సన్నలిగిల్లుతున్న చేతనే మన భారతీయ సంస్కృతిని కేవలం ఎవరు కూడాను గుర్తించడానికి వీలు కాకుండా ఉంటుంది.
0: No one has been able to recognize today the greatness of Indian culture because the teachings are not accompanied by the practice.
1: విద్యార్థులారా మూడు మాత్రం మీరు ఎప్పుడు కూడాను మరవకూడదు.
0: Dear students, do not forget three important things in your life at any time.
1: భారతీయులు సత్యవ్రతులు ధర్మపరాయణులు.
0: భారతీయస్ ఆల్వేస్ ఆర్ అడ్హెర్ టు ట్రూత్ అండ్ ద ఫాలో రైట్నెస్.
1: భారతీయులకు ఆటపట్టు.
0: జస్టిస్ ఈజ్ ది వెరీ లైఫ్ బ్రెత్ ఫార్ ది భారతీయస్.
1: కనుక నీవు సత్య ధర్మ నీతి నిజాయితీలతో మనం జీవించడానికి తగిన కృషి చేయాలి.
0: యూ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు లివ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ధర్మ.
1: సత్యం వద ధర్మం చెర ఈ రెండింటినీ మనం ప్రధానంగా తీసుకోవాలి.
0: దట్ ఈస్ వై వేదాస్ హావ్ ఆల్సో డిక్లర్డ్ యాస్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో రైచియస్నెస్.
1: కనుక ఈ 15 దినముల నుంచి కూడాను మీరు తెలుసుకున్న గుర్తించిన సత్యాలను వర్తించడానికి తగిన ప్రయత్నం చేసినప్పుడే ఇది సార్థకమవుతుంది.
0: వాట్ ఎవర్ యూ హ్యావ్ లెర్న్డ్ రికగ్నైజ్ అండ్ రియలైజ్ ఇన్ దీస్ 15 డేస్ ఓన్లీ వెన్ యూ ప్రాక్టీస్ దెమ్
1: దేశం యొక్క అభిమానాన్ని మాత్రం మీరు ఏనాడు కూడాను మీరు వదలకూడదు.
0: యు వుడ్ నెవర్ గివ్ అప్ యువర్ లవ్ ఫర్ ద నేషన్.
1: ఏ దేశం వారు ఆయా దేశాభిమానాన్ని పెంచుకోవడంలో తప్పు లేదు.
0: దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ డెవలపింగ్ లవ్ ఫర్
1: అయితే తన దేశాభిమానం తాను పెంచుకుని పరదేశం మాత్రం మనం విమర్శించకూడదు.
0: లవ్ ఫర్ వన్స్ ఓన్ నేషన్ డజంట్ మీన్ క్రిటిసైజింగ్ అనదర్స్ నేషన్.
1: ఏ మతాన్ని కూడా మనం ఏ మాత్రం కూడా అలక్ష్యం చేయకూడదు.
0: వు షుడ్ నాట్ షో డిస్రెస్పెక్ట్ ఫర్ ఎనీ అదర్ రిలీజియన్. వు షుడ్ నాట్ క్రిటిసైజ్.
1: ఆ విధమైనటువంటి విశాల భావాన్ని మనం పెంచుకోవాలి.
0: డెవలప్ దట్ కైండ్ ఆఫ్ బ్రాడ్ మైండెడ్నెస్ ఇన్ యూ.
1: పరమ పావనమైన భారతమనియందు సహనమన్నదే మనకు చక్కదనము.
0: In this great sacred Bharat, it is patience which is beauty.
1: Vratamulannitiyandu ghana satyaseelame kathina tapamu.
0: Among all the penances and vows, it is following the path of truth and integrity which is the greatest penance and vow.
1: నిజముగా ఈ పవిత్రమైనటువంటి దేశం యొక్క ఘనతను ఎంత వర్ణించినా కూడా సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎగ్జాస్ట్ దట్ ప్రాపర్ డిస్క్రిప్షన్ ఆఫ్ దిస్ గ్రేట్నెస్ నేషన్ అండ్ ఇట్స్ యునీక్నెస్.
1: తల్లి ప్రేమ కంటే అమితమైనటువంటి ప్రేమను అందించినటువంటిది ఈ దేశం.
0: దిస్ కంట్రీ అండ్ నేషన్ ఇస్ వన్ విచ్ హెస్ కన్ఫర్డ్ ఆన్ ఇట్స్ సిటిజన్స్ లవ్ గ్రేటర్ దాన్ దర్ ఓన్ మదర్స్.
1: ఇలాంటి పవిత్రమైన దేశాన్ని మనం ఈనాడు విస్మరించి విదేశాలను విశ్వసించి మన జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటున్నాం.
0: వీఆర్ డిస్ట్రాయింగ్ అవర్ ఓన్ లైఫ్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ అదర్ నేషన్స్ గివింగ్ అప్ ఫెయిత్ అండ్ లవ్ ఫర్ అవర్ ఓన్ సీక్రెట్ మదర్ ల్యాండ్.
1: కాన విద్యార్థులారా, దేశాభిమానాన్ని పెంచుకుని దేశం యొక్క గౌరవాన్ని, దేశం యొక్క సంస్కృతిని, దేశం యొక్క ఔన్నత్యాన్ని మీరే కాపాడాలి.
0: డియర్ స్టూడెంట్స్, డెవలప్ లవ్ ఫర్ ద నేషన్, టేక్ కేర్ ఆఫ్ ఇట్స్ ఓన్ గ్రేట్నెస్ అండ్ సీ ఇట్స్ సీక్రెట్నెస్ అండ్ ఇట్స్ గ్రేట్నెస్ ఆర్ రెస్టోర్డ్.
1: మీ దృష్టి లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలనేటువంటి ఒక ప్రార్థన చేయండి.
0: ఆల్వేస్ ప్రే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
1: ఏ దేశం పైన కానీ, ఏ మతం పైన కానీ, ఏ వ్యక్తి పైన కానీ మీకు ఏమాత్రం కూడా ద్వేషం కానీ ఒక విధమైన అయిష్టము కానీ మీరు పెంచుకోకూడదు.
0: డూ నాట్ డెవలప్ ఎన్మిటీ ఆర్ డిస్లైక్ ఫర్ ఎనీ నేషన్, ఎనీ రిలీజియన్, ఎనీ పర్సన్, ఎనీ కంట్రీ.
1: విశాల విశాల విశాల భావాన్ని పెంచుకోవాలి.
0: బ్రాడన్ యువర్ విజన్, బ్రాడన్ యువర్ మైండ్.
1: సంకుచితమైన భావాలను త్యజించాలి.
0: గివ్ అప్ నారో మైండెడ్నెస్.
1: ఇది భారతీయుడి నిజమైనటువంటి యొక్క సంస్కృతి.
0: దాట్ ఈస్ ట్రూ కల్చర్ ఆఫ్ భారతీయాస్.
1: అందువల్లనే ఆర్షమతమునందు లోక సమస్త సుఖినో భవంతు అన్నటువంటి యొక్క చిరంజీవి అయినటువంటి యొక్క ఈ పదములు నిరంతరము కూడాను స్మరిస్తూనే ఉంటుండాలి.
0: దట్ ఈస్ వై దీస్ ఇమ్మార్టల్ వర్డ్స్ లెట్ ఎవ్రీ కంట్రీ అండ్ ఎవ్రీ వన్ బి హ్యాపీ ఈస్ ది మంత్ర విచ్ ఈస్ చాంటెడ్ బై ది ఏన్షియంట్ రిలీజియన్.
1: భగవద్భక్తిని మాత్రము ఎవరే విధంగా మేము తూలనాడినా, ఎవరే విధంగా మిమ్మల్ని హాస్యాస్పదంగా చూచినా దీనిని మాత్రం మీరు వదలకండి.
0: కమ్ వాట్ మే, లెట్ ఎనీవన్ క్రిటిసైజ్ ఆర్ కామెంట్ ఆర్ రిడిక్యూల్ యూ, డూ నాట్ గివ్ అప్.
1: భగవత్ ప్రేమనే లేకపోతే ఈ జగత్తంతా శూన్యమే.
0: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఏ నలిటీ.
1: ప్రేమనే భగవంతుడు, భగవంతుడే ప్రేమ.
0: లవ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ లవ్.
1: కనుక ఈ ప్రేమను మీరు పెంచుకోండి.
0: Develop this kind of
1: ఎలాంటి పరిస్థితులు ఏందేకూడదు ఈ ప్రేమకు భంగం కలిగించకండి.
0: డూ నాట్ గివ్ అప్ సచ్ సీక్రెట్ లవ్.
1: కష్టములు కష్టములు దుఃఖములు విచారములు ఎన్ని వెంటాడినప్పటికీ ప్రేమను మాత్రం మీరు వదలకండి. భగవత్ ప్రేమను.
0: డూ నాట్ గివ్ అప్ లవ్ ఫర్ గాడ్.
1: ఎవరే విధంగా మిమ్మల్ని హాస్యాస్పదంగా చూచినా దీనిని మాత్రం మీరు వదలకండి.
0: కమ్ వాట్ మే, లెట్ ఎనీవన్ క్రిటిసైజ్ ఆర్ కామెంట్ ఆర్ రిడిక్యూల్ యూ, డూ నాట్ గివ్ అప్.
1: భగవత్ ప్రేమనే లేకపోతే ఈ జగత్తంతా శూన్యమే.
0: The entire world is a nullity.
1: Premane bhagavantudu, bhagavantude prema.
0: Love is God, God is love.
1: Anuka ee premanu meeru penchukondi.
0: Develop this kind of
1: ఎలాంటి పరిస్థితులు ఏందేకూడదు ఈ ప్రేమకు భంగం కలిగించకండి.
0: డూ నాట్ గివ్ అప్ సచ్ సీక్రెట్ లవ్.
1: కష్టములు నష్టములు దుఃఖములు విచారములు ఎన్ని వెంటాడినప్పటికీ ప్రేమను మాత్రం మీరు వదలకండి. భగవత్ ప్రేమను.
0: డూ నాట్ గివ్ అప్ లవ్ ఫర్ గాడ్ under any circumstances, whatever be the difficulty.

0: మాత్రం మీరు వదలకండి భగవత్ ప్రేమను.
1: డూ నాట్ గివ్ అప్ లవ్ ఫర్ గాడ్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ వాట్ ఎవర్ బి ద డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్
0: మీ వెంట జంట ఇంట కంట ఉంటుంది మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది.
1: ఇట్ ఈస్ దిస్ లవ్ ఫర్ గాడ్ విచ్ కెన్ గివ్ యూ ప్రొటెక్షన్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ అకంపెనింగ్ యూ అట్ ఆల్ టైమ్స్.
0: కష్టములు వచ్చినాయని భగవంతుని ఏమాత్రం కూడా నువ్వు నిందించకూడదు.
1: When you face difficulties and problems, do not criticize God.
0: ఇది నీలో పేరుకున్నటువంటి స్వార్థము.
1: ఇట్ ఈస్ ఓన్లీ దిస్
0: భగవంతుడు ఏ నిమిత్తమై ఏ కారణం చేత నీకు కష్టాన్ని అందించాడు.
1: ఫర్ వాట్ జస్టిఫైడ్
0: అది కూడా నువ్వు ఒక అనుగ్రహ ప్రసాదం అనే మీరు భావించాలి.
1: యుడ్ ఆల్వేస్ కన్సిడర్ ఆల్ డిఫికల్టీస్ గివన్ బై గాడ్ యాజ్ గిఫ్ట్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: కనుక నీ జీవితం అనేటువంటిది సుఖదుఖములకు మధ్యలో ఉండినటువంటిది.
1: లైఫ్ ఈజ్ శాండ్విచ్ బిట్వీన్ జాయ్ అండ్ సారో.
0: కాన మీరు ఈ ప్రాకృతమైనటువంటి యొక్క బాధలను ఏమాత్రము లెక్క చేయకుండా భగవద్భావాన్ని భగవత్ విశ్వాసాన్ని దృఢంగా కలిగి ఉండినప్పుడు ఎన్నైనా కూడా మనం ఎదుర్కొని దాన్ని సాధించవచ్చును.
1: డూ నాట్ వరీ అండ్ బాదర్ యువర్ సెల్ఫ్ అబౌట్ దిస్ ఓన్లీ డిఫికల్టీస్. హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ అండ్ లవ్ ఫర్ గాడ్. యూ కెన్ ఫేస్ ఎనీ డిఫికల్టీస్ అండ్ కాంకర్ దెమ్ అండ్ అచీవ్ విక్టరీ.
0: ఎలాంటి పరిస్థితులు ఏందకుండా కూడాను భగవత్ నామాన్ని మీరు మరవకూడదు.
1: డూ నాట్ గివ్ అప్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ అండ్ రిమెంబరింగ్ హిస్ సేక్రెడ్ నేమ్.
0: మీ జీవిత యొక్క ప్రవాహంలో నామగా తోడ్పడుతుంది.
1: That name itself becomes a boat for you to save you in the flow of life.
0: Kanuka, namasmarana cheyandi.
1: Chant the name of the Lord.

0: బుర్రు మనుచు జీవుండను పిట్ట బొట్ట బొమ్మను విడిపోగా బర్రున నీడిగిన కర్ర బొమ్మ ఇది సర్రన బయటికి లాగెదరే అన్నట. ఈ యొక్క జీవత్వం అనేటువంటి యొక్క హంసతత్వం అనేటువంటి యొక్క ఈ పక్షి ఈ దేహము నుండి విడిపోయిన తక్షణమే దీనిని కాలు బట్టి బయటికి లాగివేస్తారు.
1: ఇఫ్ ది బర్డ్ ఆఫ్ లైఫ్ ది బర్డ్ ఆఫ్ జీవ రన్స్ అవే లీవ్స్ దిస్ బాడీ అండ్ గోస్ అవుట్ ఇమీడియట్లీ దిస్ బాడీ బికమ్స్ ఎ స్టిక్ అండ్ ఈ సింప్లీ పుల్డ్ అవుట్ అండ్ థ్రోన్ అవే.
0: తాను ఎంతో ప్రేమతో కట్టుకున్నటువంటి భవనం నందు కూడా తను పండబెట్టారు. ముఖ్యమైనటువంటి దేహమును ఆధారము చేసుకుని కేవలం దేహమే నేననేటువంటి విర్రవీగేటువంటి యొక్క వెర్రితలకు ఎవ్వరు కూడా జవాబు చెప్పండి. మీరు దేహము కాదు,
1: దివ్యాత్మ స్వరూపస్ యు ఆర్,
0: మీరు మనసు కాదు,
1: యు ఆర్ నాట్ ది మైండ్,
0: మీరు బుద్ధి కాదు,
1: యు ఆర్ నాట్
0: మీరు చిత్తము కాదు. ఆ దైవత్వం అనేటువంటిది మీలో అణగమణిగి ఉన్నటువంటి దాన్ని ఆవిర్భవింప చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: యు షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు బ్లాసమ్ ది డివినిటీ దట్ ఇస్ ఇన్ యు.
0: ప్రయత్నం ద్వారా ఎంతైనా మనం సాధించడానికి వీలవుతుంది.
1: బై ఎన్ ఎఫర్ట్ యు కెన్ డు ఎనీథింగ్.
0: కనుకనే సాధనమున ఫలము సమకూరు ధరలో.
1: దట్ ఇస్ వై ఇట్ హస్ బీన్ సెడ్ by effort you can get and acquire anything that you want.
0: Yagaradaniki prayatnam chesthe enta dooramaina kuda nu potundi pachi.
1: The bird if it makes an attempt to fly it can go any distance.
0: Ishtam lekapothe inchaina munduku sagadu.
1: If it does not want to do it it cannot move even an inch.
0: Kanukani ee manavattvam anetundi danni konni prayatnamula dwara manamu sadinchi పరమాత్మ తత్వాన్ని మనము గుర్తించుకోవటానికి తగిన కృషి చల్పాలి.
1: సో త్రూ ఎఫర్ట్ అండ్ త్రూ సాధన బై మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు రికగ్నైజ్ డివినిటీ ఇన్ దిస్ హ్యూమన్ నేచర్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క మానవుని ఎందున్నటువంటి ఈ జగత్తునందున్నటువంటి ఈశ్వరత్వాన్ని కొంతవరకు తెలుసుకునే నిమిత్తమై ఇట్టి సమావేశములు ఇట్టి సనాతన ధర్మములు పవిత్రమైనటువంటి యొక్క మార్గములను మనం అవలంబించుకునే నిమిత్తమై ప్రాచీనులు అనేక విధమైనటువంటి మార్గములు నిరూపిస్తూ వచ్చారు.
1: In order to recognize this sacred aspect of Ishvara, our ancients have designed many methods like these congregations and like Sanatana Dharma. Several paths have been given to us by our ancients.
0: Ee Sanatana Dharma anetundi kevalamu manavunito paatune thanu needaga jantapachiga thanu aavirbhavistu vachindi.
1: This Sanatana Dharma has always been coming with us from time immemorial as the shadow accompanies every object.
0: Sarvajana sammatamainatundi Sanatana Matamu.
1: The Sanatana religion is something which is acceptable to all humanity.
0: Manavatvanni vikasimpajeseetundi Sanatana Dharmamu.
1: Sanatana Dharma is one which blossoms the human qualities.
0: Manavatvanga nirupinchinatundi Sanatana Dharmamu.
1: Sanatana Dharma is something which has established the human quality.
0: Kanukani ఈ సనాతన ధర్మమును సర్వులు కూడా ఆచరించి సర్వేశ్వరానుగ్రహానికి పాత్రలు కావాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని మనము చేరుకున్నాం.
1: విత్ ది ఇంటెన్షన్ దట్ ఆల్ పీపుల్ షుడ్ అక్సెప్ట్ దిస్ సనాతన ధర్మ అండ్ ఆల్ పీపుల్ షుడ్ బి ప్రమోటెడ్ ఇన్ దర్ డిజైర్ దిస్ కాంగ్రిగేషన్.
0: అయితే నేను మానవుడను అనేటువంటి భావం ఉండినంత వరకు కూడాను ఈ మానవత్వానికి సంబంధించినటువంటి యొక్క నిబంధనలు శాసనములు మనం కొంతవరకు ఆచరించక తప్పదు. నేను మానవుడను మానవుడను అనేటువంటి భ్రాంతి ఉండినంత వరకు కూడాను దైవాన్ని మానవ రూపమునందే చూడాలి.
1: So long as you have the illusion that you are a human being, you can see God only in human form.
0: మరొక రూపములో దైవత్వాన్ని దర్శించడానికి వీలు కానే కాదు.
1: It is not possible at all for you to have a vision of the Lord.
0: కారణం ఏమనగా నీలో మానవత్వం అనేటువంటిది నీలో ఆవిర్భవిస్తూ ఉండాలి.
1: The reason for that is it is the human form and the human nature that
0: ఏనాడు నీ హృదయమునందు నేను మానవుడను కాదు అనేటువంటి భావము నిన్ను వదిలిపోవును ఆనాడే దైవత్వం అనేటువంటి సాక్షాత్కరిస్తుంది.
1: దట్ డే వెన్ యూ కెన్ గెట్ రీడ్ ఆఫ్ దిస్ ఇల్యూషన్ దట్ యు ఆర్ ఓన్లీ ఎ హ్యూమన్ బీయింగ్.
0: అంతవరకు నీవెన్ని గ్రంథములు చదివినప్పటికీ కేవలం తెలివితేటలు పెంచుకునవచ్చునే కానీ దైవత్వం అనేటువంటిది నీలో ఏమాత్రం కూడా ఆవిర్భవించదు.
1: టిల్ దెన్ హౌఎవర్ మెనీ టెక్స్ట్స్ యు మే రీడ్ యు కెన్ ఓన్లీ ప్రమోట్ యువర్ ఇంటెలిజెన్స్ అండ్ నాలెడ్జ్ బట్ యు కెనాట్.
0: అనేక మంది గ్రంథములు చదువుతూ చదువుతూ చదువుతూ ఉంటుంటారు.
1: మెనీ పీపుల్ కీప్ ఆన్ రీడింగ్ టెక్స్ట్స్.
0: ఈ గ్రంథముల ద్వారా తెలివితేటలు ఎంతైనా కూడా పెంచుకోవచ్చు.
1: త్రూ దీస్ టెక్స్ట్ యూ కెన్ ప్రమోట్ యువర్ ఇంటెలిజెన్స్.
0: కానీ ఆధ్యాత్మికమైనటువంటి వానిలో ఏమాత్రం అణుమాత్రమైన కూడా ఆ అభివృద్ధి కాదు.
1: బట్ ఇన్ దెమ్ స్పిరిచువాలిటీ విల్ నాట్ గ్రో ఈవెన్ టు ఎ స్మాల్ ఎక్స్టెంట్.
0: గ్రంథములను చదివిన తరువాత మనలో కొంత ఆచరణ కూడా అత్యవసరంగా మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: After reading the texts, we should recognize that we have to practice what we have read in the
0: text. కంట శోషణ కలిగించేటువంటి ఉపన్యాసములే మనం ఆధారంగా తీసుకుని ఆశిస్తున్నామే కానీ అనుష్ఠానం అనేటువంటిది పక్కకు నెట్టుతున్నాం.
1: We are only giving attention to people who give lectures using their throat, but practice is being kept aside by us.
0: అనుష్ఠానం అత్యవసరం.
1: practice is essential.
0: నీవు దానికి తగినటువంటి యొక్క సాధనలు నువ్వు చేయక ఎన్ని గ్రంథములు చదివితే ఏమి, ఎన్ని విధమైనటువంటి యాత్రలు చేస్తే ఏమి, ఎంత గొప్పవారిని నీవు దర్శిస్తే కూడాను ఏ విధమైనటువంటి ఫలితము లభించదు.
1: Without putting into practice what you get from the text, it is no use reading texts, it's no use making pilgrimages.
0: మానసిక పరిణామం జరగాలి.
1: Transformation of the mind should happen.
0: ఏనాడు మానసిక పరిణామం జరుగునో ఆనాడే ఆధ్యాత్మిక పరిణామం కూడా లభిస్తుంది.
1: When the transformation of the mind takes place, that day your spiritual aspect will change.
0: కనుక మనము ఇలాంటి సత్యాన్ని కొంతవరకు గుర్తించుకొని ఈ సాధనలు కూడా నువ్వు సలుపుతూ సమావేశాల్లో నిర్ణయం శక్తి యొక్క జ్ఞానము చూచా నచ్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: Performing such sadhana, recognizing, you must try, make an effort to forget the decisions that have been made in the congregations.
0: సత్య సాయి సంస్థలకు కొన్ని విధమైనటువంటి యొక్క నిబంధనలు అనగా శాసనములను ఈనాడు మనము నిర్ణయించుకున్నాము.
1: Today we have decided to accept certain regulations and controls for the Satya Sai organization.
0: ఈ యొక్క శాసనములు ఈ నిబంధనలు ఎందుకోసము, ఆధ్యాత్మిక మార్గానికి కూడాను కొన్ని నిబంధనలు అవసరమా అని కొంతమంది ఊహిస్తూ ఉంటారు.
1: Some people ask a question, for the spiritual path also are regulations and controls necessary?
0: దీనికి చిన్న ఉదాహరణ,
2: కేవలం నీరు పోసి పోషించినంత మాత్రం మొక్క అభివృద్ధికి రాదు.
1: The plant would not grow just by watering it.
0: దానికి ఇతర మృగముల ద్వారా కొంత అవాంతరము జరగకుండా దానికి కొంత కంచె కట్టి కాపాడుకోవాలి.
1: We will also have to give it a fence so that it is not damaged by external sources.
0: ఆ మొక్క వృక్షమైన తర్వాత మనకు కంచె అక్కర్లేదు.
1: When that grows into a tree, we do not have to have a fence.
0: అదే విధముగానే మనలోని ఆధ్యాత్మిక మొక్క అనేటువంటి దాన్ని మనం నాటుకున్నాం.
1: In the same manner, we have planted the spiritual plant as a small plant.
0: దీనికి ఈ ప్రపంచమందు అనేక రకమైనటువంటి అవాంతరములు దీన్ని చేర్పడానికి ప్రయత్నం చేస్తుంటాయి.
1: In this world, there are so many things which are dangerous to the survival.
0: దీనిని కాపాడుకునే నిమిత్తమై కొన్ని నిబంధనలు అనేటువంటి కంచె మనం కట్టుకోవాలి.
1: In order to protect this plant of spirituality, we have to have some kind of regulations.
0: ఇది పూర్తి పెరిగి పెద్దయి ఫలించినటువంటి సమయంలో మనకి ఈ నిబంధనలు అక్కర్లేదు.
1: When this grows into adulthood and becomes big, then the fence.
0: అప్పటికి నీవు సర్వసంగ పరిత్యాగి కావచ్చు.
1: By that time you can give up everything.
0: కానీ సర్వసంగ పరిత్యాగి కాక పూర్వము ఈ విధమైనటువంటి యొక్క నిబంధనలు నీవు ఆచరించకుండా ఉండినా నీకు ఏమాత్రం కూడా దీని అభివృద్ధి చెందదు.
1: But if you have not grown to that stage, if you do not accept regulations as a fence, you will not have the fruit.
0: ఇక్కడ మనము brothers and sisters అని భావిస్తున్నాము.
1: Here we are expressing the feeling brothers and sisters.
0: మన సత్య సాయి సంస్థల యందు brotherhood of man, fatherhood of God అని ప్రత్యేకమైనటువంటి ఒక నిబంధనలు ఒక విశ్వాసంతో మనం జరుపుతూ వస్తున్నాము.
1: We are conducting our Satya Sai organizations with a distinctive feature, namely brotherhood of man and fatherhood of God.
0: కనుక అమెరికాలో ఉండినా కానీ అతను నీ బ్రదరే, జర్మనీలో ఉండినా నీకు బ్రదరే, జపాన్ లో ఉండినా నీకు బ్రదరే, రష్యాలో ఉండినా నీకు బ్రదరే.
1: సో వెదర్ వన్ ఇస్ ఇన్ అమెరికా ఆర్ జర్మనీ ఆర్ జపాన్ ఆర్ రష్యా, హీ ఈజ్ యువర్ బ్రదర్.
0: కానీ ఈ బ్రదర్స్ బ్రదర్స్ అనేటువంటి దాంట్ లోపల అమెరికాకు ఒక రూల్స్, జపాన్ కు ఒక రూల్స్, రష్యాకు ఒక రూల్స్ అనేటువంటి దాన్ని మనం పెట్టుకోకూడదు.
1: సో in this aspect of being brotherhood of man, those who are in America, Germany or Russia, they should not have separate
0: brothers. ee sai ke santati ainatundi ee brothers andaru kodanu oke marganni avalambinchali.
1: Thus this entire family, the children of Sai, who are all brothers, should adopt one path.
0: Kontha mandi paschatyulu memu aada maga rendu kalisi memu bhajan chestuntamu, ప్రత్యేకంగా ఆడవారు వేరు మగవారు వేరు ఉండడానికి వీలు కాదు, ఇది మా సాంప్రదాయము, మా మొదల నుంచి వచ్చినటువంటి కల్చర్ అని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ కల్చర్ ను మార్చుకోవాలి. అది మార్చినప్పుడే నీవు భక్తులు అవుతావు, కానీ నా కల్చర్ నా కల్చరే అని నీవు పోతుంటుంటే నీవు ఏనాటికి నీవు భక్తుడు కావు.
1: సమ్ వెస్టర్నర్స్ ఆర్గ్యూ దట్ మెన్ అండ్ విమెన్ షుడ్ సిట్ టుగెదర్ అండ్ పెర్ఫార్మ్ ది భజన్ అండ్ దే సే దట్ ఈస్ అవర్ ట్రెడిషన్ దట్ ఈస్ అవర్ కల్చర్. But the fact is, so long as you talk of your culture and stick to it and do not change, you do not become a devotee.
0: ఇక్కడ కొన్ని మన పాత పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు భారతీయులు కానీ విదేశీయులు కానీ కొన్ని అనవసరమైనటువంటి పద్ధతులు మనం త్యజించాలి.
1: Here, some of the old customs which are useless and which have no meaning, we have to give them up.
0: ఇది ఆధ్యాత్మిక మార్గం.
1: This is the spiritual path.
0: Chanchalanghi Manakrishna Pramadi Balavadrudamani Mahavirudainatunte Surudainatunte Arjunude ee manasunu nenu arikattukolenu antunnadu.
1: The great hero Arjuna told Krishna, I am unable to control my mind.
0: Kanuka ee manasu oka pichikoti vantidi.
1: Your mind is like a mad monkey.
0: ఈ కోతిని మనం అరికట్టుకోవడానికి కొన్ని విధమైనటువంటి నిబంధనలు మనం కఠినమైనట్టుగా మనం సాధించాలి.
1: టు కంట్రోల్ దిస్ మ్యాడ్ మంకీ వీ విల్ హావ్ టు యాక్సెప్ట్ సమ్ హార్ష్.
0: అంతేకాకుండా సమితి కానీ స్టడీ సర్కిల్ కానీ సేవాదళములకు కానీ ఏమాత్రం ఒకదానికోటి సంబంధ బాంధవ్యం లేకుండా ఎవరికి వారు మేము జరుపుకుంటూ పోవాలని కొంతమంది ఆశిస్తుంటారు.
1: Not only this, some people want to have the samiti, the sevadal or the study circle as if they are independent of each other and no connection between them.
0: ఇది సరైనటువంటిది కాదు.
1: This is not the right thing.
0: అన్నింటికి సంబంధం అనేటువంటిది ఆ లింక్ ఉంటుండాలి.
1: There must be a close link between all these components.
0: చిన్న ఉదాహరణ.
1: There is a small example.
0: ఇది సేవా సమితి.
1: This finger is the seva samiti.
0: ఇది మహిళా విభాగం.
1: The next finger is the mahila vibhaga.
0: Idi seva dalamu.
1: The middle finger is the seva
0: dalamu. Idi bala vikasam.
1: This finger is the bala vikasam.
0: Idi bhajana mandali.
1: The last one is the bhajana mandali.
0: Ee aidu okadaniki okati teggottesthe em kundadi ikkada.
1: If these five are chopped off and made independent, what remains?
0: ఈ ఐదు కలిసి పనిచేసినప్పుడే ఒక కార్యాన్ని మనం సాధించగలం.
1: ఇట్స్ ఓన్లీ వెన్ ఆల్ దీస్ ఫైవ్ వర్క్ టుగెదర్ కెన్ వి అచీవ్ ఎ టాస్క్.
0: కనుక ఇక్కడ అన్నింటికి కూడాను మన సమస్యలకంతా కూడా ఈ దేనికి అది ప్రత్యేకమైనటువంటిదిగా విభజించడానికి ఏమాత్రం కూడా వీలు కాదు.
1: హియర్ ఇన్ ఆల్ అవర్ ఆర్గనైజేషన్స్ యు థింక్ దట్ ఈచ్ కంపోనెంట్ కెన్ బి ఇండివిజువల్ అండ్ ఇండిపెండెంట్ ఇస్ నాట్ పాసిబుల్.
0: ఇవన్నీ కూడా ఒక సముద్రంలో చేరినటువంటి నదుల వంటివిగా ఉంటుండాలి.
1: దే షుడ్ బి లైక్ ది మెనీ రివర్స్ విచ్ గో అండ్ జాయిన్.
0: సముద్రంలో చేరక పూర్వము వేరు వేరు రూపనామములు ధరించి ఉంటుంటాది నదు.
1: The rivers have different forms and names before they merge into the ocean.
0: Tana ruchi kudanu pratyekanga untadi.
1: The taste of the river is also different.
0: Kani samudramlo kudina tachaname roopa nama ruchulanu kudanu kolpoyi samudram yokka roopa nama ruchine anubhavistuntadi.
1: But once they merge into the river, they lose the distinctive name and form and they get the taste of the ocean itself.
0: Kanuka sarva deshiyulu kudanu saayi yokka aasayamin lopala ekamai povali.
1: So all citizens of different countries in the matter of the Divine Sai, they should become one.
0: ఇక్కడ మరికొన్ని సందేహాలంతా కూడా కొంతమందికి కలత పెడుతూ ఉంటారు.
1: Here, some people are being troubled by some doubts.
0: ఇంటర్నేషనల్ అనేటువంటి దీంట్ లోపల మనము యావత్ ప్రపంచం యొక్క సత్యసాయి సంస్థల యొక్క కార్యకర్తల యొక్క భావాలను కొంతమంది చక్కగా అర్థం చేసుకోవటం లేదు.
1: Here, in the international aspect of the organizations, some of the office bearers are not understanding the essentials.
0: World Council anetunte vaari yokka sambandha bandhavyani kodanu vaaru chakkaga gurtinchatam ledu.
1: They are also not recognizing the type of connection with the World Council they should have.
0: Konni konni deshamulaku pratyekinchinatunte okka pratinidhini manam neeminchukovalani prayatnam chestunnam.
1: We are making an attempt to have some individual person who will be the leader.
0: Ee pratinidhini ye reetiga neeminchali?
1: How do we determine and decide?
0: Evaru neeminchali?
1: Who is to establish the leadership?
0: దీనికి మరికొంతమందికి కూడా కొన్ని ఆపోహలు ఉంటున్నాయి.
1: Some others too have got
0: misconceptions. అక్కడ ఉన్నటువంటి భక్తుల లోపల వారి యొక్క ఆశయాలను ఆధారం చేసుకుని భక్తుల యొక్క ఇచ్ఛ ప్రకారమే అక్కడ సెలెక్షన్ కావాలి అంటారు.
1: Some people think that depending on the views and notions of each one of the devotees, they should form who the leader is.
0: ఈ విధమైనటువంటి యొక్క కల్తలు ప్రారంభమైతే ఇది క్రమక్రమేణా ఒక పాలిటిక్స్ అంటే చూడండి అక్కడ కొన్ని కొన్ని రకమైనటువంటి ఎలక్షన్ గా తయారవుతుంది.
1: If these methods are adopted, there it will become something like an election in politics.
0: ఈ ఎలక్షన్ లోపల ప్రేమలు పూర్తి కొడును చచ్చిపోతాయి.
1: In such an election, all aspects of love completely disappear.
0: మన ప్రేమను కొడును మనము దుర్వినియోగం చేసుకుంటాం.
1: We will be misusing our love.
0: నిజముగా మనము ప్రేమను పెంచుకోవాలంటే ఎలక్షన్ లో మనం దిగ్గూడదు, సెలక్షన్ లో ఉండాలి.
1: Truly, if we want to promote love between brothers of Sai family, we should not enter election.
0: Ah, selection central test dwara povali.
1: We should accept selection and not election.
0: Evariki evaru variki varu potadukoni variki vari kalahamulu penchukoni vibhagamulu cheta aneka rakamainatunte vishayanni tarkinchukotaniki prayatninchakoddu.
1: They should not make an attempt to divide and discuss things in their own way.
0: Prema swarupulara nijamuga satya sai samasthalu yendu ఎట్టి పవిత్రమైన భావాలు ఉంటున్నాయనేటువంటిది లోకం కూడాను గుర్తిస్తూనే ఉంటుండాలి.
1: ప్రేమ స్వరూపస్ ది వరల్డ్ ఇస్ ఆల్సో రికగ్నైజింగ్ ది క్వాలిటీ ఆఫ్ ది ఐడియాస్ దట్ ఆర్ ప్రెసెంట్ ది సేక్రెడ్ ఐడియాస్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది మైండ్.
0: పుట్టెడు బియ్యంలో చిట్టెడు మెరికలు చిక్కకుండా ఉండవు.
1: If we have several bags of rice, it is quite possible always to find a few good
0: grains. సర్వసామాన్యమైనటువంటి సంసారములు కనుక కేవలం మానవ మాత్రులుగా ఉండటం చేత ఏదో కొంతమంది తప్పులు చేస్తూ ఉండవచ్చును.
1: Since we are all ordinary human beings, some in the large number will be making some
0: అంత మాత్రం చేత సంస్థలకు ఏమాత్రం కూడా నువ్వు దెబ్బ తగలదు.
1: Because of this situation, this organization as such is not going to
0: నిజంగా సత్యసాయి సంస్థలు చేస్తున్నటువంటి త్యాగము వర్ణనాతీతం.
1: Truly, the sacrifice being made by the Satya Sai organizations is beyond
0: మీ అన్నింటికి కూడాను మీ ప్రేమనే మూల కారణము.
1: For all these things, it is your love.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: There is one small example.
0: సహనా భవతు సహనో భవంతు అని అనేక విధములుగా కూడాను వేదం ఉచ్చరిస్తూ ఉంటుండాలి. కానీ ఆ సహనం అనేటువంటిది పూర్వము నుంచి కూడాను పేర్లతో మాత్రమే తీరిపోతున్నది. కానీ ఈ సహనాన్ని ఈనాడు సత్యసాయి సంస్థలు ప్రత్యక్షంగా నిరూపిస్తూ ఉన్నారు.
1: From time immemorial, the Vedas have been talking about patience and forbearance. That was only talking. But today, the members of the Satya Sai organizations are showing what true forbearance and patience can be.
0: ఈ సహనము ప్రేమ ద్వారానే లభిస్తుంది, కానీ ఇంకా అన్య మార్గంలో లభించేది కంటిది కాదు.
1: This kind of forbearance and patience can come only through love, not through any other.
0: చిన్న ఉదాహరణమే చూడండి.
1: Look at a small example.
0: ఎంతమంది శ్రీమంతులు వచ్చి చేరారు.
1: There are so many wealthy people who have come.
0: ఎంతమంది సుఖపురుషులు సుఖస్త్రీలు వచ్చి చేరారు.
1: There are so many people who have enjoyed comfort.
0: ఒక్క క్షణమైన నడుమొంచి పనిచేసేటువంటి వారు కాకుండా ఉండినటువంటి వారు కూడా వచ్చారు.
1: Many who have never done even an iota of work by bending have come here.
0: ఒక్కొక్కరికి ప్రత్యేకంగా 20x20 బెడ్రూమ్స్ ఉండినప్పటికీ వారికి అది ఇరుగ్గానే ఉంటుంటది.
1: Such of them, even though they had a bedroom of 20x20 solely for themselves, they would have
0: alanti sukapurushulu alanti srimantulu alanti dhanavantulu alanti aishwaryavantulu kodanu ee prashantinamlo enni vidhamulainatundi sahanamto jeevisthunnaro yochin cheskondi.
1: Just think, such wealthy persons, such people who were used to such comfort, how much patience and they're putting.
0: ఏ అనుకూలమును కూడాను ఆశించట్లేదు.
1: They are not wanting to have any kind of.
0: ఏ సుఖాన్ని కూడాను వారు వాంఛించటం లేదు.
1: They are not wanting to have any
0: kind. ఎక్కడ చిక్కితే అక్కడ వారు ఇంత కష్టములైన కూడాను భరించుకొని స్వామి ప్రేమ నిమిత్తమై కాచుకొని ఉంటున్నారు.
1: They are willing to put up with any inconvenience for the sake of having Swami's love.
0: ఈ సహనం అనేటువంటిది మరి ఏ సంస్థ ఎందుకు కానీ ఏ యొక్క సమావేశం ఎందుకు కానీ లభించేది.
1: This kind of patience cannot be seen in any other organization or any other congregation.
0: Ante kaadu inka aneka samasthalu yendu chinna pillalu modalukoni vruddulainatundi yokka vyaktula varaku kudanu enni rakamainatundi sevalo chestunnaru.
1: Not only this, in several of our organizations, starting from young boys until old people,
0: swartharaitamainatundi seva okka satya sai samasthalu yendu maatrame untundadi.
1: Selfless service can be seen only in the Satya Sai organizations.
0: Bharat Deshamunandu konni nelalaku pooramu paschima godavari turpu godavari jillalalo goppa lakshaladi prajalu cheyeetunte pushkaralani jariginayi.
1: In this country a few months ago many people joined in the West Godavari and East Godavari districts for a function.
0: Krishna jillalo kudanu Krishna pushkaralu kudanu unnamanane jariginayi.
1: In the Krishna district as well, ceremonies relating to the Krishna river were performed.
0: Purushulu andulo chesinatvanti sevalu chuchinatvanti kannulake artham avutundi kani maatadetundi murkulaku em artham kuda artham kadu.
1: The service rendered by the men and women in these ceremonies can be understood only by the eyes which have seen them, but not for people who talk from a distance.
0: Akkada undinatvanti yokka aa ashuddhamunu ఎన్ని విధములుగా కూడా సహించుకుని వారు ఊడ్చి పరిశుద్ధము చేసి పవిత్రమైనటువంటి రీతిగా ఎంత సేవలు చేశారు అనేటువంటిది కూడాను ఒక్క దీనికి దైవమే సాక్షి కాని అనులు సాక్షి కాదు.
1: The dirt and the dust which they cleaned up and the selfless service which they gave could be understood and the witness was only God. Others cannot understand.
0: స్వామి యొక్క పుట్టిన పండుగ వస్తుందని కొండంత ఆశతో కాచుకున్నటువంటి యొక్క అనేక సంస్థల వారు స్వామి యొక్క సేవకుల యొక్క సేవనే మాకు స్వామి సేవ అని భావించుకుని ధర్మవరమునందు ఇంకా గుంతకల్లునందు ఇంకా కొన్ని కర్నూలునందు ఇంకా ఇక్కడ బాగేపల్లి యందు అనేక విధములుగా కూడా కాచుకొని ఎన్ని విధమైన సేవలు చేస్తున్నారు వచ్చి పోయేటువంటి ప్రయాణికులు.
1: Many members of the organizations regarding that service to the devotees of Swami is service to Swami, and that Swami's birthday is coming very close. Such people at Dharmavaram and at Anantapur and various places, they have been doing service to the devotees in the feeling.
0: Manava seve madhava sevani rajakeeyallo kaavalu kevalam uchcharistuntare kaani satya sai samasthaleyindi idi pratyaksha swaroopanni dharistundadi.
1: That service to man is service to God is only being uttered in political organizations, but in the Satya Sai organizations, service to man is service to
0: Prema
1: God.
0: Swarupulara, yavar vanninchina leka tiraskrinchina pogadina tegadina pongaku kungaku neevu nijamainatundi bhavamu cheta nee sevalu yendu neevu palgoni nee janmanu neevu saarthakam gaavinchukoni nee daivatvanni neevu anubhavinchutakai meeru pratigna pattali.
1: Whether you get praise or blame, without sinking or without being elated, you must regard your service as your duty, and you must fructify your life by service.
0: Mukhyamuga ee samaveshamlo ninnayinchinatundi oka ninnayalu kevalamu kaagithallo cherchinanta maatramna prayojanam ledu.
1: There is no use putting the decisions which we have reached in this conference only on paper.
0: Karma swaroopanni dharinchali.
1: They should be given a form of practice.
0: Prati okkaru kodanu anubhuti lopala మనం ఈ యొక్క ఆశయాలను నిరూపిస్తూ రావాలి.
1: Everyone should establish these decisions in practice.
0: కొందరు కొన్ని కొన్ని సమయమునందు మన నిబంధనలు ఉల్లంఘించిపోతుంటారు.
1: Some people on some occasions they transgress.
0: లేక మన యొక్క ఆశయాలు కానీ మన యొక్క కార్యక్రమాలు కానీ సక్రమంగా జరపలేని వారు ఉంటుంటారు.
1: ఆల్సో సమ్ ఆఫ్ దెమ్ ఆర్ అనేబుల్ టు టేక్ ది ప్రోగ్రెస్ అకార్డింగ్ టు అవర్ ఐడియల్స్ అండ్ అవర్ డెసిషన్స్.
0: కొంత కొంతమంది మనం అధ్యక్షులుగా ఉంటుండి కూడా సమావేశాల్లో పాల్గొనలేకపోతుంటారు.
1: సమ్ అదర్స్ హోల్డింగ్ ది పొజిషన్ ఆఫ్ ఎన్ ఆఫీస్ బేరర్ ఆర్ ప్రెసిడెంట్ ఆర్ అనేబుల్ టు టేక్ పార్ట్ ఇన్ ది ప్రోగ్రామ్.
0: ఇలాంటి వారు ఉండటం చేత మిగిలినటువంటి వారికి కూడా కొంత నిరుత్సాహం కూడా జరుగుతూ ఉంటుంది.
1: బికాస్ దేర్ ఆర్ సచ్ పీపుల్ అదర్స్ ఆల్సో గెట్ డిసప్పాయింటెడ్ సమ్ టైమ్స్.
0: మనము ధనంతో కానీ లేక అధికారంతో కానీ పదవులతో కానీ మనకు అవసరం లేదు.
1: వీ హ్యావ్ నో కనెక్షన్ విత్ వెల్త్ అథారిటీ ఆర్ పొజిషన్.
0: ప్రేమతో మనకు పని ఉంటుండాలి.
1: అవర్ వర్క్ ఇస్ విత్ లవ్.
0: ప్రేమ చేతనే మనం సర్వులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి.
1: ఇట్ ఈస్ విత్ లవ్ దట్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ దీస్ ప్రోగ్రామ్స్.
0: ఈ ప్రేమకు మించినటువంటి బలము, ప్రేమకు మించినటువంటి ధనము, ప్రేమకు మించినటువంటి పదవి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్ స్ట్రాంగర్ దెన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ప్రేమ. దేర్ ఇస్ నో వెల్త్ హైయర్ దెన్ ది వెల్త్ ఆఫ్ ప్రేమ.
0: దివ్యాత్మ స్వరూపులారా, ముఖ్యంగా సత్యసాయి సంస్థలలో చేరినటువంటి సభ్యులందరూ కూడాను నిరహంకారులై జీవించాలి.
1: దివ్యాత్మ స్వరూపస్, ఇంపార్టెంట్లీ ఆల్ దోస్ హూ జాయిన్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ షుడ్ లివ్ ఎన్ హంబుల్ లైఫ్ విదౌట్.
0: నేను స్టేట్ ప్రెసిడెంట్ నని కానీ లేక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నని కానీ సమితి అధ్యక్షుడని కానీ ఏమాత్రం కూడా నువ్వు గర్వాన్ని అక్కడ ప్రదర్శించకూడదు.
1: వన్ షుడ్ నాట్ ఎగ్జిబిట్ ప్రైడ్ దట్ హీఈస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది స్టేట్ ఆర్ దట్ హీఈస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్.
0: ఈ అహంకారం ఉండినంత వరకు కూడా నీవు అధికారి కానే కాదు. కనుక ఇలాంటి అహంకారం ఉండినటువంటి వారిని ఈ అధికారం నుంచి తప్పించడం మంచిది.
1: సచ్ ఆఫ్ దోస్ హూ హ్యావ్ సచ్ ప్రైడ్ షుడ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ దట్ పొజిషన్ ఆఫ్ అథారిటీ.
0: నీవు కేవలం సేవకుడుగా నీవు తయారు కావాలి కానీ నాయకుడుగా నీవు తయారు కాకూడదు.
1: యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ఎ సర్వెంట్ అండ్ నాట్ ఎ లీడర్.
0: కింకరుడైనటువంటి వాడే శంకరుడుగా మారగలడు.
1: ఇట్స్ ఓన్లీ వన్ హూ ఇస్ ఎ కింకర కెన్ ట్రాన్స్ఫార్మ్.
0: మొట్టమొదట మనలో ఉండినటువంటి అహంకారాన్ని క్రమక్రమేణా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: గ్రాడ్యువల్లీ ది ఫస్ట్ థింగ్ టు డూ ఇస్ టు రిమూవ్ ది ఈగో దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అస్.
0: ఇంకా రెండవది అసూయ.
1: ది సెకండ్ వన్ ఇస్ జెలసీ.
0: ఒకరి మంచిని చూచి లేక ఒకరి పేరు ప్రతిష్టలను చూచి మరొకరు కళ్ళు ఎర్రగా చేసుకుంటుంటారు.
1: లుకింగ్ ఎట్ ది గుడ్ ఆఫ్ అనదర్ పర్సన్ ఆర్ లుకింగ్ ఎట్ ది రెప్యుటేషన్ విచ్ అనదర్ పర్సన్ గెట్స్ పీపుల్ ఫీల్ జెలస్.
0: ఈ అసూయ చెడ్డ రోగం.
1: దిస్ జెలసీ ఈజ్ ఎ గ్రేట్ డిజీజ్.
0: ఈ రోగం వల్లనే మానవత్వాన్ని తాను కోల్పోతుంటాడు.
1: వన్ లూజెస్ హిస్ హ్యూమన్ క్వాలిటీస్ బై దిస్ డిజీజ్.
0: దివ్యమైన మానవత్వాన్ని దానవత్వంగా మార్చుకుంటాడు.
1: ది డివైన్ అండ్ సేక్రెడ్ హ్యూమన్ నేచర్ ఇస్ చేంజ్డ్ బై హిమ్ ఇంటూ ఎ డెమోనియక్ నేచర్.
0: కనుక ఈ అసూయ అనేటువంటి యొక్క రాక్షసుని మనలో ప్రవేశింప చేయకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ నాట్ అలౌ దిస్ డెమన్ ఆఫ్ జెలసీ టు ఎంటర్ అస్.
0: ఇంకా ఆడంబరము.
1: నౌ కమ్స్ ది ఎగ్జిబిషనిజం.
0: వారేదో చక్కగా చక్కెర పొంగలి చేసి పెట్టారు భజనకు, నేను ఈ పొద్దు లడ్డు చేయాలి అని ఆడంబరంగా పోకూడదు.
1: దిస్ ఎగ్జిబిషనిజం కన్సిస్ట్ ఇన్ ఫీలింగ్ దట్ వన్ భజన్ మండలి హ్యాస్ మేడ్ లడ్డూస్ టుడే అండ్ ఐ షుడ్ మేక్ an equal sweet.
0: ఇంకా కొంతమంది ఏదో మరొక వ్యక్తి ఒక గొప్ప ఆడంబరంగా చేసింటే అంతకంటే ఇంక గొప్ప ఆడంబరంగా చేయాలని ధనమును వ్యయం చేస్తుంటాడు.
1: In another instance, one feels that an individual has spent so much money for this purpose and I should spend more.
0: మన సంస్థలలో ధనమును వ్యయం చేసేటువంటి ఆడంబరాలకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: In our organizations, the exhibitionism which involves expenditure of money should not find a place.
0: Misuse of money is evil అన్నాడు.
1: Misuse of money is evil.
0: ధనము లక్ష్మి స్వరూపం అన్నారు.
1: Wealth is the form of Lakshmi.
0: దానిని కూడా మనం దుర్వినియోగం చేస్తే మన లక్ష్యాన్ని దుర్వినియోగం చేసినట్టు అర్థం.
1: ఇఫ్ వి మిస్యూజ్ లక్ష్మి, ఇట్ మీన్స్ వీఆర్ మిస్యూజింగ్ అవర్ గోల్.
0: అవసరమైనటువంటి ఒక సమయం వచ్చినప్పుడు తప్పక నీవెంతైనా కూడా నీ జీవితాన్ని దారబోసి రక్షించు.
1: When there is a need, you can spend any amount.
0: అనవసరమైనటువంటి విషయాల్లో పేరు ప్రతిష్టల నిమిత్తమై ధనాన్ని మాత్రం వ్యయం చేయకూడదు.
1: When there is no need, just for the sake of getting your name and reputation, you should not spend money.
0: కనుక ఒక చిన్న మరొక విషయము.
1: There is one other instance.
0: చిన్న చిన్న విషయాలకు కూడాను, చిన్న చిన్న కార్యక్రమాలకు కూడాను డబ్బును వసూలు చేస్తుంటారు.
1: ఫర్ స్మాల్ థింగ్స్ అండ్ స్మాల్ ప్రోగ్రామ్స్ సమ్ టైమ్స్ మనీ ఇస్ కలెక్టెడ్.
0: ఎంతమందో శ్రీమంతులు ఉంటున్నారు.
1: దేర్ ఆర్ మెనీ వెల్తీ పీపుల్.
0: ఎంతమందో శక్తి సామర్థ్యములు కలగవారున్నారు.
1: దేర్ మెనీ ఏబుల్ పీపుల్.
0: ఒకరిద్దరు చేసుకుంటే కూడాను, చేర్చుకుంటే కూడాను ఎంతైనా కూడా పని చేయవచ్చు.
1: ఈవెన్ ఇఫ్ వన్ ఆర్ టూ సచ్ పీపుల్ కమ్ టుగెదర్, ఎనీ అమౌంట్ ఆఫ్ వర్క్ కెన్ బి డన్.
0: అనవసరంగా కూడా ఇంటింటికి పోయి బిచ్చమెత్తేటువంటి యొక్క ఈ పనిలో మనం సంస్థలు ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు.
1: అవర్ ఆర్గనైజేషన్ షుడ్ నాట్ అన్నెసెసరీ గో ఫ్రమ్ హోమ్ టు హోమ్ ఆస్కింగ్ ఫర్ స్మాల్ అమౌంట్.
0: ఉదాహరణ మీకు చూడండి.
1: లుక్ ఎట్ అ స్మాల్ ఇలస్ట్రేషన్.
0: బ్రహ్మాండమైనటువంటి యొక్క సమావేశం జరుగుతున్నాయి పుట్టపర్తిలో.
1: కాంగ్రిగేషన్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్.
0: ప్రపంచ సమ్మేళనం జరుగుతున్నాము ప్రశాంతి నిలయంలో.
1: వరల్డ్ కాన్ఫరెన్స్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ప్రశాంతి నిలయం.
0: ఇంత గొప్పగా జరుగుతుండదని తెలియనటువంటి వాళ్ళంతా, అబ్బో ఎంత డబ్బులు వసూలు చేశారు, ఎంత కమిటీలు పెట్టారు, ఎన్ని బుక్కులు కొట్టించారు, ఎంత రసీదులు ఇచ్చారు అని అనుకోవచ్చు.
1: పీపుల్ హూ డూ నాట్ నో మే థింక్ వాట్ ఎ బిగ్ కాన్ఫరెన్స్, హౌ మచ్ మనీ హెస్ బిన్ కలెక్టెడ్, హౌ మెనీ రసీట్స్ హెవ్ బిన్ గివెన్. దే మే థింక్ లైక్ దట్.
0: ఒక్క నయా పైసా కూడా మేము డొనేషన్ వేయలేదు.
1: We have not
0: ప్రేమపూర్వకమైనటువంటి ఈ సమావేశంలో డబ్బుతో అవసరమే లేదు.
1: దిస్ కాన్ఫరెన్స్, దిస్ కాంగ్రిగేషన్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ హ్యాస్ నో నీడ్ ఫర్ మనీ.
0: శాశ్వతంగా ఉండేటువంటి యొక్క పూర్ణచంద్ర హాల్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ది పూర్ణచంద్ర ఆడిటోరియం విచ్ ఇస్
0: మైకులు మిగిలినటువంటి యొక్క ఇవి ఏర్పాటు చేయడానికి మా విద్యార్థులు ఉంటున్నారు.
1: ఫర్ అరేంజింగ్ ది మైక్రోఫోన్స్ అండ్ సో ఆన్ అవర్
0: మిగిలిన కార్యక్రమాలు జరపడానికి మా యొక్క టీచర్స్ ఇంక మిగిలినటువంటి యొక్క భక్తులంతా చేరినారు.
1: ఫర్ అదర్ ప్రోగ్రామ్స్ అవర్ టీచర్స్ అండ్ అదర్ డివోటీస్.
0: డబ్బుతో పనే లేదు.
1: వేర్ ఇస్ ది నీడ్ ఫర్ మనీ ఫర్ ఆల్.
0: డబ్బుతో పని లేకుండా జరుగుతున్నది. కనుకనే ఈ మన సమావేశాలంతా కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి.
1: బికాస్ అవర్ కాన్ఫరెన్సెస్ ఆర్ సో ప్రోగ్రామ్ దట్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ మనీ.
0: ఇందులో డబ్బుతో ఏమైనా సంబంధ బాంధవ్యాన్ని కనిపించుకుంటే ఒకరు ఈస్ట్ ఒకరు వేస్ట్.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ
0: అనేక విభాగములు అయిపోతుంటాయి.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ కనెక్షన్ విత్ మనీ ఇన్ దిస్ కాన్ఫరెన్స్ దెన్ వన్ విల్ బీ ఇన్ ది ఈస్ట్, వన్ విల్ బీ ఇన్ ది వెస్ట్. సో మెనీ డివిజన్స్ విల్ అపియర్.
0: కనుకని ఈ విధంగానే మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. స్వామి ప్రశాంతి నిలయంలో ఏ విధంగా కార్యక్రమాలు జరుపుకుంటాడో అదే విధాన్ని మీరు అనుసరించాలి.
1: In this manner, as I say that my life is my message, as Swami conducts the conferences in Prasanthinilayam, so you must conduct your program.
0: Mee tindi meeru tintunnaru, mee vasathullo meeru untunnaru, enni kashtamulako enni nashtamulako enni vidhamaina baadhamulako guri ayipoyi sahanamto meeru ee yokka aanandanni anubhavistunnaru.
1: You are taking your food, you are living in your residences, you are putting yourself to so much trouble and enjoying
0: this. Pane lede.
1: There is no need for money.
0: Kanuka ilanti vishayalni chakkaga manam gurtinchukovali.
1: We must recognize it is these things that we should recognize.
0: Konni rashtral lopala chinna chinna karyakramalaku kudanu kontha dabbulu vasool chesukuneetundi yokka tappu marganni anusaristunnaru.
1: In some states the wrong path of collecting money even for small trivial programs is being adopted.
0: Prema swaroopulara adhikari ayinatundi varu kontha varaku ee marganni avalambinchinappatikini migilinatundi varu ee bichchameseetundi marganiki meeru e maatramu angikarinchakandi.
1: Premaswarupas, even if the leaders sometimes take to such a wrong path, let not the devotees take to this path of begging.
0: Inka katta kanapati vishayam emantundiga ee samaveshamlo manamu nuutanamainatundi oka paddhatini kudanu avalambinchali.
1: The last item which we should be explained to you is that in these conferences we should adopt
0: deshamlo ento mandi deenulu dikkulainatundi varu rogulu inka aneka vidhamainatundi velukabadinatundi varu untunnaru. Okkokka kutumbamu ఒక్కొక్క దీనుణ్ణి పోషించుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: from the time of the conference, each family to protect one poor man should be attempted.
0: నిత్యము బజారు లోపల తిరిగి బిచ్చమెత్తకుండా ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క బిచ్చగానికి అన్నం పెట్టి వాడిని రక్షించడానికి ప్రయత్నం చేయాలి.
1: Without permitting a poor needy man to roam about in the streets and beg, each family should try and protect and feed.
0: ప్రతి కుటుంబం కూడాను ప్రతి దినము కూడాను ఒక్కనికైనా కూడా మనం అన్నం పెట్టి ఆదరించడానికి ప్రయత్నం చేయాలి.
1: Each family every day it should try and give relief to one person by giving him food.
0: అన్నపూర్ణ స్వరూపాన్ని ధరించినటువంటి యొక్క మన భారతదేశమును అన్నమో రామచంద్ర అని అల్లాడుతున్నటువంటి వారికి ఒక్కడైనా ఆదరించే వాళ్ళు ఏంటంటే ఇది అన్నపూర్ణ క్షేత్రం అని ఎట్లా చెప్పాలి?
1: This country of Bharat, which has been described as Annapurna, which can give food to any number of people, in that country, if people are crying
0: for food. నేటి నుంచి మనం నూతనమైన పద్ధతి ఏమిటనగా ఒక్కటి ప్రతి కుటుంబం కూడాను ఒక్కొక్క వ్యక్తి కాదు ప్రతి కుటుంబం కూడాను మనం ఒక్కొక్క దినము ఒక్కొక్క దీనిని అన్నం పెట్టి ఆదరించేటువంటి యొక్క పవిత్రమైన మార్గాన్ని కొంతవరకు మనం అవలంబించాలి.
1: ది న్యూ పాత్ విచ్ వీ షుడ్ అడాప్ట్ ఫ్రమ్ టుడే ఈజ్ టు గివ్ అట్లీస్ట్ టు వన్ ఇండివిజువల్ నీడీ ఇండివిజువల్ ఫుడ్ ఎవ్రీ డే బై ఈచ్ ఫ్యామిలీ.
0: నిజమైన సాధన ఏమిటనగా అన్నదానము కన్నా అధిక దానం అంబేది.
1: The true sadhana says that giving food to a hungry man is
0: తల్లిదండ్రుల కన్నా దైవం ఏది.
1: Which God is there higher than the parents.
0: కొంతమంది తల్లిదండ్రులు ఇంటిలో అనేక విధమైన బాధలు పెట్టు బయటకు పోయి అనేక రకమైనటువంటి యొక్క ప్రచారం చేస్తుంటారు.
1: సమ్ పీపుల్ గివ్ లాట్ ఆఫ్ ట్రబుల్ టు దర్ మదర్ అండ్ ఫాదర్ ఇన్ ది హోమ్ అండ్ గో అవుట్ సైడ్ అండ్ డూ డిఫరెంట్
0: ఇల్లు గెలిచి రచ్చగెలుచు.
1: కాంకర్ ది హోమ్ అండ్ దెన్ కాంకర్ ది వైడర్
0: నీ తల్లిదండ్రులను నీవు ముందు పోషించు.
1: ఫస్ట్ ప్రొటెక్ట్ యువర్ ఫాదర్ అండ్
0: వారిని నీవు పూజించు.
1: వర్షిప్ యువర్ ఫాదర్
0: వారిని నీవు ప్రసన్నుని గావించుకో.
1: యు ప్లీజ్ దెమ్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: కనుకని తల్లిదండ్రుల కన్నా దైవం ఏది? జగదీతపము కన్నా సత్యశీలం ఏది?
1: Where is the God which is higher than the father and mother?
0: Daya kante ekkuva dharmam edi?
1: Where is the dharma which is on a higher pedestal than
0: sujana sangati kanna chuda labham edi? Sujana sangati kanna chuda labham edi?
1: More than good company, what is there which is better and more profitable?
0: Krodambu kanna shatrutvam edi? Krodambu kanna shatrutvam edi?
1: Where is the greater enemy than anger?
0: Runamu kante nu narnaku rogam edi?
1: What is the disease which is worse than being indebted?
0: ధరణి అపకీర్తి కంటేను మరణమేది?
1: వాట్ ఈస్ ది డెత్ విచ్ ఇస్ వర్స్ దెన్ లూజింగ్ రెప్యుటేషన్?
0: సర్వదా కీర్తి కంటేను సంపద ఏది?
1: వాట్ ఈస్ ది వెల్త్ విచ్ ఇస్ హైయర్ దాన్ రెప్యుటేషన్?
0: మరణ కంటే మించిన ఆదరణ ఏది?
1: వాట్ ఈస్ ది థింగ్ విచ్ ఇస్ హైయర్ అండ్ బెటర్ దాన్ ది థాట్?
0: కనుక ఈ అన్ని విధములైనటువంటి పవిత్రమైనటువంటి సూక్తులకు అన్నదానము కన్నా అధిక దానం ఏది? అన్నం బ్రహ్మ.
1: Of all the statements, the most sacred one is that there is no gift higher than giving food to a needy man.
0: Kanuka deenulai vachi mana kadapa daggara nilchi amma annamu aakalavutunnadante atanni aadarinchadaniki prayatnam chesina hrudayame dayadra hrudayam.
1: When a poor and hungry man comes to your home and asks for food, that heart which gives food and shows compassion.
0: Ikkada inkoka vishayanni gamaninchali. Swami ee vidhanga chepparani kotta vinta paata rota. కొంతమంది ఆడవాళ్ళు తక్షణమే వెళ్లి బజార్ బజార్లోనే అన్నం పంచుతూ కూర్చుంటారు. ఈ విధంగా చేసి బిచ్చగాళ్ళను అభివృద్ధి చేయదండి.
1: దేర్ ఇస్ వన్ అదర్ థింగ్ విచ్ యూ షుడ్ నోట్ హియర్. బికాస్ స్వామి హెస్ సెడ్ లైక్ దిస్, సమ్ లేడీస్ విల్ గో ఇన్ టు ది బజార్ అండ్ బిగిన్ టు డిస్ట్రిబ్యూట్ ఫుడ్. డోంట్ ప్రమోట్ బెగర్స్ బై డూయింగ్ దట్ కైండ్ ఆఫ్.
0: ఇది కేవలం ఉపకారమునకు బదులు అపకారం అవుతుంది.
1: దిస్ విల్ నాట్ రిజల్ట్ ఇన్ గుడ్, దిస్ విల్ రిజల్ట్ ఇన్ హార్మ్.
0: మనం ఎవరికి పెడుతున్నామో ఎవరిని పోషిస్తున్నామో రెండవ వ్యక్తికి తెలియకూడదు.
1: Whom we are giving such food and whom we are protecting a second
0: person. ఇలాంటి ఆడంబరములు లేకుండా మన సమస్త యందు సోదరత్వాన్ని పవిత్రమైనటువంటి యొక్క దైవత్వాన్ని కూడాను మనము ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధంలో సల్పాలని నేను ఆశిస్తున్నాను.
1: I am hoping that without the exhibitionism, the brotherhood in our organizations and the fatherhood of God should be promoted quietly.
3: భజన బినా సుఖ శాంతి నహీ. హరి భజన బినా సుఖ శాంతి.

हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं।

0: భగవదంబీషనన్నను
1: భజన కాదు. ధ్యాన జపములు పూజలు కానీ కాదు.
2: The search for God does not consist in merely doing bhajan or doing dhyana meditation or indulging in japa or performing such other rituals.
1: Manasu ekagra parichechi margamule avi.
2: These merely try and help you to concentrate, to bring the mind under check.
1: Dvesha ragadulu anucha anveshanagalu.
2: They also try to help you distinguish between attachment and non-attachment, hatred and things like that.
1: Devudu ekkadanchu devudalaganeela, devudu ekkadanchu devulaadaganeela.
2: Where is God? Where is God? You call out to him.
1: Hudayamandu ledi Eeswarundu.
2: Is God not resident very much in your heart?
1: Ichchukonumu seva, puchchukonumu prema.
2: Give service from your side and receive in turn love.
1: Atula chesi aatma tattvam anubhavinchu.
2: Thereby try and enjoy the bliss of realization.
1: Prachina kalamundi Bharata deshamulo rendu ప్రసిద్ధమైనటువంటి వాంగ్మయ ప్రవాహములు అన్యోన్య ఉపకారములతో ప్రవహించుచున్నవి.
2: Right from ancient times, it has been the rich tradition of this country of Bharat that there have been two intermingling, inseparable things coming down.
1: ఒకటి వేద వాంగ్మయ ప్రవాహం.
2: One is the mighty flow of the Veda, the river of the Vedas.
1: ఇది కర్మకాండ ప్రధానమైనటువంటిది.
2: And this highlights the efficacy of karma or action.
1: ఇది బ్రహ్మ నుండి ఆవిర్భవించినటువంటిది.
2: This is something which originates in Brahma.
1: దీనిని ఋషులు పరిగ్రహించి ప్రచారం సల్పుతూ వచ్చేది.
2: This is precisely what the rishis had imbibed, imbued and passed on.
1: రెండవది పురాణ వాంగ్మయ ప్రవాహం.
2: The second mighty flow is that of the Puranas.
1: ఇది కర్తృత్వంతో ప్రధానమైన ఉంటుంది. నేను చేస్తాను అనేటువంటి.
2: This highlights the feeling that I shall succeed, I shall do.
1: దీనిని ఋషులు స్వీకరించి ప్రచారం చేసిరి.
2: This again was imbibed by the rishis and propagated.
1: రెండును సామాణికమైనటువంటి ప్రామాణికము కలిగినటువంటివి.
2: All said and done, both of them have a likeness and they are inseparable.
1: కర్మకు పర్యవసానము జ్ఞానం.
2: For karma, jnana is the basis.
1: జ్ఞానమునకు ఆధారము కర్మ.
2: And equally, the support for jnana is karma.
1: రెండింటి యొక్క సమన్వయాన్ని సాధించటమే సేవ.
2: And when you can bring both these two in harmony and conduct yourself, the result is seva.
1: Acharana valla chitta shuddhi.
2: All in your actions, purity of heart.
1: Chitta shuddhi valana atmananda prapti.
2: And the purity of heart in turn confers on you atmananda or bliss.
1: Kanuka cheyavalsina karmalu chesiye teeravalenu.
2: So what is to be done has to be done.
1: Manchi manasuto మంచి మంచి కర్మలు ఆచరించడమే మానవుని ప్రధాన కర్తవ్యము.
2: The primary duty of man is to do things in a proper way.
1: అయితే ఈ కార్యము నా వలన ఫలించినదనేటువంటి అహంకారము మంచిది కాదు.
2: Now this body that's given to you should not goad you onto a feeling that this is something which I have won.
1: దీని ఫలమును నేనే అనుభవించాలనేటువంటి ఆసక్తి ఇది ఏమాత్రం కూడాను సరైనటువంటిది కాదు.
2: And it's also wrong to feel that I should be the one to derive the fruit or benefit of this body of mine.
1: ఈ అహంకారం ఆసక్తి కర్మ బంధితము భావించుచున్నది.
2: This sense of ego and this sense of intensive feeling for oneself leads you to bondage.
1: Chitta Suddhi ki, Atma Bhakti ki, Asakti Adutavutunnadi.
2: It is this intensive feeling, aspiration or desire that separates this purity of heart and the realization of the self.
1: Karmanu acharinchitamu, na kartavyamu, anetuvanti bhavamuto.
2: To have the feeling that to do one's duty, to do action is my duty.
1: Acharaniyendu ahankaramanu, anubhutiyendu asaktini, visarjinchatame tyagamu.
2: To have no trace of the ego in what one is doing, and to ask, not to aspire for the fruits thereof. These are the hallmarks of a realized soul.
1: Ide karma yogamu.
2: This precisely is karma yoga.
1: Karma yogamu. Karmanu ye vidhamuga acharinchavalani anetuvantide bodhistundi.
2: And karma yoga, what does it teach? It teaches you that in karma or action, do not seek the fruit thereof.
1: Karma nimittame karmanu acharinchatamu karma yogam yokka siddhantam.
2: It also highlights the fact that you have got to do what has to be done.
1: యోగః కర్మ సుకౌశలమని ప్రతి మానవత్వం యొక్క తత్వం కూడాను ఆత్మ యొక్క ప్రతిబింబమనేటువంటి సత్యాన్ని గుర్తింపచేసేటువంటిది కర్మయోగము.
2: ది కర్మయోగ ఫర్దర్ హైలైట్స్ ది ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ ది సెల్ఫ్ సేమ్ ఆత్మ విచ్ ఇస్ రెస్ప్లెండెంట్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఇన్ ఆల్ బీయింగ్స్.
1: సక్రమమైనటువంటి నీతి తత్వము, ఇంద్రియ నిగ్రహము, ఇది కర్మయోగమునకు ప్రధానమైనటువంటి కీలకం.
2: అండ్ వాట్స్ ద సీక్రెట్ ఆఫ్ అన్రావలింగ్ ద మిస్టరీ ఆఫ్ ద కర్మయోగ? అండ్ దట్ ఈస్ సెన్స్ కంట్రోల్.
1: విశ్వ ప్రేమ, సానుభూతి, సదాచారము దీని యొక్క ఆశయములు.
2: వాట్ ఆర్ ది లాఫ్టీ అంబిషన్ సెట్ ఫర్ దిస్ కర్మయోగ? ఇట్ ఈస్ టు సీక్ యూనివర్సల్ లవ్, పీస్ అండ్ హార్మనీ.
1: జీవితము కర్మయోగ నిమిత్తమై ఏర్పడినటువంటిదే కానీ కేవలం స్వార్థము నిమిత్తం ఏర్పడినటువంటిది కాదనేటువంటి సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించవలసింది.
2: ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు రియలైజ్ దిస్ ట్రూత్ దట్ దిస్ లైఫ్ హ్యాస్ బీన్ గివెన్ ఫర్ ద సేక్ ఆఫ్ డూయింగ్ వన్స్ డ్యూటీ అండ్ నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్.
1: కర్మయోగము జీవితమునకు ప్రధానమైనటువంటి యొక్క పునాది వంటిది.
2: దిస్ కర్మయోగ అగైన్ ఇస్ ఎ ఫండమెంటల్ స్టెప్ దట్ యు హావ్ టు టేక్ ఇన్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్.
1: కర్మను ఆచరించకోరినప్పుడు మానవునికి ప్రధానమైనటువంటిది ఆరోగ్యము.
2: అండ్ ఇన్ ఆర్డర్ టు పెర్ఫార్మ్ దిస్ కర్మ ఆర్ టు డూ పెర్ఫార్మ్ దిస్ యాక్షన్, హెల్త్ ఇస్ ఆఫ్
1: కర్మ భారమును భరించగలిగేటువంటి యొక్క దేహ పుష్టిని మనము అభివృద్ధి భావించుకోవాలి.
2: హెల్త్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ దేర్ఫోర్ ద అప్కీప్ ఆఫ్ ద బాడీ ఇస్ నెసెసరీ.
1: కర్మము నిష్కామ కర్మ అయినటువంటి మార్గమునందు ప్రవేశపెట్టి నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి సేవలో జీవితాన్ని అంకితం చేసుకోవాలి.
2: These actions of ours should be directed towards a selfless end, and we should be imbibed and inspired by lofty senses, ambitions.
1: Karma yoga yokka vishayam samanyamga manavulandaru kodanu artham chesukonaleru.
2: It is not given to ordinary beings to understand the secret or the inner significance of karma.
1: Veeduru thodichadam,
2: to sweep the street,
1: దీనులకు దిక్కులేనటువంటి వారికి సేవలు చేయటం,
2: or to serve the destitute and the helpless,
1: అనారోగ్యంతో ఉండినటువంటి వారికి నిష్కామ కర్మ అయినటువంటి మార్గమునందు ప్రవేశపెట్టి నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి సేవలో జీవితాన్ని అంకితం చేసుకోవాలి.
2: These actions of ours should be directed towards

0: and the helpless.
1: అనారోగ్యంతో ఉండినటువంటి వారికి సహాయం అందించడం.
0: To bring zakah to the diseased and the
1: అనాథులైనటువంటి వారికి ఆహారం అందించడం.
0: To give food to those who do not have food.
1: ఇత్యాది పవిత్రమైనటువంటి కర్మలు కేవలం చులకనగా చూస్తుంటారు.
0: These are all sacred tasks and one tends to look down upon these.
1: ఇది చాలా పొరపాటు.
0: This is a grave mistake.
1: ఇందులో ఉన్నటువంటి అంతరార్థం కానీ విశిష్టతను కానీ దివ్యత్వాన్ని కానీ గుర్తించలేనటువంటి వ్యక్తులే దీనిని చులకన పరుస్తారు.
0: Only those people who do not see the inner significance and the vitality of these actions, they tend to look down upon them.
1: దేవోకాధిపతి అయినటువంటి కృష్ణుడే మానవత్వం యొక్క తత్వాన్ని ప్రకటింప తలంచి పశుపక్షి మృగాదులకు కూడా తాను సేవ చేయించూ వచ్చాడు.
0: The Lord himself in the form of Krishna, so as to highlight this idea of action, himself tended to take care of cattle, birds,
1: మూగజీవులైనటువంటి గుర్రములకు గోవులకు కూడా సేవ సల్పుతూ వచ్చాడు.
0: Further, he also did all that has to be done for the well-being of horses and cattle.
1: మహాభారత యుద్ధమునందు కత్తి పట్టి యుద్ధమును ఆచరించక కేవలము సారథ్యాన్ని మాత్రమే వహించాడు.
0: And in the great Mahabharata war, he would not wield a weapon, but he was merely a charioteer.
1: ఇది నిస్వార్థ సేవ యొక్క ఆదర్శం అనేటువంటిది ప్రకటించడానికి చూచాడు.
0: This he did so as to highlight the selflessness of service.
1: లోకంలో ఉండినటువంటి సమస్త భోగ పదార్థములు కూడా కేవలం ఏ ఒక్కరి నిమిత్తమో ఏర్పడినటువంటిది కాదనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరం.
0: ఇట్ ఈస్ ఆ పారమౌంట్ నెసెసిటీ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్ దట్ ఆల్ దట్ ఈస్ గివెన్ ఇన్ ది వరల్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కంఫర్ట్ జాయ్ ఎట్సెట్రా ఆర్ నాట్ ద ప్రెరోగేటివ్ ఆఫ్ జస్ట్ వన్ ఇండివిజువల్.
1: వర్షములు కురుస్తున్నవి,
0: ది రెయిన్స్ కమ్ డౌన్,
1: నదులు ప్రవహించుచున్నవి,
0: అండ్ ది రివర్స్ ఫ్లో,
1: పంటలు పండుచున్నవి,
0: అండ్ ది క్రాప్స్ ఆర్,
1: సూర్యుడు ఉదయించి ప్రకాశమును లోకమునకు అందించుచున్నాడు,
0: ది సన్ రైజెస్ అండ్ ఫిల్స్ ది వరల్డ్ విత్ లైట్,
1: చంద్రుడు ప్రకాశించుచు చల్లదనమును అందించుచున్నాడు,
0: ది మూన్ రైజెస్ టు షెడ్ కూల్నెస్ ఆల్ అరౌండ్.
1: ఇవన్నీ కూడా ఏ ఒక్క వ్యక్తి నిమిత్తమై ఏర్పడినటువంటివి కాదు.
0: ఆల్ దీస్ హావ్ నాట్ బీన్ గివెన్ ఫర్ ది సేక్ ఆఫ్ జస్ట్ వన్ ఇండివిడ్యువల్.
1: ఈ ప్రాకృతమైనటువంటి భోగ పదార్థములు ప్రతి వ్యక్తి కూడా అనుభవించడానికి అధికారం ఉన్నది.
0: ఇట్ ఈస్ గివెన్ టు ఎవ్రీ ఇండివిజువల్ ఇన్ దిస్ వరల్డ్ టు ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ ది బెనిఫిట్స్ ఆఫ్ సచ్.
1: ఎవరి భాగమునకు చెందినటువంటి దీనిని వారు అనుభవించి ఆనందించి ఆదర్శాన్ని అందించడానికి కృషి చేయాలి.
0: వి షుడ్ స్ట్రైవ్ సచ్ దట్ ఈచ్ వన్ డిరైవ్స్ హిస్ ఓన్ షేర్ ఆఫ్ దిస్ జాయ్ అండ్ దేర్ బై బెనిఫిట్స్.
1: కర్మయోగమునందు నిజమైనటువంటి ఒక తత్వము అనేకత్వములోని ఏకత్వాన్ని నిరూపించటమే.
0: The primary point in this karma yoga is to see unity in diversity.
1: Nishkama karma yandu anantatvani prema tattvani prakatimpa chestundi vikstimpa chestundi.
0: And in selfless service you come to grips with the infinite majesty and to that which has no bounds.
1: Sevaku minchinatvanti sadhana marokati ledu.
0: There is no greater sadhana than seva.
1: Adhyatmika margam okatani, seva margam okatani, vidya margam marokatani, మూడింటిని విధి విధములుగా మనం విభజిస్తున్నాము.
0: We tend to make a distinction between the spiritual path, the path of service or seva, and the path of vidya.
1: ఇవి మూడు మూడు కాదు, మూడు కూడా ఏకమైనటువంటి ఒక ఏకత్వమే.
0: These three are not distinctive, they are all one and the same thing.
1: సేవనే ఆత్మ విద్య.
0: Seva is atma.
1: సేవనే దైవం యొక్క అనుగ్రహానికి మూల మార్గము.
0: It is seva again which leads you to the grace of God.
1: సేవకుడు కాక నాయకుడు కాదనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి.
0: బిఫోర్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్ యు గాట్ టు బి ఎ సేవర్ దెన్ యు కెన్ బికమ్ ఎ మాస్టర్.
1: కింకరుడు కాక శంకరుడు కాదనేటువంటి సత్యాన్ని కూడా నువ్వు విశ్వసించాలి.
0: యు ఆల్సో షుడ్ హావ్ ట్రస్ట్ ఇన్ దిస్ వర్డ్స్ దట్ ఫస్ట్ బి ఎ మ్యాన్ దెన్ యు కెన్ బికమ్ గాడ్.
1: ముఖ్యంగా మానవునకు సేవ ప్రధానమైనటువంటిది.
0: అండ్ సేవ ఇస్ ద ప్రైమరీ థింగ్ ఫర్ ఆల్.
1: సమాజ సేవ ఉత్తమమైనటువంటిది.
0: And the noblest of things is service to society.
1: Sevane jeevitamunaku aanandamunu kaliginchetuvanti ruchini andinchetuvanti lavanam vantidi.
0: Seva is like the salt, the very essence of life, so as to get joy and experience untold happiness.
1: Vishwa premane jeevitamunaku pushtini andinche aaharam vantidi.
0: This universal love is what strengthens and nourishes you.
1: Daatrutvai జీవితమునకు సుగంధమును అందించేటువంటిది.
0: ఇట్ ఈస్ వాట్ గివ్స్ యూ ఫిల్స్ యూ అండ్ యువర్ బీయింగ్ విత్ హ్యాపీనెస్ అండ్ కంఫర్ట్.
1: మంచి ధ్యానమే అనగా సేవాతత్వంతో కూడినటువంటి ధ్యానమే మన యొక్క ప్రాణం వంటిది.

0: And the very life, breath, in the form of dhyana, is that which is motivated by a sense of service.
1: కనుక జీవితమునకు రుచి మొదటిది.
0: So in life, one of the first requirements is taste.
1: రెండవది పుష్టి.
0: Second is sustenance or nourishment.
1: మూడవది సుగంధము.
0: And the third is a sense of experience.
1: నాలుగవది ప్రాణం.
0: And the fourth is prana.
1: రుచి.
0: First is taste.
1: బలము.
0: Second is strength.
1: సుగంధము. సుగంధము.
0: A good.
1: ఈ ప్రాణము. ఈ నాలుగింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
0: A good order, a good essence, and the fourth is your very life.
1: భోజనాన్ని కూర్చున్నప్పుడు తప్పులో ఉప్పు లేకపోతే ప్రక్కకు నెట్టి వేస్తున్నాం.
0: Now when you sit for a meal, if there is no salt in dal, you put it aside.
1: ఒక గంటలో అరిగిపోయేటువంటి పప్పులో ఉప్పు లేకపోయినప్పుడే మనం దాన్ని వెలుపల వేస్తున్నాం.
0: Now a mere thing like a dal doesn't contain salt and you want to put it aside.
1: ఇంకా 60 సంవత్సరములు, 80 సంవత్సరములు, 90 సంవత్సరములు జీవించేటువంటి మానవత్వానికి రుచి ఉండనక్కర్లేదా?
0: If this is the case for a mere doll, what about the life living for 60 years, 80 years, 90 years? Should it not have a taste of its own?
1: కనుక మానవత్వములో రుచి ఏమిటి?
0: So what is this taste that you seek in man?
1: సద్గుణములే మానవత్వానికి చక్కని రుచి.
0: The good traits and habits, these are the what give you taste.
1: ఇంకా పుష్టి, ఏది మనకు బలమును అందించేటువంటిది.
0: నెక్స్ట్ ఇస్ దట్ విచ్ గివ్స్ యు స్ట్రెంగ్త్ అండ్ సస్టెనెన్స్.
1: సదాచారమే మానవునికి చక్కని బలం.
0: టు డూ థింగ్స్ ఇన్ ఎ ప్రాపర్ అండ్ నోబుల్ వే, దిస్ ఇస్ వాట్ విల్ గివ్ యు స్ట్రెంగ్త్.
1: సదాచారమే లేకుండా బలహీనుడై జగత్తులో దుర్బలుడుగా మారిపోతాడు.
0: యువర్ గుడ్ బిహేవియర్ ఇస్ వాట్ గివ్స్ యు స్ట్రెంగ్త్, అదర్వైజ్ యు బికమ్ ఎ వీక్లింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇంకా సుగుణములు, ఈ సుగుణములలో ఉండేటువంటి ఒక పవిత్రమైనటువంటి భావములే మానవునికి సుగంధములు.
0: అండ్ దెన్ ఆల్ ది గుడ్ ట్రైట్స్, యువర్ గుడ్ థాట్స్ అండ్ యువర్ గుడ్ క్యారెక్టర్, దిస్ ఇస్ వాట్ గివ్స్ యూ ఎ లస్టర్ టు యువర్ లైఫ్.
1: కనుక మానవుడు త్యాగముతో సహనభావముతో జీవించటమే జీవితమునకు చక్కని సుగంధము.
0: So to live a life of sacrifice and to live a life where you tend to forgive, that is what gives you a shine.
1: Mana pranam emiti? Mana pranam emiti?
0: Now we come to the fourth one, this very life as such.
1: What pranam anaga kevalam swasato kudinatvanti yokka chaitanya shakti matrame kaadu.
0: We think of life as one associated with this breathing in and breathing out process.
1: Sadgunamulu, sadacharamulu, tyaga sahanamulu lekundina ఇది ప్రాణము లేని జీవితమే.
0: Without good thoughts, good traits and good behavior, this breathing in and breathing out cannot be construed as life.
1: కనుక మానవునికి ప్రధానమైనటువంటిది సద్భావములు.
0: So what is necessary for man in the first place is good thoughts.
1: రెండవది సదాచారము.
0: And then to act in a noble way, second.
1: మూడవది సత్కర్మాచరణ.
0: And the third is to perform your actions.
1: ఇందులోనే త్యాగము, ఉదార భావము అత్యవసరము.
0: And for these you need a sense of benevolence and sacrifice.
1: కనుక ప్రతి సాధకుని యందు కూడాను త్యాగం అనేటువంటి పవిత్రమైనటువంటి గుణమును అభివృద్ధి పరచుకోవాలి.
0: So in every sadhaka there should be room for this sense of sacrifice first and foremost.
1: సాయి యొక్క సిద్ధాంతము ముక్కు మూసుకొని కేవలము సోహం సోహం సోహం అనేటువంటి యొక్క సాధనను ప్రోత్సహించేటువంటి సిద్ధాంతం కాదు.
0: Now if you think of siddhanta or a certain doctrine as one which instructs that you sit with your nose closed and keep chanting soham soham, you are mistaken. It is not true siddhanta.
1: సాధకుడా లెమ్ము నడుము కట్టుకొనుము సమాజం సేవలో ప్రవేశించుము అని హెచ్చరించేటువంటిది సాయి యొక్క సిద్ధాంతం.
0: This philosophy is no philosophy for a sadhaka. Rather, a philosophy which gives you this clarion call, arise, get up, awake and strive and do something positively.
1: సోమరత్వమునకు ఏమాత్రం కూడా అవకాశం నందించకుండా ఉండాలి.
0: There should be no room for laziness on your part.
1: జీవిత తత్వాన్ని అర్థం చేసుకునేటువంటి సాధక వృత్తిలో ప్రవేశించాలి.
0: And you should try and take to such paths that give a meaning to your life.
1: సేవ లేని జీవితము చీకటి మందిరము.
0: A life without or devoid of service is like a temple without light.
1: ఈ చీకటి మందిరము దయాల కొంప.
0: And a temple without lights therein is a devil's camp.
1: కనుకని సేవని ప్రధానమైనటువంటి దివ్య జ్యోతిని అభివృద్ధి పరుస్తుంది.
0: So it is seva that fills your life with light and glow.
1: విశాలమైనటువంటి హృదయాన్ని గావించుతుంది.
0: It broadens your vision, your outlook.
1: దివ్యత్వమైనటువంటి భావమును కలిగిస్తుంది.
0: And gives room for all divine thoughts and ideas.
1: ఏకత్వంగా ఇందులో ప్రవేశిస్తుంది.
0: And this is what will enter, the very best of things will enter your heart.
1: కనుక మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకునేటువంటి ఏకత్వము ఒక్క సేవ యందు మాత్రమే ఉంటున్నది.
0: It is this unity that you must seek, which in turn will transform man to God.
1: సేవ విధారము ప్రధానమైనటువంటి ప్రాణము.
0: And this is what your seva does to you.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఏ యొక్క ఫలాపేక్ష లేకుండా సేవను ఆచరించేటువంటి దాంట్లో మనము ప్రవేశించాలి.
0: So every individual should strive to do seva without an eye on the fruit thereof.
1: కేవలం మాటలతో కాలమును వృధా గడపటకు ఏ మాత్రం కూడాను పూనుకొనరాదు.
0: There is no point in wasting your time in merely words.
1: భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడు అనే పదములతో ఉచ్చరించినంత మాత్రమున ఇది ప్రయోజనము లేదు.
0: There is no point in merely saying God is omnipresent, omniscient and omnipotent.
1: దీనికి మనం ఆనందించి ఈ పదాలకు మాత్రమే మనం క్లాప్స్ వేస్తున్నాం.
0: We merely get rejoiced over listening to these words and clap in appreciation.
1: ఎంతమంది ఈ చెప్పిన పదాలను ఆచరణలో పెడుతున్నారు?
0: Now the question is, how many people really translate these into action?
1: కేవలం ఆచరణలో పెట్టక ఆనందాన్ని వెలుగుచ్చినంత మాత్రమే వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
0: Now without transforming them into action and you are wanting to experience some joy thereof, what's the meaning of this?
1: కనుక ఇవన్నీ కూడా కేవలం అల్పానందముల కింద ప్రవేశిస్తున్నాయే కాని ఆత్మానందం కింద చేరవు.
0: So these fleeting moments of happiness that you get are merely momentary. They do not confer on you the atmic bliss.
1: చెప్పు మాటలకు చేయు క్రియలకు సన్నిహిత సంబంధమై ఉండాలి.
0: There should be close harmony between the words that you utter and the actions that you perform.
1: చెప్పుట సులభం చేయుట కష్టం.
0: Easier said than done, as it is said.
1: ఎవరికి దాతకైనా వాని తాతకైనా.
0: Either for an individual or his great grandfather and sister.
1: కనుక మనలో ఇప్పుడు చెప్పినటువంటివి ఎంతవరకు మనం ఆచరిస్తున్నామని ఎవరికి వారు హృదయాన్ని సాక్షిగా తీసుకుంటే ఏ ఇద్దరో ముగ్గురో తేలుతారు.
0: So now if each one of you were to question, how far have you been true to this ideal, perhaps two or three could confidently say
1: కనుక సాయి సమస్త లోపల ఆచరణలో ఉండినటువంటి వాడే నిజమైన అర్హుడు.
0: So the one who really deserves is one who performs, who translates these into action.
1: ఆచరణ లేకుండా ఎన్ని మనం ఉచ్చరించినప్పటికీ ఇది కేవలం ప్రాణము లేని వాయువులే.
0: Without the action in the first place, any number of things being uttered has no meaning.
1: ఒక్కడైనా కూడా ఆచరించేటువంటి వ్యక్తి చిక్కితే చాలు.
0: It's enough if just one individual were to be cited who translates into action.
1: సాధ్యమైనంత వరకు ఆచరణలో పెట్టేటువంటి వ్యక్తులుగా మనం తయారు కావాలి.
0: To the extent possible, we should become such individuals who do rather than say.
1: కనుక మనం సేవా విధానములో ఆచరించి ఆనందించి ఆదర్శంగా నిరూపించేటువంటి వ్యక్తులే నిజమైన సేవకులు.
0: The true servants are those who can get the very essence of this seva path and try and experience it through their actions.
1: అహంకారాలతో ఆడంబరాలతో కేవలం మనము ఒక విధమైనటువంటి అడ్వర్టైజ్ రూపాలుగా మనం తయారు కాకూడదు.
0: We should not be carried away by our sense of ego, of form, and such superficial commodities.
1: పది చెప్పుట కంటే ఒక్కటి చేసి చూపించాలి.
0: Rather than say 10 things, it's enough if you do one and show how it's to be done.
1: హృదయంలో ఉండేటువంటి భావాన్ని వెలిపించడానికి కర్మనే సరైన సాక్ష్యం కానీ ఒక బుక్కులు కానీ మరొక స్పీచెస్ కానీ దీనికి ఆధారం కాదు.
0: The thoughts that you entertain in your heart, in order to glean into them, your actions are a better index than what is contained in books or what the scholars have to tell us.
1: కనుక మనసులో ఎట్టి సందేహము లేకుండా.
0: So without any trace of doubt in your mind.
1: నిస్వార్థమైనటువంటి భావముతో.
0: Motivated by a selfless feeling.
1: నిరంకారమైన హృదయముతో.
0: A heart which is pure without ego.
1: నిశ్చలుడై ఈ సేవలో ప్రవేశించాలి.
0: And being steady minded, get into this seva path.
1: మొట్టమొదట మన విశ్వాసాన్ని బలపరచుకోవాలి.
0: First and foremost, strengthen your faith.
1: విశ్వాసమే లేనటువంటి జీవితము ఎన్ని చెప్పినప్పటికీ ఎన్ని చేసినప్పటికీ ఇది ప్రయోజనం లేదు.
0: A life without the sense of faith, any number of things could be talked about it, but it's of no use.
1: విశ్వాసము గల హృదయము అగ్ని పర్వతము. విశ్వాసం గల హృదయము అది పర్వతము.
0: A heart which has this sense of faith is like a volcano.
1: అట్టి అగ్ని పర్వతం పైన సందేహము అనుమానము అనేటువంటి మొక్కలు మలుచుటకు వీలు లేదు.
0: And atop this volcano there is no room whatsoever for any sapling or any tree to grow. There is no doubt about it.
1: అనుమానము సందేహము అనే మొక్కలు మలచన అది విశ్వాసము లేదు.
0: And what are these saplings in the growth? They are
1: doubts. అది అగ్ని పర్వతము కాదు.
0: Once these doubts in the form of these come, then it
1: ఏదో మట్టి కుప్ప.
0: You cannot call it anymore a volcano. It is just a mud heap.
1: కనుక మనలో సందేహములు అనుమానములు అప్పుడప్పుడు ఆవిర్భవించుచున్నామంటే మనది మట్టి కుప్ప హృదయమే కాని అగ్ని పర్వతము కానే.
0: So now, if we are entertaining feelings of doubts, etc., now in then we are not volcanoes. We are like the heap of mud.
1: మన హృదయాన్ని జ్ఞానాగ్నిచే అభివృద్ధి గావించుకోవాలి.
0: Our heart should be left aglow with this sense of jnana, the spark of jnana.
1: ఈ జ్ఞానమునకు కర్మనే ఆధారము.
0: And for jnana again, karma is the basis.
1: చిత్తస్య శుద్ధియే కర్మః. చిత్తశుద్ధిని గావించటమే కర్మం యొక్క లక్ష్యం.
0: And the goal of karma is to cleanse the heart, purify the heart.
1: ఈ కర్మల ద్వారా ఏదో మోక్షము లభించుతున్నదనేటువంటి విశ్వాసము మూఢ విశ్వాసం.
0: It is foolishness to think that this karma will lead us on to moksha or liberation.
1: ఈ కర్మలు కేవలం చిత్తశుద్ధి మాత్రమే గావించును.
0: These actions merely cleanse and purify the heart.
1: చిత్తశుద్ధి గావించుకున్న తర్వాత జ్ఞానమునకు కొంతవరకు అభివృద్ధికి తగిన కృషి చేయాలి.
0: Once the heart is purified, you must try to further your jnana.
1: ఇది మానసికము భావమును అరికట్టడానికి మాత్రమే సహాయకారి కాగలదు.
0: This process so far helps you to control your mind.
1: భగవద్ అన్వేషణను భజన కాదు ధ్యాన జపములు పూజలు కానే కావు.
0: The search for God does not mean doing bhajan. And certainly it does not mean doing jhana or japa.
1: ఈ భజనలు ధ్యానములు పూజలు జపములు కేవలము మానసిక భావమును అరికట్టడానికి మాత్రమే దోహదం కలుగుతాయి.
0: These bhajans, these jhanas or japas or doing puja, they merely help you to bring the mind under control to a certain extent.
1: మనోనిగ్రహమునకు తోడ్పడతాయి.
0: They help you in arresting the thoughts of the mind.
1: ఈ మనోనిగ్రహం తర్వాతనే మనము చేయవలసినటువంటిది చేయడానికి ప్రయత్నించాలి.
0: Once the mind is curbed thus, you could really set upon the main task.
1: ఇది ఆత్మానందమునకు మార్గం వలె ఏర్పడినటువంటిది.
0: This is what leads you finally to the state of atmic bliss.
1: మార్గమును ఏర్పరచుకున్నంత మాత్రమున గమ్యమును మనము చేరలేము.
0: The road is set all right, but doesn't mean that you have reached your destination.
1: మార్గము ఏర్పరచుకున్న తర్వాత ప్రయాణము సలపాలి.
0: Once the road has been established, you must take your journey.
1: ఆ ప్రయాణమే సమాజ సేవ.
0: This journey is doing service to society.
1: ఈ సమాజ సేవలో ప్రతి హృదయమునందు ప్రతి వ్యక్తియందు ప్రతి భూతమునందు కూడాను దైవత్వం ఉన్నదనే సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
0: And even as you perform this service to society, you must realize the truth that God it is who resides in every being, every life form.
1: భారతీయ సంస్కృతినందు సర్వభూత అంతరాత్మ అనేటువంటిది భగవంతునికి చక్కని పేరు.
0: One of the standing injunctions in this Bharatiya culture is that God resides in all beings.
1: సర్వభూతములు ఎందుకును ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్మని పూజించడానికి దర్శించడానికి సేవించడానికి ప్రత్యేకమైనటువంటి ఒక మందిరములు కట్టుకోనక్కర్లేదు.
0: సో గాడ్ హూ రిసైడ్స్ దాస్ ఇన్ ఎవ్రీ బీయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది ఆత్మ, యూ డోంట్ హ్యావ్ టు సెట్ అప్ ఎ మందిర్, యూ డోంట్ హ్యావ్ టు సిట్ ఫర్ మెడిటేషన్, యూ డోంట్ హ్యావ్ టు డూ పూజ ఎక్స్క్లూసివ్లీ.
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటి దేవాలయం నుండి జీవతత్వమైనటువంటి ఆత్మతత్వము సనాతనమైనటువంటి దివ్యత్వంగా రూపొందుతూ వచ్చింది.
0: ఇన్ దిస్ బాడీ విచ్ ఇస్ లైక్ ద టెంపుల్ టెంపుల్ వెరీ ఆఫ్ గాడ్ షెల్టర్ గాడ్ takes residence in the heart.
1: కాని ఈనాడు మందిరములను మాత్రమే మనం శుభ్రపరచుకుంటూ దానికి మాత్రమే రంగులు వేసుకుంటూ దానికి మాత్రమే అలంకారాలు చేసుకుంటూ దాని యొక్క అభివృద్ధిని మాత్రమే మనం లక్ష్యం అందించుకుంటున్నాం.
0: But today we tend to cleanse and to clean up the temples outside.
1: దీనికి ఆధారమైన ప్రధానమైనటువంటి యొక్క దైవత్వానికి మనం ఏమాత్రం కూడా అవకాశం అందించుకోవటం లేదు.
0: But what is at the very basis of things, God himself, we tend to forget.
1: దేహమే మనకు ప్రధానం కాదు.
0: It is not the body which is of paramount importance.
1: ఇందులో ఉన్న దేహమే మనకు ప్రధానం.
0: The one who resides within, he is more important.
1: ఈ లక్ష్యాన్ని మనం దృష్టిలో ఉంచుకొని గమ్యము చేరునంత వరకు సేవలో మనం పాల్గొనాలి.
0: Keeping this firmly in our sight, we must move on this journey of ours.
1: ఇది గమ్యము. దేహిని చూడటమే గమ్యము.
0: వాట్ ఈస్ యువర్ ఫైనల్ డెస్టినేషన్? ఇట్ ఈస్ టు సీ ద వన్ హూస్ విదిన్ యూ.
1: దేహముల సేవలో నుంచి
0: బై ప్లంజింగ్ దిస్ బాడీ ఆఫ్ యువర్స్ ఇన్
1: నిష్కామ కర్మను అనుభవించి
0: అండ్ ఎక్స్పీరియన్సింగ్ ది సెల్ఫ్లెస్ సర్వీస్,
1: నిస్వార్థమైనటువంటి సేవలు సెలపి
0: అండ్ బై పర్ఫార్మింగ్ యాక్షన్స్ నిరహంకారమైనటువంటి
1: జీవితాన్ని గడిపి
0: అండ్ లివింగ్ ఎ లైఫ్ వితౌట్ ఎనీ సెన్స్ ఆఫ్ ఈగో,
1: నిశ్చరుడై ఉండినప్పుడే ఈ దేహి నీకు సాక్షాత్కరించగలడు.
0: అండ్ వన్స్ యూ బికమ్ స్టెడీ మైండెడ్ దస్ ఈక్వానిమిటీ రెయిన్స్ సుప్రీం, గాడ్ యూ కెన్ సీ.
1: సాధ్యమైనంత వరకును రాగద్వేషాలకు మనం ఏమాత్రం కూడా హృదయంలో అవకాశం అందించకుండా చూసుకోవాలి.
0: As far as possible, there should be no room in our hearts for the sense of hatred or attachment.
1: శరీర మానసిక వృత్తులు ఎందుకులను ఎట్టి దోషములు కూడాను లేకుండా ఉండుటకు తగిన కృషి చేయాలి.
0: We should also endeavor to see that either the body or the mind are not defiled.
1: ఈ పవిత్రమైనటువంటి సుగుణములు ఒక సేవ ద్వారానే మనకు లభిస్తాయి.
0: We can get all that is pure and noble only through the means of seva.
1: ఈ సేవను మనం ప్రధానమైన లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: It is this seva or service which is of paramount importance for us.
1: గ్రామ సేవ అన్న రామ సేవ యేసుమా.
0: Doing service in a village, be convinced, is verily seva, saving, serving Rama, God himself.
1: Rama Rajyam anna premamayami.
0: And what do you mean by this Rama Rajya, kingdom of Rama? Certainly it is one where love reigns supreme.
1: Premaleka uddharinchutaye ledu. Premaleka uddharinchutaye ledu.
0: Without love, there is no question of trying to redeem.
1: Seva leni narudu bagupadadu.
0: And a person without this element of seva in him can never prosper or benefit.
1: Kanada narudu bagupadavalanna sevalone manamu praveshinchali.
0: If an individual has to prosper in benefit, he must plunge into service activities.
1: Karuna premayu lekunna narude kaadu.
0: Without mercy or compassion and love, you cannot call a person a person.
1: Sneha tattumu vaniki cherichidu. స్నేహతత్వం వారికి చేయు మేలు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది సెన్స్ ఆఫ్ ఫీలింగ్ ఆఫ్ ఫ్రెండ్షిప్, కామ్రేడరీ, ఇట్ ఈస్ వాట్ బ్రింగ్ దెమ్.
1: ఈ స్నేహం మనకు ఏర్పడవలన ప్రేమ అనే దీనికి ప్రధానము.
0: ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ బాండ్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్, లవ్ ఇస్ నెసెసరీ.
1: ప్రేమ అభివృద్ధి గావించుకున్న సేవ ఎందే మనకు సరి అయినటువంటి సాధన.
0: ఇఫ్ యూ వాంట్ టు ఫర్దర్ ది సెన్స్ ఆఫ్ లవ్, ఇట్ ఈస్ సర్వీస్ దట్ ఈస్ గోయింగ్ టు షో ద వే టు అస్.
1: సేవ ద్వారా ప్రేమ,
0: through service we get love,
1: prema dwara gamyamunu manam pondagalamu,
0: and through love we try to get the sense of righteousness or right conduct.
1: Kanuka mottamodata prema pradhanam.
0: So first and foremost is love.
1: Premaku nammakam aadharam,
0: and for love the basis is faith.
1: Ee rendittu valane manaku shanti labhistundi,
0: and these two confer peace.
1: Shantiki satyame moolam,
0: and for peace shanti.
1: Ee satyamunaku tyagame aadharam.
0: Truth is the basis, and for that in turn sacrifice is necessary.
1: Tyaganeki amrutattvam, tyaganeki amrutattvam, ee tyagame mana amrutattvaniki sarayinatundi gamyam.
0: And it is sacrifice that leads us on to the state of immortality.
1: Tyaga jeevulai,
0: a life spent in sacrifice,
1: premamayulai,
0: will become full of love,
1: shanti jeevitanni gadaputu,
0: will experience peace,
1: nammakamaina jeevitamto jeevinchali,
0: and having the sense of faith lead your life.
1: నాలుగు దినాలు నమ్మకంగా బ్రతకలేనటువంటి మానవునకు నారాయణుపైన విశ్వాసం ఎట్లా కలుగుతుంది?
0: A person who doesn't trust himself for just 4 days, how can he think of God and believe in him?
1: కనుక మొట్టమొదట నరుణ్ణి నమ్మడానికి ప్రయత్నించాలి.
0: So the first thing is to believe in man.
1: నరుణ్ణి నమ్మినటువంటి వాడి నారాయణుని కూడాను నమ్మగలడు.
0: One who believes in man would certainly believe in Narayana or God.
1: నరుడే నారాయణుడు, నారాయణుడే నరుడు.
0: Because man is God and God is man.
1: ఈ రెండింటికి సమన్వయం గావించుకునేటువంటి యొక్క వంతనే ఈ ప్రేమ.
0: అండ్ ఇట్ ఈస్ దిస్ లవ్ విచ్ బ్రిడ్జెస్ దీస్ టూ ఎంటిటీస్.
1: కనుక ప్రేమను మనం లక్ష్యం నందించుకోవాలి.
0: సో హావ్ దిస్ లవ్ యాజ్ ఎ ప్రైమరీ గోల్.
1: సేవను మనం ఆధారంగా తీసుకోవాలి.
0: అండ్ టేక్ ద సపోర్ట్ ఆఫ్ సేవ.
1: సేవ ప్రేమలంటే రెండు రెక్కల ద్వారా గమ్యానికి మనం చేరుకోవాలి.
0: అండ్ విత్ సేవ అండ్ ప్రేమ, విత్ హెల్ప్ ఆఫ్ దీస్ టూ వింగ్స్ రీచ్ యువర్ డెస్టినీ.
1: ఉన్నత స్థాయిని చేరుకున్నటకు ఈ రెండే మనకు ప్రధానమైన ఆధారములు.
0: And those which have to take us to a higher purpose in life are these two very things.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Manamu inniyo vidhamulainatundi samaveshamlo manam cherutunnam.
0: We get involved in conferences and gatherings of many descriptions.
1: ఎన్నింటి ఎందు చేరినప్పటికీ మన యొక్క స్థాయి ఎంతవరకు ముందు పోయినది, ఎంతవరకు ముందు చేరినది అనేటువంటి విషయాన్ని విచారించుకుంటే ఏమాత్రం కూడా జవాబు రావటం లేదు.
0: హావింగ్ పార్టిసిపేటెడ్ ఇన్ కాన్ఫరెన్సెస్ లైక్ దిస్, వీ హావ్ టు ఆస్క్ అవర్సెల్వ్స్ హౌ ఫార్ హావ్ వీ ప్రోగ్రెస్డ్, వాట్ ఈస్ ది ప్రోగ్రెస్ మేడ్, హౌ ఫార్ హావ్ వీ గాన్ ఇన్ అవర్
1: ఆచరణ చేయనటువంటి యొక్క ఈ విషయాలను మనము ఎన్ని మనము విమర్శించినప్పటికీ, ఎన్ని విచారించినప్పటికీ, ఎన్ని సంప్రదించినప్పటికీ ఇలాంటి సమావేశములు కేవలము కాలము వ్యర్థము, ధనం కూడాను వ్యర్థం చేసుకున్న వారం అవుతాం.
0: Now if we merely engage ourselves in debates and arguments and discussions and decision making processes without any aim and purpose, we are only wasting away time and money.
1: మనం నిర్ణయించుకునేటువంటి యొక్క ఈ నిర్ణయాలను మనం ఒకటి రెండైనా మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
0: Out of all the decisions taken, we should try and put into practice at least one or two of them.
1: కేవలం ఈ సమావేశంలో ఉండినంత కాలము శ్రవణానందాన్ని అనుభవించి బయటకు వెళ్లిన తక్షణమే ఇది మరణానందానికి ఏమాత్రము అవకాశం ఇవ్వకుండా ఈ శ్రవణం ఒక నిరుపయోగం.
0: So long as we are sitting thus, we tend to listen to all that's going on. Once we are out of it, the same thing that we have heard does not give us any mental happiness or joy.
1: ఈ ఆధ్యాత్మిక సమస్తలు కూడాను ఒక వ్యాపార రంగములుగా తయారవుతున్నవి.
0: Today, even such organizations have become commercial establishments.
1: కానీ సత్యసాయి సంస్థలు ఇలాంటి వ్యాపార రంగంగా తయారు కాకూడదు.
0: But the Satsai organization should never become one such commercial establishment.
1: Vyaparam elanti vyaparam undali.
0: Now when you talk about your business transactions, what type of business?
1: Hrudayaniki hrudayam, premaku prema.
0: Heart for heart sake and love for love's sake.
1: Idi ichi puchukune itvanti vyaparamlo manam praveshinchali.
0: So get into this business transaction, give and take.
1: Deento vastuvula yokka sambandham kani, dhanam yokka sambandham kani, inke vidhamainatvanti sambandham kani, ematram kudanu undaradu.
0: There should be no other thing like money or cash or kind in such transactions.
1: Yenaru ee vastulato dhanamuto sambandham yerpadutundo alanti samasthalu yenadugunu abhirudhi raavu.
0: Organizations where they get bogged down in details like money and material things can never progress.
1: Kanuka manamu nijamainatvanti daiva sambandham entanti hrudayanni hrudayam kalpadaniki chudali.
0: So what we should aspire for is bridge this
1: ప్రేమతో ప్రేమను చేర్చడానికి ప్రయత్నించాలి.
0: ఎస్టాబ్లిష్ ఎ హార్ట్ టు హార్ట్ లింక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లవ్, లవ్ ఫ్రమ్ వన్
1: సేవలో చేయి చేయి కలిసి సేవ చేయాలి.
0: గెట్ టుగెదర్ అండ్ స్టార్ట్ డూయింగ్ సేవ.
1: దీని ఎందు విశ్వ విరాట స్వరూపాన్ని మనం నిరూపించగలం.
0: అండ్ ఇన్ దిస్ మేనర్ యు కెన్ విజువలైజ్ ద యూనివర్సల్ కాస్మిక్ ఫామ్.
1: కనుక కేవలం గ్రంథములు చదివినంత మాత్రమే కానీ
0: rather than this merely reading books and texts,
1: ఉపన్యాసములు విన్నంత మాత్రమే కానీ
0: or listening to discourses,
1: ఏ మాత్రం కూడా హృదయ గ్రంథులు భేదించలేవు.
0: There is absolutely no point in such futile exercise.
1: హృదయ గ్రంథులు భేదించాలనుకున్నప్పుడు సేవలో మనం ప్రవేశించాలి.
0: Unless they touch the heart, in order that the heart might respond.
1: సేవ చేయనిటి వాడు ఏమాత్రమో చెప్పుటకు అధికారి కాదు.
0: Plunge into service activities. One who does not do service has no right to talk about service.
1: కనుక మనం చెప్పే అధికారాన్ని సంపాదించుకోవాలంటే సేవలో మనం ప్రవేశించాలి.
0: So if you wish to tell something others, then first of all do service yourself.
1: కనుక సేవనే ప్రధానమైన సాధన.
0: సో ది సేవ్ ఆర్ సర్వీస్ ఇస్ ద ప్రైమరీ సాధన.
1: ఎవరికి చేసినా ఇది దైవ సేవగానే మనం భావించాలి.
0: హూమ్ సోఎవర్ వి సర్వ్ వి ఆర్ సర్వింగ్ వెరీలీ గాడ్ హిమ్.
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థంగా మనం విశ్వసించాలి.
0: అండ్ ఇట్ ఇస్ దిస్ లవ్ ఫర్ గాడ్ దట్స్ వాట్ వి విష్ టు సీ ఇన్ ఎవరీవన్.
1: ఇలాంటి ప్రేమతత్వాన్ని పెంచుకోవటమే సత్యసాయి సంస్థల యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంగా మీరు తీసుకోవాలి.
0: వాట్ ఎవర్ ఇస్ డన్ ప్లీజెస్ గాడ్. దిస్ షుడ్ బి ది మెయిన్ పర్పస్ of this Satsai organization.
1: Kevalam mukku mooskoni japam chesinanta matramana,
0: by merely closing the nose and sitting in japa,
1: dhyanamulo tanmayattudainanta matramana,
0: or trying to get lost in a sense of meditation,
1: bhajanlo unmattuduga paadinappatikini,
0: or being in a state of ecstasy singing bhajans,
1: indulo oka vidhamainatundi tyaga bhavame lekundina,
0: if it is not motivated by the sense of service sacrifice,
1: idi swarthapu yokka chihnalanu chustundaru.
0: Then these merely become indications of a selfish nature.
1: Kanuka neevu nee mokshamane aashinchadamu idi parama swartham.
0: Therefore to seek your own salvation is selfishness supreme.
1: Neevu nee gamyamane aashinchadamu parama swartham.
0: To think about your own destination again is selfishness.
1: Nee aanandanni maatrame neevu koratam parama swartham.
0: And to think about your own ananda is again a sign of selfishness.
1: Ee swarthanni eppudu tyagam chesi పరుల యొక్క ఆనందమే ఆనందం అనేటువంటి పరాత్మలో మునిగినటువంటి వాడే నిస్వార్థ పరుడు.
0: One who sacrifices his self-interest and thinks of ananda and what he can do for others, he is
1: పరుణ్ణి ప్రేమించినటువంటి వ్యక్తిని మాత్రమే పరమాత్ముడు ప్రేమించగలడు.
0: And one who loves others thus, God also loves.
1: పరమాత్మ ప్రేమకు అర్హుడు కావాలన్నా పరుణ్ణి ప్రేమించాలి.
0: So if you wish to become deserving of the love of God, first start loving others.
1: ఇతరులను ప్రేమించక దైవం నిన్ను ప్రేమించాలంటే ఇది ఏ నాటికును సాధ్యం కాదు.
0: You do not love others, you want God to love you. It is not possible.
1: కనుక పరుణ్ణి నీవు ప్రేమించు, నిన్ను పరమాత్ముడు ప్రేమిస్తాడు.
0: Therefore love others, God shall love you.
1: కనుక ఈ ప్రేమ తత్వాన్ని మీరు అర్థం చేసుకుని,
0: సో బై అండర్స్టాండింగ్ ద ఎసెన్స్ ఆఫ్ లవ్, దిస్
1: సాధ్యమైనంత వరకు గడిచిన కాలాన్ని మరచి,
0: టు ద ఎక్స్టెంట్ యు కెన్ ఫర్గెట్ ఆల్ దట్ హస్ గాన్ బై,
1: రాబోయే దానిని చింతించక,
0: అండ్ వితౌట్ హావింగ్ ఎ థాట్ అబౌట్ ద ఫ్యూచర్,
1: ఉన్న వర్తమానాన్ని మీరు చక్కగా అనుభవించడానికి ప్రయత్నించండి.
0: లివ్ ఇన్ ద ప్రెసెంట్ అండ్ మేక్ ద బెస్ట్ ఆఫ్ ఇట్.
1: ఈనాటి ఈ సమస్యలకంతా మూల కారణం ఏమిటి? ఈనాడు లోకములో అభివృద్ధిగా ఉంచిన సమస్యలకంతా మూల కారణం ఏమిటి?
0: నౌ వాట్ ఈస్ ది ప్రైమరీ కాజ్ ఆఫ్ ఆల్ ద డెవలప్మెంట్స్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ యూ టుడే?
1: అనేక మంది అనేక కారణాలు చెప్తుంటారు.
0: మెనీ పీపుల్ గివ్ మెనీ రీజన్స్.
1: కానీ ఈ సమస్యలకంతా మూల కారణములు రెండే రెండు.
0: ద మెయిన్ కాజెస్ ఫర్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఆల్ అరౌండ్ యూ ఆర్ జస్ట్ టూ.
1: వృద్ధులైనటువంటి వారందరూ కూడాను నిరంతరము గతాన్ని చింతించుకుంటూ కాలాన్ని గడుపుతున్నారు.
0: All those who have aged and become old keep thinking about the past, brooding over the past and despairing.
1: Na yavanam nandu, na balyam nandu, na chadive samayam nandu, na pendilla yandu, na aasti pastulu yandu, na yokka vidya vidhanam nandu, nenu atla untu itla untu ani yememo varninchukuntu untaru.
0: They go on whiling away their time, thinking about their childhood days, their boyhood days, their youth, and giving way to feelings that I was this, I was doing that, my family was thus, this is what I used to do.
1: Gadichipoyedi, gadichipoyedi.
0: Now what has happened, it's a
1: bypass. Chintinchi prayojanam emiti?
0: What's the point in thinking about that?
1: Enni kottu kharchu pettina gaani manaku tirigi manaku raadu.
0: You might spend any number of crores, but can you get back all that?
1: Raani daanni chintinchi prayojanam emiti?
0: Something which cannot be brought back, what's the point of thinking about it?
1: ఇంకా యువకులు చూస్తామంటే నా చదువు తర్వాత, ఫారిన్ తర్వాత, మరి మ్యారేజ్ తర్వాత, సర్వీస్ తర్వాత ఏం చేయాలి, ఎట్లా చేయాలని ఎక్కువ ఇమాజినేషన్ చేస్తుంటారు.
0: As against this, if you think about the youth, what do? They keep thinking about my career, after my studies, what should I do? What's the service I should try to think about? My marriage, what should I try to achieve in life? And so on.
1: కనుక ఈ భవిష్యత్తు అనేటువంటిది తెలియలేనటువంటి ఒక పరిస్థితిలో ఉంటున్నది.
0: So here it is something about the future of which you have no knowledge.
1: ఈ భవిష్యత్తు అనేటువంటిది తనకు ఏమాత్రం నమ్మకంగా ఉంటుంది?
0: How can you trust in this future?
1: రేపు రేపు అనేటువంటిది మనకు నమ్మకం లేనటువంటిది.
0: Now you cannot trust in the tomorrow as such.
1: తెలియనటువంటి దీని గురించి విచారించి ప్రయోజనం ఏమిటి?
0: Then what's the point in thinking about a thing of which you can never get to know about?
1: యువకులు భవిష్యత్తును, వృద్ధులు గతాన్ని చింతించుకుంటూ ఇరువురు చేరి వర్తమానాన్ని మర్చిపోతున్నారు.
0: So the sum and substance is, the youth thinks about the future and loses time, the old and the aged ones think about the past and lose their time, and both these categories forget the present.
1: Idhe pedda samasya.
0: This is the biggest problem of today.
1: Manamu gatanni chintinchi prayojanam ledu.
0: Now there is no point in thinking about the past.
1: Vartamanani aalochinchi manaku em matramu phalitam ledu.
0: There is no point in speculating about the future.
1: కనుక ఉన్నటువంటి ఈ వర్తమానంలో మన జీవితాన్ని చక్కగా గడుపుకోవడానికి ప్రయత్నించాలి.
0: సో వాట్ ఈస్ ప్రెసెంట్ నౌ, వీ మస్ట్ ట్రై టు లివ్ ఇన్ దాట్ అండ్ మేక్ ద బెస్ట్ ఆఫ్ ఇట్.
1: వర్తమానంలో అప్పటికప్పుడు పవిత్రమైన భావాలతో మనం కార్యాచరణ చేసినప్పుడు దీని ఫలితమే మనం భవిష్యత్తులో ఉంటుండాలి.
0: సో ఇన్ వాట్ ఈస్ ప్రెసెంట్ టుడే అండ్ నౌ, ఇఫ్ యూ వర్ టు స్పెండ్ అవర్ టైమ్ ఇన్ ఆల్ దట్ ఇస్ ప్యూర్ అండ్ ఎన్నోబులింగ్, ఇట్ విల్ కమ్ యాజ్ ఎ బెనిఫిట్.
1: గతం యొక్క ఫలితమే వర్తమానం.
0: What you are experiencing now is a result of what you had done in the past.
1: Vartamanam yokka phalitame bhavishyattu.
0: What you are going to do now is what is going to come to you as a fruit.
1: Kanuka bhavishyattu yokka phalitamu, gatam yokka phalitamu vartamanamlo untundali.
0: So the present is the fruit of the past and the future is the fruit of the present. So present holds the key to you.
1: Kanuka manamu vartamananni taginatvanti yokka baddhatalo manam penchukovali.
0: So we should try and make this present secure.
1: వర్తమానాన్ని పవిత్రంగా మనం గడుపుకోవాలి.
0: అండ్ వీ షుడ్ స్పెండ్ దిస్ ఇన్ ఎ సేక్రెడ్.
1: వర్తమానమే దివ్యమైనటువంటి దీనిగా మనం భావించాలి.
0: దిస్ ఇస్ వాట్ ఇస్ ఆల్ దట్ ఇస్ ప్యూర్ అండ్ డివైన్ సో వీ షుడ్
1: దీనిని మీరు మనం పవిత్రను గావించుకున్నప్పుడే భవిష్యత్తులో కూడా మీరు పవిత్రులుగా రూపొందుతారు
0: ఇఫ్ వీ ప్యూరిఫై ద ప్రెసెంట్ వీఆర్ వెరీ ప్యూరిఫైయింగ్ ద ఫ్యూచర్
1: కనుక ఈ చిక్కిన చక్కని అవకాశాన్ని మీరు దుర్వినియోగం చేసుకోకుండా
0: సో దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ గివెన్ టు యూ డు నాట్ మిస్యూజ్ ఇట్
1: సద్వినియోగపరచుకుంటూ
0: మేక్ ద బెస్ట్ ఆఫ్ ఇట్
1: చక్కని సేవలో మీరు జీవితాన్ని సార్థకం చేసుకోండి
0: సాంక్టిఫై యువర్ లైఫ్స్ ఇన్ డూయింగ్ సేవ ప్యూర్ అండ్ నోబుల్
1: ఈ సేవలో మనము ఒక దైవత్వాన్ని కూడా నువ్వు దర్శించవచ్చు
0: అండ్ ఇన్ దిస్ ఫార్మ్ ఆఫ్ సేవ వి కెన్ ఆల్సో కమ్ ఫేస్ టు ఫేస్
1: అనంతత్వాన్ని మనం పొందవచ్చును
0: వి కెన్ రీచ్ అవుట్ టు దట్ విచ్ ఇస్ ఇన్ఫినిట్
1: ఆనందాన్ని అనుభవించవచ్చును
0: అండ్ ఎక్స్పీరియన్స్ అన్టోల్డ్ బ్లిస్
1: ఆదర్శాన్ని అందించవచ్చు
0: అండ్ వి కెన్ బి ఎన్ ఐడియల్ టు అదర్స్
1: కనుక మనకు పంచప్రాణములు దేహాన్ని కాపాడుతున్నావని మనం అనుకుంటాం కానీ దేహిని ఆనందపరిచేటువంటివి సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు ఇవే నిజమైన మన ప్రాణములు
0: వి టెన్ టు ఫీల్ దట్ దేర్ ఆర్ దీస్ పంచ ప్రాణాస్ ద ఫైవ్ లైఫ్ గివింగ్ ప్రాణాస్ రెసిడెంట్ ఇన్ అస్ బట్ యాక్చువల్లీ దీస్ ఫైవ్ ఆర్ సత్య ధర్మ శాంతి ప్రేమ అండ్ అహింస
1: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను ఈ పంచప్రాణములను మనం దుర్వినియోగం చేసుకోవడానికి ఏమాత్రం కూడా అంగీకరించరా
0: అండ్ నో సర్కమ్స్టాన్సెస్ షుడ్ వి యీల్డ్ టు ద టెంప్టేషన్ ఆఫ్ మిస్యూజింగ్ దీస్ ఫైవ్ ఎసెన్షియల్స్
1: ఈ విధమైనటువంటి యొక్క ఉత్తమ భావములతో విశాలమైన హృదయములతో సమాజంలో ప్రవేశించి సేవలు సలపండి అదే సాయికి సంతృప్తికరం ఇచ్చేటువంటిది
0: యూ షుడ్ బి ఇన్స్పైర్డ్ అండ్ ఎంకరేజ్ బై సచ్ లాఫ్టీ అంబిషన్స్ లాఫ్టీ ఎయిమ్స్ అండ్ గోల్స్ అండ్ దట్ ఈస్ ద ట్రూ ఇండెక్స్ ఆఫ్ ఎ ట్రూ సాయి సేవర్
1: సాయిని సంతోష పెట్టేటువంటి సేవలే
0: అండ్ దట్ విచ్ బ్రింగ్స్ ఇమెన్స్ జాయ్ టు సాయి ఈజ్ సేవ
1: సాయి చేసేటువంటిది కూడా సేవలే
0: అండ్ వాట్ సాయి హింసెల్ఫ్ డస్ ఈజ్ సర్వీస్
1: సాయి చెప్పేటువంటిది కూడా సేవలే
0: వాట్ సాయి టెల్స్ యూ టు డూ ఈజ్ ఆల్సో సర్వీస్
1: కనుక సాయి చేయనవి సాయి చెప్పునవి మీరు ఆచరించి ఆత్మానందాన్ని అనుభవించరని నేను ఆశిస్తున్నాను
0: సో వాట్ సాయి సేస్ అండ్ వాట్ సాయి డస్ దీస్ ఆర్ సేవ అస్ సచ్ అండ్ ఇట్స్ మై హోప్ దట్ యూ షల్ ఎక్స్పీరియన్స్ అన్టోల్డ్ బ్లిస్ బై ఎక్స్పీరియన్సింగ్ దీస్ టూ వైటల్ థింగ్స్ ఇన్ యువర్ ఓన్ లైఫ్
1: ఇంతటితో నా యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను ముఖ్యంగా మీరు ఎన్నో ప్రాంతముల నుండి ఎంతో ధనవ్యయం చేసుకుని ఈ ప్రదేశానికి వచ్చారు కానీ వచ్చినందుకు చక్కని హృదయాలతో చక్కని భావాలతో ఆదర్శవంతమైన జీవితాలతో తిరిగి మీరు ఉన్నతమైనటువంటి యొక్క భావాలను అభివృద్ధి పరచుకొని మీరు ఉత్తేజమైనటువంటి కర్మలలో ప్రవేశిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను
0: You are gathered here today, coming as you have done, from great distances, from different places, undergoing untold sufferings and troubles on the way. Having come thus to partake of these proceedings, it's my hope that you'll make the best of your stay every minute. And having listened to all the deliberations, you shall be inspired and encouraged to plunge into your service activities with greater dedication, with greater vigor and vitality.
1: ముఖ్యంగా ఈ సమావేశం యొక్క అంతరాత్మను రెండు పదములతో మీరు చక్కగా గుర్తించాలి
0: నౌ ఇన్ జస్ట్ టూ వర్డ్స్ యు కెన్ ట్రై టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్
1: చెప్పినవి చెయ్యండి
0: వాట్ యు సే డూ దాట్
1: చేయనటువంటివి చెప్పకండి
0: సెకండ్ ఇస్ దాట్ విచ్ యు కెనాట్ డూ డోంట్ టాక్ అబౌట్ ఇట్
1: ఈ రెండింటి మీరు చక్కగా నేర్చుకుంటే మీరంతే ధరిస్తారు
0: ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ద
1: సిగ్నిఫికెన్స్ చెప్పటమే ఒక మోసం
0: ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ టూ సింపుల్ స్టేట్మెంట్స్ యూ హావ్ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్
1: చెప్పినవి చేయటమే ఇది సరైన మార్గం
0: ఇఫ్ యూ టాక్ అబౌట్ ఎ థింగ్ దట్ యూ కెనాట్ డూ దట్ ఈస్ డిసీట్
1: దీనిని వ్యాసుడు పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు
0: బై డూయింగ్ వాట్ యూ హావ్ సెడ్ దట్ ఈస్ an index to your greatness. This is what Vyasa has said.
1: Cheppani cheyakapoyatame papam.
0: If you cannot do what you talk about, that is sin.
1: Chesinavi cheppatame punyam.
0: And to do what you have said, that is punya. That's your good fortune.
1: Ee rendittini meeru chakkaga gurtinchukondi.
0: So try to understand the significance of these two simple statements.
1: Santosham.

0: ఎందుకదో నీవు దేవుని చెట మీది చెడి నట్టి కస్తూరి మృగము ఓలే వెతుకబోయద వెండులో వెసివాడ వెతుకబోయద విందు
1: జస్ట్ ఎస్ the fragrance is present in flowers, God exists in us. Just as the musk deer that lost its mind, why do you indulge yourself in search of God, O foolish man? Embodiments of love.
0: Tane daivamayundi.
1: Being God,
0: తనలోనే దైవం ఉండి అట్టి దైవాన్ని వెలుపల ప్రపంచములో వెతుకుటకు ప్రయత్నిస్తాడు వెర్రి మానవుడు.
1: Foolish man is in search of God outside, being God himself.
0: నిప్పుపై నిమురు కప్పినట్టుగా,
1: just as the ash covers the fire,
0: ఈ దైవత్వమును రాగద్వేషములు కప్పి ఉంటుంది.
1: The divinity is covered by attachment and hatred.
0: నిమురును ఊపిన నిప్పు కనిపించినట్టుగా రాగద్వేషములను వేరు చేసిన ఆత్మతత్వము అతనికి సాక్షాత్కరిస్తుంది.
1: As you blow off the ash, you will see the fire. Similarly, when you get away from the hatred and attachment, you will see the self, Atma.
0: ఒక్కొక్క మానవుని మనస్తత్వము ఒక్కొక్క విధములుగా ఉంటుంది.
1: The mind of each man is separate.
0: ఒక వ్యక్తి మరొక వ్యక్తికి భర్తగాను, భార్యగాను, తండ్రిగాను, తల్లిగాను, బిడ్డగాను, అనేక విధములుగా కూడాను ఈ యొక్క మనస్తత్వము ప్రసరిస్తూ ఉంటుంది.
1: The nature of the mind acts in different ways depending upon the position. As a mother, as a husband, as a son, as a child, so on and so forth.
0: కాని ఈ మనస్తత్వం అనేటువంటిది పరిస్థితుల ప్రభావాలను పురస్కరించుకొని వేరు వేరు గుణములతో అనుభవిస్తూ వస్తుంది.
1: However, because of the effects of the circumstances, the mind experiences in a different way.
0: ఈ యొక్క అనుబంధం అనేటువంటిది సంకల్పం ప్రారంభం కాగానే ఈ సంకల్పము మనసుకు తట్టు.
1: As the relationship begins, the thought will originate out of the mind.
0: ఈ యొక్క బంధము అనుబంధము సంబంధము కేవలము వివిధ రూపములు ప్రకటిస్తూ ఉంటాయి.
1: Bondage, the relationship and association express differently.
0: బిడ్డను చూసిన ప్రేమ కోడలపైన ఉండదు.
1: The affection towards the daughter is not same towards the daughter-in-law.
0: కుమారుని పైన ఉన్నటువంటి అనురాగము అల్లుడి పైన ఉండదు.
1: Affection towards the son is not the same towards son-in-law.
0: భార్య పైన ఉన్నటువంటి యొక్క మోహము తల్లి పైన ఉండదు.
1: The kind of attachment one has towards the wife is not the same towards mother.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: ఈ సంబంధం అనేటువంటి యొక్క సంకల్పము మనసుకు తోచిన తక్షణమే ఈ మనసు యొక్క ప్రభావము కొన్ని విధములైనటువంటి అనురాగ ప్రేమ వాత్సల్యములతో రూపొందింపజేస్తుంది.
1: ద మూమెంట్ అసోసియేషన్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మైండ్ యాజ్ థాట్ ఇట్ షేప్స్ ఇన్ డిఫరెంట్ ఫ్యాషన్ సచ్ యాజ్ లవ్ అఫెక్షన్ అండ్ అటాచ్మెంట్
0: ప్రేమ అనురాగ వాత్సల్య మోహములకు ఒకే మనసే కారణం.
1: ద సేమ్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లవ్ అఫెక్షన్ ద లస్ట్ అండ్ సో ఆన్.
0: ఈ శరీర సంబంధమును పురస్కరించుకుని ఈ విధమైన యొక్క గుణములను ప్రవేశపెట్టింది మనసు.
1: ఇస్ ద మైండ్ దట్ విల్ హ్యావ్ దీస్ క్వాలిటీస్ బేసింగ్ ఆన్ ద బాడీ రిలేషన్షిప్.
0: ఈ విధమైన భౌతికమైన లౌకికమైన అనిత్యమైన అశాశ్వతమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యముల చేత ఈ మనస్సు కట్టుబడడానికి కారణమేమి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ద మైండ్ దట్ ఇస్ బీయింగ్ బౌండ్ because of these kinds of attachments which are ephemeral, transient, momentary and temporary?
0: ee sambandha bandhavyamulu cheta మానవుడు దుఃఖించటం కాని ఆనందించడానికి కాని మోహించడానికి కాని కారణమే.
1: What is it that's responsible that man deludes, he is fascinated? What for? What is the reason?
0: సమస్త విచార ఆనందములకు కూడాను సమస్త దుఃఖములు విచారములకు కూడాను నాలుగు విధములైన క్లేశములు మానవుని ఆవరించి ఉంటున్నాయి.
1: For all the anxieties, the misery and the happiness, there are four that are the responsible.
0: ఇది మొట్టమొదటిది అవిద్య క్లేశము.
1: The first is the suffering due to avidya or ignorance.
0: ఈ అవిద్య క్లేశమనగా ఏమిటి?
1: What do you mean by this avidya or ignorance?
0: కేవలము సంకుష్టమైనటువంటి భావం చేత ఈ దేహమే నేనని భ్రమించి,
1: because of the narrow feeling one identifies with the body,
0: నేను ఒక జీవుడను అని విశ్వసించి,
1: he has got full faith that he is a being,
0: ఈ జీవులకు దేవులకు చాలా సంబంధము లేదని భావించి,
1: he feels that there is no relationship with his self and God,
0: తనకంటే దేవుడు భిన్నమైనటువంటి వాడని విశ్వసించి,
1: he believes that God is different from him,
0: అనేక దుఃఖములకు గురి అవుతున్నాడు మానవుడు.
1: Man suffers.
0: ఇది అవిద్యా క్లేశం.
1: This is the suffering out of avidya or ignorance.
0: దీని వలన అనేక విధములైనటువంటి యొక్క విచారములు ప్రారంభమై మానవత్వాన్ని కించిత్ పరుస్తూ వస్తుంది.
1: Out of this he gets worried in different ways and human quality is diminished.
0: రెండవది అభినవ క్లేశము.
1: The second one is
0: అభినవ క్లేశం.
1: అభినవ క్లేశం.
0: ఈ అభినవ క్లేశం అనగా ఏమిటి?
1: What do you mean by అభినవ క్లేశ?
0: సమస్త విచారములకు ఆశలకు రోగములకు రాగములకు నిలయమైనటువంటి మనస్సు.
1: For all anxieties, the anger, for all sufferings, mind is the center.
0: కనుక ఈ మనోమూలము చేతనే మనో కారణము చేతనే సంసారము బంధింపబడుతుంది మానవుడు.
1: Man is bound in this life because of mind.
0: ఈ బంధనకు ఈ విచారములకు ఈ దుఃఖములకు అన్నింటికీ మనసే కారణమని తెలుసుకోవడను.
1: Having known fully well that mind is responsible for the bondage, for all anxieties and worries,
0: ee manasunu veru cheyataku manavudu prayatninchalekapothunnadu.
1: Man is not able to separate out the mind.
0: Manasunu veru cheyalekapothunnadu.
1: He is not able to differentiate.
0: Manasuto bandhipabadi dukkhamulanu anubhavinchalekapothunnadu.
1: He is bound by the mind and suffers.
0: Kanukuni ee manasunu veru cheyaka ee manasunaku kattubadi అనేక విధములైనటువంటి యొక్క దుఃఖములకు గురి అవుతున్నాడు మానవుడు. ఇది అభినవ క్లేశం.
1: సో హీ ఈజ్ నాట్ ఏబుల్ టు గ్రో బియాండ్ ద మైండ్, హీస్ కాట్ ఇన్ ద కాబ్వెబ్ ఆఫ్ ది మైండ్ అండ్ దేర్ఫోర్ హీ సఫర్స్. హీస్ కాల్డ్ అభినవ క్లేశ.
0: ఇంకా మూడవది అస్థిత క్లేశము.
1: థర్డ్ వన్ అస్థిత క్లేశ.
0: ఇది కేవలము విషయములతో కూడినటువంటి.
1: This is one that's linked with sensual pleasure.
0: ప్రపంచమంతా ఇప్పుడు విషయములకే చేరబడినటువంటిది.
1: The whole world is full of worldly pleasure.
0: ఈ విషయమే మానవునికి ఒక విష స్వరూపకంగా ధరిస్తుంది.
1: This worldly pleasure becomes poison.
0: విషయమే లేకుండా విష సంబంధమైనటువంటి యొక్క స్థితిలే ఉండదు.
1: When there is no sensual pleasure, there never be this poison that heart is.
0: విషయమును అనుభవించగోరి,
1: in order to enjoy the sense of pleasure,
0: విషయాన్ని ఆనందించగోరి,
1: as he wants to enjoy delight himself,
0: విషయ లోనుడై,
1: is drenched in sense of
0: pleasure, వివేకమును కోల్పోయి,
1: he aspires at sense,
0: విచక్షణ జ్ఞానమును కోల్పోయి,
1: he loses all discrimination wisdom,
0: విషయమే తన యొక్క జీవితం యొక్క ప్రధానమైన లక్ష్యం పెట్టుకుని,
1: keeping the sensual pleasure as the main one,
0: ఈ విషయముల చేత అనేక విధములైనటువంటి యొక్క క్లేశములు అనుభవిస్తున్నాడు మానవుడు.
1: Man suffers in various ways because of the sensual pleasure.
0: కనుకని దీనిని అస్థిత క్లేశము అన్నారు.
1: Therefore this is called అస్థిత క్లేశ.
0: ఇంకా నాలుగవది రాగక్లేశము.
1: రాగక్లేశ.
0: రాగం అనగా ఏమిటి?
1: What do you mean by raga?
0: మానవుని యందు
1: in man
0: అనేక విధములైనటువంటి యొక్క భ్రమను కల్పించుకుని,
1: with all the delusions,
0: తనకనక వస్తువాహనాలని మానవుని యొక్క లక్ష్యమని విశ్వసించి,
1: కీపింగ్ ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్ యాజ్ ది చీఫ్ ఆబ్జెక్టివ్,
0: ఈ ధనకనక వస్తువాహనాదుల నిమిత్తమై నిరంతరం కొడును తాపత్రయపడుతూ,
1: హీ ఆల్వేస్ యర్న్స్ ఫర్ ద వెల్త్ అండ్ ప్రాపర్టీ,
0: వీటిని అనుభవించుటకై అనేక విధములైన శ్రమలు పొందుతూ,
1: హీ స్ట్రగుల్స్ టు ఎక్స్పీరియన్స్ దెమ్ ఆల్,
0: నిద్ర నుండి లేచిన మొదలు నిద్రించినంత వరకు కూడాను శ్రమిస్తూ,
1: he exerts himself from dawn to dusk.
0: అన్నపానాదులు మాది
1: he sacrifices the drink and food.
0: నిద్రములు నిద్రను దూరము జాగించుకొని
1: he doesn't sleep well.
0: అనారోగ్యములకు గురి అయి
1: he suffers of ill health.
0: ఈ అస్థిరమైనటువంటి యొక్క ధనకనిక వస్తువాహనాదులు ఆర్జించే నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు మానవుడు.
1: Man struggles to earn this temporary wealth and property.
0: ఇది అశాశ్వతమని తెలిసి
1: knowing fully well that is not permanent.
0: ఇది కేవలము అదుపులో మించక
1: without having a control
0: మితిమీరిపోయినటువంటి ఆశల చేత
1: because of excessive desire
0: మతిని చేర్చుకుని
1: he becomes mad.
0: అనేక విధమైన దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: And he grieves, he suffers.
0: ఈ దుఃఖములకు ఈ విచారములకు కష్టములకు కారణము ఈ రాగమే.
1: For the grief, for the loss, for the anxiety, this
0: రాగ క్లేశమనేటువంటిది మానవుని కుంగదీసి కుళ్ళిపజేస్తున్నది.
1: Therefore, the suffering of the attachment, it will degenerate human being.
0: The desham,
1: the fifth one, hatred.
0: ఈ దేశం అనగా ఏమి?
1: What do you mean by hatred?
0: ఒక ఫలాపేక్ష నిమిత్తమై
1: expecting the result,
0: ఒక వ్యక్తిని చేరి
1: joining an individual,
0: తన యొక్క కోరికను నెరవేర్చుకునే నిమిత్తమై
1: to fulfill the desire,
0: ఇతరులను ఆశ్రయించి
1: he approaches him.
0: ఆశ్రయించినటువంటి ఒక కోరిక విఫలమైనప్పుడు
1: when the desire is not fulfilled by approaching,
0: ఆ వ్యక్తులపై ఒక విధమైనటువంటి ద్వేషం ప్రారంభమవుతుంది.
1: Then he develops hatred towards him.
0: తన స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై
1: for his selfishness and self-interest,
0: మానవుడు అనేక విధమైనటువంటి ఆశలను కల్పించుకుని
1: man will have so many desires.
0: ఆ ఆశలను విఫలమైనప్పుడు
1: when desires are not fulfilled,
0: ఎదుటి వ్యక్తుల పైన క్రోధము ప్రారంభమవుతుంది.
1: You will have anger on the man in front.
0: వ్యక్తులు ఎందు మాత్రమే కాదు,
1: not only on individual,
0: తాను కోరిన కోరిక,
1: the desire he
0: తాను ఆశించిన ఆశలు,
1: and all his aspirations
0: నెరవేరకుండిన
1: not fulfilled,
0: దైవం పైన కూడా ద్వేషం వస్తుంది.
1: You will have hatred on God also.
0: ఇది కేవలము ద్వేష క్లేశం.
1: This is called the suffering of hatred.
0: ఇవన్నీ కూడా మనోవికారం యొక్క లక్షణములే.
1: They are all aberrations of the mind.
0: ఇవన్నీ ఎవరికి నష్టము?
1: Who will be put to loss?
0: ఈ క్లేశములన్నీ కూడా వ్యక్తికే నష్టం.
1: All these sufferings will lead to put to loss to an individual.
0: ఈ విధమైనటువంటి క్లేశములకు గురి అయినటువంటి మానవుడు
1: the man who puts himself to suffering,
0: అనేక విధములైనటువంటి అశాంతికి మూలమై కారణమై
1: will be all the responsible for restlessness.
0: ఆత్మతత్వాన్ని మర్చిపోతున్నాడు.
1: He forgets the true nature of the self.
0: ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నాడు.
1: He forgets the nature of self.
0: ఆత్మతత్వం తనకు వేరుగా ఉన్నదని భావిస్తున్నాడు.
1: He considers the self is separate from
0: him. భ్రమనే మానవునికి అనేక విధములైన దుఃఖములు చేకూరుస్తున్నది.
1: It is this illusion that is responsible that will put the man to grief.
0: ఇంతే కాదు,
1: not only this,
0: మానవుని యందు
1: a man,
0: కొన్ని లోకములో మానవుడు నిరంతరం కొన్ని ఆనందంగా కనిపిస్తారు.
1: In the world, all people appear to be happy.
0: కొంతమంది ఆనంద దుఃఖములతో ఉండినట్లుగా కనిపిస్తారు.
1: Some appear as if they have pleasure and pain.
0: మరి కొంతమంది నిరంతరము కొన్ని ఆనందముతోక దుఃఖంతోనే మునిగి ఉంటారు.
1: But some appear to be grieving all the time.
0: మరి కొంతమంది ఏ విచారము చేయక తన్మయత్తులై కేవలం నిశ్చింతగా జీవిస్తూ ఉంటారు.
1: Some they are blissful and in ecstatic position.
0: ఈ విధమైన యొక్క స్థితులకు కారణం ఏమిటి?
1: What is the responsible for this position?
0: ఇది ప్రకృతి కారణం కాదు.
1: Nature is not responsible.
0: మనసు యొక్క భావమే కారణం.
1: It only affects the mind.
0: ఒక్క మానవుని అంటే
1: in one man,
0: మానవ దేవుడు అని ఒకడు ఉన్నాడు.
1: There is human God.
0: ఒక్క మానవుని అంటే
1: in J man,
0: మానవ మానవుడు అని మరొకడు ఉన్నాడు.
1: Human human in him,
0: మరొక దేహమునందు
1: another body,
0: మానవ రాక్షసి అని ఒకడు ఉన్నాడు.
1: The human demon is in him,
0: మరొక దేహం నందు
1: another body,
0: మానవ పశుత్వము అని ఒకడున్నాడు.
1: It's human animal in him,
0: మానవ దేవుడు
1: human god,
0: మానవ మానవుడు
1: human human,
0: మానవ దానవుడు
1: human demon,
0: మానవ పశుత్వము
1: human animal.
0: నాలుగు కూడా మానవుడి అందే లీనమై ఉంటుంది.
1: All the four are in man.
0: ఇది ఏ విధంగా లీనమై ఉంటుంది?
1: How are they present in man?
0: వీటి యొక్క ప్రభావం అది ఏమిటి? ప్రభావములు ఏమిటి?
1: What are the effects and what are the causes?
0: మానవ దేవుడు
1: one human god,
0: brahmanishta paro devaha, nirantaram kudunu brahmanishtudai
1: continuously remaining as brahman,
0: atma lakshyam cheta
1: keeping the
0: manava pasuttavu anukuntunnadu.
1: It's human animal in him,
0: manava devudu
1: human God,
0: manava manavudu,
1: human,
0: manava danavudu,
1: human demon,
0: manava pasuttamu.

0: ఆత్మ లక్ష్యము చేత
1: కీపింగ్ ద సెల్ఫ్ ఎస్ ది ఎండ్
0: ఈ జగత్తును అనుభవిస్తూ
1: ఎక్స్పీరియన్సింగ్ ద వరల్డ్
0: సర్వ కర్మలు కూడాను భగవత్ప్రీత్యార్థంగా చేస్తూ
1: డూయింగ్ ఆల్ యాక్టివిటీస్ టు ప్లీజ్ గాడ్
0: సర్వ దృశ్యములు కూడాను భగవద్ దృశ్యములుగా విశ్వసించి
1: ఫుల్ ఫెయిత్ దట్ ఆల్ ద థింగ్స్ ఆర్ ది డివైన్
0: అన్ని రూపములు భగవంతుని యొక్క రూప ప్రతిబింబములుగానే భావించి
1: కన్సిడరింగ్ దెమ్ యాజ్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ గాడ్
0: తన జీవితం అంతా కూడాను
1: థ్రూఅవుట్ హిస్ లైఫ్
0: బ్రహ్మనిష్ఠ చేతనే
1: విత్ ఆల్ ద
0: బ్రహ్మనుకుతూ ఆనందిస్తూ తన జీవితాన్ని సాక్ష్యం గావించుకుంటాడు
1: హీ స్పెండ్స్ అండ్ డిలైట్స్ విత్ ద ఫీలింగ్ ఆఫ్ బ్రహ్మన్ థ్రూఅవుట్ హిస్ లైఫ్
0: ఇంకా రెండవ వాడు
1: ద సెకండ్ వన్
0: మానవ మానవుడు
1: హ్యూమన్ హ్యూమన్
0: ఇతనిని సత్య ధర్మ పరో మత్స్య అన్నారు మత్స్య లోకములో ఉండినటువంటి ఈ మానవుడు
1: ద మ్యాన్ ఆన్ ఎర్త్
0: సత్య ధర్మములను రచించి
1: హీ ఇస్ ఆఫ్టర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్
0: తన చేయి సర్వ కార్యములు కూడాను సత్యం వద ధర్మం చెర అనేటువంటి యొక్క విశ్వాసములను అభివృద్ధి పరచుకుని
1: He will develop the feeling that he has to speak truth and do righteous actions.
0: సత్య జీవితాన్ని ధర్మ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు.
1: He will lead the life of truth and he will lead the life of righteousness.
0: తన కర్తవ్యమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఉంచుకొని
1: He will keep the duty as the aim.
0: అధికారములను ఆశించక
1: without aspiring any position.
0: కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటుంటాడు.
1: He discharges his duties.
0: దయ
1: compassion
0: ధర్మము దానము సానుభూతి సహనము ఇత్యాది గుణముల చేత
1: విత్ ఆల్ ది క్వాలిటీస్ లైక్ కంపాషన్ వర్చ్యూ టాలరెన్స్
0: గృహస్థ ధర్మములందు జీవిస్తూ
1: లివింగ్ ఇన్ ది స్టేట్ యాజ్ ఎ హౌస్ హోల్డర్
0: సత్యధర్మములను విశ్వసించి
1: హావింగ్ ఫుల్ ఫెయిత్ ఆన్ ట్రూత్ అండ్ రైట్నెస్
0: జీవితాన్ని గడుపుతుంటాడు ఒకడు
1: వన్ లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్
0: అతనే మానవ మానవుడు
1: ఈజ్ హ్యూమన్ హ్యూమన్ బీయింగ్
0: ఇంకా మూడవ వాడు మానవ దానవుడు
1: ద థర్డ్ వన్ ద హ్యూమన్ డెమన్
0: మద్యపాన రథు దానవ తాను తినటము త్రాగటము నిద్రించటము ఈ విధమైనటువంటి యొక్క తమోగుణ లక్ష్యముల చేత కాలము గడుపుతాడు
1: హి స్పెండ్స్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ డల్నెస్ ఈటింగ్ డ్రింకింగ్ అండ్ స్లీపింగ్
0: తన స్వార్థము స్వప్రయోజనము లేక మరొక ఇంకొకరి ఆనందమునకు ఏమాత్రము పాటు పడదు
1: He thinks of his selfishness and self-interest, will not think of anyone else.
0: Daya dakshinyam anetundi shunyamai untuntadu.
1: He has no compassion and consideration.
0: Vijnana vivekamulu emaatram kodunu athanu vikasinchadu.
1: He has no discretion and discrimination.
0: Parulanu nindinchatamu, parulanu baadinchatamu, parulanu dooshinchatame ee vyaktulu yokka swabhavamai untuntadu.
1: The nature of such individuals is to accuse, is to blame and criticize others.
0: పరులను బాధించడంలోనే ఆనందిస్తాడు కానీ మరొక దారిలో అతనికి ఆనందం ఏమాత్రం కూడా రుచించదు.
1: He delights himself while harming others but not in any other way.
0: ఇంకా సత్పురుషులను లేక మహాపురుషులను లేక ధర్మవీరులను చూచినప్పుడు అతనికి అనేక విధమైనటువంటి యొక్క ద్వేషము అసూయ కూడా పెరుగుతుంది.
1: When he sees great people, saintly people, the men of righteousness, he has all the jealous.
0: Samasta durgunamula chetanu, duralochana chetanu, nindina manasunu kaliginatundi vaade manava daanavu.
1: He is only the human demon with all the wicked thoughts, with all the wicked actions and ill feeling.
0: Inka manava pasuttamu.
1: Then fourth one, human animal.
0: Itti manavudu nirantaram kudunu, indri sukhamune aasinchi, పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు కూడాను ఇంద్రియముల చోతనే తన జీవితం అంత్యము గావించుకుంటుంటాడు.
1: దిస్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్ ద సెన్సువల్ ప్లెజర్ హీ ఫీల్స్ హ్యాపీ రైట్ ఫ్రమ్ బర్త్ టు డెత్.
0: పశువు వలె తినటము ఇంద్రియ సుఖమును అనుభవించటము తన స్వార్థము స్వప్రయోజనములందే లక్ష్యం ఉంచుకొని కాలంని వ్యర్థం చేస్తుంటాడు.
1: లైక్ ఎన్ యానిమల్ హీ స్పెండ్స్ ఆల్ ద టైమ్ వైల్ ఈటింగ్ విత్ ఆల్ ద సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: పశువులకైనా ఒక విధమైనటువంటి సీజన్ రీజన్ ఉంటుంది కానీ ఈ పశు మానవ పశుత్వానికి సీజన్ లేదు రీజన్ లేదు.
1: ఈవెన్ అనిమల్స్ హ్యావ్ గాట్ సీజన్ అండ్ రీజన్ బట్ దిస్ హ్యూమన్ అనిమల్ హ్యాస్ నో రీజన్ అండ్
0: పరిమితమైన కూడాను అతీతమైన యొక్క దుర్గుణములను తాను పెంపొందింప చేసుకుంటారు.
1: హీ విల్ హ్యావ్ ఆల్ లిమిట్లెస్ బ్యాడ్ క్వాలిటీస్
0: కనుకనే
1: సో
0: ఈ మానవ దానవుడు అనేటువంటి వాడు
1: సో దిస్ హ్యూమన్ డెమన్
0: జీవితము లోపల ఏ సుఖము కాని ఏ పవిత్రత కాని ఏ ధర్మము కాని ఏ న్యాయము కాని తనకి ఏమాత్రం కూడాను హృదయానికి సోకదు.
1: దిస్ హ్యూమన్ డెమన్ విల్ నెవర్ హ్యావ్ ఎనీ హార్ట్ ఎనీ హ్యాపీనెస్ ఆర్

0: righteousness or justice.
1: Aithe ee anninthiki nee kaaranamu manasu.
0: For all this mind is responsible.
1: ఈ మనస్సును సరైన రీతిలో అర్థం చేసుకున్నప్పుడు
0: when we understand the mind correctly
1: జీవితమే సార్థకం అవుతుంది.
0: The life will be sacred.
1: సార్థకం కాలేకుండా పోవడానికి
0: for that being not sacred
1: సార్థకమైనటువంటి చింతలే మూల కారణం.
0: It is only the feelings of selfishness that are responsible.
1: మానవత్వంలో
0: in the human life
1: దివ్యత్వం అనేటువంటిది పవిత్రమైనటువంటి శక్తి ఉన్నదనేటువంటి సత్యాన్ని మొట్టమొదట విశ్వసించాలి.
0: We must have full faith that there is sacred divine power in the human life.
1: Kanuka paripurnamainatundi yokka ee prapanchamundu paripurnamainatundi jeeva tattvanni manamu anubhavinchali.
0: Therefore in this comprehensive world we must experience the totality of the individual.
1: Kantiki kanipinchedi
0: that which is seen with the physical eye,
1: tanuvunu kaliginchedi
0: that melts the heart,
1: manasunu muripinchedi
0: that deludes the mind,
1: manugadanu veliginchedi
0: that which expresses the
1: bhautika prapanchame.
0: Only the physical world
1: ee parthyamanti ee prapanchamulandu aparthyamanti yokka divyattu kodunu untundi.
0: In this world which is undeserving there is divinity.
1: ఈ పార్థివ అపార్థివములు రెండు కూడాను ఒక్కటే.
0: దిస్ డిజర్వ్నెస్ అండ్ నాన్ డిజర్వ్నెస్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: ఒకే సచ్చిదానందం యొక్క అంశములే.
0: దే ఆర్ వన్ అండ్ ద సేమ్ సేమ్ స్పార్క్స్ ఆఫ్ సచ్చిదానంద.
1: పరిపూర్ణమైనటువంటి యొక్క బ్రహ్మతత్వం నుండి ఈ పరిపూర్ణమైనటువంటి ప్రకృతి కూడాను ఆవిర్భవించింది.
0: Out of the totality of Brahman, this originated.
1: ఈ పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రపంచం నుండి పరిపూర్ణమైనటువంటి జీవితం కూడాను పుట్టినది.
0: In this total world, this total life has taken birth.
1: ఈ పరిపూర్ణమైనటువంటి జీవితం నుండి శరీరమును వదలిన తరువాత కూడాను మిగిలినది కూడాను పరిపూర్ణత్వమే.
0: Therefore, in this total life, the moment body is gone, the totality remains.
1: దీనిని పురస్కరించుకుని
0: Facing on this,
1: ఉపనిషత్తులు పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్మనముదచ్చతి పూర్ణచ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతి. అదియు పూర్ణము.
0: దట్ ఈస్ ఫుల్.
1: ఇదియు పూర్ణము.
0: దిస్ ఈస్ ఫుల్.
1: పూర్ణమున ఉదయించి పూర్ణము.
0: దట్ ఈస్ ఫుల్ అండ్ దిస్ ఈస్ ఫుల్.
1: పూర్ణమున ఉదయించి పూర్ణము.
0: అవుట్ ఆఫ్ ది ఫుల్ అరైజెస్ ది ఫుల్.
1: పూర్ణమున పూర్ణము తీసిన
0: అండ్ ఫుల్ ఇస్ డిటెక్టెడ్ అవుట్ ఆఫ్ ఫుల్.
1: పూర్ణమే తా మిగిలి ఉండును.
0: ఓన్లీ ఫుల్ రిమైన్స్.
1: మిగిలినది పూర్ణమే.
0: దట్ విచ్ రిమైన్స్ ఇస్ ఫుల్.
1: ఉన్నది పూర్ణమే.
0: దట్ విచ్ ఎగ్జిస్ట్
1: చేసినది పూర్ణమే.
0: దట్ విచ్ ఇస్ డిటెక్టెడ్
1: మారినది పూర్ణమే.
0: దట్ విచ్ చేంజెస్ ఇస్
1: సర్వము పూర్ణమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్.
1: అనగా సర్వము సచ్చిదానందం యొక్క స్వరూపమే.
0: మీనింగ్ ఎవ్రీథింగ్ ఇస్ ది ఫామ్ ఆఫ్ ది సచ్చిదానంద.
1: ఇట్టి సచ్చిత్ ఆనంద స్వరూపమైన యొక్క మానవత్వాన్ని
0: this human quality which is the very form of sat chit
1: manasika sankalpam yokka vikaram cheta
0: because of aberrations of thought
1: aneka vidhamaitundi kleshamulaku guri avutunnadu.
0: Man suffers in various ways.
1: Manava manandiga anubhavinchitamu madhyamaina jeevitam.
0: Leading the human life is the middle stage.
1: Manava devuniga anubhavinchitame pradhanamaina jeevitam.
0: The main life is to lead the life of a human god.
1: కనుక ఈనాటి మానవుడు మానవత్వంగా అనుభవించటక కేవలం పశుత్వంగా జీవిస్తూ ఉన్నాడు.
0: Therefore man today is not leading the life of a human being.
1: కారణం ఏమిటి?
0: What is the reason?
1: రాగ ద్వేషములే.
0: The reason is the attachment and
1: ఈ రాగ ద్వేషములకు కారణము
0: the reason cause for attachment
1: మనసు.
0: The mind is responsible.
1: ఈ మనసు ఆశించినటువంటి ఒక సుఖములకు విరుద్ధము కావటం చేతనే రాగ ద్వేషములు సంభవిస్తున్నాయి.
0: As the desires, aspirations of the mind are not fulfilled, you find this attachment.
1: Manavu kevalam dukkha swaroopudu kaadu.
0: Human being is not the form of any grief or misery.
1: Kevalamu aananda swaroopudu kaadu.
0: He is not merely not the form of bliss.
1: Ee sukha dukkhamulaku yedi nilayamai unnado
0: that which is the center of pleasure and pain.
1: Sachidananda swaroopude manavu.
0: Man is the very form of sachidananda.
1: అట్టి సచ్చిత్ ఆనంద తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: ఎవ్రీ మ్యాన్ షుడ్ స్ట్రగుల్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద సచ్చిదానంద.
1: విశాలమైన ప్రపంచమునందు
0: దిస్ వాస్ట్ వరల్డ్
1: విశాలమైనటువంటి భావమును పెంచుకోవాలి.
0: వి షుడ్ హావ్ బ్రాడ్ ఫీలింగ్స్.
1: అనంతమైన జగత్తునందు
0: in this infinite world.
1: అల్పభావములకు అవకాశం ఇవ్వక
0: we should not use
1: అల్ప భావములనే మనం పెంచుకోవాలి.
0: We should have that all the past feelings.
1: ఈ సంకుచితమైన భావములను పెంచుకొని
0: developing narrow feelings.
1: ఈ సంకటమయమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాం.
0: We lead this hard life.
1: ఇది ఎవరి తప్పు?
0: Whose mistake is that?
1: ఈ మనస్సును అనుసరించినటువంటిది మానవుని యొక్క తప్పే.
0: It is the mistake of the human being who follows the mind.
1: మనస్సు ఆధారముగా చేసుకున్న మానవుడు
0: the human being who follows the mind
1: పశువు కంటిని హీనమై పతనమగు.
0: He will be worse than an animal.
1: బుద్ధినాధారముగా ఉన్న భుజజనుడు
0: the intelligent one who follows the intellect
1: పశుపతిగా మారు.
0: He will become God.
1: కనుక బుద్ధి అనగా ఏమిటి?
0: What do you mean by intellect?
1: విచక్షణ జ్ఞానముతో కూడినటువంటిది.
0: It has got discrimination.
1: ఇది మనస్సుకు అతీతమైనటువంటిది.
0: It is beyond the mind.
1: మొట్టమొదటి దేహము.
0: The first one is body.
1: దానికి పైభాగమది ఇంద్రియములు.
0: Above that sense.
1: దానికంటే పైభాగమది మనస్సు.
0: Over that mind.
1: దానికంటే పైభాగమది బుద్ధి.
0: Beyond that is intellect.
1: దానికి పైభాగమది ఆత్మ.
0: Above the intellect is the self.
1: ఆత్మకు అతి సమీపములో బుద్ధి ఉండటం చేత ఆత్మ ప్రభావము ప్రకాశము బుద్ధి పైన పడుతుంటాయి.
0: As intellect is in close proximity of the self, it has got all the radiance and
1: reflection.
0: So intellect is beyond the mind.
1: ఈ బుద్ధిని కొంతవరకు విచారణ చేసి
0: inquiring the nature of intellect,
1: మానవుడు బుద్ధిగా బ్రతకాలి.
0: Man should be intelligent and lead the life.
1: అప్పుడే నిజమైన ఆత్మతత్వం అర్థమవుతుంది.
0: Then only the nature of self would be known.
1: మానవుడు
0: human being
1: పుట్టింది మొదలుకొని తీర్చున్నంత వరకు కూడాను
0: right from birth to death
1: కేవలము ఆహార నిద్ర నిమిత్తమై పాటుపడుతున్నాడు.
0: He struggles for food and
1: ఈ విధంగా పాటుపడటం వల్ల తాను ఏమి సాధించినట్టు?
0: By studying so, what is that he accomplished?
1: నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దాది.

0: ಇದ ಯೋಚನೆ ಕೇಳು ಮಾನವ ನಿದ್ರ ನುಂಡಿ ಲೇಸಿ
1: ರೈಟ್ ಫ್ರಮ್ ದ ಟೈಮ್ ಮೊಮೆಂಟ್ ಯು ಗೆಟ್ ಅಪ್ ಫ್ರಮ್ ಬೆಡ್
0: ನಿದ್ರ ಕೋ ಎಡಿದಾರಿ
1: ಅಂಟಿಲ್ ಯು ಗೋ ಬ್ಯಾಕ್ ಟು ಬೆಡ್
0: ಪೊಟ್ಟಕೈ ಹದ್ದುನು ಪದ್ದು ಲೇಕ
1: ವಿತೌಟ್ ಎನಿ ಲಿಮಿಟೇಷನ್ಸ್ ಯು ಸ್ಟ್ರಗಲ್ ಫಾರ್ ಎ ಲಿವಿಂಗ್
0: ಜಯಮಂದ ಗಜೆಯು ಜೀವಿತಂಬು
1: ಯು ವೇಸ್ಟ್ ಯುವರ್ ಲೈಫ್
0: ನೀ ವಿದ್ದಿಲ ದಾರವೋಸಿ
1: ಯು ಸ್ಪೆಂಡ್ ಯುವರ್ ಟೈಮ್
0: ಅರಗಂಡದಲಾಚುನಿ ವಿಸ್ಮರಿಂಚಿ
1: ಫರ್ಗೆಟಿಂಗ್ ಗಾಡ್
0: ನೀವಿ ಪೆಟ್ಟಿ ತಂಬುಲುಂಡಿತಿರೋ
1: What big happiness you have got.
0: Itiga yochana cheyu manava.
1: Oh man, understand, inquire.
0: Oh manavuda.
1: Oh man.
0: Neevu yemi dirigi sadinchavu?
1: What is it that you have accomplished?
0: Bhagavantuni vismarinchi,
1: forgetting God.
0: Kevalam jeevitam aneetundi okka bhautikamaitundi ee jeevitanni vishwasinchi,
1: having full faith in this physical world.
0: Sadinchavu.
1: What is it that you have achieved?
0: Okka thuri kannulu musukoni vicharana chesthe
1: The moment you close your eyes,
0: సాధించినది ఒక్కటి లేదు
1: నథింగ్ యు హావ్ అచీవ్డ్
0: కానీ సాధించినది దుఃఖమే విచారమే
1: వాట్ యు హావ్ అచీవ్డ్ ఇస్ వరీ అండ్ మిజరీ
0: చదువుతున్నావు గ్రంథాలు
1: యు హావ్ స్టడీడ్ బుక్స్
0: ఎన్నో గ్రంథాలు చదివావు
1: యు స్టడీడ్ లాట్స్ ఆఫ్
0: ఎందరి మహనీయుల్లో దర్శించావు
1: యు హావ్ విజిటెడ్
0: మెనీ యాత్రలో చేశావు
1: యు హావ్ విజిటెడ్ పిల్గ్రిమ్
0: సత్కర్మలో ఆచరించావు
1: యు ప్రాక్టీస్ మెనీ
0: కానీ సాధించినది ఏమిటి
1: వాట్ ఇస్ ఇట్ హావ్ అచీవ్డ్
0: పుస్తకముల్ పఠించితిని
1: I studied books.
0: Puttiga chuchiti sarva shastramu.
1: I have gone through thoroughly all the texts.
0: Nishtulamaina vidyalanu nechiti nanchunu sarvamela.
1: Why do you pride yourself that you have earned all forms of education?
0: Nee hasta yugambu mochi.
1: Joining both of your hands.
0: Paramatmuni chintana cheyaleni.
1: If you do not think of God,
0: ఈ నిస్తులమైన జీవితము
1: దిస్ లైఫ్
0: పరమాత్ముని చింతన చేయలేని
1: ద లైఫ్ విచ్ డస్ నాట్ థింక్ ఆఫ్ గాడ్
0: నిస్తులమైన జీవితము
1: వేస్ట్ఫుల్ లైఫ్
0: నిష్ప్రయోజనము కాదే మానవా
1: ఓ మ్యాన్ ఈజ్ ఇట్ నాట్ ఏ వేస్ట్
0: ఇదంతా నిష్ప్రయోజనం
1: ఈజ్ ఆల్ యూస్లెస్
0: ఏమి చదువు ఈ చదువు
1: What is this education?
0: Yemi pujan ee pujan.
1: What kind of worship is this?
0: Yemi vishwasam ee vishwasam.
1: What kind of faith is this?
0: Deeni valla kaliginatundi phalitam emiti?
1: What is the result out of this?
0: Kaani vicharana chesthe.
1: But when we inquire,
0: ee theeratam ledu.
1: Nothing is decided.
0: Appatiki appatiki aanandanni andinchinappatiki,
1: though it confers temporary joy,
0: kaani satyamainatundi yokka nityamainatundi yokka phalitamu manlo shunyam aipothundi.
1: The result which is permanent and all truth that we don't get
0: kanuka pannikulu manasika yokka vikaramulu manasika yokka prabhavamuli
1: there are all perversities of the mind and
0: human vichyasam chestunnanu
1: one is doing a job
0: koppa padavilo untunnanu
1: I'm in high position
0: nenu adhikarini
1: I'm in authority
0: idiye pedda papam
1: it's a big sin
0: అధికారులు అనుకోవటమే పెద్ద పాపం
1: ద ఫీలింగ్ దట్ అన్ అథారిటీ ఇస్ ఎ బిగ్ సిన్
0: సర్వము దైవత్వముతో అనుభవించేటువంటిదని విశ్వసించినటువంటి
1: ఎట్ వన్ టైమ్ ఆది శంకర్
0: దిగ్విజయ యాత్ర కలిపి
1: హి ట్రావెల్ విక్టోరియస్లీ
0: పుణ్యక్షేత్రమైన కాశీ పట్టణాన్ని చేరుకున్నాడు
1: హి రీచ్డ్ ద గ్రేట్ పిల్గ్రిమ్ సెంటర్ ఆఫ్ బెనారస్
0: కాశీ విశ్వనాథుని దర్శించాడు
1: హి సా ద డైటీ దేర్ కాశీ విశ్వనాథ్
0: నమస్కరించి ప్రార్థన చేస్తున్నాడు
1: హి స్టార్టెడ్ ప్రేయింగ్
0: ఏమని
1: వాట్
0: భగవంతుడా
1: ఓ గాడ్
0: ఈశ్వరుడా
1: ఓ ఈశ్వర
0: నా పాపములను పరిహారం గావించుకునే నిమిత్తమై నేను ఇక్కడికి వచ్చాను
1: ఐ హావ్ కమ్ హియర్ టు రెక్టిఫై ఆల్ ద సిన్స్ ఆల్ ద మిస్టేక్స్
0: చాలా మంది శిష్యులు కూడాను ఆదిశంకరుడు సాక్షాత్ శంకర స్వరూపుడు కదా ఇతని ఏమిటి పాపం చేశాడు పుట్టినను మొదలుకొని నిరంతరం శాస్త్రములు వేదములు ఉపనిషత్తులు ఇతిహాసములు ఇలాంటి ఆధ్యాత్మిక మార్గంలోనే తన జీవితాన్ని అంత్యము గావించుకున్నటువంటి ఈ శంకరులు చేసిన పాపమే
1: మెనీ డిసైపుల్స్ ఫెల్ట్ ఆదిశంకర ఈజ్ వెరీ ఫార్మ్ ఆఫ్ లార్డ్ శివ రైట్ ఫ్రమ్ బర్త్ హి హస్ బీన్ గోయింగ్ త్రూ సిన్సియర్లీ సీక్రెట్ టెక్స్ట్
0: నేను మూడు పాపములు చేశాను శంకర
1: హి సెడ్ ఐ కమిటెడ్ త్రీ సిన్స్
0: ఆ మూడు పాపములను పరిహారం గావించుకోవడానికి వచ్చాను
1: I have come here to resolve and rectify the sins I have committed.
0: Modati papam emiti?
1: What is the first sin?
0: Eto vacho divartante aprapya manasaha. O Shankara, Bhagavantudu manasulaku vaakulaku atheetamaina vaadani naaku telusukunnanu.
1: Oh God, I could understand the divinity is beyond the comprehension of the mind and expression
0: by word.
1: I understood, but I could not practice.
0: It is
1: impossible to
0: describe you. சாம்ப சதாசிவ சம்போ சங்கர சரணம் நீத்தவ சரணயுகம் அனி நின்னு வர்ணிஸ்துன்னானு இது பாபம் காதா?
1: Is it not a sin, Shankara? I describe you in various ways. Isha, Naresha, Paresha, Paresha, Girisha.
0: నీవు వాక్కులకు అతీతమైనటువంటి వాడని తెలుసుకున్నాను.
1: ఐ హావ్ నోన్ దట్ యు ఆర్ బియాండ్ డిస్క్రిప్షన్.
0: తెలుసుకున్న దానిని నేను ఆచరణలో పెట్టకుండా వర్ణించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది తలిచినది చెప్పినది వేరుగా ఉండటం చేత ఇది పాపమేను అన్నాడు.
1: హావింగ్ నోన్ దట్ ఐ హావ్ నాట్ ప్రాక్టీస్డ్ వాట్ ఈస్ దట్ ఈస్ ఇన్ ద మైండ్ ఈస్ నాట్ సే.
0: ఇంకా రెండవ పాపం ఏమిటి?
1: వాట్ ఈస్ ద సెకండ్ సేన్?
0: ఈశ్వర సర్వభూతానాం నీచావాస్యం ఇదం సర్వం వాసుదేవ సర్వమిదం అని నేను చెప్పుతున్నాను, నేను విశ్వసించాను.
1: ఐ సే అండ్ ఐ బిలీవ్ దట్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్, గాడ్ ఈస్ ఇన్ ఆల్ బీయింగ్.
0: కానీ నిన్ను దర్శించడానికి కాశీకి వచ్చాను.
1: బట్ టు సీ యూ ఐ హావ్ కమ్ టు బెనారస్.
0: నేను చెప్పేది ఒకటి, తలచేది ఒకటి, చేసేది మరొకటిగా చేస్తున్నాను, ఇది పాపమేను అన్నాను.
1: I say one thing, I think differently, I do another way. This is a sin.
0: ఇక మూడవ పాపం ఏమిటి?
1: Then what is the third sin?
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ నీ యందు నా యందు ఉన్నది ఒకే ఆత్మనే.
1: The same self is present in you and in me.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: It is only one without the second.
0: ఈ విధమైనటువంటి దానిపైన సంపూర్ణ విశ్వాసం ఉంటున్నాను నాకు.
1: I have got full faith in this thing.
0: నీవు నేను ఇద్దరు ఒకటే.
1: You and I are one.
0: కానీ నిన్ను దర్శించడానికి ఈ దేహం వచ్చింది.
1: But to see you this body has come.
0: ఒక్కటే అని విశ్వసించి,
1: having faith it is one.
0: ఒక్కటే అని ఉపన్యాసములు చేసి,
1: giving lectures that is one.
0: భిన్నంగా నిన్ను చూస్తున్నాను.
1: But I am seeing you.
0: ఇది మూడవ పాపం.
1: It is the third sin.
0: ఈ మూడు పాపములో పరిహారం చేసి నాకు అద్వైత సిద్ధాంతము ఏకత్వం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని నాకు ప్రసాదించమని కోరాడు.
1: Relieve me from all these three sins committed. Grant me that knowledge of non-dualism.
0: చూశారా, పాపం అంటే కేవలం పరులను నిందించడం కాని, పరులను హింసించడం కాని, పరులను దూషించడం కాని, ఇవి కాదు పాపములు.
1: సో సిన్ డస్ నాట్ మీన్ క్రిటిసైజింగ్, యూజింగ్, హార్మింగ్.
0: చెప్పటం ఒకటి, తలచటం మరొకటి, ఇవే పాపము.
1: The sin is to say one thing and think differently.
0: ఈ పాపమునకు ప్రతి మానవుడు కూడాను పూర్ణ స్వరూపుడై ఉంటున్నాడు.
1: Man is engrossed in this sin.
0: ఈ పాపములను మనం పరిహారం గావించుకోవాలి.
1: We should rectify this sin.
0: ఈ పాపములు ఏనాడు పరిహారం గావించుకుందమో, మనోవాక్కాయమును మూడింటి యొక్క ఏకత్వాన్ని ఏనాడు మనం అనుభవించుమో, ఆనాడే పూర్ణ మానవు.
1: The moment we do so, there will be harmony between thought, word and deed. That is full life of a human being.
0: కనుక ఉపనిషత్తులు,
1: so Upanishad,
0: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మన్.
1: Upanishad said there is unity in thought and word and deed.
0: ఆత్మస్వరూపము.
1: You are the form of the self.
0: ఆత్మునగా ఏమిటి? మహాత్మ, దివ్యమైనటువంటి ఆత్మస్వరూపుడు.
1: What is this self? You are the very form of that super divine self.
0: Atti atmaswarupudu kaakunda,
1: without being the form of the self.
0: Manas anyat, vachas anyat, karman anyat, duratmanam. Duratmanuga maaripothunnam.
1: We become wicked because the word and deed and thought are different.
0: Manavuni unnata sthayiki velipovunadi manase.
1: It is the mind that takes man to know
0: the mind. It is
1: the mind that ruins him.
0: కనుక నీ మనస్సును మనం ఆధీనం కావించుకుంటే,
1: when we have control over the mind,
0: మనస్సును మనం స్వాధీనం కావించుకుంటే,
1: when we have full control over the mind,
0: సర్వమునకు మనమే అధీనం అవుతాం.
1: We have full control over
0: everything.
1: Then we have authority.
0: మనస్సును ఆధారంగా కొన్న మానవు, ఈ ఆధారం చేసుకున్నాం మనసునే మనం.
1: We have taken the mind as a basis.
0: మనస్సును ఆధీనం చేసుకోవాలి.
1: But it is your control over the mind.
0: అది ఈనాడు మనం చేయవలసి ఉంటుంది.
1: That's what we should do today.
0: ఈ మనస్సు లేకుండా మనిషి లేడు.
1: There's no man without the mind.
0: మనిషి లేకుండా ప్రపంచం లేదు.
1: Without man,
0: కాబట్టి మనస్సు మనిషి ప్రపంచము మూడు ఒక్కటే.
1: Therefore, mind, man and world are one.
0: అయితే ఎందుకు ఈ మూడు రూపములు మూడు నామములు?
1: Then why three names and why three forms?
0: అయితే మన ప్రవర్తనను పురస్కరించుకుని ఈ రూపనామములు భిన్నంగా వస్తున్నాయి.
1: Basing on our association, the names and forms are different.
0: ఎట్లా?
1: How?
0: ఒకే బ్రాహ్మణుడు
1: సేమ్ బ్రాహ్మణ్
0: వంట చేస్తుంటే వంట బ్రాహ్మణుడు ఉంటాడు.
1: యాజ్ ఏ కుక్ ఈజ్ ఎ కుక్ బ్రాహ్మణ్.
0: ఒకే బ్రాహ్మణుడు పూజ చేస్తుంటే పూజారి బ్రాహ్మణుడు అంటాం.
1: వెన్ హీ ఆఫర్స్ వర్షిప్ హీఈస్ ఎ బ్రాహ్మిన్ ప్రీస్ట్.
0: ఒకే బ్రాహ్మణుడు పంచాంగం చెప్తుంటే పంచాంగ బ్రాహ్మణుడు అంటాము.
1: ఏ బ్రాహ్మణ్ హూ గోస్ త్రూ పంచాంగ ఇస్ ఎ పంచాంగ బ్రాహ్మణ్.
0: ఒకే బ్రాహ్మణుడు మంత్రాలు చెప్తుంటే మంత్ర బ్రాహ్మణుడు అంటాము.
1: ద సేమ్ బ్రాహ్మణ్ హాస్ హి చాంట్స్ మంత్ర.
0: బ్రాహ్మణుడు ఒక్కడే.
1: దట్ బ్రాహ్మణ్ ఇస్ వన్.
0: చేసేటువంటి కర్మలను పురస్కరించుకుని ఈ పేర్లు వివిధ రూపంగా వస్తున్నాయి.
1: బేసింగ్ ఆన్ ద జాబ్ దే డూ దే హావ్ ద నేమ్.
0: మానవుడు అనగా
1: హ్యూమన్ బీయింగ్,
0: మనిషి అనగా ప్రపంచం, అనగా
1: వరల్డ్,
0: విశ్వం అనగా
1: యూనివర్స్,
0: ఇవన్నీ కూడా చేసేటువంటి యొక్క ప్రవర్తనను పురస్కరించుకుని ఈ పేర్లు వివిధ రూపంలో వస్తున్నాయి.
1: దీస్ ఆర్ ద నేమ్స్ దట్ హావ్ కమ్ డిపెండింగ్ అపాన్ ద
0: యాక్టివిటీ. ప్రపంచము ఏమిటి? ఈ ప్రపంచం,
1: వాట్ డూ యూ మీన్ బై ప్రపంచ?
0: పంచభూతముల యొక్క వికాసమే ప్రపంచము.
1: ద బ్లాసమింగ్ ఆఫ్ ది ఫైవ్ సెట్స్ ఆఫ్ ఎలిమెంట్.
0: ప్రపంచంలో పంచభూతములను వికసింపజేసుకుంటున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ బ్లాసమ్.
0: ఈ పంచభూతములు ఏకత్వం గావించుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ యూనిఫైంగ్ ద
0: ఫైవ్. వికసింపజేసుకుంటున్నాము.
1: వీఆర్ జస్ట్ బ్లాసమింగ్ ఫోర్.
0: భిన్నము గావించుకుంటున్నాము.
1: వీ సెపరేట్ దెమ్.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా చేస్తున్నాము.
1: వీ మేక్ దట్ యూనిటీ ఇంటూ డైవర్సిటీ.
0: ఇది ప్రపంచం విశాలంగా పెరిగిపోతున్నది.
1: దేర్ఫోర్ ద వరల్డ్ ఇస్ వాస్ట్.
0: కానీ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని దర్శించడం అది మానవుని యొక్క ప్రధాన లక్ష్యం.
1: The main aim of man is to experience unity in diversity.
0: We
1: should have full faith in the unity in
0: everyone. Here
1: many are present.
0: ఈ అనేక మందిలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: We have to recognize the unity in many here.
0: అది beings are many. బట్ ప్రాక్టీస్ వన్. నీ గాలి నా గాలి, నీ యొక్క విశ్వాస విశ్వాసములు నా యొక్క విశ్వాస విశ్వాసములు వేరు కావటం లేదు.
1: బీయింగ్స్ ఆర్ మెనీ, బ్రెత్ ఇస్ వన్. యువర్ ఇన్హలేషన్ ఎక్స్హలేషన్
0: ఒకే గాలి తీసుకోవటం ఇచ్చుకోవటం గా ఉంటుంది.
1: ఆల్ బ్రీద్ ఇన్ ది సేమ్ వే.
0: ఇందులో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించండి.
1: రికగ్నైజ్ ద యూనిటీ హియర్.
0: శరీరం రసనమం విద్య. అన్ని దేహములు రసములుగా ఉంటున్నాయి.
1: ఆల్ బాడీస్ ఆర్ చారియట్.
0: ఆత్మానాం రతనమి.
1: ద సెల్ఫ్ ఇస్ చారిటీ.
0: అతనే రతికుడు.
1: హీఈస్ ద చారిటీ.
0: దేహాలు రథములు.
1: బాడీస్ ఆర్ చారిటీ.
0: రథములు భిన్నంగా ఉంటున్నాయి.
1: చారియట్స్ ఆర్ డిఫరెంట్.
0: కానీ రతికుడు ఒక్కడే.
1: చారిటీ ఇస్ వన్.
0: ఇది అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని.
1: దిస్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: మానవుడు
1: ఇన్ ఏ మ్యాన్
0: అనేక విధములుగా ఉంటుంటాడు.
1: They are different ways.
0: కానీ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వం మనం ఎట్లా దర్శించాలి?
1: హౌ టు విజువలైజ్ ది యూనిటీ?
0: తప్పనిసరిగా ఉండేటువంటి ఉంటున్నాయి.
1: ఆల్ హావ్ మోస్ట్
0: ఆ ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: దట్ వీ షుడ్ అండర్స్టాండ్.
0: కోటీశ్వరుడు ఆకాశం నుండి ఉట్టిపడలేదు.
1: మిలియనేర్ హాస్ కమ్ డౌన్ హాస్ నాట్ కమ్ డౌన్ ఫ్రమ్
0: కూటి పేద ఏ మట్టి నుంచి పుట్టి రాలేదు.
1: ద పాపర్ హాస్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ద మట్.
0: కూటి పేద కోటీశ్వరుడు ఇద్దరు కుళ్ళు తల్లి గర్భం నుండే పుట్టారు. ఇది ఏకత్వం.
1: మిలియనేర్ అండ్ పాపర్ కేమ్ అవుట్ ఆఫ్ మదర్స్ వూమ్. దిట్ ఇస్ యూనిటీ.
0: ఇంకా కోటీశ్వరుడు కూటి పేద.
1: మిలియనేర్ అండ్ పాపర్
0: ఆకలి
1: హంగర్.
0: ఈ ఆకలికి కూటి పేద అంబలి గంజి త్రాగచ్చు.
1: A pauper may take just water among the dry.
0: What is water? Panchabachya paramandamulu bhujinchavachu.
1: A millionaire may have delicious food.
0: Annamulavi veru kani aakal okate.
1: The food forms are different but hunger is one.
0: Kanuka indulo undinatundi ekatvanni manam chudali.
1: We have to see the unity here.
0: Inka manavudi yokka maranamu.
1: Then the death.
0: Kotisrudu kani kooti peda kani.
1: Millionaire or a beggar.
0: Maranam okate.
1: Death is one.
0: ఇది ఎవరైనా కూడా గుర్తించడానికి ప్రయత్నించవచ్చు.
1: ఎనీవన్ కెన్ రికగ్నైజ్.
0: దాహం ఒక్కటే.
1: థర్స్ట్ ఇస్ వన్.
0: కోటీశ్వరుడు మంచి కూల్ డ్రింక్ తాగొచ్చు.
1: ఎ రిచ్ మ్యాన్ మే డ్రింక్ కూల్ డ్రింక్.
0: కూటి పేద కాలంలో ప్రవహించేటువంటి యొక్క జలమును గ్రోలవచ్చు.
1: ఎ పూర్ మ్యాన్ మే టేక్ ద వాటర్ ఇన్ ఎ లేక్.
0: జలములో భిన్నత్వం ఉంటుందని కానీ
1: ఏ డిఫరెన్స్
0: దాహములో భిన్నత్వం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ థర్స్ట్.
0: కనుకనే అనేకత్వంలో ఉండే ఏకత్వాన్ని మనం చక్కగా విచారణ చేస్తే ఇది నిజమైన దివ్యత్వానికి మూలాధారం.
1: దేర్ఫోర్ వెన్ వి రికగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ దట్ బికమ్స్ ది బేసిస్ ఫర్ డివినిటీ.
0: కానీ ఈనాటి మానవుడు ఆ విధమైన జీవితాన్ని గడపటం లేదు.
1: మ్యాన్ టుడే ఇస్ నాట్ లీడింగ్ దట్ సార్ట్ ఆఫ్ లైఫ్.
0: ఉద్యోగాలు పెరిగే కొలది
1: as he grows in
0: arrogance poi
1: as in income
0: margamulo pravesinchi
1: as enters
0: anyaya akrama anacharamulo koodi
1: he is full of all wrong
0: jeevitanni dashti pattinchukoni పురుగులు జీవితంగా జీవిస్తున్నారు.
1: ఈ లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎన్ ఇన్సెక్ట్.
0: ఇది కాదు మానవ జీవితం.
1: దిస్ ఇస్ నాట్ హ్యూమన్ లైఫ్.
0: మరి అధికారం పెరుగుకొలది.
1: యాజ్ యూ గ్రో ఇన్ పొజిషన్
0: ఆత్మతత్వం కూడా దాంతో పెరగాలి.
1: సెల్ఫ్ ఆల్సో షుడ్ గ్రో.
0: నీ యొక్క భావములు అభివృద్ధి కావాలి. ఉత్తమ భావములు.
1: యువర్ థాట్స్ షుడ్ బి నోబుల్.
0: కానీ అట్టు కావటం లేదు.
1: దట్స్ నాట్ హ్యాపెనింగ్.
0: ఆధ్యాత్మిక రంగంలో కానీ, పారమార్థిక రంగంలో కానీ, కార్మిక రంగములో కానీ, నైతిక రంగములో కానీ, భౌతిక రంగములో కానీ, అన్ని రంగములు ఎందుకు కూడాను మానవుడు ఎంత ఉన్నత స్థాయికి పోతుంటాడో అంత ఉన్నత భావాన్ని కూడా రావాలి.
1: యాజ్ మ్యాన్ ఈజ్ రీచింగ్ హైట్స్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్, ఇన్ ఎథికల్ ఫీల్డ్, ఇన్ మోరల్ ఫీల్డ్,
0: ఈనాటి మానవులకు ఉన్నత భావములు రావటం లేదు.
1: మ్యాన్ టుడే ఇస్ నాట్ హ్యావింగ్ నోబుల్
0: భావములు వస్తున్నాయి.
1: ఈస్ హ్యావింగ్ మీన్
0: చర్యల్లో పాల్గొంటున్నారు.
1: హీ డస్ వికెడ్ యాక్షన్.
0: అప్పటికప్పటికి మాత్రం ఆనందాన్ని అనుభవించినట్టుగా షో చేస్తున్నారు. కానీ
1: హీ పుట్స్ అప్ ఎ షో యాజ్ ఇఫ్ హీ ఇస్ హ్యావింగ్ హ్యాపీనెస్.
0: ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మల ముసుళ్ల పండగ అన్నాడు. ముందున్నది ఈ యొక్క బాధలు.
1: There lies ahead the result, consequence.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: అందము ప్రాయము ఉన్నత శక్తి ఉందని నిక్కకు రన్నా. అందము ప్రాయము ఉన్నత శక్తి ఉందని నిక్కకు రన్నా.
1: You have got all the beauty and age and don't pride yourself.
0: ముందున్నదిగా తొందరలోని ముసలితనమ్మని ముసుళ్ల పండగ. ముసుళ్ల పండగ.
1: There lies ahead the old age crocodile.
0: ఓ తైతైతైతైతై బొమ్మ దీని తమాషతున్నాను తోలు బొమ్మ.
1: ఓ టాయ్ వై డు యు డాన్స్ ఇట్స్ ద టాయ్ ఆఫ్ ది
0: స్టేజ్. ఇదంతా తోలు బొమ్మనే.
1: ఇట్ ఈస్ జస్ట్ ది టాయ్.
0: ఈ తోలు బొమ్మ నిమిత్తమై ఎందుకు నీవు తొందరపడ్డావు? కనుక ఆధ్యాత్మిక మార్గములో ఈ పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత విషయాన్ని మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ ఇన్ స్పిరిచువల్ పాత్ యూ షుడ్ హ్యావ్ ఆల్ ద నోబుల్ ఫీలింగ్.
0: కనుక అన్నిటికీ నీ మనసే కారణం.
1: For everything, mind is responsible.
0: కనుక మనసును కొంతవరకు నువ్వు అదుపులో పెట్టుకోవాలి.
1: Therefore, you should have control.
0: మనసు చెప్పినంత వినకూడదు.
1: You should never leave the mind anyway.
0: కొంత కాలము తీసుకుని ఇజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, కొంత విచక్షణ జ్ఞానంతో విచారణ చేసి ముందుకు పోవాలి.
1: టేక్ సమ్ టైమ్, డిస్క్రిమినేట్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, రైట్ ఆర్ రాంగ్, అండ్ దెన్ డూ.
0: కానీ ఈ విచారణకు ఒక టైం తీసుకోవటం లేదు.
1: బట్ యూ డోంట్ టేక్ టైమ్ టు డిస్క్రిమినేట్.
0: మనసు పోలినట్టుగా తక్షణమే దాన్ని అనుసరిస్తుంటున్నాం.
1: ద మూమెంట్ మైండ్ థింక్స్ యూ ఇమీడియట్లీ ఫాలో.
0: ఇది మానవునికి సరి అయిన మార్గము కాదు.
1: ఇట్స్ నాట్ ద రైట్ పాత్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: కాన
1: సో
0: మానవుడు ఈ మనస్తత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే
1: వెన్ హ్యూమన్ బీయింగ్ ట్రైస్ టు అండర్స్టాండ్ ద
0: నేచర్ ఆఫ్ ద మైండ్, దేవుడిగా రూపొందుతాడు.
1: హ్యూమన్ బీయింగ్ బికమ్స్ గాడ్.
0: మానవా.
1: దిస్ మానవా.
0: ఈ మానవ అనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై మానవ?
0: దేవుడు. ఈ దేవుడు అనగా ఏమిటి?
1: మానవ మై గాడ్.
0: దేవుడు అనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై గాడ్?
0: దేవుడు.
1: దేవుడు
0: అనగా దినము కానివాడు దేవుడు. ఇది సరి అయిన అర్థం. దినము కానివాడు దేవుడు. డే.
1: ద వన్ దట్ నాట్ ది డే ఈజ్ దేవ గాడ్.
0: డే అనేటువంటిది ఎట్లతో దేనితో కూడి ఉంది?
1: హౌ డు యూ ఫైండ్ దిస్ డే?
0: రాత్రింపగలతో కూడి ఉంటుంది.
1: ద డే ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద డే అండ్ నైట్.
0: కనుక రాత్రింపగలు లేనివాడు దేవుడు.
1: గాడ్ ఈస్ ద వన్ హూ హాస్ నైదర్ డే నార్ నైట్.
0: రాత్రింపగలతో కూడినది దినము.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది డే దట్
0: దినము నుండి వచ్చినటువంటిది దైవము.
1: గాడ్ ఈస్ బియాండ్ దిస్ డే అండ్ ద నైట్.
0: కనుకనే భగవంతునికి రాత్రింపగలే లేదు.
1: So God has no day and night. He has no pain and pleasure.
0: పాప పుణ్యములే లేవు.
1: He has no sin or merit.
0: అధిక అల్పత్వములే లేవు.
1: He has no high or low.
0: సమత్వమే.
1: Everything equanimity.
0: అటువంటి భగవత్ తత్వాన్ని మనము విశ్వసిస్తూ ఆరాధిస్తూ అలాంటి భగవంతునికి ఎలాంటి కలంకము మనం చెప్పిస్తున్నాం?
1: We have to understand, we should worship, and what kind of feeling we have.
0: మన యొక్క నడతలను పురస్కరించుకొని ఏ భగవంతుని కొడుకు చెడ్డ పేరు వస్తున్నాయి.
1: God also gets the blame because of our behavior.
0: కానీ భగవంతుడికి ఏమాత్రం చెడ్డ పేరు కాదు.
1: గాడ్ విల్ నెవర్ గెట్ బ్యాడ్ నేమ్.
0: దేనికి తాను లొంగడు.
1: యూ విల్ నెవర్ సబ్మిట్ హిమ్సెల్ఫ్.
0: అన్నిటికీ అతీతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి వాడు.
1: హీ ట్రాన్సెండ్స్ ఎవ్రీథింగ్.
0: ఏనుగునికి ప్రయాణం చేసినటువంటి కుక్కలు చూసి మరుగుతాయట.
1: ద వన్ హూ గోస్ ఆన్ ది ఎలిఫెంట్ ద డాగ్ స్టార్ట్ బార్కింగ్.
0: కుక్కలు చూసి మరుగుతు ఏనుగు తోక కూడా అల్లాడింటాడు.
1: యాజ్ డాగ్ స్టార్ట్ బార్కింగ్ ఈవెన్ ది ఎలిఫెంట్ విల్ నాట్ వ్యాగ్
0: ఇట్స్ టెయిల్. దైవత్వానికి వచ్చినటువంటి లోపం ఏమిటి?
1: వాట్ ఇస్ ద లాస్ సస్టైన్ బై గాడ్?
0: అన్ని నీకే లోపం.
1: ద లాస్ ఇస్ సస్టైన్ బై యు.
0: లోభమైపోతున్నావు.
1: You will lose everything.
0: అట్టు కాకూడదు.
1: It shouldn't be like that.
0: దైవాన్ని విశ్వసించినటువంటి మానవుడు,
1: man with faith in God,
0: దివ్యమైనటువంటి యొక్క నడక లోపల, దివ్యమైన భావం లోపల, దివ్యమైన ప్రవర్తన లోపల జీవితాన్ని గడుపుతూ రావాలి.
1: He should spend his life in the divine path, in the divine way, in the divine behavior.
0: భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
1: God is the form of love.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: Start the day with love.
1: Start the day with love.
0: Fill the day with love.
1: Fill the day with love.
0: Spend the day with love.
1: Spend the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: This is the way to God.
1: This is the way to

പരമസുഖദം കേവലം ജ്ഞാനമുക്തിം ബ്രഹ്മാനന്ദം പരമസുഖദം.

0: గగన సదృశము ద్వంద్వాతీతం గగన సదృశము తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం సర్వదీ సాక్షిభూతం బ్రహ్మానందం పరమసుఖదం కేవలము జ్ఞానమూర్తిం ఆనందవల్లి యందు బ్రహ్మానందమును అత్యంత విచిత్రముగా వివరిస్తూ వచ్చింది.
1: ఆనందవల్లి ఎక్స్ప్లెయిన్స్ దిస్ బ్రహ్మానంద సుప్రీం బ్లిస్ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే.
0: బ్రహ్మానందం అనగా మానవుడు వర్ణించుటకు వీలుడైనటువంటి ఆనందం.
1: బ్రహ్మానంద సుప్రీం బ్లిస్ ఇస్ బియాండ్ హ్యూమన్ కాంప్రిహెన్షన్.
0: అపరిమితమైనటువంటి ఆనందమును అందించేటువంటి ఆనందం.
1: ఇట్ ఈస్ ద వన్ దట్ కన్ఫర్స్ లిమిట్లెస్ బ్లిస్.
0: ఇది వాక్కులకు కానీ మనస్సులకు కానీ చెప్పుటకు వీలు కాదు.
1: ఇట్ కెనాట్ బి ఎక్స్టోల్డ్ ఎక్స్ప్రెస్ బై వర్డ్ ఆర్ కాంప్రిహెండెడ్ బై మైండ్ ఎయిదర్.
0: హాయిగా స్థాయిగా శాంతిగా నిష్కలంకంగా నిర్మోహంగా నిత్య జీవితాన్ని గడిపేటువంటి ఒక మానవత్వానికి ఈ బ్రహ్మానందం అంటే ఏమిటో అర్థం కాదు.
1: అన్లెస్ వన్ స్పెండ్స్ లైఫ్ ఇన్ హై హ్యాపీనెస్ ఇన్ స్థాయి ఇన్ సర్టన్ స్టాండర్డ్ ఇన్ పీస్ ప్యూర్ అన్సలీడ్ అన్పొల్యూటెడ్ without any attachment, it is not possible for everyone to know Brahmananda or Supreme Bliss.
0: ఈ ప్రాకృతమైనటువంటి జగత్తునందు
1: in this world
0: భౌతికమైనటువంటి జీవితమునందు
1: physical world
0: లౌకికమైనటువంటి భావమునందు
1: worldly thoughts
0: ఈ బ్రహ్మానందమునకు అర్థం లేదు.
1: Supreme Bliss Brahmananda has no relevance.
0: మానవుడు నిత్య జీవితములో అనుభవించినటువంటి వచ్చింది ఆనందములన్నీను అనుభవించి పుష్టిగా సంతుష్టిగా తన జీవితం గడిపోయేటువంటి ఆనందములకు మానవ ఆనందము అని పేరు పెట్టారు.
1: మ్యాన్ ఇన్ హిస్ డైలీ లైఫ్ వాట్ హీ ఎక్స్పీరియన్సెస్ పుష్టి ద స్ట్రెంగ్త్ సంతుష్టి ద సాటిస్ఫాక్షన్ ద స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ ఇస్ హ్యూమన్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ మానవానంద.
0: అయితే ఈ మానవానందమునకు 1000 రెట్లు అధికమైనటువంటిదే గంధర్వానందము.
1: 1000 times more than the human level of happiness is గంధర్వానంద.
0: ఈ గంధర్వానందమునకు 1000 రెట్లు అధికమైనటువంటిదే దేవానందము.
1: 1000 and 1000 times more than గంధర్వానంద is దేవానంద.
0: ఈ దేవానందముల కంటే 1000 రెట్లు అధికమైనటువంటిదే దైవానందము.
1: 1000 times much more than దేవానంద is దైవానంద.
0: ఈ దైవానందమునకు 1000 రెట్లు అధికమైనటువంటిదే మానవత్వములో దేవ గంధర్వానందము.
1: దట్ ద లేటెంట్ హ్యాపీనెస్ విత్ ఇన్ మ్యాన్ ఇస్ 1000 times మోర్ దెన్ దైవానంద.
0: ఈ దైవ గంధర్వానందములకు 1000 రెట్లు అధికమైనటువంటిదే బృహస్పతి ఆనందము.
1: బృహస్పతి ఆనంద ఇస్ 1000 times మోర్ దెన్ దిస్.
0: ఈ బృహస్పతి ఆనందముల కంటే 1000 రెట్లు అధికమైనటువంటిదే కేవలం ప్రజాపతి ఆనందము.
1: ప్రజాపతి ఆనంద ఈజ్ 1000 times మోర్ దాన్ బృహస్పతి ఆనంద.
0: ఈ ప్రజాపతి ఆనందముల కంటే ఎన్నో రెట్లు అధికమైనటువంటిది బ్రహ్మానందం.
1: మచ్ మోర్ దాన్ దిస్ ఈజ్ బ్రహ్మానంద సుప్రీం బ్లెస్.
0: మొదటి మానవానందమునకు ఈ బ్రహ్మానందమునకు ఎంత తేడా ఉన్నదో యోచించుకోవచ్చు.
1: What lot of difference lies between the human happiness manavananda and brahmananda the supreme bliss.
0: Kani manavunaku ee brahmananda tattvam anetundi emito artham chesukonakaleka prati danikannu he brahmanandanga unnanu brahmanandanga unnanu ani varnistuntadu.
1: Man has no idea of brahmananda supreme bliss while he brings down to every tiny little act.
0: ఒక హోటల్లో వెళ్ళి మంచి భోజనం భుజించేటప్పటికి బా బ్రహ్మానందంగా ఉంది భోజనం అంటాడు.
1: హీ గోస్ టు ఏ హోటల్ అండ్ హ్యాస్ హిస్ మీల్ అండ్ హీ సేస్ బ్రహ్మానంద సుప్రీం స్టేట్ ఆఫ్.
0: ఈనాడు ఆనందవల్లిలో చెప్పినటువంటి బ్రహ్మానందమునకు మానవానందమునకు ఏమి వ్యత్యాసం?
1: వాట్ ఈస్ మెన్షన్ ఇన్ ఆనందవల్లి స్టార్టింగ్ విత్ ది హ్యూమన్ హ్యాపీనెస్ మానవానంద అండ్ బ్రహ్మానంద.
0: అది మహతో మహీయం.
1: And this is smaller one, that is mightiest.
0: ఇది అణుమాత్రమైన ఆనందము.
1: This is fractional, tiny.
0: మనసునకు వాక్కునకు లోబడినటువంటి ఆనందము మానవానందము.
1: Human happiness can be explained verbally and also can be understood by mind.
0: దైవానందములకు ఎట్టి పరిమితము లేదు.
1: But divine bliss has no limits.
0: సందీప్ చటర్జీ చెప్పినట్టుగా no reason. దానికి చెప్పడానికి వీలే లేదు.
1: As Sandeepan said, it has no reason. It cannot be expressed.
0: దైవానందమునకు ఎట్టి రీజను లేదు.
1: The divine bliss has no reason as such.
0: సర్వదా సర్వకాల సర్వావస్థల యందు కూడాను ఆనందము ఆనందమే.
1: The bliss remains as it is at all points of time under all circumstances.
0: బ్రహ్మానందం
1: బ్రహ్మ
0: బ్రహ్మగాని ఆత్మ కాని ప్రత్యేకించినటువంటివి కాదు. ఆత్మకే బ్రహ్మమని బ్రహ్మమునికే ఆత్మ అని ఉన్నది. కనుకనే ఆత్మానందము బ్రహ్మానందం అంటే ప్రత్యేకమైనటువంటిది కాదు.
1: బ్రహ్మ అండ్ ఆత్మ ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ సినోనిమ్స్ అండ్ బ్రహ్మానంద సుప్రీం బ్లిస్ ఈజ్ వెరీ మచ్ సేమ్ యాజ్ ద బ్లిస్ ఆఫ్ ది సెల్ఫ్.
0: ఆత్మతత్వం అనేటువంటిది నిరంతరం కూడాను ఆనందమయమై ఉంటుంటుంది.
1: The spirit of the self, Atma, is always in blissful state.
0: Brahma aneetvanti padamunaku aanandam ane artham.
1: The meaning of the word Brahma is bliss.
0: Sarvatra vyapinchinatvanti aanandamunake Brahma aanandam ani peru.
1: That bliss which is all expansive and pervasive is Brahmananda.
0: Ee Brahmanandamulo manavaanandam aneetvantidi kevalamu adu maatrame aneetvantidi.
1: In the supreme this Brahmananda, the human level of happiness is just so subtle, microscopic.
0: Sarvatra vyapinchinatvantidi gali.
1: In this world, that which is so widely spread
0: ee galiki itti aakaramu atti aakaramani evaru nirnayinchaleru.
1: Air has no specific form.
0: Kani atti sarvavyapamainatvanti galini oka chinna balloon lo oodinappudu chinnaga roopanni pondutundi.
1: This air which is present everywhere, when blown into a balloon, it assumes that form.
0: ఆ పరిమితము కంటే అధికమైనటువంటి గాలిని చేర్చుకోలేదు ఆ బెలూన్.
1: That balloon cannot contain all the air around.
0: అది ఒక పరిమితమైనటువంటి యొక్క బెలూన్.
1: The balloon is limited in its dimension.
0: అధికంగా ఊపేటప్పటికి పట్టను పగిలిపోతుంది.
1: If you blow the air into the balloon more and more, it bursts.
0: కాబట్టి ఆ బెలూన్ లో ఉన్నటువంటి యొక్క గాలికి సర్వత్రా వ్యాపించినటువంటి గాలికి ఎట్టి వ్యత్యాసం ఉన్నది?
1: వాట్ డిఫరెన్స్ ఇస్ దేర్ బిట్వీన్ ది ఎయిర్ విత్ ఇన్ ద బెలూన్?
0: ఎట్టి ప్రమాణము కూడా దీనిని గుర్తించలేవు.
1: నో వన్ ఇస్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ వెల్.
0: కనుక బృహస్పతి ఆనందం కంటే ప్రజాపతి ఆనందం కంటే బ్రహ్మానందము అత్యంత విశాలమైనటువంటిది.
1: దేర్ఫోర్ మోర్ దాన్ బృహస్పతి ఆనంద, more than prajapati ananda, brahmananda is widespread.
0: Kalukane brahmanandam anetunte padyamulandu sarva padamulu kudanu brahmaku sambandhinchinatuntivi.
1: All words, vocabulary, are related to brahma.
0: Rendavadi పరమసుఖదము.
1: నెక్స్ట్ వన్ ఇస్ పరమసుఖం, సుప్రీం హ్యాపీనెస్.
0: ఏమిటి ఈ సుఖము?
1: వాట్ ఈస్ దిస్ హ్యాపీనెస్?
0: శారీరక సుఖమా? ఇంద్రియ సుఖమా? బుద్ధి సుఖమా? మనోసుఖమా? ఏ సుఖం ఇది?
1: వాట్ ఈస్ దిస్ హ్యాపీనెస్? ఇస్ ఇట్ ఫిజికల్ ఆర్ సెన్సువల్ ఆర్ దట్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ ఆర్ మైండ్?
0: సుఖం అని కూడా నువ్వు ఎవరు నిర్ణయించలేరు.
1: నో వన్ కెన్ డిసైడ్.
0: కస్మై నమః ధర్మణి అన్నారు. కస్మై నమః, కస్మన్ అనగా ఏమిటి? సుఖస్వరూపులకు నమస్కారము అని.
1: ఇట్ మీన్స్ ఐ ఆఫర్ మై సాల్యుటేషన్స్ టు ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ హ్యాపీనెస్.
0: భగవంతుని యొక్క స్వరూపములు గుర్తించుకోలేనటువంటి వ్యక్తులందరూ కూడాను కస్మై నమః ప్రార్థన చేస్తూ వచ్చారు.
1: ఎర్లియర్ డేస్ వెన్ పీపుల్ కుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఐడియా ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్, దే వర్షిప్ దిస్ వే.
0: ఇంటిమేట్మెంట్ యొక్క ప్రార్థన చేస్తూ వచ్చారు.
1: దట్ ఇస్ ద ట్రెండ్ ఆఫ్ వర్షిప్ బై ది ఏన్షియంట్ రిషి.
0: సుఖస్వరూపుడు భగవంతుడు.
1: గాడ్ ఇస్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ హ్యాపీనెస్.
0: అయితే దీనికి ఎట్టి కాల పరిమితి లేదు.
1: దిస్ ఇస్ నాట్ బౌండ్ బై టైమ్.
0: ఈ సుఖమునకు ఎట్టి పరిమితము లేదు.
1: దిస్ హెస్ నో బౌండరీ ఐదా.
0: కాల కర్మములు ఎందుకు పరిమితము లేదు.
1: ఇట్ హెస్ నో లిమిటేషన్ టు ది ఫీల్డ్ ఆఫ్ యాక్షన్.
0: కాల కర్మకు అతీతమైనటువంటి సుఖమే పరమసుఖం.
1: దట్ విచ్ ఇస్ బియాండ్ ఆల్ రీజన్ ఇస్ ది సుప్రీం బ్లెస్.
0: ఈ పరమసుఖమునకు సరైనటువంటి అర్థం చెప్పాలనుకుంటే,
1: టు గివ్ ది కరెక్ట్ మీనింగ్ టు దిస్ వర్డ్ పరమసుఖ సుప్రీం హ్యాపీనెస్,
0: శారీరక సంబంధమైనటువంటి సుఖం కాదు.
1: ఇట్ హెస్ గాట్ నథింగ్ టు డూ విత్
0: దిస్. ఆకారమే లేదు.
1: ఇట్ హెస్ నో ఫామ్.
0: ఆకారం లేనటువంటి దానికి ఎట్టి ఆకారం అని చెప్పగలరు మీరు?
1: ఇట్ హెస్ నో ఫామ్ యాజ్ ఇట్ ఈస్. హౌ కెన్ యూ డిసైడ్ ఇట్స్ ఫామ్?
0: కనుక ఈ సుఖం ఎట్టి సుఖము? పరమ సుఖం.
1: వాట్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్? సుప్రీం హ్యాపీనెస్.
0: ఒక అమృతముకైనా ఒక విధమైనటువంటి ఒక రూపాన్ని చెప్పవచ్చును, కానీ ఈ సుఖమునకు అతీతమైనటువంటి సుఖము.
1: అమృత్ నెక్టర్ యాజ్ సచ్ హ్యాస్ ఎ ఫామ్ బట్ నథింగ్ యాజ్
0: సచ్. నిరంతరం కూడాను సుఖస్వరూపుడే.
1: గాడ్ ఈజ్ ఇన్ ఎటర్నల్ బ్లిస్.
0: దుఃఖములకు కృంగక, ఆనందములకు పొంగక, నిరంతరం కూడాను పరమానందంతో కూడినటువంటి సుఖము.
1: God is not elated by praise nor frustrated by blame. He is always in a state of eternal bliss.
0: Parama sukadam kevalam jnanamurtim. Kevalam anaga emiti?
1: Kevalam
0: desha kala paristhitulaku adhitamainatundi oka tattvamu. Kevalam,
1: kevala means that which transcends the limits of time and space.
0: Jnanarupam nijamaina jnana tattvamu atana bhagavantudu.
1: God is the very embodiment of wisdom, jnana.
0: Jnana anaga emiti?
1: What is jnana, wisdom?
0: Grantha jnanama?
1: Textual?
0: Inke vidhamaitunti oka yoga jnanama?
1: Or any yogic knowledge?
0: Lak inke vidhamaitunti oka loka jnanama?
1: Or any worldly knowledge?
0: Laukik jnanama?
1: Or physical information?
0: Ye jnanam idi?
1: What sort of knowledge?
0: Idi parama jnanamu.
1: It is the supreme knowledge.
0: ఇది ఏ బ్రహ్మ జ్ఞానము?
1: ఇట్ ఇస్ విజ్డమ్ ఆఫ్ బ్రహ్మన్.
0: ఈ బ్రహ్మ జ్ఞానమునకు ఆద్యాంతములు లేవు.
1: విజ్డమ్ ఆఫ్ ద బ్రహ్మన్ విజ్డమ్ హాస్ నైదర్ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్.
0: అన్నింటి ఎందుకు ఈ బ్రహ్మ జ్ఞానం ఉంటుంది?
1: దిస్ బ్రహ్మ జ్ఞాన నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఆల్.
0: గాలి ఏ విధంగా సర్వత్రా వ్యాపించిపోయిందో అదే విధంగా జ్ఞానం కూడా సర్వత్రా ఉంటున్నది.
1: జస్ట్ ఎస్ ఎయిర్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ సో ఆల్సో విజ్డమ్.
0: లౌకిక జగత్తులో అనేక మంది గ్రంథములు చదివి ఇతను గొప్ప జ్ఞాని అని అతను తక్కువ జ్ఞాని అని ఈ విధంగా నిర్ణయించడానికి అవకాశం ఉంటుంటుంది.
1: ఇన్ ద వరల్డ్లీ పార్లన్స్ ద వన్ హూ హావ్ గాన్ త్రూ మెనీ ఆఫ్ ద బుక్స్ వీ కెన్ సే ఇస్ నాలెడ్జబుల్. ద వైల్ అదర్ వన్ ఇస్
0: జ్ఞానం కాదు, మనసక జ్ఞానం కాదు.
1: ఇట్ ఇస్ నథింగ్ టు డు ద టెక్స్చువల్ ఆర్ అకాడమిక్ నాలెడ్జ్.
0: కనుక ఇది ఎప్పుడు కూడా నువ్వు పరిపూర్ణమైనటువంటి యొక్క స్వస్వరూప జ్ఞానమే.
1: వేర్ హాస్ దిస్ బ్రహ్మ జ్ఞాన ఇస్ టోటాలిటీ హోలిస్టిక్
0: స్వస్వరూప జ్ఞానము.
1: ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఇట్టి జ్ఞానమునకు ఎవరు ఏ విధమైనటువంటి రూపాన్ని ధరించగలరు?
1: ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ హ్యాస్ నో ఫామ్.
0: కనుకనే పరమసుఖదం జ్ఞానం
1: అండ్ దిస్ విజ్డమ్ రిప్రజెంట్ సుప్రీం
0: హ్యాపీ. జ్ఞానమునకు సుఖము ఉన్నది.
1: దిస్ విజ్డమ్ హ్యాస్ కంఫర్ట్ హ్యాపీనెస్.
0: బ్రహ్మతత్వము ఉన్నది.
1: దేర్ లైస్ ద బ్రహ్మన్ స్పిరిట్.
0: బ్రహ్మానందం పరమసుఖదం
1: అండ్ ద సుప్రీం బ్లిస్ ఇస్ అబ్సల్యూట్
0: ఏకత్వమైనటువంటిది పరమసుఖము.
1: The combination of these two is supreme happiness.
0: ఈ అనుభవించేటువంటిది జ్ఞానము.
1: సో ఇట్ ఈస్ జ్ఞాన దట్ ఈస్ ఆల్వేస్ ఇన్ స్టేట్ ఆఫ్ సుప్రీం హ్యాపీనెస్.
0: కేవలం జ్ఞానమూర్తిం.
1: the very personification of wisdom,
0: dvandvatitam,
1: that is a non-dual,
0: kashtamu sukhamu ani kani leka nindalu nishturam ani kani papamu punyamu aneetundi kani manchi chedda aneetundi kani ye matram indulo cheradaniki veelledu.
1: It is non-dual. It is nothing to do with the praise or blame, sin or merit, good
0: or bad.
1: There is nothing like duality here. Basing on this, it is said truth is one, represented as many
0: not
1: by many scholars.
0: Not two.
1: Truth is one, not two, not two.
0: Endukante truth is one ante rendu kavachunu.
1: When you say truth
0: is one, not two.
1: So the statement is, the truth is one, not two.
0: Dvandvatitam.
1: Dvandvatitam, non-dual.
0: Rendintikini atitamainatundi ee yokka brahma tattvam.
1: The nature of Brahman is beyond duality.
0: Parama sukhadam aipoyindi.
1: And then that supreme blissful state.
0: Dvandvatitam.
1: Beyond duality.
0: Gagana sadrusyam.
1: It is ethereal in its concept.
0: Akasam ekkada unnadante sarvatra vyapinchi unnadi.
1: Where is space ether? It is everywhere.
0: Ikkada unnadi akkada ledu ani nirnayinchadaniki evariki sadhyam kaadu.
1: It's not possible to decide that the space
0: gagana
1: is here.
0: Endukante truth is one ante rendu kavachunu.
1: When you say truth is one,
0: not two.
1: So the statement is, the truth is one, not two.
0: Dvandvati.

0: ఉల్లాసం ఎంత వ్యాపించి ఉంటున్నదో అదే విధంగానే ఈ యొక్క ఆనందం కూడా అంత వ్యాపించి ఉన్నది.
1: ఇట్ ఈస్ ఎథీరియల్ ఇన్ ఇట్స్ నేచర్ బీయింగ్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: కనుక ఆ గగన సదృశ్యం అనేటువంటి వాడు ఎవరి పేరు?
1: వాట్ ఈస్
0: దైవముఖి పేరు?
1: దట్ ఎథీరియల్ కాన్సెప్ట్ ఇస్ రిలేటెడ్ టు
0: బ్రహ్మానందం, పరమసుఖదం, కేవలం, జ్ఞానమూర్తిం, ద్వంద్వాతీతం, ఇవన్నీ ఇప్పుడు నువ్వు భగవంతుడికి పేర్లు మాత్రమే.
1: దీస్ ఆర్ ఆల్ ది అట్రిబ్యూట్స్ of God, that is supreme bliss, supreme happiness, the one of wisdom beyond duality.
0: Gagana sadrisham tattvamasyadi lakshyam.
1: Tattvamasyadi lakshyam.
0: నాలుగు వేదములు ఎందుకును నాలుగు మహావాక్యములు బోధిస్తూ వచ్చింది.
1: ఫోర్ వేదాస్ టాట్ ఫోర్ ఇంపార్టెంట్ డిక్ట.
0: ఈ నాలుగు యొక్క మహావాక్యములు ఏమిటి?
1: What are these four dikta?
0: Prajnanam Brahma.
1: The first one, Prajnanam Brahma.
0: Rugvedam.
1: Prajnanam Brahma is Rugveda.
0: Ayam Atma Brahma.
1: Ayam
0: Aham Brahmasmi. Tat Tvam Asi.
1: Ayam Atma Brahma. Aham Brahmasmi. Tat Tvam Asi.
0: Ide Mahavakyamlo Yaka Tattvamu.
1: These are important dikta of Veda.
0: Ivanniyu Cheri Daivam Yaka Ekatvanne Prabodhistu Vachinai.
1: They all denote the unity of divinity.
0: కనుక దీనికి అతీతమైన తత్వం ఏది? అదే దైవ స్వరూపము.
1: ద ట్రాన్సెండెంటల్ నేచర్ ఈస్ దట్ ఆఫ్ ద డివైన్.
0: చతుర్విధమైనటువంటి నాలుగు వేదముల యొక్క స్వరూపాన్ని కూడాను వివరించి దీనికి అనేక రకములుగా ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఆల్ ఫోర్
0: ద్వంద్వాతీతం
1: హావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ డీటెయిల్.
0: గగన సదృశ్యం
1: ఇస్ నాన్ డ్యూయల్ ఎథీరియల్.
0: తత్వమస్యాది లక్ష్యం
1: ఇట్ హస్ గాట్ అల్టిమేట్ ఎస్ ఎయిమ్.
0: ఏకం
1: వన్
0: నిత్యం
1: ఎటర్నల్
0: విమలం
1: ప్యూర్
0: అచలం
1: ఇమ్మొబైల్
0: ఏకం ఉన్నది ఒక్కటే.
1: వన్ ట్రూత్ ఈజ్ వన్.
0: కానీ జగత్తులో అనేకంగా ఉన్నదని భావిస్తున్నారు.
1: బట్ వీ గో బై డైవర్సిటీ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క మార్పులు మాత్రమే.
1: దీస్ ఆర్ ఓన్లీ ఫిజికల్ ఎక్స్టర్నల్ వరల్డ్లీ చేంజెస్.
0: ఒకటి పెట్టావు.
1: You have one here.
0: Pakkana sunna pettavu.
1: You added zero.
0: Ten antunnavu.
1: Then it's ten.
0: Inkoka sunna pettavu.
1: Another one.
0: 100 antunnavu.
1: 100.
0: Inkoka sunna pettavu.
1: Another zero.
0: 1000 antunnavu.
1: 1000.
0: Inkoka sunna pettavu.
1: Another zero.
0: 10,000 antunnavu.
1: 10,000.
0: Ee vidhanga millions, millions, millions ga maarputhu vachindi.
1: You can add zeros and say million.
0: Aithe ee anninti endu unnadi emiti? Okkate.
1: In all you find one there.
0: ఈ ఒకటి తీసివేస్తే ఈ సున్నలకి ఏం విలువ లేదు.
1: వెన్ వన్స్ వన్ ఇస్ రిమూవ్డ్ జీరో హ్యాస్ నో వాల్యూ.
0: అది
1: దట్ వన్ ఇస్ ఏకం.
0: ఏకం సత్ ప్రాబోధావంతి. ఏకమే.
1: దట్ ట్రూత్ ఈజ్ వన్.
0: భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చును.
1: యు మే గివ్ ఎనీ నేమ్.
0: ఎన్ని రూపములైనా మనము చేసుకోవచ్చును.
1: యు కెన్ అస్యూమ్ ఎనీ ఫామ్.
0: చిత్రించుకోవటంలో మన యొక్క భావం లేదు దీనికి మూల కారణము.
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఓన్ పిక్చరైజేషన్ బేస్డ్ ఆన్ ఇమాజినేషన్.
0: ఏకము.
1: One.
0: Nityam.
1: Is eternal.
0: Eppudu maarpu chendetundi kaadu.
1: It is changeless.
0: Yetti changes kuda undadu.
1: There will be no change at all.
0: Trikalam niyandu kudunu deeniki maarpu undadu.
1: In all three periods of time it
0: kuda deeniki maarpu undadu.
1: It doesn't change.
0: Trigunam niyandu kudunu maarpu undadu.
1: So also in the trinity.
0: Trikalam, tigunam, trilokam. Moodinti endunu maarpu lenatundide ide okkati.
1: So there is no change in all
0: nityam.
1: The three of the attributes in all the three periods of time.
0: Nityam.
1: It is eternal.
0: విమలం
1: ప్యూర్.
0: మలరహితమైనటువంటిది ఇది విమలం.
1: ఇట్ ఈస్ ప్యూర్ రాదర్ అన్పొల్యూటెడ్.
0: ఈ మలరహితమైనగా ఏమిటి?
1: విదౌట్ ఇట్ ఈస్
0: ఈనాడు ప్రపంచం లోపల గాలి ఒక పొల్యూషన్ అయిపోయింది, నీరు పొల్యూషన్ అయిపోయింది, తిండి పొల్యూషన్ అయిపోయింది, మానవుడు పొల్యూషన్ అయిపోయినాడు, వాడి థాట్స్ అంతా పొల్యూషన్, ఇవంతా మలినంతో కూడినటువంటివి.
1: టుడే there is air pollution, water pollution, food
0: కాని దైవం మాత్రం ఎప్పుడు
1: విమలం.
0: ఎట్టి మలము చేరినటువంటిది.
1: గాడ్ ఇస్ అన్పొల్యూటెడ్, క్రిస్టల్ క్రిస్టైన్ ప్యూర్.
0: అచలం.
1: అచలం.
0: చలించేటువంటి వాడు కాదు.
1: ఇట్ డజంట్ మూవ్. ఇమ్మూవబుల్.
0: పంచభూతములు కూడా చలిస్తున్నాయి.
1: ఫైవ్ ఎలిమెంట్స్ మూవ్.
0: సూర్య చంద్రాలు చలిస్తున్నారు. నక్షత్రాలు చలిస్తున్నాయి.
1: స్టార్.
0: భూమి చలిస్తుండాలి.
1: ఎర్త్ రొటేట్.
0: అన్నింటి ఎందు చలనం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ మూవ్మెంట్ ఇన్ ఆల్ ద ప్లానెటరీ సిస్టమ్.
0: సినిమా పిక్చర్ లోపల రీల్ వేస్తుంటే
1: యాజ్ ద రీల్ ఇస్ పుట్ ఆన్ దేర్
0: సెకండ్ కు 16 పిక్చర్స్ అంతా మారిపోతుంటాయి.
1: పర్ సెకండ్ 16 పిక్చర్స్ మూవ్ ఆన్.
0: ఒక్క సెకండ్ కు 16 పిక్చర్స్ మారిపోతుంటాయి.
1: పర్ సెకండ్ 16 పిక్చర్స్ మూవ్ ఆన్ అండ్ ఆన్.
0: కాబట్టి సర్వము మార్పు చెందేటువంటిది.
1: సో ఆల్ చేంజ్.
0: భూమి మార్పు చెందుతుండాలి.
1: ఎర్త్ చేంజెస్.
0: సూర్య చంద్రాదులు మార్పు చెందుతున్నారు.
1: సో ఆల్సో సన్ అండ్ మూన్.
0: నక్షత్రాదులు మార్పు చెందుతున్నాయి.
1: అండ్ స్టార్.
0: కానీ ఇతనికి అచలం.
1: బట్ గాడ్ డస్ మూవ్.
0: చలనం అనే చలనమే వచ్చా ఇతో చలనంలో.

0: ఉన్నాడు, అచలంలోనే ఉన్నాడు.
1: సో హీస్ దేర్ ఇన్ మొబిలిటీ అండ్ ఇమ్మొబిలిటీ టు.
0: దానికి ఇతనికి శాశ్వతమైనటువంటి పేరు అచలం.
1: బట్ ఇన్ శాస్త్రిక్ వే, ఇన్ టెక్స్ట్ క్లాసిక్ వే,
0: సాక్షిభూతం.
1: ఇట్ ఇస్ ఎటర్నల్ విట్నెస్.
0: అన్నిటికీ సాక్షి ఇతను.
1: హీఈస్ ది ఎటర్నల్ విట్నెస్.
0: ఇలాంటి సాక్షితత్వాన్ని ఎన్ని రకములుగా భగవంతుని పేర్లు పెట్టారు పవిత్ర ఋషులు.
1: ది సేజెస్ గేవ్ సో మెనీ నేమ్స్ టు గాడ్.
0: ప్రాచీన మహర్షులందరూ కూడాను,
1: ఎన్షియంట్ రిషీస్,
0: దైవత్వాన్ని గుర్తించుకునే నిమిత్తమై,
1: టు నో డివినిటీ,
0: అనేక తపస్సులు చేసి,
1: డిడ్ పెనెన్స్,
0: సర్వమును త్యాగం చేసి,
1: అండ్ దే సాక్రిఫైస్.
0: ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క విధమైనటువంటి రూపాన్ని పొంది,
1: ఈచ్ ఆఫ్ ది సెయింట్ హాస్ గాట్ హిస్ ఓన్.
0: ఆ రూపమునకు ఒక్కొక్క మహర్షి భావోద్వేగం చే పేర్లు పెడుతూ వచ్చారు.
1: అవుట్ ఆఫ్ హిస్ సెంటిమెంట్స్ అండ్ ఫీలింగ్స్ ఎవ్రీ సేజ్ హాస్ గివెన్ ఏ డిఫరెంట్ డైరెక్షన్ టు డివినిటీ.
0: కనుక భగవంతునికు ఎట్టి రూపము లేదు.
1: గాడ్ హ్యాస్ నో డెఫినెట్ ఫార్మ్.
0: అన్ని రూపములు కూడాను మహర్షులు నిర్మించినటువంటివి.
1: ఆల్ దీస్ ఫార్మ్స్ ఆర్ ది
0: అయితే ఈ అన్ని రూపములు కూడాను ఏ దాని కూడాను ఒక విధమైనటువంటి భౌతికమైనటువంటి రూపం లేదు.
1: నథింగ్ టు డూ విత్ ద ఫిజికల్ ఫార్మ్.
0: ఎవరూ దీనిని వర్ణించలేరు.
1: నో వన్ కెన్ ఎక్స్టోల్ ఆర్ నరేట్.
0: బ్రహ్మానందం, పరమ సుఖదం, కేవలం, జ్ఞానమూర్తిం, ద్వంద్వాతీతం, గగన సత్యం, తత్వమస్తాది లక్ష్యం, ఏకం, నిత్యం, విమలం, అచలం. ఏకాదిశ స్వరూపుడు అయిపోయినాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్ విత్ ఆల్ దీస్ అట్రిబ్యూట్స్ ద క్వాలిటీస్ ద సుప్రీమ్ బ్లిస్ సుప్రీమ్ హ్యాపీనెస్.
0: నారదుడు సమయంలోపల నారదుడు
1: నారద
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: ధ్రువుడు తపస్సుకు వెళుతుండగా,
1: వెన్ ధ్రువ వాజ్ ఇన్ పెనెన్స్,
0: నాయన ధ్రువ,
1: హి సెడ్, ఓ సన్ ధ్రువ,
0: నీవు ఎన్నకన్నెరుగునటువంటి బాలుడవు,
1: యు ఆర్ యంగ్, సో యంగ్,
0: చాలా చిన్న పిల్లవాడవు,
1: యు ఆర్ ఎ బాయ్,
0: నీవు తపస్సును ఆచరించగలవా,
1: కెన్ యు అండర్టేక్ పెనెన్స్,
0: ఏ విధంగా భగవంతుని చింతించగలవు,
1: హౌ కెన్ యు థింక్ ఆఫ్ గాడ్,
0: ఏ రూపాన్ని నీవు చింతించగలవు,
1: వాట్ ఫార్మ్
0: అని అనేక ప్రశ్నలు వేస్తాడు.
1: యెస్ పుట్ మెనీ క్వశ్చన్స్.
0: ఆ పిల్లవాడు ఒకే నవ్వే దీనికి జవాబు.
1: ద బాయ్ సింప్లీ స్మైల్డ్ in response to the questions.
0: Brahma Manasa Putra,
1: he said, O Narada,
0: tapas cheyali ane sankalpam puttinchindedi taane.
1: In fact, God motivated me to do penance.
0: Ee sankalpamulaku mokkaga malipinchedi taane.
1: In fact, he is the cause for
0: ee mokkalu ruchanga marchedi taane.
1: And his penance would grow in it.
0: Ruchanandu phalamulu kuda ichchedi ante taane.
1: And it will finally bear fruits as per his will.
0: Kabatti taane chustukuntadu.
1: God will take care of my penance.
0: Nenu ee sandehamulaku ye matram avakasam ivvanu.
1: I never doubt at any point of time.
0: Nenu ye shastramulu chadavaledu.
1: I have not gone through any
0: ye upanishadulu tirigiveyaledu.
1: I have not gone through upanishads.
0: Kaasa naaku unnatvanti anta okke chadivu okkate.
1: I only know one form of education.
0: దైవనామం ఒక్కటే.
1: That is God's name.
0: అయితే ఏ నామాన్ని నీవు స్మరిస్తావన్నాడు.
1: Then Narada asked, what name you repeat, chant?
0: కొంచెం యోచన చేసి
1: ధ్రువ thought over for some time.
0: ఒక్కటే ఒకటి చెప్పాడు.
1: Gave one, said,
0: గోపీజన వల్లభాయ నమః అన్నాడు.
1: He said, గోపీజన వల్లభాయ నమః.
0: గోపికలు అంటే కేవలం బృందావనంలో ఉన్నటువంటి గోపికలు కాదు.
1: Gopikas are not those of Vrindavan.
0: గోప అనగా ఏమిటి? భూమి, వేదము, వాక్కు.
1: గో మీన్స్ అర్త్, వేద ద వర్డ్,
0: భూమి
1: అర్త్,
0: వేదము,
1: వేదము,
0: వాక్కు,
1: అండ్ ఆల్సో ద వర్డ్,
0: పశువు కూడా, పశువు,
1: అండ్ ఆల్సో ద కౌస్.
0: ఈ నాలుగింటికి గో అని పేరు.
1: ఆల్ దీస్ ఫోర్ ఆర్ ది మీనింగ్స్ టు దట్ వర్డ్ గో.
0: ఈ గో అనేటువంటి శబ్దం నుంచి వచ్చినటువంటిది.
1: అండ్ దీస్ ఆర్ ది మీనింగ్స్ ఆఫ్ దట్ వర్డ్ గో
0: అనేటువంటి పదం నుంచి పుట్టినటువంటిది గోవు.
1: And this govu is the derivative of the original word go.
0: Kanuka ee naligintini kaapadinatuvanti vaaru gopikale.
1: Gopikas have taken care of these
0: bhoomini nilparu.
1: They kept the earth steady.
0: Vedanni kaapadutu vacharu.
1: They were protecting the
0: vaakunu smaristu vacharu.
1: And they were chanting God's name.
0: Govunu kaapadutu vacharu.
1: And they were also rearing cows there.
0: Kanukane veeriki gopikalu ani peru vachindi.
1: So they are called gopikas.
0: ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క నామాన్ని కూడా భగవంతునికి అందించినటువంటివే కానీ తాను పెట్టుకుని వచ్చినవి కాదు.
1: ఈచ్ వన్ స్టార్టెడ్ గివింగ్ వన్ నేమ్, బట్ ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈజ్ నేమ్లెస్.
0: అప్పుడు చెప్పాడు, గోపీజన వల్లభాయ నమః. గోపీ,
1: దెన్ హి సెడ్, గోపీ,
0: ఆ జనము లోపల నేను ఒకడిని అన్నాడు.
1: ఇన్ ద అమంగ్ గోపీస్ ఐ యామ్ వన్ అమంగ్ దెమ్.
0: అనగా వేదములో నేను ఒకడిని,
1: ఐ యామ్ పార్ట్ ఆఫ్ వేద.
0: వాక్లో నేను ఒకడే.
1: ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్
0: భూమిలో నేను ఒకడే.
1: ఆల్సో
0: గోవులో నేను ఒకడే.
1: ఐఎమ్ అమంగ్ ది కౌస్ ఐ యామ్ వన్.
0: అందులో ఉండినటువంటి నేను ఒక వ్యక్తిని.
1: దేర్ఫోర్ ఐఎమ్ వన్ అమంగ్ ద మెనీ.
0: కనుక గోపీజన వల్లభాయ నమః, ఆ వ్యక్తిని కాపాడేటువంటి వాడు భగవంతుడు.
1: గోపీజన వల్లభాయ నమః మీన్స్ ద సస్టైనర్, ప్రొటెక్టర్.
0: దీనిని మొన్న చెప్పాను.
1: భగవాన్ సెడ్ ద అదర్ డే
0: క్రీమ్
1: క్లీన్
0: కృష్ణాయ
1: కృష్ణాయ
0: గోవిందాయ
1: గోవిందాయ
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ
0: స్వాహ
1: స్వాహ
0: అని చెప్పాడు. ఏమిటి క్లీమ్
1: క్లీమ్
0: కృష్ణాయ
1: కృష్ణాయ
0: గోవిందాయ
1: గోవిందాయ
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ స్వాహ.
0: ఈ ఐదు విట్టికి చేరి ఐదు పదములుగా నిర్ణయం చేసుకున్నారు.
1: దీస్ ఆర్ ది ఫైవ్ వర్డ్స్.
0: క్లీమ్
1: క్లీమ్
0: భూమి
1: క్లీమ్ మీన్స్ ఎర్త్.
0: క్లీమ్ అనగా భూమి.
1: క్లీమ్ మీన్స్ ఎర్త్
0: భూమి
1: ఎర్త్.
0: కృష్ణాయ
1: కృష్ణాయ
0: జలము
1: వాటర్.
0: గోవిందాయ
1: గోవిందాయ
0: అగ్ని
1: ఫైర్.
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ
0: గాలి
1: ఎయిర్.
0: స్వాహ ఆకాశం
1: స్వాహ ద స్పేస్.
0: కాబట్టి ఐదింటికి ఐదు భూతములను నిర్ణయించాడు.
1: దీస్ ఫైవ్ వర్డ్స్ సింబలైజ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: కనుకనే పంచభూతములు కూడాను భగవత్ స్వరూపమే.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ గాడ్.
0: క్లీమ్ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ.
1: So these are the five elements which are
0: Swaha
1: the form of God.
0: Akashame.
1: Swaha means the space, ether.
0: Kanuka, akashamu, gali, agni, niru, bhumi.
1: So the five of the elements are referred in this way.
0: Kanuka panchabhuta swarupudu paramatmudu.
1: God has got all these five elements.
0: Kanuka ee panchabhutamulaku pettinatundi ye perena meeru smarinchandi.
1: You can chant any name of the five elements.
0: Idi bhagavantuni pere gaani ee krishnudu aa vishnudu ee vidhanga vishnu krishnulu kaadu.
1: They are not in any specific way, but they are the names of God in general.
0: Ee seivaru vaishnavulu anetundi kevalam ee prarambhamain tarvatane ee vidhamainatundi oka peru lopala chaala కలతలు ప్రారంభమైపోతూ వచ్చాయి.
1: దేర్ ఇస్ కాన్ఫ్లిక్ట్ అండ్ డిఫరెన్స్ ఎవర్ సిన్స్ దిస్ టూ స్కూల్స్ ఆఫ్ థాట్ సైవిజం అండ్ వైష్ణవిజం స్టార్టెడ్.
0: ఏ ఒక్క నేమ్ కూడా భగవంతుడికి అక్కడ లేదు.
1: గాడ్ ఈజ్ నేమ్లెస్ నో నేమ్.
0: కస్మై నమః
1: కస్మై నమః
0: అనగా సుఖస్వరూపుడా.
1: ద ఎంబాడిమెంట్ ఆఫ్ హ్యాపీనెస్ జాయ్.
0: సుఖం ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: కోరికలు లేని దగ్గర సుఖం ఉంది.
1: ద డిజైర్లెస్ స్టేట్ రిప్రజెంట్ బ్లిస్.
0: ఎట్టి వాంఛలు లేనటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ డిజైర్లెస్.
0: కనుకనే సుఖముంది.
1: సో హీ ఇస్ బ్లిస్ఫుల్.
0: మీరు కూడా ప్రయత్నం చేయండి, తప్పక మీకు కూడా సుఖం వస్తుంది.
1: యు ఆల్సో ట్రై, యు కెన్ బి బ్లిస్ఫుల్.
0: ఈ వాంఛల చేతనే మన సుఖాన్ని మనం కోల్పోతున్నాము.
1: బికాస్ ఆఫ్ డిజైర్స్ యు ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ బ్లిస్.
0: ఏ చిన్న కోరిక కూడా లేకుండా మీరు ఉండండి, నిరంతరము సుఖంగా ఉంటారు.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ స్మాల్ డిజైర్, యూ విల్ ఎంజాయ్ ఎటర్నల్ బ్లిస్.
0: నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ,
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
0: నాకు ఎట్టి విచారము లేదు.
1: Bhagavan has no worry at all.
0: Eppudu nenu sukhaswarupude.
1: He is always blissful.
0: Sharirikanga kaani manasikanga kaani thoughts ekkada gaani ilanti thoughts ledu.
1: Bhagavan has no thought over.
0: Aithe prakrutamainatundi oka shariranni dalchatam cheta prakrutamainatundi janamuto sambandha bandhavyanni pettukovatam cheta vaari yokka baadalu vaari yokka vishayamulu chutukovatam veelavutundi.
1: Because of physical contact, because of association with the devotees, he has got these.
0: కాని నిజంగా నా యొక్క వ్యక్తిత్వంగా నేను తీసుకుంటే దీనికి ఎట్టి వాంఛలు లేవు.
1: బట్ భగవాన్ ఇస్ డిజైర్లెస్, లెఫ్ట్ టు హిమ్సెల్ఫ్.
0: ఎక్కడ కోరినా ఎక్కడ చేసినా ఎక్కడ తలచినా అంత మీ సుఖం కోసమని.
1: వాట్ ఎవర్ హీ వాంట్స్, వాట్ ఎవర్ హీ డస్, ఇట్ ఈస్ ఫర్ యువర్ బెనిఫిట్ ఓన్లీ.
0: మనం ప్రపంచం లోపల
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఈ పండు కావాలనుకుంటావు.
1: యూ వాంట్ వన్ ఫ్రూట్.
0: ఈ పండు తృప్తి కోసం నీవు పండు కావాలని కోరుతున్నావా?
1: యూ డిజైర్ ద ఫ్రూట్ ఫర్ ది ఫ్రూట్
0: లేదు.
1: నో,
0: మీ సుఖం కోసం నీవు పండును కోరుతున్నావు.
1: ఇట్ ఈస్ ఫర్ యువర్ ఓన్ జాయ్.
0: ఫలాన్ని గుడ్డ కావాలి నాకు అని ఆశిస్తున్నావు.
1: యూ వాంట్ వన్ పర్టికులర్.
0: ఆ గుడ్డ తృప్తి కోసం నీవు గుడ్డను కోరుతున్నావా?
1: యూ డోంట్ వాంట్ దట్ క్లాత్ ఫర్ ది సాటిస్ఫాక్షన్.
0: నీ కోసం ఆ గుడ్డను కోరుతున్నావు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ యువర్ ఓన్
0: ఫలాన్ని భోజనం నాకు కావాలి అని ఆశిస్తున్నావు.
1: యూ వాంట్ మెనీ.
0: ఆ భోజనం తృప్తి కోసం భోజనాన్ని ఆశిస్తున్నావా?
1: యూ వాంట్ ఫుడ్.
0: లేదు,
1: నీ
0: ఆకలి కోసం భోజనాన్ని ఆశిస్తున్నావు.
1: ఇట్స్ ఓన్లీ టు అపీజ్ యువర్ హంగర్.
0: దాని ఎందుకు నువ్వు సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్?
1: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దేర్ ఇస్ సెల్ఫ్.
0: ఉన్నది ఒక్కటే.
1: దట్ సెల్ఫ్, ది ఎలిమెంట్ ఆఫ్ సెల్ఫ్ ఇస్ ఓన్లీ వన్.
0: దానినే భౌతికమైనటువంటి, లౌకికమైనటువంటి, ప్రాప్తమైనటువంటి భాషలో లౌకికం అనేటువంటిది స్వార్థము అన్నారు.
1: From the worldly sense, in the physical world, we can call it swartha or consciousness.
0: కానీ పరమాత్మ లోపల
1: బట్ స్పిరిచువల్లీ
0: స్వార్థం కాదు.
1: స్పిరిచువల్లీ ఇట్ ఇస్ నాట్
0: పరార్థమే, అది కూడాను.
1: ఇట్ ఈస్ ఆల్సో బియాండ్.
0: కనుక ప్రపంచం లోపల
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఉన్నది ఐదు పదములు ఉంటున్నవి.
1: దెర్ ఆర్ ఫైవ్ వర్డ్స్.
0: పరమాత్మ
1: గాడ్,
0: పరాత్మ
1: సూపర్ న్యాచురల్,
0: పరమాత్మ
1: పరమాత్మ,
0: తర్వాత ఏకాత్మ
1: ఏకాత్మ,
0: ద్వైతాత్మ
2: ద్వైతం
1: ద్వైతం డ్యుయాలిటీ
0: కనుకనే వ్యష్టి సమష్టి పరమేష్టి వ్యష్టి యొక్క తత్వంతో జీవతత్వంతో కూడినటువంటిది
1: సో వ్యష్టి ది ఇండివిజువల్
0: సమష్టి
1: వ్యష్టి ఇండివిజువల్ సమష్టి కమ్యూనిటీ
0: కనుకనే పరమేష్టి
1: పరమేష్టి డివినిటీ
0: పరమేష్టి ఆనెస్టీ
1: అండ్ పరమేష్టి ఇస్ ఆనెస్టీ
0: ఆనెస్టీ అనగా ఏమిటి ఆత్మకు సంబంధించినటువంటి ఒక తత్వం
1: దట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ది స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్
0: కనుకనే
1: సో
0: పరమాత్మను మనం పొందాలనుకుంటే వ్యష్టి సమష్టితో చేరిపోవాలి
1: ఇన్ ఆర్డర్ టు రీచ్ గాడ్ ది ఇండివిజువల్ వ్యష్టి షుడ్ జాయిన్ సమిష్టి ది కమ్యూనిటీ
0: ఈ యొక్క కమ్యూనిటీతో చేరిపోయినప్పుడు పరమేష్టి అవుతుంది
1: వెన్ వన్స్ ది ఇండివిజువల్ మర్జెస్ ఇన్ ది కమ్యూనిటీ ఇట్ పరమేష్టి ది డివైన్
0: దైవేష్టి అయిపోతుంది
1: అండ్ దెన్ ఇట్ బికమ్స్ సుప్రీమ్ ది డివైన్
0: కనుక నాలుగో దాన్ని మనం చేరాలనుకుంటే వ్యష్టి సమష్టితో చేరాలి
1: సో ఇన్ ఆర్డర్ టు రీచ్ ద ఫోర్త్ స్టేట్ ది ఇండివిజువల్ షుడ్ జాయిన్ ది కమ్యూనిటీ
0: వ్యష్టిగా ఉండినంత వరకు పరమేష్టి మనకు లభ్యం కాదు
1: ఇఫ్ యు రిమైన్ యాజ్ ఎన్ ఇండివిజువల్ యూ కెన్ నెవర్ అటైన్ డివినిటీ
0: కనుక దీనిని పురస్కరించుకుని బ్రహ్మానందం అని పెట్టింది
1: బేసింగ్ ఆన్ దిస్ గాడ్ ఈస్ కాల్డ్
0: ఆనందాన్ని ఆశించేటువంటి వ్యక్తికి
1: ద వన్ హూ వాంట్స్ టు బి బ్లిస్ఫుల్
0: పరమేష్టితో చేరాలనుకునే ఆశను పెంచుకుని
1: హీ షుడ్ హ్యావ్ యర్నింగ్ ఫర్ గాడ్
0: సమష్టితో ఏకం కండి
1: అండ్ హీ షుడ్ బి వన్ విత్ సమిష్టి ఆర్ కమ్యూనిటీ Both are one
0: actually.
1: All are one.
0: ఈ వేదము మొట్టమొదటి ప్రబోధించి వచ్చింది.
1: This is the teaching of Veda in the beginning.
0: వేదాః వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఓ మానవులారా,
1: ఓ మ్యాన్కైండ్,
0: మేము భగవంతుని చూచాము.
1: We have seen God.
0: అని తపస్సు చేసి ఆచరించినటువంటి వ్యక్తులు వచ్చి ఋషులు వచ్చి ప్రపంచానికి చాటుతూ వచ్చినారు.
1: The rishis who did penance.
0: వేదాః వేదం పురుషం మహాంతం మహాంతం.
1: We have seen God.
0: Aditya Varnam.
1: And he is pure.
0: Surya Kanti tho kudinatundi vaadu atanu.
1: He is so brilliant.
0: Tamasah parastad. Tamasulo untunnadu thanu.
1: But he lies there in tamas or darkness.
0: Anaga cheekatilo untunnadu.
1: It means he is in tamas or darkness.
0: Kaani Surya Kanti undi. Surya Kanti undinappudiki nee tamasulo unnadu.
1: There is this sunlight but yet he is in tamas.
0: Tamasah parastad.
1: Is beyond this darkness there
0: Andru
1: is a
0: palanja. Andru kontha mandi rishulu chepparu.
1: That's the declaration of
0: Swami. Meer lopala chuchara bayata chuchara.
1: Then they ask, have you seen God inside or outside?
0: Lopala bayata anetundi bedham ledu.
1: There's no difference.
0: Antar bahishta sarva vyapya narayana sthita.
1: There's nothing like inside and outside because God is present in both.
0: కనుకనే భగవంతుని ఎక్కడ చూచారు సర్వత్రా చూచిన వారే
1: వేర్ హ్యావ్ యూ సీన్ గాడ్ వీ హ్యావ్ సీన్ ఎవ్రీవేర్
0: బ్రహ్మానందం ఆనంద స్వరూపుడైనటువంటి సర్వత్రా ఉంటున్నాడు
1: గాడ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్
0: ఆ సర్వత్రా ఉండేటువంటి భగవంతునికి కోరికలు లేవు కనుకనే పరమ సుఖదం
1: యాజ్ గాడ్ ఈస్ డిజైర్లెస్ హీ సుప్రీమ్
0: ఎట్టి కోరికలు లేదు
1: నో డిజైర్
0: అందువల్లనే పరమ సుఖంగా ఉంటున్నాడు
1: సో హీస్ ఇన్ ఎటర్నల్ బ్లిస్
0: అందువల్లనే పరమ జ్ఞానంగా మారిపోయాడు
1: దేర్ఫోర్ హి ఇస్ ది పర్సోనిఫికేషన్ మెటఫర్ ఆఫ్ హిస్
0: సుఖం ఎక్కడ వస్తుందో అక్కడనే జ్ఞానం కూడా ఆవిర్భవిస్తుంది
1: వేర్ దేర్ ఇస్ బ్లెస్ దేర్ ఇస్ విజ్డమ్
0: కనుక జ్ఞానం గాని సుఖం గాని ఆనందం గాని భగవంతుని యందే ఉంటున్నది
1: దేర్ఫోర్ ఐదర్ విజ్డమ్ ఆర్ హ్యాపీనెస్ ఆర్ బ్లెస్ ఆర్ ఇన్ గాడ్
0: దేనికి నీ ఒక కారణం లేవు
1: దేర్ ఇస్ నో రీజన్ ఎనీథింగ్ ఫర్ దిస్
0: ఎట్టి కారణములు లేనటువంటి ఒక గుణమును కలిగినటువంటి వాడు భగవంతుడు
1: గాడ్ హెస్ గాట్ అట్రిబ్యూట్ బియాండ్
0: కార్య కారణ అతీతుడైనటువంటి వాడు భగవంతుడు
1: గాడ్ ఈస్ బియాండ్ రీజన్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్
0: కాలమునకు ఏమాత్రము కూడా కట్టుబడినటువంటి వాడు
1: ఈస్ నాట్ బౌండ్ బై టైమ్
0: దేశకాల పరిస్థితుల ప్రభావమునకు ఏమాత్రం కూడా లోన కానటువంటి వాడు
1: ఈస్ నాట్ ఎఫెక్టెడ్ బై టైమ్ అండ్ స్పేస్ ఆర్ రీజన్
0: ఒక చిన్న ఉదాహరణ
1: స్మాల్ ఎగ్జాంపుల్
0: మీరు ఇప్పుడు ప్రశాంతిని ఒక గోకులంలో ఉన్నారు
1: నౌ హియర్ యూఆర్ హియర్
0: పండుకున్నారు
1: యూఆర్ స్లీపింగ్
0: కానీ మీకు ఒక కల వచ్చింది
1: యు డ్రీమ్
0: ఆ కల ఏ విధంగా వచ్చింది
1: వాట్ హ్యాపెన్స్
0: కలకత్తా పోయి చేరినట్టుగా వచ్చింది
1: యు డ్రీమ్ యాజ్ ఇఫ్ యూఆర్ గోన్ టు కలకత్తా
0: కలకత్తాకు చేరవలసి పోయింది
1: అండ్ యు హావ్ గోన్ టు కలకత్తా దేర్ ఇన్ ద డ్రీమ్
0: కానీ ఆ స్వప్నం లోపల
1: దేర్ ఇన్ ద డ్రీమ్
0: ఎందుకోసం నీవు కలకత్తాకు పోయావు
1: Why have you gone to Calcutta?
0: ఏ రథంలో నీవు కలకత్తాకు పోయినావు?
1: What is the travel arrangement?
0: ఎవరితో పోయినావు ఈ కలకత్తాకు?
1: Who accompanied you?
0: ఎందుకు పోయినావు?
1: Why have you gone?
0: ఈ కారణ కార్యకర్మములు ఏ మాత్రమో తెలియదు.
1: Nothing to do with the reason.
0: దేశకాల పరిస్థితుల ప్రభావమునకు అతీతమైనటువంటి స్వప్నము.
1: Therefore dream is beyond the time and space, reason or conveyance.
0: అదే నీవు ప్రత్యక్షంగా నీవు కలకత్తాకు పోయి చేరాలనుకుంటే
1: If you want to go physically,
0: ఈనాడు తెల్లవారి 7 గంటలకు ట్రైన్ ఎక్కావు.
1: just naturally you should get into the plane at 7 o'clock
0: in the morning. పోతుంటే 4 గంటల టైం తీసుకుంది.
1: And it takes 4 hours.
0: కలకత్తాలో దిగినావు.
1: You get down there in Calcutta.
0: కలకత్తాలో దిగేసేసి.
1: As you get down there.
0: టాక్సీ తీసుకున్నావు నువ్వు ఇంటికి పోయి చేరిపోయినావు.
1: And then you reach home by a taxi.
0: ఎందుకోసం ఇంటికి పోయి చేరినావు?
1: Why have gone home?
0: నీ బంధువులు చూడటం కోసమే నీ వెళ్ళావు.
1: You want to meet your relations.
0: కాబట్టి బంధువులు చూడటం కారణం.
1: To meet your relations is the cause.
0: కారణం బంధువుల కోసం వెళ్ళినావు.
1: The reason of your trip is to meet your relations.
0: కార్యం ప్రయాణం ప్లేన్లో ప్రయాణం చేశావు.
1: And you travel by flight.
0: ఎప్పుడు ప్రయాణం చేశావు? కాలం కూడా వచ్చింది.
1: Here time factor.
0: తెల్లవారి 7 గంటలకు ప్రయాణం అయినావు.
1: The time factor tells you start at 7.
0: కర్మ కారణ కర్తవ్యాలు 4 చేరినాయి ఈ ప్రత్యక్షంలో.
1: Therefore in this waking state there is reason, there is time, there is cause and condition.
0: దేశ కాల పరిస్థితుల ప్రభావం చేత కాలకర్మ కారణ కర్తవ్యాలు 4 లేవు.
1: Whereas in a dreaming state there is no cause, there is no reason, there is no conveyance, there is no time factor.
0: 4 కూడా లేవు కలకనే ఇది స్వప్నము అన్నారు.
1: Since all these 4 factors are missing, it is a dream.
0: ఇది సత్యం కాదు.
1: It's not truth.
0: 4 కూడాను దేహరీతిగా అనుభవించినటువంటిది సత్యం.
1: Therefore that what you experience all these factors is true.
0: సుషుప్తి అనేటువంటి దాంతో మీరు విచారణ చేయండి.
1: Sushupti, deep sleep state.
0: నీవు రాత్రి బాగా నిద్రపోయినావు.
1: And you slept well last night.
0: రాత్రి 1:30 గంటకు లేచావు.
1: You got up at 1:30 midnight.
0: 1:30 గంటకు చేశావు, బాత్రూమ్ పోయి వచ్చావు.
1: You have gone to bathroom at 1:30.
0: 1:35 గంటకు నీవు వెళ్ళావు తిరిగి.
1: And you returned at 1:35.
0: 35 నిమిషాలకు వచ్చి తిరిగి బెడ్ పైన పడుకున్నావు.
1: And then you just lie down on bed at 1:35. Then you slept.
0: నిద్ర వచ్చింది.
1: Yes, you slept.
0: ఆ నిద్ర ఏ రీతిగా వచ్చింది?
1: How did you sleep?
0: నీవు పెద్దవాడైనట్టు.
1: As you have grown.
0: నీవు చదివినట్టు.
1: As if you finished your study.
0: గొప్ప ఉద్యోగం చేసినట్టు.
1: As if you are employed.
0: నీవు పెళ్లి చేసుకున్నట్టు.
1: As if you got married.
0: నీకు కుమారుడు పుట్టినట్టు.
1: That you have a son.
0: ఆ కుమారుడితో నీవు ఆడుకుంటున్నట్టుగా నీకు కల వచ్చింది.
1: That you got married, that you have a son and you started to play with him. That was the dream.
0: నీవు పుట్టడము, చదువుకోవటము, పెళ్లి కావటము, ఉద్యోగాలు చేయటము, కొడుకు పుట్టటము, కొడుకుతో ఆనందాన్ని అనుభవించినట్టుగా కల వచ్చింది.
1: యువర్ డ్రీమ్ కంటెయిన్స్ ఆల్ దీస్ స్టేట్స్ దట్ యు గాట్ మ్యారీడ్ దట్ యు హావ్ ఎ సన్ అండ్ యు స్టార్టెడ్ ప్లేయింగ్ విత్ హిమ్.
0: అన్ని కావాలంటే ఎంత కాలం పడుతుంది?
1: హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ప్లేస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్?
0: ఒక 40 సంవత్సరాలు పట్టుతుంది కాలము.
1: అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైమ్.
0: నీవు పుట్టి పెరిగి పాస్ అయి ఉద్యోగం చేసుకుని పెళ్లి చేసుకుని బిడ్డలు పుట్టి వాడితో ఆడుకోవటం అంటే 40 సంవత్సరాలు పడుతుంది.
1: ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 40 ఇయర్స్ ఆఫ్ టైమ్ ఫర్ బర్త్ ఫర్ యువర్ ఎడ్యుకేషన్.
0: అనుభూతికి 40 సంవత్సరాలు.
1: అండ్ దిస్ స్టేట్ ఫైనల్లీ
0: తిరిగి లేచావు.
1: అండ్ యూ గాట్ అప్.
0: ఆ పిల్లవాడు ఏడ్చినట్టుగా అయిపోయింది, లేచావు.
1: అండ్ యూ గాట్ అప్ బికాస్ యూ డ్రీమ్ దట్ ది చైల్డ్ స్టార్టెడ్ క్రైయింగ్.
0: 1:35 నిమిషాలకు నువ్వు లేచావు.
1: అండ్ యూ జస్ట్ గాట్ అప్ వర్క్ అప్
0: అంతా చేరి ఆ 5 నిమిషాల లోపలే కల వచ్చింది.
1: ఆల్ దిస్ డ్రీమ్ టుక్ అబౌట్ 5 మినిట్స్ టైం.
0: 5 నిమిషాల్లో ఎంత పెద్ద కల వచ్చింది!
1: వాట్ ఎ బిగ్ డ్రీమ్!
0: ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చింది!
1: వాట్ ఎక్స్పీరియన్స్!
0: సుషుప్తి లోపల వెళ్ళింది.
1: అండ్ దట్స్ వాట్ హ్యాపెన్స్ దేర్.
0: 5 నిమిషాల లోపల 40 సంవత్సరాల యొక్క ఎక్స్పీరియన్స్ నువ్వు అనుభవించావు.
1: యు హావ్ ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ పాసిబుల్ ఇన్ 40 ఇయర్స్ ఆఫ్ టైం.
0: కనుకనే సో దైవతత్వాన్ని ఏ రీతిగా నేను అనుభవించాలనుకుంటే,
1: ఇఫ్ యు వాంట్ ఎక్స్పీరియన్స్ డివినిటీ,
0: నీ కాలం లోపల
1: వితిన్ యూ
0: ఎక్స్పీరియన్స్ 40 సంవత్సరములు, కాలము 5 నిమిషాలు.
1: సో 45 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈస్
0: వచ్చినటువంటి యొక్క కాలము.
1: దిస్ ఈస్ ద టైమ్ ఇన్ సుషుప్తి డీప్ స్లీప్.
0: అతీతమైనటువంటి తురియావస్థ.
1: బియాండ్ సుషుప్తి డీప్ స్లీప్ ఇస్ అల్టిమేట్.
0: నీవు దైవాన్ని చూడాలంటే ఒక క్షణం చాలు.
1: ఇన్ ద తురియా అల్టిమేట్ స్టేట్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్,
0: ఒక్క క్షణము,
1: ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్.
0: ఎత్తయ్య 5 నిమిషాల్లో నీవు ఇంత అనుభవించావు.
1: How could you experience 40 years of time with 5 minutes?
0: జవాబు చెప్పగలవా?
1: Can you reply?
0: లేదు.
1: No.
0: ఇది కూడా అంతే.
1: So also this.
0: దైవత్వాన్ని ఒక 5 నిమిషాల్లో నీవు చూడాలంటే, క్షణంలో నీవు దర్శించాలంటే తప్పక సాధ్యమవుతుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్, ఇట్ ఇస్ పాసిబుల్.
0: ఒక ఇంటిలో నీవు కాపురం చేస్తున్నావు.
1: యు ఆర్ లివింగ్ ఇన్ ఎ హౌస్.
0: ఆ ఇల్లు వదిలి 10 సంవత్సరాలు అయిపోయింది.
1: అండ్ యూ లెఫ్ట్ దట్ 10 ఇయర్స్ అగో.
0: దానికి తాళం వేసుకుని వెళ్ళిపోయినావు.
1: యూ కెప్ట్ ఇట్ అండర్ లాక్
0: అండ్ దేశాలకు వెళ్ళినావు.
1: అండ్ యూ వెంట్ అబ్రాడ్.
0: 10 సంవత్సరాలు ఆ యొక్క దీంట్లో వెలుతురు చేరలేదు.
1: అండ్ ద హోల్ హౌస్ కెప్ట్ అండర్ లాక్ అండ్ కీ ఇస్
0: దాట్. కానీ నీవు తిరిగి వచ్చావు.
1: యూ రిటర్న్.
0: వచ్చిన తర్వాత తాళం తెరిచినావు.
1: అండ్ యూ ఓపెన్
0: స్విచ్ వేశావు.
1: యూ హావ్ పుట్ ఆన్ ద స్విచ్. There is light.
0: 10 సంవత్సరం నేను విదేశాల్లో ఉంటుండి, 10 సంవత్సరం ఇందులో కాపురం ఉన్నటువంటి చీకటి ఎట్ట ఒక క్షణంలో పోయింది.
1: ఐ లెఫ్ట్ ది హౌస్ 10 ఇయర్స్ బ్యాక్ అండ్ హౌస్ వాస్ డార్క్.
0: లైట్ వేసింది ఒక క్షణమే, వెలుగు వచ్చింది ఒక క్షణమే.
1: ద మూమెంట్ యు పుట్ ఆన్ ద స్విచ్ దేర్ ఇస్ లైట్.
0: కనుకనే చీకటి పోవాలంటే దీనికి ఒక కాలం తీసుకోదు.
1: అండ్ ఫర్ ద డార్క్నెస్ టు బి డిస్పెల్డ్
0: లైట్ రావాలంటే దీనికి ఒక కాలం తీసుకోదు.
1: ఫర్ ద లైట్ టు బి దేర్ ఇట్ డజంట్ నీడ్ టైం.
0: దీనికంతా ఒక సీజన్ అనేటువంటిది రీజన్ అనేటువంటిది ఉంటుంది.
1: సో ఫర్ దిస్ సీజన్ అండ్ రీజన్ ఆర్ దేర్.
0: భగవంతునికి నో రీజన్.
1: బట్ గాడ్ హ్యాస్ నో రీజన్.
0: కనుకనే నీ యొక్క బుద్ధి అనేటువంటిది దైవం పైన మరల్చితం అంటే
1: when once you direct your intellect towards God,
0: that switch is set avutundi.
1: It amounts to putting the switch on.
0: Aa devanandam anetundi takshame neeku labhyam avutundi.
1: That supreme bliss can be experienced immediately.
0: Kanukane paramanandam, brahmanandam, yoganandam, advaitanandam.
1: Therefore it is called supreme happiness, that non-dual happiness.
0: Ilanti deenikanta kuda reason anetundi eppudu kuda chikkadu.
1: All the states of bliss are beyond reason.
0: Okka chanamlo neeku entaina kuda praptistundi.
1: Within a fraction of a second you can experience.
0: Ee prapti anetundi kala ninnu vetukolakkaledu.
1: You don't need to wait for time.
0: ఎక్కడో అరణ్యానికి పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో టు ఫారెస్ట్.
0: ఎక్కడ చిక్కుతుంది అంతా నీకు ఇక్కడే చిక్కుతుంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ హియర్.
0: ఇచ్చుకో సేవను, పుచ్చుకో ప్రేమను.
1: సర్వ్ అండ్ రిసీవ్ లవ్.
0: శాంతి అనేటువంటిది నీ అందే ఉంటుండాలి.
1: పీస్ ఈస్ విత్ ఇన్ యూ.
0: నీలో ఉన్నటువంటి శాంతిని నీవు అనుభవించడానికి అరణ్యానికి పోతున్నావు.
1: ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ ద పీస్ విత్ ఇన్ యూ, యూ గో టు ద ఫారెస్ట్.
0: పిచ్చివాడు.
1: ఉన్నది
0: ఒక చోట, తిరిగేది ఇంకో చోట.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఎగ్జిస్ట్ ఎట్ వన్ ప్లేస్, యూ మూవ్ అబౌట్ ఎట్ అనదర్. అది
0: ఉంటున్నది.
1: ఇట్ ఈస్ విత్ ఇన్ యూ.
0: కనుకనే నీవు ఇచ్చుకోవాల్సింది ఏమిటి?
1: వాట్ ఈస్ టు బి గివెన్?
0: ఇచ్చుకో సేవను.
1: అండ్ దేర్ ఫోర్ సర్వ్.
0: పుచ్చుకో ప్రేమను.
1: అండ్ దెన్ రిసీవ్.
0: ఈ ప్రేమ వచ్చింది అదే ప్రకాశము.
1: దెన్ వన్ దేర్ లవ్ ఇస్ లైక్
0: అదే బ్రహ్మానందం.
1: లవ్ ఇస్ లైక్ ద సుప్రీం
0: పరమ సుఖదం.
1: అబ్సల్యూట్ హ్యాపీనెస్.
0: ఆనందము.
1: అబ్సల్యూట్ హ్యాపీనెస్.
0: కనుకనే సర్వం కూడా మన యందే ఉంటున్నది.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ విత్ఇన్ us.
0: కనుకనే దీనిని పురస్కరించుకుని సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్తతి అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ ఆల్ హెడ్స్ ఆర్ హిస్, ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్, ఆల్ ఇయర్స్ ఆర్ హిస్, ఆల్ ద ఫీట్ ఆర్ హిస్.
0: అర్జున్ పిలిచి ఒరే నాయన,
1: ఈ కాల్డ్ అర్జున్ అండ్ సెడ్,
0: నీకు ఎంత వయసు?
1: వాట్స్ యువర్ ఏజ్?
0: బావా నాకు 70 సంవత్సరం అన్నాడు.
1: బ్రదర్ ఇన్లా, మై ఏజ్ ఇస్ 70.
0: నాకెంత వయసు?
1: వాట్స్ మై ఏజ్?
0: నాకు 75 అన్నాడు.
1: ఐఎమ్ 75.
0: వస్తూ ఉండాలి 75.
1: 75 ఏజ్.
0: 75 ఇయర్స్ కృష్ణునికి.
1: 75 ఏజ్ కృష్ణ.
0: 70 ఇయర్స్ అర్జునికి.
1: అర్జున్ వాజ్ ఏజ్ 70.
0: 112 ఇయర్స్ ధృతరాష్ట్రునికి.
1: 112.
0: ఇంకా వాళ్ళందరూ కూడా భీష్ముడికి.
1: భీష్మ
0: 113 ఇయర్స్.
1: 113 ఇయర్స్.
0: 113 ఇయర్స్ లోపల ధృతర భీష్ముడు ఒక యుద్ధ నౌక లోపల కమాండర్ ఇన్ చీఫ్ పనిచేస్తాడు.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 113 భీష్మాచార్య ఇస్ ద చీఫ్ కెప్టెన్ ఆఫ్ ద ఆర్మీ.
0: ఆ వయసు లోపల చీఫ్ కమాండర్ చేస్తానికి వీలవుతుందా?
1: ఇస్ దట్ పాసిబుల్ టు బి చీఫ్ కమాండర్?
0: కాదు. ఆనాడు మహాభారత యుద్ధం లోపల భీష్మాచార్యే చీఫ్ కమాండర్.
1: Bhishma was the chief commander in the Mahabharata war battle.
0: 113 years.
1: 113 years age.
0: Krishnuniki 75 samvatsaramlo.
1: Krishna was age 75.
0: Arjunuki 75 samvatsaramlo.
1: Arjuna age 70.
0: Ee vidhanga undetunte vaallu aanadu yuddham chestu vacharante deeniki edi kaaranamu?
1: Well, they were
0: no reason.
1: When they were fighting at that advanced age, it has no reason.
0: Endukosam ante dehaniki nee vayasu chustunnavu.
1: You go by the age of the body.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము. దీనికి మనస్సు యొక్క ప్రభావమే దీనికి మూల కారణం.
1: ఇట్ ఈస్ ఆల్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద మైండ్ దట్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్.
0: మనోప్రభావములు అనేక రకమైన మార్పులు చెందిస్తుంటాయి.
1: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద మైండ్ బ్రింగ్ ఆల్ మోడిఫికేషన్స్, ఎబరేషన్స్.
0: ఒకానొక సమయం లోపల
1: అట్ వన్ టైమ్
0: అర్జున్ని ప్రశ్నించాడు.
1: హి క్వశ్చన్డ్ అర్జున.
0: అర్జున,
1: అర్జున,
0: ఈ యొక్క గీతనంతా కూడాను నీకు పూర్వం కూడా నేను చెప్పాను.
1: I taught all this Gita before, earlier.
0: Inno paryayam neeku bodhinchanu.
1: I taught it many times.
0: Kaani neevu dani gnapti endunchukoledu.
1: But you are not remembering it.
0: Kaaranam emti?
1: Why?
0: Idinta mukhyanga neevu teesukoledu.
1: You didn't consider it important.
0: ప్రధానమైనటువంటి దానికి నీవు తీసుకుంటే దీనిపైన ఎంత
1: ఇంపార్టెంట్? యూ హ్యావ్ రిమెంబర్డ్ ఇట్.
0: దీన్ని అలక్ష్యం చేస్తూ
1: యూ నెగ్లెక్టెడ్ ఇట్.
0: దాని వల్ల నీకు మర్చిపోయినావు.
1: హెన్స్ యూ హావ్ ఫర్గాటన్ ఇట్.
0: జన్మ జన్మాల నుంచి నీవు వస్తున్నావు, నేను వస్తున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ బీన్ దేర్ అండ్ ఐ హావ్ బీన్ హియర్ ఫర్ ద లాస్ట్ సెవెరల్ లైఫ్. అయితే
0: స్వామి, మీరు వచ్చేటువంటిది మీకు తెలుసును కానీ నాకెందుకు తెలియకూడదు అన్నాడు.
1: హి సెడ్ స్వామి, యూ నో యువర్ అడ్వెంట్ బట్ ఐ డు నాట్ నో మై అడ్వెంట్.
0: అదే మరపు.
1: దట్ ఇస్ ఫర్గెట్ఫుల్.
0: ఎరుకు మరపు అనుకుంటే జాగ్రత్త. నిత్యం ఒక స్వప్నాశ శక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకం. ఎరుకు మరపు అనుకుండా జాగ్రత్త త్వరితముగా స్వప్నాశ శక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకం.
1: There is neither awareness nor forgetful state. There is neither waking state nor dreaming state. You are not in that spiritual level taraka, but you are in tamas, darkness.
0: అదెట్ట స్వామి,
1: is it possible?
0: నేను నమ్మడానికి వీలు లేదు.
1: And I can't believe it.
0: ఓహో, అది కూడా ఒకటి ఉందా నీకు?
1: ఓ, you have got that point also.
0: ఇద్దరు పుట్టి పెరిగి తిని తిరిగి సర్వత్రా మనం సంచరించినటువంటి వారమే.
1: You have been moving about.
0: అప్పుడు ఇవన్నీ మర్చిపోయినావా?
1: You have you forgotten so soon?
0: ఓహో, మర్చిపోయినావు.
1: I have forgotten.
0: అయితే నీ బర్త్డే ఎప్పుడు?
1: When is your birthday?
0: దాన్ని జ్ఞాపకంగా పెట్టుకున్నాడు.
1: He remembers it well.
0: నీవు సుభద్రని పెళ్లాడింది ఎప్పుడు?
1: యు నో వెన్ యు గాట్ మ్యారీడ్ టు సుభద్ర?
0: ఆ మ్యారేజ్ డేట్ కూడా తెలుసు.
1: హి రిమెంబర్స్ హిస్ వెడ్డింగ్ డే.
0: అది కొన్ని సంవత్సరాలు అయిపోయింది.
1: ఇట్ హ్యాపెన్ లాంగ్ బ్యాక్.
0: అదంతా కూడా ఒక 50 సంవత్సరాలు అయిపోయింది.
1: ఇట్ హ్యాపెన్ 50 ఇయర్స్ అగో.
0: అయితే అర్జున,
1: అర్జున, లాస్ట్ ఇయర్
0: మార్గశుద్ధ దశ చతుర్దశి దినము నీవు ఎక్కడ ఉన్నావు అన్నాడు.
1: వేర్ వర్ యు ఆన్ దిస్ డే మార్గశుద్ధ చతుర్దశి?
0: తెలియదు స్వామి అన్నాడు.
1: హి సెడ్ ఐ డు నాట్ నో స్వామి.
0: 50 ఏళ్ల కిందకి జరిగినటువంటిది నీకు జ్ఞాపకం ఉంది భార్యను?
1: యూ రిమెంబర్ వాట్ హ్యాడ్ హ్యాపెన్డ్?
0: మ్యారేజ్ జరిగిందే నీకు జ్ఞాపకం ఉంది.
1: యు నో యువర్ వెడ్డింగ్ డే.
0: కానీ ఒక సంవత్సరం పూర్వం అంతా కూడా నువ్వు మాఘశుద్ధ చతుర్దశి దినం ఎక్కడ ఉన్నానంటే నాకు తెలియదు అంటున్నావు.
1: బట్ యూ డోంట్ నో వాట్ హ్యాపెండ్ 1 ఇయర్ బ్యాక్.
0: కానీ అప్పుడు ఉన్నావా లేదా?
1: వర్ యూ ప్రెసెంట్ ఆర్ నా?
0: ఉన్నాను.
1: ఎస్ యు వర్.
0: కానీ ఎక్కడ ఉన్నావో తెలియదు.
1: బట్ యూ డోంట్ నో వేర్ యు వర్.
0: ఈ మనిషి యొక్క మార్పు.
1: అండ్ దిస్ ఈస్ ది చేంజ్ ఆఫ్ ద మైండ్.
0: ఆ విధంగా వచ్చినప్పుడు,
1: వెన్ ఇట్ హ్యాపెన్స్ సో,
0: కొన్ని రకమైనటువంటి ఒక మార్పు లోపల తిరిగి అర్జునుడికి ఒక బాధ కలిగింది.
1: సర్టన్ మోడిఫికేషన్స్ హావ్ టేకెన్ ప్లేస్ విత్ ఇన్
0: అభిమన్యుని. మరణవార్త విన్నాడు.
1: అండ్ హి హెర్డ్ ది న్యూస్ ఆఫ్ ది డెత్ ఆఫ్ అభిమన్యు.
0: మరణవార్త వినేటప్పటికి కూలిపోయాడు.
1: హావింగ్ హెర్డ్ ద ట్రాజిక్ న్యూస్ హి ఫెల్ డౌన్.
0: దేవోత్సనంతనే ఎదురేగుదించు నా కుమారుడు ఏటికో ఎదురురాడు అని బాధపడుతున్నాడు.
1: The moment I return, my son comes and receives and welcomes me. Today it is not happening and he felt sad.
0: ఏమైపోయినాడు?
1: What happened?
0: పక్కనున్నాడు.
1: Krishna was by his side.
0: కాబట్టి అభిమన్యుడు మరణించలేదు, కృష్ణుడికి తెలుసును.
1: And he knows, Krishna knows what happened.
0: అప్పుడు చెప్పకూడదు, సమయ సందర్భాన్ని పురస్కరించుకొని చెప్పాలి.
1: This should not be conveyed to him. It depends on the time factor.
0: కనుక సరే వస్తాడు వస్తాడు వస్తాడు అన్నాడు. ఇంటికి పుచ్చుకొని వచ్చాడు.
1: కృష్ణ సెడ్ హి విల్ కమ్ ఎనీవే అండ్ హి మేడ్ హిమ్ రిటర్న్.
0: ఒకానొక సమయంలో మరణించిన వార్త విన్న తక్షణమే
1: అట్ వన్ టైం ఆఫ్టర్ హియరింగ్ ది న్యూస్ ఆఫ్
0: యుద్ధానికి
1: అండ్ కృష్ణ హస్ సెంట్ హిమ్ టు ది బ్యాటిల్ ఫీల్డ్.
0: అది విన్నటువంటి ఒక అర్జునుడు వంశ నాశి అని పిలిచాడు కృష్ణుడిని.
1: అండ్ హావింగ్ హర్డ్ దిస్
0: నా వంశాన్ని నాశనం చేసి పెడితివే.
1: అర్జున అక్యూజ్ కృష్ణ టెలింగ్ పాండవులందరూ డిస్ట్రాయర్ ఆఫ్ ది ఎంటైర్ క్లాన్.
0: పాండవులు వృద్ధులైపోయినారు.
1: అండ్ పాండవ సార్ ఏజ్ నౌ.
0: ద్రౌపది కూడా వృద్ధురాలైంది.
1: ద్రౌపది ఇస్ ఓల్డ్.
0: ఇంకా సుభద్ర కూడా వృద్ధురాలైంది.
1: ఆల్సో సుభద్ర.
0: పిల్లలు ఎవరు పుట్టరు. మా వంశమే పోయింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ లాస్ట్ ది హోల్ క్లాన్.
0: అప్పుడు కూడా నవ్వుతూనే ఉన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ వాస్ స్టిల్ స్మైలింగ్.
0: సరే నీకు ఆవేదన వచ్చింది, వచ్చినట్టు మాటలంతా మాట్లాడుతున్నావు.
1: యూఆర్ గ్రీఫ్ స్ట్రికెన్, యూఆర్ గ్రీఫ్ స్ట్రికెన్, దేర్ ఫోర్ యూ స్పీక్ లైక్ దాట్.
0: అంత కాలం జరిగిన తర్వాత,
1: ఆఫ్టర్ పాసేజ్ ఆఫ్ టైమ్,
0: కుమారుడు పుట్టాడు అభిమన్యునికి.
1: అభిమన్యు హ్యాడ్ ఎ సన్.
0: కానీ మృతదేహము.
1: అండ్ ఇట్ ఇస్ ఎ డెడ్ బాడీ.
0: ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చి చూపించింది ద్రౌపది.
1: ద్రౌపది హ్యాస్ షోన్ దిస్ లైఫ్లెస్ బాడీ.
0: ఈ పుట్టినటువంటి వాడు కూడా మరణించి పుట్టాడే.
1: అండ్ ఇట్ ఇస్ స్టిల్ బోర్న్ బేబీ, లైఫ్లెస్ వాస్ షోన్.
0: శత్రుని పంపించాడు కృష్ణుని పిలుచుకురామని.
1: అండ్ హి సెంట్ ఎ మెసేజ్ టు బ్రింగ్ కృష్ణ.
0: సహదేవుడు, సహదేవుడు తీసుకుని వచ్చాడు.
1: సహదేవ బ్రాట్ కృష్ణ.
0: ద్రౌపది తీసుకెళ్ళింది తట్టలో పెట్టుకొని.
1: ద్రౌపది హస్ టేకెన్ దిస్ బాడీ ఇన్ ఎ ప్లేట్.
0: ఈ యొక్క బిడ్డను నీవు అందిస్తావా మాకు, మరణించిన బిడ్డను?
1: ఓ బ్రదర్, హ్యావ్ యూ గిఫ్టెడ్ దిస్ లైఫ్లెస్ బాడీ టు అస్?
0: అప్పుడు కృష్ణుడు నవ్వుతూ చెప్పాడు, ఎప్పుడు నవ్వే.
1: కృష్ణ ఆల్వేస్ స్మైల్స్.
0: దుఃఖం రాని, కష్టం రాని, ఆనందం కలగని, ఎప్పుడూ నవ్వి.
1: ఐదర్ మిజరీ ఆర్ గ్రీఫ్ ఆర్ డిఫికల్టీ ఆర్ హ్యాపీ,
0: అంతా మన అభిమన్యుడి కన్నులే ఉంటున్నాయి ఇక్కడ.
1: అండ్ దెన్ హి సేడ్, సిస్టర్ లుక్ హియర్, హి ఎగ్జాక్ట్లీ లుక్స్ లైక్
0: అభిమన్యుడు. అభిమన్యుడి ముఖమే ఉంటుండాలి.
1: హి ఎగ్జాక్ట్లీ లుక్స్ లైక్ అభిమన్యు, ద ఫేస్ అండ్ ఐస్.
0: అర్జునుడు లేచాడు.
1: అర్జున గాట్ అప్.
0: శ్వాస కూడా అభిమన్యుడి మాదిరినే ఉంటుండాలి అన్న.
1: బ్రెత్ ఆల్సో ఇస్ లైక్ హిస్ ఫాదర్.
0: శ్వాస లేదు.
1: మీనింగ్ హి డజంట్ బ్రీత్, లైఫ్లెస్.
0: అర్జున,
1: అర్జున,
0: కేవలం నీవు మూర్ఖుడవు.
1: యూఆర్ ఎ ఫూల్.
0: నా యొక్క తత్వం ఇంకా నీవు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: యూఆర్ నాట్ అండర్స్టాండింగ్ మీ.
0: సరే పో అన్నాడు. కూర్చోబెట్టుకుని ద్రౌపదిని ఆయన ఇద్దరు మాట్లాడుతున్నారు.
1: అండ్ దెన్ హి స్టార్టెడ్ కన్వర్సింగ్ విత్ ద్రౌపది.
0: ఏమైనా చేయగలడనేటువంటి ఆ యొక్క ద్రౌపదికి ఆ విశ్వాసం.
1: ద్రౌపది హస్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ.
0: అందువల్లనే స్త్రీలకు చాలా భక్తి ప్రపత్తులు, చాలా మెండు.
1: సో విమెన్ హావ్ గాట్ దిస్ డివోషన్ అండ్ సిన్సియర్.
0: భర్తలు కూడా లాక్కొని వచ్చేటువంటిది భార్యలే.
1: ఇస్ ఓన్లీ ద వైఫ్ దట్ డ్రాగ్స్ ఆర్ బ్రింగ్స్ హస్బెండ్.
0: కనుకనే భక్తిని స్త్రీలకు మాత్రమే ప్రధానంగా ఇచ్చారు.
1: సో ఉమెన్ కమ్స్ ఫస్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివోషన్.
0: జ్ఞానము పురుషులకు మాత్రమే ఇచ్చాడు.
1: మ్యాన్ సింబలైజెస్ విజ్డమ్.
0: స్త్రీలంతా కూడాను అంతఃపురంలో కూడాను ప్రవేశించవచ్చును.
1: అండ్ విమెన్ కెన్ గెట్ ఇన్ టు
0: పురుషులు అంతఃప్రవేశంలో ప్రవేశించడానికి వీలు లేదు.
1: అండ్ మెన్ కాన్ గో దట్ ఇన్ ఇంటీరియర్.
0: దర్బార్ హాల్ వరకు మాత్రమే పోవచ్చును.
1: మెన్ గెట్ ఇన్ టు ద హాల్ దర్బార్ హాల్ ఓన్లీ.
0: అదే రీతిగానే స్త్రీలనేటువంటి భక్తులు సర్వత్రా వారు ప్రవేశించవచ్చును.
1: హియర్ ఏ డివోటీ ఏ ఉమెన్ కెన్ గో ఎనీవేర్ ఇన్ టు ద ఇంటీరియర్ ఆఫ్ ద మ్యాన్. రాణులు
0: చూడవచ్చును.
1: దే కెన్ గో ఇన్
0: సైడ్. కానీ మగవారు లోపల పోవడానికి వీలు లేదు.
1: వేర్ హస్ మ్యాన్ కెనాట్ గో ఇన్ సైడ్.
0: వాళ్ళకి హద్దును పెట్టారు.
1: దే హావ్ గాట్ సర్టన్.
0: కానీ భక్తి తక్కువ.
1: But because the divorce is left in man.
0: ఈ భక్తి కనుక ఈ స్త్రీలకంతా ఈ విధంగా చెప్పారు.
1: Because women has more devotion, she can go anywhere.
0: పూర్తి విశ్వాసం ఉన్నది.
1: They have total faith in God.
0: తప్పక ప్రాణం ఇవ్వగలడు అని.
1: And therefore they have that Krishna can resurrect him.
0: సరే వీళ్ళందరూ తలలు వంచుకొని కూర్చున్నాడు భీముడు అర్జునుడు సహదేవుడు ధర్మరాజు కూడా.
1: Well, all brothers Pandavas, they're just feeling very sad about this tragic event.
0: వీళ్ళతో ఏదో ముచ్చట ఆడుతున్నాడు కృష్ణుడు.
1: Krishna went on conversing with them.
0: ముచ్చట ఏమీ అతనికి వాళ్ళకి అర్థం కావటం లేదు.
1: And they could not understand what all he was speaking.
0: అర్జునుడికి క్రోధం వస్తూ ఉంటున్నది.
1: Arjuna was furious.
0: ఏమి చెప్పలేడు.
1: He could not say.
0: తర్వాత చెల్లి బిడ్డను తీసుకురా అన్నాడు.
1: అండ్ దెన్ హి ఆస్క్డ్ ఓ సిస్టర్ బ్రింగ్ ద బాడీ బ్రింగ్ ద చైల్డ్ హియర్.
0: ఆ తట్టలో పెట్టుకుని పిల్లల పైన కొట్టాడు.
1: అండ్ దెన్ హి ప్యాటెడ్ ఆన్ ద థైస్ ఆఫ్ ద చైల్డ్.
0: ఏమని ఏడ్చాడు.
1: అండ్ ద చైల్డ్ షౌటెడ్ క్రైడ్ ఇమిడియట్లీ.
0: ఏడ్చేటప్పుడు వీళ్ళందరూ తలలు ఎత్తారు.
1: ఆల్ రైజ్ దేర్ హెడ్.
0: చూచారు.
1: దే సా ద బేబీ.
0: పరీక్షించి ప్రాణం ఇచ్చినటువంటి వాడు కనుకనే ఇతనికి పరీక్షితుడు అని పేరు పెట్టానన్నాడు కృష్ణుడు.
1: అండ్ కృష్ణ సేడ్ హి దిస్ చైల్డ్ ఇస్ is examined the pariksha and therefore this child be named as Parikshit.
0: Appudu Arjuna poi kaalu pattukoni
1: Arjuna caught hold of
0: Krishna. Vamshodharaka annadu.
1: Then Krishna, you are the emancipator of the clan.
0: Arjuna,
1: అర్జున
0: కొన్ని దినముల పూర్వము వంశనాశి అన్నావు, ఇప్పుడు వంశోద్ధారక అంటున్నావు, రెండు నీ నోటికి సంబంధము.
1: Few days back you are the destroyer, annihilator of the clan, and today you call him
0: yes anuvariki yes anura no anuvariki no yesra no yeslu mee notiki gaani saayiki sarvam yes yes yes.
1: If you say yes, Sai says yes. If you say no, Sai says no. Yes, no relate to you, but Sai is beyond.
0: Vamsanasi annadu. ఈనాడు వంశోద్ధారక అంటున్నావు.
1: యు మే సే ఎనిహిలేటర్ అండ్ యు మే సే ఎమాన్సిపేటర్, యు నాట్ బాదర్డ్.
0: ఈ విధంగా వచ్చి కొన్ని రకమైనటువంటి మార్పులు కూడా వాళ్ళ ఎందు మర్చిపోయినటువంటి మార్పులు చూపించాడు.
1: అండ్ హి హస్ బ్రాట్ అవుట్ సర్టన్ చేంజెస్ ఇన్ దెం.
0: కృష్ణుడికి పక్కన పోయి కూర్చున్నాడు అర్జునుడు.
1: అర్జున సాట్ బై ది సైడ్.
0: అన్ని ఆనందమైన వార్తలు చెప్తూ వస్తున్నాడు.
1: హి వాస్ టెల్లింగ్ ఆల్ గుడ్ న్యూస్.
0: కానీ స్వామి,
1: స్వామి
0: బావా, నా కుమారుడు చాలా చిన్న వయసు వాడే.
1: మై సన్ ఇస్ సో యంగ్.
0: అతన్ని ఎందుకు మరణింపు చేశారు?
1: Why did you
0: అతను ఎందుకు నేను చూడకుండా చేశారు?
1: How is it I could meet him?
0: చిన్న వయసులోపలే మృత్యు ప్రార్థించడమా?
1: Why did my son die at
0: ఇంకా కొంతకాలమైనా కూడా బ్రతికించకూడదా?
1: Can't you make him live for some more time?
0: చాలా ఒక నిందాస్థుతిగా మాట్లాడుతూ వచ్చాడు.
1: He went on blaming God for not keeping his son alive for a long time.
0: పిచ్చివాడా,
1: madcap,
0: ఈ చిన్న వయసు పెద్ద వయసు నిమిటి ఈ దేహానికి నువ్వు చూసుకుంటున్నావు.
1: The age, young or old, relates to this body.
0: దేహం ఇందులో పనికి రాదు.
1: But that won't apply.
0: కాబట్టి జరగవలసినటువంటి జనన మరణాలు జరుగుతూనే ఉంటుంటాయి.
1: బర్త్ అండ్ డెత్ దే డూ హ్యాపెన్.
0: అయితే దీనికి ఒక ఉదాహరణగా చెప్తున్నాను.
1: దెన్ హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్.
0: మనమందరం కూర్చుని చేరి,
1: ఆల్ ఆఫ్ అస్ అసెంబుల్ హియర్,
0: కేవలము ఒక విధమైనటువంటి కాశ్మీర్ కు వెళ్ళినాము.
1: అండ్ వి హావ్ గాన్ టు కాశ్మీర్.
0: ఈ కాశ్మీర్ అనేటువంటిది కూడాను కైకేయి యొక్క రాజ్యం అయింది.
1: కాశ్మీర్ బిలాంగ్స్ టు కైకేయి.
0: ఒక నాకు సంబంధము కాశ్మీర్ కు వెళ్ళాము.
1: వి హావ్ గాన్ టు కాశ్మీర్ అట్ వన్ టైం.
0: అక్కడికి వెళ్ళినాము, ఒక ఉల్లన్ బట్ట తీసుకున్నాము.
1: అండ్ వి హావ్ పర్చేజ్డ్ ఏ ఉల్లన్ క్లాత్.
0: ఒక సఫారీ కోసం ఒక ఉల్లన్ బట్ట తీసుకున్నాము.
1: వి వాంటెడ్ ఉల్లన్ సఫారీ ఫర్ us.
0: తీసుకుని వచ్చాను.
1: వి బ్రాట్ ఇట్.
0: కానీ మర్చిపోయినాను, ఒక బీరంలో పడేశాను.
1: బట్ ఐ ఫర్గాట్ ఇట్, కెప్ట్ ఇట్ ఇన్ అల్మైరా.
0: కానీ 10 సంవత్సరాల తర్వాత,
1: ఆఫ్టర్ 10 ఇయర్స్,
0: ఆ ఇంటి నుంచి ఇంకొక ఇంటికి మారే సమయం లోపల,
1: యాజ్ ఐ షిఫ్టెడ్
0: ఈ బట్టలన్నీ ప్యాక్ చేస్తూ వచ్చాము,
1: ఐ వాస్ ప్యాకింగ్ ఆల్ మై లగేజ్,
0: అప్పుడు ఈ యొక్క కాశ్మీర్ నుంచి తెచ్చినటువంటి ఉలన్ సఫారీ బట్ట చిక్కింది.
1: దెన్ ఐ స్పాటెడ్ దిస్ ఉలన్ సఫారీ ఐ బ్రాట్ ఫ్రమ్ కాశ్మీర్.
0: ఈనాడు చిక్కింది, నేను ఇంతకాలం మర్చిపోయినా అన్నాడు. ఆ దినమే పోయాడు, టైలర్ చేతికిచ్చాడు, సఫారీ కుట్టించుకున్నాడు.
1: అండ్ దెన్ హీ ఫెల్ట్ సో సాడ్ దట్ హి హస్ ఫర్గాటన్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ఉలన్ కాశ్మీర్ క్లాత్ అండ్ హీ గేవ్ ఇట్ టు ద టైలర్ ఫర్ స్టిచింగ్.
0: కానీ కుట్టించుకున్నాడు.
1: హీ గాట్ ఎ స్టిచ్.
0: ఎక్కడో ఒక మ్యారేజ్ ఫంక్షన్ కు వెళ్ళాడు.
1: Then he attended
0: marriage function. వెళ్ళి ఆ యొక్క ఆనందం లోపల ఆ యొక్క బఫేనో అంటారు ఆ విధంగా తిండి సమయం లోపల
1: while he was partaking food there in buffet dinner.
0: బఫీ నిన్న చేస్తూ ఏదో వంగినాడు.
1: వంగేటప్పటికి
0: ఆ కోటు పట్టన పగిలిపోయింది.
1: And he was moving about in the buffet dinner type as he bent the cloth door there.
0: వాడు బాధపడుతున్నాడు.
1: He was feeling sad.
0: కొత్త గుడ్డ.
1: New suit.
0: నిన్ననే స్టిచింగ్ చేశాడు.
1: He was stitched yesterday.
0: కొత్త కోటు పగిలిపోయింది అన్నాడు.
1: Brand new coat. How is that is torn out?
0: అప్పుడు చెప్పాడు కృష్ణుడు.
1: Then Krishna said,
0: పిచ్చివాడా.
1: Oh, mad fellow.
0: కుట్టింది నిన్న కొత్త కోటే.
1: It was stitched yesterday new.
0: బట్ట కూడా కొత్తదే.
1: Cloth is new.
0: కానీ ఓల్డ్ స్టాక్ ఇది అన్నాడు.
1: But it is old stock, you know, brought from the Kashmir.
0: అదే రీతిగానే ఈ చిన్న వయసులో అప్పుడు నీ అభిమన్యుడు పోయాడు.
1: You have lost your son at an engagement.
0: కానీ ఈ వయసు అంతా కూడా ఓల్డ్ స్టాక్.
1: But this is old stock actually.
0: ఎన్నో జన్మల నుంచి వచ్చి ఈయన జన్మ లోపల ఈ కొద్ది కాలం మాత్రమే జీవించారు.
1: And he has been here having spent many of the past life.
0: పరిపూర్ణమయ్యేటప్పటికి పట్టణ పగిలింది ఈ కోటు.
1: When the period has ended, the coat has torn out.
0: అప్పుడు అర్జునుడు ఇలాంటి ఒక రహస్యాలు కూడా ఉంటున్నాయా స్వామి?
1: Then Arjuna said, even such secrets are there, Swami.
0: జీవితమే రహస్యము.
1: This is mystery.
0: జీవితమే విచిత్రము.
1: Life is peculiar.
0: చిత్రంబులు.
1: Peculiar.
0: ఇదంతా చిత్రములు నాయన.
1: But how mysterious they are.
0: కనుక దీన్ని ఏమాత్రము నీవు అర్థం చేసుకోలేవు.
1: యూ కెనాట్ అండర్స్టాండ్ ఇన్ఫో.
0: అర్జునుడు కూడా బుద్ధి చెప్పాడు.
1: అండ్ హి పాసిఫైడ్.
0: ఈ విధంగా కదను దైవతత్వాన్ని ఎవరు కూడా సరిగా అర్థం చేసుకోలేరు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి టు అండర్స్టాండ్ ది డివినిటీ.
0: ఒక నిమిషంలో జరిగింది మరొక నిమిషంలో విరుద్ధంగా జరుగుతుంటుంది.
1: అట్ వన్ టైమ్ ఇట్ హ్యాపెన్స్ వన్ వే జస్ట్ ఆపోజిట్.
0: దీనికి దానికి పూర్తి ఆపోజిట్ గా ఉంటుంది.
1: ఆపోజిట్ థింగ్స్ హ్యాపెన్.
0: రీజన్
1: వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్?
0: భగవత్ కార్యాలకు ఏది రీజన్ లేదు.
1: ఫర్ గాడ్స్ యాక్షన్
0: నో రీజన్.
1: ఫర్ గాడ్స్ విల్ నో రీజన్.
0: కనుక నేను భగవద్ దీన్ని ఈ విధంగా ఆ విధంగా తర్కించుకోవటము లేక విచారించుకోవటము ఒక విధమైనటువంటి తర్జుమాలు చేసుకోవటం ఇది సరైనది కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ టు ఆర్గ్యూ ఆర్ డిబేట్ ఆర్ కన్వర్ట్
0: ఎవరైనా సరే
1: ఆర్ డిఫర్
0: కాదు అంటే కాదు సంతోషం అంతే.
1: దెన్ వన్స్ ఇట్ ఇస్ సెడ్ యు నో
0: అవును అంటే అవునే.
1: వెన్ మీ yes means is yes.
0: ఎవరో ఒకరు వస్తారు మీరందరూ బయటికి పోయేదో స్వామి చెప్పి మాట్లాడుతుంటే ఒకరు వచ్చేస్తాడు.
1: వెన్ గో ఆన్ టెలింగ్ దట్ దిస్ స్వామి సెడ్ సమ్వన్ కమ్స్ హియర్
0: స్వామి భగవంతుడు అని మీరు అంటుంటారు.
1: యూ సే స్వామి ఇస్ గాడ్.
0: వాడు ఎవడో బజార్ లో వచ్చి వాడు ఎక్కడున్నాడు భగవంతుడు?
1: ఎ ఫెలో ఆన్ ది స్ట్రీట్ మే సే వేర్ ఇస్ గాడ్.
0: లోపల స్టేజ్ పైన మాట్లాడుతున్నాడు అంటావు.
1: యూ మే సే గాడ్ ఈస్ స్పీకింగ్ ఆన్ ద స్టేజ్ హియర్.
0: వాడు చెప్తాడు భగవంతుడే లేడు ఉంటాడు.
1: హీ సేస్ దేర్ ఇస్ నో గాడ్.
0: ఒరే నాయన నీకు లేకపోతే నీ భగవంతుడు నీకు లేడు, నా భగవంతుడు నాకున్నాడు.
1: If you say you have no God, yes, you have no God. But I have my God.
0: లేడని చెప్పుకోవటంలో నీకు అధికారం ఉంటుందాది.
1: You have got every right to say no.
0: నా భగవంతుడు నాకు లేడని చెప్పడానికి who are you?
1: Who are you? What authority you have to deny my God?
0: నీకే అధికారం లేదు.
1: You have no authority.
0: కాబట్టి నా నమ్మకం నాది.
1: This my faith.
0: నీ అపనమ్మకం నీది.
1: And you have disbelief.
0: కనుక మన నమ్మకాన్ని అంత దృఢంగా మనం పెట్టుకోవాలి.
1: We should have strong faith.
0: ఎవరు కాదనుకున్నా గానీ కాదన్న వారికి కాదు.
1: ఎనీబడి మే డినై ఆర్ నెగే.
0: అవునన్న వారికి అవును.
1: ఇఫ్ యు సే yes you will get the response.
0: నాదాని నీవు కాదన్న దానికి ఏ మాత్రం అధికారం లేదు.
1: యు హావ్ నో రైట్ టు డినై మై ఫెయిత్.
0: అప్పుడు వాడు నోరు మూసుకుంటాడు.
1: దెన్ హిల్ కీప్ హిస్ మౌత్
0: షట్ అప్ అని అక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు షట్ అప్.
0: వాడే నోరు మూసుకుంటాడు.
1: హి హింసెల్ఫ్ విల్ కీప్ హిస్ మౌత్ షట్.
0: కనుక మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు గుర్తించవలసినటువంటి విషయాలు చాలా రహస్యాలు మనం చక్కగా విచారణ చేసి పలకాలి.
1: దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ వి హావ్ గాట్ టు నో. దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ వి హావ్ టు రికగ్నైజ్.
0: బ్రహ్మానందం పరమ సుఖదం అనేటువంటి తాగుడు ఈ 11 పేర్లు కూడాను భగవంతుడి యొక్క పేర్లే కానీ మరొకటి వర్ణన కాదు ఇది.
1: ఆల్ దీస్ 11 నేమ్స్ సుప్రీం బ్లిస్ సుప్రీం హ్యాపీనెస్ నాన్ డ్యూయాలిటీ ఎథీరియల్ గాయత్రీ
0: మంత్రంలో కూడాను
1: గాయత్రి మంత్ర
0: 9 వర్ణాలు ఉన్నాయి.
1: There are 9 varna.
0: ఒకటి ప్రార్థన ఉంటుందాది.
1: One is prayer.
0: ఒకటి ధ్యానం ఉంటుందాది.
1: One meditation.
0: ఓం భూర్ భువః శువః తత్ సవితుర్ వరేణ్యం భర్గు దేవస్య ఈ 9 కూడాను వర్ణనలు.
1: All these 9 narrations of God.
0: ధీమహి ప్రార్థన.
1: ధీమహి ఇస్ ప్రేయర్.
0: ధియో యోన ప్రచోదయాత్.
1: ధియో యోన ప్రచోదయాత్.
0: మంచి బుద్ధిని మనం కోరుతాం.
1: గ్రాంట్ మీ గుడ్ ఇంటెలెక్ట్.
0: అదే రీతిగానే
1: లైక్ వైజ్
0: కొన్ని వర్ణనలు ఉంటాయి కానీ ఇది వర్ణన కాదు.
1: దేర్ ఆర్ సర్టెన్ డిస్క్రిప్షన్స్. దిస్
0: బ్రహ్మానందం అనేటువంటి వర్ణన కాదు.
1: ఇట్ ఈస్ నాట్ డిస్క్రిప్షన్.
0: ఇది కూడా ఒక పేర్లే.
1: దీస్ ఆర్ నేమ్స్ ఓన్లీ.
0: కనుక ఇది కేవలము ఒక విశ్వామిత్రుడు పుట్టించినటువంటి పేర్లు కనుకనే దీనికి కొంతవరకు కాలము నియమము ఉంటుంటాయి.
1: దీస్ ఆర్ ఆల్ ది నేమ్స్ గివెన్ బై సేజ్ విశ్వామిత్ర బౌండ్ బై సర్టెన్ టైమ్.
0: కొన్ని రీజన్లు ఉంటున్నాయి.
1: ఇట్ హాస్ సమ్ రీజన్.
0: కానీ దైవతత్వానికి నో రీజన్.
1: బట్ ది డివినిటీ హాస్ నో రీజన్.
0: కనుక అన్ని పేర్లు కూడా భగవంతునివే.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: కనుకనే
1: సో
0: ప్రతి మానవుడు కూడాను ఏ పేరు పెట్టిపించినప్పటికి భగవంతుని పేరుగా భావించుకోవాలి.
1: యు మే కాల్ గాడ్ బై ఎనీ నేమ్.
0: భగవంతునికి ఏ విధమైనటువంటి దుఃఖం లేదు.
1: గాడ్ హాస్ నో గ్రీఫ్.
0: భగవంతునికి ఏ విధమైన విచారం లేదు.
1: హీ హాస్ నో వరీ.
0: భగవంతునికి ఏ విధమైనటువంటి యొక్క ఆలోచన లేదు.
1: హీ ఈజ్ థాట్లెస్ బియాండ్ థాట్.
0: ఎందుకంటే థాట్స్ లేవు కాబట్టి ఏ ఆలోచన లేదు.
1: యాజ్ ఇస్ బియాండ్ థాట్.
0: ఇవన్నీ థాట్స్ ఉన్నటువంటి వారికి విచారము.
1: పీపుల్ హావ్ వరీస్ బికాజ్ థాట్స్
0: ఉన్నటువంటి వారికి దుఃఖము.
1: అండ్ ద వన్
0: థాట్స్ ఉన్నటువంటి వారికి ఆనందము.
1: ద వన్ విత్ థాట్స్
0: ఏ థాట్స్ లేదు, ఏ విచారము లేదు, ఏ దుఃఖము లేదు.
1: ఇట్ ఇస్ ద థాట్ రెస్పాన్సిబుల్ ఫర్ హ్యాపీనెస్ ఆర్ మిజరీ. గాడ్ ఇస్ బియాండ్ ద రియల్ ఆఫ్ థాట్.
0: నేనందరికీ సంతోషం సంతోషం అంటుంటాను.
1: సో భగవాన్ సేస్ ఫైన్ సంతోషం.
0: పరమ సుఖదం అది నాకు సంతోషము.
1: పరమ సుఖదం దట్ ఈస్ స్వామి.
0: స్వామి మా భర్త పోయాడు అని ఏడుస్తారు, చాలా సంతోషం ఉంటాను.
1: సమ్ క్రై అండ్ సే స్వామి ఐ హావ్ లాస్ట్ మై హస్బెండ్ స్వామి, చాలా సంతోషం, వెరీ గుడ్.
0: ఏమి స్వామి నా భర్త పోతే నీకు అంత సంతోషమా?
1: స్వామి యు ఆర్ సో హ్యాపీ వెన్ ఐ లాస్ట్ మై హస్బెండ్.
0: నువ్వేమైనా అనుకో నాకు సంతోషమే.
1: యూ మే కన్సిడర్ ఎనీవే బట్ స్వామి
0: ఏది పెరిగినా కానీ నాకు సంతోషం సంతోషం అంటారు.
1: వాట్ ఎవర్ యూ మే సే స్వామి సే సంతోషం హ్యాపీ.
0: స్వామి మా వాళ్ళకి ఏదో అక్కడ యాక్సిడెంట్ జరిగిపోయింది అన్నారు.
1: స్వామి మై పర్సన్
0: చాలా సంతోషం
1: యాక్సిడెంట్. స్వామి చాలా సంతోషం, వెరీ గుడ్.
0: ఏది చెప్పినా సంతోషమే నాకు.
1: వాట్ ఎవర్ యూ మే సే
0: విచారించవలసింది అవసరం ఏమిటి?
1: నో రీజన్
0: జరిగింది.
1: వాట్ ఈస్ డెస్టిన్
0: జరగవలసినటువంటివి జరణ మరణాలు జరగాల్సింది జరుగుతుంటాయి.
1: వాట్ ఈస్ డెస్టిన్ టు హ్యాపన్ ఇస్ బౌండ్ టు హ్యాపన్.
0: ఒకరి కోసం ప్రత్యేకంగా రావటం లేదు.
1: దే డోంట్ కమ్ స్పెషల్ ఫర్ ఎనీ. ఒకరి కోసం
0: ప్రత్యేకంగా మారటం లేదు.
1: నార్ చేంజ్ ఫర్ ఎనీ.
0: కాబట్టి ఎప్పుడెప్పుడు ఏ ఏ టైం లోపల ఏ ఏ కాలంలో ఎవరికి ఏది ప్రాప్తిస్తుందో ఆ ప్రాప్తానుసారం అనుసరించాలి.
1: దట్ విచ్ ఇస్ డెస్టిన్ టు హ్యాపన్ విచ్ ఇస్ బౌండ్ టు హ్యాపన్ యాజ్ ఫర్ ద టైం విల్ హ్యాపన్.
0: కనుక ఈ అభిమానం చేత మనం బాధపడుతున్నాం కానీ
1: వి సఫర్ బికాజ్ ఆఫ్
0: అభిమానం. కోరికని
1: దిస్ అటాచ్మెంట్ ఇస్ ఆల్సో డిజైర్.
0: కనుక ఈ లోకాభిమానం అనేది ఈ లోక శాంతిని దుఃఖాన్ని అందిస్తుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ అటాచ్మెంట్ that can for joy or misery.
0: మనం దేని కొరకు విచారించనక్కర్లేదు.
1: Let's not worry for anything.
0: అంత భగవంతుని యొక్క సంకల్పమే.
1: It's all God.
0: తాను ఇచ్చాడు తానే తీసుకున్నాడు.
1: He has given and he has taken back, withdrawn.
0: ఎప్పుడు ఇచ్చాడు?
1: When he gave.
0: ఎందుకు ఇచ్చాడు?
1: Why?
0: కానీ ఈ ట్రాన్స్పోర్ట్ లోపల కొన్ని గూడ్స్ పెట్టిన లోపల రిటర్న్ అని డేట్ వేసింటారు.
1: In this goods train, on certain compartments, return date is also
0: mentioned.
1: This body is sent
0: here. You
1: don't know when it is
0: gone. But at the time of this
1: body birth only,
0: the
1: return date is also mentioned and that date has to go back.
0: When there
1: is birth, death also should
0: accompany.
1: Both are natural phenomena.
0: So nobody should worry. అన్నింటికి ఆనందంగానే ఉంటుండాలి.
1: సో దేర్ ఇస్ బ్లిస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్.
0: కనుక భగవంతుని యొక్క గుణములు ఆనందమే.
1: అండ్ గాడ్స్ చీఫ్ అట్రిబ్యూట్ ఇస్ బ్లిస్.
0: మన యందు భగవంతుడు ఉన్నారు కాబట్టి మనం ఎప్పుడూ ఆనందంగానే ఉండాలి.
1: As then there is God within us, we should be happy continuously.
0: ఎప్పుడూ మనం ప్రేమతోనే ఉండాలి.
1: We should be full of love.
0: ప్రేమ దేశంగా మారకూడదు.
1: And we should not hate anybody.

0: భారతీయ సంస్కృతి యందు మొదటి పదములు సర్వులు సుఖంగా ఉండాలి, సర్వులు సౌభాగ్యంగా ఉండాలి, సర్వులు ఆనందమయులై ఉండాలి, సర్వులు ఆరోగ్యవంతులై ఉండాలి. ఇది భారతీయ యొక్క సంస్కృతి ప్రధాన సూచన.
1: ది ఫస్ట్ డిక్టం యాజ్ పర్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ దట్ ఎవ్రీబడి షుడ్ లివ్ ఇన్ పీస్, ప్లెంటీ, ప్రాస్పెరిటీ, బ్లెస్ అండ్ గుడ్ హెల్త్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు అనాది కాలం నుండి అనంతమైనటువంటి యొక్క అనుభూతులు అనుభవిస్తూ ఆనందాన్ని నోచుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్

0: ప్రళయముచే తరుగక, సృష్టిచే పెరుగక, నిత్య సత్యమైనటువంటి యొక్క ఆనందమైనటువంటి సత్వాన్ని ప్రబోధించేటువంటి భారతీయ సంస్కృతి.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ షాల్ నాట్ వానిష్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్. ద హిస్టరీ కెనాట్ కవర్ ఇట్ ఆల్ టుగెదర్. ది ఎండ్ ఆఫ్ దిస్ క్రియేషన్ విల్ నెవర్ డిమినిష్ ఇట్ ఎయిదర్, నార్ ది క్రియేషన్ వుడ్ హెల్ప్ ఇట్ టు ఇంక్రీజ్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ ఎటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
0: ఇట్టి సంస్కృతిని ఈనాడు విద్యార్థులు మర్చిపోయి అనంతమైనటువంటి చిక్కులకు గురి అయి శాంతికి దూరమై ఆనందానికి అత్యంత దూరమవుతూ వచ్చారు.
1: సచ్ కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ ఫర్గాటన్ బై స్టూడెంట్స్ టోటలీ. And so they are full of problems and agitations, and hence they have lost peace and the state of bliss.
0: Prachina Bharatiyulu vaari yokka anubhootulanu vaari yokka aanandamunu vaari yokka anubhavagulanu 10 mandiki chaatutu anubhavistu aanandistu vacharu.
1: The ancient Bharatiyas had their experiences infinite. They have been publicizing it and experiencing that beautiful state of bliss.
0: Bharatiya sanskruti yokka pavitratanu videshiyulu kudanu satyanni gurtinchi deshanni uddharinche nimittamai kankanam kattu vacharu.
1: The value of the culture of Bharat has been recognized by foreigners as the one that would help for the emancipation of one's own land.
0: America deshasthudainatunti chala prasiddhi ganchinatunti vaadu.
1: American by name is highly reputed one.
0: Okanoka samayam lopala talitendrulu chada beedirikanni anubhavistu vacharu.
1: His parents passed through the period of poverty.
0: Alanti paristhitilo talli paata guddalnu kutti anto into dhanamunu sampadistu vachindi.
1: Mother at that time, stricken by poverty, could earn her livelihood by stitching the old worn clothes.
0: Tandri carpenter pan chesi tanu techukuneetuvanti oka solpa dhanamuni తన కుటుంబంతో పోషిస్తూ వచ్చాడు.
1: ఫాదర్ ఈట్ అవుట్ హిస్ లివింగ్ బై సర్వింగ్ హిస్ కార్పెంటర్ బై ఎర్నింగ్ లిటిల్ మనీ ఎవ్రీడే.
0: ఈ బాలుడైనటువంటి లింకన్ చాలా అవస్థలకు గురి అవుతూ వచ్చాడు.
1: దిస్ బాయ్ లింకన్ హ్యాడ్ మెనీ డిఫికల్టీస్.
0: చదువు నిమిత్తమై 10 మంది శ్రీమంతుల బిడ్డలతో చేరి తన యొక్క విద్యాలయమునకు బయలుదేరుతూ వచ్చాడు.
1: He was attending his school in the company of rich people.
0: Kani tanu dharinchinatvanti okka guddalu chaala paatavi kuttukoni tana talli edo gauravanga tanaku todigichi pampistu undetundi.
1: The dress he wore was stitched one old cloth, the spoiled cloth, specially stitched for him by his mother.
0: ఈ లింకన్ ను చూచి తోటి బాలురు చాలా హాస్యాస్పదం చేస్తూ వచ్చారు.
1: ది అదర్ క్లాస్మేట్స్ ఆఫ్ లింకన్ మేడ్ ఫన్ ఆఫ్ హిమ్.
0: ఈ పూర్ ఫెలో మా వెంటెందుకు రావాలి?
1: హౌ ఇస్ దట్ దిస్ పూర్ ఫెలో ఇస్ ఫాలోయింగ్ దెమ్ టు స్కూల్.
0: అతని గుడ్డలు చూడు, అతని దేహం చూడు, ఎంత డర్టీగా ఉంటుండదే అని ఈ విధంగా కొన్ని వినలేని మాటలను చెప్తూ వచ్చారు.
1: The classmates made fun of him that it's not possible to bear them any longer, telling that what a shame it is, what dirty clothes that he has put on
0: Lincoln,
1: and he's following us.
0: అక్కడ నుంచి తిరిగి ఇంటికి వచ్చాడు.
1: And Lincoln returned home.
0: తల్లి పాత చీరను కుడుతూ ఉంటుండాలి.
1: Mother was stitching old garments.
0: అమ్మా అమ్మా అని ఏడుస్తూ వచ్చి తల్లి ఒడిలో పడ్డాడు.
1: The boy returned shouting mother mother and fell

0: ఏమి నాయన, ఏమి జరిగింది, ఎందుకోసం నీవింత బాధపడుతున్నావు అని చాలా సావధానంగా విచారించింది.
1: Mother inquired, "What happened, my son? What is it? Why is it that you are so sad?"
0: తోటి బాలురు నన్ను అనేక విధములుగా కూడా నన్ను అపహాస్యం చేస్తూ వచ్చారు.
1: The boy said, "My classmates made fun of me on my way to the school."
0: నేను ధనహీనుడనని, దరిద్రుడనని, చాలా హీనమైనటువంటి దుస్తులు ధరిస్తున్నానని, ఇలాంటి పిల్లవాడితో మేము స్నేహం చేయకూడదని, మా వెంట నీవు రాకూడదని నన్ను నిషేధించారు.
1: All my friends look down upon me because I'm very poor, that my dress is also of not good quality. They don't want to have any friendship with me.
0: నాయన, నీవు దీనికంతా బాధపడనక్కర్లేదు.
1: The mother said, "Don't feel sad."
0: మన పరిస్థితి యొక్క ప్రభావాన్ని కూడా మనం గుర్తించి వర్తించాలి.
1: We have to know our position and act accordingly.
0: వారు శ్రీమంతులు కనుక వారి స్థాయికి తగినట్టుగా వారు మాట్లాడారు.
1: As the rich people, they talk like that.
0: మనం దరిద్రులు కనుక మన స్థాయికి తగినట్టుగా మనం నడుచుకోవాలి.
1: As we are poor, we have to conduct ourselves according to our state.
0: మనకు ధన కనక వస్తు ఆహనాదులు లేవు.
1: We don't have comforts and conveniences.
0: మనం శ్రీమంతులము కాము.
1: We are not rich.
0: కనుక దీనికి తగినటువంటి యొక్క బాధ్యతను మనం వహించి ధైర్యంగా దీన్ని సాధిస్తూ రావాలి.
1: We have to understand our position and face the situation with all the courage.
0: అప్పుడు తల్లి ఒడిలో కూర్చోబెట్టుకుని కంటి దారాలు తుడుస్తూ, నాయన, ఈ చిన్న విషయానికై నీవింత కుంగిపోవటం మంచిది కాదు.
1: మదర్ మేడ్ ద బాయ్ సిట్ క్లోజ్ టు హర్, వైపింగ్ అవుట్ ద టియర్స్ హి సెడ్, ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు క్రై.
0: మనకు మిత్రులా శ్రీమంతులు కారు.
1: అవర్ ఫ్రెండ్స్ నీడ్ నాట్ నెసెసరీ.
0: మన బంధువులా శ్రీమంతులు కాదు.
1: అవర్ రిలేషన్స్ ఆర్ నాట్ రిచ్ ఐదర్.
0: మనకు తగినటువంటి వారే మనకు లభించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ గాట్ దోస్ హూమ్ వి డిజర్వ్.
0: దీనికి నీవు బాధపడనక్కర్లేదు.
1: Don't feel sad.
0: మనము ఒక్క దీని యందు మాత్రమే మనం గొప్పవారము.
1: In fact, we are rich in one consideration.
0: మనకు ఆత్మవిశ్వాసమే మన యొక్క శ్రీధనం.
1: In fact, our true wealth is self-confidence.
0: ఈ ఆత్మ ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మనం కలిగినప్పుడే మనకంటే శ్రీమంతుడు మరొకరు లేడు.
1: There cannot be another richer man than us. Then once we have this
0: self-confidence. ఈనాటి ధనము రేపటి దినం మారిపోతుంది.
1: Money you have today, you may not
0: ఈ నాటి సుఖం రేపటి దినం మారిపోతుంది.
1: The happiness that you have today may not last.
0: కానీ ఆత్మవిశ్వాసము, ఆత్మగౌరవము మారినటువంటిది.
1: But the self-respect and self-confidence are changeless.
0: ఈ ఆత్మవిశ్వాసాన్ని దృఢంగా నీవు మనసులో దృఢం చేసుకో.
1: Strengthen this spirit of self-confidence.
0: ఇది నీకు సర్వ సౌభాగ్యములు కూడాను చేకూరుస్తుంది.
1: This will give you all the wealth.
0: ఎవరే మందలము నా ధనము ఆత్మవిశ్వాసమే.
1: Let anyone say what they like.
0: దాని ఎవరు ఖండించడానికి వీలు కాదు.
1: None can contradict.
0: ఎవరు విమర్శించడానికి వీలు కాదు.
1: None can criticize that.
0: ఆత్మవిశ్వాసం అందరికీ ఉండవలసినటువంటిది.
1: Self confidence is essential to everyone.
0: ఆత్మవిశ్వాసమే లేని మానవుడు ఈ జగత్తులో బ్రతకలేడు.
1: No one can survive, live without self confidence.
0: కనుకనే ఈ విశ్వాసం నీవు దృఢంగా పెట్టుకుని నీవు వెళ్ళమని చెప్పని చాలా గట్టిగా బోధించి పంపింది.
1: Mother taught him so well, vehemently telling that with this wealth of self confidence that he can proceed.
0: Na dhanam atmane,
1: the true wealth is
0: na bhagyam atmane,
1: the true wealth is
0: the spirit. Atma gauram kosam nenu bratuktunnanu.
1: With this self confidence and the strength of the self,
0: atma gauram lenipindi samayalo nenu bratiki prayojanam emiti.
1: Without self respect, what for should I live?
0: Kanuka na atma gaurame na yaka pradhanamainatundi aasti.
1: Therefore
0: self chestunnadu.
1: Self respect is my property, that what he declared.
0: ఈ విధంగా అన్ని విధాల హాస్యములు ఆడుతున్నప్పటికీ దానిని లెక్క చేయకుండా ఆత్మవిశ్వాసంతో విద్యాలయమునకు వెళుతూ రావటం జరుగుతూ వచ్చింది.
1: Though everybody made fun of him, yet Lincoln attended school with that spirit of self confidence.
0: కానీ కొంత ఉత్తమ తరగతి వచ్చేటప్పటికీ చదవడానికి గ్రంథములు లేవు.
1: When he was promoted to the next class, there was no problem.
0: Intilo dvipalu devu.
1: In fact, there was no lighting facility at home.
0: Talli nemmadiga pilchi,
1: mother called him.
0: Nayana, 6 gantalke neeku edo chinna chikkinatuvanti rotte tinu.
1: Mother said, better you have your food before 6 o'clock in the evening.
0: Mana intilo chikitiga undapudiki veedilo chaala light ga untundali.
1: Though it is quite dark. home, you have got plenty of light.
0: ఆ వీధి జ్యోతుల లోపల దగ్గర పోయి నీవు చదువుకొని ఉత్తీర్ణుడు కావని చెప్పింది.
1: Better you go to the street lights, read there and get through the exam. తల్లి
0: ఆజ్ఞను శిరసా వహించి వెలింగ్టన్ ఆ వీధి లైట్ దగ్గరికి వెళ్లి చదువుకుంటూ వచ్చాడు.
1: లింకన్ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ ద మదర్ అండ్ స్టడీడ్ అండర్ ద స్ట్రీట్ లైట్స్.
0: ఈ విధంగా చదివి ఉత్తీర్ణుడయ్యాడు.
1: Having studied like that,
0: క్రమక్రమేణా కూడాను ఉన్నతమైనటువంటి ఒక క్లాసు తీసుకున్నాడు.
1: అండ్ హీ పాస్డ్ ఇన్ హై గ్రేడ్స్.
0: అందులో కూడాను ఈ కష్టములు అనుభవిస్తూ ఒక దినం తిని రెండవ దినం తినక నీరు త్రాగి ఈ విధంగా జీవిస్తూ వచ్చాడు.
1: faced all kinds of troubles. He could have food one day and he had to fast the next
0: day. ఒక కప్పు కొనడానికి కూడాను శక్తి లేదు.
1: He didn't have enough of money to buy it.
0: కానీ రాత్రి చదివే సమయంలో నీరు త్రాగటం పండుకోవటం.
1: Well, at night he used to drink water and go to sleep.
0: తల్లి ఈ కష్టమును భరించుకోలేక నాయన విద్యార్థులు చదివినటువంటి చదువు హృదయంలో నించిపోవాలంటే కొంతైనా కొంచెం ఆహారం లోపల ఉండాలి.
1: మదర్ షీ వాస్ లిటరలీ టచ్డ్ బై ది సీన్ అండ్ సెడ్ ఎవ్రీ బాయ్ షుడ్ హావ్ సమ్ ఫుడ్ బిఫోర్ హీ గోస్ టు బెడ్.
0: కనుక మన ఇంటిలో విలువైనటువంటి భోజనాలు లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ హావ్ రిచ్ ఫుడ్ ఎట్ హోమ్
0: అని ఒక దినము ఎవరిదో పాత చీర తీసుకుని పోయి రాత్రింపౌలు కుట్టి కుట్టి కుట్టి కుట్టి ఆ ఇంటి వారికి ఇచ్చి దాంతో కొంచెం ఒక 2 రూపాయలు విలువైనటువంటిగా తీసుకున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ స్పెండ్ ద హోల్ నైట్ స్టిచింగ్ ద ఓల్డ్ క్లాత్ అండ్ బై సెల్లింగ్ ఇట్ షీ కుడ్ హావ్ 2 రూపీస్.
0: తాను పస్తు ఉండి కుమారునికి ఈ విధంగా కూడాను ఆహారాన్ని అందించుకుంటూ అతన్ని ఉత్తీర్ణుని కావిస్తూ వచ్చింది.
1: షీ ఫాస్టెడ్ బట్ యెట్ షీ కుడ్ సప్లై ఫుడ్ టు హర్ సన్ అండ్ హూ పాస్డ్ వెల్ ఇన్ హిస్ టెస్ట్.
0: కడపటికి తాను గొప్ప క్లాసులో పాస్ అయ్యాడు.
1: అండ్ లింకన్ స్టూడ్ ఇన్ డిస్టింక్షన్ ఇన్ హిస్ క్లాస్.
0: ఎక్కడ చూసినప్పటికీ ఈ లింకన్ యొక్క విషయము మాట్లాడుతూ వచ్చేటువంటి వారు.
1: ఎవ్రీ వన్ స్పోక్ వెరీ హై ఆఫ్ హిమ్.
0: వీధి పిల్లవాడు ఇంత సహనము ఇంత ఓపిక ఇంత ధైర్యము ఏ విధంగా వచ్చింది అని ఎవరైనా ప్రశ్న అడిగితే నా ఆత్మవిశ్వాసమే నాకింత విశ్వాసాన్ని పోచింది.
1: ఎవ్రీవన్ వెరీ మచ్ సర్ప్రైజ్ బికాస్ సచ్ ఎ పూర్ బాయ్ హౌ ఇస్ దట్ యూ కుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్
0: నా ఆత్మగౌరవం నన్ను ఇంత స్థాయికి తెచ్చింది.
1: హి సెడ్ ఇట్స్ ఓన్లీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ దట్ గేవ్ హిమ్ ఆల్ ద కరేజ్.
0: నా ఆత్మవిశ్వాసమే నాకు ప్రధానమైనటువంటి ఆస్తి.
1: అండ్ హి సెడ్ మై మెయిన్ ప్రాపర్టీ ఇస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్
0: అని చెప్తూ ఏ ఒక్క చిన్న విషయమైనందు కూడాను అసత్యం ఆడేటువంటి వాడు కాదు.
1: హి నెవర్ అటర్డ్ ఎ లై ఫర్ ఎనీ రీజన్.
0: సత్యమే నా ప్రాణము.
1: హి కన్సిడర్డ్ ట్రూత్ హస్ హిస్
0: వర్డ్. ఈ ప్రత్యక్ష ప్రపంచమునకు సత్యమే దైవము.
1: ఇన్ ఫ్యాక్ట్ ట్రూత్ ఇస్ గాడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: సత్యం మారుటకు వీలు లేదు.
1: ట్రూత్ ఇస్ చేంజ్లెస్.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా సత్యం సత్యంగానే ఉంటుంది నిత్యంగానే ఉంటుంది.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ట్రూత్ రిమైన్స్ ఎస్ ట్రూత్.
0: ఆ సత్యమే నా దైవము ప్రత్యక్ష దైవము.
1: ద ట్రూత్ వెరీ ఇస్ మై గాడ్
0: అని ధైర్యంతో కూడా సాధించు వచ్చాడు.
1: విత్ ఆల్ ద కరేజ్ హీ వాజ్ సక్సెస్ఫుల్.
0: కట్టకడపటికి ఏదో చిన్న క్లర్క్ పని చిక్కింది.
1: అట్ ద ఎండ్ ఆఫ్ హిస్ స్టడీస్ హీ కుడ్ సర్వ్ ఎస్ ఎ క్లర్క్ ఇన్ సమ్ ఆఫీస్.
0: ఈ క్లర్క్ పని కూడాను చాలా డిసిప్లిన్ గా తనకు యజమానికి తృప్తికరంగా సాధిస్తూ వచ్చాడు.
1: యాజ్ క్లర్క్ హీ డిడ్ హిస్ డ్యూటీ సిన్సియర్లీ డ్యూటిఫుల్లీ.
0: ఆ యొక్క ఉత్తమ గుణములకు మెచ్చి ఆ యొక్క యజమానుడు అతనికి మరింత ప్రమోషన్ ఇస్తూ వచ్చాడు.
1: హ్యాంగ్ బీన్ ప్లీజ్డ్ విత్ హిస్ సర్వీసెస్ హీ వాజ్ ప్రమోటెడ్.
0: దీంతో తల్లిదండ్రులకు కొంచెం భోజనం పెట్టించి తాను కొంచెం భోజనం చేసుకుంటూ ఏ విధమైనటువంటి కొరత లేకుండా జీవిస్తూ వచ్చాడు.
1: విత్ దిస్ హీ కుడ్ ఈవెన్ సప్లై ఫుడ్ హిస్ పేరెంట్స్ అండ్ సిన్స్ దెన్ దేర్ వాజ్ నో షార్టేజ్ యాక్చువల్లీ స్పీకింగ్.
0: తల్లితో చెప్పాడు, తల్లి నీ అమృతమయమైనటువంటి యొక్క వాక్కు ఆ ఉపదేశమే నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తెచ్చింది.
1: And he told his mother, "Mother, it is only your immortal nectarine message that has stood in my way."
0: ఎంతటి గొప్ప ఉపదేశం చేస్తుంటారనేటువంటిది మీకందరికీ తెలుసు.
1: You all know the kind of teaching of a mother.
0: తాను పస్తుగా ఉండినప్పటికీ తాను కష్టములు అనుభవిస్తూ ఉండినప్పటికీ ఆ కష్టములు కుమారులకు చెప్పక తాను మృంగి కుమారులను ఉత్తీర్ణులు గావించాలని ఉన్నతమైనటువంటి ఆదర్శాన్ని అందించేటువంటి వారు.
1: Though mother fast, the parents pass through many difficulties. They don't reveal them to their children and yet bring them well.
0: ఈ క్రమక్రమేణ ఈ లింకన్ యొక్క విషయము అందరికీ తెలిసిపోయింది.
1: The Lincoln's fame has spread far and wide.
0: ఎక్కడ చూసినా గానీ అబ్బో లింకన్ చాలా సత్యవంతుడు.
1: Everyone could know that he is న్యాయవంతుడు, is one of justice.
0: అతని యొక్క సత్యము అతని యొక్క న్యాయము ఎవరికి లేదు.
1: None has these two, the truth
0: and justice. చిన్న పిల్లల మొదలుకొని పెద్దవారి వరకు కూడాను ఇదే మాటలు చెప్పుకుంటూ వచ్చారు.
1: All have come to know the name and the greatness of Lincoln, young and old.
0: తన పాత క్లాసు స్నేహితులంతా వచ్చి లింకన్,
1: all his old classmates came and said, Lincoln,
0: వచ్చే నెలలోపలే ఎలక్షన్స్ వస్తున్నాయి.
1: Next month we have elections.
0: కానీ ఇలాంటి వారు ఇప్పుడు మన దేశానికి కావాలి.
1: This country needs a person like you.
0: సత్యమును పలికేటువంటి ఒక నాయకుడికి చిక్కాలి.
1: We want a leader of truth.
0: ఈనాడు రాజకీయం లోపల ఈ సత్యం అనేది అత్యంత దూరం అయిపోయింది.
1: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ట్రూత్ టుడే.
0: న్యాయం అనేటువంటిది శూన్యం అయిపోయింది.
1: దేర్ ఇస్ నో జస్టిస్ అట్ ఆల్.
0: కనుక నీబోటి వారు ఈ రాజ్యానికి ఈనాడు అవసరము అన్నారు.
1: దిస్ కంట్రీ నీడ్స్ పీపుల్ లైక్ యూ, దే సెడ్.
0: కానీ మీద వచ్చి అందరూ ఎక్కువ ప్రోత్సాహపరుస్తూ వచ్చారు.
1: ఎవ్రీవన్ ప్రెషరైజ్డ్ హిమ్ అండ్ ఎంకరేజ్డ్ హిమ్ టు కంటెస్ట్.
0: ఆయన చెప్పారు, నా స్థితిగతులు నేను చూసుకోవాలి.
1: He said, I have to think of my position.
0: నా తల్లి చెప్పినటువంటిది నా యొక్క పరిస్థితిని పురస్కరించుకొని నేను ముందుకు నడచాలి.
1: My mother told me to behave as per my situation.
0: నా శక్తి చాలా చిన్నది.
1: Well, I can't afford.
0: నేను ఆశించడం పెద్దది.
1: What I want is something bigger.
0: ఇది నాకు తగినటువంటిది కాదు.
1: This is not good for me.
0: నా మనసే నాకు ఇష్టం లేనప్పుడు నేను ఏ విధంగా దీంట్లో ప్రవేశించాలి?
1: When I don't like it either, how is it I can?
0: న్యాయరీతిగా అందరికి వారికి నచ్చ చెప్తూ వచ్చాడు.
1: He was trying to convince them.
0: కానీ ఎవరు వినలేదు.
1: Nobody paid heed to his
0: words. కడపటికి పెద్ద పెద్ద వారు కూడా ఇందులో ప్రవేశిస్తూ వచ్చారు.
1: Elders also pressurized him.
0: వచ్చి అతనికి ప్రోత్సాహపరుస్తూ వచ్చారు.
1: They all have encouraged.
0: నాయన, మేమందరూ హెల్ప్ చేస్తాం.
1: All came and said, we'll help.
0: నీబోటి బాలుడు, నీబోటి సత్యవాక్ పరిపాలకుడు ఈనాడు సమాజమునకు నాయకుడు కావాలి.
1: They all came and said unanimously that a country needs a man of your type, the one of truth.
0: ఈ విధంగా జరిగినప్పుడు ఎలక్షన్ లో గొప్ప విజయాన్ని పొందాడు.
1: అండ్ హీ వన్ ట్రయంఫెంట్లీ ఇన్ ది ఎలక్షన్స్.
0: ఆ ఎలక్షన్ లోపల విజయాన్ని సాధించాడని తల్లి వినింది.
1: దిస్ న్యూస్ కేమ్ టు హిజ్ మదర్.
0: ఆమె భరించలేని ఆనందంతో
1: షీ కుడ్ నాట్ కంట్రోల్ హర్ ఎక్స్టసీ.
0: కుమారుడిని పోయి కరుచుకుంది.
1: షీ హగ్డ్ హర్ సన్.
0: నాయన, నేను బ్రతికి ఇంక ప్రయోజనం లేదు. నీవు గొప్ప స్థితిని పొందావు. నా పేరును నీవు నిలబెట్టావు. నీవు ఈ సత్యానికి అర్పితమైపోయినావు.
1: Son, you won in the election. You have occupied exalted position and you are the one of truth. Well, I don't need to live any longer.
0: నీవు నిజముగా నా యొక్క మాటపై నమ్మి నీవు ఇంత సత్యాన్ని సాధిస్తూ వచ్చావు.
1: You had full faith in my word and you could win.
0: నీ ఆత్మవిశ్వాసమే నిన్ను ఇంత విజయానికి కారణం చేపిస్తుంది.
1: It is only your self confidence that brought you the victory.
0: ఆత్మవిశ్వాసం ఏ నాటికి నీవు వదలవద్దు.
1: Never give up this self confidence.
0: అదే పోతేనే ఆ ఆత్మవిశ్వాసమే పోతే నీ ప్రాణం పోయినట్టు.
1: కన్సిడర్ దట్ లైఫ్ ఈజ్ గాన్.
0: ఈనాడు ఇంతటి పరిస్థితి వచ్చింది ఆత్మవిశ్వాసము ఆత్మగౌరవమే.
1: So what I want you to observe are these two, self-confidence and self-respect. She gave him all the courage.
0: తాను ఏదో పెద్దలందరూ వచ్చారని మాట్లాడుతుంటే ఇడిచిపెట్టిపోయింది.
1: As she was just watching many elders coming close.
0: ఈ ప్రెసిడెంట్ అయ్యేటప్పటికీ గ్రామం అంతా ఆశ్చర్యపడిపోయింది.
1: All were surprised when coming to know this.
0: ఏదో బీద బాలుడు,
1: such a poor boy.
0: ఏ దిక్కు లేనటువంటి వాడు.
1: He has none to look after.
0: ఇలాంటి వాడు ఇతను ప్రెసిడెంట్ ఏ విధంగా కావటం.
1: How would he become president?
0: అని అనుకునేటప్పటికే తల్లి చాలా ఆనందించింది.
1: The mother was extremely happy.
0: నాయన, నీవు భగవంతునికి అర్పితమైపోయినావు.
1: Son, you have dedicated your life to God.
0: భగవంతుడే నిన్ను ఈ స్థితికి తెప్పించాడు.
1: It's God brought you up to this state.
0: ఇది భగవంతుని యొక్క అనుగ్రహమే.
1: దిస్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
0: సత్యం యొక్క ప్రభావమే.
1: దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ట్రూత్.
0: ఆత్మవిశ్వాసం యొక్క బలమే.
1: దిస్ ఇస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: నీ స్థితికి తెచ్చిందని చెప్పని ప్రార్థించమని చెప్పి.
1: అండ్ షీ వాంటెడ్ హిమ్ టు ప్రే ఇన్ ఫుల్ రియలైజేషన్ ఆఫ్ దిస్.
0: రిక్షా లోపల ఆఫీసుకు పోయి ఛార్జీ తీసుకున్నాడు.
1: అండ్ హీ ట్రావెల్డ్ ఇన్ రిక్షా అండ్ టుక్ ఛార్జ్.
0: కారు కూడా లేదు.
1: హీ డిడ్ంట్ హావ్ కార్.
0: కాదు, మన స్థితికి ఇదే సరే.
1: This is one what I
0: తల్లి ఆ విధంగా బోధిస్తూ వచ్చింది.
1: That was the teaching of his mother.
0: కానీ కొన్ని దినముల లోపలే తండ్రి కుమారుని చదువు నిమిత్తమై రాత్రింపగలు శ్రమపడి వడ్రంగ పని చేస్తూ కొంత అనారోగ్యం చెడి అతను బలహీనుడైపోయాడు.
1: బికాస్ ఆఫ్ స్ట్రెంజస్ హార్డ్ వర్క్ దట్ హెస్ పుట్ ఇన్ సర్వింగ్ ఎస్ ఎ కార్పెంటర్ హీ కుడ్ నాట్ సఫర్ ఎనీ లాంగర్ ద ఫాదర్
0: తల్లి కూడాను కుమారుని యొక్క పోషణ నిమిత్తమై తాను తిని తినక పిల్లవానికి పెట్టి పోషించి తాను కూడాను బలహీనమైపోయి కొన్ని దినాల లోపల తల్లి మరణించింది.
1: మదర్ ఆల్సో వర్క్ వెరీ హార్డ్ షీ వెంట్ త్రూ ఆల్ ఆర్డ్యూస్ టాస్క్
0: కానీ ఇంట్లో ఎవరు సహాయం
1: లేదు. షీ డైడ్ నోబడీ హెల్ప్డ్ హిమ్
0: ఆయన చేయడానికి వీలు లేకుండా థామస్ రెండవ వివాహం చేసుకున్నాడు.
1: అండ్ నథింగ్ కుడ్ బి డన్ హీ గాట్ రీమ్యారీడ్
0: ఆ వచ్చినటువంటి ఒక స్త్రీ కూడాను చాలా గుణవంతురాలు.
1: అండ్ ద లేడీ ఈజ్ ఎ వర్చ్యూస్ వన్
0: లింకన్ను చాలా ప్రేమతో చూస్తూ వచ్చింది.
1: అండ్ షీ లుక్డ్ ఆఫ్టర్ లింకన్ విత్ ఆల్ లవ్
0: నీ పేరు ప్రతిష్టలు నీ పెళ్లికి నా పెళ్లికి పూర్వమే నేను విన్నాను.
1: Son, I could hear your name and fame even before I got married. Your self-confidence brought you up to this
0: stage.
1: You have all the self-respect. What more is to be solicited? She too praised her son. The stepmother served him food.
0: వాడు చక్కని రీతిగా అభివృద్ధికి తెచ్చింది.
1: అండ్ షీ ఆల్సో టేక్ గుడ్ కేర్ ఆఫ్ హిమ్
0: మరి కొంతకాలమునకు
1: ఆఫ్టర్ సమ్ టైమ్
0: తండ్రి మరణించాడు.
1: ద ఫాదర్ డైడ్
0: అప్పుడు బోధించాడు నాయన కన్న తల్లి కన్న కుమార్ తండ్రి ఇరువురు కూడాను నిన్ను వదిలిపోయారు.
1: యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్
0: నేను స్టెప్ మదర్ నేను కన్నదానని కాదు సాకిన దానని కాను నా యొక్క పోషణ నీకు చాలుతుందో లేదో అని చాలా బాధపడింది ఈ స్టెప్ మదర్.
1: ద స్టెప్ మదర్ ఫెల్ సో సాడ్ టాకింగ్ టు హర్ సన్ లుక్ హియర్ ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఐ వుడ్ బి ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ యూ వెల్ ఆర్ నాట్
0: కానీ లింకన్ చాలా ఆనందించి ఇలాంటి తల్లి నాకు చిక్కుతుందని నేను అనుకోలేదు.
1: లింకన్ సెడ్ ఐ నెవర్ థాట్ దట్
0: ఈ కాలం లోపల మారుతల్లు ఇంతటి ప్రేమను చూపుతారని నేను భావించలేదు.
1: ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ స్టెప్ మదర్ వుడ్ షవర్ హర్ లవ్
0: కనుక తల్లి నీకు ఒక నమస్కారం అని చెప్పి
1: అండ్ హీ పేడ్ ఆల్ హిస్ రెస్పెక్ట్స్ టు హిస్ మదర్
0: అన్ని విధాల ఆమెను కొంతవరకును సుఖశాంతులు పొందించే కోసమని ప్రయత్నం చేస్తూ వచ్చాడు.
1: అండ్ హీ డిడ్ ఎవ్రీథింగ్ టు మేక్ హర్ హ్యాపీ అండ్ పీస్ఫుల్
0: దీనికి తగినటువంటి లింకన్
1: ద లింకన్
0: అతనికి ఒక పాత స్నేహితుడు ఒకడు ఉన్నాడు.
1: ఇస్ అన్ ఓల్డ్ ఫ్రెండ్
0: అతను ఒకనాడు ఈ లింకన్ ఇలాంటి పదవికి వచ్చాడని అతను చూడటానికి వచ్చాడు.
1: He visited him having come to know that Lincoln occupied high post.
0: Lincoln athani kudunu cheptu vachadu.
1: And Lincoln told him,
0: "Nayana, manaku ee prapanchamto undinatvanti danakanaka vastu aanadulu kaadu manalu uddarincheetvantadi."
1: He told his friend, "Neither wealth nor position would come to your rescue. No.
0: Manaku satyame manalu rakshistundi.
1: It's only truth that would protect you.
0: Ee aatmavishwasame manu poshistundi.
1: The self confidence will help your sustenance.
0: ఆత్మపైన మనం విశ్వాసం పెట్టుకోవాలి.
1: Repose confidence in
0: you. ఆత్మవిశ్వాసంతో నీ పని నీవు చేయి అన్నాడు.
1: With self confidence do your duty.
0: కట్టకడపడికి వాడు ఏం పని చేస్తున్నాడు స్నేహితుడు?
1: What was the job that his friend was doing?
0: బూట్సులకు పాలిష్ వేయటమే.
1: He was just polishing the shoe.
0: ఈ పాలిష్ వేసేటువంటిది కాకుండా చిన్న చిన్న పేపర్లు తీసుకుని బజార్లో అమ్మటం.
1: He was also selling the newspapers, daily papers.
0: Inka kaalam chekkinappudu hotels lo poi cups anta kadagatam.
1: He was also serving as a caterer, cleaning the cups there, the hotel.
0: Inka avi kuda nu pani cheyalenappudu evarikaina pillalaku oka covers paina address rasichedi.
1: When time was available, he used to help other children in writing the addresses on the envelopes.
0: ఈ అడ్రస్ రాసినందుకు ఆ పిల్లలు ఏదో కొన్ని కాసు రెండు కాసులు ఇచ్చిపోయేవారు.
1: ద చిల్డ్రన్ ఆల్సో యూస్ టు పే హిమ్ ఫర్ ద సర్వీస్.
0: ఇతని హ్యాండ్ రైటింగ్ చాలా బాగుండేటువంటిది.
1: హిస్ హ్యాండ్ రైటింగ్ వాస్ పర్ఫెక్ట్ లెజిబుల్.
0: ఈ విధంగా అడ్రస్ రాసి ఇచ్చేటప్పుడు
1: వైల్ హి వాస్ రైటింగ్ అడ్రస్సెస్ ఆన్
0: ఈ లింకన్ చెప్పినటువంటి యొక్క ఆత్మవిశ్వాసాన్ని దృఢంగా పెట్టుకుని
1: విత్ ఆల్ దిస్ స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్
0: ఆ కవర్ను వారికి తిరిగి అడ్రస్ తో వెనక్కి ఇచ్చేటప్పుడు God bless you అని చెప్పేవాడు.
1: When he was passing on the envelope back to them, he used to say, God bless you.
0: ఇలాంటి ఆత్మవిశ్వాసము ఆనాటి పిల్లలకు ఎంత గొప్పగా ఉండేటువంటి.
1: That was the magnitude of self-confidence.
0: God bless you. God bless you.
1: And he always said, God bless you.
0: ఆ పిల్లలు కూడాను God bless you. God bless you అని చెప్పేటువంటి.
1: The children also responded likewise, telling God bless you.
0: ఎవరెవరి హృదయము ఏ విధంగా ఉంటాదో చెప్పలేము.
1: We cannot say the nature of the heart or the temperament.
0: ఆ చిన్న పిల్లలైనటువంటి అమాయకులైనటువంటి పిల్లలు
1: the innocent children.
0: హృదయపూర్వకమైనటువంటి ఆనందంతో గ్లాస్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అనేటప్పటికీ ఇది ఎంతో గొప్పగా అతనికి పరిణామం పొందిపోయింది.
1: హోల్ హార్టెడ్లీ దే సెడ్ గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.
0: ఎలాంటి హృదయం చాలా పవిత్రంగా వస్తుంది.
1: దేర్ హార్ట్స్ ఆర్ సేక్రెడ్.
0: ఊరికి ఆర్టిఫిషియల్ గా గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అని చెప్పడం వేరు.
1: ఇట్స్ నాట్ ఎన్ ఆర్టిఫిషియల్ అటరెన్స్. గాడ్ బ్లెస్
0: ఆ చిన్న బిడ్డలు హృదయపూర్వకంగా చెప్తూ వచ్చారు.
1: చిల్డ్రన్ సెట్ సో హోల్ హార్టెడ్లీ.
0: ఆ యొక్క గాడ్ బ్లెస్ యూ అనేటువంటి ఒక దీంతో అతను క్రమక్రమేణా అభివృద్ది అయిపోతూ వచ్చాడు.
1: విత్ దీస్ బ్లెస్సింగ్స్ గాడ్ బ్లెస్ యూ హీ కేమ్ అప్ ఇన్ లైఫ్.
0: ఈ లింకన్ చరిత్ర మరణించిన తర్వాత,
1: ఆఫ్టర్ ద డిమైజ్ ఆఫ్ లింకన్,
0: సేమ్ అతని స్నేహితుడు, అతని మంచి ప్రబోధనలు విన్నటువంటి వాడు,
1: ద వన్ హూ హర్డ్ ఆల్ హిస్ గుడ్ టీచింగ్,
0: అతని సుబోధనలంతా హృదయం నందు పెట్టుకుని ఆచరణలో పెట్టేటువంటి వాడు,
1: ద వన్ హూ ప్రాక్టీస్డ్ ఆల్ హిస్ టీచింగ్స్,
0: ఆయన ప్రెసిడెంట్ గా మారిపోయాడు.
1: అండ్ హీ బికేమ్ ప్రెసిడెంట్ లేటర్.
0: చూచారా బిడ్డలు,
1: See this what had happened.
0: అలాంటి చిన్న వయసు లోపల,
1: at that tender age,
0: అలాంటి ఆత్మవిశ్వాసం కలిగి,
1: with that self confidence,
0: దైవ భక్తి చేత,
1: with the devotion,
0: సత్యాన్ని ఆధారం చేసుకుని,
1: basing on the truth,
0: కాలాన్ని గడుపుతూ వచ్చినటువంటి యొక్క ఆనాటి బ్రిటిష్ పీపుల్ ఎంతటి గతి పొందారు చూడండి.
1: The people who spent lifetime like that, to what position they
0: ఇది ఏ దేశమని కానీ ఏ కాలమని కానీ వ్యత్యాసం చూసుకోనక్కర్లేదు.
1: You don't need to go by the time or the country.
0: కాలం వేరు కావచ్చు, దేశం వేరు కావచ్చు,
1: కంట్రీస్
0: పరిస్థితుల ప్రభావం వేరు కావచ్చును,
1: మేబీ ది,
0: కానీ హృదయ ప్రభావం అందరిది ఒక్కటే.
1: బీ దట్ ది కంట్రీ ఆర్ ది టైమ్ ఆర్ ది సర్కమ్స్టాన్సెస్,
0: ఆత్మవిశ్వాసమే ప్రతి ఒక్కరి మానవుని యొక్క ప్రాణము.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ది వెరీ బ్రెత్ ఆఫ్ లైఫ్.
0: అలాంటి విశ్వాసం చేత,
1: విత్ దట్ కాన్ఫిడెన్స్,
0: ఆ బ్రిటిష్ ప్రజలు గొప్ప పదవిని పొందుతూ వచ్చారు.
1: అండ్ ద పీపుల్ హావ్ కమ్ అప్ వెరీ వెల్ ఇన్ లైఫ్.
0: క్రమక్రమేణా ఈ యొక్క బ్రిటిష్ దేశం లోపల ఆత్మవిశ్వాసం అనేటువంటిది ప్రబలుతూ వచ్చింది.
1: దిస్ కాన్ఫిడెన్స్ ఇట్ వెంట్ ఆన్ ఇంక్రీజింగ్ అమంగ్ ద సిటిజన్స్.
0: పూర్వం దైవ విశ్వాసం అనేటువంటిది కనిపించేటువంటిది కాదు.
1: ఎర్లియర్ దేర్ వాజ్ నో ఫెయిత్ ఇన్ గాడ్.
0: క్రమక్రమేణా ఈ లింకన్ వచ్చిన తర్వాత అందరికీ ఆత్మవిశ్వాసం కలిగింది.
1: లేటర్ సీయింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ లింకన్ దే డెవలప్డ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఈ విధమైన ఆదర్శపు ఒక్కడుంటే కూడా చాలు.
1: సచ్ ఎన్ ఐడియల్ మ్యాన్, ఎనఫ్ ఇఫ్ ఐ హావ్ వన్.
0: ప్రదోషే దీపక చంద్ర ప్రభాతో దీపక రవి, పగలు ప్రకాశాన్ని అందించేటువంటి వాడు సూర్యుడు.
1: ఇట్స్ ద సన్ హూ షెడ్స్ లైట్ డ్యూరింగ్ ద డే టైమ్.
0: రాత్రి దేశమునకు ప్రకాశం అందించేటువంటి వాడు చంద్రుడు.
1: ఇన్ ద నైట్ టైమ్ ఇట్స్ ద మూన్ హూ గివ్స్ అస్ ద లైట్.
0: త్రిలోకే దీపక ధర్మ అన్నాడు.
1: ఫర్ ఆల్ ద త్రీ వర్డ్స్ ద వన్ ఆఫ్ రైట్స్
0: లోకములకు కూడాను ప్రకాశాన్ని అందించేటువంటి ధర్మము.
1: ఇట్ ఈస్ ధర్మ దట్ గివ్స్ లైట్ బ్రిలియన్స్ ఇన్ ఆల్ ద త్రీ వర్డ్స్.
0: ఆ తర్వాత సుపుత్ర,
1: దెన్ గుడ్ సన్.
0: ఈ సుపుత్రుడే మన ఇంటి తలమును నిలబెడుతుంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎ గుడ్ సన్ ఈస్ ద వెరీ లైట్ ఆఫ్ ది ఎంటైర్ ఫ్యామిలీ.
0: ఆ గౌరవాన్ని పెట్టేటువంటి వాడు సుపుత్రుడే.
1: అండ్ ఈస్ ఎ గుడ్ సన్ హూ విల్ అప్హోల్డ్ ద గుడ్ నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ.
0: మీరందరూ కూడా సుపుత్రులు కావాలి.
1: You should all be good children, good sons.
0: సుపుత్రులైపోయి భారతదేశం యొక్క పరిస్థితిని తారుమారు చేసి మంచి మార్గంగా తిప్పాలి.
1: You should change the present position and see that it's going to be ideal.
0: మొదలు మీ హృదయాన్ని మొట్టమొదట మార్చుకోండి.
1: First transform your heart.
0: అప్పుడే అందరూ కూడాను ట్రాన్స్ఫర్ కావడానికి అవకాశం ఉంటుంది.
1: That would transform everybody around.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మనల్ని అందరూ గౌరవించాలని మనం కోరక పూర్వమే మొట్టమొదటి మనమే ఇతరులందరినీ గౌరవించాలి.
1: బిఫోర్ యూ డిజైర్ టు బి రెస్పెక్టెడ్ ఫస్ట్ యూ రెస్పెక్ట్ అదర్స్.
0: మనం ఇతరులందరినీ గౌరవిస్తూ వస్తే ఇతరులు తప్పక మనల్ని గౌరవిస్తారు.
1: ఇఫ్ యూ రెస్పెక్ట్ ఎవ్రీబడీ యూ విల్ బి రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
0: కనుక ఇతరులకు మనం గౌరవాన్ని అందించేటువంటి యొక్క గొప్ప గుణాన్ని మనము నాటుకోవాలి.
1: సో కల్టివేట్ దిస్ సీక్రెట్ హ్యాబిట్ ఆఫ్ రెస్పెక్టింగ్ ఎవ్రీబడీ.
0: కనుక మన జీవితంలో మనం అందరినీ గౌరవించాలి.
1: సో ఇన్ లైఫ్ వీ షుడ్ రెస్పెక్ట్. మీరు
0: పెద్ద చిన్న అనేటువంటి భేదభావం ఏమాత్రం పెట్టుకోనక్కర్లేదు.
1: వీ షుడ్ నాట్ హావ్ ఎనీ డిఫరెన్సెస్ ఆఫ్ క్యారెక్టర్.
0: మన మతం యొక్క భేదమును పూర్తి త్యజించాలి.
1: వీ షుడ్ గివ్ అప్ ఆల్ కమ్యూనల్ కన్సిడరేషన్.
0: మానవులందరూ కూడా ఒకే ఆత్మసత్వంతో కూడినటువంటి వారే.
1: ఇన్ ఫ్యాక్ట్ ది సేమ్ స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్.
0: నీ యందు ఉన్నటువంటి ఆత్మ నాయందు, నాయందు ఉన్నటువంటి ఆత్మ అని యందు, అందరి యందు ఉన్నటువంటి ఆత్మ ఒకటే.
1: ద సేమ్ సెల్ఫ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ యూ అండ్ ఇన్ మీ అండ్ ఎవ్రీవన్.
0: అని అందరి యందు ఉన్న ఆత్మతత్వం ఒకటే అని సత్యాన్ని ప్రబోధించినటువంటిది భారతీయ సంస్కృతి.
1: ఇట్ ఇస్ ద కల్చర్ ఆఫ్ భారత్ దట్ ప్రొపగేటెడ్ దిస్ ప్రిన్సిపల్ దట్ ఈస్ ద వన్ దట్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ.
0: కనుక ఇలాంటి కల్చర్ ను ఈనాడు మనం మర్చిపోవటం చేతనే,
1: యాజ్ వి హావ్ ఫర్గాటన్ దిస్ కల్చర్,
0: కన్న తల్లిదండ్రులు కూడా నువ్వు ప్రేమకు దూరం అయిపోతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు హావ్ డిస్టెన్స్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ అవర్ ఓన్ పేరెంట్స్.
0: అసలు మన సంస్కృతి అంటే ఏమిటి?
1: వాట్స్ అవర్ కల్చర్?
0: సంస్కరింపబడినటువంటిదే సంస్కృతి.
1: దట్ విచ్ ఇస్ రిఫైన్డ్ ఇస్ కల్చర్.
0: అనగా పవిత్రముగా ఆవించబడినటువంటిదే సంస్కృతి.
1: దట్ విచ్ ఇస్ మేడ్ సేక్రెడ్ ఇస్ కల్చర్.
0: ఒక ఒడ్డు పండుతాయి మనకు.
1: అండ్ హియర్ వీ హావ్ ప్యాడీ.
0: పండిన ఒడ్డును తక్షణమే మనం భుజించడానికి ప్రయత్నించడం చాలా తప్పు.
1: వీ డోంట్ పార్టేక్ ప్యాడీ యాజ్
0: ఈ ఒడ్డును దంచి
1: అండ్ ఇట్ హస్ టు బి థ్రష్డ్.
0: ఒడ్డును వేరు చేసి బియ్యాన్ని ఉడికించి
1: అండ్ రైస్
0: ఉడికినటువంటి భోజనాన్ని మనం భుజించాలి.
1: సో ఇట్ హస్ టు బి థ్రష్డ్, హస్క్ హస్ గాట్ టు బి రిమూవ్డ్.
0: భుజించడానికి అర్హతైనటువంటి ఒక బియ్యము మన సంస్కారం చేతనే జరిగింది.
1: అండ్ దిస్ ఇస్ ఆల్ డ్యూ టు రిఫైన్మెంట్ అండ్ పాలిషింగ్.
0: ఇందులో ఉన్నటువంటి ఒక మాలిన్యాన్ని దూరం చేశాము.
1: ఆల్ ద హస్క్ ఇస్ రిమూవ్డ్.
0: దీనికి చేరుకున్నటువంటి ఒక దుర్గుణాన్ని దూరం చేశాము.
1: ఆల్ ద అన్వాంటెడ్ స్టఫ్ ఇస్ ఎలిమినేటెడ్.
0: అది పవిత్రమైనటువంటి ఒక స్వరూపాన్ని పొందింది.
1: అండ్ ఇట్ హస్ అస్యూమ్డ్ ఎ సీక్రెట్ గుడ్ ఫామ్.
0: భుజించి జీర్ణించుకుని పుష్టిని సంతృష్టిని పొందుతూ వచ్చాము.
1: దెన్ ఓన్లీ దాట్ వీ ఈట్ అండ్ డిరైవ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫుడ్.
0: కనుకనే సంస్కృతి అనే ఈ విధమైనటువంటి మనలో ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేయటం.
1: సో రిఫైన్మెంట్ అండ్ కల్చర్ యాక్చువల్లీ మెంట్ రిమూవింగ్ ద డర్ట్ and the sanctity
0: parishuddhani cheyatamu.
1: It will be purified.
0: Manam deenini aanandanga aaraginchatamu.
1: Then we partake it happily.
0: Aaraginchinatundi maname aarogyanni pondutamu.
1: The food that's partaken will give you strength.
0: Aarogyamainatundi okka deham nande aarogyamaina manasu kuda untadi.
1: A healthy body will have healthy mind.
0: Chaala mandi manasu veru ఆరో దేహం వేరు అని ప్రత్యేకంగా భావిస్తూ ఉన్నారు.
1: సౌండ్ మైండ్ అండ్ సౌండ్ బాడీ మెనీ కన్సిడర్ దెమ్ సెపరేట్.
0: కాదు కాదు కాదు.
1: నో, దే ఆర్ నాట్ డిఫరెంట్.
0: ఆనందం అనేటువంటిది హృదయం నుంచి వచ్చేటువంటిది.
1: ది బ్లిస్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: మన మనసు దేహాన్ని ధరించినటువంటిది.
1: అండ్ ద మైండ్ హ్యాస్ టేకెన్ అప్ దిస్ వెస్చర్ ఆఫ్ ద బాడీ.
0: మనసే లేకపోతే దేహము ధరించి ప్రయోజనం ఏమిటి?
1: Without this mind, what for is the body?
0: కనుకనే ప్రాచీన సంస్కృతి మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయము అన్నారు.
1: Therefore, ancient culture clearly declared that the mind that is responsible for the bondage and liberation as well.
0: మనిషిని ధరించినటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క వస్త్రము.
1: And it's the mind that's most important one possessed by every living creature.
0: పవిత్రమైన భావాలను పెంచుకోవాలి.
1: The mind should entertain sacred thoughts.
0: కనుక ప్రతి మానవుడికి దేహము మనస్సు ఈ రెండు కూడా ఒకదారి కోటి సన్నిధి సంబంధ బాంధవ్యమై ఉంటుండాలి.
1: సో ఫర్ ఎవ్రీబాడీ ద మైండ్ అండ్ ద బాడీ ఆర్
0: ఇంటర్లింక్డ్. మనసు ధరించినటువంటిది బాడీ, బాడీని ఆధారం చేసుకున్నటువంటిది మనస్సు.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ అండ్ ద బాడీ దట్ సర్వ్స్ యాజ్ ద వెస్చర్.
0: మనసు దేహము రెండింటిని కూడాను ఉత్తమమైనటువంటి మార్గంలో పెంచుకుంటూ రావాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ సీ దట్ ద బాడీ అండ్ ద మైండ్ ఆర్ వెల్ మెయింటైన్డ్.
0: గొప్ప గొప్ప చదువులన్నీ చదివారు.
1: వీ రిసీవ్ వెరీ హై ఎడ్యుకేషన్.
0: పెద్ద పెద్ద డిగ్రీస్ అంతా తీసుకుంటున్నారు.
1: వెరీ హై డిగ్రీస్.
0: కానీ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫర్?
0: ఈ డిగ్రీస్ మనకి ఏమాత్రం ఆనందాన్ని అందించట్లేదు.
1: డిగ్రీస్ విల్ నెవర్ కన్ఫర్ బ్లిస్.
0: ఫుడ్
1: ద ఫుడ్
0: మనకు ఆహారాన్ని అందిస్తుంది కానీ
1: ద ఫుడ్ సప్లై టు యూ
0: ఆనందాన్ని అందించడం లేదు.
1: విల్ గివ్ ద స్ట్రెంగ్త్ బట్ నాట్ ద బ్లెస్.
0: ధనము
1: ద మనీ
0: మనకు అనుకూలాలను పంచుతుందే కానీ
1: ప్రొవైడ్స్ కన్వీనియన్స్
0: ఆనందాన్ని పంచడం లేదు.
1: అండ్ నాట్ ద బ్లెస్ డెఫినెట్లీ.
0: కనుక మనకు ముఖ్యమైనటువంటిది
1: మోస్ట్ ఇంపార్టెంట్
0: దేహము మనసు.
1: What most important two are here?
0: దేహాన్ని ఏ రీతిగా మనం పోషించుకోవాలి?
1: How to maintain the body?
0: మనసును ఏ రీతిగా మనం పరిశుద్ధం చేసుకోవాలి?
1: How to purify the mind?
0: ఈ రెండింటి విషయాల్లోన విద్యార్థులు నాడు చక్కగా గుర్తించాలి.
1: Students will have to clearly understand these two aspects.
0: మనసును పరిశుద్ధం చేసుకోవటం.
1: We have to purify the mind.
0: దేహాన్ని తగినటువంటి రీతిగా పోషించుకోవటం.
1: And see that the body is healthy.
0: ఈ రెండు బాగా ఉండినప్పుడు
1: మీరు
0: పరిపూర్ణ మనుషుడిగా మారిపోతాడు.
1: You become a total man.
0: దేహం ఆరోగ్యంగా ఉండి
1: ద బాడీ ఇస్ హెల్తీ
0: మనసు సరిలేకపోతే
1: వెన్ ద మైండ్ ఇస్ నాట్ ప్రాపర్
0: హాఫ్ మ్యాన్.
1: యు ఆర్ ఓన్లీ హాఫ్ మ్యాన్.
0: ఈ రెండింటి యొక్క చేరిక చేతనే ఫుల్ మ్యాన్ గా తయారు కావాలి.
1: విత్ దీస్ టూ బాడీ అండ్ ద మైండ్.
0: ఈనాడు మనం చదివే చదువులంతా కూడాను మనిషిని మనిషిగా తీర్చడం కాదు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ డస్ నాట్ షేప్ యూ యాజ్ ఎ ట్రూ మ్యాన్.
0: మనిషిని పరిపూర్ణమైన మనిషిగా మనం మార్చుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ బి ఎ టోటల్ మ్యాన్, ట్రూ మ్యాన్.
0: ఈ పరిపూర్ణ మనిషి కావాలంటే మనస్సు దేహము రెండింటి యొక్క పరిశుద్ధతను మనం సంపాదించుకోవాలి.
1: ద టోటాలిటీ రిక్వైర్స్ ద ప్యూరిఫికేషన్ ద పర్ఫెక్షన్ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్.
0: అందరూ కూడాను ధనం ఉంటే చాలు సర్వము అనుభవించవచ్చు అనుకుంటారు.
1: మెనీ ఫీల్ దట్ ఇట్స్ ఎనఫ్ ఇఫ్ వి హావ్ మనీ టు ఎంజాయ్ ఎవ్రీథింగ్.
0: ధనం చేత మనకు ఆనందాన్ని లభించటం లేదు.
1: యు కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్ విత్ ద మైండ్.
0: ధనం చేత మనకు ఆరోగ్యం కలగటం లేదు.
1: యు కెన్ నెవర్ బి హెల్తీ విత్ ద మైండ్.
0: గుణము చేతనే మనకు కావాలి.
1: ఇట్స్ ఓన్లీ ద వర్చ్యూ దట్స్ నెసెసరీ.
0: కనుకనే ఈనాటి ప్రతి విద్యార్థి కూడాను,
1: ఎవ్రీ స్టూడెంట్ టుడే,
0: కలిమి బలిమి చెలిమి మూడింటిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
1: స్టూడెంట్స్ టుడే డెవలప్ దీస్ త్రీ, ది కలిమి ఫ్రెండ్షిప్, ది కలిమి వెల్త్, కలిమి ద వెల్త్, బలిమి ద స్ట్రెంగ్త్, చెలిమి ద ఫ్రెండ్షిప్.
0: కానీ ఈ మూడు మాత్రం ఉన్నాయి కానీ గుణము లేదు.
1: దీస్ త్రీ వీ హ్యావ్ బట్ వీ డోంట్ హ్యావ్ క్యారెక్టర్.
0: గుణము లేని బలం ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ క్యారెక్టర్ వాట్ ఫర్? గుణము
0: లేని చెలిమి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫర్ ఇస్ ద
0: ఫ్రెండ్షిప్? హలో హలో అంతే వెళ్ళిపోతున్నాడు.
1: వీ సే ఓన్లీ హలో అండ్ గో.
0: అందుకని ఈ కలిమి బలిమి చెలిమి మూడింటిపైన ఆధారపడకూడదు, గుణము పైన ఆధారపడాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ నెవర్ డిపెండ్ రిలై ఆన్ ద వెల్త్ స్ట్రెంగ్త్ అండ్ ఫ్రెండ్షిప్ బట్ వీ షుడ్ డిపెండ్ ఆన్ ద క్యారెక్టర్.
0: ఆనాటి పూర్వీకులు ఈ గుణమును ఆధారం తీసుకుని,
1: ఏన్షియన్స్ రిలైడ్ ఆన్ క్యారెక్టర్,
0: ఆదర్శవంతమైనటువంటి భారతీయులుగా దేశానికి తీర్చిదిద్దారు.
1: దే లెడ్ ఎన్ ఐడియల్ లైఫ్ అండ్ షేప్ దిస్ కంట్రీ ఇస్ అన్ ఐడియల్ వన్.
0: కనుక మనము గుణమును ప్రధానంగా తీసుకోవాలి.
1: సో వీ షుడ్ గో బై ది క్యారెక్టర్.
0: భారతదేశం అంటే ఎంత పవిత్రమైనటువంటి దేశము.
1: భారత్ ఇస్ ఎ సెక్రెడ్ ల్యాండ్.
0: ఇలాంటి పవిత్రమైన దేశంలో గుణము లేనిటువంటి భారతీయుడు భారతీయుడు అవుతాడా?
1: అండ్ ఎ పర్సన్ విదౌట్ క్యారెక్టర్ కెన్ నాట్ బి ద సిటిజన్ ఆఫ్ భారత్.
0: తల్లిదండ్రులను పోషించి,
1: టేకింగ్ కేర్ ఆఫ్ ద పేరెంట్,
0: తల్లిదండ్రులకు తగినటువంటి ఒక ఆదర్శాన్ని అందించి,
1: డెమాన్స్ట్రేటింగ్ ఐడియల్ లైఫ్,
0: వారిని సంతృప్తిపరిచేటువంటి కుమారుడుగా సుపుత్రుడుగా పుట్టాలి.
1: వన్ షుడ్ బి గుడ్ సన్ బై ట్రైంగ్ టు ప్లీజ్ ద పేరెంట్స్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: కనుక భారతదేశంలో ఈ భారతీయ సంస్కృతి అంటే చాలా విలువైనటువంటిది.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ హైలీ సేక్రెడ్.
0: సంస్కృతి అనగా పరిశుద్ధము గావించబడినటువంటి
1: సంస్కృతి. కల్చర్ మెన్ ప్యూరిఫికేషన్ క్లెన్జింగ్.
0: మనలో ఉండేటువంటి ఒక చెడ్డ భావాలు దూరం చేయాలి.
1: ఆల్ ది బ్యాడ్ ఫీలింగ్స్ థాట్స్ షుడ్ బి గివెన్ అప్.
0: చెడ్డ క్రియలంతా దూరం చేయాలి.
1: బ్యాడ్ యాక్షన్ షుడ్ బి గివెన్.
0: చెడ్డ సంకల్పాలు రానివ్వకుండా చూసుకోవాలి.
1: సీ దట్ దే యు డోంట్ గివ్ ఎనీ స్కోప్ టు బ్యాడ్
0: థాట్స్. చెడ్డ కార్యాల్లో ప్రవేశించకుండా పోవాలి.
1: నెవర్ గెట్ ఇంటూ బ్యాడ్ డీడ్స్.
0: అది ఏ మన సంస్కృతి.
1: దట్స్ అవర్ కల్చర్.
0: కనుకని సంస్కృతి అంటే ఎంత గొప్పది అనేటువంటిది మీరు తీసుకోవాలి.
1: అండర్స్టాండ్ హౌ గ్రేట్ ద కల్చర్ ఈజ్.
0: అందరూ కలిసిమెలిసి పెరుగుదాం.
1: లెట్స్ గ్రో టుగెదర్.
0: కలిసిమెలిసి తిరుగుదాం.
1: లెట్స్ మూవ్ టుగెదర్.
0: కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: లెట్స్ గ్రో ఇన్ ఇంటెలిజెన్స్ టుగెదర్.
0: కలిసిమెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం.
1: లెట్స్ గ్రో టుగెదర్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్.
0: మనం అందరూ బ్రదర్స్ బ్రదర్స్ అంటున్నారు కానీ బ్రదర్స్ మాదిరి జీవిస్తున్నాము మనము?
1: వీ సే బ్రదర్స్ బట్ ఈస్ దేర్ బ్రదర్హుడ్ ఇన్ అస్?
0: ఓరి బ్రదర్స్ బ్రదర్స్ అంటున్నారే కానీ బ్రదర్స్ వరే మనం జీవించడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ ఓన్లీ సే బ్రదర్స్ బ్రదర్స్ బట్ దేర్స్ నో
0: స్టేజ్ కేకింగ్ టచ్ మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటున్నారు.
1: ఆన్ ద స్టేజ్ వీ సే బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: కానీ సిస్టర్స్ వరే బ్రదర్స్ వరే మనం పాటిస్తున్నామా?
1: బట్ డూ వీ యాక్ట్ ఇన్ అకార్డెన్స్ టు వాట్ వీ సే?
0: మాటకు తగినటువంటి క్రియను మనం నడుపుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ యాక్షన్ షుడ్ బి అప్రోప్రియేట్ టు ద డిక్లరేషన్.
0: కనుకనే అప్పుడే మనం నిజమైనటువంటి బ్రదర్స్ అవుతాము.
1: ఇఫ్ ది ప్రిసెప్ట్ అండ్ ప్రాక్టీస్ గో టుగెదర్ యు ఆర్ ట్రూ
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అన్నాడు జీసస్.
1: ఇట్ వాజ్ జీసస్ హు సెడ్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: వాళ్ళందరూ కూడాను ఈ భారతీయ సంస్కృతిని ఈ రకమైన మార్గంలో మార్చుకుంటూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఫాలోడ్ ద కల్చర్ ఆఫ్ భారత్ ఇన్ దిస్ వే.
0: ఈ కల్చర్ ఆఫ్ భారత్ అంటుంటే ఎంత గొప్పది.
1: హౌ గ్రేట్ ఇట్ ఈస్.
0: మనలో ఉన్నటువంటి దుర్గుణాలను దూరం చేయాలి.
1: యు గివ్ అప్ ఆల్ ది బ్యాడ్ క్వాలిటీస్.
0: సద్గుణాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ గుడ్ క్వాలిటీస్.
0: సదాచారం అనేటువంటి జలం పొయ్యాలి.
1: ఫాలో ది గుడ్ ప్రాక్టీస్.
0: సత్ప్రవర్తన అనేటువంటి దీన్ని మనం కలుపులు తీయాలి.
1: అండ్ రిమూవ్ ఆల్ ది బ్యాడ్ థింగ్స్ అండ్ డెవలప్ గుడ్ హ్యాబిట్స్.
0: అప్పుడే సదానందం అనేటువంటి పంట మనకు పండుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ద హార్వెస్ట్ ఆఫ్ ట్రూ బ్లెస్.
0: ఆ సదానందం అనేటువంటి పంటను భుజించిన వాడు సదా ఆనందుడిగా ఉంటాడు.
1: ద వన్ హూ ఎంజాయ్స్ ది హార్వెస్ట్ ఆఫ్ ద ట్రూ బ్లెస్ will be blissful throughout his lifetime. Students,
0: ఇది మొదటి దినము.
1: దిస్ ఇస్ ద ఫస్ట్ డే.
0: మొట్టమొదట మనము శరీరమును మనస్సును తగినటువంటి పరిశుద్ధము గావించుకుని,
1: వీ షుడ్ ప్యూరిఫై క్లెన్స్ అవర్ బాడీ అండ్ మైండ్.
0: మన ప్రాచీనులు చెప్పినటువంటి ఒక మాటలను ఆచరణలో పెట్టి,
1: అండ్ వీ షుడ్ ప్రాక్టీస్ ద ఓల్డ్ డిక్టర్ ద టీచింగ్స్
0: ఆఫ్ ఏజ్. నిరంతరం కూడా స్మరిస్తూ రావాలి.
1: వీ షుడ్ థింక్ ఆఫ్ ది టీచింగ్స్ ఆఫ్ ద ఓల్డ్.
0: ఈ ఇంటన్ తల్లి చెప్పినటువంటిది ఒక్కటే ఒకటి పెద్ద బోధ.
1: The biggest teaching of the father of Lincoln is only one.
0: ఆత్మవిశ్వాసమే మన ఆస్తి.
1: He said self confidence is our property.
0: ఆత్మవిశ్వాసమే లేకపోతే మనం ఏ మాత్రము ఆస్తి లేనటువంటి వారమే.
1: Without this self confidence you are a pauper, a beggar.
0: ఈ లోక ఆస్తులు ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What for is the worldly property?
0: కనుకనే ఆత్మవిశ్వాసం కావాలి.
1: So self confidence is needed.
0: ఆత్మ గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
1: సెల్ఫ్ రెస్పెక్ట్ యూ షుడ్ అప్హోల్డ్.
0: ఈ ఆత్మ గౌరవం లేకుండా పోతే మనకి గౌరవమే లేదు.
1: వితౌట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ద లైఫ్ ఇస్ యూస్లెస్.
0: ఊరికే మనం ఆర్టిఫిషియల్ గా మనం యాక్ట్ చేస్తున్నామే కానీ హార్ట్ఫుల్ గా మనం చేయాలి.
1: We are only, our actions are artificial, but our actions should be heartful.
0: Heart is outside, heart is inside.
1: Heart is outside, heart is inside.
0: Inside ఉన్నటువంటి హార్ట్ ను మనం సరైనటువంటి రీతిగా చేసుకోవాలి.
1: So we should follow the heart that is inside.
0: మనం ఆర్టిఫిషియల్ గుడ్ మై డూ ఆర్టిఫిషియల్ గుడ్ ఆఫ్ ను మనం చేయకూడదు.
1: And we should not act in an artificial way, in an outward way.
0: హలో, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, ఏంటి మార్నింగ్?
1: We say good morning, what is that?
0: గుడ్ అంటే ఏమిటి, మార్నింగ్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్స్ మార్నింగ్?
0: న్యాయంగా చూస్తే మార్నింగ్ ఏ లేదు, ఈవినింగ్ ఏ లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో మార్నింగ్ అండ్ దేర్ ఇస్ నో ఈవినింగ్.
0: సూర్యోదయం అయితే మార్నింగ్ అంటున్నావు, సూర్యాస్తం అయితే ఈవినింగ్ అంటున్నావు.
1: అండ్ యూ సేస్ గుడ్ మార్నింగ్ విత్ సన్ రైజ్.
0: సూర్యుడు ఉదయించడము లేదు, సూర్యుడు అస్తమించడము లేదు.
1: నైదర్ సన్ రైజెస్ నాట్ సెట్.
0: చంద్రమా మనసోజాత చచ్చో సూర్యోజాయత.
1: Moon is the presiding deity of the mind, sun is the presiding deity of the eye vision. And as the earth revolves, you feel the day and the night. And the moon and sun are steady there. At one time, Sita,
0: రాములు మ్యారేజ్ చేసుకునే ముందుగా,
1: బిఫోర్ షీ గాట్ మ్యారీడ్ టు రామ,
0: శివధనస్సు ఎత్తడానికి వచ్చాడు రాముడు.
1: రామ కేమ్ దట్ టు లిఫ్ట్ అప్ దిస్ బౌ.
0: వచ్చాడు, శివధనస్సు ఎత్తాడు.
1: హీ కేమ్ అండ్ లిఫ్టెడ్ దట్ శివధనుస్.
0: కానీ
1: బట్
0: ఆమె చాలా బాధపడుతూ ఉండాలి.
1: షీ వాజ్ ఫీలింగ్ సాడ్.
0: చంద్రమా మనసోజాత, నా మనస్సు అనే చంద్రుడు చాలా నిరాశగా ఉన్నాడు.
1: అండ్ my mind is the moon.
0: Asantrishtiga unnadu,
1: he is dissatisfied.
0: Aa chandrudini trupti parchali.
1: And I should satisfy this moon, the mind.
0: Aa chandrudini trupti parchinappude naaku shanti kalugutundi.
1: I'll be peaceful if only the mind, the moon is satisfied.
0: Ani ave chaala practistu vachindi.
1: She went on praying.
0: తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత
1: లేటర్ ఆఫ్ ద హోలీ వెడ్డింగ్
0: రాములతో ఈ యొక్క విషయం బోధించింది.
1: షీ వాజ్ షేరింగ్ ది సేమ్ విత్ రామ.
0: నేను చంద్రుని యొక్క దీన్ని ప్రార్థించాను.
1: ఐ ప్రే టు
0: చంద్రుని యొక్క నిరాశను, చంద్రుని యొక్క నిస్పృహను నేను చాలా బాధపడ్డాను.
1: ఐ ఫెల్ సాడ్ వాచింగ్ ది ఫ్రస్ట్రేషన్ డిసాటిస్ఫాక్షన్ ఆఫ్ మూన్.
0: అప్పుడు చెప్పాడు రాముడు.
1: అండ్ దెన్ రామ సెడ్,
0: ఈ అవతారం లోపల,
1: ఇన్ దిస్ ఇన్కార్నేషన్,
0: ఆ చంద్రుడు అనేటువంటి పేరును దీంతో కలుపుకుంటాను నేను.
1: దట్ చంద్ర మూన్ name is attached to me.
0: Rama Chandra, Ramachandra.
1: That's the whole name, Rama Chandra.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: వచ్చే జన్మం లోపల,
1: ద నెక్స్ట్ లైఫ్,
0: మొట్టమొదటి నా దర్శనం చంద్రుడికే అవుతుంది కానీ ఎవరికి కాదు అని.
1: మూన్ విల్ హ్యావ్ మై మేనిఫెస్టేషన్, విజన్ ఆఫ్ మై మేనిఫెస్టేషన్.
0: అనగా కృష్ణావతారం వచ్చినప్పుడు అర్ధరాత్రి సమయం లోపల,
1: మిడ్ నైట్,
0: నందుడు తన తలపైన పెట్టుకుని పోతుండేప్పుడు చంద్రుడు మాత్రమే చూచాడు కానీ ఎవరు చూడలేదు.
1: When Nanda was carrying on the head the child Krishna, it was moon who could have the vision of the manifestation.
0: చంద్రునికి ఇస్తాను అని చెప్పి ప్రామిస్ చేశాడు రాముడు.
1: సో రామ మేడ్ ఎ ప్రామిస్ దట్ ద మూన్ విల్ హ్యావ్ ద ఫస్ట్ విజన్ ఆఫ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ది అడ్వెంట్ ఆఫ్ కృష్ణ.
0: భారతీయ చరిత్ర లోపల పవిత్రమైనటువంటి సూక్తులు, పవిత్రమైన ఆదర్శములు ఎన్నో ఉంటున్నాయి.
1: ద నంబర్ ఆఫ్ సీక్రెట్ హిస్టరీ, సీక్రెట్ స్టోరీస్, సీక్రెట్ ఐడియల్.
0: కాబట్టి మన యొక్క హృదయం అనే ఆత్మతత్వాన్ని మనం చక్కగా విశ్వాసంగా తీసుకోవాలి.
1: సో వీ షుడ్ గో బై దిస్ విత్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ద స్పిరిట్ ఆఫ్ ది
0: స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఏది మనకు లేకపోయినప్పటికి
1: వీ మే నాట్ హ్యావ్ ఎనీథింగ్,
0: ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్
0: ఆత్మను గౌరవించండి.
1: హ్యావ్ సెల్ఫ్ రెస్పెక్ట్.
0: ఏ ప్రతి వాడిని కూడా, వ్యక్తిని కూడా మనం గౌరవించండి.
1: రెస్పెక్ట్ ఎవ్రీబాడీ.
0: హలో బ్రదర్, బ్రదర్,
1: అడ్రస్ ఎవ్రీవన్ ఇస్ బ్రదర్.
0: హృదయపూర్వకంగా చెప్పండి,
1: హోల్ హార్టెడ్లీ.
0: కానీ ఆ విధంగా చెప్పడం లేదు.
1: బట్ వి ఆర్ నాట్ డూయింగ్ సో.
0: పెద్దలు వచ్చేస్తే నమస్కారం అండి అని హృదయపూర్వకంగా చెప్పు.
1: డూ నమస్కార్ హోల్ హార్టెడ్లీ.
0: ఏమిటి నమస్కారం యొక్క అంతరాత్మము?
1: వాట్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్
0: ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, ఈ ఐదు చేరి పదేంది ఇంద్రియములు, ఈ దశేంద్రియములు హృదయం దగ్గర పెట్టుకుని ఇది నమస్కారం, ఇవి హృదయానికి చేరాలి. చేరి అప్పుడు నమస్కారం అంటే ఇది పవిత్రమవుతుంది.
1: నమస్కారం అండ్ ది యూనియన్ కాంబినేషన్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్ ఆఫ్ కాగ్నిసెన్స్ అండ్ ఫైవ్ సెన్సెస్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ టెన్ టుగెదర్ టచింగ్ ద వెరీ హార్ట్
0: చెప్పాలి.
1: అండ్ యూ హ్యావ్ టు డూ నమస్కార హోల్ హార్టెడ్లీ.
0: కానీ మీరెవరు పోలేదేమో ఇంకా ఆంధ్ర వైపున, ఈ ఆంధ్ర వైపున పోతే నమస్కారం అండి ఏమిటి నమస్కారం, నమస్కారం రెండు కూడా చేతి కూడా చేయదు, నమస్కారం అండి గొడ్డతో కొట్టేట్టుగా వచ్చింటుంటుంది ఆ యొక్క నమస్కారం.
1: They do namaskar as if they are applying axe on the body. It's not so.
0: Namaskaramu.
1: Namaskaram.
0: ఈ రెండు కూడాను రెండు దక్షిణ అంగుష్టం ఇచ్చిన దాన చేసి బాణ సంధాన లాగో భంగమయ్యే ఎరుకు విలువిద్య కలిమికి ఈనుడయ్యే పాత్రునకు మనోహరతైన పాసేంత. ఈ రెండు కూడాను చాలా ప్రధానమైనటువంటి ఒక తంబులు.
1: The thumb is very important both.
0: ఇదే దైవంతో సమానము.
1: That's divine.
0: ఈ వేద కుటి లేకపోతే ఎన్ని వేలు ఉంటే కూడా ప్రయోజనం.
1: Without the thumb, the four fingers are useless.
0: ఈ దశేంద్రియములు కలిపి
1: with all the ten senses
0: together, హృదయానికి పెట్టుకుని
1: and joining
0: the heart, ఇది నమస్కారం అని చెప్పాలి.
1: And then do namaskara.
0: హృదయం నుంచి వచ్చేటువంటి నమస్కారం.
1: And it should come out of the heart.
0: ఈ విధంగా ఉండినప్పుడే ప్రాచీన పురుషులంతా కూడా పవిత్రమైనటువంటి జీవితానికి గడుపుతూ వచ్చారు.
1: Ancient sages led an ideal life.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఆనాడు
1: those days
0: ఆ భయంకరమైన అరణ్యాల లోపల
1: in the wild forest
0: ఆ భయంకరమైన మృగములు సంచరించేటువంటి ప్రదేశం,
1: there are wild animals around,
0: రాక్షసులు సంచరించేటువంటి ప్రదేశములు,
1: the place inhabited by
0: demons, ఋషులందరూ పోయి నిర్భయంగా తపస్సు చేస్తూ వచ్చారు.
1: The saints and sages moved fearlessly.
0: వాళ్ళ ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?
1: How could they have courage?
0: సింహాలు కూడా పక్కన తిరుగుతూ ఉన్నాయి.
1: Lions were just passing by. కానీ
0: వాళ్ళకి భయం లేదు.
1: They were fearless.
0: వాళ్ళ దేహాభిమానం లేదు.
1: They didn't have body attachment.
0: దేహాభిమానం లేకుండా ఆత్మాభిమానంతో సంచరిస్తూ
1: వచ్చారు. They got attachment to the self or the spirit and not to the
0: body. Astram yeviti?
1: What was their weapon?
0: Atmavishwasame astramu.
1: Self confidence was their weapon.
0: Atmavishwasamane astram cheta aa aranyamulo sancharistu vacharu.
1: With the weapon of self confidence they could move about fearlessly in the forest.
0: Anduvalle simhato kudunu aadukuntu vacharu.
1: So they could play with the lion.
0: Pulustho kudunu aadukuntu vacharu.
1: They could play with tigers.
0: Bhayame ledu.
1: They had no fear.
0: Eppudu dhairyame.
1: Dhairyam
0: sarvasadakam.
1: They were courageous so they could
0: ee dhairyam ekkada nunchi vastundi? Atmavishwasamtone vastundi.
1: One could be courageous if they are self confident.
0: Ee naadu manaku atmavishwasam antunname kaani asalu vishwasame ledu.
1: We say self confidence but we have no confidence at all.
0: Kalu ee atmavishwasam lenappudu putti prayojanam emti?
1: After all life has no meaning without self confidence.
0: Daanni manam sadhinchali.
1: We should achieve this.
0: Mukhyanga ee naadu vidyarthulu
1: today students
0: atmavishwasamu atmanamakame ledu.
1: They don't have self confidence and self respect.
0: Atma ante ekkadunda atma dehamu ikkadunda akkadunda akkadunda ekkadunda ani adugutaru.
1: They want to investigate, find out where atma the self is, here or there in the body.
0: Sarva bhutanam.
1: It is present in all beings.
0: Sarvata paadipadam.
1: It is spread all over.
0: Sarvato chisiromukham.
1: It is spread everywhere.
0: Sarvata srutimalloki.
1: It is present everywhere.
0: Sarvam tishtati. Ekkada chuchina unnatundi atma okkate.
1: It is a self or spirit or atma that is present everywhere.
0: Pillalandaru chakkaga vicharana cheyochunu.
1: Students can inquire.
0: Ee gaali ekkada untundali manam peelchukune gaali.
1: The air that you breathe, where is it?
0: ఎక్కడ చూసినా ఉంది.
1: ఇట్ ఇస్ ఎవ్రీవేర్.
0: కానీ కంటికి కనిపించదు.
1: బట్ యూ డోంట్ సీ.
0: చేతికి చిక్కదు.
1: యూ కాంట్ క్యాచ్.
0: కానీ ఆ గాలి లేకపోతే మనం జీవించలేము.
1: వితౌట్ దిస్ ఎయిర్ యూ కెనాట్ లివ్.
0: అలాంటిది ఆత్మ.
1: Similar is air.
0: ఆ గాలి ఏ విధంగా సర్వత్రా ఉంటుందో.
1: జస్ట్ యాజ్ ఎయిర్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: ఆ ప్రాణము సర్వత్రా ఉంటుండాలి.
1: సో ఆల్సో ది స్పిరిట్.
0: ఆత్మ అనగా
1: ఆత్మ
0: ప్రాణ సంబంధమైనటువంటిది.
1: ఇస్ ద వెరీ లైఫ్ ప్రిన్సిపల్.
0: కల్పనే దేవాలయం లోపల కూడాను ప్రాణ ప్రతిష్ట అంటారు. ప్రాణ ప్రతిష్ట చేస్తుంటారట.
1: దేర్ఫోర్ ఇన్ టెంపుల్స్ ఆల్సో ఇన్స్టలేషన్ ఆఫ్ ద ఐడల్ మెంట్ ఇన్స్టలేషన్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్.
0: మన ప్రాణమే ఆత్మతత్వము.
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ లైఫ్ సోర్స్ ఇస్
0: నీ ప్రాణమే లేకపోతే నీ వెట్ట ఉన్నావు.
1: Without this life, how do you How do you find the air? How are you able to breathe?
0: కనుకని పంచభూతములంతా కూడా నువ్వు భగవత్ స్వరూపమే.
1: All five elements are basically divine.
0: గాలి, నీరు,
1: వాటర్,
0: శబ్దము,
1: ద సౌండ్,
0: ఈ యొక్క స్పర్శ,
1: ద టచ్,
0: అంతా కూడా రూపము, అంతా భగవత్ స్వరూపమే.
1: ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆఫ్
0: స్పర్శ రూప రస గంధాదులు,
1: ద సెన్స్ ఆఫ్ టచ్, ద సెన్స్ ఆఫ్ విజన్, ద సెన్స్ ఆఫ్ ఆడిషన్, దే ఆర్ ఆల్ డివైన్.
0: బుద్ధుడు బోధించినటువంటిది.
1: దట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ బుద్ధ.
0: అన్ని పెద్దలు బోధించినటువంటివన్నీ విన్నాడు.
1: He heard all that.
0: ఎంతమంది పెద్దలను దర్శించాడు.
1: He visited many noble people.
0: ఎంతమంది పెద్దలు రాసిన గ్రంథాలో చదివారు.
1: He has gone through many sacred books.
0: కానీ ఏమీ అర్థం కాలేదు.
1: He could not understand it.
0: కట్టగడ ఆ బుక్కులు అంతా తీసి ఒక పక్కన పారవేశాడు.
1: He has thrown out all books.
0: ఇవన్నీ మనకి ఏం బోధిస్తున్నాయి?
1: What is it that I learn?
0: ఆర్టిఫిషియల్ బోధిస్తున్నాయి.
1: They all teach only artificial things.
0: రెండు రెండు నాలుగు అని బోధిస్తున్నాయి.
1: They only teach two into three.
0: రెండు రెండు నాలుగు అంటే చెప్తున్నావు గాని రెండు రెండు నాలుగు ఏ విధంగా నువ్వు నిర్ణయం చేస్తున్నావు?
1: But how can you decide two into two is four?
0: ఈ రెండును కలిపితే కదా నాలుగు అవుతుంది.
1: When you add this two and that two then it's four.
0: కనుకనే ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని మనం గుర్తించాలంటే పంచభూతముల తత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకోవాలి.
1: We have to understand clearly, thoroughly the nature of five.
0: అప్పుడే బుద్ధుడు పంచభూతముల యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని ఇదే భగవత్స్వరూపం అన్నాడు.
1: ఇట్ వాస్ దెన్ బుద్ధ అండర్స్టూడ్ ద వెరీ నేచర్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్.
0: తక్షణమే నిర్వాణుడు అయ్యాడు.
1: అండ్ దెన్ హీ వాస్ లిబరేటెడ్ అట్ దట్ మోమెంట్.
0: ఏదో దేవుడు దేవుడు దేవుడు అని మొక్కుతూ పోతే,
1: వెన్ యూ గో ఆన్ సేయింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్,
0: విగ్రహాలని మొక్కుతూ పోతే ఇంకో కొంతవరకు నీకు తృప్తి ఉండవచ్చు.
1: యు మే హావ్ సమ్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్,
0: కాదు,
1: నథింగ్ రాంగ్,
0: కానీ అందులో లేదు.
1: బట్ ఇట్స్ నాట్ దేర్ ఇన్ ఫుల్.
0: సర్వము నీ హృదయంలో ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ యువర్ హార్ట్.
0: కనుక నీ ఇంద్రియాన్ని నీవు మొట్టమొదట వశం చేసుకో.
1: సో కంట్రోల్ యువర్ సెన్సెస్.
0: ఇంద్రియాన్ని నీవు అర్థం చేసుకో.
1: అండర్స్టాండ్ యువర్ సెన్సెస్.
0: అప్పుడే నీకు దైవత్వం ప్రాప్తిస్తుంది.
1: దెన్ యూ కెన్ రీచ్ డివినిటీ.
0: ఆ నిర్వాణ సంగతిని చూస్తూ వచ్చాడు ఆనందుడు.
1: అండ్ ఆనంద వాజ్ వాచింగ్ ద స్టేట్ ఆఫ్ లిబరేషన్
0: ఆఫ్ బుద్ధ. బుద్ధుని యొక్క చిన్న చిన్న తల్లి కొడుకు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆనంద ఇస్ బ్రదర్ ఆఫ్ బుద్ధ.
0: స్టెప్ బ్రదర్
1: ఇస్ స్టెప్ బ్రదర్ ఆఫ్ బుద్ధ.
0: అతను బుద్ధుడు పోతున్నాడని కంటి తల్లి కాచారు.
1: హి వాస్ షెడ్డింగ్ టియర్ యాజ్ హి వాస్ నోటీసింగ్ ద లాస్ట్ మూమెంట్స్ ఆఫ్ బుద్ధ. బుద్ధ నోటీస్డ్
0: ఈ దేహాభిమానం ఇంకా ఎందుకు నువ్వు పెంచుకుంటున్నావు.
1: అండ్ ఇస్ వై డు యు హావ్ దిస్ బాడీ అటాచ్మెంట్.
0: బాడీ దేహం అనేటువంటిది నెగటివ్.
1: బాడీ ఇస్ నెగటివ్.
0: నేను పాజిటివ్.
1: ఐఎమ్ ద పాజిటివ్.
0: నెగటివ్ ను త్యజించక తప్పదు.
1: యూ హావ్ టు గివ్ అప్ నెగటివ్ వన్ టైమ్ ఆర్
0: నెగటివ్. ఈనాడంతా పెంచుకొని పెంచుకోకపోవటం చేతనే,
1: వెన్ యూ హావ్ మోర్ ఆఫ్ దిస్ నెగటివ్,
0: దేహాభిమానం పెంచుకోవటం చేతనే,
1: యువర్ బాడీ
0: అటాచ్మెంట్, ఆత్మాభిమానంలో క్షీణించిపోతున్నాయి.
1: అండ్ యూ డోంట్ హావ్ ఎనీ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్.
0: ఎప్పుడు దేహాలు దేహాలు దేహాలు దేహాలు.
1: వీ గో బై ద బాడీ ఆల్ ద టైమ్.
0: దేహాన్ని చుచ్చుకోవాల్సింది.
1: యూ హావ్ టు మెయింటైన్ యువర్ బాడీ.
0: మన కర్తవ్య కర్మలు ఆచరించవలసింది.
1: యూ హావ్ టు డు యువర్ డ్యూటీ.
0: దేహాన్ని పోషించవలసింది.
1: యూ హావ్ టు మెయింటైన్.
0: కానీ దేహమే సత్యం అని భావించకూడదు.
1: బట్ యెట్ వీ షుడ్ నాట్ కన్సిడర్ ద బాడీ.
0: పంచభౌతికము.
1: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ సెన్సెస్.
0: దేహము కూడక తప్పదు. ఎప్పుడు
1: ఇస్ బౌండ్ టు ఫాల్.
0: దేహి నిలామియుండు.
1: ద ఇన్వెలర్
0: గణతింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలో ముద్రలు లేవు.
1: ద ఇన్వెలర్ హ్యాస్ నైదర్ బర్త్ నాట్ డెత్ నైదర్ లిబరేషన్ నాట్ బాండేజ్.
0: ఆ దేహియే దేవదేవుడు.
1: ద ఇన్వెలర్ ఇస్ ఎసెన్షియల్లీ డివైన్.
0: గుణతింపగా ఆత్మరూపుడై.
1: అండ్ హీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద సెల్.
0: కాబట్టి ఈ దేహాభిమానంతో మనం కాలాన్నంత వ్యర్థం చేసుకోకూడదు.
1: లెట్స్ నాట్ వేస్ట్ అవర్ టైం విత్ దిస్ బాడీ.
0: కానీ దేహాన్ని పోషించుకోవాల్సింది.
1: హౌఎవర్ హట్ మెయింటైన్.
0: దేహాన్ని కాపాడుకోవాల్సింది.
1: టు ప్రొటెక్ట్ అవర్ బాడీ.
0: కానీ కాలమంతా దేహం పైనే మనం ఆధారపడకూడదు.
1: వీ షుడ్ నాట్ స్పెండ్ ఆల్ ద టైమ్ థింకింగ్ ఆఫ్ ద బాడీ.
0: ఆత్మ లేకపోతే కాలం దేహం ఏం చేస్తుంది?
1: వితౌట్ దిస్ సెల్ఫ్ వాట్ ఈస్ దట్ యు డూ విత్ ద బాడీ.
0: ఆధారమైనటువంటి ఆత్మ.
1: ద ఫౌండేషన్ ఇస్ సెల్ఫ్.
0: అదే ఫండమెంటల్.
1: That is fundamental.
0: ఆ సత్యమైనటువంటి దీన్ని మనం విశ్వాసం లేకుండా,
1: without faith on this fundamental truth,
0: ఇలా అనేటువంటి దాన్ని ఎంత మనం విశ్వాసం చేసుకుని,
1: we have got faith in all the negative of the body,
0: దీన్ని మాత్రమే మనం పోషించుకుంటూ వస్తున్నాం.
1: And we think of the body only.
0: చాలా తప్పు.
1: It's a big mistake.
0: చాలా తప్పు.
1: It's a very big mistake.
0: ఎందుకంటే ఈ దేహంతో మనము ఈ యొక్క ఇంద్రియాలను మనం పోషించుకుంటూ రావాలి.
1: And in fact we have to take care of these senses.
0: ఇంద్రియాలను పోషించడం చేత,
1: with this,
0: ఎందుకోసం పోషించాలి?
1: Why?
0: ఎందుకంటే ఈ లావణ్యాన్ని పెంచుకునే కోసమని.
1: బికాస్ టు సీ దట్ విల్ బి స్ట్రాంగ్ ఎనఫ్.
0: లావణ్యం అంటే ప్రాచీనులంతా దీన్ని క్యారెక్టర్ అన్నారు.
1: దిస్ లావణ్య ద బ్యూటీ ఇన్ ద ట్రూ సెన్స్ ఇస్ క్యారెక్టర్.
0: చాలా మంది లావణ్య లావణ్య అని పేరు కూడా పెట్టుకుంటుంటారు.
1: మెనీ హ్యావ్ నేమ్స్ దిస్ లావణ్య.
0: లావణ్యం ఎంత పెరిగిపోతుందో వాడు అంత గుణవంతుడిగా మారిపోతుంటాడు.
1: లావణ్య ద బ్యూటీ విల్ మేక్ యూ వర్చువస్.
0: వాడి అందచందములు కూడా పెరిగిపోతుంటాయి.
1: ద బ్యూటీ హీ వుడ్ బి మోర్ హ్యాండ్సమ్.
0: ఎంత వయసు వచ్చినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఏజ్,
0: ఈ లావణ్యం అనేటువంటి దాన్ని మనం పోషించుకుంటూ వస్తే,
1: when once you maintain this,
0: ఎప్పుడు యవ్వనుడిగానే ఉంటాడు.
1: యూ విల్ బి ఎటర్నల్లీ,
0: ఎప్పుడు ఆనందమయుడిగానే ఉంటాడు.
1: యూ విల్ బి ఎవర్ బ్లిస్ఫుల్,
0: ఎప్పుడు కూడా బ్యూటిఫుల్ గానే ఉంటుంటాడు.
1: యూ విల్ బి ఎవర్ బ్యూటిఫుల్.
0: అది ఏ సత్యం శివం సుందరం.
1: దట్ ఈస్ సత్యం శివం సుందరం.
0: పిల్లలు 77 సంవత్సరం దీనికి.
1: భగవాన్ ఈ 77
0: దీనికి ఎందుకోసం ఇంత అందం వచ్చింది? లావణ్యమే దీనికి ఒక అందము.
1: దట్స్ లావణ్య ఇస్ బ్యూ.
0: అనగా దీన్ని ఇంద్రియ నిగ్రహమే దీనికి లావణ్యం.
1: ఇట్ ఇస్ ద సెన్స్ కంట్రోల్ దట్ యాడ్స్ టు ద బ్యూటీ.
0: అప్పుడే ఎంత గొప్పవారైనా కూడా లావణ్యంగా ఉంటారు.
1: ఎవ్రీబడి వుడ్ కంటిన్యూ టు బి హ్యాండ్సమ్.
0: రాములు ఎక్కడే గానీ ముసలి అయినటువంటి రాములు కనపడటం లేదు.
1: యు మైట్ నాట్ హావ్ సీన్ రామా ఇన్ హిస్ ఓల్డ్
0: ఏజ్. ఎప్పుడు రాముడు యవ్వనుడే.
1: రామా ఇస్ ఎవర్ యంగ్.
0: కృష్ణుడు ఎప్పుడు కూడా ముసలిగా కనిపించడం లేదు.
1: కృష్ణ నెవర్ ఏజ్డ్.
0: కృష్ణుడు కూడా ఎప్పుడు కూడా లావణ్యుడే.
1: కృష్ణ వాజ్ ఎవర్ యంగ్.
0: అనగా యువకుడే.
1: ఎవర్ గ్రీన్.
0: నిరంతరం కూడా వీరి లావణ్యమే యువకత్వాన్ని పెంచుతుంది.
1: ఎవర్ ఎవర్ యంగ్, ఎవర్ యూత్ఫుల్.
0: ఈనాటి పిల్లలు చూస్తామంటే,
1: ఇఫ్ యు సీ ది యంగ్స్టర్స్,
0: 16-17 సంవత్సరాల పిల్లలే,
1: అట్ ది ఏజ్ ఆఫ్ 16-17 విల్ ఫైండ్ రింకిల్స్ ఆన్ ద ఫేస్.
0: ఆ విధంగా తయారైపోతున్నారు పిల్లలు.
1: దే ఆర్ లైక్ యంగ్స్టర్స్.
0: మళ్ళీ చూస్తే ఏమైనా 75 ఇయర్స్ ఏ 60 ఇయర్స్ అని ఆశ్చర్యం వేస్తుంది.
1: యువర్ మిస్టేక్ ఇన్ థింకింగ్ దట్ హీ మైట్ బి 60 ఆర్ 75.
0: అది కాదు, ఎప్పుడు కూడా దృఢంగా ఉంటుంది.
1: యు షుడ్ బి ఎవర్ యంగ్,
0: ఎప్పుడు ఈ ఇంద్రియాలను మనం పోషించుకోవటం.
1: అండ్ యు షుడ్ బి స్ట్రాంగ్ ఇనఫ్,
0: ఇంద్రియాలకు తగినటువంటి పనులు మనం ఇవ్వాలి.
1: అండ్ వి షుడ్ గివ్ వర్క్ టు దిస్
0: ఏ ఇంద్రియము, ఆ ఇంద్రియమే ప్రత్యేకమైనటువంటి ప్రపంచము.
1: అండ్ ఈచ్ సెన్స్ హస్ గాట్ ఇట్స్ ఓన్ జాబ్.
0: ఈ దీనికి ప్రత్యేకమైన ప్రపంచం ఎక్కడ కనిపించడం లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దిస్.
0: చెవుకు చెవే, ముక్కుకు ముక్కే, నోరు నోరే.
1: అండ్ ద నో అండ్ ద నోస్ ద మౌత్ ఇయర్ హస్ గాట్ దేర్ అసైన్ డ్యూటీ.
0: దేహంగా రూపొందుతుంది.
1: ఆల్ దిస్ కాన్స్టిట్యూట్ ద బాడీ.
0: కనుకనే ఈ ఏకత్వాన్ని పోల్చుకున్నటువంటి, ఏకత్వానికి తగినటువంటి గౌరవాన్ని అందించడమే లావణ్యము అన్నారు.
1: అటాచింగ్ వాల్యూ టు దిస్ యూనిటీ ఇస్ త్రూ బ్యూటీ లావణ్య.
0: ఎప్పుడు నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఉండాలి.
1: యు షుడ్ స్మైల్ కంటిన్యూస్లీ. స్మైల్,
0: నవ్వటం కాదు,
1: నాట్ లౌడ్ లాఫ్టర్, స్మైల్.
0: మనం ఎప్పుడు ప్రహసన్, హసన్, చిరునవ్వు నవ్వులే.
1: స్మైల్, నాట్ లాఫ్టర్.
0: నిజంగా ఎవరైనా ఏడుస్తుంటే నాకు నవ్వు వస్తుంది.
1: ఈవెన్ యూ వన్ క్రైస్ట్,
0: మనిషి ఏడ్చవలసిన వాడే కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ షుడ్ నెవర్ క్రై.
0: మనిషి ఏడ్చకూడదు.
1: మ్యాన్ షుడ్ నెవర్ క్రై.
0: ఎందుకు ఏడ్చాలి?
1: వై షుడ్ యూ క్రై?
0: వాడు ప్రసన్నుడిగా ఉన్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఇన్వెలర్ ఇస్ పీస్ఫుల్.
0: ఆత్మ తన యందు దృఢంగా ఉంటుండాలి.
1: సెల్ఫ్ స్పిరిట్ ఇస్ సో స్ట్రాంగ్.
0: కాబట్టి ఏడ్చనేకూడదు.
1: నెవర్ క్రై.
0: కాబట్టి నిరంతరం కూడాను అసన్నుడిగా ఉంటుండాలి.
1: సో స్మైల్ అండ్ స్మైల్.
0: కనుక మానవుడు, పిల్లలైనటువంటి మీరు,
1: యంగ్స్టర్స్,
0: ఈ యొక్క జీవితం లోపల మంచి అభివృద్ధి కాంచి,
1: యు షుడ్ గ్రో,
0: ఆదర్శవంతమైన వ్యక్తులుగా రూపొంది,
1: యు షుడ్ బి ఐడియల్.
0: దేశం లోపల అనాథులను, రోగులను, వీధులను, కష్టపడేటువంటి వారిని తగినటువంటి తోడ్పాటు చేసి వాళ్ళు అభివృద్ధి గావించాలి.
1: యు షుడ్ ఆల్సో హెల్ప్ ద ఫోర్లాన్, ద పూర్, సిక్ అండ్ నీడీ పీపుల్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాటి మొదటి దినము,
1: దిస్ ఇస్ ద ఫస్ట్ డే,
0: ఈ సమ్మర్ క్లాస్ అంతా పెట్టుకోవటము,
1: వి హావ్ సమ్మర్ క్లాసెస్,
0: కాలం వ్యర్థం చేస్తున్నారనే ఉద్దేశంతో,
1: బికాస్ యూఆర్ వేస్టింగ్ యువర్ టైం.
0: ఈ రెండు నెలలంతా కూడా ఎంతో వేస్ట్ అయిపోతుంటుంది.
1: టూ మంత్స్ వెకేషన్
0: ఈ వేస్ట్ లోపల ఇంద్రియాలంతా నాశనం చేసుకుంటున్నారు.
1: డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఆఫ్ వేస్ట్ ఆల్ సెన్సెస్
0: తద్వారా వాళ్ళ యొక్క చదువు పాడైపోతుంది.
1: అండ్ నేచురల్లీ యువర్ ఎడ్యుకేషన్,
0: ఆరోగ్యం కూడా అడుగంటిపోతుంది.
1: హెల్త్ ఆల్సో మస్ట్ హావ్ గాన్.
0: కనుక ఈ పవిత్రమైనటువంటి కాలాన్ని మంచి ఆదర్శవంతమైనటువంటి యొక్క గుణాల లోపల పెంచుకొని,
1: to make best use of this time, you can develop ideals, good character, and you can be strong enough, and you can be satisfied. With the satisfaction and health, you can have truthful
0: bliss.
1: The truthful bliss,
0: Paramasukadam,
1: is supreme bliss, and is one of wisdom, non-dual, ethereal, and that's what the aim of the other
0: Nityam, Vimalam, Achalam, Sarvadi Satchibhutam, Bhavatitam, Trigunaragitam, Adi Yeni Yakarandam.
1: Pure, is unsullied, crystal clear, immortal, nectarine, eternal.
0: ఎప్పుడు కూడా సదానందులై ఉండాలి.
1: బి ఎటర్నల్లీ బ్లిస్ఫుల్.
0: ఎప్పుడు సదానందులై ఉంటారు?
1: వెన్ ఇస్ పాసిబుల్.
0: దేహాభిమానం పెంచుకుంటే వాడికి ఆనందమే శూన్యం.
1: ఇఫ్ యు గాట్ అటాచ్మెంట్ టు ద బాడీ, యు విల్ నాట్ బి బ్లిస్ఫుల్.
0: బాడీ కొంతవరకు మాత్రమే దీన్ని పోషించాలి.
1: యు హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ టు సమ్ ఎక్స్టెంట్.
0: కాలం అంతా దీనికే పెట్టకూడదు.
1: యు షుడ్ నాట్ స్పెండ్ ఆల్ ద టైం.
0: చికెన్ వంటలంతా కూడా వంటలుగా భుజించుకొని అంత ఒట్టి పెట్రోల్ వేసినట్టుగా ఈ ట్యాంక్ కు వేయకూడదు.
1: యు షుడ్ నాట్ గో ఆన్ ఫీలింగ్ యువర్ స్టమక్ లైక్ ఎ గ్లట్టన్.
0: హితమైన ఆహారము, హితమైన ఆహారము,
1: దట్ విచ్ ఇస్ acceptable.
0: ఈనాడు చెప్తున్నాను పిల్లలకు,
1: భగవాన్ ఇస్ టెలింగ్ యూ టుడే.
0: నేను
1: భగవాన్,
0: చాలా మంది నాతో భోంచేస్తుంటారు.
1: మెనీ పీపుల్ డైన్ విత్ హిమ్.
0: కానీ ఇప్పుడు ఒక నెల నుంచి కూడాను అన్నం కూడా మానేసేసారు.
1: ఫర్ ద పాస్ట్ వన్ మంత్ భగవాన్ ఈస్ నాట్ టేకింగ్ ఫుడ్, ఈస్ నాట్ ఈటింగ్.
0: సంకటి తినేటువంటి వాడిని
1: యూస్ టేక్ దిస్.
0: ఇప్పుడు సంకటి కూడా మానేసేసినా.
1: ఈస్ నాట్ ఈవెన్ టేకింగ్.
0: తెల్లవారి తెల్లవారి కూడా ఒక రొట్టె.
1: ఈస్ నాట్ టేకింగ్ ఈవెన్ దట్ రాగి మాల్ట్.
0: పూజించడం లేదు.
1: ఈస్ నాట్ ఎట్ ఆల్.
0: ఎంత ఆనందంగా ఉన్నాను నాకు తెలుసు.
1: యట్ హీస్ బ్లిస్ఫుల్.
0: మీరు అనుకోవచ్చు స్వామి బలహీనంగా ఉన్నాడు. మీ దృష్టి ఎట్లాంటిది? యద్భావం తద్భవతి.
1: You may think Swami is weak. That's your feeling after all.
0: No weakness. Sir.
1: No weakness.
0: I am very strong.
1: Bhagavan is very strong.
0: He
1: is ready to walk to any long distance. You don't know.
0: ఏమైనా అవసరం వస్తే బాగా పరిగెత్తుతాను.
1: Oh, Bhagavan is prepared to run even.
0: దీనికి మూల కారణము,
1: వాట్స్ ద రీజన్?
0: నా లావణ్యమే.
1: దాట్స్ ద బ్యూటీ, ది లావణ్య.
0: నా లావణ్యమే ఇంతటి ఆనందాన్ని అందిస్తుంది.
1: ద లావణ్య, ద బ్యూటీ గివ్స్ ద బ్లెస్.
0: చాలా మంది చూస్తుంటారు,
1: యు నో మెనీ,
0: స్వామి చాలా అందంగా ఉన్నాడే.
1: యు సే ద స్వామి ఇస్ వెరీ హ్యాపీ.
0: నేను అందంగా ఉంటుంటే పేషెంట్ గా ఉంటానా?
1: హీ విల్ నెవర్ బి ఏ పేషెంట్. నో,
0: నాకు ఎట్టి విచారము లేదు.
1: ఆల్వేస్
0: బ్యూటీ.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ బ్యూటిఫుల్.
0: కనుక నేను ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి విచారణకు పోను.
1: హెస్ నో వరీస్ వాట్సెవర్.
0: మీరు కూడాను ఫాలో మీ.
1: యు ఆల్ ఫాలో భగవాన్.
0: అందరు కూడా చెప్తుంటాను నేను.
2: భగవాన్
0: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
2: భగవాన్ టెల్స్ ఎవ్రీబడి
0: నా లైఫ్ ని మీరు మెసేజ్ గా తీసుకుని నడుచుకుంటారండి.
2: టేక్ భగవాన్స్ లైఫ్.
0: మీరు కూడా ఎంతకాలమైనా కానీ దృఢ సంకల్పంగా ఉంటుంది, మంచి పటుత్వాన్ని పొందుతారు.
2: విత్ ఆల్ ద డిటర్మినేషన్ యూ విల్ బి వెరీ స్ట్రాంగ్ అండ్ హెల్దీ ఇఫ్ యూ ఫాలో భగవాన్.
0: ఆ విధంగా ఉంటుంది జీవితాన్ని, దృఢమైన జీవితంగా సంపాదించుకుని దేశానికి తగినటువంటి ఒక సాయం చేయండి.
2: యూ షుడ్ లీడ్ ఎ హెల్దీ లైఫ్ అండ్ యూ షుడ్ హెల్ప్ దిస్ కంట్రీ.
0: మేము పుట్టిండేది సేవ కోసం పుట్టాం కానీ నాయకత్వం కోసం కాదని భావించాలి.
2: యు ఆర్ బోర్న్ టు సర్వ్ నాట్ టు రూల్.
0: కనుక మీరందరూ సేవకులే.
2: యు ఆర్ ఆల్ సర్వెంట్స్.
0: సేవకులు అంటే ఏమి? పనిచేసేటువంటి వాళ్ళు.
2: సర్వెంట్స్ ఆర్ దోస్ దట్ వర్క్.
0: కనుక ఆ సేవకత్వాన్ని పెంచుకోండి.
2: సో డెవలప్ దిస్ వర్క్మెన్షిప్.

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థిని గారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మన యొక్క క్లాసు జరిగిన తర్వాత బయటకు పోయి మీరు కాలం వ్యర్థం చేయకండి.
1: ఎవ్రీ డే ఆఫ్టర్ ది క్లాసెస్ ఆర్ ఓవర్ డోంట్ మూవ్ అవుట్ సైడ్ అండ్ వేస్ట్ యువర్ టైం.
0: విన్నటువంటి ఒక మంచి విషయాలను,
1: all the good things you have learned,
0: bodhinchinatundi manchi vishayalanu,
1: all the things that have been told to you,
0: chestu
1: better you recapitulate and see that they are imprinted in your heart.
0: Adhe meeri palidhyanam cheyavalsinatundi pani.
1: That's what you are supposed to do during these 10 days.
0: Aa print aipotam cheta anta meeku ekkada poyinappudiki adhe mee drushyamlo kalipistundi.
1: When once these lessons are imprinted on your heart, you will maintain them.
0: Gopikalu cheppe,
1: they'll be indelible.
0: Gopikalu cheppetundi varu,
1: Gopika said,
0: ఏమిటి ఉద్ధవుడు వచ్చాడు,
1: ఉద్ధవ
0: కృష్ణుని యొక్క మెసేజ్ మీకు పంపినాడు,
1: కృష్ణ
0: వినండి అన్నారు.
1: He said, you follow me, listen.
0: ఏమిటి మాకు మెసేజ్?
1: What is the message?
0: కృష్ణుడే మాకు కావాలి, కానీ మెసేజ్ మాకు అక్కర్లేదు.
1: We want Krishna, not the message.
0: వద్దు.
1: No, we don't want it.
0: ఏ విధమైన మెసేజ్ కావాలి?
1: What sort of message you need?
0: మా హృదయం లోపల ప్రింట్ అయిపోయినాడు కృష్ణుడు.
1: In fact, Krishna got himself imprinted.
0: మా హృదయాన్ని కృష్ణుని వేరు చేయడానికి ఎవరికి తరం కాదు.
1: And Krishna in our heart cannot be separated.
0: ఆ ఏకమైనటువంటి దానిని మేము ఏ రీతిగా వేగం చేయగలం?
1: That which is one cannot.
0: ఎవరు చేయలేరు.
1: None can do it.
0: కాబట్టి I and God are one.
1: So I and God are one.
0: ఆ ఏకత్వానికి మనం పెంచుకుని రావాలి.
1: We should develop this oneness.
0: కనుక కాలం వ్యర్థం చేయకుండా,
1: don't waste your time.
0: ఒక దుర్భావమైనటువంటి మాటలను మాట్లాడకుండా,
1: don't indulge in gossip or
0: vain talk. తేలిపోని మాటలతో కాలం వ్యర్థం చేయకుండా,
1: డోంట్ వేస్ట్ టైమ్ ఇన్ అన్నెసరీ టాక్.
0: మౌనంగా ఉండాలి.
1: మెయింటైన్ అబ్జర్వ్ సైలెన్స్.
0: టాక్ లెస్, మోర్ వర్క్.
1: టాక్ లెస్,
0: మోర్ స్టడీ.
1: మోర్ స్టడీ, మోర్ స్టడీ.
2: యు ఆర్ లిస్నింగ్ టు అవర్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ ఆన్ ద మార్నింగ్ ఆఫ్ 16th May 2002. During the inauguration of the summer course in Indian culture and spirituality.

0: If an individual does not possess qualities which are good, virtuous and noble, truly speaking, he is no human being at all. If one does not possess this innate sense of being humble, how can one could call this person a person who boasts of a good and noble character? This is the word as it is, this is the truth as it is, that I am communicating to you.
1: Prema Swarupulara.
0: Embodiment of love.
1: Sakala Sadgunamulalo. పవిత్రమైనటువంటి ప్రేమని ప్రధానమైనటువంటిది.
0: Out of all virtues, it is this pure sublime love which is the noblest.
1: ప్రేమకు రెండవ పేరే దయ.
0: The second name for love is compassion.
1: ప్రేమను ప్రేమించుకొనది అనంతముగా పెరుగునటువంటిదే ప్రేమ.
0: Love is that that even as you keep loving it, it will grow.
1: ఒకానొక సమయమునందు తుకారాము ఈ ప్రేమను గురించి చక్కగా వివరిస్తూ వచ్చాడు.
0: Once upon a time, the saint Tukaram described love thus.
1: భగవంతుడా, ఏకాత్మ భావంతో నిన్ను పొందునదే జ్ఞానమని పెద్దలు చెప్పుదురు.
0: ఓ లార్డ్, ఎల్డర్స్ హావ్ టోల్డ్ us that which is obtained with a single minded purpose of devotion and dedication is
1: అద్వైత దర్శనమే జ్ఞానమని కూడాను గ్రంథములు బోధించుచున్నవి.
0: Is jnana or supreme knowledge. Further, you have understood what advaita or non dualism is, and that is jnana.
1: కాని ఈ అద్వైత మార్గములో జ్ఞాన మార్గమునందు నిన్ను పొందుటకు సామాన్యమైన మానవులకు సాధ్యం కాదు.
0: Though this is what the elders have taught us, it is not possible for us to realize you, we ordinary mortals, to realize you through the path of jnana.
1: కనుక నాకు ఈ జ్ఞాన మార్గం అవసరం లేదు.
0: Therefore, I wish to have nothing to do with this path of jnana.
1: ఇంకా జప తప ధ్యానాది కర్మల ద్వారా ఈ కఠినమైనటువంటి కార్యములు నేను చేయలేను.
0: And through the medium of japa or penance or dhyana or meditation also, I cannot reach you.
1: ఇవన్నీ చేసినప్పటికీ నీవు చిక్కుదు అనేటువంటి నమ్మకం నాకు లేదు.
0: Now even if I were to perform all these rituals, I have no confidence that I could attain you.
1: ఒక్క ప్రేమ మార్గమునందు మాత్రమే నిన్ను సులభముగా వశం చేసుకునేటువంటి శక్తి నాకున్నది.
0: I have this innate conviction and strength of purpose that through the medium of love alone I could possibly secure you.
1: కనుక అట్టి ప్రేమని నాకు అభివృద్ధి ఉన్నట్టుగా దీవించమని ప్రార్థించాడు.
0: Therefore, O Lord, bless me thus that I may secure that sublime love.
1: ప్రేమ అనగా కేవలము మనిషికి మనిషికి మధ్య ఉన్నటువంటిది ప్రేమని భావిస్తారు.
0: What does love mean? We tend to look upon it as a relationship between one individual and another.
1: మనిషికి పదార్థమునకు మధ్య ఉన్నటువంటి ఒక ఇచ్ఛా శక్తిని ప్రేమ అని కూడాను మరికొందరు చెప్తారు.
0: Or there are others who look upon love as this sense of liking between one individual and a material object.
1: మనిషికి విషయమునకు మధ్య ఉన్నటువంటి సంబంధమే ప్రేమ అని కని మరికొంతమంది చెప్తారు.
0: There are yet others who talk about love as the link between a human being, an individual and the material.
1: ఈ విధంగా ప్రేమను ప్రపంచముతోన పదార్థముతోన విషయములతోన సంబంధము గావించుకున్నటువంటిది ప్రేమ అని దీని యొక్క అంతరార్థాన్ని బోధిస్తూ ఉంటారు.
0: In this way they try to define love as an external commodity that exists between one individual and another, between one individual and all the material world around him.
1: కానీ నా దృష్టిలో ఇది ప్రేమని అయినప్పటికీ ఇది స్వార్థమైనటువంటి ప్రేమగా రూపొందుతుంది.
0: But in my view, this could be called love, all right, బట్ ఇట్స్ ఎ లవ్ విచ్ ఇస్ సెల్ఫిష్ ఇన్ నేచర్.
1: ఇది స్వప్రయోజన నిమిత్తమై ఆశించేటువంటి ప్రేమగా ఉంటుంటారు.
0: దిస్ లవ్ ఇస్ దాట్ విచ్ ఫర్దర్స్ యువర్ ఓన్ కాజ్.
1: స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై ఉపయోగపెట్టేటువంటి ప్రేమ ఇది స్వచ్ఛమైనటువంటి ప్రేమ కానేరదు.
0: దాట్ విచ్ మోటివేట్స్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ యువర్ ఓన్ కాజ్ హౌ కెన్ ఇట్ బి ఎ ప్యూర్ లవ్.
1: ప్రేమ అన్నటువంటిది అప్పు ఇచ్చేటువంటిది కానీ అప్పు తెచ్చుకునేటువంటిది కానీ కాదు.
0: లవ్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ షుడ్ బి గివెన్ ఆన్ లోన్ ఆర్ టేకెన్ ఆన్ లోన్.
1: కనుక పరిపూర్ణమైనటువంటి పవిత్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి యొక్క ప్రేమ స్వార్థరహితంగా ఉండాలి.
0: సో దట్ లవ్ విచ్ ఈస్ సేక్రెడ్నెస్ అండ్ విచ్ ఈస్ హోల్ అండ్ ప్యూర్ షుడ్ హ్యావ్ నో సెల్ఫిష్నెస్.
1: నిర్మలమైనటువంటిదిగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి ప్యూర్.
1: ఫలరహితమైనటువంటిదిగా ఉండాలి.
0: ఇట్ షుడ్ నాట్ సీక్ ఎనీ ఫ్రూట్.
1: స్వార్థరహితము ఫలరహితము పరిశుద్ధము అయినటువంటి ప్రేమని పవిత్రమైన పరమాత్మ ప్రేమగా నిరూపించవచ్చు.
0: దట్ లవ్ విచ్ ఇస్ సెల్ఫ్లెస్ విచ్ హాస్ నో ఐ ఆన్ ద ఫ్రూట్ అండ్ విచ్ ఇస్ నాట్ మోటివేటెడ్ బై ఎనీ సెల్ఫిష్నెస్ దట్ ఈస్ ద లవ్ ఆఫ్.
1: ఇందులో ఏ ఒక్కటి లేకపోయినప్పటికీ ఇది పరిపూర్ణము కానేరు.
0: ఇఫ్ యు డు నాట్ సీ ఎనీ ఆఫ్ దీస్ క్వాలిటీస్ ఇన్ ఇట్ ఇట్ కెనాట్ బి కాల్డ్ ట్రూ లవ్.
1: ఇట్టి ప్రేమ ద్వారా భగవంతుని సులభంగా పొందడానికి అవకాశం ఉంటుంది.
0: ఇట్ ఈస్ త్రూ దిస్ ప్యూర్ అన్సల్టెడ్ లవ్ దట్ యు కెన్ సెక్యూర్ గాడ్.
1: ప్రేమలేనటువంటి జీవితము ప్రేమలేనటువంటి యొక్క తత్వము ప్రేమలేనటువంటి మార్గము గమ్యాన్ని చేర్చలేదు.
0: ఎ లవ్ ఎ లైఫ్ డివైడ్ ఆఫ్ లవ్ ఎ నేచర్ డివైడ్ ఆఫ్ లవ్ ద పాత్ డివైడ్ ఆఫ్ లవ్ కెన్ నెవర్ టేక్ యూ టు ద డెస్టినేషన్ ప్రాపర్.
1: నేను అనేక పర్యాయాలు చెప్తుంటాను. ఈ హృదయం అనేటువంటి దాన్ని సాగు చేసేటువంటి పరిస్థితుల్లో మనము ప్రేమనే ప్రధానమైనటువంటి కీలకంగా పనిముట్టుగా మనము ఎన్నుకోవలసి వస్తుంది.
0: ఐ హావ్ మెన్షన్డ్ దిస్ ఆన్ కౌంటెస్ అకేషన్స్ బిఫోర్. ఇఫ్ యూ విష్ టు కల్టివేట్ ద ఫీల్డ్ ఆఫ్ యువర్ హార్ట్ ఇట్ ఈస్ లవ్ విచ్ హ్యాస్ టు బి గివెన్ ఎ ప్రామినెంట్ రోల్.

0: ప్రవహింపగ ప్రేమనదుళ్ళు ప్రవహింపగ మురళి గానము సేయగది కృష్ణ గానము సేయగది. గోపికలు ఈ విధమైనటువంటి గానాన్ని ఆశిస్తూ వచ్చారు.
1: The Gopikas would sing out to Lord Krishna thus, O Lord, may we be able to cultivate this field of our heart wherein we can sow the seed of love. Let that become a sapling of love under the influence of a rain of love which in course of time will assume a river which is flooding and overflowing in love.
0: Suryunu nundi kiranamulu puttinattuga,
1: just as the rays originate from the sun,
0: samudram nundi alalu puttinattuga,
1: and just as you have the waves on the surface of an ocean,
0: agni nundi kanamulu puttinattuga,
1: as you have sparks flying out from a fire,
0: daivam nundi prema puttindi,
1: love has its origin in God.
0: కనుక ప్రేమ దైవ స్వరూపమే.
1: Therefore love is a very embodiment of God.
0: అతి సూక్ష్మమైనటువంటి యంత్రం ద్వారా మానవుని రక్తమునందు కసరించేటువంటి కణములను చూచుటము, అదే విధముగానే మానవత్వం నుండి ఈ ప్రేమ అనేటువంటి యంత్రం ద్వారా పరమాత్మను చూచుటకు సాధ్యమవుతుంది.
1: Even as you can feel and see the veins and the arteries which carry the blood across the body, so also you could see and perceive this source of love in the form of God, or God in the form of love.
0: Kanuka paramatmanu manamu sandarshinchalanna kevalam prema dwarane sandarshinchali.
1: So if you wish to realize God, it is love alone which can confer on you this realization.
0: Prema sadhakunaku ati sulabhamaina margam.
1: Love, the path of love, is easy of reach of the common man.
0: Aithe idi swartharhitanga manamu deeni upayoga pettukovali.
1: But then this love should be selfless in nature.
0: ప్రేమ ప్రేమ నిమిత్తమై మనం ఉపయోగించుకోవాలి.
1: We should use love for love's sake.
0: ప్రేమ పదార్థ నిమిత్తమై కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: Love should not be geared up to a material thing or possession.
0: ప్రేమ అని రెండు అక్షరముల పదముల లోపలే ఇహ పరములు కూడాను ఇమిడి ఉంటున్నది.
1: Now these two syllables pre and ma which make up prema, that is love, you can get that which is in this world and the world beyond.
0: ఆకాశం నుండి కురిసినటువంటి వర్షము పర్వతముల పైన పడవచ్చును, నదులలో పడవచ్చును, సముద్రములో పడవచ్చును, భూమిపై పడవచ్చు.
1: The rains which come pouring down from the sky above could fall on the mountain, could fall in the rivers, could become part of the ocean, could also fall on the earth.
0: అయితే ఈ మేఘముల వర్షము సమత్వంగా ఉండినప్పటికీ పరిశుద్ధంగా ఉండినప్పటికీ పడిన ప్రదేశం యొక్క స్వభావ స్వరూపాన్ని కూడాను ఇది కొంతవరకు మార్పు చెందుతుంది.
1: Now the rain that comes down thus is pure as far as its basic nature goes, but what becomes of it depends upon the thing on which it would ultimately fall.
0: ఇసుకలో వర్ష జలధార ఇంకిపో,
1: like if this rain were to fall on a beach of sand, it will sink, it will be.
0: నల్లరేగడి భూమిపై పడినా అది నిలిచిపో.
1: Whereas if it were to fall on a plateau, it could remain thus.
0: Muttepu chippa paina padina adi muttamuluga maaru.
1: If it were to fall on a shell, it could become a pearl.
0: Adhe vidhamugane nallaregadi paina padinatvanti yokka jalamu nallaga maaripothundi.
1: If it were to fall on a surface which is dark and black in color, it would assume that color.
0: ఎర్ర భూమి పైన పడినప్పుడు ఆ నీరు ఎర్రగా రూపొందుతుంది.
1: If the same rain were to fall on a sheet which is red in color,
0: సముద్రములో పడినప్పుడు ఇది ఉప్పుగా మారిపోతుంది.
1: The rain will be red in color. If it falls in the ocean, it will become saltish.
0: నదిలో పడినప్పుడు తీయదనంలో తీయగా రూపొందుతుంది.
1: If it is part of a river, it will become sweetness itself.
0: అదే విధముగానే ప్రేమ పరమాత్మ స్వరూపమైనప్పటికీ వారి వారి హృదయ పరిపాకమును పట్టి ఈ ప్రేమ స్వార్థంగా పరార్థంగా స్వప్రయోజనంగా ఫలరహితంగా స్వార్థరహితంగా ఈ రూపొందుతూ వస్తుంటాడు.
1: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ లవ్, గాడ్స్ లవ్ ఈస్ ప్యూర్ ఇన్ ఇట్స్ బేసిక్ నేచర్, బట్ డిపెండింగ్ అపాన్ ద రిసెప్టికల్ ఆన్ విచ్ యూ కెన్ ఫైండ్ దిస్ లవ్, ఇట్ విల్ టేక్ అప్ డిఫరెంట్ ఫార్మ్స్ లైక్ బీయింగ్ సెల్ఫిష్.
0: ఈ కారణముల చేత
1: అండ్ సో ఆన్
0: భగవంతుని కూడాను మనము కొన్ని రకమైనటువంటి గుణములు కలవాడుగా మనము విశ్వసిస్తున్నాము.
1: It is because of this that we look upon God as one who has attributes and qualities.
0: భగవంతుని యందు ఎట్టి మార్పులను రేవు రావు.
1: But actually speaking, God has no qualities. He does not undergo any change.
0: ఇది మానవుల యొక్క భావ మార్పులే.
1: This change that you attribute to God is a reflection of man's thinking. It is man's own way of changing and looking at things.
0: యద్ భావం తద్ భవతి అని తన భావములే తనక రూపాన్ని రూపంగా ప్రతిబింబిస్తూ వస్తున్నాయి.
1: The way you look at things gives you a form and shape.
0: నిజమైనటువంటి శుద్ధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకం కలిగినటువంటి యొక్క మానవత్వంలో ఇది ఏమాత్రం కూడాను మార్పులు చెందదు.
1: Now the nature, the human nature, which is pure, which is selfless, certainly in the same manner will not undergo any change.
0: కాగితమునందు చిత్రించినటువంటి పూల లత ఎంత గాలి వచ్చినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి పెనుగాలు వీచినప్పటికీ ఆ లత ఏమాత్రము ఆడదు.
1: Now if you were to draw a garland of flowers on a piece of paper, whatever might be the intensity of the breeze that is blowing, these flowers are not displaced. They are not shaken off the paper.
0: అదే గాలి సహజమైనటువంటి ప్రాకృతమైనటువంటి లతలను అనేక విధములుగా ఆడిస్తుంది.
1: The same breeze, if it were to blow across a natural creeper of flowers, it will shake the creeper.
0: కనుక ప్రాకృతమైనటువంటి ప్రేమలు కొన్ని విధములైనటువంటి యొక్క దూషణ భూషణ తిరస్కారములకు కాని విమర్శలకు కాని అటు ఇటు ఆడుతాయి.
1: So in the same manner, that which you see in the world around you, in nature, tends to shake and respond to things like criticism or praise and so on.
0: Nitya satya nirmalamainatvanti yokka hriday sthayilo hattukunnatvanti yokka prema elanti deeni kudanu marpu chendadu adi aadataniki veelu undadu.
1: Whereas that pure love which is firmly implanted in your heart remains unshaken, whatever be the intensity of the external influence.
0: Vatavaranamunu puraskarinchukoni mana bhavamulo maarakoodadu.
1: Now it should not be that the outside influences will affect our own thoughts and feelings.
0: ఏ ప్రదేశములో ఉండినప్పటికీ మన విశ్వాసం అనేటువంటిది సుస్థిరమై ఉండాలి.
1: Wherever we might be, our sense of faith and conviction should be unshaken.
0: దీనిని గోపికల దగ్గరికి వచ్చినటువంటి ఉద్ధవుడు తిరిగి కృష్ణుడి దగ్గర చేరి వారి యొక్క భక్తి ప్రపత్తుల యొక్క స్థిరతత్వాన్ని కృష్ణుడికి చెప్తున్నాడు.
1: It is in this context that we look at this incident involving Uddhava, who once came along to see and visit the Gopikas, and he saw for himself the love and the devotion that the Gopikas had for Krishna, and he returns to Krishna.
0: Krishna attalu mottukunna mari bhartalu kattulu nooruchunna nooretharu kopaginchuru etakegaru bhitila boru గోపికలు పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండి వారిలో కృష్ణుడు అత్తలు మొత్తుకున్నారు.
1: ఉద్ధవ ఇస్ రికౌంటింగ్ టు కృష్ణ ద డివోషన్ ఆఫ్ ది గోపికస్ దట్ హీ హ్యాడ్ హింసెల్ఫ్ సీన్. ఓ కృష్ణ, ఈవెన్ యాజ్ ది మదర్స్ ఇన్ లా ఆర్ బెంట్ అపాన్ హారసింగ్ దెమ్ టు ది ఎక్స్ట్రీమ్ అండ్ ద హస్బెండ్స్ ఆర్ షార్పనింగ్ దేర్ నైఫ్స్ అండ్ స్వర్డ్స్ బై వే ఆఫ్ హార్మింగ్ దెమ్,
0: నోరెత్తరు.
1: The Gopikas would not utter a single word.
0: భీతిల బోరు.
1: Nor are they given to any state of undue anxiety or fear.
0: కారణం కొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా ఉండి వారిలో కృష్ణుడు కాగితం పైన ప్రింట్ వేస్తే ఏ విధంగా ఆ చిత్తరువు ఆ యొక్క కాగితం రెండు కూడా ఏకమై ఉంటుంటాదో అదే విధంగానే వారి చిత్తములనేటువంటి యొక్క పొత్తమునందు భగవంతుడు హత్తుకుని పోయి ఉన్నాడు.
1: They are firm and steady and are full of equipoise. What's the reason? The simple reason is Krishna is firmly implanted in their hearts, just as a picture is printed on a piece of paper. It cannot be separated, it cannot be shaken or moved.
0: Adi hrudayam aneetundi yokka deenilo mana prema hattukoni povali.
1: The same manner in this heart of ours, love should be firmly implanted. It should become part of it.
0: Mana prema రాలిపోయేది పారిపోయేటువంటిదిగా ఉంటుండకూడదు.
1: Our love should not be one which tends to fall away or which tends to run away from us.
0: రాలిపోయేటువంటిదిగా కూడా ఉంటుండకూడదు.
1: Nor should it be one which can be discarded.
0: వాడిపోయేటువంటిదిగా ఉండకూడదు.
1: It should not fade away, it should not wither away.
0: ఇలాంటి నిశ్చల నిస్వార్థ ఫలరహితమైనటువంటి యొక్క ప్రేమనే సత్యమైనటువంటి ప్రేమ.
1: It is this steady love, it is this selfless love, it is this sublime love which could be called true love.
0: ఇట్టి ప్రేమ ద్వారానే ప్రేమ స్వరూపుడైనటువంటి పరమాత్మని పొందుటకు సాధ్యమవుతుంది.
1: Through this medium of love, such love, one could get God whose love personified.
0: సర్వ సామాన్యంగా మనం విచారించి చూచినా అర్థమవుతుంది.
1: Now, even in our commonplace things, if only we were to look a little deeper, we can understand the significance.
0: ఉదయించినటువంటి యొక్క సూర్యుని మనం పరికించాలనుకుంటే ఒక టార్చ్ లైటో పెట్రోమాక్స్ లైటో ఏదో ఒక విధమైనటువంటి దీన్ని ఆధారంగా తీసుకుని చూడనక్కర్లేదు.
1: The sun which rises in the early hours of the morning, you wish to see this sun. Now you don't have to make use of an artificial thing like a torch light or a kerosene lamp and such other artificial.
0: Suryuni yokka prakashamtone suryuni chudachu.
1: You can view the sun through the effulgence of the sun.
0: Chandruni yokka challadanamu telladanamtone chandruni kuda nu manam chudavachu.
1: Likewise you could see the moon through the coolness that it the moon radiates.
0: Ee surya chandrulu chuchutaku maroka deepamlo manaku akkaraledu.
1: So to see the sun or the moon you don't need an external source of light.
0: Adhe vidhamgane జ్ఞాన ప్రేమలను మనము దర్శించవలనన్నా జ్ఞాన ప్రేమల చేతనే దర్శించాలి.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యు విష్ టు హావ్ దిస్ సెన్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ దిస్ సెన్స్ ఆఫ్ లవ్ ద మీడియా షుడ్ బి అడాప్టెడ్ ఆ నాలెడ్జ్ అండ్ లవ్ అగైన్.
0: కనుకనే ప్రేమనే ప్రకాశము.
1: దేర్ఫోర్ లవ్ ఇస్ దిస్ ఎఫల్జెన్స్.
0: ప్రేమనే ప్రాణము.
1: లవ్ ఇస్ వెరీలీ యువర్ లైఫ్.
0: ప్రేమనే దైవము.
1: లవ్ ఇస్ గాడ్.
0: కనుక ప్రేమ ద్వారానే ప్రేమ స్వరూపుని పొందుటకు ప్రయత్నించాలి.
1: యు షుడ్ స్ట్రైవ్ దేర్ఫోర్ to secure God through the medium of love.
0: ఇది పవిత్రమైనటువంటి ప్రేమనే పరమాత్ముడు కోరుతుంటాడు.
1: It is this pure love that God seeks of you.
0: కానీ ఈ ప్రేమను అర్థం చేసుకోలేనిటువంటి మానవులు దీనిని అనేక రకములుగా భావించి దీనిని కొన్ని విపరీతమైనటువంటి అర్థములుగా తాము గుర్తించుకొని తద్వారా వారు కొంత తబ్బిబ్బైపోతుంటారు.
1: But man does not understand the nature of this pure love. He gives it distorted versions, different interpretations, in the process gets confused.
0: ఈ మార్పులు తమ ప్రేమలో ఉండినటువంటివే కానీ పరమాత్మని ప్రేమలో కనిపించవు.
1: The changes that he witnesses are because of his own sense of love taking different forms. It has nothing to do with God's love.
0: స్థిరముగా ఉండినటువంటి జలములో చంద్రబింబములు స్థిరంగానే కనిపిస్తుంటాయి.
1: A water which is steady, you could see the reflection of the moon also in a steady manner.
0: చలించేటువంటి జలములో ఉండినటువంటి చంద్రుడు చలిస్తూనే ఉంటుంటాడు.
1: Let the same water be not steady. Then the reflection of the moon also will not be steady.
0: మాలిన్యమైనటువంటి జలములో కనిపించేటువంటి చంద్రుడు మాలిన్యంగానే ఉంటున్నట్టుగా.
1: Water which is dirty and impure, the reflection of the moon also will likewise be dirty and impure.
0: ఈ స్థిరత్వము ఈ చలత్వము ఈ మాలిన్యము జలముదే కానీ అందులో ప్రతిబింబించేటువంటి చంద్రుడికి ఏమాత్రము కూడాను సంబంధం లేదు.
1: Now the point is this wavering nature, this dirt and the filth that you have seen in the water is the nature of the water. It has nothing to do with the moon.
0: కనుకనే మన హృదయము చెలించేటువంటి రీతిగా ఉండినప్పుడు అందులో కూడా నువ్వు భగవంతుడు చెలించినట్టుగానే కనిపిస్తుంది.
1: The same manner, if our heart were to be wavering, then God who resides within would also appear to be wavering.
0: తమోగుణంతో నింపుకున్నటువంటి హృదయములో భగవంతుడు తమస్సుగానే కనిపిస్తాడు.
1: Like, if the heart is full of this tamoguna, God appears to you as tamas.
0: పరిశుద్ధమైనటువంటి సత్యమైనటువంటి నిత్యమైనటువంటి భావంతో నింపుకున్నటువంటి హృదయంలో భగవంతుడు కూడాను సత్యనిత్యంగానే నిరూపిస్తాడు.
1: On the other hand, the heart which is sacred, which is real, permanent and lasting, then God also will be assuming the same form.
0: ee vyakti yokka tamassu kaani ee vyakti yokka chanchalathamulu kaani ee vyakti yokka parishuddhamulu kaani bhagavantudu ee maatram kudanu sambandham kaadu.
1: So God has nothing to do with what this individual has in his heart, whether it is tamasic, whether he is a wavering nature, whether he has kept it pure and sacred.
0: Anninti endu bhagavantudu parishuddhamai పవిత్రమయ్యే ఉంటుంటాడు.
1: Because in everything God ever remains as pure and sacred and noble.
0: కనుక మానవుని భావములను పురస్కరించుకొని మానవ తత్వాన్ని మనము నిర్ణయించుకుంటూ ఉన్నాం.
1: So what we are doing is we take a look at what man is and thereby paint God.
0: ఇది చాలా పొరపాటు.
1: It's a mistake.
0: కనుక మనలో ఉండినటువంటి భావములను పరిశుద్ధంగా ఉంచుకొని చలించని మనసును భ్రమించని దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: So our thoughts should be pure. We should have an unwavering sight. And we should have all that is noble in us and thereby look upon God. How is it possible to achieve this?
0: మనం అర్పితము గావించాలి.
1: We should offer.
0: ఏ హృదయంబు నొసగితిమో ఈసెనాకు మగిడి దానిని అర్పింతు మహితమూర్తి పరగ వీరేమిదెత్తు నీ పాద అర్చనకును.
1: What is the offering that you have to make to the Lord? Oh Lord, the very same heart that you have endowed me with, I am making an offering of it. What else could I possibly give you, could I offer to you?
0: Anjali kitintu anduko vayya neevu.
1: I am offering this heart through my own intense, sincere prayers. Oh Lord, be merciful as to
0: accept.
1: There is nothing new that I can offer to you.
0: నీవు ఇచ్చినదే నీకు అర్పితం చేస్తున్నా.
1: What you have given me, I am offering it to you.
0: గంగలో నిలుచుకొని కేశవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, వసుదనాయ నమః, ఈ గంగ నీళ్లు గంగకే వదులుతున్నాడు, వీళ్ళు తాత సొత్తు ఏమీ వదలలేదు.
1: Like you are standing knee deep in the river Ganga or Ganges and you are taking cupfuls of water and offering back to God, uttering different
0: names. ఈ గంగ తన జనములకు తన అర్పితం చేయమని గంగ కోరలేదు.
1: What you are doing is offering to the Ganges river the water which is itself.
0: Ade vidhamgane bhagavantudu anugrahinchinatvanti sampadalanu kani balamunu kani gunamunu kani premanu kani bhagavantuniki arpinchatamlo tana yokka goppatanam ematram undadu.
1: There is nothing from your side that you are offering. In the same manner, what God has given to you, the same things you make an offering of those. There is nothing outside of these.
0: Bhagavantuniki nenu idi chesanu adi chesanu ani aneka vidhamuluga manamu కొంత బలహీనమైన మనసుతో మనం భావిస్తుంటాం.
1: We tend to show up our own weakness when we keep proclaiming, I have done this, I have done that for God.
0: ఇట్టిదానికి భగవంతుడు ఏమాత్రం కూడాను లొంగడు.
1: God can never be impressed by such superficial acts.
0: నీవు ఇచ్చే పదార్థమును కానీ అర్పితం చేసేటువంటి యొక్క జగత్సంబంధమైనటువంటి విషయములకు కానీ భగవంతుడు ఏమాత్రము కట్టుబడడు.
1: He can never be bound by what you offer in a materialistic sense of the word.
0: ఏ హృదయంతో చేస్తున్నావు, ఏ భావంతో నీవు అర్పితం గావిస్తున్నావు అని నీ హృదయ భావాన్ని తాను పరీక్షిస్తూ ఉంటాడు.
1: He would rather look at the heart, the feeling behind, the motive behind every action of yours.
0: భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని అనుకోవటం కూడా మన భ్రాంతియే.
1: It is also a case of sheer illusion on our part to feel God is here or God is there.
0: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
1: Because God is present everywhere.
0: అయితే కొన్ని కొన్ని ప్రాంతములు ఎందు మాత్రమే, కొన్ని కొన్ని ప్రదేశములు ఎందు మాత్రమే మనం గుర్తించడానికి వీలయ్యేటువంటి స్థితిలో మనకు కనిపిస్తూ ఉంటుంది.
1: బట్ ఇట్స్ ఓన్లీ అండర్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ సర్టన్ ప్లేసెస్ ఇన్ సిచ్యువేషన్స్ దట్ వీ కెన్ రియలైజ్ దిస్.
0: ఇది మన యొక్క పరిశుద్ధతకు ఒక చిహ్నంగా ఉంటుండాలి.
1: అండ్ దిస్ ఇన్ టర్న్ ఈస్ అన్ ఇండెక్స్ టు అవర్ ఓన్ సెన్స్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ సోల్.
0: ఎవరి హృదయము నిర్మలంగా ఏ కాలమునందు చింతించును ఆ కాలమునందు ఆ యొక్క సమయం నందు మాత్రమే భగవంతుడు సాక్షాత్కరిస్తుంటాడు.
1: లైక్ ఎ పర్సన్ విత్ ఎ ప్యూర్ హార్ట్ స్టెడీలీ థింకింగ్ అబౌట్ హిమ్ మెడిటేటింగ్ అపాన్ హిమ్ గాడ్ షోస్ హిమ్సెల్ఫ్ టు దిస్ పర్సన్.
0: మున్ను షిరిడి

0: ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా. పొట్టి మాటల వాడు కాడన్నా, ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా.
1: యు ఆఫన్ ఇండల్జ్ ఇన్ దిస్ టాక్ దట్ ఎట్ దట్ టైమ్ హీ వాజ్ ఇన్ షిర్డి అండ్ నౌ he is in Parthi. This is your way of interpreting events, because at all times, at all points, under all situations and circumstances, Sai has always been present in the eyes of a true devotee. Only you have to look up to him with open eyes, and he responds and he comes forth to you. Sai is not one. The Lord Sai is not one who can be influenced and carried away by empty words. Nor does he indulge in empty words and empty assurances. He is there for all to see, perceive and experience at all times, if only you have the purity of thought and purpose.
0: Gattu jeppu matanna varala gatti modalu patti chudega pattu battalu gatti baba chuttu tirige potti baba kannu vippi chudaroranna. పొట్టి మాటల వాడు కాడన్నా, ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా. గట్టు చెప్పు మటన్న వారల గట్టి ఓడలు పట్టి చేయును పట్టుబట్టలు గట్టి భక్తుల చుట్టూ తిరిగే పొట్టి బాబాను కన్ను విప్పి చూడరోరన్నా.
1: హీ ఈజ్ నాట్ వన్ హూస్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ క్యారీడ్ అవే బై ఎంప్టీ వర్డ్స్ అండ్ ఎంప్టీ యాక్షన్స్. Those devotees who cry out to him, O Lord Sai, come to our assistance and help us cross this ocean. He is verily there, firmly giving them his support and his assistance. But at the same time, what is this Sai? He is a tiny, small person who is there for you.
0: Short.
1: And a short person. Tiny, small and short person who is there if only you were to look around, and there he is.
0: కనుక సాయి కొన్ని సమయము లోపల చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా తమాషాలుగా పలకరిస్తూ ఉంటాడు.
1: Now it's in Sai's nature that at times he indulges in pranks and being playful and he is enthusiastic.
0: ఏవి చెప్పినా ఏవి చేసినా ఏవి తలచినా ఇందులో అంతరార్థములు లేకపోలేదు.
1: But in whatever he does or says, there is a deep inner significance.
0: Aithe andaru ee antarathanni gurtinchukuneetuvanti shakti samarthyamulu kaligi undaru.
1: But not all are given the capacity to look into this inner significance.
0: Vaari vaari shakti samarthyamulu puraskarinchukoni vaaru sai maatalanu sai bhavamulanu veru veru reetiga talanchukuntu untaru.
1: In keeping with their own capacity and in their own strength of perception, they give different interpretations to what Sai says or does or means.
0: Kani inta matram cheta Sai yokka matalaku kani Sai yokka nadakalaku kani Sai yokka vishayamulaku kani ee matram kuda nu lotu garugadu.
1: But it's only your interpretation that you try to place upon these words and actions of Sai. But every word and action of Sai is repugnant with meaning and significance.
0: సాయి మాటలు పటుత్వం లేకపోలేదు.
1: And it's not as if Sai's words have no strength of purpose.
0: సాయి మాటలు యందు నిరంతరము కూడాను శక్తి యొక్క సత్యము సత్యము యొక్క భక్తము ఈ యొక్క భావము యొక్క రీతి కూడాను ఇమిడి ఉంటుంటాది.
1: In every word of Sai, there is this energizing force, there is this supreme sense of conviction. And there is this force.
0: తాత్కాలికంగా అది వేరొక రీతిగా కనుక కనిపించినప్పటికీ మున్ముందు దాని యొక్క స్వరూపాన్ని మనము చక్కగా దర్శించవచ్చు.
1: Momentarily, of course, you may not be able to understand what it connotes, but gradually you will be able to perceive the significance.
0: మొన్నటి దినము feeling on desires అనేటువంటి విషయంలో సాయి ఏమాత్రము ఆశించటం లేదని మీరు క్రోడీకరించినటువంటి యొక్క ఈ ధనమును మీరే అందుకోమని సాయి సంబోధించాడు.
1: Like the other day while discoursing to you, Sai had talked about this scheme of stealing on desires. He went on to elaborate that he has nothing to do whatsoever with this money, and all that has been accumulated thus could be used by you for your own benefit.
0: Sai ki ilanti vishayam lopala kinchittaina kuda nu abhilasha kani abhiruchi kani aasha kani ledaneetundi satyanni meeku teliyakapoyinappudikini nenu teliyajeptunnanu.
1: Now you may not know this truth, but I am making it a point to impress upon you the truth and the truth proper, and that is that Sai has no liking, has no hope for, or has no aspiration for things which are material.
0: Manasu mata nadata manishi kokkati aina.
1: If there were to be perfect harmony between one's thought, word and deed,
0: atane satyavantu.
1: He is a man of truth.
0: Ee moodintilo ye maatramaina bhinnanga jarigina atanu asatya swaroopudu.
1: If there were to be a contradiction between one's thought, word and deed, then he is an unreal person.
0: Ee sai satya sai.
1: Now this sai is satya sai.
0: Sai mata, sai sankalpamu, sai yokka cheryalu moodu okkati gane untuntayi.
1: So the word of sai, the thought of sai and the action of sai would always be in perfect harmony.
0: Kevalam progu chesinatvanti 60 lakhalu తిరిగి మాటలతో చెప్పినటువంటిదే మాత్రమే కాకుండా దాన్ని క్రియగా నిరూపించేటువంటి ఒక తత్వము సాయి తత్వము.
1: సో దిస్ టాక్ అబౌట్ 60 లాక్స్ విచ్ హావ్ బీన్ అక్యుములేటెడ్ ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ హీ వాస్ టాకింగ్ మియర్లీ టు ఇంప్రెస్ యూ హీ వుడ్ లైక్ టు షో ఇట్ టు యూ ఇన్ యాక్షన్ వాట్ హీ రియలీ మెంట్.
0: నాకు 60 లక్షలే కాదు 60 కోట్ల వచ్చినప్పటికీ అరకాసుగా కూడా నేను భావించను.
1: ఇట్ ఈస్ నాట్ మియర్లీ 60 లాక్స్ బీయింగ్ గివెన్ టు మీ. Even if 60 crores of rupees were to be given to me, I would discard it as I would discard the most insignificant paisa.
0: Sai aasinchedi okka nirmalamaina premana maatrame.
1: All that Sai asks for ever is pure unsullied love.
0: Atti variki emaina ivadaniki nenu siddhanga untuntanu.
1: And a person who gives this pure love to him, Sai is prepared to give anything.
0: Nannu nene ichukuntanu.
1: Sai will give himself to such a person.
0: Ee satyanni konta సందిగ్ధావస్థలో ఉండినటువంటి వ్యక్తులు చక్కగా గుర్తించాలని నేను ఆశిస్తున్నాను.
1: నా ఐ వుడ్ పర్టిక్యులర్లీ విష్ దట్ దోస్ పీపుల్ హూ ఆర్ అసెయిల్డ్ బై డౌట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ షుడ్ అండర్స్టాండ్ దిస్ క్లియర్లీ.
0: మానవుని యొక్క మనసు మహా చంచలత్వమైనటువంటిది.
1: మ్యాన్స్ నేచర్ అండ్ మైండ్ అట్ టైమ్స్ ఈస్ వేవరింగ్ ఇన్ నేచర్.
0: నిరంతరము కూడాను ఒక విధమైనటువంటి ఆలోచనలతో ఇది పవిత్రమైనటువంటి భావాన్ని పక్కకు నెట్టుతూ ఉంటుంది.
1: All the while, because of this continuous thinking process, the mind tends to discard that which is good and noble.
0: Kanukane Arjunudu kudanu chanchalam mi manakrishna pramadi balavadrudam. Krishna, ee manasu chala pramadamainatuntadi, chala balamainatuntadi, chala drudamainatuntadi, maha chanchalamainatuntadi.
1: That's why Arjuna had this to say about the mind to Krishna. No doubt, Krishna, the mind is a very powerful thing. It can really achieve wonders. But at the same time, it is of a wavering type.
0: Kanuka alanti chanchalatvanni meeru kontha varaku sthiraparchukoni ilanti bhavamullo ilanti samaveshamullo cherinappudu kalige 20 yokka bhavamunu kontha varakunu nigrahinchukoni sarina margamlo pravesha pettutuku prayatninchalani nenu aashisthunnanu.
1: So I am hoping that this wavering nature of the mind be arrested by you. Exercise a strict control over the mind and let it not get influenced by superficial considerations.
0: Bhagavantudu sarvajnudani oka vaipuna cheptu sarvavyapakudani maro oka vaipuna cheptu sarvashaktimayudani inkoka vaipuna cheptu madhya madhya ilanti sandehalaku avakasam ichchatamlo idi kevalamu balaheenamainatundi hrudayam ani bayata padutundali.
1: On the one hand, you keep proclaiming God as being omniscient, omnipotent and omnipresent. On the other hand, you are led away through a feeling of doubt. And this is a true index of your weakness.
0: Yelanti paristhiti endaina kudanu mana yokka maatalaku taginatundi vishwasanni kudanu tagina todu cheskovali.
1: Whatever may be the provocation, whatever may be the circumstances, your word should uphold your conviction.
0: Evaraina deeniki viruddhanga maatadina samayamlo mana manasu chelinchipothuntadi.
1: Now if somebody were to utter something contradictory to what we believe, we tend to get influenced.
0: ఈ విధంగా చెలించిపోయేటువంటి మనసును కీవించిగా భ్రమించిపోయేటువంటి మనసును మనం భగవంతునికి ఏ రీతిగా ప్రీతి కలిగించదు.
1: దిస్ మైండ్ విచ్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్డ్ అండ్ విచ్ షేక్స్ అట్ ద వెరీ మెన్షన్ ఆఫ్ సంథింగ్ విచ్ వి డు నాట్ రియలీ హ్యావ్ ఇన్ మైండ్ What's the use of offering such a mind and heart to God?
0: నీవు భగవంతుడు కలడని నీ విశ్వసిస్తున్నప్పుడు ఎవరైనా నీకు ఎదురేది భగవంతుడు లేడు నీ విశ్వసించడానికి సాధ్యం కాదు ఇది మూఢనమ్మకము అని వాదించినప్పటికీ
1: Now even as you are trying to say that there is God, you have firm conviction and belief that there is God, somebody comes along and challenges you and he starts saying there is no God.
0: దానిని ఎదుర్కొనేటువంటి యొక్క శక్తి సామర్థ్యాన్ని మనం సంపాదించుకోవాలి.
1: We must have the strength to face up to this challenging remark or statement from the other side.
0: ఇది సంపాదించుకుంటే లభించేటువంటి పదార్థం కాదు విశ్వాసము బలపరచుకోవాలి.
1: This is not something which can be accrued from the outside. It is your own sense of faith that grow from within.
0: ఇందులో రెండు తెగలు ఉంటున్నారు ప్రపంచంలో.
1: Now in this world there are two categories of people.
0: భగవంతుడు లేడు అనేటువంటి తెగ ఒకటి.
1: One category is that which proclaims there is no God.
0: ఉంటే చూపగలవా అని మరొకటి.
1: The second category, okay, if God does exist, can you show him to me?
0: భగవంతుడు లేడు అని చెప్పేటువంటి వాడు భగవంతుని చూపు అనేటువంటి దానికి అధికారుడే కాదు.
1: Now one who says there is no God, how can he ask you to show God to him? He has no right.
0: లేడు అని తానే చెప్తున్నప్పుడు చూపు అనేటువంటి అధికారం తనకి ఎక్కడుంది?
1: Like he says there is no God, where has he the right to ask you to show God to him?
0: లేడు, తనకు లేడు.
1: Now there is no God, yes, as far as he is concerned.
0: మనపైన ఈ ఒత్తిడి తేవడానికి అధికారం లేదే.
1: He has no right to bring such a pressure on us.
0: అప్పుడు మనం ఏమి జవాబు చెప్పాలి?
1: What's the answer that we give?
0: అయ్యా, దేవుడు లేడు అని నీవు అంటున్నావు, ఉన్నాడని నేనంటున్నాను. నీకు లేకుండా పోవచ్చును, నాకు ఉన్నాడు. నా దేవుడు లేడని చెప్పడానికి నీవెవరు? నీకేం అధికారం?
1: What you should answer back is, look here, you are saying there is no God. I am maintaining there is God. As far as I am concerned, God exists. And the God who exists for me, what right have you to say that he does not exist?
0: నీ దేవుడు నీకు లేకపోవచ్చును.
1: Your God may not exist for you.
0: నా దేవుడు లేడంటే నీకేం అధికారం లేదు.
1: But you have no right whatsoever to say that my God does not exist.
0: ఈ విధమైనటువంటి దీంతో మనం ఎదుర్కోవడానికి తగినటువంటి ధైర్యాన్ని విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: It is this strength of purpose and conviction that we should project in such situations.
0: ఉంటే చూపగలరా అని కూడాను వారు కొంత రెండవ ప్రశ్న.
1: Now the second category, okay, if God exists, can you show him to us?
0: దీనికి రెండో జవాబు, నీకు చూడాలని ఆశ ఉంటే నన్ను అనుసరించు.
1: The answer that you must give is, if you wish to really see God, follow me.
0: నన్ను అనుసరించకుండా ఉంటే చూపమంటే ఏ రీతిగా చూపడానికి సాధ్యమవుతుంది?
1: You do not wish to follow me and you want to see God. How is it possible?
0: నీకు చూడాలని ఆశ ఉన్నప్పుడు విశ్వసించు, దాన్ని అనుసరించు, తప్పక చూడగలవు.
1: You have the wish to see God. Then be of that faith and follow that faith of yours.
0: పాలలో వెన్న ఉన్నదని నా వాదన.
1: Now I maintain that there is butter in milk.
0: ఉంటే చూపమని వారి వాదన.
1: The other side says, okay, if the butter is there, show the butter to me.
0: అప్పుడు మనం ఏ రీతిగా జవాబు చెప్పాలి?
1: What's the answer that we give?
0: అయ్యా, పాలను పెరుగుగా చేయి.
1: Oh man, make this milk into curd.
0: పెరుగును మరించు.
1: And churn this curd.
0: తరువాత ఈ వెన్న నీకు బయటపడుతుంది.
1: Then the butter is there for you to see.
0: అంతేకాని పాలను చేతిలో పెట్టుకుని పాలు పాలు పాలు పాలు పాలు పాలని 10 సంవత్సరంలో ప్రయత్నం చేసినప్పటికీ పాలైనా చెడిపోతాయి గాని వెన్న మనకు తేలదు.
1: On the other hand, you hold this vessel full of milk, go on talking about it as milk, milk, milk. You stand like this for 10 years, you can never get butter.
0: పాలలో ఉన్నటువంటి వెన్నను మనం దర్శించాలనుకుంటే దానికి చేయవలసినటువంటి కొన్ని కర్మలు చేయాలి.
1: It will get decomposed. If you wish to see the butter in the milk, then you must do what?
0: చేయవలసిన సాధనలు కూడాను మనం చేసి చూడాలి.
1: You must perform the sadhana that has to be done.
0: సక్రమమైన మార్గాన్ని మనం అనుసరించక పాలలో ఉన్నటువంటి వెన్న మనకు పైకి రావాలంటే ఏ రీతిగా రాగలదు?
1: We don't do what we have to do in order to see the butter and we want to see the butter.
0: మూర్ఖత్వము అంటారు.
1: This is a case of foolishness proper.
0: పూర్వము రామాయణ కాలము లోపల జనక మహారాజు ఆస్థానం లోపల పంచశిఖుడు ద్విశిఖుడు అనేటువంటి గొప్ప వీరు ఉండేటువంటి వారు పండితులు. అందులో ఇలాంటి వాదకులు ఇద్దరు వచ్చారు.
1: Now there were two important pundits who had this liking for debate and argument and
0: వీరిని ఆ కాలం లోపల కొన్ని విధమైనటువంటి నాస్తికులు అని చెప్తూ వచ్చారు.
1: Now these pundits in those days were styled the non-believers, atheists.
0: ఇలాంటి వారు ఈ దిశికులు పంచశిఖుని దగ్గరకు వచ్చి మేము మీతో వాదించాలి అని ప్రయత్నించారు.
1: Now there were these two Panchasika and Visika.
2: Viru panditulu.
1: These two were learned scholars, pandits.
2: Vishwasam kalavaru.
1: And those who were firm believers. But at the same time, they were also people who could be called atheists and rationalists. So this second category came along to these two knowledgeable scholars and said, we wish to engage you in debate.
2: ఈ పంచశిఖులు ద్విశేఖుడు కూడాను ఇట్టి వారితో వాదించడానికి ఏమాత్రం కూడాను అంగీకరించరు.
1: Now these two scholars, Panchasikhu and Dvisekhu, would not agree to enter into this debate.
2: కాని జనక మహారాజు ఆజ్ఞను తిరసావహించి వారితో వాదించడానికి కొంతవరకు అంగీకరించారు.
1: But because of the presence of King Janaka, these two agreed to argue with these rationalists to a certain extent.
2: వీరి వాదన ఏమిటి? మీరు ఏ దానిని ఉన్నది అని మీరు చెప్పుదురు, దానిని లేదు అని మేము వాదిస్తాము అన్నారు.
1: Now the second category of people, their main plank of argument was, what you say exists, we shall prove does not exist.
2: ఇది అర్థం లేనటువంటి వాదన.
1: Now this is a meaningless debate.
2: ఉన్నది అని ఒకరు చెప్పినప్పుడు దానికి విచారణ శక్తి శూన్యమై లేదు అని వాదించడం అనేటువంటిది ఇది పెద్ద మూర్ఖత్వం.
1: Now this is the height of one's foolishness. There is somebody who is saying that something exists. You want to disprove it.
2: సరే, ఇలాంటి మూర్ఖులకు బుద్ధి చెప్పడం మంచిది అనేటువంటి ఉద్దేశంతో పంచశిఖుడు సిద్ధమయ్యాడు.
1: Now one of these two scholars, Panchasika, readied himself to enter into this debate with these rationalists and atheists.
2: మొట్టమొదటి ప్రశ్న ఒకటి వేశాడు. అయ్యా, జనక మహారాజు యొక్క భార్య గొప్ప పతివ్రత అన్నాడు.
1: Now he made this statement. The wife of King Janaka is a chaste woman.
2: ఈ నాస్తికుడు కాదు అని చెప్పాలి కదా.
1: Now it is in the nature of these rationalists to negative this statement.
2: జవాబు చిక్కలేదు.
1: But faced up with this statement, they had no answer.
2: Mauna vahinchadu.
1: So that man maintained silence.
2: Inka rendava prashna adigadu ee panchasikudu. Nayana, neevu nee tandriki puttina vaadu kada annadu.
1: Then this panchasika thought forth the second question. O son, you are one who is born to your father. Is it not?
2: Nenu naa nannaku puttaledu ani ekka vaadinchagaladu.
1: Now this rationalist, how could he argue that he was not born of or to his father?
2: మూడవది, నాయనా, నీకు నీకు ఒక తల్లి ఉన్నది అన్నాడు.
1: Then the third statement made by Panchasikhu was, O son, you have a mother.
2: నాకు తల్లి లేదని చెప్పడానికి సాధ్యం కాదే.
1: Now this rationalist again was stumped. He cannot say that he had no mother.
2: కేవలము ప్రశ్నను పట్టి వాదించడానికి ప్రయత్నించాలి కానీ ఏది చెప్తే దానికి కాదు కాదు కాదు అని వాదించగలను అనేటువంటిది కేవలం మూర్ఖత్వం కాదా.
1: So here it is, the foolishness. You must engage in argument if there is a point to be argued about. Where statements are clear cut and straightforward, how can you engage in argument?
2: కనుక ఇలాంటి మూర్ఖవాదం లోపల ఈనాడు లోకంలో అధికమైపోతూ వస్తున్నారు.
1: Because that will be foolishness. And today's world abounds in people like
2: వారికి విషయమా తెలియదు.
1: Who engage in such pointless debate.
2: విశ్వాసమా లేదు.
1: They don't know a thing, they don't know
2: the faith. సిద్ధం.
1: But they are ready for argument.
2: ఇది కేవలము ప్రొద్దుబోనేటువంటి ఆటలు.
1: This is merely a case of pastime for them.
2: సోమరత్వాన్ని పెంచుకునేటువంటి వారి చర్యలు.
1: It's a case of the lazy one.
2: కనుక ఇలాంటి దానికి మనం ఏమాత్రం కూడాను ఎదుర్కోవటానికి ప్రయత్నించరాదు.
1: So we need not bother about such people and need not engage others in debate.
2: మన హృదయం కూడాను చెలించిపోతుంది.
1: Because our heart also, our thoughts also will be shaken.
2: ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
2: బంగారు పని చేసేటువంటి కంపెనీ దగ్గర పోయి మనం కూర్చుంటే తెల్లని డ్రెస్ వేసుకుని పోయినా మన డ్రెస్ అంతా నల్లగా మారిపోతుంది.
1: Now we go and visit a goldsmith. We have worn pure white clothes. We have sat for a while, our clothes are also becoming dirty.
2: ఎందుకనగా వాడు ఊపుతుంటే ఆ డస్ట్ అంతా మన చొక్కాల పైన పోయి పడిపోతుంది.
1: Because he keeps blowing into the thing and our shirt is also getting dirtied in the process.
2: కనుక అట్టివారి సంఘాన్ని మనం అనుసరించినప్పుడు మన యొక్క భావాలు కూడా మాలిన్యం అవుతుంది.
1: So we seek the company of the goldsmith and we are getting changed in the process for the worse. In the same manner we seek the company of the bad, we also get influenced.
2: సత్సంగం అనేటువంటిది అత్యవసరము అని చెప్పని ప్రాచీన కాలం నుండి కూడా దాని విషయాన్ని చాటుతూ వచ్చారు.
1: Therefore, right from ancient times, the efficacy of satsanga has been highlighted.
2: సాయిబాబా, feeding on desires తో లక్షల కొలది సంపాదిస్తున్నాడు అని అనుకునేటువంటి వారు లేకపోలేదు.
1: Certainly there could be any number of people who probably are thinking, Sai Baba, in the name of stealing on desires,
2: అన్ని సమస్తల వలె ఈ సమస్త కూడాను ధనాన్ని ప్రోగు చేసుకుంటూ ఉంటుండాలి అని అనేటువంటి విద్యావంతులు లేకపోలేదు.
1: Has accumulated lakhs of rupees. Now is there any dearth of people who say, educated people who say, that in the name of some organization, Sai Baba is accumulating money and wealth?
2: కాని నిజంగా సాయిబాబా తత్వం తెలియనటువంటి మూర్ఖులనే చెప్పవచ్చు ఇలాంటి వారు.
1: బట్ దీస్ పీపుల్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ ద ఫూలిష్ అండ్ ద ఇగ్నోరెంట్ వన్స్ హూ డు నాట్ నో సాయిబాబా.
2: వీరు చదువులు ఉండి గానీ ప్రయోజనం లేదు.
1: దే మైట్ బి ఎడ్యుకేటెడ్ బట్ ఇట్స్ యూస్లెస్.
2: చదువు చదువు చదివి సావంగా నేటికి సావులేని చదువు చదువవలయు.
1: వాట్స్ ద యూజ్ ఆఫ్ యువర్ స్టడీయింగ్ అండ్ స్టడీయింగ్ అండ్ స్టడీయింగ్? యూ షుడ్ రాదర్ స్టడీ దట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ which will confer on you immortality.
2: చదువు చదువు అనుకుంటే కేవలము ఒక గ్రంథ పరిచయం అనేటువంటిది కాదని మొన్న నేను చెప్పాను.
1: Study of education, I have told you the other day, does not mean scholarship.
2: ఈనాడు గొప్ప గొప్ప విద్యావంతులు కూడా ఇలాంటి మూర్ఖమైనటువంటి భావంలో మునిగిపోతున్నారు.
1: Many educated and intellectual ones also are subject to this feeling.
2: కారణం లేని కార్యము ఒక్కటైనప్పుడు సాయిబాబా చెయ్యడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: దే కెనాట్ అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ వితౌట్ ఎ పర్పస్ సాయిబాబా వుడ్ నాట్ ఎంబార్క్ ఆన్ ఎనీ
2: చదివి చావంగా నేటికి చావులేని చదువు చదువవలయు.
1: వాట్స్ ద యూజ్ ఆఫ్ యువర్ స్టడీయింగ్ అండ్ స్టడీయింగ్ అండ్ స్టడీయింగ్? యూ షుడ్ రాదర్ అండ్ యూ షుడ్ రాదర్

0: నువ్వు సాయిబాబా చెయ్యడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: దే కెనాట్ అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ వితౌట్ ఎ పర్పస్ సాయిబాబా వుడ్ నాట్ ఎంబార్క్ ఆన్ ఎనీ టాస్క్.
0: తాము ఇవ్వకపోయినప్పటికీ ఇతరులను చూచితాను కొంతవరకు నువ్వు విమర్శించడానికి పూనుకుంటున్నారు.
1: దే మే నాట్ గివ్ బట్ దే క్రిటిసైజ్ దోస్ హూ విష్ టు కమ్ ఫార్వర్డ్ ఇన్ హెల్ప్.
0: తాము పెట్టకపోయిన తనువు లేదు తగువు లేదు కానీ పరుల పెట్టుట చూచి ఓర్వలేదు.
1: దే మే నాట్ హెల్ప్ ఆన్ దే ఓన్ ఇట్ డజంట్ రియలీ మ్యాటర్ బట్ దే డు నాట్ టాలరేట్ దోస్ హూ విష్ టు హెల్ప్ కమ్ ఫార్వర్డ్ ఇన్ హెల్ప్.
0: ఇలాంటి అజ్ఞానులను కొంతవరకు నువ్వు కన్ను తెరిపించేటువంటి ఒక ప్రయత్నాన్ని సాయి చేయాలని సంకల్పించుకుంటున్నాడు.
1: సో ఇట్ ఈస్ నౌ సాయిస్ విల్ టు ఓపెన్ ద ఐస్ ఆఫ్ సచ్ ఇగ్నోరెంట్ అండ్ ఫూలిష్ పర్సన్.
0: కేవలం కార్యరూపకంగానే దీన్ని నిరూపించడం కూడాను సాయి యొక్క సంకల్పము.
1: అండ్ ఇట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాయిస్ విల్ దట్ త్రూ యాక్షన్ ప్రాపర్ హీ ఇస్ గోయింగ్ టు ఓపెన్ దిస్ ఐస్.
0: ఏది చేసినా కూడా నువ్వు ప్రజాక్షేమమునకు లోక కళ్యాణమునకి సాయి చేసేటువంటి ఒక సత్యాన్ని కూడాను వారు గుర్తించాలి.
1: దే షుడ్ ఆల్సో రికగ్నైజ్ ద ట్రూత్ దట్ వాట్ ఎవర్ సాయి అటెంప్ట్స్ ఈజ్ ఫర్ ద సేక్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ఆల్ మ్యాన్కైండ్.
0: కనుక దీనిని ఈనాడు మీకు హెచ్చరించి ఎవరెవరు ఏ ఏ రాష్ట్రం నుంచి ఎంతెంత వరకు కూడాను దాన్ని వసూలు చేసుకున్నారో అది తిరిగి వారికే ఇచ్చి వారి వారి రాష్ట్రం లోపల జనసేవ లోపల దానిని సద్వినియోగపరచుకునేటువంటి యొక్క దీనిని చెయ్యాలని కూడాను నేను ఆశిస్తున్నాను.
1: విత్ దీస్ వర్డ్స్ ఆఫ్ కాషన్ నౌ ఐఎమ్ గోయింగ్ టు అనౌన్స్ దట్ ఆల్ ద మనీ దట్ హాస్ బీన్ అక్యూములేటెడ్ అండర్ ది స్కీమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్ I am returning to the respective states so that they in turn can diversify the amounts to the respective districts and channelize the same money
0: for the rashtramlo kodanu oka chinna di committee ga pettukoni
1: for the developmental projects undertaken by the respective states and districts. Every state should have a small committee for this purpose.
0: Trust conveneru state president inka oka muguru nalugurni members ga andulo pettukoni ఈ యొక్క ధనమును బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ గా చేసి తద్వారా వచ్చేటువంటి ధనము చేత ఈ యొక్క సంస్థల లోపల కొన్ని విధమైనటువంటి సమస్యలను చక్కగా పరిహారం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కూడాను నేను ఆశిస్తున్నాను.
1: దీస్ కమిటీస్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ ద స్టేట్ ప్రెసిడెంట్ అండ్ ద ట్రస్ట్ కన్వీనర్ అండ్ ఎ ఫ్యూ అదర్ మెంబర్స్ అండ్ దే ఇన్ టర్న్ షుడ్ సూపర్వైజ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ మనీ. దే కుడ్ డిపాజిట్ ఇన్ ఎ బ్యాంక్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ ద ఇంట్రెస్ట్ దట్ అక్రూస్ ఫ్రమ్ దాట్ could be used for the project that they have undertaken. This is my hope.
0: దీన్ని ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టి 2 లక్షలు 3 లక్షల వరకు కూడా సంవత్సరానికి వడ్డీ వచ్చేటువంటి అవకాశం ఉంటుండాలి.
1: Now there is every likelihood that if you are to lock this money in a fixed deposit scheme, some states could get as much as 2 to 3 lakhs per year purely by interest alone.
0: ఈ ధనము చేత ఎంతైనా సేవ చేయొచ్చును. ఎవర్ని మనం ఆశించనక్కర్లేదు.
1: This money you can embark on any seva activity. You don't have to go out of your way.
0: ఇంకా వీరి శక్తి కొలది కుద్ది ఎవరైనా త్యాగశీలు ఉంటే దాన్ని కూడా దీంట్లో పెట్టేసి తద్వారా మన సమస్యలు ఎంతైనా కూడా నువ్వు విలేజెస్ అనగా గ్రామాలు అభివృద్ధి గావించుకోవచ్చు.
1: In addition, if there are people who are coming forward to donate and take part in these activities, you can welcome them into your fold.
0: సత్యసాయి సంస్థలు ఒక్క నయా పైసా కూడాను దుర్వినియోగం చేయటం లేదు.
1: The సత్యసాయి organization does not misuse even a single paisa.
0: ఎంతమంది వర్కర్స్ అనగా కార్యకర్తల లోపల తన యొక్క జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి వారు ఉంటున్నారు.
1: There are any number of workers in our organization who are prepared to sacrifice their own lives in for this noble cause.
0: సత్యసాయి సంస్థలో ఉండేటువంటి యొక్క పనిచేసేటువంటి పని వారు మరి ఏ సంస్థలో కూడా కానరారు.
1: ద పీపుల్ హూ వర్క్ అండర్ ద బ్యానర్ ఆఫ్ ద సత్యసాయి ఆర్గనైజేషన్ దే నోబిలిటీ అండ్ దే వర్చ్యూస్.
0: వర్కర్స్ లేక అనేక సంస్థలు బాధపడుతున్నాయి.
1: దే ఆర్ మ్యాచ్లెస్ అండ్ దే ఆర్ ఎగ్జెంప్లరీ. మెనీ ఆర్గనైజేషన్ సఫరింగ్ ఫ్రమ్ వాంట్ ఆఫ్ సచ్ నోబుల్ పీపుల్.
0: కానీ పవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటి యొక్క వర్కర్స్ ఒక్క సత్యసాయి సమాజంలో లక్షలకు ఉంటున్నారు.
1: దీస్ వర్కర్స్ who have these lofty aims and who are pure and virtuous could be found only in the Satai organization.
0: ఇటువంటి వర్కర్స్ ను ఆధారం చేసుకొని స్టేట్ ప్రెసిడెంట్స్ స్టేట్ కన్వీనర్స్ కూడాను వీరి ద్వారా విరివిగా సేవలు చేయించాలని కూడా నేను ఆశిస్తున్నాను.
1: And there are lakhs of such workers in our Satai organization. I would like the state presidents and other officials to make use of this immense human resource.
0: స్టేట్ కన్వీనర్స్ కూడా కొంత ముందంజ వేస్తే ఎంతైనా పని మనం చేయవచ్చు.
1: అలాంగ్ విత్ దీస్ కౌంట్లెస్ వర్కర్స్ ఇఫ్ ద స్టేట్ ప్రెసిడెంట్ అండ్ కన్వీనర్స్ అండ్ అదర్ ఆఫీషియల్స్ కమ్ ఫార్వర్డ్ ఎనీ టాస్క్ కుడ్ బి అచీవ్డ్.
0: ప్రేమ స్వరూపులైనటువంటి స్టేట్ ప్రెసిడెంట్స్ స్టేట్ కన్వీనర్స్ కూడాను కొంత త్యాగానికి సిద్ధం కావాలి.
1: దీస్ స్టేట్ ప్రెసిడెంట్స్ అండ్ కన్వీనర్స్ హూ ఆర్ ఆల్సో మోటివేటెడ్ బై దిస్ సెన్స్ ఆఫ్ పర్పస్ అండ్ లవ్ దే షుడ్ ఆల్సో కమ్ ఫార్వర్డ్ విత్

0: ఈ త్యాగమే నిజమైనటువంటి మీ యొక్క జీవితానికి ఆధారం.
1: ఇట్ ఈస్ దిస్ సాక్రిఫైస్ దట్ ఈస్ గోయింగ్ టు బి ద మెయిన్ సపోర్ట్ ఇన్ యువర్ లైఫ్.
0: ఏదో మీ వ్యాపారాలు, మీ యొక్క పనులు, మీ యొక్క ఉద్యోగాలు ఇవే మమ్మల్ని పోషిస్తున్నాయని మీరు భావించవచ్చు. కాదు కాదు, అది ఏనాటికైనా తొలగిపోయేటువంటివి, ఏనాటికైనా అరిగిపోయేటువంటివి.
1: యు మైట్ ఫీల్ దట్ యువర్ బిజినెస్ కమిట్మెంట్స్, యువర్ జాబ్స్ అండ్ అదర్ అవకేషన్స్ ఆర్ గోయింగ్ టు సపోర్ట్ యూ. నో, sooner than later
0: శాశ్వతమైనటువంటి ప్రాపర్టీ ఈ సేవని.
1: దే ఆర్ గోయింగ్ టు లీవ్ యూ. ద వన్ పర్మనెంట్ అసెట్ దట్ యు హావ్ ఈస్ దిస్ సేవ ఆర్ సర్వీస్.
0: అవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: దోస్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స, ఫ్లీటింగ్ అండ్ మూవింగ్.
0: జీవించినంత వరకు నీ ధనం నీకు సంబంధంగా ఉండవచ్చు.
1: సో లాంగ్ యాజ్ యు ఆర్ అలైవ్, దిస్ మనీ కుడ్ బి యువర్స్.
0: జీవించినంత వరకు నీ ఫ్యాక్టరీలు, నీ మిల్లులు అన్ని నీకు సంబంధంగా ఉండవచ్చు.
1: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ అలైవ్, ద ఫ్యాక్టరీ కుడ్ బి యువర్స్, యువర్ బిజినెస్ ప్రపోజిషన్.
0: మరణించిన తర్వాత దానికి నీకు ఎట్టి సంబంధము లేదు.
1: వన్స్ యు ఆర్ డెడ్, దేర్ ఇస్ నో లింక్ బిట్వీన్ దోస్ అండ్ యూ.
0: కానీ ఈ త్యాగము, ఈ ప్రేమ, ఈ సేవ నీవు మరణించిన తర్వాత కూడా నీ వెంట ఉంటున్నాయి.
1: But this sense of sacrifice, this love, this service for seva, even after you are dead, they are going to be with you.
0: Yevi nee venta vachuno avi nee swantamu, that ye nee venta raadu adi neevi kaavu.
1: That which comes with you now and after is your true asset, not other things.
0: Kanuka neete nundi meeru ఈ యొక్క సేవల పైన మరింత శ్రద్ధను అభివృద్ధి గావించుకుని ఈ సేవల్లోని ఎక్కువ కాలాన్ని కూడా మీరు సార్థకం చేసుకోవాలని కూడా నేను ఆశిస్తున్నాను.
1: సో ఫ్రమ్ టుడే ఐ ఎమ్ హోపింగ్ దట్ యు షుడ్ ఎంబార్క్ ఆన్ దిస్ సర్వీస్ యాక్టివిటీస్ విత్ గ్రేటర్ విగర్ అండ్ డెడికేషన్.
0: అంతేకాకుండా ఒకరికొకరు అన్యోన్యమైనటువంటి ప్రేమ సంబంధాన్ని పెంచుకోవాలి.
1: ఫర్దర్ యు షుడ్ ఆల్సో హావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ బ్రదర్లీనెస్ అమాంగ్స్ యు ఆల్.
0: ఎట్టి పరిస్థితుల యందు కూడాను అభిప్రాయ భేదములు రాకుండా చూసుకోవాలి.
1: దేర్ షుడ్ బి యునానిమిటీ ఆఫ్ పర్పస్, దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్.
0: ఏదో ఒక నిమిషం వచ్చినప్పటికీ తక్షణమే దాన్ని మార్చుకుని ప్రేమతో ఒకరికొకరు కలిసిమెలిసి పనిచేయాలి.
1: ఈవెన్ ఇఫ్ సమ్ డిఫరెన్సెస్ వర్ టు క్రాప్ అప్, యు మస్ట్ ట్రై అండ్ రిమూవ్ దెం త్రూ ది మీడియం అండ్ త్రూ ది సిమెంట్ ఆఫ్ లవ్.
0: ఈ ఐకమత్యమే చాలా గొప్ప సాధన.
1: ఇట్ ఈస్ దిస్ యూనిటీ విచ్ ఇస్ సుప్రీం సాధన.
0: ఇదే మన యొక్క ఆదర్శము.
1: దిస్ ఇస్ అవర్ ఐడియల్.
0: ఈ యొక్క ఐకమత్యానికి మన యొక్క పరిశుద్ధత కూడా అత్యవసరము.
1: అండ్ అలాంగ్ విత్ ది సెన్స్ ఆఫ్ యూనిటీ, అవర్ ఓన్ ఇన్నేట్ ప్యూరిటీ ఇస్ ఇంపార్టెంట్.
0: ఈ పవిత్రతకు కొంత త్యాగం అవసరము.
1: అండ్ టు అచీవ్ దిస్ ఇన్నేట్ ప్యూరిటీ, సాక్రిఫైస్ ఇస్ నెసెసరీ.
0: త్యాగమే చేయక పరిశుద్ధం మనలో ఏర్పడదు.
1: వితౌట్ సాక్రిఫైస్ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ప్యూరిటీ.
0: పరిశుద్ధమే లేకుండా మనకు ఐకమత్యం కుదరదు.
1: వితౌట్ ప్యూరిటీ దేర్ ఇస్ నో పర్పస్ ఆఫ్ యూనిటీ.
0: కనుకనే చారిటీ, ప్యూరిటీ, యూనిటీ ఈ మూడింటి యొక్క ఏకత్వంతోనే డివినిటీ.
1: So you have charity, purity, unity. These two, three together will confer on you divinity.
0: కనుక ఈ నాలుగింటిని మనము ఈ జగత్తునకు ఆదర్శవంతమైనటువంటి జ్యోతులుగా మనం వెలిగించాలి.
1: These are the four lamps or light flames that you must show to the world.
0: చతుర్విధ పురుషార్థములు అని చెప్తున్నారు. ధర్మార్థ కామ మోక్షములు అవి కాదు మన యొక్క పురుషార్థములు. త్యాగము,
1: we talk about the four పురుషార్థాలు, ధర్మార్థ కామ,
0: పవిత్రము,
1: but they are not the ones. The
0: ఐకమత్యము,
1: the true purushartha's charity, purity, unity
0: and divinity,
1: and divinity.
0: ఈ నాలుగే మన నిజమైన పురుషార్థములు.
1: These are verily the four purushartha.
0: ఇవి లేకపోతే అర్థమే లేనిటువంటి జీవితం.
1: Without these essentials, life is meaningless.
0: వ్యర్థ జీవితమే.
1: It is a fruitless life.
0: కనుక నేటి నుండి ఈ నాలుగవ ప్రపంచం యొక్క సమావేశం లోపల మనం నేర్చుకున్నటువంటిది త్యాగము, త్యాగము, ప్రేమ, ఐకమత్యము, ఈ మూడింటి ద్వారా మనం ఎంతైనా కూడా సేవ చేసి దివ్యత్వాన్ని అనుభవించాలని మనం ఆశించాలి.
1: ఇట్ ఈస్ ఎ ఫ్యూటైల్ లైఫ్. దేర్ఫోర్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ కాన్ఫరెన్స్ డెలిబరేషన్స్ అండ్ ఆల్ దట్ హాస్ గాన్ బై ఇన్ ద డేస్, ఇన్ ద లాస్ట్ ఫ్యూ డేస్, యూ మస్ట్ హావ్ దిస్ బేసిక్ లెసన్. The charity, purity, unity and divinity, these are the ones that you must
0: కనుక ఈ 60 లక్షల మొత్తమును కూడాను మీరు మీరు అందుకొని మీ మీ రాష్ట్రంలో ఒక కమిటీగా పెట్టుకుని తద్వారా దీనిని అనేక రీతిలుగా కూడాను సద్వినియోగం గావించాలని కథపటి రీతిగా నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: సో టుడే ఐఎమ్ రిటర్నింగ్ దీస్ 60 lakhs ఆఫ్ రూపీస్ టు ద స్టేట్ యాజ్ అవుట్లైన్డ్ ఎర్లియర్ అండ్ ఐఎమ్ హోపింగ్ దట్ దీస్ 60 lakhs విల్ బి యూజ్ ఇన్ ద మేనర్ ఇండికేటెడ్. ఐఎమ్ హోపింగ్ అండ్ బ్లెస్సింగ్ యూ అండ్ బ్రింగింగ్ దిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
0: West Bengal. ఈ సీలింగ్ ఆన్ డిజైన్స్ యొక్క మొత్తం మాత్రమే కాదు, ఇంకా కూడాను అనేక మంది.
1: ఇట్ ఈస్ నాట్ ప్యూర్లీ దిస్ సీలింగ్ ఆన్ డిజైన్ స్కీమ్. ఇన్ అడిషన్ దేర్ ఆర్ మెనీ పీపుల్.
0: సమారాధన అనగా అన్నము నిమిత్తమై, అనగా ఈ పూర్ ఫీడింగ్ నిమిత్తమై అనేక మంది అనేక వేలంతా కూడా అందించారు.
1: దే ఆర్ మెనీ పీపుల్ who have as part of the feeding the poor program given, donated many.
0: సంతర్పణ కోసమే కూడాను పాపం అనేక మంది స్త్రీలు కూడాను 10,000, 20,000 ఈ రీతిగా కూడాను అందించారు.
1: అండ్ ఆల్సో ఫర్ ఫీడింగ్ ఆఫ్ ద మాసెస్ ఎనీ నెంబర్ ఆఫ్ పీపుల్ విమెన్ ఫోక్ అండ్ మెన్ ఫోక్ హావ్ గివెన్ ఎనీ అమౌంట్ ఆఫ్ మనీ ఫర్ దిస్.
0: అది కూడాను నేను వెనుకకు ఇచ్చి వేస్తున్నాను.
1: I am returning even these thousands and lakhs of rupees.
0: వారికిటువంటి ప్రేమ నాకు చేరింది, వారికిటువంటి ధనం నాకు అక్కర్లేదు.
1: The love that they have given me has reached me. I have accepted that love.
0: ప్రేమకంటి మించినటువంటిది కాదు ఈ ధనము.
1: I don't want their money.
0: ప్రేమకు మించినటువంటిది కాదు ఈ ధనము.
1: This money does not exceed this love in value.
0: ప్రేమకు మించింది ప్రపంచంలోనే లేదు.
1: In fact, there is nothing that can exceed love in value.
0: కనుక ఈ మొత్తముతో పాటు సంతర్పణల కోసం ఇచ్చినటువంటి మొత్తం కూడాను చేర్చినాను.
1: So in this money that is now being given back, I have also added the money given for the sake of serving the poor, feeding the poor, or feeding the masses.
0: వారు వారు ప్రాంతముల లోపల దీనిని వినియోగించుకొని ఆనందించాలని కూడాను వారిని నేను ఆశిస్తున్నాను.
1: They should use this money in their own respective places, and they must have that joy as a result. I am hoping that they'll be able to be happy.
0: ఉత్తర ప్రదేశం, పంజాబ్, తమిళనాడు, రాజస్థాన్, ఒరిస్సా, మేఘాలయ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఢిల్లీ, బీహార్, ఆంధ్రప్రదేశ్, అస్సాం. కేవలం డబ్బును అందుకున్నంత మాత్రమే కాదు, దీనిని సద్వినియోగం చేసి దీన్ని సరైన రీతి లోపల స్వామికి సంతృప్తి పరిచేటట్టుగా మీరు నడుచుకోవాలి.
1: Well, now you have received the money, all right. The task does not end there. Make proper use of this money, channelize it for the task that you have embarked upon. This is Swami's hope and wish.
0: దీనిని ఇంకను అభివృద్ధి గావించి తద్వారా ఇంకా అనేక గ్రామాన్ని మనం సేవగా దత్తత తీసుకోవాలి.
1: You must further this cause henceforth and take up more villages as part of the adoption program and carry your service activities.
0: సాయి యొక్క వాంచని మీ యొక్క దాహంగా ఉండాలి. బాహ్య వాంచలు లేక సాయి సేవా దాహమే మీరుందో అభివృద్ధి గావించాలి.
1: You should not feel thirsty for things which are external and superficial. Your thirst should be for whatever Sai likes, and aspire to quench your thirst by fulfilling what Sai wants you to do.
0: కనుక సాయి వాంచలను దాహంగా తీర్చుకునే కోసం టంబ్లర్స్ కూడా ఇస్తున్నాను.
1: సో ఇన్ ఆర్డర్ దట్ యు మైట్ క్వెంచ్ యువర్ థర్స్ట్ విచ్ విల్ సాటిస్ఫై వాట్ సాయి వాంట్స్ యూ టు డూ, ఐఎమ్ ఆల్సో గిఫ్టింగ్ టు యూ టంబ్లర్స్ టు ఈచ్ ఆఫ్ యూ.
0: లోక వాంఛన త్యజించి భగవత్ వాంఛను వరించి అభివృద్ధి గావించాలనే నా యొక్క ఆశ.
1: డిజైర్స్ పర్టైనింగ్ టు ద వరల్డ్ డిస్కార్డ్ దెమ్. Further that desire which will take you onward to God. This is my hope, this is my wish and my desire.
0: ఏదో తమాషకు చెప్పాను గాని అందరు కూడాను నా దృష్టి లోపల చాలా పవిత్ర హృదయంతో సేవలు చేస్తున్నారు.
1: Now I may have made a light-hearted comment, all right, but actually speaking, in my view, all people have done whatever they have done with a purity of purpose.
0: తల్లికి పిల్లలను ఏడిపించినప్పుడు ఎక్కువ ముద్దు వస్తుంది.
1: The mother loves the child all the more only when she teases the child.
0: Adhe vidhanga appudappudu nenu kontha varakunu varini badinchi tarvatane aanandinchadaniki taginatundi avakasam untundi.
1: In the same manner, I too at times tease and torment and play pranks on my devotees so that I could derive greater joy out of that exercise.
0: Sai samasthallo undinatundi okka karyakartalu చాలా ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ ఉన్నారు, అది స్వామికి తృప్తి.
1: సో ఇన్ ద సేమ్ మేనర్ దీస్ ఆఫీషియల్స్, ది ఆర్గనైజర్స్ అండ్ అదర్ వర్కర్స్ ఇన్ ది సాయి ఆర్గనైజేషన్ have really been toiling selflessly.
0: Aithe antatitone meeru trupti padaka ee aanandanni marinta abhivruddhi gavinchadaniki tagina krushi cheyali.
1: That certainly gives immense ananda to Sai. But you shouldn't be satisfied at this. Try to give more ananda and happiness to Sai.
0: Evare vidhanga vimarsinchinappudiki meeru ee maatram kodunu chelinchaka mee sevalo nimagulu kaandi.
1: There could be any amount of criticism and ridicule. Do not be weighed down by it. Strive forward with enthusiasm, vigor.
0: ఇదే నిజమైనటువంటి త్యాగం.
1: దిస్ ఇస్ ట్రూ సాక్రిఫైస్.
0: ఈ త్యాగంతోనే జీవితాన్ని ఆనందంగా అనుభవించండి.
1: ఇట్ ఈస్ దిస్ సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్ దట్ షుడ్ ఫిల్ యువర్ లైఫ్ విత్ ఆనంద.
2: యు వర్ లిసనింగ్ టు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఇన్ ది ఈవినింగ్ ఆఫ్ ది 24th ఆఫ్ నవంబర్ 1985. During Bhagwan's 60th birthday celebrations and also on the occasion of the 4th World Conference of the Sri Satya Sai Seva Organizations.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 15th discourse on Gita Bhagavan delivered on 20th August 1984. In this discourse, Bhagavan narrates the events that led to the Kurukshetra war and the commencement of Gita. He also gives an introduction to the most important chapter in Bhagavad Gita, which is Sankhya Yoga, the Yoga of Wisdom. Sai Bhagavan Uvacha.
1: Shudram Hrudaya Daurbhalyam. Weakness of the heart is rather mean.
2: Arjuna, ఈ నీచమైన మానసిక దౌర్బల్యమును తరమగొట్టు. ధైర్యముగా ఈ యుద్ధభూమి నందు నిలువుని ఆదేశించాడు కృష్ణుడు.
1: కృష్ణ కమాండెడ్ అర్జున గివ్ అప్ ద ఫెయింట్ హార్టెడ్నెస్, ఫైట్ ఇన్ దిస్ వార్ విత్ కరేజ్.
2: హృదయ దౌర్బల్యమునకు మూల కారణము దేహాత్మ భావం.
1: బాడీ కాన్షియస్నెస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ఫెయింట్ హార్టెడ్నెస్.
2: ఈ దేహాత్మ భావంకు అజ్ఞాన ప్రభావమే కారణం.
1: ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ది బాడీ కాన్షియస్నెస్.
2: ఏ తర్వాత అజ్ఞాన ప్రభావం చేత మానవుని యందు దేహాత్మ భావన పెంచుకుని తద్వారా మానసిక దౌర్బల్యుడవుతున్నాడు.
1: ది సమ్మన్ సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ మ్యాన్ ఈస్ డెవలపింగ్ బాడీ కాన్షియస్నెస్ అండ్ ఆన్ అకౌంట్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్ హీఈస్ బికమింగ్ వీక్ మైండెడ్.
2: మానసిక దౌర్బల్యుడు ఎట్టి చిన్న కార్యమును కూడా సాధించలేడు.
1: విత్ వీక్ మైండెడ్నెస్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్ ఈవెన్ దో ఇట్ ఇస్ స్మాల్.
2: కనుకనే మధ్య మధ్య గీతాచార్యుడు నాయమాత్మ బలహీనైన లభ్య అని, హృదయ దౌర్బల్యము కలిగినటువంటి వాడు బలహీనుడైనటువంటి వాడు ఎట్టి కార్యమును కూడా సాధించలేడని నిరూపించాడు.
1: గీతాచార్య ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ గివింగ్ గీతా ఉపదేశ that a weak minded person cannot achieve and accomplish even a small thing. This has been repeated by him a number of times.
2: Manasika daurbalyam kaligineatundi vyaktike dukkha mohamulu ventaadutuntai.
1: A person who is weak minded will be haunted by sorrow and infatuation.
2: Dukkha munda leka moham munda ane vishayanni manam vicharinchinappudu మోహము ఉండినప్పుడే దుఃఖము మోహమును వెంటాడుతుంది.
1: బిట్వీన్ సారో అండ్ ఇన్ఫాచ్యుయేషన్ విచ్ ఇస్ ఫస్ట్ ఇఫ్ వీ ఎన్క్వైర్ ఇన్ టూ వీ కమ్ టు ది కన్క్లూజన్ ఇన్ఫాచ్యుయేషన్ బ్రింగ్స్ అబౌట్ సారో.
2: మోహమే లేకుండా దుఃఖము ఆ స్థానం నందే ఉండదు.
1: వితౌట్ అటాచ్మెంట్ దెర్ వుడ్ బి నో సారో.
2: మోహము బింబము దుఃఖము ప్రతిబింబము.
1: ఇన్ఫాచ్యుయేషన్ ఆర్ అటాచ్మెంట్ ఈస్ ది ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఇమేజ్ ఇస్ సారో.
2: ఈ బింబ ప్రతిబింబములే మానవుని ప్రధానమైన విరోధులు.
1: దిస్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఇమేజ్ దే ఆర్ ది ప్రైమరీ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్.
2: ఈ మోహ దుఃఖములు మానవుని కృంగదీయుచున్నవి.
1: దిస్ అటాచ్మెంట్ అండ్ సారో దే మేక్ హిమ్ వెరీ వీక్.
2: నాది నేను నావారు అనేటువంటిదే ఒక మోహం.
1: మై సెల్ఫ్ మై పీపుల్ అండ్ మై థింగ్స్ దిస్ ఈస్ ఇన్ఫాచ్యుయేషన్.
2: ఎంత కాలమైనప్పటికీ నాది నా వారు అనేటువంటి భావము ఉండినంత వరకు కూడాను ఈ దుఃఖం అనేటువంటిది వానిని వెంటాడుతూనే ఉంటుండాలి.
1: యాజ్ లాంగ్ యాజ్ ఎ మ్యాన్ ఈజ్ హ్యావింగ్ అటాచ్మెంట్ హీ వుడ్ సర్టన్లీ బి హ్యావింగ్ సారో.
2: కనుక ప్రతి మానవుడు కూడాను నేను నాది నా వారు అనేటువంటి స్థానం నుండి మనము మనవారు అనేటువంటి స్థానమునకు మనం ప్రయాణం చేయాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు ట్రావెల్ ఫ్రమ్ ది స్టేజ్ వేర్ హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద థింగ్స్ హిమ్సెల్ఫ్ హిజ్ ఓన్ పీపుల్ అండ్ హిజ్ ఓన్ ఆర్టికల్స్ he has to go the next step of we, ours and our own people.
2: Neeru, nadi, navaru, anitundi kevalam swarthaparamainatundi.
1: I, my things and my people. This is saturated with selfishness.
2: See, swarthamainatundi bandhana.
1: Selfishness is bondage.
2: Kramakramina, ee swartham nundi parathamunaku manam prayanam kavali.
1: From selfishness, we must travel gradually to selflessness.
2: Vidyarthulu chakkaga gurtinchinatundi vishayamu. Oka SSLC anukondi, leka 10th class anukondi, examination ayin tarvata, vaari results anta paper lo vastuntayi.
1: It is common experience for the students that after the examination of 10th standard SSLC, the results are published in the newspaper.
2: Newspaper lopala oka rendu pejilanta kudanu ee results number e untuntadi.
1: In a newspaper, almost two pages, the results, the numbers of the students have passed would be around.
2: Konni lakshala mandi numbers anta untuntayi akkada.
1: There could be a lack of people, the numbers would be announced there.
2: అయితే విద్యార్థి చూచేది ఈ అన్ని నంబర్స్ చూడడు, తన నంబర్ ఎక్కడుందో దానిపైన మాత్రమే గమనం పెట్టుకుని ఉంటాడు.
1: బట్ ఎనీ స్టూడెంట్ ఈస్ కన్సర్న్ టు ఫైండ్ అవుట్ హిస్ పర్టికులర్ నంబర్, హీ డజంట్ సో మచ్ కేర్ ఫర్ ఆల్ ది అదర్ నంబర్స్.
2: ఇన్ని నంబర్స్ వచ్చినాయే, నా మిత్రులు ఇంతమంది పాస్ అయినారే అనేటువంటి విషయాల భావం ఈ విద్యార్థిలో రాదు.
1: A student doesn't have that feeling of broad-mindedness, seeing the, all the numbers. So many of my friends have passed.
2: Purti swarthaparudu kavatam cheta okka number kosame thanu aa pejilantha vetukutu untadu.
1: As he is extremely selfish, he will be searching only for one number and that is his number.
2: Ide swartham.
1: This is selfishness.
2: ఈ స్వార్థమును కొంతవరకు లక్ష్యమును ఉంచుకొని పరాత్మను కూడాను అనుభవించుటకు ప్రయత్నించాలి.
1: Based upon this selfishness, we should try to understand selflessness also.
2: మరొక ఉదాహరణ.
1: One more example.
2: 10 మంది మిత్రులు చేరి ఒక ఫోటో తీసుకున్నారు.
1: 10 friends have taken a photo.
2: ఈ ఫోటోలో 10 మంది వచ్చారని నా ముఖం ఎక్కడుంది, నా ముఖం ముందు ఫోటోలో తన ముఖాన్ని మాత్రం ముందు చూస్తాడు.
1: Anyone is interested in identifying his own photo among the 10.
2: ఇది కూడా కేవలము ఒక విధమైనటువంటి స్వార్థమైనటువంటి ఒక దృష్టి.
1: దిస్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ నారో అండ్ సెల్ఫిష్ విజన్.
2: ఈ స్వార్థంతో పాటు పరు యొక్క ముఖమును కూడా చక్కగా వచ్చిన వాళ్ళేవా అనేటువంటి విషయాలను కూడా మనం గమనించాలి.
1: Along with his selfish feeling of looking at his own image in that particular photo, he has to try to find out how the other's photo has come.
2: మనది, మనము, మనవారు అనేటువంటి విశాల భావము లోపల సర్వుని యొక్క యోగక్షేమాన్ని కూడా చూసుకుంటుంది ఈ యొక్క మనస్తత్వం.
1: విత్ ఎ ఫీలింగ్ విచ్ ఈస్ సాచురేటెడ్ విత్ వీ, అవర్ థింగ్స్ అండ్ అవర్ పీపుల్, వన్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ టేక్ కేర్ ఆఫ్ ది వెల్ఫేర్ ఆఫ్ ఆల్ ద పీపుల్.
2: పూర్వము అర్జునుడు ఖాండవనము దహించాడు.
1: Once upon a time, Arjuna destroyed a forest of Kandava.
2: Inka ennenno yuddhamulu gavinchadu.
1: He has waged a number of wars.
2: Aa paristhiti endu thanaku ee vidhamainatundi yokka mamakaram kaani shokamu kaani raledu.
1: At the time of fighting those wars, he never got either the sorrow or attachment.
2: Aithe ee Mahabharata yuddham nandu madhyasthanamulo nilchukunnatundi అర్జునుడు బంధువులను, మిత్రులను, పుత్రులను, తల్లిదండ్రులను, తాతలను, గురువులను నావారు అనుకునేటువంటి వారిని చూచాడు.
1: బట్ ద సేమ్ అర్జున స్టాండింగ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ మహాభారత వార్, హీ టుక్ ఎ వ్యూ ఆఫ్ హిజ్ ఓన్ క్లోజ్ రిలేటివ్స్, హిజ్ ఓన్ టీచర్స్, హిజ్ ఓన్ అంకుల్స్, గ్రాండ్ పేరెంట్స్ అండ్ హీ గాట్ ఎ పర్టికులర్ ఫీలింగ్.
2: ఇక్కడ నావారు అనేటువంటి యొక్క మమత్వం, ఈ మోహము రావటం చేత తాను అనేక విధములుగా కూడాను కొంత మోహములకు కట్టుబడి అజ్ఞానములకు ఉరి అవుతూ వచ్చాడు.
1: హి వాజ్ సబ్జెక్టెడ్ టు ద ఫీలింగ్ ఆఫ్ మైనస్ అండ్ విత్ దట్ అరోస్ ఇన్ఫాటుయేషన్ అండ్ కాన్సిక్వెంట్లీ సారో.
2: రాయబారములకు పంపే సమయమునందు అర్జునుడు కృష్ణుడు కొంచెం ఆలస్యం చేయుచున్నాడే, తక్షణమే యుద్ధము గావించాలి అనేటువంటి ఉత్సాహంతో కృష్ణుని అనేక విధములుగా పురికొలుస్తూ వచ్చాడు అర్జునుడు.
1: వెన్ కృష్ణ వాజ్ సెంట్ ఆన్ పీస్ మిషన్ అర్జున్ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వేజింగ్ ఎ వార్ అండ్ హి వాజ్ ట్రైయింగ్ టు ప్రోవోక్ కృష్ణ టు సీ దట్ దిస్ మిషన్ ఫెయిల్స్.
2: రాయబారమునకు అనేక విధములుగా ప్రయత్నం చేస్తుండేటువంటి సమయం లోపల కృష్ణ, ఈ రాయబారంతో జరిగేటువంటి పని కాదు, యుద్ధమునకు సిద్ధం కావటమే మంచిది అని ధైర్య సాహసములతో కృష్ణునికి చెప్పాడు.
1: అర్జున టోల్డ్ కృష్ణ విత్ అ లాట్ ఆఫ్ కరేజ్ ఇన్ హిస్ హార్ట్ దట్ అర్జున కృష్ణ దిస్ పర్టికులర్ థింగ్ ఇస్ నాట్ గోయింగ్ టు బి సెటిల్డ్ బై.
2: కౌరవులు రాయబారమునకు కుదిరేటువంటి వారు కాదు.
1: కౌరవాస్ వుడ్ నాట్ అగ్రీ ఫార్ దిస్ పర్టికులర్ మిషన్.
2: ఎట్లనగా?
1: హౌ దిస్ కుడ్ బి డిస్క్రైబ్.
2: కాలకూటమున అమృతము సుజింపవీలా.
1: నెక్టర్ కెనాట్ అరైజ్ అవుట్ ఆఫ్ ది పాయిజన్.
2: భయ దావాగ్నిలో మల్లె పూల వెద జల్లు లీలా.
1: హౌ కెన్ యు గెట్ ఎ పీస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద ఓషన్ ఆఫ్ టెర్రర్.
2: ముష్కరు నిమ్రోల హితోక్తులు మేళ వైడేలా ఈ సంధి మాటలిక గోపాల.
1: హి సెడ్ గోపాల వై ఆల్ దీస్ వర్డ్స్ ఆఫ్ పీస్ దే విల్ నెవర్ బి యాక్సెప్టబుల్ టు దెమ్. లెట్ అస్ నాట్ ఇండల్జ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ పీస్ మిషన్.
2: కురచ బుద్ధుల కౌరవులర బర తొరగి మన పొత్తు కొత్తురా.
1: దోస్ మీన్ మైండెడ్ కౌరవాస్ వుడ్ దే అగ్రీ ఫార్ అండ్ యాక్సెప్ట్ అవర్ ప్రపోజల్స్.
2: చాలిక ఉత్తర దక్షిణ ధ్రువములు కలియున యుద్ధము సిద్ధమనక కాలహరణమిక ఏలా.
1: ఈజ్ ఇట్ పాసిబుల్ టు బ్రింగ్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ టుగెదర్? సిమిలర్లీ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు బ్రింగ్ పీస్ మిషన్. వై డూ యూ మేక్ ఎఫర్ట్స్ ఇన్ దిస్ పర్టికులర్ డైరెక్షన్ ఓ కృష్ణ?
2: పాండవులు ఉత్తర దిశ ఎందున్నారు, కౌరవులు దక్షిణ దిశ ఎందున్నారు. ఈ ఇరువురు కలవాలంటే ఇటువైపున పడమరు ఇటువైపున తూర్పు అడ్డం వస్తుంది, కనుక మీరు కలవాలంటే ఇంకా పైన్నే కలవాలి కానీ కింద కలచడానికి వీలు కాదని చెప్పినని దృఢంగా చెప్పాడు అర్జునుడు.
1: అర్జున ఎక్స్ప్లెయిన్ దట్ పాండవాస్ ఆర్ ఆన్ ద నార్థన్ సైడ్, కౌరవాస్ ఆర్ ఆన్ ద సౌదర్న్ సైడ్ అండ్ బిట్వీన్ దెమ్ ద ఈస్ట్ అండ్ వెస్ట్ కమ్. ఇఫ్ ఇట్ ఆల్ దే హావ్ టు జాయిన్ టుగెదర్ దే హావ్ టు జాయిన్ ఓన్లీ ఇన్ హెవెన్ అండ్ నాట్ ఆన్ ఎర్త్ అండ్ దట్ వే హి జస్ట్
2: ఆర్ హెవెన్ ఆర్ హెల్
1: హెవెన్ ఆర్ హెల్ బట్ నాట్ సర్టన్లీ ఆన్ ఎర్త్.
2: కనుక ఈ విధంగా ఆలస్యం చేయుచున్నటువంటి కృష్ణుణ్ణి అనేక విధములుగా కూడాను తాను తొందర చేస్తూ వచ్చాడు అర్జునుడు.
1: అర్జున వాజ్ ట్రైయింగ్ టు హేజన్ అప్ ఆల్ దీస్ థింగ్స్ విత్ కృష్ణ హూ వాజ్ ట్రైయింగ్ టు షోస్ ఎలిటల్.
2: కారణమేమి? తన బంధువులను తన మిత్రులను తన యొక్క గురువులను తన యొక్క తాతలను ఎవరిని చూడలేదు.
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ అర్జున అట్ దట్ టైమ్? He did not see any one of his relatives, grandparents and none so ever.
2: Drushti kontavarakunu vikasinchaka puramu idi vishalamainatu bhavanga undinadi Arjunaku.
1: Before the vision was blossom, it seems Arjuna had very broad vision.
2: Yuddha bhoomilo madhya bhagamlo nunchina samayam lopala andarni drushtini prasarinchadu.
1: Once he stood in the middle of the war field, you can look at the relatives.
2: Anadu yuddhamulaku purukalpinatuvanti oka Arjunude ee madhyasthanam nandu nilchi Krishna indari bandhu mitru guru putrula jampi barinchutettulo naa kannulu tiruguchunnavika kaalamu gadapaka kadalu mintiki.
1: The same Arjuna, when he stood in the middle of the battlefield, took a look at the close relatives and friends, his eyes began reeling and he suffered from giddiness and he just said, well, Krishna, I would not be able to fight the war.
2: ఈ మాటలు విన్న తక్షణమే అర్జునుడు చూచి కృష్ణుడు మండిపడ్డాడు.
1: The moment
2: ఉద్రం హృదయ దౌర్బల్యం అని కొంతవరకు దూషించాడు కూడా అర్జునుడిని.
1: The moment Krishna heard these words of Arjuna, he was very much angry. He just said, he admonished him by telling, it is mean-mindedness.
2: ఈ విధమైనటువంటి పిరికి పంద యుద్ధమునకు సిద్ధం ఎందుకు కావాలి?
1: Such a timid fellow as you are, why did you get ready for the war?
2: కేవలము ధీరత్వంగా నిరూపణ చేసి దీనుడై ప్రతిపిస్తున్నావు.
1: You posed as if you were a hero and a courageous fellow, but you seem to be suffering from timidity.
2: ఇలాంటి శోకముతో బాధపడేటువంటి వ్యక్తి కేవలం వైద్యులకు శిష్యుడే కాని యోగులకు శిష్యుడు కాదు.
1: A person who suffers from such faint-heartedness can be a disciple of a doctor and not a disciple of a yogeshwara.
2: కనుక ఇలాంటి వాడిని నా శిష్యుడు అని చెప్పుకోవటం కూడా సిగ్గుచేటుగా ఉంటుంది.
1: I feel ashamed of accepting you as my disciple.
2: యుద్ధము అప్పటికప్పటికి ఉట్టిపడినటువంటిది కాదు.
1: War did not arise suddenly.
2: ఇది 3 నెలల నుంచి కూడా దీని యొక్క రాయబారం జరుగుతూనే ఉంటుండాలి.
1: The mission has been going on for the past 3 months and preparations also.
2: ఆనాడే ఈ విధమైనటువంటి యొక్క దీనిని ప్రదర్శించి ఉండిన నేను ఇందులో పాల్గొని ఉండేటువంటి వాడిని కాను.
1: If only in the beginning itself he has shown this kind of disinclination, I would not have taken up this particular task at all.
2: బంధువులకు స్నేహితులకు అనేక విధములుగా పత్రములు రాసి వారి యొక్క సమ్మతిని పొంది ఈనాడు సర్వ బంధువులు కూడా చేరినటువంటి ఈ సమయం లోపల నీ ఛాత్ర ధర్మం నిర్మూలన చేసుకుంటున్నావు.
1: After writing letters to friends and relatives, getting their approval, and after assembling all of them, then you are just destroying your own true spirit of ఛాత్ర.
2: నీవు దౌర్భన్యుడు, దౌర్భాగ్యుడవు.
1: You are an unfortunate fellow and a faint hearted one.
2: అంతే కాదు, నీవు పిరికి పందవు అన్నాడు.
1: You are extremely timid fellow.
2: నీ పోటి వారిని చూచి ఇంకా రాబోయేటువంటి జనరేషన్ అంతా కూడాను నీ యొక్క మనమళ్ళు కొడుకులు కూడాను నీ యొక్క పరాక్రమం చూచి నవ్వవలసి వస్తుంది అన్నాడు.
1: ది కమింగ్ జనరేషన్స్ విల్ హావ్ టు లాఫ్ అట్ యువర్ ల్యాక్ ఆఫ్ కరేజ్.
2: నీవు అర్జునుడు అని పేరు పెట్టుకున్నావు.
1: యు హావ్ టేకెన్ ది నేమ్ ఆఫ్ అర్జున.
2: అర్జున అనగా దీనికి అర్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ అర్జున?
2: ఈ అర్జున అనగా పవిత్రము అని, నిర్మలము అని దీనికి అర్థం.
1: అర్జున యాక్చువల్లీ మీన్స్ సేక్రెడ్నెస్ అండ్ ప్యూరిటీ.
2: ఇలాంటి నిర్మల నిశ్చలమైనటువంటి యొక్క అర్జునుకు ఈ మాలిన్యము, ఈ దౌర్భాగ్యము ఎందుకు ప్రవేశించింది?
1: ఫర్ సచ్ ఎ పర్సన్ యాజ్ అర్జున, హూ ఇస్ ప్యూర్ అండ్ హూ ఇస్ సేక్రెడ్,
2: దీనికంతా మూల కారణము అజ్ఞానము.
1: ఫర్ దిస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈస్ ఇగ్నరెన్స్.
2: ఈ యొక్క రోగమును చక్కగా కనిపెట్టినటువంటి వైద్యుడు కనుక నారాయణుడు దానికి తగినటువంటి యొక్క చికిత్సకు పూనుకుంటున్నాడు.
1: నారాయణ బీయింగ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ దిస్ పర్టికులర్ డిసీజ్, హీ గాట్ హింసెల్ఫ్ ప్రిపేర్డ్ టు ట్రీట్ ఇట్.
2: భగవద్గీత ప్రారంభమైన తక్షణమే ఏ కర్మయోగము, ఏ ధర్మయోగము, ఏ యొక్క నిష్కామ కర్మను ఇలాంటి బోధనలు చేయవచ్చును, భక్తి యోగమును కూడా బోధించవచ్చును.
1: In the beginning of Bhagavad Gita itself, Krishna could have taught Bhakti Yoga or Karma Yoga or Nishkama Karma Yoga.
2: Asalu Krishnudu matladadaniki prarambhinchatame rendo adhyayam.
1: Krishna commenced speaking only in the second chapter.
2: Modati adhyayam antha kudanu Arjuna yokka godava yerchukotamlone saripoyindi.
1: The entire first chapter is devoted to the record of the weeping and the crying of
2: ye matramu andulo konchit kinchit maataina kudanu taanu upayoga pettaledu.
1: Krishna did not interfere at all even for a small while, for a little.
2: Rendava adhyayamulo prarambhinchindi 11th shlokam.
1: In the second chapter from the 11th shloka Krishna began teaching.
2: Anta varaku opiga pattukunnadu Krishnudu.
1: Krishna exercised patience until such time.
2: Ayya nee saruku inka ayipoyinda ani prashninchadu.
1: He questioned, have you exhausted all your stock?
2: Unna sarukanta talalo nimpukunnadanta kudanu pillalu examination hall lo poi paper lo chutinattuga empty head ayipoyindi Arjunuki.
1: Just as students head become empty after writing the examination, Arjuna's head became empty after exhausting all his sorrow in the form of first chapter.
2: Appudu prarambhinchadu Krishnudu.
1: Then Krishna commenced.
2: Nee endu karpanya doshamu praveshinchindi?
1: In you the defect of mean-mindedness, weakness has entered.
2: దీనికి తగినటువంటి వైద్యం చేస్తానని తాను కోరుకున్నాడు.
1: ఐ నో హౌ టు ట్రీట్ ఇట్, ఐ విల్ డూ ఇట్, హీ సెడ్.
2: కారణమేమనగా అజ్ఞానమే ఈ మోహమునకు, ఈ శోకమునకు కారణమని గుర్తించాడు.
1: ఇగ్నరెన్స్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అటాచ్మెంట్ అండ్ ఇన్ఫాచ్యుయేషన్, దిస్ వాజ్ రికగ్నైజ్డ్ బై కృష్ణ.
2: అప్పుడే సాంఖ్యయోగమును ప్రారంభించాడు.
1: దెన్ హీ కమెన్స్డ్ సాంఖ్యయోగ.
2: సాంఖ్య విషయమునకు సంబంధించినటువంటి ఆత్మ అనాత్మ భావము స్వరూపము యొక్క తత్వం.
1: సాంఖ్యయోగ ప్రైమరీలీ డీల్స్ విత్ ఆత్మ అండ్ అనాత్మ, సెంటియెంట్ అండ్ ఇన్సెంటియెంట్ ఆర్టికల్.
2: అజ్ఞానములో ఉండినటువంటి వానికి ఈ ఆత్మ అనాత్మ అనేటువంటి విషయములు ఎట్లా అర్థమవుతాయి?
1: ఎ పర్సన్ హూ ఈజ్ సో క్లీన్ ఇగ్నోరెంట్, హౌ కుడ్ యూ అండర్స్టాండ్ ఆత్మ అండ్ అనాత్మ?
2: దీనికి ఒక చక్కని ఉదాహరణ,
1: వన్ ఫైన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
2: రోగంతో ప్రమాదమైనటువంటి స్థితిలో ఉండినటువంటి వానికి డాక్టర్ మొట్టమొదట ఆ ప్రమాదమును తప్పించేటువంటి మెడిసిన్స్ ఇవ్వాలి.
1: వెన్ ఏ పేషెంట్ ఈజ్ ఇన్ గ్రేట్ డేంజర్, డాక్టర్ హ్యాస్ టు సీ దట్ హీ గోస్ అవుట్ ఆఫ్ డేంజర్.
2: తదుపరి తగినటువంటి ఉపచారములు చేయాలి.
1: ఆఫ్టర్ దాట్ హీ కెన్ అండర్టేక్ ది అదర్ ట్రీట్మెంట్.
2: మొదలు ప్రమాదము ఉంచుకుని పోతుంటుంటే ఉపచారాలు చేస్తూ కూర్చుంటే ఈ ప్రమాదము తప్పదు.
1: When he is in great danger, unless he is saved from that, the other things will not be of
2: help. మొట్టమొదట ప్రమాదమును కొంతవరకు చల్లార్చి తదుపరి ఉపచారములో ప్రారంభించాలి.
1: First save him from the danger and then give the other treatment.
2: మునిగిపోయేటువంటి వాడిని మందులు లేవదీసి తదుపరి కొన్ని ఉపచారములు చేయాలి.
1: If a person is getting drowned, take him out, bring him to the bank, then you can give the other treatment.
2: వాడు మునిగిపోతుంటే వాడికి ఉపచారాలు చేయడానికి పోతుంటే మునిగి చచ్చిపోతాడు.
1: When he is getting drowned, if you want to just give him all sorts, if you want to try to give him comfort,
2: అదే విధంగానే అర్జునుడు శోకమోహములో మునిగిపోతున్నాడు.
1: In the same way, Arjuna was sinking and he was full of sorrow and attachment.
2: కనుక మొదలు శోకమోహములకు తగినటువంటి ట్రీట్మెంట్ చేయాలి.
1: Therefore, in the first place, the treatment will have to be to deal
2: ఆ బలహీనతలో ఉండినటువంటి వానికి ధైర్య సాహసం అనేటువంటి చక్కని స్ట్రాంగ్ ఇంజక్షన్ ఇచ్చాడు అర్జునుడు కృష్ణుడు.
1: కృష్ణ గేవ్ ఏ స్ట్రాంగ్ ఇంజక్షన్ ఆఫ్ కరేజ్ అండ్ వాలర్ ఇన్ ఆర్డర్ టు సేవ్ హిమ్.
2: ఈ ధైర్య సాహసమును అందించే నిమిత్తమై ఈ ఆత్మ అనాత్మ యొక్క విషయాన్ని బోధించడానికి ప్రారంభించాడు.
1: ఇన్ ఆర్డర్ దాట్ అర్జున గెట్స్ కరేజ్ అండ్ వాలర్, హీ ఎక్స్ప్లెయిన్ ఆత్మ అండ్ అనాత్మ.
2: అర్జున, భయభ్రాంతులతో మనం ఎట్టి చిన్న కార్యములు కూడా సాధించలేము.
1: అర్జున, విత్ ఫియర్ యుడ్ నాట్ బి ఏబుల్ టు అకాంప్లిష్ ఎనీథింగ్.
2: కనుక నీవు ధైర్యంతో నిలిచాలి.
1: స్టాండ్ కరేజియస్లీ.
2: ఏ విధమైన భయానికి అవకాశం కాకుండా చూసుకోవాలి.
1: డోంట్ గివ్ రూమ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ ఫియర్.
2: బీ ఫియర్లెస్.
1: బీ ఫియర్లెస్ సార్.
2: ఈ విధముగా నువ్వు ఉండినప్పుడే నీతో ఎంత కార్యమైన కూడా నేను సాధిస్తాను.
1: Only when you are like that, I can make you to achieve many things.
2: Krishna asanamandu kuda nu navutune untunnadu.
1: Even at that time, Krishna was found smiling.
2: Arjunudu yedustune unnadu.
1: Arjuna was crying.
2: Navvevaadu Narayanudu, yedchevaadu Narudu ani.
1: The one who is always smiling is Narayana, the one who cries is Nara.
2: Yedchevaadu ajnani, navvevaadu jnani.
1: A crying person is ignorant. A person who is always smiling.
2: ఈ జ్ఞానాజ్ఞానములనేటువంటిది ఇక్కడనే ఉంటుండాలి, కనిపిస్తూనే ఉంటుండాలి ఆత్మ అనాత్మ యొక్క విభాగంలో.
1: The difference between wisdom and ignorance can be seen there itself.
2: కృష్ణుడు ఆత్మ.
1: కృష్ణ ఇస్ ఆత్మ.
2: ఇంకా అర్జునుడు అనాత్మ.
1: అర్జున ఈజ్ అనాత్మ.
2: నీది నాది సంబంధించినటువంటి విషయాన్ని నీకు బోధిస్తానన్నాడు.
1: కృష్ణ సే things relating to me and to you, I would like to explain.
2: Nenu neevu kavalla, neevu nenu kavalla.
1: I should become you and you should become me, he is Krishna said.
2: Nenu neevu kavalanukunte nenu oka dourbhalyudu kavali.
1: If I should become you, I should also become weak minded.
2: Naaku itti dourbhalyam naalo ye maatram kodanu praveshinchadu.
1: It is impossible for any entry of such weakness in me.
2: Neeku neevu nenu kavalani aashistunnava, nannu follow chey.
1: If you want to become me, then you have to follow me.
2: అప్పుడే కరిష్యే వచనం తవ అన్నాడు అర్జునుడు. స్వామి, మీ ఆజ్ఞ ప్రకారం నేను నడుచుకుంటానన్నాడు.
1: Then Arjuna said, Swami, I would implicitly follow your command.
2: ఈ విధముగా ముందు అతనికి ధైర్య సాహసములను అందించి కార్యములు యందు ముందంజ వేసేటువంటి యొక్క ఉత్సాహాన్ని ప్రోత్సాహంగా అందించాడు.
1: ఆఫ్టర్ గివింగ్ sufficient encouragement and courage to Arjuna, he made him to undertake fighting and action.
2: ee sankhya yogamulo mottamodata దేహం యొక్క తత్వాన్ని గురించి బోధిస్తూ వచ్చాడు.
1: ఇన్ ది ఫస్ట్ ప్లేస్ ఇన్ ది సాంఖ్య యోగ థింగ్స్ రిలేటింగ్ టు బాడీ ఫర్ థాట్.
2: అర్జున, నీవు చూచినటువంటి వారందరూ నీ బంధువులని నీ మిత్రులని నీవు భావిస్తున్నావు.
1: అర్జున, ది పీపుల్ హూమ్ యు హావ్ సీన్ యు ఆర్ థింకింగ్ దట్ దే ఆర్ యువర్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్.
2: ఎవరు బంధువులు ఎవరు మిత్రులు?
1: హూ ఈజ్ రిలేటివ్ అండ్ హూ ఈజ్ అ ఫ్రెండ్?
2: ఎవరు దేహి ఎవరు దేహము?
1: హూ ఈజ్ బాడీ అండ్ హూ ఈజ్ ద ఇంటర్?
2: దేహములంతా కూడా కేవలం నీటి బుడగల వంటివి.
1: ఆల్ ది బాడీస్ ఆర్ లైక్ వాటర్ బబుల్.
2: నీ బంధువులు నీ మిత్రులు చర్వులు కూడాను ఈనాడు మాత్రమే కలిగినటువంటి వారు చేరినటువంటి వారు కాదు.
1: ఆల్ యువర్ రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ దే ఆర్ నాట్ ప్రజెంట్ ఓన్లీ టుడే.
2: అనేక జన్మల నుండి వారు నీవు నేను కూడా వస్తూనే ఉన్నాం పోతూనే ఉన్నాం.
1: ఫర్ అ నంబర్ ఆఫ్ బర్త్స్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ టు ఆల్ ఆఫ్ దెమ్ ఎగ్జిస్టెడ్ అండ్ యూ ఎగ్జిస్టెడ్ అండ్ మీ ఆల్సో ఎగ్జిస్టెడ్.
2: దేహము ఇంద్రియము మనస్సు బుద్ధి ఇవి కేవలము మానవుని యొక్క ఉపాధులు.
1: బాడీ మైండ్ ఇంటెలిజెన్స్ దిస్ ఆర్ ఆల్ ఓన్లీ ది ఓన్లీ అడ్జెంట్స్ ఆఫ్ ఎ పర్సన్.
2: ఇవి ఉపాధి అనగా మనము ధరించినటువంటివి వస్త్రముల వంటివి.
1: దిస్ ఆర్ సంథింగ్ లైక్ ది క్లోత్స్ దట్ వి హావ్ వోర్న్.
2: ఇవి మనము ఇవి జడములైనటువంటివి.
1: దిస్ ఆర్ ఆల్ ఇనర్ట్.
2: ఈ జడములైనటువంటి దానికోసం సంబంధ బాంధవ్యమును నీవు అభివృద్ధి పరచుకొని ఈ శోకమోహమునకు గురి కావద్దు.
1: వై డు యూ డెవలప్ ఫ్రెండ్షిప్ విత్ సచ్ ఇనర్ట్ థింగ్స్ అండ్ సబ్జెక్ట్ యువర్ సెల్ఫ్ టు సారో అండ్ ఇన్ఫాక్ట్.
2: ఈ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
2: నీ బంధువులకు నీ మిత్రులకు తగినటువంటి గౌరవ మర్యాదలు నువ్వు చేయవచ్చును.
1: ఆల్ ది ఆనర్ అండ్ ది అదర్ థింగ్స్ డ్యూ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్.
2: అయితే
1: బట్
2: ఈ యుద్ధ భూమిలో వాయు వరుసలకు ఏమాత్రం కూడా సంబంధం ఉండదు.
1: ఇన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్ దేర్ కెనాట్ బి ఎనీ రూమ్ ఫార్ సచ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్.
2: ఒకరు ఎదురు పార్టీ, రెండవది వారిని ఎదిరించేటువంటి పార్టీ.
1: దేర్ ఆర్ టూ పార్ట్స్ వన్ అపోజిట్ టు ది అదర్.
2: ఇక్కడ రెండు లక్ష్యములు మాత్రమే ఉంటుండాలి.
1: దేర్ ఆర్ ఓన్లీ టూ ఆబ్జెక్టివ్స్.
2: కనుక ఈ విధమైనటువంటి యొక్క బంధుమిత్రుల యొక్క సంబంధం అనేటువంటిది ఈ యుద్ధ భూమిలో ఏమాత్రం కూడా వాయు వసలడటానికి పెండిండు కావు అని చెప్పాడు.
1: టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఇన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ లైక్ ఎ మ్యారేజ్ ఫంక్షన్.
2: కనుక నీవు యుద్ధ భూమిలో ఉన్నావా లేక భద్రభూమిలో ఉన్నావా?
1: ఆర్ యూ ఇన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్ ఆర్ ఆర్ యూ ఇన్ ఎనీ అదర్ ప్లేస్?
2: కనుక యుద్ధమునకు వచ్చినటువంటి వాడు యుద్ధము గావించు.
1: You have come for fighting, fight.
2: దీనిని ఆధారం చేసుకుని ధృతరాష్ట్రుడు మొట్టమొదటి శ్లోకం లోపల ధర్మక్షేత్రి కురుక్షేత్రి సమవేత ఉత్సవ మామక పాండవ జీవ కిం కురువత్ సంజయ అన్నాడు. సంజయుని చూచి
1: ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ ధృతరాష్ట్ర ఆస్కర్ సంజయ, సంజయ వాట్ ఆర్ మై పీపుల్ డూయింగ్ అండ్ వాట్ ఆర్ పాండవాస్ డూయింగ్?
2: ధర్మక్షేత్రి కురుక్షేత్రి ఈ రెండు కాదు, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రమునందు.
1: ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ విచ్ ఈస్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ బేస్డ్ ఆన్ ధర్మ వాట్ ఆర్ దే డూయింగ్?
2: యజ్ఞయాగాది క్రతువులు ఆచరించడం చేత అది ధర్మక్షేత్రంగా మారింది.
1: ఇట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ సాక్రిఫైసెస్ హ్యావ్ బీన్ డన్ అండ్ దేర్ఫోర్ ఇట్ బి డిస్క్రైబ్డ్ యాస్
2: గురునందనులు ఆడుకున్నటువంటి ప్రదేశం కనుక దీనికి కురుక్షేత్రం అని పేరు వచ్చింది.
1: చిల్డ్రన్ ఆఫ్ కురు హ్యావ్ ప్లేడ్ ఆన్ దట్ పర్టికులర్ ఫీల్డ్ దేర్ఫోర్ ఇట్ ఇస్
2: కనుక ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో. ధర్మక్షేత్రం అనగా ఏమి? అనేక విధమైనటువంటి స్వార్థరహితమైన పవిత్రమైన దివ్యమైన నవ్యమైన భవ్యమైనటువంటి భావంతో కూడినటువంటిది.
1: ఆల్ సేక్రెడ్ ఆస్పీషియస్ థింగ్స్ హావ్ బీన్ డన్ ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్ దేర్ ఫోర్ ఇట్ బి డిస్క్రైబ్డ్ యాజ్
2: అనగా దీనికి మన దేహమునే ప్రమాణంగా తీసుకుందాం.
1: వీ కెన్ టేక్ అవర్ ఓన్ బాడీ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్.
2: పుట్టినప్పుడు ఈ దేహము నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి రీతిగా పసిపాపగా ఉంటుంటుంది.
1: వెన్ దిస్ బాడీ వాజ్ బోర్న్ ఇట్ ఇస్ ప్యూర్ అండ్ అన్బ్లెమిష్డ్.
2: ఎట్టి కామక్రోధ లోభమోహం వాచ్యమైనటువంటి ఈ అరిషత్ వర్గంలోకి ఏమాత్రము తాను బానిస కాదు.
1: ఇట్ వాజ్ నాట్ ఎ విక్టిమ్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ సిక్స్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్.
2: నిరంతరము ఆనందంతో చిరునవ్వులు చిందులు దొరుకుతుంటాది చంటి బిడ్డ.
1: A small thing just born would always be happy.
2: ఒక ఆకలికి మాత్రం ఏడుస్తుంది గాని అన్య భావనలకు ఏమాత్రము తాను యోచన చేయదు.
1: ఇట్ క్రైస్ ఓన్లీ వెన్ ఇట్ ఇస్ హంగ్రీ, అదర్వైజ్ నాట్. ఇట్ విల్ ఆల్వేస్ బి హ్యాపీ.
2: దొంగ వచ్చి చూచినా నవ్వుతుంది, దొర వచ్చి చూచినా నవ్వుతుంది చంటి బిడ్డ.
1: వెన్ బి థీఫ్ ఆర్ బి టేకింగ్ హూఎవర్ టేక్స్ లుక్ అట్ ఇట్ ఇట్ స్మైల్స్ అట్ దెమ్.
2: కొట్టడానికి వచ్చినటువంటి వాడిని చూచి నవ్వుతుంది, ముద్దెట్టడానికి వచ్చినటువంటి వాడిని చూచి నవ్వుతుంది.
1: It will laugh and smile at a person who has come to greet it or who has come to fondle it.
2: Kiss it. అదే విధంగానే చంటి బిడ్డలో నిర్మలంగా ఉంటుంటుంది కనుక ఆ వయసు అది ధర్మక్షేత్రమైనటువంటి దేహము.
1: Child, as it will be pure, it will be described as ధర్మక్షేత్ర.
2: అనగా ఎట్టి గుణములకు సంబంధం లేనటువంటి యొక్క పరిస్థితిలో ఉండేటువంటి దేహమునకి ధర్మక్షేత్రము అని.
1: ఏ బాడీ విచ్ ఇస్ నాట్ అఫెక్టెడ్ బై ఎనీ ఆఫ్ ది గుణాస్ సత్వరజస్తమో
2: పెరుగుతూ ఇందులో అనేక గుణములు పెరుగుతూ వస్తుంటాయి.
1: యాజ్ ది బాడీ గ్రోస్ ఆన్ ఇట్ గ్రోస్ ఆన్ కలెక్టింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్.
2: ఈర్ష్య, అసూయ, డంబము ఇత్యాది అహంకారము, క్రోధము, తాపము, మోహము, ఈ గుణములు పెరుగుతూ పోయేటప్పటికి ఇది కురుక్షేత్రంగా మారిపోతుంది.
1: జెలసీ, హేట్రేట్ అండ్ ఇన్ఫాచ్యుయేషన్, అటాచ్మెంట్, వెన్ ఆల్ దీస్ థింగ్స్ డెవలప్, దిస్ బికమ్స్ కురుక్షేత్ర.
2: కాబట్టి ధర్మక్షేత్రము ఇదే, కురుక్షేత్రము ఇదే.
1: Therefore, the same body is dharmakshetra and it is kurukshetra also.
2: ee manchi chettalu rendu kudumu manu kurukshetramlo untunnayi.
1: Both good and bad are they find a place in our heart.
2: Pandava kauravulu yokka yuddhamu 18 dinalu maatrame jarigindi.
1: The war between Pandavas and Kauravas was there, but it lasted only for 8
2: years. Manchi chettalu yokka gudamulu yuddhamu jeevithamanta jarugutu untadi.
1: But the war between good and bad, it goes on throughout the life.
2: దీనికి ఒక ఎండ్ అనేటువంటిది, అంత్యం అనేటువంటిది లేదు.
1: దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ దిస్ వార్.
2: కనుకని అతను ఆ దృష్టి అందించుకుని ఇలాంటి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం నందు పాండవులు కౌరవులు నావారు అనగా ఏంటి, మమత్వంతో కూడినటువంటిది నావారు.
1: మై పీపుల్ కౌరవాస్ అండ్ పాండవాస్.
2: దాని మమత్వంతో కూడినటువంటిది ఈ రజో తమో గుణము.
1: రజో తమో attributes and gunas, they are associated with mamatvam.
2: Mamaka pandavas cheva, pandava ani enti pure, adi satyikamainatundi okka gunam.
1: The word pandava stands for purity and sattvic nature.
2: Telladanamunaku nirmalatvaniki pandavattvam ani peru.
1: For whiteness and purity, the word used is pandavattvam.
2: Evarikaina tella jabbu vachinante pandu rogam untaru. Pandu anage emi tella jabbu ani tellaga undeyatundi.
1: If any person gets a disease, it is called Pandurogam.
2: Pandu Rajuku adeve jabbu.
1: The king Pandu suffered from that.
2: Atani peru kudunu Pandu.
1: His name also is Pandu.
2: Kanuka atani putrulu ainatundi varu kabatti itulu parishuddhamainatundi yokka varu Pandavulu.
1: The children of Pandu therefore are pure.
2: Anaga deeni yokka antaratham enti, rajoguna tamogunamulakunu satvikamunaku yuddham prarambhamaindi.
1: In other words, the inner significance of it is a war commenced between sattvika guna and rajoguna and tamoguna.
2: Ee iruvuru cheri kimakurvat sanjaya em chestunnara pa ani adigadu.
1: Dhritarashtra asked Sanjaya, these two people, what are they doing?
2: Emaina artham unda? Yuddham cheyadaniki poyinatundi vaallu akkada football aadta kurchuntara? Yuddhame chestaru.
1: Why was this question asked? Is there any meaning in this question? When they have gone for a war, they would certainly fight. They would not be playing.
2: Dhritarashtrudu ee prashna adagatamulo oka antaratham untundali.
1: But there is an inner meaning behind this question.
2: Emtanaga adi dharma kshetram.
1: The explanation is that this is dharma kshetra.
2: Na kumarulu dushtulu durmargune.
1: My children are bad ones, wicked ones.
2: Aithe aa dharma kshetramlo praveshinchetappudiki veeriki emaina manasika parivartana kaligi undochu.
1: After they have entered in that particular field of dharma, there could be some mental transformation.
2: Ee parivartana jaragatam lecheta oka compromise oka rajikeyamaina kudirnarao emo anetundi uddeshamto atta adigadu.
1: After they have entered that sacred land, it is possible that the minds must have been transformed. There could have been some compromise.
2: Yuddham cheyadaniki vellina vaadu yuddhame chestaru gaani inke vidhamaina puttanu cheyadaniki veeru ledu.
1: People who have gone for a war, they would otherwise certainly fight. They cannot do anything else.
2: Aithe adigina vaadu evadu?
1: But then, who is the person who has asked this question?
2: Athane Dhritarashtrudu.
1: He is Dhritarashtra.
2: Ithane Dhritam Rashtram, ithi Dhritarashtram uni. Dhritarashtra anaga evarante, tanadi kaanatuvanti danini tanadiga bhavinchukune vaadu Dhritarashtrudu.
1: Dhritarashtra refers to the one who considers things which do not belong to him as his.
2: దేహము తాను కాదు.
1: హీ ఈజ్ నాట్ ద బాడీ.
2: తాను కానటువంటి దేహము తాను అని భావిస్తున్నాడు.
1: హీ కన్సిడర్స్ ద బాడీ విచ్ హీ ఈజ్ నాట్ యాజ్ హీ.
2: ఇంద్రియములు తాను కాదు.
1: హీ ఈజ్ నాట్ ద సెన్స్ ఆఫ్.
2: తాను కాని ఇంద్రియములు తాను అని గర్విస్తున్నాడు.
1: But he takes pride in the fact that he is the census.
2: Anaga tanadi kaanatuvanti rajyamunu tanadiga bhavinchukuneetuvanti vaadu Dhritarashtrudu.
1: Any person who considers the kingdom which is not his as his own, he is Dhritarashtra.
2: Kanuka evaru Dhritarashtra anaga andaru Dhritarashtrule. Tanadi kaani dehaanni tanadiga bhavinchukuntunnaru, tanadi kaani indriyaanni tanadiga bhavinchukuntunnaru, daani nimittamai aneka vidhamaiti sohamohamulaku guri avutunnaru. Kanuka prati okkaru kuda nu Dhritarashtrudi. Aa Dhritarashtra anetundi antardhritarashtraniki aadharam chesukoni ee hrudaya kshetramunandu ee manchi cheddala yokka సంబంధమైనటువంటి ఒక యుద్ధములే ఇదే మహాభారత యుద్ధంగా భావించుకుంటూ వచ్చారు.
1: If you ask all people of Dhritarashtra's because they identify themselves with the body which is not a fact, they identify themselves with the senses which is a fact, and therefore they are all of them can be described as Dhritarashtra's only.
2: కనుక ఇక్కడ విన్నటువంటి వాడెవడు? అర్జునుడు.
1: Who is the person who heard the entire thing? It was Arjuna.
2: పాండవుల్లో ఇంతమంది ఉంటున్నారు గొప్ప గొప్ప వారు, మహాధర్మమూర్తి అనేటువంటి ధర్మజుడే ఉంటున్నాడు.
1: అమంగ పాండవాస్ దెర్ ఆర్ పీపుల్ హూ మైట్ బి బెటర్, ఫర్ ఎగ్జాంపుల్
2: ధర్మజుడికి ఎందుకు ఇంత పవిత్రమైనటువంటి గీతను బోధించి ఉండకూడదు?
1: వై వాజ్ నాట్ దిస్ సేక్రెడ్ గీత టాట్ టు ధర్మరాజ?
2: అతనికి సర్వబలములు కూడా ఉంటున్నాయి.
1: హీ హ్యాడ్ ఆల్ ద స్ట్రెంగ్.
2: పూరి భుజబలము బుద్ధిబలము గదబలము ఉండేటువంటి వాడు చూస్తామంటే భీముడు ఉన్నాడు కదా.
1: If you take the physical prowess, there was Bhima.
2: Bhimudu kuda enduku bodhinchukundakoddu?
1: It could have been taught to Bhima, but why not?
2: Aithe Arjunike maatrame enduku bodhinchali?
1: What is the reason for teaching this?
2: Deenini kodamo manam geetalo motta motta koncham gurtinchali.
1: In the first place, we'll have to understand the inner significance of this.
2: Dharmajudu manchi vaadi, dharmamurti.
1: Dharmaja is the embodiment of dharma, no doubt.
2: అయితే అతనికి పూర్వతాపము లేదు, పశ్చాత్తాపముంది.
1: హీ డిడ్ నాట్ హ్యావ్ ఫోర్సైట్, హీ హ్యాడ్ ఓన్లీ రిపెంటెన్స్.
2: అనగా ముందు జరగబోయేటువంటి దానిని గురించి తాను ఏమాత్రం కూడాను విచారించడు. జరిగిన తరువాత అయ్యో ఈ విధంగా జరిగిపోయింది అని విచారిస్తాడు.
1: హీ డిడ్ నాట్ థింక్ ఆఫ్ ది ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ థింగ్స్, ఓన్లీ ఆఫ్టర్ థింగ్స్ హ్యాపెన్ దెన్ హీ రిపెంట్స్.
2: ఇంకా భీమునకు భుజబలముంది, గదబలముంది, కండబలం ఉంటుండాలి, కానీ బుద్ధిబలం లేదు.
1: ఇఫ్ యు టేక్ భీమా, ఆఫ్ కోర్స్ హీ హాడ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, వాలర్, ప్రోవెస్, బట్ హీ డిడ్ నాట్ హ్యావ్ ఇంటెలిజెన్స్.
2: తనకేమైనా కోపం వచ్చినా పెద్ద వృక్షాన్ని కూడా వేర్ల వరకు పెరిగి అందరితో పోట్లాటానికి సిద్ధమవుతాడు.
1: ఇఫ్ హీ గెట్స్ యాంగ్రీ, హీ విల్ బి ఏబుల్ టు టేక్ అవుట్ ఎ ట్రీ విత్ రూట్స్ అండ్ ప్రిపేర్ టు ఫైట్.
2: కానీ బుద్ధిబలము తక్కువ.
1: But he did not have much of intelligence.
2: Arjuna ki ebalam untundadu ante purva tapame untundadu.
1: Arjuna on the other hand had foresight.
2: Arjuna cheppadu yuddhamuniki purame, Krishna inta mandi bandhuvulandanni mitrulandanni champi ee rattapu koodu bhujinchutakante nenu bichcham ettadanikaina vellutanu, nenu yuddham cheyanannadu. Munduganey purva tapame thanu anubhavinchadu.
1: For example, Arjuna told Krishna, well Krishna, I would rather beg alms elsewhere but not fight this war because it means so much of suffering.
2: Dharmaraju atta cheyaledu. Yuddham anta aina tarvata vishrantiga intilo kurchoni yo na bandhuvulandaru poyire na varandaru vellire inki nenu ilanti rajyam niyeli prayojanam entuku ani appudu vicharistu vachadu papa.
1: In contrast to this, Dharmaraja, after the ways of war was waged and after he lost all his relatives, sitting in his house, he was repenting for what happened.
2: Anukani tamaruseyanga variyu karyamunu gurchi manchi chettalu chankaga bondukorachi cheyutuppunuga katti chintaleka vegirinchinatonade vishamiyagunu unnadu.
1: Therefore it is said that if any person without discrimination and thinking, if he is in haste does anything which is bad, he will have to repent.
2: Idi Dasaratha Maharaja yokka swabhavam.
1: This is the nature of Dasaratha, King Dasaratha.
2: Taanedo devasulu yuddhamunandu taanu varini jayinchutakai rathamunekki tana yokka moodo bhari ainatundi kaikanu teesukoni vellaadu.
1: In the war between the gods and demons, he went and participated taking Kaikeyi in his chariot.
2: Kaikeyi Kekeyi rajaputri anaga Kashmir deshamu raju yokka putri.
1: Kaikeyi is the daughter of the king of Kashmir.
2: Aanuku astashastra vidyamlo chaala goppaga telisinatundi.
1: She was very well informed in the అసలు
2: రామునకంతా కూడా అస్త్రశస్త్ర విద్యలంతా నేర్పించింది కైకేయిని.
1: ఇట్ వాజ్ కైకేయి ఇన్ ఫ్యాక్ట్ హూ టాట్ రామ ఆర్చరీ అదర్ థింగ్స్ రిలేటింగ్ టు వార్.
2: కృష్ణావతారంలో సత్యభామ, రామావతారంలో కైకేయి ఈ అస్త్రశస్త్ర విద్యలో ఆరితేరినటువంటి వారు.
1: డ్యూరింగ్ కృష్ణావతార సత్యభామ అండ్ డ్యూరింగ్ రామావతార కైకేయి ఆర్ ఎక్స్ట్రీమ్లీ.
2: ఈ రథంలో ఈ కైకేయిని తీసుకెళ్లినప్పుడు ఈ యుద్ధం చేస్తున్న సమయం లోపల ఆ యొక్క చక్రములకు ఒక శీల ఉంటుంటారు, అది ఊడిపోయింది పాపం.
1: దెన్ దశరథ వాజ్ ఫైటింగ్ ది వార్ ఇన్ టు దిస్ చారియట్ దెర్ వాజ్ ఎ పర్టికులర్ రోప్ విచ్ వాస్ మిస్సింగ్ అండ్ విచ్ వాస్
2: అంత నేర్పించింది కైకేయిని.
1: ఇట్ వాస్ కైకేయి ఇన్ ఫ్యాక్ట్ హూ టాట్ రామ ఆర్చరీ అదర్ థింగ్స్ రిలేటింగ్ టు వార్.
2: కృష్ణావతారంలో సత్యభామ, రామావతారం

0: the war into this chariot, there was a particular rope which was missing and which was
1: అది ఊడిపోయినట్టు చక్రం కింద పడిపోతుంది.
0: ఇట్ ఈస్ లైక్ దట్ ది వీల్ వుడ్ కమ్ ఆఫ్ ది చారియట్.
1: ఆ సమయంలో తన భర్తకి ఏమైనా కూడా అపజయం కలుగుతుందో ఏమో అని తన వేలిని ఆ యొక్క దీనిలో పెట్టి ఆ యుద్ధం లోపల కాపాడింది.
0: ఇన్ దట్ పర్టికులర్ సిచ్యుయేషన్ కైకేయి యూజ్ హర్ ఫింగర్ టు ఇన్సర్ట్ అండ్ సీ దట్ ది వీల్ డస్ నాట్ కమ్ ఆఫ్ ది చారియట్ అండ్ సేవ్.
1: ఈ విజయాన్ని సాధించిన తర్వాత చూచాడు దశరథ మహారాజు రక్తం కారిపోతుంటుందా కైకేయి చేయి నుంచి.
0: ఆఫ్టర్ అచీవింగ్ విక్టరీ కింగ్ దశరథ హ్యాడ్ లుక్ అట్ కైకేయి, హర్ హ్యాండ్ వాస్ ప్రొఫ్యూజ్లీ బ్లీడింగ్.
1: ఈ విషయం చూచి కైక నీ వల్ల నేను విజయం సాధించగలిగాను కనుక నీవు ఏదైనా రెండు వరములు కోరుకో నేను ఇస్తాను అన్నాడు.
0: ఆఫ్టర్ సీయింగ్ దిస్ పర్టికులర్ ఫ్లైట్ హీ వాస్ సో ప్లీజ్డ్ విత్ కైకేయి సర్వీసెస్ హీ సెడ్ కైక యూ కెన్ ఆస్క్ ఎనీ టూ బుక్స్.
1: అనగా ఆ సమయము చెప్పలేదు ఆ కోరికను చెప్పలేదు.
0: While giving, while granting boons, he did not specify a time period, he did not specify specific boons as such.
1: నీకు ఇష్టమొచ్చిన సమయంలో ఇష్టమొచ్చిన కోరికను కోరుకోమని రెండు ఆమెకి అప్పచెప్పాడు.
0: He has given the freedom to ask for two boons anytime, any of the boons.
1: ఒక కాలమైనా నిర్ణయం చేయాలి కోరికలైనా నిర్ణయం చేయాలి.
0: Either the time of granting the boons will have to be specified.
1: కనుకనే ముందు వెనుక యోచించకుండా వరం ఇచ్చేసేసినాడు.
0: Without thinking the consequences, he has just granted the boon.
1: ఆమెకు ఇష్టం వచ్చిన సమయంలో ఇష్టం వచ్చిన కోరికలే కోరుకుంది. అప్పుడు ఎవరు తప్పు? కైక తప్ప, దశరథం తప్ప. దశరథం తప్పు.
0: కైకేయి asked for the boons at a time which was appropriate for her and the boons also were decided by her. It is not the mistake of Kaikeyi, it is the mistake of the
1: కనుకనే వేగిరించినటువంటి విషయం యోగును అన్నాడు. అది తొందరపట్టము కొన్ని విషయం లోపల చాలా ప్రమాదం అవుతుంది.
0: అదే
1: విధముగానే ఇక్కడ అర్జునుడు ఉండినటువంటి యొక్క ప్రభావం చేత ప్రేమ చేత అర్జున్ యొక్క తత్వాన్ని కూడా ముందు వెనుక యోచించకుండా కృష్ణుడు ఏమాత్రం పని చేయలేదు.
0: దేర్ ఫోర్ కృష్ణ హూ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ అఫెక్షన్ ఫర్ అర్జున హీ లుక్ టు ఆల్ ది ఎఫెక్ట్స్ అండ్ ఇంప్లికేషన్స్ అండ్ దెన్ ఓన్లీ హి టాట్ హిమ్ గీత.
1: కనుక అర్జును యొక్క ముందు వెనుకలు యోచించి తదుపరి ఈ విధంగా తాను యుద్ధములకు సిద్ధమయ్యాడు అర్జునుడు. ముందు వెనుక యోచించి అనగా యుద్ధము లోపల ఎంతమంది బంధుమిత్రులు పోతారో, ఇదంతా జరిగిన తర్వాత నేను ఎవరి కోసం యుద్ధం చెయ్యాలి, ప్రజలే లేనప్పుడు నా యొక్క రాజ్యం ఏమిటి అని ఈ విధంగా కూడా ముందు రాబోయేటువంటి విషయాన్ని యోచిస్తూ వచ్చాడు
0: అర్జున. Forsa, what is going to happen after fighting the war? And therefore he just said, I do not want to fight because the consequences will be very bad.
1: Kanuka paschattapam kaakunda purotapamto nindinatundi vaadu Arjunudu.
0: He was not feeling sorry after the event was over. Before the event took place, he was feeling sorry.
1: Ee purotapam elanti variki vastundante parishuddha hrudayam kaliginatundi varike vastundi.
0: That feeling of sorry before the event takes place will be obtained only in pure hearts.
1: అందువలనే అర్జున అనగానే పవిత్రము ఒక పరిశుద్ధము అయినటువంటి హృదయం కలవాడు అని అర్థం.
0: దేర్ఫోర్ అర్జున రెఫర్స్ టు ఎ ప్యూర్ అండ్ ఎ సేక్రెడ్ హార్ట్.
1: శ్రీశైలము అనేటువంటిది ఇక్కడ దగ్గరగా ఉంటుండాలి.
0: నియర్ హియర్ దేర్ ఇస్ ఎ ప్లేస్ కాల్డ్ శ్రీశైలం.
1: అక్కడ కూడాను మల్లికార్జున భ్రమరాంబ అని ఉంటుండాలి.
0: దేర్ ఆర్ టూ ఎంటిటీస్ మల్లికార్జున అండ్ భ్రమరాంబ. దే
1: ఈ మల్లికార్జున భ్రమరాంబ అంటే ఏం వీరి అర్థం పార్వతీ పరమేశ్వరులు అని చెప్తుంటారు.
0: ద మీనింగ్ ఆఫ్ మల్లికార్జున అండ్ భ్రమరాంబ ఐ ఆర్ టేకన్ యాజ్ పార్వతీ అండ్ పరమేశ్వరం.
1: మల్లిక అర్జున అనగా మల్లి అంటే జాస్మిన్, ఒక మల్లె పువ్వు.
0: మల్లె రెఫర్స్ టు జాస్మిన్ ఫ్లవర్.
1: ఎలాంటి జాస్మిన్, ఎలాంటి మల్లె పువ్వు అది? అర్జున తెల్లటి మల్లె పువ్వు.
0: What is the color of this particular jasmine? It is pure and white.
1: Tellati mallipuvu vanti vaadu ee mallikarjuna.
0: Mallikarjuna is one who is like jasmine which is extremely white.
1: Atane Eeshwarudu.
0: He is Eeshwara himself.
1: Bramara amba. Amba Parvati evarunte bramaramu oka tummedata.
0: Bramaramba refers to the Parvati who may be compared to a bee.
1: Aa amba enekunte bramaramu తెల్లటి మల్లె లోపల చేరి ఆ మల్లె యొక్క మకరందాన్ని తీసుకుంటుందట. అందువల్లనే ఈ పార్వతమ్మకు మల్లిక అర్జున అనేటువంటి ఈశ్వరత్వంలో ప్రవేశించి ఆ యొక్క అంబ ఎటువంటి వారు భ్రమరం కాబట్టి భ్రమరాంబ.

0: పార్వతి. అనగా భ్రమరంతో కూడినటువంటిది పార్వతి. తెల్లటి రంగుతో కూడినటువంటి మల్లెపూలో ఉండేటువంటి మకరందము ఈశ్వరుడు.
1: భ్రమరాంబ రెఫర్స్ టు బి పార్వతి, హూ మే బి కంపేర్ టు పార్వతి. షీ గోస్ ఇన్ టు ది ఫ్లవర్ ఆఫ్ మల్లికార్జున, ద జాస్మిన్ ఫ్లవర్, అండ్ షీ డ్రాస్ ది నెక్టార్ ఫ్రమ్ ద ఫ్లవర్.
0: కనుక ఈ మల్లె పువ్వులు ఉండేటువంటి మకరందానికి ఓనేటువంటిది కనుక అర్ధ రైట్ గా ఉంటుండాలి, ఆమెకు అర్ధ భాగం లోపల అధికారం ఉంటుండాలి.
1: బికాస్ షీ డ్రాస్, షీ సెట్ ద నెక్టార్ ఫ్రమ్ ద ఫ్లవర్, షీ హెస్ గాట్ అథారిటీ ఓవర్ హాఫ్ ది బాడీ ఆఫ్ ఈశ్వర.
0: దీని అర్థమును పురస్కరించుకుని శ్రీశైలంలో మల్లికార్జున భ్రమరాంబ అని పేరు పెట్టారు.
1: ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ ఇన్నర్ మీనింగ్ ది నేమ్స్ గివెన్ ఇన్ శ్రీశైలం ఆర్ మల్లికార్జున.
0: తర్వాత అర్జున అనగా ఏంటి? పవిత్రము, నిర్మలము అని అర్థం.
1: The sum and substance of all this is Arjuna refers to sacredness and purity.
0: అలాంటి నిర్మల పవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటి అర్జునుడు కనుకని ఆనాటి నుండి యుద్ధ భూమి వరకు కూడాను, అనగా 75 సంవత్సరములు విడనాడినటువంటి ఒక జంటగా కలిసి నిలిచి ఉంటున్నారు కృష్ణార్జునుడు.
1: కృష్ణ అండ్ అర్జున వర్ టుగెదర్ ఆల్మోస్ట్ ఫర్ 75 ఇయర్స్ ఇన్సెపరబ్లీ, బికాస్ అర్జున హ్యాడ్ ఎ ప్యూర్ హార్ట్ అండ్ ఎ సేక్రెడ్ హార్ట్.
0: 75 సంవత్సరములంతా కలిసిమెలిసి ఉండినప్పటికీ ఏనాడు కూడా భగవద్గీత బోధించలేదు.
1: ఆల్దో దే లివ్ టుగెదర్ ఫర్ 75 ఇయర్స్ అట్ నో టైమ్ ఎర్లియర్ కృష్ణ టాట్ భగవద్గీత.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ది?
0: అంతకాలము కేవలము ఒక బంధుత్వమైన బాంధవ్యంలో అనుసరిస్తున్నారు. బాంధవ్యము బావా బావా బావమర్దలు.
1: వాట్ ఈస్ ది రీజన్ ఫార్ నాట్ టెలింగ్ గీత త్రూ దీస్ 75 ఇయర్స్? హీ వాస్ ట్రీటింగ్ హిస్ కృష్ణ యాస్ హిస్.
0: అనగా దేహాత్మ భావంతోనే జీవిస్తూ వస్తున్నారు.
1: దే ఆర్ లివింగ్ విత్ బాడీ కాన్షియస్నెస్.
0: ఏనాడు నేను నీకు శరణు తెచ్చినటువంటి వాడిని అని శరణాగతి పొందినాడో అప్పుడు కృష్ణుడు గురువు అయినాడు, అర్జునుడు శిష్యుడయ్యాడు.
1: బట్ ద మోమెంట్ అర్జున సరెండర్ అండ్ యాక్సెప్టెడ్ ది డిసైపుల్షిప్ కృష్ణ బికెమ్ ఎ టీచర్ అండ్ అర్జున బికెమ్ ద.
0: ఆ సమయంలోనే గీతను బోధించడానికి ప్రయత్నించాడు.
1: ఓన్లీ అట్ దట్ టైమ్ కృష్ణ టాట్ గీత.
0: అనగా ఒక విధమైనటువంటి పవిత్రమైనటువంటి జ్ఞానమును మనం పడేయవలన గురు శిష్యుడు యొక్క సంబంధం రావాలి.
1: ఇట్ మీన్స్ ఇఫ్ యూ వాంట్ టు రియలీ అక్వైర్ నాలెడ్జ్ ఫ్రమ్ ఎనీవన్, ఓన్లీ వెన్ దేర్ ఇస్ ఎ రిలేషన్షిప్ ఫ్రమ్ ది టీచర్ అండ్ ది డిసైపుల్ యూ బి ఏబుల్ టు గెట్ ఇట్.
0: బుద్ధాలకుడు మహాజ్ఞాని.
1: బుద్ధాలక వాజ్ ఎ గ్రేట్.
0: అతని కుమారుడు నచికేతుడు.
1: హిస్ సన్ వాజ్ నచికేతస్.
0: కానీ ఉద్దానకుడికి మించినటువంటి యొక్క విద్యావంతుడు మరొకరు లేడు.
1: అట్ దట్ టైమ్ దేర్ వాజ్ నో గ్రేటర్ పండిట్ దాన్ ఉద్దాలక.
0: కానీ తన కుమారుడైనటువంటి నచికేతుణ్ణి మరొకరి దగ్గరికి చదువుకోవడానికి పంపిస్తూ వచ్చాడు.
1: బట్ ఉద్దాలక సెంట్ హిస్ సన్ నచికేతస్ టు సమ్వన్ ఎల్స్ ఫర్ లెర్నింగ్ ది వేరియస్ స్క్రిప్చర్స్.
0: తండ్రి చెప్పవచ్చును కదా కుమారునికి.
1: ఫాదర్ హింసెల్ఫ్ కుడ్ టాక్ ది సన్ రీజన్.
0: అప్పుడు తాను యోచించాడు, నాకు పుత్రవాత్సల్యము, అతనికి తండ్రి భావము వస్తుంది కాని శిష్యభావము గురుభావము రాదు. గురు శిష్యభావము లేనప్పుడు ఈ జ్ఞానం వారి తలకంటదు అన్నాడు.
1: దిస్ స్టెప్ వాస్ టేకన్ బికాస్ హీ వాస్ ఫీలింగ్ దట్ హీ వుడ్ బి కన్సిడరింగ్ హింసెల్ఫ్ ఎస్ ద ఫాదర్ అండ్ సన్ బి కమ్ కన్సిడరింగ్ హింసెల్ఫ్ ఎస్ ద సన్. విత్ దట్ రిలేషన్షిప్ హీ కుడ్ నాట్ బి అక్వైర్ ఏబుల్ టు అక్వైర్ నాలెడ్జ్.
0: కనుక మనం బావా భావమర్దులుగా ఉన్నంత వరకు కూడాను ఈ బాహ్య జగత్తులకే మనం కట్టుబడిపోతాం.
1: సో లాంగ్ యాస్ ది రిలేషన్షిప్ ఈస్ బ్రదర్ ఇన్ లా అండ్ బ్రదర్ ఇన్ లా, వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ సీక్రెట్ నాలెడ్జ్.
0: నీవు ఈ భావాన్ని పూర్తి దూరం చేసి, దేహాత్మ భావాన్ని దూరం చేసి పరమాత్మ భావంలో నీవు ప్రవేశించమన్నాడు.
1: రిమూవ్ దిస్ ఫీలింగ్ ఫ్రమ్ యువర్ హార్ట్ అండ్ విత్ ఫీలింగ్ ఆఫ్ పరమాత్మ ఇఫ్ యూ అప్రోచ్ మీ దెన్ ఐ విల్ బి ఏబుల్ టు టీచ్.
0: కనుక అర్జునుడు ఆ విధంగా శరణాగతి పొందిన తరువాతనే ఈ కృష్ణుడు గీతను బోధించడానికి పూనుకున్నాడు.
1: ఓన్లీ ఆఫ్టర్ అర్జున సరెండర్ కంప్లీట్లీ డెవలప్డ్ దట్ పర్టికులర్ ఫీలింగ్ దెన్ ఓన్లీ కృష్ణ బిగన్.
0: తమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధు సఖత్వమేవ, త్వమేవ విద్యా ద్రవిడం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ అనేటువంటి స్థితికి వచ్చినప్పుడే అప్పుడు మన్మనాభవమత్మక్తో మధ్యాధీమా నమస్కరి మామే వైశేషి సత్యంతే ప్రత్యానే ప్రయోజనం. ఇప్పుడు నీవు నా భక్తుడవు, ఇప్పుడు నా బావవు కాదు.
1: వెన్ అర్జున సెట్ దట్ యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ మై మదర్, యు ఆర్ మై టీచర్, యు ఆర్ మై ఎవ్రీథింగ్, యు ఆర్ మై వెల్త్ అండ్ సరెండర్ హింసెల్ఫ్, దెన్ ఓన్లీ కృష్ణ డిక్లేర్డ్ వెల్ యు ఆర్ మై డిసైపుల్, యు డూ మై వర్క్ అండ్ యు డూ ఎవ్రీథింగ్ ఫర్ మీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
0: కనుక ఈ శరణాగతి తత్వానికి తెప్పించుకునేటువంటి యొక్క యుక్తి ఉపయోగపెట్టాడు సాంఖ్యయోగంలో.
1: ఇన్ సాంఖ్యయోగ Krishna employed the technology that was necessary to make Arjuna surrender himself completely.
0: Inni chesi Arjunudiki dehatma bhavani dooram gaavinchadu. Idi mottamoti ee mandu chesina pani.
1: The most important thing which Krishna did was Krishna freed Arjuna from the feeling of body consciousness.
0: Nijamga dehatma bhavam undinanta varaku nu ee karma margamo dharma margamo bhakti margamulo hrudayamulo praveshinchadu.
1: So long as people are having body consciousness, any of these marga, dharma marga, karma marga, bhakti marga would not be able to enter into
0: the body. Soka dukkhamulu anaga mohamulu hrudayamulo nindipoyinayi.
1: Attachment, infatuation are full in the heart.
0: Manu cheppanu ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: ది అదర్ డే స్వామి సేడ్ దట్ ఇన్ ద హెడ్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ సంథింగ్ సేక్రెడ్ టు బి ఫిల్డ్.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్ర అది ఖాళీయగునా?
1: ఇఫ్ ది హెడ్ ఇస్ ఫుల్ ఆఫ్ సో మెనీ థింగ్స్ వుడ్ ఇట్ బి
0: తలబుర్ర అది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా?
1: వితౌట్ ఎంప్టీయింగ్ ఇట్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఫిల్ ఇట్ విత్ సమ్ సేక్రెడ్?
0: టమ్మర్ లోపల నిండుగా నీళ్లు పోసుకుని దాంట్లో పాలు పోయాలంటే ఏ విధంగా పాలు పోయడానికి వీలవుతుంది? నీళ్లను పారబోయాలి, పాలను ప్రవేశపెట్టాలి.
1: ఇఫ్ ఎ టమ్మర్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్ హౌ కెన్ యూ ఫిల్ మిల్క్ ఇన్ టు ఇట్? ది వాటర్ విల్ హావ్ టు బి థ్రోన్ అవుట్. దెన్ ఓన్లీ యూ కెన్.
0: కనుక అర్జున నీ శోకమోహముల చేత నీ హృదయాన్ని నింపుకున్నావు.
1: అర్జున యు ఆర్ ఫుల్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్.
0: వీటిని ముందు పారవే,
1: త్రో దెమ్ అవుట్.
0: తదుపరి నా యొక్క జ్ఞానం అనేటువంటి యొక్క దీని రసమును దాన్ని నింపుతానన్నాడు.
1: దెన్ ఓన్లీ ఐ విల్ బి ఏబుల్ టు ఫిల్ యు యువర్ హార్ట్.
0: ఈ జ్ఞానామృతమును నింపే నిమిత్తమై ఈ విధమైనటువంటి శోకమోహములను దూరము గావించుటకై ప్రయత్నం చేసినటువంటి యొక్క యోగమే ఈ సాంఖ్య యోగం.
1: This Sankhya Yoga refers to efforts made to empty and free Arjuna from the attachment and from sorrow and filling him with the Atma consciousness.
0: Arjuna, ఈనాడు కాండవనము దహనం చేసే సమయంలో నిర్దాక్షిణ్యంగా నిర్మోహ మాటగా చేశావు.
1: Arjuna, while destroying Kandava forest, mercilessly, without any hesitation, you destroyed it.
0: ఇంకా గో సంరక్షణ జరిగే సమయం లోపల కూడాను నీవు ఏ విధమైనటువంటి యొక్క పరితాపము పడలేదు.
1: అట్ ద టైమ్ ఆఫ్ ఆఫరింగ్ ప్రొటెక్షన్ టు ద కౌస్ ఆల్సో యూ డిడ్ నాట్ హెసిటేట్ ఆర్ రిపెంట్ ఆర్ థింక్ ట్వైస్.
0: ఈనాడు నీవు ఈ దుఃఖములకు కారణం లేకపోలేదు.
1: ఫర్ టుడేస్ సారో దేర్ ఈస్ డెఫినెట్ రీజన్.
0: నీకు ఈ అజ్ఞానమే మూల కారణం.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈస్ ఇగ్నోరెన్స్.
0: ధర్మమునకు దైవమునకు నీవు ఏడ్చినావా?
1: హ్యావ్ యూ క్రైడ్ ఫార్ గాడ్ అండ్ ధర్మ?
0: ఏనాడు నీవు ధర్మమునకు దైవమునకు ఏడుస్తావో అదే యోగంగా మారిపోతుంది. అంతవరకు నీకు శోకమే.
1: ద మూమెంట్ యూ క్రై ఫర్ గాడ్, యూ క్రై ఫర్ రైచియస్నెస్, ఇట్ బికమ్స్
0: ఆ నిమిత్తమై నీవు ఏడు, అప్పుడు అది యోగంగా మారిపోతుంది.
1: ఇఫ్ యూ క్రై ఫర్ మీ,
0: విషాద యోగంగా వచ్చింది.
1: ఇఫ్ యూ క్రై ఫర్ మీ, ఇట్ బికమ్స్ యోగ.
0: పుట్టినప్పుడు ఏడ్చుతారు.
1: When a person is born,
0: చచ్చినప్పుడు ఏడ్చుతారు.
1: వైల్ డైయింగ్ హి క్రైస్.
0: మధ్య మధ్య విషయాలకు ఎందుకు ఏడ్చుతారు?
1: ఇన్ ద మిడిల్ ఆల్సో ఫర్ ఎ నంబర్ ఆఫ్ థింగ్స్ పీపుల్ క్రై.
0: ధర్మజ్ఞాని గర్వచుండ ఉద్ధరింప ఏడ్చున్నారా?
1: When there is decline of dharma, do people cry?
0: మనము ధర్మజ్ఞాని నిమిత్తమై దానిని ఉద్ధరించడానికి తగినటువంటి ఏడుపులు మనలో రావాలి.
1: ఇన్ ఆర్డర్ టు కరెక్ట్ ది డిక్లైన్.
0: కనుక దేనినైనా మనం సాధించాలనుకుంటే ధైర్యంగా సాహసంగా మనకు హృదయాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ ఎనీథింగ్ యూ షుడ్ హావ్ ఎ కరేజియస్ హార్ట్.
0: కనుక మనం క్షుద్రమైనటువంటి యొక్క ఈ మనో దౌర్బల్యాన్ని మనం అభివృద్ధి గావించుకోరాదు.
1: దిస్ కైండ్ ఆఫ్ వీక్ అండ్ ఫెయింట్ హార్టెడ్నెస్ యూ షుడ్ నెవర్ డెవలప్.
0: ఈ దౌర్బల్యాన్ని దూరం గావించినప్పుడే నిజమైనటువంటి దైవ బలం అందులో ప్రవేశిస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ రిమూవ్ దిస్ ఫ్రమ్ యువర్ హార్ట్ ది రియల్ డివైన్ పవర్ విల్ ఎంటర్ ఇన్ యువర్ హార్ట్.
0: కనుక మనము మొట్టమొదట ఏనానికి కాని బలహీనతకు కాని భయానికి కాని ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: దేర్ఫోర్ యూ షుడ్ నాట్ గివ్ రూమ్ ఫర్ ఎనీ వీక్నెస్ అండ్ ఎనీ ఫియర్ ఇన్ అవర్.
0: ధైర్యం అనేటువంటి యొక్క ఆయుధాన్ని మనం ధరించాలి.
1: యూ షుడ్ వేర్ ది వెపన్ ఆఫ్ కరేజ్.
0: ఒక కర్ర చేతులు లేకపోతే గొర్రెన బెదిరిస్తుందట.
1: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎ స్టిక్ ఇన్ హ్యాండ్ ఈవెన్ ఎ షీప్ విల్ ఫ్రైటన్ యూ.
0: కనుక మనం ధైర్యం లేకపోతే అందరూ మనల్ని బెదిరిస్తారు.
1: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ కరేజ్ ఎనీవన్ కెన్ జస్ట్ టెరిఫై.
0: దాన్ని ఎదుర్కొనేటువంటి సాహసాన్ని మనం అభివృద్ధి భావించుకోవాలి.
1: యూ మస్ట్ హ్యావ్ ది కెపాసిటీ టు ఫేస్.
0: పరిగెత్తుతూ పోతుంటే కోతి కూడా తరుముకొని వస్తుంది.
1: If you are running away, even a monkey
0: is not chasing you. This
1: is a daily experience. If you take a stick and stand firm, then it runs away.
0: Then you
1: Don't show your back.
0: నీవు ముఖాన్ని చూపాలి.
1: If you show your face,
0: అప్పుడే దీన్ని మనం సాధించడానికి వీలవుతాం.
1: Then only we'll be able to achieve.
0: దీనిని వివేకానంద కూడా చెప్పాడు. Be
1: the same thing has been told by Vivekananda.
0: Fearless అన్నాడు.
1: Be fearless, he said.
0: ధైర్యంతోనే మనం దేన్నైనా సాధించడం. ధైర్యం సర్వసాధకం అన్నారు.
1: Courage can become instrument of all success, it has been said.
0: కనుక విద్యార్థులైనటువంటి మీరు ఈ పవిత్రమైన విద్యను అభ్యసించి సాధించే నిమిత్తమై ధైర్యంతో ఉత్సాహంతో, కేవలం ధైర్యం ఉంటే ప్రయోజనం లేదు, ఉత్సాహం కూడా ఉంటుండాలి.
1: స్టూడెంట్స్ యాజ్ యు ఆర్, యు షుడ్ హ్యావ్ కరేజ్, యు షుడ్ హ్యావ్ ఎంథూసియాజం ఆల్సో.
0: కేవలము ఒక మూర్ఖమైనటువంటి ధైర్యం కూడా ఉండరాదు.
1: వన్ షుడ్ నాట్ హ్యావ్ ఫూలిష్ అండ్ బ్లైండ్ కరేజ్.
0: దానికి విచారణ శిక్షతో కూడినటువంటి ధైర్యం ఉండాలి.
1: ఇట్ మస్ట్ బి అకంపనీడ్ బై డిస్క్రిమినేషన్.
0: ఈ సమయంలో ఏ విధంగా మనం ప్రవర్తించాలనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని కూడా నింపుకోవాలి.
1: యు షుడ్ హావ్ దట్ డిస్క్రిమినేటింగ్ పవర్ టు బిహేవ్ అప్రోప్రియేట్ టు ఎన్ అకేషన్ అండ్ ప్లేస్.
0: కనుక మనము ఇక్కడ ఉండినా ఎక్కడ ఉండినా కూడాను మనం ధైర్యంతో మనం సంకల్పించినటువంటి విషయాలను సాధించడానికి తగినటువంటి ఒక కృషిని చేయాలి.
1: Whether we are here or anywhere else, we should always have courage in our heart and have a determination to accomplish the things.
0: రేపటి దినము ఈ సాంఖ్య యోగం యొక్క విషయాన్ని మనము విపులంగా మనము చెప్పుకుందాం.
1: We try to understand in detail Sankhya Yoga from tomorrow onwards.
0: Sankhya Yoga naku kevalam upodghatam matrame.
1: This is only an introduction to Sankhya Yoga.
2: That was the 15th in a series of 34 discourses Bhagwan delivered on Gita in 1984. Bhagwan narrated the events that led to the Kurukshetra war and the commencement of Gita. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: బాల్యంబునందున పలువురితో కూడి ఆటపాటల యందు ఐక్యుడెవరు?
1: ఇన్ చైల్డ్హుడ్ వన్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ఆల్ ది ప్లే, ఫన్ అండ్ ఫ్రాలిక్.
0: యవనంబున పలువురితో కూడి స్నేహమార్జించుట జరిగియుండు.
1: ఇన్ యూత్ వన్ స్పెండ్స్ టైమ్ ఎస్టాబ్లిషింగ్ అసోసియేషన్ కాంటాక్ట్ ఫ్రెండ్షిప్స్ విత్ ఎవ్రీబడి, కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది ఎర్నింగ్.
0: ముదిమి వచ్చిన ఎంత మూలహరిని తెలువక అది ఇది లేదని ఆరటించు.
1: ఇన్ అడ్వాన్స్డ్ ఏజ్ వన్ డస్ నాట్ థింక్ ఆఫ్ గాడ్, గోస్ ఆన్ రిపెంటింగ్ అండ్ రిగ్రెటింగ్ ఫర్ ఆల్ దట్ దే హ్యావ్ నాట్ బీన్ ఎంజాయింగ్ అట్ దట్ స్టేజ్.
0: కానీ అంత్యంబున కదలిలేక,
1: బట్ యాజ్ ది ఎండ్ అప్రోచెస్ హీ కుడ్ నాట్ ఫైండ్ ది అబ్జెక్టివ్.
0: ద్రవ్యమార్జించుట తగిలియుండు.
1: హీ స్టిల్ ఆఫ్టర్ మనీ అండ్ వెల్త్.
0: ప్రపంచమున విద్యావంతుడు కోట కొలది ఉన్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ దర్ ఆర్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: చిన్న పిల్లవాడిని మొదలుకొని వృద్ధుల వరకు కూడాను చదవాలి చదవాలి చదవాలి అనేటువంటి ఆశతో బ్రతుకుతూ ఉన్నారు.
1: వీ ఫైండ్ రైట్ ఫ్రమ్ టైనీ టాట్స్ టు దిస్ లెవెల్ ఆఫ్ ఓల్డ్ పీపుల్ హూ వాంట్ టు లెర్న్, హూ వాంట్ టు స్టడీ స్టిల్ మోర్.
0: అయితే ఆ చదువు వల్ల వారికి లభించేటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఈజ్ ది అల్టిమేట్ రిజల్ట్ ఆఫ్ ఆల్ దిస్ రీడింగ్ ది స్టడీ?
0: కలపటికి అనేక విధములుగా అవస్థలకు గురి అయిపోయి ఈ విద్యలన్నీ నేను దేనికి సహాయపడుతున్నవి అంటే పుట్టపూటి కోసం సహాయపడుతున్నది.
1: వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఫైనలీ? They are put to all ways of suffering and misery, and all the education they acquired during the period of their lifetime will help at the most to eke out their living.
0: Kani kuti modalu kotisena varaku kulanu kevalam chaduvu chaduvu chaduvu chaduvu enta dabbaina kharchu petti appulaina chesi pillalu chadistunnaru talidendrulu.
1: Right from a pauper to a millionaire, all in the name of education are prepared to spend lot of money. Some even have to take loans also to educate their children.
0: Inta chesinappudigani aa talli dendrulu paina sariyainatuvanti oka krutagnatanu choopatam ledhu.
1: Though the parents spend a lot of their time and the resources for children, children don't seem to have the spirit of gratitude towards them.
0: Evaru nannu chadivinchari navunnu evaru inta pedda variga chesari aneetuvanti vishayamu ee maatram kuda nu yojincharu.
1: The youngsters do not understand those who are responsible for all the education they received, all the benefits they enjoyed.
0: Itti paristhiti endu ee education aneetuvanti emti?
1: Under these circumstances, let us understand what education is.
0: Pustakamulo patinchi poorthiga chusiri sarva shastramulu.
1: One has gone through all the sacred texts, got into the depth of all that information contained in the books.
0: Nisthulamaina vidyanu nerchite antaru.
1: I have become an expert in all varied branches of knowledge.
0: కాని ఇన్ని నేర్చి ఇంత చదివి కట్టగబట్టి వీడికి ఏమైనా శాంతి ఉన్నదా?
1: Having learnt all this, having acquired the whole of the knowledge in varied disciplines, do they enjoy any peace at all?
0: పుస్తకం నుంచి పఠించినటువంటి యొక్క విద్యలన్నీ కూడాను కేవలము భౌతిక దేహం మాత్రమే.
1: All the knowledge that we acquire by reading the bookish knowledge, gives you only the worldly knowledge, the physical information.
0: కానీ నిజమైన విద్య ప్రతి మానవుని యందు కూడా ఉంటున్నది.
1: In fact, the true education is latent and immanent in every human being.
0: ఇంట్లో ఉండేటువంటి ఆడవారికి కూడాను విద్యలన్నీ చక్కగా తెలుసు.
1: We also know the women being highly educated.
0: విద్యలు ఎందు ఏదో గొప్ప విద్య ఉన్నదని చాలా ఆశిస్తున్నారు.
1: People expect very high standards of respectability and esteem by learning.
0: ఇంత చదివి కూడాను వారి ఎందు కించిత్తైనా కూడాను తగినటువంటి విజ్ఞానం ఏమాత్రం కనిపించడం లేదు.
1: With all the study that has gone through over the period of time, we don't find any wisdom, trace of wisdom in them.
0: ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు కూడాను తన బిడ్డలను స్కూల్కు పంపిస్తున్నారు.
1: Every parent sends his children to schools.
0: ఎందుకోసం పంపుతున్నారని ప్రశ్నిస్తే ఉద్యోగం కోసం.
1: If you ask them, why do you send your children to schools? They say, to get a good job.
0: అనగా ఉద్యోగం చేసి మీరు ఏం చేస్తున్నారు?
1: With all this job-oriented education, what is that you do?
0: తాను బాగుపడటం లేదు. తల్లిదండ్రులకు తగినటువంటి సహాయం చేయటం లేదు.
1: In fact, the modern man has no transformation, reformation in him, and nor is he of any help to his parents.
0: కాని నేను విద్యావంతుడని విర్రవీగుతున్నాడు.
1: But he is highly egoistic because of his knowledge.
0: విద్యను నేర్చుతున్నచు కేవలం అహంకారం ఎందుకు?
1: Why should you be egoistic at all for all the education that you acquire?
0: విద్య యొక్క విశిష్టత వినయము.
1: The significance of education lies in humility.
0: కానీ ఆ వివేకమైనటువంటిది విజ్ఞానమైనటువంటిది మానవుని అందు లేకుండా ఉండిన ఎన్ని నేర్చి ప్రయోజనం ఏమిటి?
1: Without wisdom, without the sense of discrimination and humility, what for all the education?
0: సమాజం యొక్క క్షేమం కోసమని మేము విద్యను నేర్చుతున్నాము.
1: We study keeping in view the welfare of the whole society.
0: కానీ సొసైటీకి ఏం చేస్తున్నారు వీరు?
1: What is that we are doing for the society?
0: సొసైటీ నుంచినే ఈ విద్యావంతులు ఎంతనో నేర్చుకుంటున్నారు.
1: From the society only we are benefited and learn many things.
0: తల్లిదండ్రులకు తెలిసినటువంటి వివేకం కూడా చదువుకున్నటువంటి వాళ్ళకి తెలియటం లేదు.
1: In fact, the educated man today is not that intelligent, as is not that powerful in discrimination when compared to others.
0: కానీ ఇంత మాత్రమేనకై వీరు ఎందుకు ఇంత వెర్రవీగటం?
1: After all, with this little knowledge you have, why should you be egoistic at all?
0: ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా నువ్వు విద్యార్థులందు కేవలం వినయం శూన్యమైనది.
1: In modern students, there is no iota of humility at all.
0: పెద్దలను ఏ విధంగా గౌరవించాలి?
1: హౌ టు రెస్పెక్ట్ ఎల్డర్స్?
0: తాను సమాజంలో ఏ విధంగా సమాజ సేవ చేయాలి?
1: హౌ వన్ షుడ్ రెండర్ సర్వీస్ టు ద కమ్యూనిటీ?
0: కానీ ఇవి రెండు కూడా తెలియకుండా కేవలం గ్రంథ పరిచయం మాత్రమే అభివృద్ధి చేస్తున్నారు.
1: సో దేర్ ఇస్ నో సర్వీస్, నో హ్యూమిలిటీ, బట్ వన్ గెట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ బుకిష్ నాలెడ్జ్.
0: ఈ బుకిష్ నాలెడ్జ్ వల్ల నేర్చుకున్నటువంటిది ఏమిటి? ఆర్టిఫిషియల్ విద్య.
1: By this bookish knowledge, your life becomes totally artificial.
0: Life anta artificial gaane untundadi.
1: The entire life is full of this artificial.
0: Tindi anta artificial gaane untundadi.
1: Learning is artificial.
0: Nadachadam kuda artificial gaane untundadi.
1: Even the walking style is artificial.
0: Anni style gaane untundadi.
1: Everything is of this type, artificial nature.
0: Idi nechukodaniki college lu pampinchalana?
1: To lead an artificial life, should you go to a college?
0: నిజంగా నేను కాలేజీకి వచ్చినందు దేనికోసం అని తను తాను ప్రశ్నించుకోవాలి.
1: ఈచ్ వన్ హ్యాస్ టు క్వశ్చన్ హిమ్సెల్ఫ్, వాట్ ఈస్ దట్ హ్యాస్ బ్రాట్ మీ టు దిస్ కాలేజ్.
0: అప్పుడే తాను సరి అయినటువంటి మననం చేయవచ్చును.
1: దెన్ ఓన్లీ కెన్ హ్యావ్ ట్రూ లర్నింగ్.
0: గ్రంథమును పరిచయం చేయటము చదువు కాదు.
1: ద టెక్స్చువల్ నాలెడ్జ్, ద బుకిష్ నాలెడ్జ్ ఈజ్ నాట్ ట్రూ ఎడ్యుకేషన్.
0: కేవలము బుక్ లో ఉన్నటువంటిది మస్తకానికి చేర్చుకుంటారు, మస్తకంలో ఉన్నటువంటిది పుస్తకంగా రాస్తారు. ఈ పుస్తకము మస్తకము రెండింటి ఎందుకు వీళ్ళు కాలం అంతా వ్యర్థం చేస్తున్నారు, కానీ ప్రాక్టికల్ నన్ను ఏమి అర్థం చేసుకోలేదు.
1: హీ గ్యాదర్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆల్ ద బుక్స్ అండ్ అగైన్ స్టార్ట్ రైటింగ్ ద బుక్. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ బై డైరెక్షనల్ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్, పుస్తక ద బుక్ అండ్ మస్తక ద హెడ్.
0: కానీ పుస్తకము నిండా మస్తుగా చదువు ఉండే.
1: ఇన్ బుక్స్ పుస్తక దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, మస్తుగా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్.
0: మస్తకము యందు మట్టి రెండు.
1: బట్ మస్తక ద హెడ్ ఈస్ ఫుల్ ఆఫ్ మట్టి ద మడ్.
0: దాంట్లో వచ్చేటువంటి ఫలితం ఏమాత్రం కూడా మనకు కనిపించడం లేదు.
1: యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ పాజిటివ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ సచ్ ఎడ్యుకేషన్.
0: ప్రతి విద్యావంతుడు కూడాను మననం చేయాలి.
1: Every educated man should think in this particular direction.
0: Indra chestunnare kani deeni valla vachinatundi faltam emti.
1: The chief guest in his address mentioned, though all people learn and study, what is the ultimate result out of this?
0: Inta maatramanakai manu enni vela kharchu pettunnamu.
1: For this we spend thousands and thousands of money.
0: Ee chadukunnatundi varanta chesetundi pani emti?
1: What is that these educated people are doing?
0: Samajamulo emaina shantini posistunnara?
1: Do they establish peace in society?
0: Vyaktulaina chakka chestunnara?
1: Are they transforming the individuals in the community?
0: Ye chadukunnatundi vaari yokka inti yokku chusina kudanu vaalla pillalu ee maatramu discipline undatam ledu.
1: There is no discipline among the children of these educated people.
0: Tallidarulu daggaremo vinayanga pravartistaru.
1: They behave with all the humility in front of their parents.
0: Baita chuste chaala pakka rowdies ga pirutuntaru.
1: But the moment they go out of their homes, they behave like rowdies, vagabonds.
0: Kaduka motta motta baita manchi peru sampadinchali.
1: Therefore it is absolutely necessary.
0: Ee naadu meeru chaliyantha kodanu baita prapancham kosam ani chestunnaru.
1: All our studies are meant for the outside world.
0: కానీ తన ఇన్సైడ్ ఉన్నటువంటి ఒక ఆత్మ ప్రబోధం ఏమాత్రం కూడా వారు ప్రచారం చేయటం లేదు.
1: బట్ నో వన్ ఇస్ సీరియస్లీ థింకింగ్ అబౌట్ ద ఇన్నర్ మెసేజ్, ద ఇన్నర్ లెసన్స్.
0: మనకు ఆత్మ ప్రబోధమే నిజమైనటువంటి విద్య.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద సెల్ఫ్ అవేర్నెస్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: అది లేకుండా ఎన్ని బోధనలు చేసి కూడా ప్రయోజనం ఉండదు.
1: వితౌట్ దిస్ అవేర్నెస్ ఆఫ్ ద సెల్ఫ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద నాలెడ్జ్ ఈజ్ యూస్లెస్.
0: ఏంటి నాలెడ్జ్?
1: వాట్ ఈస్ దిస్ నాలెడ్జ్?
0: ఈ నాలెడ్జ్ నాలెడ్జ్ అంటున్నారు, అలర్జీగా పెంచుతున్నారు.
1: వీ సే నాలెడ్జ్ నాలెడ్జ్ బట్ అల్టిమేట్లీ ఇట్ ల్యాండ్స్ అప్ ఇన్ అలర్జీ.
0: దీనికోసం మనం చదవటం.
1: షుడ్ వీ స్టడీ టు డెవలప్ అలర్జీ?
0: తన యొక్క ప్రభావాన్ని తాను చూపుకుంటున్నాడే కానీ మనసు యొక్క ప్రభావము, హృదయం యొక్క పవిత్రత ఎవరికి కనిపించటం లేదు.
1: He thinks of exercising influence, respectability in the society, forgetting the very mind and also of his heart.
0: ee naadu prapancham lopala ekkada chusinappudikani maatalu manchivi.
1: In the modern world, wherever you go, you listen to nice words.
0: Poi thaanu cheppina maatalaina thaanu pravartinchutunnada?
1: But does anyone observe in practice what he speaks?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లా.
0: ఈ గ్రంథ పరిచయం ప్రధానం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ దిస్ బుక్ ఇస్ నాలెడ్జ్ దట్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఆ గ్రంథ పరిచయంను గ్రంథంగా మార్చుకొని హృదయానికి చేర్చుకోవాలి.
1: అవుట్ ఆఫ్ ఆల్ దిస్ టెక్స్చువల్ నాలెడ్జ్ గ్రంథ వీ షుడ్ డ్రా ద గ్రంథ ద ఎసెన్స్ అవుట్ ఆఫ్ ఇట్.
0: కనుక ఇది మీరు నేర్చుకోవాల్సినటువంటి విద్య.
1: డ్రాయింగ్ ది ఎసెన్స్ గ్రంథ ఈస్ ద ట్రూ ఎడ్యుకేషన్.
0: పుస్తకాలు చదువుతున్నాం చదువుతున్నాం చదువుతున్నాం.
1: We go on reading, referring books.
0: Chadavina chadavanta kuda em prayojanam?
1: What is the ultimate use of all this knowledge, education?
0: Ayanu cheppadu, ee ni cheppadu, ayanu ide namu nerchukotam.
1: After all, what is that we know? We go on quoting what people say about
0: it. హృదయం నీకేం బోధిస్తుందది అది నీవు చెప్పాలి.
1: What is the knowledge of the self? What is the teaching of the self?
0: కానీ దాన్ని ఎవరు గోచరించలేదు.
1: Nobody is inquiring in this path.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఏది చదువుకున్నప్పటికీ ఒకటి రెండైనా కూడా మనం ప్రాక్టికల్ లో పెట్టి దాన్ని ఆదర్శంగా నిరూపించాలి.
1: Whatever you may study, at least you should put into practice one or two principles and then demonstrate what idealism is.
0: గొప్ప గొప్ప వారందరూ కూడా చదివారు.
1: All great people studied, no doubt.
0: కానీ చదివినారు కానీ వారికి వారే మాత్రం చూసుకోలేదు.
1: They studied to a very high standard, but they have not understood their true nature.
0: తన ప్రవర్తనలో చాలా చీప్ గా ఉంటాడు.
1: Their conduct is so cheap.
0: చీప్ లోపల చాలా గొప్ప చీప్ గా ఉంటాడు.
1: బట్ దో హీస్ ద చీఫ్, హిస్ కాండక్ట్ ఈస్ సో చీప్.
0: కనుక మొట్టమొదట చీర పరీక్షను చేసుకోవాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ ఎక్వైర్ ద ట్రూ నాలెడ్జ్.
0: ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్.
1: ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్.
0: దాన్ని మనం చూసుకోకుండా అదే మన యొక్క జీవితము.
1: టు టేక్ కేర్ ఆఫ్ దిస్ క్యారెక్టర్ constitutes the very essence of life.
0: ఈ క్యారెక్టర్ లేనటువంటి చదువు ఏం ప్రయోజనము?
1: ఎడ్యుకేషన్ bereft of character is useless.
0: ఎంత కూడాను కేవలము ఉడకని అన్నము.
1: ఇట్ ఈస్ ఆల్ ది హాఫ్ బాయిల్డ్ రైస్, హాఫ్ బేక్డ్.
0: కనుక ఏ ఒక్కటైనా కూడా మనం ప్రాక్టికల్ లో పెట్టి దాన్ని 10 మందికి బోధించాలి.
1: అట్లీస్ట్ వీ షుడ్ ట్రాన్స్లేట్ ఇన్ టు యాక్షన్ వన్ ఆర్ టూ ప్రిన్సిపల్స్ వాట్ వీ స్టడీ అండ్ ప్రీచ్ and set an example to others.
0: Manishiki unnatundi moodu tattvamulu.
1: Man has got three dimensional nature:
0: mind, atma, buddhi.
1: The mind, intellect and the self, atma.
0: Ee atma yokka swaroopam emiti?
1: What is the nature of atma, the self?
0: Adi sarvatra untundali.
1: It's present all over.
0: అది ఆత్మ నుండి ప్రబోధించినటువంటి యొక్క విద్యనే, వాక్కులే అది నిజమైనటువంటి విద్య.
1: ద ట్రూ ఎడ్యుకేషన్ ఇస్ దట్ విచ్ ప్రాపగేట్స్, విచ్ పబ్లిసైజెస్ దట్ విచ్ అరైజెస్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్ ఆర్ ద సెల్ఫ్.
0: కానీ ఈ హార్ట్ అనేటువంటిది ఫిజికల్ హార్ట్ కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద ఫిజికల్ హార్ట్.
0: ఫిజికల్ హార్ట్ ఏమిటి? అది ఒక మ్యాటర్.
1: ద ఫిజికల్ హార్ట్ ఈజ్ ఓన్లీ మ్యాటర్.
0: కానీ దీనివల్ల మనకు అన్ని ప్రమాదం లేదు, కానీ ఏ సుఖం లేదు.
1: ద ఫిజికల్ హార్ట్ విల్ పుట్ యూ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ డేంజర్స్. దేర్ ఇస్ నో బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్.
0: అది సరైనటువంటి పని చేస్తుంటే మనం ఎంతైనా బాగుపడతాం.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ ఎక్సర్సైజ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ద సెల్ఫ్, యూ విల్ బి ఎగ్జాంపులరీ.
0: చదివిన మహనీయులు అందరూ కూడాను ఎంతనో ప్రాక్టికల్ లో పెట్టి దాన్ని ఆదర్శంగా ఇతరులకు నిరూపిస్తున్నారు.
1: ఆల్ నోబుల్ సోల్స్ of acquiring knowledge of very high standard, by their practice they have set ideals to society.
0: ఈ ఐడియల్ గా లేనటువంటి యొక్క ఇది మన ప్రాక్టీస్ అంతా కూడా ప్రయోజనం లేదు.
1: If you are not ideal in your conduct, if you have not put forward them into your daily practical life, all this education is useless.
0: నాకు నిజంగా ఎక్కడైనా పోయి మాట్లాడాలంటే నాకు చాలా సిగ్గేస్తుంది.
1: భగవాన్ does not wish to speak wherever he goes, whenever he was requested to speak.
0: కనుక మనం చెప్పినది కాదు ప్రధానం, చేసినదే ప్రధానం.
1: It is not what you speak that is important, it is what you do is most important.
0: కనుక నాకు ఎక్కడ పోయినప్పటికీ వాళ్ళు చక్కగా మంచి నడవడికలో ఉంటే అది నాకు చాలా ఆనందము.
1: భగవాన్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఇఫ్ హీ ఫైండ్స్ పీపుల్ హూ ప్రాక్టీస్ ఆల్ దీస్ ఐడియల్స్.
0: కనుక హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: ట్రూ హ్యాపీనెస్ ఈజ్ ది యూనియన్ విత్ గాడ్.
0: కనుక మనమంతా కూడా కేవలం మానవులం కాదు.
1: వీఆర్ నాట్ సింప్లీ హ్యూమన్స్.
0: అందరూ డివినిటీ.
1: ఆల్ ఆర్ ఎసెన్షియల్లీ డివైన్.
0: డివినిటీని మనం చేయాలంటే మొట్టమొదట ప్రాక్టికల్ గా ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ డివినిటీ వన్ హ్యాస్ టు బి ప్రాక్టికల్ అండ్ ప్రాక్టీస్ ది ఐడియల్.
0: ఈ ప్రాక్టికల్ లోపల మనం దానిని అనుభవించాలి.
1: It is only in the practical life we have to experience.
0: ఆనందించాలి.
1: And we should attain bliss.
0: ఈ తత్వం మానవునికి ఉంటున్నటువంటి యొక్క సహజ లక్షణమే.
1: In fact, this blissful nature is that quite natural gifted to man.
0: న్యాచురల్ దాన్ని మనం వదిలిపెట్టి మనం ఆర్టిఫిషియల్ దాన్ని ఎందుకు పెట్టుకోవాలి?
1: వీ హావ్ గివెన్ అప్ దిస్ న్యాచురల్ బ్లిస్ఫుల్ స్టేట్ గివెన్ టు అస్ గిఫ్టెడ్ టు అస్ బట్ వీ రన్ ఆఫ్టర్ దాట్ విచ్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: ఏ కాలేజీలో చూసినా ఏ స్కూల్లో చూసినా కానీ ప్రాక్టికల్ అనేటువంటిది జీరో.
1: యూ గో టు ఎనీ స్కూల్ ఆర్ ఎ కాలేజ్ దేర్ ఇస్ నథింగ్ లైక్ ప్రాక్టికల్ లైఫ్.
0: ఇతరులకు దీన్ని చెప్పవచ్చు, బోధించవచ్చు.
1: యూ క్యాన్ టీచ్ అదర్స్.
0: మనం ఒక గ్రంథం వారి తయారైపోతున్నాం.
1: అవర్ లైఫ్ హ్యాస్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ ఎ బుక్.
0: ఈ బుక్ మాదిరి ఉండేటువంటి ఒక ఇది దేహాన్ని ఏ విధంగా చేసుకోవాలి?
1: అవుట్ ఆఫ్ దిస్ బుక్ హౌ టు లెర్న్ హౌ టు బి ప్రాక్టికల్.
0: ప్రతి ఒక్కటి కూడా మానవుని యొక్క విద్యను హృదయం నుంచి ఆవిర్భవిస్తుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ లెర్నింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్ హృదయ.
0: మన యొక్క జీవితం అనేటువంటిది మొట్టమొదటి హార్ట్ తో పుట్టుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద లైఫ్ బిగిన్స్ విత్ ద హార్ట్.
0: బిడ్డ పుట్టిన దశమే హార్ట్ ఆడుతుందా లేదా అది మొట్టమొదటి చూస్తారు.
1: ద మూమెంట్ చైల్డ్ ఇస్ బోర్న్ ద పీపుల్ విల్ బి అటెంటివ్ విల్ బి నోటీసింగ్ ద హార్ట్ బీట్ ఆఫ్ ద చైల్డ్.
0: కనుక మనం హార్ట్ ని ఆధారంగా తీసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ రిలై ఆన్ ద హార్ట్.
0: హార్ట్ అంటే ఏమిటంటే ఫిజికల్ హార్ట్ కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద ఫిజికల్ హార్ట్.
0: ఇది కాన్షియస్నెస్ అంటారు.
1: ది ట్రూ హార్ట్ ఇస్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్
0: కనుక మొట్టమొదటి మనము హృదయాన్ని చక్కగా పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ కీప్ దిస్ కాన్షియస్నెస్ ఇన్ ది కరెక్ట్ ఫామ్.
0: అదే మనం ప్రధానంగా తీసుకోవాలి.
1: దిస్ షుడ్ బి ద మెయిన్ ఫ్యాక్టర్.
0: ప్రేమతో బోధించినటువంటి ఇది సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది.
1: That act which is done with all the love will give you total
0: bliss. And
1: in fact, the bliss is present in everybody.
0: కాని తన యందు ఉన్నది ఆనందము తనకే తెలియదు.
1: But one is not aware of the bliss within.
0: కనుక మొట్టమొదట తన యొక్క ఆనందాన్ని తాను చూసుకోవాలి.
1: Therefore, one should be aware of the bliss of one's own self.
0: నిత్యానందం.
1: Eternal bliss,
0: Paramasukham,
1: is supreme happiness,
0: Kevalam Jnanamurtim,
1: is one of wisdom,
0: Dvandvatitam,
1: non-dual.
0: ఈ ద్వంద్వాతీతంగా ఉంటుండాలి.
1: The true bliss is non-dual.
0: మనకి ఎక్కడ పోయినప్పటికీ ద్వంద్వమే.
1: And therefore you find this dual bliss everywhere if you want to see.
0: కనుక ఈ ద్వంద్వం అనేటువంటిది ఉన్నంత వరకు మనకు ఆనందమే లేదు.
1: So long there is duality, there is no bliss.
0: కనుక మొట్టమొదట ఇది యూనిటీగా ఉంటుండాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ అండర్స్టాండ్ ది అండర్లైనింగ్ యూనిటీ.
0: ఏ యూనిటీని ప్యూరిటీగా తీసుకోవాలి.
1: దిస్ యూనిటీ షుడ్ టేక్ యూ టు ప్యూరిటీ.
0: ఈ ప్యూరిటీ నుంచి డివినిటీ పోవాలి.
1: ఇట్ ఈస్ విత్ దిస్ ప్యూరిటీ యూ కెన్ అటైన్ డివినిటీ.
0: యూనిటీ ప్యూరిటీ డివినిటీ.
1: యూనిటీ ప్యూరిటీ డివినిటీ.
0: ఈ మూడింటి ఎందుకు కూడా నువ్వు జీవితం గడిపినటువంటి వాడే నిజమైన మానవుడు.
1: యు ఆర్ ఎ ట్రూ హ్యూమన్. If you have got this three-dimensional view of unity, purity and divinity.
0: కేవలము ఈ మూడు కూడాను పశుపక్షి మృగాదులు కూడాను అనుభవిస్తున్నాయి.
1: In fact, we find the blissful state enjoyed by all animals, birds and bees.
0: మొట్టమొదటి నీవు యూనిటీగా ఉండు.
1: Therefore, first, let be there the purity first.
0: నీ పంచేంద్రియములు కూడాను ఏకంగా చేయి.
1: Let all the five senses be unified.
0: అది ఏ ధ్యానం అంటారు.
1: And this what is called meditation.
0: కనుక మొట్టమొదటి మనము యూనిటీ పెంచుకోవాలి.
1: And we have to foster unity.
0: మనం అందరూ కూడా ఒక అన్నదమ్ముల వలె అక్కచెల్లెంట వలె మనం జీవించాలి.
1: We should lead our lives considering everyone as brothers and sisters.
0: కానీ అంటుంటారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని. ఎక్కడైనా మీటింగ్ లో వచ్చినప్పుడు మాత్రం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటారు.
1: But at every meeting you find this people addressing you as brothers and sisters.
0: కానీ ఆ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లోపల ఐకమత్యం ఉందా?
1: But do you find unity among brothers and sisters?
0: ఎక్కడా లేదు.
1: No unity anywhere.
0: యూనిటీ ఉండినప్పుడే అందులో ఉన్నటువంటి ఆనందము.
1: The true bliss can be attained where there is unity.
0: మన జీవితమే ఒక చెట్టు.
1: In fact, the human life is a tree.
0: ఈ కొమ్మలు రెమ్మలు ఇవన్నీ కూడా మన బంధుత్వాలే.
1: All the branches and sub branches are our relations.
0: Daiva chintane mana yokka deentlo ni flavors.
1: And the constant thought of God.
0: Aa flavors nunchine aanandam anetuvanti vartham chikutundi.
1: Out of this flower only you get the fruit, ultimately the bliss.
0: ఆనందమే మన ఫలం.
1: Therefore, bliss is the fruit of life.
0: ఆనందం అనేటువంటిది లేకుండా ఈ ఫలం పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: Without this bliss, what is the use of any fruit?
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ప్రాపంచికమైన చదువు చదవచ్చు.
1: You can certainly acquire secular knowledge.
0: ఇది భౌతికమైన విద్య.
1: It's all physical knowledge.
0: కానీ దాన్ని ఆధారం చేసుకుని అంతర్ముఖమైనటువంటి విద్యకు మనం ప్రయత్నం చేయాలి.
1: Basing on the secular knowledge, one should turn inward and acquire spiritual knowledge.
0: ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ పోయినప్పుడే మనకు అన్ని విధాల శాంతి చేరుతుంది.
1: You will be peaceful when only you get spiritual knowledge.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీలో ప్రధానమైనటువంటి విద్య ప్రేమనే.
1: ద మెయిన్ ఎడ్యుకేషన్, ద సెంట్రల్ పాయింట్ ఈజ్ లవ్.
0: ఆ ప్రేమ లేనటువంటి విద్యను ఎన్ని నేర్చుకుని ఎప్పటికీ అది కేవలం ఒక ఆర్టిఫిషియల్.
1: ఎనీ ఎడ్యుకేషన్ అక్వైర్డ్ వితౌట్ లవ్ ఈజ్ జస్ట్ ఆర్టిఫిషియల్.
0: కనుక మొట్టమొదట ఈ ప్రేమను ఒక విధంగా పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు డెవలప్ కల్టివేట్.
0: దేహములు వేరు వేరు అయినప్పటికీ దేహి ఒక్కడే.
1: దేర్ మే బి మెనీ బాడీస్ బట్ ది ఇన్డ్వెలర్ ఈజ్ ఓన్లీ వన్.
0: కనుకనే ఫండమెంటల్ దీన్ని మనం భద్రంగా పెట్టుకోవాలి.
1: Therefore, that indweller being common in everyone is the fundamental principle.
0: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ మనం పెట్టుకున్నప్పుడే మనకు తగినటువంటి ఆనందం మనకు లభిస్తుంది.
1: యూ విల్ బి సర్టన్లీ బ్లిస్ఫుల్ ఇఫ్ ఓన్లీ యూ అండర్స్టాండ్ దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్.
0: ఇప్పుడు చూడండి, ఇంతమంది ఇక్కడ ఈ హాల్లో కూర్చున్నారు.
1: సో మెనీ అసెంబ్ల్డ్ ఇన్ దిస్ హాల్.
0: ఈ హాల్లో ఇంతమంది కూర్చున్నప్పటికీ అందరి దృష్టి దేహం పైన పోతుంటారు.
1: Many, many people have assembled here, but all our concentrated attention is on Swami. But only one view, one center.
0: Adhe Bhagavat Chintana.
1: That's what is called thinking of God. It is something like a person who has been fasting for the last 10 days, when he just comes across a banquet, how does he feel?
0: తిని లేనటువంటి వారికి తిండి చూపించాలి.
1: యు షుడ్ ఫీడ్ దోస్ హూ ఆర్ హంగ్రీ.
0: ఈ విధమైనటువంటి ఒక మనం ఇతరులకు సహాయం చేసినప్పుడే అప్పుడు అది డివినిటీ అవుతుంది.
1: ద డివినిటీ కెన్ బి అటైన్డ్ బై సర్వింగ్ అదర్స్.
0: చెరువు బావుల నీరు కరవైనప్పుడు వరుసగా వర్షంబు కురిచినట్టు.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ వెన్ ఆల్ ద రివర్స్ లేక్స్ ఆర్ ఎంప్టీ అండ్ డ్రై. Supposing you find a downpour of rain, how happy you will be.
0: ఈ విధమైనటువంటి ఏది దీనికి ఇంపార్టెంట్ దాన్ని మనం చూసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ కన్సిడర్ వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: కనుక జీవితం అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: ఈనాడు మానవ జీవితాన్ని మృగ జీవితంగా గడుపుతున్నారు.
1: బట్ వీ స్పెండ్ ది హ్యూమన్ లైఫ్ ఇన్ ఎ మీనింగ్లెస్ వే.
0: కనుక ఇందులో ఏమాత్రం అర్థం లేదు.
1: దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ స్పెండింగ్ దిస్ యూస్లెస్ లైఫ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు విద్యార్థులు.
1: యు ఆర్ స్టూడెంట్స్.
0: విద్యను మీరు అర్థం చేయలేరు.
1: నేచురల్లీ యు హావ్ గాట్ టు లెర్న్ స్టడీ.
0: కానీ విద్యను మాత్రం అర్థం చేసుకోలేకుండా కేవలం పుస్తకాలు చదివినామంటే వచ్చిన ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ గెటింగ్ ది ఎసెన్స్, ద డెప్త్ ఆఫ్ నాలెడ్జ్, దేర్ ఇస్ నో యూజ్ ఇన్ జస్ట్ గోయింగ్ త్రూ ద బుక్స్.
0: కనుక మీరు ప్రతి ఒక్కదానికి కూడా ఉన్నటువంటి ఒక ఫండమెంటల్ దీన్ని మీరు ప్రధానంగా పెట్టుకోవాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇన్ ఎవ్రీ బుక్, ఇట్స్ ప్రొఫండిటీ అండ్ ఇట్స్ డెప్త్.
0: ఇంతమంది ప్రజలు ఉంటున్నప్పటికీ అందరి యందు ఒకే ప్రాణమే.
1: దో దేర్ సో మెనీ అసెంబ్ల్డ్ హియర్, మెనీ హియర్, బట్ లైఫ్ ఈజ్ వన్.
0: కనుక మీరు మొట్టమొదటి అందరి యందు ఉన్నటువంటి ఒక దైవత్వాన్ని, డివినిటీని మీరు గుర్తించాలి.
1: దేర్ఫోర్ యూ మస్ట్ రికగ్నైజ్ ద బేసిక్ ఫ్యాక్టర్ ఆఫ్ డివినిటీ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: అదే నీది మొట్టమొదటి దేహం.
1: దాట్ ఈస్ ది చీఫ్ ఆబ్జెక్టివ్.
0: దాన్ని ఆధారంగా తీసుకుని,
1: రిలయింగ్ ఆన్ దిస్,
0: మిగిలినటువంటి అంత కూడా ఆధేయంగా పెట్టుకుని,
1: ద రెస్ట్ ఆఫ్ థింగ్స్ కెన్ బి టేకెన్ అప్.
0: ఆధేయము ఆధారము రెండింటిని యొక్క తీరు చూసుకుంటే ఆత్మతత్వం మనకు వస్తుంది.
1: దేర్ఫోర్ దట్ విచ్ ఈస్ ది ఫౌండేషన్ and the rest of the acquisition of knowledge will take care of themselves.
0: కాని ఆత్మను అందరూ చూడవచ్చు.
1: And in fact, one can visualize the self.
0: ఆత్మ చూడలేనటువంటి మానవుడు జగత్తులో లేనే లేడు.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ కెన్ సే దేర్ ఇస్ నో వన్ హూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద సెల్ఫ్.
0: ఎలుకలు కూడా తన బిడ్డలు ఏమైనా ఎక్కడ ఉంటుంటే దానిపై అంత మనసు పెట్టుకుని పోతుంటది.
1: ఈవెన్ రాట్స్ ఆల్సో విల్ హ్యావ్ దిస్ సెన్స్ ఆఫ్ అవేర్నెస్ టు ఫైండ్ అవుట్ ఇట్స్ యంగ్ వన్.
0: దోమలు మొదలుకొని చీమల మొదలుకు ఇది ఆత్మ విద్యనే నేర్చుకుంటుంటాయి.
1: రైట్ ఫ్రమ్ మస్కిటో అండ్ యాంట్ దేర్ ఇస్ దిస్ అవేర్నెస్.
0: కానీ అవి భాషలతో చెప్పలేవు.
1: బట్ దే కెనాట్ ఎక్స్ప్రెస్ వెర్బలీ.
0: ప్రవర్తనతో చూపుతుంది అది.
1: యు ఫైండ్ దెమ్ ఇన్ దేర్ బిహేవియర్.
0: నిజంగా మీరు విచారణ చేస్తుంటే ఇంత పెద్ద పెద్ద గ్రంథాలు అంతా చదివారు.
1: యూ హావ్ గాన్ త్రూ బిగ్ బుక్స్ సో మెనీ.
0: కానీ ఇందులో మీరు నేర్చుకోవాల్సినటువంటి ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ యూ హావ్ ఎగ్జాక్ట్లీ లెర్న్?
0: కఠినత్వమే నేర్చుకుంటున్నారు.
1: యూ హావ్ బికమ్ స్టోన్ హార్టెడ్, సో హార్డ్.
0: హార్డ్ హార్డ్గా ఉండేటువంటి హార్ట్ వల్ల మనకి ఏమి చిక్కుతుంది?
1: విత్ దట్ స్టోనీ హార్ట్, హార్ష్ హార్ట్, వాట్ ఇస్ ది యూజ్?
0: కనుకనే మనము మొట్టమొదటి దాన్ని మనము ప్రేమించాలి.
1: Therefore, we should begin with love.
0: ప్రేమ ఒకటి ఉంటుంటే ఎందరితోనైనా మనం స్నేహం చేసుకోవచ్చు.
1: With this basic love, you can be friendly with everyone.
0: కానీ ప్రేమ లేకుండా ఎందరితో మనం మాట్లాడినప్పటికీ ఇది కేవలం ఆర్టిఫిషియల్ గా సౌండ్ అవుతుంది.
1: Without inherent love, even if you develop friendships, it all amounts to artificiality.
0: కనుక మీరందరూ కూడా ప్రేమను పెంచుకోండి.
1: Therefore, all of you develop love.
0: మేమందరూ ఒక కాలేజీలో చదివేటువంటి వాళ్ళము.
1: We are all studying in one college.
0: కానీ ఆ ఒక్కటే మనందరి ప్రాణము.
1: And that college is our life.
0: ప్రేమే లేకుండా మనం ఉండి ప్రయోజనం లేదు.
1: Without love, life is meaningless.
0: నీవు నీ పక్కన వాడిని ప్రేమించు.
1: Love your neighbor.
0: ఆ పక్కన వాడి ఇంకొక వాడిని ప్రేమించాలి.
1: And there will be love spreading in the neighborhood.
0: ఈ విధంగా ఒకదానికి వెళ్తే ప్రేమను పెంచుకుంటూ పోవాలి.
1: లైక్ దిస్ వెన్ యూ గో ఆన్ ఎక్స్పాండింగ్ లవ్ యూ కెన్ గ్రో మోర్ అండ్ మోర్.
0: కనుక మనలో ఏమాత్రమే ద్వేషం అనేటువంటిది ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ హేట్రెడ్ ఇన్ అస్.
0: కనుక మీరందరూ కూడా అన్నతమ్ముల వలె అక్కచెల్లెల వలె ఒకరికొకరు కలిసిమెలిసి మెలగాలి.
1: దేర్ ఫోర్ యూ షుడ్ మింగిల్ అమంగ్ యువర్ సెల్వ్స్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: కానీ బ్రదర్స్ బ్రదర్స్ అంటుంటారు, సిస్టర్స్ సిస్టర్స్ అంటారు. సిస్టర్స్ కు సిస్టర్స్ కు, బ్రదర్స్ కు బ్రదర్స్ కు లడాయి జరుగుతుంటుంది.
1: బట్ వీ ఫైండ్ ఎ కాన్ఫ్లిక్ట్ అండ్ ఇన్ ఫైటింగ్ అమంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ టు.
0: కనుక ఇది ఉండే ప్రయోజనం ఏది?
1: విత్ దస్ ఆల్ దిస్ కాంట్రవర్షన్
0: బ్రదర్ ఎక్కడున్నాడు? బ్రదర్
1: వేర్ ఆర్ బ్రదర్స్? వేర్ ఇస్ దిస్ బ్రదర్హుడ్?
0: ఆ బ్రదరే నేను, నేనే బ్రదర్.
1: In fact, the brother whom you call is verily yourself.
0: ఆ ఒక్క ప్రేమ భావం ఒకటి పెంచుకుంటే అందరూ సరిపోతారు.
1: If you have got this feeling of love, naturally you can understand the oneness.
0: కానీ ఇప్పుడు ఆ లవ్ను చాలా చెడ్డగా మార్చుకుంటున్నారు.
1: But this love is diverted and perverted.
0: ఈ ప్రేమను ప్రేమగానే తీసుకోవాలి మనం.
1: We should consider the basic love as love itself.
0: ఈ ప్రేమను ప్రేమగా తీసుకున్నప్పుడే మనం అందరం కూడా ఒక్కటవుతాం.
1: Then there is love to love, we'll all be one.
0: సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద.
1: God has several hands, several feet, several eyes and ears spread all over the universe.
0: కానీ అన్నింటి అందు ఉన్నటువంటిది ఒక్కటే.
1: But there is only one that is common.
0: ఈ హస్తంలో చూస్తే ఐదు గ్రేడ్లు ఉన్నాయి. హస్తంలో చూస్తే ఐదు వేళ్ళు ఉన్నాయి.
1: హ్యాండ్ షోస్ ఫైవ్ ఫింగర్స్.
0: కానీ ఏ ఏ ఫింగర్ కు ఏదేది అవసరమో అదే దానికి అవసరము.
1: ఈచ్ ఫింగర్ హ్యాస్ గాట్ ఇట్ స్పెసిఫిక్ డ్యూటీ.
0: ఐదు వేలుగా మీరు భావిస్తున్నారు, కాదు కాదు, ఐదు చేరి ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ ఫీల్ దట్ ఫైవ్ ఫింగర్స్ ఆర్ సపరేట్ అండ్ డిఫరెంట్. ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ వన్.
0: ఒకనాడు ఐదు కూడా కొట్టాడకపోతే.
1: వన్ డే ఆల్ ది ఫైవ్ ఫింగర్స్ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్.
0: ఎవరు మనలో పెద్దవారు?
1: హూ ఇస్ గ్రేటెస్ట్ అమంగ్?
0: ఎవరు మనలో మంచివారు?
1: హూ ఇస్ గుడ్ అమంగ్ అస్?
0: చెప్తే అప్పుడు చెప్పింది బొట్టలు లేదు,
1: నేను
0: మీ అందరికంటే కూడా గొప్పవాడు.
1: ఐఎమ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: నేను చాలా ప్రధానమని.
1: ఐఎమ్ చీఫ్.
0: లావులో కానీ తెలుగులో కానీ నేను లేకుండా వెళ్ళిపోతే మీరు ఎవరు ఏ పని చేయలేరు అన్నారు.
1: ఎదర్ ఇంటెలిజెన్స్ ఆర్ ఇన్ రైటింగ్, వితౌట్ మీ యూ కెనాట్ డూ ఎనీథింగ్. Therefore, I am most important.
0: Tachana ee reel navindata.
1: And then the pointing finger got up.
0: Ayyo, patta reel, nuve em pan chestavu? Nene lekapothe ఫలాని వారు వీరు, ఫలాని వారు వారు, ఫలాని వారు వారు వీరు అని నేను చెప్పుకోకుండా పోతే నీవు ఏ పని చేయలేవు అన్నాడు.
1: ద పాయింటింగ్ ఫింగర్ వెంట్ ఆన్ స్పీకింగ్ లైక్ దిస్ విదౌట్ మీ,
0: పెద్దవాడిని అన్నాను.
1: Therefore, I direct you towards everybody you want to know. So, I am chief. Then says the third finger. You all seem to talk ridiculous way. I am greatest among you. And after all, two of you on one side, the remaining two fingers on the other side are like AEDs.
0: కాబట్టి నేనే గొప్ప అన్నారు.
1: Therefore I am greatest.
0: అప్పుడు నాలుగో వేలు చెప్తుంది.
1: And fourth finger started saying,
0: అయ్యా ఇది కేవలం హాస్యాస్పదంగా ఉంటుండాలి, ఏ యొక్క వజ్రవారికి మీద పుష్యరాగము చూచినప్పటికీ మొట్టమొదటి నాకే పెడతారు కానీ ఇంకెవరికి పెట్టరు.
1: The fourth finger went on saying, what is it that you are talking? It all seems to be funny. It's only ring is given decorated to this ring finger, therefore I am greatest. No matter that. Therefore I am the chief greatest of all. Then comes the little finger.
0: Ayya, evarikaina nenu buddhi cheppalanukunte motta motta nenu mundu.
1: Therefore I am greatest.
0: Appudu nalugo vela cheptindatta.
1: And fourth finger started saying,
0: ayya idi kevalam haasyaspadanga untundadi, ee yokka vajra vajra vaariki ho meedika.

0: లిటిల్ ఫింగర్.
1: అయ్యా, ఎవరికైనా నేను బుద్ధి చెప్పాలనుకుంటే మొట్టమొదటి నేను ముందు పోతున్నాను సైన్యాధిపతిగా.
0: ఇఫ్ ఎనీ లెసన్ ఈస్ టు బి టాట్ టు ఎనీబడి, ద లిటిల్ ఫింగర్ కమ్స్ ఫస్ట్. ఐ ఓన్లీ టెల్ పీపుల్
1: ఐఎమ్ లీడర్.
0: ఐఎమ్ ద లీడర్, సేస్ ద లిటిల్ ఫింగర్.
1: కాబట్టి నేను లేకపోతే మీరు ఎవరు నన్ను ఫాలో చేయలేరు.
0: Without my leadership, none can follow.
1: కరెక్ట్ గా మనకి హృదయం చెప్పిందట పిచ్చివారు. ఐదు మంది చేతని ఐదు గుణములు వస్తున్నాయి. ఐదు విధమైనటువంటి గుణములే మానవుని విలువలు.
0: అండ్ అల్టిమేట్లీ ది హార్ట్ సెడ్ యూ సీమ్ టు మ్యాట్ క్యాప్స్ ఆల్ ది ఫైవ్ ఫింగర్స్ ఆర్ సేమ్ విత్ ఆల్ ది ఫైవ్ ఫంక్షనరీస్ అరౌండ్ విత్ ఆల్ దిస్ ఫైవ్ సెన్సెస్ అండ్ ఫైవ్ స్పిరిట్స్.
1: అప్పుడు ఈ ఐదు కూడా తల్ల ఉంచుకునిపోయినాయి.
0: Then all the five fingers bent their head in shame.
1: ee vidhanga vicharam chesthe annitikante goppadi edi ante hrudayame.
0: Therefore if you investigate you will understand
1: manasu buddhi chittamu ahankaramu ivanni kudanu kevalam ee angamule tappa veru kadu.
0: The ego and the jealousy and the pride are all associated with the exterior.
1: Kanuka evariki vaane goppa.
0: Oh, everyone is great in his own way.
1: Meerandaru kudanu ఎవరికి వారే వారి గొప్ప వారని అనుకోండి. కాలం నువ్వు వ్యక్తం చేయకండి.
0: బట్ డోంట్ గో బై దిస్ గ్రేట్నెస్ అండ్ ఫీల్ ఎగోయిస్టిక్.
1: అందరు కలిసి ఏకంగా ఉంటుంది.
0: ఆల్ ఆఫ్ యు స్టాండ్ యునైటెడ్
1: ఎవరు ఏ విధమైనటువంటి దీంట్లో వచ్చినప్పటికీ మీరందరూ ఏకమైపోయి వాడిని ఖండించాలి.
0: ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ గోస్ రాంగ్ ఆల్ ఆఫ్ యు షుడ్ స్టాండ్ యునైటెడ్ అండ్ చెక్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మన జీవితంలో మనకి ఎన్నో ఆదర్శాలు అంటూ ఉంటున్నాయి.
0: ఇన్ లైఫ్ దే వి హావ్ సో మెనీ ఐడియల్స్ టు ఫాలో.
1: ఆ ఐడియాస్ అంతా కూడా మనలో ఉన్నటువంటి ఐడియాస్ ను పుస్తకాల్లో చదివేసేసి అందరు పుస్తకంలో వచ్చింది ఈ ఐడియాస్ అని చెప్పుకుంటున్నాము.
0: బట్ ఇన్ ఫ్యాక్ట్ దీస్ ఐడియల్స్ ఆర్ విత్ ఇన్ ఎవ్రీబడి, బట్ వీ రీడ్ అబౌట్ దీస్ ఐడియల్స్ ఫ్రమ్ బుక్స్.
1: కనుక ప్రతి ఒక్కరి ఎందుకు ఐ ఐ ఐ అనేది సమంగా ఉంటుండాలి.
0: Everyone says I, I. This I-ness is common. If you say, who is Sai Baba? You get the response, I.
1: Who is the Vice Chancellor?
0: Who is the Vice Chancellor?
1: The Vice Chancellor.
0: He will say, I am the Vice Chancellor.
1: He
0: is pointing finger. Therefore, it is one that points out.
1: ఈ పాయింట్ పైన ఉండేటువంటి అంటూ మొట్టమొదటి ఎవరు ఆత్మ?
0: దేర్ఫోర్ వి షుడ్ ఆల్సో బి వన్ పాయింట్
1: అందరి ఉన్నటువంటి ఆత్మనే అది ఒక్కటే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద సెల్ఫ్ ఆత్మ ఈజ్ యూనిఫామ్ సేమ్ ఇన్ ఎవ్రీ వన్.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: ఇట్ ఇస్ ఓన్లీ వన్, నాట్ టూ, ద వన్ వితౌట్ ద సెకండ్.
1: ఆధ్యాత్మికంగా మీరు పైకి పోనక్కర్లేదు.
0: యూ డోంట్ ఎక్స్పెక్ట్ టు గ్రో టు హైట్స్.
1: ఆధ్యాత్మికం అనగా కేవలం మన అందరి ఉండేటువంటి తత్వమే.
0: Therefore, spirituality means to know your own true nature. In fact, you go by the external form. And you are egoistic. With this ego, you cannot expect to
1: know.
0: We are all one.
1: You
0: will consider everybody's welfare and prosperity as your own.
1: ఆ విధమైనటువంటి ఏకత్వాన్ని మనం పుచ్చుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ దిస్ సార్ట్ ఆఫ్ యూనిటీ.
1: ఈ యూనిటీ ఉన్నప్పుడే మనము ప్యూరిటీ వస్తుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ యూనిటీ ఓన్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ ప్యూరిటీ.
1: ఈ ప్యూరిటీ ఉంటే డివినిటీ బయలుదేరుతుంది.
0: విత్ దిస్ ప్యూరిటీ యూ కెన్ అటైన్ డివినిటీ.
1: ఆ యూనిటీ వచ్చేంత వరకు డివినిటీ మన నుంచి బయటకు రాలేదు.
0: అంటిల్ దేర్ ఇస్ యూనిటీ, ది హార్మనీ, యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ.
1: కనుక మనం ప్యూరిటీ కావాలంటే మొట్టమొదటి ఏకం కావాలి.
0: దేర్ఫోర్ టు హ్యావ్ దిస్ ప్యూరిటీ దేర్ షుడ్ బి యూనిటీ టు బిగిన్ విత్.
1: వేదం అదే చెప్పింది, కలిసిమెలిసి తిరుగుదాము.
0: ఇట్ ఈస్ వేదిక్ డిక్టమ్ దట్ సేస్ లెట్స్ మింగిల్ టుగెదర్.
1: కలిసిమెలిసి మెలుగుదాము.
0: లెట్స్ మూవ్ టుగెదర్.
1: కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాము.
0: లెట్ అస్ గ్రో ఇన్ ఇంటెలిజెన్స్ హ్యావింగ్ లెర్న్డ్ టుగెదర్.
1: ఇది మనం చెప్పేటువంటి వేదవాక్కు.
0: దిస్ ఈస్ వేదిక్ డిక్టమ్.
1: అందరూ కలిసిమెలిసి ఉండాలి.
0: ఆల్ షుడ్ మింగిల్ టుగెదర్.
1: కలిసిమెలిసి చదవాలి.
0: దే షుడ్ లెర్న్ టుగెదర్.
1: నీ పుస్తకం ఇంకోరికి ఇవ్వవు, ఇంకోరి పుస్తకం నువ్వు తీసుకోవు. ఈ విధంగా ఉంటుంటే అది ఎట్టవుతుంది?
0: యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు షేర్ విత్ ఈచ్ అదర్, దెన్ హౌ డు ఎక్స్పెక్ట్ ది అల్టిమేట్.
1: కనుక

0: అందరూ ఏకం కావాలి.
1: సో ఆల్ షుడ్ స్టాండ్ యునైటెడ్.
0: అప్పుడే ఆనందం బయలుదేరుతుంది.
1: దెన్ ఓన్లీ యుల్ ఫీల్ బ్లిస్ఫుల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు నేర్చుకోవాల్సినటువంటిది ఒక్కటే ఒకటి.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ దట్ యూ షుడ్ లెర్న్. నో,
0: ప్రేమను పెంచుకోండి.
1: డెవలప్ లవ్ ఫండమెంటలీ.
0: ఆ ప్రేమ అనేటువంటిది నీ దగ్గర ఉన్నది, ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్నది.
1: దిస్ లవ్ ఈజ్ విత్ ఇన్ యూ అండ్ ఆల్సో ఇన్ ఎవ్రీబడి.
0: అందరి ఎందు ఉన్నటువంటి ప్రేమనే నా ఎందు కూడా ఉన్నది.
1: ద లవ్ విచ్ ఇస్ స్ప్రెడ్ ఇన్ ఎవ్రీ వన్ ఈస్ ప్రెసెంట్ ఇన్ మీ.
0: నేను అందరి ప్రేమను నేను చూస్తున్నానే కానీ నా ప్రేమనే చూచు.
1: భగవాన్ వాచెస్ ది లవ్ ఇన్ ఎవ్రీబడి.
0: కనుక నాకు వారందరూ ఒకటే.
1: దేర్ఫోర్ వి ఆర్ ఆల్ వన్ బేసికలీ బీయింగ్.
0: మీరందరూ కూడా అదే భావంతోనే మెలగండి.
1: విత్ దిస్ ఫీలింగ్స్ ఆఫ్ లవ్ వి షుడ్ మింగిల్ ఈచ్ అదర్.
0: కానీ పూజలు పూజలు పూజలు అనుకుంటారు.
1: We worship and worship.
0: నీలో ఉన్నటువంటి నిన్ను నీవు ప్రేమించుకో.
1: ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్.
0: అది ప్రేమించుకోకుండా అందరూ దేవుడే అని అనుకుంటే అది ప్రయోజనం లేదు.
1: యూ హ్యావ్ నో రెస్పెక్ట్ ఇన్ లవ్ ఫర్ యువర్ సెల్ఫ్ బట్ వీ సే ఆల్ ఆర్ గాడ్స్ డివైన్.
0: ఆల్ ఆర్ వన్.
1: ఆల్ ఆర్ వన్ ఇన్ ఫ్యాక్ట్.
0: బీ అలైక్ టు ఎవరీ వన్.
1: బీ అలైక్ టు ఎవ్రీ వన్.
0: ఇదే నేర్చుకోవాల్సింది మీరు.
1: దిస్ ఈస్ ద లెసన్ దట్ యు హావ్ టు లెర్న్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: చదివే చదువుతున్నారు.
1: యూ స్టడీ నో డౌట్.
0: కానీ ఈ చదివే దాంట్లో కూడా ఏకత్వాన్ని బోధించుకొని చదవండి.
1: అండ్ యూ షుడ్ హ్యావ్ ది సింగిల్ పాయింటెడ్ అటెన్షన్ ఆన్ వన్నెస్.
0: అప్పుడే నీకు అన్నింటికీ ఎందుకు ఒకటి అవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ యూనిటీ అండ్ పర్ఫెక్ట్.
0: నవగ్రహాలు పూజిస్తున్నాం మనం ఇప్పుడు. నవగ్రహాలు
1: వీ స్పీక్ ఆఫ్ 9 ప్లానెట్స్. ప్లానెట్స్
0: ఆ 9-10 లోపలనే ఏకత్వం ఉంటుంది. ఇవన్నీ చేరి ఒక రింగుగా తయారవుతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద 9 ప్లానెట్స్ వర్క్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ అండ్ టోటల్ యూనిసన్. లైక్ వైజ్ దర్ యూనిటీ అమంగ్ యూ.
0: చూడు ఎన్ని రేఖలు చేరి ఈ గులాబీ అయిపోయింది.
1: ఆల్ ద పెటల్స్ హియర్ మేడ్ దిస్ ఫ్లవర్.
0: కానీ ఇది ఒకటి తీసి పెట్టేసేస్తే ఏమీ ఉండదు.
1: ఇఫ్ యూ సపరేట్ అవుట్ పెటల్స్ యూ డోంట్ గెట్ ద ఫ్లవర్.
0: కనుకనే మన హృదయం అనేటువంటిది అదే ఫ్లవర్.
1: అవర్ హ్యూమన్ హార్ట్ ఇస్ ద ఫ్లవర్.
0: అదే మన గులాబీ పుష్పము.
1: దట్ ఈస్ ఎ రోజ్ ఫ్లవర్.
0: కానీ ఈ రోజ్ ఫ్లవర్ లోపల కొంచెం దినాలు గడిచిందంటే ఒకటి ఒకటి ఒకటి ఒకటి అంత రాలిపోతుంది.
1: యాజ్ ది టైమ్ పాసెస్ బై ద పెటల్స్ విదర్.
0: కనుక దీన్ని మనం ఒకటిగా పెట్టుకోవాలంటే అన్నింటినీ ఏకంగా చేసుకోవాలి.
1: యు సీ ద ఫ్లవర్ ఆల్ పెటల్స్ షుడ్ బి యునైటెడ్ టుగెదర్. వాచ్ దిస్.
0: ఇదే 9 రత్నాలు.
1: దిస్ రింగ్ హ్యాస్ 9 జెమ్స్.
0: ఈ 9 చేతిని ఒక రింగ్ అయిపోయింది.
1: ఆల్ ద 9 జెమ్స్ మేడ్ వన్ రింగ్.
0: ఈ రింగు ఎక్కడ పోయినప్పటికీ ఎవరు పెట్టుకున్నప్పటికీ వాళ్లకు కొన్ని నవగ్రహాలన్నీ వాళ్ళ వెంటనే ఉంటాయి.
1: ద వన్ హూ వేర్స్ దిస్ రింగ్ విత్ 9 జెమ్స్ హీ విల్ బి సేఫ్ అండ్ సెక్యూర్. 9 ప్లానెట్స్ విల్ బ్లెస్ హిమ్ వేర్ ఎవర్ హీ గోస్.
0: కనుకనే ఈ 9 ఏకం చేసుకున్నప్పుడే అయినటువంటి ఒక భద్రత వస్తుంది మనకు.
1: దెన్ యూ విల్ హ్యావ్ ప్రాపర్ రిజల్ట్ ఆఫ్ ఆల్ యువర్ ఎండివర్స్.
0: కనుక అందరూ ఐకమత్యంతో ఉండి తగినటువంటి విద్యను గడిపి ప్రపంచంలో బయలుదేరి ప్రపంచంలో వచ్చేటువంటి కష్టములకు నష్టములకు అన్నిటికీ మీరు ఆదుకునేటువంటి బలము పాయించాలి.
1: స్టాండ్ యునైటెడ్ స్టడీ లెర్న్ అండ్ యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ యాజ్ టు ప్రొటెక్ట్ ఎవ్రీబడి వేర్ ఎవర్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం ఇన్ సొసైటీ.
0: అతి ఏకత్వం ఉండేటువంటి చదువును చదవండి.
1: స్టడీ టు బి యునైటెడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఇప్పటికే కాలం అతీతమైపోయింది.
1: వీ హావ్ గాన్ బియాండ్ ద టైమ్.
0: కనుక ఈ టయాన్ని గడిచినటువంటి దాన్ని ఈ టైంలో ఏమేమి జరిగిందో అన్ని మేము హృదయంలో ప్రింట్ చేసుకోండి.
1: Preserve all these good things that have been told to you.
0: అప్పుడే మీరు మంచి శాంతిని పొందుతారు. చదివినందుకు తగినటువంటి సార్థకత పొందుతారు.
1: Then only you will attain, you will realize the aim and objective of education.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: అందరికి నా ప్రేమ ఆశీర్వాదములు.
1: భగవాన్ blesses all. He showers his loving blessings on everyone.
0: మీరందరూ కూడా ఐకమత్యంగా ఆనందంగా కాలం గడుపుతూ తల్లిదండ్రులకు తగినటువంటి శాంతిని అందించండి.
1: యు బి యునైటెడ్, యు స్టడీ వెల్, యు బి హ్యాపీ అండ్ మేక్ యూ parents, equally happy by serving
0: them.
1: In fact, you have got this body because of your parents.
0: కనుక మొట్టమొదటి పేరెంట్స్ కు గ్రాటిట్యూడ్ చెప్పండి.
1: Therefore, you should express your gratitude to parents.
0: అప్పుడే మీకు చదువు సార్థకపోతుంది.
1: Then only the essence of education is realized.
0: భయం చేస్తారా? ప్రేమముదిత మనసే కహో కామరామ రామ కామ రామ రామ కామ రామ రామ శ్రీ రామ రామ.

Rama Rama Rama. Rama Rama Rama. Rama Rama Rama. Rama Rama Rama.

0: దివ్య ఆత్మస్వరూపులారా, శంకరుల భక్తులైనటువంటి ఆనంద అనేటువంటి ఒక శిష్యునితో ఈ శ్లోకం ప్రారంభమైంది. అయితే ఈ ఆనందుడు అనేటువంటి వాడు మందబుద్ధుడు అవుట చేత తనతో కూడినటువంటి విద్యార్థులందరూ కూడాను ఈ మందబుద్ధికి తగినటువంటి అర్థము గిరి గిరి అని పిలుస్తూ వచ్చారు. గిరి అనగా మందబుద్ధి. అట్టి మందబుద్ధితో చేరినటువంటి ఆనందుడు కనుక ఇతనికి ఆనందగిరి అని కూడాను ఒక పేరు పెట్టినారు.
1: ఈవెన్ రెసిటేషన్ ఆఫ్ ఎ వెరీ స్మాల్ పోర్షన్ ఆఫ్ ది గీత, ఈవెన్ ఇఫ్ వీ టేక్ ఇన్ ఎ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ది సేక్రెడ్ వాటర్స్ ఫ్రమ్ ది గ్యాంజెస్, ఈవెన్ ఇఫ్ వీ పెర్ఫార్మ్ ది పూజ ఆఫ్ విష్ణు వన్స్ అలోన్, టు సచ్ ఎ పర్సన్ ఎట్ ది టైమ్ ఆఫ్ హిస్ డెత్ వాట్ క్యాన్ ది లార్డ్ ఆఫ్ డెత్ యమ సే, హీ కెనాట్ ask him any questions. Divyatma Swarupas, Shankara had, along with his disciples, given us the Bhajagovinda. One of his principal disciples, Ananda, gave this particular verse. Ananda was a dull-minded disciple. Therefore, he was being called by his associates by the name Giri. Giri means dull-minded individual. This got attached to his name Ananda and he became Anandagiri.
0: Aite itti mandabuddhudainatvanti giri nirantaramu guru bhakti lopale munigi guru yokka sevalu maatrame talupuchu guru aagnalu sirasa vahinchi tana kaalamantayikudunu guruvunuku arpitamu cheseetvanti chittamunandu tana yokka jeevitamunu gadaputu vachadu.
1: This dull-minded Anandagiri was having the sole purpose of serving his guru. He was spending all his time with his guru. This was the only aim and he was serving his guru at all times.
0: Guru chanta cherinatvanti migilinatvanti vidyarthulu guru cheppinatvanti paathamunu sayankalamunike appajeppi guru yokka aashirvadamulu andukonevanti varu. కానీ గిరి అట్లు కాక గురువు చెప్పినటువంటి పాఠములు ఎన్ని నెలలైనా కూడా అప్పచెప్పడానికి సంసిద్ధుడు కాక గురువు యొక్క సేవల యందు మాత్రమే తన యొక్క కాలమును అంకితం చేస్తూ వచ్చాడు.
1: అదర్ ఫెలో స్టూడెంట్స్ హూ వర్ సిట్టింగ్ విత్ ది గురు వర్ సో అటెంటివ్ అండ్ క్లెవర్ దట్ వాట్ ఎవర్ లెసన్స్ వర్ గివెన్ టు దెమ్ దే వర్ ఏబుల్ టు గెట్ దెమ్ బై హార్ట్ అండ్ అండర్స్టాండ్ దెమ్ అండ్ రిపీట్ దెమ్ టు ది గురు బై ది వెరీ ఈవినింగ్. But Anandagiri was so dull that he could not get any of the lessons by heart or recite them as was desired. He was only spending all his time in doing service to the Guru.
0: Aite Guru nande tana chittamu ankitam cheyatam cheta Guru anugraham kudanu konta kalamunaku atana paina prasarinchi aa Guru anugraham cheta tanaku ekkada lenatvanti shakti samarthyamulu praaptinchi తోటక వృత్తములనేటువంటి వాటిని గురు స్తోత్రములుగా తాను లిఖించటం చేత అతనికి తోటకుడు అనేటువంటి పేరు కూడాను అందుకున్నాడు.
1: బికాజ్ హీ వాజ్ ఎట్ ఆల్ టైమ్స్ సర్వింగ్ ది టీచర్ ది గురు, ఆఫ్టర్ సమ్ టైమ్ ది టీచర్స్ గ్రేస్ వాజ్ గివెన్ టు హిమ్. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ది టీచర్స్ గ్రేస్ దిస్ ఆనందగిరి అక్వైర్డ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ అమౌంట్ ఆఫ్ స్ట్రెంగ్త్ and he was able to give a set of verses called the Totaka verses and therefore he has been referred to as the Totaka.
0: ee Totakunu yokka lakshyamu sarva vidyalu yokka saramu aatmanveshana aneetvanti yokka satyamulo tana jeevithanni visvasinchukuntu vachadu.
1: The aim of putting up these verses, the Totaka verses, was that he would understand the essence of all disciplines and as a result he would go and understand the aspect of the atma.
0: Migilina shishyulandaru kodanu pustakamulo unnatvanti vishayamulu mastakamulo chechukoni మస్తకమును కూడాను ఒక పుస్తకంగా మార్చుకున్నారు. కాని ఈ తోట కూడా అట్లు కాక గురువు అనుగ్రహం అనేటువంటి యొక్క సారమును హృదయ కమలము నుండి ఏ యొక్క తుమ్మెద పోయి ఆరగించునో ఆ విధముగా గురువు యొక్క హృదయము నుంచి ఆ అనుగ్రహం అనేటువంటి మకరందాన్ని గ్రోలినటువంటి వాడుగా తయారయ్యాడు.
1: ఆల్ ఆఫ్ ద డిసైపుల్స్ వర్ సచ్ దట్ దే వర్ రీడింగ్ సో మెనీ బుక్స్ అండ్ టేకింగ్ ది కంటెంట్స్ ఆఫ్ దోస్ బుక్స్ ఇన్ టు దర్ హెడ్స్ సో మచ్ దట్ దే హెడ్ కన్వర్టెడ్ ఈచ్ వన్ ఆఫ్ దర్ హెడ్స్ ఆల్సో ఇన్ టు ఎ బుక్. బట్ ఆనందగిరి వాజ్ నాట్ లైక్ దాట్. ఆనందగిరి వాజ్ సర్వింగ్ అండ్ వాజ్ attending on the guru in such a way that he turned himself into a bee which would go and take the sweet honey inside the heart, inside the flower, the heart flower of the guru.
0: దీనిని చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగడి తన్నెడుగరు మందమతుడు.
1: This is what is described by saying that the certain people whose minds are not very sharp, they go on reading all kinds of books, but they would not acquire any knowledge.
0: Yanta chaduvu chadivi yeniti unnanu heenuni gunambu manaledu.
1: However much may one go on reading from books, whatever he may have acquired by way of study, a bad man, a person who does not understand good behavior, he can never give up his bad behavior.
0: Tarachi chaduvu chaduva takka vadame kaani purna gnanam beppudu pondaledu.
1: Such a person by going on reading books can only develop his capacity to argue. He will become argumentative. He will never acquire the necessary knowledge.
0: Chaduvu chadivi chadivi chavanganeetiki chavuleni chaduvu chaduva valayu ani artham chesukunnadu.
1: He understood that why should he go on reading books and read such books until you reach your death. It is much better to understand such education which will not lead you to death but which will give you immortality.
0: Anduvalane taanu pavitramainatvanti bharatiya samskruti yokka rasamunu grolinatvanti bhagavad geetanu okka parimanam patinchinappudunu chaalannadu.
1: That is why Anandagiri in this verse said that Bhagavad Gita, which contains the essence of Indian culture, even if you read once a small portion of it, it is enough.
0: ఆకలైనటువంటి వ్యక్తికి ప్రపంచమునందు అభివృద్ధి అయినటువంటి పంటలన్నీ కూడా తాను ఆరగించనక్కరలేదు. తన జానడు పొట్టకు పట్టెడు అన్నము చిక్కితే చాలు అనేటువంటి యొక్క లక్ష్యమునందు భగవద్గీతను అంతయునూ మనము ఉచ్చరించనక్కరలేదు, ఒక్క శ్లోకమును మనం ఆచరణలో పెడితే చాలని కూడాను ఆ తోటకుడు విశ్వసించాడు.
1: A person who is hungry, in order that he may relieve his hunger, it is not necessary for him to go and eat all kinds of foods that are produced in the world. It is enough if he has a morsel of food which will relieve him of his hunger. It is in this context that Anandagiri said that you do not have to read all the verses of Bhagavad Gita. It is enough if you take one verse out of this and understand the significance of it.
0: Intiye kaadu rogam vachinatundi vyaktiki prapanchamulo kotla koladi perlato abhirudhi ayinatundi mandulantai kudunu araginchanakkaraledu. Tana rogamunuku taginatundi okka aushadamunu okka deenini araginchite chaalu tana rogam nivaran avutundi.
1: Not only this, a man who is sick and who wants some medicine to cure his sickness, he does not have to go and take all the different kinds of crores of medicines that are available in this world. He has only to take in that appropriate medicine which will cure his sickness.
0: Adine lakshyamunu unchukoni Gita gangodakam pitva punarjanmam navidyati annadu.
1: It is in this context, and having this in his aim, he said, if one can take in the sacred waters of the Ganges, then you will acquire the necessary knowledge.
0: Neeku dahamuga undinatundi samayamunandu oka tumbler neeru taagite chaalu ganga nadinanta kudanu pottalo posukonakkarledu.
1: When you are thirsty, all that you need to do is to take one glass of water to quench your thirst. You don't have to drink up the entire Ganges river.
0: అదే విధముగానే ఈ తోటకుడు భగవత్ అనుగ్రహం అనేటువంటి కిరణము ఒక్కటి నా హృదయం పైన ప్రసరిస్తే చాలు, సర్వశక్తిమయుడనై నేను ఈ జగత్తునికంతా కూడాను ఒక ఆత్మస్వరూపునిగా నేను నిరూపణ చేయవచ్చును అనేటువంటి దృఢ విశ్వాసము ఆ యొక్క ఆనందగిరి యందు ఉండినటువంటిది.
2: ఇన్ ది సేమ్ మేనర్ తోటక బిలీవ్ దట్ ఇఫ్ వన్ సింగిల్ రే ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ కుడ్ షైన్ ఆన్ హిస్ హార్ట్ దట్ ఈస్ క్వైట్ ఎనఫ్ ఫర్ హిమ్ టు డెమోన్స్ట్రేట్ టు ది వరల్డ్ ది నేచర్ ఆఫ్ ఆత్మ. హీ హ్యాడ్ సో మచ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఇన్ దిస్ దట్ హీ బిలీవ్డ్ అండ్ ఆనందగిరి థాట్ దట్ వన్ రే ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఈస్ క్వైట్ సఫిషియంట్ ఫర్ హిమ్.
0: అట్టి దృఢ విశ్వాసం కలిగినటువంటి యొక్క శిష్యుడు ఒకటి చేతనే తోటకుని బద్రి అనేటువంటి యొక్క స్థానమునకు పీఠాధిపతిగా నియమించాడు శంకరులు. బద్రి
2: ఇట్స్ బికాస్ ది గురు హ్యాడ్ సచ్ ఎక్స్ట్రాడినరీ అమౌంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ డిసైపుల్ తోటక ది గురు ఎస్టాబ్లిష్డ్ ఏ పీఠ ఇన్ బద్రి అండ్ ఆస్క్డ్ తోటక టు బి ఇన్ చార్జ్ ఆఫ్ దిస్ పీఠ.
0: శంకరుల వారికి నలుగురు ప్రత్యేకించినటువంటి ప్రథమ శిష్యులుగా ఏర్పడినారు.
2: దేర్ వర్ ఫోర్ ప్రిన్సిపల్ డిసైపుల్స్ ఫర్ శంకర.
0: పద్మపాదుడు, సురేశు, తోటకుడు, అస్తామలకుడని నలుగురు ప్రథమ శిష్యులుగా నిలిచారు. ఈ నలుగురిని మన భారతదేశమునకు నలుమూలల ఒక ఆధ్యాత్మిక అద్వైత సిద్ధాంతమును స్థాపించే నిమిత్తమై నాలుగు పీఠములుగా నియమించి నాలుగు పీఠములకు ఈ నలుగురు ప్రత్యేకమైనటువంటి శిష్యులను అధికార స్థానంలో ఉంచాడు.
2: శంకర హ్యాడ్ ఫోర్ ప్రిన్సిపల్ డిసైపుల్స్ పద్మపాద, సురేష్, తోటక అండ్ అస్థాన. ఆల్ దీస్ ఫోర్ డిసైపుల్స్ వర్ చోజన్ బై శంకర టు హెడ్ ఫోర్ ప్రిన్సిపల్ పీఠర్స్ ఆల్ ఓవర్ దిస్ కంట్రీ.
0: ఆ మండల మిశ్రుణ్ణి సురేశుడు అని కూడా పిలుస్తూ వచ్చాడు.
2: ది పర్సన్ హూస్ నేమ్ వాజ్ మండల మిశ్ర వాజ్ ఆల్సో కాల్డ్ సురేష్.
0: ఈ మండల మిశ్రుని చేత శంకరుల వారు అన్ని రకములైనటువంటి విద్యలతో తర్కములు గావించి ఆ శాస్త్రమునందు విజయమును సాధించి ఆ మండన మిశ్రునితో వేసుకున్నటువంటి పోటీని జయించి ఆ మండన మిశ్రుని అయినటువంటి గృహస్థుడైనటువంటి మండల మిశ్రునికి సన్యాసాశ్రమం కూడా అందించాడు. అతని భార్యయే ఉభయ భారతి.
2: శంకర హ్యాడ్ సెవరల్ ఆర్గ్యుమెంట్స్ విత్ మండన మిశ్ర ఆన్ వేరియస్ రిలీజియస్ మ్యాటర్స్. After having these arguments, he was victorious in the contest which he had chosen with Mandana Misra. Mandana Misra was a family man. But after these arguments and acquiring victory, Shankara gave sannyasa to Mandana Misra. Mandana Misra's wife is called Ubhaya Bharati.
0: Mandana Misra samasta shastramulu, samasta vedamulu kudanu, chakkaga grahinchinatuvanti vadu. Nijamuga atadu ఒక జ్ఞానస్వరూపుడని చెప్పవచ్చును, సర్వ విద్యా నిలయుడని కూడా అనవచ్చును.
2: మండన మిశ్ర వాజ్ అ వెరీ లెర్నెడ్ మ్యాన్. హీ వాజ్ లెర్నెడ్ ఇన్ ఆల్ ది శాస్త్రాస్, హీ వాజ్ లెర్నెడ్ ఇన్ ఆల్ ది వేదాస్. ఇన్ ట్రూత్ వీ కుడ్ రిగార్డ్ హిమ్ యాజ్ ఎ వెరీ లెర్నెడ్ పర్సన్ ఆర్ ఎ జ్ఞాని.
0: ఇట్టి పవిత్రమైనటువంటి శిక్షణను అందుకున్నటువంటి శిష్యుని యందు శంకరుల వారు అందించినటువంటి గురుబోధ ఎట్టిది అనేటువంటి దాన్ని మనం చక్కగా విచారించవలసినటువంటి అవసరం.
2: There is a need for us to understand clearly and know what is the kind of teaching which Shankara handed over to this sacred disciple whom he considered as a very important disciple.
0: Atti gurutvam kani ekachittulainatvanti shishyatvam kani nedu labhyamogutam lekapovata chetane itti paristhiti bharat deshamunaku sampraptamainadi.
2: Because today we neither have such gurus as Shankara, nor do we have such single-minded disciples like Mandana Misra. This is the reason why our country has come to this particular stage.
0: Bodhalu rendu rakamulu.
2: Teaching is of two kinds.
0: Notuto cheppi, manasunu marchi, pravartana yendu imitchetuvantidi okati.
2: One of them is to teach with the mouth, and convey it to your mind and change your outlook and put you on the right path.
0: Aithe bodhinchadam cheta shravanam chesi manasunu kontha varakunu marchukotaniki prayatnam salpavachunu adi kontha aacharana leki raavatam kashtam.
2: By listening to the various teachings which one gives, one can change to some extent one's mind and one's outlook, but to put them into practice is much more difficult.
0: Inka rendava margamu తాను చేసి ఇతరులకు చూపించి చేయించేటువంటి దానికి ప్రయత్నం చేయటము రెండవ మార్గం.
2: A second kind of teaching consists in the guru himself doing certain things, show to others what has to be done, and make others do what is right.
0: Manamu cheyatam cheta anusarinchetunte vaniki sarvangamulu kudanu andulo layamunachetunte yokka sadbuddhi kudanu kalugutundi. Cheppatam cheta kevalamu srotramulu maatrame aanandapadi hrudayam varaku cherchi tadupari danini antardhanam adarchintundi.
2: By the guru taking the second method of teaching, and that is himself doing and others watch him do a thing like that, will involve the entire system of organs of the disciple being attentive, and therefore there is some strength in this method of teaching. On the other hand, if one teaches only by word of mouth, the ears are only attentive. Other organs do not get involved in the process of teaching and learning.
0: Aithe Shankarulu varu తన శిష్యులు మహాబుద్ధి కుశలతతో ఏర్పరిచినటువంటి శ్లోకములను తాను సులభంగా అంగీకరించక ప్రతి శ్లోకమునకు అంతరార్థము ఏమిటో తన యొక్క ఉద్దేశము ఏమిటో తెలుసుకోవటానికి కూడాను పరీక్షిస్తూ వచ్చాడు శిష్యులను.
2: శంకర డిడ్ నాట్ రెడీలీ అక్సెప్ట్ ది వర్సెస్ దట్ హ్యాడ్ బీన్ కంపోజ్డ్ బై హిస్ డిసైపుల్స్. He used to examine the disciples. He used to ask for the inner meaning that is contained in the verse before he accepted these verses of his disciples.
0: Anandagiri daggara pilichi, Giri, kinchit Bhagavad Gita patanamu annavu. Bhagavad Gita konchamu chadivite chalan cheppave. Inta 700 shlokamulaga unnatundi Bhagavad Gitanu కొంచెం చదివితే చాలని చెప్పావు, దీని ఉద్దేశం ఏమిటి? కొంచెం చదివితే నీ యొక్క మనస్సు సంస్కరింపబడుతుందా, లేక నీ హృదయము కొంతవరకు నువ్వు పరిశుద్ధమవుతుందా, లేక భగవద్గీత యందున్నటువంటి సర్వశాస్త్రముల యొక్క సారము, సర్వగమ్యముల యొక్క మూలము, సర్వధర్మముల యొక్క స్థానము కూడాను అందులో గ్రహించడానికి వీలవుతుందా, నీ ఉద్దేశం ఏమిటో తెలపమని కోరాడు.
2: శంకర కాల్డ్ ఆనందగిరి అండ్ అడ్రెస్డ్ హిమ్, Giri, what is it you mean by saying in your verse that by reading even a small portion of the Bhagavad Gita, that would be enough to change your mind? Bhagavad Gita contains 700 verses. How can the reading of one small verse change your mind or change your heart? How is it possible that the shastras and the essence that is contained of the shastras in 700 verses be conveyed to you by reading only one single verse? Can you explain to me the inner meaning of what you said in this particular verse?
0: Anduku Anandagiri ముచ్చటైనటువంటి పలుకులు ముచ్చటించాడు. ఏమని? స్వామి, భగవద్గీత 700 శ్లోకములతో చేరినటువంటిది కనుక మొదటి అధ్యాయం నుంచి 18 అధ్యాయములు కూడా చదవండి అని చెప్పినప్పుడు మందబుద్ధులైనటువంటి నాబోటి వారు ఇంత పెద్ద గ్రంథము నేను చదవగలనా అని ప్రప్రథములోనే తాను దూరం కావచ్చును భగవద్గీతకు. కనుకనే మొట్టమొదట భగవద్గీతను చదవడానికి కొంచెమైనా ప్రారంభం చేస్తే ఆ అభిరుచి కొంతవరకు హృదయమునకు చేరి దినదినమును దానిని పఠించాలనేటువంటి అభిష్టము వారిలో కొంతవరకు అభివృద్ధి కావచ్చును. ఏ విధంగా అనగనగా చిన్న పిల్లవాడికి అన్నప్రాసం చేసే సమయం లోపల ఒకే తూరి అన్నము, మజ్జిగ, సాంబార్, రసం అంతా అందిస్తే తినలేడు. కనుక మొట్టమొదట తీయని పదార్థాన్ని మెత్తగా చేసి వారి నోటికి అందించినప్పుడు క్రమక్రమేణ ఆ రుచిని మరిగి తదుపరి తట్టలలో ఉన్నటువంటి పదార్థాన్ని కూడా పొట్టన వేసుకోవటానికి ప్రయత్నం చేసినట్టుగా ఈ మందబుద్ధి కలిగినటువంటి వారికి భగవద్గీత పరిచయము కొంతైనా చేస్తే ఆ భగవద్గీత యొక్క తత్వాన్ని క్రమక్రమేణ వారు అభివృద్ధి పరచుకోవచ్చుననేటువంటి ఉద్దేశంతో కించిత్ భగవద్గీత పఠనము అని రాశాను అని చెప్పాడు.
2: Anandagiri gave a very sweet reply. The reply was indeed very attractive. Anandagiri said, yes, Bhagavad Gita is a very big text. It has 700 verses. It begins with the first chapter, ends with the 18th chapter. If I had told them to read the whole of Bhagavad Gita, dull-minded people like me would simply be frightened by the fact that they have to read 700 verses and 18 chapters. They would rather go away and not even make a beginning. On the other hand, when I tell them that it is enough, even if you read one verse, then they will read one verse because it is quite small, but they will develop a taste for Bhagavad Gita, and day after day, they may, of their own accord, begin to read other verses. This is like when we want to feed a small boy when he begins to eat, we do not give him all at once food, buttermilk, sambar and all those things in one plate. We give a small amount of soft, sweet material and give him the taste. Once he gets the taste, afterwards he will, of his own accord, develop taste for food, for buttermilk, for sambar, and he will go and take the entire food that is contained in the plate.
0: Inka Ganga Jalam Yokka Saramanu Manam Grolinappudu అది కొంచెం మాత్రమే గ్రోలాలని చెప్పావే, ఇందులో ఉన్నటువంటి భావం ఏమిటి అని కూడాను తిరిగి శంకర్ల వారు ప్రశ్నించాడు.
2: అగైన్ శంకర ఆస్క్డ్ ది క్వశ్చన్, యూ సెడ్ దట్ వెన్ వీ వాంట్ టు టేస్ట్ గ్యాంజెస్ వాటర్ ఇట్ ఈస్ క్వైట్ ఎనఫ్ ఇఫ్ యూ టేస్ట్ అ స్మాల్ క్వాంటిటీ, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్?
0: గంగ మహాపవిత్రమైనటువంటిది, భారతదేశ మాతృవర్తి, ప్రపంచ వ్యాప్తి పవిత్ర కీర్తిని ఆర్జించినటువంటిది గంగా మాత. ఆ గంగా జలము ఎన్ని సంవత్సరములు మనం పెట్టినప్పటికీ చెడిపోనటువంటి పదార్థము. ఇంతయే కాక ఆ జలమునందు పవిత్రమైనటువంటి కొన్ని అనగా కొన్ని ఆకుశక్తులు చేరటం చేత ఆ యొక్క జలము ఆరోగ్యమును కూడాను అందించటమే కాకుండా ఎన్ని దినములు పెట్టినప్పటికీ చెడిపోనటువంటి పదార్థముగా ఉండి ఈశ్వరుని యొక్క శిరస్సు నుండి విష్ణువు యొక్క పాదముల నుండి ఉద్భవించినటువంటి యొక్క పవిత్ర భావముతో తాను ఒక్క డ్రాప్ ఒక్క చుక్క నీరు త్రాగినప్పటికీ చాలు అనేటువంటి యొక్క ఉద్దేశంతో తాను ఈ యొక్క పదమును ఉచ్చరించాడు.
2: గ్యాంజెస్ ఈజ్ అ వెరీ సేక్రెడ్ రివర్. సో ఫార్ అస్ అవర్ కంట్రీ ఈస్ కన్సర్న్, గ్యాంజెస్ ఈస్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ ది మదర్ టు అవర్ సెల్వ్స్. ఇట్ హ్యాస్ స్ప్రెడ్ this feeling of being a mother to our country throughout the entire world. It has established our reputation and our traditions have been valued on account of the Ganges. Moreover, we know that the water from Ganges can remain unspoiled over any length of time. If we drink this water, it is so sacred and it contains certain elements that they give us the health and the strength. It comes from the head of Ishvara. It comes from the Vishnupada. This has such sacred history that even if you take one drop of this Ganges water, it is good enough. That is why I have said so.
0: Trikala Triloka Trigunamli Yandu Kudanu Sajeevamainatvanti Swarupamulo Pravahinchetvanti Yokka Pavitramainatvanti Ee Ganga Anaga Swargamanandu Mandakini Aneetvanti Peruto Bhulokamanandu భగీరథి అనేటువంటి పేరుతో, పాతాళ లోకమునందు భోగవతి అనేటువంటి పేరుతో ఒకే గంగా ప్రవహిస్తూ ఉంటుండాలి. అనగా భూత భవిష్యత్ వర్తమానములు ఎందుకని ఇంకా కొన్ని రకములైనటువంటి యొక్క ఉత్తమ మధ్యమ అధమ లోకములందు కాని సత్వ రజో తమో గుణములు ఎందుకని ఏకత్వంగా ప్రవహించేటువంటి యొక్క భారతీయ సంస్కృతియే మహాపవిత్రమైనటువంటి గంగా ప్రవాహము అని కూడాను ఈ యొక్క ఆనందగిరి గురువుతో చెప్పాడు.
2: నాట్ ఓన్లీ దిస్, అట్ ఆల్ ది త్రీ పాసిబుల్ టైమ్స్ ఇన్ ఆల్ ది త్రీ పాసిబుల్ వర్డ్స్ విత్ ఆల్ ది త్రీ పాసిబుల్ క్వాలిటీస్ డస్ దిస్ సీక్రెట్ గ్యాంజెస్ రివర్ ఫ్లో. వెదర్ ఇట్ ఈస్ ఇన్ ది హెవెన్, ఇట్ ఫ్లోస్ విత్ ది నేమ్ ఆఫ్ మందాకిని. ఆన్ ది ఎర్త్ ఇట్ ఫ్లోస్ విత్ ది నేమ్ ఆఫ్ భాగీరథి. వేర్ యాజ్ ఇన్ ది Netherlands or in Patala, it flows with the name of Bhogavati. With these three different names, it is the same river which is flowing either in heaven or on earth or in Patala. Similarly, whether it is the Sattvaguna or the Rajoguna or the Tamoguna, all the three gunas are contained in this river. In the same manner, whether it is in the past or the present or the future, all three possible divisions of time, it is the same river that is flowing. These are the extraordinary qualities of this Ganges river.
0: Kani ee Anandagiri yokka antarathamu intatito trupti kaaka Shankaralu varu marinta lotunaku adanni vicharistu vellaadu.
2: Shankara was not satisfied with the inner meaning that has been explained by Anandagiri. Shankara went further and began to question Anandagiri with a view to go deeper in the context of this.
0: Swarga, Madhya, Patala Lokamulu, Moodu Unnava, Ivi Ye Roopamulo Unnavi, Manavuniki Ye Vidhamga Anubhavaniki Vastayi Ani Kudanu Mari Prashninchadu.
2: Shankara asked, is there a heaven? Is there a earth where people live? Is there a Patala? In what manner does man experience these three different states? Shankara asked Anandagiri.
0: Appudu Anandagiri Pipilakadi Brahma Paryantam Kudanu Ekatvamainatuvanti Atma Divyatvanga Prakashistunnadaneetuvanti Satyanni Gurtinchinatuvanti Vyakti Swargalokavasiga Nenu Bhavistunnanu Anaga Nirantaram Kudanu Shanti Sukhamulato Ananda Swarupudai Satya Bhavamunu ప్రేమ కిరణముల ద్వారా ఆరగించేటువంటి యొక్క వ్యక్తిగా గుర్తించినటువంటి ఉత్తమ స్థానమే స్వర్గము అన్నాడు.
2: ఆనందగిరి గేవ్ ది రిప్లై దట్ వాట్ ఎవర్ ది బీయింగ్ మే బి స్టార్టింగ్ ఫ్రమ్ ఎన్ యాంట్ గోయింగ్ అప్ టు ది వెరీ క్రియేటర్ వన్ హూ రికగ్నైజెస్ దట్ ది ఆత్మ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ దీస్ బీయింగ్స్ ఈస్ జస్ట్ వన్ అండ్ ది సేమ్ ది వన్ హూ రికగ్నైజెస్ అట్ ఆల్ టైమ్స్ అండ్ ఈస్ హ్యాపీ ఈస్ having peace and he is in bliss, the one that recognizes this truth of oneness, he will be called the individual who is equivalent to swarga or heaven.
0: Pasi, pachu, mruga, krima, kitikadula yokka bhedabhavamunu puraskarinchukoni manavudu pratyekinchinatuvanti oka vyaktiga bhavinchukunnanta varaku kudanu vaadu mithyalokamainatuvanti madhyasthanamunuku cherinatuvanti vaadu annadu.
2: So long as one makes the distinction between animals, between birds, between cattle, between human beings, and thinks that man is a separate, significant and distinctive being, separate from animals and birds, he will belong to the place where human beings live, the Marcha Loka.
0: Inka Patala Lokamanetvanti Daniki Chakkani Adharanni Andinchadu. Manavatvamune Marachi, Keka Prakruti Yokka Tattvanni Kudanu Vismarinchi, వేదశాస్త్ర ఇతిహాస ప్రమాణములను ఏమాత్రము కూడా లెక్కించక తన యొక్క స్వార్థమునే లక్ష్యమునందుంచుకొని తన జీవితమే ఆధారమనేటువంటి యొక్క మార్గమునందు ప్రవర్తించేటువంటి వారు అందరూ కూడాను పాతాళ లోకవాసులేను అని కూడాను తాను ప్రబోధించాడు.
2: He then went on to say that if an individual forgets the human nature in him, he becomes an animal, he forgets the world, he does not pay any heed to the Vedas or to the Shastras, he is fully and entirely selfish, he lives for himself. Such people will be in the Patala.
0: Kana, prati okka vishayamunandu kudanu, manasuni yokka bhavamullone, ee yokka sthanamulanta kudanu, హెచ్చు పల్లములనేటువంటివి మనకు కనిపిస్తూనే ఉంటుంటాయి. మానవుని యొక్క దేహము ఏ రకముగా హెచ్చు పల్లములుగా ఉంటుండదో దానిలో నివసించేటువంటి మనస్తత్వం కూడాను అదే హెచ్చు పల్లములుగానే ఉంటుంటుంది. మనసు మనిషి హెచ్చు పల్లములు లేనటువంటిది లోకములో మనకు కనిపించదు.
2: ఆల్ అవర్ ఐడియాస్ వాట్ వీ హ్యావ్ ఇన్ అవర్ మైండ్ జస్ట్ లైక్ అవర్ బాడీ యూ ఫైండ్ హై అండ్ లో యూ ఫైండ్ థింగ్స్ బీయింగ్ హై అండ్ లో సో వీ హ్యావ్ టు కన్క్లూడ్ either for a man's mind or for a man's behavior there is always high and low, it is not an even thing.
0: Oke manavuni yandu sattva rajas tamo gunamulu moodu kudanu nivasistu aaya samayamunu puraskarinchukoni aaya gunamulu vijrinbinchutu undatamu manavuniki nityanubhavamlo satyamainatuvanti swaroopamulu.
2: It's a matter of daily experience to man. It is something which everyone understands that in him these three kinds of gunas, sattva, raja, tamo, are all present, and depending upon the time, depending upon the circumstances, what comes up will be decided by the environment. It may be a mixture of all these three gunas.
0: Anaga anandamuga sukhamuga undinatvanti samayam lopala sattvikamainatvanti shanta bhavamulu manavuniki కొంతవరకును పైకి రావటం తిరిగి తన అభిష్టమునకు విరుద్ధమైనటువంటి యొక్క క్రియలు జరిగినప్పుడు తాను ఉద్రేకవంతుడై తన యొక్క మానవత్వాన్ని కూడాను మరచి కొంతవరకును ఆవేశమునకు గురి కావటము లేక పొట్ట నిండుకు మెక్కినప్పుడు ఎట్టి పరిస్థితులు ఎందుకును తాను చింతించక తాను తమోగుణ స్థితుడైపోయి అనగా చల్లగా తాను నిద్రావస్థ ఎందు చేరటము ఒక్క మానవుని ఎందే ఈ మూడు గుణములు ఎట్టు నివసిస్తూ ఉన్నవో ఈ మూడు గుణములకు మూడు దేహములు ఎట్టు లేకుండా ఉన్నవో అదే విధముగానే మానవుని యందు స్వర్గ మధ్యలోకం పాతాళ లోకములనేటువంటివి కూడాను మానసిక తత్వములను పురస్కరించుకుని బయలుదేరుతూ ఉంటాయి.
2: జస్ట్ యాజ్ వెన్ ఎ మ్యాన్ ఈజ్ ఇండీడ్ హ్యాపీ అండ్ వెన్ హీ ఈజ్ ఇన్ గుడ్ సర్కమ్స్టెన్సెస్ హిజ్ ఐడియాస్ టూ విల్ బీ ఆఫ్ ది నేచర్ ఆఫ్ సత్వ హిజ్ ఐడియాస్ విల్ బీ సాఫ్ట్ On the other hand, when something goes against his own wish, something bad happens, he gets immediately excited and the rajoguna appears. On the other hand, when he has eaten well, eaten heavily, he will slowly and quietly go to sleep and the tamoguna appears. In this way, all the three gunas are in the same man. Each guna does not have a separate body. In one body, all the three gunas coexist and they come up according to the situation and circumstances. So also, swarga, marcha, patala, the heaven, the earth and the patala, all the three are present in one and the same individual.
0: Dinine astika, yastika, ఆస్తిక నాస్తిక నాస్తిక అనేటువంటి యొక్క స్థానములు కూడాను దీన్ని విభజించినారు.
2: ది సేమ్ థింగ్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇన్ టు సో మెనీ పార్ట్స్ బిలీవింగ్ నాన్ బిలీవింగ్ బిలీవింగ్ నాన్ బిలీవింగ్ అండ్ సో ఆన్.
0: నీవు నాస్తికుడైనా కూడాను మంచిదే కాని ఆస్తిక నాస్తికుడు మాత్రం కాకూడదన్నారు.
2: యూ మే బి ఎ నాన్ బిలీవర్ ఇట్ ఈస్ బెటర్ టు బి ఎ నాన్ బిలీవర్ దాన్ బీయింగ్ ఎ బిలీవింగ్ నాన్ బిలీవర్.
0: కనుక నీవు రెండు గుర్రముల సవారి మాత్రం చేయటానికి నీవు ఏమాత్రం కూడా నువ్వు పూనుకోకు. గుర్రం సవారి నీకు తెలియనప్పుడు నీవు గుర్రమును ఎక్కకపోయినను పర్వాలేదు, లేక ఒంటి గుర్రమును ఎక్కినా మంచిదే. రెండు గుర్రములపైన నీవు సవారి చేయటము చాలా ప్రమాదమని కూడాను ప్రబోధించాడు. ఈ యొక్క శ్లోక అర్థం ఉంది.
2: ఇన్ దిస్ వర్స్ ఇట్ హాస్ బీన్ కన్వేడ్ దట్ యూ షుడ్ నెవర్ రైడ్ టూ హార్సెస్. If you do not know to ride a horse, it's better not to ride a horse. If you know how to ride a horse, you should ride one horse. But it is most dangerous to ride two horses at the same time.
0: ఇది అంతయ కూడాను మానవునిలో దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మ ప్రవాహమే ఈ గంగా ప్రవాహము అని. కనుక భారతదేశమునందు పవిత్రమైనటువంటి యొక్క గంగకును మానవుని హృదయమునందు నిష్కల్మషమైనటువంటి యొక్క సత్యభావములకు ఇది సన్నిహిత సంబంధం ఏర్పడినటువంటిది. కనుక భారతీయుని ధర్మము గంగా ప్రవాహం వంటిది. కనుక అట్టి గంగా ప్రవాహం వంటి అనగా మాలిన్యపడక అపవిత్రము కాక చెడిపోక నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క ఆకారమును ధరించేటువంటి యొక్క స్వరూపమే భారతీయ ధర్మము. ఈ యొక్క లోకమునకు గంగా స్వరూపము లోపల దిగి వచ్చినటువంటిది.
2: All this relates to the connection of man to divinity. In man, the Atma is flowing like a clear stream, in the same manner in which water is flowing as a clear stream in the river Ganges. It simply means that the Indian culture is such and it has been flowing through people like water flows through Ganges and maintains itself in a clean manner. It does not get sullied very easily. It does not get impure and it flows permanently. That is how Indian culture has been flowing in the world, like the clear water of the Ganges River.
0: Shankaralu varu andinchinatvanti ee pavitramainatvanti ratramulalo swartharahitamainatvantidi. ఏ విధముగానగా గంగా ప్రవాహము తనకు తాను ఆరగించేటువంటి యొక్క ప్రయత్నానికి పూనుకోదు. మంచి ఫలవృక్షము తన ఫలములను ఆ వృక్షమే తాను ఆరగించడానికి పూనుకోదు. అదే విధముగానే మహనీయులైనటువంటి వారు వారి యొక్క సర్వశక్తులు కూడాను వారి నిమిత్తమై వినియోగపరచక లోక కళ్యాణ నిమిత్తమై త్యాగము చేసినటువంటి మహామూర్తులు.
2: The verses that have been handed over to us by Shankara are clear in the sense that they are not at all selfish. How? The Ganges River, when it flows, it does not make any attempt to enjoy the sweet water that is flowing through itself. A good tree gives you fruits, but the tree never enjoys the fruits. In the same manner, all the great maharshis and all the great people of this country have given us all their strength for the purpose of benefiting others. They have never utilized anything of their own capacity for their own benefit.
0: Inka mudavadainatvantidi Vishnu pooja okapari kavinchina atanini yamudu emani సాధించును. అనగా అతనిని ఈశ్వరుడుగా అయినటువంటి వాడు యముడితత్వంలో చేరినటువంటి వాడు ఏమని ప్రశ్నించడానికి ఆధారం ఉంటుండాలి. కనుక అతనితో యమునికి కూడాను తర్కించడానికి ఏమాత్రం కూడాను అధికారం లేదన్నాడు. ఆ విష్ణుత్వం అనగా దాంట్లో ఉన్నటువంటి అర్థము సర్వవ్యాపకత్వమే. విష్ణుత్వాన్ని ఒక్కతూరి నీవు చింతిస్తే, అనగా సర్వవ్యాపకత్వమును ఒక్కతూరి నీవు చింతిస్తే అంతే చాలు అన్నా.
2: ఇన్ ది థర్డ్ లైన్ ఆఫ్ ది వర్స్ ఆనందగిరి సెడ్, ఇఫ్ యూ పెర్ఫార్మ్ విష్ణు పూజ ఈవెన్ వన్స్ దెన్ యూ విల్ అటైన్ ఎ స్టేట్ వేర్ ది ఈశ్వర ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది లార్డ్ ఆఫ్ డెత్ యమ cannot come near you, cannot ask you any question. What is it that he is going to argue with you if you are really in one with the Vishnu Puja? Vishnu stands for omnipresence. It means if you understand even once the aspect of omnipresence, Yama cannot come and argue with you at all.
0: విష్ణు అనగా కేవలము శంఖ చక్ర గదా పద్మములతో చేరినటువంటి వాడు కాదు. విష్ణుత్వం అనగా సర్వవ్యాప్తి అన్నాడు.
2: ఇన్ ది థర్డ్ లైన్ of the verse Anandagiri said, if you perform Vishnu Puja even once, then you will attain a state

0: కేవలము శంఖ చక్ర గదా పద్మములతో చేరినటువంటి వాడు కాదు. విష్ణుత్వం అనగా సర్వవ్యాపకత్వం.
1: The word Vishnu does not mean here in this context one who has got the usual insignia, the Shankha, Chakra, Gada and Padma. Vishnu here stands for omnipresence.
0: Ataniki roopam ledu kani ataniki swabhavam aneetvantidi madhuramainatvantidi ga untundadi.
1: He has no particular form, but his aspect, the idea associated with him, is something exceedingly sweet.
0: మధురత్వమైనటువంటి యొక్క ఆనంద తత్వమే విష్ణుత్వం అనేటువంటి దానికి కూడాను ఒక అర్థం.
1: ది బ్లిస్ దట్ వి విల్ ఎంజాయ్ యాజ్ ఎ స్వీట్ బ్లిస్ ఈజ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ విష్ణు.
0: దీనికి ఆనందగిరి చక్కని ఒక ఉదాహరణను కూడా అందించాడు.
1: ఆనందగిరి గేవ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ టు ఎక్స్ప్లెయిన్ దిస్.
0: స్వామి, బియ్యమును పిండి చేసి మనము జిక్వయో ధరించినప్పుడు దానికి ఎట్టి రుచి కూడాను మనం అనుభవించుకోవటానికి అవకాశం లేదు. లేక గోధుమలను పిండి చేసి దానిని మనం రుచి చూడటానికి నాలుగు పైన పెట్టుకున్నప్పుడు అందులో కూడాను ఏమాత్రం కూడాను రుచి మనకు చిక్కదు. ఇంకా బేడలు పిండి చేసి ఆ పిండిని మనము జిహ్వలో ధరించినప్పుడు దానికి కూడాను ఏమాత్రం కూడాను రుచి చిక్కదు. అయితే చక్కెరను బియ్యపు పిండిలో వేసి అనేక తీయనైనటువంటి పదార్థములుగా మనం చేసుకుంటూ దానికి రూపనామములు కల్పిస్తూ ఉంటున్నాము. ఇదే చక్కెరను మనము బేడల పిండిలో వేసి దానినే బూందీలని లాడని అనేక రకములుగా చేసుకున్నప్పుడు అందులో తన యొక్క స్వభావమైనటువంటి యొక్క మధురత్వం మనకు అందిస్తూ ఉంటుండాది. గోధుమ రవ్వ లోపల ఈ చక్కెరను కలపటం చేత ఇది రవ్వలాడు అనేటువంటి రీతి కింద కూడా ఒక తయారవుతుండాది. కనుక దానికి స్వభావమైనటువంటిది గోధుమలు ఎందు కాని బియ్యమందు కాని బెడల ఎందు కాని ఈ మధురత్వం లేకపోయినప్పటికీ ఈ మధురమును అందించేటువంటి యొక్క చక్కెర అందులో చేరటం చేత దానికి కూడాను మధురత్వాన్ని అందిస్తూ వచ్చింది. కనుకనే విష్ణుత్వం అనేటువంటిది ఏ యొక్క జడమైనటువంటి పదార్థమునందు కూడాను మనము స్మరించటం చేత ఆ జడ పదార్థము కూడాను మధురమైనటువంటి యొక్క దైవత్వంగా కూడాను మనకు రూపొందుతుంది.
1: ఆనందగిరి సెడ్, if you take rice and convert it into rice flour and put it on your tongue, you don't feel the taste at all. If you take wheat, convert it into wheat flour and put it on your tongue, you don't get any taste at all. If you take some pulses and convert them into flour, put them on your tongue, you don't get any taste at all. But if you mix some sugar with either the rice flour or the wheat flour or the pulses and then make some kind of a sweet out of that, call it a laddu or call it a rava laddu or a bundi and so on, and put it on your tongue, then you get the natural sweetness given to the rice, given to the wheat, given to the pulses. Although there is no inherent sweetness in either rice, wheat or pulses, the moment you give sugar, sugar gives the taste to the rice flour and pulses as well. In the same manner, when the Vishnutva is joined, associated even to a lifeless thing in this world, then that gives you the feeling of Vishnu or omnipresence. This is how you can impart, Vishnu attitude can impart the omnipresence to lifeless things as well.
0: మనము ఆరగించేటువంటి తీపులకు అనేక రూపనామములు ఉండినప్పటికీ అన్ని తీపుల యందు కూడాను చక్కెర ఒక్కటి అనేటువంటి యొక్క సత్యం మనకు ఎట్లా మనం గుర్తిస్తున్నామో అదే విధముగానే జగత్తునందు అనేక రూపనామములు ధరించినటువంటి వ్యక్తులుగా ఉండినప్పటికీ సర్వుల యందు కూడాను విష్ణుత్వం అనేటువంటి యొక్క మధురమైనటువంటి ఆత్మతత్వము అందులో ఉండటం చేతనే ఈ యొక్క ప్రేమ అనేటువంటి యొక్క స్వరూపములో ఒకరికొకరు సంబంధము, అనుబంధము, ప్రతిబంధములు కూడాను మూల కారణమైంది.
1: Although the sweets which we make and eat in this world have many different forms and many different names, the one truth is that all of them contain sugar. Just as we realize this truth, we should also realize that in this world there are so many individuals with different forms and different names. But the one truth that is contained in all of them is the Vishnu Tattva or the Atma Tattva which is present in all of them. It is the realization of this oneness that will enable you to develop prema between one individual and another. And that is responsible for all the connections, for all the affection or for all the disaffection that will come about between one and another.
0: ఈ మధురమైనటువంటి విశ్వత్వ విష్ణుత్వంను మనము కొంతవరకును

0: విచారణ చేసి కాని లేక పెద్దల యొక్క ప్రబోధనల వల్ల కాని గ్రంథ పఠనం వల్ల కాని లేక సద్గురువుల యొక్క దర్శన స్పర్శన సంభాషణ చేత కాని ఈ మధురత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకుని సర్వవ్యాపకత్వం అనేటువంటి విష్ణుత్వాన్ని కూడా గుర్తించడము వ్యక్తిత్వానికి ప్రప్రథమంలో ప్రధానమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఏ నెసెసరీ థింగ్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ టు రియలైజ్ దిస్ స్వీట్ ఆస్పెక్ట్ ఆఫ్ విష్ణుత్వ. That is the presence of Atma in everyone. Either you may realize it yourself or with the help of what the elders tell you or by reading books and shastras or by having darshana, sparshana and sambhashana of great people.
0: Itti dinini Narada varu kudanu okanoka samayamlo Krishna chintaku velli Krishna edo oka murkhamainatundi yokka bhavamato మూఢత్వమైనటువంటి విశ్వాసముతో బృందావన గోపికలందరూ కూడాను నీ యొక్క తత్వమును గుర్తించక పెడమార్గమును పట్టి ఏదో వారి వ్యామోహము యొక్క దీని లోపల వారు బంధితులవుతున్నారు. తమరు సెలవిచ్చిన నేనొక్కతోరి బృందావనకు వెళ్లి వారికి కృష్ణతత్వమును చక్కగా వారికి బోధించి వారి యొక్క హృదయములను జ్ఞానతత్వంగా మార్చడానికి నేను ప్రయత్నం చేయాలని సంకల్పించుకున్నాను. అందుకు తమరు ఆజ్ఞను దయచేయాలి అని ప్రార్థించాడు.
1: On one occasion, Narada went to Krishna and told Krishna that all the gopikas in Vrindavan seem to be having some foolish ideas about you, some irrational ideas about you. I like to go and tell them what the truth about your aspect is. They are getting unnecessarily tied up. They do not seem to understand what the main aspects of you are. Please give me permission to go and explain to the gopikas what the essence of Krishna Tattva is.
0: Deeniki Krishnudu tanalo taanu navukunnadu. Ayyo, bhakti yandu moodattvam aneetundi okati, leka buddhimantuni tattvam aneetundi okati, renduga unnada. Ee moodattvamlo unnatundi yokka aanandamu, ee vicharana tattvamlo yematram kudunu taanu vicharana cheyatam ledu. కాని గోపికలు మూఢులని కాని లేక గోపికలు తెలియలేనటువంటి వారని కాని ఈ నారదుడు భావించుకోవటం నారదుని యొక్క మూర్ఖత్వము, నారదుని యొక్క మూఢత్వము. అంతేకాని గోపికలకు తెలిసినంత కృష్ణతత్వము మరొక్కరికి ఎవ్వరికి కూడా తెలియదనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నటువంటి కృష్ణుడు ఈ నారదునికి గుణపాఠము నేర్చే నిమిత్తమై నారద తప్పక వెళ్లిరమ్మని ఆజ్ఞ ఇచ్చాడు.
1: కృష్ణ స్మైల్డ్ విత్ ఇన్ హింసెల్ఫ్ And he told himself, can there be two kinds of bhakti? In these two kinds of bhakti, one is appropriate to intelligent people and the other one is appropriate to foolish and irrational people. Narada seems to think that gopikas are foolish and irrational. Unfortunately, Narada is foolish in thinking so. There is no one who can exceed gopikas in the bhakti which they have developed. Let Narada go. I want to teach him a lesson. So Krishna said, yes, you think that gopikas are foolish. I want to teach you a lesson. I give you permission to go and tell the gopikas what you wish to.
0: Kudanu Naradudu raavatam cheta Krishna yokka vaartalu emaina kudanu telustayo emo ane uddeshamto andaru daggara cheraru. Daggara cheretappatiki Naradudu ee Krishna tattvanni varninchadaniki poonukunnadu. ఓ మూర్ఖులైన గోపికలారా, కృష్ణతత్వం మీకు తెలియదు. ఏ శాస్త్రము కాని ఏ యొక్క వేదము యొక్క సారము కాని మీకు అర్థం చేసుకునేటువంటి శక్తి సామర్థ్యం మీలో లేదు. కనుక మీరు కూర్చోండి, మీకు కృష్ణతత్వాన్ని చక్కగా బోధిస్తాను అని చెప్పాడు.
1: As soon as Narada got the permission from Krishna, he moved on and met the Gopikas. The Gopikas, seeing Narada, they were very anxious to know if he has brought any news about Krishna. They all came close to him and surrounded him. Narada then said, you are foolish women. You do not know the aspect of Krishna. You are too ignorant to understand the essence of shastras and Vedas. I will teach you, sit down, the aspect of Krishna.
0: Andulo oka gopika lechi, Narada, కాలమును వ్యర్థం చేసుకునేటువంటి ప్రయత్నానికి నీవు పూనుకోవద్దు. కృష్ణుడి యొక్క వార్త ఏమైనా మా బృందావనంకు వచ్చేటువంటి యొక్క విషయం ఏమైనా ఉన్నదా లేదా అది ఒక్కటి మాత్రమే చెప్పి నీవు వెళ్లిపోమన్నారు.
1: One of the gopikas got up and told Narada, do not waste your time. there is no question of you are telling us anything about the Krishna Tattva. Have you any news about Krishna coming to Vrindavan? If so, tell us, otherwise you can go your way.
0: అందుకు నారదుడు, గోపికలారా, కృష్ణుని యొక్క తత్వమునే మీకు ప్రబోధించే నిమిత్తమై నేను వచ్చాను, కృష్ణుని రాక విషయం నాకు తెలియదు అన్నారు. అనేటప్పటికి గోపికలందరూ లేచి నిరంతరము మధుర మృదురమైనటువంటి యొక్క నామముతో మా కాలమును ఎంత ఆనందముగానో గడుపుతున్నాము. అట్టి ఆనందమును నీవు వ్యర్థము చేసే నిమిత్తమై మా కాలమునకు అడ్డు తగులుతున్నావు నారద. నీవు వచ్చిన దారి పట్టుకుని వెళ్ళు. మా యొక్క చిత్తముల లోపల కృష్ణుని యొక్క ప్రేమ హత్తుకుని పోయింది. అలాంటి కృష్ణునికి మాకు ఏనాటికి కూడాను ఎడబాటు రాదు. కనుక అట్ని విష్ణుత్వాన్ని మేము గుర్తించాము అని కూడాను ఒక గోపిక లేచింది. అందరూ లేచి వెళ్లిపోయారు.
1: నారదా రిప్లైడ్ దట్ హీ హాస్ కమ్ దేర్ ఓన్లీ టు టీచ్ దెమ్ ఇన్ అ ప్రాపర్ మేనర్ ది వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది తత్వ ఆఫ్ కృష్ణ. హీ డస్ నాట్ నో ఎనీథింగ్ అబౌట్ వెదర్ కృష్ణ వాస్ గోయింగ్ టు కమ్ టు బృందావన్ అండ్ ఇఫ్ సో వెన్. దెన్ ది గోపిక సెడ్, we are always happy and we are in bliss uttering the name of Krishna. Why do you waste our time with something else and prevent us from uttering the name of Krishna? In our minds, the Krishna Tattva has been imprinted firmly. You better go away and not waste our time.
0: అప్పుడు నారదుడు ఈ గోపికల యొక్క చిత్తము యొక్క తత్వాన్ని గుర్తించుకొని, చీచి, నేనే మూర్ఖుడను. నిరంతరము తన హృదయమునందు భగవంతుని యొక్క చింతన గావించేటువంటి యొక్క సాత్విక భావం కంటే ఇంకా కృష్ణతత్వం వేరొకటి ఉన్నదా? కృష్ణుడు సర్వవ్యాపకుడు, సర్వభూతాంతరాత్మ. అలాంటి సర్వజ్ఞత్వాన్ని గుర్తించుకోలేనటువంటి నేను వీరికి కృష్ణతత్వాన్ని బోధించటం అనేటువంటిది నా యొక్క బలహీనతే అని తనకు తాను చంపలు వేసుకుని ఈ బృందావన గోపికల యొక్క దివ్య జ్ఞానమనేటువంటి యొక్క దీపికలు లోకమునకంతా కూడాను ప్రసరించుగాక అని ఆశీర్వదించి తాను తిరిగి మధురకు వెళ్లాడు.
1: Narada could easily understand and realize that his mind was a foolish mind. He told himself, I seem to be the foolish person. The Gopikas know very well that God is present everywhere. God is in their heart. They have a sattvic feeling as a result of God being present always in their heart. The omnipresence of God has been realized by them and not by me. May this aspect, the realization of the omnipresence of God by the Gopikas, spread all over the world. And Narada left by giving that blessing.
0: వారి హృదయములందు కృష్ణుడు స్థిరనివాసుడై ఉండటం చేతనే ఆ గోపికలకు ఎట్టి భయము కాని, ఎట్టి అభిమానము కాని, ఎట్టి లోకముతో భేదభావములతో కూడినటువంటి క్రోధ తాపములు కాని వారి యందు చెలరేగేటువంటివి కాదు.
1: బికాస్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ది గోపికాస్ కృష్ణ వాజ్ ఆల్వేస్ రిసైడింగ్, దీస్ గోపికాస్ నెవర్ హ్యాడ్ ఎనీ ఫియర్ ఆఫ్ ఎనీథింగ్. They were not worried about worldly matters. They never had hatred or jealousy between one another. This was because Krishna always lived in their hearts.
0: దీనిని పురస్కరించుకునే నారదుడు ఒక చిన్న శ్లోకంగా రాశాడు.
1: It is in this context that Narada wrote a small verse.
0: అత్తలు మొత్తుకున్న మరి బత్తలు కత్తులు నూరుచున్న నోరెత్తరు, కోపగించరు, ఎటకేగరు, బీతిల పోరు గోపికల్, పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు అన్నాడు. అనగా ఒక పుస్తకము లోపల ఒక కాగితం పైన ఏదైనా ఒక కృష్ణుని యొక్క పిక్చర్ ఒక ఒత్తినప్పుడు ఆ యొక్క కాగితము కాని ఆ బొమ్మకు కాని వేరు చేయడానికి సాధ్యము కానట్టు రీతిగా ఈ గోపికల చిత్తం అనేటువంటి యొక్క కాగితం పైన కృష్ణ అనేటువంటి బ్లాక్ ను ఒత్తినారట. కనుక అప్పుడు చిత్తమని కాని కృష్ణుడని కాని వేరు చేయటానికి సాధ్యం కానటువంటి స్థితిలో ఉంటున్నారట. అనగా అక్కడనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అనేటువంటి సత్యాన్ని గోపికలు లోకమునకు చాటినారు.
1: నారద ఇన్ దిస్ వర్స్ డిస్క్రైబ్ ది గోపికాస్ ఇన్ ది ఫాలోయింగ్ మేనర్. వెన్ దేర్ మదర్స్ ఇన్ లా బికమ్ యాంగ్రీ విత్ దెమ్ ఆర్ వెన్ దేర్ హస్బెండ్స్ ప్రిపేర్ టు హర్ట్ దెమ్, they do not raise their voice at all. They are not worried either at the anger of their mothers-in-law or of their husbands, because in their hearts Krishna has been imprinted in the following manner. as you would put a print of Krishna on a piece of paper, after doing that, you cannot separate the print from the paper. The print and the paper go together. That is how Krishna's print and the hearts of Gopikas are inseparable. This can be explained by saying, Brahmavit Brahma Iva Bhavati. One who knows Brahman, he is himself Brahman. The hearts of Gopikas are themselves Krishna.
0: అట్టి విష్ణుత్వాన్ని గుర్తించినటువంటి గోపికల యొక్క తత్వాన్ని కూడాను ఈ యొక్క ఆనందగిరి గురువుల వారికి చక్కగా తెలిపాడు.
1: ఇట్ ఈస్ ది ఫ్యాక్ట్ దట్ దీస్ గోపికాస్ హ్యావ్ రియలైజ్డ్ దిస్ ఆమ్నిప్రెసెన్స్ ది విష్ణుత్వ దిస్ ఈస్ వాట్ హ్యాస్ బీన్ కన్వేడ్ ఇన్ ఎ వెరీ నైస్ మేనర్ బై ఆనందగిరి టు ది గురు.
0: దీనిని పురస్కరించుకునే తిరిగి ఆనందగిరి మరొక శ్లోకాన్ని కూడా తెప్పుతూ వచ్చాడు.
1: It is in this context that Anandagiri gave also another verse.
0: Yachinta bhuvi putra pautra bharana vyapara sambhashane yachinta dhanadhanya bhoga yasasam labhe sada jayati kachinta bhuvi nandanandana pada dvandaravinde chane chane chane sachinta yamaraja bhima sadana dwara prayane prabhu annadu. Anaga ye yokka dhana dhanya bhoga yasasula nimittamai enta chinta chestunnaro manavudu పుత్ర పౌత్ర భరణ వ్యాపారముల యొక్క నిమిత్తమై మానవుడు ఎంత చింత చేస్తున్నాడో ఆ కాలములో క్షణకాలము నందనందన పదద్వంద్వారవిందే క్షణే క్షణి క్షణము ఆ నందనందన యొక్క పదములపైన ఆ చింతలు చేసేటువంటి కాలములో వెయ్యింట ఒక భాగమైన ఆ క్షణకాలాన్ని ఆ చింతలో మనం పెట్టితేమా? భీమసదన ద్వార ప్రయాణే ప్రభో భయంకరమైనటువంటి యొక్క యముని యొక్క ద్వారములు కూడాను తమంతగా తామే తెరుచుకొని వారికి స్వాగతమును అందిస్తాయట. కనుక భగవత్ యొక్క భక్తి కాని విష్ణుత్వంలో ఉన్నటువంటి యొక్క దివ్యత్వం యొక్క సారమును కాని తెలుసుకున్నటువంటి వ్యక్తికి ఎట్టి భయమునకు కాని ఎట్టి చింతకు కాని ఎట్టి విచారమునకు కాని అవకాశము లేదని కూడాను ఈ ఆనందగిరి బోధ చేశాడు.
1: ఆనందగిరి ఇన్ ది వర్స్ విచ్ హస్ జస్ట్ బీన్ రిఫర్డ్ టు సెడ్ దట్ We spend so much time in thinking about our families, about our relations, about our children and about our grandchildren. We spend so much time and effort in thinking about the wealth that we have to amass, about the manner in which we have to keep this money and the way in which we should preserve this. If only we can spend 1,000th part of the time and effort which we put in thinking about our families, children, grandchildren, wealth and so on, about the Nandanandana, that is Krishna, and we can think of his feet, then all fears will go. For such people, even the most fearful area where Yama resides, such doors will be opened without any effort. People who have developed this aspect will have no fear at all about anything in this world.
0: ఈ కలియుగమునందు కాలము యొక్క విలువను గుర్తించుకోలేనటువంటి వ్యక్తులు అభివృద్ధి అవుతున్నారు. కారణమేమనగా అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క విషయ సంబంధముల కోసమై యావత్ కాలమును కాయమును కూడాను అంకితం చేసి వ్యర్థులైపోతున్నారు. కనుక ఏ యొక్క చిన్న పవిత్రమైన కార్యము చేయాలన్నప్పటికీ వారికి వ్యవధి చిక్కదు. కాని అపవిత్రమైనటువంటి యొక్క పనులు యందు దినముల తరబడి వారముల తరబడి నెలల తరబడి కూడాను వారు జీవితాన్ని గడుపుతూ ఉంటుంటారు. ఒక్క చిన్న ఉదాహరణ, ఇలాంటి సత్సంగం ఏమైనా జరిగిందంటే, అయ్యా అర్ధగంట సత్సంగంలో నువ్వు పాల్గొనడానికి వీలుంటాదా అనేటప్పటికీ, అబ్బా అర్ధగంట రావటం ఇక్కడే, అర్ధగంటకి నాకు టైం లేదు అంటారు. కానీ క్లబ్లో పోయి 6 గంటల నుంచి కూడాను తెల్లవారుజామున 3 గంటల వరకు కూడాను పేకాట ఆడటంలో వాళ్ళకి నిద్ర కూడా రాదు. ఇంతే కాకుండా మనము ఒక చిన్న ఒక ఇంచి సాలిగ్రహాన్ని మనం ఒక స్పూనుడు నీరుతో అభిషేకం చేయవయ్యా అంటే, ఆహా అది నాకు టైం లేదు, చిన్న సాలిగ్రహానికి స్పూను నీరు పోయడానికి మాత్రమే వ్యవధి లేదంటారు. కానీ దున్నపోతలను నీరు పోసి బాగా కడిగి కడిగి కడిగి కడిగి శుభ్రం చేయడానికి పూనుకుంటారు. వీడి తలవరాత ఆ రీతిగా ఉంటుంటుంది. కనుకనే మంచి కార్యముల యందు ఏమాత్రం కూడాను ఇచ్చే శక్తి కలగదు, చెడ్డ కార్యము లోపల మహా ఉత్సాహమైనటువంటి శక్తి కూడాను కలుగుతూ ఉంటుంటుంది. అందువలననే మొన్న కూడాను నేను చెప్పాను, సత్యం జన విరోధాయ అసత్యం జనరంజనం, సురా విక్రేయతే స్థానే దద్యాధికం క్షీరం గృహే గృహే అన్నారు. అనగా మనము పాలు పెరుగు అనేటువంటి వారు ఇంటింటికి తెచ్చి అమ్మినప్పటికీ మాకు వద్దులేండి వెళ్ళండి అంటారు. కానీ ఊరికి దూరంగా పెట్టుకున్నటువంటి మద్యపానం దగ్గరికి వీళ్లు కాళ్లతో నడిచి ఒక విధమైనటువంటి ఒక శమలైనా పడి అక్కడికి వెళ్లి ఆ చెడగొట్టేటువంటి ఒక పదార్థాన్ని గ్రోలి వస్తుంటారు. కనుక మానవుని యొక్క తత్వం అనేటువంటిది సత్యమేమిటి, అసత్యమేమిటి, మానవుని యొక్క జీవితం లోపల ఇది ఏది మంచిది, ఏది ఉపేక్ష, ఏది అపేక్ష అనేటువంటి యొక్క విచారణ శక్తి శూన్యం కావటం చేతని మానవుడు కేవలము ఒక మానవత్వానికి సైగినటువంటి గౌరవాన్ని అందించలేకపోతున్నాడు.
1: ఇన్ దిస్ కలియుగ దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ కమింగ్ అప్ హూ డూ నాట్ నో అండ్ రియలైజ్ ది వాల్యూ ఆఫ్ టైమ్. వి స్పెండ్ సో మచ్ టైమ్ ఆఫ్టర్ గోయింగ్ టు ఫుల్ఫిల్ అవర్ వరల్డ్లీ డిజైర్స్. We do not find any time to do good things. We are willing to spend days, weeks, and even months in trying to do bad things. When someone comes and tells you to do something good, you say you have no time. For example, if someone comes and says, participate in a satsang like this for half an hour in the day, you say that you have no time. But you are willing to go to a club and spend the time in the club from 6 p.m. to 3 a.m. even if you do not have half an hour's time for a good thing. In a house, if someone suggests that you have a spoonful of water and do abhishekam to a saligram, the general reply is, oh, there is no time for doing this. But they are willing to go and wash the buffaloes outside with water, however large the surface for washing may be. This is their misfortune. For good things, we have no faith and we have no time. For doing bad things, we have faith and we have strength. That is why I said the other day that truth is something which is not welcomed by people generally. Untruth, they are willing to accept readily. For example, if someone is selling intoxicating liquids like toddy, even several miles away from your house, you are willing to walk all the way and pay a high price for it and drink the toddy. But if someone comes to your own house, wants to sell buttermilk or curd at cheap price, you would not look at it. This is the position by which man has mixed up truth and untruth. Man is not able to decide what is good and what is bad. That is the reason why we have landed ourselves into this pitiable position.
0: Kanuka manamu satyasatyamula yokka vishayanni manam gurtinchukoni ee vishnutvam aneetundi yokka sarvavyapakatvanni kodanu manam kontha varaku anubhavinchukotaniki taginaatundi prayatnam salpali. Atti prayatnam salipinappude mana yokka jeevitham aneetundi chakkaga manavatvaniki taginaatundi arthanni kodanu andistundi. అట్టు కాకుండా ఏదో సంసార సంబంధమైనటువంటి బాధ్యతలు అనేకంగా ఉన్నాయని, లేక వ్యవహార సంబంధమైనటువంటి బాధ్యతలు అంత అధికంగా ఉన్నాయని, ఇంకా ఉద్యోగ సంబంధమైనటువంటి యొక్క నిబంధనలు చాలా ఉన్నవని, అట్టి స్థితిలో నేను ఇట్టి సత్సంగములకు చేరడానికి సాధ్యం కాదని అనేక రకములైనటువంటి నెపమును చెప్పేటువంటి వ్యక్తులు కూడాను అనేక మంది ఉంటుంటారు. కానీ నిజముగా ఆ బాధ్యతలు ఇతనిని బంధిస్తున్నవా, లేక ఇతనే ఆ బాధ్యతలను బంధించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడా అనేటువంటి సత్యాన్ని కూడా మనం విచారణ చేయాలి.
1: దేర్ఫోర్ వీ మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ అండ్ ఎ సిన్సియర్ అటెంప్ట్ టు డిస్టింగ్విష్ ట్రూత్ ఫ్రమ్ అన్ట్రూత్. వీ మస్ట్ రియలైజ్ ది ఆమ్నిప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ఎన్ అటెంప్ట్ మేడ్ లైక్ దట్ విల్ మేక్ అవర్ లైఫ్ హ్యాపీ అండ్ పర్పస్ఫుల్. ఆన్ ది అదర్ హ్యాండ్, many people go on complaining that they have several family responsibilities, that they have lot of work of different kinds to do, that in their profession there are certain formalities and controls, therefore I cannot participate in a satsang. We have to make an inquiry here and understand whether really the controls and the responsibilities and the type of work is tying him down and preventing him from participating in satsang, or whether he himself is taking all these responsibilities and tying himself by his own effort so that he may not go and participate in these satsangs.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: There is a small example for this.
0: మన భారతదేశమందు కోతులను పట్టేటువంటి ఒక విచిత్రమైనటువంటి విధానం ఉంటున్నది.
1: ఇన్ అవర్ కంట్రీ దేర్ ఇస్ ఎ వెరీ పిక్యూలియర్ మెథడ్ ఆఫ్ గెటింగ్ ఎట్ ది మంకీస్.
0: ఒక పెద్ద కడవను మాత్రం తీసుకుని వచ్చి దానికి చిన్న మూతిగా ఉండేటువంటి యొక్క కడవను తయారు చేసి ఆ కడవ లోపల కోతికి అతి ఇష్టమైనటువంటి పదార్థాలంతా పెట్టడం, అప్పుడు కోతి వచ్చి ఆ పదార్థమును తీసుకుని నిమిత్తమై చెయ్యిని తాను లోపల పెట్టి ఆ చేతి నిండుకును ఆ పదార్థములు పట్టుకోవటం చేత ఆ యొక్క చెయ్యి మరి బయటకు రాకుండా పోతుంది. అప్పుడు కోతి భ్రమిస్తుందట, ఓ లోపల ఎవరో నన్ను బంధించారు అని ఆ కడవను కూడా ఎత్తుకుని పోవటానికి చేతకానటువంటి స్థితి లోపల అక్కడే తబ్బిపోతుండగా దీనిని పట్టేటువంటి వాడు వచ్చి దాన్ని తన వల్ల వేసుకుని పోతుంటాడు. ఈ రకంగా కొన్ని అభ్యాసములు జరుగుతుంటాయి.
1: దిస్ ఇస్ ది ప్రాసెస్ ఆఫ్ క్యాచింగ్ మంకీస్. యు టేక్ ఎ బిగ్ పాట్ విత్ ఎ స్మాల్ మౌత్ అండ్ ఇన్ సైడ్ ది బిగ్ పాట్ you put in something, some material which is of attraction to a monkey. The monkey will see that and puts its hand inside that vessel, catches hold of a considerable amount, a handful of this material which has been kept in the pot, and tries to pull its hand out. Because the hand is full, the mouth is narrow, the hand does not come out. Then the monkey begins to think, oh, someone inside this pot is tying me up to this pot. And then it makes an attempt to carry away the pot along with its hand and move away with the pot. It's not able to do so because the pot is heavy. The man who has laid the trap then comes and catches the monkey.
0: ఈ యొక్క పాత్రలో ఎవరు ఈ కోతిని బంధించలేదు. తానే ఆ పదార్థమును అధికంగా పట్టుకోవటం చేత బంధింపబడింది. ఆ పదార్థమును విడిచిన తాను బయట వస్తుంది.
1: No one has tied up this monkey in the pot. The monkey has used its hand, taken such a lot of material which it likes, the hand has become big and it has tied itself. The moment it just lets its hand go, the grip is loosened, it can free itself.
0: అదే విధముగా ఈ బ్రహ్మాండమైనటువంటి పెద్ద పాత్ర లోపల సంసారం అనేటువంటి చిన్న మూతిని పెట్టి అక్కడ సుఖ సంతోషం అనేటువంటి యొక్క పదార్థములు వేయటం చేత ఈ వ్యక్తి ఆ సుఖ సంతోషముల నిమిత్తమై తాను అందులో చిక్కులుకొని పోతున్నాడే కాని తాను ఏమాత్రం కూడా తనను ఆ సుఖ సంతోషముల అనేటువంటిది బంధించటం లేదు. ఈ మానవుడు తానై తానే ఆ యొక్క పదార్థముల పైన పడి బంధితుడైపోతున్నాడు. అంతేకాని ఆ పదార్థములు కాని సంసారములు కాని బాధ్యతలు కాని ఇతన్ని ఏమాత్రము బంధించటం లేదు. దానిని వదలన తాను బయటపడిపోతాడు. అందువలననే ఈ విషయ సంబంధమైనటువంటి కర్తవ్య కర్మలు మనం చేసుకుంటూ మనసును మాత్రము ఆ భావమునందు ఇమిడ్చకుండా చేసుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి.
1: ఇన్ దిస్ మేనర్ ఇన్ దిస్ బిగ్ పాట్ ఆఫ్ దిస్ వరల్డ్ విత్ ఎ నారో మౌత్ లైక్ ది ఫ్యామిలీ వన్ గెట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్లెజర్స్ ఆఫ్ ది వరల్డ్. యాజ్ సూన్ యాజ్ హీ గెట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్లెజర్స్ ఆఫ్ ది వరల్డ్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు ఫ్రీ హిమ్సెల్ఫ్. ఇట్ ఈస్ నాట్ ది ఇండివిజువల్ any other individual who is tying him up, his own attachment to the pleasures of the world in the narrow mouth of the family are tying him up. The moment he gives up these pleasures, he frees himself. There is no one tying him to this world. In this manner, if we want to free ourselves, we have to participate in these worldly pleasures, but not involve ourselves and keep our mind free. That is the way to be free from these bondages.
0: ఇదే బంధనకు సరి అయినటువంటి అర్థమును అందించేటువంటి గజేంద్ర మోక్షము కూడాను చక్కనిగా ఉంటుండాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ వాట్ గివ్స్ యూ ది ట్రూ మీనింగ్ ఆఫ్ బాండేజ్ దర్ ఇస్ ఎ గుడ్ స్టోరీ గజేంద్ర మోక్ష.
0: అనగా జీవితం అనేటువంటి దట్టమైనటువంటి అరణ్యములో మదగజం వంటి మనస్సు స్వేచ్ఛా విహారం సలుపుతూ ఉంటుంటుంది.
1: దిస్ మీన్స్ ఇన్ ది థిక్ ఫారెస్ట్ ఆఫ్ లైఫ్ an elephant, a wild elephant, which is the mind, which is the man's mind, it is simply roaming about in this thick forest of life.
0: ayokka dattamainatundi aranyamulo swechcha viharam salputunnatundi ee madagajam vanti manasu vishaya sambandhamainatundi daaham vestundi daniki.
1: This mind which is roaming about like a wild elephant in our life, which is like a thick forest, it becomes thirsty. Thirsty for what? Thirsty for sensuous pleasures.
0: అట్టి విషయ సంబంధమైనటువంటి దాహం వేసినప్పుడు ఈ సంసారం అనేటువంటి కొలను లోపల త్రాగడానికని ప్రారంభిస్తుంది.
1: When this wild elephant becomes thirsty for sensuous pleasures, it begins to drink in the lake of the family.
0: అందులోపల కాలు పెట్టేటప్పటికి తాను అభిమానము అనేటువంటి ముసలి దానిని పట్టేసేసిస్తుంది.
1: The moment this elephant puts its foot in this lake, then this attachment, a crocodile called the attachment, catches hold of its leg.
0: ఈ యొక్క అభిమానం అనేటువంటి యొక్క ముసలి పట్టిన తక్షణమే దాని నుంచి ఇంక ఇడిపించుకోవటానికి సాధ్యం కాదు ఈ మదగజం వంటి మనసుకు.
1: ది మోమెంట్ దిస్ అటాచ్మెంట్, ది క్రోకడైల్ ఆఫ్ ఎన్ అటాచ్మెంట్ క్యాచెస్ హోల్డ్ ఆఫ్ ఇట్స్ లెగ్, దిస్ వైల్డ్ ఎలిఫెంట్ కెనాట్ ఫ్రీ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ ఫ్యామిలీ.
0: అప్పుడు కొంతకాలము ఆ యొక్క అభిమానంతో పోరాడి పోరాడి పోరాడి కట్ట కడబడకు నీవే తప్ప నితప్పరంబెరుగా, ఓ భగవంతుడా ఇంక నాకు ఏమాత్రం కూడా ఈ సంసారంతో అక్కరలేదు, నన్ను ఎట్లయినా రక్షించి ఈ కొల నుంచి ఈ యొక్క ముసలి యొక్క బాధ నుంచి నన్ను తప్పించమని తన దృష్టిని ఈశ్వరుని వైపున మరలుస్తాడు. అప్పుడు ఈశ్వరుని దృష్టి తనపైన మరలుస్తాడు. దీనినే సుదర్శనము అన్నారు. సుదర్శనం అనేటువంటి చక్రము కాదు, సుదర్శనము మంచి దృష్టి. ఈశ్వర దృష్టి ఈ యొక్క గజమునకు వచ్చిన తక్షణమే ఈశ్వర దృష్టి గజము పైన ప్రాకింది, తక్షణమే బంధ విమోచన జరిగింది.
1: With this attachment in the family, when the crocodile of attachment has caught its leg, it struggles. The elephant struggles and fights with this attachment for some time until it becomes weak. When it becomes weak, he says, "Oh God, you are the only one who can now save me. I cannot save myself. Please save me from this crocodile." And the elephant then turns its vision to God. When the elephant turns its vision to God, God's vision is also turned towards this elephant. This process is referred to as Sudarshana. Sudarshana is not a chakra which is anything separate. It is good vision. As soon as the elephant turns its vision to God, then that is called Sudarshana.
0: Kanuka, eenadu manamu sudrishti raavali, sudarshanam kaligali. Appude aa bhagavantuni yokka anugraha kiranamulu kudanu manapaina prasarinchadaniki veelavutuntundi.
1: So today, we should get good vision, Sudarshana. We should see at the Lord. Then only it is possible for the Lord to spread His grace towards us.
0: Nenu adhika kalamunu teesukoni meeku shrama pettadaniki nenu em maatram kodanu oppukonu. Aithe idi samayam vachinadu kanuka ee naati shlokamunaku puraskarinchukoni daniki sambandhinchinatundi enti kanuka okka prapanchamlo gajendra moksham varaku manam ponakkaraledu. Oka vyakti తన జీవితమును సుఖము నుంచి తన వాంఛ నుంచి కట్ట కడపటి వరకు కూడాను ఏ విధంగా మారినాడు అనేటువంటిది స్వామి చింతనే అట్టి అనుభవానికి కూడాను ఒక ఆదర్శమైనటువంటి ఉపమానం ఉన్నది.
1: ఐ జనరలీ డూ నాట్ లైక్ టు టేక్ టూ మచ్ ఆఫ్ యువర్ టైమ్ అండ్ టాక్ టూ లాంగ్. హౌఎవర్ సిన్స్ ది పర్టిక్యులర్ వర్స్ విచ్ వీ హావ్ బీన్ ఎక్స్పౌండింగ్ ఈజ్ ఆఫ్ రెలవెన్స్, దేర్ ఈజ్ నో నీడ్ టు గో as far as the story of Gajendra Moksha in this world. There is an individual case in my own experience and in the presence of Swami himself, how he has completely changed, how he was immersed in worldly pleasures and how he had completely changed his life. I would tell you this instance.
0: 20 samvatsaramulaku puramu oka vidyarthi na daggariki vachadu.
1: 20 years ago one student came to me.
0: స్వామి నేను క్లాసులో ఫస్ట్ క్లాస్ కు రావాలి అని ప్రార్థించాడు.
1: He prayed that he should come first in his class.
0: మంచిది నాయన, నీవు చదవలసిన రీతిగా చదవాలి, నీ ప్రయత్నం కూడా ఉంటుండాలి, తప్పక యత్న ప్రయత్నములు మానవ ధర్మము జయాపజయములు దైవాధీనము, నీ యత్న ప్రయత్నములు పురస్కరించుకుని దైవానుగ్రహం కూడా ఉంటుంటాది, తప్పక నీ ప్రయత్నం చేయమని ధైర్యాన్ని అందించాను.
1: I told him, yes, it is good. I gave him courage. I said, yes, there must be your effort also. Everyone must make his own effort. And after making the effort, the result is in God's hands. But I give you the necessary courage. Make your own effort.
0: తదుపరి తాను పాస్ అయ్యాడు. తాను చాలా సంతోషించి రెండవ సంవత్సరము, స్వామి నేను 6 నెలల నుంచి కూడా పాస్ అయ్యి డిగ్రీ చేతిలో పట్టుకుని నేను ఉద్యోగం లేక అవస్థ పడుతున్నాను, తమరు ఎట్లయినా అనుగ్రహించి నాకు ఒక ఉద్యోగం చిక్కేటట్టు చెయ్యాలి అని ప్రార్థించాడు.
1: He passed as he desired and he came after some time and said, I have passed and I have a degree in my hands for the past 6 months. I have been going about without a job. Please give me the blessing that I shall get a job.
0: తిరిగి అతని యొక్క అదృష్టవశాత్తు ఒక నెల లోపలనే ఉద్యోగం చిక్కింది.
1: By his good luck, within 1 month he got a job.
0: తిరిగి 3 నెలలకే మరి నా దగ్గరకు వచ్చాడు. ఏమైనా ఉద్యోగం చిక్కిందా అని ప్రశ్నించాను. చాలా సంతోషంగా మంచి ఉద్యోగమే చిక్కింది స్వామి, అయితే మా ఆఫీసు లోపలనే ఒక టైపిస్ట్ ఉంటుండాలి, ఆమె నేను పెళ్లి చేసుకోవాలని ఉంది అన్నాడు.
1: He came back to me in 3 months and I asked him, what happened? Are you happy? Have you got a job? He said, yes, I am very happy indeed. I got a job within 1 month. I have come back now to tell you that in my own office there is a typist girl whom I want to marry.
0: నాయన మీ తల్లిదండ్రులకు ఏమైనా ఇష్టం ఉన్నదా లేక వారికి విరుద్ధమైనటువంటి రీతిగా పోవటం మంచిది కాదు అని అనేక రకములుగా కూడా అతనికి చాలా బోధించాను.
1: I asked him, my dear boy, is this agreeable to your father and to your mother? It is not desirable that you should do something which is not accepted by your parents. In so many different ways, I told him a few good things.
0: కానీ ఆ పిల్లవాడు ఏమాత్రం కూడా నువ్వు దారికి రాలేదు, విరుద్ధమైనా చేసుకుని పోయి ఆ యొక్క బిడ్డను పెళ్లి చేసుకోవటానికి సంసిద్ధుడై ఉంటున్నాడు. ఆ బిడ్డనే పెళ్లి చేసుకోకుని పోతే నేను ప్రాణమైనా ఈడుస్తాననేటువంటి యొక్క మూర్ఖము లోపల ఉంటున్నాడు. అట్లైనప్పుడు నేను అతన్ని చాలా ఖండించి తిరిగి, సరే నాయన నీవు కొంత విచారించి మీ తల్లిదండ్రులు ఎట్లయినా ఒప్పించడానికి నువ్వు పూనుకో, వారి ఇష్టమైనప్పుడు తప్పక నేను కూడా ఇష్టపడతాను, నా ఆశీర్వాదములు ఎప్పుడు కూడా ఉంటున్నాయని చెప్పి పంపించాను.
1: The boy was not inclined to listen to me. He was saying that even if his parents did not agree, even if it meant his transgressing what his parents desired, he would rather marry that particular girl. He would die if he would not marry that particular girl. Under those conditions, I no doubt criticized him, but I advised him that it is better he goes and speaks to his father and mother and convince them of the situation and then only go through the marriage.
0: సరే ఎట్లయినా మా తల్లిదండ్రులను ఒప్పించుకుంటానని చెప్పని వెళ్లినాడు. ఇంకా తల్లిదండ్రులకు అనేక హింసలంతా పెట్టడం చేత బిడ్డ యొక్క సుఖాన్ని కోరి ఎక్కడైనా ప్రాణం తీసుకుంటాడో ఏమని వారు కూడా నిర్బంధంగా ఒప్పుకున్నారు పాపం.
1: He went back to his father and mother, and because he brought large amount of pressure of different kinds on the father and mother, they were rather afraid that this boy might kill himself if they did not agree. Somehow or other, they said, all right, you can go and marry.
0: సరే మ్యారేజ్ జరిగిపోయింది. తిరిగి 1 సంవత్సరం అయిన తర్వాత మరి ఇద్దరు కలిసి వచ్చారు.
1: మ్యారేజ్ వాజ్ ఓవర్ అండ్ ఆఫ్టర్ అబౌట్ 1 ఇయర్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ కేమ్ టు మీ.
0: ఏమైనా పెండ్లైందా? పెండ్లైంది స్వామి, కానీ ఒక కొడుకు కావాలా అని వచ్చాడు.
1: ఐ ఆస్క్ దెమ్, ఇస్ ది మ్యారేజ్ ఓవర్ ఆర్ యూ మ్యారీడ్? దే సెడ్ యెస్ వి ఆర్ మ్యారీడ్ బట్ వి ఆర్ డిజైరస్ ఆఫ్ హావింగ్ ఎ సన్.
0: సరే మరి 2 సంవత్సరాల తర్వాత కొడుకు కూడాను పుట్టాడు. ఈ కొడుకు పుట్టేటప్పటికి ఆమె ఉద్యోగాన్ని వదిలిపెట్టింది పెళ్లైతానే. ఇంటిలో ఖర్చులు అధికమవుతూ వచ్చేసేసినాయి. అప్పుడు మరీ 3వ సంవత్సరం మరి నా దగ్గరకు వచ్చాడు. స్వామి, 6 ఏళ్లు అయిపోయింది నేను ఉద్యోగంలో చేరి, నాకు ప్రమోషన్ రాలేదు, ప్రమోషన్ కావాలి అని వచ్చాడు.
1: ఆఫ్టర్ 2 ఇయర్స్ దే హ్యాడ్ ఎ సన్, బట్ దెన్ యాజ్ సూన్ యాజ్ దే వర్ మ్యారీడ్ దిస్ గర్ల్ గేవ్ అప్ హర్ జాబ్ and therefore their income became less and the family was growing, expenses were growing. So after 6 years they came back to Swami and they said, expenses have been growing and how can we meet this situation?
0: Aithe aa pillavadu ee yokka prapancha sambandhamainatunte vishayallo murkhanga undina Swami vishayamlo maatramu chaala bhakti shraddhalato undetunte vaadu.
1: When he came after 6 years asking for promotion, it was evident that while in regard to these worldly matters he was somewhat foolish, yet in regard to matters relating to Swami he was having considerable faith and he was having great respect.
0: Sari tirigi nayana edo nu badalu padutunnavu tappaku nu manchiga nu nadchukuntundala ani cheppi nenu anugrahisthanu pomman cheppanu nee adrishtam kodanu cheralani tarigi vellin tachame promotion vachindi papam.
1: I told him that anyhow you are having your own troubles in your family, but you are a good boy, I will certainly give you my blessing, you better go back. And he went back and he got his promotion.
0: తదుపరి ఒక 5 సంవత్సరములు రాలేదు.
1: After that he did not turn up for 5 years.
0: ప్రమోషన్ వచ్చినంత కొంత కాలం లోపల మాత్రం చాలా ఆనందంగా ఉంటున్నాడు. కానీ ఈ ఆఫీసులో ఎంత ప్రమోషన్ వచ్చిందో ఇంటిలో కూడా నువ్వు బిడ్డల ప్రమోషన్ కూడా ఎక్కువైపోయింది. 5 మంది పిల్లలు అయిపోయారు.
1: హీ వాజ్ quite happy for some time after he got promotion. But just as he got promotion in his office work, so also in domestic matters he was getting promotion. The number of children became 5.
0: సరే, తిరిగి 6 సంవత్సరాలు అయిన తర్వాత వచ్చాడు. స్వామి, నాకు ఈ సంసారమే వద్దు, నేను తమ ఆశ్రమంలో ఏదైనా చిన్న పని ఇస్తే నేను ఇక్కడ పని చేసుకుంటుంటాను, సంసారం చాలా కష్టంగా ఉంటుండది, పిల్లల పోరు నేను భరించుకోలేను, ఈ భార్య నా పైన అనేక రకములైనటువంటి నిందలు మోపి మా ఇద్దరికి కూడా నువ్వు ఏమాత్రం కూడా నువ్వు సుఖం లేకుండా ఉంటుండదని చాలా ఏడ్చుకున్నాడు.
1: ఆఫ్టర్ 6 ఇయర్స్ హీ టర్న్డ్ అప్ అండ్ హీ సెడ్, స్వామి, ఐ డు నాట్ వాంట్ దిస్ ఫ్యామిలీ అట్ ఆల్, ఐ వాంట్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ, ఐ వాంట్ జాయిన్ యువర్ ఆశ్రమ్. These children are giving me enormous amount of trouble. The wife is quarreling with me at every time and is accusing me of one thing and another.
0: Samsaram anetundi maha sarpanga pattukundi nannu ani annadu.
1: He said that the family had caught hold of him as if a serpent had caught hold of him.
0: Appudu nenu cheppanu, nayana neevai neeve kori aa sarpanni pattukuntiva leka aa sarpam ninnochi pattinda cheppamannanu.
1: I asked him, did you of your own accord go and catch hold of that snake, or did that serpent come and catch hold of you?
0: Kanuka ee yokka chinna vayasunandu manchi cheddalu aneetundi vichachana leka vivekam shunyam ayipoyi nityanitya vishaya parisilana cheyaleneetundi yokka murkhatvamlo padipoyi manam aneka rakamulaina kashtamulaku dukkhamulaku guri ayipothunnam. Kanuka manam atti murkhatvaniki ye matram kuda nu guri kaaka దైవత్వమును విస్మరించి కొంతవరకు విశ్వసించి తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు కూడా నువ్వు గుర్తించి మన యొక్క గౌరవ మర్యాదలను కూడా నువ్వు నిలుపుకునేటువంటి యొక్క పరిస్థితికి మనము విద్యను గడుపుకోవాలి. కానీ విద్య విద్య విద్య అనుకుని కేవలం తల్లిదండ్రులను ధిక్కరించి నీతి నియమాలంతా కూడా నువ్వు విసర్జించి గౌరవ మర్యాదలను మంటగలిపి మన స్వార్థమునకే మన జీవితమును నిప్పులో వేసుకోవటానికి పూనుకోకూడదు.
1: You must learn to distinguish between good and bad. You must develop the capacity to see what is true and what is untrue. You must not become foolish. You must have some respect for divinity. You must also listen to what your parents say. You must lead a respectful life. You must use the education through which you are going for the purpose of developing faith in God, for the purpose of developing respect to your parents. You should not think that the entire education is only to overthrow what your parents tell you and develop disrespect for them and become selfish, ultimately land your life into foolish troubles.
0: మన యొక్క జీవితము నీతి నిజాయితీలపైన జీవించాలి.
1: అవర్ లైఫ్ షుడ్ రెస్ట్ ఆన్ మొరాలిటీ అండ్ ట్రూత్.
0: కనుక మన జీవితము రాని రాలని, ధనము చిక్కని చిక్కకపోయిని, మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. నీవు ఆ నీతి నిజాయితీని పెంచుకోవటానికి ప్రయత్నం చేయాలి. కానీ మన యొక్క జీవితము లోపల గౌరవ మర్యాదలు పాడైపోయినా మన జీవితము లివింగ్ డెత్, జీవించి కూడాను తాను గతించినటువంటి వ్యక్తిగా తయారైపోతాడు.
1: అవర్ లైఫ్ మే ఆర్ మే నాట్ గో త్రూ. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు రియలైజ్ దట్ దీస్ టూ ఎసెన్షియల్స్ కాన్స్టిట్యూట్ ది బేసిస్ అవర్ లైఫ్, మొరాలిటీ అండ్ ట్రూత్. మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. యూ మస్ట్ రిమెంబర్ దట్ అన్లెస్ యూ రెస్పెక్ట్ దీస్ టూ ఎసెన్షియల్స్, మొరాలిటీ అండ్ ట్రూత్, లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్.
0: కనుక నీవు సత్య మార్గంలో ప్రవేశించి సహనము, త్యాగము, ఒక అన్యోన్యత అనేటువంటి దానిని అభివృద్ధి పరుచుకుని నీ యొక్క శీలమును అనగా గుణమును ప్రధానమైన లక్ష్యమునందు పెంచుకున్నప్పుడు తప్పక ఇహమును సుఖీంప హేమతారక విద్య, పరమును సుఖీంప బ్రహ్మ విద్య, ధర్మ విద్య బ్రహ్మ విద్యలందు కూడాను నీవు చక్కని ఒక ఆదర్శప్రాయుడైనటువంటి వ్యక్తిగా తయారవుతావు.
1: యూ మస్ట్ దేర్ఫోర్ ఫాలో ది కరెక్ట్ పాత్. You must develop forbearance. You must know what sacrifice is. You must develop mutual respect. In this manner, if you can lead your life, adopting righteous conduct, that will help you in this world. Understanding Brahman, Atma, that will help you in the next world.
0: Kanuka, meeru vidyavantula ainappatikini, goppa goppa udyogamulu yelinappatikini, deshamunaku nayakuluga meeru tayaraainappatikini, చాలా సంతోషమే. అయినప్పటికీ మీ యొక్క హృదయాన్ని మాత్రము నిరంతరము పరిశుద్ధమైనటువంటి రీతి కింద ఉండి భగవత్ అనుగ్రహానికి సరి అయినటువంటి ప్రయత్నము లోపల, ప్రవర్తన లోపల మీ జీవితాన్ని అంకితం చేసుకోవాలి. ఎట్టి విద్యలు లేనటువంటి యొక్క ఆనందగిరికి గురు కటాక్షము చేత ఎట్టి మహాపండితుడుగా తయారైపోయి బద్రి ఆశ్రమానికి, బద్రి పీఠమునకు తాను అధిపతిగా కూడాను తయారయ్యాడు. కనుక గురు కటాక్షము కాని, భగవత్ అనుగ్రహం కాని పొందేటువంటి అవకాశములకు మీరు సరి అయినటువంటి ప్రయత్నాలు సలిపినప్పుడు ఎట్టి దాని ఎందుకు కూడాను మనము విజయాన్ని సాధించడంలో ఎట్టి సందేహము ఉండదు.
1: It's a matter of pleasure to see that you get educated. It is certainly a matter of pleasure when you occupy positions of responsibility. You may become leaders of various aspects in this country, but in all these things, try and keep your heart clean and pure. Then you will get the grace of God. Do you see that Anandagiri, though an uneducated and foolish person, he had the grace of Guru and the grace of God. He became a big scholar and he became the head of the Badri Pitha. Thus, grace of God can do everything for you.

సేవ కొరకు చిత్తశుద్ధి చేకూర్చు సేవ కొరకు అంకితము చేసి చిత్తశుద్ధిని చేకూర్చు సేవ కొరకు జీవితము అంకితము చేసి

దకు చివరి శ్వాసను వీడుమో సేవలోన అరుల కొసగుచు నీ శక్తి బలము తుదకో.

0: O man, spend your life, sacrifice your life every second in indulging in service activities so that you may purify your heart. Spend every iota of your strength, every trace of your capability and everything that you have in this life for the sake of others. Live your life for the sake of for others. And even in your last breath, keep doing seva.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Vivida Deshamala Nundi. వివిధ భాషలతో వివిధ వేషములతో వివిధ సాంప్రదాయములతో కూడినటువంటి ఈ సమావేశము బయటికి భిన్నముగా కనిపించినప్పటికీ అందులో ఉన్నటువంటి ఏకత్వం దివ్యత్వం అనేటువంటి దానిని ఈనాడు మన సభకు శోభను కల్పించుతున్నది.
0: Though this conference has brought to one common place people from different countries, speaking different languages, sporting different costumes, and having different cultural backgrounds and traditions, externally, yes, there is this very diversity. But deep within lies a fundamental unifying principle, and that is of divinity. And that again is blatantly obvious.
1: ఈనాడు లోకము అనేక సమస్యలను ఎదుర్కొంటున్నది.
0: Today the world is beset with problems galore.
1: ఒకవైపున యుద్ధ భయం.
0: On the one hand, you have fear of war.
1: మరొక వైపున కరువు కాటుకాల భయం.
0: On the other, you are gripped from fear of drought and scarcity.
1: ఇంకొక వైపున స్వార్థపరత్వం.
0: And on a yet another front, you have the selfishness.
1: మరొక వైపున అధికార దాహం.
0: And from yet another side, you see this craze for power.
1: ఇంకొక వైపున మానవుని యొక్క దివ్యత్వమును కోల్పోయి కేవలము ఒక రాక్షసత్వంగా ప్రకటించేటువంటి యొక్క అల్లకల్లోలములు మరొక వైపున.
0: And from yet another direction, you have this tendency for man to forget his innate divinity and assume devilish qualities and become a demon in human form. And then you have ideas like regional chauvinism. Then you have problems of finance and money. Distinctions based on caste and creed and religion.
1: విద్యార్థుల అల్లకల్లోలములు మరొక వైపున.
0: Educations brought about by the younger generation.
1: ఒకటేమిటి సహస్రాధిక సమస్యలతో సతమతమైపోతున్నాడు మానవుడు.
0: Why talk of this like this? There are any number of problems confronting man.
1: ఈ లోకములో ఏ పదార్థము చూచినా ఏ విషయము చూచినా భయాన్ని తన్నే గల్పించుతున్నది.
0: In this world, whichever direction you look at, whatever you perceive, it fills you with a sense of fear and anxiety. Chauvinism.
1: ఆర్థిక సమస్యలు ఇంకొక వైపున.
0: Then you have problems of finance and money.
1: కుల మత భేదములు మరొక వైపున.
0: Distinctions based on caste and creed and religion.
1: విద్యార్థుల

0: Whatever direction you look at, whatever you perceive, it fills you with a sense of fear and anxiety.
1: కానీ ఒక్కటి మాత్రమే నిర్భయత్వాన్ని అందించుతున్నది.
0: But there is only one amongst all these that fills you with a sense of security.
1: అది వైరాగ్యం.
0: And that is detachment.
1: ఈ వైరాగ్యం అనేటువంటి అలౌకిక గుణమును సాధించకోరు మానవులు. వస్తువులు యందు వ్యక్తి దైవమునందు అనంతమైన భక్తిని అభివృద్ధి చేసుకోవాలి.
0: This detachment is an otherworldly quality. Nevertheless, man should aspire to comprehend it, understand it, and make it part of himself so that he could come to realization.
1: దేహము పైన అహంకారము అభిమానము ఉండినంత వరకు కూడాను వస్తువుల పైన మక్కువ ఎక్కువగానే ఉంటుంది.
0: So long as the body is given to a sense of ego and an innate fascination for itself, you would not lose hold of these material possessions.
1: ఈ మక్కువ ఉండినంత వరకు మానవుని భయము ఏ కోసానా విడవదు.
0: And so long as you have this clamor for material possessions, fear would not be separated from you.
1: కనుక ఈ అలౌకిక నిర్భయత్వం అనేటువంటి వైరాగ్యమును పొందగోరు మానవుడు అద్వైతం అనేటువంటి భావం పైన విశ్వాసమును అభివృద్ధి పరచుకోవాలి.
0: సో దోస్ మెన్ హూ సీక్ టు హ్యావ్ ఎ స్టేట్ ఆఫ్ ఫియర్లెస్నెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ డిటాచ్మెంట్ షుడ్ టేక్ టు ద పాత్ ఆఫ్ అద్వైత నాన్ డ్యువలిజం.
1: అద్వైతం పైన విశ్వాసము చేరగోరు వారు అభివృద్ధి కోరగోరు వారు అనేకత్వంలోని ఏకత్వాన్ని విచారించాలి.
0: Those who wish to treat the path of Advaita, in turn, should try to seek this innate unity in this immense diversity.
1: ఈ ఏకత్వాన్ని విచారించకూరు వారు అభిమాన మమకారములను త్యజించాలి.
0: Those who wish to come face to face with this underlying unity should let go sense of attachment and mine and thine.
1: అభిమానమైన నేను నాది అనే ఈ సంకుచితమైనటువంటి దృక్పథమును వీడగోరు వారు సమాజ సేవలో పాల్గొనాలి.
0: And those who wish to seek this sense of detachment, wherein they can let go feelings of I, mine and thine, should plunge into service activities.
1: సమాజ సేవనే మానవునికి పూర్ణత్వాన్ని అందిస్తుంది.
0: Because it is service to society that confers this totality of existence on man.
1: దివ్యత్వాన్ని చేర్చుతుంది.
0: It reaches him out to divinity.
1: తన తత్వాన్ని తనకు వెలుగుచ్చుతుంది.
0: And makes him realize his own nature.
1: కనుకనే సమాజ సేవ అనేటువంటిది సామాన్యమైనటువంటి యొక్క కర్మగా మనం భావించరాదు.
0: Therefore, this idea of service to society should not be taken to be a commonplace thing.
1: ఇట్టి పవిత్రమైనటువంటి తత్వమును చిత్తశుద్ధి కలిగినటువంటి వాడే ఈ పరతత్వాన్ని అర్థం చేసుకోగలడు.
0: This sacred idea behind this service, one who has the purity of heart alone can grasp the inner significance.
1: చిత్తశుద్ధి కలగవాలన్న కర్మాచరణలో మనం కంకణం కట్టుకోవాలి.
0: And if you wish to purify your heart, cleanse it, then you have to think about action, karma.
1: ఈనాడు మనం ఎట్టి కర్మను చేతుమో రేపు అట్టి సంస్కారమును అనుభవించడానికి అధికారులమవుతాం.
0: The type of action that we indulge in today will determine what the future is going to be like.
1: నేటి సంస్కారమే రేపు అలవాటుగా మారుతుంది.
0: And the transformation that is brought about today tends to become part of our nature tomorrow.
1: నేటి అలవాటు రేపు స్వభావంగా రూపొందుతుంది.
0: Today's habit becomes our nature tomorrow.
1: నేటి స్వభావమే రేపటి గమ్యంగా మనకు లభ్యమవుతుంది.
0: And our nature today will be our destination tomorrow.
1: ఏ తర్వాత మన గమ్యము మన చేతియందే ఉన్నది.
0: Therefore, all said and done, our destination is in our hands.
1: ఎట్టి కర్మలు చేతుము అట్టి గమ్యమును మనం అందుకొందుము.
0: The type of action that we perform determines the destination that we reach.
1: గమ్యమును పొందుటకు కాని పోగొట్టుకొనుటకు కాని మన కర్మలే మూలాధారము.
0: So either to reach one's destination or fall short of it lies in one's own hands in the form of karma.
1: కర్మను పురస్కరించుకొని ఏ జన్మను చేకూరుచున్నది.
0: It is because of this idea of karma action that life also has a meaning.
1: ఎట్టి జన్మను అట్టి ధర్మంగా మనం అనుభవిస్తున్నాము.
0: The type of birth determines the dharma that we enjoy.
1: ఆ ధర్మమును పురస్కరించుకొని గమ్యమును చేరుకుంటున్నాము.
0: And this dharma in turn determines our destination, our goal.
1: కర్మ జన్మ

0: ధర్మ గమ్యముల యొక్క తత్వము మానవుని యొక్క హస్తగతమై ఉన్నది.
1: Therefore, these ideas of karma, birth, life and the destination are very much within one's reach.
0: అయితే ఈ కర్మల యందు కూడాను కొన్ని ఊతులనము అనేటువంటి కర్మలు కూడా ఉంటున్నాయి. ఊతులము
1: But again in these actions of karma, there is a concept called utula.
0: Utulam.
1: Utulam.
0: Utulam anaga, samskuta padamulo, atmatattvamunu anubhavinchinatuvanti vaadu ani artham.
1: What this word utulam in Sanskrit means is, one who has experienced this state of atma.
0: Ante kaka, karma yokka vasanamu ani kudanu deeniki maroka artham.
1: There is yet another meaning attached to it. The thing that you associate with karma or action.
0: కర్మ వాసన వల్లనే మనకు జన్మలు లభిస్తున్నవినేటువంటి సత్యాన్ని భాగవతమునందు సప్తమ అధ్యాయములో ప్రహ్లాద చరిత్రయందు చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
1: ఇన్ ది భాగవత ఇన్ ద 7th ఎపిసోడ్ ఇన్ ప్రహ్లాద చరిత్ర వి హావ్ దిస్ కాన్సెప్ట్ దట్ ఇస్ ద యాక్షన్ దట్ టెండ్స్ టు డిటర్మిన్స్ వన్స్ బర్త్.
0: అయితే వైకుంఠవాసుడైనటువంటి విష్ణు సందర్శనమును అనుభవించుకుంటున్నటువంటి జయ విజయులు రాక్షసులుగా పుట్టుటకు ఏమి కారణం?
1: Now, these two people, Jaya and Vijaya, who were guarding the entrance to the heavenly abode of the Lord, they had to be born as demons. What could be the reason for this?
0: మహనీయుల యొక్క ఆజ్ఞలను తిరస్కరించి అహంకారులై వారిని మహనీయులను బాధ పెట్టడం చేతనే ఈ విధమైనటువంటి యొక్క రాక్షసత్వమును అనుభవించడానికి ఒక కారణం ఏర్పడినది.
1: The reason why they had to assume the forms of demon was they went against the law and the injunction of the godly and the saintly ones and incurred their wrath.
0: వైకుంఠవాసులైనటువంటి ఈ జయ విజయులు రాక్షసత్వమును అనుభవించడానికి కారణం ఏమిటి?
1: Therefore, these Jaya and Vijaya, who were once residing in the heaven Vaikuntha, why should they have been born as Rakshasas or demons?
0: Tama yokka ahankara cheryale deeniki moola karanam.
1: The primary cause being their own sense of ego, actions prompted by
0: taamu chesukunnatundi karmale taamu ee janmamunu anubhavinchadaniki oka aadharamainadi.
1: Therefore, their very actions determined the type of birth they had.
0: Rakshasa vamsam nandu janminchinatundi Prahladudu మహనీయుల యొక్క వాక్యములను శిరస వహించి ఆచరణయందు ఉంచి ఆనందాన్ని అనుభవించటం చేతని రాక్షస జన్ముడు అయినప్పటికీ ప్రహ్లాదుడు దైవత్వాన్ని పొందగలుగుతున్నాడు.
1: As against this, Prahlada, who was very much part and parcel of the demonic clan, having been born of a rakshasa or a demon, followed and obeyed the injunctions of the elders,
0: శిరస వహించి దానిని ఆచరించి కర్మలయందు తాను ఆనందించినటువంటి వ్యక్తులకే దివ్యత్వం ప్రాప్తించి తద్వారా మానవత్వాన్ని సార్థకం చేసుకోగలుగుతున్నాడు.
1: He obeyed and followed the injunctions of the elders, thereby he led a life full of godliness and saintliness. This is given to everyone who follows his path.
0: కనుక మానవత్వం అనేటువంటిది మంచి చెడ్డలకు మూల కారణమును కర్మలుగా మనం భావించాలి.
1: So for whatever you experience in the form of good or bad, it's your actions alone that are responsible.
0: కొన్ని విషయములందు మానవుడు ఇంద్రియ నిగ్రహం నిమిత్తమై అనేక చర్యలను చేస్తున్నాడు.
1: Now man also at times, for the sake of curbing his senses, indulges in actions.
0: ఇందులో ఏదీని తాను పూర్తిగా అనుభవించి తాను ఆనందిస్తున్నాడు అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: But he does not understand that he is immersed totally and that he is securing fully the experience of his action.
0: Karya roopamainatundi swabhavamulu ee prapanchamunandu ye maatram kodanu ye vyakti ayina kodanu visarjinchutaku veelu kaadu.
1: It is not possible for anyone in this world to discard this idea of doing something.
0: Atti paristhitiyandu manavudu taanu anubhavinchinatundi emiti aneetundi vishayanni motta mota artham chestu.
1: This being the case, everyone should ask a question. What is it that we should do first and foremost?
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని మనము గుర్తించడానికి కొన్ని ప్రయత్నములు మనం చేయాలి.
1: In order that we may see this unity in this immense diversity, we should attempt undertake a few tasks, actions first.
0: అట్టి పరిస్థితులు ఎందే మానవత్వం సార్థకం నొందుతుంది.
1: Only under such circumstances does one sanctify one's existence.
0: నిస్వార్థమైనటువంటి సేవ చిన్నది అయినప్పటికీ అది ఎంతయో లాభదాయకంగా ఉంటుంటుంది.
1: A selfless act, however insignificant it could be, could bring to you untold benefits.
0: కోమల హృదయము లేక, త్యాగభావము లేక, సహనతత్వము లేక ఆచరించేటువంటి సర్వ కర్మలు కూడాను కేవలం ఆడంబరమనే ధరిస్తుంది.
1: Not possessing a tender heart and devoid of feelings of sacrifice, tolerance and forbearance, whatever you might do, high and lofty, would have no meaning.
0: సానుభూతితో ఆచరించినటువంటి కర్మలే స్నేహాన్ని చేకూరుస్తుంది.
1: What little you do, if it is motivated by a sense of sympathy, brings to you friendship.
0: మానవత్వంలో ఒక స్నేహతత్వం అనేటువంటిది ఒక ఆధారమైనటువంటి యొక్క మార్గం.
1: ఇన్ వన్స్ లైఫ్ హియర్ దిస్ ఐడియా ఆఫ్ ఫ్రెండ్షిప్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ వన్.
0: కలిసి జీవించినప్పుడే కలుగును మోక్షం అన్నారు.
1: ఓన్లీ వెన్ యూ లివ్ టుగెదర్ డూ యూ గెట్ మోక్ష ఆర్ లిబరేషన్, ఇట్ ఈస్ బీన్ సెట్.
0: వేదమునందు సహనావవతు సహనోభవంతు సహవీర్యం కరవావై. సహనావవతు సహనం గుణత్తు సహవీర్యం కరవావహై. దీని యొక్క అంతరార్థం ఏమిటి? సహనావవతు అనగా మనం కలిసి పని చేస్తాం.
1: ఇన్ ది వేదిక్ ఇంజంక్షన్ దేర్ ఇస్ దిస్ స్టేట్ దట్ టుగెదర్ వి షల్ డూ సంథింగ్.
0: కలిసి పోరాడుదాం.
1: టుగెదర్ వి షల్ ఫైట్.
0: కలిసి జీవిస్తాం.
1: టుగెదర్ వి షల్ లివ్.
0: ఇది దీని యొక్క అంతరార్థం.
1: This is the inner significance of this
0: Veda. ప్రాచీన కాలం నుండి వేదము కేవలం ఒక భిన్నత్వంగా అభివృద్ధిని గావించి దాని యందు కేవలం భేదములను పెంచి ఏకత్వాన్ని విస్మరించి ప్రచారము సలుపుతున్నదనేటువంటిది ఒక దుర్వార్త.
1: There is this mistaken impression all around that right from ancient times the Vedas have assumed different contradictory forms, thereby leading mankind on paths of division and differentiation.
0: Vedam chala vishalamainatundi.
1: This is not the case.
0: Anantamainatundi.
1: They are limitless. They are very broad.
0: Deeni antaratvam anetundi kevalamu paripurnatvamto undinatundi.
1: The inner significance is full. It will give you a total picture.
0: Vedamulu indulo emattam kodunu kaanaravu.
1: There is no place in the Vedas for division and differentiation.
0: కనుకనే పురుష సూక్తమునందు సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అన్నారు. అనగా మానవుల యొక్క సమూహమే ప్రధానమైనటువంటి దైవ స్వరూపం అని కూడాను నిరూపిస్తూ వచ్చింది వేదం.
1: ఇన్ ద పురుష సూక్త ఫర్ ఇన్స్టెన్స్ ఇట్ హస్ బీన్ స్టేటెడ్ కేటగారికలీ దట్ గాడ్ వెరీలీ ఈజ్ దిస్ వాస్ట్ కంగ్లామరేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ మ్యాన్ కైండ్ అట్ లార్జ్.
0: సమాజ స్వరూపమైనటువంటి యొక్క భగవత్ స్వరూపాన్ని సేవించటమే మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం అని కూడా నిరూపించింది.
1: ద సొసైటీ అరౌండ్ యూ ఈస్ వెరీలీ గాడ్ అండ్ యువర్ ప్రైమరీ టాస్క్ ఇట్ ఈస్ టు సర్వ్ గాడ్ దస్.
0: కనుక సమాజ సేవ అనేటువంటిది చాలా దైవ సేవగా మనం విశ్వసించాలి.
1: దెర్ఫోర్ సర్వీస్ టు సొసైటీ ఈస్ వెరీలీ సర్వీస్ టు గాడ్. దిస్ ఇస్ వాట్ వీ షుడ్ ఫీల్. అండ్
0: అయితే ఈనాటి మానవుడు ఇట్టి పవిత్రమైనటువంటి అర్థమును గుర్తించుకునలేక కేవలం సంక్షిప్తమైనటువంటి భావములతో తన జీవితాన్ని కొంతవరకు వ్యక్తం గావించుకుంటున్నాడు.
1: వి షుడ్ బి ఫర్మ్ ఆఫ్ దిస్ కన్విక్షన్. బట్ టుడే మ్యాన్ హాస్ గివెన్ హిమ్సెల్ఫ్ టు థింకింగ్ ఇన్ డిఫరెంట్ వేస్, వర్కింగ్ ఎట్ క్రాస్ పర్పసెస్ విత్ వాట్ హాస్ బీన్ గివెన్ డౌన్ టు హిమ్.
0: సమాజంలో ప్రవేశించి కేవలం లేని దోషములను మాత్రమే తాను వెతుకుటకు ప్రయత్నిస్తున్నాడు.
1: హీస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద సొసైటీ, బట్ ద ఫాల్ట్స్ విచ్ ఆర్ నాట్ దేర్ హీ టెండ్స్ టు గో అవుట్ ఆఫ్ హిస్ వే టు సీక్ దెమ్ అవుట్.
0: మానవులు ఎందున్నటువంటి దుర్గుణములలో దుష్టభావం అనేటువంటిది పరదోషములు చూపటమే.
1: Out of all the qualities that one has, the most wicked is to look for shortcomings in others.
0: తన ఎందున్నటువంటి దోషమును గుర్తించుకొనక పరుల లేని పరులలో లేనిటువంటి దోషములను సృష్టించి తద్వారా తాను ఆనందించుటకు ప్రయత్నిస్తున్నాడు.
1: You tend to ignore your own faults. You try to seek faults in others and you try to deride and put them down.
0: అందుకే క్రైస్తవుడు చెప్పాడు ఒకతూరి. అయ్యా నీ కంటిలో ఉన్నటువంటి దూలమును నీవు తీసుకో, పరుల కంటి ఎందున్నటువంటి యొక్క అణువును మాత్రమే ఎందుకు నీవు అభివృద్ధి చేస్తావన్నాడు.
1: That's why it was in this context that Jesus Christ once said, "Oh man, you first try and remove what is contained in your eye. Why do you go out of your way to look for that insignificant thing in the other person's eye?"
0: వేమును కూడాను తప్పులన్ను వారు తమ తప్పులేరుగరు అన్నాడు.
1: Even Vemana said, "One who wants to seek fault in others does not think about the faults that he himself has."
0: పరుల తప్పును కొంతవరకును బయట పెట్టదలుచుకున్నటువంటి వ్యక్తి తన తప్పును తాను ముందు గుర్తించాలి.
1: If you wish to point out the shortcomings of others, first of all recognize your own shortcomings.
0: తనలో తప్పులు లేనటువంటి వ్యక్తి మాత్రమే పరుల తప్పులను మాత్రం చూడటకు అధికారి అవుతాడు.
1: One who is free from his own shortcomings has a right to look at the faults of others.
0: కనుక ఇది ఒక పెద్ద దుర్గుణము.
1: So this is an evil tendency.
0: మన సమస్తలలో పరుల దోషములను ఏమాత్రం కూడా పరికించకుండా చూసేటువంటి ప్రయత్నమునకు మనం ముందంజ వేయాలి.
1: In our organization, we should strive to see that we do not look to the faults and shortcomings of others.
0: దాపురి అంటారు భక్తులను చూచి.
1: Now when you look at devotees, you think about exhibitionism.
0: షోకిల్లా అంటారు మంచి దుస్తులను వేసుకుంటే.
1: Now if a devotee sports a good dress, you say he is a showman.
0: మౌనంగా ఉంటే ఇది కేవలము ఒక తెలివి తక్కువ వాడు అంటారు.
1: Likewise, if a person remains silent, you say he is devoid of any intelligence.
0: మాట్లాడితే ఇది వాగుడు నోరు అంటారు.
1: Whereas if a person indulges in talking, you say he is a chatterbox.
0: అన్నింటి ఎందుకును దోషములు చూచటము దుష్టుల యొక్క లక్షణం.
1: So it is given to the evil ones to look for faults for everything and in everything.
0: కనుక దోషములు వెతుకుట దుష్టుల లక్షణం అయితే చెప్పులు వెతుకుట కుక్క లక్షణంగా ఉంటుంటాడు.
1: That's why it is said, if it is the lot of this evil minded one to seek faults of others, it is the nature of a dog to look for slippers.
0: ఇలాంటి దుర్గుణము మానవుని యొక్క హృదయములో ప్రవేశించిన మానవుని మనస్సుని మరిపింప చేస్తుంది.
1: Once such an evil trait enters man, his mind itself gets evil.
0: చెట్టుకు అరులుకున్నటువంటి తీగ చెట్టుని మరుగుపరుస్తుంది.
1: Like you have a creeper which shelters and shields from view the tree over which it has
0: అదే విధంగా మానవుని యందు అరులుకున్నటువంటి దుష్టగుణము మానవత్వాన్ని మరుగు చేస్తుంది.
1: The same manner, these bad traits that weave around man shield man from the outside view.
0: కనుక మానవుని హృదయము లోపల దుష్ట భావములు ఏమాత్రం కూడా ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: So in one's heart there should be no room for all that is bad and wicked and evil.
0: పరులను గురించి మనం ఏమాత్రం కూడా దూషణ భూషణములైనటువంటి యొక్క మాటలతో మనం వారిని నొప్పించరాదు.
1: We should never bring harm and injure the feelings of others through our words of criticism.
0: ఇతరుల గురించి మనము సునకనగా మనం మాట్లాడరాదు.
1: We should not speak meanly of others.
0: అట్టు మాట్లాడేటువంటి మాటలు కూడా మనం వినరాదు.
1: And even if somebody else were to indulge in this, we should not give our ear to that.
0: చెప్పు వారి హృదయము విను వారి హృదయం కూడాను మాలిన్యమైపోతుంది.
1: Because one who talks thus, one who listens to such words, their hearts go wicked.
0: కనుక ఇట్టి సామాన్యమైనటువంటి నిత్య జీవితంలో అనుభవించేటువంటి ఈ గుణములను మనం చక్క చేసుకోవటమే సరైనటువంటి సాధన.
1: సో ఎ ట్రూ సాధన ఇస్ వేరెన్ వేర్ వి ట్రై టు కర్బ్ ఈవెన్ సచ్ బేసిక్ టెండెన్సీస్ ఇన్ అవర్ డేలీ లైఫ్. ఏ
0: జపములు ఏ ధ్యానములు ఏ విధమైనటువంటి భజనలు చేయకపోయినప్పటికీ ఏమాత్రము దోషము లేదు.
1: ఇట్ ఈస్ నథింగ్ రాంగ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు పెర్ఫార్మ్ జప ఆర్ సిట్ ఇన్ ధ్యాన ఆర్ డూ భజన్స్.
0: కానీ జపములు చేయుచు ధ్యానములు చేయుచు భజనలు సల్పుతూ పరుల దోషములను కూడాను హృదయమునందు ప్రతిష్ఠ చేసుకున్న ఇది ఏమాత్రం కూడాను భక్తికి లక్షణం కాదు.
1: బట్ యు కీప్ డూయింగ్ యువర్ జప ధ్యాన అండ్ కీప్ డూయింగ్ భజన్స్ కీప్ ఎంటర్టైనింగ్ థాట్స్ అబౌట్ అదర్స్ ఈవెన్ ఇన్ వికెడ్ వన్స్ దిస్ కెనాట్ బి ట్రూ డివోషన్.
0: పరదూషణ పరదోషములు పరశ్రవణములు దోషములుగా మనం వినటము ఇది మహాపాపం.
1: క్రిటిసైజింగ్ అదర్స్ ఆర్ లిసనింగ్ టు క్రిటిసిజం ఆఫ్ అదర్స్ ఆర్ రాదర్ బ్యాడ్ అండ్ అన్డిజైరబుల్ థింగ్స్.
0: కనుకనే అనేక పర్యాయములు మీకు తెలిపి ఉన్నాను.
1: దట్స్ వై ఆన్ మెనీ ఒకేషన్స్ ఇన్ ద పాస్ట్ ఐ హావ్ మేడ్ నోన్ ఎ ఫ్యూ థింగ్స్ టు యూ.
0: పవిత్రమైన దివ్యమైన న్యాయమూర్తి అయినటువంటి యొక్క రాములపైన అనేక విధములైనటువంటి యొక్క దోషములను కల్పించి మందర కైకకు బోధించింది.
1: రామ హూ వాజ్ ఎ పారాడన్ ఆఫ్ వర్చ్యూస్ హూ వాజ్ ఆల్ సేక్రెడ్నెస్ అండ్ డివినిటీ On such a noble one, Mandara started creating stories.
0: దానిని విన్నటువంటి కైక గాని చెప్పినటువంటి మందర కాని ఏ విధమైనటువంటి స్థితిని అందుకున్నారు?
1: Now Mandara, who indulged in such talk, and Kaika, who gave her ear to such talk, what happened to them finally?
0: అట్టి దుష్టుల యొక్క పేర్లు ఏ స్త్రీనైనా ఉంచుకుంటున్నదా?
1: Today, do you see any woman or lady taking the names of Kaika or Mandara?
0: కనుక మనము కైకలు కాని మందర కాని కారాలు.
1: So we should never become either Kaika or Mandara.
0: దుష్టులైనటువంటి కౌరవులు ధర్మమూర్తులైనటువంటి పాండవులను నిరంతరం కూడా వారి దోషములను వారి లోపములని అభివృద్ధి పరుచుకుంటూ వారిని అధోగతి పాలు చేయాలని సంకల్పించుకుంటూ వచ్చారు.
1: Likewise, the evil and wicked Kauravas, all the time, all their energies were spent in deriding and decrying and criticizing the noble and the idealistic Pandavas.
0: కానీ కట్టకడపటికి కౌరవ యొక్క పరిస్థితి ఏ గతి బాగలేదు.
1: In the end, what became of the Kauravas?
0: అట్టి కౌరవుల యొక్క పేర్లు ఏ యొక్క మగవారైనా పెట్టుకుంటున్నారా?
1: So the names of these Kauravas, does any man today wish to have his name, his being named after any of the Kauravas?
0: కనుకా లోకములో మనకు ఆదర్శవంతమైనటువంటి యొక్క వ్యక్తుల తత్వాన్ని కొంతవరకు గుర్తించి తద్వారా మన దివ్యత్వానికి అడ్డు తగిలినటువంటి మార్గములను మనం అనుసరించటమే నిజమైనటువంటి సాధన.
1: So in this existence, in this worldly existence of ours, we have any number of examples which bring home to us these home truths. We should
0: పవిత్రమైనటువంటి పరతత్వము ఎట్టి స్వార్థముతో ఉండదు.
1: Now that which lies beyond divinity has no selfishness whatsoever.
0: ఇటువంటి స్వార్థరహితమైనటువంటి యొక్క దైవత్వాన్ని అనేక విధములుగా మనము కల్పించుకుని దానిని పెడార్థములుగా పెంచి అనర్థములతో మనం అనుభవించి దివ్యత్వాన్ని మరుగు చేసుకుంటున్నాం.
1: Now this divinity, which has no trace of selfishness whatsoever and which is all selflessness, we do not understand its nature. We cannot comprehend it, and in the process we tend to lose track of our own lives.
0: Tana phalamulu taanu tinavu chettu.
1: A tree, it is said, does not eat its own fruit.
0: Yavari kosamu parulu kosame ee chettu phalamulu andichuchunnavi.
1: For whose sake then do you have these fruit and flowers?
0: Govulu tana cheeramunu taamu bachinchavu.
1: Similarly, the cow does not drink of its own milk.
0: ఇవి పరుల కోసమే అందిస్తూ వచ్చున్నాయి.
1: The milk is for the sake of others.
0: నదులు తమ జలములను తాము ఆరగించవు.
1: Likewise, the river does not drink of its own water.
0: ఇవి పరుల నిమిత్తమే ప్రవహించుచున్నవి.
1: This river water flows for the benefit and sake of others.
0: చెట్టు నిండా పండ్లు ఉండినప్పటికీ చెట్టు ఏ విధంగా ఆరగించదు?
1: Now the tree may be laden with fruit, but the tree does not eat.
0: నది నిండా జలము ఉండినప్పటికీ నది ఏ విధంగా గ్రోలదు?
1: The river might be overflowing with water, but the river does not partake of it.
0: పశువుల యందు క్షీరము ఉండినప్పటికీ ఆ పశువులు ఏ విధంగా తన క్షీరమును తాను ఆరగించవు?
1: The cow likewise does not drink its own milk.
0: సకలేశ్వర స్వరూపుడైన దైవమునందు సకలము ఉండినప్పటికీ తాను ఏమాత్రం కూడా తాను అందుకొనడు. సర్వము లోక కళ్యాణ నిమిత్తమే అందిస్తూ ఉంటాడు.
1: Likewise, God supreme, who has everything in him and who has nothing that he lacks, it is for the sake of others, it is not for his own sake.
0: ఇట్టి స్వార్థరహితమైనటువంటి దైవత్వాన్ని విశ్వసించక స్వార్థపరుడైనటువంటి మానవుల్ని విశ్వసించి మానవుడు తన యొక్క అధోగతికి తాను గురి అవుతున్నాడు.
1: Man does not place his trust in this selfless thing called God. He instead places his trust in a fellow man, and the result is disaster.
0: కనుక ఈనాటి యొక్క సమస్యలకు పరిహారం ఏమిటి?
1: So what is the solution to today's problems?
0: సద్భావంతో ఉండు, సత్కర్మలు ఆచరించు.
1: Think good and act good.
0: ఇతిహాస పురాణముల యొక్క నైతికత ఈ ఒక్క పదమునందే ఇమిడి ఉంటుందని.
1: The very quintessence of all the Puranas and the Shastras is contained in these words.
0: ఈ నైతికత సత్శీలమును అనుసరిస్తూ వచ్చున్నది.
1: And this in turn confers on you good and noble traits.
0: దయ, కరుణ, సహనములే ఈ యొక్క సత్శీలమునకు కార్యరూపములు.
1: And this innate goodness can be shown up in the form of mercy, compassion, forbearance.
0: ఇట్టి సత్శీలమును ప్రతి వ్యక్తి కూడాను అందుకొని అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: And these qualities every person should aspire to make safe and secure.
0: శీలమే ప్రాణమనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: క్యారెక్టర్ ఈజ్ అవర్ వెరీ లైఫ్ బ్రెత్ లైఫ్.
0: ఇలాంటి తత్వాన్ని మనం ఈనాడు అభివృద్ధి పరచాలి.
1: దిస్ ఈస్ ద ఐడియా దట్ వీ షుడ్ సెట్ బిఫోర్ ఆర్సెల్వ్స్.
0: ఈ ప్రపంచంలో వ్యాపించినటువంటి సమస్త సమస్యలకు కూడాను పరిహారము ఒక్క పరిపూర్ణమైనటువంటి స్వార్థరహితమైనటువంటి ప్రేమ మాత్రమే.
1: The one solution to all the problems visiting man today in this world is he should become selfless.
0: ప్రేమ లేకపోవటం చేతనే ప్రపంచము ఇన్ని విధములైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నది.
1: Then again, there is no trace of love anywhere. That is another cause for these problems.
0: కనుక మనిషికి మనిషికి మధ్య అనేక అసూయ ద్వేషములు పెరిగిపోతున్నవి.
1: Between one individual and another, there are these tendencies like hatred and jealousy.
0: ప్రేమ ఏమాత్రం కూడాను ఏ కుసలందు కూడాను కనిపించట్లేదు.
1: You cannot come face to face with even an iota or trace of love.
0: ప్రేమ తత్వాన్ని ఈనాడు మనం పెంచాలి.
1: It is this idea of love that should be further.
0: సర్వ సమస్యలకు పరిహారమునకు ఈ ప్రేమ ఒక్కటి మాత్రమే చరణ్యం.
1: The solution to all these problems is love and love alone.
0: ప్రేమనే ప్రధానమైన దైవం.
1: Love is God.
0: ప్రేమ లేని హృదయము చీకటి మందిరము.
1: A heart devoid of love is a temple of darkness.
0: కనుకనే ఇట్టి అంధకారమునందు మానవుడు బద్ధుడై తన యొక్క స్వరూపాన్ని తాను విస్మరించి దైవత్వాన్ని ఏమాత్రము చింతించక స్వార్థపరుడై మదోన్మత్తుడై ద్వేషమును కలిగించుకుని తన యొక్క జీవితమని కోల్పోతున్నాడు.
1: Man has bound himself thus in this temple of darkness. He has lost his way. He has become selfish. He has poisoned himself and he has removed himself from God.
0: తాత్కాలికమైనటువంటి సుఖములకు తాత్కాలికమైనటువంటి ఫలములకు తాను అరులు చాచుచున్నాడు.
1: He runs after fleeting pleasures and fleeting sources of joy.
0: తద్వారా నేను ఇంద్రియ నిగ్రహమునకు పాల్పడుచున్నానని కూడాను చెప్పుకొనుచున్నాడు.
1: And further he says that I am trying to curb my senses.
0: ఈనాటి సాధకులు ఏదో సత్యాన్ని గుర్తించక సాధనలు చేస్తున్నట్టుగా మనకు గోచరిస్తున్నారు.
1: Now today's sadhakas, we know for a fact that they keep doing various things without understanding what they are doing.
0: Japamulu, dhyanamulu, bhajanlu, cheyuchu, parama bhaktula vale kudanu natistunnaru.
1: They do japa, they do dhyana, they do bhajans and they behave as if they are devotees, all right.
0: Kani, ee sarva vidhamulainatundi pavitra sadhanalu endukodanu damanni manam pondali. ఇంద్రియ నిగ్రహాన్ని మనం నిరూపించాలి.
1: బట్ ఈవెన్ యాజ్ వి కీప్ డూయింగ్ దీస్ ది అల్టిమేట్ ఎయిమ్ ఇస్ టు కర్బ్ అవర్ సెన్సెస్.
0: ఈ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది లేక మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ దీనిని మనము తగినటువంటి స్థితిని మనం పొందుకోలేము.
1: వితౌట్ దిస్ ఐడియా ఆఫ్ సెన్స్ కంట్రోల్ దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఇండల్జింగ్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ అదర్.
0: ఈ ఇంద్రియ నిగ్రహమును కనుగొన్నటువంటి వారిని ఉపనిషత్తులు సాక్షరుడు అని పిలుస్తూ వచ్చింది.
1: One who has attained this idea of sense control, the Upanishads call him Sakshara.
0: Sakshara anaga inde nigrahudu ani artham.
1: This word Sakshara is one who has controlled his senses.
0: Deenini dama ani pilustu vacharu.
1: This is also called dama.
0: Damanu pondinatvanti vyakti nijamainatvanti daivatvanni pondagaladu.
1: And one who has got this dama for himself can attain godhead.
0: Kani ee damaku manu ee naadu viruddhanga manu pravartistunnamu.
1: But we are going against this idea of dama today.
0: Dama ituvaipu nunchi chuste madam ee madamuto manamu jeevisthu unnam.
1: Now the same word dama read from the other side reads mada of pride.
0: Ee madam anekunte rakshasatvaniki oka chithamu.
1: Now this is an evil demonic quality.
0: Madamu undinanta varaku kudunu madhavunni pondaledu.
1: So long as you have mada you can never attain godhead.
0: కనుక ఈ అహంకారం అనేటువంటి తత్వాన్ని మొట్టమొదట అణగదొక్కాలి.
1: సో దిస్ సెన్స్ ఆఫ్ ఈగో షుడ్ బి కర్బ్డ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్.
0: ఈ దమమును సాధించక ఎన్ని రకములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇంద్రియ నిగ్రహుడు కానేరడు.
1: వితౌట్ గోయింగ్ ఫర్ దిస్ ఐడియా ఆఫ్ దమ ఎనీ నెంబర్ ఆఫ్ థింగ్స్ దట్ యు మైట్ డు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాధన యు విల్ నాట్ అచీవ్ యువర్ గోల్.
0: ఒక రాజ్యము మరొక రాజ్యం యొక్క హద్దులను రక్షించటమై కొంతమంది సిపాయిలను నియమించాడు.
1: Now, in order to safeguard the frontiers of the country, a few soldiers are positioned.
0: ఈ సరిహద్దులను రక్షించేటువంటి యొక్క సిపాయిలు కొంతకాలము పరరాజ్యం వారిని ప్రవేశించకుండా చూస్తూ వచ్చారు.
1: Now, these soldiers who were positioned thus were guarding the frontiers, ensuring that the enemy does not cross over the side.
0: ఒకనాడు తన రాజ్యమునకు సంబంధించినటువంటి వ్యక్తి తన రాజ్యం యొక్క హద్దుల్లో ప్రవేశించాడు.
1: వన్ డే ఇట్ సో హ్యాపెన్ దట్ పీపుల్ ఆఫ్ ది అదర్ కంట్రీ క్రాస్డ్ ఓవర్ టు దిస్ కంట్రీ.
0: అతన్ని ఒక సిపాయి పట్టుకున్నాడు.
1: When they were in the act of crossing over, a soldier nabbed them.
0: పట్టుకున్న సిపాయి తన అధికారిని కూతవేశాడు. సార్ సార్, నేను దొంగను పట్టుకున్నాను అన్నాడు.
1: Now the soldier who nabbed this trespasser thus shouted out to his superior, "Sir, sir, I have caught a thief."
0: ఆ గుడారములో ఉండినటువంటి ఒక అధికారి వారిని ఇక్కడ తీసుకుని రా అని కూతవేశాడు.
1: And the superior officer shouted back, "Bring him to my presence."
0: ఆ పట్టుకున్న సిపాయి, "సార్, ఇతను అక్కడికి రానంటున్నాడు" అని కొరికి కూతవేశాడు.
1: Now the soldier who caught the thief shouted back, "Sir, this man refuses to come over there."
0: అయితే వాళ్ళు ఒక చెట్టు కట్టి నీ వచ్చి విషయాలు చెప్పుకోమన్నాడు.
1: Then the officer shouted back, "In that case, tie him down to a tree. You come to me and let me know what has happened."
0: అప్పుడు ఆ సిపాయి చెప్పాడు, "నన్ను వీడు విడిచడం లేదు సార్" అన్నాడు.
1: And then the soldier shouted back again, "Sir, this person does not let me go. He has caught me."
0: దీనిని పట్టి చూడగా సిపాయి దొంగను పట్టాడా, దొంగ సిపాయిని పట్టాడా?
1: Now the basic question is, who has caught whom? The thief has caught the soldier or the soldier has caught the thief?
0: కనుకా ఈనాడు మన దొంగలు ఎవరంటే కామక్రోధ లోపమోహ మదమాత్సర్యమైనటువంటి దొంగలు.
1: So who are the thieves of today? These six evil traits, kamakrodha, moham and the like.
0: కనుక ఇట్టి దొంగల చేతిలో మనం చిక్కుకొని దేవుడా దేవుడా అని చెప్పండి ఈ యజమానుని కేకలు వేస్తే ఈ యజమానుడు ఏమి చేయగలడు?
1: So today we are caught by these thieves and we shout out to the superior, what is the use of it?
0: కనుక మనం చేయుచున్నటువంటి యొక్క తత్వము ఏమిటి అనేటువంటి దాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
1: So the moral is, we should try and understand what we have to do first.
0: మనం ఇంద్రియ నిగ్రహం కోసం అనేక విధమైనటువంటి సాధనలు చేయాలి.
1: So for the sake of controlling the senses, we have to perform sadhana.
0: కోపములు ద్వేషములు కలిగేటువంటి సమయము లోపల దానిని శాంతముతో మనం అందుకోవాలి.
1: Now when you are experiencing a spate of anger or hatred, we must try to bring these things down.
0: సమాజములో ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క మార్గములను ఆదర్శంగా మనం నిరూపించాలి.
1: And whatever we do, we must be models and ideals to those around us in society.
0: ఎవరేమన్నను కూడా మనం సహించుకొని భరించుకొని సేవలో మనం పాల్పడాలి.
1: Whatever the other person might say, we should forget and forgive and keep doing our thing.
0: తరులు దూషింప నీవును వారి వలనే, తిరిగి దూషించ నీ యొక్క అధికతేమి?
1: Now when somebody criticizes you, you criticize him in return. How then are you superior to your fellow being?
0: ఏది తప్పని నీవు ఎరిగినావో దాని చేయక ఉండుటే ధర్మపదము అన్నాడు.
1: You know that it is certain thing is wrong and yet you try to do that. Are you following the dictates of dharma?
0: పరుడు చేసినటువంటి దానిని మనం తప్పని భావిస్తున్నాము.
1: What the other man does, we look upon it as a great injustice. అట్టి తప్పును
0: మనం చేయకుండా చూసుకోవాలి.
1: We should see that we don't commit those mistakes.
0: అట్టి తప్పునే మనం చేసినప్పుడు పరుల యొక్క తప్పును మనం చెప్పుటకు ఏమాత్రము అధికారం ఉండదు.
1: When we repeat the mistake of the second person, we have no right to talk about it to him.
0: కనుక సత్యసాయి సంస్థల ఎందున్నటువంటి యొక్క కార్యకర్తలు ఇలాంటి సమావేశములో ప్రవేశించినప్పుడు సమాజములో ప్రవేశించినప్పుడు తగినటువంటి యొక్క గుణములను ప్రకటించడానికి ప్రదర్శించడానికి తగిన కృషి చేయాలి.
1: సో ది వర్కర్స్ అండ్ ఆఫీషియల్స్ ఆఫ్ ది సత్సాయి సేవా ఆర్గనైజేషన్, వెన్ దే టేక్ అపాన్ దెమ్సెల్వ్స్ దిస్ టాస్క్ ఆఫ్ సర్వింగ్ సొసైటీ, సీ టు ఇట్ దట్ యు నాట్ లుక్ ఫర్ ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్. వాట్ అదర్స్ డూ బై వే ఆఫ్ మిస్టేక్స్ యు డు నాట్ రిపీట్.
0: సత్యసాయి భావములను కూడా మీరు చక్కగా అర్థం చేసుకోవటం లేదు.
1: యు ఆర్ ఆల్సో నాట్ అండర్స్టాండింగ్ ది నేచర్ ఆఫ్ సత్యసాయి.
0: కనుక మీరు అర్థం చేసుకుని వర్తించడానికి తగిన ప్రయత్నం చేయటమే సరి అయినటువంటి సాధన.
1: అండర్స్టాండ్ దిస్ టీచర్ వాట్ సత్సాయి స్టాండ్స్ ఫర్ అండ్ బిహేవ్ అకార్డింగ్లీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కాలము అధికమైనది,
1: టైమ్ హ్యాస్ పాస్డ్ క్వైట్ ఫాస్ట్.
0: మీరు చురుకు చురుకుమని సూర్యుని కిరణాలలో మీరు చుక్కిపోతున్నారు.
1: అండ్ యు ఆర్ సఫరింగ్ these powerful rays of the sun suffering from it.
0: పరిస్థితుల్లో మీకు అధికంగా మాట్లాడి మీకు శ్రమ పెట్టడం నాకు ఇష్టం లేదు.
1: When you are suffering thus in that sun, it is not proper on my part to detain you.
0: తిరిగి సాయంకాలం మనం ముచ్చటించుకుందాం.
1: We shall reassemble again in the evening to resume our conversation.
0: ఇంతటితో నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: am bringing the discourse to a close at this point.
0: ముఖ్యంగా మనం సమస్యల యొక్క సమస్యలను పరిహారం గావించుకోవడానికి తగినటువంటి యొక్క సూక్ష్మ మార్గాలను మనం వెతుక్కోవాలి.
1: We should try to seek ways and means of putting an end to our problems.
0: దానికి తగినటువంటి యొక్క కొన్ని విషయాలను కూడాను మనం సాయంకాలం చర్చించుకుందాం.
1: So a few things pertaining to this aspect we shall discuss in the evening today.
2: You were listening to a divine discourse delivered by Bhagavan Baba on the morning of 21st of November 1985 during Bhagavan's 60th birthday celebrations on the occasion of the 4th World Conference of the Sri Satya Sai Seva Organization.

0: స్మరింపు రామనామము.
1: స్వీటర్ దాన్ ద షుగర్, టేస్టియర్ దాన్ ద బటర్, స్వీటర్ దాన్ ద నెక్టర్. ఇట్ ఈస్ వెరీ అంబ్రోషియా టు రిపీట్ ద హోలీ మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ రామ్, చాంట్ హిస్ నేమ్ రిపీటెడ్లీ.
0: వేదముల యొక్క సారము అనంతమైనది, అప్రమాణమైనది, అగమ్యమైనది.
1: ది ఎసెన్స్ ఆఫ్ వేద ఇస్ ఇన్ఫినిట్, ఇన్కంపేరబుల్, బియాండ్ ఆల్ మెజర్.
0: ఈ రామాయణమునందు ఈ నాలుగు వేదములు కూడాను నాలుగు స్వరూపాన్ని ధరించి జగత్తులో భౌతిక రూపంతో సంచరిస్తూ వచ్చినవి.
1: ద ఫోర్ వేదస్ హ్యావ్ టేకెన్ హ్యూమన్ ఫార్మ్ అండ్ మూవ్డ్ అబౌట్ ఇన్ దిస్ వరల్డ్ టు కన్వే ద డెప్త్ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ ద ఫోర్ వేదస్.
0: ఋగ్వేదమే మంత్రస్వరూపము.
1: ఋగ్వేద ద కాంబినేషన్ ఆఫ్ మంత్రస్
0: నిరంతరము మంత్రస్వరూపమై జగత్తునంతకును పాలిస్తూ వచ్చాడు.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ టోటల్ రూల్డ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ దిస్ మంత్ర.
0: ఈ మంత్రమును కాపాడుతూ వెంట జంటగా నిలిచి తన యొక్క జీవితం యొక్క ఆధారమే ఈ మంత్రదిష్టమని భావించి లక్ష్మణుడు రామును అనుసరిస్తూ వచ్చాడు.
1: Rama, who reigned the whole world basing on mantra every moment, is followed by Lakshmana, who considered Rama as the very breath and the basis of his life.
0: Ellappudu Ramuni yokka aduzadallo sancharichadu.
1: Lakshmana always moved along the footsteps of Rama.
0: Ramuni yokka vakyamule palistu vachadu.
1: He obeyed the command of Rama.
0: రాముల యొక్క నడతల్ని అనుసరిస్తూ వచ్చాడు.
1: హి ఫాలోడ్ ద కాండక్ట్ ఇన్ ద వెరీ ప్రొసీజర్ లేడ్ బై రామ.
0: కనుకనే మంత్రాధీనుడు రాములైనప్పుడు మంత్రద్రష్ట లక్ష్మణుడైనాడు.
1: సో వెన్ రామ సింబలైజెస్ వెరీ మంత్ర, ది వెరీ ఎసెన్స్, లక్ష్మణ ఇస్ ద వన్ హూ ఎక్స్పీరియన్స్ ద డెప్త్ ఆఫ్ మంత్ర.
0: నిరంతరము మౌనమును ధరించి భరతుడు రామనామంని నిర్గుణ స్వరూపంగా ఆధారం చేసుకుని పాలిస్తూ వచ్చాడు.
1: అబ్జర్వింగ్ సైలెన్స్ భరత సింబలైజింగ్ ది అట్రిబ్యూట్లెస్ ఆస్పెక్ట్ ఆఫ్ ది డివినిటీ, ఫాలోడ్ రామచంద్ర రిపీటింగ్ సింగింగ్ హిస్ గ్లోరీ.
0: రామనామమే ఆధారమని ధరించి సర్వులకు ప్రపంచమును బోధించి తాను ఆచరించి ఆనందిస్తూ వచ్చాడు లక్ష్మణుడు.
1: ఇట్ ఈస్ లక్ష్మణ హూ ప్రాక్టిస్డ్ అండ్ పబ్లిసైజ్డ్ ప్రాపగేటెడ్ ది ఇంపార్టెన్స్ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ రామనామ టు ది ఎంటైర్ వరల్డ్.
0: అతను సగుణోపాసకుడు.
1: లక్ష్మణ ఫాలోడ్ ద ఫార్మ్ ఫుల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది డివినిటీ.
0: భరతుడు నిర్గుణోపాసకుడు.
1: భరత అడాప్టెడ్ ది అట్రిబ్యూట్లెస్ ఆస్పెక్ట్ ఆఫ్ ది డివైన్.
0: కదలక మెదలక 14 సంవత్సరములు కూడాను ఒక స్థానంలో నిలిచి నిరంతరం కూడాను రామచింతన చేస్తూ వచ్చాడు.
1: భరత రూల్డ్ ద కింగ్డమ్ స్టేషన్డ్ ఎట్ వన్ ప్లేస్ ఫర్ దాట్ లాంగ్ పీరియడ్ ఆఫ్ 14 ఇయర్స్.
0: కనుక భరతుడు నిర్గుణోపాసకుడు.
1: హెన్స్ భరత ఫాలోడ్ ద నిర్గుణ ద అట్రిబ్యూట్లెస్ ఆస్పెక్ట్.
0: రామ లక్ష్మణ భరత వీరి మూడింటి యొక్క ఆజ్ఞను శిరసావహించి తన కాలమునంతయు కూడాను అందుకు దారబోస్తూ వచ్చాడు శత్రుఘ్నుడు.
1: శత్రుఘ్న ఫాలోడ్ ద లైఫ్ అండ్ ద టీచింగ్ అండ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆల్ ది 3 బ్రదర్స్ రామ లక్ష్మణ అండ్ భరత.
0: శత్రుఘ్నుడు అనగా తన ఇంద్రియమును స్వాధీనం చేసుకుని వాటిని పరిపాలిస్తూ వాటిని సక్రమైన మార్గంలో నడుపుతూ వచ్చినటువంటి వాడు శత్రుఘ్నుడు.
1: Shatrughna is the one who has total control over the senses and could direct the senses along the right path.
0: అందువలననే విభీషణుడు ఈ యొక్క దీనిలో చాలా అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నించాడు.
1: Vibhishana wanted to know the depth in full at one time.
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క మార్గములను ప్రపంచానికి ప్రబోధిస్తూ ఇది ఏది ఏమైనా భగవంతుని యొక్క ఆకారములను తలంచి లోకమునకు చాటుతూ వచ్చారు వశిష్ఠ విశ్వామిత్రుడు.
1: The two sages Vasishtha and Vishwamitra announced to the entire world that Rama Lakshmana Bharata Shatrughna represent the essence of the four Vedas and in the teaching.
0: Kalapatiki Vasishtha Varu Vishwamitra Varu Ramayanam Rastu Dasaratha Maharaja Yokka Punya Phalamu Chetane Atani Grahamanandu Rama Lakshmana Bharata Shatrughnulu Veda Rupamulai Nilichi ఇంటి లోపల సంచరిస్తూ వచ్చారు.
1: ఇట్ వాజ్ డిక్లేర్డ్ ఇన్ ద కంపోజిషన్ ఆఫ్ రామాయణ యాజ్ అనౌన్స్డ్ బై వశిష్ఠ అండ్ విశ్వామిత్ర దట్ ది ఫోర్ వేదాస్ హ్యావ్ అస్యూమ్ ద హ్యూమన్ ఫార్మ్ అండ్ మూవ్డ్ అబౌట్ అస్ చిల్డ్రన్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ కింగ్ దశరథ.
0: విశ్వామిత్రుని ఎవరైనా ప్రశ్నించినప్పుడు, స్వామి, ఈ వేదములు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడ సంచరిస్తూ ఉన్నాయి, ఈ వేదముల యొక్క ప్రమాణం ఏమిటి అని ప్రశ్నించినప్పుడు, నాయన, ఈ ద్వాపరయుగమునందు ఈ యొక్క త్రేతాయుగమునందు ఈ యొక్క వేదములంతా కూడాను కేవలము ఋషులు యొక్క సూక్తముగా భావించి రామలక్ష్మణ భరత శత్రుఘ్నురాజులు దశరథ మహారాజింటి లోపల తన బిడ్డల వలె సంచరిస్తూ లోకాన్నంతా ఆదరిస్తూ వచ్చారు.
1: When anyone questioned Vishwamitra, where are Vedas? What is the evidence? How do you prove their existence? Vishwamitra replied thus, it is in Treta Yuga. The Vedas are the property of sages and saints. Now they have taken the human form and moving as children in the palace of the king Dasharatha.
0: Kanuka Vedamulu Nirguna Swarupamulu Kadu.
1: Hence, Vedas do not stand by this attributeless
0: Sakara Swarupamulu Sagunopasakalu.
1: Therefore, they represent the formful aspect with attributes as well.
0: ఈ సాకార స్వరూపం ఏమిటి?
1: What is this form then?
0: కేవలము ఋగ్వేదమే రాముడు.
1: This Rigveda is symbolized by Rama himself.
0: యజుర్వేదములు ఇవన్నీ కూడాను సామవేదములు అని లక్ష్మణుడు అని.
1: The Yajurveda and Samaveda are represented by Lakshmana.
0: నిరంతరము స్మరణ తప్పకుండా చింతిస్తూ వచ్చినటువంటి వాడు భరతుడు.
1: భరత ఆల్వేస్ ఇండల్జ్డ్ హింసెల్ఫ్ ఇన్ ది థాట్ ఆఫ్ రామ.
0: ఈ ముగ్గురు యొక్క బ్రదముల యొక్క ఆచరణను పెట్టి లోకమును ఇంద్రియములతో చేత జయములు గావించి కాపాడుతూ వచ్చినటువంటి వాడు శత్రుఘ్నుడు.
1: ఇట్ వాజ్ శత్రుఘ్న హూ ఫాలోడ్ ద ప్రిన్సిపల్స్ అండ్ ద లైఫ్ ఆఫ్ ద త్రీ బ్రదర్స్ and practiced in his own life, having total control over the senses.
0: కనుక వేదములు నిర్గుణములు నిరోపాసకులు అని చెప్పడానికి వీలు కాదు.
1: Therefore, you cannot say that Vedas stand for the formless and attributeless.
0: మొదలు త్రేతాయుగము లోపల ఈ నాలుగు వేదములు కూడాను నాలుగు స్వరూపములుగా అవతరించినాయి.
1: In that age of Treta, Treta Yuga, you find four Vedas have taken human form.
0: ఈ నలుగురు యొక్క ఆచరణలే ఈ యొక్క త్రేతాయుగమునందు అనుభూతిగా నిలిచి వేదశాస్త్ర ఇతిహాస పురాణములను సరిహాలను సృష్టిస్తూ వచ్చినాయి.
1: Therefore, the lives they led in Treta Yuga, representing the four Vedas, have represented what they stand for.
0: శత్రుఘ్నుడు సామవేదమును కంఠస్థం చేశాడు.
1: శత్రుఘ్న got it by heart, the entire సామవేద.
0: నిరంతరం కూడాను గొంతు ఆర్చకుండా శృతి తప్పకుండా రాగతాళముల చేత లోకమునకు ఈ యొక్క శత్రుఘ్నత్వము అనేటువంటి దాన్ని చాటుతూ పోయాడు.
1: ద సాంగ్ ఆఫ్ ఎటర్నల్ ట్రూత్ ద వేద హ్యాస్ బీన్ చాంటెడ్ అండ్ రెండర్డ్ త్రూ అవుట్ హిస్ లైఫ్ ఇన్ ఎగ్జాక్ట్ ట్యూన్ అండ్ ద రిథమ్ అండ్ ద బీట్ బై శత్రుఘ్న హింసెల్ఫ్.
0: భరతుడు తాను ప్రత్యేకంగా ఒక ఆశ్రమం కల్పించుకొని రామనామం ఆధారంగా తీసుకొని పాదములను ప్రమాణంగా పెట్టుకుని తద్వారా తన యొక్క జీవితమును సార్థకం జీవించుకున్నాడు.
1: భరత హాస్ కన్స్ట్రక్టెడ్ ఎ హెర్మిటేజ్ ఆల్ ఫర్ హిమ్సెల్ఫ్ సింగింగ్ గ్లోరీ ఆఫ్ రామచంద్ర కీపింగ్ ఎ శాండల్స్ అట్ ద పొజిషన్ ఆఫ్ ద థ్రోన్ హీ స్పెంట్ ఆల్ హిస్ లైఫ్.
0: రాముడు ఋగ్వేదము, ఈ ఋగ్వేదం మంత్రస్వరూపము.
1: ఋగ్వేద ఈజ్ ఫుల్ ఆఫ్ మంత్ర.
0: ఈ మంత్రముని ఆధారంగా చేసుకుని లక్ష్మణుడు రామసేవలు చేసుకుంటూ వచ్చాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ మంత్ర లక్ష్మణ సర్వ్డ్ రామ.
0: తల్లి తండ్రి సర్వం కూడాను రాములనే భావించాడు.
1: హీ కన్సిడర్డ్ రామ యాజ్ హిస్ ఫాదర్ అండ్ మదర్.
0: తన కాలమునంతా కూడాను రామనామం చేతనే సార్థకం గావించుకున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ స్పెంట్ ఆల్ ది టైమ్ సింగింగ్ ద గ్లోరీ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ రామ.
0: కాలమునే తారక నామంగా భావించుకున్నాడు.
1: హీ కన్సిడర్డ్ ద వెరీ కాల ద టైమ్ యాజ్ తారక నామ ద వన్ దట్ లిబరేట్స్.
0: ఈ విధంగా కేవలము రామాయణం అనగా సామాన్యమైనటువంటి యొక్క వారి కథలు కాదు.
1: రామాయణ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ స్టోరీ.
0: ఇది కేవలము వేద ప్రమాణములు.
1: దే రిప్రజెంట్ వేద దెమ్సెల్వ్స్.
0: ప్రత్యక్ష గోచరములు.
1: దే ఆర్ క్వైట్ అపారెంట్.
0: సాక్షాత్ అవతారములు.
1: దే స్టాండ్ ఎస్ ఎ విట్నెస్ అండ్ ఇన్కార్నేషన్.
0: నిర్గుణాకారములు కావు.
1: దే ఆర్ నాట్ ఫార్మ్లెస్.
0: సగుణ నిర్గుణోపాసకులైనటువంటి యొక్క రామలక్ష్మణ భర్త శత్రువులను ఇన్ని విధములుగా లోకములకు చాటుతూ వచ్చారు.
1: దేర్ఫోర్ ద ఫార్మ్ఫుల్ ఫార్మ్ ఆఫ్ ది డివినిటీ విత్ ఆల్ ది ట్రిబ్యూట్స్ ఇస్ వెరీ వెల్ డెమోన్స్ట్రేటెడ్ బై దీస్ ఫోర్ రూల్స్.
0: నేడు కూడాను యజ్ఞ స్వరూపం లోపల అందరు కూడాను యజ్ఞ యాగాదులు జరుపుతున్నారు.
1: అండ్ టుడే యూ ఫైండ్ ద అబ్జర్వెన్స్ ఆఫ్ యజ్ఞ అండ్ యాగ.
0: ఏ మంత్రం చెప్పినప్పుడు కూడా అది ఋగ్వేదం యొక్క మంత్రమే.
1: వాట్ ఎవర్ మంత్ర దట్ మే బి సెడ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ఋగ్వేద.
0: ఆ మంత్రమును కేవలము రామలక్ష్మణుడే స్మరించి ఆ యొక్క విశ్వామిత్రుని యొక్క ఆజ్ఞను శిరసావహించి వేద పారాయణ గావిస్తూ విజయాన్ని సాధించారు.
1: రామలక్ష్మణ వైల్ ఫాలోయింగ్ ద కమాండ్ ఆఫ్ విశ్వామిత్ర ఆల్వేస్ చాంటెడ్ దిస్ మంత్ర అండ్ దెన్ దే వర్ సక్సెస్ఫుల్ అండ్ దే లెట్ దేర్ లైవ్స్.
0: ఈ జ్ఞానం అనేటువంటి యొక్క రాముడు ఎవరిని వరించాడు?
1: దిస్ రామ హూ సింబలైజ్ ద విజ్డమ్ హూమ్ హ్యాస్ హీ అట్రాక్టెడ్.
0: ఆమెనే సీత.
1: షీ సీత.
0: ఈ యజుర్వేదం యొక్క తత్వమును సామవేదం యొక్క సారమును సర్వమునుకును సారమైనటువంటి యొక్క ఈ వేదగానమును ఆయన వరించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మెలడీ ఆఫ్ ది ఎంటైర్ వేద ద యజుర్వేద అండ్ సమవేద ద ఎసెన్స్ ఆఫ్ ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ అండ్ కన్వేడ్ టు హర్.
0: సీత తన ఆధారమైనటువంటి యొక్క జ్ఞానశాస్త్రము.
1: ఇన్ ఫ్యాక్ట్ సీత రిప్రజెంట్స్ ద ఫండమెంటల్ ట్రూత్ ఆఫ్ బ్రహ్మజ్ఞాన ద విజ్డమ్.
0: ఆ బ్రహ్మజ్ఞానం పోగొట్టుకోవటం చేతనే రామలక్ష్మణుడు సర్వత్రా సంచరిస్తూ దానిని వెతుక్కుంటూ వెళ్లారు.
1: బికాజ్ సీత రిప్రజెంటింగ్ బ్రహ్మజ్ఞాన ఈజ్ అవే ఫ్రమ్ ది టూ రామలక్ష్మణ దే హ్యాడ్ టు మూవ్ అబౌట్ ఇన్ ద
0: భగవత్ నామం స్మరించేటువంటి వారికి నిరంతరము రాక్షసులు వెంటాడుతూనే ఉంటాయి.
1: In fact, those that repeat God's name will have so many obstacles and problems, difficulties.
0: కొన్ని నిమిషములు రామా రామా అనేటప్పటికి ఆ రాక్షసి వచ్చి ఆ రామనామాన్ని మరిపింపజేస్తుంది.
1: At once, the devil or the demon appears, makes you forget the holy name.
0: ఈ అనుభూతిని విశ్వామిత్రుడు అనుభవించి రామలక్ష్మణులను తనకు సాక్ష్యంగా తీసుకుని పోయి వీరిని దూరం గావించమని ప్రార్థించాడు.
1: విశ్వామిత్ర has taken this experience. And he wanted the very manifestation of the divine.
0: Kanukane ee ramayanam anetundi oka kathaga manam bhavinchukodadu.
1: You should not consider ramayana as a simple ordinary story.
0: Tretayugam yokka pratyaksha swarupam anetundi yokka jeevithamule.
1: In fact it's the very life embodied in a form there in that treta.
0: Tretayugam anta kudanu ee ramayana kadha ende ramayana mantram nande rigveda yagam nande kalamnu పవిత్రము గావించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ త్రేతాయుగ ఈజ్ శాంక్టిఫైడ్ ప్యూరిఫైడ్ బై ది స్టోరీ ఆఫ్ ది ఫోర్ ఎసెన్స్ ఆఫ్ ది వేదాస్ యాజ్ రిప్రజెంటెడ్ బై రామ.
0: మంత్రదృష్టులైనటువంటి వారిని పూర్తి రాక్షసులుగా మార్చాలని రాక్షసులు దేవతలు వీరికి ఒకరికొకరికి వాదోపవాదములు జరిగింది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ఏ కైండ్ ఆఫ్ ఏ చేంజ్ ఇన్ దెమ్ దేర్ ఈస్ ఎన్ ఆర్గ్యుమెంటేషన్ బిట్వీన్ ది రాక్షసస్ అండ్ దేవతాస్.
0: కనుక రాక్షసులు మొట్టమొదటి ప్రారంభం కావటం ఎక్కడ ప్రారంభమైనారు?
1: రాక్షసస్ వాట్స్ దేర్ ఆరిజిన్?
0: త్రేతాయుగమునందు ఈ రామతత్వాన్ని మరిపింపజేయడానికి వచ్చినటువంటి రాక్షసులను
1: The Rakshasas demons are those who made people forget God.
0: వీటితో పోరాడి ఆ రాక్షసత్వమును తరిమివేసి దైవత్వమును సృష్టింపజేసి లోకమునకు శాంతిని నలిపించడానికి వచ్చినటువంటి వారే.
1: Therefore the demonic propensities, the evil tendencies have to be given up so as to cultivate and foster the divine qualities. That is the main aspect.
0: కేవలం వేదము శాస్త్రములు వర్ణించడానికి మాత్రమే కాదు.
1: The Vedas are not merely meant to be extolled or praised.
0: నా మంత్రమును స్మరిస్తూ రావటం చేత తన లోపల ఉన్నటువంటి రాక్షసత్వాన్ని బయట లాగి బయట పారవేస్తూ వచ్చారు.
1: The chanting of Vedic mantra will help to dispel the demonic quality.
0: కనుక రాక్షసత్వాన్ని అణచగొట్టి దైవత్వాన్ని అభివృద్ధిపరిచి లోకములకు శాంతి కల్పింపజేయటానికి ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి నాలుగు వేదములు కూడాను కంకణం కట్టుకున్నాయి.
1: Therefore Rama Lakshmana Bharata Shatrughna, representing the four Vedas, will help to dispel the demonic quality, to develop the divine quality and to establish peace in the world.
0: Kalukane krutayuga jnanamu tretayuga yajnamu dwaparayuga archana kaliyuga namasmaranani.
1: And hence the different ways have been prescribed for liberation in the four ages, the one the meditation, the other the performance of Yajna Yagas, thereafter the chanting.
0: ఈ విధమైనటువంటి యొక్క స్వరూపాలను ధరించి నాలుగు వేదములు కూడాను ఆకారంతో ధరించి సాకారముగా భావించి లోకమునకు శాంతి కల్పించారు.
1: Like these four Vedas have taken human form, moved about all over the world, establishing peace.
0: ఇవి కేవలం మంత్ర స్వరూపములు కాదు.
1: They are not merely mantra alone.
0: ఆకార స్వరూపములే.
1: They are very form themselves.
0: అట్టి ఆకారములు దైవ స్వరూపంగా భావించి.
1: That form is verily divine.
0: ఆ త్రేతాయుగమునందు ఈ యొక్క విధమైనటువంటి యొక్క మంత్రతత్వములను అభివృద్ధి పరుస్తూ వచ్చారు.
1: That's how the essence and the significance of Vedas have been spread in Treta Age.
0: కానీ ఈనాటి మానవులు వాటిని ఏదో మంత్రాకారంగా భావించుకుని వారి కేవలం ఆకారం లేనటువంటి యొక్క నిరాకారులుగా విశ్వసించి.
1: But the modern man considers it as mere mantra without any form and the attributeless.
0: యుగములు మారే కొలది కూడాను తమ యొక్క ప్రవర్తనలు మారుతూ వచ్చాయి.
1: As ages have been changing, there is a kind of difference in the conduct of the
0: behavior. ఈనాడు మంత్రస్మరణమే కానీ ఆకార స్వరూపంలో ఆనందానికి వారికి జతకు రావటం లేదు.
1: Today there is only chanting, but they don't think of the form.
0: అట్టి సాకార స్వరూపాన్ని ధరించినప్పుడే మానవులకు ఈ లోకం అనేటువంటిది సాక్షాత్కరిస్తుంది.
1: When there is this formful aspect of the divinity, you can enjoy and experience the manifestation of
0: ఒక్కొక్క మంత్రమునకు ఒక్కొక్క ఆకారం ఉంటున్నది.
1: Each mantra has a definite form.
0: ఒక్కొక్క మంత్రమునకు ఒక విధమైనటువంటి యొక్క అంతరార్థం ఉంటున్నది.
1: Each mantra has got inner significance.
0: కనుక దీనిని ఆకారంగా భావించి సాకారంగా విశ్వసించి నిరాకారమైనటువంటి రాక్షసులను వాటిని దూరం చేయడానికి తగినటువంటి యొక్క పటుత్వం కలిగినటువంటివి.
1: Therefore it has got the form, it has got all the attributes to remove and to kill the demonic qualities.
0: వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అన్నారు. దేవతలందరూ కూడాను వీరిని దర్శించి వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ ఈ విధమైనటువంటి రూపాలను ధరించి ఈ యొక్క దేవతలను కాపాడుతూ రాక్షసులను తరిమివేస్తూ వచ్చాయి.
1: Therefore the Vedic mantra could help them to transcend the darkness and to visualize that radiance and the brilliance of light beyond and could work for liberation.
0: అదియే కలిగినటువంటివి.
1: Therefore it has got the form, it has got all the attributes to remove and to kill the demonic qualities.
0: వేదాహ వేదం పురుషం మహాంతం

0: fight beyond and could work for liberation.
1: అదే ద్వాపర యుగం లోపల యోగులందరూ కూడా దాన్ని స్మరించి
0: and this has been thought over, meditated upon in Dwapara
1: Age. దాన్ని చిత్రించుకొని
0: అండ్ దే కుడ్ పిక్చరైజ్ ద హోల్
1: దాని సాకార స్వరూపంలో విశ్వసించి
0: దే హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద ఫామ్
1: యజ్ఞయాగాధికృతంలో ఎందు దీన్ని ఉపయోగిస్తూ వచ్చారు
0: అండ్ దే మేడ్ ఫుల్ యూజ్ ఆఫ్ దిస్ ఇన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ యజ్ఞ
1: అందువలననే ద్వాపర యుగము కూడాను ఈ యొక్క దేవతా చిత్రములను ఆరాధన చేసుకుంటూనే శాంతిని పొందుతూ వచ్చారు
0: Therefore, in Dwapara age, there is worship of the divine with a form. And there is idolatry.
1: Ekkada mantramo, akkada aakaramo.
0: Where there is mantra, there is a form.
1: Akkade tantramo.
0: And there is the procedure, tantra.
1: Atti yantra tantramulo cheta, lokamulanu vaadu aaradhana chesukuntu shantini anubhavichu vacharu.
0: Mantra is the essence. There is a tantra, the procedure. And yantra, the paraphernalia associated with it. With the observance of yajnana yaga.
1: Kani dwapara yugam ayin tarvata kaliyuga prarambhamayindi.
0: After Dwapara age, Kali started.
1: ఈ కలియుగం నందు మంత్ర స్వరూపాన్ని మర్చిపోవటం చేతనే వీరు కలియుగమును కలహయుగంగా భావిస్తూ వచ్చారు.
0: In this age of Kali, the very form of mantra has been forgotten, and therefore it is Kalahayuga, the age of conflict.
1: ఇది కలియుగం కాదు కలహయుగము.
0: This is not Kali Yuga, this is Kalahayuga.
1: ఒక గృహంలో పుట్టినటువంటి అన్నదమ్ములకే కలహము.
0: There is in fight among brothers.
1: ఒక భూమిని ఆచరించేటువంటి వాడు కలహం చేతనే ద్వేషములు.
0: In fact, there's utter hatred and conflict.
1: ఒక భోజనము భుజించేటువంటి వారికే కలహము.
0: They dine at the same table, but yet there are differences.
1: కనుకనే ఇది కలియుగం కాదు కలహయుగం అన్నారు.
0: And therefore, this is not Kaliyuga, it is Kalahayuga.
1: ఈ కలియుగం నందు సాక్షాత్కరింపజేసుకోవటానికి తగిన శక్తి సామర్థ్యం లేకపోవటం చేతనే నామస్మరణ చేయమన్నారు.
0: Since people do not have adequate energies and capacities to experience manifestation, the people of the Kali age have been asked to sing the glory of God.
1: Hare Nama Kevalam Kalau Nastyeva Nastyeva Gatirnidha.
0: Therefore it is said in this age of Kali, there is nothing else that would work for redemption other than Namasmarana.
1: Namasmarana, ye Namasmarana?
0: What singing?
1: Ramane Namasmarana.
0: And you should think, chant Rama's name.
1: అనగా రామ నామం అనేటువంటిది సర్వత్రా ప్రమాణ పూర్వకమైనటువంటిది.
0: Rama's name is beyond all measure.
1: ఇది ద్వాపర యుగము కలియుగము అన్ని కూడా ఏకమైనటువంటి ఒక తత్వమని రామనామం.
0: రామనామ యూనిఫైస్ ఆల్ ద త్రీ ఏజెస్.
1: త్రేతాయుగమునందు ఈ రామనామం స్మరించి అలాంటి రాక్షసులందరూ కూడా హతమారిపోయి దేవతలను అభివృద్ధి పరుస్తూ వచ్చారు.
0: In Treta age, it was Ramanama that has annihilated all the demons and devatas were encouraged.
1: Kanuka, Rama aneetvinti rindu acharamurindu ee yokka pavitramaitvinti yokka tattvamu imitsukuchu vachadu.
0: Therefore, the entire sanctity is present within these two letters, Rama.
1: Kani Ramayanamu konni vela శాస్త్రంలో కొన్ని వేల గీతలను రాసి కట్టగలపడికి దీని యొక్క సారమును ఏ విధంగా ఉపయోగించాలని జగత్తుకు చాటుతూ వచ్చారు.
0: హావింగ్ కంపోజ్డ్ సో మెనీ ఇన్ఫినిట్ నంబర్ ది ఎంటైర్ ఎపిక్ రామాయణ దే వాంటెడ్ టు కన్వే ఇన్ ఎ మోస్ట్ సింపుల్ వే.
1: గొప్ప మహర్షి
0: ఎ గ్రేట్ సేజ్
1: ఈ అన్ని రకములైనటువంటి వేదములను సారములను శ్లోకములను చింతించడానికి సాధ్యం కాక
0: యాజ్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ to go through all the Vedas.
1: Ramayanam nandu konni vela shlokamulu untunnayi.
0: And the thousands of shlokas in Ramayana.
1: Ee vela shlokamulanu vallinchadam evaru taramu kaadu.
0: It is impossible for anyone to repeat in verbatim all shlokas.
1: Kanukane rishulu hare nama hare nama hare nama iva kevalam kalavu nastyeva nastyeva adirandida.
0: Therefore sages and sages declared there is no other refuge. There is no other solution for liberation other than
1: Ramanama. There
0: is nothing else beyond Ramanama.
1: Kalaturiki, ee Vishwamitra, Vishnu vari shishyulandaru, Swami, dinni ee reetiga memu smarinchali ani chepparu.
0: Vasishtha Vishwamitra, all their associates asked how to repeat his name.
1: Nenu aneka paryayamulu chepparu, kontha mandi pillalu kuda ippudu chepparu.
0: Bhagavan said to us repeatedly, now demonstrated by students also,
1: ivi rende rendu padamulu,
0: that just only two letters,
1: avi ye Rama ane namamulu,
0: the two letters are Rama.

0: ఈ రెండు నామములు కూడాను రెండు స్మరణ లోపల చాలిస్తే చాలు.
1: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు రిపీట్ ఇన్ ఫుల్ అవేర్నెస్.
0: హరే నామ హరే నామ హరే నామ కేవలం.
1: జస్ట్ ఇనఫ్ ఇఫ్ యు రిపీట్ రామాస్ నేమ్, గాడ్స్ నేమ్.
0: రామనామములు స్మరించినటువంటి వారికి రోగములు కానీ రాగములు కానీ ఏవి కూడాను అంటవు అని చెప్పారు.
1: ఇఫ్ యు రిపీట్ రామాస్ నేమ్, యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ రోగ అఫ్లిక్షన్స్ నార్ రాగ అది అటాచ్మెంట్.
0: ఇది వైష్ణవ నామము సేవ నామములకు రెండింటికి సంబంధించినటువంటివి.
1: ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద వైష్ణవ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ అండ్ ఆల్సో సైవిజం.
0: వైష్ణవ నామం లోపల
1: ఇన్ వైష్ణవ కల్చర్
0: రామాయణం అనేటువంటి దాంట్లో రామనామం ప్రధానంగా తీసుకున్నారు.
1: దే కన్సిడర్ దిస్ రామాస్ నేమ్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఓం నమో నారాయణాయ అనే
1: ఇట్ ఇస్ సెడ్ ఓం నమో నారాయణ.
0: అక్షర నామం
1: దట్ ఈస్ ద నేమ్.
0: అష్టాక్షర నామం
1: ఇట్ ఈస్ ఎయిట్ లెటర్డ్ వన్.
0: కనుకనే శైవ నామం లోపల నమ శివాయ పంచాక్షర నామము.
1: ఇన్ శైవిజం ద ఫైవ్ లెటర్డ్ వన్ నమ శివాయ.
0: కనుకనే ఈ వైష్ణవ నామమును శైవ నామమును రెండింటిని కూడా వేరు చేయకుండా రెండింటి యొక్క ఏకత్వమును భావించి వాడు రామనామమును స్మరిస్తూ వచ్చారు.
1: Therefore Ramanama represents the combination of the Vaishnava culture and also Saivism.
0: Om Namo Narayanaya.
1: Om Namo Narayanaya.
0: ఈ ఎనిమిది అక్షరముల లోపల రా అనేటువంటి తీసేస్తే నమో నాయ అంటారు, నారాయణ రాదు.
1: If you remove this letter Ra from Narayanaya, it
0: Na
1: is
0: Ra lekapothe adi pranam lenetundi mantram oni.
1: When once Ra is removed from this Narayanaya,
0: Narayanaya
1: is just Nayanaya.
0: Nayanaya rakaram poyindi.
1: That is, the Ra is gone.
0: Inka Saivanamamlo Namah Shivaya.
1: And in Saivanama Namah Shivaya.
0: Indulopala panchacharam lopala nijamainatundi acharamu edi poyindi.
1: In this five-lettered one, what is gone?
0: Namasivaya.
1: Namasivaya.
0: Makaram poyindi.
1: Ma letter is lost.
0: Nasivaya. Idi amangalamu ani cheppi cheppadu.
1: Nasivaya remains inauspicious.
0: Kanukane Vaishnava namamlo unna ramamnu seva namamlo unnatundi makaramnu rendittini cherchi Rama ani cheptu vacharu.
1: Therefore, the letter Ra from Vaishnava's name and Ma from Namasivaya, these two make రామనామ.
0: కనుక ఇది త్రేతాయుగం నుంచి కూడాను ఆ నేటి వరకు కూడాను రామనామం అనేటువంటి దాన్ని ప్రధానమైనటువంటి మంగళకార్యంగా భావిస్తూ వచ్చారు.
1: దేర్ఫోర్ రామనాస్ నేమ్ ఇస్ మోస్ట్ ఆస్పిషియస్ రైట్ ఫ్రమ్ ది టైమ్స్ ఆఫ్ త్రేతా ఏజ్.
0: ఈ రామ అనేటువంటి నామము సేవులకు వైష్ణవులకు ప్రాణ సమానమైనటువంటి మంత్రము.
1: రామనాస్ నేమ్ ఇస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ వెరీ లైఫ్ బోత్ వైష్ణవైట్స్ అండ్ సైవైట్స్.
0: ఇది రెండూ ఉంటుండి జ్ఞానస్వరూపమైనటువంటి ఒక సీత లేకపోతే
1: విత్ దిస్ విదౌట్ సీత ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ జ్ఞాన.
0: కనుకనే ఈ రామనామంను స్మరించుకుంటూ వచ్చినప్పుడు ఈ రాక్షసులుగా బయలుదేరినటువంటి రావణ కుంభకర్ణ విభీషణాదులు చాలా వరకు దీనికి అభ్యంతరం గావిస్తూ వచ్చారు.
1: సిస్టమ్ విచ్ ఇస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ బికాస్ సో మెనీ ఆఫ్ ది డెమన్స్ హ్యావ్ బీన్ పుట్టింగ్ ద సేజెస్ టు ట్రబుల్స్ ఇన్ దోస్ డేస్.
0: సీతను ఆహ్వానించినప్పుడు ఈ యొక్క శక్తియే శూన్యమైపోతుంది అని వారు భావించి,
1: వెన్ సీతా వాజ్ అబ్డక్టెడ్ దే వుడ్ బి నో ఎనర్జీ రిమైనింగ్ విత్ దెమ్.
0: బోధించడం చేత ఈ రాక్షసుల యొక్క బోధను ప్రపంచంలో మానవులు విని ఆ యొక్క రాక్షస బోధన చేతనే ఈ సీతమును కోల్పోయినారు.
1: అండ్ బికాస్ ఆఫ్ ద డెమోనిక్ క్వాలిటీ దే లాస్ట్ దిస్ జ్ఞాన సీత ద విజ్డమ్.
0: జ్ఞానమునే కోల్పోయిన తర్వాత నామం ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వెన్ వన్స్ ది జ్ఞాన ద విజ్డమ్ ఇస్ గాన్
0: రసము లేని చెరికి పిప్ప వలె అయిపోతుంది.
1: ఇట్ ఈస్ జస్ట్ సంథింగ్ లైక్ ది వన్ వితౌట్ ది ఎసెన్స్.
0: కనుకనే ఇటువంటి దీనిని స్మరించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ యూజ్ ఇన్ సింప్లీ చాంటింగ్ వితౌట్ దిస్
0: ఈ రసం తీసుకుని రావాలి.
1: దేర్ఫోర్ ఇట్ మస్ట్ బి బ్రాట్ ఎనీవే.
0: ఇది రామరసము.
1: And this is the essence of Ramanama.
0: ఈ రసమును మనము దీంట్లో చేర్చాలని చెప్పని సీతమ్మ కోసమై అనేక పర్యాయములు ప్రయత్నాలు చేశారు.
1: In order to join this Ramarasa, the essence of Rama, with wisdom of Sita, they were in search of Sita.
0: ఈ సారమును గుర్తించినటువంటి వాడు, ఈ సారమును గోలినటువంటి వాడు, ఈ సారమును అనుభవించినటువంటి వాడు హనుమంతుడు.
1: It was Hanuman who has experienced, who has swallowed the essence of the nectarine Rama's name.
0: Anduvallane
1: therefore
0: dwapara yugamanandu
1: in dwapara age
0: Rama namo na mitai idigo randi bhaktulara.
1: It is also said Here is Rama's name. O devotees, come and share it. In this age, people like sweets. Therefore, it is a sweet.
0: Ramanamana mitai idigo, randi bhaktulara.
1: O devotees, come here. Here is the sweet of Rama's name. Loka
0: ee mitai konitini, pamarulai chedipovukandi.
1: And don't go by these worldly sweets and spoil yourselves.
0: Kanuka ee Ramanamana mitai teeskondi annaru.
1: Partake this sweet of Ramanama.
0: Dinini oka pappu paina vallinchi.
1: And it just grinded.
0: దాని ధర్మమైనటువంటి ఒక రసమును పీల్చి,
1: అండ్ ది ఎసెన్స్ ఇస్ టేకెన్ అవుట్,
0: ఆ రసమును ఒక మిఠాయిగా భావించి,
1: అండ్ ది ఎసెన్స్ ఇస్ కన్సిడర్డ్ ఎ స్వీట్,
0: దానిని ఒక మిఠాయి కింద పంపించారు,
1: అండ్ ఇట్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ ఎస్ స్వీట్స్ టు ఎవ్రీబడి.
0: కనుకనే ఈ రామనామం అనేటువంటిది మానవులకు చాలా మిఠాయి వంటిది.
1: సో రామనామ ఇస్ వెరీ స్వీట్ టు ది ఎంటైర్ మ్యాన్ కైండ్.
0: ఈనాడు అట్టి మిఠాయికి బదులు,
1: ఇన్స్టెడ్ ఆఫ్ సచ్ స్వీట్స్,
0: ఆ మిఠాయిని వాడు గ్రోలక దాని రసమును వారు అనుభవించగా,
1: దే డోంట్ టేక్ దో స్వీట్స్, దే డోంట్ ఎక్స్పీరియన్స్ ది
0: లోక సంబంధమైనటువంటి బాహ్యమైనటువంటి యొక్క అర్థమును భావించుకుని,
1: దే గో బై ది వరల్డ్లీ సెన్స్,
0: ఆ మధురమైనటువంటి దీనిని వీరు గ్రోతున్నారు కనుక,
1: దే ఈట్ ఓన్లీ ది ఫిజికల్ వరల్డ్లీ స్వీట్స్,
0: కనుకనే వీరికంతా ఈ మిఠాయి అనేటువంటిది ఒక డయాబెటిక్స్ పేషెంట్ మాదిరి తయారైంది.
1: దిస్ వరల్డ్లీ స్వీట్స్ విల్ మేక్ యూ డయాబెటిక్.
0: కనుక ఈ డయాబెటిక్ ఉండేటువంటి వాళ్లకు ఇన్సులిన్ ఇవ్వాలి.
1: Therefore, the diabetic patient should be administered insulin injection.
0: ఎందుకంటే వీరు కల్పించుకున్నటువంటిది ఈ మిఠాయి.
1: Because this sweet is the making of their own.
0: దీన్ని పోగొట్టుకునే నిమిత్తమై,
1: in order to get rid of it,
0: ఈ మందులు తీసుకోవడానికి ప్రారంభించారు.
1: People started taking medicines.
0: ఎవరు పెండికి పోయినా, ఎవరి మహూర్తాలకు పోయినా, ఎవరి సుమంగళమైన కార్యాలకు పోయినా,
1: If you attend any banquet or wedding or any
0: hospital,
1: and they bring baskets
0: of sweets,
1: people go on saying, we don't want.
0: ఎందుకోసం వద్దంటున్నారు?
1: Why do they say no?
0: తీపి ఇష్టం లేక కాదు.
1: Not that they don't like.
0: వారి లోపలనే,
1: because in them,
0: ఈ యొక్క తీపి అనేటువంటి రోగము చాలా చేరిపోయింది, భౌతికమైన రోగం.
1: There's lot of sweet within. That is the disease.
0: కనుక దీనిని పోగొట్టుకునే నిమిత్తము ఈ రామనామం అనేటువంటిది రోగం నివారణ చేసే కోసం వచ్చింది, కానీ కేవలం రోగంను కల్పించే కోసం వచ్చింది కాదు.
1: సో దిస్ స్వీట్ రామనామ ఈజ్ ఎ క్యూర్, బట్ ఇట్ విల్ నెవర్ కాజ్ ద డిసీజ్.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి వేదసారమైనటువంటి యొక్క గానమును మనం ఏనాడో మనం మర్చిపోయినాము.
1: దిస్ విస్డమ్ విచ్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ వేద ఇస్ ఫర్గాటెన్ లాంగ్ బ్యాక్.
0: పాత కాలంలో,
1: in olden days,
0: గొర్రెలు కాచేటువంటి వ్యక్తుల మొదలు,
1: అండ్ ఆల్ దో
0: పశువులు కాచేటువంటి వ్యక్తుల మొదలు, ఏకాంతంగా సంచరించేటువంటి సమయంలో ఈ రామనామాన్ని స్మరిస్తూ ఉండేటువంటి వారు,
1: ఇన్ ఓల్డెన్ డేస్ దోస్ హూ రేర్ ద కౌస్ అరౌండ్, దే టేక్ కేర్ ఆఫ్, దే డూ దేర్ జాబ్ సింగింగ్ రామాస్ నేమ్.
0: కనుక ఆనాడు ఇన్ని రోగం ఉండేటువంటివి కాదు.
1: ఇన్ దోస్ డేస్ దేర్ వర్ నాట్ సో మెనీ డిజీజెస్.
0: ఎవరు పోయినప్పటికీ నీకు ఆ డయాబెటిక్స్ ఉంది, నీకు ఈ రోగం ఉంది, నువ్వు ఏమి తిన్నా ప్రయోజనం లేదు అన్నారు.
1: బట్ థింగ్స్ ఆర్ డిఫరెంట్, యు ఆర్ డయాబెటిక్, డోంట్ ఈట్ స్వీట్స్, దట్స్ వాట్ దే సే నౌ.
0: అట్టి వారికి ఇటు దైవనామం అనేటువంటిది ఒక విధమైన రోగం వంటిది కాదు చేరిపోయింది.
1: అండ్ దేర్ ఫోర్ దోస్ పీపుల్ హు డు నాట్ రిలిష్ ద స్వీట్ నేమ్ ఆఫ్ గాడ్,
0: ఏనాడు భౌతికమైన లౌకికమైన ఈ భావములను ఏనాడు మేము విసర్జిస్తామో ఆనాడే మనకు ఈ భౌతిక రోగం నివారణ అవుతుంది.
1: దట్ డే వెన్ యూ గివ్ అప్ దిస్ వరల్డ్లీ ఫీలింగ్, that will be a total cure.
0: Kanuka Ramalakshana Bharata Shatrughnulu naluguru kudanu ee roga nivarana gavinche nimittamai lokaniki enniyo rakamainatuvanti margamannu prabodhistu vacharu.
1: Therefore Ramalakshana Bharata Shatrughna propagated all the four Vedas, which are curative to all afflictions.
0: Ee moodu rogamulaku mukhyamainatuvanti varu Kumbhakarna.
1: Kumbhakarna,
0: ee Kumbhakarnudu eppudu tindilone undetuvanti vadu.
1: Kumbhakarna is a glutton.
0: ఈ తిండి అనేటువంటిది ఈ లౌకికమైన తిండిని తాను భుజిస్తూ వచ్చాడు.
1: అండ్ హీ గోస్ ఆన్ ఈటింగ్ ఆల్ ద ఫుడ్ అవైలబుల్ అరౌండ్.
0: కనుకనే రావణ కుంభకర్ణ విభీషణాదులు,
1: దేర్ఫోర్ వీ సే రావణ కుంభకర్ణ విభీషణ,
0: వీరి ముగ్గురిని కూడా రామాయణం రాస్తున్న సమయం లోపల,
1: యాజ్ దీస్ త్రీ రోల్స్ ఆర్ డెల్ట్,
0: దీని యొక్క సారమును గుర్తించాలని,
1: టు నో ది ఇన్నర్ సిటీ,
0: దేవతలు ప్రత్యక్షమైపోయి,
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ బాడీలీ
0: వారి పేర్లు చదువుతూ వచ్చారు,
1: అండ్ దేర్ నేమ్స్ వర్ రెడ్ అవుట్.
0: రావణ రాభణ అని పెట్టుకుంటూ,
1: రాభణ
0: బకారం అక్కడ ఎక్కువ పెట్టారు.
1: దేర్ ఇస్ భా లెటర్ మోర్,
0: రెండో వచనము.
1: ద సెకండ్ లెటర్
0: కుంభకర్ణ, అక్కడ బకారం పెట్టారు.
1: అండ్ కుంభకర్ణ భా లెటర్,
0: ఇక్కడ విభీషణ కంటే విభీషణ,
1: విభీషణ
0: విభీషణ అనేటువంటి అక్కడ కూడా బకారం పెట్టారు.
1: దేర్ ఆల్సో హావ్ దిస్ లెటర్ భా.
0: ఈ రెండింటి కూడా రాక్షసత్వం చేరి ఉన్నదని.
1: అండ్ దట్ దేర్ ఇస్ దిస్ డెమోనిక్ ఇంగ్రీడియంట్ హియర్,
0: ఆనాటి నుంచి రావణ.
1: దేర్ ఫోర్ దే హావ్ చేంజ్డ్ ఇట్ అండ్ దే స్టార్ట్ కాలింగ్ ఇట్ రావణ.
0: విభీషణ,
1: విభీషణ
0: కుంభకర్ణ,
1: కుంభకర్ణ
0: కుంభకర్ణ విభీషణ రావణ,
1: కుంభకర్ణ విభీషణ రావణ,
0: రావణ అనేటువంటిది అతనికి ఒకారం మాత్రం వచ్చింది.
1: అండ్ దేర్ ఫోర్ వా, ద లెటర్ వా ఈస్ దేర్ ఇన్ రావణ.
0: ఎందుకనగా రావణుడు నిజంగా రాక్షసుడు కాదు.
1: ఇన్ఫాక్ట్ రావణ ఈజ్ నాట్ ఎ డెమన్ ఇన్ ఫోర్.
0: రావణుడు అయితే పుట్టినప్పటి నుంచి కూడా ఎన్ని యజ్ఞాగాధికతలు గావించాడు.
1: హి పర్ఫార్మ్ నంబర్ ఆఫ్ యజ్ఞాస్ అండ్ యాగాస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్.
0: కానీ అట్టి రావణుకు ఇన్ని విధములైనటువంటి శాంతిని బోధించి,
1: అండ్ ఆల్ లెసన్స్ ఆఫ్ పీస్ ఆర్ టాట్ టు హిమ్.
0: మండోదరి కూడా తనకు ఎన్నయో బోధించి,
1: మండోదర్ ఆల్సో అడ్వైస్,
0: భర్త దుర్మార్గుడు అయిపోయి వడైవేడ, భర్త దుర్మార్గుడై కీడు వడైవేడ.
1: వెన్ ద హస్బెండ్ ఈజ్ అలాంగ్ ద రాంగ్ పాత్,
0: మంత్రి అట్టుల మేల్కీళ్లు వడవ చేసి,
1: అండ్ ద వైఫ్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ మినిస్టర్,
0: పతికి హితమును గనపగా పడతలేవరు.
1: అండ్ వేర్ డు యు ఫైండ్ ఎ వుమన్ హూ వుడ్ అడ్వైజ్ ద హస్బెండ్,
0: నామస్మరణ చేయాలి అని చెప్పారు.
1: దేర్ఫోర్ షీ షుడ్ బి ఏబుల్ టు అడ్వైజ్ హర్ హస్బెండ్ హూ ఇస్ ఇన్ ద రాంగ్ పాత్.
0: కనుక ఆ విభీషణుడు అనేటువంటి వాడికి బకారం వచ్చేసింది.
1: అండ్ ఇన్ విభీషణ ఐ గాట్ దిస్ లెటర్ భా.
0: కారణం ఏమిటి?
1: వై
0: నిరంతరం కూడా రామనామం స్మరిస్తూ వచ్చాడు.
1: అండ్ హీ చాంటెడ్ రామాస్నే,
0: ఈ రామనామం చేతనే ఆ బకారం పోయింది.
1: అండ్ బికాస్ ఆఫ్ దిస్ రామనామ
0: విభీషణ బకారం వచ్చేసేసింది.
1: అండ్ దెన్ బాజ్ అపియర్డ్ దేర్.
0: కనుకనే ఆ యొక్క తత్వము బకారంలో ఎంతనో ఉంటుండాలి.
1: దేర్ఫోర్ దర్స్ లాట్ ఆఫ్ మీనింగ్ హియర్.
0: భస్మం గావించేటువంటిది బటం.
1: దిస్ భా రిప్రజెంట్ భస్మ ద యాష్.
0: కనుకనే మానవును తన జీవితమును భస్మం గావించేటువంటిది బకారం.
1: దేర్ఫోర్ దాట్ విచ్ బ్రింగ్స్ డౌన్ టు యాషస్ ఈస్ దిస్ భా,
0: రావణ అని పెట్టారు.
1: సో ఈస్ కాల్డ్ రావణ.
0: కనుకనే ఈ యొక్క రావణతోను చాలా గొప్ప సార్థకమైన నామంగా పెట్టుకున్నారు.
1: దేర్ఫోర్ ఇట్స్ ఎగ్జాక్ట్ నేమ్ బికాజ్ దట్ ఇట్ బర్న్స్ డౌన్ టు యాషెస్.
0: అతను నిరంతరం కూడా యజ్ఞయాగాది క్రతువులు ఆచరించేటువంటి వాడు.
1: హి పర్ఫార్మ్ యజ్ఞాస్ అండ్ యాగాస్.
0: కానీ కామక్రోధములు రెండు కూడా మర్చిపోయినవి.
1: బట్ హిస్ ది టూ, ది కామన్ క్రోధ, ద డిజైర్ అండ్ యాంగర్,
0: వాటిని బోధించే నిమిత్తమై అతనికి తనకు ఒక బాలిని నియమించాడు.
1: దే వర్ పాసిఫైడ్ అండ్ సైలెన్స్డ్ బై ది అడ్వైజ్ ఆఫ్ హిజ్ ఓన్ వైఫ్ మండోదరి.
0: మండోదరి,
1: మండోదరి,
0: ఆ మండోదరి ఎన్నయో బోధించింది.
1: మండోదరి టాట్ హిమ్ ఇన్ ఎవ్రీ వే.
0: భర్త దుర్మార్గుడై కీడు వడైవేడ, మంత్రి అట్టుల మేల్కీళ్లు మనవి చేసి, పతికి హితమ పడతలేపడు, నరయవరన్న మండోదరి ఎట్టిపోయి.
1: Is there any woman who advises her husband when he is proceeding his life along the wrong path? Advise him in the correct way.
0: Bharya nanaga,
1: there is only one Mandodari.
0: భౌతికమైనటువంటి ఆనందాన్ని అనుభవించకూడదు కాదు.
1: A wife should not be a wife just from the physical point of view.
0: పత్తి పెడమార్గం పట్టినప్పుడు ఆ పత్తిని సన్మార్గంలో ప్రవేశపెట్టి దైవతత్వ చింతను గావించే నిమిత్తమై సతిని అందించారు.
1: And in fact, it is the duty of the wife to correct the husband and set him right.
0: కనుక ఈనాడు భార్య అనగా కేవలము ఏదో పనికత్తె వలె మరి భావిస్తున్నారు.
1: టుడే ఎ ఉమెన్, ద వైఫ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఎ సర్వెంట్ మేడ్.
0: కాదు కాదు,
1: నో,
0: ఆమె పతికి హితమును గనపగా పడతలేవరు.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ ఇస్ మెన్ టు డైరెక్ట్ టు అడ్వైజ్.
0: పతికి హితమును కావించే నిమిత్తమై సతి వచ్చింది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వైఫ్ ఇస్ దేర్ టు డైరెక్ట్ ఇన్ ద కరెక్ట్ హస్బెండ్.
0: ఇట్టి తత్వాన్ని బోధించుకునే నిమిత్తమే సీతను అక్కడ అందించారు.
1: టు డెమాన్స్ట్రేట్ దిస్ ప్రిన్సిపల్ యు ఫైండ్ సీత ఓవర్ దేర్.
0: సీత కూడాను రాములకు ఎన్నయో బోధన చేసింది.
1: సీత ఆల్సో టాట్ మెనీ థింగ్స్ టు రామ.
0: రాములు కూడాను ఎన్నయో పెడమార్గం కొట్టు పట్టడానికి ప్రయత్నించాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ పాసిబిలిటీస్ ఫర్ రామ.
0: అప్పుడు రావణు ఎన్నయో విధములను బోధించి సీతమ్మ వారు ఈ రామును సరిమార్గంలో పెట్టారు.
1: అండ్ దెన్ బికాస్ ఆఫ్ ది టైమ్లీ అడ్వైజ్ ఆఫ్ సీత హీ కుడ్ బి ఆన్ ది రైట్ వే.
0: ఇప్పుడు ఇన్ని విధమైనటువంటి పాపం చేసినటువంటి వారు అందరూ కాదు, ఏదో కొంతమంది మాత్రమే ఉంటున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హావ్ నాట్ కమిటెడ్ సిన్స్, ఓన్లీ ఫ్యూ.
0: కాబట్టి మగవారిని అందరినీ చంపడం మంచిది కాదు.
1: ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు కిల్ ఎవ్రీబడి.
0: ఇది ఎవరు తప్పు చేశారో వారిని మాత్రమే సర్దిద్దడం చాలా న్యాయం అని చెప్పని సీత చాలా బోధిస్తూ వచ్చింది.
1: Sita told Ramachandra that he is justified in killing the person who committed a mistake, not everybody.
0: Kanuka streelu chaala goppavaru.
1: Women are really great.
0: Streelu purushulaku sariyaina margamunu bodhinchetuvanti light vanti vaaru.
1: And women are like the light of man.
0: అటువంటి స్త్రీలను కొంచెం రక్షించడానికై పతులను కూడా రక్షించాలి అని చెప్పి.
1: అండ్ దేర్ఫోర్ సచ్ విమెన్ హావ్ గాట్ టు బి సేఫ్ గార్డ్ అండ్ ప్రొటెక్టెడ్.
0: కనుక సీతా తత్వము కేవలము పవిత్రమైనటువంటి జ్ఞానతత్వంగా తీసుకున్నారు.
1: దేర్ఫోర్ సీతా సింబలైజెస్ జ్ఞానతత్వ ద విజ్డమ్.
0: ఒకనొక సమయం లోపల
1: వన్ టైం
0: రావణ దగ్గర ఉన్నటువంటి యొక్క స్త్రీలు
1: ద విమెన్ ఇన్ ద రావణస్ కోర్ట్,
0: స్వామి ఎందుకు ఈ పురుషుల్ని మాత్రమే చంపటము?
1: Why do you want to kill Swami? That's what they are.
0: వాళ్ళు ఎంతమంది గొప్పవారు లేరు?
1: There are many great people among them.
0: గొప్ప రాక్షసులైనటువంటి ఒక విష్ణుడు కాని రావణాసుడు కాని గొప్ప గొప్ప వారు కాదా?
1: Don't you find many great and noble people among the demons? Why do you want to kill everybody?
0: స్త్రీలలో ఎంతో గొప్పవారు ఉన్నారు.
1: Among women there are many great.
0: వారి యొక్క ప్రోద్బలం చేతనే,
1: because of their encouraging words,
0: వారి యొక్క దివ్యశక్తుల చేతనే,
1: because of their energetic capacity,
0: పురుషులు కూడా అభివృద్ధి అయిపోయి లోకాన్ని రక్షిస్తూ వచ్చేస్తారు.
1: Men also could advance and progress in life.
0: ఒకనొక సమయంలో రావణుడికి కోపం వచ్చింది.
1: One time Ravana was angry.
0: ఈ రావణు కోపం వచ్చేసేసి ఎందుకోసం ఈ పురుషులను చంపటం?
1: And just ask, why do you want to kill everybody?
0: అప్పుడు వారికంతా ఈ విధమైనటువంటి ఒక బోధన చేసే నిమిత్తము సీతను ప్రశ్నించాడు.
1: And to teach, he has put a question to Sita.
0: పురుషుల్లో అందరూ కూడా పురుషులు కాదు.
1: యూ కెనాట్ కన్సిడర్ ఆల్ మెన్ గుడ్.
0: కేవలం బలం కలిగినంత మాత్రమే పురుషుడు కాదు.
1: యూ కెనాట్ కన్సిడర్ మ్యాన్
0: కలిగినంత మాత్రమే పురుషుడు కాదు.
1: యూ కెనాట్ కాల్ హిమ్ ఎ మ్యాన్ బికాస్ ఆఫ్ హిస్.
0: వారు దుర్గుణములు అనేకంగా ఉంటున్నాయి.
1: అండ్ దట్ సో మెనీ విల్ లాప్స్.
0: ఆ గుణములను సవరించాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హిస్ ఫీచర్స్ షుడ్ బి కరెక్టెడ్
0: అని చెప్పి ఒక ప్రశ్న అడిగాడు.
1: సో సేయింగ్ హి హస్ పుట్ ఎ క్వశ్చన్.
0: అయ్యా పశువులంతా ఉన్నాయి.
1: దర్ సో మెనీ కౌస్ హియర్.
0: పురుషులందరూ కూడా మంచివారు కాదు.
1: ఆల్ మెన్ ఆర్ నాట్ గుడ్.
0: స్త్రీలందరూ మంచివారు కాదు.
1: యు కాంట్ సే ఆల్ విమెన్.
0: వీరిలో వాళ్ళు ఇరువురు మంచి ఇరువురు చెడ్డ ఉంటుంటారు.
1: ఇన్ బోత్ దేర్ గుడ్ అండ్ బ్యాడ్.
0: పశువులు ఎంత గొప్పవి.
1: కౌస్ హౌ గ్రేట్ దే ఆర్.
0: ఎద్దులు అవంతా భూమిని దున్ని పంటలు పండించి అన్ని విధాల జగదోద్ధారణ చేస్తుండగా వారిని మాత్రం చెడ్డవని ఎందుకు చెప్పగలరు?
1: అండ్ వై డు యూ సే దట్ దీస్ బుల్స్ దట్ యు మేక్ యూజ్ ఆఫ్ దెమ్, హౌ డు యూ సే దట్ దే ఆర్ బ్యాడ్? బికాస్ దే ఆర్ యూస్ఫుల్.
0: గోవులు చాలా గొప్పవి అంటున్నారు.
1: అండ్ యూ సే కౌస్ ఆర్ గ్రేట్.
0: కాదు కాదు.
1: నో,
0: అవి కూడా మంచి ఉన్నాయి, ఇవి కూడా మంచి ఉంటున్నాయి.
1: దే ఆర్ గుడ్ ఇన్ బోత్.
0: అప్పుడు తాను చెప్పాడు.
1: దెన్ హి సే,
0: ఈ పశువులు మాత్రమే మగ పశువును చంపటము ఆడగోవులను చంపకుండా ఉండటము అది చాలా న్యాయం అన్నాడు.
1: అండ్ హి సెడ్ నాట్ టు కిల్ ది కౌ అండ్ యు ఆర్ ఆల్సో జస్ట్ కిల్లింగ్ ది బుల్స్, వెల్ దేర్ సమ్ జస్టిఫికేషన్.
0: అప్పుడు భగవతి యొక్క సృష్టి లోపల ఉన్న భేదాన్ని చూపించాడు.
1: అండ్ ది డిఫరెన్స్ ఇన్ గాడ్స్ క్రియేషన్ వాజ్ క్లియర్లీ షోన్.
0: లోకము లోపల
1: ఇన్ దిస్ వరల్డ్
0: గోవులు అన్ని కూడా మంచివి.
1: ఆల్ కౌస్ ఆర్ గుడ్.
0: కానీ బుల్స్ అంతా కూడా చాలా చెడ్డవి అని అన్నాడు.
1: అండ్ ఇట్ సెడ్ బుల్స్ ఆర్ వెరీ బ్యాడ్.
0: అప్పుడు తాను చెప్పాడు.
1: దెన్ హి సెడ్
0: లోకంలో ఏవి అందంగా ఉంటున్నాయో యోచన చేసుకోమన్నాడు.
1: జస్ట్ థింక్ వాట్ ఆర్ దోస్ దట్ ఆర్ వెరీ బ్యూటిఫుల్.
0: గోవులు చాలా సింపుల్ గా ఉంటాయి.
1: ది కౌస్ ఆర్ వెరీ సింపుల్.
0: కానీ బుల్స్ చాలా అందంగా ఉంటాయి.
1: ద బుల్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్.
0: వాటి గోపురము వాటి కొమ్ములు అవి చూసేటప్పటికే చాలా అందంగా వస్తుంటుంటాయి.
1: దేర్ ఫార్మ్, దేర్ స్ట్రెంగ్త్, ద హార్న్స్ దే ఆర్ వెరీ బ్యూటిఫుల్.
0: బజారులో ఆడించడానికి గంగరెద్దులు కట్టుకొని వచ్చేటువంటి వాడు ఆ కొమ్ములు ప్రత్యేకంగా పెట్టేస్తారు.
1: అండ్ ద బుల్స్ ఆర్ మేడ్ టు డాన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డోర్ స్టెప్స్ అలాంగ్ ద స్ట్రీట్.
0: ఆ రాముడు ఎంత అందంగా ఉన్నాడు.
1: And how beautiful Rama is.
0: ఆ గోవు ఎంత చెడ్డ ఇదిగా ఉంటుండాలి, సింపుల్ గా ఉంటుండాలి.
1: Whereas the cow is so simple.
0: కాబట్టి ఎద్దులు చాలా మంచివి అని అన్నాడు.
1: So bulls are very good.
0: ఇంతే కాకుండా
1: అటోందేస్
0: లోకంలో ఎన్నో రకములైనటువంటి యొక్క జీవరాశులు ఉంటున్నాయి.
1: In this world there are many beings.
0: ఇవన్నీ కూడా మంచి చెడ్డలు బోధించేటువంటివే కానీ లోకంలో అవి ఉపయోగపడేటువంటి ఒక పని నిమిత్తమై వచ్చినటువంటివి కాదు.
1: All beings have got a definite purpose behind. You cannot consider that they will all be in vain and useless.
0: కనుక మంచి చెడ్డలు రెండింటిలోనూ ఉన్నాయి కానీ ఒకదాని యందు మాత్రమే లేదు.
1: Good and bad are present in both.
0: ఈ రకమైనటువంటి ఒక తత్వము రావణ మండోదరి ఎంత గొప్పవారు.
1: రావణ మండోదరి దే ఆర్ వెరీ గ్రేట్.
0: వాడు ఎంతనో బోధించారు.
1: అండ్ మండోదరి టాట్ ఇన్ డిఫరెంట్ వే.
0: ఈ విధంగా లోకంలో చూస్తుంటే ఎన్నో మంచి చెడ్డలు ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ యు ఫైండ్ దిస్ మిక్స్చర్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్.
0: ముఖ్యంగా
1: మోస్ట్ ఇంపార్టెంట్
0: మనం పాటించవలసినటువంటి విద్యార్థులు.
1: The students should observe such an important thing.
0: విద్యార్థులు తమ గుణములను ప్రవర్తనను సక్రమమైన మార్గంలో పెట్టుకోవాలి.
1: Students should have good conduct and character.
0: వాళ్ళు ఆ స్థితి ఎందు నుంచే వాళ్ళు ఉత్తములుగా మారుతారు.
1: Right from this age, you can certainly become good people.
0: కనుక విద్యార్థులు చాలా గొప్ప గుణములు సాధించుకోవాలి.
1: Students should have good character, virtues.
0: ఆ గుడ్ క్యారెక్టర్ వాళ్ళు సంపాదించుకున్నప్పుడే దేశం అంతా కూడా సుమంగళత్వంగా మారిపోతుంది.
1: When once the students are good, virtuous men of character, the whole country will progress.
0: సీతను కాపాడుకుంటూ వచ్చారు.
1: And therefore it is for this purpose the wisdom Sita is well protected by Rama and Lakshmana.
0: రామాయణం లోపల రాముడు తన యొక్క అంకితమును గావించి సీతను రక్షించడం కోసం పాటుపడ్డాడు.
1: In fact Rama struggled hard to protect Sita.
0: ఎక్కడికి పోయినప్పటికీ గుణమే ప్రధానము అన్నారు.
1: Wherever you go, character is important.
0: గుణం కలిగినటువంటి వారు ఎక్కడ ఉండినా వారు గొప్పవారే.
1: The men of character, wherever they live, they are great.
0: కనుక గుణంలో ఉంటున్నది కానీ మంచి చెడ్డలు ప్రవర్తనలో కాదు.
1: So good and bad are based on your character.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: మన గుణమును చక్కగా పోషించుకోవాలి.
1: సో వీ షుడ్ ఫాస్టర్ ద గుడ్ క్వాలిటీస్, వర్చ్యూస్.
0: గుణగణములు ఉండినటువంటి వాడే పురుషుడు అన్నారు.
1: ద వన్ విత్ గుణగణ, ద వర్చ్యూస్ ఇన్ క్యారెక్టర్ ఈజ్ పురుష, ద మ్యాన్.
0: కనుక ప్రతి రామాయణం ఎందుకు కానీ మనం పూజించుకునేటువంటి రాముని ఎందుకు కానీ గుణంనే ప్రధానంగా తీసుకున్నారు.
1: దేర్ ఫోర్ ఇన్ ఎవ్రీ వన్ అండ్ రామా ఇన్ పర్టికులర్ హూమ్ యూ వర్షిప్ హ్యాస్ గాట్ సో మెనీ వర్చ్యూస్.
0: మనము చదువుకున్నామని చదువును మాత్రమే గొప్పగా భావించుకోరాదు.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ అవర్ ఎడ్యుకేషన్.
0: ఎంత చదువు చదివి ఏ నీతి గుణము హీనుని గుణము మానలేడు.
1: విత్ ఆల్ ది హై ఎడ్యుకేషన్ ఏ మీన్ పర్సన్ వుడ్ నెవర్ బి ఏబుల్ టు గివ్ అప్ హిస్ మీన్ హ్యాబిట్స్.
0: ఎన్ని చదువులు చదివి ఏ నీతిని ఉన్నను హీనుని గుణము మానలేడు.
1: ఏ మీన్ మ్యాన్ విల్ నెవర్ బి ఏబుల్ టు గివ్ అప్ హిస్ మీన్.
0: తరచి చదువు చదువు తర్కవాదము గాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: ఆల్ దిస్ ఎడ్యుకేషన్ విల్ లీడ్ యూ టు ఆర్గ్యుమెంటేషన్ బట్ నాట్ ద టోటల్ అక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్.
0: కనుకనే మనం ఈ పూర్ణవాదన పోకూడదు. మనం
1: దేర్ ఫోర్ వీ షుడ్ నాట్ ఆర్గ్యూ.
0: పూర్ణ గుణముకు మనం ప్రయత్నించాలి.
1: వీ షుడ్ హావ్ ది టోటల్ పర్ఫెక్ట్ క్యారెక్టర్.
0: మన దృష్టిని మన చెవులను సక్రమంలో పెట్టుకోవాలి.
1: అండ్ వీ షుడ్ కీప్ అవర్ విజన్ అండ్ అవర్ ఆడిషన్ ఇన్ పర్ఫెక్ట్.
0: మానవునికి ఇచ్చినటువంటి యొక్క పంచ ప్రాణములు ఎందుకూడను
1: ఇన్ ఆల్ ది లైఫ్ బ్రెత్స్
0: కన్నులు
1: అండ్
0: చెవులు నాలుక ఈ మూడింటిని మాత్రం కంట్రోల్ చేసుకుంటే వారే గొప్పవారైపోతారు.
1: ఇఫ్ వీ కంట్రోల్ ద ఫైవ్ సెన్సెస్ ఆఫ్ యాక్షన్ అండ్ కాగ్నిషన్ కరెక్ట్ దెమ్ అండ్ పర్ఫెక్ట్ ఇట్ ఇట్ ఈస్ ఎనఫ్.
0: మంచి చూపు,
1: గుడ్ లుక్స్,
0: మంచి వినికిడి,
1: గుడ్ హియరింగ్,
0: మంచి యొక్క పలుకులు
1: అండ్ గుడ్ వర్డ్స్.
0: పలుకులు మంచిగా ఉంటుండాలి.
1: అండ్ స్పీక్ సాఫ్ట్లీ,
0: సాఫ్ట్లీ ఉండాలి,
1: స్వీట్
0: గా ఉండాలి.
1: స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: అవి మూడు కూడా మనం రక్షించుకుంటే మనకంటే ఇంకా దైవం వేరే లేదు.
1: When once you protect and safeguard thought, word and
0: deed, మూడు గుణములను ఉంచుకున్నటువంటి వాడు సాక్షాత్ దైవ స్వరూపుడే.
1: అండ్ విల్ బీ ది డివైన్ హిమ్సెల్ఫ్.
0: కనుక విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరు తలపులు మంచిగా పెట్టుకోండి.
1: హ్యావ్ గుడ్ థాట్స్.
0: మీ దృష్టి మంచిదిగా తీసుకోండి.
1: హ్యావ్ ఆల్వేస్ గుడ్ లుక్స్.
0: మీ యొక్క నాలుకను మంచిగా, చెవులు మంచిగా పెట్టుకోండి.
1: అండ్ హియర్ గుడ్.
0: ఇది మీరు చదివిన చదువులకు మూల కారణాలు.
1: అండ్ దిస్ ఇస్ ది ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ యువర్ లెర్నింగ్.
0: ఇది మూలాధారంలో.
1: దిస్ ఇస్ ది మెయిన్ బేసిస్.
0: వీటిని సరైనటువంటి మార్గంలో పెట్టుకున్నప్పుడే రామాయణం అంతా కూడా మనం ఎంతైనా కూడా మనం మార్చచ్చు.
1: వెన్ వన్స్ యూ ఫాలో దీస్ ప్రిన్సిపల్స్ యూ కెన్ గ్యాదర్ ది ఎసెన్స్ ఆఫ్ రామాయణ.
0: ఈ మూడింటిని రక్షించుకునే నిమిత్తమే వేదశాస్త్ర ఇతిహాస పురాణములంతా వచ్చాయి.
1: ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ దీస్ త్రీ ది ఆల్ ది ఎపిక్స్ ఆర్ మెంట్.
0: ఈ నాలుగు వేదములు కూడాను మనిషిని ఉద్ధారం చేసే కోసమే వచ్చినాయి.
1: ద ఫోర్ వేదాస్ విల్ హెల్ప్ ఫర్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: కనుక విద్యార్థులారా, వేదాన్ని అలక్ష్యం చేయకండి.
1: స్టూడెంట్స్ నెవర్ నెగ్లెక్ట్ వేద.
0: ఏది తెలిసినప్పటికీ ఆ వేదం తెలిసినటువంటి కొంచెం మనసులో పెట్టుకుని ఉండండి.
1: యు మే నో లిటిల్ బట్ ప్రిజర్వ్ ఇట్.
0: మన పవిత్రమైనటువంటి భారతీయ వేదము అందరినీ ఉద్ధారం చేసే కోసం వచ్చింది కానీ చర్చే కోసం కాదు అని చెప్పి.
1: ద వేదిక్ కల్చర్ విల్ హెల్ప్ ఫర్ ఎమాన్సిపేషన్ అండ్ ద లిబరేషన్ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: అది మన వేదమును బోధించేటువంటి యొక్క పురాణమైనటువంటి పాత.
1: అండ్ దిస్ వేదిక్ ప్రొసీజర్ పాత్ ఈస్ ది ఏన్షియంట్ వన్.
0: అప్పుడే మానవులము మానవులుగా భావించుకోవచ్చు.
1: then only we can be true human
0: beings.
1: When the hearing and our looks and thoughts are not in perfect unison, we will be demons.

0: ఎవరి పేరు రామా అని పెట్టుకున్నప్పటికీ వాళ్ళు మంచి గుణములు అనేటువంటి కొన్ని ఉంటాయి.
1: Whosoever that has the name Rama should have good qualities.
0: ఆ యొక్క గుణములను మాత్రం మీరు చూసుకోండి.
1: And we should look at these noble qualities.
0: ఈ పెట్టిన పేరుకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వకండి.
1: Don't attach importance to the name only.
0: ఆ నామం యొక్క గుణము తనందు ఉందా?
1: Whether these noble qualities are there or not.
0: దాన్ని పాటించి, దాన్ని వరించి, దాన్ని శ్రమించి మీ హృదయంలో భద్రం చేసుకోండి.
1: Therefore we should observe, put it into practice, all these noble qualities and virtues befitting the name of Rama, and then demonstrate, lead our lives.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 30th March 2004 in Prashanti Nilayam during the Ramanavami celebrations. Bhagavan named three important principles, namely right vision, right hearing and right speech, as the very essence of the Ramayana. He said that we must strive to uphold these at all times. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: ప్రేమ స్వరూపులార,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుడు ఆశించినది షోడశోపచారములు కాదు.
1: గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యు రిచువల్స్,
0: అష్టాదశ పురాణములు కాదు,
1: నాట్ ద నాలెడ్జ్ ఆఫ్ ది సీక్రెట్ టెక్స్ట్ ఎయిదర్.
0: పవిత్రమైనటువంటి కొన్ని పుష్పములు మాత్రమే తాను ఆశిస్తాడు.
1: హి ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ ద సీక్రెట్ ఫ్లవర్స్.
0: మొట్టమొదటి పుష్పము అహింస.
1: ద ఫస్ట్ ఫ్లవర్ ఇస్ ద ఫ్లవర్ ఆఫ్ నాన్ వయలెన్స్.
0: మనోవాక్కాయములతో ఎట్టి ప్రాణులను ఎట్టి జీవులను హింసించకుండా ఉండటమే అహింస.
1: నాన్ వయలెన్స్ మెంట్ నాట్ హర్టింగ్ ఎనీ లివింగ్ క్రీచర్ ఎదర్ బై థాట్ వర్డ్ ఆర్ డీడ్.
0: రెండవది పుష్పం ఇంద్రియ నిగ్రహం.
1: ద సెకండ్ ఫ్లవర్ ఈజ్ ద ఫ్లవర్ ఆఫ్ సెన్స్ కంట్రోల్.
0: ఈ ఇంద్రియములను అరికట్టకుండా ఎన్ని విధములైన సాధన చేసినప్పటికీ అన్నీ కూడాను నిరుపయోగమైపోతాయి.
1: Without exercising control over the senses, all spiritual practices are useless.
0: ఈ ఇంద్రియములను ఏ రీతిగా అరికట్టాలి?
1: How to control senses?
0: మొట్టమొదట జిహ్వ.
1: The first is the taste.
0: జిహ్వే రసజ్ఞే మధు.

0: ఈ జిహ్వకు అనేక రుచులు అలవడిపోయినాయి.
1: The tongue is used to different tastes.
0: అట్టి జిహ్వను మనం అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: We have to control our tongue.
0: హే జిహ్వ, నీవు పుట్టినప్పటి నుంచి ఎన్ని బస్తాలు బియ్యం తిన్నావో, ఎన్ని బస్తాలు గోధుమ తిన్నావో, ఎన్ని బస్తాలు తిండి పదార్థములు తిన్నావో, అన్ని రకమైనటువంటి వెజిటబుల్స్ అంతా నీవు తిన్నావు.
1: ఓ టంగ్, హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ రైస్ హావ్ యూ కన్స్యూమ్డ్, హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ వెజిటబుల్స్ హావ్ యూ పార్టేకన్? దట్స్ ద క్వశ్చన్ వీ హావ్ టు పుట్ టు.
0: ఎన్ని పిండి వంటలు నీవు భుజించావు?
1: హౌ మెనీ డెలికసీస్ అండ్ డిషెస్ దట్ యూ హావ్ ఈటన్?
0: ఇంకా నువ్వు నీకు తృప్తి లేదా?
1: Have you not been satisfied yet?
0: ఈ తృప్తి లేనటువంటి జీవితం ఎందుకోసం?
1: What a shame it is if you are not satisfied with that.
0: ఈ జిహ్వ యొక్క రుచిని నీవు అరికట్టాలి.
1: You have to control your tongue or the taste.
0: ఆకలి ఉన్నది, భుజించాలి.
1: You have hunger, you have got to eat.
0: కాని భిక్షాన్నం దేహరక్షార్థం, దేహరక్షణ కోసం భుజించాలి.
1: The food is necessary to sustain life.
0: కాని రుచి నిమిత్తమై నీవు భుజించరాదు.
1: Not for the taste.
0: కనుక ఓ జిహ్వ, ఈ రుచిని త్యజించు.
1: ఓ టంగ్, sacrifice this sense of taste.
0: ఆకలిని నీవు భుజించు.
1: Eat for hunger.
0: అన్ని ఇంద్రియములకు నువ్వు శక్తిని పూజించు.
1: You also worship the capacity in all of the senses.
0: ఇది రెండవ పుష్పము.
1: Sense control is the second flower.
0: సర్వభూత దయా పుష్పం. మూడవది సర్వభూతములు ఎందుకు కూడా నువ్వు దయ ఉండాలి.
1: The third flower is the flower of compassion towards all living creatures.
0: ఏ భూతమును కూడా నువ్వు మనము ద్వేషించరాదు.
1: We should not hate any living being.
0: దీనినే భగవద్గీత యందు అద్వేష్ట సర్వభూతానాం అన్నది.
1: This భగవద్గీత says, do not hate anyone.
0: కేవలం ద్వేషించడం మాత్రమే కాదు,
1: not merely absence of hatred.
0: అధికంగా నీవు వారితో సంభాషణ సల్పవద్దు.
1: Do not have too much of connection with people.
0: అందరితో ప్రేమగా నీవు జీవించు.
1: Anyway, you have to live in love with others.
0: కనుక సర్వభూత దయా పుష్పం,
1: flower of compassion towards all living beings.
0: నాలుగవది,
1: the fourth,
0: ఇది చాలా ప్రధానమైనటువంటిది.
1: This is very important.
0: క్షమా పుష్పం నసోచచ,
1: the flower of forgiveness, forbearance.
0: ఈ క్షమా పుష్పం విశేషత,
1: this flower of forgiveness is very special.
0: ఈ క్షమా పుష్పము చాలా ప్రధానమైనటువంటిది.
1: This flower of forbearance is very important.
0: పాండవులు కౌరవుల చేత అనేక విధములైనటువంటి బాధలను అనుభవించారు.
1: Pandavas suffered a lot at the hands of Kauravas.
0: తమ ఇల్లాలైన ద్రౌపదిని పరాభవం గావించారు.
1: The consort of Pandavas was humiliated.
0: కాని ధర్మజుడు ఎట్టి పరిస్థితులు ఎందుకును క్షమా.
1: But Dharmaja maintained that patience all through.
0: ఆ క్షమనే పాండవులను రక్షించి లోకములకు పాండవుల ఆదర్శాన్ని బోధించింది.
1: The very observance of patience made Pandavas highly reputed and ideal to the rest of the world.
0: కనుక నీ క్షమా పుష్పం అనేటువంటిది భగవంతునికి అత్యంత ప్రీతి.
1: This flower of patience for parents is so liked by God.
0: భగవంతునికి ప్రీతికరమైన పుష్పమును అర్పించినప్పుడే భగవంతుడు సంతోషించి మన వరములను అనుగ్రహిస్తాడు.
1: When once you offer the flower very much liked by God, he would confer boons to you.
0: భగవంతునికి ప్రీతికరమైనటువంటివి అందించకుండా ఎన్ని రకములైనటువంటి పుష్పములు అందించి ప్రయోజనం ఏమిటి?
1: Without offering the flower that God likes, what is the fun of offering other flowers?
0: ఈ పుష్పములన్నీ కూడాను వాడిపోయేటువంటివి, రాలిపోయేటువంటివి, కాలిపోయేటువంటివి.
1: All the rest of the flowers are fade out, they fall down, they decay.
0: కానీ భగవంతునికి అందించేటువంటి పుష్పములు ఈ క్షమా పుష్పము,
1: but the flower that we offer,
0: సర్వభూత దయా పుష్పము,
1: flower of compassion, forgiveness,
0: పుష్పము,
1: the flower of sense control, the flower of non violence.
0: ఈ నాలుగు పుష్పములు చాలా ప్రధానమైనటువంటివి.
1: These four flowers are very very important.
0: ఈ సర్వభూత దయా పుష్పం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: Of all compassion towards all living creatures is very very important.
0: కేవలం ఒక భారతదేశమునందు మాత్రమే కాదు,
1: not merely in Bharat,
0: అన్ని దేశములందు కూడాను సర్వభూత దయా పుష్పము చాలా ముఖ్యమైనటువంటి పుష్పము.
1: In all countries all over the world, the flower of compassion is very essential.
0: పిల్లలకు చాలా బాగా తెలుసును అభివెన్ ఆడమని అమెరికా దేశం లోపల నిరంతరము సేవలు సల్పేటువంటి వాడు.
1: Students know pretty well the story of Abuban Adam, the man of service.
0: ఇతను ప్రతి బజారులకు వెళ్లి కాళ్ళు లేనటువంటి వారకు కన్నులు లేనటువంటి వారకు అనేక రకమైనటువంటి అంగహీనమైనటువంటి వారకు సేవలు చేసి రాత్రి చాలా ఆలస్యంగా వచ్చి పరుండేటువంటి వాడు.
1: Abuban Adam goes round the streets serving handicapped, the blind and the crippled and returns late in the night.
0: ఇది సర్వభూత దయా పుష్పము.
1: This is the flower of compassion.
0: ఒకనాడు చాలా ఆలస్యంగా ఇంటికి చేరాడు.
1: One day he returned rather very late in the night.
0: అప్పుడు ఎవరో ఒక స్త్రీ తాను కూర్చొని ఏదో రాస్తూ ఉండినాడు.
1: He saw a lady scribbling something.
0: చూచాడు.
1: He saw her.
0: ఈమె సామాన్యమైనటువంటి స్త్రీ కాదు.
1: She is not an ordinary one.
0: ఏదో దేవతా స్త్రీ.
1: She must be an angel.
0: అని కొంతసేపు వేచి.
1: He waited for some time.
0: అమ్మా మీరెవరు, మీరు రాసేటువంటి వ్రాతలు ఏమిటి అన్నాడు.
1: He asked her softly, "Mother, who are you? What is that you are writing?"
0: ఆమె చెప్పింది, "నాయనా, నేను దేవతా గణ్యను."
1: He replied, "I am an angel."
0: భగవంతుని ఎవరు ప్రేమిస్తున్నారో వారి పదములంతా కూడా లిస్టులో ఎక్కిస్తున్నాను అన్నాడు.
1: She answered that she has been writing the list of those that love God.
0: అందులో నా పేరేమైనా ఉన్నదా అన్నాడు అబిబెన్
1: ఆదాము. Abuban Adam asked, "Is there my name in the list?"
0: నాయన, ఇందులో నీ పేరే మాత్రము లేదు అన్నది.
1: He said, "My dear son, your name is not here."
0: చాలా సంతోషం.
1: He said, "I'm happy."
0: అన్నాడు. తిరిగి ఆమె వెళ్లిపోయింది, తాను నిద్రించాడు.
1: Angel left on her own and Abuban Adam slept.
0: రెండవ దినము తిరిగి ఆ విధంగా ఇంటికి వచ్చేటప్పటికి ఒక స్త్రీ రాస్తూ కూర్చుంది.
1: Second day Abuban Adam noticed another lady writing.
0: అతను గుర్తించాడు, అమ్మా ఈనాడు ఏం రాస్తున్నారు అన్నాడు.
1: He asked her, "Mother, what is that you are writing today?"
0: నాయనా, ఈనాడు భగవంతుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో అనేటువంటి లిస్ట్ రాస్తున్నాను అన్నాడు.
1: Today I am writing the list of names of those who are liked by God.
0: నిన్నటి దినము ఎవరు భగవంతుని ప్రేమిస్తున్నారు అనేటువంటి లిస్ట్ రాశాను.
1: Yesterday I made the list of those people that love God.
0: నేడు ఎవరిని భగవంతుడు ప్రేమిస్తున్నాడు అనేటువంటి లిస్ట్ రాస్తున్నాను.
1: Today the list of those who are loved by God.
0: ఇందులో నా పేరేమైనా ఉన్నదా అన్నాడు.
1: In today's list you find, do you find
0: ఒక్క పేరు తప్ప అన్యం ఏ మాత్రము లేదు అన్నది.
1: She said, "Your name is the only one, no one else."
0: అనగా ఎన్ని సేవలు చేయకున్నప్పటికీ పరులకు బోధించేటువంటి సేవ చాలా గొప్పది.
1: The service to others, the fellow men, is highest of all.
0: Nava vidhamainatundi sevalu chepparu prapanchamulo.
1: In this world 9 parts of service were explained.
0: Kani ee nava vidhamainatundi bhaktulu endukudanu kevalamu seva chala pradhanamainatundi.
1: In all the 9 parts of devotion, service is highest.
0: Javanam,
1: listening.
0: Kirtanam,
1: singing.
0: Vishnu smaranam,
1: chanting.
0: Pada sevanam,
1: service.
0: Vandanam,
1: salutation.
0: Archanam,
1: worship.
0: Dasyam,
1: servitude.
0: Sneham,
1: friendship.
0: Atmanivedanam,
1: self surrender.
0: ఈ నవ విధమైనటువంటి భక్తులు ఎందుకూడను సర్వభూత దయా పుష్పం చాలా ముఖ్యమైనటువంటిది అన్నారు.
1: Of all the 9 parts of devotion, the compassion towards all living beings is most essential.
0: నిరంతరము మనుషులకు సేవ చేసేటువంటి వాడు.
1: Adam spent all his time.
0: ఈ సేవ యొక్క ఘనతయే ఫస్ట్ లీడ్ లో వచ్చేసింది.
1: This mystery and the greatness earned him the first place in the list.
0: అప్పుడే భగవంతుడు అతన్ని ప్రేమిస్తూ వచ్చాడు.
1: Then that's the reason why God loved
0: him. ఎవరిని ప్రేమించాడు? భగవంతుడు అందరిని ప్రేమిస్తుంటాడు.
1: God loves all in
0: ప్రేమే తన యొక్క స్వరూపము.
1: God is love.
0: కానీ
1: బట్
0: సర్వభూత దయా పుష్పం ఆ విధంగా భూత దయ కలిగినటువంటి వాడిని భగవంతుడే వచ్చి ప్రేమిస్తుంటాడు.
1: In fact, if you have got that compassion, God will come to you and love you.
0: కనుక ఈ విధమైనటువంటి సేవలు యందు మనం చాలా ఆతురులై ఉండాలి.
1: We should be experts in this art of service.
0: ఇంకా ఐదవ పుష్పం శాంతి పుష్పం.
1: The fifth one is the flower of peace.
0: ఈ శాంతి,
1: peace.
0: ఎన్ని రకమైనటువంటి బాధలు అనుభవించినప్పటికీ,
1: in spite of all difficulties,
0: ఎటువంటి అటంకములు జరిగినప్పటికీ,
1: all obstacles,
0: ఎట్టి అభ్యంతరాలు మనకు కలిగినప్పటికీ,
1: all those objections on the way,
0: శాంతం వహించాలి.
1: You should observe peace,
0: patience. ఈ శాంతి చేత దయానుగ్రహం కలుగుతుంటుంది.
1: Out of this patience you can be compassionate.
0: ఈ దైవానుగ్రహమునకు పాత్రలు కావాల్సింది ఈ శాంతి.
1: In fact, to receive God's grace, you should have this patience.
0: త్యాగరాజుకు ఎన్ని బాధలు కలిగినాయి?
1: త్యాగరాజు సఫర్డ్
0: కోతనికి ఎన్ని బాధలు కలిగినాయి?
1: సో ఆల్సో ద్రౌపది.
0: తుకారాంకి ఎన్ని బాధలు కలిగినాయి?
1: తుకారావు హెడ్ మెన్
0: శివాజీకి ఎన్ని బాధలు కలిగినాయి? కానీ అన్నింటి అందును అరికట్టి శాంతిని వహించారు.
1: దే కుడ్ రెసిస్ట్ ఆల్ ద డిఫికల్టీస్ అండ్ కుడ్ అబ్జర్వ్ పేషెన్స్.
0: శాంతి పుష్పం,
1: దిస్ ఫ్లవర్ ఆఫ్ పీస్ అండ్ పేషెన్స్.
0: ఈ శాంతిని వహించినటువంటి వారికి ఎంతైనా భగవత్ కృప కలుగుతుంది.
1: ద వన్ హూ ఇస్ పేషెంట్ ఎనఫ్ కెన్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ ఇన్ ప్లెంటీ.
0: కనుకనే త్యాగరాజు చెప్పాడు, శాంతము లేక సౌఖ్యము లేదు అని.
1: సో త్యాగరాజు డిక్లేర్డ్ వితౌట్ బీయింగ్ పేషెంట్ యు
0: కెనాట్ బి హ్యాపీ. మానసికంగా, భౌతికంగా, ప్రాకృతికంగా, లౌకికంగా మనకు శాంతి కావాలి.
1: We need patience, physical level, mental level, and also the worldly plane.
0: కానీ ఈ శాంతి మనం ఏ రీతిగా సంపాదించాలి?
1: How to be peaceful?
0: బయట ప్రపంచంలో మనకు లేదు.
1: In the outer world, it's not there.
0: బయట వస్తు వాహనాదుల్లో లేదు.
1: Not in the material.
0: విషయాలలో లేదు.
1: Not in the man.
0: ఈ శాంతి మన యొక్క స్వరూపమే.
1: You are the very embodiment of peace.
0: కనుకనే ఈ శాంతి పుష్పం మన నుండి ఆవిర్భవించాలి, కానీ బయట నుంచి వచ్చేటువంటిది కాదు.
1: యు నోటీస్ ది ఫ్లవర్ ఆఫ్ పీస్ విత్ ఇన్ యూ అండ్ నాట్ అవుట్ సైడ్.
0: కలిగేటువంటి సర్వ కష్టమును కూడాను దాన్ని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగాలి.
1: యూ షుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్ అండ్ ద ట్రబుల్స్ ఆన్ ద వే అండ్ ప్రొసీడ్ ఫార్వర్డ్.
0: లోకంలో ఎన్నో బాధలు కలుగుతుంటాయి.
1: దేర్ విల్ బి సో మెనీ ట్రబుల్స్ ఇన్ ద వరల్డ్.
0: ఈ ప్రాకృతమైన జీవితం లోపల ఎన్నో ఇక్కట్లు జరుగుతుంటాయి.
1: ఇన్ దిస్ ఫిజికల్ ఎఫీమరల్ వరల్డ్ దేర్ విల్ బి సో మెనీ ప్రాబ్లమ్స్.
0: ఇవన్నీ కూడా మనం లెక్క చేయకూడదు.
1: వి షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్
0: దట్. వీటన్నిటిని సాధించే నిమిత్తమే మానవ జన్మం వచ్చింది.
1: వి షుడ్ ప్రొసీడ్ అహెడ్ అండ్ టేక్ ఇట్.
0: మానవ జన్మము కేవలం భోగ భాగ్యాల నిమిత్తమే రాలేదు.
1: Human life is not gifted to enjoy the pleasure.
0: ప్రాకృతమైనటువంటి సుఖములు అనుభవించుకోవడం రాలేదు.
1: It's not given not to enjoy the convenience.
0: ఇవన్నీ కూడా మనము అనుభవిస్తూనే ఉంటున్నాము.
1: We do enjoy them.
0: పశుపక్షి మృగాదులు కూడా అనుభవిస్తున్నాయి.
1: The birds and beasts also share them.
0: కానీ అది కాదు మనం అనుభవించవలసింది.
1: And that is not the happiness that we should expect.
0: మనం అనుభవించినటువంటిది నిజమైనటువంటి శాంతి.
1: We should experience true peace in the sense.
0: అది మన హృదయం యొక్క స్వభావము.
1: That is our true nature.
0: ఆ హృదయం నుండి ఆవిర్భవించేటువంటి శాంతిని మనం పొందాలి.
1: వి షుడ్ ఎక్వైర్ ద పీస్ దట్ ఎమనేట్స్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
0: కనుక ఈ శాంతి పుష్పము ఐదో పుష్పము.
1: ద ఫ్లవర్ ఆఫ్ పీస్ ఇస్ ద ఫిఫ్త్ వన్.
0: తప పుష్పం,
1: ద ఫ్లవర్ ఆఫ్ పెనెన్స్.
0: ఈ తపస్సు ఏమిటి? తపస్సు,
1: వాట్ ఇస్ పెనెన్స్?
0: అడవులకు పోయి కందమూలాదులు భుజించి భగవంతుని స్మరించడం ఆ తపస్సు.
1: వాట్ డు యు మీన్ బై పెనెన్స్? గోయింగ్ టు ద ఫారెస్ట్ and partaking the tubers and leaves.
0: అది నిజంగా తమస్ అని చెప్పవచ్చు.
1: ఇట్ ఈస్ నాట్ తపస్ పెనెన్స్ బట్ ఇట్ ఇస్
0: తమస్. తపస్సుగా ఏమిటి? అన్నింటి ఎందుకు తాను ప్రతిదానికి కూడా సిద్ధముగా ఉండాలి.
1: తపస్ పెనెన్స్ మెంట్ రెడీనెస్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ఈ యొక్క మూడు ఇంద్రియములు కూడా ఒక్క రీతిగా అరికట్టాలి.
1: వన్ షుడ్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్.
0: తపస్సు అంటే కేవలం మనోవాక్యముల చేత కలిగేటువంటి ఉద్రేకాన్ని మనం అరికట్టాలి.
1: పెనెన్స్ మెంట్ కంట్రోలింగ్ all the kinds of agitation.
0: సత్వ గుణముతో ఏర్పడేటువంటి యొక్క ఆవేశాన్ని మనం అరికట్టాలి.
1: We should control all the agitations and the disturbances.
0: సాత్వికమైన, రాజసికమైన, తామసికమైన కూడాను ఏకభావంతో చూడాలి.
1: We should have that equanimity in all moments of inertia, the passion.
0: నిరంతరం కూడాను మన మనసును దైవం నందుంచాలి.
1: We should concentrate on God all the time.
0: అలాంటి హృదయం కలిగినటువంటి వాడే మానవుడు.
1: He is the true man if he concentrates on God.
0: That's daya hrudayam.
1: హృత్ ప్లస్ దయా ఇస్ హృదయ.
0: ఈ దయతో నిండినటువంటి యొక్క మానవత్వమే నిజమైన తపస్సు.
1: ద పెనెన్స్ మెంట్ ద హార్ట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: కాలంను వ్యర్థం చేయటం కాదు.
1: నాట్ మియర్లీ వేస్టింగ్ టైం.
0: దుర్వినియోగం చేయటం కాదు.
1: నార్ మిస్యూజింగ్ టైం.
0: నిజముగా తపస్సు అనగా ఏమిటి? మూడు గుణములను ఏకత్వం చేయటం.
1: ద పెనెన్స్ మెంట్ ద హార్మనీ యూనిఫికేషన్ ఆఫ్ ఆల్ ది అట్రిబ్యూట్స్.
0: యోగి.
1: హి ఇస్ యోగి ద రెనన్షియంట్.
0: మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం, మహాత్మనం.
1: It's only the noble soul who has got perfect harmony, unity in thought, word and deed.

0: No penance, no pilgrimage, no sacred text, no penance, nothing will be helpful to cross this ocean of life. What is the main cause?
1: మూడు గుణములను కూడాను ఏకం చెయ్యాలి.
0: We should unify the three attributes.
1: కోపం వచ్చింది,
0: we are angry,
1: దాన్ని కూడా అరికట్టాలి.
0: You should control it.
1: ఉత్సాహం కలిగింది, దాన్ని కూడా అరికట్టాలి.
0: You are more emotional, you should control.
1: సంతోషం కలిగింది, దాన్ని కూడా అరికట్టాలి.
0: You are ecstatic, you should control.
1: దుఃఖం కలిగింది, దాన్ని కూడా అరికట్టాలి.
0: The grief has to be under check.
1: సుఖదుఃఖే సమేకృత్వ లాభో లాభం జయాజయత్. సుఖదుఃఖముల రెండింటిని కూడా ఏకత్వంగా భావించాలి.
0: The spirit of equanimity has to be maintained both in times of pleasure and pain.
1: అది ఏ నిజమైన తపస్సు.
0: That is the true penance.
1: నువ్వు ఏ పనైనా చేస్తురా,
0: you do anything,
1: ఏ సేవలైనా చేస్తురా,
0: serve in any capacity,
1: కానీ వాంఛను నీ యందు ఉంచుకోకు.
0: But don't have desire.
1: వాంఛారహితమైనటువంటి యొక్క భావమే తపస్సు.
0: The desirelessness state is penance.
1: ఇంకా ధ్యాన పుష్పము,
0: the flower of meditation,
1: ఏడవది.
0: This is the seventh flower.
1: ధ్యానం అంటే ఏమిటి?
0: What is meditation?
1: కన్నులు గుచ్చుకొని పద్మాసనం వేసుకొని ఏదో పరమాత్మని స్మరించుకోవటం, ఇది ధ్యానం అని భావిస్తున్నారు.
0: We consider meditation meant sitting, keeping quiet with eyes closed.
1: ఈ ధ్యానం అంతా భౌతికమైన, లౌకికమైన, ప్రాప్తమైనటువంటి ధ్యానం.
0: This is a physical, a worldly level of observance.
1: ఇదంతా కొన్ని ప్రాపంచికంగా చేసేటువంటి ధ్యానములు.
0: We do it in the worldly sense.
1: ఇది అవసరమే.
0: It is necessary.
1: ఎంతవరకు?
0: To what extent?
1: పరిపూర్ణ స్థితి కలిగేంత వరకు ఈ ధ్యానం మనం ప్రాప్తించాలి.
0: Until you have all the capacity in fullness, you have to follow the worldly.
1: ధ్యానం అనగా ఇది కాదు, మన మనస్సు భగవంతునిలో లీనం కావాలి.
0: Meditation meant merger of the individual mind in the cosmic mind.
1: పాలలో నీరు ఏకమైనట్టుగా,
0: just as water mixes in milk,
1: ఈ పాలలో ఏకమైనటువంటి యొక్క నీరును మనం వేరు చేయడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ సెగ్రిగేట్ ఆర్ సపరేట్ అవుట్ వాటర్ ఫ్రమ్ ద మిల్క్.
1: అదే విధంగా భగవంతుడితో ఏకమైనటువంటి యొక్క ప్రేమ తత్వం వేరు చేయడానికి సాధ్యం కాదు.
0: వెన్ వన్స్ ది ఇండివిజువల్ మర్జెస్ ఇన్ ద కాస్మోస్, యూ కెనాట్ సపరేట్ హిమ్.
1: నిప్పులో వేసినటువంటి ఇనుము,
0: జస్ట్ యాజ్ ఐరన్ పుట్ ఇన్ ఫైర్,
1: ఇనుము అంతా నిప్పుగానే మారిపోతుంది.
0: ద హోల్ ఐరన్ బికమ్స్ రెడ్ హాట్ లైక్ ఫైర్.
1: ఎక్కడ ముట్టినా కాలుస్తుంది.
0: ఇట్ బర్న్స్ యూ వేర్ ఎవర్ యు టచ్.
1: కనుక మన యొక్క ప్రేమ తత్వం అనేటువంటిది భగవంతుని ప్రేమలో లీనం కావాలి.
0: The principle of love of the individual should merge in the love principle of the universe.
1: Brahmaiva bhavati annadi vedam.
0: The Veda says the knower of Brahman becomes Brahman
1: himself.
0: Rendu
1: ekamai povali.
0: Both become one.
1: Agni veru inu veru kaakurdu.
0: The fire and iron should not be separate.
1: Agni inu rendu kudunu ekamai povali.
0: The iron and fire should become one.
1: Mana manasu bhagavantuni yokka bhavamulo ekamai povali.
0: Our mind should merge.
1: ఏదో పొద్దున సాయంకాలం కొద్ది ధ్యానం చేసి ఆ కొద్ది కాలం మాత్రమే భగవంతుల్లో ఏకమైందంటే అది నిజమైన ధ్యానం కాదు.
0: We meditate for a brief time both in the day and the night, you cannot call it meditation.
1: Sarvada sarvakaleshu sarvatra harichintanam.
0: You should think of God all the time, everywhere.
1: ఏ పని చేయినా చేసినా ఈ పనులంతా కూడా నీవు లక్ష్యంలో పెట్టుకో, కానీ అందులో నీ యొక్క ప్రేమ లక్ష్యం కావాలి.
0: You may do anything, you may undertake any task, but keep God in view.
1: ఇది ఏ నిజమైన ధ్యానం.
0: దిస్ ఇస్ ట్రూ మెడిటేషన్.
1: కొంత పరిమితమైనటువంటి టైం పెట్టుకుని మనం భగవంతుని స్మరించడం, ఇది ధ్యానం కాదు.
0: మెడిటేషన్ ఇస్ నాట్ థింకింగ్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్ ఆఫ్ టైం.
1: ఇది కేవలం పార్ట్ టైం డివోషన్.
0: దిస్ ఇస్ ఓన్లీ పార్ట్ టైం డివోషన్.
1: కానీ ఫుల్ టైం డివోషన్ కావాలి.
0: బట్ ఫుల్ టైం డివోషన్ ఇస్ నీడెడ్.
1: కనుక ధ్యానం అనగా కేవలం పద్మాసనం వేసుకుని కూర్చొని భగవంతుని స్మరించడము, కొన్ని నిమిషాలు మాత్రమే కూర్చోవటం, ఇది సాధ్యం కాదు.
0: Meditation does not mean observing silence, sitting for some time.
1: భగవంతు అనుగ్రహం కూడా కొన్ని క్షణాలు వస్తుంది, తిరిగి తర్వాత వెళుతుంది.
0: God's grace also will be conferred on you for a moment and
1: భగవంతు అనుగ్రహం వచ్చిందంటే పర్మనెంట్ గా నిలిచిపోవాలి.
0: In fact, it should stay with you permanently.
1: ఆ నిత్యమైన సత్యమైనటువంటి యొక్క ధ్యానమును మనం ప్రార్థించాలి.
0: We should pray as to meditate eternally.
1: ఇంకా ఎనిమిదవది,
0: సత్యం
1: అష్టవిధ పుష్పం.
0: And the flower of truth.
1: Vishnu priti karam bhavet. Inka satyamu.
0: Truth.
1: Idi enamudodi.
0: This eighth one.
1: Idi chala mukhyamainatundi.
0: This is very important.
1: Satyam chetane prapancham puttindi.
0: The whole world is
1: satyam chetane prapancham undi.
0: And it's sustained
1: satyam
0: by
1: satyam chetane prapanchamlo aikyamaipothundi.
0: The world merges in truth.
1: Kanukane satyam chala pradhanamaina sadhanam.
0: Truth is the chief one.
1: సత్యంబునందుండి సర్వంబు పుట్టించే.
0: As to meditate eternally.
1: ఇంకా ఎనిమిదవది,
0: సత్యం
1: అష్టవిధ పుష్పం.
0: And the flower of truth.
1: విష్ణు ప్రీతి కరం.

0: పుట్టించే సత్యంబునందనగే సర్వ సృష్టి.
1: ద క్రియేషన్ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ ట్రూత్, సస్టైన్డ్
0: సత్యమహిమలేని తడమేది కనుగొన్నా శుద్ధ సత్వమిదియే చూడరయ్యా.
1: Is there any place where there is no truth, the principle of truth? It is the pure unsullied truth
0: pervading all over. Tikala bhagyam satyam,
1: the truth remains the same.
0: Eppatiki maranatvanti satyam,
1: you cannot divide it.
0: Eppatiki undunatvanti satyam,
1: it is total existence.
0: Sarvamu antardhanamainappatiki satyam matram sthashitanga untundi.
1: Everything might vanish but the truth remains.
0: Ah, satyame bhagavantudu.
1: The truth is God.
0: Kanukane truth is God.
1: Truth is God.
0: Live in truth.
1: Live in truth.
0: ఆ సత్యంలోనే మనం జీవించాలి.
1: We have to live in truth.
0: సత్యంతోనే మనం బ్రతకాలి.
1: And we have to live.
0: సత్యం నందే అంత్యమైపోవాలి.
1: And we have to end in truth.
0: కనుక ఇట్టి సత్యం అనేటువంటిది అష్టవిధ పుష్పము.
1: This truth is the eighth flower.
0: కనుక ఇలాంటి పుష్పముల చేత మనం భగవంతుని పూజించినప్పుడు భగవంతుడు ప్రీతికరంగా అందుకుంటాడు.
1: God receives these offerings of flowers of this sort.
0: ఇంకా ఎట్టి పుష్పమును కూడాను భగవంతుడు ఆశించడు.
1: God does not expect any other flower other than these.
0: Kanukane ahimpra prasam pushpam.
1: The first one is the flower of non-violence.
0: Indriya nigraham.
1: The flower of sense control.
0: Ee indriya nigraham anetundi chaala pradhanamainatundi.
1: This is very essential.
0: ఈ ఇంద్రియ నిగ్రహం చేతనే మనం ఎంతైనా కూడా సాధించవచ్చు.
1: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: ఈనాడు ప్రపంచంలో జరిగేటువంటి యొక్క అల్ల కల్లోలములకు కలహములకు అన్నిటికీ అశాంతికి ఈ యొక్క ఇంద్రియములే మూల కారణం.
1: Senses are responsible for all the conflict, the contradiction and fighting, agitation all over.
0: ప్రతి ఇంద్రియానికి కూడా మనం బుద్ధి చెప్తూ రావాలి.
1: In fact we should teach a lesson to every one of the senses.
0: బుద్ధి చెప్తాము. ఏ నోరా, ఎంత కాలం నీవు ఈ విధంగా భుజించేది?
1: Oh tongue, how long you want to consume food?
0: ఎంత కాలం భుజించినా నీకు తృప్తి లేదు.
1: You are not contented in spite of
0: eating. ఏ ఎంత,
1: your nature is that.
0: అని ఏ విధంగా నాలుక భుజించామో,
1: as you teach a lesson to your
0: tongue, అదే విధంగానే కన్నులకు కూడా నువ్వు బోధించాలి.
1: యూ షుడ్ ఆల్సో టీచ్ యువర్ ఐ.
0: ఏ నేత్రమా,
1: ఓ ఐ,
0: ఎన్నో చూస్తున్నావు నీవు.
1: యు హావ్ బీన్ వాచింగ్.
0: ఎన్నో అనుభవిస్తున్నావు నీవు.
1: యు హావ్ బీన్ హ్యాపీ.
0: కానీ ఇంకా నీకు తృప్తి లేదా?
1: ఆర్ యు నాట్ సాటిస్ఫైడ్?
0: దేనిని నువ్వు చూడాలి?
1: వాట్ ఇస్ దట్ యు షుడ్ సీ?
0: నీవు చూచినవన్నీ నీవు అనుభవించావు.
1: యు ఇన్ ఫ్యాక్ట్ యు ఎక్స్‌పీరియన్స్ ఆల్ ద థింగ్స్. కనుక
0: నీవు చూడవలసినటువంటి ఒక్క సత్య స్వరూపుణ్ణి.
1: యు హావ్ ఇన్ ఫ్యాక్ట్ యు షుడ్ లుక్ అట్ గాడ్.
0: దైవ స్వరూపుడు.
1: హి ఇస్ ద ఫామ్ ఆఫ్ ట్రూత్.
0: దైవాన్ని నీవు ఆశించు.
1: ఎక్స్‌పెక్ట్ గాడ్.
0: ఆ నిజమైనటువంటి యొక్క దైవ స్వరూపాన్ని నీవు చింతించు.
1: యు ఆల్సో థింక్ ఆఫ్ గాడ్.
0: కనుక నీవి పిచ్చి పిచ్చి బాధలంతా వదిలిపెట్టి
1: గివ్ అప్ ఆల్ ప్రాబ్లమ్స్.
0: ఓ ఇంద్రియమా, నీవు చక్కగా భుజించు.
1: యో టంగ్,
0: దేనిని భుజించాలి?
1: వాట్ షుడ్ బి ఈటెన్?
0: ప్రొద్దు ఒక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు సిద్ధతోడ.
1: ఓ ఇయర్స్, యు ఆర్ రెడీ టు లిసన్ టు వెయిన్ గాసిప్ అండ్ ద టేల్స్.
0: ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పు వేడ.
1: When it is a matter of divine and spirituality, you are not ready.
0: ఓ చెవులా, ఎన్ని వింటున్నావు నీవు?
1: ఓ ఇయర్స్, యు హావ్ బీన్ లిసనింగ్ మెనీ.
0: నీకు అనవసరమైనటువంటి విషయాలంతా వింటున్నావు.
1: యూ లిసన్ టు వెయిన్
0: గాసిప్. ఊరి వారి శుద్ధులంతా వింటున్నావు.
1: ఆల్ ద టేల్స్ అరౌండ్.
0: నీకు ఇష్టం లేనటువంటి విషయాలంతా వింటున్నావు.
1: యూ లిసన్ ఆల్ ద
0: దుర్మార్గమైన విషయాలంతా వింటున్నావు.
1: ఆల్ అన్నెసెసరీ.
0: రేడియోలో వచ్చేటువంటి వింటున్నావు.
1: యు హావ్ బీన్ లిసనింగ్.
0: వీడియోలో వచ్చేటువంటి వింటున్నావు.
1: వీడియో అండ్ రేడియో.
0: విని నీకు వచ్చిన ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్?
0: కర్ణముల, నీవు ఇలాంటి పనికి నీవు పుచ్చుకోవద్దు.
1: వాట్ ఇస్ షేమ్ ఇయర్, డోంట్
0: లిసన్. నీవు సిద్ధం కావద్దు.
1: Don't be ready for that.
0: ఈ ఇతరుల విషయాలు విని నీ యొక్క హృదయాన్ని పాడు చేసుకుంటున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ స్పాయిలింగ్ యువర్ సెల్ఫ్.
0: ఈ విషయాలు నీ వినువో అవే నీ హృదయంలో ప్రింట్ అయిపోతాయి.
1: All that you listen will be imprinted in your heart.
0: ఎలాంటి విషయాలు నీవు చూస్తావో అదే నీ హృదయంలో ప్రింట్ అయిపోతాయి.
1: All the scenario that you watch will be imprinted on your heart.
0: కనుకనే నీ హృదయాన్ని పాడు చేసుకుంటున్నావు.
1: You are spoiling your heart.
0: ఈనాడు ప్రపంచమంతా పొల్యూషన్ మలమయమైంది.
1: You find pollution all over the world.
0: ఇలాంటి పొల్యూషన్ అంతా నీవు చేర్చుకుని నీ హృదయాన్ని కూడా నీవు పొల్యూషన్ చేసుకుంటున్నావు.
1: You have polluted even your heart.
0: మాలిన్యం చేసుకుంటున్నావు నీ యొక్క మనసును.
1: You have polluted your mind.
0: మనసు మాలిన్యమైందంటే ఇంకా నీవు అనుభవించేది ఏమిటి?
1: When the mind is polluted, what is that you experience?
0: అంతా నిరుపయోగమైనటువంటి.
1: Everything is useless.
0: నిన్న కొంతమందికి విజయవాడ విశాఖపట్నం నుంచి వచ్చిన వారికి చెప్పాను.
1: భగవాన్ స్పోక్.
0: మన హృదయం అనేటువంటిది ఒక పెన్ను వంటిది.
1: Bhagavan spoke to devotees from Visakhapatnam doctors. He said human heart is a pen.
0: Mana pennu pennulo elanti ink fill up chestamo,
1: as is the ink that fills the pen,
0: alanti vratalu alanti geetalu manaku vastayi.
1: So also you get the letters and
0: adhe kalare vastuntuntadi.
1: In the same way you would get
0: kanuka mana hrudayam anetundi oka pennu vantidi.
1: Human heart is a pen.
0: Ee prapancha sambandha

0: ఉన్నటువంటి విషయాలంతా రాస్తుంది.
1: ఇట్ రైట్స్ ఆల్ ది వరల్డ్లీ మ్యాటర్.
0: చిత్రించుకుంటుంది అక్కడ.
1: ఇట్ గెట్స్ ప్రింటెడ్.
0: ఇందులో నీవు ప్రేమమయమైనటువంటి ఇంకును ఫిలప్ చేయి.
1: ఫిల్ దిస్ ఇంక్ ఆఫ్ లవ్.
0: నీవు రాసే వ్రాతలు, చేసే చేష్టలు, తలిచే తలపులు అన్ని కూడా ప్రేమమయంగా ఉంటాయి.
1: ఆల్ యువర్ రైటింగ్స్, ఆల్ యువర్ యాక్షన్స్, ద వర్డ్స్ ఆర్ బౌండ్ టు బి ఫుల్ ఆఫ్ లవ్.
0: ఈ పెన్నుతో ఏమి రాస్తే కూడాను అదంతా అదే రకంగా పోతుంది.
1: వాట్ ఎవర్ యు రైట్ విత్ దిస్
0: అదే రంగే వస్తుంది.
1: యు విల్ ఫైండ్ లవ్ దేర్.
0: కనుకనే మన హృదయం అనేటువంటి దాన్ని ప్రేమతో నింపుకోవాలి.
1: వి షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
0: ఈ విధంగా కూడాను మనం పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపాలి.
1: వి షుడ్ లీడ్ ఎ సేక్రెడ్ లైఫ్.
0: భగవంతుడు ఆ విధమైనటువంటి దీన్ని ఆశిస్తున్నాడు.
1: God wants us to have that sacred.
0: ఈ వాడిపోయే పుష్పమును, కాలిపోయే పుష్పమును తీసుకోడు.
1: He is not bothered of the flowers that fade out nor get burned.
0: పూజారి అనేక రకమైనటువంటి పుష్పములు తెచ్చి పూజ చేస్తుంటాడు.
1: The priest brings so many kinds of flowers.
0: ఓ ప్రీస్ట, ఓ పూజారి, నీవు ఇంతకాలం నేర్చుకునేది ఇదేనా?
1: He tells the priest, what is it you have learned?
0: లారి లారీలంతా కూడా గులాబీ పుష్పం తీసుకుంటున్నావు.
1: You go on by these flowers which
0: లారి లారీలంతా మల్లె పుష్పం తీసుకుంటున్నావు.
1: And you collect the jasmine flowers.
0: మకరంద పుష్పాలు తీసుకుంటున్నావు.
1: And all the flowers.
0: ఇవన్నీ చేసి ఏమి ప్రయోజనం?
1: What is the use of all this?
0: ఈనాడు చేసిన పుష్పములు రేపటి దినకు వాడిపోతాయి.
1: The flower offered today would be decayed tomorrow.
0: ఈ పుష్పం కాదు నీకు కావాల్సింది.
1: It's not that flower I want.
0: శాంతి పుష్పం కావాలి.
1: ఐ వాంట్ ద ఫ్లవర్ ఆఫ్
0: ప్రేమ పుష్పం కావాలి.
1: ద ఫ్లవర్ ఆఫ్
0: ఇది వాడిపోనటువంటిది, రాలిపోనటువంటిది, ఇలాంటి పుష్పాన్ని పూచి.
1: యు ఆఫర్ ద ఫ్లవర్స్ దట్ వుడ్ నాట్ డ్రాప్ డౌన్ ఆర్ ఫేడ్ అవుట్.
0: అహింస ప్రథమ పుష్పం అన్నాడు మొట్టమొదట.
1: ఇన్ ద బిగినింగ్ ఇట్ ఇస్ సెడ్ ద ఫ్లవర్ ఆఫ్ నాన్ వైలెన్స్.
0: అహింస,
1: వాట్ ఈస్ నాన్ వైలెన్స్?
0: మనము ఎవరిని బాధించకుండా ఉండటం.
1: వీ షుడ్ నాట్ హార్మ్ ఆర్ హర్ట్ ఎనీబడీ.
0: కానీ కొంతమంది డాక్టర్స్ కత్తి తీసుకుని ఆపరేషన్ చేస్తారు.
1: బట్ సమ్ డాక్టర్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద నైఫ్.
0: ఇది మాత్రం హింస కాదా అనుకుంటారు చాలా మంది.
1: మెనీ థింగ్ ఈజ్ ఇట్ నాట్ వైలెన్స్?
0: కాదు కాదు.
1: నో నో.
0: ఆ ఉన్న బాధను నివారణ చేసే నిమిత్తమై కత్తిని తీసుకుని పొట్టనకొస్తాడు.
1: డాక్టర్ ఆపరేట్స్ విత్ ద నైఫ్ టు గివ్ రిలీఫ్ ఫ్రమ్ ద పెయిన్.
0: తదుపరి అతనికి సుఖాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాడు.
1: అండ్ దట్స్ బై ఆపరేటింగ్ ఆన్ యూ హి గివ్స్ యు హ్యాపీనెస్.
0: అది ఉపకారమే కానీ అపకారం కాదు.
1: ఇట్ ఈస్ హెల్ప్ బట్ నాట్ ఎ హార్మ్.
0: అది అహింసనే కానీ హింస కాదు.
1: ఇట్ ఈస్ నాన్ వైలెన్స్, నెవర్ వైలెన్స్.
0: ఇంకా కొంతమంది అయ్యా కూరగాయలంతా తింటున్నారే, ఈ కూరగాయలు కోస్తే అవి ఎంత బాధపడతాయో.
1: Some say you eat all vegetables, you cut the vegetables, is it not violence?
0: Man chesetundi pannantha kuda nu kurugayalu sambandhinatundi kaadu.
1: Is not related to vegetables alone.
0: Vruchamulaku deeniganta pranam undi.
1: In fact the vegetables have got life.
0: Kaani manasu ledu.
1: They have no mind.
0: Ee manasu lekapovadam cheta dani baadhalu avi daniki teliyadu.
1: Since they have no mind, the vegetable world, they don't have pain.
0: Intiye kaadu vijnanam kuda nu ledu.
1: They do not have wisdom either.
0: Oka kaayini manu kosithamante akkad neeru kaarutundi.
1: If you cut the fruit over there, you find the water sap oozing out of
0: it. Ee kaayini koyatam cheta adi edustundade, kantidaralu kaalustundade ani anukuntavu.
1: By plucking the fruit, you find the sap oozing out. It's not tear.
0: Adi sahajamaina jalame kaani.
1: It's a natural process.
0: Dukha jalam kaadadi.
1: It is not the tears.
0: Dukham anepindi eppudu manasu undinappude dukham vastundi.
1: Where there is mind, there is grief.
0: మనసు ఉన్నటువంటి వానికే ఆనందం కలుగుతుంది.
1: The one with mind would be delightful.
0: కనుకనే మనసు ఉన్నటువంటిది మానవునికి తప్ప దేనికి లేదు.
1: It's only mankind that has got the mind. But
0: పక్షి పక్షి మృగాదులకు కూడా మనసు ఉంది.
1: The birds and beasts have got mind.
0: క్రిమి కీటకాదులకు కూడా మనసు ఉంది.
1: So also insects.
0: కానీ వృక్షములకు, కూరగాయలకు ఇట్లా దానికి అంత ప్రాణం లేదు. ప్రాణం ఉంది కానీ మనసు లేదు.
1: The trees and all the greenery have got life but not the mind.
0: కనుకనే మనసు లేనిటువంటి దాన్ని ఎంత బాధ పెట్టినా అది హింస కాదు.
1: The one without the mind will never suffer.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు.
1: All worship with all devotion.
0: కానీ ఇది కాదు భగవంతుడు ఆశించేది.
1: It is not expected from
0: you. ఇవంతా కూడా నీ వ్యక్తిగతమైనటువంటి యొక్క సాధనలు.
1: It's all individual ritual.
0: కానీ ఫండమెంటల్ ఈ ప్రాకృతమైనటువంటి ఒక సాధన నీవు చేయాలి.
1: బట్ ది ఫండమెంటల్ స్పిరిచువల్
0: సామూహికమైనటువంటి సాధన చేయాలి.
1: అండ్ యూ షుడ్ అండర్
0: సామాజిక సేవలు చేయాలి.
1: యూ షుడ్ సర్వ్ సొసైటీ.
0: సొసైటీ సేవ చేసినప్పుడు హృదయపూర్వకంగా మనము ఆనందాన్ని అందుకుంటాం.
1: సర్వీస్ టు సొసైటీ విల్ మేక్ యూ బ్లిస్ఫుల్.
0: ఈ వ్యక్తిగతమైనటువంటిది ఎంతకాలము?
1: ఇండివిజువల్ డస్ నాట్ లాస్ట్ లాంగ్.
0: ఎంతకాలం చేసినా కానీ ఈ యొక్క ఫండమెంటల్ సామూహిక సేవలు చేయాలి.
1: ఫండమెంటల్ సర్వీస్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: ఈ సమాజ సేవనే ఎంతో పవిత్రమైనటువంటి సేవ.
1: సర్వీస్ టు సొసైటీ ఇస్ సీక్రెట్.
0: ఎలాంటి వారు ఎలాంటి హృదయంతో అందుకుంటారో.
1: ఇన్ వాట్ ఫార్మ్ ది సర్వీస్ ఇస్ రిసీవ్డ్.
0: తద్భవతి.
1: As is the feeling, so is the experience.
0: మనం పవిత్రమైన సేవలు చేసినప్పుడు వారు పవిత్రులుగా రూపొందుతారు.
1: If you offer sacred service, they turn sacred.
0: కేవలం బాధల నివారణ కాకుండామే కాకుండా
1: not only they are relieved of
0: వారిని పవిత్రులు గావించటము,
1: you also sanctify them.
0: వారిని కూడా అభివృద్ధి కావించటము,
1: you also help them. వారిని కూడా
0: సాత్వికులుగా గావించటము,
1: you also make them happy.
0: సాత్విక భావం చేత సమాజ సేవలో మనం పాల్గొనాలి.
1: With all the pious feeling,
0: ఎంత శక్తియో అంత సేవ చేయండి.
1: You serve to your extent possible.
0: భజనలు చేస్తున్నారు,
1: many
0: ప్రొద్దున సాయంకాలం భజన చేస్తున్నారు.
1: In fact, we sing the glory of God.
0: ఆ భజనలు పాడేటువంటి వానికి తృప్తి.
1: The singer will have satisfaction.
0: కాని వినేటువంటి వారికి ఆ విన్నంత వరకు తృప్తి.
1: Listener also will have satisfaction.
0: తరువాత ఆ యొక్క భజన యొక్క ఫలితం ఏమిటి?
1: Later, what is the result, consequence?
0: అది తాత్కాలికమైనటువంటిది.
1: The impact is
0: తాత్కాలికమైనటువంటిది.
1: The influence is momentary.
0: చాలా మంది పిల్లలు చెప్పారు భజగోవిందం లోపల.
1: Students recited Bhajagovindam.
0: Dhan jan yauvana garvam harati nimisha. Oka ara nimisham kuda undadu.
1: The pride of wealth and power and youth does not last for long.
0: Ee vidhamainatvanti yavanatvaniki manam enduku inta paatu padali?
1: Why should we struggle hard for this momentary?
0: Kadalipoye megamulu vale yavanam kuda nu kadalipothundadi.
1: All are passing clouds, all vanish.
0: Ee chalabanguramen yavanam lopala inta ahankaram manaki enduku?
1: Why should we be egoistic and proud enough because of this momentary youth?
0: ఇన్ని విధమైనటువంటి వాంఛలు మనకెందుకు?
1: Why so many desires?
0: కనుకొని దీన్ని కూడా మనం త్యజించాలి.
1: We have to sacrifice them.
0: అప్పటికప్పుడు చేయవలసిన పనులు చేయాలి.
1: We have to do our duty.
0: కానీ do your duty.
1: Do your duty sincerely.
0: అంతే కానీ దీన్ని మనస్కంగా తీసుకోకూడదు.
1: Do not take it to heart.
0: మంచి కానీ చెడ్డ కానీ,
1: good or bad,
0: ఇదంతా నా మంచి కోసమే.
1: Everything is for my good.
0: ఇదంతా భగవంతుడు అనుగ్రహించిన వరప్రసాదమే.
1: It's all God's gift.
0: కాబట్టి ఈ గిఫ్ట్ ను మనం వేస్ట్ చేయకూడదు.
1: We should not waste God's gift.
0: అన్నింటికంటే కాలం చాలా ప్రధానమైనటువంటిది.
1: Time is most important of all.
0: ఈ కాలమును మనం అమితంగా వేస్ట్ చేస్తున్నాము.
1: We are wasting time in every possible way.
0: ఉన్నటువంటిది 24 గంటల లోపల,
1: within 24 hours,
0: నిద్రాహారములకు ఎంతో కొద్ది కాలం మాత్రమే ఉపయోగపెడుతున్నాము.
1: In fact, for food, raiment and shelter,
0: ముక్కాల భాగమంతా కూడాను దుర్వినియోగం చేస్తున్నాము.
1: All the rest of the time is wasted.
0: ఊరివార చింతలు,
1: think of people,
0: ప్రాకృతమైన చింతలు,
1: the worldly thoughts,
0: అపవిత్రమైన భావములు,
1: unsacred thoughts,
0: ఇవన్నీ తలుచుకుంటూ మనం అపవిత్రం చేస్తున్నాం కాలాన్ని.
1: Spoil all the time.
0: కాలమును అపవిత్రం చేయకూడదు.
1: We should not spend time in unsacred.
0: కాలము సార్థకం గావించుకునే నిమిత్తమై కొన్ని సేవలు చేయాలి, అవే కర్మలు.
1: We should render service in order to sanctify the time.
0: సమాజ సేవలో మనం పాల్గొనాలి.
1: We have to participate.
0: సమాజ సేవలు చేసేంత వరకు కూడా మనకు దుర్భావాలు మనలో ప్రాబల్యం.
1: So long we serve in the society, there will be no chance.
0: సమాజ సేవలు చేసేంత వరకు ఏ చింతలు మనకు జ్ఞాపకానికి రాదు.
1: No worry would be there in your mind if you serve society.
0: ఆ సమాజంలో లీనమైన వ్యక్తికి అహంకారం నిర్మూలమవుతుంది.
1: The one who is in society will not be egoistic.
0: ఈ సమాజ సేవలో అహంకారాన్ని నిర్మూలం చేయటమే కాకుండా,
1: not only you kill ego,
0: ఆడంబరాలకు అవకాశం ఇవ్వకుండా,
1: there will be no scope for pomp and show.
0: కేవలం మానసిక యొక్క పవిత్రతకు మనం అభివృద్ధి గావిస్తున్నాం.
1: Your mind would be sacred.
0: సర్వ కర్మల కూడాను మనోశుద్ధి కోసమని,
1: all actions would give you the purity of the mind.
0: చిత్తశుద్ధియే కర్మః అన్నది వేదం.
1: The goal of the action is the purity of the mind.
0: మనం ఏ సేవలు చేసినా చిత్తశుద్ధి కోసం చేస్తున్నాం.
1: All kinds of service only to purify the mind.
0: చిత్తశుద్ధి కలిగినటువంటి కర్మలు చేసే ప్రయోజనం ఏమిటి?
1: Without the purity of the mind, the action is
0: useless. ఎంతనో ధనమును వ్యర్థం చేస్తున్నాము,
1: many waste time.
0: ఎంతనో కాలమును వ్యర్థం చేస్తున్నాము,
1: time is wasted.
0: ఎంతనో కర్మలు వ్యర్థం చేస్తున్నాము,
1: all actions are also useless.
0: ఒక్కదాని ఎందైనా కూడా శాశ్వతమైన శాంతి ఉన్నదా?
1: Is there permanent peace out of single action?
0: శాంతి లేనే లేదు.
1: There's no peace whatsoever.
0: వస్తుంది పోతుంది, passing clouds.
1: Peace appears and passes off like a passing
0: cloud. నిత్యమైన సత్యమైనటువంటి ఒక శాంతిని మనం కోరాలి.
1: We should aspire for that permanent peace.
0: అది ఏ మన హృదయం నుండి ఆవిర్భవించేటువంటి శాంతి.
1: It should originate out of our heart.
0: ఆ శాంతిని మనం ఆశించినప్పుడే,
1: when we desire that peace,
0: మన సార్థక నామం జగత్తుకంత వ్యాప్తి అవుతుంది.
1: In fact, our name would spread everywhere, all over.
0: ఎన్ని కష్టములకు గురి అయినప్పటికీ ధర్మజుడు శాంతాన్ని వహించాడు.
1: Dharmaja maintained peace in spite of
0: ద్రౌపది పరాభవం జరిగే సమయంలో భీముడు లేచాడు.
1: When Draupadi was humiliated, Bhima got up.
0: గద తీసుకుని దుశ్శాసన పైన పోయాడు.
1: He took that mace and about to fight.
0: అడ్డం పోయాడు ధర్మజుడు.
1: ధర్మజ ఆబ్జెక్టెడ్,
0: నాయన ధర్మమే జయం.
1: బ్రదర్, రైచియస్నెస్ విల్ will be successful.
0: మనం ఓడిపోయినటువంటి వారము.
1: In fact, we lost.
0: వారి స్వాధీనంలో ఉన్నాము.
1: We are under their control.
0: వారి ఇష్ట ప్రకారం వారు చేసుకోవచ్చు.
1: Let them act as they like.
0: కానీ ఓడిన వానికి వారి పైన యుద్ధం చేయటము అధికారం లేదు.
1: The one who is defeated cannot fight, has no authority.
0: కనుక నీవు కూర్చోమని చెప్పాడు.
1: Be
0: seated. ఇలాంటి శాంతమైనటువంటి ఏ కొద్ది మందికో ప్రాప్తిస్తుంది, కానీ అందరికీ ప్రాప్తించదు.
1: The state of mind of peace is at the hands of you, not me.
0: ఎలాంటి పరిస్థితులు అయినా కూడా శాంతిని మనం వహించాలి.
1: Under any circumstances, maintain your peace.
0: అదియే మనకి ఎంతో గొప్ప బలమునిస్తుంటారు.
1: Gives you the mighty strength.
0: దాని వల్లనే దైవ బలం కూడా మనకు ఏర్పడుతుంది.
1: And there you find love principle.
0: దివ్య శక్తి మనకు ఏర్పడుతుంది.
1: You will have the divine power.
0: భవ్యమైన భావాలు ఏర్పడతాయి.
1: You will have beautiful thoughts.
0: నిత్య సత్యమైనటువంటి శాంతిని పొందుతాము.
1: And you will have that eternal permanent
0: peace. లోకములో శాశ్వతమైన కీర్తిని పొందుతాము.
1: You will have the permanent reputation in this world.
0: కౌరవులు ఎంతమంది పుట్టారు?
1: There are many Kauravas.
0: పాండవులు 5 మంది మాత్రమే పుట్టారు.
1: పాండవాస్ ఆర్ ఫాన్.
0: కానీ ఇరువురు పోయారు.
1: బోత్ ఆర్ గాన్.
0: కానీ పాండవుల యొక్క కీర్తి,
1: ద నేమ్ ఆఫ్ పాండవ,
0: సమాజం లోపల ఎంత శాశ్వతంగా నిలిచిపోయింది.
1: ద నేమ్ ఆఫ్ పాండవాస్ రిమైన్డ్ ఆల్.
0: ధర్మజ అంటే అందరికీ ప్రీతి.
1: ధర్మజ ఇస్ లైక్డ్ బై ఎవ్రీబడీ.
0: ధర్మజ, ధర్మం నుండి పుట్టినటువంటి వాడు అతను.
1: ధర్మజ, ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ ధర్మ రైచ్యూస్నెస్.
0: ధర్మం నుండి పుట్టినటువంటి వారికి ధర్మమే తప్ప అధర్మం తెలియదు.
1: ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ ధర్మ రైచ్యూస్నెస్ ఫాలోస్ రైచ్యూస్నెస్.
0: క్షణమునకు మనం అధర్మమే అధర్మమే అధర్మమే.
1: ఎవ్రీ మూమెంట్ వి ఆర్ అన్ రైచ్యూస్.
0: క్షణమునకు అసత్యమే అసత్యమే అసత్యమే.
1: ఎవ్రీ మినిట్ వి అటర్ బ్లేటెంట్ లైస్.
0: క్షణమునకు హింసనే హింసనే హింసనే.
1: ఎవ్రీ సెకండ్ దేర్ ఇస్ వైలెన్స్.
0: ఎక్కడ అహింస? ఎక్కడ సత్యము? ఎక్కడ పవిత్రత? ఎక్కడ ధర్మము? ఎక్కడ కనిపించడం లేదు.
1: నోవేర్.
0: నిజంగా జగత్తులో ఈ ధర్మమే ఉండి ఉంటే ఈ విధమైనటువంటి అలజడి అంతా ఎందుకు కలిగేది?
1: When there is dharma in this world, how do you expect agitation?
0: ఇన్ని విధమైనటువంటి అశాంతి ఎందుకు జరుగుతుంది?
1: Why restlessness?
0: ఇన్ని విధమైన కలహములంతా ఎందుకు ప్రారంభమవుతుంది?
1: Why conflict and fighting?
0: ఈ కల్లోలములంతా ఎందుకు వస్తుంది?
1: Why all disturbance?
0: మనలో అది లేకపోవటం చేతనే కల్లోలములు.
1: Because there is no peace within us, there is conflict.
0: యద్ భావం తద్ భావం. తన ఎందు ఉన్నటువంటి దాన్ని రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
1: Everything comes out as a reflection of the inner being, as a reaction.
0: Repentance allara ledu.
1: There's no agitation.
0: Manamulu endu untundadi allara.
1: It is within you.
0: వాడి యొక్క పనులన్నీ అల్లరి పనులుగానే ఉంటున్నాయి.
1: All your actions are disturbing.
0: వాడి మాటలంతా అల్లరి మాటలుగానే ఉంటున్నాయి.
1: All your words are agitating.
0: కనుక వారి జీవితమే అల్లరి జీవితంగా మారిపోతుంది.
1: So the whole life is a
0: జన్మ నరజన్మ దుర్లభం. మానవ జన్మ వచ్చినందుకు ఇలాంటి పేర మనం తీసుకోవాలి.
1: Human life is rarest of all. Is that the name you should get?
0: మానవత్వం పవిత్రమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ సెక్రెడ్.
0: దివ్యమైనటువంటిది.
1: డివైన్.
0: భవ్యమైనటువంటిది. జీవించదగినటువంటిది. విలువైనటువంటిది.
1: హైలీ వాల్యుబుల్.
0: ఇలాంటి మానవ జీవితాన్ని ఇన్ని విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి చేసి
1: వీ పుట్ దిస్ హ్యూమన్ లైఫ్ టు సఫర్.
0: పరులకు కూడా హింసించి
1: వీ హార్మ్ అదర్స్.
0: పరులకు కూడా బాధ పెట్టి
1: వీ సఫర్.
0: తాను అనుభవించేటువంటిది ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ యు ఎక్స్పీరియన్స్ అల్టిమేట్లీ?
0: కనుక మానవుడు మొట్టమొదట ఈ దశేంద్రియాన్ని అరికట్టాలి.
1: సో మ్యాన్ షుడ్ కంట్రోల్ ఆల్ హిస్.
0: నోటి నుంచి వచ్చేటువంటి పలుకు పవిత్రమైనదిగా ఉండాలి.
1: వాట్ ఎవర్ యు స్పీక్ షుడ్ బి సెక్రెడ్.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు
0: నీ మాటలు శాంతంగా మాట్లాడు.
1: యువర్ వర్డ్స్ షుడ్ బి సాఫ్ట్.
0: కఠినంగా ఉపయోగపెట్టద్దు.
1: నెవర్ యూస్ హార్ష్ వర్డ్స్.
0: ఈ కర్ణములు ఉంటున్నాయి. ఈ కర్ణముల ద్వారా శాంతమైన విషయాలు విను.
1: లెట్ యువర్ ఇయర్స్ లిసన్ టు
0: భగవత్ సంబంధమైన విషయాలు విను.
1: ఆల్ రిలేట్ టు గాడ్.
0: లోక క్షేమానికి సంబంధించిన విషయాలు విను.
1: ఆల్ దట్ వుడ్ హెల్ప్ యువర్ అడ్వాన్స్మెంట్.
0: లోక సమస్త సుఖినో భవంతు. అందరి ఆనందాన్ని నివాసించు.
1: ఎస్పైర్ ప్రే ఫర్ ది వెల్ బీయింగ్ ఆఫ్ ఆల్.
0: ఈ విధంగా ఒక్కొక్క ఇంద్రియాన్ని కూడా మనం ఎంత పవిత్రమో చేసుకోవచ్చు.
1: వి కెన్ సాంక్టిఫై ఆల్ అవర్ సెన్సెస్.
0: ఈ ఇంద్రియ నిగ్రహం మనం సాధించినప్పుడు ఎంతైనా మనం సాధించవచ్చు.
1: When once you have sense control, you can achieve a lot.
0: అందుకోసమని చెప్పారు, నీకే గాని వాడనైతే లోకమాత, నేను లోకమందు లోకు అవుదు లోకమాత.
1: ఓ గాడ్, ఇఫ్ ఐఎమ్ నాట్ ప్లీజింగ్ టు యూ, ఐఎమ్ చీప్ ఇన్ ద సైట్ ఆఫ్ ద వరల్డ్.
0: ఓ శాంతమా, నీకే నేను కాకపోతే ఇంక లోకానికంతా విరుద్ధమే.
1: ఇఫ్ ఐఎమ్ నాట్ పీస్ఫుల్, ఐ విల్ బి అగైన్స్ట్ ద హోల్ ఆఫ్ ద వరల్డ్.
0: కనుక శాంతమా, నీవు నా మిత్రుడవు.
1: Oh peace, you are my friend.
0: నీకు నేను దూరం కాకూడదు.
1: I cannot distance myself.
0: నీకు నేను దూరం అయిపోతే జగత్తుకే నేను దూరం అయిపోతాను.
1: If I am away from you, I am distanced from the world.
0: శాంతిని మనం వహించాలి.
1: We should observe peace.
0: కర్మ భగవంతుడు ఆశించేటువంటిది.
1: What God expects?
0: నీవు చేసే పూజలు.
1: Not your worship.
0: నీవు చేసే అర్చనలు.
1: Not your worship or
0: ritual. చేసే దాన ధర్మాలు.
1: All the acts of charity.
0: చాలా మంది అనుకుంటారు, అయ్యో నేను 10 మూటలు దానం చేశాను.
1: He just I offered 10 bags of rice.
0: 500 mandiki cheerlu ichanu, panchalu ichanu.
1: I distributed clothing to 500 people.
0: Ee ekkadanta nee income tax ku raaskovali gaani bhagavantun daggara raayadaniki veelledu.
1: All the accounts can be submitted to the income tax department, not to God.
0: God ki ivanni akkaledu. Ee bhavamto chesanu?
1: God goes by your
0: ee hrudayamto chesanu?
1: With what thought?
0: Ee premato chesanu?
1: With what spirit?
0: Adhe bhagavantun display vastundi.
1: That goes to the account of God.
0: Kanuka manam premato cheyali.
1: Do with love.
0: శాంతంతో మనం భావించాలి.
1: అబ్జర్వ్ పీస్.
0: త్యాగంతో మనం చేయాలి.
1: ఫుల్ ఆఫ్ సాక్రిఫైస్.
0: కనుక ఈ 7 విధమైనటువంటి పుష్పములు కూడాను మనం చాలా వరకు ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: ఆల్ ద ఫ్లవర్స్ ఆఫ్ డివోషన్ వి షుడ్ అక్వైర్.
0: ప్రాచీన కాలం నుండి మన భారతదేశంలో అనేక మంది మహర్షులు ఎన్నో తపస్సు చేసి ఈ పుష్పములను సాధించారు.
1: Since ancient times, all the saints and seers, sages of this land could possess all these flowers. Mottamotte
0: ahimsa prathamam pushpam annaru.
1: The first flower of non-violence.
0: Adi chaala pradhanamaitundi.
1: It's very very important.
0: పుష్పం ఇంద్రియ నిగ్రహం రెండవది.
1: ద సెకండ్ ఫ్లవర్ ఆఫ్ సెన్స్ కంట్రోల్
0: సర్వభూత దయా పుష్పం మూడవది.
1: కంపాషన్
0: ఈ నాలుగవది. క్షమా పుష్పం.
1: ద ఫోర్త్ వన్ ఫ్లవర్ ఆఫ్ ఫర్గివ్నెస్
0: ఐదవది. శాంతి పుష్పం.
1: ద ఫిఫ్త్
0: ఆరవది. తప పుష్పం.
1: అండ్ పెనెన్స్
0: ఆరవది. ఏడవది ధ్యాన పుష్పం.
1: ద ఫ్లవర్ ఆఫ్ మెడిటేషన్
0: ఎనిమిదవది. సత్య పుష్పం.
1: ఎయిత్ వన్ ఇస్ ద ఫ్లవర్ ఆఫ్ ట్రూత్
0: అహింసలో ప్రారంభమై
1: ఇట్ బిగిన్స్ విత్ నాన్ వైలెన్స్
0: సత్యంతో అంత్యమైపోయింది.
1: ఎండ్స్ ఇన్ ట్రూత్
0: కాబట్టి ఈ ప్రారంభము అంత్యము రెండు చేరినప్పుడే మానవ జీవితం ధన్యమవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్ వెన్ వి బ్రింగ్ ఎ కనెక్షన్.
0: భగవద్గీత ఏం చెప్పింది అని ఎవరైనా ప్రశ్నిస్తే,
1: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యు వాట్ దట్ గాడ్ లైక్స్,
0: ఈ అనేక రకాల జ్ఞానమును బోధించింది అంటారు.
1: పీపుల్ సే గీత స్పీక్స్ ఆఫ్ విజ్డమ్,
0: భక్తిని బోధించింది అంటారు.
1: ఇట్ స్పీక్స్ ఆఫ్ డివోషన్,
0: కర్మను బోధించింది అంటారు.
1: యాక్షన్
0: కాదు కాదు.
1: నో నో.
0: మొదటి శ్లోకం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఫస్ట్ స్టాంజా?
0: ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూత్సవ మమక పాండవ చైవ కిమ కురువత సంజయ. ధర్మక్షేత్రే మొట్టమొదటి ధర్మం ప్రారంభమైంది.
1: ద ఫస్ట్ వర్స్ బిగిన్స్ విత్ ధర్మ.
0: మొదటి పదము మొదటి శ్లోకంలో ధర్మము.
1: ద ఫస్ట్ వర్డ్ ఆఫ్ ది ఫస్ట్ స్టాంజా.
0: అంత్య శ్లోకంలో అంత్య పదము ఏమిటి?
1: What is the last word?
0: Yatra yogishvara krishna yatra partho danudara tatra sri vijayarbhuti dhruvani tir matir mama.
1: The last word of the last verse is mama.
0: Mama.
1: Mama.
0: First word dharma.
1: First word dharma.
0: ఈ last word mama.
1: The last word mama.
0: Mama dharmam. నీ ధర్మం నీకు బోధించింది.
1: If you connect both, it is mama dharma. Your duty is to.
0: నీ ధర్మం ఏంటి?
1: What is your duty?
0: నేను మానవుడు. నేను మానవుడిగా బ్రతకాలి.
1: I am a human being. I should lead a human life.
0: I am not animal.
1: I am not animal.
0: I am man.
1: I am
0: man.
1: I am man.
0: కనుక నీవు మ్యాన్ గా ఉంటున్నప్పుడు మానవుడికి తగినటువంటి గుణములు చేర్చుకో.
1: Being a man, have manly quality.
0: మానవుడిగా పుట్టి అనిమల్ గా ప్రవర్తిస్తున్నావు.
1: Having been born a human being, you behave like animal.
0: ఈ క్రూరత్వాన్ని నీవు ప్రవేశపెడుతున్నావు.
1: You are cruel.
0: అసత్యంలో ప్రవేశిస్తున్నావు.
1: యు ఆర్ ఆన్ ద పాత్ ఆఫ్ ఫాల్స్హుడ్.
0: కనుక నీ మానవుడిగా పుట్టినందుకు మానవ గుణములు నేర్చుకోవాలి.
1: As a human being, cultivate human values.
0: కనుక మానవత్వాన్ని పవిత్రం గావించుకోవాలంటే ఇలాంటి ధర్మములంతా మనం నేర్చుకోవాలి.
1: We have to follow human values in order to lead a sacred life.
0: అన్ని మతముల వారు, అన్ని దేశముల వారు, అన్ని కంట్రీస్ వారు ఈ యొక్క అహింసను పాటిస్తూ వచ్చారు.
1: People of all religions, of all faiths, of all walks of life, of all over the world follow this.
0: మానవునికి ఇది చాలా ప్రీతికరమైనటువంటిది.
1: This is very important for everyone.
0: సత్యము అంతకంటే ప్రీతికరమైనటువంటిది.
1: ట్రూత్ షుడ్ బి యాక్సెప్టెడ్ అబౌవ్
0: ఆల్. సత్యమే లేకపోతే జగత్తే లేదు.
1: వితౌట్ ట్రూత్ దేర్ ఇస్ నో వరల్డ్.
0: కాబట్టి సత్యం చేతనే జగత్ అంతా నిలిచి ఉంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వరల్డ్ స్టాండ్స్ ఆన్ ట్రూత్.
0: భోగ భాగ్యములు సిరి సంపదలు అన్ని కూడా సత్యాన్నే వరించినాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ది కంఫర్ట్స్ కన్వీనియన్స్ ఆర్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ
0: సత్యాన్నే ఆశ్రయించినాయి.
1: దేర్ ఆఫ్టర్ ట్రూత్.
0: సత్యమే లేకపోతే ధన ధాన్యములు మనకు ఉండవు.
1: వితౌట్ ట్రూత్
0: భోగ భాగ్యములు ఉండవు. ఏమిటి ఈ భోగ భాగ్యములు? పిచ్చమైన దేహం కోసమా? కాదు కాదు.
1: Without truth you cannot have the grain in the prosperity.
0: ఏంటి ఈ భోగములు? క్షణభంగరం, వస్తుంది పోతుంది.
1: All that is momentary, it vanishes.
0: దీనికోసం కాదు మానవత్వం రావటం.
1: Human life is not
0: that. శాశ్వతమైనటువంటి యొక్క ఆదర్శాన్ని మనం పెంచాలి.
1: We should set a permanent ideal.
0: ఆ ఆదర్శాన్ని ఇచ్చే కోసమని మానవుడిగా పుట్టాడు.
1: To lead an ideal life you are born as
0: a ఇంతకాలం నీవు బ్రతికావు, ఏం ఆదర్శాన్ని అందించావు?
1: You lived so long, what ideal you have set?
0: ఏమి నీవు సాధించావు?
1: What is that you achieved?
0: అని ప్రశ్న వేసుకుంటే జీరో వస్తుంది ఆన్సర్.
1: If you put a question, you get the zero as the final answer.
0: కానీ మన ఆన్సర్ ఏ మాత్రం సరైనది రావటం లేదు.
1: Our answer is incorrect.
0: ఏదో ప్రపంచంలో కొన్ని మంచి పనులు చేశాము.
1: We do certain good things in this
0: world. కానీ మంచి పనులు 5 ఉంటుంటే చెడ్డ పనులు 50 ఉంటుంటాయి.
1: Good actions are 5, 50 are wrong deeds.
0: కాదు కాదు. అన్ని మంచి పనులు గానే రావాలి.
1: We should do all that is good.
0: చేసిన చేతలు,
1: actions,
0: పలికిన పలుకులు,
1: words,
0: విన్న వాక్కులు,
1: and thoughts,
0: ఇంకా అన్ని విధాలు నడిచిన నడతలు అన్ని కూడా మంచివిగానే ఉండాలి.
1: షుడ్ బి ప్రాపర్ అండ్ గుడ్.
0: ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి మహనీయుల యొక్క పేర్లు ఈనాటి వరకు నిలిచినాయంటే దీనికి మూల కారణం ఏమిటి?
1: ద నేమ్స్ ఆఫ్ ది ఏన్షియన్స్ రిమైన్ డౌన్ దిస్ డే. వై?
0: వారు చేసినటువంటి మంచి పనులే దీనికి మూలాధారం.
1: గుడ్ యాక్షన్స్ ఆర్ ద టెస్టిమనీ.
0: కనుక మనం మంచి పనులు చేయాలి.
1: వి షుడ్ డూ గుడ్.
0: మంచి పనులు అనగా ఏమిటి?
1: వాట్ ఆర్ గుడ్ యాక్షన్స్?
0: నీకు ఏది ఇష్టమో దాన్నే నీ ఇతరులకు చేయాలి.
1: డూ అన్ టు అదర్స్ యాజ్ యూ డూ అన్ టు యువర్ సెల్ఫ్.
0: కానీ నీ ఇష్టం ప్రత్యేకంగా పెట్టుకుని ఇంకోని ఇష్టానికి నువ్వు పోతుంటే ప్రయోజనం లేదు.
1: యువర్ లైక్స్ అండ్ అదర్ లైక్స్ కాన్ బి డిఫరెంట్.
0: నీతో ఎవరైనా అసత్యం ఆడితే నీకెంత కష్టమవుతుంది?
1: వోంట్ యు ఫీల్ బ్యాడ్ ఇఫ్ ఎనీవన్ టాక్స్ టు యూ లైస్?
0: కనుక నీవు ఇతరులతో అసత్యం ఆడకూడదు.
1: యు షుడ్ నాట్ స్పీక్ లైస్ టు అదర్స్.
0: కనుక నీవు ఏది ఆశిస్తున్నావో దాన్ని ఇతరులకు పంచిపెట్టు.
1: వాట్ ఎవర్ దట్ యు ఎక్స్పెక్ట్ డూ అన్ టు అదర్స్ ఇన్ ద సేమ్ వే.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క ధర్మము.
1: దట్ ఈస్ ద ట్రూ ధర్మ ఆఫ్ ద కాండక్ట్.
0: మన హృదయాన్ని కాన్షియస్ తృప్తిపరచుకోవాలి.
1: వి షుడ్ సాటిస్ఫై అవర్ కాన్షియన్స్.
0: దేహం కోసం నీవు ప్రాకులాడద్దు.
1: డోంట్ స్ట్రగుల్ ఫర్ ద బాడీ.
0: కోసం నీవు ప్రాకులాడద్దు.
1: నాట్ ఫర్ ద మైండ్.
0: నీ కాన్షియస్, నీ ఆత్మ కోసం నీవు తూడు.
1: సాటిస్ఫై యువర్ మైండ్ ఫస్ట్.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్.
0: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
1: డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ద మైండ్.
0: కాన్షియన్స్,
1: అది ఆత్మ. ది కాన్షియన్స్, దట్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఆత్మను నీవు అనుసరించు.
1: ఫాలో యువర్ కాన్షియన్స్.
0: భగవంతునికి తగినటువంటి ఒక ప్రీతికరమైనటువంటివి అర్పించు.
1: ఆఫర్ దట్ ఇస్ ప్లీజింగ్ అన్ టు గాడ్.
0: భగవంతుని యొక్క ప్రీతి చేతనే నీ జీవితం ధన్యమవుతుంది.
1: When God is pleased, your life is redeemed, liberated.
0: కనుక అన్నింటికి నీ మూలాధారమైనటువంటి యొక్క సూత్రము ప్రేమ ఒక్కటే.
1: The fundamental principle for all is love only, love alone.
0: కనుక ప్రేమ చేతనే మీ జీవితాన్ని గడపండి.
1: Spend your life in love.
0: ప్రేమ ముదిత మనసే కహో.

0: Radio Sai brings for you next the Divine Discourse delivered by Bhagwan Baba on the evening of the 8th of March 2005 on the occasion of Mahashivaratri.
1: Parama Pavanamaina Parama Pavanamaina Bharata Varyandu Sahanamam Madhyamanaku Chakkadanam Parama Pavanamaina Bharata Varyandu Sahanamannadhyamanaku Chakkadanam.
2: In this sacred land of Bharat, it is the forbearance that constitutes the beauty of this country.
1: Vratamula nitiyandu vannegaanchina yetti gana satya seelame katina tapamu.
2: Of all the rituals, adherence to truth is the toughest one, can be viewed as penance.
1: Madhura bhavam bedi manadesha mandanna matru bhavamu kannam manyaveddi.
2: What is the nectarine feeling in this country Bharat? It is a feeling towards the mother. Feeling towards the mother is the noblest. What else could be greater than this?
1: Pranam bekantenu manam veganamanu manadesa neetini mantagalpi.
2: In fact, in this country, more than the life, it is the character which is important. This code, this principle of morality is totally gone.
1: Netikichiri paradesa nisurarasi.
2: And we have today amidst us all that is present in other countries, other lands.
1: Auram yemandu bharata palanambu.
2: Alas, what is to be said about this administration?
1: Yenugettula tanabala verugaledu patturainaru mana bharatiyulu needu.
2: Just as the elephant is not aware of its own strength, similar is the situation with the inhabitants, citizens of Bharat, who do not know their own legacy and the heritage.
1: Prema Swarupulara,
2: embodiments of love.
1: Bharata Desamanna, Dini Vishishtata, Dini Gopyata, Dini Gamyamu, Dini Pavitramu, Yavaru Intavarakudanu, Dani Chavichudale.
2: Truly speaking, the greatness, the profundity, the significance, the objectives, the purpose of this country, all these aspects have not been realized by anybody till this date.
1: Anni samskaramula kante bharatiya samskruti chala uttamainatundi pavitramainatundi.
2: Of all, it is the culture of Bharat that is most sacred and noblest.
1: Ee culture anetundi adu vastu nunchi ganamaina vastu varaku kodanu samatvagane cheri unnadi.
2: This culture is present right from the microcosm to the macrocosm equally.
1: Itti samskrutini ee naadu bharatiyulu vismarinchi paradesha samskrutulanta kodanu practice chesukuntu kaalam gadupthu vastunnaru.
2: The native culture of Bharat is forgotten by the citizens and are aping ఫాలోయింగ్ ఫారిన్ కల్చర్.
1: సత్యధర్మములు రెండు కూడాను సమసిపోయినవి.
2: ద ట్రూత్ అండ్ రైచియస్నెస్ హ్యావ్ నో ప్లేస్ టుడే.
1: కానీ దీన్ని నిర్మూలన చేయటకు ఎవరి తరము కాదు.
2: హవెవర్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు అన్హిలేట్ దెమ్ టోటలీ.
1: ఇది కేవలము తుడిచిపెట్టామని చెప్పుకోగలరు, కానీ దాన్ని నిర్మూలన చేయడానికి ఎవరికి సాధ్యం కాదు.
2: ఇట్ కుడ్ బి కంక్లూడెడ్ దట్ ద ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ వైప్డ్ అవుట్ బట్ దే ఆర్ నాట్ టోటలీ కిల్డ్ ఫర్ ద
1: ధర్మముల కంటే శాంతిమైనటువంటిది పవిత్రమైనటువంటిది మరొకటి లేదు.
2: ఇట్స్ ద ట్రూత్ అండ్ రైచియస్నెస్ దట్ ఎన్ష్యూర్ ద పీస్. దేర్ ఆర్ నో హైయర్ వాల్యూస్ బియాండ్ దీస్ టూ.
1: ఈ సత్యధర్మములు రెండు కూడాను మానవునికి రెండు నేత్రములు వంటివి.
2: ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ కంపేరబుల్ టు ది టూ ఐస్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: ఇట్టి నేత్రముల యొక్క దృష్టిని మనం కోల్పోతున్నాము.
2: We are losing the very vision, the eyesight.
1: ఈనాటి విద్యార్థులు కూడాను క్రమక్రమేణ పెరుగుతూ పెద్ద చదువులు చదివి సత్యము ధర్మం అంటే ఏమో వారికి కూడా అర్థం కావటం లేదు.
2: Students are learned, they are acquiring knowledge more and more, but yet they do not know what truth and righteousness are.
1: ఇట్టి పవిత్రమైన గోప్యమైన దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి యొక్క సంస్కృతిని మన వెంటబెట్టుకుని కాలము గడుపుకోకుండా ఏదో విధి విధి తిరుగుతున్నాము మనం.
2: ఇన్స్టెడ్ ఆఫ్ ఫాలోయింగ్ ది సేక్రెడ్ నోబుల్ పాత్ విచ్ ఇస్ లేటెంట్ అండ్ హిడెన్ ఇన్ అవర్ కంట్రీ ఇన్ అవర్ బ్లడ్ ద లైఫ్ స్ట్రీమ్ ఆన్ ద అదర్ హ్యాండ్ వీఆర్ వేస్టింగ్ అవర్ టైమ్ లాయిటరింగ్ అరౌండ్ ద స్ట్రీట్స్.
1: కానీ ఈ సత్య ధర్మశాంతి ప్రేమలు భారతదేశమునకు ఒక విధమైనటువంటి నేతను అభివృద్ధి పరిచేటువంటి యొక్క స్థానం చెప్పవచ్చును.
2: ఇట్ కెన్ ఆల్సో బి సెడ్ దట్ దీస్ ఫోర్ బేసిక్ ఎసెన్షియల్ హ్యూమన్ వాల్యూస్ ట్రూత్ రైచియస్నెస్ పీస్ అండ్ లవ్ వుడ్ హెల్ప్ టు హ్యావ్ ద లీడర్షిప్ అండ్ టు ట్రైన్ లీడర్స్.
1: సత్య ధర్మముల కంటే శాంతి చాలా ఉత్తమమైనటువంటిది.
2: More than these two, the truth and righteousness, peace stands at a higher level.
1: ఈ శాంతి కంటే పవిత్రమైనటువంటిది త్యాగము.
2: And more than this peace, the very sacred thing is that of త్యాగ, sacrifice.
1: త్యాగం అనగా కేవలము సర్వసంగ పరిత్యాగము చేయటము త్యాగం కాదు.
2: త్యాగ or sacrifice does not necessarily mean renunciation or giving up what all that you have.
1: కనుక త్యాగం అనగా వేద త్యాగమే నిజమైనటువంటి త్యాగం, కానీ మిగిలినటువంటి యొక్క ప్రాకృత లక్షణములంతా త్యాగం చేయటం అది త్యాగం కానేది.
2: దేర్ఫోర్ త్యాగ ఆర్ సాక్రిఫైస్ ఇస్ స్పిరిచువల్ ఇన్ ఇట్స్ కంటెంట్ అండ్ నాట్ మియర్లీ గెటింగ్ రీడ్ ఆఫ్ మండేన్ మెటీరియల్ థింగ్స్.
1: ఇట్టి గోప్యమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క సత్యమని ఈనాడు తిరిగి మనము జ్ఞప్తి తెచ్చుకోవాలి.
2: We have got to remind ourselves these inner secrets and the divine principles of truth.
1: ఇట్టి సత్య ధర్మ శాంతి ప్రేమలను మనం పోషించుకున్నప్పుడే మనం భారతీయులం అవుతాము.
2: We can call ourselves Bharatiyas if only we sustain, foster the human values, satya dharma shanti prema.
1: ఇందులో ఏ ఒక్కటి తప్పిపోయినా కూడాను మనం భారతీయులమే కాదు.
2: If we miss one of these four values, we cannot call ourselves Bharatiyas.
1: Satya dharmamulanu prakritiyanu unchukoni dini practice chestu jeevithanni dani anusarinchadame nijamainatuvanti yokka tyagamu.
2: We have to imbibe these values in our day life, day to day life, and proceed with all our activity.
1: Satyam budhanmundi shanti premala varaku oke prayaname.
2: It is a sort of a continuous journey from truth along the way of righteousness, peace, and end up in love.
1: ఇవి ఎక్కడ కూడా ఆగునవు కాదు.
2: In fact, they do not stop at any point.
1: అది ప్రతి మానవుని ఎందుకు హృదయం నందు కూడాను ప్రసరింప చేసుకుంటూ ప్రయాణం చేస్తుంది.
2: They percolate, they circulate from the human heart.
1: ఇటువంటి సత్య ధర్మములను మనము ఈనాడు కోల్పోతున్నామంటే ఎంత దురదృష్టం చెప్పవచ్చును.
2: It is bad luck misfortune to have forgotten, to have missed these twin principles, Satya and Dharma.
1: సత్యంబునందుండి సర్వమే సృష్టించి సత్యంబునందు అడగే సర్వ సృష్టి సత్య మహిమ లేని స్థలమేది కనుగొన్న శుద్ధ సత్వమెదిగే చూడరయ్యా.
2: In fact, the whole creation came out of truth only. And the whole thing will get merged finally in truth. You do not find any spot, any speck here in this cosmos where there is no truth.
1: సమస్తం కూడాను మానవుని యొక్క గర్భం నుండి ఆవిర్భవించినంత వరకు కూడాను సత్యధర్మంలే పోషిస్తున్నాయి.
2: Right from birth is only human values that sustain the human being.
1: భారతీయ స్త్రీలు కన్న కష్టమునకు ఓర్చి అనేక బాధలను అనుభవిస్తూ ఇంటి పనులను చూసుకుంటూ తమ బిడ్డలను తాము పోషించుకుంటూ బిడ్డలకు సరియైనటువంటి సద్బోధలు సరిపుతూ వచ్చారు.
2: The women of Bharat undergo so many troubles and difficulties. They bear all the pain and suffering, attend to household work, take care of children and teach them values.
1: ఈ తల్లిదండ్రులు ఈ పిల్లలను పోషించడానికి ఎన్ని విధములైనటువంటి అవస్థలు పడుతుంటాయో అది స్వామికి తెలుసు.
2: భగవాన్ ఓన్లీ నోస్ ద కైండ్ ఆఫ్ సఫరింగ్ దట్ ద పేరెంట్స్ అండర్ గో టు బ్రింగ్ అప్ దేర్ చిల్డ్రన్.
1: కానీ తల్లిదండ్రులకు తినడానికి గంజి లేకపోయినప్పటికీ వారు పస్తైనా ఉంటుండి తమ బిడ్డలను పోషించుకుంటూ వచ్చారు.
2: ద పేరెంట్స్ మే నాట్ హ్యావ్ స్క్వేర్ మీల్ టు ఈచ్, but they would rather fast in order to see that their children are educated.
1: Itti pavitramainaatvanti yokka satya dharmamulanu manu enaado manam poshichukovasatvanti varamu kaani ee naati varaku kaalamuni vyattham chestunnamu.
2: In fact, we should have been taking care of these principles, truth and righteousness, long ago, but we have forgotten them. We are out of track.
1: Kaani mukhyamuga ఈనాడు విద్యార్థులు నేర్చుకోవలసినటువంటిది పెద్ద విద్య కాదు, పెద్ద డిగ్రీలు కాదు, సత్యము ధర్మము ఈ రెండింటి యొక్క సారాంశం గుర్తించుకుంటే చాలు.
2: ఇన్ ఫ్యాక్ట్ వాట్ స్టూడెంట్స్ ఆర్ టు అక్వైర్ ఈజ్ నాట్ వెరీ హైయర్ నాలెడ్జ్ నార్ అక్విజిషన్ ఆఫ్ డిగ్రీస్. ఇట్ ఈజ్ ఎనఫ్ ఇఫ్ దే నో సత్య ద ట్రూత్ ధర్మ రైచియస్నెస్.
1: సత్య ధర్మములనగా ఏమిటి, దీని అంతరార్థాన్ని మనం గుర్తించాలి.
2: We have to understand the inner significance of these two, Satya and Dharma.
1: Satya Dharma.
2: Satya Dharma.
1: Satya anaga pavitramainatvanti yokka oka nishabdamto koodinatvanti yokka shabdam.
2: Satya is so sacred. It is a sound in a state of silence.
1: Dharma anaga dani aacharinchadame dharmamu.
2: Dharma, efficacy lies in its practice.
1: Satiya, mooda aksharalu untunnayi.
2: There are three letters, Satiya.
1: Sa anaga satvikamu.
2: Sa stands for piousness, satvik.
1: Aa satvikaniki anni manamu tyagam cheyali.
2: To be satvik, to be pious, we should be prepared to sacrifice.
1: Ya, yavani maalato dinni poshinchali.
2: Ya stands for holding on to the discipline, yama niyama, the societal and individual code of conduct.
1: Itivanti satya dharma shanti premalato koodinatvanti yokka pavitramainatvanti bharatiya samskrutini ee naadu manamu ee dinam nunchino kolipothu vachunnam.
2: And the four principles, the human values, satya dharma shanti prema, are totally given up, are totally lost today.
1: ఈనాడు మానవులకు సత్యమంటే ఏమిటో ధర్మం అంటే ఏమిటో తెలియదుండి.
2: ద మోడర్న్ మ్యాన్ హ్యాస్ నో ఐడియా ఆఫ్ ట్రూత్, హ్యాస్ నో ఐడియా ఆఫ్ ధర్మ.
1: ధర్మం అనగా ఏదో మన యొక్క డ్యూటీ అనుకుంటున్నాడు.
2: Man of today considers dharma as his duty.
1: Kadu kadu.
2: No.
1: Ee duty anetvantidi satyamunaku sambandhinchindi kadu.
2: This duty has got nothing to do with that.
1: Duty kevalamu angla bhashaku sambandhinchinatvantidi.
2: Duty carries with it the responsibility in your living.
1: Kani mana satyamu anetvantidi chaala pavitramainatvanti udayanaabhi nundi yerpadinatvantidi.
2: But the truth satya lies deeper, right there at the navel of your body.
1: Satya, satya, satya.
2: This combination of two, satya, satya.
1: Ee rendu cherinappude idi pavitramainatvanti oka padamuga maarutundi.
2: These two together would help us to take to sacred activity.
1: Ee sambandhamainatvanti vishayanni pandavulu Draupadini addu pettukoni aneka rakamuluga satya dharmamunu chaatutu vacharu.
2: Pandavas propagated these human values along with Draupadi.
1: Satyamanaga emito anetundi Draupade bodhisthu vachindi.
2: In fact, the depth of truth was well explained by Draupadi herself.
1: Satya anaga udayanaabhi nundi yerpadinatvanti oka moodu pradhana aksharamulu.
2: Satya, the truth, meant the three important qualities of truth which arises from the very heart.
1: Trigunam tijalakaram trinatanta jayadam tijatma papa samvaram ekabilvam sivarpanam.
2: This represents the Trinity, the triune Godhead, the three attributes, the three periods of time.
1: Itvanti satyamunaku entati ghanata untunnado miru yochinchukovachu.
2: You just imagine yourself the grandeur of truth.
1: Satyamunu ekkada daachukodunu daachutuku veelu kaadu.
2: It is not possible to hide truth anywhere.
1: Idi enta marugu pettinano marugu padeyatundi kaadu.
2: In spite of it, how deep you may just you can keep it, but you cannot hide it.
1: Ee satyamu bazaarunandu povunappudu kodanu deeni yokka viluva manaku ento artham avutuntadi.
2: You will understand the importance of truth as you move about.
1: ఈ సత్యమును ధర్మంతో మనము కంపేర్ చేసుకోవాలి.
2: We have to compare satya with dharma.
1: ధారయతీతి ధర్మ అన్నారు.
2: ధారయతీతి ధర్మ, దట్ విచ్ ఇస్ ప్రాక్టీస్డ్ పుట్ ఆన్ వెస్ట్య.
1: అనగా ఇది ధరించినటువంటిది ధర్మము.
2: ధర్మ ఇస్ ద వెస్ట్యర్ దట్ ఇస్ పుట్ ఆన్.
1: ధర్మం అనేటువంటిది మానవుని మానవునికి అంగవస్త్రం అనే ఉండేటువంటిది.
2: ధర్మ, దిస్ రైచియస్నెస్ ఈజ్ సో ఇంపార్టెంట్ as food and drink.
1: Kanuka idi mana dharmamunu manam kaapadukovatamu chethagaakunda manamu ee dharmamunu visarjinchi manam kevala avamana paalavutunnamu.
2: We have given up this fundamental principle of dharma and we are put to shame and insult because of this reason.
1: Satya dharmamu nundi shanti premala varaku oke prayanam salipinatvantidi deeni yokka అంతర్ప్రవాహము.
2: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, అడిహరెన్స్ టు ట్రూత్, ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ధర్మ, దిస్ ఎటర్నల్ జర్నీ షుడ్ కంటిన్యూ ఆన్ అండ్ ఆన్ టిల్ వీ అక్వైర్ పీస్ అండ్ లవ్.
1: ఎక్కడో ఒక తల్లి స్నానం చేస్తున్నది పుణ్యనదుల్లో.
2: ఎ మదర్ వాస్ టేకింగ్ హర్ బాత్ ఇన్ ఎ రివర్.
1: కానీ ఒక కొత్త నీటి తెప్ప కొట్టుకొని వచ్చింది.
2: Our day came across suddenly, all of a sudden, a boat floating towards her.
1: Aa bidda aa alana paina telaadutu vachindi.
2: And you could also see the child on the surface of the water.
1: Aa biddanu aa talli kaapaadukuntu vachindi.
2: The mother has been taking care of the child.
1: 16 samvatsaram varaku kodanu aa biddanu poshinchindi.
2: She has taken care of the child up to the age of 16.
1: Kaani 15 సంవత్సరములు అయిపోయిన తర్వాత తల్లి తండ్రి అనగా సాకిన తల్లి తండ్రి కంటిదారిని కార్చుకుంటున్నారు.
2: ఆఫ్టర్ ది ఏజ్ 15, ద మదర్ అండ్ ఫాదర్ హూ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద చైల్డ్ స్టార్టెడ్ క్రైయింగ్, షెడ్డింగ్ టీయర్స్.
1: పిల్లవాడు ఆశ్చర్యంగా, అమ్మా ఏమిటి ఈనాడు కంటిదారిని కార్చుటకు కారణం ఏమిటి?
2: ద బాయ్ క్వశ్చన్ మదర్, వై డూ యూ క్రై, వై యూ షెడ్ టీయర్స్?
1: నాయన నీ కొరకై మేమింత నియమించుకున్నాము.
2: In fact, we have been living only for you.
1: నీవి నాడు మమ్మల్ని వదిలిపెట్టిపోవటం చేత మాకు ఇంకే సుఖముంది.
2: Today as you decide to leave us, what comfort, what joy can we have?
1: ఈ 16 సంవత్సరం వరకు కూడాను భగవంతుడు నేను కాపాడతానన్నాడు.
2: Till all these 16 years, God promised that He would take care of you.
1: ఇంకా భగవంతుడు చేయి వదిలిన తర్వాత ఇంకా మాకు ఎవరు దిక్కు?
2: When once we are away from God, who will take care of us?
1: ఆ మాట విన్న తక్షణమే ఆ కుమారుడు పరిగెత్తి శివదేవాలయానికి వెళ్ళాడు.
2: After listening to this, the boy ran to that Shiva's temple.
1: తల్లిదండ్రుల యొక్క ఏర్పును చల్లార్చాలని ఈశ్వరుని ప్రార్థిస్తూ వచ్చాడు.
2: He went on praying to Ishwara there in order to pacify his parents.
1: ఈ ప్రార్థిస్తూ వస్తుండగా ఆ పిల్లవాడు తన్మయత్తుడైపోయాడు.
2: As he was praying, he has lost himself.
1: ఈ లోపల తల్లిదండ్రులు కూడా అక్కడికి వచ్చారు.
2: In the meantime, parents also happened to be there.
1: నాయన నీవు కేవలము ఎక్కడ ప్రధానమైనటువంటిది, ఎక్కడ ఫండమెంటల్, ఎక్కడ మూలాధారమైనటువంటి అక్కడికే వచ్చి నువ్వు చేరావు నాయన.
2: ద పేరెంట్స్ వర్ క్వైట్ హ్యాపీ బికాస్ ద బాయ్ కుడ్ గో టు ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం.
1: అప్పుడు ఈ తల్లిదండ్రులు ఈశ్వర పార్వతి యొక్క పాదముల పైన పడి మా కుమారుడు రక్షించమని కోరారు.
2: ద పేరెంట్స్ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ ఈశ్వర అండ్ పార్వతి అండ్ వాంటెడ్ ఈశ్వర టు టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్.
1: అప్పుడు ఈశ్వరుడు తల్లి అయినటువంటి యొక్క గౌరీకి అప్పచెప్పాడు.
2: అండ్ దెన్ ఈశ్వర ఇంట్రెస్టెడ్ ది రెస్పాన్సిబిలిటీ మదర్ గౌరీ.
1: ఈ వాత్సల్యము తల్లికే ప్రధానం కాని తండ్రికి కాదు.
2: ది అఫెక్షన్ ఇస్ బెస్ట్ నోన్ టు ద మదర్ మోర్ దాన్ ద ఫాదర్.
1: కాబట్టి తల్లి అయి తన్ని రక్షించాలి అని చెప్పాడు.
2: సో ఇట్ ఈస్ క్లియర్లీ సెడ్ ఇస్ ఓన్లీ ద మదర్ హూ వుడ్ కమ్ టు హర్.
1: అప్పుడు ఆమె శక్తి అంతా కూడా ఈశ్వరుని పాదములకు అర్పితం చేసి నేను ఈ పిల్లవాడిని రక్షించగలను అని మాట ఇచ్చింది.
2: అండ్ దెన్ షీ కుడ్ ఆఫర్ వాట్ ఆల్ షీ హ్యాడ్ అండ్ ప్రామిస్డ్ దట్ హీ వుడ్ సర్టన్లీ కమ్ టు ద రెస్క్యూ ఆఫ్ ది చైల్డ్.
1: అప్పుడు తల్లిదండ్రులు ఈశ్వరుడు అందరు కూడా ఆనందించి ఆ బిడ్డను ఎత్తుకుని తమ ఇంటికి వెళ్లారు.
2: అండ్ ద పేరెంట్స్ ఈశ్వర పార్వతి దేవర్ మైటీ హ్యాపీ అండ్ దే ఎస్కార్టెడ్ ద చైల్డ్.
1: ఇది కేవలము ఒక వ్యక్తి వల్ల కలిగేటువంటిది కాదు.
2: This is not the achievement of a single individual.
1: శక్తి యొక్క సంపాదన ఈ యొక్క యుక్తి.
2: Here we find the acquisition of the capacity and the needed skill.
1: దైవం యొక్క అనుగ్రహం కలిగితే ఇలాంటివన్నీ కూడా ఏమాత్రము పని చేయలేవు.
2: And in fact it's only God's love, God's grace that would empower to achieve these tasks.
1: అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఇరువులకి నీ తగినటువంటి వరం రచ్చి అందించాడు.
2: And Ishwara manifested there and blessed both of them.
1: వాడికి నీలకంఠ అని పేరు పెట్టారు.
2: And the boy is named as నీలకంఠ.
1: నీలకంఠ అనగా ఎల్లప్పుడు కూడాను మార్పు చెందనటువంటి యొక్క విషయం ఉంది కూడాను తన్ను ఏమాత్రమో బాధించవు అనేటువంటిదిగా అర్థం వచ్చింది.
2: నీలకంఠ, though there is poison which is most dangerous, but it would not victimize, it would not affect the boy.
1: ఇలాంటివి విద్యార్థుల యొక్క శక్తి సమర్థముల చేత సాధించలేనటువంటి యొక్క విచారమైనటువంటి యొక్క విషయములు కూడా సాధించడానికి ప్రయత్నించారు.
2: Therefore that which is impossible they could make it possible because of their abilities and skills.
1: ఏదో డాక్టర్స్ మేము రక్షిస్తామని, డాక్టర్స్ మేము మందులు ఇస్తామని, డాక్టర్స్ మేము అన్ని పోషిస్తామని అనేక ప్రామిసులు చేస్తుంటారు, కానీ ఈ ప్రామిసులు అంతా మిస్సులే.
2: Many doctors make so many promises.
1: అర్థం వచ్చింది.
2: నీలకంఠ, though there is poison which is most dangerous, but it would not victimize, it would not affect the boy.
1: ఇలాంటివి

0: Many doctors make so many promises that they will diagnose, they will treat, that they will give medicines. They are all the promises, but every promise is missed.
1: ఒక్క దైవం తప్ప దీనికి అడ్డు తగిలేటువంటి వారు ఎవరు కూడా ప్రపంచంలో లేరు.
0: It's only God who is the protector and no one else.
1: ఇలాంటి దైవం యొక్క అనుగ్రహం ఉండినప్పుడు ఎంతటి గొప్ప శక్తిని అయినను మనం సాధించవచ్చు.
0: With God's grace, you can achieve anything, accomplish anything.
1: ఈ నీలకంఠుడు అనేటువంటి యొక్క శబ్దము చాలా పవిత్రమైనటువంటిది.
0: This term Nilakantha is highly sacred.
1: ఈ నీలకంఠుడు అనేటువంటి దాంట్లో అన్ని పాయిజన్ అనగా నీలకంఠం అనగా పాయిజన్ తో కూడినటువంటిది ఆ కంఠము.
0: నీలకంఠ సింబలైజెస్ పాయిజన్ ఇన్ ద థ్రోట్.
1: అతని అందే ఇది ఉంచుకొని కూడాను తాను తన రక్షింపబడుతూ వచ్చాడు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ద పాయిజన్ దేర్ హీ సేవ్డ్. నథింగ్ హ్యాడ్ హ్యాపెన్ టు హిమ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మనం చిన్నవారమైనప్పటికీ చిన్న వయసు నుంచి మనం రక్షించుకోవడానికి తగిన ఈశ్వర అనుగ్రహానికి పాత్రలు కావడానికి తగిన ప్రయత్నాలు చేయాలి.
0: యు మే బి క్వైట్ యంగ్, యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ అండ్ ప్రే టు గాడ్ రైట్ ఫ్రమ్ దిస్ టెండర్ ఏజ్ సీకింగ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అండ్ గ్రేస్.
1: ఆ విధంగా ప్రారంభం నుంచినే మనము భగవంతుని ప్రార్థిస్తూ వస్తుంటే ఎంతటికైనా మనము రక్షింపబడతాం.
0: Therefore, if you learn to how to pray right from this age, you will be protected at any cost.
1: ఈ నాడు ఈశ్వరుడు తన కుమారుడైనటువంటి యొక్క ఇతనికి నీలకంఠ అని పేరు పెట్టాడు.
0: So this is the name Nilakantha, given symbolizing the protection.
1: ఆ నీలకంఠుడైనటువంటి వాడే తన కుమారుడు.
0: And this Nilakantha is his own self.
1: కనుక మనమందరం కూడాను ఈశ్వరుని యొక్క బిడ్డలమే అనేటువంటి రీతిగా భావించుకుని మనకందరికీ నీలకంఠుడని పేరు పెట్టుకోవచ్చు.
0: Therefore, we are all the children of God. Everyone is a Nilakantha.
1: ఇటువంటి పవిత్రమైనటువంటి యొక్క నామములు ఈశ్వర సంకల్పం చేతనే ఏర్పడుతూ ఉంటాయి.
0: దీస్ టర్మ్స్ ఆర్ గాడ్స్ గిఫ్ట్, ద రిజల్ట్స్ ఆఫ్ గాడ్స్ విల్.
1: అచింత్య అంటారు.
0: ఇన్కాంప్రిహెన్సిబుల్ అచింత్య
1: అనగా చింతపడటానికి వీలు లేనటువంటి వాడు దేహం అని.
0: ఇట్ అదర్ మీనింగ్ బీయింగ్ దేర్ నో రీజన్ ఫర్ ఎన్ యాంగ్జైటీ ఆర్ వరీ.
1: అప్రమేయుడు,
0: అప్రమేయ బియాండ్ మెజర్,
1: ఎట్టి ప్రమాణములు కూడా లేనటువంటి వాడు.
0: ఇమ్మెజరబుల్.
1: కానీ ఈ ప్రమాణములకు ఏదో ఒకటి హద్దు ఉండాలి.
0: హౌఎవర్ దేర్ ఆర్ సర్టన్ లిమిట్స్ టు దీస్ పారామీటర్స్.
1: ఇది కేవలము దైవానుగ్రహం తప్ప అన్యానుగ్రహములు ఏమాత్రము పనికిరావు.
0: You can comprehend these aspects with God's grace only.
1: దైవం యొక్క సంకల్పం ఒకటి ఉంటే సర్వం కూడా మనం సాధించవచ్చు.
0: With the divine will following you, divine grace with you, you can achieve anything in this world.
1: దైవమునకు ఈశ్వరత్వమే ప్రధానమైనటువంటి తత్వం.
0: And this is the divinity which is the main principle.
1: ఈ డివినిటీ అనేటువంటి దానిని ఎంత ప్రయత్నించినా కూడా కరిగేది కాదు, మెదిరేది కాదు.
0: In fact, this divinity is changeless. It is eternal, immortal.
1: ఇటువంటి పవిత్రమైనటువంటి యొక్క నీలకంఠ తత్వము ఈశ్వర తత్వమే తప్ప అన్యుల తత్వము కాదు.
0: Therefore, the significance of Nilakantha is actually the principle of Ishwaratva or Shiva.
1: అమర్త్య అని పెట్టడం చేతనే ఇతనికి మృత్యువు లేనటువంటి వాడు అని అర్థము.
0: అమర్త్య, ఇమ్మోర్టల్, డెత్లెస్నెస్.
1: అటువంటి అమర్త్యుడు అనేటువంటి పేరు నీలకంఠునకు సార్థకమైనటువంటిది.
0: అమర్త్య, డెత్లెస్నెస్ ఈజ్ ద రైట్ నేమ్ క్రిజన్ టు ఈశ్వర.
1: ఈ విధంగా భగవంతుని యొక్క నామములు అనేక అర్థములతో కూడి ఏర్పడుతూ ఉంటుంటాయి.
0: దీస్ నేమ్స్, దీస్ టర్మ్స్ హ్యావ్ గాట్ ఇన్నర్ డెప్త్ అండ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు శివరాత్రి.
0: టుడే ఈజ్ శివరాత్రి.
1: శివ, శివ, శివ, శివ అనగా మంగళకరమైనటువంటి యొక్క పదం ఇది.
0: శివ మీన్స్ ఆస్పీషియస్నెస్.
1: అటు శివమున్న చోట ఎక్కడ కూడా శవం ఏర్పడటకు వీలు కాదు.
0: వేర్ దేర్ ఇస్ శివ ఆస్పీషియస్, దేర్ కెనాట్ బి శవ ఇన్ ఆస్పీషియస్.
1: ఇటువంటి శివతత్వములకు మనం ఎంతైనా ఘనత ఇవ్వాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ అటాచ్ ప్రాపర్ వాల్యూ టు దిస్ ఆస్పీషియస్.
1: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుగులనంత వరకు కూడా శివనామంతోనే మనం నృత్యం చేస్తూ కాలాన్ని గడపాలి.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్, ద మోమెంట్ వీ గెట్ అప్ ఫ్రమ్ బెడ్,

0: Until we retire, we should sing the glory of God.
1: ఈనాడు చదివేటువంటి చదువులు కానీ చెప్పేటువంటి విద్యలు కానీ అవన్నీ కూడా కేవలము ఒక అర్థరహితమైనటువంటి ఒక పదములే.
0: All the education we receive and the books that we go through are almost meaningless.
1: ఇది అర్థరహితమైనటువంటి పదమును ఉపయోగపెట్టుకునే ప్రయోజనం ఏంటి?
0: What is the advantage? What are the benefits by going through this meaningless book?
1: మొట్టమొదట మనం సాధించడానికి ప్రయత్నం చేయాలి.
0: We should make every attempt to realize these objectives.
1: ఈ విధమైనటువంటి యొక్క తత్వము మనము దైవత్వం నుంచి నేర్చుకోవాలి.
0: These things we have to learn from God only.
1: కనుక దైవత్వం అనేటువంటిది కేవలము నిత్యతత్వం నేర్చుకుంటూ కూడింది కానీ సామాన్యంగా లభించేది కాదు.
0: Divinity, which is eternal, is not an ordinary thing which is simply given.
1: ఈ డివినిటీ అనేటువంటిది ఎవరికి కూడా ఇంతవరకు అర్థం కాలేదు.
0: Divinity is not understood in the truest sense.
1: ఏదో మార్పులు లేనటువంటిది అని భావిస్తున్నారని తప్ప డివినిటీ అనేటువంటిది ఏమాత్రం కూడా చరణము లేనటువంటిది అని కూడా భావించాలి.
0: We just feel that divinity is changeless, but we should also know it is unshakable.
1: ఏనాటికి కూడా ఇది మార్పు చెందేటువంటిది కాదు.
0: ఇట్ విల్ నెవర్ చేంజ్ ఎట్ ఎనీ టైమ్.
1: అటువంటి నామాన్ని మనము ధరించాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ హ్యావ్ దట్ అట్రిబ్యూట్, దట్ నేమ్.
1: దాన్ని మృత్యుంజయుడు అని పేరు పెట్టారు.
0: ఆల్సో అనదర్ నేమ్ మృత్యుంజయ.
1: మృత్యుంజయ అనగా మృత్యువును సాధించినటువంటి వాడు అని.
0: ఇట్ మీన్స్ ద వన్ హూ కాంక్వర్డ్ డెత్.
1: అది సామాన్యమైనటువంటి లోక పదములుగా ఉంటుంటాయి.
0: దిస్ is taken as an ordinary term in the worldly
1: parlance. దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి యొక్క పదము ఈ మృత్యుంజయ పదము కాదు.
0: Therefore, what we consider novel, unique and fresh is not the one the way how we understand మృత్యుంజయ.
1: ఇది సత్యమైనటువంటి యొక్క తత్వమును మనం అర్థం చేసుకోవాలంటే కేవలం శివపార్వతంతోనే మనం దీన్ని పోషించాలి.
0: Therefore, this eternal truth of మృత్యుంజయ can be understood if only we pray to Shiva and Parvati.
1: కాని ఒకనొక సమయం లోపల శివునకును పార్వతికిని కొంచెము భేదాభిప్రాయం కలిగింది.
0: At one time there is difference of opinion between Shiva and Parvati.
1: పార్వతి అనేక తత్వముల చేత ఇల్లిల్లు తిరిగేటువంటిది ఆమె.
0: పార్వతి విజిట్స్ ఎవ్రీ రెసిడెన్స్ ఇన్ ద విసినిటీ.
1: ఎందుకంటే గృహస్థ ధర్మము ఈ స్త్రీలతో కూడినటువంటి కానీ ఇతరులతో సంబంధించింది కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రెడిషన్ అండ్ కస్టమ్ ఆర్ మెయింటైన్డ్ బై హౌస్ వైఫ్స్ ఓన్లీ.
1: కనుక ఆ యొక్క ఈశ్వరత్వమును కొంతవరకు సందేహించింది.
0: షీ వాజ్ డౌటింగ్ ఈశ్వరత్వ ద డివినిటీ.
1: ఈశ్వర నీవు సర్వసంపన్నుడు, సర్వగోచరుడు, సమస్త ప్రాణులకు నాథుడము, అట్టి నీకున్నటువంటి యొక్క పేరు లోపల ఒక్క నేమైనా నీవు చెప్పలేవా?
0: ఓ లార్డ్, యువర్ ఆమ్నిషియంట్, ఆమ్నిప్రెజెంట్, ఆమ్నిపొటెంట్, ద గివర్ ఆఫ్ లైఫ్, కాంట్ యూ ప్రూవ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దీస్ అట్రిబ్యూట్స్, వన్ ఆఫ్ ద నేమ్స్?
1: కనుక ఈ పేరును ఆ పిల్లవాడికి పెట్టాలి అని చెప్పి.
0: అండ్ హి సెడ్ ద బాయ్ షుడ్ బి నేమ్డ్ ఆఫ్టర్ దీస్ అట్రిబ్యూట్స్.
1: ఈ విధంగా ప్రపంచం లోపల ఎందరో స్త్రీలు పురుషులు కూడా వాదోపవాదము చేస్తూ ఉంటుంటారు పేర్లపై.
0: టుడే ఇన్ ద మోడర్న్ వరల్డ్ వీ ఫైండ్ మెన్ అండ్ విమెన్ ఆర్గ్యూయింగ్ రిగార్డింగ్ ద నేమింగ్ ఆఫ్ ది చైల్డ్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను అమృతపుత్రుడే కానీ అమృతపుత్రుడు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ, అమృతపుత్ర, బట్ నాట్ అమృత పాల్సిటీ.
1: సున్వంత విశ్వే అమృతస్య పుత్ర అన్నాడు.
0: Listen to this, you are the son of immortality.
1: నీవు అమృతపుత్రుడే కానీ అమృతపుత్రుడు కాదు.
0: You are the son of immortality, not a falsity.
1: అమృతపుత్రుడైనప్పుడు కదిలిపోతుంటారు, చనిపోతుంటారు.
0: Those that go by this falsity, they are born and they die, they go on changing.
1: కానీ అమృతపుత్రుడైనటువంటి వాడు ఎప్పటికీ మార్పు చెందడు.
0: But the one who is really mortal will never change.
1: కనుక దైవత్వమునకు ఎప్పుడు కూడా శక్తి మార్పు చెందినటువంటిదే ఉంటుంటుంది.
0: The divine power is changeless.
1: ఇట్ చేంజ్లెస్ అనేటువంటి యొక్క పదము భగవంతుడు మాత్రమే అబ్బుతుంది.
0: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ డజంట్ అండర్గో ఎనీ చేంజ్, ఈజ్ చేంజ్లెస్ టోటలీ.
1: ఒకనొక సమయం లోపల
0: వన్ టైమ్
1: పార్వతి గణపతిని బియ్యంలో పెట్టుకుని జోలపాట పాడుతూ ఉండాలి.
0: Parvati was singing lullaby, keeping Ganesha in cradle.
1: Nidrabo Ganesha, nidrabo vayya.
0: Oh Ganesha, go to sleep.
1: Neevu nidra melkonunte prapanchame melkontundi.
0: In fact, if you don't sleep, the whole world will have to be awake.
1: Kanaka neevu nidrapo.
0: Therefore you sleep.
1: Ee drushyanni chusindi Lakshmi Devi vachindi.
0: This scene was noticed by Lakshmi.
1: Ee bidda peru em peramma ani adigindi.
0: And she asked, what's the name of the child?
1: Appudu ime Amritaputrudu annadu.
0: And then response was, he is Amritaputra, the son of immortality.
1: Ee Amritaputra ekkada nunchi vachindi ee peru?
0: Where from you got this name?
1: Ishwarudu ichadamma.
0: That it is the name given by Ishwara himself.
1: Ishwarudu ichinatvanti peru Amritamu.
0: In fact, Ishwara named this Amrita.
1: Kanuka Ishwarude Amritaputrudu.
0: Ishwara himself is immortal.
1: Atti Ishwarattu nunchi yerpadinatvanti adi kuda Ishwaramtrai.
0: Therefore, whatever that comes from Ishwara is equally immortal.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Meeru kramakramena konni paata granthamulu meeru em matram chadavatam ledu.
0: In fact, you are not going through those sacred texts.
1: Avi kuda meeru chadivite gaani meeku ee naadu chadivetuvanti chadavulu meeku artham avutayi.
0: If you go through them well, study them, the ancient sacred texts, you will understand the present day books much better.
1: Kanuka vidyarthulara.
0: So students,
1: కేవలం అమృతం అంటే ఏమిటో కూడా మీకు అర్థం కాదు.
0: యు డు నాట్ నో వాట్ అమృత ఇస్.
1: సున్వంత విశ్వే అమృతస్య పుత్రః అన్నాడు.
0: యు ఆర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: అమృత పుత్రుడైనటువంటి వాడికి ఎట్టి మృతులు కూడా ఉండవు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ హాస్ నో ఎండ్.
1: అటువంటి పేరును ధరించుకుని ఈనాడు విద్యార్థులు కాలేజీలకు వస్తుంటే అమృతపుత్రుడు అమృతపుత్రుడు అంటుంటే అమృతపుత్రుడు అనేటువంటి వారికి అనేక అర్థములు కూడా తీసుకుని అందరూ అమృతపుత్రులుగా ఉండాలని ఆశిస్తూ ఉంటాం.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ ఎక్స్పెక్ట్ ఎవ్రీబడి టు బి ఇమ్మోర్టల్. యాజ్ వి మూవ్ అబౌట్ ఇన్ దిస్ వరల్డ్ వీ హావ్ గాట్ టు లివ్ ఇన్ అకార్డెన్స్ ద టైటిల్ గివెన్ ద సన్స్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: కనుక మనం పేర్లు పెట్టుకోవటం కూడా తమాషాల కింద కాదు, శాశ్వతంగా పెట్టుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద నేమ్స్ ఆర్ నాట్ సింప్లీ గివెన్, వీ హావ్ టు లివ్ అప్ టు దోస్ నేమ్స్.
1: కనుక మనము పేర్లలో ఉన్నటువంటి యొక్క పవిత్రత మనం గుర్తించుకోవడానికి ఎంతైనా గ్రంథాలు చదవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు గో త్రూ దిస్ టెక్స్ట్ విచ్ సర్టన్లీ స్పీక్ ఆఫ్ ద డెప్త్ అండ్ ద మీనింగ్ ఆఫ్ దీస్ సేక్రెడ్ నేమ్స్ గివెన్ టు అస్.
1: ఇటువంటి సత్యనిత్యమైనటువంటి యొక్క ధర్మమును సత్యనిత్యమైనటువంటి యొక్క పవిత్రతను మనం తెలుసుకోలేకనే తప్పు మార్గంలో పడి అనేక రకములుగా మన చేతులారా మన వాక్ ద్వారా మనము క్షీణింప చేసుకుంటున్నాము.
0: సిన్స్ వీ హావ్ నాట్ అండర్స్టుడ్ ది ఎటర్నల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ ధర్మ, వీఆర్ రూయింగ్ అవర్ సెల్స్ విత్ అవర్ ఓన్ హ్యాండ్స్, వీఆర్ డైవర్టెడ్, వీఆర్ పర్వర్టెడ్.
1: కేవలము మన నోటితోనే సత్యధర్మ శాంతి ప్రేమలని పలుకుతూ ఉన్నాము.
0: వీ జస్ట్ ఎక్స్ప్రెస్ వెర్బలీ బై వర్డ్.
1: కానీ పలుకుతూ ఉన్నాము, కానీ ఆ పలికేటువంటి పలుకులకు తగినటువంటి యొక్క అర్పితం ఏమాత్రము చేయటం లేదు.
0: In fact, the verbal expression is not leading to translation in one's own life in the form of action.
1: Kanuka amrutaputrudu anetundi amrutaputrude kaani amrutaputrudu kaadu.
0: Therefore one is immortal and not merely mortal.
1: Itundi amrutaputrudu anuga eppatiki mruti lekunda undetundi vaadu.
0: Therefore immortal meaning the one who has no end any time.
1: Kanuka prati manavudu kudanu amrutaputrude.
0: Therefore every human being is immortal.
1: Andaru amrita putrule.
0: All are immortal.
1: Amrita putrule ayipoyi daniki petneem anetundi konni kalpinchukuntunnamu.
0: However, we have got our own things attributed to these.
1: Kanuka vidyarthulara,
0: students,
1: vidyarthinilara,
0: boys and girls,
1: meerandaru kudanu ee peru yokka tattvamunu chakkaga gurtinchi vartinchadaniki tagina prayatnam cheyali.
0: You all should make every effort to live up to the standards or the names that you have.
1: Ishwarudu anetundi vaadu ekkada kuda pratyakshanga evaru chudaledu.
0: No one has seen the direct manifestation of Ishwara.
1: Adu kevalam kaivasya vasi ani.
0: We say that he dwells there in Kailasa.
1: Ee Kailasa vasiki etti peru kuda untundadu.
0: So the one who resides there in Kailasa, the paradise, has no specific
1: Kailasa
0: name.
1: Kailasa ekkada untundali.
0: Kailasa, where is it present?
1: Mana walk bandana ainappude Kailasa vara kanipistundi.
0: The Kailasa you will be able to experience when once we refrain from talk in
1: mounam vahinchali.
0: We have to observe silence.
1: Ye vidhamainatuvanti mounam?
0: What kind of silence?
1: Mata yokka mounam dharinchali.
0: We have to just withdraw from talk.
1: Kevalam maatadatam matram maanivesthe adi prayojanam ledu.
0: Not simply keeping quiet, not simply not talking.
1: Kanuka matala yokka tattvamu mana yokka marmam yokka tattvamu divyatvamto koodinatvanti matalato untundali.
0: In fact, every word carries with it the principle of divinity, the principle of life.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Meerandaru kudanu amrita putrulu.
0: You are all the children of immortality.
1: ఈ అమృత పుత్రులు అయినటువంటి మీకు ఈ మృతి రావడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ దిస్ ఎండ్ ద లాస్ట్ మోమెంట్ బీయింగ్ ఇమోర్టల్?
1: మీరు మృతిని మీరు తప్పక స్మరిస్తున్నారు.
0: బికాస్ యూ ఆల్వేస్ థింక్ ఆఫ్ దిస్ ఎండ్ ద డెత్.
1: కానీ దానిని ఏమాత్రం కూడా మనం తరించరాదు.
0: యూ షుడ్ నెవర్ థింక్ ఆఫ్ ది లాస్ట్ మోమెంట్.
1: తప్పక మనం నిరంతరం కూడాను అమృత పుత్రులము అమృత పుత్రులము అని చెప్పాలి.
0: We have to constantly entertain the thought, remind ourselves that we are immortal.
1: Kanuka meeru amrita putrule kaani anya putrulu kaadu.
0: Therefore, truly speaking, you are immortal and you should not think otherwise.
1: Kanuka meeru ekkada ee peru vachinappudiki meeru mottamota amrita putrulu ani pettukondi.
0: Whatever name you may have, first know that you are immortal, amrita putra.
1: అనృత పుత్రుడు అనుకుంటే కూడాను చాలా దోషమే ఏర్పడుతుంది.
0: అండ్ ఇఫ్ యూ థింక్ అనృత ఫాల్స్ ఇట్స్ అ బిగ్ మిస్టేక్.
1: అమృత పుత్రుడు అని చెప్పారు.
0: యు షుడ్ సే అమృత పుత్ర, ద సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.

0: విద్యార్థులారా, ఈనాడు రాత్రి పూర్తి కూడాను మేల్కొని బలి చేస్తూ రావాలి.
1: యు బి అవేక్ అండ్ యు సింగ్, యు పార్టిసిపేట్ ఇన్ భజన్స్.
0: మీరు ఎంతవరకు మేల్కొన్నారు, ఎంతవరకు మీకు ఫలితం అనేది మీకు నిరూపిస్తాను.
1: భగవాన్ విల్ ప్రూవ్ అండ్ డెమోన్స్ట్రేట్ టు వాట్ ఎక్స్టెంట్ వీఆర్ డివోటెడ్, హౌ లాంగ్ వీ రిమైన్ అవేక్ దిస్ నైట్.
0: కనుక మేము బలవంతంగా మీరు ఏమాత్రము భజన చేయకూడదు. ఉత్సాహంగా
1: యు షుడ్ నాట్ డూ భజన్స్ అవుట్ ఆఫ్ ఫోర్స్, యు షుడ్ డూ ఇట్ విత్ ఆల్ బబ్లింగ్ ఎంథూజియాజం.
0: కనుక మీరందరూ నవ్వు ముఖంతో ఈ భజనలో ఏర్పడుకొని కూర్చొని నేను తెల్లవారి వచ్చినప్పటికీ ఈ ముఖాలంతా తేజస్సుగా మారుతూ రావాలి.
1: యు పార్టిసిపేట్ ఇన్ భజన్స్ విత్ స్మైలింగ్ ఫేసెస్. బై ది టైమ్ భగవాన్ విల్ బి అమిడ్స్ట్ అస్ టుమారో మార్నింగ్ ఇన్ ది ఎర్లీ అవర్స్ హీ షుడ్ ఫైండ్ గ్లో ఆన్ అవర్ ఫేసెస్.
2: You are listening to the Divine Discourse delivered by Bhagwan Baba on the evening of the 8th of March 2005 on the occasion of Mahashivaratri.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Shri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: కోటి విద్యలుండి గుణములేకున్నచో వాటి వినువ ఏటి పాలుగాది.
1: ఇన్ ద వరల్డ్ ఆఫ్ టుడే ద స్కిల్స్ దట్ ఆర్ మాస్టర్డ్ అండ్ ద టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ ఈస్ సాట్ ఆఫ్టర్ పెర్హాప్స్ మేక్ ఎ పర్సన్ to become clever and nothing more. What is the use of these skills and this education if it cannot make a person cultivate the very essence of everything, that is character? One could master any number of skills in any number of ways, but without the element of character inherently in them, what will be the value of such skills and this form of education?

పలుకునందు హీరో పలుకు జీరో బహుళ విద్యలయ్యే వాంఛను నితి మీరే పలుకునందు హీరో పనికి జీరో తెలివితే గల వలన

0: the greater the number of skills that you master, and the different types of education that you make part of yourself, the greater is the number of desires and wants. One becomes a hero, no doubt, in terms of uttering blank, meaningless words. But when it comes to action, he becomes a big zero. Being clever is all right in one sense. But what is the benefit that one accrues from becoming clever or excessively clever? When even a fraction of what one has learned and mastered is not translated into pure action.
1: Satyam Ekapadam Brahma Satye Dharmaha Pratishtita Satya Mevakrayam Satyam Sarvam Satyam Danam Tapatyagam Mitrata Shaucham Shauchamarjamam Vidyacha Guru Sishyusha Dhruveni Thal Premaswarupulara Satyame Bhagavantunaku Sakkani Bhavanam.
0: Embodiments of love, verily it is Satya which is the mansion for God.
1: Dharmamu Satyamulo Sustiramayunadi.
0: And Dharma is firmly encased and in a secure manner in Satya.
1: Jnana Vijnanamulainatunti Vedamulu Satya Swarupalu.
0: The Vedas, full of wisdom and knowledge, they are nothing but a manifestation of this Satya.
1: Unnata sthitini pondagoru manavulu satyamunu anusarinchatame pradhanamaina kartavyam.
0: Those individuals who aspire to progress and prosper in life will necessarily have to follow the injunctions of Satya.
1: Satyamu Danamu.
0: Satya, Dana,
1: Tapasu, Tyagamu.
0: Tapas of penance, Tyaga of sacrifice.
1: Snehamu,
0: friendship.
1: Subrata,
0: cleanliness.
1: Rujuvartana, Vidya, Guru Sishyusha. Anu, Tommidi, Ratnamule, Vidya Ratnamule. ఇవి విద్యార్థికి శోభను కలిగించుతుంది.
0: దీస్ అండ్ థింగ్స్ లైక్ సర్వింగ్ ద మాస్టర్, దీస్ ఆర్ ఎసెన్షియలీ 9 జెమ్స్, 9 డైమండ్స్ విచ్ ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు అండర్స్టాండ్.
1: సత్యం దానం అనంతం సత్యశీలమైనటువంటి యొక్క స్థానమునందు ధర్మము ప్రేమ శాంతి అహింసయు అంతర్భూతములై ఉంటుంటాయి.
0: ఇన్ దిస్ స్టేట్ ఆఫ్ ది సుప్రీమ్ అటైన్మెంట్ యు హ్యావ్ ధర్మ శాంతి అండ్ ప్రేమ అండ్ అహింస ఆల్సో టు బి ఫౌండ్ డీప్ విత్ ఇన్ దట్ స్టేట్.
1: ఏకం సత్విప్రా బహుధా వదంతి. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ ఋషులు దీనిని అనేక నామములతో పిలుచుతూ వచ్చారు.
0: టు బి ష్యూర్ దేర్ ఇస్ ఓన్లీ వన్ అండ్ వన్ ఎంటిటీ, నెవర్దలెస్ ద వైజ్ the sages have given it different connotations and different names.
1: Satyamunu pattu vadalaka atikraminchaka jeevinchetuvanti manavude adarsha manavudu.
0: One who leads a life firmly attached to this idea of satya, who follows the injunctions of satya, is truly an ideal person.
1: Atani jeevitame nijamainatuvanti jeevitamu.
0: His life indeed is a true life.
1: సత్యం ఏ ఒక్కరి కోసమో ఏర్పడినటువంటిది కాదు.
0: దిస్ సత్య హాస్ నాట్ బీన్ లేడ్ డౌన్ ఫర్ ది సేక్ ఆఫ్ ఎనీ వన్ ఇండివిడ్యువల్.
1: కాల పాత్రకు అతీతమైనటువంటిది.
0: దిస్ ట్రాన్సెండ్స్ ది లిమిటేషన్స్ ఆఫ్ టైమ్ స్పేస్ అండ్ కంట్రీ.
1: అన్ని దేశములకు అంతకాలములకు అందరికీ ఈ సత్యము ప్రాణ సమానము.
0: Wherever one might be, at whatever point of time, in whichever country one might be, this satya is of paramount importance.
1: మానవ పితామహుడైనటువంటి మనుజుడు మనువు ఈ సత్యమును పరిశోధించి పరిశీలించి సందర్శించి తన యొక్క సంతతి అయిన మానవ జాతికి అందించిన మహావరప్రసాదము.
0: The grand old man of the human race, Manu, he went deep into this concept of satya, experienced it himself, and then handed down the benefits and all that goes in the form of satya to his progeny, that is the human race.
1: Satyam bruyat, priyam bruyat, na bruyat satyam apriyam. Satyamune palukavalanu.
0: Utter the truth.
1: ప్రియము కదా అని అసత్యమును పలుకురాదు.
0: జస్ట్ బికాస్ యు లైక్ ఇట్ యు షుడ్ నాట్ అటర్ ఎ లై.
1: సత్యమని కఠినంగా ఉండరాదు.
0: అండ్ దెన్ అగైన్ థింకింగ్ దట్ ఇట్ ఈస్ వాట్ యు హావ్ టు బి యు షుడ్ బి హార్ష్.
1: ప్రీతి కదా అని అసత్యము చెప్పరాదు.
0: అండ్ బికాస్ యు లైక్ ఇట్ అగైన్ యు షుడ్ అటర్ ఎ లై.
1: ఇట్టి నిబంధన చేతను ఇట్టి శాసనముల చేతను మనువు తన సంతతి అయిన మనుజులకు అందించినటువంటిది ఈ యొక్క పవిత్రమైనటువంటి సత్య స్వరూపం.
0: దిస్ ఈస్ వాట్ హ్యాస్ బీన్ గివెన్ టు అస్ బై మను ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ సత్య అండ్ ఆల్ దట్ ఇట్ స్టాండ్స్ ఫార్.
1: ఈనాటి విద్యలు కేవలము ఉద్యోగ నిమిత్తం అనేటువంటి భావించటం ఇది వైదొలగినప్పుడే మానవులు సుక్షేమాన్ని అందుకోగలరు.
0: Today, only when man lets go the feeling that one's education is for the sake of getting a job, only then can he progress forward.
1: Vidyaku, ఉద్యోగమునకు ఉండినటువంటి సంబంధాన్ని తెంచివేయాలి.
0: We should break this link between education and a job on the other hand.
1: విద్య జీవితం కోసం కాని జీవించుట కోసం కాదు.
0: Education is for the sake
1: education
0: of
1: should be for life, not for living.
0: Education should be for life, not for living.
1: ఈ సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తియే నిజమైన విద్యావంతుడు.
0: One who understands the supreme truth and behaves accordingly is really leading a life worth living.
1: ఇట్టి సత్యమును ప్రాచీన కాలము నుండి భారతదేశము ప్రచార ప్రబోధములు సలిపి సాత్విక నామమును అందుకున్నటువంటి ఋషులు భారతీయ ఋషులు.
0: The sages who have been like stars in the firmament in this great land, they have experienced this vital truth of satya and they in turn have passed on its essence.
1: Kevalam vidya anaga granda parichayam maatrame kadani gurtinchali.
0: Education does not connote scholarship and getting to know the contents of a book.
1: Idi mastakamunaku chendinatvanti pustakamu kadaneetvanti satyanni kuda nu gurtinchali.
0: You should also recognize the salient fact that it is not something which has to be contained in a book. The contents of the book go to the mind.
1: Tana yokka hrudaya parivartana nimittamai yerpadinatvanti de vidya.
0: True education is that which brings about a transformation of the heart.
1: Ee naati manavudu aneka parishodhanalu chalpi andukunna alpa gnanamunu vishva gnanamuto chekurchi taanu virraveegutunnadu.
0: Today's man, with what little he has been able to understand and master, tends to become arrogant in the face of the supreme universal knowledge.
1: Vijnanamunaku aadhyatmika dharmika vishwasamunaku samanvayamu gavinchi samarasamu chevinchetvanti yokka vidyane sariyainatvanti vidya.
0: True education again is that which brings about this perfect synthesis and perfect harmony between these differently sounding words like spirituality, dharma or faith and the like.
1: Righteousness. Kanuka manavudu vidya yokka vilavanu gurtinchadaniki motta motta prayatninchali.
0: The first and foremost task for man is to understand the value of education.
1: Kani ee naadu padartha vijnana shastramu విరివిగా పెరిగిపోవటం చేతనే తన తత్వమేమో తాను గుర్తించుకొనక కేవలము నేను విద్యావంతుడని భావిస్తున్నారు.
0: టుడే దేర్ హస్ బీన్ ఎన్ ఇంక్రీజ్ ఇన్ మాన్స్ మాస్టరీ ఆఫ్ ఆల్ దట్ ఈస్ మెటీరియల్ అండ్ సూపర్ఫిషియల్ And he tends to feel that he has mastered everything.
1: పదార్థ విజ్ఞాన శాస్త్రమునకు అతీతమైనటువంటి ఒక తత్వాన్ని గుర్తించినప్పుడే ఈ పదార్థ విజ్ఞానం కూడా సార్థకమవుతుంది.
0: Only when you recognize the truth that there is something beyond these material entities will you have understood what true education is
1: not
0: about.
1: Not physics, metaphysics.
0: In other words, it is not physics that you have to go for, rather it is metaphysics that you must seek out.
1: దీనిని అనేక మంది గుర్తించి ఇప్పుడిప్పుడే కొంతవరకును ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించుటకు ప్రయత్నిస్తున్నారు.
0: But today we have people who are trying to understand this deep significance, this underlying link, and they are trying to go further into this matter.
1: ప్రాచీన భారతీయ మహర్షులు వశిష్ఠ వామన జమదగ్ని విశ్వామిత్రాదులు పరాశర మహర్షులు గౌతమ మహర్షులు ఇత్యాది మహర్షులు సప్తఋషులు అనేటువంటి పేరుతో సార్థక నామాన్ని అందుకున్నారు.
0: We have this illustration of this wise sages, seven in number, beginning with Vasishtha, Vamana, Jamadagni, Gautama and others.
1: అయితే ఈ ఆధునిక కాలమునందు అట్టి ఋషులు కలరా అని మనకు సందేహం కలగవచ్చు.
0: Today we might be assailed by a doubt, do we have such sages in our midst today?
1: ఈనాడు విజ్ఞాన శాస్త్రము కేవలము గొప్పది కాదని చెప్పకూడదు.
0: Now you cannot possibly say that what you have gained in terms of science and technology is not a great deal.
1: విజ్ఞాన శాస్త్రము అత్యవసరమే.
0: Certainly you do need the benefits of science.
1: అయితే విజ్ఞానమును అభివృద్ధి పరుచుకుంట ఎంత అవసరమో అభివృద్ధి పరుచుకున్నటువంటి విజ్ఞానమును సద్వినియోగం చేసుకునేటువంటి వివేకం కూడాను అంత అవసరమని గుర్తించాలి.
0: Even as you have to further the cause of science, you should also understand to know how to make use of this scientific knowledge.
1: విజ్ఞానముండి వివేకము లేకపోవటం చేతనే ఇట్టి విజ్ఞానము పెడమార్గం బట్టి దేశమునకు అనేక విధములైనటువంటి బాధలను భయమును కలిగించుచున్నవి.
0: Today you have the growth of science, but you do not have the discrimination how to use this advances in science. That is why the world at large is beset with problems.
1: ఈ ఆధునిక విజ్ఞాన శాస్త్రములందు కూడాను ఆధ్యాత్మిక తత్వాన్ని ఇమిడ్చి కొంతవరకు నువ్వు గుర్తించి పరిశోధనలు సలిపి పరిశీలనలో మానసిక పరివర్తన గావించినటువంటి మహనీయులు కూడా లేకపోలేదు.
0: Even in these days of this advance in modern science, there are some great many people who have understood the basic synthesis between modern science on the one hand and spirituality and ancient wisdom on the other.
1: Newton భూమికి ఆకర్షణ శక్తి కలదని గుర్తించియు తదుపరి తానే యోచించుకున్నాడు. నేను ఈనాడు దీని ఆకర్షణ శక్తిని గుర్తించినాను కాని నేను గుర్తించక పురం కూడాను దీనికి ఈ ఆకర్షణ శక్తి ఉన్నది అని తలంచినాడు.
0: న్యూటన్ వాజ్ ద వన్ హూ వాజ్ ద ఫస్ట్ వన్ టు హావ్ గివెన్ ఎ ఇంటర్ప్రిటేషన్ రిగార్డింగ్ ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ విత్ ద ఎర్త్ హ్యాస్ బట్ హీ ఆల్సో హ్యాడ్ ద విజ్డమ్ టు నో దట్ దిస్ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ దిస్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ హ్యాస్ బీన్ ప్రెసెంట్ ఆల్ అలాంగ్.
1: అతను కూడాను ఒకనొక సమయంలో ఈ యొక్క ఆకర్షణ శక్తిని నేను గుర్తించాను కానీ సృష్టించలేదు అన్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ వెంట్ ఆన్ టు సే that I have discovered this idea of gravity but I have not created it.
1: దీనికి ఒక సృష్టికర్త ఉన్నాడు అని కూడాను విశ్వసించాడు.
0: He also had this firm conviction that there is that supreme hand behind this.
1: ఐన్స్టీన్ కూడాను ఈ యొక్క ప్రకృతి యొక్క శక్తి సామర్థ్యములను తన పరిశోధనల ద్వారా గుర్తించి తదుపరి ఒక ఆధ్యాత్మిక మార్గములో ప్రవేశించాడు.
0: Einstein was yet another towering figure who delved deep into the mysteries of nature. And he found in the end that there is this idea of spirituality deep within all that is material.
1: ఈ యొక్క దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించవలనంటే సత్సంగం అత్యవసరమని కూడాను సత్సంగం ద్వారానే మానవుని యొక్క మానసిక పరిణామం కూడాను జరుగుతుందని కూడాను గుర్తించాడు.
0: He further understood that if you wish to make the best of your knowledge pertaining to the nature, you need to have this satsanga. Because it's only then that your mind and heart could be cleansed and purified.
1: Appude tanaku thanu prashninchukunnadu. Tell me your company, I shall tell you what you are or not.
0: It was in this context that he once said, tell me your company, I shall tell you what you are.
1: Mana yokka sangham elantido manamu alanti varamu aneetantidi ee prashna valla spashtam avutu vachindi.
0: What becomes manifest in this simple question is the type of society we live in is a reflection of our own nature.
1: Heisenberg anetvanti oka maha tattvavetta
0: Then we come to yet another great personality in the form of Heisenberg.
1: ఇతను అనేక వైజ్ఞానిక శాస్త్రములను పరిశోధన చేసి తదుపరి ఆధ్యాత్మికములకు వైజ్ఞానమునకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏమిటని విచారించడానికి ప్రయత్నించాడు.
0: He made an attempt. He was one of those who contributed a great deal to modern thought and modern advances in science. Nevertheless, he too wanted to know this essential link between science on the one hand and spirituality on the other.
1: అప్పుడు తనలో తాను ఈ యోగ శాస్త్రంలో ఉండినటువంటి రహస్యాన్ని గుర్తించాడు.
0: It was in this event.
1: Master the mind. Be a master mind అన్నాడు.
0: He summed up his experiences in this manner. Master the mind and be a master mind.
1: హైడ్రోజన్ అనేటువంటి ఒక తత్వంలో ఎన్ని విధములైనటువంటి పరిశోధనలో సలిపి తదుపరి దీనికి ఏదో ఒక ముఖ్యమైనటువంటి ఆధారం ఉన్నదని ఒక విజ్ఞానవేత్త గుర్తించడానికి ప్రయత్నించాడు.
0: Now it so happened that one scientist wanted to know the nature of hydrogen and he also wanted to know what the basis for this hydrogen was.
1: అతని Schrodinger.
0: The name of this person is Schrodinger.
1: అతను ఈ వైజ్ఞానమునకు ఆధ్యాత్మికమునకు అంతర్ సంబంధం కలదనియు వైజ్ఞానమునకు ఆధ్యాత్మికమే ఆధారమనియు నిరూపిస్తూ వచ్చాడు.
0: He went on to understand that there is a synthesis between science and spirituality, and in fact it is spirituality which is the basis of science.
1: ఇందువలన కోరికలను అధికముగా పెంచుకోవటం చేత మానవుని యొక్క తెలివితేటలు క్రమక్రమేణా పల్చబడుచున్నవని కూడా తాను గుర్తించాడు.
0: He also understood that by increasing one's wants and desires, one tends to lose one's own innate capacity.
1: అందువలననే more desire is more despair అన్నాడు.
0: That's why he said, more desire is more despair.
1: తదుపరి డెరాక్ అనేటువంటి మహాతత్వవేత్త ఉండేటువంటి వాడు.
0: Then we come to yet another person, a great scientist by in his own right.
1: ఇతను అనేక విధములుగా కూడాను ఆధ్యాత్మిక తత్వాన్ని అభివృద్ధి గావించుకొని తద్వారా ఈ యొక్క విజ్ఞానమునకు ఆధ్యాత్మికమునకు ఉండిన సంబంధం ఏమిటి అని కూడాను గుర్తించడానికి ప్రయత్నించాడు.
0: He also strived to seek this harmony between science and spirituality.
1: ఈ విధంగా సర్వజీవుల యందు ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని గుర్తించి ఈశ్వర సర్వభూతానాం అనేటువంటి పదమునకు చక్కని నిరూపణ చేయడానికి శోధన చేస్తూ వచ్చాడు.
0: And what did he do? He tried to seek the one entity which lives in all living beings, in all living forms.
1: యొక్క పరిశోధన సలిపి లవ్ ఎవర్ హర్ట్ నెవర్ అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించూ వచ్చాడు.
0: As a result of this pursuit of his, he came to the conclusion, love ever, hurt never.
1: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అనేటువంటి వ్యాసుని యొక్క 18 రచనలందు ఉన్నటువంటి యొక్క సారాంశాన్ని ఈ డెరాక్ అనేటువంటి యొక్క సైంటిస్టు చక్కగా రెండు పదములలో తాను నిరూపిస్తూ వచ్చాడు.
0: This modern scientist Dirac, what he had come to the conclusion is nothing but an echo from what the ancient sage Vyasa had given to mankind as the quintessence of all the Puranas, that never do any harm to others, love everyone.
1: Dibrogi అనేటువంటి ఒక మహా తత్వవేత్త ఉండేటువంటి వాడు.
0: And then we have yet another giant figure of science, de Broglie.
1: ఇతను అనేక విధములుగా కూడాను ఆధ్యాత్మిక తత్వాన్ని విమర్శించి తదుపరి నా విమర్శ కేవలం తెలివి తక్కువ విమర్శ అనేటువంటి ఒక ఉద్దేశాన్ని అభివృద్ధి పరుచుకున్నాడు.
0: He began by trying to look for shortcomings and pitfalls in this idea of spirituality. He started criticizing spirituality.
1: దైవత్వం అనేటువంటి యొక్క శక్తి సర్వత్రా వ్యాపించి ఉండదనేటువంటి యొక్క సత్యాన్ని కూడాను తాను అనుభవ రూపకంగా నిరూపిస్తూ వచ్చాడు.
0: బట్ ఇన్ ద ఎండ్ హీ కేమ్ టు ద కంక్లూజన్ దట్ దిస్ హాస్ బీన్ ఎ ఫ్యూటైల్ ఎక్సర్సైజ్ ఆన్ హిస్ పార్ట్ అండ్ హీ కేమ్ టు యాక్సెప్ట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ద గాడ్ ఇస్ ఇండీడ్ బిహైండ్ ఎవ్రీథింగ్.
1: వైజ్ఞానిక శాస్త్రమునందు కూడాను ఇలాంటి మహర్షులు లేకపోలేదు.
0: దేర్ఫోర్ ద సమ్ అండ్ సబ్స్టెన్స్ ఇస్ దట్ ఈవెన్ దీస్ డేస్ ఆఫ్ మోడర్న్ సైన్స్ వి హావ్ దీస్ ప్రెజెంటేషన్స్.
1: ఈ వైజ్ఞానిక శాస్త్రమునందు ప్రకాశించినటువంటి ప్రబోధించినటువంటి పరిశీలించినటువంటి పరిశోధించినటువంటి మహాభక్తులు ఈ సప్తర్షులు.
0: These, some of these people are the present day sages. In the same manner, going back to our ancient times, the seven rishis, the saptarishis, were those who gave us the pearls of wisdom.
1: Newton.
0: Now the present day saptarishis are Newton.
1: Tadupari. Ee yokka satyanni gurtinchi. Ee jagattantai kudanu. Daivam yokka nirmitame. Deenikante goppadi kaadu. Ee daiva nirmitam chetane. ఈ జగత్తు చుట్టుతూ ఉన్నది అనేటువంటి సత్యాన్ని ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
0: హీ గేవ్ టు అస్ ద ఫండమెంటల్ ట్రూత్ దట్ ఇస్ గాడ్ అలోన్ హూ హస్ క్రియేటెడ్ దిస్ వరల్డ్. ఇట్ ఇస్ గాడ్ అలోన్ హూ హస్ గివెన్ ద ప్రాపర్టీస్ దట్ వన్ అసోసియేట్స్ విత్ దిస్ ఎర్త్.
1: తదుపరి క్రిస్ జాబ్ కాప్రా అనేటువంటి ఒక తత్వవేత్త అణువునకు తరంగములకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని కూడాను విచారణ చేస్తూ వచ్చాడు.
0: There is yet another personage in this list, Fridtjof Capra, who tried
1: Capra,
0: who unraveled this link between the atom on the one hand and the wave nature.
1: Mahabharatamulo Vyasudu rachinchinatvanti yokka tattvanni chakkaga gurtinchi sita sita aneetvanti tantrulu dwara sarvam kudanu srishtimpabadi bhuvanamulu bhutamulu rendu kudanu deeni valane kaluguchunnavaneetvanti satyanni nirupinchatam lopala తరంగములు అణుశక్తి యొక్క సత్వాన్ని కూడాను తాను పోలిక చేసుకుంటూ వచ్చాడు.
0: Now in the ancient times, it was Vyasa who cognized the truth that in this form of this word sita, which permeated everything and everywhere in the form of deep vibrations, which gave rise to all the worlds, all the elements.
1: ఒకానొక సమయములో మహాభారత సంబంధమునందు సుభద్ర నిండు గర్భవతిగా ఉండిన సమయంలో ఆమెకు ఏదో కొంత విశ్రాంతిని కలిగించే నిమిత్తమై అర్జునుడు అభిమన్యుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకొనలేక
0: దిస్ ఇస్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎపిసోడ్ ఫ్రమ్ ది మహాభారత. సుభద్ర వాజ్ ప్రెగ్నెంట్ అండ్ వన్ డే అర్జున హూ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ అభిమన్యు హూ వాజ్ ఇన్ ద వూమ్
1: ఆమెకు పద్మవ్యూహాన్ని గురించి చెప్పుతూ వచ్చాడు.
0: అర్జున వాజ్ డిస్కసింగ్ దిస్ పద్మవ్యూహ విత్ సుభద్ర.
1: భారతదేశంలో ప్రాచీన కాలం నుండి గర్భమును ధరించినటువంటి స్త్రీలకు ఉత్తమ కథలను పవిత్రమైనటువంటి భావములను ఆహ్లాదమును అందించేటువంటి యొక్క బోధనలను కలుపుతూ వచ్చేటువంటి వారు.
0: ఇట్ హాస్ బీన్ ఎన్ ఏన్షియంట్ కస్టమ్ దట్ ప్రెగ్నెంట్ విమెన్ were exposed to talks in terms of communicating sacred, noble and lofty ideas.
1: Yetti badalu kudanu manovethalu chintalu kaligimpakunda unde nimittamai appudappudu konni vidamaitundi srimantamulani maroka karyamulani maroka karyamulani salipi varini aanandamuto munchadaniki prayatninchetunte varu tallidandrulu.
0: The parents used to make an earnest endeavor to see that these pregnant daughters of theirs would never suffer any agony under any circumstances.
1: దీనికి అంతరార్థం ఏమిటి?
0: They used to perform rituals to see to it.
1: తల్లి ఆనందించిన గర్భస్థుడైనటువంటి ఒక శిశువు కూడాను తన జీవితమంతయు కూడాను ఆనందముతో ఉత్సాహముతో కొన్ని విధమైనటువంటి యొక్క శౌర్య ధైర్య పరాక్రమములతో అభివృద్ధి కాంచగలడం అనేటువంటి ఒక విశ్వాసం.
0: What is the inner significance of this exercise on the part of the parents? The idea is the child which is in the womb of this mother would, after it is born, become valorous, valiant, and be all that is noble and good and godly.
1: Talli garbhamuga undinappudu etti bhavamulanu etti yochanalanu etti talampunu talanchuno garbhamulandu unnatundi shishuvu kudanu atti bhavamule atti talampule atti vicharamule kudanu chekurutuntai.
0: The idea is that the pregnant woman, when all the thoughts that she entertains during this period would be transmitted to the child that is to be born.
1: ఈ సత్యాన్ని మన ప్రాచీన ఋషులు ఏనాడో కనిపెట్టారు.
0: సో దిస్ ట్రూత్ వాజ్ సంథింగ్ నోన్ టు అవర్ ఏన్షియంట్ రిషీస్ లాంగ్ ఎగో.
1: కనుకనే అతి పవిత్రమైనటువంటి యొక్క స్థితులయందు తమ జీవితమును గడపడం చేతనే తమ బిడ్డలు కూడాను ప్రాచీన కాలమునందు తల్లిదండ్రులకు సంతృప్తిని పరిచేటువంటి యొక్క జీవితాన్ని గడుపుతూ వచ్చేటువంటి వారు.
0: So this used to be the custom of the olden times. And no wonder then that the children that were born always would come out to be ideals and models.
1: Markandeya charitra, Prahlada charitra, Dhruva charitra, ఇలాంటి బాలులైనటువంటి వారి యొక్క పవిత్రమైనటువంటి భావములను బోధించేటువంటి వారు ఆనాటి కాలంలో.
0: In those days, it used to be common practice to recount and relate this sacred history pertaining to Markandeya, Prahalada, Dhruva and the
1: like. కాని అందువలననే ఆనాటి బాలబాలికలు సద్భావములతో నీతి నిజాయితీలతో తన జీవితమును ప్రశాంతమైనటువంటి జీవితంగా రూపొందింప చేసుకుంటూ వచ్చారు.
0: This was the reason why the children of those days, boys and girls, used to grow up to be good and noble.
1: ఈ నాటి తల్లిదండ్రులు లేక తల్లులు గర్భస్థితిగా ఉండిన సమయం లోపల టెలివిజన్లు, సినిమాలు, ఇంకా ఇంకా ఇంకా ఎన్నో విధమైనటువంటి విచిత్రమైనటువంటి ఘోరమైనటువంటి శీలరహితమైనటువంటి యొక్క దృశ్యాలు చూడటం చేతనే తమ బిడ్డలు కూడాను ఆ స్థితిని అందుకుంటూ ఉన్నారు.
0: But today, in today's world, either the parents or the mother alone, what do? They seek for their entertainment the medium of the TV or the cinema and other forms of crude and characterless entertainments and scenario, so that the children also are born with such tendencies.
1: Kanukane, Arjunudu, Subhadraku, Padma Vyuhani gurinchi cheppe samayalo, Krishnudu praveshinchi, addu tagali, Bava, vineetvanti Subhadra anukuntunnava? Kaadu kaadu. గర్భస్థుడైనటువంటి శిశువే వింటున్నాడని ఈ సత్యాన్ని ప్రకటించాడు.
0: సో ఈవెన్ యాజ్ అర్జున వాజ్ ఎక్స్పౌండింగ్ టు సుభద్ర ద ఆర్ట్ ఆఫ్ దిస్ పద్మ వ్యూహ, కృష్ణ ఇంటర్వీన్ అండ్ ఇంటర్జెక్టెడ్ విత్ ద వర్డ్స్, ఓ బ్రదర్ ఇన్ లా, ఆర్ యూ థింకింగ్ దట్ సుభద్ర ఇట్ ఈస్ హూస్ లిజనింగ్ టు యువర్ వర్డ్స్? నో, ఇట్ ఈస్ అభిమన్యు ఇన్ ద వూమ్ హూస్ గివింగ్ హిజ్ ఇయర్.
1: చరిత్రను విజ్ఞానవేత్తలు అనేక విధములుగా హాస్యాస్పదంగా భావించి కృష్ణుడు ఏమిటి, ఈ విధమైనటువంటి యొక్క అసభ్యమైనటువంటి అర్థరహితమైనటువంటి నమ్మ తగనటువంటి యొక్క విషయాలు చెప్పడం ఏమిటి అని కూడా నువ్వు విమర్శించినటువంటి వారు లేకపోలేదు.
0: అండ్ డౌన్ ద ఏజెస్ అండ్ ఫర్ అ లాంగ్ టైమ్ దే హావ్ బీన్ ఇన్ నంబర్ ఆఫ్ క్రిటిక్స్ హూ ఆర్ పాయింటింగ్ అవుట్ ఎ ఫింగర్ అట్ కృష్ణ. హౌ కుడ్ హీ కమ్ అండ్ టాక్ సచ్ బ్లాస్ఫెమీ థింగ్స్ విచ్ డోంట్ మేక్ ఎనీ సెన్స్ విచ్ ఆర్ బియాండ్ బిలీఫ్.
1: అయితే ఆనాడు హాస్యము పరిహాస్యము గావించినటువంటి విజ్ఞానవేత్తలు ఈనాడు అది సత్యము అనేటువంటి యొక్క పరిస్థితి కూడాను వచ్చారు.
0: బట్ టుడే వాట్ డు యు ఫైండ్? ద సీన్ హస్ చేంజ్డ్. పీపుల్ ఆర్ నౌ ఎక్నాలెడ్జింగ్ దట్ వాట్ వాస్ అటర్డ్ ఇన్ దోస్ డేస్ ఈస్ వెరీలీ ట్రూ.
1: అమెరికాలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చేంజ్ హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్ అనేటువంటి ఒక పరిశోధనా కేంద్రం ఒకటి ఉన్నది.
0: ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా there is an institution going by the name Institute of Child Health and Human Development,
1: Carolina anetvanti university.
0: It is attached to Carolina University.
1: Indulo ee vishayanni chakkaga parishodinchi krishnudu cheppinatvanti satyama leka asatyama anetvanti vishayanni nirupinchalani oka goppa professor dinni aneka samvatsaram nunchi parishodham chestu vachadu.
0: An eminent professor on the staff of this institution undertook this experiment. Whatever Krishna had said, is there any sense in it? Is it possible what he was trying to communicate?
1: Atane Antoni Kasper anetvanti vaadu.
0: The name of this eminent scientist is Antoni Kasper.
1: Ee Antoni Kasper aneka samvatsaram nunchi deeni parishodhana sadipi idi asatyam kaadu maa yokka alpamainatvanti telivitetalaku ఇది అందేటువంటిది కాదు. ఇది విశాలమైనటువంటి భావం కల విజ్ఞానులకే వివేకులకే ఇది అర్థమవుతుంది. కనుక ఇది పరమ సత్యమని తన పరిశోధనల ద్వారా తాను నిరూపిస్తూ వచ్చాడు.
0: ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంటింగ్ దస్, దిస్ ఆంటోని కాస్పర్ కేమ్ టు ది కన్క్లూజన్ దట్ ఆర్ ఇన్సిగ్నిఫికెంట్ మైండ్స్ కెన్ నెవర్ పాసిబ్లీ కాంప్రహెండ్ ద సిగ్నిఫికెంట్ ట్రూత్ కంటెయిన్డ్ అండ్ ద ఫినామినన్ దట్ కృష్ణ వాస్ ట్రైయింగ్ టు అవుట్లైన్.
1: శిశువుకు దినము ఒక పండ రసము.
0: ఇట్ ఈస్ ఓన్లీ గివెన్ టు జాయింట్ ఇంటెలెక్ట్స్ టు అన్రావెల్ దిస్ మిస్టరీ. హీ ఎక్నాలెడ్జ్ దట్.
1: నిమ్మ రసము.
0: నౌ అగైన్ ప్రెగ్నెంట్ విమెన్ ఆర్ నార్మలీ గివెన్ లెమన్ జ్యూస్ ఆర్ లైమ్ జ్యూస్.
1: ఇంజెక్షన్ ద్వారా ఇస్తూ వచ్చాడు.
0: ఇన్ ద ఫార్మ్ వాట్ దిస్ జెంటిల్మెన్ డిడ్ వాస్ హీ వాస్ ఇంజెక్టింగ్ దిస్ జ్యూస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ ఇంజెక్షన్.
1: ఆ బిడ్డ పుట్టిన తర్వాత తల్లి పాల కంటే నిమ్మ రసము
0: and after the child
1: apple rasamu chaala ishtapadi tallu vinnatvanti yokka shabdamulanu tallu yokka gontu shabdamulanu aakarshinchetvanti yokka divya shakti ఆ శిశువునకు కలదని కూడాను నిరూపిస్తూ వచ్చాడు.
0: ఇట్ ఇస్ ఆల్సో ప్రూవ్డ్ బియాండ్ డౌట్ దట్ దిస్ చైల్డ్ విచ్ ఇస్ జస్ట్ బోర్న్ హ్యాడ్ దిస్ వండర్ఫుల్ కెపాసిటీ టు రెస్పాండ్ టు వాట్ ఎవర్ ద మదర్ వాస్ సేయింగ్.
1: గర్భములో ఉండినప్పుడు ఆ తల్లి ఏ ఏ భావములను ఏ ఏ విషయములను శ్రవణం చేసిందో గంటంతో చెప్పి ఉందో అదే పదములు ఆ పుట్టిన తర్వాత ఆ బిడ్డ నోటి నుండి రాగలిగినాయి.
0: ద మిరాక్యులస్ థింగ్ కమ్స్ హియర్. Even as the child was in the womb, she used to hear all that the mother used to entertain in the form of thoughts. After the child was born, it used to utter the very same words echoing the thoughts of the child's mother.
1: Anthony Costa Garachina Anaga Veni Tomaluta Yanavai Nargo Samacharam Lopala January Mudo Tejilo Yavat America Kantakuranu E Gadbat Sisuvyoka Paristiti Chakaga Bhagav Bharatamalo Chipne 20 ఈ సత్యాన్ని చక్కగా నిరూపిస్తుందాదని అన్ని పేపర్లోన చాటినాడు.
0: దిస్ ఆంథోనీ కాస్పర్ వైల్ అడ్రెసింగ్ ఎ బిగ్ కాన్ఫరెన్స్ అండ్ ఆల్సో డిస్ట్రిబ్యూటింగ్ హిస్ ఫైండింగ్స్ టు న్యూస్ పేపర్ మెన్ ద వరల్డ్ ఓవర్ హీ మేడ్ దిస్ సిగ్నిఫికెంట్ అనౌన్స్మెంట్ ఆన్ January 3, 1984 వేర్ ఇన్ హీ సెడ్ వాట్ ఎవర్ కృష్ణ హ్యాడ్ సెడ్ వాట్ ఎవర్ హీ వాస్ ట్రైయింగ్ టు అన్రావెల్ ఈజ్ ఇండీడ్ ట్రూ.
1: కనుక అనేక మంది ఆధునిక తత్వవేత్తలు కూడాను వైజ్ఞానికులు కూడాను కేవలం అల్పబుద్ధి కలిగినటువంటి వారు కాదు. కొంతమంది ఈ సత్యాన్ని పరిశీలించి పరమ సత్యాన్ని నిరూపించడాని కోసమని తన జీవితాన్ని కూడాను అంకితం చేసేవారు లేకపోలేదు.
0: Amongst the present day scientists also, we have people who are above this narrow way of looking at things.
1: కనుక భారతదేశము ప్రాచీన కాలం నుండి కూడాను ఆధ్యాత్మికంగా నైతికంగా ధార్మికంగా ఎన్నో విధములైనటువంటి యొక్క ప్రోత్సాహ ఉత్సాహము అందించినటువంటి పరమ పవిత్ర దేశము భారతదేశం.
0: Who are prepared to experiment and find out this essential link between science and spirituality. Therefore again, this Bharat country is one which has given to us rich tradition, a rich culture and wisdom par excellence.
1: దీనికి విరుద్ధమైనటువంటి చర్యలలో మన జీవితము వ్యర్థము గావించుకుంటున్నాము.
0: Having been born in such surroundings, we are frittering away our time and lives.
1: ఒకానొక సమయం లోపల మిచ్చెల్ మూన్ లో ప్రవేశించాడు.
0: On one occasion, this was a great occasion when, in the wake of man's landing on the moon, Mitchell also landed on the moon.
1: ఈ యొక్క చంద్రుడి పైన నిలిచి మన భూమిని అంతా చూచాడట.
0: It has been said that having set foot on moon, he started looking around.
1: ఈ భూమి ఏ విధంగా కనిపించింది అతనికి.
0: Now, even as he was in deep space, he wanted to know how the moon, the earth was like.
1: Blue. అనగా నీలమైనటువంటి ఒక వెల్వెట్ బట్ట పైన ఒక పెద్ద వజ్రం. ఒకానొక సమయం లోపల మిచ్చెల్ మూన్ లో ప్రవేశించాడు.
0: ఆన్ వన్ అకేషన్ దిస్ వాజ్ అ గ్రేట్ అకేషన్ ఇన్ ద వేక్ ఆఫ్ మ్యాన్స్ ల్యాండింగ్ ఆన్ ద మూన్.

0: నీలమైనటువంటి ఒక వెల్వెట్ బట్ట పైన ఒక పెద్ద వజ్రము పెడితే ఏ విధంగా ప్రకాశిస్తుందో ఆ విధంగా ఈ భూమి పెద్ద వజ్రము వలె ప్రకాశించిందట.
1: He could see nothing but an expanse of blue as far as the earth was concerned. It was something like a diamond sparkling against the backdrop of a piece of velvet cloth.
0: అప్పుడు తాను రెండు కంటి దారలు కార్చాడు.
1: At that moment he shed two tears.
0: డైమండ్ మహా విలువైనటువంటి వజ్రం వంటి భారత భూమి లోపల మహా తేజస్సు కలిగినటువంటి భూమి లోపల పుట్టినటువంటి మానవుడు ఎందుకింత అంధకారులైపోతున్నారు, ఎందుకింత దుర్గతిని పొందుతున్నారు, ఎందుకింత దుర్మార్గులైపోతున్నారు అని బాధపడ్డాడు.
1: It is for the said that he shed these tears by way of wondering why, having been born in this great country like Bharat, people were becoming ignorant, wicked and evil.
0: వజ్రమునందు వజ్రమే పుట్టాలి కానీ రాయి పుట్టుటకు వీలు కాదు కదా. రాయి ఎందైనా వజ్రం పుట్టింది కానీ వజ్రము నందు రాయి పుట్టదు.
1: బికాస్ విత్ ఇన్ అ డైమండ్ యూ కెన్ టు సీ ఎ డైమండ్, నాట్ ఎ పెబుల్, నాట్ ఎ పీస్ ఆఫ్ స్టోన్.
0: కనుక తేజో రహితులై, ధర్మరహితులై, నీతి రహితులై, నిజాయితీ రహితులై ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ భూమి యందు ఇలాంటి వారి పుట్టుటకు కారణం ఏమిటి అని పరిశోధన చెప్పాలనుకున్నాడు.
1: So he wanted to get down to the very basis of things. In this great ancient land, where there was no trace of evil or wickedness, how come today there is so much of wickedness and evil rampant?
0: Tarikanta moola karanamu prakrutamainatvanti yokka vastuvula yokka aakarshane tadvara tana yendu imidi undinatvanti satyam anaga tattvikamu rajasikamu tamasikamu anetvanti ee gunamulu inni vidhamainatvanti yokka parinamalanu kaligistunnayi anukunnadu.
1: Then he found that people were getting carried away by their material possessions and they were being influenced by these three qualities of sattva, raja and
0: karma. Phalamunu vishwasinchaleinatunti variki idi pradhanamainatunti aadarshanga kuda nu nirupichadu.
1: He also gave this as a firm lesson to those who would not believe in the law of action.
0: Prapanchamanandu yetti tindu manam tindumo adi e manaku tagina rasanga maaripothundi.
1: Because the type of food that you eat will determine the type of strength that you can get.
0: Kanukane satyakamainatvanti oka jeevithamu athyavasaramani kudanu thanu nirupistu vachadu.
1: He also went on to emphasize that this sattvic food is essential for our
0: life. Enni vidyalu abhyasinchinappatikini enta padavini sampadinchinappatikini enta peru prakhyatanu poshinchukunnappatikini nadakalu sarilekundina ivanni kudanu nirupayogamulu avutayi.
1: One might master a number of skills, occupy a number of authoritative positions, get a name and fame, but unless these are all rooted in the proper way, they will all be futile.
0: Prapanchamunandu viluvainatvantidi mana yokka padavi kaadu,
1: what is
0: mana yokka chaduvu kaadu, mana yokka gnanamu kaadu.
1: What is valuable in this world is certainly not our position, not what we have mastered in the form of education, or not what we have learned.
0: మన యొక్క ప్రవర్తనే చాలా విలువైనటువంటిది.
1: ఆ బిహేవియర్ ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ అసెట్.
0: ఎట్టి ప్రవర్తన అట్టి ఫలితమును అందుకుంటుంది.
1: ద టైప్ ఆఫ్ బిహేవియర్ డిటర్మిన్స్ ద టైప్ ఆఫ్ రిజల్ట్ దట్ వి గెట్.
0: కనుక ప్రవర్తనను సరైన రీతిగా తీర్చిదిద్దుకోవాలి.
1: సో ఆ బిహేవియర్ హ్యాస్ టు బి ప్యాటర్న్ ఆఫ్టర్ నోబుల్ అండ్ లాఫ్టీ ఐడియల్.
0: మానవుని యొక్క హృదయమును విశాలముగా ఉంచుకోవాలి.
1: వి షుడ్ బ్రాడెన్ అవర్ విజన్ అండ్ అవుట్లుక్.
0: సంకుచితమైన భావములకు స్వస్తి చెప్పాలి.
1: వి షుడ్ బిడ్ goodbye to all that is narrow and petty minded.
0: Nijamainatvanti vidya premane premane premane.
1: True education is love and nothing but love.
0: Premaleinatvanti okka jeevithamu pranamuleni jeevithame.
1: Without love a life is not worth living. It is no life at all.
0: Laukika vidyalu kuda nu manaku athyavasarame.
1: We certainly need these worldly skills.
0: Kaani ivi manaku satya swaroopalu kaaneravu.
1: But these are not our true nature.
0: Manaku satya nityamainatvanti okka tattvanni ఈ యొక్క జీవితానికి ఆధారంగా తీసుకోవాలి.
1: Now what should be the basis and prop for our life is that which is satya.
0: ఎన్ని చదివిను చదివిను ఏమి ఫలము?
1: What's the use of mastering so many skills?
0: తన్నసతవాత తప్పించ ఎవరితరము?
1: Who can possibly make you steer from what is written on your
0: form? చెడ్డ బుద్ధులు తన్నదర్చే తల చేరేనేని.
1: Once the evil thoughts enter your mind,
0: ఎండబారును బుద్ధులు బెండుబారు.
1: And whatever you have thus made part of your nature, they cannot be straightened out.
0: Kanuka chaduvuto paatu సంస్కారమును కూడా నువ్వు అభివృద్ధి పరచుకోవాలి.
1: అలాంగ్ విత్ యువర్ స్టడీస్ యూ ఆల్సో షుడ్ హ్యావ్ ది సెన్స్ ఆఫ్ కాన్సెప్ట్.
0: పెద్దలను గౌరవించాలి.
1: రెస్పెక్ట్ ఎల్డర్స్.

0: తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: లవ్ యువర్ పేరెంట్స్ మదర్.
0: మిత్రులను విశ్వసించాలి.
1: ట్రస్ట్ యువర్ ఫ్రెండ్స్.
0: కానీ ఈనాటి విశ్వాసము క్షణములో తీరిపోతున్నాయి.
1: బట్ టుడే సెన్స్ ఆఫ్ ట్రస్ట్ ఇస్ మొమెంటరీ.
0: కార్యము జరిగేంత వరకే మన యొక్క విశ్వాసము, కార్యము తీరిన తర్వాత విశ్వాసము భిన్నమైపోతున్నది.
1: Our trust lasts so long as our work is not done. Once the work is done, we forget this sense of trust.
0: మన యొక్క శ్వాస, మనము పరుండిన, నడుచుచుండిన, ప్రయాణం చేయుచుండిన, నిద్రించుచుండిన, మాట్లాడుచుండిన, ఏమి చేయుచుండినప్పటికీ మన శ్వాస ఏ విధంగా సహజంగా ఆడుతున్నదో.
1: This breathing in and breathing out process of ours is there continuously, whether we are sleeping, whether we are walking, whether we are doing something, whether we are talking, whether we are eating.
0: దుఃఖంతో ఉండు, ఆనందంతో ఉండు, నీ శ్వాస నిన్ను వదిలిపోతూ పోవడం లేదు.
1: You might be an aggrieved person, you might be experiencing joy and comfort.
0: కష్టంలో ఉండు, సుఖములో ఉంటుండు, నీ శ్వాస నిన్ను వదలటం లేదు.
1: You might be sorrowful, you might be comfortable, but this breath of yours is continuous.
0: అదే విధముగానే మనకు కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు ఎన్ని సంభవించినప్పటికీ మన విశ్వాసం కూడా అట్టనే ఉంటుండాలి.
1: In the same manner, whatever might become of us.
0: అట్టి విశ్వాసముతో ప్రాచీన కాలము నుండి మన భారతదేశము ఎన్ని విధమైనటువంటి యొక్క ఆదర్శములను నిరూపిస్తూ వచ్చింది.
1: ఇట్ వాస్ దిస్ ట్రస్ట్ అండ్ ఫెయిత్ దట్ వాస్ బీయింగ్ ప్రొక్లెయిమ్డ్ త్రూ వేరియస్ ఫేసెస్ ఆఫ్ హిస్టరీ.
0: చదువులన్నీ కూడాను కేవలము బాహ్యమైనటువంటివి, నీటి బుడగల వంటివిగా నిరూపిస్తూ వస్తున్నారు.
1: బట్ టుడేస్ సిస్టమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ప్యూర్లీ ఎక్స్టర్నల్ ఓరియంటెడ్ అండ్ దే ఆర్ లైక్ బబుల్స్.
0: డిగ్రీ తీసుకునేంత వరకు శ్రమిస్తారు పాపం.
1: సో లాంగ్ as we have to take our degree, we strive for it, we make an effort.
0: పరీక్షలకు పోయేంత వరకు ను విద్యనంతా తలను నింపుకుంటారు.
1: Till the time we enter the exam hall, we try to fill our minds with matter.
0: ఈ ఎగ్జామినేషన్ హాల్ లో పోయిన తర్వాత తలలోదంతా గుమ్మరిస్తాడు, ఎంప్టీ హెడ్ తో ఇంటికి వస్తాడు.
1: Once he enters the exam hall, he pours out all that is contained in his mind, comes out empty headed.
0: విద్య అనేటువంటిది తలకు మన పుస్తకానికి సంబంధించినటువంటిది కాదు.
1: Now through vidya is something which is not confined just to the mind or the book.
0: Manam ee naadu pustakamu mastakamu pustakamu mastakamu deeniki maatram come and go deeniki antha kodanu one way traffic ga chestunnaru.
1: Today we have practiced this art, perfected it, this one way traffic process from the book to the mind.
0: Kaani manam hrudayamto cherali ee vidya.
1: Rather, there should be this idea of the heart.
0: రక్తంలో ఇమిడిపోవాలి ఈ విద్య.
1: ఇట్ షుడ్ బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ బ్లడ్.
0: మన ప్రవర్తనలో చేరిపోవాలి ఈ విద్య.
1: దిస్ విద్య షుడ్ బికమ్ వన్ విత్ అవర్ నేచర్.
0: అప్పుడే మనస్సేకం వచస్సేకం కర్మజ్ఞేకం మహాత్మనం అతని నిజమైనటువంటి విద్యావంతుడు.
1: ఓన్లీ దెన్ కెన్ యూ ఫైండ్ దిస్ సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ అండ్ దిస్ పర్ఫెక్ట్ హార్మనీ బిట్వీన్ ద థాట్, వర్డ్ అండ్ డీడ్. అండ్ హీ ఇండీడ్ ఈస్ అ గ్రేట్ పర్సనేజ్.
0: అటువంటి వ్యక్తియే దేశమునకు ఎన్ని విధములైన కూడా ఉపకారి కాగలడు.
1: ఓన్లీ సచ్ ఎ పర్సన్ కెన్ బ్రింగ్ బెనిఫిట్ టు ద కంట్రీ.
0: అట్టి వ్యక్తులు తయారు కావటమే ఈనాడు అత్యవసరము.
1: ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ టుడే టు హ్యావ్ సచ్ ఇండివిజువల్స్.
0: అట్టి వ్యక్తులు అభివృద్ధి అయినప్పుడే లోక కళ్యాణము.
1: ఓన్లీ వెన్ సచ్ ఇండివిజువల్స్ కమ్ టు ద ఫోర్ విల్ దే బి పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఆల్ అరౌండ్.
0: జగత్ సంతోషము
1: అండ్ ద వరల్డ్ విల్ బి హ్యాపీ విత్ ఇట్ సెల్ఫ్.
0: కానీ మనం ఈనాడు శాంతి శాంతి శాంతి అని కోరుతున్నాం.
1: Today we go on after this idea of shanti or peace.
0: Ye America vaaru chuchina, ye Russia vaaru chuchina, ye Germany vaaru chuchina, ye China vaaru chuchina, shanti shanti shanti kavalani aashisthunnaru paapam.
1: Whether he is an American or a Russian or a German or a Chinese, he keeps talking about this shanti.
0: Kaani notito cheppedi shanti chettho chesetundi daniki viruddhamainatundi pannulu.
1: You keep uttering the word shanti no doubt through this your tongue. But what you do through your action, through your hand, is something quite contrary.
0: Hastamuna anubambu unchuka arachutunduru shanti shantani.
1: You have made secure the atom bomb in the palm of your hand, you keep talking about peace all the while.
0: Chandrujeraga galigi kudanu chandajalaru shanti sukhamuru.
1: You may have reached the moon no doubt, but still you do not experience the state of shanti of
0: dehamu challabadutundadi kani manasu heat ekkutundadi vedekkutundadi.
1: You go to the moon, the body has cooled down, but your mind gets heated up in the process.
0: Ee naadu ee vidhamainatunte yokka vaigyanikamato mana prapanchame oka vishamayamainatunte roopanni daristundadi.
1: This distorted version of science and the advances it has made, it has poisoned the world around us today.
0: Mana vatavaranani kuda nu chaala paadu chestundadi.
1: There is also this environmental pollution.
0: ee naadu bhoomi pai unnatundi vatavaranam ni paadu cheyatam kaakunda star war antanu cheppani star war మన పైన కూడా ఆకాశాన్ని కూడా అపవిత్రం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
1: టుడే వీ హ్యావ్ పొల్యూటెడ్ ద అట్మాస్ఫియర్ అరౌండ్ ది ఎర్త్. నాట్ కంటెంట్ విత్ దిస్, వీ హ్యావ్ గాన్ బియాండ్ ది కన్ఫైన్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ through the medium of Star Wars and we are trying to pollute outer space.
0: Goreji shanti ekkada undi?
1: You are polluting outer space also.
0: Gore 21 hrudayamunde shanti ledu.
1: So how can you get this peace that you are aspiring for? The one who aspires for peace, he has no intention.
0: Kevalamu oka desha drohaniki sambandhinchinatundi bhavam.
1: This mere chanting the name of shanti is a case of deceiving oneself, deceiving the country.
0: Cheedu keetakamaina chestundi, melu maheshudaina cheyaledu.
1: A small ant can certainly bring you harm, but God it is alone who can confer.
0: Cheedu cheyatam goppatanam kaadu.
1: There is nothing great in doing harm.
0: Mana shakti koladi anto into meru cheyadaniki mana prayatninchali.
1: What little is given to us, we should try to use it for a beneficial cause.
0: Prema swaroopulara upakaram cheyataku shakti lekapoyina leka ishtam lekapoyina ee oorukundina ante chaalu. Apakaram cheyakundute goppa ఉపకారం అని భావించాలి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్, యూ మే నాట్ హ్యావ్ ద కెపాసిటీ టు డూ ఎనీ గుడ్, ఎనీ పాజిటివ్ గుడ్ టు పీపుల్ ఆర్ థింగ్స్ అరౌండ్ యూ, బట్ డూ నాట్ డూ ఎనీ హార్మ్. నాట్ డూయింగ్ ఎనీ హార్మ్ ఈస్ ద గ్రేటెస్ట్ బెనిఫిట్ దట్ యూ కెన్ పాజిటివ్.
0: ఈనాడు ఎంతనో మనము అభివృద్ధి గాల్చుతున్నాం విద్యా విధానంలో.
1: టుడే వీ హ్యావ్ మేడ్ ర్యాపిడ్ అడ్వాన్సెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కానీ విద్యను నేర్చుకున్నంత వరకు ఏమీ మన యొక్క ప్రవర్తన మారింది?
1: But having done this, how has it affected our behavior?
0: Okka prema tattvame unte sarvamunu hastagatam gavinchukovachu.
1: If only you have this medium of love within you, you can secure anything for yourself.
0: Inni lakshala mandi ee pradeshamlo cheradaniki edi karanam? Evaraina invitation pampinchara? Evaraina aahvanam chesara? Kaadu kaadu, sai premane deeniki moola karanam.
1: What is the reason that there are today assembled here lakhs of people? Have invitations been sent? Have people been sent for? No. The simple reason is, it is the love of and for Sai that has brought them all here.
0: Karuka, ee chaduvu kante prema chaduvu chaala uttamainatundi chaduvu.
1: So, rather than all these different types of education, the education of love is the most important one.
0: M.A., M.Sc. lo పాసై వచ్చియో పిహెచ్డి తీసిన పెద్దలైనా.
1: యు మే హ్యావ్ పాస్డ్ కోర్సెస్ లైక్ ద ఎంఏ ఆర్ ఎంఎస్సి, ఆర్ యు మే హ్యావ్ సెక్యూర్డ్ ఫర్ యువర్ సెల్ఫ్ హైయర్ డిగ్రీస్ లైక్
0: సంపద నుండి సద్దాన పరులైనా.
1: యు మే హ్యావ్ అన్టోల్డ్ వెల్త్ అట్ యువర్ పొజిషన్ అండ్ యు మైట్ బి ఇండల్జింగ్ ఇన్ చారిటీ.
0: పుడని కీర్తిని గన్న పుణ్యులైన.
1: యు మే ఆల్సో బి పీపుల్ హూ హావ్ సెక్యూర్డ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఎ నేమ్ అండ్ ఫేమ్.
0: ఆయుర ఆరోగ్యంబు అనవరతంబుండి.
1: యు మే ఆల్సో హావ్ బీన్ బ్లెస్డ్ బై ఎ లాంగ్ ఫ్రూట్ఫుల్ లైఫ్.
0: పరిపూర్ణ బలులగు వారులైన.
1: యు మే ఆల్సో బి ఫుల్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ విగర్.
0: సతతంబు జపములు తపములు చేయుచు వేదంబులను నేర్పు విప్రులైన.
1: ఎవ్రీ సెకండ్ యు ఆర్ పెర్ఫార్మింగ్ జప ధ్యాన, ఆర్ యు హావ్ అటైన్డ్ మాస్టరీ ఆఫ్ ద వేదస్ విచ్ యు ఆర్ కమ్యూనికేటింగ్ టు అదర్స్.
0: సాటిరారో సత్య సాయికే నాటికైనా.
1: యు మైట్ బి ఎనీ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ డిస్క్రైబ్ అబౌట్, but they can never be compared to such a sai in any way,
0: any form.
1: What then is the use of mastering so many skills and so many types of education?
0: Prema vidyanu nerpu prajalara, prema vidyanu nerchudu prajalar.
1: O members, go in for this education of love. And education of love in its all pure.
0: Premane ee jagattunanta rakshinchetuvantidi.
1: It is love alone which can safeguard this world.
0: Prema lenappude ee jagattunanta bakshinchetuvantidi.
1: Devoid of love, the world can be eaten up.
0: Kanuka ee naadu lokamu nitya kalyana pachana tholamuto kilakila kalakalaadavalanante prema tattvanni manam penchukovali.
1: So if in this world there has to be peace and prosperity, joy and happiness all around, love is essential.
0: దేశం యొక్క అభివృద్ధి అంతా కూడాను కేవలం ఇండస్ట్రీస్ వల్ల జరిగేటువంటిది కాదు.
1: The development of a nation does not depend on the industry alone.
0: కేవలం మేడల మిత్రుల వల్ల దీని యొక్క అభివృద్ధిని మనం చేయడానికి వీలు కాదు.
1: Nor is the idea of buildings and mansions an industry of a nation's prosperity.
0: నిజంగా జగత్ యొక్క అభివృద్ధిని సుక్షేమాన్ని ఆశించేటువంటి ప్రతి వ్యక్తి కూడాను నీతి నిజాయితీలను పెంచుకోవాలి.
1: That person who has the well-being of the nation and the world at heart, he should go in for ideas like character and purity of mind and thought.
0: Morality.
1: And morality. Character and morality are essential.
0: ఈ యొక్క నీతి నిజాయితీలే మన దేశాన్ని ప్రాచీన కాలం నుండి రక్షిస్తుంది. విద్యార్థులారా, విద్యా బోధకులారా, విద్యాభిమానులారా, విద్యాధికారులారా, విద్య యందు ఈ ప్రేమతత్వము, ఆధ్యాత్మిక తత్వము, ధార్మికమైనటువంటి యొక్క భావములు, నైతికమైనటువంటి ప్రవర్తనలు ఉండేటువంటి విద్యను అభ్యసింపజేసి జగత్తును ప్రాచీన కాలమైనటువంటి యొక్క భారతదేశంగా తీర్చిదిద్దడానికి మీరు కంకణం కట్టుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: It is character and morality alone which can take the country forward. Students, teachers and all those who have the cause of education dear to their heart, I am wishing that in this form of system of education that you wish to perfect, there should be room enough for things like love, dharma, ethical and moral values, for this alone can take this country forward and regain its past glory and grandeur. I am bringing this discourse to a close on this note.
2: You just heard Bhagwan Baba addressing the graduates of the fourth convocation of the Sri Satya Sai University on the 22nd of November 1985.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్,
0: మాటల చేత ఎంతటి సిరి సంపదలైనా కూడాను సంపాదించవచ్చు.
1: త్రూ అవర్ వర్డ్స్ వన్ కెన్ ఎర్న్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ.
0: ఎందరి బంధుమిత్రులైనా కూడాను సంపాదించుకునవచ్చు.
1: వన్ కెన్ హ్యావ్ ఎనీ నంబర్ ఆఫ్ రిలేషన్స్ అండ్ ఫ్రెండ్స్.
0: మాటల చేత రాజ్యములే సంపాదించవచ్చును.
1: ద వర్డ్స్ విల్ ఈవెన్ బ్రింగ్ యూ ద వెరీ కింగ్డమ్ ఇట్ సెల్ఫ్.
0: అట్టి పవిత్రమైన మాటలు మానవుడు ప్రాప్తించి కూడాను మానవుడు ఆ మాటలను సక్రమమైన మార్గంలో పెట్టలేకపోతున్నాడు.
1: Though man is gifted with such sacred words, yet he is not able to make proper use of them.
0: మానవుని యందున్నటువంటి మహత్తరమైన శక్తి, గొప్ప కీర్తి, అమిత శాంతి మరి ఏ జీవులు ఎందు కూడాను కానరాదు.
1: ద మైటీ పవర్, ద కెపాసిటీ టు బి రిప్యూటెడ్ అండ్ ది ఇమ్మనెంట్ పీస్ ఫౌండ్ ఇన్ మ్యాన్ ఆర్ నాట్ ప్రజెంట్ ఇన్ ఎనీ ఆఫ్ ది క్రీచర్స్.
0: ప్రపంచమునందుగల సమస్త వస్తువులు ఎందు కూడాను సత్, చిత్తు, ఆనందము, రూపము, నామము ఈ ఐడెంటిటీతో కూడి ఉన్నది.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ దీస్ ఫైవ్ ఆస్పెక్ట్స్, సత్ ఎగ్జిస్టెన్స్, చిత్ అవేర్నెస్, బ్లిస్ ఆనంద, రూప ద ఫామ్, నామ అండ్ ద నేమ్.
0: కానీ సత్, చిత్, ఆనందములు జీవుని యొక్క ప్రధానమైన గుణములు.
1: హౌఎవర్ సత్ ఎగ్జిస్టెన్స్, చిత్ అవేర్నెస్, ఆనంద, బ్లిస్ ఆర్ ద ప్రైమల్ అట్రిబ్యూట్స్ ఆఫ్ మ్యాన్.
0: ఇవి సత్య నిత్యమైనటువంటివి.
1: దే ఆర్ ఫండమెంటల్ అండ్ ఎటర్నల్.
0: రూపనామములు అనిత్యములు, అశాశ్వతములు.
1: ద నేమ్ అండ్ ద ఫామ్ ఆర్ టెంపరరీ అండ్ ఫ్లీటింగ్.
0: కానీ మానవుడు ప్రకృతి మాయల చేత కప్పబడి ఆ రూపనామముల్ని లక్ష్యంగా ఉంచుకుని అది ఏ సత్యమని, అది ఏ నిత్యమని దానిని అనుసరిస్తూ తన జీవితమును వ్యర్థము గావించుకుంటున్నాడు.
1: బట్ మ్యాన్ ఎన్కంపాస్డ్, కవర్డ్ ఆల్ ఓవర్ బై దిస్ ఇల్యూషన్ ఆఫ్ దిస్ నేచర్ అండ్ హీ గోస్ బై ద నేమ్ అండ్ ఫార్మ్ యాజ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్ and has forgotten this eternal truth and thus wasting his life.
0: Lokamulo medhasakti kaliginatunti varu rendu vidhamulu ela unnaru.
1: In this world there are two types of intellectuals.
0: Kevalamu bhautikamaina laukikamaina prakrutamainatunti okka vastuvulnu gurtinchi vaati okka manchi chedalanu vicharinchi దానిని వినియోగించుకునేటువంటి వారు కొందరు.
1: ద ఫస్ట్ కేటగిరీ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ ఆర్ దోస్ హు ఆర్ వర్ల్డ్లీ, ఫిజికల్, హు ఆర్ ఆఫ్టర్ ద మొమెంటరీ అండ్ ఫ్లీటింగ్ ఆబ్జెక్ట్స్, గోయింగ్ బై ద గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ దిస్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్.
0: కొందరు చిగుళ్ళను మాత్రమే చూచి కొమ్మలు రెమ్మలను పరికించి ఆనందించేటువంటి వారు కొందరు.
1: మీనింగ్ పీపుల్ ఆర్ డిలైట్ఫుల్ watching the branches, the tender leaves and wide foliage.
0: Veere scientist,
1: they are the scientists.
0: Kaani ee okka kommalu remmalaku moodaadharamainatvanti okka vedanu gurtinchi aa vedana yokka shakti samarthyamunu parikinchi aanandincheetunti vaaru vedantulu.
1: Unlike this category of people who go by the foliage and the branches that spread sidewards, there are those that go into the depth of roots at the bottom, knowing its capacity and ability. They are Vedantists or philosophers.
0: Kanuka కేవలము కొమ్మలు రెమ్మలు మాత్రమే చూచి ఆనందించేటువంటి వ్యక్తులు బాహ్యమైన ప్రకృతమైన ప్రాప్తమైన జీవులు.
1: సో దోస్ హూ గో బై ద షూట్ అబౌ ద గ్రౌండ్ దే ఆర్ వర్ల్డ్లీ క్రీచర్స్ వర్ల్డ్లీ బీయింగ్స్.
0: దీనికి మూలాధారమైనటువంటి శక్తి సామర్థ్యములను గుర్తించి వేదను పోషించి ఫలమును భుజించి జీవితాన్ని ఆనందపరుచుకునేటువంటి వారు వేదాంతులు.
1: But Vedantins, philosophers, are those who know the root beneath the ground, understanding its capacity and mighty power, and partake the fruit of life.
0: Bhagavatamanandu mandala parvatani madinchi antunundi konni mukhyamainatunti yokka pradhana kartavyamulanu gurtinchi aanandinchinatunti vaaru kondaru. దాని నుండి అలవడినటువంటి యొక్క విషమును గుర్తించి బాధపడినటువంటి వారు మరికొందరు.
1: ఇన్ భాగవత దేర్ ఇస్ అ మెన్షన్ ఆఫ్ ఎన్ ఎపిసోడ్ వైల్ మంధర వాజ్ చర్న్డ్ పీపుల్ హ్యావ్ ఎంజాయ్డ్ ద బ్లిస్ఫుల్ ఆబ్జెక్ట్స్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ దిస్ చర్నింగ్ ప్రాసెస్ వైల్ అదర్ హ్యాడ్ టు స్వాలో ద పాయిజన్ ఆల్సో.
0: ప్రకృతి మాయల చేత చిక్కబడినటువంటి యొక్క ఈ మానసం అనేటువంటి మందర పర్వతమును మదించి రాక్షసులు విషమును పొందారు మొదలు.
1: బీయింగ్ ద క్యాప్టివ్స్ ఆఫ్ దిస్ ఇల్యూషన్ ఆఫ్ నేచర్ ద రాక్షస డెమన్స్ హ్యాడ్ టు స్వాలో ద పాయిజన్ ఇన్ ద చర్నింగ్ ప్రాసెస్ ఆఫ్ మంధర ఆఫ్ మౌంటైన్ మంధర దట్ రిప్రజెంట్స్ మానస ద మైండ్.
0: కానీ దానితో వారేమాత్రం కూడా వెనుకంచ వేయకు.
1: With that, one should not retreat.
0: దానిని తట్టుకుని నిట్టుకుని ముందుకు సాగి దాన్ని సాధించడానికి తగినటువంటి కృషి తెలిపినటువంటి వారు దేవతలు.
1: But the deities, devatas, could resist, could face all the challenges, and yet could proceed ahead.
0: ప్రప్రథమంలో వారికి చిక్కినటువంటిది విషమైనప్పటికీ విషం వల్ల మనం ఏమాత్రం కూడా వెనుకంచ వేయకూడదని ధైర్య సాహసముల చేత దాన్ని సాధించి మదించి లక్ష్మిని మందర పర్వతమును కామధేనువును కల్పవృక్షమును కూడా పొందినటువంటి వారు దేవతలు.
1: దేవతాస్ ద డైటీస్ హ్యావ్ నాట్ బీన్ ఫ్రస్ట్రేటెడ్ బికాస్ దే హ్యాడ్ టు స్వాలో ద పాయిజన్ ఇన్ ద బిగినింగ్ ప్రాసెస్ ఆఫ్ ద జర్నీ బట్ విత్ ఆల్ దేర్ కరేజ్ అండ్ ద వాలర్ దే కుడ్ అల్టిమేట్లీ గెయిన్ ఫర్ దెమ్ సెల్వ్స్ లక్ష్మి ద గాడెస్ ఆఫ్ వెల్త్ and kamadhenu the wish fulfilling cow and kalpavruksha the wish fulfilling tree.
0: Prakruti yandu avadarinchinatvanti prati manavudu ee vidhamainatvanti manomanmatanu madinchi aneka phalamulu ponde nimittamai raakulaadutunnadu.
1: In this world many human beings are involved in the churning process of the mind and faces consequences.
0: Kani ప్రప్రథమంలో లభించినటువంటి యొక్క పాయిజన్ ను వారు ఏమాత్రము లెక్క చేయక తమ జీవితములే అద్భుతము గావించి ఆనందముతో అంకితము చేసుకుని విలువైనటువంటి ఆస్తిని సంపాదించుకున్నటువంటి వారు దేవతలు.
1: But the deities, devatas, are those who are not depressed because of the poison which they had to follow initially. They surrendered and ultimately they could have blissful objects at the end.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ప్రప్రథమంలో మనకు అడ్డు తగిలినటువంటి యొక్క కష్టములను నష్టములను దుఃఖములను విచారములను లొంగించి దానికి ఏమాత్రము వెరువక ముందంచ వేయాలి.
1: Therefore, it is imperative on the part of everyone not to be depressed by difficulties, obstacles, problems, worries and anxieties along the way of our life.
0: అప్పుడే మానవుడు నిజమైనటువంటి యొక్క స్వరూపాన్ని గుర్తించి వర్తించడానికి వీలవుతుంది.
1: Then only man would be able to know his true form and conduct himself accordingly.
0: మానవత్వం ఉండినటువంటి గుణములు సచ్చిత్ ఆనందములే.
1: The attributes of mankind are these three, సచ్చిత్ ఆనంద.
0: అట్టి విలువైనటువంటి యొక్క గుణములను ఈనాడు విస్మరించి
1: Today such valuable attributes are forgotten.
0: అనిత్యము అశాశ్వతమైనటువంటి అసత్యమైనటువంటి యొక్క దేహ బాంధవులను మాత్రమే అభివృద్ధి గావించుకొని
1: బట్ వీఆర్ ఇంక్రీజింగ్ అవర్ ఫిజికల్ డిజైర్స్ అవర్ వరల్డ్లీ డిజైర్స్
0: కాలమును వ్యర్థం చేస్తున్నాడు మానవుడు.
1: And thus man is wasting his time.
0: మానవుడికి ఎంత విలువైనటువంటి గుణములు ఉండినప్పటికీ ఆ గుణముల యొక్క విలువను గుర్తించుకోలేకపోతున్నారు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద లేటెంట్ హైలీ వాల్యుబుల్ క్వాలిటీస్ ఇన్ హిమ్ మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో దెమ్ యెట్.
0: ఆ విలువలనే గుర్తించిన మానవుడు ఎంతటి గొప్పతనమైన గుణం పొందగలడు, తానే దైవంగా మారగలడు.
1: వెన్ వన్స్ ది ఇమ్మనెంట్ వాల్యూస్ ఆర్ కాగ్నైజ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్ కెన్ బికమ్ ఈవెన్ డివైన్.
0: మానవుడు తన యొక్క దివ్యత్వం చేత ఎంతటి ఘనకార్యమైన కూడా చేయగలుగుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ఏబుల్ టు అచీవ్ అకంప్లిష్ మైటియస్ట్ టాస్క్స్ బికాస్ ఆఫ్ ది లేటెంట్ డివినిటీ.
0: కానీ తన యొక్క స్వభావమైనటువంటి గుణములను విస్మరించకుండా తాను సాధించడానికి ప్రయత్నించాలి.
1: హీ షుడ్ నెవర్ ఫర్గెట్ ద ఇన్నేట్ గిఫ్టెడ్ వర్చ్యూస్ ఇన్ హిమ్ అట్రిబ్యూట్స్ and yet work for the successful achievements.
0: ee naati manavuni endunnatundi mahattaramain shaktulu prapanchamlondi ekkada kudunu kaanaravu.
1: The mighty power in man is not noticed anywhere in this world.
0: jagattunnandu kalaga prati manavuni endukudunu ee satchit aanandam anetundi prakashistune untunnavi.
1: The three primal values satchit aananda they radiant and they are effulgent in everyone.
0: కాని ప్రకృతి మాయ చేత చిక్కబడి రూపనామములనే సత్యముగా భావించి సత్యనిత్యమైనటువంటి యొక్క గుణములను విస్మరిస్తున్నాడు.
1: But he is carried away by the delusion of this nature and reposes full faith in name and form and thus deluded.
0: ఈనాడు మానవుడు గుర్తించవలసినటువంటిది తన ఎందున్నటువంటి యొక్క దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి శక్తులను తాను గుర్తించాలి.
1: వాట్ మ్యాన్ ఈజ్ సపోజ్ టు డూ టుడే ఈజ్ టు రికగ్నైజ్ ద ఇన్నేట్ లేటెంట్ ఇమ్మనెంట్ పవర్ వాల్యూస్ ఇన్ హిమ్.
0: దినదినమునకు మానవత్వం యొక్క శక్తులు అభివృద్ధి అవుతున్నవి.
1: ద హ్యూమన్ పవర్ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే.
0: కానీ తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Yet he is not able to know.
0: Alpamaina asalpamainatundi vishayamulaku thanu longi praapulaadi kaalamnanta ikkudunu vyartham chesukuntunnadu.
1: He becomes a victim to all low and mean objects of this world and thus ruins his life.
0: Kanuka manavudu tana endunnatundi yokka manavata viluvalanu gurtinchi vartinchadame atyavasaramainatundi karma.
1: Therefore the chief action lies in understanding, recognizing the human values within everyone.
0: Manavata viluvalaku entati viluvaina kudunu kapputu viluvaledu.
1: We cannot estimate the value of the human values.
0: Ee manavata viluvalanu manam ee naadu gurtinchinappude manavattvam saarthakam avutundi.
1: The human life is really redeemed when once the human values are realized.
0: Manavudanaga kevalamu daivamsame kaani anyamu kaadu.
1: Man is the spark of the divine, nothing else.
0: Kadukane mamai vamso jeevaloke jeevabhuta sanatanaha nen sanatanudainatundi yokka daivamsamne kaani anyam kaadani lopal nunchi antarvaadi bodhisthunnadi.
1: Therefore the inner voice certainly tells you that you are the spark of the divine which is eternal and true.
0: Kaani manavudu aa antarvaadi yokka tattvamunu gurtinchadaniki ee maatram kodanu ప్రయత్నించడలేదు.
1: బట్ మ్యాన్ ఈజ్ నాట్ సర్టన్లీ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు లిసన్ టు దిస్ ఇన్నర్ వాయిస్.
0: భౌతికమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క పదార్థములు మాత్రమే ఆశిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు.
1: మ్యాన్ అస్పైర్స్ టు ఎక్వైర్ ద ఫిజికల్ మండేన్ వరల్డ్లీ ఆబ్జెక్ట్స్.
0: అది క్షణములో మార్పు చెందేటువంటివి.
1: దే ఆల్ చేంజ్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్.
0: ఇలాంటి మార్పు చెందేటువంటి యొక్క పదార్థములకు మానవుడు లొంగి తన నిత్య సత్యమైనటువంటి యొక్క స్వభావమును గుర్తించక పవిత్రమైనటువంటి స్థానమునకు దూరమైపోతున్నాడు.
1: మ్యాన్ హాస్ బికమ్ ఎ విక్టిమ్ టు ఆల్ దిస్ ఫ్లీటింగ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ హాస్ ఫర్గాటన్ ది ఎటర్నల్ ట్రూత్ ఇన్ హిమ్ అండ్ దస్ లూజింగ్ ద వెరీ వాల్యూ అండ్ ద పర్పస్.
0: అనిత్యం అశాశ్వతము.
1: దట్ ఈస్ టెంపరరీ అండ్ దట్ ఫ్లీటింగ్.
0: రూప నామములు కేవలము భౌతికములు.
1: ద నేమ్ అండ్ ఫామ్ ఆర్ ఫిజికల్.
0: ఈ రూపనామములు కేవలము ఒక విధమైనటువంటి నీటి బుడగలు వంటివి.
1: ద నేమ్ అండ్ ఫామ్ ఆర్ లైక్ వాటర్ బబుల్స్.
0: ఇలాంటి నీటి బుడగల వంటి ఈ యొక్క మాయకు లొంగిపోయి మణిక్యమల వంటి యొక్క మనస్తత్వాన్ని ఈనాడు దూరం గావించుకుంటున్నాడు.
1: He has submitted himself to this name and form, which are like water bubbles, and he has forgotten the highly valuable things of this life.
0: కాని మానవుని యందు ఉన్నటువంటి మహత్తరమైన శక్తులు చాలా గొప్పవే.
1: The latent mighty power in man is no doubt very great.
0: నిప్పు కంటే నిప్పుతో మండినటువంటి ఒక ఇనుము పుక్క చాలా పవిత్రమైనటువంటి ఒక పని చేస్తుంది.
1: In fact, the iron that's red hot is more functional, can be put to use more than the fire itself.
0: అలాంటి మానవ దేహం అనేటువంటి ఇనుప ముక్క యందు ఉన్నటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములను ఏమాత్రము గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: Man is not able to make an attempt to know the divine thought in him, something like an iron rod which is red hot with fire.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: నూతన సంవత్సరం అని అనేక మంది నుర్రూత లూగుతుంటారు.
1: People are enthusiastic about the advent of new year.
0: ఏమిటి ఈ నూతన సంవత్సరము?
1: What is this new year?
0: ప్రతి క్షణము కూడాను ఒక నూతన సంవత్సరమే.
1: Every moment is new year.
0: నూతన సంవత్సరం ఏదో పవిత్రమైనటువంటి యొక్క నూతన భావమును అందుకొని వస్తుండదని మనం భ్రమిస్తున్నాము.
1: We just imagine that the new year comes to us with a novel new ideas.
0: మానవుని అందున్నటువంటి యొక్క గొప్ప విలువ రూపనామములు కాదు.
1: There is no greatness with regard to rupa and nama, the name and form.
0: నిత్య సత్యమైనటువంటిది గుణముల యొక్క తత్వము.
1: In fact, the great things are the true eternal values.
0: మనము అనేక విధములైనటువంటి యొక్క రోగములను పొందుతున్నాము.
1: We suffer from so many types of ailments.
0: కొన్ని బాహ్య జ్వరములు, కొన్ని అంతర్జ్వరములు కూడాను మనకు ప్రాప్తిస్తున్నాయి.
1: We also suffer from the external and internal complaints.
0: బాహ్య జ్వరములకు వైద్యుడు ఇచ్చేటువంటి మందుల చేత నివారణ అవుతుంది.
1: External diseases can be checked, cured by a doctor.
0: అంతర్ రోగములకంతా కూడాను ఆత్మభావమే ప్రధానమైనటువంటి ఔషధము.
1: For all the inner diseases, the atmic feeling, the feeling of the soul is the true medicine.
0: ముఖ్యంగా మనము ఆత్మతత్వాన్ని గుర్తించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: We should make every effort to know the nature of the self.
0: ఆత్మ అనగా బ్రహ్మమే.
1: ఆత్మ ఇస్ బ్రహ్మన్.
0: బ్రహ్మం అనగా ప్రతి మానవుని యందు ఉన్నటువంటి ఒక చైతన్యమే బ్రహ్మము.
1: బ్రహ్మ ఇస్ అవేర్నెస్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: అట్టి చైతన్యం ఈనాడు మనము ఆత్మగా భ్రమిస్తున్నాము.
1: అండ్ దిస్ చైతన్య ఈజ్ ఆత్మ.
0: ఆత్మకు రూపం లేదు.
1: ఆత్మ హ్యాస్ నో ఫార్మ్.
0: చైతన్యమునకు అనేక విధమైనటువంటి ఒక రూపనామములు కలిగి ఆనందాన్ని అందిస్తుండాలి.
1: Whereas the awareness has got so many names and forms and makes you enjoy
0: and delightful. Chaitanyamune consciousness annaru.
1: And this is called consciousness.
0: కానీ మానవ దేహమునందు మాత్రమే ఉన్నటువంటిది మాత్రము దీనికి కాన్షియన్స్ అన్నారు.
1: That which is limited to the individual is conscience.
0: ఈ ఏకత్వమైనటువంటి ఒక కాన్షియస్ ను అనేకత్వంలో ఇమిడిపోయినప్పుడే కాన్షియస్నెస్ గా మారిపోతుంది.
1: The individual conscience in the community in plurality gets transformed into consciousness.
0: ఇది ఏ పవిత్రమైనటువంటి చైతన్యం యొక్క అంతరాత్మము.
1: This is the inner significance of sacred awareness.
0: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క శక్తిని మానవుని హస్తమునందు ఉంచుకుని కేవలం అనేక విధములుగా కూడాను రూతు లోగుతున్నాడు భ్రమించి.
1: Though that mighty sacred power is right in his fist on hand, but he is just deluded by the vagaries of the world.
0: Chanamala chetanu, gadiyala chetanu, kadalipoyeyatvanti oka kalamunaku manam ekku viluvistunnamu.
1: We attach value to the passing time, the moments, the hours and the days.
0: Ee kadalipoyeyatvanti oka kalamunaku viluvane ivvakoddu.
1: We should not attach any value to the time that passes.
0: Kadalunnatvanti oka keerthikini పవిత్రతకు మనం విలువను అందించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ కన్సిడర్ హైలీ వాల్యుబుల్ ద గుడ్ నేమ్ అండ్ శాంక్టిటీ.
0: మనకు నిలిచేటువంటిది సత్యము మంచిది.
1: ఇన్ ఫ్యాక్ట్ వాట్ దట్ స్టేస్ విత్ అస్ ఆర్ ద ట్రూత్, సత్య ఆర్ ద ట్రూత్, మంచి ది గుడ్నెస్.
0: ఈ మంచిని సత్యమును మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ రికగ్నైజ్ ద గుడ్నెస్ అండ్ ద ట్రూత్ యాజ్ వెల్.
0: మన యందు ఏమాత్రం కూడా గుడ్నెస్ ఉందని ఎవరు కూడా భ్రమించడం లేదు.
1: Nobody thinks that we are good enough.
0: దానికి విలువనే కట్టడానికి వీలు కాదు.
1: You cannot estimate or value the goodness in you.
0: ఈ అనిత్యమైనటువంటి యొక్క పేరు ప్రతిష్టలకై మనం ప్రాకులాడుతున్నాం.
1: We have been struggling for the name and popularity which are fleeting.
0: ఇప్పుడు ఏదో ఒక తెలుగంగా అనే చెప్పినది అని మనం ఎక్కడో ఒక చెన్నైకు ఇస్తున్నామని మనం భ్రమిస్తున్నాము, కానీ ఒకరిచ్చేటువంటిది కాదు ఇది గంగ.
1: We think that Telugu Ganga, the water project, is extended. It is given to them, but it is not given by anyone. It is the natural quality.
0: ఎవరెవరి ప్రాప్తిని పురస్కరించుకొని ఆ ప్రాప్తికి సరిగా నడుస్తూ ఉంటాయి.
1: Things happen basing on our deservedness, eligibility.
0: కాలకర్మ కారణ కర్తవ్యాలు కలిసి వచ్చినప్పుడు అన్ని కర్మలు కూడా ఫలింపు చేస్తుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ యాక్షన్ ఫ్రక్టిఫైస్ బేసింగ్ ఆన్ ద టైమ్, ద రీజన్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్.
0: ఈ యొక్క కాలకర్మలకై మనము కాచుకొని ఉండాలి.
1: వీ హావ్ టు వెయిట్ ఫర్ ద రైట్ టైమ్.
0: ఏ సమయం లభిస్తుందో ఆ సమయానికి తగినట్టుగా మనము దీన్ని కాపాడుకుని రావాలి.
1: వీ హావ్ టు సేఫ్ గార్డ్ ఇట్ అంటిల్ ది అప్రోప్రియట్ టైమ్ అరైవ్స్.
0: పిల్లలందరూ కూడాను ఎన్నో సత్కర్మలు ఆచరిస్తున్నారు.
1: బాయ్స్ డూ సో మెనీ గుడ్ డీడ్స్.
0: అనేక పల్లెలు చేరి పల్లెల లోపల భజనలు సంకీర్తనలు చేసుకుని వారికి తగినటువంటి ఒక ఆనందాన్ని అందిస్తూ వస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ బీన్ విజిటింగ్ మెనీ విలేజెస్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, డూయింగ్ భజన్స్, మేకింగ్ ది ఇన్హాబిటెంట్స్ హ్యాపీ.
0: అనిత్యం జీవనంలోకి.
1: ద వరల్డ్ ఈజ్ టెంపరరీ.
0: నిత్యం సత్యం నిజం.
1: But the truth is permanent.
0: కాని పూర్వమైనటువంటి ఒక తత్వం లోపల మానసిక బాధల లోపల నిజమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి.
1: In fact, at the psychic domain, there should be the love in the true spirit.
0: ప్రేమకు మించినటువంటి బరువు, ప్రేమకు మించినటువంటి ఒక గుణము మరెక్కడ కూడా కారరాదు.
1: There is nothing valuable more than love.
0: ఈ ప్రేమ తత్వాన్ని మనం మానసిక భ్రమ లోపల ఇమడ్చుకొని జీవితాన్ని సాగిస్తూ పోవాలి.
1: We have to fill our mind with this love and carry on the life sojourn.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Manu chesina karmalu pradhanam kaadu.
1: Your activities are not that important.
0: Manu chesinaatundi bhajanalu pradhanam kaadu.
1: Bhajans are not important.
0: Manu chesina paropakaramalu pradhanam kaadu.
1: The service rendered to others is not important.
0: Manasulo atti bhavam lekunda.
1: Without such feeling in mind.
0: Nenu prathi okati naa nimittamai nenu chestunnanu aneetundi okka భావం కలిగి ఉండాలి.
1: వన్ షుడ్ హ్యావ్ ద ఫీలింగ్ దాట్ యు ఆర్ డూయింగ్ టు యువర్ సెల్ఫ్, టు వన్స్ ఓన్ సెల్ఫ్.
0: ఎవరికో చేస్తున్నానని భావం కాదు.
1: ఇస్ నాట్ ఎ సర్వీస్ టు ఎనీబడీ.
0: పరులు పరి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నో అదర్ పర్సన్ ఇస్ అదర్.
0: పరులు కూడా తనవారిగానే భావించుకోవాలి.
1: ది అదర్స్ ఆల్సో బిలాంగ్ టు యూ.
0: పరులు పాపదలుగా భావిస్తున్నాం మనము.
1: అండ్ వీ కన్సిడర్ ద అదర్స్ డిఫరెంట్ ఫ్రమ్ అస్.
0: పరులు పరులు కాదు, పరమాత్ముడుగునయ్యా.
1: The others are not so called others, they are divine.
0: ఎవరికి మనం సేవ చేసినప్పటికీ పరమాత్మ సేవగానే భావించాలి.
1: Whosoever you render service, consider that service rendered to God only.
0: ఈ యొక్క భావం మనం పురికొచ్చుకునే నిమిత్తమై ఇన్ని రకములైనటువంటి యొక్క సత్కర్మలు మనం ఆచరిస్తున్నాము.
1: Only to foster that feeling, we undertake so many service activities.
0: ఈ సర్వీస్ యాక్టివిటీస్ అంతా కూడాను ఎవరి నిమిత్తం చేస్తున్నామని మీరు గుర్తించాలి.
1: You should also know for whose sake you are doing service activity.
0: Mee nimittame meer chestunnare kaani parula nimittam kaadu anetunti satyanni gurtinchi vartinchali.
1: You should know the fundamental truth that you are serving others for your own sake, not for anybody.
0: Ee vidhamaitunti yokka swartharahitamaitunti yokka premalo manam praveshinchi.
1: We should have that selfless love in full.
0: Manam prapanchamlo manamu taginatunti sevallopala manam palgonali.
1: And we should participate in service activities in this world.
0: ఈ నిజమైనటువంటి సేవలు సరైనటువంటివి కానీ లౌకికమైన భౌతికమైనటువంటి క్షణభంగురమైనటువంటి సేవలు అవి శాశ్వతాలు కాదు.
1: This is true service, but all the rest of the service, which is just momentary, artificial, vanishes in a moment of time.
0: విద్యార్థులారా,
1: students,
0: మీరు ఏదో కొన్ని విధమైనటువంటి పరోపకారం చేస్తున్నామని భ్రమిస్తున్నారు.
1: You imagine that you have been helping others.
0: ఇది కేవలము గొప్ప సేవలు కాదు.
1: దే ఆర్ నాట్ గ్రేట్ సర్వీస్ ఎనీవే.
0: ఆ భావములు హృదయమునందు ఏమాత్రం కూడా ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: సీ దట్ సచ్ ఫీలింగ్స్ డోంట్ ఫైండ్ ఎ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్.
0: అప్పుడే నిజమైన సేవలుగా రూపొందుతాయి.
1: దెన్ ఓన్లీ ఇట్ విల్ బి ట్రూ సర్వీస్ ఇన్ స్పిరిట్.
0: సర్వీస్ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ సర్వీస్?
0: ఏదో మనం సేవలు చేయటం సర్వీస్ అనుకుంటున్నాం.
1: వీ థింక్ సమ్ యాక్టివిటీ ఈజ్ సర్వీస్.
0: టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్.
1: The best way to love God is to love God and serve God. ప్రేమచేత We have to do service with love.
0: ఆ ప్రేమ చేతనే మనం ఈ యొక్క పనులు చేయాలి.
1: We have to do all activities with love.
0: అప్పుడే నిజమైనటువంటిది ప్రేమ అనేటువంటి యొక్క పాజిటివ్ లేకుండా ఎన్ని సేవలు చేసినా అవంతా నెగిటివ్ గానే మారుతుంటాయి.
1: Without this positivity of love, however number of services you render, they are all negative only.
0: ప్రేమ అనేటువంటి కరెంటు లేని బల్బులు ఎన్ని పెట్టినప్పటికీ ఇది ప్రకాశించదు.
1: Without the current of love, no other bulb can ever shine or illumine.
0: చిన్నప్పుడే ఈ చిన్న బల్బు లేని కూడా నువ్వు ప్రకాశించి అనేక విధమైనటువంటి ఉపకారం చేస్తుంటాయి.
1: When only you put on the main switch, any small bulb would be able to illumine.
0: కానీ ఈనాడు మీరు మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి అనేక విధమైనటువంటి యొక్క బల్బులతో మీరు ఆనందించినట్టుగా కనిపిస్తుండాలి.
1: But today what you have done is you have put off the main switch. And you imagine that you are getting light of the bulb.
0: అదే హృదయముకు సంబంధించినటువంటి స్విచ్.
1: That is the switch of the heart.
0: అదే హృత్ ప్లస్ దయా హృదయం.
1: That heart, హృత్ ప్లస్ దయా, compassion.
0: ఆ హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి ఒక ప్రతి పని కూడాను ప్రేమ చేతనే మారాలి.
1: Therefore, whatever action that we do wholeheartedly should be full of love. It should get transformed into love.
0: ప్రేమకు మించినటువంటి బలం మరొకటి ఏమీ లేదు.
1: There is no other strength greater than love.
0: ప్రాచీన మహర్షులందరూ కూడాను
1: All ancient rishis,
0: అరణ్యములు లేప అనేక విధమైనటువంటి కష్టములకు లొంగి,
1: they submitted themselves to so many difficulties.
0: ఎట్టి భయ ప్రాంతాలు కూడా లేకుండా సంచరిస్తూ వచ్చారు.
1: They just moved around without any fear.
0: వారి అస్త్ర శస్త్రములు ఏమిటి?
1: What weapons they possess?
0: వారికి తుపాకులు ఇంకో పిస్టళ్లు ఇవి కాదు.
1: They don't have guns and rifles.
0: వారికి ప్రేమాస్త్రములే ప్రధానమైనటువంటి అస్త్రములు.
1: Rishis carried with them the weapon of love.
0: అలాంటి ప్రేమాస్త్రములు ధరించి పూర్వమృగముల మధ్య కాలం లోపల కాలములు గడుపుతూ వచ్చారు.
1: విత్ ది వెపన్ ఆఫ్ లవ్ ద ఏన్షియంట్ రిషీస్ కుడ్ స్పెండ్ టైమ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ దేర్ ఇన్ ద ఫారెస్ట్.
0: ఈ విధంగా చేసినటువంటి ప్రాచీన పురుషుల యొక్క ప్రాచీన కాలం భారత్ అయింది.
1: దిస్ హెస్ బీన్ ద ప్రొసీజర్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ భారత్.
0: భారతీయుల యొక్క ప్రాచీన సంస్కృతి,
1: ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్
0: దివ్యమైనటువంటి ఒక సంస్కృతి.
1: It is true culture.
0: విలువలేనటువంటి సంస్కృతి.
1: A valuable culture.
0: అద్భుతమైనటువంటి సంస్కృతి.
1: A mysterious culture.
0: ఆనందమైన సంస్కృతి.
1: Blissful culture.
0: ఆహ్లాదం అందించే సంస్కృతి.
1: And is one that confers bliss.
0: ఈ సంస్కృతిని మనం ఈనాడు గుర్తించుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: We are not making an effort to know this great culture.
0: హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క ఈ సంస్కృతి యొక్క స్వభావమును మనం ఎంత చిన్నదిగానో మనం చూస్తున్నాం.
1: The culture that comes out of heart, we consider it ordinary and so simple.
0: ఇది గొప్ప విలువైనటువంటి సంస్కృతి.
1: The culture indeed is highly valuable.
0: ఈ కల్చర్ అనగా కేవలము భౌతికమైన ఒక ప్రకృతిమైనటువంటి ఒక నిబంధనలు కావు.
1: This culture has got nothing to do with the external world and its
0: caste and culture. రెండింటిని చూసుకొని మీరు కేవలం భ్రమించిపోతున్నారు.
1: You are deluded by the caste and culture.
0: ఈ కాస్ట్ కల్చర్ ముఖ్యమైనటువంటి కాదు.
1: కాస్ట్ అండ్ కల్చర్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: హృదయ తత్వంతో ఉండినటువంటి ఒక ప్రేమ తత్వమే నిజమైనటువంటి కాస్ట్.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ యువర్ హార్ట్ ఈస్ ద ట్రూ కాస్ట్.
0: మానవులందరూ ఒక్కటే.
1: ది హ్యూమానిటీ ఇస్
0: వన్. ఒక కుటుంబంలోకి చెందినటువంటి వారే.
1: దే బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ.
0: అందరూ ఒక అన్నదమ్ములే.
1: ఆల్ ఆర్ బ్రదర్స్.
0: ఈ దేశమంతా కూడా ఒక ఇల్లే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ కంట్రీ ఇస్ వన్ మ్యాన్షన్.
0: కనుకనే ఈ దేశమంతా ఒక గృహంగా భావించుకుని,
1: consider the country as one house,
0: manavulandaru kudunu sodarulaga visvasinchi,
1: considering humanity as our brothers,
0: intlo kaalamulu gadupatu poyinappudu entati aanandam labhistundo,
1: then we spend life like this, you will be blessed.
0: Cheppudu veelu kaadu kaana meeru manavatvamlo undinatundi oka divyatvanni gurtinchadaniki prayatninchandi.
1: Therefore make every effort to know the latent divinity within.
0: Enni vidhamaina tarangamulo vastundayi.
1: So many waves of thoughts come.
0: ee tarangamulanta kodanu kevalamu okkoka tarangamu okka konni konni kod lakshalam deeni vallu potuntai.
1: And these waves will pass across lakhs of miles of
0: deeni vegamunu evaru kodu gurtinchevaru leru.
1: Nobody can know the distance it travels.
0: Aakasham nandunnatundi nakshatramulu,
1: the stars in the sky,
0: dani yokka prakashamulu ee naati kodanu bhoomiki inka konni cheraledu.
1: The light of certain stars has not yet reached
0: kabatti నిమిషములకు ఎన్నో మైళ్లు వేదముగా పోయేటువంటి ఒక కాంతి ఈనాటికి కూడా ఇంకా ఈ ప్రకృతికి చేరలేదంటే ఎంత దూరం ఉన్నదన్నమాట.
1: ద లైట్ దట్ ఈస్ ఫాస్టెస్ట్ హ్యాస్ నాట్ యెట్ రీచ్డ్ ఫ్రమ్ సర్టన్ స్టార్స్. యూ కెన్ ఇమాజిన్ ద డిస్టెన్స్. peculiar.
0: Trailoka pavitramulu.
1: Sacred to three words.
0: Mandirala vattamulu.
1: And its main.
0: Sanmitramulu.
1: So close.
0: Munijana vayapanavana pavitramulu.
1: And they are endearing to sages.
0: Satyadevu charitramulannadu.
1: That is the story and the glory of God.
0: Kanuka daivattvam yokka charitralu ittivi attivi ani evaru kodanu ninnayinchaleru.
1: The miraculous, stupendous acts of God are beyond our estimate.
0: Enni nimminchinappudikunu niminchukunnappudikini tana hrudayam yokka prabhavanu puraskarinchukoni aa hrudaya pramanamulaku pogutuntayi.
1: Therefore, however imagination we may stretch, but we go by the feeling of our heart.
0: Pramanamulaku kodanu cheyavu.
1: God is beyond all measure.
0: Ataniki anumana pramanamu.
1: And one is the benefit of doubt.
0: Konni vidhamainatvanti yokka చరిత్ర ప్రమాణములు.
1: అండ్ వన్ ఇస్ ది ఎక్స్పీరియన్స్ బేస్డ్
0: ప్రత్యక్ష ప్రమాణములు.
1: ద డైరెక్ట్ పర్సెప్షన్
0: భౌతిక ప్రమాణములు.
1: ద ఫిజికల్ ఎక్స్పీరియన్స్
0: ద్వైత ప్రమాణములు.
1: ద డ్యువల్ ఎక్స్పీరియన్స్
0: అద్వైత ప్రమాణములు.
1: నాన్ డ్యువల్ ఎక్స్పీరియన్స్
0: ఇలాంటి ప్రమాణములు ఎన్నో ఉంటున్నాయి లోకానికి.
1: దర్ ఆర్ సో మెనీ స్టాండర్డ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: భగవంతునికి ఎట్టి ప్రమాణములు లేని వాడు కనుకనే అతనికి అప్రమేయ అని పిలిచారు.
1: గాడ్ ఈస్ బియాండ్ ఆల్ ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్ అండ్ దేర్ ఫోర్ ఈస్ బియాండ్ ఆల్ మెజర్ అప్రమేయ.
0: అప్రమేయుడనగా ఎట్టి ప్రమాణములకు చిక్కినటువంటి వాడు అని.
1: అప్రమేయ ఈస్ బియాండ్ ఆల్ మెజర్ ఆర్ ఎనీ.
0: ప్రతి మానవుని హృదయం అందుకూడను.
1: ఇన్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్
0: సమస్త శక్తులను ఇచ్చేటువంటి యొక్క దీన్ని ఆవిర్భవించుకుని ఉన్నాడు.
1: There present God with all the faculties of power.
0: ఈ యొక్క నాభియందు గోప్యంగా ఉంచుకున్నటువంటి యొక్క ఈ ప్రమాణ సత్యమునకు మన దీనికి ఒక మరొక పేరు.
1: Therefore, in the navel of the divinity is contained all the mighty powers ingrained there.
0: కనుకనే దీనికి నాభి ప్రమాణములకు ప్రధానమైనటువంటి యొక్క తత్వము.
1: Therefore, this nature of the divinity is the main evidence.
0: భగవంతుని యొక్క అందచంతములు అనేటువంటివి ఇట్టివి అట్టివని ఎవరు కూడా నిర్ణయించలేరు.
1: And the beauty, the grandeur, the glory of God, nobody can compare.
0: ఈ భగవంతునికి హిరణ్యగర్భాయ నమః అని ఒక పేరు.
1: God has a name, హిరణ్యగర్భాయ నమః.
0: హిరణ్యమనగా బంగారం యొక్క ఇది వర్ణము.
1: హిరణ్మయ మీన్స్ గోల్డ్.
0: అది తన యొక్క హృదయమునందు ఉన్నటువంటిది.
1: ఇట్ ఈస్ ఇన్ హిస్ హార్ట్.
0: హృదయంలో పోయినటువంటి యొక్క ఆహారము ఏ విధంగా కరిగి సర్వత్రా దేహమంతా సాగుతుందో.
1: Just as the essence of the food partaken is supplied to the whole of the body.
0: ఈ హిరణ్యం అనేటువంటిది దేహమంతా సంచరించిన చేతనే ఇతనికి మహా అందవాడైన అన్నాడు.
1: Likewise, the gold also is present all over the body, and so is most
0: handsome. హిరణ్యాయ నమః.
1: And then so we call him హిరణ్యాయ నమః.
0: గొప్ప అందమైనటువంటి వాడు భగవంతుడు.
1: God is very very handsome.
0: ప్రతి జీవులకు మూలాధారమైనటువంటి వాడు.
1: ఈస్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆల్ క్రియేషన్.
0: ప్రతి మూలాధారమైనటువంటి ఒక శక్తిని కనుకనే అతనికి మనువు అని పిలిచారు.
1: యాజ్ ఈస్ ద బిగినింగ్, ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈస్ కాల్డ్ మనువు.
0: మూలాధారం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మూలాధార?
0: అన్నిటికీ ఫండమెంటల్ పవర్.
1: ఇట్ ఈస్ ది ఫండమెంటల్ పవర్.
0: ఈ మూలాధారమైనటువంటి ఒక పవర్ కు తగినటువంటి ఒక అర్థం లేదు.
1: ద ఫండమెంటల్ పవర్ హ్యాస్ నో డెఫినెట్ మీనింగ్.
0: ప్రతి సృష్టిని కూడా తన యొక్క సంకల్పం చేత జరిపేటువంటి వాడు కనుక
1: యాజ్ ఎవ్రీథింగ్ హ్యాపన్స్ యాజ్ పర్ హిస్ విల్.
0: దానికి పరీక్షత్రుడు అని పేరు పెట్టాడు.
1: హీఈస్ కాల్డ్ పరీక్షత్రుడు.
0: పరీక్షత్రుడు అనగా ఏమిటి? సర్వ జీవులకు సృష్టించేటువంటి వాడు పరీక్షత్రుడు.
1: పరీక్షత్రుడు మీన్స్ ద వన్ ద క్రియేటర్.
0: ఈ విధంగా పేర్లు తీసుకుని పోతుంటే భగవంతునకు అనేకవంతమైన పేర్లున్నాయి.
1: Likewise, as we investigate and explore,
0: we find many names,
1: infinite number of names.
0: కనుక మానవుడు ఇట్టి దైవత్వాన్ని ఏ విధంగా కొలుచుకుంటున్నాడంటే తన అల్ప బుద్ధికి తగినటువంటి ఒక రూపమును మాత్రమే కొలుచుకుంటున్నాడు.
1: బట్ మ్యాన్ విజువలైజెస్ గాడ్ బేసింగ్ ఆన్ హిస్ ఎస్టిమేట్ ఆఫ్ హిస్ నారో మైండెడ్నెస్ ఓన్లీ.
0: తన యొక్క గర్భం నందు ఆ దక్షిణారూపూర్తి అనేటువంటి ఒక తత్వమును గురించుకుని ఉన్నాడు కనుకనే అతనికి దక్షిణామూర్తి అని పేరు.
1: As all these sacred qualities are within him in his heart, he is called Dakshinamurti.
0: Dakshinamurti aniga manchi telivainatundi vaadu.
1: Dakshinamurti means greatest intellect.
0: Nirantaram kunnu oka sankalpamlo abhruthi parchukuneetundi vaadu.
1: He wills continuously.
0: Aa sankalpam etti sankalpamulu.
1: What sort of will it is?
0: Pavitramainatundi sankalpamulu.
1: It is sacred will.
0: Nirgunamulu.
1: Nirantaramulu.
0: Sanatanamulu. నికేతనములు నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపము.
1: ఇట్స్ ఎ సీక్రెట్ విల్ దట్ ఇస్ ఎటర్నల్ ఇమ్మోర్టల్ అన్పొల్యూటెడ్ బ్లెమిష్లెస్.
0: ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని కలిగినటువంటి భగవంతుడు అందరి హృదయములందు ఉంటుండగా మానవుడు ఎందుకు అల్పుడవుతాడు?
1: When God has himself has installed at the altar of the human heart, how can you be mean? brush aside that mean idea that
0: మానవుని కంటే గొప్పవాడు మరొకడు లేడు.
1: There's no other creature greater than man.
0: మానవుని కంటే మించినటువంటి వాడు మరొకడు లేడు.
1: There's no person greater than man.
0: మానవత్వం నందే దైవత్వం ఉండి ఉంటున్నది.
1: There's present divinity in humanity.
0: కనుక మానవత్వం కంటే మించినటువంటిది జగత్తులో మరొకటి లేదు.
1: Human life is most valuable in this world.
0: అట్టి పవిత్రమైన మానవత్వాన్ని మనం అల్పంగా భావించుకుంటున్నాము.
1: That sacred human life is considered so low and
0: simple. భావం తద్భవతి.
1: As is your feeling, so you
0: మీ భావమును పురస్కరించుకునియే మీరు ఈ అల్పబుద్ధికి చోటిస్తున్నారు.
1: Basing on this such a low feeling, you also consider life so simple.
0: దైవానికి ఇట్టిది అట్టిది నీకు గుణములే లేవు.
1: God is attributeless.
0: అప్రమేయ నమః.
1: Beyond measure.
0: ప్రత్యక్ష ప్రమాణము చూస్తాం కొంచెం వరకు.
1: Just think of direct person.
0: కొండలో వేడి కలుతుంటుంటే మంట కనిపిస్తుంది.
1: And if you just find the smoke behind the mountain, you find the fire. You don't see the fire directly.
0: కాని అది మంట కనిపించుకోకుండా కేవలం ఒక పొగ మాత్రమే వస్తుంటది.
1: బట్ యు సీ ద స్మోక్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్.
0: ఆ పొగను చూచి ఇది మంట ఉండవచ్చును అనుకుంటాం.
1: వాచింగ్ ద స్మోక్ యు కెన్ డిసైడ్
0: దట్ ఇది అనుమాన ప్రమాణము.
1: దేర్ ఇస్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ హియర్.
0: అగ్ని లేకపోయినప్పటికీ మంచు వల్ల కూడా పొగ రావచ్చు.
1: వితౌట్ ద ఫైర్ దేర్ మైట్ బి సమ్ మిస్ట్ దట్ మేక్స్ యూ థింక్ ఇట్ స్మోక్.
0: కనుక అనుమాన ప్రమాణము సందిగ్ధ అవస్థలో ఉంటుంటది.
1: ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ విల్ బి confusing.
0: ప్రత్యక్ష ప్రమాణం అనేటువంటిది సాక్షాత్ రూపంగా కనిపిస్తుంటది.
1: ద డైరెక్ట్ ఎవిడెన్స్ విల్ బి ఇన్ ద ఫామ్ ఆఫ్
0: మానవుని ఎందుకు సాక్షాత్ స్వరూపము ప్రేమనే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ లవ్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: ఎక్కడ ఉన్నాడు భగవంతుడు అది మంట కనిపించుకోకుండా కేవలం ఒక పొగ మాత్రమే వస్తుంటది.
1: బట్ యు సీ ద స్మోక్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్.
0: ఆ పొగను చూచి ఇది మంట ఉండవచ్చును అనుకుంటాం.
1: వాచింగ్ ద స్మోక్ యూ కెన్ డిసైడ్ ద

0: In fact, his love that is present in every
1: man. ఉన్నాడు భగవంతుడు అని ఎవరైనా ప్రశ్నించినప్పుడు నా ప్రేమలో ఉన్నాడు.
0: If anyone asks you, where is God? You can say, God is in the form of love.
1: ఉంటున్నాడు.
0: He is present in the words I utter.
1: సత్యమే భగవత్ స్వరూపము.
0: Truth is God.
1: ఈ సత్య స్వరూపానికి మించినటువంటిది మరొకటి లేదు.
0: There is no other form beyond the form of truth.
1: సత్యం కంటే మించినటువంటి దైవం వేరొకటిందా?
0: Can there be God beyond truth?
1: సత్యంబులు త్రైలోక పవిత్రంబులు పరిజలాల విత్తంబులు సన్మిత్రంబులు.
0: They are truth only, nothing but truth. So close and endearing to sages and saints, which are reverential to the three words.
1: సత్య ప్రమాణమే నిజమైనటువంటి ప్రమాణము.
0: So this is the standard of truth, which is direct evidence.
1: ఈ సత్యమునకు మించినటువంటి దైవం లోకములో ఎక్కడకుండా లేదు.
0: There is no God beyond this truth in this world.
1: దేశములు వేరువేరుగా ఉండవచ్చును.
0: Countries may be many.
1: అమెరికా, జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్ అన్ని వేరువేరు దేశములుగా ఉండొచ్చును.
0: Countries are many, like America, Germany.
1: అందరియందు పలికేటువంటి పలుకు సత్యం ఒక్కటే కదా.
0: But all speak only one truth.
1: ఇది అమెరికన్ సత్యము, ఇది జపాన్ సత్యము, జర్మన్ సత్యముని దాని విభాగం ఎవరు చేయరు.
0: There is no distinction like American truth, Japan truth and so on.
1: ఇవన్నీ అల్పబుద్ధుల యొక్క లక్షణాలే.
0: They are all the reflections of mean-minded.
1: అల్పులు కాదు, అనంత స్వరూపులము.
0: You are infinite indeed.
1: సత్యమే నా యొక్క స్వరూపము.
0: I am the embodiment of
1: ప్రేమనే నా యొక్క స్వభావము.
0: And my nature is
1: ఆనందమే నా యొక్క సహజము.
0: And this bliss is my natural
1: quality. ఈ సహజాన్ని పట్టి మనం విచారించాలి.
0: We should go by this natural tendency.
1: మానవుడు మననశీలుడు.
0: Man always recalls mananasi.
1: అతని ఆలోచనలు,
0: his thought,
1: అతని అన్వేషణలు,
0: his search,
1: అనంతమైనటువంటివి,
0: are infinite.
1: అలాంటి అనంతమైనటువంటి యొక్క అన్వేషణలో మనం ఎంతవరకు చూసుకుంటున్నాం?
0: In this infinite search, to what extent we are inquiring?
1: ఒక పిటికడు సముద్రపు ఇసుక తీసుకుని వచ్చి ఒక స్థానంలో వేసినప్పుడు,
0: ఇఫ్ యూ జస్ట్ కలెక్ట్ ఫిస్ట్ ఫుల్ సాండ్ అండ్ కీప్ ఇట్ అట్ వన్ ప్లేస్,
1: దాని రంగును,
0: ఇట్స్ కలర్,
1: దాని బరువును
0: అండ్ ఇట్స్ డైరెక్షన్,
1: దాని యొక్క స్థితిని బట్టి సైంటిస్ట్ ఇది పలాని కాలంలో పలాని స్థానంలో ఉన్నటువంటి మట్టి అంటారు.
0: ద సైంటిస్ట్ కెన్ ఇన్వెస్టిగేట్ అండ్ డిసైడ్ దట్ దిస్ సాండ్ ఇస్ కలెక్టెడ్ ఫ్రమ్ సచ్ ఎ సచ్ ఎ ప్లేస్.
1: కానీ ఇది ఆ కాలంలోని ఇసుక అంటారు.
0: And that we call it sand at that
1: point. ఈ ప్రదేశమునందు చిక్కేటువంటి ఇసుక అంటారు.
0: This what is available here now.
1: కానీ వేదాంతులు దీనికి పోరు.
0: But philosophers don't think like
1: that. దైవం యొక్క సృష్టి.
0: They call it is all creation of the
1: దైవం యొక్క క్రియేషన్.
0: It's God's creation.
1: దైవం యొక్క మాయ.
0: And it's all the will of God.
1: కనుక సైన్స్ లో ఉన్నటువంటి దానికిని సైన్స్ లో ఉన్నటువంటి దానికిని ఎంత వ్యత్యాసం ఉంటుందో చూడండి.
0: There's vast difference between the approach of a science and saint and approach of a scientist.
1: సైన్స్ కేవలము అర్థమాగ్జన్. అది కేవలము అర్థం యొక్క తత్వమే.
0: And science is something like a mirror, the nature of the mirror.
1: Semi-circle. ఈ సైన్స్ అనేది సెమీ సర్కిల్.
0: సైన్స్ ఇస్ ఎ సెమీ సర్కిల్.
1: ఒక్క దగ్గర బయలుదేరి తిరిగి చుట్టూ వచ్చి తిరిగి ఆ స్థానంలోనే చేరేటువంటిది ఇది పూర్ణమద పూర్ణమిదం.
0: ఇట్ స్టార్ట్స్ అట్ వన్ పాయింట్ ఎండ్స్ ఓవర్ దేర్ దట్స్ పూర్ణమద పూర్ణమిదం.
1: కానీ దాన్ని అర్థం తుడిచేసినప్పుడు అర్థంగా వస్తుంది, సెమీ సర్కిల్ గా వస్తుంది.
0: బట్ ఇఫ్ యూ వైప్ హాఫ్ ఆఫ్ ఇట్ ఇట్ ఇస్
1: సెమీ సర్కిల్. ఒక దగ్గర ప్రారంభమవుతుంది, మరొక దగ్గర అంత్యమవుతుంది.
0: ద సెమీ సర్కిల్ స్టార్ట్స్ అట్ వన్ పాయింట్ ఎండ్స్ అట్ అనదర్ పాయింట్.
1: అదే సైన్స్.
0: This semicircle is science.
1: ఒక దగ్గర ప్రారంభమవుతుంది, మరొక దగ్గర నిలిచిపోతుంది.
0: It starts at one point and ends somewhere
1: else. ఇది పూర్ణంగా చేరేటువంటిది కాదు.
0: And it will not happen all through.
1: కనుకనే ఎక్కడ పుట్టిందో అక్కడనే అంత్యమయ్యేటువంటి ఇది నిజమైనటువంటి యొక్క దైవత్వం యొక్క శక్తి.
0: Therefore the power of the divinity is that which ends at the point of its origin.
1: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్చితే.
0: That's what is meant in this. That is full and this is full. The point of end is the point of origin.
1: ఈ పూర్ణత్వం ఏర్పడి దైవత్వం ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
0: This totality of the divinity is in every human being.
1: కానీ మానవుడు గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయలేదు.
0: But man is not making an attempt to know.
1: తన కన్నులు మూసుకుని నిద్రించే సమయం లోపల,
0: while one sleeps with the clothes,
1: ఈ దేహాన్ని ఎవరు కాపాడుతున్నారు?
0: Who is protecting your body?
1: ఈ దేహం యొక్క తత్వం ఏ రీతిగా జరుగుతుండాలి?
0: What is happening within the body?
1: ఎవరికి తెలియదు.
0: No one knows.
1: అన్నింటినీ రక్షించటము, శిక్షించటము, పోషించటము అంతటికి దైవమే కారణము.
0: The creator, protector and the sustainer is God himself.
1: ఈ విధమైనటువంటి శక్తి ప్రతి మానవుని యందు ఉంచుకొని,
0: this power of the divinity is in everyone.
1: మానవుడు కష్టములకు కుంగిపోతున్నాడు.
0: But yet man is depressed because of
1: బాధలకు కుంగిపోతున్నాడు.
0: And he is frustrated because of
1: ఆనందానికి పొంగిపోతున్నాడు.
0: And he gets himself
1: elated. ఈ పొంగి కుంగనటువంటి ఒక తత్వమే మానవుని యొక్క నిజమైనటువంటి లక్ష్యము.
0: Man should be beyond the praise and blame.

0: Beyond elation, jubilation and frustration.
1: సుఖం ఎక్కడ పుడుతుందది? సుఖం ఎక్కడ పుడుతుందది?
0: Pleasure, where do you get it?
1: సుఖం అంటే దుఃఖం ఎక్కడ పుడుతుందది?
0: What is the origin of misery?
1: ఇది ఎవరు చెప్పలేరు.
0: No one can say.
1: సుఖము దుఃఖము రెండు కలిసి ఎక్కడ పుడుతుందో అక్కడే ఉంటుందది మానవత్వం.
0: The pain and pleasure have got the common point. There arises the human life.
1: The pleasure is an interval between two pains.
0: The pleasure is an interval between two pains.
1: ఈ రెండు పేదల మధ్య లోపలే ఈ యొక్క ఆనందం ఉంటుంది.
0: Therefore there lies the bliss between the two points.
1: ఆనందాన్ని మనం ఎక్కడనో వెతకనక్కర్లేదు.
0: You don't need to search for bliss elsewhere.
1: ఆనందం మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది.
0: This bliss is with you, in you, above you, below you, around you.
1: ఇట్టి ఆనందాన్ని మనం వెతకడానికి ఎందుకు మనం శ్రమించాలి?
0: Why should you exert and strain in search of bliss?
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiment of
1: నిరంతరం కూడా ఆనందంగానే ఉంటుండండి.
0: Be blissful continuously.
1: ఎందుకంటే మీ హృదయం అనేటువంటిది ఆనందమయమైనటువంటిది.
0: Because your heart is full of bliss.
1: ఈ ఆనందంతో ఉండేటువంటి దానికి మీరు ఎందుకు విచారపడాలి?
0: Then why should you worry being blissful in nature?
1: This is an interval between two pains.
0: The pleasure is an interval between two pains.
1: ఇంతే కాదు, ఆనందం కూడా మీలోనే ఉంటుండాలి.
0: The bliss is within you.
1: ఈ ఆనందానికి మనం వెతుకునక్కర్లేదు.
0: You don't need to search for this.
1: ఈ ఆనందము కేవలం ఆత్మస్వరూపం నుంచి వచ్చేటువంటిది.
0: This ananda is the true self, atma indeed.
1: ఎప్పుడు తలుచుకుంటే అది మీకు లభిస్తుంది.
0: The moment you think of it, you'll earn it.
1: Happiness is union with God.
0: Happiness is union with God.
1: మీరు దైవంతో మీరు చేరండి.
0: Join God, unite.
1: ఆనందం మీతోనే ఉంటుండాలి.
0: And bliss will be with you.
1: మీ స్లేవ్గా వచ్చేసేస్తుండాలి.
0: And it will follow you throughout.
1: కనుకనే not follow, slave. Slave ga vastundadi.
0: Slave ga vastundadi.
1: Slave.
0: Slave. Oh. This bliss will follow you like a slave.
1: మీ బానిసగా ఉంటుంటుంది.
0: ఇట్ విల్ ఫాలో యూ లైక్ ఎ స్లేవ్.
1: నువ్వు దాన్ని నువ్వు వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్.
1: ఈనాటి మానవుడు ఆనందానికి స్లేవ్ అయిపోతున్నాడు.
0: బట్ మ్యాన్ హాస్ బికమ్ ఎ స్లేవ్ టు ద బ్లిస్ టుడే.
1: ఈనాడు ఆనందానికి బానిస అవుతున్నాడు.
0: హీ హాస్ బికమ్ ఎ స్లేవ్ టు ద బ్లిస్.
1: కాదు, ఆనందమే మనకు బానిస కావాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద బ్లిస్ షుడ్ బి ఎ స్లేవ్ టు యూ.
1: అప్పుడే మనం నిజమైన పెట్టి మానవులు అవుతాం.
0: దెన్ ఓన్లీ యూ కెన్ బి ఎ ట్రూ హ్యూమన్.
1: నిజముగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ,
0: బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
1: నేను ఎప్పుడూ ఆనందంగానే ఉంటాను.
0: భగవాన్ ఈజ్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
1: ఆనందాన్ని మీరు అనుభవించండి.
0: ఎక్స్పీరియన్స్ దిస్ ట్రూ బ్లెస్.
1: ఏదో అప్పటికప్పుడు వచ్చిపోయేటువంటిది మనం తీసుకోకూడదు.
0: డోంట్ గో బై హ్యాపీనెస్ విచ్ ఇస్ టెంపరీ.
1: నిన్ను ఆనందం అనేటువంటిది అనుసరించుతూ రావాలి కానీ,
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద బ్లిస్ షుడ్ ఫాలో యూ.
1: నీవు ఆనందాన్ని అనుసరించనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఫాలో బ్లిస్ ఇన్ టర్న్.
1: కనుక నీవు గొప్ప ధీరుడవు, వీరుడవు, గంభీరుడవు.
0: యూ ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ మ్యాన్ ఆఫ్ వ్యాలర్, ద కరేజ్.
1: కనుకనే హనుమంతుణ్ణి శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడు అన్నారు.
0: దేర్ ఫోర్ హనుమాన్ ఇస్ కాల్డ్ శాంత ద పీస్ఫుల్, గుణవంత ద వర్చువస్,
1: బలవంత
0: బలవంత ద స్ట్రాంగ్.
1: ఎక్కడ పోయినప్పటికీ హనుమంతుడికి రామరామ అంటుంటే తన వెంటనే ఉంటుండాలి.
0: దేర్ఫోర్ హీ ఎవ్రీథింగ్ ఫాలోడ్ హనుమాన్ వేర్ ఎవర్ హీ వెంట్.
1: అటువంటి అలాంటి తత్వాన్ని మనం సంపాదించుకోవాలి.
0: దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ హనుమాన్, వీ షుడ్ గెట్ ఇట్.
1: హనుమాన్ అనగా కోతి అని మనం భావించుకుంటున్నాము.
0: యూ థింక్ దట్ హనుమాన్ ఇస్ అ మంకీ.
1: కానీ అది మంకీ కాదు. అది మంకీ కావచ్చు, నీవు మ్యాన్ కైండ్.
0: బట్ ఇట్ మైట్ బి ఏ మంకీ, బట్ యూ బిలాంగ్ టు మ్యాన్ కైండ్.
1: నీవు మ్యాన్ కైండ్ గా పోయినా ఉంటే ఈ మంకీ తత్వం అంతా దూరం అయిపోతుంది.
0: వెన్ వన్స్ యూ బిలాంగ్ టు ట్రూ మ్యాన్ కైండ్, ఆల్ దిస్ మంకీ నేచర్ విల్ బి డిస్టెన్స్డ్.
1: నీవు మొట్టమొదట మ్యాన్ కావాలి.
0: ఫస్ట్ బి ఏ మ్యాన్.
1: ఈ మ్యాన్ కైండ్ గా మార్చుకోవాలి.
0: అండ్ దిస్ మ్యాన్ షుడ్ డెవలప్
1: కైండ్. మార్చుకున్నప్పుడే నీవు దైవత్వంగా మారుతావు.
0: అండ్ దెన్ యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ద డివైన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఎన్ని చదువులో చదువుతున్నారు,
0: యూ అక్వైర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్
1: లవ్. గ్రంథాలు ఉచ్చరిస్తున్నారు,
0: యూ రీడ్ సో మెనీ బుక్స్.
1: ఎన్ని శక్తుల్లో మీరు సాధిస్తున్నారు,
0: అండ్ యూ అచీవ్ మెనీ.
1: కానీ ఇవన్నీ కూడా అనిత్యమైనటువంటివి, అసత్యమైనటువంటివి.
0: ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫుల్ ఆఫ్ అన్ట్రూత్ అండ్ టెంపరీ.
1: మీ హృదయానందాన్ని నింపేటువంటి ఒక శక్తిని మీరు గుర్తుంచుకోండి.
0: అండర్స్టాండ్ ద లేటెంట్ పవర్ విచ్ ఇస్ బ్లిస్ఫుల్.
1: దైవత్వంతో మీ యొక్క శక్తిని అభివృద్ధి గావించుకోండి.
0: ద డివినిటీ సీ దట్ యువర్ పవర్ ఇంక్రీజెస్ డే బై డే. దైవ
1: శక్తి అనంతమైనటువంటిది.
0: ద డివైన్ పవర్ ఇస్ ఇన్ఫినిట్.
1: ఎంత పోతున్నప్పటికీ ఇంకా విస్తారం విస్తారం విస్తారం.
0: ఇట్ గోస్ ఆన్ ఎక్స్పాండింగ్ ఫర్దర్ అండ్ ఫర్దర్.
1: ఇలాంటి విస్తారం కలిగేటువంటి ఒక ఆనందము మన ఎందే ఉంటుండగా,
0: దట్ బ్లెస్ విచ్ ఇస్ ఎన్ ఎక్స్పాన్షన్ ఇస్ ఇన్ యు.
1: ఎందుకు ఈ కష్టములకు గురి కావటం?
0: వై డు యూ సఫర్ అండ్ ఫేస్ డిఫికల్టీస్?
1: ఇప్పుడు ఈ పిల్లలందరూ, ఓల్డ్ స్టూడెంట్స్ అంతా వచ్చారు.
0: All old students have gathered here.
1: మీరు ఎన్నో సేవలు చేస్తున్నారు.
0: You are rendering service activities.
1: ఎన్నో గానములు పాడుతున్నారు.
0: In fact, you have been singing the glory of God.
1: కానీ,
0: but
1: నా ఉద్దేశము ఎక్కడ వారు అక్కడే ఆనందాన్ని అనుభవించాలి.
0: భగవాన్స్ ఒపీనియన్ ఈజ్ యూ షుడ్ బి బ్లిస్ఫుల్ వేర్ యూ స్టే.
1: ఆయా గ్రామాన్ని అనుసరిస్తూ రావాలి.
0: యూ షుడ్ ఫాలో ద విలేజెస్ ఇన్ ద విసిటీ.
1: ఎక్కడి నుంచినో వచ్చినటువంటి వారందరినీ చేర్చుకొని ఇది ఒక వ్యాపార రంగంగా మారుతుండాలి.
0: యూ డోంట్ నీడ్ టు కలెక్ట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ యాజ్ ఇన్ ఎ బిజినెస్.
1: అది మంచిది కాదు.
0: ఇస్ నాట్ గుడ్.
1: ఏ గ్రామం వారు ఆ గ్రామంలోనే మనం జీవితాన్ని గడుపుకోవాలి.
0: ఎవ్రీ వన్ మస్ట్ వర్క్
1: ఆ గ్రామానికి ఆనందాన్ని అందించాలి.
0: అండ్ యూ షుడ్ మేక్ ది విలేజర్స్ హ్యాపీ.
1: నేను ఎన్నో రకములుగా అందరూ ఆశించారు.
0: In fact, many people wanted
1: Swami, Mysore Randi Palace Istamu. ఇంకోదానికి రాండి ప్యాలెస్ ఇస్తాము అన్న నాకు ఈ ప్యాలెస్ నాకు అక్కర్లేదు.
0: భగవాన్ ఈజ్ ఇన్వైటెడ్ బై మెనీ పీపుల్. స్వామి యూ కమ్ టు అస్ వి గివ్ యు ప్యాలెస్.
1: చిన్న పల్లె లోపలనే నేను ఉండాలి.
0: భగవాన్ వాంటెడ్ టు స్పెండ్ ద టైం.
1: స్థానాన్ని నేను వదలలేదు.
0: హీ నెవర్ లెఫ్ట్ దిస్ ప్లేస్.
1: అలాంటి దీన్ని అక్కడనే సాధించాలి పెద్దది.
0: అండ్ యూ షుడ్ అచీవ్ ఇన్ యువర్ బర్త్ ప్లేస్.
1: పుట్టపర్తి చాలా కుగ్రామము.
0: పుట్టపర్తి ఇస్ ఎ టైనీ హామ్లెట్.
1: ఇక్కడికి రావాలంటే పెనగొండ నుంచి ఒక బండల్ బాడుగ తీసుకుని రావాలి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ టు రీచ్ దిస్ ప్లేస్ యూ హావ్ టు ట్రావెల్ బై కార్ట్ ఫ్రమ్ పెనుగొండ.
1: బులక్ కార్ట్ పైన రావాలి.
0: బులక్ కార్ట్ ఇస్ నెసెసరీ.
1: ఇప్పుడు ఏమైపోయింది?
0: టుడే
1: ఏరోప్లేన్ వచ్చి దిగిపోతాం.
0: డ్రోన్ ఎయిర్ ఫ్లైట్ ల్యాండ్ దేర్.
1: హాస్పిటల్ కి వెళ్ళాలంటే
0: టు గో టు ద హాస్పిటల్.
1: ఏ పెనుగొండో ఏ అనంతపురమో బస్సులు కట్టుకుని బస్సుల్లో తిరిగిపోవాలి.
0: యూ హావ్ టు గో టు పెనుగొండ అనంతపూర్ ట్రావెలింగ్ ఇన్ ఎ బస్.
1: ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పుట్టపర్తిలోనే తయారైపోయింది.
0: టుడే వీ హావ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ పుట్టపర్తి.
1: ఈ విధంగా ఏ గ్రామంలో ఏ యొక్క దీంట్లో ఉండాలో అవన్నీ అక్కడికే వచ్చేస్తున్నాయి.
0: దేర్ఫోర్ ఆల్ థింగ్స్ కమ్ హియర్ రీచ్ హియర్.
1: పల్లె కంటే మించినటువంటి లోకం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ ద హామ్లెట్.
1: పల్లె గొప్ప విలువైనటువంటి గ్రామం.
0: ద విలేజ్ ఇస్ హైలీ వాల్యుబుల్ ద అర్బన్ ఏరియా.
1: పట్టణ సేవలో ఏమాత్రమో ఆనందం ఉండదు.
0: There is no happiness in serving the
1: prakinti varu vachi dongalu ettukoni lari lo teesukoni pothunte kuda manam maatadichamu.
0: In cities, even if is theft committed at a very high level, taking all the belongings, nobody is bothered.
1: Prakinti emaina kocchi jarigindha andaru akkada gootu chestaru.
0: But in a village, if anything happens, all will come to know. And
1: aikamatyam anetundi palleri andi inka unnadi.
0: The unity still exists in villages.
1: Aa unity undinappude manaku డివినిటీ వస్తుండాలి.
0: వెన్ దేర్ ఇస్ యూనిటీ వీల్ హ్యావ్ డివినిటీ.
1: ఈ డివినిటీ ఉండినప్పుడే
0: వెన్ దేర్ ఇస్ డివినిటీ
1: ఆనందాన్ని లభిస్తుండాలి.
0: దెన్ యూ కెన్ బి బ్లిస్ఫుల్.
1: కనుకనే మనం ఆ యూనిటీ ఉండాలి.
0: సో దిస్ యూనిటీ ఇస్ నెసెసరీ.
1: ఏ ఏ గ్రామం వారు ఆయా గ్రామం యొక్క అభివృద్ధిని కోరుతురండి.
0: సో ఎవ్రీ వన్ షుడ్ వర్క్ ఇన్ హిజ్ ఓన్ విలేజ్.
1: మీరు పాలిటిక్స్ మాదిరి మీరు తయారు చేయకండి.
0: డోంట్ వర్క్ లైక్ పాలిటీషియన్స్.
1: వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరి కదంబం మాదిరి చేర్చుకుని ఒక పాలిటిక్స్ మాదిరి తయారవుతుండాలి.
0: వీ గ్యాదర్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ యాక్ట్ లైక్ పాలిటీషియన్.
1: ఇది నాకు అంత సంతోషంగా లేదు.
0: దిస్ విల్ నాట్ మేక్ స్వామి హ్యాపీ.
1: ఐకమత్యంగా భజన చేసుకోండి ఎక్కడ వచ్చినప్పటికి.
0: యూ కెన్ డూ భజన్ వేర్ ఎవర్ యూ గో.
1: కానీ ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి భావాలు మీలో రాకూడదు.
0: బట్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ లైక్ దిస్ వర్కింగ్.
1: ఐకమత్యంగా ఉండాలి.
0: ఆల్ షుడ్ స్టాండ్ యునైటెడ్.
1: ఈ పాలిటిక్స్ కు చోటు ఇవ్వకుండా ఉండాలి.
0: డోంట్ గివ్ స్కోప్ ఫర్ పాలిటిక్స్.
1: ఈనాడు దేశమంతా ఏ గతి పట్టింది?
0: వాట్ హ్యాపన్ టు దిస్ కంట్రీ?
1: ఎంతో పీస్ఫుల్ గా ఉండేటువంటి దేశము.
0: కంట్రీ విచ్ వాస్ పీస్ఫుల్.
1: పల్లెల్లో పోయినప్పుడు ఎంతో పది మంది ఆశ్రయించేటువంటి వారు.
0: ఇన్ ఫ్యాక్ట్ మెనీ పీపుల్ కమ్ టు యూ వెన్ యూ విజిట్
1: ఎక్కడ నుంచి వచ్చారండి ప్రేమగా పలకరించేటువంటి వారు.
0: ఇఫ్ యూ విజిట్ ఎ విలేజ్ దే ఆస్క్
1: యు ప్రేమనే పోయింది.
0: వేర్ డు యూ కమ్ ఫ్రమ్? దేర్ ఇస్ నో లవ్ టుడే.
1: అన్ని లేనిపోయినంత కలదలంతా ప్రారంభమవుతున్నాయి.
0: వి ఫైండ్ ది ఇన్ ఫైటింగ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ విలేజ్.
1: స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని రకమైనటువంటి ఒక అల్లర్లో ప్రారంభమయ్యాయి.
0: ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వి గాట్ ఎజిటేషన్స్ అండ్ డిస్టర్బెన్స్.
1: ప్రాణం అంటే ఏం వారికి లక్ష్యమే లేదు.
0: దే డోంట్ కన్సిడర్ లైఫ్
1: ప్రాణాలు తీవటము ప్రాణాలు పో. ఇది మన మానవులు చేసే పని.
0: It is not the action of a human being to kill the fellow human being.
1: ఇది కాదు మనకు.
0: This is not
1: kill చేయాలి మనము. Kill చేయటం కాదు ముఖ్యము.
0: It's not killing that's important. Killing is more important.
1: Skill చేయాలి.
0: Skill.
1: మనలో ఉన్నటువంటి దివ్య శక్తిని skill చేయాలి.
0: Skill the latent divinity.
1: దివ్య శక్తిని తో skill చేసినప్పుడే balance సక్రమంగా కుదురుతుంది.
0: When once you skill the divinity, there will be perfect balance.
1: Balance సక్రమంగా కుదిరినప్పుడే మనకు insight వస్తుంది, outside రాదు.
0: When there's perfect balance, there'll be insight, but not
1: knowledge.
0: Anything
1: skill chendi.
0: Skill the humanity.
1: Knowledge.
0: The knowledge. Skill the knowledge.
1: అప్పుడు దీని బ్యాలెన్స్ అంతా వస్తుంది మనకు.
0: దెన్ దేర్ విల్ బి పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
1: బ్యాలెన్స్ లోపలనే మనకు అన్ని విధాల అంతర్భావాలు ఆవిర్భవిస్తాయి.
0: అవుట్ ఆఫ్ దిస్ బ్యాలెన్స్ యూ విల్ హ్యావ్ ఇన్సైట్.
1: ఇప్పుడు ఎప్పుడు స్కిల్ కాకుండా కిల్ చేస్తున్నామో అప్పుడు మనలో అవుట్ సైడ్ అంతా పోతుండాలి.
0: టుడే వీ డోంట్ స్కిల్, వీ జస్ట్ కిల్, దేర్ ఫోర్ వీ బికమ్ ఎక్స్ట్రావర్ట్ ఎక్స్టర్నల్.
1: కనుక మనం ప్రతి గ్రామాన్ని కూడా తగినటువంటి అభివృద్ధి చేయాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ వర్క్ ఫర్ ద ప్రోగ్రెస్ ఆఫ్
1: అందరిలో ఉన్నటువంటి భేదాన్ని మనం దూరం చేయాలి.
0: వీ షుడ్ గివ్ అప్ డిఫరెన్సెస్.
1: కానీ ఇప్పుడు వచ్చినటువంటి పిల్లలందరూ కూడాను ఏదో హైదరాబాద్ నుంచి వచ్చాము, అమెరికా నుంచి వచ్చాము, జపాన్ నుంచి వచ్చాము, మెడ్రాస్, ఇదంతా ఒక సంతన కానే కాదు.
0: But many have come from different places, Hyderabad, America, Japan. You cannot call
1: Hyderabad vallu Hyderabad gani abhirudhi cheyandi.
0: Hyderabad people should work for Hyderabad.
1: Hyderabad nunchi inkokka pattanani poi vallunu tirigi abhirudhi cheyandi.
0: From Hyderabad you help other neighboring towns.
1: Ante gani Hyderabad, Madras, inkoti inkoti inkoti ante kadambamalu chesesi kattagapudiki kaltiga cheyipothundadi.
0: And on the other hand, if you people from different places come,
1: confusion ayipothundadi.
0: It leads to confusion.
1: Pollution ayipothundadi.
0: It is full of pollution.
1: Pollution kaakoddu. Purity kavali manlo.
0: It should not be polluted.
1: ఈ పొల్యూట్ చేస్తున్నారే కానీ మీరు పొల్యూషన్ చేయటం లేదు.
0: యు ఆర్ జస్ట్ పొల్యూటింగ్ బట్ యు ఆర్ నాట్.
1: ప్యూరిటీ కావాలి, ప్యూరిటీ కావాలి.
0: ప్యూరిటీ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: ప్యూరిటీ ఎప్పుడు వస్తుంది?
0: వెన్ యూ అటైన్ ప్యూరిటీ.
1: యూనిటీ ఉండినప్పుడే ప్యూరిటీ వస్తుంది.
0: వెన్ దేర్ ఇస్ యూనిటీ దేర్ ఇస్ ప్యూరిటీ.
1: ఈ ప్యూరిటీ వచ్చినప్పుడే డివినిటీ వస్తుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ ప్యూరిటీ యూ విల్ గెట్ డివినిటీ.
1: కాబట్టి యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ ఈ మూడింటి యొక్క సంబంధాన్ని మీరు పెంచుకోండి.
0: దేర్ఫోర్ అండర్స్టాండ్ ది ఇంటర్లింక్ బిట్వీన్ ది యూనిటీ, ప్యూరిటీ అండ్ డివినిటీ.
1: కనుక మీరు అందరూ చేరవచ్చును, కానీ ఇట్లాంటి స్థానంలో అందరూ కలిసి పని చేయొచ్చు.
0: ఇన్ ప్లేస్ లైక్ దిస్ ఆల్ కెన్ అసెంబుల్ అండ్ వర్క్.
1: మీరు పల్లెలు పల్లెలు మీరు ఇట్లా పోయి చేరి ఈ విధంగా ఉంటుంటే మీ యొక్క పవిత్రమైన భావాలు కూడా పాడైపోతాయి.
0: బట్ ఇఫ్ యు గో అరౌండ్ ది విలేజెస్ లైక్ దిస్ ఆల్ యువర్ సీక్రెట్ ఐడియాస్ విల్ బి పొల్యూటెడ్.
1: మన పొల్యూషన్ అయిపోతుంది కానీ ప్యూరిటీ కాదు.
0: ఇట్ ఈస్ ఆల్ పొల్యూషన్ అండ్ నెవర్ ఎ ప్యూరిటీ.
1: వారి భావం ఒకటి, వీరి భావం ఒకటి, వీరి భావం అంతా భావాలు వేరు వేరైపోయి పూర్తి మాలిన్యంగా మారిపోతాయి.
0: బికాస్ అవర్ ఐడియాస్ ఆర్ డిఫరెంట్, థాట్స్ ఆర్ డిఫరెంట్, ఇట్ విల్ ఇట్ లీడ్స్ టు పొల్యూషన్.
1: ఇది కేవలం ఒక విధమైనటువంటి బిజినెస్ సెంటర్ గా మారిపోతుంది.
0: అల్టిమేట్లీ ఇట్ బికమ్స్ ఎ బిజినెస్ సెంటర్.
1: మనం ఆధ్యాత్మికం బిజినెస్ సెంటరే కాదు.
0: స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ బిజినెస్.
1: ఆధ్యాత్మిక దివ్యమైనటువంటి భవనం.
0: స్పిరిచువాలిటీ ఇస్ డివైన్.
1: ఏకత్వంతో కూడినటువంటిది.
0: ఇస్ వన్ ఆఫ్ వన్నెస్.
1: అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని ఈ యొక్క ఆనందము.
0: True bliss lies in the unity and diversity.
1: దానిని మీరు పెంచుకోవాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ ఎక్స్పెక్ట్స్ దట్ యు షుడ్ డెవలప్ దిస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: అప్పుడే మీ సేవకు తగిన విలువ కూడా వస్తుంది.
0: దెన్ యువర్ సర్వీసెస్ ఆర్ వాల్యుబుల్.
1: మనం ఎన్నెన్నో కల్తీలు చేయటం వల్ల మీకు చిన్న ఉదాహరణ చెప్తాను.
0: స్మాల్ ఎగ్జాంపుల్ భగవాన్ వాంట్స్ టు టెల్ us.
1: భూమి నుంచి బంగారం పుట్టింది.
0: And you find the gold in earth.
1: ఈ బంగారం పవిత్రం చేసినప్పుడు అది అపరంజిగా మారుతుంది.
0: We process this gold which shines.
1: ఈ అపరంజిగా ఉంటున్నప్పుడు దీనికి ఒక కాసుకు 400 రూపాయలు 500 రూపాయలు వస్తుంది.
0: And when the gold that is shining is highly valuable at high price,
1: దాంట్లో కొంచెం కాపర్ పిత్తాడో కలిపినప్పటికి వెల తగ్గిపోతుంది.
0: If you mix some copper, its value goes down.
1: ఇంతేకాదు షైనింగ్ కూడా పోతుంది.
0: అండ్ ఇట్ ఆల్సో ఇట్ షైనింగ్ డిమినిషెస్.
1: కొన్ని కొన్ని లోహంలంతా చేరే కొద్దీ కళాతురికి బంగారు విలువనే లేకుండా పోతుంది.
0: బై యాడింగ్ సమ్ మోర్ మెటల్స్ ద వాల్యూ ఆఫ్ ద గోల్డ్ ఈస్ గాన్.
1: కనుక వాల్యూ పోతుంది, దాని ప్రకాశము పోతుంది.
0: వాల్యూ ఈస్ లాస్ట్, ఇట్ నో లాంగర్ షైన్స్.
1: కనుకనే మన హృదయం అనేటువంటిది గోల్డెన్ టెంపుల్.
0: అవర్ హ్యూమన్ హార్ట్ ఈస్ గోల్డెన్.
1: అది ఏ హిరణ్యగర్భుడు.
0: దట్ ఈస్ హిరణ్యగర్భ.
1: ఆ హిరణ్యాన్ని ఏమాత్రం కూడా మీరు మార్పు చెందకూడదు.
0: దేర్ఫోర్ దిస్ హిరణ్య షుడ్ నాట్ బి పొల్యూటెడ్.
1: ఎప్పుడు ప్రకాశంగానే ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ షైన్ కంటిన్యూస్లీ బ్రిలియంట్.
1: ఆ విధంగా ఉంటే మంచిది.
0: ఇట్ ఈస్ గుడ్ ఇఫ్ ఇట్ ఇస్ లైక్ దాట్.
1: అంతేగాని వీరిది వారిది వారిది వీరిది అంత కలుపుకొని చాలా మాలిన్యం చేసుకుంటున్నారు.
0: వీ గో ఆన్ మిక్సింగ్ విత్ ద మెటల్స్ ఆఫ్ అదర్ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
1: ప్రేమను పంచుకోండి.
0: యూ కెన్ షేర్ లవ్, నథింగ్ రాంగ్.
1: కానీ ఇలాంటివి కొన్ని దాంట్లో మీరు ఐకమత్యమును పవిత్రంగా పార్చుకోవాలి.
0: Make this unity which is highly sacred.

మంచి నడత కోరవోరు మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత ఇంతకన్నను వేరెత్తి ఎరుగపరతూ సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులార సాధు సద్గుణ గణ్యులౌ

0: people pray for good time. They desire to occupy high positions. They expect good life, but they do not pray for good mind, wisdom, and conduct. What else is to be communicated to this noble assembly?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Manava Jeevitam Arudainadi.
0: Human life is rare.
1: Kalam Viluvainadi.
0: Time is valuable.
1: Hrudayam Mriduvainadi.
0: Human heart is valuable.
1: Manasu Maduramainadi.
0: Mind is nectarine.
1: Itti Manavatvani. Manavata Viluvanu. ఇటువంటి మానవత స్వరూపంను మానవుడు గుర్తించలేకపోవటం ఒక దురదృష్టమే.
0: ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద హ్యూమన్ నేచర్ ద హ్యూమన్ క్వాలిటీ అండ్ ద హ్యూమన్ వాల్యూ.
1: మానవుడనగా కేవలం శరీరధారి మాత్రమే కాదు.
0: ఏ హ్యూమన్ బీయింగ్ డస్ నాట్ మీన్ ద బాడీ ఇన్ ఫార్మ్ అలోన్.
1: ఇతను విశ్వ విరాట స్వరూపుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీస్ కాస్మిక్ ఫార్మ్.
1: విశ్వమునందు ఏ శక్తులు గలవు సా సమస్త శక్తులు కూడా మానవుని యందు ఇమిడి ఉన్నవి.
0: ఆల్ ద పవర్ దట్ యు ఫైండ్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్ ద యూనివర్స్ లైస్ లేటెంట్ ఇన్ మ్యాన్.
1: కానీ ఇన్ని శక్తులు ఇమిడ్చుకున్నప్పటికీ మానవుడు తన యొక్క శక్తితత్వాన్ని తాను కించిత్ కూడాను గుర్తించలేకపోతున్నాడు.
0: With all the faculties and powers that are gifted to him, man is not able to realize even a fraction.
1: మానవుడు శాంతి సుఖములను అందుకోలేకపోతున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ రిసీవ్ పీస్ అండ్ హ్యాపీనెస్.
1: దీనికి కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్?
1: అరుదైన జీవితము, విశాలమైన కాలము, మృదువైన హృదయము, మధురమైన మనసు కలిగినప్పటికీ తాను శాంతిని ఎందుకు పొందలేకపోతున్నాడు?
0: హౌ ఇస్ ఇట్ దట్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ ద పీస్ అండ్ హ్యాపీనెస్ though having been given this human life which is rare, valuable time, nectarine heart and a beautiful mind?
1: మానవుడు తన విశాల హృదయమును మరచి సంకృతమైన భావమును చేర్చుకుని స్వార్థము స్వార్థము స్వార్థము అనే పెనుభూతములకు లొంగి ఈ అశాంతిని అసుఖాన్ని అనుభవిస్తున్నాడు.
0: In fact, man is passing through the restlessness and misery because he has lost his broad-mindedness and is completely narrow-minded, full of the selfishness which is the demon that is swallowing him.
1: Prachina manavudu shanti sukhamunu nondutu ashanti ante emito vaadu gurtinchalekapothu vachadu.
0: In ancient days,
1: sukham anetundi emito vaadu artham chesukolekapothu vachadu.
0: Ancient man spent all the time in peace and happiness. Now we do not know what peace and happiness are.
1: Prachina kalamundi మానవుడు సత్య ధర్మమును ఆశ్రయించటం చేతనే అశాంతి అనేటువంటిది వారిలో ఏమాత్రమూ ప్రవేశించలేదు.
0: ఇన్ ఓల్డెన్ డేస్ మ్యాన్ వాజ్ నెవర్ రెస్ట్లెస్ బికాస్ హి హస్ అడ్హెర్డ్ టు ద ట్విన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైట్.
1: నిరంతరం కూడా సుఖశాంతులతో జీవిస్తూ వచ్చారు.
0: హి ఆల్వేస్ స్పెంట్ హిస్ లైఫ్ ఇన్ పీస్ అండ్ హ్యాపీనెస్.
1: మానవుని యొక్క హృదయం మార్పులకు ఏది ప్రధానము?
0: వాట్ ఈస్ దాట్ విచ్ కాంట్రిబ్యూట్స్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హ్యూమన్ హార్ట్?
1: ఎట్టి మంటనో అట్టి పొగ.
0: యాజ్ ఇస్ ద ఫ్లేమ్ సో ఇస్ ద స్మోక్ అరౌండ్.
1: ఎట్టి పొగనో అట్టి మేఘము.
0: యాజ్ ఇస్ ద స్మోక్ సో ఇస్ ద క్లౌడ్.
1: ఎట్టి మేఘమో అట్టి వర్షము.
0: యాజ్ ఇస్ ద క్లౌడ్ సో ఇస్ ద రెయిన్.
1: ఎట్టి వర్షమో అట్టి పంట.
0: యాజ్ ఇస్ ద రెయిన్ సో ఇస్ ద క్రాప్.
1: ఎట్టి పంటనో అట్టి వంట.
0: యాజ్ ఇస్ ద క్రాప్ సో ఇస్ ద ప్రిపరేషన్.
1: ఎట్టి వంటనో అట్టి భ్రమలు మానవుని యందు అభివృద్ధి అవుతూ.
0: యాజ్ ఇస్ ద ఫుడ్ సో ఇస్ ద మైండ్.
1: కనుక ఈనాడు మానవుని యొక్క తిండి తీర్థములు కూడాను సక్రమమైనటువంటి స్థితిలో లేవు.
0: టుడే ఇన్ ఫుడ్ అండ్ డ్రింక్ ఆర్ నాట్ ఇన్ ద ప్రాపర్ వే.
1: మానవుని యొక్క సౌందర్యం ఏమిటి అనేటువంటిది తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు రియలైజ్ వాట్ ఈస్ యాక్చువల్లీ రిక్వైర్డ్ నౌ.
1: ఏమిరెడ్డి మల్లమ్మ చెప్పేటువంటిది, నీలింగే సన్నిధిని శృంగార, ఊరింగి ఆగరవ శృంగార, సముద్రకి తెరయే శృంగార, నారి గుణమే శృంగార అని. మానవులకు నిజమైనటువంటి శృంగారం ఏమిటి?
0: వాట్ ఈస్ ద ట్రూ డెకరేషన్ టు మ్యాన్?
1: కొలనుకు తామర పుష్పమే శృంగారం.
0: It is the lotus flower that adds beauty to the lake.
1: గ్రామమునకు నిర్మించుకున్న ఇంటే శృంగారం.
0: The entire village, the houses built there add to the beauty.
1: సముద్రమునకు అలలే శృంగారం.
0: Waves are the decoration to the mighty ocean.
1: గగనమునకు చంద్రుడే శృంగారము.
0: Moon is the beauty to the entire infinite sky.
1: వానమునకు గుణమే శృంగారము.
0: For the man it is the character that is the true decoration.
1: ఇట్టి గుణమనేటువంటి శృంగారంను కోల్పోవటం చేతనే మానవుడు అనేక దుఃఖములకు, అనేక కష్టములకు, అనేక బాధలకు గురి అవుతున్నాడు.
0: As man has lost this beautiful ornament of character, he is completely drowned in misery and sadness.
1: భగవంతుడు మానవుని ఏ కార్య నిమిత్తమై నిర్మించాడు, జన్మింపజేశాడు, మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద పర్పస్ ఫర్ విచ్ హీ ఈజ్ బోర్న్.
1: ప్రతి సృష్టి ఎందు కూడాను కొన్ని రహస్యములు, కొన్ని ఆదర్శములు, కొన్ని ప్రమాణములు కూడాను నిర్మించాడు భగవంతుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ హెస్ లెఫ్ట్ దేర్ సో మెనీ ఐడియల్స్ మిస్టర్ అండ్ వండర్ బిహైండ్ ఇన్ దిస్ క్రియేషన్.
1: కానీ ఈ ఆదర్శాలను వీడు విస్మరిస్తున్నాడు.
0: But man has forgotten the ideal set ahead of him.
1: మానవత్వం అనేటువంటిది ఎంత ఘనమైనటువంటిదో తాను చూచుకోలేకపోతున్నాడు.
0: He is not able to realize the wonder, the grandeur of human life.
1: ప్రపంచంలో ఉన్నటువంటి సర్వశక్తుల కంటే మానవుని యొక్క శక్తి చాలా ఘనమైనటువంటిది.
0: The human power is mightier than all the powers spread all over the world.
1: మానవుడే ప్రతి పదార్థమునకును, ప్రతి విషయమునకును విలువను అందిస్తున్నాడు.
0: In fact, man attaches value to all the objects and the material in the world.
1: Diamond ki evaru viluvistunnadu?
0: Who values the diamond?
1: Bangaru ki evaru vilu andistunnadu?
0: Who values gold?
1: Bhoomi ki evaru viluvinistunnadu?
0: Who values land?
1: Manishe.
0: It's only man that values.
1: Itti ghanamainatvanti viluvainatvanti manavatvanni ee naadu manavude gurtinchukolekapothunnadu.
0: Being a human being, he is not able to know his own value.
1: మానవుని ఎందున్న మానవత్వాన్ని గుర్తించుకోలేనటువంటి మానవుడు దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
0: When the man is not able to know his own value, the human being as a human being,
1: మానవుని ఎందున్నటువంటి మానవత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: In the first instance, man should know the greatness value of the human life.
1: కనుక తన మానవత్వాన్ని తాను గుర్తించుకున్న తర్వాతనే దైవత్వమును సులభంగా తాను పొందగలడు.
0: When once he comprehends the value of the human life, he can understand the value of the human life.
1: ఏ కైలాసమునందును, ఏ స్వర్గమునందును, ఏ యొక్క మునియందునో తాను లేడు.
0: God is not present there in paradise or in heaven.
1: ఈ స్వర్గము, కైలాసము ఇవంతా కూడా కేవలము ఒక క్యాంపింగ్ స్టేషన్స్.
0: The paradise and the heaven, the Kailas and Swarga are camping stations.
1: భగవంతుని నిజమైనటువంటి స్థానము మానవుని హృదయమే.
0: The true dwelling place of God is human heart.
1: భగవంతుని ఎక్కడెక్కడో వెతకనక్కర్లేదు.
0: You don't need to search for God.
1: దేవుడనగా వేరు, దేశమందును లేడు, దేవుడనగా తన దేహమందే.
0: God is not present in a foreign land. He is present in one's own life.
1: పాపమనగ వేరు, పరదేశమం లేదు, తాను చేయు పనుల తల్లి ఉంది.
0: సీన్ ది సిన్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎ ఫారిన్ కంట్రీ, ఇట్ ఈస్ అటాచ్డ్ టు వన్స్ ఓన్ యాక్షన్.
1: తన ఎందే ఉండి తాను చేసే కర్మలు ఎందు కూడా ఉంటుంది. తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోవటము మానవుని యొక్క ప్రధానమైన అజ్ఞానమే.
0: ఇట్ ఇస్ అ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దట్ మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు నో దో ఎవ్రీథింగ్ ఈస్ లేటెంట్ ఇమ్మనెంట్ ఇన్ హిమ్.
1: ఈ అజ్ఞానములకు మూల కారణం ఏమిటనేది కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వి హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ద రీజన్ బిహైండ్ ఇగ్నోరెన్స్.
1: నిరంతరం కూడా ప్రవృత్తి మార్గమునందే మనం ప్రయాణం సాగుతున్నామే కానీ నివృత్తి వైపున ఏమాత్రం కూడా మనం వెనుక తిరిగి చూడటం లేదు.
0: త్రూ అవుట్ అవర్ లైఫ్ టైమ్ వీ స్పెండ్ థింకింగ్ ఆఫ్ ఎక్స్టర్నల్ అవుట్ వర్డ్, నథింగ్ టు డూ విత్ ఇన్.
1: చూస్తున్నది ప్రవృత్తి యొక్క దృష్టియే.
0: We have got outer vision.
1: Vinunadi pravrutti yokka palukule.
0: Our words are also external.
1: Talanchunadi pravrutti yokka talampule.
0: Thoughts are external.
1: Anni pravrutti yokka lakshanamule.
0: All are outward.
1: Ee pravrutti yandu pravrutti bhavamune manu avibhavistunnayi kaani nivritti tattvam em maatram kodanu gurtinchadaniki prayatninchandi.
0: Therefore we will have outer tendencies, nothing to do the inner.
1: Prema swaroopulara.
0: Embodiments of love.
1: Manamudi yokka viluvanu gurtinchadaniki prayatninchali.
0: We have to make an effort to know the value of a human being.
1: Motta motta manavuni endunnatundi daivathyam kante maroka daivam vere ledu.
0: In fact, other than God in man, there's no other God.
1: Manavude daivamu.
0: Man is God.
1: Daivame manavudu.
0: God is man.
1: Manavunaku daivathyamunaku etti bhedamulu ledu.
0: There's no difference between the man and God.
1: Kaani bhavamuni endu maatrame maarpu kalugutundadi.
0: There lies the difference in the realm of thought.
1: చూచే విశ్వాన్ని విశ్వరూపంతో మనం చూస్తున్నామే కానీ విశ్వేశ్వర స్వరూపంతో చూడటం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ వాచ్ ద వరల్డ్ విత్ ద వరల్డ్లీ థాట్, నాట్ విత్ ది డివైన్ ఫీలింగ్. ప్రకృతి
1: దృష్టితోనే మనం చూస్తున్నాము.
0: వీ హావ్ గాట్ ఓన్లీ ది వ్యూ ఆఫ్ ద
1: నేచర్. ఆ ప్రకృతి దృష్టిని మరల్చి పరమాత్మ దృష్టిని స్థిరించుకో.
0: In fact, we have to divert the outer view towards the inner view.
1: ప్రకృతి దృష్టిలో చూసినప్పుడు ఇది ఒక గులాబీ పుష్పము.
0: From the outer view, it is a rose flower.
1: కానీ ఇదే దైవ స్వరూపంతో చూసినప్పుడు ఇది హృదయ పుష్పము.
0: From the divine look, you will consider it as the flower of heart.
1: ఈ రంగులను, ఈ యొక్క వాసనలను ఎవరు అందించారు?
0: Who gave us this vision and smell?
1: కనుకనే దైవత్వంతో కూడినటువంటి జగత్తును మనం జగత్తుగా చూస్తున్నామే కానీ దైవత్వంగా మనం చూడటం లేదు.
0: సో వీ హావ్ గాట్ ఓన్లీ వరల్డ్లీ వ్యూ బట్ నాట్ ద డివైన్ అవుట్లుక్.
1: కనుకనే మనము ఈ ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క కష్ట నష్టములకు గురి అవుతూ దీన్ని అనుభవిస్తూ ఉన్నాం.
0: For that reason we pass through the world is suffering trouble and turmoil.
1: పుట్టిన ప్రతి బిడ్డకు కూడాను సత్యాన్ని బోధించి వారి యొక్క సత్య స్వరూపాన్ని నిరూపిస్తూ వచ్చింది మదాలస.
0: మదాలస taught to every newborn child the point of truth.
1: నాయనా, నీవు కేవలము శరీరధారి కాదు.
0: My dear child, you are not merely the body.
1: నీ శరీరము భౌతిక శరీరం కాదు.
0: Is not merely material.
1: నీవు అజ్ఞానముకు లోబడలేదు.
0: And you don't succumb yourself to ignorance.
1: మాయకు వశం కాలేదు.
0: Don't submit to illusion.
1: నీవు కేవలం ఇంత మోహం అనేటువంటి నిద్రలో అనుభవించేటువంటి స్థితిలు.
0: You are just passing through the sleep of attachment.
1: ఈ మోహం అనే నిద్ర నుంచి మేల్కో.
0: Get up, wake up from the slumber of attachment.
1: జాగ్రత్త అనేటువంటి గ్రామంలో జ్ఞానం లోపల నీవు ప్రవేశించు.
0: Wake up in that lightning of knowledge, wisdom.
1: ఎప్పుడు మనకు కలలు వస్తున్నాయి?
0: When do we get the sight?
1: చాలా మంది కలను కలడానికి కొన్ని ఆహార దోషములని భావిస్తున్నారు.
0: Many dream, they think that food is the cause.
1: కొన్ని తలంపులే దీనికి మూల కారణమని భావిస్తున్నారు.
0: Some consider thoughts are behind our dreams.
1: ఇవి ఏవీ కాదు.
0: Nothing of that sort.
1: సంసార స్వప్నం త్యజ మోహ నిద్ర. ఈ సంసారం అనేటువంటి స్వప్నం లోపల మోహమనే నిద్ర వల్ల నిజమైనటువంటి యొక్క తన స్వరూపాన్ని మర్చిపోతున్నాడు.
0: ఇన్ ద డ్రీమ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ లైఫ్ మ్యాన్ ఈస్ జస్ట్ పాసెస్ హిస్ టైమ్ ఇన్ అటాచ్మెంట్.
1: నిద్రనే లేకపోతే స్వప్నమే రాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ గో టు స్లీప్ యూ కెనాట్ డ్రీమ్.
1: స్వప్నమునకంత నిద్రనే మూల కారణము.
0: ఫర్ ద డ్రీమ్ ది స్లీప్ ఇస్ ద మెయిన్ కాజ్.
1: అనగా అజ్ఞానం అనే స్వప్నం అనుభవించడానికి
0: in order to experience the dream
1: avidya anetundi nidrane moola karanamu
0: and this illusion the sleep is the cause.
1: Kanaka ee avidya anetundi swapnamlo nidralo nevu ee maatramu marchipovaddu.
0: Don't get into that sleep of illusion or delusion.
1: Ee vidhanga bodhinchi janminchina prati kumarunni kudanu oka goppa yogiga marchivesindi talli.
0: So teaching madalasa made every child born to her into a sage.
1: కనుక మానవుడు జగత్తు లోపల జన్మించి జగత్తు విషయములంతా అనుభవించే నిమిత్తం కాదు.
0: మ్యాన్ ఈస్ బోర్న్ నాట్ టు సింప్లీ లివ్ అండ్ ఎక్స్పీరియన్స్.
1: జగత్తులో ఎంత అనుభవించినప్పటికీ దాన్ని ఎందు తృప్తి మనకు కలుగుటం లేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద ప్లెజర్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్.
1: అనుభవించుకొనది అనుభవించుకొనది ఆశలు పెరిగిపోతున్నదే కానీ తరిగిపోవడానికి ఏమాత్రం పూనుకోవటం లేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది ప్లెజర్స్ అండ్ ద డిజైర్స్ వీ ఎంజాయ్ దే విల్ నెవర్ డిక్లైన్ డిమినిష్. నో.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన తత్వాన్ని తాను గుర్తించాలి.
0: సో ఎవ్రీ మ్యాన్ నీడ్స్ టు నో హిజ్ నేచర్.
1: ఈనాడు జగత్ రీతిగా, ప్రవృత్తి రీతిగా, ప్రాకృత రీతిగా, భౌతిక రీతిగా ఇది 200 సంవత్సరములు అనుకుంటున్నారు.
0: ఫ్రమ్ ది వరల్డ్లీ వ్యూ పాయింట్ ఫిజికల్లీ స్పీకింగ్ ఫ్రమ్ ద నేచర్ ద క్యాలెండర్ దిస్ డే ఇస్ ద బిగినింగ్ ఆఫ్ 2000.
1: ఇది ఒక దేశీయులకు మాత్రమే కానీ అందరికీ కాదు.
0: This is limited to a particular
1: ఇది సమష్టి యొక్క కొలతలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద మెజర్ ఆఫ్ ద కాస్మాస్.
1: సమష్టి యొక్క తత్వము కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద నేచర్ ఆఫ్ ద యూనివర్స్.
1: సమష్టి యొక్క పేరు కాదు.
0: దట్ ఇస్ నథింగ్ టు డు విత్ ద కాస్మాస్.
1: సమష్టి అనగా దైవమే.
0: Cosmos means is God.
1: వ్యష్టి అనగా ఒక దేశము ఒక వ్యక్తియే.
0: Individual is related to time and space.
1: కాబట్టి వ్యష్టి జీవుడు సమష్టి దేవుడు.
0: Individual is the human, while cosmos is God. దైవభావంలో
1: ఈ 200 సంవత్సరములు మనం చక్కగా విచారణ చేస్తే,
0: if we investigate from the divine viewpoint,
1: ఇది 200 సంవత్సరములు చాలా అల్పమైనటువంటిది.
0: This 2000 period is so small.
1: ఎన్ని కోట్ల సంవత్సరంలో జరిగిపోయినవి.
0: Crores and crores years pass by.
1: కానీ 200 సంవత్సరం అని చెప్పుకోవటంలో అర్థం లేనటువంటి విషయం.
0: It is meaningless to say it's just 2000.
1: Jesus కొలకు వేసినప్పుడు,
0: when he was crucified,
1: ఆనాటి నుంచి ఈనాటి వరకు 1000 సంవత్సరములైంది మాత్రం.
0: Just the days are counted from the day of crucifixion.
1: దానికి పూర్వం ఉన్నటువంటి దానిని వదిలిపెట్టారు.
0: He has forgotten the period ahead.
1: దానికి పూర్వం గ్రీక్ దేశపు రాజుల యొక్క పేర్లే ఈ సంవత్సరములకంతా ఉండేది.
0: All the names of the year are related to the names of the Greek kings.
1: ఒక్కొక్క సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఇవన్నీ కూడా కేవలము గ్రీక్ దేశపు యొక్క రాజుల యొక్క పేర్లు.
0: The names of all the months are the names of the kings of Greece.
1: కనుక ఇలాంటి మానవుని యొక్క పేరును ఆధారం తీసుకుని,
0: వి గో బై ద నేమ్స్,
1: మానవుని యొక్క పేర్లను సరైనటువంటి ఒక ప్రమాణంగా తీసుకుని,
0: వి గో బై ద స్టాండర్డ్ ఆఫ్ ది ఓన్లీ
1: నోన్ మానవత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు.
0: వీఆర్ ఇన్ సచ్ అన్ అన్ఫార్చునేట్ కండిషన్ దట్ వీ డోంట్ నో ద నేచర్.
1: మానవుడు అనగా ఏమిటి అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: వీ హావ్ టు నో ద ఫండమెంటల్ ట్రూత్ దట్
1: వీరు దైవ స్వరూపుడే, దైవ స్వరూపుడే.
0: హి ఇస్ ఎంబాడీమెంట్ ఆఫ్ ద డివైన్. Three letters.
1: Ma ajnanamu, da lekunda, va vartinchatamu. Ajnanam lekunda vartinche vade manavudu.
0: Manava, ma means ignorance, va who conducts himself without ignorance.
1: Veedu navina manavudu kaadu.
0: He is not ultra modern.
1: Sanatana manavudu.
0: He is eternal.
1: Puratana manavudu.
0: He is ancient.
1: Manava.
0: Manava.
1: Ma anaga kaadu.
0: Ma no.
1: Nava anaga krutta.
0: Nava new.
1: కొత్తవాడు కాదు ఈ మానవుడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ న్యూ.
1: పాతవాడే.
0: ఈజ్ ఎటర్నల్ ఎన్షియంట్.
1: ఎన్నో వేల సంవత్సరం నుంచి కూడా వస్తున్నాడు ఈ మానవుడు.
0: మ్యాన్ హ్యాస్ బీన్ దేర్ రైట్ ఫ్రమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్.
1: కనుక కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, పిచ్చి ఇవన్నీ కూడా ఆకారాన్ని పట్టి మనం మానవత్వంగా భావిస్తున్నాను, కానీ ఈ ఆకారం మానవత్వం కాదు.
0: వీ గో బై ది వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ, ది లెగ్స్, ది నోస్ అండ్ ది హెడ్ సో ఫార్ అండ్ కన్సిడర్ ఇట్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: కనుక మనం సంవత్సరములకై మనం బ్యాక్లాడనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు స్ట్రగుల్ ఫర్ ది వరల్డ్.
1: ప్రతి సెకండ్ కూడా నూతన సంవత్సరమే.
0: ఎవ్రీ సెకండ్ ఇస్ ఎ న్యూ ఇయర్.
1: ఈ నూతన సెకండ్ అనేటువంటి సంవత్సరం చేస్తే నూతన నిమిషములుగా మారుతుంది.
0: ది సెకండ్స్ వుడ్ యాడ్ ఆన్ కాన్స్టిట్యూట్ ది మినిట్.
1: నూతన నిమిషములైనా కూడా నూతన గంటలుగా వస్తున్నాయి.
0: మినిట్స్ కంపోజ్ ఎన్ అవర్.
1: నూతన గంటలే నూతన దినములుగా వస్తున్నాయి.
0: అండ్ అవర్స్ లీడ్ టు ఎ డే.
1: నూతన దినములే నూతన నెలలుగా వస్తున్నాయి.
0: డేస్ కాన్స్టిట్యూట్ ఎ మంత్.
1: ఈ నూతన నెలలే సంవత్సరములుగా మారుతుంది.
0: అండ్ మంత్స్ కాన్స్టిట్యూట్ ఎన్ ఇయర్.
1: కాబట్టి సంవత్సరం కోసం మనం వెతుకునక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఎన్ ఇయర్.
1: ఒక్కొక్క సెకండ్ కూడా ఒక్కొక్క నూతనమైనటువంటిది.
0: ఎవ్రీ సెకండ్ ఇస్ ఎవర్ న్యూ.
1: కనుకనే ఈనాటి మానవుడు ఈ సెకండ్ లోపల ఈ నూతన సంవత్సరంలో ప్రపంచంలో ఏ విధమైనటువంటి శుభములు అశుభములు సంభవిస్తాయో అని అనేక మంది విచారిస్తున్నారు.
0: మ్యాన్ ఈస్ వెరీ మచ్ బాదర్డ్ యాస్ టు వాట్ ఈస్ కెప్ట్ ఇన్ వెయిటింగ్ ఫర్ అస్, హ్యాపీనెస్ ఆర్ అన్హ్యాపీనెస్.
1: మన సుఖ దుఃఖములకు సంవత్సరంలో మూల కారణం కానే కాదు.
0: ఇయర్ ఈస్ నాట్ ద కాజ్ ఫర్ అవర్ హ్యాపీనెస్ ఆర్ మిజరీ.
1: మన యొక్క చేతలతో చేసినటువంటి కర్మలే దీనికి మంచి చెడ్డలకు మూల కారణము.
0: అవర్ ఓన్ యాక్షన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ కాన్సిక్వెన్సెస్ ఫర్ హ్యాపీనెస్ ఆర్ అన్హ్యాపీ.
1: ఏ విత్తనం నాడుదమో ఆ యొక్క మొక్కరే పడుతుంది.
0: యాజ్ ఇస్ ద సీడ్ దట్ యు సో, సో ఇస్ ద ప్లాంట్ దట్ ఇట్
1: చేతు అది చేతు ఇంకెన్నియో చేతు నుంచి ఊహలు తల్లి అలసిపోకు.
0: Don't imagine yourself and get tired imagining that you'd be able to do that.
1: Devulanu naati ichchota untimo aa phalamule neeku anduchundi.
0: Because of the seeds that you have sown in the past life, you reap the fruit now.
1: Vittanam okataina verina phalamulu savu labhinchutadettu saadhyamagunu.
0: If the seed is of one kind, you cannot expect the plant of a different kind.
1: Kanaka vittanam okati phalam okati kaane kaaradu.
0: The fruit as is the seed, so is the fruit that you reap.
1: ఎన్ని చేసిన అవి అన్ని ఎంచి ఎంచి,
0: వాట్ ఎవర్ యు డూ గాడ్ విల్ కౌంట్ వన్ బై వన్.
1: బ్రహ్మ నీకిచ్చి పంపెను బరువమాల.
0: ద క్రియేటర్ సెండ్స్ యూ విత్ దట్ హెవీ నెక్లెస్.
1: కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
0: ఇట్ గాడ్ సెండ్స్ యూ టు దిస్ ఎర్త్ విత్ దిస్ నెక్లెస్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ప్రీవియస్ యాక్షన్.
1: కనుకనే మానవుడు ఒక కంఠమాలతో జన్మిస్తున్నాడు.
0: Therefore man is born with this garland of actions.
1: ఆ కంఠమాల యందు ఏ రత్నాలు ఏ ముత్యాలు లేవు.
0: The chain with which we are born doesn't show any pearls or diamonds.
1: కర్మలన్ని చేర్చిన కంఠమాల.
0: ఇట్ ఈస్ ఎ నెక్లెస్ ఆఫ్ ఆల్ ది
1: మంచి చెడ్డ కర్మలతో కూడినటువంటి ఈ మాల.
0: That necklace is made up of good and bad, the results of our past actions.
1: తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు.
0: At the time of birth we have not brought any gold chain with us.
1: మంచి ముత్యపు సరులు మచ్చునకును లేవు.
0: We don't find even a trace of pearls.
1: మేము బంగారు దండ మెడకు లేదు.
0: There's no gold chain round our neck.
1: రత్నాల హారములు రంజిల్లగా లేదు.
0: There are no diamonds whatsoever.
1: పచ్చల పేడను పుతకలేదు.
0: There are no precious stones.
1: కలదు కలదొక్క మాల మీ కంఠమందు.
0: There is a chain round your neck.
1: ఏ రత్నములు కాదు, ఏ ముత్యములు కాదు, ఏ నరము కాదు, కానీ మానవుల యొక్క మంచి చెడ్డ కర్మలే తన మాల.
0: We don't have any chain of pearls or diamonds or gold, but we have got the chain of the consequences of our embodiments of love.
1: మనం చేసేటువంటి కర్మలు అన్ని కూడాను సక్రమమైనటువంటివి గాను పవిత్రమైనటువంటివి గాను చేసినప్పుడు మనకు అన్ని పవిత్రములే లభిస్తుంటాయి.
0: When all our actions are good and sacred, we'll certainly face good results.
1: కానీ ఈ ఆధ్యాత్మిక మార్గములో మనము ఇంతవరకు పోయినప్పుడు మనకు అర్థం కాలేటువంటి విషయం అవుతుంది.
0: In spiritual path, we are yet to understand.
1: ఈ వచ్చిన సంవత్సరము చాలా ఉత్తమమైనటువంటి యొక్క స్థితిని అందిస్తుంది.
0: ఎవ్రీ ఇయర్ దట్ కమ్స్ టు అస్ విల్ సర్టెన్లీ గివ్ అస్ గుడ్ థింగ్స్.
1: ఈ 2000 సంవత్సరం అనేటువంటిది ఈనాడు కాదు.
0: ఇయర్ 2000 ఇస్ నాట్ ఆఫ్ దిస్ డే.
1: ఈనాడు 2000 సంవత్సరం ప్రారంభమైనది అంతే.
0: ఇట్స్ ఓన్లీ కమెన్స్మెంట్ బిగినింగ్ ఆఫ్ 2000.
1: 1999 యొక్క సంవత్సరం అంత్యమైంది.
0: ఇట్ ఇస్ ఎన్ ఎండింగ్ ఆఫ్ ఇయర్ 1999.
1: 2000 సంవత్సరం ప్రారంభమైంది.
0: Beginning of year 2000.
1: ఈ 2000 సంవత్సరం అనేటువంటిది రాబోయేటువంటి జనవరికే ఈ 2000 సంవత్సరం అని చెప్పవచ్చు.
0: We can say this is the beginning 2000 year from the base of January 1st.
1: కనుక ఇది 2000 సంవత్సరం యొక్క ఫలితంగా మనం భావించరాదు.
0: We cannot consider as the result of this year 2000.
1: ఇది 1999 యొక్క సంవత్సరం యొక్క ఫలితంగానే మనం విశ్వసించాలి.
0: The results of the 2000 are based on the actions of the year 1999.
1: కనుక ఇందులో చాలా వరకు దేశమునకు వ్యక్తులకు తమ యొక్క ఫలములకు చాలా ఉత్తమమైనటువంటి కాలంగానే ఉంటుండాలి.
0: దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ గుడ్ టైమ్ ఫర్ ఆల్ నేషన్స్ ఫర్ ఆల్ ఇండివిజువల్స్.
1: కేవలము ఈ జనవరి కనుక ఈనాడు ప్రారంభమైంది. ఇవంతా దేనివల్ల సంబంధిస్తున్నాయి?
0: వాట్ ఫార్? హౌ డస్ ఇట్
1: సోలార్ సూర్య ప్రతిబింబం చేత లభించేటువంటి ఈ కాలములు.
0: The time happens because of solar light.
1: కాబట్టి ఈ 200 సంవత్సరం లోపల ఈ సోలార్ పద్ధతులు కొంత మారిపోతున్నాయి.
0: There's going to be certain changes in solar light.
1: ఈ మార్పు కలిగేటువంటి సోలార్ సిస్టమ్ అంతా కూడాను ఈ 3 నెలలు కూడాను కొంచెం కాలం తీసుకుంటుంది.
0: The solar changes take place within span of 3 months.
1: అయితే కేవలం కాలమును మాత్రమే ఆధారం చేసుకుని మనం జీవించడానికి ప్రయత్నించకూడదు.
0: We don't need to wait for that time.
1: మానవుని యొక్క ప్రయత్నం కూడాను దీనికి అత్యవసరం.
0: Human effort is essential.
1: మానవుని యొక్క కర్మలు కూడాను చాలా ప్రధానము.
0: Human actions are important.
1: ఈనాడు మానవుని యొక్క చేష్టలు చాలా విపరీతంగా మారిపోతున్నాయి.
0: Human actions are peculiar.
1: మానవుని యందు ఉండవలసినటువంటి మానవతా గుణములు శూన్యమైపోతున్నాయి.
0: హ్యూమన్ వాల్యూస్ ఆర్ టోటలీ గాన్.
1: ప్రేమ అనేటువంటి ఎక్కడా కనిపించడం లేదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ లవ్.
1: సత్యము అనేటువంటిది వినిపించడం లేదు.
0: వీ డోంట్ లిసన్ టు ట్రూత్.
1: ధర్మం అనేటువంటిది చేయటం లేదు.
0: రైటియస్నెస్ ఇస్ నాట్ దట్.
1: శాంతి ఏ రీతిగా మనకు లభిస్తుంది?
0: హౌ డు యు ఎక్స్పెక్ట్ టు బి పీస్ఫుల్?
1: కనుక భగవంతుడే దీనికి సంపూర్ణమైనటువంటి స్వరూపము.
0: గాడ్ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్, రైటియస్నెస్ అండ్ పీస్.
1: మనము ఒక గోల్డ్ స్మిత్ దగ్గర వెళ్లి బంగారు పని చేసే వాడి దగ్గరికి వెళ్లి బంగారు చేతికి ఇచ్చినప్పుడు ఏం చేయాలంటాడు వాడు?
0: When you hand over gold to a goldsmith, what does he say?
1: అయ్యా, ఈ బంగారుతో నాకు ఒక నగ చేయించు.
0: If you ask the goldsmith, I want
1: ఈ బంగారుతో నాకు కొన్ని గాజులు చేయించు.
0: Make some bangles for me.
1: ఈ బంగారుతో నాకు ఒడ్డాణం చేయించు.
0: I want a waist belt with this gold.
1: ఈ విధంగా పలికి ఆ బంగారము ఈ యొక్క స్వరూపాలుగా తీర్చిదిద్దుతున్నాడు.
0: And you want the gold to be made into jewels of your choice.
1: భగవంతుడు హిరణ్యగర్భుడు.
0: God's name is హిరణ్యగర్భుడు.
1: తాయి ఒక బంగారు వంటి వాడు.
0: God is gold.
1: ఆ బంగారును భగవంతుడు అనేటువంటి బంగారుని మన హృదయంలో పెట్టుకుంటే
0: when we have that golden god in our heart,
1: బంగారు చేత శాంతి అనేటువంటి నగను మనం చేయించుకోవచ్చును, సత్యం అనేటువంటి నగను చేయించుకోవచ్చును, ధర్మం అనేటువంటి నగను చేయించుకోవచ్చును. ఈ యొక్క పనులన్నీ కూడా ఈ బంగారుతోనే పనులు జరుగుతున్నాయి.
0: విత్ గోల్డెన్ గాడ్ ఇన్ అవర్ హార్ట్ వి కెన్ హ్యావ్ ద జ్యువెల్స్ ఆఫ్ ట్రూత్, ద ఆర్నమెంట్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ ద జ్యువెల్ ఆఫ్ పీస్.
1: బంగారు లేకుండా నగలు కాలేదు.
0: Without gold you cannot make ornaments.
1: దైవము లేకుండా నీ యొక్క శాంతి నీకు లభించదు.
0: Without God you can never be peaceful.
1: నీ సత్యము నీకు ప్రాప్తించదు.
0: You cannot be truthful.
1: నీ ధర్మము నీవు ఆచరించలేవు.
0: You don't perform righteous acts.
1: కనుక ఇవన్నీ కూడా నువ్వు భగవంతుని ద్వారా లభించేటువంటివి.
0: They are all God's gifts only.
1: కనుక నీ భగవంతుడు బంగారు వంటి వాడిగా నీవు తీసుకోవాలి.
0: టేక్ గాడ్ యాజ్ యువర్ గోల్డ్.
1: దీని ధైర్యం ఒక దృష్టి అని ఉంచుకుని నేను అప్పుడప్పుడు బంగారు బంగారు అని పిలుస్తుంటాను పిల్లల్లో.
0: కీపింగ్ దిస్ వ్యూ ఓన్లీ స్వామి సేస్ బంగారు బంగారు గోల్డ్ గోల్డ్
1: అనగా అందరి ఎందుకు ఈ హిరంజి కలిపిడున్నాడు.
0: గోల్డ్ గాడ్ డివైన్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
1: కాబట్టి దీని సత్యాన్ని గుర్తించి నా యందు భగవంతుడున్నాడు అనేటువంటి దీన్ని విశ్వసించినప్పుడే నీకు సర్వ విధములకు సుఖములు చేకూరుతాయి.
0: When once you have got the firm faith, this truth is in you, you are bound to be successful.
1: కానీ హృదయంలో ఉన్నటువంటి ఒక దైవ స్వరూపాన్ని చింతించటం విస్మరించారు.
0: But we have forgotten to think of God within us.
1: బాహ్యమైన ఫలితముల కోసమని ఆశిస్తున్నాడు.
0: We are expecting for outer rewards and results.
1: ఇది అసాధ్యము అసాధ్యము.
0: It is impossible, impossible.
1: కనుకనే మొట్టమొదట నీవు దైవత్వాన్ని విశ్వసించు.
0: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ప్రాచీన కాలం నుండి భారతదేశము అనేక విధములుగా కూడా దైవత్వాన్ని స్మరిస్తూ ప్రచార ప్రతిబోధం సల్పుతూ అన్ని దేశములకు సుస్థిర శాంతి భద్రతను అందిస్తూ వచ్చింది.
0: సిన్స్ ఏన్షియంట్ డేస్ ఇట్ ఇస్ భారత్ దట్ హస్ ప్రొపగేటెడ్ ద స్పిరిచువల్ పాత్ ఎన్షూరింగ్ పీస్ అండ్ సెక్యూరిటీ.
1: భారతీయ ప్రాచీన సంస్కృతి చాలా గొప్పది.
0: The ancient culture of Bharat is great and valuable.
1: కాని ఆ యొక్క సంస్కృతి యొక్క తత్వాన్ని ఎవ్వరు కూడా విచారించడానికి ప్రయత్నించడం లేదు.
0: But nobody thinks of this ancient
1: విద్యార్థులు
0: కూడా
1: ఈ సంస్కృతిలో ఏమాత్రమూ ప్రవేశించడం లేదు.
0: Students also do not understand the sanctity of Indian culture.
1: కనుకనే వారికి ఈ సంస్కృతి పద్ధతి కూడా వారికి అర్థం కావటం లేదు.
0: So they do not know the cultural procedure.
1: ప్రాచీన సంస్కృతి మహాఫలవంతమైనటువంటిది.
0: ది ఏన్షియంట్ కల్చర్ ఇస్ హైలీ ఫ్రూట్ఫుల్ అండ్ మీనింగ్ఫుల్.
1: మహాపవిత్రమైనటువంటిది,
0: హైలీ సెక్రెడ్,
1: దివ్యమైనటువంటిది, నవ్యమైనటువంటిది. ఇలాంటి పవిత్రతను అయిన మన సంస్కృతిని ఈనాడు మర్చిపోతున్నారు.
0: వి హావ్ ఫర్గాటన్ దట్ ఎవర్ న్యూ ఎవర్ ఫ్రెష్ ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్.
1: మహాభారత యుద్ధం నందు జరిగినటువంటి యొక్క ఫలితములకు చక్కని ఆదర్శం తీసుకోండి.
0: యూ కెన్ టేక్ ఆల్ ది ఐడియల్ దట్ యు లెర్న్ అవుట్ ఆఫ్ మహాభారత్ వార్.
1: అర్జునుడు, ధర్మజుడు, భీముడు, నకులు, సహదేవుడు ఈ పంచపాండవులు కూడాను భగవంతుని నిరంతరం కూడా స్మరిస్తూ వచ్చారు.
0: ఆల్ ద ఫైవ్ బ్రదర్స్ ధర్మజ, అర్జున, భీమ, నకుల, సహదేవ ఫాలోడ్ గాడ్.
1: ఫస్ట్ గాడ్.
0: దే కెప్ట్ ఫస్ట్ ప్లేస్ టు గాడ్.
1: నెక్స్ట్ వరల్డ్.
0: దెన్ దేర్ లైస్ ద వరల్డ్.
1: లాస్ట్ ఐ అన్నారు వాళ్ళు.
0: అండ్ దే కెప్ట్ దిస్ ఐ ఇన్ ద లాస్ట్.
1: కానీ కౌరవులు అట్టు కాదు.
0: కౌరవులు సార్ నాట్ లైక్
1: ఫస్ట్ ఐ.
0: దే కెప్ట్ ఐ ఇన్ ద ఫస్ట్ ప్లేస్.
1: నెక్స్ట్ వరల్డ్.
0: నెక్స్ట్ వరల్డ్.
1: లాస్ట్ గాడ్ అన్నారు.
0: గాడ్ ఈస్ గివెన్ ద లాస్ట్ ప్లేస్.
1: కనుకనే వారు గాడ్ అంతా కూడా కోల్పోయినారు.
0: సో దే లాస్ట్ గాడ్.
1: అందరూ లాస్ట్ లైఫ్ నే జీవితాన్ని కోల్పోయారు.
0: సో దే లాస్ట్ దేర్ లైఫ్.
1: కనుకనే ఈనాటి మానవులందరూ కూడా మొట్టమొదటి దైవాన్ని ముందు ఉంచుకోవాలి.
0: Therefore everyone of us will have to give first place to God.
1: దైవాన్ని ముందు ఉంచుకుంటే ఏ యొక్క విప్లవం రాదు మనకు.
0: If you keep God in front, you will not have any revolution.
1: కనుకనే ఇటు దైవత్వాన్ని హృదయంలో మనం స్మరించుకుంటూ
0: we have to think of
1: దైవత్వాన్ని చింతించుకుంటూ దేశంలో మన జీవితాన్ని గడపాలి.
0: We have to carry on this life sojourn thinking of God in full faith.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: దేశం వేరు, దేహం వేరు కాదు.
0: In fact, desha, country, deha, body are not different.
1: పంచభూతములు దేహం నందు ఉంటున్నాయి.
0: The five elements in the country are
1: present. దేహంలో ఉన్నటువంటి పంచభూతములు దేశం నందు ఉంటున్నాయి.
0: The five elements in the body are present in
1: దేశ దేహములకు రెండు కూడాను బింబ ప్రతిబింబములే.
0: In fact, the body and the motherland are object.
1: రెండు కూడాను అవినాభావ సంబంధములే.
0: They are interrelated.
1: ఇవి రెండును అన్యోన్యాశ్రమిలే.
0: They are interdependent.
1: ఇలాంటి సత్యాన్ని మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Make every effort to know this truth.
1: ఈనాటి యువకులే భవిష్యత్ యొక్క భారత నాయకులు.
0: యంగ్స్టర్స్ టుడే ఆర్ ఫ్యూచర్ లీడర్స్.
1: కనుకని భవిష్యత్తు బాగుపడాలంటే
0: ఇఫ్ యూ వాంట్ ద ఫ్యూచర్,
1: ఈనాటి యువకులు దైవత్వంలో సంపూర్ణమైన విశ్వాసం ఉంచుకొని
0: యూత్ షుడ్ డెవలప్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: తద్వారా తన నిత్యకర్మను తాను ఆచరిస్తూ రావాలి.
0: అండ్ టేక్ టు డైలీ యాక్టివిటీ.
1: అప్పుడే దేశం కూడా బాగుపడుతుంది.
0: దెన్ ది కంట్రీ విల్ ప్రోగ్రెస్.
1: దేశం నీకంటే ప్రత్యేకమైనది కాదు.
0: And country is not different.
1: దేశంలో నీవు ఒక భాగము.
0: You are part in this country.
1: కనుక దేశము నాది అనేటువంటి ఒక భావమును నీవు పూర్తి దృఢం చేసుకోవాలి.
0: Have the strong feeling that this country belongs to me.
1: ఈనాడు నేషనల్ భావం అనేటువంటిది లేకుండా ఉంటుండాలి పిల్లలు.
0: Among students today there is no patriotic spirit or national feeling.
1: దేశం యొక్క విశ్వాసమే లేదు ఈనాడు.
0: They don't have any faith in their country.
1: దేశం యొక్క అభిమానమే ఈనాడు లేదు.
0: They have no sense of attachment.
1: ఈనాడు మాతృదేశము. ఇది నాది మాతృదేశము.
0: దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్.
1: ఇది నాది మాతృభాష.
0: దిస్ ఇస్ మై మదర్ టంగ్.
1: ఇది నా మతమంచు.
0: దిస్ మై రిలీజియన్.
1: ఎదగొట్టి నుడువ నేరని బ్రతికిన పీడు ఇంకొకటి వస్తుందని గలడా?
0: ఇఫ్ యూ కెనాట్ ఛాలెంజ్ రైజ్ యువర్ హెడ్ సేయింగ్ దిస్ మదర్ ల్యాండ్ మై మదర్ టంగ్.
1: ఏ దేశమైనా ఆ దేశ అభిమానాన్ని కోల్పోకూడదు.
0: never lose this patriotic spirit.
1: ఆ దేశాభిమానము కోల్పోయి
0: having lost
1: విదేశాల యొక్క అభిమానాన్ని పొంది
0: attached to foreign land,
1: మానవుడు రెండింటికి భ్రష్టపడినటువంటి వాడైపోయినాడు.
0: Man is lost in between.
1: ఇలాంటి మానవత్వానికి ఏ రీతిగా దివ్యత్వానికి కాగలరు?
0: How do you expect such a man to know the divinity?
1: Prema swarupulara.
0: Embodiments of law.
1: Bhagavantudu sarvadharudu.
0: God is the basis.
1: Sarvashaktimayudu.
0: He is all powerful.
1: Sarvajnudu.
0: He is omniscient.
1: Sarvabhutantaratma.
0: And he is indwelling in all
1: creatures. Okkate Bhagavantudu.
0: God is all pervasive.
1: Lenidi yenni cheppanga galaru gaani unnadi yenni cheppanga nevartaramu.
0: You can deny that which is not present. How do you decide that which is existing? Unnadi
1: daivamu ennatikini.
0: God is ever present.
1: లేని దయ్యను లోకంబు మానరయ్య.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ వరల్డ్ ఇస్
1: ఈ జగత్ అనేటువంటి ఏమాత్రం జగత్ కాదు.
0: అండ్ దిస్ వరల్డ్ ఇస్ నాట్ ట్రూ ఇన్ ద
1: దైవం లేని జగత్తే కాదు ఇది.
0: ఇట్ కెనాట్ గో వరల్డ్ వితౌట్ గాడ్.
1: కనుకనే
0: సో
1: ఇది ప్రతి లేకుండా వస్త్రం కాలేదు.
0: వితౌట్ కాటన్ యూ కెనాట్ హ్యావ్ క్లాత్.
1: ఇది వెండి లేకుండా టమ్లర్ కాలేదు.
0: వితౌట్ సిల్వర్ యూ కెనాట్ టమ్లర్.
1: దైవం లేకుండా మానవుడు కాలేదు.
0: వితౌట్ గాడ్ యూ కెనాట్ బి ఎ హ్యూమన్ బీయింగ్.
1: కానే కాదు,
0: ఇది
1: ఒక ఆకారంగా ఉంటున్నావే కానీ ఈ ఆకారాన్ని నీవు ఆధారంగా తీసుకుంటున్నావు.
0: యు గో బై దిస్ ఫామ్.
1: ఆకారం నిజమైనది కాదు.
0: ఫామ్ ఇస్ నాట్ ట్రూ.
1: ఏనాటికైనా ఇది మార్పు చెందేటువంటిది.
0: వన్ డే ఆర్ ద ఫామ్ చేంజెస్.
1: ఈ మార్పు చెందేటువంటి దేహాన్ని సత్యంగా నీవు భావించకూడదు.
0: డోంట్ కన్సిడర్ దిస్ చేంజబుల్ ఫామ్ ఎస్ ట్రూత్.
1: ఈ దేహి అయినటువంటి ఒక దైవత్వాన్ని సత్యంగా భావించు.
0: అండర్స్టాండ్ ది ఇన్వెలర్ గాడ్, కన్సిడర్ హిమ్ ట్రూ.
1: దేహమునందే దేహి ఉన్నాడు.
0: The indweller is present in the body.
1: చావు పుట్టుకలు లేనట్టి శాశ్వతి ఉండు.
0: God is permanent, eternal.
1: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు.
0: He has neither beginning nor end.
1: తాను చావక పుట్టక చంపబడక.
0: He cannot perish. You cannot kill him. You cannot kill him.
1: సాక్షిభూతుడై ఉండు దేవదేవుడు.
0: God is an eternal witness.
1: సర్వత్రకు సాక్షిభూతిగా ఉన్నాడు.
0: God is an eternal witness in this universe.
1: ఈ సత్యాన్ని గుర్తించాలి.
0: Know this truth.
1: ఎలాంటి పనికి పరిస్థితులు ఏంటో దీన్ని గుర్తించక తప్పదు.
0: You are bound to know this under any circumstances.
1: Kanuka,
0: so
1: konni samvatsaralu garchipoyinayi 2000 samvatsaralu prarambhamayindi anukuntunnam manamu.
0: We think that we passed through many of the years and this advent of the
1: 2000 samvatsaralu eppudu vachinayi manaku.
0: When did you get them?
1: 1999 samvatsaralu garchina tarvate kada 2000 vachayi.
0: You got this year 2000 after the passing off of the year 1999. Do you mean say the year by
1: gone is waste?
0: We have gone through the past years and reached the present. But we
1: think.
0: We consider that the new year is with British or American. Don't give scope for such thoughts. Human life is the combination of both. Humanity is one in all countries.
1: We
0: belong to one race. One religion.
1: అదే హ్యూమానిటీ.
0: అండ్ దట్ ఈస్
1: అదే మానవ జాతి.
0: దట్ ఈస్ హ్యూమన్ సొసైటీ.
1: మానవ సైపత్యము.
0: అండ్ దట్ ఈస్ హ్యూమానిటీ.
1: కనుక ఈ సత్య సంకల్పాన్ని హృదయం ఉంచుకుని
0: డెవలప్ దిస్ ట్రూత్ఫుల్ థాట్స్.
1: మానవుడు
0: హ్యూమన్ బీయింగ్
1: అరుదైనటువంటి వాడు మనం విశ్వసించాలి.
0: షుడ్ కన్సిడర్ హిమ్సెల్ఫ్ యాజ్ రేర్.
1: కాలము విలువైనటువంటిగా భావించాలి.
0: టైమ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: హృదయము మృదువైనటువంటిదిగా తలంచాలి.
0: హ్యూమన్ హార్ట్ షుడ్ బి సో సాఫ్ట్ అండ్ టెండర్.
1: మధురమైనటువంటిదిగా ఉండాలి.
0: మైండ్ షుడ్ బి ఫుల్ ఆఫ్ నెక్టర్.
1: ఈనాటి ఆ మధురమైన మనసులందు కూడా విషమైనటువంటి యొక్క మాటలుగా వస్తున్నాయి.
0: ద నెక్టర్ ఇన్ మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ పాయిజనస్ థాట్స్ టుడే.
1: ఈ మాటలకు కారణం ఏమిటి?
0: వాట్ ఆర్ ద రీజన్ బిహైండ్ ఇట్?
1: విష సంబంధమైనటువంటి విషయాలపైన మనసు పోవటం చేతనే ఇది విషముగా మారిపోయింది.
0: ద మైండ్ ఈస్ ఫుల్ ఆఫ్ పాయిజన్ బికాస్ ఇట్ ఇస్ ఆఫ్టర్ సెన్చువల్ ప్లెజర్ విచ్ ఇస్ ఎ పాయిజన్.
1: కాదు కాదు, ఇది
0: ఇట్ షుడ్ బి సో.
1: మనసు చాలా మధురమైనటువంటిది.
0: మైండ్ ఇస్ నెక్టరైన్.
1: ఇంటి మధురమైనటువంటి మనసును మనం పాయిజన్ గా మార్చుకుంటున్నాం.
0: మైండ్ విచ్ ఇస్ సపోజ్ టు బి సో స్వీట్ హెస్ బికమ్ పాయిజనస్ నౌ.
1: హృదయము మృదువైనటువంటి దాన్ని కఠినంగా మార్చుకుంటున్నాం.
0: హార్ట్ ఇస్ సో సాఫ్ట్ టెండర్ అండ్ డెలికేట్ హెస్ బికమ్ సో హార్డ్.
1: అనంతమైనటువంటి కాలమును అంతమైనటువంటిగా మనం విశ్వసిస్తున్నాము.
0: And we consider time infinite.
1: Kalame Bhagavat Swarupudu.
0: Time is God.
1: Deenni puraskarinchukoni kalaayana maha kala kalaayana maha kala pramana maha kala atitaayana maha kala swarupaayana maha kala nimita anta kalame.
0: Everything is time. God is the master of time. God transcends time.
1: కనుక మన కాలాన్ని మనం విశ్వసించకుండా పోతే మనం ఏ దేన్ని విశ్వసించాలి? కాయాన్ని విశ్వసిస్తావా?
0: If you don't have faith in time, do you have full faith in your body?
1: కాయం అనిత్యమైనటువంటిది.
0: బాడీ ఇస్ టెంపరీ.
1: కాలంతోనే పెరుగుతుండాలి, కాలంతోనే తరిగిపోతుండాలి.
0: ద బాడీ గ్రోస్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైం.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు చాలా పవిత్రమైనటువంటి దినంగా భావిస్తున్నారు.
0: వి కన్సిడర్ టుడే సేక్రెడ్ డే.
1: యద్భావం తద్భవతి. మన భావనను పురస్కరించుకుని ఈ విధంగా మారుతూ ఉంటాయి.
0: యాజ్ ఇస్ ద థాట్ సో ఇస్ ద ఫీలింగ్.
1: కానీ ఈ 2000 సంవత్సరములు ఏమాత్రము చెడ్డవి కాదు.
0: The 2000 years passed by are not bad anyway.
1: చాలా ఉన్నతమైన ఆదర్శాన్ని అందిస్తుంది.
0: This year will take you to noble heights.
1: దివ్యమైన భవిష్యత్తుతం భవతత్వాన్ని ప్రబోధిస్తుంది.
0: This year 2000 will propagate the divinity.
1: కనుక ఇంకా పూర్వపూర్వమంతా కూడా ఐకమత్యాన్ని కూడా చేరుస్తుంది.
0: ఇట్ విల్ ఆల్సో ఫాస్టర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: అతి శీఘ్ర కాలం నందే కూడాను అన్ని దేశముల వారు కూడా ఏకమైపోతారు.
0: వెరీ సూన్ పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్ ఆర్ గోయింగ్ టు బి యునైటెడ్.
1: ఎవరు మనకు దేశమే మేము భావిస్తున్నామో వారే పరమ మిత్రులుగా మారిపోతారు. కానీ ఈ 2000 సంవత్సరములు ఏమాత్రము చెడ్డవి కాదు.
0: The 2000 years passed by are not bad anyway.
1: చాలా

0: మేము భావిస్తున్నామో వారే పరమ మిత్రులుగా మారిపోతారు.
1: హూమ్ యూ కన్సిడర్ యాజ్ యువర్ వర్స్ట్ ఎనిమీస్ ఆర్ గోయింగ్ టు బి యువర్ బెస్ట్ ఫ్రెండ్స్.
0: కనుక మనకి ఎవరు కూడా ద్వేషులు లేరు.
1: వీ డోంట్ నీడ్ టు హేట్
0: ఎవరు కూడా విరోధులు కారు.
1: నన్ ఆర్ అవర్ ఎనిమీ.
0: అందరు కూడా అన్నదమ్ములే.
1: ఆల్ ఆర్ బ్రదర్స్.
0: Brotherhood of man, fatherhood of God.
1: We should believe in brotherhood of man and fatherhood of God.
0: అట్టి ఏకత్వాన్ని అతి శీఘ్రంలోనే మీరు చూడగలరు.
1: You are going to witness that unity very soon.
0: కానీ మీరందరి హృదయాలు కూడాను పవిత్రమైన భావంతో ప్రార్థన చేయండి.
1: But fill your sacred hearts with sacred thoughts.
0: ఈ ప్రార్థన చేత సాధించలేనటువంటి జగత్తులో ఏదీ లేదు.
1: There is nothing that you cannot achieve without a prayer.
0: హృదయాన్ని కూడాను కరిగిస్తుంది ప్రార్థన.
1: In fact, prayer melts every heart.
0: కనుకనే ఈ ప్రార్థన చేస్తే ఇది అతి శీఘ్రకాలంలోపునే పూర్తి పరిహారం కూడా అవుతుంది.
1: అవర్ సిన్సియర్ ప్రేయర్ విల్ సాల్వ్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్.
0: సర్వలోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి ప్రార్థన హృదయపూర్వకంగా మీరు చేయాలి.
1: లెట్ us pray wholeheartedly for the safety, security.
0: నేను నా వారు నా కుటుంబము నా బంధువులు నా మిత్రులు మాత్రమే కాదు, అందరు కూడా క్షేమంగా ఉండాలి. అన్ని దేశముల వారు కూడా క్షేమంగా ఉండాలి. అన్ని రూపముల వారు కూడా క్షేమంగా ఉండాలి.
1: వీ షుడ్ నాట్ బి నారో మైండెడ్ కన్ఫైనింగ్ టు ద ఫీలింగ్స్ ఆఫ్ ఐ అండ్ మైన్. లెట్ ఎవ్రీబడి హ్యాపీ. లెట్ ఆల్ కంట్రీస్ బి హ్యాపీ.
0: సమష్టి స్వరూపము,
1: దిస్ ఆల్ కాస్మిక్ ఫామ్,
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ముఖ్యంగా పెంచుకోవాల్సినటువంటి ప్రేమ ఒక్కటి.
1: వాట్ యు ఆర్ సపోజ్డ్ టు గ్రో ఇస్ లవ్.
0: ప్రేమ ఒక్కటి ఉంటే అక్కడ ఏమాత్రము ద్వేషానికి అవకాశం లేదు.
1: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ కెన్ నాట్ బి హేట్రెడ్.
0: ఇంతకు పూర్వం ప్రేమ లేకపోతే దాంట్లో నాటుకోవడానికి ప్రయత్నం చేయండి.
1: ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ ఎర్లియర్, అట్లీస్ట్ సో ద సీడ్స్ ఆఫ్ లవ్ నౌ.
0: కనుక ఆనాడు గోపికలు కూడా చెప్పారు.
1: గోపికాస్ ఇన్ దోస్ దే సెడ్
0: ప్రేమ

0: సమేశముతో ప్రేమసుధావర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగదే కృష్ణ గానము చేయగదే.
1: In this barren human heart which is bereft of love, so the seeds of love in this heart, with all the temporary motion of love, with all the rain of love, let the rivers of love flow incessantly. In this barren land bereft of love, so the seeds of love. Water with love. Let there be flow of love.
0: అందరికీ పంచాలి.
1: We have to share with everyone.
0: మీరు అనుభవించాలి.
1: And you too enjoy
0: it. ఈ నూతన సంవత్సరం లోపల నూతనమైనటువంటి ఒక పదార్థం ఏమిటంటే నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి ప్రేమనే.
1: What is this gift of this new year? The selfless, true, sacred love.
0: కానీ ఈనాటి మానవుడు ఈ ప్రేమను లౌకికమైన దాంట్లో ప్రవేశపెట్టి తద్వారా అనేక చిక్కులకు గురి అవుతున్నాడు.
1: But man is making use of this love for the mundane purposes.
0: Karuna is selfless love.
1: It should be selfless.
0: Love lives by giving and forgiving.
1: Love lives by giving and forgiving.
0: Self lives by getting and forgetting.
1: Self lives by getting and forgetting.
0: Karuna is selfish love manakoddu.
1: Don't have selfish love.
0: Selfish, fish, fish, durgandham.
1: Selfish love is foul, very bad, like fish.
0: Selfless.
1: You should be selfless.
0: అలాంటి ప్రేమను మనం పెంచుకోవాలి.
1: డెవలప్ సెల్ఫ్లెస్ లవ్.
0: అందరినీ ప్రేమించాలి.
1: లవ్ ఆల్.
0: వారు ఏమైనా భావించుకొని,
1: లెట్ దెం ఫీల్ యాజ్ దే లవ్.
0: వారు ఏమైనా తలంచుకొని,
1: లెట్ దెం థింక్ యాజ్ దే లవ్.
0: దీనికి వెరవనక్కర్లేదు నీవు.
1: డోంట్ బి బదర్డ్.
0: నీ ప్రేమను పవిత్రంగా పెట్టుకో.
1: మేక్ యువర్ లవ్ సేక్రెడ్.
0: అప్పుడే జగత్తంతా పవిత్రంగా అవుతుంది.
1: దెన్ ద హోల్ వరల్డ్ విల్ బి సేక్రెడ్.
0: కనుక ఈ 2000 సంవత్సరాలు అనేటువంటిది ఏ ఫలితాన్ని, ఏ ఆనందాన్ని, ఏ విధమైనటువంటి దీన్ని అందిస్తుందో అని చాలా మంది ఆపోహన పడుతున్నారు.
1: మెనీ ఆర్ కన్సర్న్ దట్ వాట్ కైండ్ ఆఫ్ బ్లిస్, వాట్ కైండ్ ఆఫ్ కంఫర్ట్, వాట్ కైండ్ ఆఫ్ రియాక్షన్స్, రివార్డ్స్ దట్ వి గెట్ ఇన్ హియర్.
0: ఈ బాధలు లేవు.
1: నో సఫరింగ్ ఎట్ ఆల్.
0: అని వస్తుంటాయి పోతుంటాయి. కొన్ని ఇంత ప్రపంచం లోపల ఈ సుఖ దుఃఖం లేకుండా ఉండడానికి వీలు కాదు.
1: హౌఎవర్ దిస్ బీయింగ్ ఎ మండేన్ వరల్డ్, గుడ్ అండ్ బ్యాడ్ కమ్ అండ్ పాస్ ఆఫ్.
0: కానీ జగత్తుకు ఏది కూడా చెడ్డది కాదు.
1: నథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ఈ రెండు బాధలు లేకపోతే సుఖం అనేటువంటిది ఎక్కడ కలుగుతుంది?
1: విదౌట్ దిస్ ఇంటర్వల్ యూ కెనాట్ ఎంజాయ్.
0: వస్తుంటాయి పోతుంటాయి అన్ని కూడా పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్.
1: ఆల్ కమ్ అండ్ పాస్ ఆఫ్ లైక్ పాసింగ్ క్లౌడ్.
0: దీనికి మనం వెనువనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు వరీ.
0: మనం ఎదుర్కోవాలి.
1: Resist and face.
0: ప్రేమతో దాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్.
0: ప్రేమ కింద మార్చుకోవాలి.
1: ట్రాన్స్ఫార్మ్ విత్ లవ్.
0: ప్రేమ స్వరూపులు కావాలని.
1: బీ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అప్పుడు జగత్ అంతా కూడా ఎప్పుడు కూడా శాంతి, శాంతి, శాంతి.
1: దెన్ ది హోల్ వరల్డ్ విల్ బి పీస్ఫుల్ అండ్ పీస్ఫుల్.
0: ఎందుకోసం మూడు పర్యాయం చెప్తున్నారు శాంతి, శాంతి, శాంతిని?
1: వై డు యూ సే దిస్ వర్డ్ శాంతి?

0: శారీరక శాంతి, మానసిక శాంతి, ఆత్మశాంతి.
1: Peace is required at three levels, the physical, psychological and also spiritual.
0: You are not one person but three.
1: So Bhagavan says you
0: are
1: not one
0: but
1: three.
0: Think you are physical body.
1: The one you think you are is physical
0: even
1: body.
0: Others think you are, that is mental body.
1: The one others think you are is mental.
0: The one you really are, that is Atma.
1: The one you really are is Atma.
0: కనుకనే మూడింటి ఎందుకు కూడా శాంతి మనకు కావాలి.
1: వీ నీడ్ పీస్ ఇన్ ఆల్ దీస్ త్రీ లెవెల్స్.
0: ఈ మూడింటికి కాదు, 3,000 కాదు, 3 కోట్ల కాదు, 30 కోట్ల, అన్నిటికీ ఒక ప్రేమనే సమాధానం.
1: లవ్ ఇస్ ఓన్లీ సొల్యూషన్ ఐదర్ ఫర్ 2,000, 3,000 ఆర్ క్రోర్స్ ఆఫ్ ఇయర్స్.
0: ఒక్క ప్రేమతో సర్వమును కూడా మనము అనుభవించవచ్చు.
1: విత్ లవ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: నేనే సాక్షి,
1: భగవాన్ ఇస్ ది విట్నెస్ అండ్ ప్రూఫ్ ఫర్ దాట్.
0: నా యందు ఉన్నటువంటిది ఒకే ప్రేమ.
1: భగవాన్ హ్యాస్ దట్ ఇన్ఫినిట్.
0: ఇన్ని వేల మంది ఇక్కడ చేరడానికి ఏ ఇన్విటేషన్ పంపించారు? కాదు కాదు, నా ప్రేమనే, నా మీపై ఉన్నటువంటి, మీకు నాపై ఉన్నటువంటి ప్రేమనే ఇద్దరు సన్నిహిత సంబంధ బాంధవ్యం చేసింది.
1: థౌజండ్స్ అండ్ థౌజండ్స్ హావ్ అసెంబ్లెడ్ హియర్. నో ఇన్విటేషన్ ఇస్ సెంట్. వై? బికాజ్ ఆఫ్ భగవాన్స్ లవ్ ఫర్ యూ అండ్ యువర్
0: ప్రేమ నాపైన ఉంది, నా ప్రేమ మీపైన ఉంది.
1: యూ లవ్ భగవాన్ అండ్ భగవాన్ లవ్స్ యూ.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే ఈ సమావేశమునకు మూల కారణం.
1: ది కాంబినేషన్ ఆఫ్ దిస్ లవ్ బ్రాట్ యూ హియర్ టు దిస్ అసెంబ్లీ.
0: కనుక ప్రేమ చేత మనం ఏమైనా సాధించవచ్చు అనే సత్యాన్ని గుర్తించి నేటి నుంచి ప్రేమను అభివృద్ధి పరచుకోండి.
1: విత్ లవ్ వీ కెన్ అచీవ్ అకంప్లిష్ ఎనీథింగ్.
0: ఏమైనా ద్వేషమో, అసూయో, డంబమో, ఆడంబరమో వస్తే దాన్ని తించివేయండి.
1: Kill, cut off that pomp and show aggrandizement, hatred.
0: These are not qualities.
1: These are not my qualities.
0: These are animal qualities.
1: They are animal qualities.
0: I am
1: a human being. As a man, love is important.
0: సత్యమే ఆధారము.
1: Truth is the basis.
0: ధర్మమే మన యొక్క జీవితము.
1: Righteousness is our life.
0: ఈ మూడింటిని ఏకత్వం చేసుకుంటే శాంతి మన యొక్క హక్కు.
1: When once we unify these three, you will have peace.
0: కనుక మీరు దేశం యొక్క ఐకమత్యాన్ని మీరు ఆశించి
1: stand for the unity of your country.
0: ప్రతి ఒక్కరి ఒక్క క్షేమాన్ని కూడా మనం విశ్వసించి
1: pray for the progress and welfare of everybody.
0: మీ స్వార్థాన్ని దూరం నెట్టి
1: give up selfishness.
0: ప్రార్థన చేయండి.
1: Pray.
0: అప్పుడే మనం జన్మించినందుకు ఒక ఆదర్శం అవుతుంది.
1: దాట్ విల్ బి ఎన్ ఐడియల్ లైఫ్.
0: మానవుడు తిని తిరిగి నిద్రించే కోసం జన్మించలేదు.
1: వీఆర్ నాట్ బోర్న్ ఫర్ ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్.
0: దేశానికి ఒక ఆదర్శాన్ని కూడా అందించాలి.
1: వీ హావ్ టు సెట్ ఎన్ ఐడియల్ టు ద వరల్డ్.
0: ఆ ఆదర్శం ఏమిటి మీరు అందించాలి?
1: వాట్ ఇస్ దట్ ఐడియల్?
0: సర్వులకు మన చేతన ఎంతవరకు సహాయం చేయాలి?
1: వీ హావ్ టు సర్వ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
0: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈస్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్.
1: భగవాన్ వాంట్స్ అస్ టు కీప్ దీస్ టూ థింగ్స్ వెరీ ప్రెషస్, హైలీ సేక్రెడ్. అండ్ భగవాన్ వాంట్స్ అస్ టు లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్.
0: ప్రేమ ముదిత మనసు కహో.

0: నేను పుణ్యము కాదు పాపము కాదు. ఐ ఆమ్ నైదర్ మెరిటోరియస్ యాక్ట్ నార్ ఎ సిన్. నేను సౌఖ్యము కాదు దుఃఖము కాదు. ఐ ఆమ్ నైదర్ హ్యాపీనెస్ నార్ సారో. నేను మంత్రము కాదు తీర్థము కాదు. ఐ ఆమ్ నైదర్ ఎ మంత్ర నార్ ఎ పిల్గ్రిమ్ సెంటర్. నేను భోక్తను కాదు కర్తను కాదు. నైదర్ ఐ ఆమ్ పార్టేకింగ్ నార్ ఆమ్ ఐ డూయింగ్. నేను సచ్చిదానంద స్వరూపమైన సత్యం శివం సుందరం. ఐ ఆమ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సచ్చిదానంద ట్రూత్ ఆస్పిషియస్నెస్ అండ్ బ్యూటీ. ఈ మంత్రము ప్రతి వ్యక్తికి కూడాను సంబంధించినటువంటిది. దిస్ పర్టికులర్ మంత్ర ఈజ్ అప్లికబుల్ అండ్ రిలెవెంట్ టు ఎవ్రీ పర్సన్. ప్రపంచములో మానవుడు సుఖాభిలాషి, ఆనంద పిపాసి. మ్యాన్ ఆస్పైర్స్ టు హ్యావ్ హ్యాపీనెస్ అండ్ కంఫర్ట్ అండ్ విషెస్ టు హ్యావ్ బ్లిస్ ఇన్ దిస్ వరల్డ్. ఈ సుఖానంద నిమిత్తమై మానవుడు అహోరాత్రములు అనేక శ్రమలు పడి ఈ సుఖానందమును సంపాదించుకున్నట్టుకై కృషి చేస్తున్నాడు. మ్యాన్ ఈజ్ మేకింగ్ సీజ్లెస్ ఎఫర్ట్స్ డే ఇన్ అండ్ డే అవుట్ ఇన్ ద వరల్డ్ సీకింగ్ దిస్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
1: అన్ని రంగములు యందు మానవుడు ఆశించున్నది రెండు.
0: దేర్ ఆర్ టూ థింగ్స్ విచ్ ఎ మ్యాన్ ఆస్పైర్స్ టు హ్యావ్,
1: సుఖ ప్రాప్తి, దుఃఖ నివృత్తి.
0: దట్ ఈస్ గెటింగ్ జాయ్ అండ్ అవాయిడింగ్ సారో.
1: ఒకటి సుఖప్రాప్తి, రెండవది దుఃఖ నివృత్తి.
0: ద ఫస్ట్ వన్ ఈస్ ది అక్వైరింగ్ ఆఫ్ జాయ్, ది సెకండ్ వన్ ఈస్ అవాయిడింగ్ సారో.
1: మానవుడు సుఖాన్ని కోరటంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఇన్ మ్యాన్ ఆస్పైరింగ్ టు హ్యావ్ ఆల్వేస్ జాయ్?
1: మానవుడు నిరంతరము ఆనందమును ఆశించుటలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మ్యాన్ ఆస్పైరింగ్ టు హ్యావ్ బ్లిస్ ఆల్వేస్?
1: ఇది కేవలము ఆధ్యాత్మికమునందే కాక వైజ్ఞానమునందు కూడాను దీనికి అనేక ఆధారములుంటున్నవి.
0: దే యు కెన్ ఫైండ్ బేసిస్ నాట్ మెర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పిరిచువల్ లాంగ్వేజ్ బట్ ఈవెన్ ఇన్ సైంటిఫిక్ టర్మ్స్.
1: మానవుడి యొక్క స్వభావము స్వరూపము ఆనందమే.
0: మ్యాన్స్ నేచర్ అండ్ వెరీ ఫామ్ ఈజ్ బ్లిస్.
1: అతను సుఖస్వరూపుడు.
0: ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సుఖ.
1: తన స్వభావమైనటువంటి యొక్క ఆనందమును సుఖమును ఆశించుటలో అతనికి అధికారం ఉన్నది.
0: హీ హాజ్ ఎవ్రీ రైట్ టు ఆస్పైర్ టు హ్యావ్ జాయ్ అండ్ బ్లిస్ విచ్ ఈస్ హిస్ వెరీ నేచర్.
1: అతని స్వరూపమే అది.
0: హిస్ వెరీ ఫార్మ్ ఇస్ దట్.
1: చక్కెర సహజంగా తీపిగా ఉంటాడు.
0: షుగర్ ఈజ్ న్యాచురలీ స్వీట్.
1: ఈ తీపి చక్కెర యొక్క స్వభావము.
0: దిస్ స్వీట్నెస్ ఈజ్ ఇట్స్ వెరీ నేచర్.
1: చక్కెర తన స్వభావం అనేటువంటి తీపినే కోల్పోయినా అది చక్కెరే కాదు.
0: ఇఫ్ స్వీట్నెస్ ఈజ్ లాస్ట్ బై షుగర్ ఇట్ కెనాట్ బి కాల్డ్ షుగర్ అట్ ఆల్.
1: విచ్చిన గులాబీ పుష్పము పరిమళాన్ని అందిస్తుంది, సుగంధాన్ని అందిస్తుంది.
0: ది బ్లాజమ్డ్ రోజ్ ఫ్లవర్ స్ప్రెడ్స్ ఫ్రాగ్రెన్స్.
1: ఈ గులాబీ పుష్పమునకు ఇది స్వభావము.
0: ఫ్రాగ్రెన్స్ ఈజ్ ది వెరీ నేచర్ ఆఫ్ రోజ్.
1: అదే విధముగానే మానవుడు సుఖమును ఆనందమును కోరుట లోపల ఒక వారి యొక్క స్వభావమే కనుక దాని కోరుటలో అధికారం ఉన్నది.
0: సిమిలర్ ఈజ్ ద కేస్ ఆఫ్ మ్యాన్. యాజ్ మ్యాన్స్ నేచర్ ఈజ్ జాయ్ అండ్ బ్లిస్, హీ హాజ్ ఎవ్రీ రైట్ టు ఆస్పైర్.
1: మానవుని యొక్క స్వభావమైన సుఖానందమునే కోల్పోయిన తాను మానవుడే కాదు.
0: ఇఫ్ హీ సీజెస్ టు హ్యావ్ జాయ్ అండ్ బ్లిస్ హీ కెనాట్ బి కాల్డ్ ఎ మ్యాన్ అట్ ఆల్.
1: కనుక మానవుడు ఈ అంతరార్థాన్ని గుర్తించి తాను సుఖము కోరిక లోపల ఉండినటువంటి యొక్క రహస్యాన్ని కూడాను తాను అర్థం చేసుకోవాలి.
2: రియలైజింగ్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్, మ్యాన్ హ్యాస్ టు అండర్స్టాండ్ హ్యాస్ టు వై హీ కంటిన్యూస్లీ సీక్స్ జాయ్ అండ్ బ్లిస్.
1: ఒక చిన్న ఉదాహరణ,
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: సహజమునకు విరుద్ధమైనటువంటి స్థితి ఎందు అది మనకు విచిత్రంగాను వికారంగాను రూపొందుతుంది.
2: ఎవ్రీథింగ్ విచ్ ఈస్ కాంట్రరీ టు నేచర్ లుక్స్ రాదర్ సర్ప్రైజింగ్ అండ్ క్రికెట్.
1: మనము మార్గంలో నడుస్తున్న సమయంలో అదే మార్గం నందు ఏదో ఒక వ్యక్తి చాలా దుఃఖిస్తూ ఉంటాడు.
2: సపోజ్ యు ఆర్ టేకింగ్ ఎ వాక్ ఆన్ ద రోడ్, యు కమ్ అక్రాస్ ఎ పర్సన్ హూ ఈజ్ రాదర్ సాడ్.
1: కానీ అటు ఇటు పోయేటువంటి ప్రతి మానవుడు కూడాను నిలిచి అదే దుఃఖములకు కారణం ఏమిటని ప్రశ్నిస్తాడు.
2: ఎవ్రీ వాకర్ బాయ్ స్టాప్స్ అట్ హిమ్ అండ్ ఆస్క్ హిమ్ వై ఆర్ యు సాడ్.
1: ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడాను ఆ దుఃఖించే వ్యక్తిని ప్రశ్నించడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
2: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవ్రీ పాసర్ బై ఆస్కింగ్ హిమ్ వై ఆర్ యు సాడ్?
1: మానవునికి దుఃఖం స్వభావం కాదే.
2: Sadness is not natural.
1: స్వభావం కానటువంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. దీనికి కారణం ఏమిటి అని తెలుసుకోవటమే ఈ యొక్క ప్రజల యొక్క అభిలాష.
2: పీపుల్ ఆర్ ఆస్కింగ్ హిమ్ యాస్ టు వై హీ సాడ్ బికాస్ సాడ్నెస్ ఈస్ నాట్ నేచురల్ టు మ్యాన్, దేర్ఫోర్ దే వాంట్ టు ఫైండ్ అవుట్ ది రీజన్.
1: కనుకనే అతని స్వభావం కానటువంటి దానిని అనుభవిస్తున్నటువంటిది చూచినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఒక ఆశ్చర్యంగా ప్రశ్నిస్తాడు.
2: ఎవరీ పర్సన్ హూ సీస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ న్యాచురల్ పుట్స్ ఎ క్వశ్చన్ అవుట్ ఆఫ్ సర్ప్రైజ్.
1: అదే బజారు ఎందు మరొక వ్యక్తి ఆనందంగా నవ్వులాడుతూ ఉంటాడు.
2: సపోజ్ దేర్ ఇస్ అనదర్ పర్సన్ హూ ఈస్ రాదర్ జాయస్,
1: ప్రసన్నుడై ఉంటాడు.
2: హీఈస్ ఎక్స్ట్రీమ్లీ చీర్ఫుల్.
1: అతన్ని చూచి ఎవరు కూడాను ఎందుకయ్యా నీవు ఏడ్చడం లేదే అని ప్రశ్నించరే.
2: No one would ask him as to why, sir, why are you not crying, why are you not sad?
1: Itanu aanandamu prasannata itane yokka swabhavam.
2: Cheerfulness, happiness and joy is his very nature.
1: Ee swabhavamunaku etti aashchiryamu undadu.
2: No one expresses surprise when anything is natural.
1: Aswabhavamunake aashchiryam.
2: Surprise is expressed only when there is something unnatural.
1: Kanuka aanandamu sukhamu aneetundi manavuni yokka swabhavam ani manavudu gurtinchalekapothunnadu.
2: Man has not been able to recognize that bliss and joy are his very nature.
1: Karanam emanaga ee aananda sukhamulu aananda sukhamunu andinche nimittamai andukune nimittamai ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధులు ఏర్పడినాయి.
2: దిస్ బాడీ సెన్సస్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ ఆర్ గివెన్ టు మ్యాన్ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్.
1: అయితే దురదృష్టవశాత్తు ఈ శరీర ఇంద్రియ మనోబుద్ధులందు దోషమును చేరిపోవటం చేతనే తన యొక్క స్వభావమును తన యొక్క స్వరూపమును మరచి మానవుడు విచారంలో మగ్నుడవుతున్నాడు.
2: అన్ఫార్చునేట్లీ defects have established themselves with reference to the body, the senses, the mind and the intelligence. Therefore he is put to all sorts of inconvenience and grief.
1: Dehamunu raga dveshamulu aneetunte malinyam kappabadindi.
2: Body is covered by likes and dislikes.
1: Indriyamulanu bhoga bhagyamulu aneetunte yokka malinyam kappabadindi.
2: The senses are covered by the luxuries and indulgence.
1: ఈ మనస్సును రెండింటి చేతను కప్పబడింది, అనగా రాగద్వేషములు భోగ భాగ్యములు అనేటువంటి ఈ నాలుగింటి చేతను కప్పబడింది.
2: Mind is covered by all the four, the attachment and hatred and the luxuries and indulgence.
1: కనుకనే మానవుడు తన యొక్క స్వరూపాన్ని తాను తెలుసుకోలేకపోతున్నాడు.
2: దట్ ఈస్ ది రీజన్ వై మ్యాన్ హస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హిస్ రియల్ నేచర్.
1: ఈ భౌతికమైన లౌకికమైన భోగ భాగ్యములు సుఖ సంతోషములే తన యొక్క ఆధారములని తన స్వరూపమని విశ్వసిస్తున్నాడు.
2: He is believing wrongly that this physical and worldly wealth, comforts are his very nature and his very form.
1: ఇవి కేవలము కదిలిపోయేటువంటి మేఘములు.
2: All these worldly things are like passing clouds.
1: ఇందులో ఒక్క మేఘము కూడాను శాశ్వతంగా నిలిచేటువంటిది కాదు.
2: Not even one cloud is going to be permanent.
1: కాని సుఖానందములు శాశ్వతమైనటువంటివి.
2: But joy and bliss are permanent.
1: కనుక మానవుడు తాను భుజించేటువంటి ఆహారం వల్ల ఈ రాగద్వేషములు భోగ భాగ్యములు అభివృద్ధి అవుతున్నవనేటువంటి సత్యాన్ని గుర్తించే ప్రాచీనులు దీనికి ఒక చక్కని రాజమార్గమును కనిపెట్టారు.
2: ద ఏన్షియన్స్ రియలైజ్డ్ దట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఫుడ్ పార్టేకన్ బై మ్యాన్ హీ సబ్జెక్టెడ్ టు లైక్స్ అండ్ డిస్లైక్స్ అండ్ ఆల్సో ద లగ్జరీస్ అండ్ ఆస్పిరేషన్ ఫర్ వెల్త్ ఎట్సెట్రా. దే హావ్ ఫౌండ్ అవుట్ ఏ వే అవుట్.
1: పూజించుటకు పూర్వము కొన్ని ప్రోక్షణల చేత ఆహారమును పరిశుద్ధి గావించుకునేటువంటి వారు.
2: దే యూస్ టు అడాప్ట్ సర్టన్ మెజర్స్ టు ప్యూరిఫై ది ఫుడ్ బై ఫిలింగ్ వాటర్ అరౌండ్ ఇట్.

0: Food is Brahma and Raso Vishnu.
1: Bhokta Devo Maheshwara.
0: It is Maheshwara who partakes this.
1: Annam Brahma Raso Vishnu.
0: The solid food is Brahma.
1: Bhujinchetunte annamu Brahmato samanam.
0: The food partaken is equal to Brahma.
1: Rasamu deeni yokka essence antaru. Anaga trage neeru inka aneka rakamainatundi bhujinchetundi padarthamulu yokka saramulu idi Vishnu swaroopam annaru.
0: The water and the essence of all the foods taken is the very form of Vishnu.
1: Bhokta Devo Maheshwara.
0: The God who is partaking is Maheshwara.
1: Anaga memu bhujinchetunte annamu shashvatamainatunte anandanni andinchali.
0: That means the food which we are partaking must give us permanent joy and bliss.
1: Ani denito prochimpabadutundadi.
0: And with what were you doing prochana?
1: Rutam satyamuto prochimpabadutundadi.
0: It was done with rutam and satyam.
1: Kanuka o Brahma Vishnu Maheshwara swarupulaina trikalagnana triloka swarupulu trimurtulainatundi meeru ఈ రుతం సత్యం యొక్క స్వభావాన్ని మాకు అందించండి.
0: ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వర, హూ ఆర్ ది ట్రినిటీ అండ్ హూ రిప్రజెంట్ ది త్రీ టైమ్స్, యూ బ్లెస్ అస్ విత్ ది రుతం అండ్ సత్యం.
1: రుతం అనేటువంటిది మాలో అభివృద్ధి పరచాలి.
0: మే రుతం గ్రో ఇన్ అస్,
1: అనగా త్రికరణ శుద్ధిని గావించాలి.
0: దట్ మీన్స్ లెట్ అస్ హ్యావ్ ది ప్యూరిటీ ఆఫ్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్.
1: సత్యం ఆచరణ యందు అనంతరము ఉంటుండాలి.
0: ఇన్ అవర్ ప్రాక్టీస్ మే వీ అబ్జర్వ్ ట్రూత్.
1: ఈ విధమైనటువంటి ఆహారమును రుతంగా సత్యంగా మార్చుకునే నిమిత్తమై ఆహారమును ప్రోత్సహించి పవిత్రము గావించి ప్రసాదంగా స్వీకరించేటువంటి వారు.
0: దే యూస్ టు ఆఫర్ ప్రోక్షణ అండ్ ప్యూరిఫై ది ఫుడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ది ఫుడ్ ఇన్ టు రుతం అండ్ సత్యం.
1: కానీ ఈనాటి మానవుడు మేధాశక్తినే ప్రధానంగా ఉంచుకొని ఈ రుతం సత్యం అనేటువంటి దానిని విస్మరించి మేధాశక్తికి మించినటువంటి శక్తి మరొకటి లేదు ఈ జగత్తునందు అని విర్రవీగుతున్నారు.
0: టుడేస్ మ్యాన్ ఈజ్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్, థింకింగ్ దట్ ఇంటెలిజెన్స్ అలోన్ ఈజ్ సుప్రీం అండ్ రుతం సత్యం ఆర్ నాట్ అట్ ఆల్ రిక్వైర్డ్.
1: శంకరాచార్యుల వారు దిగ్విజయాత్ర చేసే సమయం నందు మండన మిషన్తో వాదన ఏర్పడింది.
0: వెన్ శంకరాచార్య వెంట్ ఆన్ ఎ టూర్ ఆఫ్ విక్టరీ, హీ హ్యాపెన్ టు ఆర్గ్యూ విత్ మండన మిశ్ర.
1: ఈ యొక్క వాదన మేధాశక్తి యొక్క ప్రమాణమును ప్రకటించే నిమిత్తం.
0: ది ఆర్గ్యుమెంట్ వాస్ ఆన్ ఎస్టాబ్లిషింగ్ ది స్పెషాలిటీ అండ్ యూనిక్నెస్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్, మేధాశక్తి.
1: అక్కడ వీరిద్దరి యొక్క వాదనలో జయాపజయమును నిందించేటువంటి అధికారము ఒకరికి ఉండాలి.
0: దేర్ షుడ్ బి వన్ పర్సన్ హూ కెన్ జడ్జ్ అండ్ ఆఫర్ ది డెసిషన్.
1: కనుక శంకరాచార్యులకు మండన మిశ్రులకు మధ్యలో ఈ జయాపజయమును నిర్ణయించేటువంటి అధికారం కల వ్యక్తి ఎవరు అని విచారం చేశారు.
0: దే లుక్డ్ ఇన్ టు ఫైండ్ అవుట్ హూ హ్యాస్ దట్ అథారిటీ టు డిసైడ్ హూ ఈజ్ విక్టోరియస్ అండ్ హూ ఈజ్ డిఫీటెడ్ బిట్వీన్ దెమ్.
1: సర్వవిధములా యోచించి సత్యవాణి, పవిత్ర హృదయులు, దివ్యమైన భావము, ఋత సంపత్తు కలిగినటువంటి యొక్క శ్రద్ధ, స్థిరత్వము కలిగినటువంటి యొక్క ఉభయ భారతిని ఈ నిర్ణయాన్ని చేయడానికి జడ్జిగా నిర్మించాడు.
0: దే డిసైడెడ్ ఉభయ భారతి యాజ్ ది జడ్జ్, యాజ్ హీ హ్యాడ్ ది ట్రూత్ sacred heart, pure heart, and he was full of rut and faith.
1: Buddhi anaga kevalam aasakti sthirattamu ఈ రెండింటితో కూడినటువంటి యొక్క ఋతము, ఈ యొక్క ఉభయ భారతి యొక్క స్వభావం.
0: ఇట్ ఇస్ ది నేచర్ ఆఫ్ ఉభయ భారతి హూ వాజ్ నోన్ ఫర్ హిస్ ఇంటెలిజెన్స్ బికాస్ హీ హ్యాడ్ ఫెయిత్ అండ్ హీ హ్యాడ్ ది ఋతం.
1: ఈ ఉభయ భారతి ఎవరు?
0: హూ ఇస్ దిస్ ఉభయ భారతి?
1: మండన మిశ్రుని భార్య.
0: ఉభయ భారతి ఇస్ ది వైఫ్ ఆఫ్ మండన మిశ్ర.
1: శంకరాచార్యునకు ఈ మండన మిశ్రునకు వాదము జరుగుతున్నప్పుడు ఎవరైనా లోకములో తన భార్యనే జయాపజయములు నిర్ణయించమని ఎవరైనా ఆపోజిట్ పార్టీ వాళ్ళు కోరటారా?
0: కెన్ దెర్ బి అనదర్ ఇన్స్టెన్స్ ఇన్ ద వరల్డ్ వేర్ ఇన్ ది వెన్ దెర్ ఇస్ అన్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ టూ పార్టీస్ వన్ పార్టీ కెన్ ఆస్క్ ఫార్ ది వైఫ్ ఆఫ్ ది ఆపోజిట్ పార్టీ?
1: ఒకవేళ నిర్ణయించుకుంటే తన యొక్క భర్త వైపునే విజయాన్ని సాధించాలని కోరుతుంది, కానీ సమత్వముతో, దివ్యత్వముతో, పవిత్రతతో సమత్వాన్ని భావించి నిర్ణయించేటువంటి వ్యక్తులు చాలా అరుదు.
0: ఇట్ ఈస్ రేర్ టు కమ్ అక్రాస్ పీపుల్ హూ వుడ్ ఎంజాయ్ దట్ సెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ, ఈక్వానిమిటీ, జస్టిస్ వెన్ దే హావ్ టు డిసైడ్ అబౌట్ దేర్ ఓన్ హస్బెండ్స్.
1: అనగా శంకరాచార్యుని యొక్క స్వభావం ఏమిటి?
0: వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ శంకరాచార్య?
1: మేధాశక్తి కంటే బుద్ధి యొక్క శక్తి చాలా ఉత్కృష్టమైనటువంటిదని, శక్తివంతమైనటువంటిదని భావించి ఆ యొక్క ఉభయ భారతిని నిర్ణయం చేశాడు.
0: శంకరాచార్య డిసైడెడ్ ఉభయ భారతి టు బి ది జడ్జ్ బికాస్ హీ అండర్స్టూడ్ దట్ ది పవర్ ఆఫ్ బుద్ధి ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద పవర్ ఆఫ్ మేధస్.
1: కనుక మేధస్సు కంటే బుద్ధి చాలా శక్తివంతమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి విద్యార్థులు.
0: Therefore, students have to realize that the power of intelligence, that is buddhi, is far
1: సామాన్యంగా భావించేటువంటి బుద్ధి కాదు ఇది.
0: This is not the type of buddhi which is ordinarily understood.
1: Asta 8 swastha అనేటువంటి ఆసక్తి స్థిరత్వము కూడినటువంటి యొక్క శాంతియే ఈ బుద్ధి.
0: ది రియల్ ఇంటెలిజెన్స్ బుద్ధి ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆసక్తి అండ్ స్టెడీనెస్.
1: ఋతము, సత్యము రెండింటితో ఏకీభవించినటువంటి యొక్క శుద్ధమే ఈ బుద్ధి.
0: దట్ ఇంటెలిజెన్స్ ఈజ్ ప్యూరిఫైడ్ బై ది అసోసియేషన్ ఆఫ్ ఋతం అండ్ సత్యం, ట్రూత్.
1: ఇంకా యోగము, మహత్తరమైన శక్తి, మహత్తత్వము ఈ రెండింటితో కూడినటువంటి యొక్క పవిత్రమే ఈ యొక్క బుద్ధి.
0: దిస్ బుద్ధి ఈజ్ ది వెరీ ఎంబోడిమెంట్ ఆఫ్ ద ప్యూరిటీ అండ్ ది సేక్రెడ్నెస్ అసోసియేటెడ్ విత్ యోగ అండ్ మహత్తత్వ.
1: బుద్ధి అనగా కేవలం ఆలోచన శక్తి మాత్రమే కాదు.
0: బుద్ధి హియర్ డజంట్ రెఫర్ టు మియర్లీ థింకింగ్ పవర్.
1: కేవలం విచారణ శక్తి మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ మియర్లీ పవర్ ఆఫ్ డెలిబరేషన్.
1: కేవలం వివేక శక్తి మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: కేవలం విజ్ఞాన శక్తి మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ది పవర్ ఆఫ్ సైన్స్.
1: విచక్షణ శక్తితో కూడినటువంటి విచారణ శక్తి.
0: ఇట్ ఈస్ దట్ పవర్ ఆఫ్ థింకింగ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: ఈ వాదనను పురస్కరించుకుని ఉభయ భారతి మండలి మిశ్రుని ఓటమికి అంగీకరించింది.
0: ఉభయ భారతి అగ్రీ దట్ మండన మిశ్ర వాజ్ డిఫీట్.
1: అనగా తన భర్తనే ఓడిపోయినట్టుగా అంగీకరించింది.
0: ఆఫ్టర్ సీయింగ్ ది ఆర్గ్యుమెంటేషన్ షీ డిసైడెడ్ హర్ ఓన్ హస్బెండ్ వాజ్ డిఫీటెడ్.
1: ఇది సత్య ఋతంతో కూడినటువంటి నిర్ణయం.
0: దిస్ డెసిషన్ ఈస్ బేస్డ్ అపాన్ సత్యం అండ్ ఋతం.
1: దీనికి శంకరులు చాలా ఆనందించాడు, ఆమెను అభివందించాడు.
0: Shankara was extremely pleased with her capacity to decide properly.
1: Intato poka ubhaya bharati ninnayanusaramu neevu shankarulu variki dasudu kavali, shishyudu kavali, sanyasamunu swikarinchamani aadeshinchindi.
0: She ordered that according to the agreement Mandana Mishra should become a disciple of Shankaracharya and accept this sanyasatva.
1: Mata satyamu anaga చెప్పిన దానిని చేయటమే సత్యము, తలచిన దానిని చెప్పటము, చెప్పిన దానిని చేయటమే ఋతం.
0: డూయింగ్ వాట్ యు సే రిఫర్స్ టు సత్యం, ట్రూత్.
1: కనుక నీవు ఈ యొక్క నిర్ణయానుసారంగా సన్యాసం స్వీకరించమని ఆదేశించింది ఉభయ భారతి.
0: షి ఆర్డర్డ్ యాజ్ పర్ ది డిసిషన్ టేకప్ సన్యాసం.
1: కానీ గృహస్థ ధర్మమునందు ఇల్లాలు, ధర్మపత్ని, గృహలక్ష్మి అనేటువంటి యొక్క బిరుదును అందుకున్నందుకు, లోకంలో స్త్రీ జాతికి సరైన ఆదర్శాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో, తన భర్త సన్యాసి అయినప్పుడు తాను కూడాను సన్యాసి కావటం సహజమని భావించి ఆ ఉభయ భారతి కూడాను సన్యాసాన్ని స్వీకరించింది.
0: ఉభయ భారతి యాజ్ షీస్ గృహలక్ష్మి అండ్ ధర్మపత్ని, ఇట్ వాజ్ హర్ డ్యూటీ టు ఆల్సో బికమ్ ఏ సన్యాసిన్ వన్స్ హర్ హస్బెండ్ బికమ్ సన్యాసి.
1: భర్తను అనుసరించడము భార్యల యొక్క సహజము.
0: ఇట్ ఈస్ ది డ్యూటీ అండ్ ఇట్ ఈస్ నేచురల్ ఫర్ ద వైఫ్ టు ఫాలో.
1: ఆమె నిజముగా సన్యాసం స్వీకరించనక్కరలేదు.
0: దేర్ వాజ్ నో నీడ్ ఫర్ హర్ టు యాక్సెప్ట్ సన్యాసిన్ అట్ ఆల్.
1: కానీ లోకాదర్శన నిమిత్తమై తాను సన్యాసమును స్వీకరించింది.
0: ఇన్ ఆర్డర్ టు సెట్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ద వరల్డ్ షీ యాక్సెప్టెడ్ సన్యాస.
1: పరిశుద్ధ హృదయరాలు ఉభయ భారతి.
0: ఉభయ భారతి వాజ్ ఎ ప్యూర్ హార్టెడ్ సోల్.
1: ఆమె ఒక ఆశ్రమం నిర్ణయించుకుని కేవలము మేధాశక్తిపై ఆధారపడి మేధాశక్తి చేత జయ విజయాలను పొందాలనేటువంటి యొక్క అపేక్షలు కలిగినటువంటి యొక్క అహంకార వ్యక్తులకు సరైనటువంటి మార్గం నిరూపించాలనేటువంటి సంకల్పం తాను చేసుకుంది.
0: షి రిజాల్వ్ దట్ హర్ హస్బెండ్ హూ వాజ్ బేసింగ్ ఆల్ హిస్ స్కాలర్షిప్ ఆన్ మేధస్ షుడ్ హూ ఇస్ ఫుల్ ఆఫ్ ఈగో షుడ్ బి టాట్ ఏ లెసన్ అండ్ షీ గేవ్ ది కరెక్ట్ డెసిషన్.
1: తాను ఆశ్రమం నిర్మించుకుని ఆశ్రమం నుంచి నదిలో స్నానం చేసే నిమిత్తమై తనను అనుసరించేటువంటి కొన్ని శిష్యురాళ్లతో ఆమె ఒకనాడు బయలుదేరింది.
0: దే బిల్ట్ ఏ హెర్మిటేజ్ బై ది సైడ్ ఆఫ్ ఎ రివర్ అండ్ అలాంగ్ విత్ ది అదర్ డిసైపుల్స్ దే వుడ్ గో టు ద రివర్ అండ్ బేర్ ఎవ్రీ డే.
1: మార్గ మధ్యము లోపల సర్వసంగ పరిత్యాగి అని పేరుగాంచినటువంటి ఒక సన్యాసి.
0: దేర్ వాజ్ ఎ సన్యాసిన్ హూ వాజ్ ఫౌండ్ ఆన్ హర్ వే టు ద రివర్.
1: నీరు త్రాగేటువంటి ఒక తొరకాయ బుర్ర అంటారు తెలుగులో.
0: ఇట్ వాజ్ ఎ వెరీ ఆర్డినరీ టైప్ ఆఫ్ వాటర్ జగ్ వాజ్ దేర్.
1: తీరుని ఎక్కడైనా బయట పెడితే ఎవరైనా దొంగిలిస్తారో ఏమో అనేటువంటి యొక్క భయం చేత, దానిపైన ఉన్నటువంటి అభిమానం చేత ఆ సొరకాయని తల క్రింద పెట్టుకుని పండుకున్నాడు ఈ యొక్క సర్వసంగ పరిత్యాగి.
0: దిస్ గ్రేట్ సన్యాసిన్ హూ హాడ్ గివెన్ అప్ ఎవ్రీథింగ్ వాజ్ అటాచ్డ్ టు దట్ స్మాల్ ఆర్డినరీ వాటర్ జగ్, ఫియరింగ్ దట్ దట్ మే బి స్టోలన్ అవే బై సమ్వన్ ఎల్స్ హీ యూజ్ ఇట్ యాజ్ ఎ పిల్లో అండ్ హీ వాజ్ స్లీపింగ్ ఆన్ దట్.
1: అతనికి సరి అయినటువంటి జ్ఞానోపదేశం చెయ్యాలని సంకల్పించుకుంది ఉభయ భారతి.
0: ఉభయ భారతి డిసైడెడ్ దట్ షీ షుడ్ టీచ్ హిమ్ ది కరెక్ట్ పాత్.
1: అతను వినున్నట్టుగా తన యొక్క శిష్యురాళ్లతో చెప్తుండాలి, చూడవే అతను సర్వసంగ పరిత్యాగి కాని సొరకాయ పైన మాత్రం అభిమానం వదలలేదు.
0: ఇన్ ది హియరింగ్ ఆఫ్ దట్ సన్యాసి హూ వాజ్ జస్ట్ స్లీపింగ్ షీ బిగాన్ టెలింగ్ హర్ డిసైపుల్స్ Look at this particular person. He has given up everything in the world, but as attachment to this.
1: ఈ చిన్న అల్పమైనటువంటి దాని ఎందే ఇంత అభిమానం ఉండినప్పుడు ఇంకా ఘనమైనటువంటి దాని ఎందు అభిమానం ఎంత గొప్పగా పోతుందో.
0: If he has so much of attachment for such a small petty thing, how much more of attachment would he have on more important things? She commented.
1: ఇతని పేరుకు తగినటువంటి ప్రవర్తన కాదే అనింది.
0: His action is not in tune with the ashram. He has accepted.
1: Vinnadu ee sarvasanga parityagi.
0: This person who has renounced everything, he heard it.
1: Manasulo chala baadha udrekamu rendu kudunu cheripoyayi.
0: He was filled with anger and also excitement.
1: Okka stree nannu intati maata anatama ani tanalo oka vidhamaina deshaanni kudunu abhirudhi parchukunnadu.
0: He developed a sort of anger and hatred against her. After all, a woman commenting upon me.
1: తిరిగి తాను స్నానం చేసి వచ్చే సమయం లోపల నా త్యాగం ఎట్టిదో చూడు అన్నట్టుగా ఆ తల క్రింద ఉన్నటువంటి సొరకాయను తీసి ఆమె పాదాల దగ్గరికి విసిరి వేశాడు.
0: When she was returning after bath from the river, the moment she approached him, he threw away that particular jerked at her feet, declaring, look at my renunciation. I don't care for this thing. He threw it away.
1: అప్పుడు ఉభయ భారత్ చెప్పింది, అయ్యో పాపం, ఒట్టి అభిమానమే కాదే అహంకారం కూడా ఉంటుండాలి అనింది.
0: దెన్ ఉభయ భారతి కామెంటెడ్, వెల్ యు నాట్ మియర్లీ హ్యావ్ అటాచ్మెంట్ బట్ హ్యావ్ యువర్ ఫుల్ ఆఫ్ ఈగో ఆల్సో.
1: ఈ అభిమానం అమంకారం అహంకారం అనేటువంటిది మానవునికి ఉండినంత వరకు కూడాను ఆత్మను అర్థం చేసుకోలేరు, ఆత్మానందాన్ని పొందలేరు అనింది.
0: హి ఆల్సో సెడ్, యాజ్ లాంగ్ యాజ్ మెన్ హ్యావ్ అటాచ్మెంట్ అండ్ ఈగో అండ్ మైండ్నెస్ దే వుడ్ నెవర్ బి ఏబుల్ టు రియలైజ్ ఆత్మ.
1: ఈ సత్యాన్ని సర్వసంగ ప్రత్యాగి గ్రహించాడు.
0: దిస్ గ్రేట్ రినౌన్సర్ ఆఫ్ ద వరల్డ్ రియలైజ్ ది ట్రూత్.
1: పరిగెత్తి వచ్చి ఆమె స్త్రీయా పురుషుడా అనేటువంటి విచారణ జ్ఞానమే చేయకుండా పాదముల పైన పడ్డాడు.
0: షీ ర్యాన్ టు హర్ ఫెల్ అట్ హర్ ఫీట్ నాట్ కేరింగ్ whether it was a man or a woman.
1: Na doshamunu chaminchamannadu.
0: Forgive my fault, he said.
1: Sahajanga manavunaku anni vidhamula entundi yokka bandhanaku moolakaranamu abhimana ahankaramule.
0: It is the attachment and ego which bind man for everything. That is the very basis of all bonding.
1: Nenu aneetundi ahankaramu naadi ane mamakaramu ee rendu poyinappudu neevu neevu gaane nilustavu.
0: If you can get rid of the feeling of I and the feeling of mine, then you will remain your pure self.
1: ఈ విధమైనటువంటి అహంకారం అమకారములంతా కూడాను ఆహారం చేతనే కూడుతుంటాయి.
0: All this ego and attachment come on account of the food that we partake.
1: ఈ దుష్టమైన లేక దురార్జితమైన ఆహారము మానవుని అనేక విధములుగా కూడాను అజ్ఞానంలో ముంచుతుంది.
0: The food acquired by unfair means, unfair earning, that will be responsible for
1: భావనను అణచగొడుతుంది.
0: That will suppress all good feelings in man.
1: ఎక్కడ ఎప్పుడు ఏమి ఎవరితో ఏలాగా మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని కూడాను మర్చిపోతుంది.
0: He loses all the power of discrimination as to with whom, when, where, what to talk and how to talk.
1: కనుకనే మహాభారత యుద్ధమునందు భీష్ముడు మహాజ్ఞాని, మహాత్యాగి, అతని యొక్క దీక్షను ఇట్టిది అట్టిదిని ఎవరు కూడాను వర్ణించలేరు. పితృ ఆజ్ఞ పరిపాలన శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాల వరకు మాత్రమే పరిపాలించాడు. కాని భీష్ముడు తండ్రి ఆజ్ఞను యావ జీవితం కూడాను అనుసరించాడు.
0: భీష్మ వాజ్ ఎ వెరీ యునీక్లీ గ్రేట్ పర్సన్. For the sake of his satisfying his father's wish, he undertook to remain bachelor throughout his life, while Ramachandra could go to forest to satisfy and fulfill the wishes of his father only for 14 years.
1: Drudamainatunte sankalpam kaliginatunte vaadu kanakane itaniki bhishmudu ani peru vachindi.
0: As he had such firm resolve, he got the appropriate name. Itunte
1: pratignaliyandu భీష్మునికి మించినటువంటి వారు మన భారతదేశం ముందు ఏ చరిత్ర ఎందుకు కానరాదు.
0: Among those people who have taken great vows, there is none comparable to Bhishma in the whole history of Bharat.
1: భీష్ముడు మహాభారత యుద్ధ సమయమునందు 9వ దినమున నేల కూలాడు.
0: 9th day of the war, Mahabharata war, Bhishma was defeated.
1: శరతల్పం పైన పరుండినాడు.
0: He was lying down on the bed of arrows.
1: పాండవులు ద్రౌపదితో కూడాను కూడి పితామహుడైనటువంటి యొక్క భీష్మాచార్యని చూచే నిమిత్తమై దర్శించే నిమిత్తమై అక్కడికి వచ్చారు.
0: పాండవాస్ అకంపెనీడ్ బై ద్రౌపది కేమ్ టు దిస్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఫార్ హిస్ దర్శన్ ఫర్ ఎ విజన్ ఆఫ్ హిమ్.
1: తెరతల్పం పైన పరుండినటువంటి భీష్ముడు ధర్మజునకు, భీమునకు, అర్జునకు, నకులు సహదేవులకు శాంతి పర్వాన్ని బోధిస్తున్నాడు.
0: లైన్ డౌన్ ఆన్ ద బెడ్ ఆఫ్ ఆరోస్ భీష్మ బిగాన్ టీచింగ్ టు ధర్మజ అండ్ హిస్ బ్రదర్స్ ది
1: ఏది ధర్మము ఏది అధర్మము, ఏది న్యాయము ఏది అన్యాయము, ఏది అక్రమము ఏది అనాచారము అనేటువంటిది. దేనిని మనం అనుభవించాలి అనుసరించాలి, దేనిని మనం అనుసరించకూడదు అనుభవించకూడదు అనేటువంటి విషయాన్ని పాండవులకు చెబుతున్నాడు.
0: He began expounding what is righteousness, what is unrighteousness, what should be enjoyed, what should not be enjoyed, what is justice, what is injustice.
1: ఈ విధంగా ప్రశాంతమైనటువంటి వాతావరణం నందు పాండవులకు శాంతి పర్వాన్ని బోధించే సమయం నందు వినలేక ద్రౌపది పక్కున నవ్వింది.
0: The whole surroundings were peaceful. The teaching was going on. Draupadi suddenly burst into laughter.
1: పెద్దలైనటువంటి పితామహుడైనటువంటి జ్ఞాని అయినటువంటి ఈ భీష్ముడు సందేశాన్ని ఇచ్చే సమయం లోపల స్త్రీ, సామాన్యమైనటువంటి స్త్రీ ఈ విధంగా నవ్వటం అవమానపరిచినట్టు కాదా?
0: When such a great, wise, grand man was teaching, should a woman, ordinary woman, laugh? Is it not something
1: ఎంత వినయ విధేయతను అనుభవించి అందించవలసినటువంటి ఈ స్త్రీ ఈ విధంగా నవ్వింది అని భీముడికి కోపం వచ్చింది, కండలు కదిలించాడు.
0: Bhima was rather enraged. How could this lady, who will show so much of humility and obedience, laugh like that? Is it appropriate?
1: అర్జునకు కన్నులు ఎర్రబడిపోయాయి.
0: Arjuna's eyes became red shot.
1: ధర్మజుడు తల వంచుకున్నాడు.
0: ధర్మజ బెండ్ డౌన్ హిస్ హెడ్.
1: నకుల సహదేవులు చాలా విచారపడుతున్నారు.
0: నకుల అండ్ సహదేవ వర్ వెరీ మచ్ వరీడ్.
1: పాండవుల యొక్క గౌరవం ప్రతిష్టలంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క దీంతో కేవలము ఒక అవమానం పాలవుతుండాలే అని కూడాను అందులో ఒకరికొకరు విచారణ చేస్తూ వచ్చారు.
0: ఆల్ ఆఫ్ దెమ్ వర్ వరీడ్ అండ్ థింకింగ్ that the honor and great name and good name of Pandavas has gone to dust on account of the behavior of this woman.
1: Chakkaga gurtinchi Bhishmudu, Bhima, Arjuna, Dharmaja, Draupadi chala goppa buddhi kaliginatundi.
0: Bhishma, who understood the reason as to why Draupadi was
1: wrong, aaluku minchinatvanti oka pativrata ee jagattunandu kanararu.
0: There is no woman who is more chaste than
1: maha gunavanturalu.
0: She is extremely virtuous lady.
1: Prapanchamulo evariki ainatvanti gunamulu moodu untunnavi amelo.
0: There are three extraordinary qualities which she possesses, which none
1: else. Ame karanam leni karyam cheyadu.
0: She would never do anything without reason.
1: Kanuka ee navvadaniki karanam unnadi.
0: Let us find out the reason for this.
1: Ee karanani ippudu nirupistanu chudam ani cheptani. అమ్మా ద్రౌపది దగ్గరికి రా అని పిలిచాడు.
0: ఐ విల్ షో యూ ది రీజన్ అస్ టు వై షీ హస్ లాఫ్డ్ అండ్ హీ టోల్డ్ అండ్ హీ ఆస్క్డ్ ద్రౌపది, అమ్మా కమ్ హియర్, కమ్ క్లోజర్ టు మీ.
1: నీ నవ్వుకు కారణమేమిటో చక్కగా వివరించి నీ పతులకు అర్థమయ్యేటట్టుగా బోధించమన్నాడు.
0: కైండ్లీ టెల్ యాజ్ టు వై యూ హ్యావ్ లాఫ్డ్, లెట్ యువర్ హస్బెండ్స్ అండర్స్టాండ్ క్లియర్లీ.
1: పితామహ, ఇది నా దోషమే, కానీ అన్యాయ అక్రమ అనాచార అసత్యములతో ప్రవర్తించినటువంటి కౌరవులకు బోధించవలసినటువంటి బోధనలు సత్యధర్మ నియమ నిరుతులైనటువంటి పాండవులకు బోధించడంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి?
0: వెల్, ఇట్ ఈస్ మై ఫాల్ట్ టు హావ్ లాఫ్డ్, బట్ ఐ వాంట్ టు నో యువర్ టీచింగ్స్ ఆర్ మోర్ అప్రోప్రియేట్ టు కౌరవాస్ హూ ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ ఫర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఇంజస్టిస్.
1: సన్యాధిపతిగా ఉంటుండి కూడాను నీవు కౌరవులకు బోధించవలసినటువంటి విషయంలో పాండవులకు బోధిస్తున్నావు. పాండవులు ఏనాడు అధర్మాన్ని ఆచరించలేదు, లేదా అక్రమంలో ప్రవేశించలేదు. వారు నిత్య సత్యవ్రతులు, ధర్మాచరణలు. ఇలాంటి వారికి నీ బోధ కేవలం వృథా అయిపోతున్నది అని నేను విచారించానని.
0: యాజ్ కమాండర్ ఇన్ చీఫ్ అండ్ ఎల్డర్ యూ షుడ్ హావ్ టాట్ టు ది కౌరవాస్ హూ ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ ఆఫ్ ఇన్జస్టిస్ అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ మిస్టేక్స్. Why should you teach to the Pandavas who have always followed the path of righteousness and truth?
1: నీ బోధనంతా దుర్మార్గులకు దుష్టులకు అత్యవసరము.
0: Your teachings are required for evil minded ones and wicked ones.
1: అప్పుడు భీష్ముడు చెప్తున్నాడు.
0: Then Bhishma told her,
1: ద్రౌపది, నేను కౌరవుల వైపున నేను ఉండినటువంటి వాడను. నా ఆహారం అంతా కూడాను కౌరవులు పెట్టిన అటువంటి ఆహారమే. నేను వారి పలు పుసు పప్పు తిన్నాను, కనుకనే వారి అన్యాయ అక్రమ అనాచార అసత్యములతో కూడినటువంటి ఆహారం నేను భుజించటం చేత నా రక్తమంతా అన్యాయ అక్రమంగానే మారిపోయింది.
0: He said, Draupadi, I had partaken food which was earned in the improper way by the Kauravas, and therefore my blood was full of that kind of attitudes only.
1: నీ పతి అయినటువంటి అర్జునుడు వేసినటువంటి అంబు చేత ఆ యొక్క మాలిన్యమైనటువంటి రక్తం అంతా కూడా కారిపోయింది.
0: బై ది ఆరో షాట్ బై యువర్ హస్బెండ్ అర్జున దట్ ఎంటైర్ బ్లడ్ హ్యాస్ ఊజ్డ్ అవుట్ ఆఫ్ మై బాడీ.
1: అట్టడుగులు ఉన్నటువంటి ధర్మములు ఇప్పుడు బయటకు వస్తున్నాయి.
0: ది రైచియస్నెస్ విచ్ వాస్ హిడెన్ విత్ ఇన్ మీ ఈజ్ కమింగ్ టు ది సర్ఫేస్.
1: ఇంతకాలము నా ధర్మమును, నా ప్రతిజ్ఞను, నా యొక్క న్యాయమును ఈ చెడు రక్తమే నన్ను కప్పిపెట్టింది.
0: ఆల్ మై రైచియస్నెస్, ఆల్ మై జస్టిస్ వాజ్ కవర్డ్ బై దిస్ బ్యాడ్ బ్లడ్.
1: కనుక ఇప్పుడు ఆ యొక్క చెడు రక్తం అంతా, మలినమైనటువంటి రక్తం అంతా పోయింది భూమి పైన.
0: యాజ్ ది ఇంప్యూర్ బ్లడ్ హ్యాస్ గాన్ అవుట్ ఆఫ్ మై సిస్టమ్, నౌ
1: అడుగులు దాగినటువంటి యొక్క న్యాయ ధర్మములు ఇప్పుడు ఉప్పొంగి వస్తున్నాయి ద్రౌపది అన్నాడు.
0: ది justice and righteousness which were hidden in me are surging forth with all the force. Draupadi,
1: kanuka aharam yokka prabhavamu enta goppaga untunnado meer chakkaga vicharinchandi.
0: You can imagine the influence which food has on man's behavior.
1: Kanuka Draupadi yokka navu valla ee parama satyam kudunu bayata padindi.
0: On account of Draupadi's laughing, this great truth has come out.
1: Anduvalle Bhishmudu cheppadu.
0: That is why Bhishma told,
1: patula palu matalaku eduru cheppanga bodu.
0: She would never answer back to the husbands. Come
1: oka pati gaadu aidi mandi patulu oka pati yokka aagnanu narchukotame chaala kashtam ee kaalamlo. Aidi mandi patulu yokka aagnanu sirasa vahinchi kaadu ledu aneetundi jawabu lekunda narchukuntu vachindi.
0: She obeyed the commands of five husbands. These days it is difficult even to obey the commands of even one husband. And she always obediently carried out the commands.
1: Vari sevalu cheyaga tiradanadu.
0: She would always serve them most willingly.
1: Tanaku nunnadani che trupti ganuchunundu.
0: She was always contented with whatever she had.
1: ద్రౌపదికి సాటి ఏ పతివ్రతయు లేదు.
0: దేర్ ఇస్ నో.
1: ఐదు మంది పతులు యొక్క ఆజ్ఞను శిరసా వహించి కాదు లేదు అనేటువంటి జవాబు లేకుండా నడుచుకుంటూ వచ్చింది.
0: షీ ఒబేడ్ ది కమాండ్స్ ఆఫ్ ఫైవ్ హస్బెండ్స్.

0: There is no other chaste woman who is comparable to Draupadi in her greatness.
1: ఇక్కడ ద్రౌపది యొక్క పతులు ఎవరు?
0: Who are the husbands of Draupadi?
1: ధర్మార్జున, భీమ, నకుల, సహదేవులు కాదు.
0: It is not Dharma, Arjuna, Bhima, Nakula and Sahadeva.
1: Pancha pranamule Draupadi anaga vakshuddhi ainatundi yokka agniki patulu ani. Prati manavudu ఈ ఐదు పతులు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ ఫైవ్ హస్బెండ్స్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
1: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన.
0: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన.
1: ఈ ఐదింటిని చక్కగా సమన్వయపరుచుకొని అనుసరిస్తూ వచ్చింది.
0: ఆల్ దీస్ ఫైవ్ లైఫ్ బ్రెస్ వర్క్ ఇన్ యూనిజాన్ అండ్ సస్టైన్ లైఫ్.
1: ప్రతి మానవుడు కూడాను, స్త్రీ పురుషులు కూడాను ఈ యొక్క ఐదు ప్రాణములను కూడాను మనము కలిగే ఉంటున్నాం.
0: Be it man or woman, all these will have these five life breaths.
1: Kanuka manamu veetini anusaristunnama, okkoka samayalo okkati udrekistundi.
0: One at a time goes on exciting us.
1: Kanukune taanu cheppadu, tanaku nunna dani che trupti ganuchunundu.
0: That is why
1: aaki enta unnado antatone trupti padutuntadi.
0: That is why it is said that she was contented with whatever she had.
1: ఈనాటి వలె 500 రూపాయల నెలకు జీతం వస్తుంటే 1000 రూపాయల కంచి చీర నాకు కావాలని ఏడ్చటం లేదాయమ. 500 రూపాయలు వస్తుంటే దానికి తగినట్టుగానే నడుచుకునేటువంటి స్త్రీ.
0: లైక్ టుడేస్ ఉమెన్, ఇఫ్ ది హస్బెండ్ గెట్స్ ఎ సాలరీ ఆఫ్ 500 రూపీస్, షీ వుడ్ నెవర్ ఆస్క్ ఫర్ 1000 రూపీస్ సారీ. షీ వుడ్ ఆల్వేస్
1: ఉన్న దానితోనే మనం తృప్తి పడాలి.
0: వుడ్ ఆల్వేస్ బి కంటెంటెడ్ విత్ వాట్ ఎవర్ వీ హ్యావ్.
1: కనుకనే ద్రౌపది నిరంతరం కూడా తృప్తిగానే ఉండేటువంటిది.
0: షి వాస్ ఆల్వేస్ ఎ కంటెంటెడ్ పర్సన్.
1: కారణం ఏమిటి?
0: వాట్ వాస్ ద రీజన్?
1: మన వారు అసంతృప్తికి కారణము ఉన్నదాన్ని త్యజించి లేనిదానికై ఆరాట పడుతున్నారు, అందువల్లనే అశాంతికి గురి అయిపోతున్నారు.
0: అవర్ పీపుల్ ఆర్ డిస్కంటెంటెడ్ బికాస్ దే డు నాట్ కేర్ టు బి సాటిస్ఫైడ్ విత్ వాట్ దే హావ్. దే ఆల్వేస్ వాంట్ టు హావ్ సంథింగ్.
1: ద్రౌపది లేని దానిని ఆశించటం లేదు, ఉన్నదానిని వదలటం లేదు, ఉన్నదాన్ని అనుభవిస్తుంటారు.
0: షీ ఆల్వేస్ ఎంజాయిడ్ వాట్ ఎవర్ షీ హ్యాడ్, నెవర్ వాంటెడ్ టు హ్యావ్ ఎనీథింగ్ మోర్ దాన్ వాట్ షీ హ్యాడ్.
1: కనుక ఈ కారణములను పురస్కరించుకుని ఆహారం చేత బుద్ధులు ఏ విధమైనటువంటి స్థితిని ఇంకా మారుతుందాయనేటువంటిది విద్యార్థులు చక్కగా గుర్తించాలి.
0: స్టూడెంట్ షుడ్ కరెక్ట్లీ అండర్స్టాండ్ అండ్ రియలైజ్ హౌ దర్ ఇంటెలిజెన్స్ గెట్ షేప్డ్ బై ద ఫుడ్ దట్ దే పార్టేక్.
1: మన రాగద్వేషములు కానీ అభిమాన మమకారములు కానీ ఆహారం చేతనే సంభవిస్తున్నాయి.
0: వెదర్ ఇట్ ఇస్ లైక్స్ అండ్ డిస్లైక్స్, అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్, ఆల్ దీస్ థింగ్స్ కమ్ బై ది ఫుడ్ దట్ యు పార్టేక్.
1: కనుక ఈ ఆహార నియమం అనేటువంటిది మనోబుద్ధులకు అత్యవసరమైనటువంటిది.
0: దేర్ ఫోర్ ది డిసిప్లిన్ రిలేటింగ్ టు ఫుడ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫార్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్.
1: మనస్సు యొక్క తత్వము చాలా విచిత్రం.
0: The very nature of mind is rather
1: కనుకనే శాస్త్రములన్నీ ఏ విధంగా దీనిని నిర్ణయించాయంటే,
0: దట్ ఈస్ వై స్క్రిప్చర్స్ హావ్ డిస్క్రైబ్డ్ మైండ్.
1: మానవుడు ఇంద్రియములను అనుసరించడం చేత పశువైపోతున్నాడు.
0: బై ఫాలోయింగ్ ది సెన్సస్ మ్యాన్ బికమ్స్ ఎన్ యానిమల్.
1: మానవుడు మనసును అనుసరించడం చేత మనిషి అవుతున్నాడు.
0: బై ఫాలోయింగ్ ద మైండ్ మ్యాన్ బికమ్స్ ఎ మ్యాన్.
1: మానవుడు బుద్ధిని అనుసరించడం చేత మహాతత్వము కలిగినటువంటి వాడవుతున్నాడు, మహనీయుడవుతున్నాడు.
0: మ్యాన్ బై ఫాలోయింగ్ ఇంటెలిజెన్స్ బికమ్స్ ఎ గ్రేట్ మ్యాన్.
1: మానవుడు ఆత్మను అనుసరించినటువంటి వాడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, తానే బ్రహ్మగా మారుతున్నాడు.
0: బై ఫాలోయింగ్ ఆత్మ మ్యాన్ బికమ్స్ బ్రహ్మ.
1: కనుక మనం ఇంద్రియములను అనుసరించడం చేతనే పశువుగా మారుతున్నాం.
0: వీఆర్ బికమింగ్ యానిమల్స్ బై ఫాలోయింగ్ సెన్సస్.
1: కానీ మనసునైనా అనుసరించి మానవుడిగానైనా నిలు.
0: అట్లీస్ట్ వీ షుడ్ ఫాలో మైండ్ అండ్ రిమైన్ హ్యూమన్ బీయింగ్స్.
1: బుద్ధిని అనుసరించి మహనీయుడు కాకపోయినప్పటికీ మనసును అనుసరించి మానవుడిగానైనా జీవించు.
0: బై ఫాలోయింగ్ ఇంటెలిజెన్స్ యూ మే నాట్ బికమ్ గ్రేట్, బట్ అట్లీస్ట్ ఫాలో ద మైండ్ అండ్ రిమైన్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: అయితే చాలా మంది ఇక్కడ సందేహించవచ్చును, మనసు కూడా చాలా చెడ్డదే కదా అని.
0: మెనీ పీపుల్ మే గెట్ ఎ డౌట్ ఈవెన్ దిస్ మైండ్ కుడ్.

0: మనసు ఎప్పుడూ పరిశుద్ధమైనటువంటిది.
1: మైండ్ ఇస్ ఆల్వేస్ ప్యూర్.
0: ఇటువైపుని ఇంద్రియాన్ని అనుసరించడం చేతనే మాలిన్యాన్ని పొందుతుండాలి.
1: వెన్ ఇట్ ఫాలోస్ ది సెన్సెస్,
0: ఇంద్రియములు సేకరించినటువంటి విషయ సామగ్రిని మనసుకు అందిస్తుండాలి.
1: ది సెన్సెస్ గో ఆన్ సప్లయింగ్ ది మైండ్.
0: మనసే ఏమాత్రం విషయాన్ని స్వీకరించడం లేదు.
1: మైండ్ బై ఇట్ సెల్ఫ్ డస్ నాట్ గెట్ అటాచ్డ్ టు ఎనీథింగ్ అట్ ఆల్.
0: మనసు ఇంద్రియానికి మాస్టర్.
1: మైండ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
0: కనుక ఈ యొక్క మనసు యొక్క ఫాలోయర్స్ అయినటువంటి ఇంద్రియాలు అనేక విషయాన్ని స్వీకరించి ఈ మనసుకు అందించడం చేతనే మనసు చక్కగా కూర్చొని భోంచేస్తుంటాడు.
1: దీస్ సెన్సెస్ విచ్ ఆర్ ది ఫాలోవర్స్ ఆఫ్ ద మైండ్ కలెక్ట్ ఆల్ ది విషయాస్ సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ సప్లై టు ద మైండ్.
0: ఈ మనసు బుద్ధిని కూడాను కొంచెం అనుసరించిందంటే ఆ బుద్ధి వచ్చి చెప్పుతుంది మనసుకు, ఇది చేయతగినది, ఇది చేయతగినది, ఇది నీ ఒప్పుకోకూడదు, ఇది ఒప్పుకోవచ్చును అని నిర్ణయిస్తుంది. కానీ బుద్ధిని ఏమాత్రం సంప్రదించటం లేదు ఈ మనసు.
1: ఇఫ్
0: మైండ్ ఇచ్చిన దాన్ని అనుభవించడం చేతనే ఈ మనసు కొంతవరకు మాలిన్యాన్ని పొందుతుండాలి.
1: ఇఫ్ మైండ్ కెన్ ఆల్సో ఫాలో ది ఇంటెలిజెన్స్ విచ్ కెన్ డిసైడ్ విచ్ ఇస్ గుడ్ అండ్ విచ్ ఇస్ నాట్ గుడ్, దెన్ ఇట్ వుడ్ బి సేఫ్. బట్ ఇట్ ఇస్ నాట్ డూయింగ్ దట్ అట్ ఆల్, దేర్ ఫోర్ ఇట్ ఇస్ గెటింగ్ ఇన్ టు ప్రాబ్లమ్.
0: కనుక మనము ఈ గడచిన దినములంతా కూడాను శరీర ఇంద్రియ మనోబుద్ధులు ఈ నాలుగింటిని గురించి మనము చక్కగా గుర్తించుకుంటాము.
1: All these days we have recognized and realized the aspects relating to body, the senses, the mind and intelligence.
0: ఈ నాలుగింటి యొక్క ఏకత్వమైన స్వరూపమే క్షేత్రము అన్నారు.
1: This క్షేత్రం refers to a combination of all these four.
0: ఈ క్షేత్రము కేవలము జడమైనటువంటిది, మనస్సు జడమైనటువంటిది, ఇంద్రియములు జడమైనటువంటివి, లేక దేహము జడమైనటువంటిది. అయితే ఈ జడమైనటువంటి దానిని గురించి ఈనాడు తెలుసుకున్నాం. అయితే ఈ జడమైనటువంటి వాటి యొక్క స్వభావాన్ని ఏ రీతిగా కంట్రోల్ చేసేది అదే క్షేత్రజ్ఞుడు.
1: దిస్ క్షేత్రం ఫీల్డ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ బాడీ, సెన్సెస్, మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇనర్ట్. ఆల్ దీస్ ఆర్ ఆల్సో ఇనర్ట్. బాడీ ఈజ్ ఇనర్ట్, సెన్సెస్ ఆర్ ఇనర్ట్, మైండ్ ఈజ్ ఇనర్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఇస్ ఇనర్ట్.
0: ఈ క్షేత్రజ్ఞులకు మధ్య కొంత అవకాశం ఉంటుండాలి సృష్టి యొక్క పరిణామం.
1: And we'll have to just know about Kshetrajna. Between this Kshetra and Kshetrajna, there are certain subtle things which will have to be known.
0: ఈ క్షేత్రం అనేటువంటిది మరి కొన్ని మాలిన్యమైనటువంటి దీంతో కూడాను శుద్ధమైనటువంటి దీంతో కూడాను స్నేహం కలిగి ఉంటుండాలి.
1: This Kshetram field is associated with certain things which are polluted and certain things which are pure.
0: అవి త్రిగుణములు.
1: And those are the qualities, three qualities, త్రిగుణాస్.
0: సత్వ రజో తమో గుణములు.
1: దోస్ క్వాలిటీస్ ఆర్
0: సత్వ రజో తమో గుణములు. చాలా విచిత్రమైనటువంటివి, చాలా ఆశ్చర్యంగా ఉండేటువంటివి.
1: దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ వెరీ స్ట్రేంజ్.
0: ఏ విధంగా సృష్టింపబడినది ఈ సృష్టికి, ఈ త్రిగుణములు ఏ రీతిగా ఆధారమైపోయి ఈ జగత్తంతా త్రిగుణాత్మకమైనటువంటి జగత్ అని పేరు పొందడానికి ఏమి కారణము అనేటువంటి విషయాన్ని అంతా కూడాను రేపటి దిన మనం తెలుసుకుందాం. నిజంగా ఈ త్రిగుణముల యొక్క సృష్టి అనేటువంటిది ఏనాడు కూడాను మీరు విని ఉండాలనుకుంటారు. కనుక అలాంటి విషయాన్ని రేపటి దినము చక్కగా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దిస్ ఎంటైర్ క్రియేషన్ ఈజ్ మేడప్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ అండ్ వీల్ హావ్ టు అండర్స్టాండ్ ది వేరియస్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు దీస్ క్వాలిటీస్, హౌ, వాట్ రోల్ దే ప్లే. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీల్ ట్రై టు నో ఆల్ ద డీటెయిల్స్.

హెచ్చు విద్యలు చదివి ఇంద్రియ రోలులై చచ్చువారల కన్నా

0: ఇముడు కొంచును కానీ అట్టి చదువులు చదివి ఆర్యులౌట, అట్టి చదువులు చదివి ఆర్యులౌట, చదువు చదువు చదివి చదువు చదువు చదివి సంతసమును లేక చింతనొందు వారే చదువరులుండు చింతనొందు వారే చదువరుండు.
1: All high education, the one who becomes slave to the one's own senses has become worse than the dead. With sliced knowledge, in full awareness of the power of the senses, one should have that kind of education. With all education, without any pleasure, the modern educated one is full of anxiety and worry.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రాకృతమైనటువంటి యొక్క జీవితము అనంతమైనటువంటి శక్తులతో అప్రమాణమైనటువంటి యొక్క జీవితాన్ని గడపటము ఇది మానవ మాత్రుల సహజం కాదు.
1: ఇట్స్ నాట్ న్యాచురల్ టు మ్యాన్ టు లీడ్ ది ఫిజికల్ లైఫ్ విత్ ఇన్ఫినిట్ పవర్స్ అండ్ లీడ్ అన్ ఇన్ లాంగ్ లైఫ్.
0: దమమును సాధించినటువంటి వాడే ధాంతుడు.
1: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్ ఇస్ ట్రూ మ్యాన్.
0: ధాంతుడైన వాడే వేదాంతుడు.
1: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్ ఇస్ ఎ ట్రూ ఫిలాసఫర్.
0: ధాంత వేదాంతముల యొక్క సమన్వయాన్ని, సత్యస్వరూపాన్ని అనుభూతులు విభూతిగా లోకానికి అందించినటువంటి వారే ప్రాచీన మహర్షులు.
1: ద ఏన్షియంట్ సెయింట్స్ ఆర్ దోస్ హూ హావ్ రియలైజ్డ్ the true form and infinite power.
0: Nyaya vaisheshika darshanamulanu padarthamulu yokka siddhantamulanu anusakti yokka siddhantamulanu ee sankhyamu angikarinchaledu.
1: The theory propounded by Nyaya vaisheshika darshanas relating to the matter and the atom is not accepted by sankhya.
0: ప్రపంచమంతయి కూడాను విరుద్ధమైనటువంటి శక్తుల యొక్క సమన్వయ స్వరూపమేనని ఈ యొక్క సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: సాంఖ్య ప్రపౌండ్స్ ద థియరీ దట్ ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ కాంట్రడిక్టరీ ఫోర్సెస్.
0: దీనికి కర్త కపిల మహర్షి.
1: ద కంపోజర్ ఆఫ్ సాంఖ్య ఇస్ సెయింట్ కపిల.
0: ఈ సాంఖ్య దర్శనములు కూడాను కాపల అని మరొక పేరు కూడాను పిలుస్తూ వచ్చారు.
1: ది సాంఖ్య దర్శన యాజ్ ఇట్ ఇస్ కంపోజ్డ్ బై సెయింట్ కపిల ఇస్ ఆల్సో కాల్డ్ కాప.
0: సాంఖ్య యొక్క సమన్వయం చేత ఈ ప్రకృతి ఉండటం చేత దీనికి సాంఖ్యము అని కూడాను మరొక పేరు వచ్చింది.
1: యాజ్ ఇట్ ఇస్ అబ్సల్యూట్ కోఆర్డినేషన్ ఆఫ్ నంబర్స్ ఇట్స్ ఆల్సో కాల్డ్ సాంఖ్య.
0: ప్రపంచమంతయును సంఖ్యల చిక్క చేత సమన్వయింపబడి స్వరూపాన్ని నిరూపించినటువంటి యొక్క దివ్యమైనటువంటిది ఈ ప్రకృతి.
1: దిస్ నేచర్ ఇస్ డివైన్ విత్ అబ్సల్యూట్ ఇంటిగ్రేషన్ కోఆర్డినేషన్ విత్ నంబర్స్.
0: నువ్వులలో తైలం ఉండినట్టుగా,
1: యాజ్ దర్ ఇస్ ఆయిల్ ఇన్ టిల్ సీడ్స్,
0: కర్రలలో నిప్పుండినట్టుగా,
1: యాజ్ యు ఫైండ్ ద ఫైర్ ఇన్ ద వుడ్,
0: పువ్వులలో పరిమళం ఉండినట్టుగా,
1: యాజ్ దర్ ఇస్ ఫ్రాగ్రెన్స్ ఇన్ ఎ ఫ్లవర్,
0: ఈ యొక్క ప్రకృతి ఎందుకూడను పరమాత్మ తత్వము కారణరూపమై ఉంటున్నది.
1: ఇన్ దిస్ నేచర్ ద డివైన్ పవర్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాజ్.
0: పరమాత్ముడు కారణస్వరూపుడు, ప్రకృతి కార్యస్వరూపము, కార్యకారణములు అవినాభావ సంబంధములు.
1: గాడ్ ఈస్ ద కాజ్, నేచర్ ఇస్ ది ఇఫెక్ట్. దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కాజ్ అండ్ ఇఫెక్ట్.
0: కనుక ప్రకృతి ప్రత్యేకమైనది కాదనియు, పరమాత్ముని యొక్క బాహ్య స్వరూపమే అనియు ఈ సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: సాంఖ్య టెల్స్ యూ that the nature is not separate. It is the very form of the divine.
0: Sankhyamanaga tattvamu ani deeniki artham.
1: The word Sankhya meant the nature.
0: Tattvamanaga vicharana shakti.
1: Tattva meant the power of inquiry.
0: Nityanitya vishaya parisilana cheseetuvanti yokka prabuddhamainatuvanti ee shaktiki tattvamu ani maroka peru.
1: This spirit of inquiry meant that which endows you the faculty to distinguish between that which is temporary and
0: permanent.
1: It's not possible to have the entire creation out of one matter. When there is a combination of two,
0: ee rendu shaktiri yokka sammilitamaina swaroopame moodava shakti aavirbhavistundi.
1: Because of the combination of these two, the third one emerges.
0: Oka hastam cheta shabdam yerpadadu.
1: With one hand, you cannot make sound.
0: Rendu hastamulu cherinappude shabdam yerpadutundi.
1: When you join both hands, you get the sound.
0: Oka shabdam cheta vedi manaku sambhavinchadu.
1: With one hand, you don't generate heat.
0: Rendu shaktulu yokka rapidi chetane, hastamulu yokka rapidi chetane vedi aavirbhavistundadi.
1: When you rub both the hands, you get the heat.
0: అటులని సృష్టికి కూడాను ప్రకృతి పరమాత్మల యొక్క సమ్మిళిత స్వరూపమే ఈ సృష్టికి మూల కారణము.
1: సిమిలర్లీ ఫర్ ది క్రియేషన్ ఇట్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ గాడ్ అండ్ నేచర్.
0: కనుక ప్రకృతి ప్రత్యేకమైనటువంటి యొక్క స్వరూపమని భావించటము అజ్ఞానమే.
1: సో ఇట్ ఇస్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్ నేచర్ సెపరేట్.
0: అంతర్భూతమై అవ్యక్తంగా దివ్యమైనటువంటి పరతత్వము ఇందులో ఉన్నదని సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఇట్ ఇస్ సాంఖ్య దట్ టీచర్స్ యూ దట్ దేర్ ఇస్ దిస్ ఇన్నర్ కరెంట్ ఇన్ అన్మానిఫెస్టెడ్ వే ద డివైన్ పవర్.
0: ఈ ప్రకృతికి 24 సంఖ్యలు ఉన్నవని.
1: దిస్ నేచర్ హ్యాస్ 24 నంబర్స్.
0: 5 కర్మేంద్రియములు,
1: 5 సెన్సెస్ ఆఫ్ యాక్షన్,
0: 5 జ్ఞానేంద్రియములు,
1: 5 సెన్సెస్,
0: 5 ప్రాణములు,
1: 5 లైఫ్ ప్రిన్సిపల్స్,
0: 5 తన్మాత్రలు,
1: 5 inner senses.
0: అంతర్భూతమైనటువంటి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము.
1: ద ఇన్నర్ సెన్సెస్ సచ్ యాస్ ద మైండ్, ఇంటెలెక్ట్, ఈగో.
0: 24 తత్వములతో కూడినటువంటిది ఈ ప్రపంచము.
1: దిస్ వరల్డ్ హ్యాస్ గాట్ దీస్ 24.
0: ఈ 24 తత్వములు కూడాను పరస్పర విరుద్ధమైనటువంటి తత్వములుగా ఉంటున్నవి.
1: ఆల్ ది 24 అపియర్ టు బి కాంట్రడిక్టరీ.
0: నీరు ఉంటే నిప్పు ఉండదు.
1: Where there is water, there cannot be fire.
0: గాలి ఉంటే నిప్పు ఉండదు.
1: Where there is wind, you don't find fire.
0: ఈ ఒకదానికొకటి విరుద్ధమైనటువంటి యొక్క శక్తుల యొక్క సమన్వయమే ఈ ప్రపంచము.
1: This world is a combination of these opposites.
0: కనుక ఇట్టి విరుద్ధమైనటువంటి యొక్క శక్తుల యొక్క సమన్వయంతో కూడినటువంటి ఈ ప్రపంచమును మూడు భాగములుగా పోలుస్తూ వచ్చింది సాంఖ్యయోగము.
1: It is Sankhya Yoga that teaches these three faculties.
0: మానవుడు దైవత్వాన్ని పొందుటకు ఈ మూడే మూల కారణమని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: ద వెరీ సేమ్ సాంఖ్య థాట్ దట్ ఇస్ ఓన్లీ పాత్ టు రీచ్ డివినిటీ.
0: మోక్షమనగా కేవలం ప్రకృతిని విసర్జించి ఏకాంతమైనటువంటి జీవితాన్ని గడపటం మోక్షము కాదని కూడాను దీనిని విమర్శించింది.
1: ఇట్స్ ఆల్సో సెడ్ లిబరేషన్ డస్ నాట్ మీన్ లీవింగ్ ద ఫ్యామిలీ అండ్ స్పెండింగ్ టైమ్ ఇన్ ఎగ్జైల్.
0: ఈ ప్రకృతి యొక్క 24 తత్వములతో పురుషుడు చేరినప్పుడు 25 తత్వంగా రూపొందుతుంది.
1: విత్ ఆల్ ది 24 ఫ్యాకల్టీస్ ఆఫ్ నేచర్ టుగెదర్ విత్ క్రియేటర్.
0: ఈ 24 తత్వములు కూడాను పురుషునకు విషయములు అని కూడాను ప్రబోధించింది.
1: ఆల్ దిస్ 24 ఆర్ థాట్ యాజ్ విషయము
0: మ్యాటర్. కనుక ఈ పురుషుడు 25 తత్వంతో కూడినటువంటి వాడయ్యాడు.
1: ది క్రియేటర్ ఈస్ ది 25th వన్.
0: జీవుడు
1: ఇండివిజువల్
0: ప్రకృతిని పురుషుని విచర్చించి విమర్శించి కొంతవరకు విభాగం సలిపి
1: ద నేచర్ ఇండివిజువల్ అండ్ గాడ్
0: అనేటువంటి యొక్క పరమాత్మతో శివునితో లీనమవుతూ వచ్చింది జీవుడు.
1: ఇస్ ది ఇండివిజువల్ దట్ మర్జెస్ ఇన్ ద 25th ద శివ 26th శివ.
0: కనుక 24 తత్వములు ప్రకృతిది,
1: 24 రిలేటెడ్ టు నేచర్,
0: 25 తత్వం వాడు,
1: 25th క్రియేటర్
0: ఈశ్వరుడు, 26 తత్వం వాడు
1: ఈశ్వర ఇస్ 26.
0: కనుక 26 తత్వములతో కూడినటువంటిది ఈ మానవత్వము.
1: Therefore the human life has got all these 26
0: మానవుడి ప్రకృతి, పురుష, జీవతత్వములు ఏర్పడి ఉంటున్నవి.
1: It's only in human being you find the individual, the nature and the creator.
0: జీవుడున్న దేహమందు హృదయమందు దేవుడుండి.
1: The individual is present in the body and in the heart. There is God.
0: రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండి.
1: Both play together and separate out.
0: బొమ్మలాటలాడించే సూత్రధారి ఒకరికరుడు.
1: There is a director that will make this play.
0: మంచి చెడ్డ బొమ్మలుండే ఒకటిలోనే రెండు ఉండే.
1: Good and bad toys are there and they are there both.
0: ఇది ఒకటిలోనే రెండు ఉన్నటువంటి ఒక తత్వాన్ని ఏ రీతిగా మనం గుర్తించాలి?
1: How to recognize both in one and the same?
0: ఏకత్వమునందు అనేకత్వం అనేటువంటిది భావించటము సామాన్య మానవుల యొక్క స్వభావము.
1: ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఎన్ ఆర్డినరీ మ్యాన్ టు వాచ్ ద డైవర్సిటీ ఇన్ దిస్ యూనిటీ.
0: కానీ అనేకత్వం నందు ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే మహనీయుల యొక్క లక్షణము.
1: ఇట్స్ ఓన్లీ క్వాలిటీ ఆఫ్ ఎ నోబుల్ సోల్ టు రియలైజ్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కనుక మానవత్వం అనేటువంటిది కేవలం దైవత్వంతో కూడినటువంటి యొక్క ఏకత్వమే కానీ భిన్నత్వం కాదని కూడాను ఈ సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చు.
1: దేర్ఫోర్ సాంఖ్య టాట్ దట్ ది హ్యుమానిటీ ఇస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద డివినిటీ, ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: మానవుని యొక్క హృదయమందు కలదు ఒక కల్పతరువు.
1: ఇన్ ది హ్యూమన్ హార్ట్ దేర్ ఇస్ ప్రెసెంట్ ఎ విష్ ఫుల్ఫిల్లింగ్.
0: దాని చుట్టూ వనస్పతిలో కలపకంప పెరిగి ఉంది.
1: అరౌండ్ దట్ ఇస్ ప్రెసెంట్ థార్నీ బుష్.
0: కలప తీసి శుభ్రపరచ కల్పతరువు కానబడును.
1: వెన్ యు వీడ్ అవుట్ ద థార్నీ బుష్ యు విల్ సీ ది విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ.
0: అదే నీ అభిష్టములనొసగు కామధేనువు.
1: దట్ ఈస్ ద డిజైర్ ద విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ. కల్పవృక్షము
0: కామధేనువు కూడాను ఒక్క మానవుని యందే ఉంటున్నది.
1: ద విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ అండ్ ద విష్ ఫుల్ఫిల్లింగ్ కౌ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
0: ఈ మానవత్వం అనేటువంటిది
1: దిస్ హ్యూమన్ లైఫ్
0: గోచరమయ్యేటువంటి వస్తువులకు
1: to the object that is seen
0: అగోచరమైనటువంటి వస్తువులకు
1: the object that is not seen
0: మధ్య ఒక బ్రిడ్జ్ వలె ఉంటుండాలి, వారధి వలె ఉంటుండాలి.
1: ఇస్ ప్రెసెంట్ లైక్ ఎ బ్రిడ్జ్ ఇన్ బిట్వీన్.
0: ఇట్టి మానవత్వం మధ్యలో ఉండినటువంటిది కాబట్టి మానవులకు మర్త్యుడు అని కూడా మరొక పేరు.
1: As this humanity is in between, the man is also called martya.
0: కనిపించినటువంటి దృశ్యమును మాత్రమే చూచి ఇది నిజమని భావించరాదు.
1: We should never consider it truth on the basis of that which is apparent.
0: ఇది కనిపించినటువంటి యొక్క పదార్థం యొక్క ప్రతిబింబమే కానీ ఇది బింబము కాదు.
1: That which is seen is merely the reflection of the unseen, but not separate.
0: కనిపించునది నిజమందురు.
1: We say that it is true which is seen.
0: కనిపించనిది కళ్ళయందురు.
1: We say that it is false which is unseen.
0: కనిపించనిది తినిపించును మీ కర్మల ఫలమును మన్మము జీవ. ఏది మనకు కనిపించకుండా ఉంటుండదో అదే మన కర్మ ఫలమునకు సరైనటువంటి మార్గాన్ని అందిస్తుండాలి.
1: That which is not seen will give us the consequences of our action.
0: కనుక కనిపించిన దాని అంటే మన కర్మ ఫలమంతా కూడాను ఇమిడి ఉంటుండాలి.
1: Therefore the fruits of our action are present in the unseen.
0: మనసనగా కేవలము పరిశుద్ధమైనటువంటి ఒక కాగితం వంటిది కాదు.
1: Mind is not like a white paper.
0: అనేక జన్మల సంస్కారములనేటువంటిది అందులో రాయింపబడినటువంటిది.
1: It has got all the writings of the previous lives.
0: దానిని చిత్తము అని చెప్తూ వచ్చారు.
1: It's also called chitta.
0: ఈ చిత్తమును గుర్తించుకునేటువంటి వాడే చిత్రగుప్తుడు అన్నారు.
1: The one who recognizes this factor.
0: ఎవడు ఈ చిత్రగుప్తుడు? చిత్తములో గుప్తంగా ఉండినటువంటి వాడే చిత్రగుప్తుడు.
1: The one who is present hidden is chitragupta.
0: అది ఏ ప్రజ్ఞాశక్తి?
1: That is ప్రజ్ఞాశక్తి radiation.
0: అదే రేడియేషన్.
1: That is radiation.
0: ఆ ప్రజ్ఞాశక్తి అనేటువంటిది ప్రాణశక్తిని స్తంభింపచేస్తుండాలి.
1: ఇట్ ఈస్
0: వైబ్రేషన్ గా విస్తుంటుండాలి.
1: ఇట్ ఈస్ రేడియేషన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ వైబ్రేషన్.
0: ఈ వైబ్రేషన్ యొక్క ప్రభావం చేతనే
1: బికాస్
0: జడమైన దేహము సంచరింపదగుతుంటుండాలి, చెలింపదగుతుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ వైబ్రేషన్ ద బాడీ విచ్ ఇస్ ఇనర్ట్ మెటీరియలైజేషన్
0: కంపెనీ భూర్భువస్వహ అనేటువంటి యొక్క రేడియేషన్ వైబ్రేషన్ మెటీరియలైజేషన్ ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
1: Therefore, bhurbhuva soha, the radiation, vibration, materialization is the human life.
0: కనుక మానవుడనేటువంటి వాడు మూడింటితో కూడినటువంటి వాడే.
1: So man has got combination of these three.
0: దీనిని జీవ ప్రకృతి పురుషత్వము అన్నారు.
1: This is called the nature of the individual, nature and God.
0: ఏకత్వాన్ని సాంఖ్యము అనుభవిస్తూ వచ్చింది.
1: It is the Sankhya that will make us experience these three.
0: ఈ సాంఖ్యం యొక్క తత్వము మరికొన్ని విధములుగా మనం విచారణ చేసినప్పుడు
1: వెన్ యూ ఎంక్వైర్ ఇన్ ఎ డిఫరెంట్ వే
0: మోక్షము అనేటువంటిది
1: ద లిబరేషన్
0: ప్రత్యేకంగా మనము సంపాదించుకునేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ టు బి అక్వైర్డ్ సెపరేట్లీ.
0: నమోక్షో నవసృష్టి న పాతాళే న భూతలే. అజ్ఞాన హృదయ గ్రంథే నాసి ఇతి మోక్షం, శృతి ఇతి మోక్షం అన్న. అనగా పాతాళ లోకం నుండి రాదు మోక్షం.
1: లిబరేషన్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ పాతాళ డౌన్ బిలో,
0: ఉన్నతమైనటువంటి స్థానం నుండి దిగదు.
1: ఇట్ డజంట్ డిసెండ్ ఫ్రమ్ ద టాప్.
0: మన అజ్ఞానం అనేటువంటిది నిర్మూలమైనప్పుడు అదే మోక్షం మనకు లభ్యమవుతుంది.
1: వెన్ వన్స్ ది ఇగ్నోరెన్స్ ఇస్ డిస్పెల్డ్ యుల్ గెట్ ద లిబరేషన్.
0: కనుకనే మోక్షమునకు
1: ఫర్ లిబరేషన్
0: అనేక ప్రయత్నములు చేయనక్కర్లేదని కూడాను ఈ సాంఖ్యము విమర్శించింది.
1: సాంఖ్య టీచర్స్ దట్ యు డోంట్ నీడ్ టు మేక్ మెనీ ఎఫర్ట్స్.
0: ఏ విధంగా?
1: హౌ?
0: నీ యొక్క సత్యస్వరూపాన్ని నీవు గుర్తించినప్పుడు,
1: వెన్ యు రియలైజ్ యువర్ ట్రూ ఫామ్,
0: అది ఏ మోక్షం అవుతుంది.
1: దట్ ఈస్ లిబరేషన్.
0: సత్యము కానుండినంత వరకు కూడాను ఇది మోహముతో కూడి ఉంటుంది.
1: సో లాంగ్ యూ డోంట్ రియలైజ్ యువర్ ట్రూ ఫామ్,
0: సత్యాన్ని గుర్తించిన తర్వాత మోక్షము క్షయమవుతుంది. మోహము,
1: ద మూమెంట్ యు నో ద ట్రూత్ ది ఎంటైర్ అటాచ్మెంట్ గో.
0: మోహ క్షయమే మోక్షము అని కూడా నిరూపించింది.
1: ది డిక్లైన్ ఆఫ్ అటాచ్మెంట్ ఈస్ లిబరేషన్.
0: తాను తన యొక్క నిజస్వరూపాన్ని గుర్తించక,
1: వితౌట్ రియలైజింగ్ ద ట్రూ ఫామ్,
0: కేవలం భౌతికమైన యొక్క ఈ దేహమే తన యొక్క ఆకారమని విశ్వసించి,
1: హ్యావింగ్ ఫుల్ ఫెయిత్ దట్ హిస్ ఫిజికల్ బాడీ ఇస్ ద ట్రూ ఫామ్,
0: ఈ ఆకారం యొక్క సుఖశాంతుల నిమిత్తమై అనేక విధములైనటువంటి యొక్క ప్రయత్నములు సలిపి,
1: మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ దిస్ బాడీ,
0: కాలమునంతా వ్యర్థము గావించుకుంటున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ వేస్టింగ్ హిస్ టైం.
0: కానీ తానే సత్యస్వరూపుడు అనేటువంటి యొక్క నిత్యతత్వాన్ని గుర్తించడానికి సాంఖ్యము చాలా సహాయపడుతూ వచ్చింది.
1: సాంఖ్య హెల్ప్స్ యూ టు రియలైజ్ యువర్ ఎటర్నల్ నేచర్ దట్ యు ఆర్ ట్రూత్.
0: పిచ్చివాడ, ప్రపంచం 24 తత్వములతో కూడినటువంటిది.
1: ఓ మ్యాడ్మ్యాన్, ద వరల్డ్ హ్యాస్ దీస్ 24 ఫ్యాకల్టీస్.
0: పురుషుడు మరొక తత్వంతో కూడినటువంటి వాడు.
1: ద క్రియేటర్ ఇస్ వన్.
0: జీవుడు కూడా ఒక తత్వంలో ఉండినటువంటి వాడు.
1: ఇండివిజువల్ ఇస్ సెపరేట్.
0: ఈ తత్వములు ఉండినంత వరకు కూడాను,
1: సో లాంగ్ దే ఆర్ ప్రెసెంట్,
0: మనకు సత్యము గోచరించదు.
1: యు డిడ్ నాట్ అండర్స్టాండ్ ట్రూత్.
0: ఈ యొక్క తత్వములకు అతీతుడు కావాలి.
1: యు షుడ్ బి బియాండ్ దిస్ నేచర్.
0: అది నిజమైన సూపర్ మైండ్.
1: దట్ ఈస్ ట్రూ సూపర్ మైండ్.
0: ఈ సూపర్ మైండ్ దివ్యమైనటువంటి యొక్క మనస్సు తత్వాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సూపర్ మైండ్, ద డివైన్ మైండ్.
0: ఈ సూపర్ మైండ్ అనేటువంటిది కూడాను ఒక విధమైనటువంటి పవిత్రతతో కూడినది లేక ఉన్నతమైనతో కూడినటువంటిది అనేటువంటి గుణం ఉంటుండాలి.
1: ద సూపర్ మైండ్ హెస్ గాట్ ఎ క్వాలిటీ దట్ ఇట్ హెస్ గాట్ ఆల్.
0: ఈ సూపర్ మైండ్ నుంచి కూడాను ఇల్యూమినేటెడ్ మైండ్,
1: ఫ్రమ్ సూపర్ మైండ్ వీ హ్యావ్ టు ట్రావెల్ టు ఇల్యూమినేటెడ్ మైండ్.
0: ఈ ఇల్యూమినేటెడ్ మైండ్ కు పోయినప్పుడే హయ్యర్ మైండ్ మనకు గుర్తించడానికి వీలవుతుంది.
1: ద మూమెంట్ యూ క్రాస్ దిస్ ఇల్యూమినేటెడ్ మైండ్ యూ కెన్ బి ఇన్ హయ్యర్ మైండ్.
0: పైన షీట్లు ఉండినంత వరకు కూడాను, కప్పు ఉండినంత వరకును ఆకాశాన్ని మనం చూడలేము.
1: సో లాంగ్ దెర్ ఇస్ షీట్ ద రూఫ్ యూ డోంట్ సీ ద స్కై.
0: ఆ యొక్క పైన కప్పును తీసివేసినప్పుడే ఆకాశము ఇక్కడ నుంచిదే మనం చూడవచ్చును.
1: ద మూమెంట్ రూఫ్ ఇస్ డిస్మాంటిల్ యూ కెన్ సీ ద స్కై.
0: అదే విధముగానే
1: సిమిలర్లీ
0: ఈ యొక్క మనస్సును అనగా లోయర్ మైండ్,
1: that is the mind, lower mind,
0: super mind,
1: super mind,
0: illuminated mind,
1: illuminated mind,
0: higher mind,
1: higher mind,
0: ivanni daatin tarata over mind lopala ee satva sarvasvamu kudanu manaku gocharam avutundi.
1: When you cross all, it is only in the state of over mind you will realize all.
0: Kanuka manasuku atheetudu kaamani,
1: so one should beyond the mind.
0: Sankhyato koodinatvanti anta kudanu kevalamu sankhyame avutundani.
1: All that relating to numbers is sankhya.
0: Sankhyamanta prakrutito koodinadani.
1: This number related to nature.
0: Prakruti drishtini ni viraminchukunnappude paramaatma drishti saakshatkaristundani.
1: When you withdraw from the world you can see, visualize God.
0: Ee sankhyamu prabodhinchindi.
1: That's the way how sankhya taught.
0: Sankhya tattvam lopala mari konni vibhagamulu kuda untunnayi.
1: In this sankhya there are further divisions.
0: Manavattvam anetundi aatmatattvamto koodinadani.
1: The human life has got the true self.
0: ఈ ఆత్మ అనేటువంటిది కొన్ని రకమైనటువంటి యొక్క పరిశోధనతో ఏర్పడేటువంటిది కాదని,
1: the true self cannot be investigated by experiment.
0: సహజమైనటువంటి యొక్క తత్వంతో ఉన్నదని,
1: it is natural.
0: ఇది దేహం ఉండినా లేకపోయినప్పటికీ,
1: whether body exists or not.
0: దీని యొక్క వ్యాప్తి సర్వత్రా ఉన్నదని కూడా నిరూపిస్తూ వచ్చింది.
1: It is proved that the true self is all pervasive.
0: ఏ విధంగా?
1: How?
0: మొన్న చెప్పారు.
1: Swami said the other day,
0: sarvatra current wire lanta manam veskunnam.
1: We have put on the electric wires everywhere.
0: Ani aa wire lo undinanta varakunu vidyut shakti manike ematramu gocharinchadu.
1: సో లాంగ్ దేర్ ఇస్ కరెంట్ ఇన్ ది ఎలక్ట్రిక్ వైర్స్ యూ డోంట్ విజువలైజ్ ఇట్.
0: బల్బ్ పెట్టిన దగ్గర మాత్రమే ఈ యొక్క విద్యుత్ శక్తి యొక్క ప్రభావము ప్రకాశిస్తుంది.
1: వేర్ యూ కీప్ ద బల్బ్ యూ గెట్ ది ఇల్యూమినేషన్.
0: అయితే ఆ బల్బును తీసిన తక్షణమే విద్యుత్ శక్తి మనకు కనిపించదు.
1: ద మూమెంట్ యూ టేక్ అవే ద బల్బ్ యూ డోంట్ సీ ది కరెంట్.
0: ఆ విద్యుత్ శక్తి ఎక్కడ పోయింది?
1: What had happened to current?
0: ఎక్కడ పోలేదు, అక్కడే ఉంటుండాలి.
1: It has not gone anywhere. It is there.
0: నీవు బల్బ్ పెట్టక పూర్వము విద్యుత్ శక్తి ఉంది.
1: There is current even before.
0: బల్బ్ పెట్టినప్పుడు విద్యుత్ శక్తి ఉంది.
1: While placing the bulb there is
0: bulb
1: current.
0: బల్బ్ తీసిన తర్వాత విద్యుత్ శక్తి ఉంటుండాలి.
1: The moment you take away the bulb there is current.
0: కాబట్టి మన దేహములు బల్బ్ వంటివి.
1: Body is like a bulb.
0: దివ్యమైన ఆత్మతో సంబంధం కలక పూర్వము దాని యొక్క విద్యుత్ శక్తి ఉంటుంది.
1: Before connection with the divine self there is
0: ee dekhamaneetundi yokka bulb pettinappudu kuda nu vidyut shakti untundali aatmane.
1: When the body the bulb is connected there is a self.
0: Ee deham cheerinchina tarvata kuda nu akkade aatma shakti untundali.
1: The moment body decays still there is a self.
0: Raka pokalu lenatundi de aatma tattvamu.
1: The self neither comes nor goes.
0: Kevalam deha branch cheta gurtinchinattu gaanu ani lenappudu poyinattu gaanu manam bhavistunnam.
1: Because of body attachment we feel it when we are alive.
0: ఎన్ని విధములైనటువంటి యొక్క విద్యను మనం నేర్చినప్పటికీ,
1: in spite of all formal education,
0: ఎన్ని విధములైనటువంటి సాధనలు మనం సలిపినప్పటికీ,
1: in spite of all spiritual practices,
0: గమ్యము మాత్రము పొందక తప్పదు.
1: We must reach the goal.
0: అది ఏనాటికైనా కూడా మానవుని యొక్క పరమావధి ఏమిటి?
1: What is the destiny of man?
0: పరతత్వాన్ని అనుభవించటమే పరమావధి.
1: To experience the spirituality is the end of man.
0: త్యాగరాజు కూడా చెప్పాడు, చుట్టి చుట్టి పక్షులెల్లా చెట్టు మీద కురీతి భూమిని.
1: త్యాగరాజు
0: ఓ రామ, పక్షులు ఎంత వేగంగా ఎంత ఎత్తైనటువంటి ఆకాశంలో సంచరిస్తూ ఉండినప్పటికీ, ఎప్పటికైనా ఒకటి దినము ఎప్పటికైనా ఒకప్పటికి తిరిగి ఒక చెట్టును వెతక తప్పదు.
1: త్యాగరాజు సెడ్, బర్డ్స్ మే ఫ్లై హై స్కై బట్ అట్ వన్ టైమ్ ఆర్ అదర్
0: చెట్టును ఆశ్రయించక తప్పదు.
1: దే మస్ట్ rest on branches.
0: సేపని ఆకాశంలో సంచరిస్తుంది.
1: How long they move about across the sky?
0: తిరిగి ఒక విధమైనటువంటి చెట్టును ఆశ్రయించే తీరాలి.
1: Later they have to rest on the branches.
0: అటువంటి మానవుడు ఎన్ని జన్మములు ఎత్తినప్పటికీ,
1: though man had many births,
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
1: in spite of practices,
0: దివ్యత్వమైనటువంటి దానిని ఆశ్రయించక తప్పదు తప్పదు.
1: He has to submit himself to the divinity. It's a must.
0: కనుక ఏనాడో మనకు తెలియక ఎప్పుడూ దీనిని ఆశ్రయించే బదులు తెలిసి ఈనాటి నుంచి మనం ఆశ్రయించడానికి తగిన ప్రయత్నం చేయమని.
1: ఇన్స్టెడ్ ఆఫ్ సబ్మిటింగ్ అవర్ సెల్ఫ్ లేటర్ బెటర్ వి సబ్మిట్ నౌ ఇన్
0: సాంఖ్యము హెచ్చరిస్తూ వచ్చింది.
1: ద సాంఖ్య టీచర్స్ దట్ వే.
0: దైవత్వం అనేటువంటి దానిని,
1: ద డివినిటీ,
0: విశ్వసించటము మానవత్వం కాదు అనింది.
1: Forgetting the divinity is no true human quality.
0: ఇది మానవత్వంలో ఉండేటువంటి యొక్క దానవత్వమేను అనింది.
1: It is the demonic nature in man.
0: ఈనాడు మానవుడు చేయవలసినటువంటి సాధన ఏమిటి?
1: What is the practice to be undertaken?
0: సాధన సాధ్యమైనటువంటి మనం చేయనక్కరలేదు.
1: We don't need to do that which is impossible.
0: మానవుని యందు ఉండినటువంటి ఒక దానవత్వాన్ని నిర్మూలం చేసి మానవత్వాన్ని పెంచుకొని దివ్యత్వంతో లీనం కావటం అంతే చాలు.
1: Therefore we have to kill the demonic nature, develop the human quality, understand the divine nature.
0: కనుక మనము నిమురుతో కూడినటువంటి నిప్పును చూడాలనుకుంటే మనం ఏమేమో సాధన చేయనక్కరలేదు.
1: To see the fire covered by the ash, you don't need to do any practices.
0: Woof, ani hoopite nimiru potundi, nippu kanipistundi.
1: Blow off the ash, then you will see the fire.
0: Neeti paina kappinatundi paachini manam ememo yantra tantramalato kaani japajap janalato kaani danni choodaniki prayatnam cheyatam prayojanam ledu.
1: Water covered by moss, you don't need to see the water with the help of any machinery.
0: Paina kappina paachini manam pakkaku nettiti neeru manaku sakshatkaristayi.
1: Remove the moss, you will find the water.
0: Kanukane mana yokka పరిశుద్ధమైనటువంటి హృదయతత్వమునకు అనేక విధమైనటువంటి విషయవాసనలనేటువంటి వాచి కప్పబడింది.
1: Therefore the heart that is pure is covered by sensual pleasure, the moss.
0: దానిని సత్కర్మలనేటువంటి చేతుల ద్వారా దానిని పక్కకు నెట్టాలి.
1: With the hands indulge in good activities, we should brush aside the moss.
0: నిప్పు పైన కప్పినటువంటి నిమురును మనం వేరు చేయాలంటే నామస్మరణ అనేటువంటి నోటితో దాన్ని మనం దూరం చేయాలి.
1: To see the fire covered by the ash with namasmarana, chanting the name of the Lord,
0: should go on.
1: Then you will find the manifestation.
0: Chala sulabhamaina margam idi.
1: It is the easiest path.
0: Karukane hare nama hare nama hare namaiva kevalam kalau nastiyeva nastiyeva nastiyeva katirinda. Ee kaliyugamulo apala namasmaranaku minchinatvantidi marokati ledani chakkaga prabodhistu vachindi.
1: It taught very clearly, in this age of Kali there is nothing more than the name of the God.
0: కనుక దివ్యత్వాన్ని మనం అనుభవించవలనన్నా
1: టు ఎక్స్పీరియన్స్ డివినిటీ
0: సంఖ్యాతత్వాన్ని మనము విమర్శి కొంతవరకు విస్మరించాలి.
1: వి హావ్ టు ఫర్గెట్ ద నంబర్స్.
0: ప్రకృతిని మనం కొంతవరకు విస్మరిస్తే పరమాత్మ తత్వం విశ్వసించడానికి వీలవుతుంది.
1: వెన్ యూ ఫర్గెట్ ద వరల్డ్ యూ కెన్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: కనుక సాంఖ్య శాస్త్రం అనేటువంటిది
1: దేర్ఫోర్ ద సైన్స్ ఆఫ్ సాంఖ్య
0: ప్రకృతి జీవ పరమాత్మల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమని చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
1: ఇట్ ప్రూవ్స్ వెరీ క్లియర్లీ దట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద నేచర్ ఇండివిజువల్ అండ్ గాడ్.
0: 24 తత్వంలో ప్రకృతివి
1: ద నేచర్
0: పరమాత్మది ఒక తత్వము జీవాత్మది మరొక తత్వము ఈ రెండు చేరినప్పుడు 26 తత్వములతో కూడింది అవుతుంది.
1: దేర్ఫోర్ ఆల్ దిస్ పుట్ టుగెదర్ నేచర్ ఇండివిజువల్ గాడ్ అండ్ క్రియేటర్
0: చెప్పాడు.
1: దిస్ వాట్ హి సెడ్
0: మాయకు లోనవును
1: సబ్మిట్స్ హిమ్సెల్ఫ్
0: మాయకు తానవును.
1: He becomes illusion.
0: Maya 25 marmamulavulu. Maya 25 marmamulavulu.
1: This illusion becomes 25.
0: Maya 25 marmamu telisite maya maya maya maribayalavulu.
1: If you know the secrets of all these 25.
0: Kaduka ee 25 tattavulanu chakkaga manam artham cheskunte
1: when you understand the 25 traits clearly
0: 26 tattavu maname ayipotam.
1: We become the 26.
0: Idiye sankhyam yokka chakkani sulabhamaina margani prabodhinchindi.
1: That's how the Sankhya taught clearly and nicely.
0: Mana yendunnatundi karmendriya gnanendriya pancha pranamulu yokka tattvamulu
1: the nature within us the five senses inner senses
0: dooram cheskunataku veelu kaadu.
1: It's not possible to gather
0: kaani danini manamu sariyaina margamulo pravesha pettali.
1: But we should put them in along the proper track.
0: Kontha neemanni manamu anubhavinchali.
1: We should observe discipline.
0: Neemamu lenappude
1: when there is no discipline
0: manam ee indriyamulanu sakkavena margamlo pravesha pettalemu.
1: It's not possible to put senses along the right way.
0: Srushti yokka chittam enta vichitranga unnado vicharinchavachunu.
1: We can understand the mystery of nature.
0: Ratrim pagalu rutuvulu ivanni kudulu tama tama neemamunu anusaristhu neemanusaranga pravartisthunnayi.
1: Day night and seasons proceed as per discipline.
0: Ee neemame lekundina రాత్రి పగలే లేదు.
1: When there's no discipline, there's neither day nor night.
0: రాత్రి పగలే లేకుండినా ఋతువులే రావు.
1: Without day and night, you don't get seasons.
0: ఋతువులే లేకుండినా మానవుడికి ఆహారమే లభ్యం కాదు.
1: When there are no seasons, you don't get food.
0: కనుక నియమం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: Therefore, discipline is very important.
0: ఈ యొక్క సాంఖ్యము అనగా 25 తత్వములతో కూడినటువంటి ఈ ప్రకృతియే ఇంత నియమాన్ని పాటిస్తుంటుండాలి.
1: Therefore, Sankhya all the nature with the 25 traits
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: నియమం
0: అనేటువంటిది పాటించకపోయినప్పుడు ఎన్ని విధమైనటువంటి యొక్క మార్పులు చెందుతాయి అనేటువంటిది మానవుడు చక్కగా గుర్తించాలి.
1: హ్యూమన్ బీయింగ్ షుడ్ రికగ్నైజ్ వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ ది డిసిప్లిన్ ఇస్ నాట్ ఫాలో.
0: ఇంగ్లాండ్ లో ఒక రైతు
1: ఏ ఫార్మర్ ఇన్ ఇంగ్లాండ్
0: పాల వ్యాపారం చేస్తూ వచ్చాడు.
1: ఈస్ డూయింగ్ బిజినెస్ మిల్క్.
0: అతను చక్కని ప్రభుత్వం యొక్క నిబంధనలు పాటిస్తూనే వచ్చాడు.
1: హీ అబ్జర్వ్స్ ఆల్ ది రూల్స్ ఆఫ్ ద గవర్నమెంట్.
0: అతను సత్య హృదయుడు.
1: హీ హాస్ గాట్ ఆల్ ట్రూత్ ఇన్ హిస్ హార్ట్.
0: అతను ధర్మరీత్యా తన యొక్క పశువుల నుండి పాలను తీసి అమ్ముతూ వచ్చాడు.
1: హీ డ్రాస్ మిల్క్ ఆఫ్ ది కౌస్ అండ్ సెల్స్ దెమ్.
0: కానీ కొన్ని దినముల నుంచి ఈ పాలలో కొంత మార్పు కలుగుతూ వచ్చింది.
1: బట్ హీ అబ్జర్వ్డ్ ద చేంజ్ ఇన్ ది మిల్క్.
0: ఈ మార్పును గుర్తించినటువంటి యొక్క వీరు న్యాయస్థానంలో రిపోర్ట్ చేశారు.
1: దోస్ దట్ నోటీస్ ద చేంజ్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ ద మిల్క్ హస్ టేకెన్ ఎ మ్యాటర్ టు కోర్ట్.
0: ఇటువంటి యొక్క పాలను ఇతను విక్రయించడం లేదు అని రిపోర్ట్ ఇచ్చారు.
1: దే రిపోర్టెడ్ దట్ ఈస్ నాట్ సెల్లింగ్ గుడ్ మిల్క్.
0: దీనిపైన విచారణ ప్రారంభమైంది.
1: దేర్ ఆఫ్టర్ కోర్ట్ ప్రొసీడెడ్.
0: ఈ రైతును పిలిపించి అనేక విధములుగా ప్రశ్నిస్తూ వచ్చాడు జడ్జి.
1: ద ఫార్మర్ వాస్ సమన్ టు ద కోర్ట్ అండ్ జడ్జ్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ హిమ్.
0: కానీ ఈ రైతు ఉన్నట్టుగా విన్నవించి సత్యమును మాత్రమే తెలుపుతూ వచ్చాడు.
1: దిస్ ఫార్మర్ ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్ట్ వాట్ హ్యాడ్ ఆల్ హ్యాపెన్డ్.
0: కానీ దీనిని విశ్వసించినటువంటి యొక్క న్యాయాధికారి
1: దట్ జడ్జ్
0: తానే స్వయంగా కొంతమంది వర్కర్స్తో తీసుకుని వెళ్లి ఆ పాలను పితికించి చూచాడు.
1: ద జడ్జ్ పర్సనలీ ఇన్వెస్టిగేటెడ్ అబ్జర్వ్ ద మిల్క్.
0: ఇది పాలు చెడినటువంటి రీతిగానే తాను నిర్ణయించుకున్నాడు.
1: హీ ఆల్సో డిసైడెడ్ ఇట్స్ నాట్ గుడ్ మిల్క్.
0: ఈ రైతు యొక్క దోషము కాదనియో
1: ఇట్స్ నాట్ ద మిస్టేక్ ఆఫ్ ది ఫార్మర్.
0: ఇది కేవలము పశువునందే ఈ విధమైనటువంటి పాలు చెడడానికి మూల కారణం ఉన్నదని
1: ఇట్ ఓన్లీ వెరీ కౌ దాట్ ఇస్
0: నిర్ణయించి
1: హీ డిసైడెడ్ సో.
0: ఆ తర్వాత ఈ రైతును చక్కగా విచారణ చేస్తూ వచ్చాడు.
1: లేటర్ హీ మేడ్ థరో ఇంక్వైరీ.
0: ఈ ఇంటిలో ఉండినటువంటి కొన్ని బాధల వల్లను కొన్ని అశాంతుల వల్లను సకాలంలో ఈ పశువు నుండి పాలు పితకలేకపోతున్నాడు.
2: Because of certain anxieties and difficulties at home, this farmer could not get raw water.
0: చిక్కినంతా పాలను పితకటము అమ్మటము ఈ విధంగా నియమాన్ని ఉల్లంఘించి నియమమునకు వితక్కించి తదుపరి ఈ విధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ వచ్చాడు.
2: So he was drawing the water, the milk out of the udder of the cow.
0: సకాలంలో ఈ యొక్క పశువు నుండి పాలు తీయడానికి తాను అవకాశం లేకపోయింది.
2: So it was not possible for him to draw milk at proper time.
0: అప్పుడే ఈ న్యాయమూర్తి చక్కగా విచారణ చేసి ఒక పశువు కూడాను సక్రమమైనటువంటి మార్గంలో ఉండినప్పుడే ఆ పశువు యొక్క క్షీరము కూడాను సరి అయినట్టుగా ఉంటాయని, సక్రమాన్ని ఉల్లంఘించినప్పుడు ఈ విధమైనటువంటి రక్తం కూడాను మార్పు చెందుతుందని ద్వేషము, అసూయ, కామము, దుర్మార్గ భావములు ఇలాంటివి హృదయములో చేరినటువంటి వారికి,
2: those with all hatred, jealous and wicked qualities in heart,
0: తాను అన్నము తినే సమయమునందు,
2: as he eats food,
0: ఆ యొక్క జీర్ణకోశమునందుండేటువంటి దుర్వాసన మెదడుకు తగులుతుంది.
2: All that is present in the digestive system will reach the brain.
0: ఆ దుర్వాసన అనేటువంటిది మెదడుకు సోకినప్పుడు దుర్బుద్ధులు ప్రారంభమవుతూ వస్తాయి.
2: When all this foul smell goes to the brain, he will have bad habits.
0: కనుకని ఆహారము నుండి పానీయము నుండి కూడాను ఈ విధమైనటువంటి దుర్మార్గ శక్తులు సకాలములో అనగా నియమం పాటించకుండా పోయినప్పుడు ఇలాంటివన్నీ మానవునికి అనేక ప్రమాదములు కలిగిస్తుంటాయి.
2: When discipline is not observed, all these wicked qualities come out of food and drink.
0: అసలు మనసు ఎక్కడి నుంచి పుడుతుండాలి?
2: Where from the mind originates.
0: మనసు ఆహారం నుంచే పుడుతుండాలి.
2: The mind is originated out of food.
0: మనం ఎట్టి ఆహారం భుజించుమో,
2: as is the food,
0: అట్టి మనసుగానే పోతుంది.
2: So is the mind.
0: కనుకనే పూర్వ మహర్షులందరూ కూడాను సాత్విక ఆహారాన్ని భుజించమని చెప్తూ వచ్చారు.
2: Therefore ancient rishis said that you should eat sattvic food.
0: మన ప్రాణం ఏమిటి?
2: What is our life?
0: త్రాగే నీరే ప్రాణం.
2: The water is life.
0: తిన్నటువంటి ఆహారం స్థూలమైనటువంటిది మనంగా వెళుతుంది.
2: The gross part of the food is left excreted.
0: సూక్ష్మమైనటువంటిది మజిల్స్ గా తయారవుతుంది.
2: సటిల్ ఫార్మ్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ మజిల్.
0: అసూక్ష్మమైనటువంటి ఆహారమే మనసుగా మారుతుంది.
2: Subtlest form of food becomes mind.
0: అదే రీతిగానే త్రాగిన నీరంతా కూడాను స్థూలమైనటువంటిది మూత్రముగా పోతుంది.
2: So out of the water we drink, gross portion is excreted.
0: సూక్ష్మమైనటువంటిది రక్తంగా రూపొందుతుంది.
2: The subtle portion transforms into blood.
0: అతి సూక్ష్మమైనటువంటి జలమే ప్రాణంగా మారుతుంది.
2: The subtlest portion is the life.
0: కనుక జలములో ఆ ప్రాణశక్తి ఉంటుండాలి.
2: Therefore this power of life in water.
0: మనం జగత్తులో సామాన్యంగా మనం చూస్తుంటాము ఎవరైనా మూర్చ వచ్చి పడిపోతే నీళ్లు తెచ్చి చల్లుతూ ఉంటారు.
2: We see in the world if anyone faints.
0: అనగా ఆ నీటిలో ఈ ప్రాణశక్తి ఉంటుండాలి.
2: We sprinkle water because there is power in water.
0: అయితే ఈ ఆహార పానీయములు మనము తీసుకునే సమయంలో సాత్వికమైన భావంతో తీసుకోవాలి.
2: సో యాజ్ వీ డ్రింక్, యాజ్ వీ ఈట్, వీ షుడ్ హావ్ గుడ్ ఫీలింగ్.
0: కనుకనే పూర్వ సాంప్రదాయమును పురస్కరించుకుని,
2: బేసింగ్ ఆన్ ది ఓల్డ్ ట్రెడిషన్,
0: మనం భుజించేక ముందుగా
2: బిఫోర్ ఈటింగ్
0: అపానం చేసేటువంటి ప్రాణాయన ప్రాణాయ స్వాహ, అపాన స్వాహ, ధ్యానాయ స్వాహ, ఉదాయన స్వాహ అని ఈ విధంగా భగవంతునికి అర్పితం చేసి ఆ జలము తీసుకునేటువంటి వాళ్ళు.
2: దే యూస్ టు ఆఫర్ వాటర్ first to God and then drink.
0: Pancha pranamulu kudunu arpitam chesi,
2: offering to all five life principles,
0: ani prasadam ga bhujinchatam cheta,
2: taking it as prasad,
0: aa aharamulo dosham lekunda potundani,
2: there will be no defects in food.
0: Prana, apana, vyana, udana సమానమైనటువంటి ఈ పంచప్రాణములు కూడా మొట్టమొదటి అర్పితం గావించమని ప్రబోధిస్తూ వచ్చింది
2: సాంఖ్య దర్శన. Taught that it has to be offered to five life principles.
0: మన విద్యార్థులకు బాగా తెలుసును,
2: అవర్ స్టూడెంట్స్ నో ప్రెటీ వెల్,
0: భుజించేక ముందుగా,
2: ప్రయర్ టు టేకింగ్ ఫుడ్,
0: భగవత్ అర్పితం, బ్రహ్మార్పణం, బ్రహ్మావి అర్పితం చేస్తున్నారు.
2: వీ ఆఫర్ ఫుడ్ టు గాడ్.
0: ఎందుకోసం అర్పితం చేయమని?
2: వై షుడ్ ఇట్ బి ఆఫర్డ్?
0: ఈ యొక్క పదార్థములో మూడు విధములైన దోషములు ప్రవేశిస్తున్నాయి.
2: ఇన్ దిస్ మ్యాటర్ దేర్ బి త్రీ డిఫెక్ట్స్.
0: పాత్ర శుద్ధి,
2: ద క్లీన్లీనెస్ ఆఫ్ ది వెసల్,
0: పాక శుద్ధి,
2: the cleanliness of
0: food, పదార్థ శుద్ధి
2: అండ్ మెటీరియల్.
0: ఈ మూడు శుద్ధిగా ఉండినప్పుడే చిత్త శుద్ధి ఏర్పడుతుంది.
2: When all the three are pure, there will be purity of heart.
0: ఈ మూడు కూడా శుద్ధిగా లేనప్పుడు,
2: when there are three are not pure,
0: అశుద్ధి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
2: There will be no purity within us.
0: కనుకనే పాత్ర శుద్ధి మనం కొంతవరకు శుద్ధి చేయవచ్చును.
2: So we can keep the vessel clean.
0: కానీ పదార్థ శుద్ధి, ఏ అంగడిలో ఏమి తెచ్చావో, ఆ అంగడివాడు ఎక్కడ దొంగిలించి తెచ్చాడో, ఏ కూరగాయలు ఎవరి తోట తీసుకుని వచ్చాడో, ఇవన్నీ మనం చూడడానికి వీలు కాదు.
2: is not possible to inquire how the material is brought, whether it is stolen or bought.
0: కనుక ఈ పదార్థములైనటువంటి యొక్క శుద్ధిని మనం చూడడానికి వీలు కాదు.
2: సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎంక్వైర్ ది క్లీన్నెస్ ఆఫ్ మెటీరియల్.
0: చేసేటువంటి వాడి భావాలు ఈ వండే సమయంలో ఎలాంటి భావాలు ఉంటుంటాయో,
2: వాట్ ఫీలింగ్స్ దట్ ద కుక్ హ్యాస్ అట్ ద టైమ్,
0: వాడు ఏదైనా దుర్భావంతో దీన్నంతా వండుతుంటుంటే ఆ పదార్థంలో దుర్భావంలో ప్రవేశిస్తుంటాయి.
2: ఇఫ్ ది కుక్ హ్యాస్ బ్యాడ్ ఫీలింగ్స్ ద కుక్ ఫుడ్ ఆల్సో విల్ హావ్ బ్యాడ్.
0: కనుకనే ఈ పాత్ర శుద్ధి, పాక శుద్ధి, పదార్థ శుద్ధి చూడడానికి అసాధ్యమైనటువంటి కనుకనే దానిని బ్రహ్మార్పణము, దానికి భగవంతునికి అర్పితంగా చేసినప్పుడు ఈ యొక్క దోషములన్నీ కూడా పరిహారం అయిపోయి అది పరిశుద్ధమైన రూపొందుతుంది. అప్పుడు దీన్ని భుజించడానికి అన్నం కాదది, ప్రసాదంగా రూపొందుతుంది.
2: As it is not possible to go into the inquiry of the cleanliness and the purity of the matter, the vessel and the cook, when once it is offered to God, then it becomes prasada. అయితే
0: ఇది పరిశుద్ధం కావడానికి లోపల ఉండేటువంటి యొక్క కారణం ఏమిటి?
2: What is the reason for its purification?
0: నీవు బ్రహ్మార్పణం చేసినప్పుడు అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్యం చతుర్విధం. అయ్యా, నీవు లోపల పంపించినటువంటిదంతా కూడాను నేను వైశ్వాన రూపంలో ఉంటుండి నేనే దాన్ని జీర్ణిస్తున్నాను, కాబట్టి భగవంతుడే దాన్ని జీర్ణింపజేస్తున్నాడు కనుక అది పరిశుద్ధమైపోతుంది.
2: The food that you have eaten is digested by God within, therefore food is purified.
0: ఈ ప్రార్థనే చేయకుండా ఏదో జఠరాగ్నిలో వేస్తున్నానంటే ఏదో నిప్పులో వేసినటువంటి పదార్థం వలె మాడిపోతుంది.
2: If we don't offer prayer before eating, all that will be waste.
0: జఠరాగ్ని లోపల భగవంతుడు వైశ్వాన రూపంలో ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో వెయ్యాలి.
2: We have to offer the prayer with full faith. God is present in the form of Vaishvanara.
0: ఈ రకమైన ప్రార్థనంతా కూడాను హాస్టల్లో చేస్తున్నామంటే ఒక నిర్బంధంగా భావిస్తున్నారు కొంతమంది మూర్ఖులైన విద్యార్థులు.
2: Some foolish students take it as a matter of just a routine.
0: ఒక హాస్టల్లో భుజించే సమయంలో మాత్రమే ప్రార్థన చేస్తా, ఇంటికి పోయిన తర్వాత ప్రార్థన లేదు, తార్థం లేదు, అర్థం లేనటువంటి జీవితంగా వ్యర్థం గావించేటువంటి భావాలతో భుజిస్తున్నారు.
2: They pray so while they are in hostel. The moment they go home, they don't pray and lead a life in
0: ఇంకా ఈనాటి యొక్క భోజనాలు ఎట్లా జరుగుతున్నాయో తెలుసిన?
2: You know how the dining today?
0: పాప సంవత్సరం అంతా కూడా పుట్టపర్తి లోపల లేక బెంగళూరు లోపల అనంతపురంలోనో మా బిడ్డలంతా నివసించి ఏనాడు కూడా పాపం ఈ వీడియో టీవీలు చూడటానికి వాళ్ళకి అవకాశం లేదు, కాబట్టి హాలిడేస్ లో వచ్చినారని అమ్మా నాయనంతా బాబు టీవీ చూడరా అని దాన్ని పెట్టి దాని ముందుకే భోజనాలు కూడా తెచ్చి వడ్డించి అక్కడే చూస్తూనే తింటూ ఉంటాడు వాడు.
2: As children studying here in Vrindavan, Prashanthi Nilayam and Anantapur campus, they have no chance to watch TV.
0: Avi chustu vaati bhavamtone vidu bujinchutam cheta aa thoughts e vidiki vastunnayi.
2: Parents serve food to their children in front of TV. Therefore they have TV feeling.
0: Aa isthlo baita poyinappudu pillalu chedadaniki moola kaaranam ide.
2: This is the only reason why students are spoiled in vacation.
0: Endukante tine aaharam ni emaatram kuda nu bhagavat arpitam gaavinchatam ledu.
2: Because food eaten is never offered to God.
0: కనుకని టేబుల్ పైన కూర్చుంటే టేబుల్స్ టేబుల్స్ సేపు కొట్లాడుతున్నాయి.
2: Therefore, as you sit in front of the table,
0: ఆహార శుద్ధి అత్యవసరము అని కూడాను ఈ సాంఖ్యము ఖండితంగా బోధించింది.
2: Therefore, Sankhya explained very clearly the purity of food is
0: very important. ఎందుకంటే పంచపాణముల యొక్క అంతర్భూతంగా ఉండేటువంటిది ఈ ఆహారం.
2: The food is the inner current for all the five life principles.
0: దేహమే ఆహారం యొక్క స్వరూపము.
2: The body is the very form of food.
0: ఆహారమే ఆహారాన్ని భుజిస్తుండాలి.
2: ఇట్ ద ఫుడ్ దట్ ఈట్స్ ఫుడ్.
0: ఇది చక్కగా మీరు గుర్తించాలి. ఆహారమే ఆహారాన్ని భుజిస్తుండాలి.
2: ఇట్ ద ఫుడ్ దట్ ఈట్స్ ఫుడ్.
0: మన దేహము తల్లిదండ్రులు తిన్నటువంటి ఆహారం యొక్క సారమే.
2: ద బాడీ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ది ఫుడ్ ఆఫ్ ది ఫుడ్ ఈటన్ బై పేరెంట్స్.
0: ఇది ఆహారమే.
2: దట్స్ ఫుడ్.
0: ఈ ఆహారమైనటువంటి దేహము మరొక ఆహారాన్ని భుజిస్తుండాలి.
2: ద బాడీ విచ్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ఫుడ్ అగైన్ ఈట్స్ ఫుడ్.
0: కనుక ఆహారం ఆహారాన్ని భుజిస్తుండాలి.
2: And hence food consumes food.
0: అన్నము అన్నమునే భుజిస్తుండాలి.
2: Food eats food.
0: అన్నమయ జీవితం మన దేహము.
2: The body is the form of food.
0: తిరిగి భుజించేది కూడా అన్నమే.
2: And we eat food.
0: కనుకనే ఆహారం మహాప్రధానమని కూడాను బోధిస్తూ వచ్చింది సాంఖ్యం.
2: So Sankhya taught that food is very
0: ఇవన్నీ కూడాను ఈ చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి విషయాలు ఎవరు కూడాను ఈ గ్రంథముల వల్ల ఎవరు విచారించరు.
2: No one would understand out of these texts.
0: అతి సూక్ష్మమైన దాని ఎందే అతి ఘనమైనటువంటి ఇవిడి ఉంటుండాలి.
2: In very small these things, very important things are present.
0: చిన్నదిగా చిన్నదిగానే మనం అలక్ష్యం చేస్తే అది పెద్ద సముద్రం వలె అలలుగా రూపొందుతుంది.
2: If you neglect because they are fractional, they become gigantic.
0: చిన్న చిన్న ఒక విధమైనటువంటి యొక్క చెదులు కర్రకు పడుతుంది.
2: We find the pest attacking the wood.
0: చిన్న చెదులే కర్రకు పట్టి క్షణాల లోపల కర్రనంతా భస్మం చేస్తుంది.
2: The pest will destroy the entire wood.
0: కనుక చిన్నది కదా అని మనం అలక్ష్యం చేయకూడదు.
2: సో వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ బికాజ్ స్మాల్.
0: కనుక మన భావములు ఉన్నతమైనటువంటి భావములు ఉత్తమమైనటువంటి భావములు పంపొందింప చేసుకోవాలి.
2: సో వీ షుడ్ హావ్ హై ఫీలింగ్ హై థాట్స్ నోబుల్ థాట్స్.
0: ఇక్కడ న్యాయ వైశేషికము అణుశాస్త్రాన్ని ఎక్కువగా బోధించింది.
2: న్యాయ వైశేషిక టాట్ ద సైన్స్ ఆఫ్ ఆటమ్.
0: ఒక అణువుకు మరొక అణువుకు భిన్నమైనటువంటి భేదములు ఉంటాయని ఈ న్యాయము దీన్ని విమర్శించింది.
2: The Nyaya explained clearly the difference between atoms.
0: Kani, but Sankhyamu, ee anuvu aneetundi padamune deeni teesaraledu.
2: Sankhya did not bring in this word atom.
0: Prapanchamanta anumayamaina swaroopame.
2: The entire world is full of atoms.
0: Prati padarthamu anumayame.
2: Every matter is full
0: of atoms. Prati vishayamu anumayame.
2: Everything is full
0: of atoms. Panchabhutamulu anumayame. పంచభూతములు అనుమయం.
2: ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఆటమ్స్.
0: అంత అణువైనప్పుడు దీనికి అణు అని ప్రత్యేకంగా భేదం ఎందుకు మనం పెట్టాలి?
2: దెన్ వై షుడ్ వి నేమ్ ఇట్ సెపరేట్లీ ఆటమ్.
0: అంత అణుమే ఎక్కువగా బోధించింది.
2: న్యాయ వైశేషిక టాట్ ద సైన్స్ ఆఫ్ ఆటమ్.
0: ఒక అణువుకు మరొక అణువుకు భిన్నమైనటువంటి భేదములు ఉంటాయని ఈ న్యాయము దాన్ని విమర్శించింది.

0: మనం పెట్టాలి.
1: దెన్ వై షుడ్ వీ నేమ్ ఇట్ సెపరేట్లీ ఆటమ్?
0: అంతా అణువే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆటమ్.
0: అణువే భగవత్ స్వరూపము.
1: ఆటమ్ ఇస్ వెరీ ఫార్మ్. దీనిని
0: అణువరణీయ అని మహత్వం. ఈ అణువునందే ఉంటుండాలి దివ్యత్వం.
1: ద డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఆటమ్.
0: కనుక దివ్యత్వాన్ని ఈ మూడు దర్శనంలో కూడాను నిస్సందేహంగా సంశయం లేకుండా ఒక విశ్వసించాయి.
1: ద త్రీ దర్శనస్ టాట్ ద డివినిటీ డౌట్లెస్లీ.
0: అయితే సాంఖ్యయోగంలో ఉండినటువంటి యొక్క సత్యస్వరూపాన్ని,
1: హౌఎవర్ ద ట్రూ నేచర్ యాజ్ ఎ ప్రపోజ్డ్
0: సాంఖ్య దర్శనంలో ఉండినటువంటి సత్యస్వరూపాన్ని,
1: ద ట్రూ ఫామ్
0: యోగ దర్శనంలో దీనికి సాక్షాత్కరింపజేస్తుంది.
1: ఈజ్ మేనిఫెస్టెడ్ ఇన్ యోగ దర్శన.
0: న్యాయము,
1: ద న్యాయ.
0: ఈ న్యాయం అనేటువంటిది,
1: దిస్ న్యాయ
0: సత్యస్వరూపము,
1: ఈజ్ ట్రూ ఫామ్.
0: న్యాయమే సత్యం.
1: జస్టిస్ ఇస్ ట్రూత్.
0: సత్యమే న్యాయం.
1: ట్రూత్ ఇస్ జస్ట్.
0: అది ఏ ప్రకృతి?
1: దట్ ఇస్ నేచర్.
0: ప్రకృతి సత్యస్వరూపము.
1: నేచర్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: ఈ ప్రకృతి నిన్నేమో బాధిస్తుండాలని చెప్పని, ఈ ప్రకృతి నిన్ను మోసం చేస్తుండాలని నీవు భావిస్తున్నావు. పొరపాటు, పొరపాటు.
1: యూ ఫీల్ దట్ యుర్ డిసీవ్డ్ బై నేచర్. ఇట్ ఇస్ మిస్టేకెన్ వ్యూ.
0: ప్రకృతి నిన్ను వంచడం లేదు.
1: Nature is not deceiving
0: you. నీవే ప్రకృతిని వంచిస్తున్నావు.
1: You are deceiving nature.
0: ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: You have to know the truth.
0: ప్రకృతి ఎప్పుడు కూడా నువ్వు ప్రకృతిమయమైనటువంటి యొక్క సుశబ్దంగా ఉంటుండాలి. ఇది కేవలము ఒక పవిత్రమైనటువంటి యొక్క స్థితిలో ఉంటుండాలి.
1: నేచర్ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ దట్ లెవెల్ ఆఫ్ సేక్రెడ్.
0: కానీ ఆ పరిశుద్ధమైనటువంటి ప్రకృతి,
1: ద ప్యూర్ నేచర్,
0: ఎట్టి మానవుని యందు ప్రవేశిస్తున్నదో,
1: డిపెండింగ్ అపాన్ ద వన్ ఇట్
0: ఎట్టి భావములు గల మానవుని యందు ప్రవేశిస్తున్నదో,
1: ద వన్ విత్ ది ఫీలింగ్స్,
0: అట్టి భావస్వరూపాన్ని పొందిపోతుండాలి.
1: ఇట్ విల్ హ్యావ్ ద ఫార్మ్ ఆఫ్ ది ఫీలింగ్స్ కరెస్పాండింగ్లీ.
0: ఈ టంబ్లర్ లో పరిశుద్ధమైన జలం ఉంటుండాలి.
1: ఇన్ దిస్ టంబ్లర్ దిస్ ప్యూర్ వాటర్.
0: ఇందులో ఏమాత్రము మాలిన్యం లేదు.
1: దేర్ ఇస్ నో డర్ట్ వాటర్.
0: కానీ ఈ పరిశుద్ధమైన జలము,
1: దిస్ ప్యూర్ వాటర్,
0: ఎర్రని బాటిల్ లో పోసినప్పుడు ఎర్రగా కనిపిస్తుంది.
1: వెన్ యు కీప్ ఇట్ ఇన్ రెడ్ బాటిల్ ఇట్ లుక్స్ రెడ్.
0: పచ్చని బాటిల్ లో పోసినప్పుడు పచ్చగా కనిపిస్తుంది.
1: ఇఫ్ యు పోర్ ఇట్ ఇన్ గ్రీన్ బాటిల్ ఇట్ లుక్స్ గ్రీన్.
0: బాటిల్ రంగు ఎలాగా ఉంటుండదో ఈ జలం కూడా ఆ రంగుతో కనిపిస్తుంటాయి.
1: యాజ్ ఇస్ ది కలర్ ఆఫ్ ద బాటిల్ సో ఇస్ ద కలర్ ఆఫ్.
0: కానీ జలములో భేదం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ వాటర్.
0: బాటిల్స్ లో భేదం ఉంటుంది.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ బాటిల్.
0: అదే విధంగా మన దేహాలంతా కూడా ఒక విధమైనటువంటి సీసాలు, బాటిల్స్ వంటివి.
1: సో అవర్ బాడీస్ ఆర్ కంపేర్డ్ టు
0: గ్లాస్ బుట్టి వంటివి.
1: దే ఆర్ గ్లాస్ బాటిల్.
0: ఎప్పుడు పగులుతుందో,
1: వెన్ ది బ్రేక్,
0: ఎప్పుడు ఏ విధమైనటువంటి స్థితి సంభవిస్తుందో,
1: వాట్ విల్ హ్యాపెన్ టు దెమ్
0: చెప్పలేము.
1: నో వన్ కెన్ సే.
0: కనుకని ఈ బాటిల్ లోపల ఎలాంటి భావాలతో మనం ఈ బాటిల్ నింపుకున్నామో,
1: ద ఫీలింగ్స్ విత్ విచ్ వీ ఫిల్ ద బాటిల్,
0: అలాంటి రంగుగానే చేరిపోతుంది మన భావాలు.
1: ద ఫీలింగ్స్ విల్ అస్యూమ్ ద కలర్.
0: విద్య హృదయం లోపల ప్రవేశిస్తే,
1: ఇఫ్ ది ఎడ్యుకేషన్ ఎంటర్స్ ఇన్ ది వికెట్ హార్ట్,
0: ఇది అహంకారమయమైపోతుంది.
1: ఇట్ విల్ బి ఈగోయిస్టిక్.
0: కానీ సజ్జన హృదయంలో ఈ విద్య ప్రవేశిస్తే,
1: ఇఫ్ ఇట్ ఎంటర్స్ ఇంటు నోబుల్ సోల్,
0: సత్య మార్గం అనుభవిస్తుంది.
1: ఇట్ విల్ ఎంజాయ్ ఇట్.
0: వినే విజేతను అనుభవిస్తుంది.
1: హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: కనుక విద్యలో దోషం లేదు.
1: సో దేర్ ఇస్ నో డిఫెక్ట్ ఇన్.
0: అదే విధంగానే ధనం కూడాను.
1: సిమిలర్లీ మనీ ఆల్సో.
0: దుర్బుద్ధులు కలవాణి యొక్క దీనిలో ప్రవేశిస్తే,
1: ఇఫ్ ఇట్ ఈస్ విత్ బ్యాడ్ మ్యాన్,
0: ఈ యొక్క ధనమును దుర్వినియోగం చేస్తాడు.
1: హీ విల్ మిస్ యూజ్ మనీ.
0: సద్భావములు కలవాణి యొక్క చేతిలో ప్రవేశిస్తే,
1: ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ గుడ్ వన్,
0: సత్కార్యములు చేస్తుంటాడు.
1: హీ విల్ డూ ఆల్ గుడ్ యాక్టివిటీస్.
0: కనుక ఈ ధనమునకు విభేదం లేదు.
1: మనీ హ్యాస్ నో
0: డిఫరెన్స్. ఈ విద్యకు భేదము లేదు.
1: ఎడ్యుకేషన్ హ్యాస్ నో
0: డిఫరెన్స్. ఈ విద్యను ధనమును ఏ విధమైన హృదయంలో నింపుకుంటున్నారో ఆ హృదయంలో ఉంటుండాలి దోషములు.
1: డిఫెక్ట్స్ లైస్ ఇన్ ద హార్ట్ బట్ నాట్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ మనీ.
0: కనుకనే ఈ పంచభూతములు కూడాను పరిశుద్ధమైనటువంటివే.
1: దేర్ఫోర్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్యూర్.
0: పంచ ఇంద్రియములు కూడాను పవిత్రమైనటువంటివే.
1: ఫైవ్ సెన్సెస్ ఆర్ సీక్రెట్.
0: పంచ ప్రాణములు పరిశుద్ధమైనటువంటి.
1: ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆర్ ప్యూర్.
0: కానీ ఈ యొక్క పంచకోశముతో కూడినటువంటి యొక్క ఈ దేహములో ప్రవేశించినప్పుడు,
1: యాజ్ ది ఎంటర్ ఇన్ ద బాడీ విత్ ఫైవ్ షీట్స్,
0: ఇది పవిత్రత అపవిత్రత అనేటువంటి రూపాన్ని ధరిస్తూ ఉంటుండాలి.
1: ఇట్ ఐదర్ బికమ్ సేక్రెడ్ ఆర్ అన్సేక్రెడ్.
0: కనుక ఈ పంచకోశములు అయినటువంటి ఈ శరీరం లోపల పవిత్రమైనటువంటి యొక్క భావం తలంపులను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ ద బాడీ విత్ ఫైవ్ షీట్స్ వీ షుడ్ డెవలప్ సేక్రెడ్ థాట్స్.
0: అహంకారములకు, ఆడంబరములకు,
1: పర్ఫామ్,
0: అసూయకు,
1: జలసి,
0: అశాంతికి,
1: రెస్ట్లెస్నెస్,
0: అక్రమములకు, అనాచారములకు అవకాశములు అందించరాదు.
1: రాంగ్ యాక్షన్స్ అండ్ రాంగ్ థాట్స్.
0: ఆ విధమైన దీనికి మనం వచ్చినప్పుడు కూడా తక్షణమే దానిని చిన్న గుల్లుగా మారి అప్పటికప్పటికే మనం తీసి పారవేయాలి.
1: ద మూమెంట్ దే గెట్ ఇన్ వీ షుడ్ త్రో ఇట్ అవుట్ యాజ్ వీ ప్లక్ అవుట్ ద థార్న్.
0: ఒక్కొక్క చినుకు రాలుతుంది.
1: డ్రాప్
0: ఒక్కొక్కటే.
1: But there are drops.
0: అన్ని బిందువులు చేరినప్పుడు పెద్ద ప్రవాహంగా రూపొందుతుంది.
1: బట్ ఆల్ డ్రాప్స్ ఆఫ్ రెయిన్ టుగెదర్.
0: అదే రీతిగానే మన హృదయంలో చిన్న చిన్న భావములు కదా అని దానికి అవకాశం ఇస్తే ఆ చిన్న చిన్న భావములే పెద్ద ప్రవాహంగా రూపొందుతుంది.
1: Therefore, if we give scope.

0: టు దీస్ స్మాల్ ఫీలింగ్స్
1: ప్రారంభము లోపలి దుర్భావములు రాకుండా చూసుకోవటానికి తగిన సద్భావములను పెంచుకోవాలి.
0: Therefore, we should get away from bad feelings by developing good feelings.
1: ఈ సద్భావములను మనం పెంచుకొనుటకు
0: to develop good thoughts
1: మన పవిత్రమైన గ్రంథాలు కూడా కొన్ని చదవాలి.
0: We should go through our sacred texts.
1: సుచార న్యాయము, వైశేషికము, ఈ విధమైన సాంఖ్యము అనేటువంటిది ఏ విధంగా ఉంటున్నాయో మీకు ఏమాత్రము తెలియదు.
0: You do not know anyway in the least what nyaya
1: vai meeku chakkaga vicharinchinappudu vinnappudu chadivinappude deeni oka visishtata meeku goppaga artham avutundi.
0: When you read and listen carefully you can understand their significance.
1: Kanaka bedhamu lenatundi oka tattvanni ee oka darshanamulu shad darshanamulu prabodhisthu vachindi.
0: All these shad darshanas teach those without any differences.
1: Kanaka ee bedhamulaku avakasam ivvakoodadu.
0: We should never give scope for differences.
1: Nenu cheppinattuga ఒక్క తల్లి పిల్లలమే మనము.
0: వేర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ సేమ్ మదర్.
1: ఏ భూదేవే తల్లి.
0: దట్ ఈస్ మదర్ ఎర్త్.
1: ఒక్క తీగి పూలమే మనము.
0: వేర్ ద ఫ్లవర్స్ ఆఫ్ ద సేమ్ క్రీపర్.
1: తీగి ఒక్కటే,
0: క్రీపర్
1: వేరు వేరు.
0: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్.
1: చూసావా? ఒక్క గూటి పిట్టలమే మనము.
0: వి ఆర్ ది బర్డ్స్ ఆఫ్ ది సేమ్ నెస్ట్.
1: ఒక్క గూటి గువ్వలమే మనము. కనుకనే మనకు భేదం ఉండకూడదు. ఒక్క జాతి పౌరులమే.
0: We are the citizens of the same race.
1: అందరము మానవులమే.
0: We are all human beings.
1: ఈ సత్యాన్ని ఎంత బాగా విమర్శించి ప్రబోధించి ప్రచారం సలిపింది ఈ యొక్క వైశేషికం.
0: వైశేషిక thought very clearly this truth and publicized.
1: కనుకని ఈ షడ్దర్శనములు ఎందుకును ఎట్టి భేదములు కూడాను లేదు.
0: In these shaddarsanas there are no differences as such.
1: చదివేవాడి యొక్క మనోభేదం లేదు ఇందులో ప్రతిబింబిస్తుంటాయి.
0: Only the reader, his vagaries of the mind entertains different.
1: నిశ్చలంగా ఉండి జలము లోపల
0: in steady water
1: సూర్యుడు గాని చంద్రుడు గాని నిశ్చలంగా కనిపిస్తారు.
0: Either sun or moon are reflected steady.
1: ఆ జలము అటు ఇటు అలలుగా రూపొందనా?
0: When the water shapes moon
1: సూర్యచంద్రాలు కూడా అటు ఇటు కదిలినట్టు కనిపిస్తారు.
0: Their reflections also start
1: కానీ సూర్యచంద్రులు కదలటం లేదు.
0: But sun and moon don't move.
1: ఈ జలము యొక్క ప్రభావం చేతనే కదిలినట్టుగా కనిపిస్తున్నారు.
0: Because of the effect of the water they appear to be
1: అదే విధంగానే మన యొక్క హృదయం యొక్క ప్రభావం పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ ద ఫీలింగ్స్
1: మన యొక్క మంచి చెడ్డలు ఆవిర్భవిస్తున్నాయే కానీ
0: ద గుడ్ అండ్ బ్యాడ్
1: మంచి చెడ్డలు ఏమాత్రము మన బయట లేనే లేదు.
0: The good and bad are not present in the experience.
1: అది నేను చూచాను అనుకుంటున్నావు.
0: You say I have seen.
1: ఇది నీ అజ్ఞానమే.
0: It's your ignorance.
1: నీ ఇమాజినేషన్ దీనికి మూల కారణము.
0: Your imagination is responsible.
1: కనుకనే యత్ భావం తద్ భవతి.
0: As is the feeling, so is the result.
1: కనుక మీరు ఈ విధమైనటువంటి భావాలను పరిశుద్ధం గావించుకోవడానికి తగిన కృషి చేయండి.
0: So you should make an effort to purify your thoughts.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 16th discourse on Gita Bhagavan delivered on 21st August 1984. In this discourse, Bhagavan deals with the most important chapter of Bhagavad Gita, which is Sankhya Yoga, the chapter on Jnana or wisdom, by understanding which, as he says, one can understand the entire essence of Gita easily. Sai Bhagavan Uvacha.
1: సాంఖ్యమనగా జ్ఞానం. సాంఖ్యము యాక్చువల్లీ మీన్స్ విజ్డమ్. ఈ జ్ఞాన విచారణ యందు అనాత్మ వస్తువులను లెక్కించటంలో ఈ సంఖ్యకు ప్రధానమైనటువంటి విలువ ఉన్నది. ఈ ఎంక్వైరీ ఆఫ్ విజ్డమ్, వన్ షుడ్ నాట్ అసోసియేట్ వన్ సెల్ఫ్ విత్ థాట్స్ ఆఫ్ ఇనర్ థింగ్స్. అర్జుని యొక్క బలహీనతను, శోకమును గుర్తించినటువంటి కృష్ణుడు, కృష్ణ హూ రికగ్నైజ్ ద వీక్నెస్ అండ్ ది ఫియర్ ఆఫ్ అర్జున, కల్మష విధం అని ఒక విధమైనటువంటి విసుగుతో అర్జునుని విమర్శించారు. అడ్వానిస్ట్ అర్జున ఇట్ వర్ కల్ముష విధం వెరీ వెహమెంట్. కల్ముషం అనగా తిరిగితనం అని కానీ లేక శోకం అని కానీ మనస్సు కూడినటువంటి చేరినటువంటి యొక్క మాలిన్యం అని కూడా నువ్వు చెప్పవచ్చు. కల్ముష విధం మీన్స్ హ్యూమిడిటీ ఆర్ సారో ఆర్ గ్రీన్ అండ్ వీక్నెస్ అసోసియేటెడ్ విత్ ద మైండ్. అర్జున, ఈ శోకమునకు ఈ పెరిగితనమునకు కారణం ఏమిటి? అర్జున, మన యొక్క మనస్సు యొక్క మాలిన్యమే దీనికి మూల కారణమని విమర్శించారు. అర్జున, వాట్ ఈస్ ద రీజన్ ఫార్ యువర్ గ్రీఫ్ అండ్ టిమిడిటీ? ఇట్ ఈస్ ది ఇంప్యూరిటీస్ ఆఫ్ యువర్ మైండ్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. కర్మణ్య దోష అని కూడాను పదమును ఉపయోగపెట్టారు. హి హస్ ఆల్సో యూజ్డ్ ద వర్డ్ కర్మణ్య దోష అనగా కుపనుడి యొక్క భావమే కర్మణ్యం. కర్మణ్యం రెఫర్స్ టు ద ఫీలింగ్ అండ్ ద నేచర్ ఆఫ్ కుపన ఆర్ మీన్ పర్సన్. కుపనుడు అనగా దరిద్రుడని, లోభి అని అర్థం ఉంటున్నది. ది మీనింగ్ ఆఫ్ కుపణ ఇస్ ఎ పూర్ మ్యాన్ అండ్ ఎ మైజర్లీ పర్సన్. అయితే ఈ అర్థములు అర్జునుకు అంత సరియైనటువంటివి కావు. బట్ దీస్ మీనింగ్ డు నాట్ రియలీ అప్రోప్రియేట్లీ డిస్క్రైబ్ అర్జున. కారణం ఏమనగా అర్జునుడు లోభి కాదు. ది రీజన్ ఇస్ అర్జున ఇస్ నాట్ ఎ మైసర్ లేక దరిద్రుడు కాదు. హీఈస్ నాట్ ఈవెన్ ఏ పవర్టీ స్ట్రికెన్ వన్. కనుక ఈ లోభి అనేటువంటి యొక్క అర్థం కానీ దరిద్రుడు అనేటువంటి అర్థం కానీ అర్జునకు సరైన సంబంధమైనటువంటి కాదు. ది వర్డ్ ఏ మైసర్ ఆర్ ఏ పర్సన్ హూ ఇస్ వీక్ ఇన్ మైండ్ దే డు నాట్ డిస్క్రైబ్ అర్జున ప్రాపర్లీ. ఉపనిషత్ అర్థమును పురస్కరించుకొని ఇతను అజ్ఞాని అనగా జ్ఞానము లేనటువంటి వాడు అనేటువంటి అర్థము ఇతనికి సమన్వయం అవుతుంది.
2: ఇంటర్ప్రిటింగ్ ఇన్ ది టర్మ్స్ ఆఫ్ మీనింగ్ గివెన్ ఇన్ ద ఉపనిషత్, ఇట్ మీన్స్ దట్ హీస్ అన్ ఇగ్నోరెంట్ పర్సన్.
1: అజ్ఞానిగా ఉండటం చేతనే ఈ దుఃఖ మోహములు అతని ముంచెత్తుతున్నది.
2: బికాస్ హీ వాజ్ ఇగ్నోరెంట్ హీ వాజ్ ట్రెన్స్డ్ ఇన్ గ్రీఫ్ అండ్ హ్యూమిడిటీ.
1: సంయోగంతో ఏర్పడేటువంటిదే మోహం.
2: మోహం ఈజ్ అసోసియేటెడ్ విత్ అటాచ్మెంట్.
1: వియోగంతో సంభవించేటువంటిదే దుఃఖం.
2: అన్ అకౌంట్ ఆఫ్ సెపరేషన్ గ్రీఫ్ కమ్స్.
1: జీవితము సంయోగ వియోగ సంఘర్షాత్మకమైన సహస్రాల మాత్రమైనటువంటి తరంగం.
2: లైఫ్ మే బి కంపేర్డ్ టు ఎ ఫ్లో వెరిన్ దేర్ విల్ బి కమింగ్ టుగెదర్ అండ్ సెపరేటింగ్ దెమ్సెల్ఫ్స్.
1: ఇది సంయోగ వియోగములతో కూడినటువంటిది మానవుని యొక్క జీవితము.
2: మ్యాన్స్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ అసోసియేషన్ అండ్ దెన్ సెపరేషన్.
1: ఇక్కడ యుద్ధం కూడాను రెండింటికి మధ్యను చేరినటువంటి భారత యుద్ధం.
2: ఈవెన్ దిస్ బ్యాటిల్ ఆఫ్ కురుక్షేత్ర ఆల్సో వాస్ వన్ థింగ్ ఇలస్ట్రేట్ దాట్.
1: ఇది సంధి స్థానం.
2: ఇట్ వాస్ ఎ పాయింట్ ఆఫ్ సంధి.
1: సంధి అనగా రెండు కాలముల యొక్క చేరికని.
2: సంధి రెఫర్స్ టు ఎ టైమ్ వెన్ టూ డిఫరెంట్ టైమ్స్ జాయిన్ టుగెదర్.
1: ఆనంద దుఃఖములకు మధ్య ఉన్నటువంటి సంధి.
2: సంధి రెఫర్స్ టు ఎ పాయింట్ విచ్ కమ్స్ ఇన్ బిట్వీన్ సారో అండ్ జాయ్.
1: పగలు రాత్రికి మధ్య చేరినటువంటిదే సంధి.
2: ఇట్ కమ్స్ బిట్వీన్ డే అండ్ నైట్.
1: సంయోగ వియోగములకు మధ్య ఉన్నటువంటిది ఈ సంధి.
2: ఇట్ కమ్స్ బిట్వీన్ కమింగ్ టుగెదర్ అండ్ సెపరేటింగ్.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను ఈ సంధి కాలము లోపలనే ఈ యొక్క సుఖదుఖములకు గురి అవుతున్నాడు.
2: ఓన్లీ అట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ సంధి మ్యాన్ ఇస్ పుట్ టు జాయ్ అండ్ సారో.
1: పూర్తి సుఖమునందైనా ప్రవేశించాలి లేక దుఃఖమునందైనా ప్రవేశించాలి.
2: ఎయిదర్ హి హస్ టు ఎంటర్ ఫుల్లీ ఇన్ ది పాత్ ఆఫ్ జాయ్ ఆర్ ఇన్ సారో.
1: అయితే మానవుడు సుఖమునే అపేక్షిస్తారు కానీ దుఃఖము ఏమాత్రం అపేక్షిస్తారు.
2: బట్ మ్యాన్ ఆస్పైర్స్ ఓన్లీ ఫర్ జాయ్ బట్ నాట్ ఫర్ సారో.
1: కనుక నేను సుఖమును ప్రవేశించడానికి తగినటువంటి కృషి ఈ యొక్క జ్ఞానం.
2: సిస్టమ్ ఇస్ ద పాత్ విచ్ విల్ హెల్ప్ యూ ఇన్ ఎంటరింగ్ ఇన్ టు జాయ్.
1: ఈ సాంఖ్యయోగములో అధికంగా శరీరం యొక్క విరక్తిని అందించి దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వమును బోధించడమే జరుగుతుంది.
2: దిస్ యోగ సాంఖ్యయోగ టీచర్ డిటాచ్మెంట్ అండ్ డిస్గస్ట్ ఫార్ ద బాడీ అండ్ లవ్ ఫార్ డివినిటీ.
1: ఇక్కడ ఋషికేశ గుడాకేశ అని రెండు పదములు ఏర్పడుతూ వచ్చాయి.
2: టూ వర్డ్స్ ఋషికేశ అండ్ గుడాకేశ ఆర్ యూజ్డ్.
1: ఋషికేశుడు అనగా ఇంద్రియములకు అధిపతి.
2: ఋషికేశ రెఫర్స్ టు ద మాస్టర్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్.
1: గుడాకేశ అనగా ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు.
2: గుడాకేశ రెఫర్స్ టు ద వన్ హు హస్ కంట్రోల్ ది సెన్స్ ఆర్గన్స్.
1: ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు అర్జునుడు. ఇంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు కృష్ణుడు.
2: అర్జున హాస్ కంట్రోల్ ద సెన్సెస్ అండ్ కృష్ణ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్.
1: ఈ ఇరువురికి మధ్య అంటే ఈ విధమైన వివాదములు జరుగుతూ వస్తున్నాయి.
2: ది క్వశ్చన్ అండ్ ఆన్సర్ అండ్ ది ఆర్గ్యుమెంట్ బిట్వీన్ దీస్ టూ పర్సన్.
1: దీనికి మూల కారణం దేహాత్మ యొక్క తత్వమే అర్జునుడు.
2: ది మెయిన్ రీజన్ ఇస్ అర్జున ఇస్ అసోసియేటెడ్ విత్ బాడీ కాన్షియస్నెస్.
1: బంధువులను చూచి మిత్రులను చూచి జాలి నుండి వీరికి జరగబోయేటువంటి ప్రమాదముల గురించి విచారణ పడుతున్నాడు.
2: అర్జున వాస్ వరీయింగ్ ఆఫ్టర్ లుకింగ్ ఇంటూ ది ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ హి కుడ్ ఫాలో ద బ్యాటిల్ ఆఫ్ అబౌట్ హిస్ రిలేటివ్స్ అండ్ హిస్ ఫ్రెండ్స్.
1: అర్జున మొట్టమొదట దేహాన్ని గురించి విచారించు.
2: అర్జున ఫస్ట్ థింక్ ఆఫ్ ది బాడీ.
1: ఈ దేహతత్వం అనేది కేవలము జడంతో కూడినటువంటిది.
2: ద ప్రిన్సిపల్ ఆఫ్ బాడీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఇనర్ట్నెస్.
1: ఇది కేవలము జీవుడు ధరించినటువంటి ఉపాధి.
2: దిస్ ఇస్ ఓన్లీ ఏ ఉపాధి విచ్ ఏ జీవ హ్యాస్ టు టాన్.
1: ఇది కేవలం వస్త్రం వంటిది.
2: దిస్ విల్ బి కంపేర్డ్ టు సంథింగ్ లైక్ ఏ క్లోత్.
1: ఈ మలినమైనటువంటి వస్త్రములు పాతబడినటువంటి వస్త్రములు విసర్జించి నూతనమైన పరిశుద్ధమైనటువంటి వస్త్రములు ధరించుకోవటము మానవ సహజం.
2: ఇట్ ఈస్ న్యాచురల్ ఫర్ మ్యాన్ టు త్రో అవే డర్టీ ఆర్ వర్న్ అవుట్ క్లోత్ అండ్ టు వేర్ న్యూ క్లోత్స్.
1: ఇక్కడ వస్త్రం అనగా కొంతవరకు మనము విచారించవలసినటువంటి విషయం.
2: వీ హ్యావ్ టు థింక్ ఎ లిటిల్ అబౌట్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ వస్త్రం క్లోత్.
1: అయితే మరిన వస్త్రమును విసర్జించి నూతన వస్త్రమును ధరించడం అంటే ఈ దేహమును వదలి మరొక దేహమును ధరించడమే.
2: లీవింగ్ dirty clothes and wearing new clothes is something like giving up this body and putting on a new body.
1: ఇది పాత వస్త్రం అనేటువంటి దానిగా నిరూపించాడు కృష్ణుడు.
2: కృష్ణ హెస్ ప్రూవ్ దట్ దిస్ ఈ సంథింగ్ లైక్ ఎ వోర్ అవుట్ క్లాత్.
1: అయితే సామాన్య మానవులకు ఇందులో సందేహం కలగవచ్చు.
2: ఆర్డినరీ పీపుల్ దే గెట్ ఎ ఫ్యూ డౌట్స్ ఇన్ దిస్ రిగార్డ్.
1: పాత వస్త్రం అనగా ఏ 80 సంవత్సరంలో, ఏ 90 సంవత్సరంలో, ఏ 100 సంవత్సరంలో అయిన తర్వాత ఈ దేహం అనేటువంటి వస్త్రం విసర్జించుకో ఎట్టి బాధను ఉండదు.
2: If you think that the body is something like a worn out cloth, after 80 years or 90 years, after the old age, you may say that it is a worn out cloth and this would be left.
1: ఇట్టు పాతబడక పురమే యవ్వనమందు ఒక బాల్యమునందు ఈ వస్త్రమును వదలటము కొత్త వస్త్రమును వదలనట్టే కదా.
2: If in the, during the youth or during the man before old age itself, if people die, would it, it could amount to leaving the new cloth itself, isn't it?
1: ఒక 20 సంవత్సరముల యొక్క దేహము ప్రాణమును వదలినప్పుడు ఇది పాత వస్త్రము వదలనట్టుగా మీకు ఎట్లనుకోవడానికి వీలవుతుంది.
2: సపోజ్ ఎ బాడీ ఆఫ్ 20 ఇయర్స్ లీవ్స్ దిస్ అండ్ హౌ కెన్ యూ జస్ట్ డిస్క్రైబ్ దిస్ పర్టికులర్ వన్ యాజ్ ఎ వోర్న్ అవుట్ క్లాత్.
1: ఇది కొత్త వస్త్రం.
2: దిస్ ఇస్ ఎ న్యూ క్లాత్.
1: ఇది మన దృష్టిలో.
2: దిస్ ఈస్ ఇన్ అవర్ వ్యూ.
1: దీనికి విష్ణువు చక్కని ఒక ఆదర్శాన్ని అందించారు.
2: కృష్ణ హ్యాస్ ఆఫర్డ్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ టు ఇలస్ట్రేట్ దిస్.
1: మనం ఎక్కడో ఏదో ఒక యాత్ర వెళ్ళినప్పుడు ఒక షర్టింగ్ క్లాత్, ఒక బట్టను మనం తీసుకుని వచ్చాం.
2: సపోజ్ at the time when we have gone on a tour or a pilgrimage, we have purchased a piece of shirting cloth.
1: ఆ కుట్టను తెచ్చి మనం ఎక్కడో బీరువులో పడవేశాం.
2: We have brought it and kept it in a bag.
1: ఏదో ఒక సందర్భం లోపల 5-6 సంవత్సరాలు అయిన తర్వాత ఈ బట్టలు సర్దేకొచ్చ సమయంలో ఈ వస్త్రములు కంటికి కనపడింది.
2: After 5 or 6 years, you when you were just putting the clothes away, you came across this particular piece.
1: తక్షణమే జ్ఞాపకం వచ్చింది. అయ్యో, నేను ఫలాని సమయంలో తెచ్చినటువంటి వస్త్రం అనుకుని టైలర్ని పిలిచి తన మెజర్ ఇచ్చి ఒక షర్ట్ను కుట్టించు.
2: Immediately remembering when you brought this particular clothes 5 or 6 years ago, you took this particular piece of clothes to the tailor and gave the measurement, got a shirt stitch.
1: ఆ యొక్క కొత్త షర్ట్ ధరించాడు.
2: You wore that new shirt.
1: ఇదో మన ప్రేయర్ హాల్లో వచ్చి కూర్చోవడానికి వండినాడు.
2: He came to the prayer hall and to sit down, he bent a little.
1: People పైన చిరి.
2: The back, the shirt was torn.
1: కొత్త షర్ట్ అప్పుడే చిరిగిపోయాయని అని మనం విచారిస్తాం.
2: You may be thinking that it was a new shirt, but still it was torn.
1: ఈ యొక్క అంతరార్థం ఏమిటి? షర్ట్ కుట్టడం కొత్తది కానీ బట్ట యొక్క స్టాక్ పాతది.
2: What is the real meaning behind this? The clothes was old one, but the shirt of course is still anew.
1: Manamu collar, arms, pocket, anni kuttatam anedi kottaga kuttadu.
2: Stitching the entire shirt was of course anew.
1: Kani kutta yokka stock chala padadu.
2: But the cloth was from old stock.
1: Ade reetiga oka shariranni dharinchadamu, దీనితో కొత్త వయసును పెంచుకోవటము, ఇది కొత్తదిగా మనకు అనిపిస్తుంది.
2: వేరింగ్ ఎ బాడీ అండ్ స్పెండింగ్ ఎ లిటిల్ వైల్ ఇట్ విల్ లుక్ దట్ ఇస్ ఎ న్యూ బాడీ.
1: కానీ ఈ జీవితం యొక్క ఇది చాలా పాత.
2: బట్ ది యాక్చువల్లీ ఇట్ వాస్ ది ఆఫ్ ఓల్డ్ టైమ్.
1: ఇది జన్మాంతరంతో జన్మజన్మం ఎందుకు దీని యొక్క వయ ప్రమాణం అనుసరిస్తూనే వస్తున్నది.
2: This has come down from birth after birth, taking the life as a continuous principle.
1: దీనికి మరొక చిన్న ఉదాహరణ.
2: వన్ మోర్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: ఒక పెద్ద మనిషి,
2: క్వైట్ ఎ గ్రోన్ అప్ పర్సన్,
1: ఒక మంచి యువకుడు, ఇద్దరు ఉన్నారు.
2: అనదర్ యూ, దేర్ ఆర్ దీస్ టూ పీపుల్.
1: మంచి 25 సంవత్సరాల యువకుడు ఒక గుండు పైన చుట్టుతో ఒక 20 వేట్లు వేశాడు.
2: యూ ఇస్ ఇన్ హిస్ 25th year హ్యాస్ ట్రక్ 25 times ఆన్ ఎ స్టోన్.
1: 20 times.
2: 20 times. అనే స్టోన్.
1: కానీ ఆ రాయి పగలలేదు.
2: బట్ దట్ డిడ్ నాట్ బ్రేక్.
1: కానీ కస్తూరి క్లాంటి వాళ్ళు వచ్చి 2 సుత్తి కట్టవేశాడు, అది పగిలిపోయింది.
2: ఎ పర్సన్ లైక్ కస్తూరి came, and with a hammer, he gave two strokes that was broken.
1: 20 సంవత్సరముల యువకుడు 20 వేట్లు వేసినప్పటికీ ఈ కుండు పగలలేదు. కానీ 20 సంవత్సరముల యొక్క వృద్ధుడు 2 వేట్లు వేసేసరికే పగిలిపోయింది. ఇది ఉండే కుండు యొక్క మాత్రమేమిటి? అతను బలవంతుడా లేక ఇతను బలవంతుడా అని మనం విచారించాలి.
2: We have to inquire what is the reason behind not breaking for 20 strokes of a youth of 25 years, but a person of 80 years and he gave 2 strokes that was broken. What is the reason for this?
1: మనము ఈ యొక్క వృత్తులు వేసినటువంటి 2 దెబ్బలను మాత్రమే మనం ఎంచుకుంటున్నాం.
2: విఆర్ కౌంటింగ్ ఓన్లీ ది 2 స్ట్రోక్స్ విచ్ ఆర్ గివెన్ బై
1: ఈ 2 దెబ్బలకి అది పగిలిందని మనం భావిస్తున్నాము.
2: వి థింక్ దట్ ఇట్ హస్ గివెన్ అవే ఓన్లీ ఫర్ 2 స్ట్రోక్స్.
1: కాదు, 22 దెబ్బలకి అది పగిలింది.
2: బట్ ఇట్ హస్ గివెన్ అవే ఫర్ 22 స్ట్రోక్స్.
1: 20 దెబ్బలు యువకుడు వేయడం చేత అది మెత్తబడింది, 2 దెబ్బలు వేసరికి 2 చీలిపోయింది.
2: After being given 20 strokes by the youth, it was perfect. And next when 2 strokes were given by an elderly person, that gave way.
1: అదే విధముగా పోయిన జన్మము లోపల ఎన్నో సాధనలు చేసి ఎన్నో విషయములు అనుభవించి ఆ యొక్క దీని లోపల దేహము సాధించాడు.
2: Similarly, a person in the previous birth has done a number of sadhanas and enjoyed quite a few things and he has given up his life.
1: ఈ జన్మములో ఈ విధమైన వ్యక్తి వృద్ధాప్యం కాకపోవడమే దీనిని పూర్తి కావించుకున్నాడు.
2: ఇన్ దిస్ బర్త్ బిఫోర్ హీ అటైన్ ఓల్డ్ ఏజ్ హీ గాట్ ఫుల్ఫిల్మెంట్.
1: అదే విధముగానే మనం ఈ జన్మములో ఉండినటువంటి యొక్క వయస్ ప్రమాణమును శక్తి సామర్థ్యములను మనం ప్రమాణంగా తీసుకుంటున్నాం.
2: వీఆర్ టేకింగ్ ద లైఫ్ అండ్ ది ప్రోగ్రెస్ అండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ బర్త్ అలోన్ ఇంటూ అకౌంట్.
1: కానీ భగవంతుడి దృష్టి లోపల జరిగిపోయినటువంటి యొక్క ప్రమాణమును, జరిగిపోయినటువంటి యొక్క పరిస్థితులను, జరిగిపోయినటువంటి ఫలితమును దానిని ఆధారంగా తీసుకుంటాడు.
2: బట్ ఇన్ ది ఐస్ ఆఫ్ ది లార్డ్ హీ కన్సిడర్ ఆల్ ద పాస్ట్ లైఫ్ పాస్ట్ ఎఫర్ట్స్ అండ్ పాస్ట్ కాన్సిక్వెన్సెస్.
1: అదే విధముగానే నాయన ఈ దేహాలంతా కూడా జీర్ణమైపోయేటువంటి ఈ యుగయుగముల నుంచి తరతరముల నుంచి జన్మ జన్మముల నుంచి కూడా ఈ విధంగా వస్తూనే ఉంటున్నాయి.
2: These bodies will come to ruin, and this has happened for a number of ages, a number of births, and for a long time this has happened.
1: Kanuka, ivi jeevinchipoyinatundi ee vidhanga kuda jeevinchipothayi.
2: These are worn out, and suddenly they will be ruined.
1: Iti iti sariraha annadu.
2: This body is one which comes with
1: అనగా జీర్ణించిపోయేటువంటి శరీరము అని దీని పేరు.
2: దిస్ ఇస్ ది వర్న్ అవుట్, దట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ది శరీరం.
1: మొదలు ఒక మాంసపు వృద్ధగా పుట్టింది.
2: వెన్ ఇట్ ఇస్ బోర్న్, ఇట్ బోర్న్ యాజ్ అ లంప్ ఆఫ్ ఫ్లెష్.
1: తిరిగి కోమలంగా పెరుగుతుంది.
2: డ్యూరింగ్ ద గ్రోత్ ఇట్ బికమ్స్ ఎ బ్యూటిఫుల్ బాడీ,
1: ఆకర్షణీయంగా అభివృద్ధి అవుతుంది.
2: బికమ్స్ అట్రాక్టివ్ అండ్ గ్రోత్
1: క్రమక్రమేణా ఇది ఒక వికారాన్ని పొందిపోతుంది.
2: అల్టిమేట్లీ ఇట్ బికమ్స్ అగ్లీ ఆల్సో.
1: ఇది అనేక రకములుగా మార్పులు చెంది జీర్ణించిపోయేటువంటి.
2: దిస్ బాడీ ఇస్ వన్ విత్ అండర్గోస్ ఎ నంబర్ ఆఫ్ చేంజెస్ అండ్ అల్టిమేట్లీ ఇట్ విల్ గెట్ వర్న్ అవుట్.
1: ఇది అనేక పరిణామములతో కూడినటువంటిది.
2: దిస్ విల్ బి సబ్జెక్ట్ టు ఎ నంబర్ ఆఫ్ చేంజెస్.
1: కనుక ఇది పరిణామములతో కూడినటువంటి జడమే కాని చైతన్యం కాదు.
2: దిస్ ఈస్ full of changes and an inert thing.
1: అయితే మాట్లాడుతుంటాది, పెరుగుతుంటాది, పని చేస్తుంటాది, పెరుగుతుంటాది, ఇది జడం ఎట్లవుతుంది అని ఒక విధమైన సందేహం కలగవచ్చు.
2: వన్ మే గెట్ ఇట్ అవుట్ వెల్ దిస్ ఇస్ టాకింగ్, దిస్ ఇస్ డూయింగ్ వర్క్ అండ్ దిస్ ఇస్ లివింగ్, హౌ కెన్ యూ కాల్ దిస్ యాజ్ ఇనర్ట్.
1: గడియారానికి కీ ఇస్తే 3 ముట్లు తిరుగుతూనే ఉంటాయి, గంటలు కొడుతుంది, బాగా ఇది గంటలు అయితే చెప్తుంది.
2: Can you wait the watch? The three hands will be moving and at the particular hour they will be giving the bell also and all this will be going on.
1: ఇది బాగా కదలంత మాత్రమన, గంటలు కొట్టినంత మాత్రమన ప్రాణము ఉన్నదని మనం చెప్పడానికి వీలవుతుంది.
2: Just because these hands move, watch works, can you say that this has life?
1: ఇది కేవలము కీ యొక్క ఆధారం చేత అది నడుస్తుండాలి, గంటలు కొడుతుంటాయి.
2: on account of the power of winding, this watch works and it functions properly.
1: దైవము యొక్క చైతన్యం యొక్క శక్తి చేతనే ఈ దేహం కూడా నడుస్తుండాలి, మాట్లాడుతుండాలి, చూస్తుండాలి, అన్ని పనుల్లో పాల్గొంటుండాలి.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ ది లైఫ్ ఎనర్జీ గివెన్ బై ది గాడ్, దిస్ బాడీ ఆల్సో వర్క్ థాట్స్ అండ్ పర్ఫార్మ్.
1: లేకపోతే ఏ విధంగా గడియారం నడచలేదు, గంటలు చెప్పలేదు. అదే విధంగానే దైవత్వం అనే దివ్య చైతన్యము లోపల లేకపోతే ఏ పని చేయలేదు.
2: Without being known, just as the watch cannot function, so also this body will not be able to function without the divine principle being inside it.
1: కాని జరుగుతుండాలి, నడుస్తుండాలి, గంటలు చెప్తుండాలి, కానీ పెరుగుతుండాలి ఈ దేహము. ఇది ఒక పెద్ద ఆశ్చర్యం.
2: Then the next question is, well, this body is growing, watch will be only working.
1: ఇది జడమైతే ఈ పెరగడం ఏమిటి? ఈ పెరగడానికి కారణం ఏమిటి? జడం పెరగదు కదా.
2: If this is an art, how can it grow? Inert things do not grow.
1: Ichivada dinnamu ilunu urchi inta chetta chesukoni oka kuppalo vestunte oka nelaku kuppa kuda perigipothu.
2: If you wash the sweep the floor and collect the dust and put it in a dustbin, even that heap also grows.
1: కనుక దీనికి దిన్నము కూడాను ఇడ్లీ, దోశ, సాంబార్, చట్నీ, పప్పు ఇలాంటివన్నీ వేస్తుంటే ఇది పెరుగుతూనే ఉండాలి. ఆ చెట్టను నిలిపెడితే ఇది కూడా పెరగదు.
2: సిమిలర్లీ వెన్ యూ గో ఆన్ ఫీడింగ్ దిస్ బాడీ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్, దిస్ బాడీ ఆల్సో గ్రోస్. ఇఫ్ యు స్టాప్ గివింగ్,
1: కనుక మనము ఆహారం అనేటువంటి చెట్టను వేస్తున్నాం కనుకనే ఇది పెరుగుతూ ఉంటుంది.
2: వీఆర్ పుట్టింగ్ ద ఫుడ్ ఇన్ సైడ్ అండ్ దేర్ఫోర్ ఇట్ ఇస్ గ్రోయింగ్.
1: దిబ్బ పెరిగినంత మాత్రం ఉన్న ప్రాణం ఉన్నట్టు కాదు. అదే విధంగా ఈ దేహం కూడా ఒక దిబ్బ వంటి.
2: A heap of dust, when it is growing, you cannot say that it has life. Similarly, this body, just because it is growing, you cannot say that it is...
1: దీనికి చైతన్యవంతమైన దైవత్వమే దీనికి ఆధారం.
2: The basis for this particular body is divinity, which is full of chaitanya.
1: కనుక ఈ చైతన్యమును లక్ష్యంగా తెచ్చుకుని నీ కర్తవ్యాన్ని నీవు ఆచరించు.
2: Remembering this principle of life, you discharge your duty.
1: అర్జునుడు అజ్ఞాని అని చెప్పడంలో ఏమాత్రం కూడా కొంత అర్థం లేనట్టుగా ఉంటారు.
2: Then all Arjuna, as an ignorant person, it looks as though there is no meaning.
1: అర్జునుడు అనేక విధమైనటువంటి విద్యలు ఎందు, అష్టశక్త విద్యలు ఎందు అగ్రగణ్యుడే, కాని ఆత్మజ్ఞానమునందు మాత్రము అతను వెనుకబడిన వాడే.
2: He has mastered a number of education, archery and other things, but in the education of spirituality, he has not got any appointment.
1: Okkokkaru tamatama yokka shaktini, tamatama yokka balamunu okkokka margam lopala darini specialize chestuntaru.
2: Each person may be specializing using all his capacities, faculties and powers in specializing in one particular field.
1: మానవుని ఎందుకు శక్తిని కొంతమంది సంగీతం నందు ప్రత్యేకమైన యొక్క అభివృద్ధిని గావించుకుంటారు.
2: సమ్ పీపుల్ విల్ యూజ్ దేర్ ఫ్యాకల్టీస్ అండ్ దేర్ కెపాసిటీస్ ఇన్ లెర్నింగ్ అండ్ మాస్టరింగ్ మ్యూజిక్.
1: అతనికి సంగీత విషయంలో ఉండినంత ప్రావీణ్యత మరొక విద్యలో ఉంటుంటారు.
2: హిస్ ప్రొఫిషియన్సీ ఇన్ మ్యూజిక్ యూ వుడ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్ ది అదర్ థింగ్స్, హి డజంట్ హావ్ ఇట్.
1: మిగిలిన కొందరు ఏదో ఒక సాహిత్యంలో పోతుంటారు, కవిత్వంలో పోతుంటారు.
2: Similarly, some people may be in writing books and in writing poetry.
1: Chitri silpamu ilanti yokka margamlo kodanu tama yokka divishakti adrutiga unchukuntuntaru.
2: Similarly, in painting and sculpture etc., they may be developing their own
1: career. Manam ponakkaledu mana institute nande aneka mandi tapas untuntaru.
2: We need not go that far. Take our own institute as an example. There are a number of professors.
1: Okaru physics lokala chaala agyavistaru nanu.
2: One person would have achieved excellence in the area of physics.
1: ఇంకొకరు కెమిస్ట్రీ లో పోతుంటారు.
2: The other person might be in chemistry.
1: మరొకరు మ్యాథమెటిక్స్ లో వస్తుంటారు.
2: The third person might be in mathematics.
1: ఇంకొకరు బయాలజీ లో పోతుంటారు.
2: Another person in biology.
1: కానీ వారి వారి మార్గంలో వారు చాలా ఉన్నత స్థాయిని పొందవచ్చునే కానీ మరొక విషయంలో వీరికి అంత తెలియదు.
2: They might have achieved extraordinary accomplishments in that particular area, but not they do not know any other thing.
1: ఇప్పుడు వేదాధ్యయనము శాస్త్రము ఉంటుంది.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ ఆఫ్ స్క్రిప్చర్స్ ఆర్ వేద.
1: వేదములో కొంతమంది వారికి శక్తిని అంతా కూడా దారపోసి అనేక విధములుగా కూడా దానిని అభివృద్ధి గావించుకుంటారు.
2: Some people will have invested all their capacities in learning Veda and achieve
1: Vedamunu vallinchita lopala mana kaamavadaniki paati meedi marokati ledu.
2: In narrating or in pronouncing this Veda, our kaamavadani is unique. There is no one equal to him.
1: Vedamulo mahapandityam teeskunnadu, unnata sthayini andukunnadu.
2: He has achieved extraordinary scholarship in Veda.
1: కానీ లౌకిక విషయం లోపల సీత ఎవరు అంటే కృష్ణుడు భార్య అంటాడు.
2: బట్ ఇన్ ది వర్ల్డ్లీ నాలెడ్జ్ ఇఫ్ యు ఆస్క్ హూ ఇస్ సీత హి వుడ్ సే హి ఇస్ ది వైఫ్ ఆఫ్.
1: లౌకికములో అతనికి ఏమీ తెలియదు పాపం.
2: ఇన్ వర్ల్డ్లీ నాలెడ్జ్ హి డజంట్ హావ్ ఎనీ.
1: కారణం ఏమిటి? వారి వారి ఉండేటువంటి శక్తిని ఒక్కొక్క యాంగిల్ లోపల దాన్ని డెవలప్ చేసుకుంటారు.
2: ద రీజన్ ఫర్ దిస్ ఇస్ they employ all their capacity in one particular area of knowledge and specialize in it.
1: అదే విధముగానే అర్జునుడు అస్త్రశస్త్ర విద్య లోపల అగ్రగణ్య స్థానము అందుకున్నాడు.
2: ఇన్ ద సేమ్ వే అర్జున హ్యాడ్ అకాంప్లిష్డ్ ఎక్స్ట్రాడినరీ హైట్స్ ఆఫ్ లర్నింగ్ ఇన్ ద ఏరియా ఆఫ్ ఆర్చర్.
1: మిగిలినటువంటి విషయంలో దానికి ఏమాత్రము తెలియదు.
2: ఇన్ ది అదర్ ఏరియా హి డిడ్ నాట్ హ్యావ్ సచ్ ఇంటెన్స్ నాలెడ్జ్.
1: అన్ని రంగముల యందు అన్ని విషయములు ఎందు అగ్రగణ్యుడైనటువంటి వాడు ఒక్క దైవం మాత్రం.
2: ఇన్ ఆల్ ఫీల్డ్ హావింగ్ కంప్లీట్ మాస్టరీ అండ్ కంప్లీట్ ప్రొఫిషియన్సీ దేర్ ఇస్ ఓన్లీ వన్ పర్సన్ అండ్
1: అందువల్లనే అతనికి సర్వజ్ఞుడు అని పేరు.
2: దట్స్ వై హి హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సర్వజ్ఞ ఆమ్నిషియంట్.
1: ఈ సర్వజ్ఞుడైనటువంటి వాడే సర్వశక్తిమయుడిగా కూడా ఉంటాడు.
2: ఓన్లీ ఏ పర్సన్ హూ ఈజ్ ఆమ్నిషియంట్ ఈజ్ ఆమ్నిపొటెంట్.
1: సర్వశక్తిమైనటువంటి వాడే సర్వవ్యాప్తుడుగా కూడా ఉంటాడు.
2: ఓన్లీ ఏ పర్సన్ హూ ఈజ్ ఆమ్నిపొటెంట్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: కనుక సర్వజ్ఞత్వము సర్వశక్తిత్వము సర్వవ్యాపకత్వము ఒక దైవత్వములకు మాత్రమే.
2: దేర్ఫోర్ ఆమ్నిషియన్స్ ఆమ్నిపొటెంట్ అండ్ ఆమ్ని నాలెడ్జ్ ఇస్ ఓన్లీ ఫర్ దిస్ గాడ్.
1: కనుక దేహమనేటువంటి దానిని నీవు జడముగా భావించుకొని నీవు ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించమని బోధించాడు.
2: Krishna taught Arjuna, consider this body as yours. Discharge your duty.
1: నీ యొక్క దేహతత్వం లోపల ఈ మోహం అనేటువంటిది మొట్టమొదట చంపుకోమన్నాడు.
2: He said, first place, kill the attachment. You are having body consciousness.
1: ఈ మోహము చాలా ప్రమాదము చేయించేది.
2: This attachment is rather dangerous.
1: విద్యా నుంచి విషయ పరిశీలనను పూర్తి నిర్మూలన చేసేటువంటిది.
2: It destroys all capacity of discrimination.
1: ఈ మోహము తప్ప అన్యముని ఏమాత్రం కూడా అంగీకరించదు. ఈ మోహమును తప్ప ఇది అన్యముని ఏమాత్రము అంగీకరించదు.
2: Some of this attachment, it would not be able to understand anything at all.
1: ఒక చిన్న కథ,
2: one small story.
1: ఒకానొక సమయంలో దేవేంద్రునకు శాపవశత్తు భూలోకంలో ఒక పందిగా వచ్చి పుట్టాడు.
2: Unfortunately, at once upon a time, Devendra was to be born as a fifth on earth.
1: అయితే ఇతను ఈ భూలోకము లోపల పద్దెగా పుట్టి ఒక బురద లోపల తన జీవితమంతా గడుపుతూ ఉన్నాడు.
2: Being born as a pig, he was spending all his time in washing water.
1: ఈ బురద లోపలనే తానొక భార్యతో ఇద్దరితో కాపురం చేస్తున్నాడు.
2: He was living a family life in this muddy water in Aral.
1: ఒకానొక సమయం లోపల నారదుడు ఆ మార్గంలో పోతూ ఈ యొక్క దేవేంద్రుడి యొక్క స్వరూపాన్ని చూచారు.
2: నారద వైల్ గోయింగ్ ఇన్ దట్ పర్టికులర్ వే హి హ్యాపెన్ టు జస్ట్ సీ దేవేంద్ర.
1: నారదుడికి జాలి కలిగింది.
2: హి టుక్ పిటీ అపాన్ హిమ్.
1: అక్కడికి తిరిగి తెలి, ఓ దేవేంద్ర, ఏమి నీ అవస్థ? ఎందుకు ఈ విధమైన కర్మలు అనుభవిస్తున్నావు? నా యొక్క తపశక్తితో నీ యొక్క శాపంలో విముక్తి గావించుకోవడానికి నేను తప్పక సిద్ధమవుతాను. నీవు దీనికి అంగీకరిస్తావా అని అడిగాడు.
2: నారద స్టాప్డ్ దే ప్రొవైల్ అండ్ అడ్రస్ దేవేంద్ర. దేవేంద్ర, వాట్ ఏ స్టేట్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్? ఐ కెన్ యూజ్ ఆల్ మై ది పవర్స్ ఆఫ్ పెనన్ అండ్ హెల్ప్ యూ టు
1: దేవలోకములో సర్వసుఖములు అనుభవించవలసినటువంటి నీవు ఈ పాడుపురుదలో జీవితాన్ని గడుపుతున్నావు, ఎటువంటి కర్మ, ఎంతటి పాపము అని తాను చాలా జాలిగా మాట్లాడాడు నారదు.
2: హీ స్పోక్ వెరీ సింపథెటికలీ టెలింగ్ ద వన్ హూ షుడ్ ఎంజాయ్ ఆల్ ది లగ్జరీస్ ఇన్ హెవెన్, యు ఆర్ పుట్ టు దిస్ కైండ్ ఆఫ్ మిజరబుల్ లైఫ్.
1: దానికి దేవేంద్రుడు అనేటువంటి పని చెప్తుండాలి. నారద, మా ఆనందములకు నీవెందుకు అడ్డు తగ్గుతావు?
2: దేవేంద్ర, ఇన్ దట్ ఫార్మ్ ఆఫ్ నారద, వై ఆర్ యు కమింగ్ ఇన్ ది వియర్? వై ఎంజాయ్?
1: ఈ బురదలో ఉండేటువంటి ఆనందం దేవలోకంలో కూడా లేదు.
2: He was telling, the joy that I get in this muddy water, I don't think I would be able to get the life that I am enjoying with my wife and children in this muddy water, I don't think I can get in heaven.
1: ఇలాంటి ఆనందమును నీవు అడ్డు తగలకుండ దయచేసి వచ్చిన మార్గం పట్టుకుని వెళ్ళమన్నాడు.
2: Please don't come in the way of my joy, the time that I am enjoying now. Go your way, please.
1: అనగా ఈ మోహం అనేటువంటి మహామాయ చేత చిక్కుపడినటువంటి దేవేంద్రుడు కట్టె కనపడికి దేవలోకం కూడా విసుకెత్తి.
2: దేవేంద్ర, అండర్ ది స్పెల్ ఆఫ్ ది ఇల్యూజన్ ఆఫ్ అటాచ్మెంట్, డిడ్ నాట్ రియలైజ్ ద ఇంపార్టెన్స్ అండ్ ది
1: గ్రాహములో పడినటువంటి వ్యక్తికి ఏది కూడా కనిపించదు.
2: వన్ హూ ఇస్ అండర్ ది స్పెల్ ఆఫ్ మోహ ఆర్ అటాచ్మెంట్, హి వుడ్ నాట్
1: ఈవెన్ పెద్ద మాయాశక్తి.
2: దిస్ ఇస్ ఎ పవర్ఫుల్ మాయాశక్తి.
1: ఈ మాయాశక్తిని నిర్మూలం గావించుకునే వాళ్ళ ఆత్మశక్తి అనేటువంటి జ్ఞానమును అభివృద్ధి పరచుకోవాలి.
2: యూ వాంట్ డిస్ట్రాయ్ ది పవర్ ఆఫ్ ఇల్యూజన్, యూ మస్ట్ డెవలప్ ది పవర్ ఆఫ్ ఆత్మ.
1: కనుక నీ మొట్టమొదట అర్జునుడు ఈ ఆత్మ విద్యను బోధించడానికి పూనుకున్నాడు కృష్ణుడు.
2: Therefore, in the very first place, Krishna took upon himself to teach Arjuna this Atma Vidya.
1: Atma Vidyanu sariga artham chesukunnappude kartavya karmalu chakkaga nirvartistadu.
2: Only after understanding education relating to Atma, one would be able to discharge one's duties properly.
1: Atma Vidyanu bodhinchaka kartavya karmalanu deka dharmamulo bodhinchatam cheta ivi sakkamuga thanu chesukoledu, nirvartinchaledu.
2: Without teaching the education of Atma, one would not be able to understand and discharge the daily duties and the routine duties, duties relating to the body.
1: Kanukane deeni yokka keelakamu aadharam chesukoni Krishnudu Arjunaku ee yokka nanupadesham cheyadaniki unukunnadu.
2: Based upon this particular principle and knowledge, Krishna undertook to teach Arjuna the knowledge of Atma.
1: Laukikamainatvanti yokka prabodhala chetanu, లౌకికమైనటువంటి యొక్క పఠనం చేతను, లౌకికమైనటువంటి యొక్క శ్రవణం చేతను కొంతవరకు మనసు పరివర్తన కలుగుతుంది.
2: టీచింగ్స్ రిలేటింగ్ టు సెక్యులర్ నాలెడ్జ్ అండ్ లిజనింగ్ అండ్ రీడింగ్ దిస్ వుడ్ నాట్ బి ఏబుల్ టు, దిస్ మే బి ఏబుల్ టు హెల్ప్ టు సమ్ ఎక్స్టెంట్.
1: అయితే ఇది తాత్కాలికమైనటువంటి పొంగులు వంటివి.
2: దిస్ ఇస్ ఓన్లీ ఎ టెంపరీ ఫెనామెనా.
1: భగవద్గీత శ్రవణం చేసే సమయంలో చాలా ఆనందంగాను, అది సరి అయినటువంటి మార్గంగా, సులభమైనటువంటి మార్గంగా మనకు తోస్తుంది.
2: When we are listening to Bhagavad Gita, we feel so happy, so joyous, and it looks as though that
1: కానీ ఆచరణలో పెట్టడానికి ప్రవేశం చేసినప్పుడు ఇది అనేక విధములుగా పరిగణి.
2: But when we undertake practicing what we have learned in Bhagavad Gita, the real problems, the real difficulties come.
1: మనము దేనిని విన్నాము, దేనిని చదివినామో దాంట్లో మనం ప్రవేశించాలి.
2: Whatever we have heard, whatever we have read, we have to enter into that.
1: Krishna Chaitanya taru yatra tarpatu dakshina desamainatvanti yokka Sriranga pattanam cherukunnadu.
2: Krishna Chaitanya, while going on a pilgrimage, reached Sriranga pattanam in south.
1: Akka Sriranga pattanam lopala devalayamulo aneka mandi cherinaru.
2: In Sriranga pattanam, in the temple, a number of people had assembled.
1: అక్కడ ఒక పండితుడు భగవద్గీతను బోధిస్తున్నాడు.
2: A particular pandit was speaking and expounding Bhagavad-gita.
1: ఈ పండితుడు భగవద్గీతను చెప్పటము, శిష్యులు వల్లించటము, దీనిని వ్యాఖ్యానం చేసి బోధించటము, మీరు ఆరగించటము జరుగుతూ ఉంటుంది.
2: This pandit was reading Bhagavad-gita, the disciples were repeating it, and the pandit was giving commentary. This way it was going on.
1: ఏదో ఒక మూలను కూర్చొని ఒక భక్తుడు కన్నులు మూసుకొని కంటదారాలు కారుస్తున్నాడు.
2: One particular disciple was found sitting in a corner, shedding tears profusely.
1: ఈ వినేటువంటి ఒక ప్రతి వ్యక్తి కూడా ఒక చిన్న భగవద్గీత దగ్గర పెట్టుకుని దాన్ని చదువుతూ అతను చెప్పేటువంటి దాన్ని వింటూ ఉన్నారు.
2: All the other people keeping a small book of Bhagavad Gita with them, they were repeating it and they were listening very attentively.
1: ఈ Bhagavad Gita పుస్తకాన్ని అత్తమనందు పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఒక్కొక్క సమయంలో నవ్వటము, ఒక్కొక్క సమయంలో ఆనందించటం, మరొక సమయంలో విచారపడటం, ఈ రకంగా వీరి యొక్క స్వరూపాలు మారుతూ ఉంటున్నాయి.
2: people who are having Bhagavad Gita among the disciples, their facial expression was different. They were laughing, they were becoming serious, and it was changing over a period of time when he was responding.
3: ఒక మూలలో కూర్చున్నటువంటి ఈ వ్యక్తికి ఎట్టి మార్పులు లేదు, కేవలం కంటిదారులు కారుతున్నాయి.
2: బట్ ది పర్సన్ హూ వాస్ సిట్టింగ్ ఇన్ ద కార్నర్, హీ వాస్ నాట్ హ్యావింగ్ ఎనీ సచ్ ఎక్స్పీరియన్స్ షోరింగ్ హిస్ ఫేస్, హీ వాస్ మియర్లీ షెడ్డింగ్ టీయర్స్.
3: ఇది కనిపెట్టాడు చైతన్య.
2: కృష్ణ చైతన్య అబ్జర్వ్ చేసి
3: ఆ వ్యక్తి దగ్గరికి పోయి, ఏమయ్యా భగవద్గీత పారాయణం, భగవద్గీత ఉపన్యాసము ఇంత ఆనందంగా జరుగుతున్న సమయంలో ఈ కంటిదారులు కార్చడానికి కారణమేమిటన్నాడు. స్వామి, తమరెవరు? ఆ యొక్క సంస్కృత శ్లోకాలు నాకు ఉచ్చరించడానికి నాకు రాదు.
2: స్వామి, ఐ డు నాట్ నో హూ యు ఆర్. I do not know Sanskrit. I cannot pronounce. I cannot repeat the slokam.
3: ఆ తప్పు తప్పుగా ఉచ్చరించి నేను తప్పు మార్గమును పట్టేదానికంటే ఆ గ్రంథమును చూచేటువంటి విద్య కూడా నాకు లేదు కనుక ఆ గ్రంథమును చూచి నేను నేర్చుకునేదానికంటే నేను అన్ని విసర్జించి ఆ మహాభారత యుద్ధము లోపల కృష్ణ పరమాత్ముడు వెనుక వైపున ముందు వైపున కూర్చొని వెనుక వైపున అర్జునుడు కూర్చొని ఆ కృష్ణుడు తన తిప్పి అర్జునుడితో మాట్లాడుతూ వచ్చేటట్టుగా ఆ చిత్రాన్ని నా హృదయంలో చిత్రించుకుంటున్నాను.
2: పిక్చరింగ్ ఇన్ మై ఓన్ హార్ట్ కృష్ణ గివింగ్ దిస్ భగవద్గీత టు అర్జున, టర్నింగ్ హిస్ హెడ్ బ్యాక్ టు అర్జున హూ వాస్ సిట్టింగ్ ఇన్ ది చారియట్.
3: ఆ అర్జునుడు ముందు కూర్చొని నా కృష్ణుడు పైన కూర్చొని ఉంటే నా స్వామికి మెడనొప్పి ఉండేది కదా, కనుక నా స్వామి ముందు కూర్చొని అర్జునుడు వెనక కూర్చొని ఆ వెతుకు వైపున తల తిప్పటం చేత నా స్వామికి నా గొంతు ఎంత నొప్పిగా ఉంటుండాలో ఏమిటో అని దానిని చింతించుకొని నేను బాధపడుతున్నానన్నాడు.
2: ఐఎమ్ థింకింగ్ అండ్ ఐఎమ్ క్రయింగ్ బికాస్ వెన్ ఐ జస్ట్ ఇమాజిన్ కృష్ణ టర్నింగ్ హిస్ హెడ్ టు అడ్రస్ అర్జున హూ వాస్ సిటింగ్ బిహైండ్, ఇట్ మస్ట్ హావ్ కాస్డ్ ఎ లాట్ ఆఫ్ పెయిన్ టు కృష్ణ. ఇఫ్ ఓన్లీ కృష్ణ వాస్ ఆన్ హై పెడెస్టల్, అర్జున వాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, దట్ వుడ్ నాట్ హావ్ కాస్డ్ హిమ్ ఎనీ పెయిన్. దిస్ రియలీ హర్ట్స్ మీ వెరీ మచ్, దేర్ఫోర్ ఐఎమ్ క్రైయింగ్.
3: అప్పుడు చైతన్యుడు అనుకున్నాడు, వీడు నిజమైన
2: కృష్ణ చైతన్య దట్ దిస్ ఇస్ ద ట్రూ డివోటీ.
3: కృష్ణుడిలో ప్రవేశించాడు.
2: He has entered into principle of
3: Krishna. ప్రేమతత్వంలో సంచారం చేస్తున్నాడు.
2: He has been traveling in the principle.
3: మహాభారత యుద్ధంలో కృష్ణుడితో కూడి ఉన్నాడు.
2: He is a part and parcel of Krishna during మహాభారత యుద్ధ.
3: దీనిలో అనుభవిస్తున్నాడు పాపం.
2: He is experiencing all that.
3: నిజముగా అనుభవము అనుభూతి చాలా ప్రధానం కాని ఆలకించటం పఠించటము ప్రధానం కాదని నిర్ణయం చేసుకున్నాడు.
2: కృష్ణ చైతన్య కన్క్లూడెడ్ experiencing that is greater than merely listening and repeating.
3: ఈనాడు కూడాను మన భగవద్గీతను చెప్పుతుంటే రాసుకునేటువంటి వారు కొంతమంది, బుక్కులు చూసుకుని చదువుకునేటువంటి వారు కొంతమంది, ఈ రకంగా ఉండటం చేత ఇది బుక్కులోనే నిలిచిపోతుంది కానీ తల లోపల చేరదు.
2: Even now, when it is being expounded, some people go on writing something in the books. And some people will be having their books. And if you can't...
3: నిజముగా హృదయాన్ని చేర్చదగినటువంటి వాడు, చేర్చవలసినటువంటి వాడు ఈ వ్రాతపోతల్లో ప్రవేశించడు.
2: The one who wants to get his heart completely exposed to the...
3: ఇది బాహ్యమైనటువంటి యొక్క భక్తిగా ఉంటుంది కానీ ఇది భావముతో కూడినటువంటి భక్తిగా ఉంటుంది.
2: It is a devotion which is external, not a devotion which is full of feeling.
3: ఒక్కటైనా మనం ఆచరణలో పెట్టితే చాలు కానీ నూరు రాసుకునే ప్రయోజనం ఏంటి?
2: Even if you practice one, it will be more than enough. What is the use of taking down 100?
3: పుస్తకంలో ఉన్న శ్లోకం అంతా మంత్రంలో చేర్చుకుంటే మంత్రము ఒక పుస్తకంగా మారి చేస్తుంటారు.
2: If you only fill your head with all the contents of the book, the head also becomes another book. What is the use?
3: కనుక విన్నటువంటి విషయాన్ని హృదయంలో చేర్చుకోవాలి.
2: Whatever you hear, print them on your book.
3: ఈ హృదయంలో ఒక్కటైనా నిలిస్తే చాలు, ఎప్పుడైనా మనం ప్రింట్ చేసుకోవచ్చు.
2: Even if one can stay in the heart, that is good enough.
3: Anduvalle monna cheppanu tala okati hrudayam okati,
2: that's why the other day Swami said head is one entity, one article, and heart is another.
3: Panditjyam tona oka praveedtonanu vidyatonanu talan nippukunde danikatte premato hrudayanni nippukomannaru.
2: Instead of filling the head with scholarship, with knowledge bookish, it is better we fill our heart with love.
3: కనుక అర్జున, నీవు ఈ విధమైనటువంటి ఒక లౌకికమైనటువంటి సంబంధ బాంధవ్యములకై వగచి విచారించి కేవలం శోకించటం ప్రయోజనం లేదు.
2: Therefore, Arjuna, there is no meaning in your grieving based upon the bodily attachments and bodily relationships.
3: నీవు అంతర్ముఖంగా నీ యొక్క హృదయాన్ని తిప్పుకో.
2: యు ఇంట్రావర్ట్ యువర్ మైండ్.
3: అప్పుడే నీకు నేను బోధించేటువంటి విషయంలంతప్పుడు చక్కగా అర్థమవుతాయి.
2: దెన్ ఓన్లీ యూ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఆల్ ద థింగ్స్ విచ్ ఐ ఎక్స్పోన్డ్.
3: నీవు శోకింప తగని వారికై నీవు శోకిస్తున్నావు.
2: యు ఆర్ గ్రీవింగ్ ఫర్ పీపుల్ హూర్ ఫర్ హూమ్ యూ షుడ్ నాట్ గ్రీవ్.
3: అశోచ్యం అన్యశోచః అన్నాడు.
2: అశోక్యం అన్నశోచః
3: అనగా శోకించదగినటువంటి వారికై నీవు శోకిస్తున్నావు అన్నారు.
2: ఫర్ పీపుల్ ఫర్ హూమ్ యూ నీడ్ నాట్ ఫీల్ సారీ ఆర్ సారో యూ ఆర్ జస్ట్ గ్రీవింగ్.
3: నీవు దీనికంత శోకించదగినటువంటి వాడు కాదు.
2: యూ ఆర్ నాట్ ద వన్ హూ షుడ్ సఫర్.
3: అనుకునే నీవు అజ్ఞానంతో నిండి ఉంటుండాలి నీ హృదయం.
2: దట్స్ వై యువర్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
3: ఈ అజ్ఞానం ముందు పారద్రోలాలి.
2: రిమూవ్ అండ్ డ్రైవ్ అవే దిస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ యువర్ హార్ట్.
3: దీనికి 8 విధములైనటువంటి స్థితులు ఉంటున్నాయి. ఈ దేశము నీ హృదయములో నిలిచినంత కాలం కూడాను నీవు ఈ అజ్ఞానమును మునిగే ఉంటుంటావు. శేషము లేకుండా ఏ విధమైనటువంటి ఒక స్థితిని నీవు పొందుతావో అప్పుడే నీవు జ్ఞానానికి అర్హుడవుతావు.
2: ఓన్లీ వెన్ దేర్ ఇస్ నో బ్యాలెన్స్ ఆఫ్ ఇట్ ఇన్ యువర్ హార్ట్ యు బి వర్తీ ఆఫ్ అండర్స్టాండింగ్ విజ్డమ్.
3: కనుక నీవు ఈ 8 శేషములను కూడాను నీ హృదయంలో లేకుండా చూసుకోమన్నాడు.
2: దేర్ఫోర్ యు షుడ్ నాట్ హ్యావ్ ఎనీ రెమనెంట్స్ ఆఫ్ దిస్ 8 టైప్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఇన్ యువర్ హార్ట్.
3: మొదటిది వాసన.
2: వన్ ఈస్ వాసన.
3: రెండవది అగ్ని.
2: సెకండ్ ఈస్ ఫైర్.
3: మూడవది రుణము.
2: థర్డ్ వన్ ఈస్ డెత్.
3: నాలుగవది రోగము.
2: ఫోర్త్ వన్ ఈస్ డిసీజ్.
3: ఐదవది ద్వేషము.
2: ఫిఫ్త్ వన్ ఈస్ కంట్రీ.
3: ఆరోది రాగము. ఏ విధమైనటువంటి ఒక స్థితిని నీవు పొందుతావో అప్పుడే నీవు జ్ఞానానికి అర్హుడవుతావు.
2: ఓన్లీ వెన్ దేర్ ఇస్ నో బ్యాలెన్స్ ఆఫ్ ఇట్ ఇన్ యువర్ హార్ట్ యూ బి వర్తీ ఆఫ్ అండర్స్టాండింగ్ విజ్డమ్.
3: కనుక

0: ఫిఫ్త్ వన్ ఈజ్ కంట్రీ,
1: ఆరోది రాగము.
0: సిక్స్త్ వన్ ఈజ్ అటాచ్మెంట్,
1: మూడో ఏడవది విచారము.
0: సెవెంత్ ఈజ్ వరీ,
1: ఎనిమిదవది విషం.
0: ఎయిత్ ఈజ్ పాయిజన్.
1: ఈ ఎనిమిది ఏదైనా అన్ని పోయి కొంత విషం శేషం నీలో హృదయంలో ఉన్నప్పటికీ నీకు ఇది తప్పినది కాదన్నాడు.
0: అవుట్ ఆఫ్ దిస్ ఎయిట్ ఈవెన్ ఇఫ్ యు హావ్ రెమనెంట్స్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ ఇన్ ది స్లైటెస్ట్ డిగ్రీ యువర్ హార్ట్, యు వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ రిఫ్రెష్ ఫ్రమ్ సారో.
1: అంతా ఆరిపోయింది, కొంచెం ఎక్కడో ఉంటుండాలి.
0: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్. ఫైర్ ఈజ్ ఎక్స్టింగ్విష్డ్ ఆల్మోస్ట్ ఎక్సెప్టింగ్ ఫర్ ఎ స్మాల్ పోర్షన్ ఆఫ్ ఇట్.
1: ఆ చిన్న అగ్ని గాలి పెంచడం వల్ల గొప్పదిగా బయలుదేరి అది బ్రహ్మాండమైనటువంటి మంటగా బయలుదేరచ్చు.
0: ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ స్మాల్ టు స్టార్ట్ విత్, అన్ అకౌంట్ ఆఫ్ బ్రీత్ ఇట్ విల్ డెవలప్ ఇన్ టు ఎ బిగ్.
1: కనుక ఆ చిన్న శేషం కూడా ఉండకూడదు.
0: దేర్ఫోర్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ రెమనెంట్స్ ఆఫ్ ఇట్.
1: రోగం అంతా నయమైపోయింది.
0: దిస్ ఈజ్ ఆల్మోస్ట్ క్యూర్డ్.
1: ఏదో కాళ్ల పైన కొంచెం వాపు ఉంటుండాలి.
0: దేర్ ఈస్ ఎ లిటిల్ ఆన్ ద లెగ్స్.
1: కానీ ఆ దేశం ఉంటున్నప్పుడు ఇంటికి వచ్చినట్టు అపత్యం చేసి తిరిగి ఒళ్ళంతా ఊరుకుంటచ్చు.
0: ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ హాస్పిటల్ టు హౌస్ ఇఫ్ యూ గివ్ అప్ డైట్ దెన్ ఇట్ మే బికమ్.
1: కనుక రోగ శేషం ఏమాత్రం కూడా ఉంటుండకూడదు, అగ్నిశేషం ఏమాత్రము ఉంటుండకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ రెమినెంట్స్ ఆఫ్ ఎయిదర్ డిసీజ్ ఆర్ ఫైర్.
1: ఇంకా రెండు శేషము అప్పు బాధ.
0: దెన్ ది నెక్స్ట్ వన్ ఇస్ ది డెత్.
1: అంతా తీరిపోయింది, ఏదో ఇంకా 1000 రూపాయలు మాత్రం అప్పు ఉంది అంటే ఒట్టి పెరుగుతూ పోతుంది.
0: డిశ్చార్జ్ ఆల్ మై డెట్ బట్ దర్ ఇస్ ఓన్లీ 1000 రూపీస్ బట్ ఆన్ దట్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అక్యుములేటింగ్.
1: కనుక ఆ 1000 రూపాయలు కూడా పూర్తి తీర్చేసేయాలి.
0: యు షుడ్ డిశ్చార్జ్ దట్ 1000.
1: అదే విధంగా శేషం అనేటువంటి కొంచెం ఉంటుండాలి అంటే పెరగడానికి అవకాశంగా ఉంటుంటాడు.
0: ఇన్ ది సేమ్ వే ఇఫ్ దెర్ ఇస్ ఎనీ బ్యాలెన్స్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇట్ ఇస్ లైక్లీ దట్ ఇట్ టెండ్స్ టు గ్రో.
1: అజ్ఞానము మోహం అనేటువంటిది నీలో కొంత శేషం ఉంటుండాలంటే నేను ఎంత బోధించినప్పటికీ ప్రయోజనం లేదు.
0: దేర్ఫోర్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ రెమినెంట్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ అటాచ్మెంట్ ఇన్ యువర్ హార్ట్ వాట్ ఎవర్ ఐ టీచ్ బికమ్స్ యూస్లెస్.
1: కనుక ఈ అజ్ఞానం అనేటువంటి దేశాన్ని పూర్తి నిర్మూలం గావించాలి.
0: దేర్ఫోర్ కంప్లీట్లీ డిస్ట్రాయ్ ది ఇగ్నోరెన్స్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుకనే ఈ సాంఖ్యాన్ని నీకు బోధిస్తున్నానన్నాడు.
0: దేర్ఫోర్ ఐఎమ్ టీచింగ్ దిస్ సాంఖ్య టు యూ.
1: భగవద్గీత లోపల సాంఖ్య యోగం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
0: ఇన్ భగవద్గీత దిస్ చాప్టర్ సాంఖ్య యోగ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ వన్.
1: ఈ ఆత్మ అనాత్మ విషయాన్ని చక్కగా గుర్తించుకుంటే మిగిలిన అధ్యాయములన్నీ కూడా దీని యొక్క ప్రతిబింబములుగానే కనిపిస్తుంటాయి.
0: ఇఫ్ వన్ కెన్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ డిఫరెన్స్ బిట్వీన్ ఆత్మ అండ్ అనాత్మ ఆల్ ది అదర్ చాప్టర్స్ బికమ్ వెరీ ఈజీ ఫర్ అండర్స్టాండింగ్.
1: కనుక మనము ఈ సాంఖ్య యోగంలో ఒక్కొక్క శ్లోకమే 2-3 నిమిషాలు తీసుకున్నా కూడా పర్వాలేదు, చక్కగా దాని యొక్క విషయాన్ని హృదయానికి హత్తుకునేటట్టుగా అర్థమును గ్రహించినప్పుడే ఈ సాంఖ్యయోగమును పూర్తి గావించడమే భగవద్గీత పూర్తి గావించిన వారం అవుతాం.
0: దేర్ఫోర్ యు నాట్ టేక్ స్టాండా బై స్టాండా అండ్ స్పెండ్ ఇఫ్ నీడ్ బి 2 or 3 days ఇన్ అండర్స్టాండింగ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ అవర్ హార్ట్ అండ్ దట్స్ ఇఫ్ యూ డూ ఇట్ విల్ ఇఫ్ యూ కంప్లీట్లీ అండర్స్టాండ్ సాంఖ్యయోగ విల్ అండర్స్టాండ్ భగవద్గీత ఇన్ ఫుల్.
1: ఒక్కొక్క పదాన్ని కూడా ఒక్కొక్క రత్నంగా మనం భావించాలి.
0: ఈచ్ వర్డ్ ఇన్ ద శ్లోకం విల్ హావ్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఎ జెమ్.
1: దీనిని తిరిగి రేపటి దినము ఆర్య అనార్య అనేటువంటి విషయంలో కూడాను విష్ణుడు చక్కగా ఉపదేశించాడు.
0: కృష్ణ హ్యాస్ టాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్య అండ్ అనార్య ఇన్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ
1: ఆర్యులు ఎవరు అనార్యులు ఎవరు అనేటువంటిది రేపు మనం ముచ్చటించు.
0: విల్ డిస్కస్ టుమారో హూ ఆర్యాస్ ఆర్ అండ్ హూ అనార్యాస్ ఆర్.
2: That was the 16th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 21st August 1984, Bhagavan dealt with the most important chapter of Bhagavad Gita, which is Sankhya Yoga, the chapter on Jnana or wisdom. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: today's discourse, Bhagawan Baba tells us to recognize the same divinity present within one's own self and in others. Our true sadhana is to constantly contemplate on God with a pure and selfless heart. Let us now listen to excerpts from the Divine Discourse by Bhagawan Baba, delivered on 9th October 2005 during the Dasara celebrations in Prashanti Nilayam.
1: Prema Sarupulara,
2: embodiments of love.
1: Panileka Dinamanta Paruto Matadi Idi Sadhanayani Echinara.
2: Are you thinking that by conversing and talking with everybody throughout the day amounts to spiritual practice or sadhana? Do you think so?
1: మూడు పూటలు నీవు ముక్తి పేరు చేత భుక్తిని వేసి ఇది సాధన అని ఎంచినారా?
2: కేరింగ్ ఫర్ ఫుడ్, ఫిల్లింగ్ ద బెలీ, ఈటింగ్ థ్రైస్ ఎ డే, డూ యూ థింక్ దట్ ఇట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
1: నాట్ ట్వైస్, త్రీ.
2: థ్రైస్ ఎ డే. డూ యూ థింక్ ఇట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
1: పగలు గాలి లేక రాత్రి అందు నీవు ఏదో గాలిని తీసుకుంటూ క్రమక్రమేణా ఇది ఏ సాధన ఇచ్చినారా?
2: యాజ్ యు ఆర్ రెస్ట్లెస్ ఇన్ ది డే, వైల్ యూ స్లీప్ ఇట్ నైట్, బ్రీతింగ్ ఫుల్ వెల్, do you consider it as spiritual practice?
1: Jeevitamulandu etti sadhana cheyaka gaadha nidri endu idi sadhana ani enchinara?
2: Without undertaking any spiritual practice, do you think that your state in the deep sleep amounts to spiritual practice or sadhana?
1: దీనికై దేవుడు నిన్ను సృష్టించినాడా?
2: ఇస్ దిస్ ఫర్ దిస్ పర్పస్ గాడ్ క్రియేటెడ్ యు?
1: కాలమంతయు వెతగాను గడిపవచ్చు.
2: యు కెన్ స్పెండ్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్.
1: ఇది సాధన కాదు.
2: దిస్ ఇస్ నాట్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: కాలమంతయు ఊరక గడపలేలా?
2: వై షుడ్ యు వేస్ట్ యువర్ టైమ్?
1: ఇప్పుడైనా దైవంబు నెరుగోయా.
2: ప్లీజ్ నౌ ఆన్ వర్డ్స్ నో గాడ్, అండర్స్టాండ్ హిమ్.
1: ఇది సాధన ఎంచు నీవు ఎంచవయ్యా.
2: కన్సిడర్ దిస్ యాజ్ ద స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రపంచమంతా కూడాను ఉన్నది ఏది?
2: వాట్ ఈజ్ ఇట్ దట్ ఈజ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్?
1: ఏ కించిత్ అయిన కూడాను శక్తి లేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ దర్ ఇస్ నో ఫ్రాక్షన్, నో ఎలిమెంట్ ఆఫ్ పవర్ ఆర్ శక్తి దేర్.
1: ఎందు చూసినను, ఎక్కడ చూసినను, కింద మీద చుట్టూ కూడాను ఒట్టి గాలి మాత్రం ఉన్నది.
2: You will find this air above, below, around.
1: దీని దైవం అని చెప్తూ వచ్చారు.
2: దిస్ ఇస్ కాల్డ్ వ్యూడ్ యాజ్ డివైన్.
1: దైవం సర్వభూతం ఎందున్నదని వాదిస్తూ వచ్చారు.
2: దే వర్ ఆర్గ్యూయింగ్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్,
1: ఎవ్రీవేర్,
2: ఎవ్రీవేర్.
1: కానీ ఎవరు చూసిన వారు లేరు.
2: బట్ నన్ హ్యావ్ సీన్ గాడ్.
1: పురుషుడు అనేటువంటి వాడు కేవలము ఒక మానవ జీవితమునందు మాత్రమే ఉన్నది.
2: ఎలిమెంట్ ఆఫ్ పురుష ఈజ్ ప్రెసెంట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
1: హ్యూమన్ లైఫే నిజమైనటువంటి దివ్యమైనటువంటి దైవ శక్తి.
2: దిస్ హ్యూమన్ లైఫ్ వెరీలీ ఇస్ ట్రూ డివైన్ ఎనర్జీ పవర్.
1: అయితే కొంతమంది దీనిని అంగీకరించరు.
2: హౌఎవర్ సమ్ డు నాట్ యాక్సెప్ట్ దిస్ వ్యూ.
1: ప్రతి జీవి ఎందుకు కూడాను దైవత్వం వెలుగుతున్నది.
2: ది డివినిటీ షైన్స్ ఇన్ ఎవ్రీ బీయింగ్, ఇన్ ఎవ్రీ క్రీచర్.
1: కేవలం మానవుని ఎందు మాత్రమే కాదు,
2: నాట్ ఓన్లీ అమంగ్ హ్యూమన్ బీయింగ్స్,
1: సర్వ జీవుల ఎందు, సర్వ ప్రాణుల ఎందు కూడాను అదే ఆత్మనే ఉంటున్నది.
2: ది డివినిటీ షైన్స్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్స్, ఇన్ ఆల్ లివింగ్ బీయింగ్.
1: అయితే అందరి హృదయము నిర్మలంగా నిశ్శాంతంగా ఉండాలి.
2: హౌఎవర్ ద హార్ట్ హ్యాస్ గాట్ టు బి ప్యూర్ అండ్ పీస్ఫుల్.
1: అందుకోసమనే ప్రతి ఒక్కరు కూడాను పెద్దలు తెల్లవారి సాయంకాలము భగవచింతన చేయండి, నీ హృదయము చల్లబడుతుంది, తెల్లబడుతుంది అన్నారు.
2: దేర్ఫోర్ ఎల్డర్స్ అడ్వైజ్డ్ దట్ వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్, వీ షుడ్ ఆల్వేస్ కంటెంప్లేట్ ఆన్ గాడ్ బోత్ ఇన్ ద మార్నింగ్ అండ్ ది ఈవినింగ్ సో యాజ్ టు బి పీస్ఫుల్ అండ్ బ్లిస్ఫుల్.
1: హృదయం పవిత్రమైన తక్షణమే నీకు భగవంతుడు కనిపిస్తాడు.
2: ద మూమెంట్ హార్ట్ టర్న్స్ సేక్రెడ్ యుల్ బి ఏబుల్ టు విజువలైజ్.
1: అంతేకాని భగవంతుడు ఆ యొక్క ధ్యానంలో లేడు.
2: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్.
1: భగవంతుడు క్రిమికీట కాదు ఎందుకు కూడాను మానవుడు ఎందుకు కూడాను సమంగానే ఉంటున్నాడు.
2: గాడ్ ఈస్ యూనిఫామ్లీ ప్రెసెంట్ ఇన్ మ్యాన్ కైండ్, ఇన్ ఆల్ ఆఫ్ ది ఇన్సెక్ట్స్, బర్డ్స్ అండ్ బీస్.
1: ఇప్పుడు గాడ్ ఎక్కడున్నాడని మీరు ప్రశ్నించుకుంటే మీ ఎందు కూడా ఉన్నాడు.
2: యు పుట్ ఎ క్వశ్చన్, వేర్ ఈస్ గాడ్? దేర్ ఇస్ గాడ్ ఇన్ యూ.
1: ఇట్టి ఆన్సర్ కోసమని ఎంతో ధ్యానం చేస్తూ కూర్చుంటారు.
2: టు గెట్ దిస్ ఆన్సర్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, యూ మెడిటేట్.
1: కానీ నారదుడు చెప్పాడు,

0: வந்தனம் அச்சனம் தாஸ்யம் ஸ்ரீஹம் ஆத்தநிவேதனம் அது செப்பாள். అదే ఈ నవవిధ మార్గములు ఎందుకు కూడా నువ్వు భగవంతుడు ఉన్నాడు, అందుకోసం నీవు ఆ భగవతుని స్మరణ చేసి చింతించి అతన్ని నీ ఎందు ఉంచుకో.
1: ద నారద సెడ్, యు విల్ ఫైండ్ గాడ్ ఇన్ 9 పాత్స్ ఆఫ్ డివోషన్, థింకింగ్ ఆఫ్ గాడ్, సర్వింగ్ గాడ్, సింగింగ్ హిస్ గ్లోరీ, సాల్యుటేషన్, వర్షిప్, సర్వీస్, ఫ్రెండ్షిప్ అండ్ సెల్ఫ్ సరెండర్ వుడ్ మేక్ యూ ఎక్స్పీరియన్స్ గాడ్.
0: కనుక భగవంతుడు లేనటువంటి హృదయం ఎక్కడ కూడా కానరాదు.
1: Nowhere can you find the heart without God.
0: కనుక ఇట్టి సర్వత్రా నిండినటువంటి యొక్క సర్వంతర్యామిని చూడటానికి ధ్యానం కావాలనా?
1: To see God who is everywhere, do you need to meditate?
0: ఈ మెడిటేషన్ చేయటానికి అనేక విధములైనటువంటి మార్గములు చెప్తున్నారు కొంతమంది బోధకులు.
1: Some of the people propagate different methods of meditation.
0: కానీ ఇవన్నీ కూడాను కేవలము చిత్తశుద్ధి నిమిత్తమై చేస్తున్నారు.
1: They only help you for the purity of your heart, చిత్తశుద్ధి.
0: ఈ చిత్తశుద్ధి కోసమనే ప్రపంచంలో ఇన్ని రకములైనటువంటి సాధనలు ఏర్పడుతున్నాయి.
1: In this world, we find so many spiritual practices so as to achieve purity of our heart.
0: అప్పుడే మీకు భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది.
1: Then only you can experience the manifestation of God.
0: ఇట్టి ధ్యానమునందు చూడవలసినటువంటి యొక్క మానవులు అనేక రకములైనటువంటి సాధనలు చేస్తుంటారు.
1: Man undertakes different modes, different methods of spiritual practices.
0: ఈ సాధనల వల్ల భగవంతుడు ఏమాత్రము లభ్యం కాడు.
1: You cannot experience God by following these spiritual practices.
0: మీరు చిత్తశుద్ధిని చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: You should make every attempt to attain the purity of your heart.
0: అప్పుడే దైవం మీకు సాక్షాత్కరిస్తాడు.
1: Then only God will manifest.
0: కంసుడు ఏ సాధన చేశాడు?
1: Kamsa, what spiritual practice he has undertaken.
0: నిరంతరం కూడా కృష్ణుని దూషిస్తూనే వచ్చాడు.
1: He went on accusing Krishna continuously.
0: కానీ అట్టి కంసునకు దర్శనమిచ్చాడు.
1: And God has given his manifestation to such Kamsa.
0: కనుక భగవంతుని చూడటానికి సాధన చేయనక్కర్లేదు.
1: Therefore, we don't need to undertake spiritual practices to visualize God.
0: ఈ యొక్క ఉపవాసముల వల్ల సాధన వల్ల దైవం నీ యందు కొంతవరకు ఉన్నట్టుగా నీవు భ్రమిస్తున్నావు, కానీ దైవం నువ్వు భ్రమించినా భ్రమించకపోయినా నీ యందు సర్వత్రా నిలిచి ఉన్నాడు.
1: However, we adopt so many procedures and so many spiritual practices to experience God within. It may be the hallucination, whatever may be, but God exists in you.
0: అనేక మందికి దర్శనం ఇచ్చారని మీరు అనుకుంటున్నారు.
1: You think God has appeared to many people.
0: కానీ చిత్తశుద్ధి లేని వారికి ఎవరికి దర్శనం ఇవ్వలేదు.
1: బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు సీ గాడ్ విదౌట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
0: దర్శనం పొందాలనుకుంటుంటే చిత్తశుద్ధి చేసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ గాడ్ వన్ షుడ్ హ్యావ్ ప్యూరిటీ ఆఫ్ దేర్ హార్ట్.
0: కనుక మన హృదయ పవిత్రత కోసమని మనం ఇన్ని సాధనలు చేస్తున్నాం.
1: దేర్ఫోర్ వీ అండర్టేక్ ఫాలో సో మెనీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ టు మేక్ అవర్ హార్ట్స్ సీక్రెట్.
0: ఇట్టి పవిత్రమైన హృదయం నిమిత్తమై ప్రతి మానవుడు కూడాను దైవాన్ని ప్రార్థిస్తున్నాడు.
1: వి ప్రే టు గాడ్ సో దట్ అవర్ హార్ట్స్ వుడ్ బి సీక్రెట్.
0: కానీ ప్రార్థించినటువంటి వారికి దినదినమునకు తోముతూ ఉంటుంటే పాత్ర ఏ విధంగా షైనింగ్ ఇస్తుందో అటునే మీ హృదయం అనేటువంటిది నిర్మలమైపోతుంది.
1: యాజ్ వి ప్రే రిపీటెడ్లీ, వన్ డే అదర్ దేర్ విల్ బి ప్యూరిటీ ఇన్ అవర్ హార్ట్స్. Just as you clean your utensils every day that shine brilliantly.
0: కనుక మీరు హృదయాన్ని పవిత్రము గావించుకునే నిమిత్తమై పరిశుద్ధము గావించుకునే నిమిత్తమై మీ సర్వసాధనలు చేయాలి.
1: Therefore, we should certainly adopt spiritual practices to make our hearts pure and sacred.
0: ఈ హృదయం పవిత్రమైన తక్షణమే మీకు భగవంతుడు మీకు కనిపిస్తాడు.
1: The moment heart is sacred, you will be able to enjoy the manifestation of
0: God.
1: It's not enough if you sit for meditation. You should be able to comprehend and see Him everywhere. God is present in full in you. He is around you.
0: ఎన్నో సాధనలు చేయాల.
1: టు సీ సచ్ గాడ్ యు ఫాలో సో మెనీ ప్రొసీజర్స్.
0: కానీ మిమ్మల్ని మీకు బోధించేటువంటి గురువులు కూడాను అలాంటి వారు కాదు.
1: అండ్ ద టీచర్స్ దట్ షో యూ ద పాత్ ఆర్ ఆల్సో ఆఫ్ దట్ నేచర్.
0: కనుక మీరు దేనిని ధ్యానించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు మెడిటేట్ అపాన్ ఎనీ.
0: భగవంతుని మాత్రమే భగవంతా భగవంతా భగవంతా నాయందు నీయందు సర్వుల ఎందు కూడా ఉన్నటువంటి వాడు సర్వత్రా ఉన్నటువంటి వాడు నీవే అని శంకించాల.
1: వి షుడ్ హ్యావ్ ద ఫర్మ్ కన్విక్షన్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, దట్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, దట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్ అండ్ వీ షుడ్ గెట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద థాట్.
0: కానీ ఇటు ధ్యానం ఎవరు కూడా చేయటలేదు.
1: నో వన్ ఈజ్ మెడిటేటింగ్ ఇన్ దిస్ వే.
0: ఎవరో చెప్పిన మాటలంతా కూడా చక్కగా విని చక్కగా చదివి దాంతో మీరు దాన్ని సాధన చేస్తున్నారు.
1: They listen to words of many people. They go through certain books and try to follow them in their meditation.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Bhagavantuni chudalanukunnappudu kevalamu atmasuddhi kavali parishuddhi kavali chittam.
1: Therefore, in order to see God, the heart should be pure.
0: Tandriga kanipistuntadu.
1: God appears in the form of mother.
0: Idigo daivam ee reethiga nakuddu సాక్షాత్కరించాడు అని అనుకుంటుంటారు.
1: అండ్ వీ ఫీల్ దట్ గాడ్ హెస్ అపియర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మదర్
0: తండ్రి,
1: అపియర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫాదర్.
0: అప్పుడు ఫాదర్ కు చాలా సిగ్గేస్తుంది.
1: అండ్ నాచురలీ ది ఫిజికల్ ఫాదర్ విల్ ఫీల్ షేమ్ఫుల్, అషేమ్డ్ ఆఫ్.
0: సర్వలో హృదయమంతా ఉన్నటువంటిది ఆత్మనే కనుక నేను ఆత్మను కాని నేను నీ తండ్రిది కాదు అని చెప్తాడు.
1: The reply would be like this: that which is present, the self Atma is present everywhere, is verily the very same here, Atma and not the father.
0: Kani marriage jarputaru marriage,
1: but we also find the system of marriage.
0: Kani vachinatunte ame na bharya antadu,
1: and he calls the one that gets into the doorstep, claims her as his wife.
0: Kani ame cheptundi nenu nee bharyani kaadu.
1: He says, I am not your wife.
0: In atma sarupuni,
1: I am the very personification of atma.
0: Aa dehamlo ninnu chuttalkani vachanu.
1: I have taken upon this vesture, the body, to see you.
0: Kanuka nenu nee bharyani kaadu.
1: I am not your wife.
0: Chinna pillavaadu vastadu.
1: A tiny tot child comes close to you.
0: Kani naa kumara, naa kumara ani avaru muddu pettukuntaru.
1: And she wants to kiss him, calling him my dear son.
0: ఆ పిల్లవాడు స్వప్నంలో వచ్చి చెవిలో చెప్తాడు.
1: అండ్ ద బాయ్ అపియర్స్ ఇన్ ద డ్రీమ్ అండ్ విస్పర్స్ ఇన్ ది ఇయర్,
0: అమ్మా నేను నీకు కొడుకు కాదు.
1: అండ్ ఇట్ సేస్, మదర్ ఐఎమ్ నాట్ యువర్ సన్.
0: నేను నీ గర్భంలో చేరి దైవాన్ని చూస్తూ వచ్చాను.
1: ఐఎమ్ ఇన్ యువర్ వూంబ్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ సీయింగ్ గాడ్.
0: ఈ విధంగా సంబంధ బాంధవ్యములంతా కూడా ఆత్మతోనే కలుగుతూ వచ్చాయి.
1: దేర్ఫోర్ ఆల్ ద రిలేషన్షిప్ is between the spirit and atma, the self itself.
0: Jeeva brahmamle aikyame nijamainatvanti atma sakshatkaram.
1: So the manifestation of the divinity means the combination, the unity of the individual self.
0: Evvarini chusinappatikini atanu devude devude devude,
1: and he is God, verily God only.
0: Atti gaade lekapothe meeru manushulu ee reethiga tayaravutaru.
1: Without the existence of God, how can you be humans at all?
0: Modale cheppadu nenu ee jagattu lopala avataranga vastunnanu.
1: In the beginning itself he made it very clear, I'll manifest in the form of an avatar.
0: Kanuka taanu ikkada digi vachese munduga nenu andariki promise chesanu.
1: And he also said before the descent that I would certainly come and appear to everybody. He made a promise.
0: Kanuka nenu అందరి ఎందు ఉండేటువంటి ప్రతిబింబమే కాని నేను ఈ సంబంధ బాంధవ్యముల కింద నేను ఎప్పుడు కూడా కట్టుబడలేదు.
1: దేర్ఫోర్ ఐఎమ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి బట్ ఐఎమ్ నాట్ అటాచ్డ్ టు ఎనీ వన్.
0: కానీ ఈ సత్యాన్ని ఎరిగినటువంటి గోపికలు
1: Gopikas who have known this truth,
0: ఎక్కడ చూసినా కానీ కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణ అంటే ఏమిటి ఆత్మస్వరూపము.
1: They went on repeating Krishna's name. The meaning of Krishna is Atma itself.
0: Krishna na Krishna.
1: Krishna is so close to me, is dear to me.
0: Haruka, ikkada andari endu kalipinchetvadi na yokka atmane kani marokati kaadu ani nirnayam chesukuntaru.
1: They have decided that whatever they have seen all around is only Atma, Krishna himself.
0: Haruka itti sachatkaram varaku jaragadaniki kaaranam idiye.
1: This is the reason why they could have the manifestation of Krishna all the time.
0: కనుక అందరి ఎందు ఉన్నటువంటిది ఆత్మస్వరూపమే.
1: ఇట్ ఈస్ ద సేమ్ ఆత్మ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: ఇట్టి ఆత్మను నీవు బంధుత్వంగా లేక సంబంధంగా నీవు చూసుకుంటే అది కేవలము భౌతికమైన లక్షణం.
1: ఇఫ్ యు కన్సిడర్ దిస్ సెల్ఫ్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ ఐడెంటిఫైడ్ క్లెయిమ్ ఇట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రిలేషన్షిప్ ఇట్ ఈస్ జస్ట్ ఫిజికల్ ప్లేన్ ఆఫ్ అండర్స్టాండింగ్.
0: కనుక జగత్తులో మనం చూసేటువంటి ఇది గృహము ఇది పెండాలు ఇది కొంచెం పెద్ద భవనము చిన్న భవనము ఈ విధంగా భవనము యొక్క రూపమును చూసి అది వీరు భ్రమిస్తున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ డెల్యూటెడ్ బై ద నేమ్ అండ్ ఫార్మ్ వీ క్లెయిమ్ దిస్ ఎస్ ఎ హౌస్ ద అదర్ వన్ ఇస్ ఎ పెండాల్ అండ్ అదర్ వన్ ఇస్ ఎ హ్యూజ్ మ్యాన్షన్.
0: పెండాలు ఎవరు కట్టలేదు, హౌస్ ఎవరు నిర్మించలేదు.
1: నో వన్ కన్స్ట్రక్టెడ్ దిస్ హౌస్.
0: కానీ ఆ రూపంగా నిర్మించుకుని అందులోనే భగవంతుని ఆత్మస్వరూపుణ్ణి ఒక రూపకంగా చూస్తున్నారు.
1: హౌస్ ఇస్ బిల్ట్ స్పెసిఫికలీ అండ్ సీ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దట్ హౌస్ స్పెషల్లీ బిల్ట్.
0: ఇట్టి సత్యాన్ని ఒక గోపికలు మాత్రమే గమనించారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ అండర్స్టూడ్ బై గోపికాస్ ఓన్లీ.
0: బాలుడు నా కుమారుడు, నా యొక్క భావమర్ది, నా యొక్క తమ్ముడు, నా యొక్క అన్న అని ఈ విధంగా పోల్చుకుంటూ వాళ్ళు జగత్తు యొక్క వ్యవహారాన్ని చూపిస్తూ వచ్చారు.
1: ఇన్ ది హోల్ వరల్డ్ దే హ్యావ్ డిమాన్స్ట్రేటెడ్ ద రిలేషన్షిప్ దే హ్యాడ్ విత్ గాడ్. సమ్ కాల్డ్ హిమ్ యాజ్ బ్రదర్, సమ్ కాల్డ్ హిమ్ యాజ్ అంకల్. దే హ్యాడ్ దట్ ఇంటిమేట్ అసోసియేషన్ అండ్ రిలేషన్షిప్.
0: నాకు గోచరమయ్యేది కోసమని ఈ విధంగా ఈ శరీరంలో చేరి నాకు కల్పిస్తున్నాడు.
1: ఇన్ ఆర్డర్ టు గివ్ మీ దట్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ వుడ్ బి ఏబుల్ టు సీ గాడ్ హి హాస్ కమ్ డౌన్ ఇన్ ఎ హ్యూమన్ ఫార్మ్.
0: ఈ విధంగా ప్రతిదాని కూడాను మనము దైవస్వరూపంగా భావించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ కన్సిడర్ ఎవ్రీ ఫార్మ్ యాజ్ డివైన్.
0: ఈ జగత్ అంతా కూడాను బ్రహ్మతత్వమే.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ టోటలీ డివైన్.
0: కానీ దివ్యత్వం అనేటువంటిది కేవలం జీవత్వంతో మీకు గోచరమవుతుండాలి.
1: హవెవర్ ద డివినిటీ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ అట్ ది ఇండివిజువల్ లెవెల్ సెల్ఫ్ ఆల్సో.
0: కనుక దైవస్వరూపము జీవస్వరూపంగా కనిపిస్తుండాలి.
1: దేర్ఫోర్ ద కాస్మిక్ సెల్ఫ్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ అస్ ది ఇండివిజువల్ సెల్ఫ్.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను మనకు రూపకంగా కనిపించేదంతా కూడాను కేవలం కల్పితమే.
1: దేర్ఫోర్ ఆల్ దట్ యు సీ విత్ ఎ నేమ్ అండ్ ఫార్మ్ ఈజ్ ఆర్టిఫిషియల్ అండ్ అట్రిబ్యూషన్.
0: అందుకోసమని రామకృష్ణ పరమహంస కూడాను కట్టగడపటికి అన్ని పూజలు చేస్తూ వచ్చాడు.
1: రామకృష్ణ పరమహంస స్పెంట్ హిజ్ లైఫ్ టైమ్ వర్షిపింగ్ గాడెస్.
0: కానీ ఒకనాడు రామకృష్ణకు కనిపించి, రామకృష్ణ నీవు ఒక పిచ్చివాడిగా తయారవుతున్నావు.
1: వన్ డే ది గాడెస్ సెడ్ రామకృష్ణ యూ సీమ్ టు బి ఎ మ్యాడ్ క్యాట్.
0: నీకు ఆ రూపంలో కనిపించింది ఎవరు, ఈ రూపంలో కనిపించింది ఎవరు అని తాను ప్రశ్నించి వచ్చాడు.
1: అండ్ హీ ఫేస్డ్ దిస్ క్వశ్చన్, హూమ్ ఆర్ యూ సీయింగ్ దేర్ ఇన్ దట్ ఫార్మ్, హూమ్ ఆర్ యూ సీయింగ్ ఇన్ దిస్ ఫార్మ్, whom are you seeing in any form for that matter?
0: ee form anta kodanu kevalam maa kalpitamle kaani ee kaadu.
1: The forms are superimpositions but not the reality. It is only the atma god.
0: kaluka aa nee bhavantuni chudalanukunte okka atma tattvam tappa anni matram ee matram neeku gocharam kaadu.
1: Therefore in order to see god it is only the nature of the self atma which is essential and no other thing.
0: evaru chusina kodanu idam daivame. దైవమే అని భావించు.
1: హూసో ఎవర్ యు కమ్ అక్రాస్ కన్సిడర్ హిమ్ యాజ్ గాడ్.
0: కొంతమంది వాడు మనిషి, వీడు వ్యాపారి, వీడు విశేషకుడు అని ఈ రకంగా మనం భావిస్తుంటుంటాం.
1: వీ కన్సిడర్ వన్ యాజ్ ద ఫార్మర్, వన్ యాజ్ అ బిజినెస్ మ్యాన్, we identify with various vocations, professions.
0: కనుక మనము ఎవరిని చూసినా కూడా ఇది ఆత్మ యొక్క ప్రతిబింబమే, ఆత్మ యొక్క ప్రతిబింబమే అని దానిని మనం ఉచ్చరిస్తూ రావాలి.
1: However, we should go on reminding ourselves that whosoever we come across is the very reflection of God.
0: నిర్గుణుడు నిరంజనుడు, గుణము కాని రూపం కాని ఏమాత్రం కలిగిన వాడు కాదు.
1: God has no attributes. God has no form. He is formless and attributeless.
0: కనుక మానవత్వం అనేటువంటిది దైవం యొక్క ప్రతిబింబమే.
1: Therefore, human is the very reflection of the divine.
0: కనుక ప్రతి మానవుని కూడా మనం దైవంగా భావించి,
1: we should consider every human as God.
0: అతన్ని గౌరవించి,
1: we should respect him.
0: అనికి సంతోష పెట్టాలి.
1: And make everyone happy.
0: కనుకనే ప్రపంచంలో సర్వత్రా కూడాను దైవం ఉండినప్పటికీ ఒక్కొక్క రూపంలో పిలవచ్చి కనిపించి ఇక అన్ని విధాల సేవలు చేస్తున్నాడు.
1: God is everywhere, but however he appears in front of you in myriad forms, in infinite forms, and is serving you.
0: కనుక మీరు నేటి నుండి దైవం ఎక్కడ చూసినా ఉన్నాడు, ఎవరిని చూసినా వారిలో దైవం ఉన్నాడు అనేటువంటి ఒక సత్యాన్ని మీరు గుర్తించినప్పుడే గోపికలుగా కనిపించేట్టుగా మీకు కూడాను అక్కడనే కనిపిస్తాడు.
1: Therefore, from this day onwards, if you have firm faith that God is everywhere, that God is in everyone, just as Gopikas experience the manifestation of Krishna, you too will have his divine physical presence.
0: Radha yokka sister undetundi aime.
1: One sister of Radha.
0: Chandrika adi. Chandrika.
1: Chandrika.
0: Aame anni vidhalaga kudanu Radhaku kanipinchetundi.
1: And she appeared to Radha in all forms.
0: Sister lopa ravagane ana talupu vesindi.
1: The moment sister gets in, she used to bolt the door.
0: Appudu Radha cheppetundi Chandrika.
1: Then Chandrika said,
0: "Sisteru, neevu kevalam nannu mosam cheyadanukochavu.
1: Sister, you have come here to deceive me.
0: You are not my sister.
1: You are not my sister.
0: You are my Krishna.
1: You are my Krishna.
0: Krishna ni ee roopanga vachi nannu maya chesi indulo mayalo munchutunnadu.
1: Krishna has come in this form and is deluding me.
0: Kaluka ninnu nenu nammanu vellu.
1: I am not going to believe you. Better you return."
0: Okanaadu
1: one day
0: bhartana marchite bhari kuda maarutundi kada ani ఆమె భర్తను తెచ్చుంది. చంద్రికా భర్తను.
1: వన్ డే ఇఫ్ ది హస్బెండ్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్ ఈజ్ ఈజీ ఫర్ ద వైఫ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ లైక్ దాట్ చంద్రికాస్ హస్బెండ్ వాజ్ బ్రాట్.
0: చూచింది.
1: షీ వాచ్ నేమ్.
0: ఇది ఎవరు నా చంద్రిక భర్త.
1: హూ ఈజ్ హీ? ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ చంద్రిక.
0: కానీ ఇతను నా భర్త కాదు.
1: హీఈస్ నాట్ మై హస్బెండ్
0: అని చెప్పి అతనితో ఆనందంగా మాట్లాడుతుండాలి.
1: And she was conversing him with him happily.
0: ఇప్పుడు ఆయన రాధా నాకు లొంగిపోయింది అని అన్నాడు.
1: And then he could know that Radha has surrendered to him.
0: మనం ఇద్దరు బయట వెళ్దాము.
1: Let both of us go out.
0: జగత్తు చూచి ఏమి భావిస్తుందో మనం చూద్దాం.
1: Let us see how the whole world would think.
0: వాళ్ళిద్దరు బయటకు వెళ్లారు.
1: The two of them went out.
0: కానీ ఆమె భర్త కాదు, ఆమె చెల్లెలి భర్త.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ హాజ్ నాట్ మెట్ హర్ హస్బెండ్, ఇట్ ఇస్ ఓన్లీ ద హస్బెండ్ ఆఫ్ హర్ సిస్టర్.
0: అప్పుడు దాన్ని గుర్తించి,
1: దిస్ ఈజ్ రియలైజ్డ్,
0: కృష్ణ ఈ విధంగా నన్ను మోసం చేయకూడదు.
1: కృష్ణ డోంట్ చీట్ మీ లైక్ దిస్.
0: తను భర్తగా భావించుకుని అతనికి లొంగిపోయింది.
1: She considered the person as her husband and has submitted herself to him.
0: Atha cheppadu nenu nee bhartane.
1: And he says, I am your husband.
0: Kaani chandrika bhartane kaadu,
1: but not the chandrika
0: ani cheppadu.
1: He said so.
0: Anaga itani namakamu aa krishnudu paine untundadi ganukane tachaname krishnudu aipoyadu.
1: Since he had got that faith, he could transform himself into Krishna.
0: అందు ఇందు ఇందు లేదనే సందేహం వలదు.
1: నెవర్ డౌట్ దట్ ఐఎమ్ హియర్ అండ్ ఐఎమ్ నాట్ దేర్.
0: నేను సర్వత్రా ఉండేటువంటి వాడిని.
1: ఐఎమ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: నీకు ప్రత్యేకంగా తల్లిదండ్రులు గాని భర్త గాని ఎవరు గాని లేరు.
1: అండ్ దర్ ఆర్ నో పేరెంట్స్ సెపరేట్ ఫర్ ఎనీబడీ.
0: ఈ రిలేషన్షిప్ అంతా కూడాను నేను కల్పించింది.
1: All this relationship is of my own making.
0: నేను మోహస్వరూపుడై పుట్టాను.
1: And I am here the very form
0: జీవుడు మోహము కృష్ణుడు దేవుడు.
1: And you are this moha, the illusion, and Krishna is divine. Therefore, God is present as the individual self in every human being. Therefore, we should not consider ourselves as ordinary humans. We need a definite path to reach God.
0: కనుక నేను ఈ విధంగా రూపొందుతుంది అందరి ఎందుకు నేను కనిపిస్తున్నాను.
1: Therefore I have taken this form and I am seen in all forms around.
0: కనుక జీవుడు దేవుడు ఇద్దరే మాత్రమే ఈ జగత్తునందు ఉండేటువంటిది.
1: Therefore only two exist, the individual and the universal.
0: మిగిలిన రూపనామములన్నీ కూడాను కృష్ణుని యొక్క ప్రతిబింబములే.
1: All the names and forms are the very reflections of Krishna.
0: Reflection, reaction, this sound.
1: Reflection, reaction and resound.
0: ఇట్టి పరమాత్మని సర్వంతర్యామిగా చూడాలి.
1: We should understand this God, cosmic person, present everywhere, all pervasive.
0: కనుక నేను ఒక కాస్మిక్ పవర్.
1: Therefore I am cosmic power.
0: అంతేకాని నేను ఒక జీవుడిని కాని, నేను ఒక మానవుడు కాని, నేను ఒక భూములు కాని, నేను ఒక సత్రము కాని కాదు.
1: Therefore I am the cosmic reality. I am not the house. I am not restricted to the individual soul. I am present everywhere.
0: ఈ విధంగా చెప్తే గాని వారు దానిని అంగీకరించరు.
1: This is the way how things were revealed and they accepted.
0: ఈ సత్యమును గోపికలు ఒక రాధావతారుడు తెలియదు.
1: This truth is recognized and experienced by Gopikas and Radha alone.
0: వీరందరినీ నేనే కల్పించిన వాడు.
1: And in fact, I made you all.
0: కనుక అన్ని కూడా ఒక భగవంతుని మనం చేయబట్టే అందరూ కూడా మనకు చిక్కుతారు.
1: When once you attain divinity, when once you please God, all the rest will be pleased.
0: కనుక మనము భగవంతుని సంతోషపెట్టే నిమిత్తమై ఇన్ని రకములైనటువంటి యొక్క సాధనలు మనం చేసి వారిని పొందుతానికి తగినటువంటి మార్గం అయిపోయింది.
1: Therefore we should adopt and follow different spiritual practices to make God happy, to please God.
0: మీరు ఒకసారి మధురకు వెళ్ళి చూడండి.
1: అట్ వన్ టైమ్ యూ గో టు మధుర అండ్ సీ.
0: ద్వారక వెళ్ళి చూడండి.
1: గో టు ద్వారక అండ్ సీ.
0: అక్కడ అందరు కూడాను గోపికలుగానే ఉంటుంటారు.
1: ఆల్ ఆఫ్ దెమ్ అపియర్ లైక్ గోపికాస్.
0: కానీ వాళ్ళని చూస్తే మనం వివిధ గోపికలు అంతేగాని కృష్ణుడు ఎక్కడున్నాడు లేడే.
1: వెన్ యూ గో అండ్ సీ యూ విల్ సడన్లీ అండర్స్టాండ్ దర్ గోపికాస్. దెన్ యూ విల్ బి సర్ప్రైజ్ టు నో వేర్ కృష్ణ ఈజ్.
0: కనుక కృష్ణుడు ఎక్కడున్నాడు, కృష్ణుడు ఎక్కడో ఏనాడో ద్వారకలో వెళ్ళాడు.
1: వేర్ ఇస్ కృష్ణ? ఇస్ లెఫ్ట్ ఫర్ ద్వారక లాంగ్ అగో.
0: కానీ దానిని చూసి ప్రజలు ఇన్ని విధులైనట్లుగాను భావిస్తూ వచ్చారు కృష్ణుడి.
1: పీపుల్ హ్యావ్ బీన్ హ్యావింగ్ దేర్ ఓన్ అప్రిహెన్షన్స్ అబౌట్ కృష్ణ దిస్ వే.
0: కనుక దైవత్వము మనము ఒక మానవత్వంగా భావించుకోకూడదు.
1: We should not consider God as ordinary human.
0: కాని దైవత్వాన్ని గుర్తించినటువంటి వారు ఈ యొక్క మానవుడిని మానవ జీవుడిగానే భావిస్తారు.
1: Those that understand the human, they consider him as an individual only if they don't know the divinity.
0: Individual అనేటువంటి వాడు ఈ లోకంలోనే లేడు.
1: In fact, there is no individual in this world.
0: ఇప్పుడు నేను చెప్తున్నాను.
1: Bhagavan is telling you.
0: కానీ నేను భగవంతుడిని అని అనుకుంటున్నారు మీరు.
1: And you think Bhagavan is Bhagavan, God.
0: నా మాటలు వినేటువంటి వారు కూడా భగవంతుడి.
1: దోస్ దట్ లిసన్ టు భగవాన్ ఆర్ ఆల్సో డివైన్.
0: మీరు వేరుగా భావించకూడదు.
1: యూ షుడ్ నాట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సెపరేట్.
0: మేమంతా కూడా భగవంతుని బిడ్డలమే.
1: వీఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: భగవంతుని స్వరూపములే.
1: వీఆర్ ఆల్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్
0: అని భావించండి, తప్పక మీకు ఆ అట్టి భగవంతునే కనిపిస్తాడు.
1: వెన్ వన్స్ యూ ఎంటర్టైన్ ది థాట్ దట్ యు ఆర్ డివైన్ యూ విల్ సర్టన్లీ సీ గాడ్.
0: దీన్ని పురస్కరించుకుందే యద్భావం తద్భవతి అని పెట్టారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ ఇస్ సెడ్ యాజ్ ఈస్ ది ఫీలింగ్ సో ఈస్ ది ఎక్స్పీరియన్స్.
0: కనుక మీరు భగవంతుడిగా భావిస్తే మీకు భగవంతుడిగానే చిక్కుతాడు.
1: If you consider yourself as divine, you will experience divinity.
0: ఇప్పుడు ఈ నాడు భగవంతుని యొక్క తత్వము ఎవరికి తెలియదు కనుక ఈమె తల్లి, ఈమె తండ్రి, ఈమె మామ, ఈమె భర్త ఈ విధంగా పలుకుతూ వస్తున్నాం.
1: as we do not understand the divinity in death, we consider people basing on our relationship, calling someone as mother, the other one as father, the other one as the child. We establish relationships basing on the form. God said in the beginning itself is
0: Parabrahman.
1: But if we establish physical relationship, you are going to be deceived. Ultimately, there is no Chandrika either.
0: Chandrika bhatta asale ledu.
1: The husband of Chandrika was also not there.
0: Kevalamu, he rather brahmacharya nimittamai, ame husband kevalamu Chandrika husband ani cheptu vachindi.
1: It is only show the delusion, mistaken identity she has shown the husband of Chandrika.
0: Anduvalane gopikalanu evvarini kodanu ee vidhanga kodanu tanu touch cheyaledu.
1: Therefore, he has not touched any gopika. In fact, they have that parakaya, that beyond the body.
0: Kanuka nakante veru ee jagatlo evvaru
1: veru. There are none other than God.
0: Ekam sat vipra bahuda vadanti.
1: Truth is one, scholars interpret in different ways.
0: Kani okati okate.
1: But one is one.
0: Kani moodu cherchi nalugu antunnaru.
1: But when you add three, you say four.
0: The four ettaipindi.
1: How do you get this four?
0: Moodu ankalu chechetappudike four ayindi.
1: When once you add three, it totals to four.
0: Ee vidhanga maname memu chechukuntu pothunname kani.
1: Like this we are go on adding.
0: Kani ivi chechechuntivi kadu, koorchedi vittidi kadu.
1: It is not the one to be added.
0: Daivamu jeevudu ani rendu antunnaru. Jeevude ledu.
1: Say God and the individual, no. The individual self is the cosmic self. Then why is it that we die? Since we have not recognized and experienced the atmic self, we cannot declare so. Therefore, the one who has recognized, totally understood, God will be so close to him. Those that do not have such an understanding will consider individual separate from the divine. There is no difference whatsoever between the individual self and the cosmic self. I am you and you are I.
0: Tattvam asi. Anaga rendu untunnadi. Ekam deva advitiyam brahma annadu.
1: Ekam eva advitiyam brahma, the only one and not two.
0: Only one.
1: Only one.
0: Only one anetvanti cheppedi endukosam.
1: Why is it said only one?
0: Rendavadi ledu ganukane.
1: As there is no second.
0: Unnadi okkate, okkate, okkate.
1: It is the only one without the second.
0: Ani cheptu vacharu.
1: That was the declaration.
0: Idi veda vakyamu.
1: This is the Vedic dictum.
0: Tattvam asi.
1: Tattvam asi.
0: అది నేనేను.
1: I am that.
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఈ ప్రజ్ఞానం ఎవరు?
1: Who is this ప్రజ్ఞానా?
0: అతనే గాడ్.
1: And that very ప్రజ్ఞానా is divine.
0: కానీ తత్వమసి.
1: But yet it is said తత్వం అసి.
0: ఇంతేకాకుండా భగవంతుడు అన్ని రకములైన కనిపిస్తాడు.
1: However, God manifests in different forms.
0: కానీ చాలా మంది భక్తులు కూడా సాధన చేసి ఇతను ఒక సాధకుడు అని చెప్తూ వచ్చారు.
1: బట్ హౌఎవర్ పీపుల్ హ్యావ్ మిస్టేకెన్ దే థింక్ దట్ ఈజ్ ఎ సీకర్ ఆర్ అన్ ఎస్పరెంట్.
0: కానీ అతను పరుల వాడు కాదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ నాట్ ఎ సీకర్ నార్ అన్ ఎస్పరెంట్.
0: పర కాదు తన. కనుక ఇతను నావాడే అన్నప్పుడు నేను నీకు సంబంధమైనటువంటి వాడిని కానీ పేరు కాదు.
1: So when once I say, you are mine, it means you are attached to him, he is not separate from you. This truth is not understood by everybody. The very recognition of this fact will give him the experience.
0: విప్పి చూడలేదు కనుక చాలా మందికి దైవం వేరు నేను వేరు అని అట్లా అనుకుంటున్నారు.
1: యాజ్ దే డు నాట్ అన్ఫోల్డ్ దిస్ ట్రూత్ దే కన్సిడర్ ది ఇండివిజువల్ సెల్ఫ్ సపరేట్ ఫ్రమ్ ద కాస్మిక్ సెల్ఫ్.
0: ఒకటి నూరు కావడానికి ఏం చేయాలి?
1: టు మేక్ వన్ ఇంటూ హండ్రెడ్, ఒకటి
0: రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది, ఇటువంటి పది పది పది పది ఇటువంటి పది పదులు చేస్తే.
1: So if you want to make it 100 and total 1000 like that, you should multiply 10 into 10, 10 into 10 like that.
0: కానీ ఇవన్నీ కూడుతూ వచ్చేటువంటివే కానీ
1: they will be added on and on.
0: ఇవన్నీ చేరుతూ వచ్చేటువంటివి కాదు.
1: But they don't mix with it.
0: కనుక కోరవలసింది ఒక్కటే.
1: What we desire should desire is only
0: దైవం ఒక్కడే.
1: God is one.
0: రాముడు వేరు కృష్ణుడు వేరు అని ఒకరు భేదం పెట్టుకోకూడదు.
1: Not observe differences between Rama and Krishna. They are not separate.
0: Kaluka, ee separate ga meeru bhavinchatam chetane meeru daivatvamunaku dooram ayipoyi jeevatvam gaane bratukutu vacharu.
1: Because of this feeling of separation, separateness, you consider yourself different from God.
0: Kaluka, neevu bhagavantuniki dooranga untunnavu kaani nijanga nenu bhagavantudu okade naalo bhagavantudu unnadu అనేటువంటి నమ్మకాన్ని మీరు దృఢంగా పట్టినట్టే తప్పగా దొబ్బంతు వేరే లేడు.
1: యు ఆర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ గాడ్. ఇఫ్ యు గాట్ ద ఫర్మ్ కన్విక్షన్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, యూ విల్ సర్టన్ అండర్స్టాండ్ గాడ్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ యూ.
0: కనుక ఈ భేదభావములన్నీ కూడా మనలో పుట్టినవే కానీ భగవంతుడిలో పుట్టినది.
1: దేర్ఫోర్ ద డ్యూయల్ ఫీలింగ్స్ ఆర్ ఇన్ యూ అండ్ నాట్ ఇన్ గాడ్.
0: కానీ భగవంతుడు వేరుగా లేడు.
1: God is not separate from you.
0: God neelone unnadu.
1: God is in you.
0: Nive God.
1: You are God.
0: Atle lekapothe vedavalanta kodanu tattvam asi ani enduku cheptai?
1: Why should Veda declare this way, tattvam asi?
0: Ekam eva advitiyam brahmani enduku parutudu?
1: Why should Veda declare ekam eva advitiyam brahma?
0: Nenu okade okadu.
1: I am only one.
0: Rendu kaadu.
1: Not two.
0: Ekam eva advitiyam annadu.
1: Only one without the second.
0: Rendu kaadu kalavichedi.
1: Not two that you see.
0: Iddaru okate.
1: Both are one in fact, unity.
0: Okate anetundi eppudu bhavistaro appude variki chaala aanandam vestundi.
1: That oneness will make you blissful.
0: Adi kemakkaina sadhakulainatundi varikandarki kanipinchindi.
1: And this is made apparent, cognizable to seekers.
0: Appudu సీతను కూడాను సందేహించాడు రాముడు.
1: అండ్ రామ ఆల్సో డౌటెడ్ సీత.
0: సీత నీవు 10 నెలలంతా కూడాను లంకలో ఉంటావు కదా.
1: సీత యూ స్పెండ్ 10 మంత్స్ లాంగ్ పీరియడ్ ఇన్ లంక.
0: కానీ నిన్ను ఎప్పుడైనా రావణుడు చూశాడా?
1: హాస్ రావణ సీన్ యూ ఎనీ డే?
0: అని చెప్పింది. నేను చూడలేదు.
1: అండ్ షీ సెడ్ ఐ హావ్ నాట్ సీన్ హిమ్ ఎనీ.
0: రావణుడు ప్రత్యేకంగా లేడు.
1: రావణ ఇస్ నాట్ సెపరేట్.
0: రావణ సీతతోనే ఉంటున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ విత్ సీతా ఓన్లీ.
0: సీత రాముడు రావణుడు ఇద్దరు కూడా ఒక్కటే.
1: సీత రావణ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: కానీ రావణుడికి ఒక విధమైనటువంటి పిచ్చి పట్టించే నిమిత్తం.
1: బికాస్ ఆఫ్ ది మ్యాడ్నెస్ ఆఫ్ రావణ,
0: అతన్ని పిచ్చి పట్టించే నిమిత్తము.
1: ఇన్ ఆర్డర్ టు మేక్ హిమ్ మ్యాడ్,
0: ఆ విధంగా పరిక్రమయ్యారు కానీ లేకపోతే రావణుడు ప్రత్యేకంగా లేడు.
1: అండ్ దిస్ వాజ్ ది డిక్లరేషన్, ఇన్ ఫ్యాక్ట్ రావణ ఈజ్ నాట్ సపరేట్.
0: కనుక రాముడు కూడాను సపరేట్ గా లేడు.
1: రామ ఈజ్ ఆల్సో నాట్ సపరేట్.
0: కనుక రాముడు కూడాను ఆమె సీత యొక్క హృదయమే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ రామ రిప్రజెంట్స్ ద వెరీ హార్ట్ ఆఫ్ సీత.
0: ఆ హృదయము సీత కనిపించింది.
1: అండ్ దట్ వెరీ హార్ట్ అపియర్డ్ యాజ్ సీత.
0: కనుక రాముడు నాకు వేరుగా లేడు.
1: సో రామ ఈజ్ నాట్ సపరేట్.
0: రావణుడు నన్ను తీసుకెళ్ళిపోవడానికి వచ్చినట్టు దొంగ కాదు.
1: రావణ ఈజ్ నాట్ అన్ అబ్డక్టర్. ఈజ్ నాట్ ద వన్ హూ కిడ్నాప్డ్ మీ.
0: కానీ ఇవన్నీ కూడా కేవలము కల్పితమైనటువంటి కథలు.
1: దీస్ ఆర్ ఆల్ ద స్టోరీస్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
0: అందరూ ఇద్దరు ఒక్కటే అనేటువంటి సర్వస్వాన్ని గుర్తించినప్పుడు ఈ భేదములే కనిపించవు.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ దిస్ వన్నెస్ వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డ్యువాలిటీ ఆర్ డిఫరెన్సెస్.
0: మీరు దైవము నేను రెండు ఒక్కటేను అనేటువంటి భావన దృఢం చేసుకోండి.
1: ఎస్టాబ్లిష్ ఫర్మ్లీ దట్ యూ అండ్ గాడ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: అప్పుడు ఆ విధంగా ఒకటిగా మీరు భావించినప్పుడు మీతో ఏకమైపోతాడు భగవంతుడు.
1: వెన్ వన్స్ యు ఎక్స్పీరియన్స్ యూనిటీ, గాడ్ విల్ బి వన్ విత్ యూ.
0: కనుక వన్నెస్ అనేటువంటిది కావాలి.
1: దిస్ వన్నెస్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్.
0: డ్యూయలిజం కాకూడదు.
1: ఇట్ షుడ్ నెవర్ బి డ్యూయల్.
0: కనుక ఈ డ్యూయలిజం మనం తెచ్చిపెట్టుకోకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ బి డ్యూయలిస్టిక్.
0: ఒక్కడే భగవంతుడు,
1: గాడ్ ఈజ్ వన్.
0: అతను వేరు ఇతని వేరు అనేటువంటిది కాదు, మీరు వేరు చేయకండి.
1: వీ షుడ్ నెవర్ గో బై దిస్ డ్యూయాలిటీ. యు ఆర్ నాట్ సపరేట్ ఫ్రమ్ అదర్స్.
0: కనుక నీవు సపరేట్ గా ఉంటుంటే నీవు భగవంతుడు కావాలని ఎందుకు కోరుతావు?
1: ఇఫ్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సపరేట్, హౌ ఇస్ దట్ యూ డిజైర్ టు బి గాడ్?
0: కనుక నీవు హృదయంతో భగవంతుడు కావాలని కోరుతున్నావు,
1: యూ డిజైర్ టు బి గాడ్,
0: నీ భావాన్ని నీ హృదయాన్ని నీవు అందుకో.
1: యువర్ ఫీలింగ్, యువర్ హార్ట్ షుడ్ బి వన్.
0: అప్పుడే నీవు దైవము ఒకటైపోతారు.
1: దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద యూనిటీ, వన్నెస్ విత్ ద డివినిటీ.
0: ఈ విధంగా డివినిటీ ఏకం కావడానికి వన్నెస్ కావాలి.
1: Therefore, this oneness is absolutely essential to be one with God.
0: మీరు సులభంగా మీరు మ్యాథమెటిక్స్ లో వాళ్ళని తెలుసుకోవచ్చు.
1: All students of mathematics will be knowing well.
0: ఒకటికి ఎన్ని చేస్తే పది అవుతుంది?
1: How many you add to one in order to make 10?
0: పది ఒకటి చేస్తే పది అవుతుంది.
1: If you go on adding 1, 1, 10 like that, you will get the number 10.
0: ఒకటే మీరు పెట్టుకోండి, పది ఎట్టకవుతుంది, కావడానికి వీలు లేదు.
1: If you have got only one, how can you make it 10?
0: కనుక మీరు అన్ని కూడుతూ కూడుతూ వచ్చేటప్పటికే అది 10 గా మారిపోతుంది.
1: Therefore, if you go on adding, you'll make a total of 10.
0: కానీ 10 కానే కాదు.
1: And in fact, it is not the reality either.
0: 10 నికి నైపతే ఏకం సత్ విప్రా బహుదావందంతి, సత్యం ఒకటే.
1: Without this one, you cannot get 10. Therefore, this one is the reality, the truth.
0: కాబట్టి ఆ ఒకటిని నీవు బుద్ధంగా పెట్టుకో.
1: Therefore, be with that one.
0: దానికి ప్రకారం సున్నలు చుట్టే కొద్ది ఎన్ని సున్నలు అయితే అన్ని పదులు అవుతాయి.
1: యు కెన్ యాడ్ ఆన్ జీరోస్ టు దట్ అండ్ ఇంక్రీజ్ ద నంబర్.
0: జీరోస్ కి మాత్రం విలువ లేదు.
1: ఎ జీరో హ్యాస్ నో వాల్యూ.
0: హీరో ఒక్కడే.
1: బట్ హీరో ఇస్ ఓన్లీ వన్.
0: అతను ఒకటే ఉండేది అనేటువంటిది మీరు కోరితే తప్పక ఈ విధమైన డ్యూయలిజం పెరగనే పెరగదు.
1: వెన్ వన్స్ యూ డిజైర్ ఫర్ ద హీరో, దేర్ విల్ నెవర్ బి ఎనీ డ్యూయలిస్టిక్ టెంపర్మెంట్.
0: మీరు చూడండి, కొన్ని దినాలు మీరు అతను ఇతను నేను ఒకటే అని మీరు భావించండి. ఆ విధంగా భావిస్తూ వచ్చినప్పటికీ దేవుడు వేరు వేరే ఉన్నాడని ఎవరూ భావించరు.
1: యు జస్ట్ స్టార్ట్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్ డే బై డే, దెన్ యూ నెవర్ ఫీల్ దట్ యూఆర్ సపరేట్ ఫ్రమ్ హిమ్.
0: మీ ఫేవరెట్ ఫోటోలు ఎన్ని పెట్టినప్పటికీ ఇది ఒక్కడే అవుతారు, కానీ అన్ని ఫోటోల్లో ఉన్నటువంటి వాడు అందరి మంది కాదు.
1: యు మే కీప్ ఎనీ నంబర్ ఆఫ్ ఫోటోస్ దేర్, ఇట్ డజంట్ మీన్ దట్ గాడ్ ఈజ్ డ్యూయల్ ఆర్ ప్లూరల్.
0: సాయిబాబా సాయిబాబా సాయిబాబా అన్ని సాయిబాబాలే.
1: ఆల్ ఫోటోస్ ఆర్ ఓన్లీ వన్ సాయిబాబా.
0: కనుక ఇవన్నీ మనం టోటల్ చేసుకోవటంలో మనం టోటల్ చేసుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ మేక్ ఇట్ ఎ గ్రాండ్ టోటల్ బై యాడింగ్.
0: కానీ ఏకంగా భావించుకున్నప్పుడే మీకు సరి అయినటువంటి సత్యం చిక్కుతుంది.
1: వెన్ వన్స్ యూ నో దిస్ వన్నెస్, యూ విల్ నో ద ట్రూత్.
0: కనుక వన్నెస్ మీరు పెట్టుకోండి.
1: దేర్ఫోర్ గో బై దిస్ వన్నెస్ అలోన్.
0: నేను చెప్పేటువంటి వాక్యములన్నీ కూడా పరమ సత్యములే.
1: వాట్ ఎవర్ భగవాన్ ఈస్ టెలింగ్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ ట్రూత్స్, పరమ సత్య, సుప్రీం ట్రూత్.
0: మీకెవరికి తెలియదు కనుక దాన్ని మీరు నమ్మడానికి వీలు లేకుండా ఉంటుండాలి.
1: యాజ్ యు ఆర్ ఇగ్నోరెంట్, యు ఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ దిస్.
0: కాన మీరు ఈ సత్యాన్ని మీరు నమ్మండి.
1: దేర్ఫోర్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్.
0: అన్ని గ్రంథములు చెప్పేటువంటి అంతా కూడాను అసత్యములే.
1: All spiritual texts speak of that eternal truth.
0: కానీ ఇవన్నీ భక్తులను మోసం చేసే నిమిత్తమే.
1: బట్ ఆల్ ది రెస్ట్ ఆర్ ఫర్ ది డివోటీస్ టు బి.
0: నిజంగా భక్తి కలిగినటువంటి వాడు ఒక్కడే దేవుడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది డివోటీస్ విల్ నో దట్ గాడ్ ఈజ్ వన్.
0: అట్టి నమ్మకాన్ని మీరు పెంచుకున్నప్పుడే మీకు నిజమైనటువంటి ఒక సత్యం చిక్కుతుంది.
1: దెన్ వన్స్ యూ హ్యావ్ ద టోటల్ ఫెయిత్, యూ కెన్ అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద ట్రూత్.
0: కనుక మీరు సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
1: Make every effort to inquire truth and know the truth.
0: Satyam telusukunte ee doubts anta em matram meeku chikkalu.
1: When once the truth is known, there will be no doubts.
0: Kanuka meer satyanni telusukondi.
1: Therefore know the truth.
0: Andukosamani evaru kuda manam dushinchakoddu.
1: Therefore we should never accuse anybody.
0: Dushana bhushana niraskaram puraskaram anni kudanu lokanike kaani meeku kaadu.
1: The elation, humiliation, jubilation, praise, blame relate to the world.
0: Dushana bhushana tiraskaram anni kudanu manam kalpinchukunnatundi padamule.
1: And the praises and the blames are of your own making, nothing original.
0: Ee naadu virodhiga untuntadu.
1: Today one may be enemy.
0: మరి రేపటికి మీరిద్దరు స్నేహితుడిగా కావచ్చు.
1: అండ్ టుమారో హీ మే బి యువర్ ఫ్రెండ్.
0: కనుక మీరందరూ కూడా ఏకంగా ఉండేటువంటి ఫ్రెండ్సే కాని దూరమైన వారు కాదు.
1: Therefore you are all one. You are not separate. You are not different.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరెంతనో ప్రేమతో ఎంతో భగవంతుని ప్రార్థిస్తున్నారు.
1: You have been praying to God with all the depth, profundity of love.
0: కనుక అట్టి నమ్మకమునే మీరు పెంచుకోండి.
1: And that kind of love you should develop and foster.
0: అప్పుడే మీకు సర్వము అర్థమవుతుంది.
1: Then you will be able to understand everything else.
0: మీరు ఏ విధమైనటువంటి డౌట్స్ కు చోటు ఇవ్వరు.
1: Don't give scope for any doubts.
0: కనుక డౌట్స్ మీరు చోటే ఇవ్వద్దండి.
1: Never entertain doubts.
0: Doubts ante adi dualism tho cheyinatundi.
1: Where there is doubt, it means it is duality.
0: Atanu nenu adi rendu ga vachestundi kada adi dualism.
1: Because of the doubt there is duality, he and I, dualism.
0: He and I rendu ledevu.
1: In fact there are nothing like two, he and I.
0: All I.
1: Everything is this I-ness only, I alone.
0: Atvanti bhavanni ఏకవత్వమైన భావాన్ని మీరు తీసుకోండి.
1: అండ్ వీ షుడ్ గో విత్ దిస్ నాన్ డ్యువల్ ఫీలింగ్, ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్.
0: ఆ వన్ వచ్చినప్పుడు మీరు అనుకోండి, ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, రెండు కాదు ఒక్కటేను అని సత్యాన్ని పలుకోండి.
1: వెన్ వన్ దట్ ఫీలింగ్ ఆఫ్ నాన్ డ్యువలిజం వన్నెస్ అరైజెస్, అండర్స్టాండ్ దట్ ఆల్ ఆర్ వన్, ఓన్లీ వన్, నాట్ టూ. ఏకం అద్వితీయం, నో టూ, నో సెకండ్.
0: ఇంకా మీరు భావించుకున్నప్పుడే సరైనటువంటి యొక్క అర్థం తెలుస్తుంది.
1: వన్స్ యూ గో ఇన్ దిస్ డైరెక్షన్ యూ విల్ నో ద కరెక్ట్ మీనింగ్.
0: ఇప్పుడు ఎన్ని గంటలు ఉన్నాయి? 12 గంటలు అంటున్నారు.
1: దర్ ఆర్ 12 అవర్స్.
0: 12 కానీ 12 లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ నో 12.
0: ఒకే గంట,
1: ఓన్లీ వన్ అవర్.
0: 12 దాటితే ఒకటి వస్తుంది.
1: వెన్ యూ క్రాస్ ద 12 ఇట్ విల్ బి బ్యాక్ 1 o'clock అగైన్.
0: 1 దాటితే 2 వస్తుంది.
1: After 1 hour, it is 2 o'clock.
0: దాటితే వస్తున్నాయి కానీ దాటకపోతే రాలేదు.
1: So when once you cross, 1 hour after another, you come across another one.
0: రెండోది ఉండదు అని నువ్వు భావించకూడదు.
1: Never consider there is a second one.
0: ప్రపంచ బ్రతుకుని బ్రతకాలనుకుంటున్నప్పుడు అప్పుడు రెండవది వెళ్ళికొస్తుంది.
1: However, for our living, you may need the dualism, the second.
0: కనుక రెండవది లేనే లేదు.
1: There is nothing like the second.
0: నేను అప్పుడప్పుడు అంటున్నాను, నేను పిల్లలు పండుకొని ఉంటే చెప్తుంటాను, ఎన్ని గంటలు అయింది ఇప్పుడు అంటాను.
1: భగవాన్ సమ్టైమ్స్ ఎంక్వైర్స్ వాట్స్ ద టైమ్ నౌ.
0: రాత్రి 12 అయింది స్వామి అని చెప్తారు.
1: దే రిప్లై, స్వామి ఇట్ ఇస్ 12 o'clock ఇన్ ద నైట్.
0: నైటా డేనా అని నేను అడుగుతాను.
1: భగవాన్ పుట్స్ అనదర్ క్వశ్చన్, ఈజ్ ఇట్ డే ఆర్ నైట్?
0: డే స్వామి, నైట్ 12 o'clock అని అన్నాడు.
1: దెన్ దే సే స్వామి ఇట్ ఇస్ నైట్ 12 o'clock.
0: నైట్ 12 o'clock, డే 12 o'clock. ఈ 12 12 12 రెండు చేస్తే ఎంత అవుతుంది?
1: అండ్ ఇఫ్ యూ జస్ట్ యాడ్ నైట్ 12 o'clock, డే 12 o'clock,
0: అయితే 24 గంటలు ఉన్నాయా?
1: డూ యూ ఫైండ్ 24 అవర్స్ లైక్ దాట్?
0: 24 గంటలు ఎంత తెలుస్తుంది? అది డే నైట్ రావటం వల్ల 24 గంటలు తెలుస్తుంది.
1: హౌ డూ యూ నో దాట్ 24 అవర్స్? బికాస్ ఆఫ్ ద డే అండ్ నైట్.
0: కనుక ఈ డే అండ్ నైట్ ని మానేసేసి,
1: దేర్ ఫోర్ గివ్ అప్ దిస్ థాట్ ఆఫ్ డే అండ్ నైట్.
0: అప్పుడు ఎన్ని అవుతున్నాయి?
1: Then how many hours you
0: find? Kaliyalamlo kanipinchetundi 1 nunchi 12 varaku.
1: You find there on the clock only 1 to 12.
0: Kabatti 12 hours on nepindi pai.
1: Therefore say 12 hours.
0: You 22 hours on cheppukodu.
1: You cannot say 20 to 24 hours.
0: Kaani railway vaallu maatramo 24 hours pettaru.
1: But railway people call it 24 hours.
0: Vaallaki endukante time koddi vaalla yokka jeevitham jarugutu untundi.
1: Because the railway spend their life based on time.
0: కనుక మనము ఆ యొక్క డేస్ ని మనం చూడకూడదు.
1: సో వీ షుడ్ నాట్ గో లైక్ దాట్.
0: ఇది డే, ఇది నైట్. ఇది డే అండ్ నైట్.
1: ఇస్ ద డే, దిస్ నైట్, డే అండ్ నైట్.
0: కానీ నైట్ ఎట్లయింది? డే లేకపోతే అయింది నైట్.
1: బట్ హౌ డూ యూ గెట్ నైట్? వితౌట్ ద డే దేర్ కెనాట్ బి నైట్.
0: కనుక డే అండ్ నైట్ రెండు ఒకటే.
1: డే అండ్ నైట్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఈ ఏకత్వాన్ని మీరు భావించుకుని అన్నిటి ఎందుకు ఏకత్వాన్ని మీరు విశ్వసించండి.
1: Therefore we should go by this oneness and understand it everywhere in every aspect.
0: దైవం ఒకడే,
1: God is one.
0: అప్పుడు చెప్పినప్పుడు మీరు ఇంకొక గాడ్ ను దూషించడము లేక ఇంకొక గాడ్ ను పూజించడము, ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది.
1: When once you say God is one, you cannot consider that God another God. You cannot observe any kind of differences.
0: డిఫరెన్స్కి పోవాలంటే ఇవన్నీ మనం చూసుకోవాలి.
1: Therefore, in order to give up these differences, we should have this oneness. Therefore, this oneness is a primordial, important principle. This oneness is the truth of truths. Hold on to this supreme truth. And stay there one, but don't go to two.
0: ఈ విధంగా గాడిను పూజించడము ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది.
1: And once you say God is one, you cannot consider that God, another God. You cannot observe any kind

0: there one, but don't go to two.
1: ఈ విధంగా మీరు పెంచుకుంటూ పోతే దైవత్వము ఒక్కడే అనేది దేవ సేవకంతా గుర్తవుతుంది.
0: If you act like this, you will certainly experience the oneness of the divinity.
1: నీకు అది సత్యం కాకపోతే వదిలిపెట్టు, అంతేగాని ఇది కాదు, ఇది సత్యం కాదు, రెండు అని మీరు మాతో వాదించకండి.
0: If it is not possible for you to experience non-dualism, oneness, better you give it up, but never argue that God is dual or two.
1: కానీ దైవత్వం లోపల రెండుగా మీరు భావించద్దండి.
0: Never consider divine God as two, dual.
1: Dual. కానీ ఏకమే కానీ dual కాదు.
0: God is non-dual, one, he is never dual, two.
1: కానీ నేను ఒకడే ఒకడే ఒకడే ఒకడే.
0: I am one and one and one alone.
1: నీవు తండ్రికి ఒకడే పుట్టావు.
0: And you are the only one born.
1: కానీ ఇక్కడ రెండు ఉన్నాయని చెప్పని చెప్తారా?
0: But here we say there are two factors here.
1: నేను ఒకడే.
0: I am one.
1: ఒకటే ఒకటి నేను.
0: I am only one.
1: రెండు కాదు.
0: Not two.
1: అని దాన్ని వాదిస్తూ పోవాలి.
0: And you should argue with firm faith like that.
1: అప్పుడే మీకు ఏకత్వం అనేటువంటి తప్పక అర్థమవుతుంది.
0: Then only you will certainly understand this oneness non-dualism.
1: ఏకత్వం సర్వజీవత్వం.
0: This oneness is the principle of life, jivatva.
1: కనుక మీరు ఏకత్వాన్ని మాత్రం పెంచుకోండి.
0: Therefore you should develop this oneness, ఏకత్వం, more and more.
1: ఏమిటి ఇది?
0: What is this?
1: పూల బంచ్.
0: Bunch of flowers.
1: కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇది ఒకే పుష్పము.
0: బట్ అకార్డింగ్ టు స్వామి ఇట్ ఇస్ ఓన్లీ సింగిల్ ఫ్లవర్.
1: ఓన్లీ వన్ ఫ్లవర్. ఈ వన్ ఫ్లవరే అన్నిటిందు చేర్చడం చేత ఇదంతా ఒక బంతి మాదిరి అయిపోయింది.
0: ఇట్ ఈస్ వన్ ఫ్లవర్ దట్ హ్యాస్ బీన్ స్ప్రెడ్ ఆల్ ద ఫ్లవర్స్ అరౌండ్ అండ్ మేకింగ్ ఇట్ ఇంటూ ఎ బంచ్.
1: ఇది పట్టుకుంటే ఇది ఒక పదార్థంగా కనిపిస్తుంది. అది
0: వెన్ యూ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్ ఇట్ అపియర్స్ లైక్ మ్యాటర్, పదార్థ.
1: కానీ ఇది ఆధారం కాదు.
0: బట్ ఇట్ ఈస్ నాట్ సో.
1: దానిని వేదమునందు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నారు.
0: వేద ఇట్ ఈస్ సెడ్ ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: ఇది అనేకము కాదు.
0: ఇట్ ఈస్ నాట్ మెనీ.
1: ఏకత్వంలో అనేకత్వం చేరింది, అనేకత్వంలో ఏకత్వం చేరింది.
0: యు ఫైండ్ ద డైవర్సిటీ ఇన్ యూనిటీ అండ్ ఇట్ ఇస్ ది యూనిటీ దట్ వన్నెస్ విచ్ ఇస్ ది రియాలిటీ.
1: కనుక నీవు డివినిటీగా మీరు భావించాలి, కానీ వన్నెస్ గా మీరు భావించకూడదు.
0: సో యూ షుడ్ కన్సిడర్ దిస్ డివినిటీ బట్ నాట్ ది ప్లూరాలిటీ ఆర్ ద డ్యూయాలిటీ.
1: కనుక మీరు ఇప్పుడు దీన్ని డ్యూయాలిటీగా మీరు భావించకూడదు.
0: నెవర్ కన్సిడర్ దిస్ డ్యూయాలిటీ.
1: అన్ని ఒకటే అయిపోయినాయి.
0: ఆల్ ఫ్లవర్స్ ఆర్ జస్ట్ వన్.
1: ఇది అనేకంగా ఉన్నాయని మీరు భావిస్తున్నారు.
0: బట్ యూ కన్సిడర్ దాట్ సపరేట్ మెనీ.
1: కానీ ఇది సపరేట్ కాదు.
0: బట్ దే ఆర్ నాట్ సపరేట్ ఎనీవే.
1: అన్ని ఒకటే.
0: ఆల్ ఆర్ వన్. ఆల్ ఆర్ వన్. యూ వాచ్ దిస్.
1: ఇచ్చింది మీరు గుర్తించాలి. అన్ని చేర్చి చేర్చి చేర్చి ఇది బంతి అయిపోయింది, కానీ లేకపోతే ఇది బంతి కానే కాదు.
0: దిస్ ఈస్ ది వన్ దట్ యు హావ్ రికగ్నైజ్. ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ జాయింట్ టుగెదర్ అండ్ మేడ్ ఇన్ టు వన్. ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ నాట్ మెనీ.
1: ఒకడే ఉన్నటువంటి వాడు ఒక మనిషి అంటారు.
0: And if there is one person we call just is one human being.
1: అనేక మంది గుంపుగా చేరినప్పుడు ఇది ఒక గ్రూప్ ఉంటారు.
0: When many join there we call it a group.
1: కనుక ఆ గ్రూప్ కును ఒక ఫలకును ఎంత భేదం ఉంటుంది?
0: What the difference is there between the single person and a group?
1: గ్రూప్ అంటే ఎంతమంది అయినా ఉండొచ్చు.
0: In a group there may be any number of people.
1: ఎవరన్నా నీవు నావాడు అని చెప్పగలవు?
0: Whom you can claim as your own?
1: ఏది కాదు.
0: యూ కెనాట్ యాక్సెప్ట్ ఎనీ.
1: అన్ని నావే అంటుంటే నేను కాదు పోగొంటుంట.
0: వెన్ యూ సే ఆల్ ఆర్ మైండ్ యూ మే ఫైండ్ ద అదర్ వన్ డినైయింగ్ దట్ స్టేట్మెంట్.
1: కనుక నీ ఏకత్వాన్ని నీవు చూపుకోవాలి, కానీ అనేకత్వాన్ని మీరు చూపకూడదు.
0: దేర్ ఫోర్ వీ షుడ్ గో బై దిస్ వన్నెస్, నాట్ బై మల్టిప్లిసిటీ ఆర్ ప్లూరాలిటీ.
1: అనేకత్వాన్ని చూపుతున్నారు, చేస్తున్నారు, అనుభవిస్తున్నారు.
0: బట్ వీ గో బై దిస్ డైవర్సిటీ, వీ డిమాన్స్ట్రేట్ ఇట్, వీ ఎక్స్పీరియన్స్ ఇట్.
1: కనుక ఏకత్వం అనేటువంటిది చూపలేకూడదు, ఒక్కటే ఉండేది.
0: వన్నెస్ నీడ్ నాట్ బి షోన్ బికాస్ ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్.
1: కానీ మేము మేము మేము అని ఒక గ్రూప్ గా చూపకూడదు.
0: బట్ వీ షుడ్ నెవర్ గో బై ప్లూరాలిటీ డైవర్సిటీ యాజ్ వీ ద గ్రూప్.
1: కానీ ఆ గ్రూప్ అంటే ఏమిటి? విడివిడిగా భావించుకుంటుంటారా?
0: వీ కన్సిడర్ ద గ్రూప్ విత్ పీపుల్ హు ఆర్ సెపరేట్.
1: చాలా తప్పు.
0: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ సో.
1: సెపరేట్ గా చూపలేకూడదు.
0: Never have this view of separateness.
1: Pandavulanta evaru?
0: Who are they?
1: Okka pandavulanta.

0: కౌరవులను కేవలము ఒక కుంతీదేవి పుత్రుడి.
1: ఆల్ ది పాండవాస్ ఆర్ ది సన్స్ ఆఫ్ కుంతీదేవి.
0: ఒకే మదర్,
1: ఓన్లీ వన్ మదర్.
0: కానీ 15 మంది కుమారులు.
1: బట్ యు ఫైండ్ 5 సన్స్ పాండవాస్.
0: కానీ 5 అక్కడ ఉంటుంటే నీవు ఒకడే చెప్పగలవు.
1: దర్ 5 సన్స్, హౌ డు యు సే దర్ వన్?
0: కనుక ప్రపంచానికి తెలుపుకునే నిమిత్తమై ఒక విధమైనటువంటి నంబర్స్ చెప్తూ పోయాం, కానీ ప్రపంచంతో మనకు అవసరం లేదు.
1: ఫర్ వరల్డ్లీ పర్పస్ వీ మే రిప్రజెంట్ బై న్యూమరికల్ వాల్యూ, బట్ యట్ వీఆర్ వన్ ఓన్లీ.
0: ఆ విధంగా నీవు చెప్తూ రావాలి.
1: దట్స్ హౌ యూ షుడ్ డిక్లేర్.
0: మేమందరూ చేరి ఈ పని చేసామంటే అందరినీ అరెస్ట్ చేస్తారు.
1: ఇఫ్ యూ సే ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ హ్యావ్ డన్ దిస్ జాబ్, యూ విల్ ఆల్ బి అరెస్టెడ్.
0: నేను ఒకడే.
1: ఐఎమ్ ఓన్లీ వన్.
0: వారిని పట్టినప్పుడు వారు కూడా నేను ఒకడే.
1: ఇఫ్ దట్ పర్సన్ ఈస్ గాట్, ఎస్ ఐఎమ్ ఆల్సో ద సేమ్ పర్సన్.
0: కాబట్టి ఈ 10 మంది కూడాను నేనేను.
1: సో ఆల్ ద 10 ఆర్ ఇన్ రియాలిటీ ఆర్ వన్.
0: అట్టు చెప్తూ పోతుంటే ప్రపంచంలో బిరియన్ సులభంగా అర్థమవుతుంది అందరికీ.
1: When we start feeling so, explaining everybody, the whole world
0: will understand.
1: Today you may not understand well.
0: Then
1: once you recognize this oneness, it will be very well clearly
0: understood.
1: Therefore, to understand clearly, we should establish ourselves in that oneness.
0: దృఢం చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ స్ట్రెంగ్థెన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: ట్రూత్ ఈజ్ వన్.
1: ట్రూత్ ఈజ్ వన్,
0: రెండు కాదు.
1: నాట్ టూ.
0: ట్రూత్ అంటే ఏమి? ఉంటుంది.
1: వాట్ ఈస్ ట్రూత్? వాట్ ఈస్ దిస్?
0: ఇది హ్యాంకర్ చీఫ్.
1: దిస్ ఈస్ హ్యాంకర్ చీఫ్.
0: కానీ దీంట్లో ఎన్నో దారములు అంతా ఉంటున్నాయి, కాబట్టి ఈ దారముల యొక్క చేరిక ఈ గ్రూప్ భావిస్తారు.
1: Because we find so many threads, yarn interwoven into kerchief, we think it's many.
0: Kerchief ettaindi aneka rakamainatuvanti threads anta cherchetappudiki idi kerchief ayyindi.
1: This is a kerchief because the yarn is so closely interwoven.
0: Tistu vaste okoti okoti pratyekanga vastundi.
1: You can remove the one thread after another.
0: Kanuka idi thread anta kuda vere vere dandiga unnai kani kani cloth okate untundali.
1: There may be any number of threads, plenty, but the cloth is one.
0: అట్టిదాన్ని ఏకత్వాన్ని మనం తీసుకోవాలి.
1: So we should go by this oneness.
0: ఈ ఏకత్వం వచ్చినప్పుడే దాన్ని తుడుచుకోవడానికి వీలవుతుంది.
1: Because the threads have become one into a cloth, you are able to wipe.
0: కనుక మనం ఏకత్వాన్ని తీసుకోవాలి, కానీ అనేకత్వాన్ని తీసుకోకూడదు.
1: So we should go by this non-dual oneness only.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే సత్యం.
1: We should understand the truth of unity and diversity.
0: యూనిటీ మనకు కావాలి.
1: దిస్ యూనిటీ ఇస్ వెరీ నెసెసరీ.
0: ఈనాడు పిల్లలందరూ వేరువేరుగా కల్పిస్తున్నారు.
1: అండ్ వీ ఫైండ్ సో మెనీ స్టూడెంట్స్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: కానీ ఆల్ ఆర్ వన్.
1: బట్ ఆల్ ఆర్ వన్.
0: మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు?
1: వేర్ ఆర్ యూ స్టడీయింగ్?
0: సత్యసాయిబాబా కాలేజీలో చదువుతున్నాము.
1: సే దట్ వీఆర్ స్టడీయింగ్ ఇన్ సత్యసాయిబాబాస్ కాలేజ్.
0: కానీ పిల్లలంతా వేరువేరుగా కల్పిస్తున్నారు, కానీ అందరూ ఒకటే.
1: Though we find many students, in fact they are one, studying in the same college. Therefore we should make every attempt to foster and develop the spirit of oneness.
0: Govinda Krishna Ji, Gopala Krishna Ji, Gopala Bala Bala Raya, Krishna Ji.

0: చాలా సంతోషం. పిల్లలు ఏకత్వంతో కూడి పాడేటప్పటికి అది ఎంత హాయిగా ఉంటుందో చూడండి. అందరికి అంతకుముందు ఏకం కావాలి, అప్పుడే మనసుకు వినే కూడాను చాలా ఆనందం వేస్తుంది.
1: When you all join together and sing in perfect harmony and in chorus, you will certainly experience, enjoy the blissful state.
0: ఈ విధంగా ప్రతి మాట ఎందుకు ఏకత్వం కావాలి.
1: Like this, in every aspect we should experience unity and oneness.
0: ఇంతమంది పాడాలంటే ఎన్ని స్థుతులు పెట్టాలి?
1: For all people to join, how many strutis you require?
0: మనకు ఏ శృతి మనకు అక్కర్లేదు.
1: We don't need to go by that.
0: ఒక్క శృతి చాలు.
1: One shruti is enough.
0: ఇంతమంది కంటములకు ఒకే శృతి పెట్టింది.
1: All voices can join in unison.
0: అప్పుడే తెలియనటువంటి ఆనందము.
1: Then you'll have bliss.
0: మనం చూస్తుంటే నాకెంతో ఆనందం వేస్తుంది.
1: భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ సీయింగ్ ఆల్ ఆఫ్ యూ హియర్.
0: లేకపోతే మీకు తెలిపచ్చు, నేను ఇన్ని రకములైనటువంటి కార్యక్రమాలు పెట్టుకొని ఇన్ని రకమైన కార్యక్రమాల్లో కూడా నేను చేరుతూ దిగుతూ కానీ కట్ అయ్యేటప్పటికీ తెల్లవారి వదులుకొని రాత్రి పరుండినంత వరకు నేను ఆనందంగా ఉంటుంటాను.
1: Swami has so many programs. Swami has got so many activities. He gets himself associated with all many programs, but yet he is happy right from the morning till this day. Throughout the day, he is extremely happy.
0: ఇట్టి ఆనందము ఎవరికైనా చిక్కుతుందా?
1: Is it possible for anybody to be as blissful as Bhagavan?
0: కనుక నేను ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటాను.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ హ్యాపీ, ఆల్వేస్ హ్యాపీ.
0: దూషణ భూషణ తిరస్కారం పురస్కారం అన్ని కూడా మాటల యొక్క భావమే.
1: ఇట్ ఈజ్ ఓన్లీ యువర్ వోకల్ వెర్బల్ ఎక్స్ప్రెషన్ సో ఫార్ ఎస్ ద ప్లే బ్లేమ్ అండ్ ప్రైజ్ ఆర్ కన్సర్న్.
0: కానీ నాకు ఆ భేదం లేదు.
1: భగవాన్ హ్యాస్ నో డిఫరెన్స్ ఎస్ సచ్.
0: అందరూ ఒక్కటే.
1: ఆల్ ఆర్ వన్.
0: Be alike to everyone.
1: All are one. Be alike to everyone.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 9th October 2005 in Prashanthi Nilayam. Bhagavan explained that Jiva and Deva, the individual and God, are one. He urges us to develop firm faith in the principle of unity underlying all diversity, and not differentiate on external basis. All are one. Be alike to everyone. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: Radio Sai now brings you a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 22nd of November 1982 on the occasion of the first convocation of the Sri Satya Sai University.
1: ప్రాచీన గురుకులమునందు విద్యార్థి సమస్త విద్యను నేర్చి తాను విద్యా స్నాతకుడై గురుకులమును వదలి విశాలమైన ప్రపంచమునందు ప్రవేశించబోదు సమయమున గురువులు వారిని చెంత చేర్చి అనేక సదుపదేశములను ఆశీర్వాదములను అంది పంపించటం ప్రాచీన సాంప్రదాయం.
2: ఇట్ హాస్ బీన్ ఎన్ ఏన్షియంట్ కస్టమ్ రైట్ ఫ్రమ్ సెంచరీస్ డౌన్ ది ఏజెస్ దట్ ఇన్ ద ఏన్షియంట్ గురుకుల సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్యూపిల్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద కోర్స్ ఆఫ్ స్టడీ ఆఫ్టర్ అటైనింగ్ ఎ సర్టెన్ డిగ్రీ ఆఫ్ అచీవ్మెంట్ ఇన్ అటైన్మెంట్ would be called thus in the assembly of their guru, who in turn would pronounce their benediction, would give their blessing, and give them a code of conduct to follow as they would go out into the world after that.
1: Dari chayani inan aadhunika vidyavantulu convocation address aneetunte peruto vidyarthulu tama tama taragatulu yendu ఉత్తీర్ణులైనటువంటి వారికి ఒక పట్టము నుంచి పంపుతున్నారు.
2: The practice of teaching today in the form of a convocation or a convocation address is precisely a function, an assembly of this nature. Today also we have the students, after the completion of their courses, being ready and fit to receive certain degrees and thereby showing what they have learned.
1: ఆనాటి సదుపదేశములు
2: Those were the days when whatever was given to the students were of a high and ennobling nature. There were the principles given to the students which were to have
1: impacted.
2: They were also full of significance and meaning. There were those directed at making one understand the true nature of man.
1: పవిత్రమైనటువంటి సదుపదేశములు కాలగర్భితములో కలిసిపోయి కేవలము కలలో సంపన్నంగా కనిపించుతున్నది.
2: Sacred doctrines and principles which were handed out to the students at the time of the convocation in the ages gone by. Today when we look back upon those, all of them would appear to be a mere dream.
1: తైత్తరీయ ఉపనిషత్తునందు శిక్షా కల్పము అమృత వాక్కులైనటువంటి వాటిని అందించుతుండగా కర్ణానందముగా అనుభవించేటి వారు ఆనాటి విద్యార్థులు.
2: స్టూడెంట్స్ ఆఫ్ దోస్ డేస్ వర్ దోస్ హూ వుడ్ బి థ్రోన్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డిలైట్ అట్ ద మియర్ లిజనింగ్ ఆఫ్ ది కమాండ్మెంట్స్ కంటెయిన్డ్ ఇన్ ద తైత్తరీయ ఉపనిషత్.
1: స్వార్థంతో పరాక్రమను విస్తరించి ఒక నిరాడంబరమైన జీవితమును గడిపేటి ఈనాటి విద్యార్థులకు ఈ సదుపదేశములు ఒక విచిత్రముగా కనిపిస్తున్నది.
2: Today students who are caught in a maze of confusion, who all the while are goaded on by a selfish motive in whatever they think or do, all of this may seem to be a nothing and nothingness.
1: ఈనాడు నిర్విరామ కృషిచే నిరంతర తాపత్రయములతో అంతులేని ఆశలతో అక్కను కాని ఆవేదనతో తురచూపుతున్నటువంటి ఈనాటి విద్యార్థులకు దిక్కును చూపే చక్కని దీపికలు ఆనాటి సుబోధలు.
2: Today students who are being led astray aimlessly in the pursuit of fleeting pleasures, momentary comforts and aimless ambitions, what you have to look for in the ancient dictums to shine like beacon lights.
1: ఈనాటి ఆధునిక విద్య ఆవగింజంత చదివినప్పుడు గుమ్మడకాయంత అహంకారం బయలుదేరుతున్నది.
2: Today's knowledge of education is such that even if you are to acquire a fraction, a small iota of it in the form of a mustard grain, your ego gets tossed up to the extent of a pumpkin.
1: Iti ahankara rupulainatundi jinati vidyarthulanu aase annatundi mitimiri poyadaneatundi svastamavutunnadi.
2: Today's students who are thus caught in a sense, in a case of a puffed up ego sense, do have in addition a lot of desires.
1: Konedi vankai kosu nadigedi gummadakai.
2: You are buying a brinjal but you hope to get the taste of a pumpkin.
1: Tana yokka vidya shaktulu atyalpamaina sthitiga untunnayi aasinchedi ఘనమైనటువంటి యొక్క ఫలితం ఆశిస్తున్నారు.
2: వాట్ యు ఆర్ అక్వైరింగ్ టుడే ఆర్ ఆఫ్టర్ ఆల్ నథింగ్ బట్ వాట్ యు సీక్ ఫర్ ఇస్ సంథింగ్ గ్రాండ్ అండ్ గ్రేట్.
1: విద్య కేవలం ధనార్జన నిమిత్తమని కానీ లేక అధికార నిమిత్తమని కానీ మనం భావించరాదు.
2: వి షుడ్ నాట్ బి లెట్ టు బిలీవ్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ దట్ విచ్ గివ్స్ us a sense of security in life, a sense of livelihood.
1: విద్యకు ఉద్యోగమునకు ఉండిన సంబంధాన్ని మనం పెంచి వేయాలి.
2: That link which exists between a job and education should be snapped.
1: నైతిక ఆధ్యాత్మిక భావములతో విద్యను అంటగట్టాలి.
2: You must try to study with a view to gaining a sense of proportion, a sense of balance in terms of ethical and moral values.
1: మనసును నిర్మలముగా ఉంచుకొని నిస్వార్థమైన సేవలు తన కాళ్లపైన తాను నిలిచి జనసేవను చేయటువంటి ప్రజ్ఞను ఈనాడు విద్యార్థులు అభివృద్ధి పరచుకోవాలి.
2: Today's students should aspire to get that degree of skill which will then make their mind serene and pure, which will make them undertake tasks of service which will be beneficial to mankind at large.
1: Napoleon పదే పదే హెచ్చరించేటువంటి వాడు బి క్లియర్ రెస్ట్ విల్ ఫాలో అన్నాడు.
2: Napoleon would constantly admonish us, be clear, the rest will follow.
1: Mani yokka hrudayam nirmalamuga unnappudu yetti kaaginainappudu manam sulabhamuga sadhinchagalamu.
2: If your heart is pure and sublime, you certainly will achieve any amount of success.
1: Prachina kaalam nandu vidyarthulu tama yokka jeevitamu kevalam oka swalpamaina jeevitanga anubhavinchetundi vaaru.
2: Students in the ages gone by would regard their lives as insignificant.
1: Tama yokka sahaja jeevitamulo chaala simple antaru anaga chaala telugiyinatundi jeevitanni adhika vyayam kalatundi jeevitanni anubhavinchetundi vaaru.
2: Simplicity would govern, that was the rule of the day in the life and conduct of students of the days gone by.
1: Kaani ee naati vidyarthulu తమ యొక్క ఆలోచనలు అల్పమైనటువంటి అయినప్పుడు తమ యొక్క జీవితం గడిపేటువంటిది మహా ఖర్చులతో కూడినటువంటిదిగా వ్యయముతో కూడినటువంటిదిగా కనిపించుతున్నది.
2: But today we find that students, their thoughts and ideas are certainly lowly, but they do spend a lot of money in their pursuits.
1: Simple life and higher study.
2: Simple life and higher study.
1: ఆనాటి యొక్క విద్యార్థుల యొక్క ప్రవర్తన.
2: This was the guiding principle of the life of students.
1: ఈనాటి విద్యార్థులు high living and low thinking.
2: Today's students have high living and low thinking as their guiding star.
1: ప్రాచీన కాలమునకు ఆధునిక కాలమునకు ఎంతటి వ్యత్యాసం ఏమిటో మీరు యోచించవచ్చు.
2: You can easily see for yourself that gulf which separates the ages gone by and the present day world.
1: Manavudu ఈనాడు ప్రోగు చేసుకున్న సమస్త సంపదలు కూడాను కాల మార్పు చేత చిదలం కావచ్చు.
2: What man
1: మార్పు చెందవచ్చు.
2: What man acquires today due to the vicissitudes of time is certainly bound to collapse and decay.
1: కానీ విద్యాధనం అనేటువంటిది మార్పు చెందేటువంటిది కాదు.
2: But the wealth of education that he seeks to get and which he gets is something which is beyond change.
1: Agni kaladu
2: Fire does not burn by itself.
1: రాజుల కలవి కాదు.
2: Now the king, kings cannot possibly partake of this fire.
1: నీళ్ల నానదు.
2: Fire does not sink in water.
1: చోరుల వశము కాదు.
2: Nor can a thief lay his hands on fire.
1: ఇట్టి విద్య మనము కేవలము సోదరులతో పంచుకునేటువంటిది కూడా కాదు.
2: This type of education is something which you cannot possibly share with your brothers or those around you.
1: మన తల్లిదండ్రులు లేక తాత ముత్తాతలు సంపాదించుకున్నటువంటి యొక్క ధనములు కానీ వస్తు ఆహారాలు కానీ అన్నదమ్ములు పంచుకోవచ్చు.
2: The wealth and the money that the parents have or the grandfathers have can possibly be shared by their descendants, inheritors.
1: విద్య అనేటువంటిది ఎవరితో కూడా పంచుకుంటే సాధ్యం కాదు.
2: But vidya is something which can't be shared.
1: చల్లు కొలది చెలిమిలో అధికంగా ఊరినట్టుగా ఇది బోధించుకున్నది ఈ విద్య మరింత అభివృద్ధి నొందుతుంటుంది.
2: Just as you have a wick taking in any amount of oil, so also even as you keep giving, this vidya is something which grows.
1: దురదృష్టవశాత్తు మానవుడు ఈనాడు అధిక సంపత్తులతో ఐశ్వర్యములతో అధికారంతో తులుతూకుతున్నటువంటి సమయమున అందరూ మిత్రులవనే వెంటాడుతుంటారు.
2: Unfortunately today, you find this tendency prevailing that when a person is acquiring a certain amount of wealth or has a certain position of authority, there are any number of people around him.
1: అనేక విధములుగా స్తుతి చేసుకుంటారు.
2: They come in the praise of such a person.
1: ఇంటి యందు తిష్ట వేసుకుని నెలల తరబడి కూడా తింటూ ఉంటారు.
2: They make a permanent base in the house of such a person and eat of him.
1: దురదృష్టవశాత్తు కాల మార్పు చేత దరిద్ర దేవత తాండవ మాడిన ఈ మిత్రులుగా భావించినటువంటి వారు కంటికి కనిపించరు.
2: But unfortunately now, with the passage of time, if the person were to lose all his possessions and the goddess of poverty were to reign supreme in his house, not one amongst these so-called friends would be around.
1: ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వస్తారు.
2: When you have wealth, then the relatives would come to you.
1: అది ఎట్లన్నా తెప్పయుగ చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు.
2: This could be likened to this. A farm full of water would certainly attract frogs galore.
1: ఇట్టి మిత్రత్వము సరైనటువంటి మైత్రిత్వం కాదు.
2: Such a friendship cannot be called true friendship.
1: కానీ ఈనాటి విద్యార్థులలో కేవలము ఈ విధమైనటువంటి మైత్రిని పెంచుకుంటూ ప్రయత్నిస్తున్నారు.
2: But today students do make an effort to inculcate friendship of this nature.
1: తల్లిదండ్రులు మంచి స్థితి అందు అధికార స్థానంలో ఉండి విద్యార్థి యొక్క జోబిలో చక్కని 100 రూపాయల నోటు కనిపిస్తూ ఉంటే అందరూ కూడా స్నేహితులు అవుతారు. హలో హలో హలో అని వెంటాడుతుంటారు.
2: When the parents are prosperous and in a state where they can possibly give generously to their wants, the son would sport any amount of money in his blue shirt which can be seen through his pocket, and then you have any number of friends coming and greeting him, hello hello.
1: తండ్రి అధికారము విరమించిన ఆస్తిపాస్తులు సన్నగిల్లిన జోబీలో ఏమాత్రము నోట్లు కనిపించకపోయినా గుడ్ బై చెప్పి వెళ్ళిపోతుంటారు.
2: బట్ ఇఫ్ ద పేరెంట్స్ వర్ టు ఫాల్, ఇఫ్ దే వర్ టు లూజ్ ఆల్ దేర్ వెల్త్ అండ్ యు కెన్ నో లాంగర్ సీ దిస్ క్యాష్ ఇన్ ద పాకెట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్, దెన్ దే వుడ్ బిడ్ యు గుడ్ బై అండ్ మేక్ ఎ గెట్ అవే.
1: ఇది కలియుగం యొక్క వికార లక్షణం అని చెప్పవచ్చునా లేక ఆధునిక విద్య యొక్క అవలక్షణం అని చెప్పవచ్చునా?
2: Should we call this a distortion of the prevailing times, Kali, or a product or a direct result of the present day education system?
1: నిజముగా విద్యార్థులకు అహంకారము పరమ శత్రు.
2: Truly speaking, the worst enemy which a student can possibly have is his own ego.
1: అహంకార పడకున్నలుగా,
2: don't be egoistic, O man.
1: వెనుక ముందు తిరిగి చూడు.
2: Try and when the person comes, look ahead and look backward.
1: మమకారము వలదు నీకు.
2: And you realize that attachment is also something to
1: take. బ్రతికిన వాడొకడు లేడు.
2: Nobody can possibly live peacefully with
1: this. ఇజనాదని పలుకుతువా వెంటనే ఎవరు కొనిపోరు.
2: You cannot possibly have any of these accompanying you.
1: పాప పుణ్యములతో కూడి మరణించు ఓ కిలాది.
2: Oh, certainly, oh, playful thing, you certainly are going to die of your own sins.
1: Kanuka, manavattam yokka visishtakanu gurtinchukunnataku vidyarthulu prayatninchadam ledu.
2: So we find that students of today are not making an attempt to understand the true purpose and significance of man's life and his existence.
1: Kevalam ee naati vidyarthulanu naastika bhavamu nilinipothunnadi.
2: Today we find that there is an increasing feeling towards disbelief in the case of students of today.
1: Sankhetika vijnana shastram viriviga teliyipovatam cheta kevalam poorthi sankhetika shastramu kani aadhunika shastramu kani ఆధ్యాత్మిక శాస్త్రంని కానీ అర్థం చేసుకోలేనటువంటి ఈ మిడిమిడి చదువుల యొక్క విద్యార్థులు కేవలము మానవత్వాన్ని విస్మరిస్తూ వస్తున్నారు.
2: In today's times, when we have an increasing expansion of knowledge in the scientific and technological fields, students of today don't have an avenue or an opportunity, or if they have, they're not in a position to make the best of it, of understanding the true purpose of life, which will guide them on the moral, the ethical and the spiritual path.
1: Seeing is believing అంటారు సైంటిస్ట్.
2: Scientists maintain that seeing is believing.
1: కానీ ఈ పదం యొక్క అంతరార్థం ఏమిటి?
2: But what is the meaning of these words?
1: నిజంగా యోచిస్తే ఈ పదములకు ఏమాత్రము అర్థం లేదు, విలువ లేదు.
2: If you look deeper into them, you find that these words have no meaning, no value.
1: చూచిన దానిని విశ్వసించాలి అన్నారు.
2: What you see should be believed. This is what they say.
1: చూచేది ఏమిటి?
2: What is it that you are seeing?
1: మన కన్నులు చూస్తున్నాయి.
2: What is it that making you see with your eyes?
1: కన్నులు నమ్మవచ్చునా?
2: Can we possibly trust our eyes?
1: కన్నులు కేవలం వ్యాధిగ్రస్తమైనప్పుడు తమ యొక్క దృష్టమంతా వికారాన్ని పొందుతుంది.
2: When the eyes are jaundiced, what you see is something which is not like by you.
1: అది సత్యమని నమ్మడానికి వీలవుతుందా?
2: Can we possibly trust this as being true?
1: Poli. Manasu, Atma, Anandamu, Dukkamu. Ani itunte padamulu upayogapedutunnam.
2: Or then take the case where we keep using these words. The mind, Atma, happiness, distress.
1: Ivanni manaku kantiki kanipinchutunnava?
2: Are we able to see them with the help of our eyes?
1: Leka anubhavinchutunnam.
2: Or are we experiencing them?
1: కంటికి కనిపించినటువంటి ఈ ఆనందమును ఏ రీతిగా నీవు నమ్ముతున్నావు?
2: హ్యాపీనెస్ ఇస్ సంథింగ్ విచ్ యు కెనాట్ సీ విత్ యువర్ ఐ. హౌ ఆర్ యు ఏబుల్ టు ఎక్స్‌పీరియన్స్ ఇట్?
1: కంటికి కనిపించినటువంటి మనసు ఏ రీతిగా నీవు విశ్వసిస్తున్నావు?
2: ది మైండ్ ఇస్ బియాండ్ యువర్ సైట్. హౌ ఆర్ యు ఏబుల్ టు బిలీవ్ ఇన్ ది మైండ్?
1: ఇక్కడ చూడటమా లేక అనుభవించటమా, ఏది సత్యం?
2: సో వాట్ ఇస్ ది ట్రూత్ హియర్, సీయింగ్ ఆర్ ఎక్స్‌పీరియన్సింగ్?
1: ఇక్కడ అనుభవమే కానీ చూడటం కాదు.
2: In this case, it is experience which counts, not mere seeing.
1: Maroka vishayam.
2: Another thing.
1: Pedda pedda scientists anta kudanu ee naadu milk tea antaru, anaga paalu kontalu. Paalu kontalalo aneka lakshala nakshatramulu untunnayi ani vivaristu vastunnaru.
2: Today scientists maintain that in what we call as the Milky Way galaxy, you have thousands and lakhs and billions of stars twinkling along.
1: ఈ లక్షల నక్షత్రములను చూచిన వారెవరు?
2: Now who is it that has possibly seen these billions of stars?
1: నమ్మిన వారెంత మంది?
2: And how many really believe in this?
1: చూచిన వారు ఏ ఒకరిద్దరు ఉంటున్నారు.
2: Those who have possibly seen them are hardly.
1: కానీ ఈ విజ్ఞాన శాస్త్రమును అనుసరించేటువంటి వారందరూ దానిని విశ్వసిస్తున్నారు.
2: But then those who follow this scientific method probably believe in that.
1: అయితే ఈ పాలు పొందడంలో ఉండినటువంటి యొక్క నక్షత్రములను సామాన్యమైన ప్రజలందరూ చూడగలుగుతున్నారా?
2: But then the stars contain the Milky Way, are they being seen by the common layman?
1: ఈ చూడలేనటువంటి స్థితి ఎందు దీనిని నమ్మటం ఏంటి?
2: When you are not able to see, how can you possibly believe now?
1: అదే విధముగానే దైవత్వాన్ని అనేక మంత్రద్రష్టలు తపస్సులు ఆచరించి వారి యొక్క పరిశోధనలను భగవంతుని చూడగలిగారు.
2: In the same manner, what you call divinity was seen, comprehended and experienced by sages of yore through their mantra shakti.
1: వారు చూడగలిగినటువంటి యొక్క దివ్య శక్తిని ప్రపంచమునకు చాటుతూ వచ్చారు.
2: And what they thus saw and experienced, they wanted to hand it over to mankind at large.
1: దీనిని నమ్మవచ్చునా లేక నమ్మకూడదా?
2: Should we believe in this or should we not?
1: దీనినంతా నమ్మకూడదని వైజ్ఞానవేత్త వాదించినా ఆ ఐంటి చెప్పిన సైంటిస్ట్ చెప్పినటువంటి విషయాన్ని మాత్రం ఎందుకు నమ్మాలి?
2: If a scientist were to argue that you should not believe in this, then why should you possibly believe in what the scientist is telling from
1: his mind? Scientist చెప్పినటువంటి విషయం అంతా కూడాను సామాన్యమైనటువంటి ప్రజలంతా చూడగలుగుతున్నారా?
2: Are the common people able to see and perceive what the scientists are telling them to be is true?
1: కనుక ఇది అర్థమయ్యేటువంటి వాదనలో కేవలం వ్యక్తిగతమైనటువంటి యొక్క అహంకారంతో ఈ విధమైనటువంటి యొక్క మార్గం నుండి ప్రవేశిస్తున్నారు అధిక జనం.
2: Today we have an increasing number of people following this aimless path of debating and arguing in a pointless way.
1: విశ్వాసం అనేటువంటిది ఒక్కటే కానీ మూఢ విశ్వాసం అని తెలిసిన విశ్వాసం అని రెండు విశ్వాసములు లేవు.
2: What you call faith or belief is just one and the same thing. There is nothing like blind belief or faith or belief by
1: vishwasame lekundina manaku swasane undadu.
2: Without vishwasa or faith you cannot possibly have this process of
1: belief. Mana nitya jeevitam anekuntadi vishwasamto kudinatundi swasame.
2: So our everyday life second to second is something which has this breathing in and breathing out process.
1: Kanuka manam vishwasamu anekuntadi dalini అభివృద్ధి పరచుకున్నప్పుడే అనుభవము అనేటువంటిది మనకు చిక్కుతుంది.
2: It's only when you have faith in you can you possibly secure the position of experiencing.
1: కనుక ప్రతి విద్యార్థినిలు మొట్టమొదట ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
2: So it is necessary for every student, be a boy or be a girl, to have the self confidence of faith.
1: తనను తాను నమ్మనటువంటి వ్యక్తి ఎవరిని నమ్మగలడు?
2: One who does not believe in himself or herself, how can he possibly trust somebody?
1: Jagatanta kudanu anumayamainatundani vaigyanikulu vaadistunnaru.
2: Scientists once again make an argument that the world is nothing but atoms.
1: Deenini adhyatmikam kudanu anu aniyanu mahatomaniyanu anu yokka swaroopamundu taanu paramaanuga untunnadu.
2: The same has been said in the spiritual parlance. He resides in the atoms, in the smallest of smallest things.
1: Samudram nunchi techinatvanti yokka jalamu ye vidhanga uppu raalaga tayaravutunnado ade vidhamugane ee anumayamainatvanti yokka divyattamu avakaramayamainatvanti yokka swaroopanga tayaravutundali.
2: Just as you have the ocean water crystallizing into lumps of salt, so also you have divinity taking shape from the atoms.
1: Aneka anumula yokka cherikane uppu kanamu.
2: The conglomeration of any number of atoms gives you a soul.
1: అనేక దివ్యత్వం యొక్క సమూహమే ఆధ్యాత్మికమునందు అవతార తత్వం.
2: And what you have, a confluence of a large number of entities, is this ఆధ్యాత్మిక తత్వం.
1: ఆధ్యాత్మికమునకు ఒక వైజ్ఞానమునకు ఎట్టి పరస్పర భేదములు కాని ద్వేషము కాని లేదు.
2: What you call is the spiritual path and what you believe in the scientific method.
1: అయితే వైజ్ఞాన శాస్త్రమునందు ఇది కేవలం కొంతవరకు మాత్రమే ఇది ప్రమాణాన్ని నిరూపిస్తుంది.
2: There is absolutely no conflict. But what you see in the scientific way would lead you only to a certain extent.
1: ఇది అంతముతో కూడినటువంటిది.
2: This is something which has an end.
1: ప్రపంచమంతా కూడాను భగవంతుని యొక్క సృష్టియే.
2: All the creation around you is the creation of God.
1: భగవ సృష్టి అనేటువంటి యొక్క ప్రకృతిని పరిశోధన చేసి తెలుసుకుంటూ ప్రయత్నించేటువంటి వారు సైంటిస్ట్.
2: నేచర్ విచ్ ఇస్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎక్స్ప్లోర్డ్ బై ద సైంటిస్ట్.
1: సృష్టిని మాత్రమే తాను పరిశోధన సరిపేటువంటి వారు ఈ సైంటిస్ట్.
2: హీ మియర్లీ క్యారీస్ అవుట్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ అబ్జర్వేషన్స్.
1: సృష్టికర్తను తెలుసుకోవడానికి ప్రయత్నించేటువంటి వారు సైంటిస్ట్.
2: ద సైంటిస్ట్ ఎయిమ్స్ అట్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ నేచర్.
1: ద సృష్టికర్తను కనుగొన్నప్పుడు సృష్టి అంతే కూడాను మనకు సులభంగా అర్థమవుతుంది.
2: The saint on the other hand tries to understand the creator himself. When you understand the creator, you can understand his creation.
1: చెట్టును పెంచగలిగినటువంటి వ్యక్తి వేర్లకు నీరు పోయేవలను కానీ ఆకులకు కొమ్ములకు నీరు పోసినంత మాత్రమున ప్రయోజనం ఉండదు.
2: One who wishes to bring up, to grow a tree has to water the roots, not the branches or the twigs.
1: కనుక మనము ఈ భౌతికమైన యొక్క జగత్తు యొక్క భోగ భాగ్యములకు మురిసి మనము మునిగిపోతున్నాము.
2: We should not get carried away. We should not get sunk in the fleeting pleasures of the outside world.
1: ఇది ఏ నాటికి నీ సత్యం అనేటువంటిది చెప్పుటకు వీలు కాదు.
2: దిస్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ అండ్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ద ట్రూ స్టేట్ ఆఫ్ అఫైర్స్.
1: చిత్త శుద్ధి లేకుండా మనకు ఆత్మ జ్ఞానం లభించదు.
2: Without purity of heart, we cannot possibly hope to acquire the Atma Jnana.
1: Chitta Shuddhi Nimittamai Manamu Aneka Prayatnamu Cheyali.
2: For this purity of heart, one must make an endeavor.
1: Manamu Sampadinchinatuvanti Yokka Vidya Shaktini Kani Leka Dhana Shaktini Kani Bhuja Shaktini Kani Samajamlo Praveshapetti Sahaja Manavulaku Dinni Andinchutaku Tagina Krushi Cheyali.
2: The skills that we have acquired, the physical process that we have and our own innate strength should be directed towards the well-being of our fellow men.
1: Hattu cheyaka mana shaktini kudano sadviniyoga parachaka manamu anubhavinchaka poyina ini kevalamu vrutha ayipothundi.
2: We don't do that, we don't direct our efforts towards the service of others, then we are only frittering and wasting away.
1: Vandina annamunu taanaina tinali parulukaina pettali రెండు లేక మూసి పెట్టిన పాసిపోతుంది.
2: What one cooks should be eaten by oneself or should be served to somebody else. Otherwise, the food that is cooked would decay.
1: కానీ ఈనాటి విద్యార్థుల యొక్క పరిస్థితి ఈ విధమైన స్థితిలో ఉండే ఉంటుంది.
2: But today's students find themselves in such a
1: తమ ఎందున్నటువంటి యొక్క దివ్య శక్తిని తాము ప్రయత్నపూర్వకంగా గుర్తించుట కానీ దాన్ని కూరుకోవటం లేదు.
2: Their true innate capacity, they are not making an effort to understand or recognize.
1: పరులు చెప్పిన దానిని అనుసరించటం లేదు.
2: They are not prepared to listen to others if they were to be told so.
1: తాము చేయక పరులు చెప్పినది వినక కేవలం తన ఎందున్నటువంటి విలువైనటువంటి యొక్క దివ్య శక్తిని నిరుపయోగపరుచుకుంటున్నాడు.
2: He doesn't do it, he doesn't listen to others. Thereby, he is wasting away his faculties and his capacity.
1: మానవుడు చాలా విలువైనటువంటి వాడు.
2: Man is an extremely valuable entity.
1: Men are more valuable than all the wealth of the world.
2: Men are more valuable than all wealth of the world.
1: ఇటువంటి స్థితిని మనము గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
2: It is this innate value of man that we must try to understand.
1: ఈనాడు జగత్తు లోపల ఏ శక్తిని మనం అభివృద్ధి పరచవలనో శక్తి ద్వారా కాదు మానవ వ్యక్తి ద్వారా అవుతుంది.
2: Today in the world, if you want to achieve anything, it is through man that you have to achieve.
1: మనం ఈనాడు తెలివితేటలను పెంచుకుంటున్నామే కానీ గుణములను పెంచుకోవటం లేదు.
2: Today we certainly are laying great stress on increasing on our being clever.
1: Knowledge without action useless.
2: But not on character. Knowledge without action is useless.
1: Action without knowledge is foolishness.
2: Action without knowledge is foolishness.
1: కనుక మనం తెలివితేటలు తెలివితేటలని వెలగీగుతున్నామే కానీ నిజంగా మన తెలివితేటలు ఎంత మాత్రం.
2: We pat ourselves on being clever, but how far are we being clever?
1: ఈ తెలివితేటలు దుర్వినియోగం చేసుకునేటువంటి యొక్క మానవత్వానికి మనము గురి అవుతున్నాము.
2: We are led astray by being clever.
1: కాదు కాదు, నిజముగా విద్య అనగా వివేకముతో కూడినటువంటి ఆధ్యాత్మికం.
2: But true vidya is that which gives you a sense of fulfillment, a sense of understanding of your true divine nature.
1: దివ్యత్వంతో కూడినటువంటి యొక్క పవిత్రమైన ఆత్మతత్వము.
2: It is something which is a coming together of your own divine nature and ఆత్మతత్వం.
1: ఈ విధమైనటువంటి విద్యను ప్రాచీన కాలమునందు అనేక విధములుగా సుబోధన చేసి గురువులు వారిని సరైన మార్గంలో పెట్టుటకు ప్రయత్నించేటువంటి వారు.
2: The gurus of yore would impart this type of education to their pupils and wards.
1: కాని ఈనాడు మన యొక్క విద్యను కూడాను సమాజములందు వినియోగించక దాని యొక్క విశిష్టతను మనం గుర్తించక దుర్వినియోగపరచుకుంటున్నాము.
2: But today we are in a position where we are not seeking a fulfillment of what we have learned, nor are we putting it to good use.
1: పరమ లోపిగా వీడు తయారవుతున్నాడు.
2: He becomes a perfect miser.
1: సద్గుణములకు గీటు రాయి త్యాగం.
2: The true hallmark of a good character person is sacrifice.
1: దుర్గుణములకు గీటు రాయి లోపము.
2: In the same way you can determine bad qualities by miser.
1: కనుక ఈ లోభత్వానికి మనము లొంగి దివ్యత్వమైనటువంటి త్యాగాన్ని మనం అభివృద్ధి పరచుకోలేకపోతున్నాము.
2: We are becoming subservient to being a miser and we are not in a position to get the sense of sacrifice in us.
1: లోకమందెవడైన లోభిమానవుడున్నా
2: If in this world there was exist a perfect total mind,
1: lokamam devadena lobhimanni champa,
2: if in this world if one were to kill such a person,
1: kotta varadu vaani tikka varadu,
2: you need not take such a person to task, the second one, nor should you ridicule him.
1: Paikamadikinanta bhaktunaka satya,
2: this person has this trait in him that he now would he part with anything that he has, but the moment you ask him for money,
1: అదే విధంగానే మనము అనేక శక్తులను సాధిస్తున్నాము.
2: This person, if he asked of his wealth, would immediately collapse.
1: ఈ శక్తులను సద్వినియోగపరచమని కోరినప్పుడు తాను ఆ సంస్థ ఎందే పాల్గొనదు.
2: Today they are acquiring skill and you are asked to part with your skill.
1: అప్పుడప్పుడు నేను విద్యార్థులకు చెప్తుంటాను, నాయన మానవత్వంలో దివ్యమైన గుణములు, భవ్యమైన గుణములు, నవ్యమైన గుణములు కోట్లకుంటున్నాయి.
2: Very often I exhort the students in this way. We have in this world many qualities which will take you far in this life, which are novel and which are full of significance.
1: Even me, manasika sthiti yokka lakshanam.
2: Now these are those which guard and safeguard your interest in the mental plane.
1: Ee satvinyoga pachu nimittamai satsangamlo praveshinchamanukuntaru.
2: If you want to protect them, then you must have satsanga or the company of the good.
1: Aneka mandi kalashalalo హాస్టల్లో ఉండినంత వరకు కూడాను చాలా వినయ విధేయతలతో విద్యార్థి వలె నటిస్తూ ఉంటారు.
2: There are those who, so long as they are in the college or in the hostel, behave with a great sense of responsibility, humility and obedience.
1: బయట ప్రపంచంలో ప్రవేశించిన వీరికి ఏమి జబ్బు లేక ఏ రోగము, ఏ విధమైన యొక్క దుర్గుణము క్షణములో మార్పు చెందుతూ ఉంటారు.
2: The moment they step out into the world, we do not know what disease afflicts them, but they undergo a radical change.
1: జీవితమంతా కూడాను తాము బ్రతుకులతో ఈ విధంగా జీవిస్తుంటే ఒక్కతూరి చావకం కూడా మంచిది, ఇలాంటి మార్పు లేకుంటారు.
2: If you are to live in a constant state of life and death in this life itself, it's much better that you have one death at one stroke.
1: మన సత్యాన్ని విశ్వసించినప్పుడు ఈ సత్యానికి జీవితాన్ని త్యాగం చేయాలి.
2: If you believe in one thing as being the truth, you must try and give your life for it.
1: అట్టు లేనటువంటి జీవితము కేవలము పశుపక్షి మృగముల కంటే హీనం.
2: A life devoid of other sentiment is akin to the life of an animal and worse.
1: కనుకనే ఆనాటి గురువులందరూ కూడా ఈ శిష్యులకు విశాల ప్రపంచంలో ప్రవేశించటం పూర్వము అనేక సుబోధనలు సలుపుతూ వచ్చారు.
2: So it was that in the days gone by, even as the students were about to step out into the world, their gurus would give them a certain amount.
1: Mokta bodata satyanna pramada gavyam, satyamunaku yetti pramadam kodanu raakudadu annaru.
2: They used to give them a few principles. The first one, speak with the truth that does not come to any harm.
1: Dharmanna pramada gavyam, dharmamunaku yetti pramadam kodanu sambhavinchakodadu.
2: Second, dharma likewise should not come to any harm.
1: కుశలాన్ని ప్రమదవ్యం, మీ యొక్క క్షేమమునకు ఎట్టి కీడు కూడాను రాకూడదు. ప్రమదవ్యం, ఈ భూతములకు కూడాను ఎట్టి ప్రమాదం కూడాను సంభవించకూడదు. స్వాధ్యాయ ప్రవచనార్థం భూతధర్మం, స్వాధ్యాయ ప్రవచనార్థం అనగా మనం చేసేటువంటి ఆచరణకును, మనం అనుష్ఠించేటువంటి యొక్క మార్గములకు ఎట్టి ప్రమాదం కూడాను సంభవించకూడదు. సత్యం వద, ధర్మం చెర, సత్యాన్ని పలుకు, ధర్మాన్ని ఆచరించు.
2: స్పీక్ ట్రూత్, ఫాలో ధర్మ.
1: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవాని ఈ విద్యార్థులకు సుబోధనలు కలిపి తిరిగి విశాలమైన ప్రపంచంలోకి పంపేటువంటి వారు.
2: Revere the mother, the father, the guru, the guest as God himself. Such were the dictums given to the students.
1: తల్లి నవమాసములు మోసి అనేక విధములైనటువంటి శ్రమలకు ఓర్చి మీ యొక్క దేహమును అందించింది.
2: The mother undergoes any amount of hardships for a period of 9 months and gives you this body.
1: తన రక్తంలోని భాగములు కూడా నీకు పంచి తాను భాగం వహించింది.
2: She gives her own blood and makes you what you are.
1: అలాంటి తల్లి దైవ సమానము.
2: Such a mother is the same as God for you.
1: తండ్రి నీ దేహాన్ని పెంచి పోషించి విద్యావంతుని చేసి నిన్ను ఈ స్థితికి తెప్పించినాడు.
2: The father takes care of you, takes care of your physical comfort, makes you grow, gives you this education, brings you to
1: the అనేక మంది తల్లి తండ్రులు కూడా అనేక శ్రమలకు వచ్చి తామైనా పట్టుండి బిడ్డలకు పెట్టి వారిని అభివృద్ధి గానిస్తూ వచ్చారు.
2: There are parents who undergo any amount of hardships, even to the extent of not teaching, so that they are
1: going to be ప్రత్యక్ష దైవం.
2: Such a father is the very manifestation of God for you.
1: కేవలం దేహమే ఆధారం చేసుకున్నంత మాత్రం నా ప్రయోజనం లేదు.
2: There is no point in making your body as a soul basis.
1: అటువంటి రూపానికి జ్ఞానబోధ చేసి సమాజంలో ఒక వ్యక్తినిగా నిలబెట్టగలిగాడు గురువు.
2: And this body has been given a definite shape in terms of your being an entity in the society.
1: గురువు కూడాను ఒక దైవ సమానం.
2: So that your guru also is akin to God.
1: ఇంకా అతిథి అతన్ని ఆదరించి అతనికి సరైనటువంటి గౌరవం అందించినప్పుడు ఆ అతిథి మనల్ని సమాజంలో కూడాను ఒక స్థానము అందించి మనల్ని గౌరవిస్తారు.
2: And then you have the result for the gift. If you take proper care of him, give him your respect and look after him, he is bound to give you a place in the society.
1: కనుక నిజముగా మన జీవితానికి వెలుగు అందించినటువంటి వారు తల్లి తండ్రి గురువు అతిథి.
2: సో దీస్ ఫోర్ పీపుల్ హూ హావ్ రియల్లీ గివెన్ యూ సంథింగ్ ఇన్ దిస్ లైఫ్ ఆర్ యువర్ మదర్ ఫాదర్ గురు అండ్ ది గైడ్.
1: కనుకని ఆనాటి గురువులన్నీ కూడా మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అని సుబోధన చేశారు.
2: Therefore, the gurus of those days would exhort, would tell their pupils that the mother, the father, the guru,
1: ఈనాటి విద్యావర్ధులు అతిథులను గౌరవించడం లేకుండా పోని లేక గురువును గౌరవించలేకుండా పోవచ్చు, కానీ కన్న తల్లిదండ్రులు కూడా గౌరవించలేనటువంటి దురదృష్టులుగా తయారవుతున్నారు.
2: Have to be respected as God himself. Today we find the students, leave aside they are not respecting the guests of the guru, they are even demeaning and bringing to ridicule their own parents.
1: ఇది విద్య యొక్క లక్షణం కానీ
2: this is not the true quality.
1: విద్యావంతుడు చేయవలసినటువంటి యొక్క కర్తవ్యం కాదు.
2: Of vidya, of the true nature of education.
1: కనుక విద్యార్థులు వినయ విధేయులై ఇంద్రియము నిగ్రహం కలిగించుకుని తద్వారా తన జీవితాన్ని సమాజంలో వినియోగించారు.
2: So students, the true student should be one who will have a sense of humility and obedience, who will be able to control his senses and make his life useful.
1: విద్యార్థులు ఇంద్రియములకు లోబడి బానిసలై కేవలము ఇంద్రియములు యందు ఒక కీలు బొమ్మ వలె ఆడుతున్నారు.
2: Today students have become servants of their senses and they dance to the tune of the senses.
1: ఏది తలచినా ఏది చూచినా ఏది పలికినా ఏమి చేసినా కూడాను స్వార్థమైనటువంటిది నిరంతరం కూడాను తన వెనుకలు ఆడుకునే ఉంటుందని.
2: ఎవ్రీ థాట్ ఎవ్రీ వర్డ్ ఎవ్రీ డీడ్ ఆఫ్ యువర్స్ ఈజ్ గోల్డెడ్ ఆన్ బై సెల్ఫిష్ మోటివ్.
1: విద్యార్థులారా, నిజముగా ఈనాడు పవిత్రమైనటువంటి విద్యను అభ్యసించి ప్రాచీన సంస్కృతిని తిరిగి నిలబెట్టి దివ్యమైనటువంటి యొక్క జీవితాన్ని గడపటకు ప్రయత్నించండి.
2: You must try and take up the study in of that sacred education, which will give you a sense of regard for the ancient tradition, which will make you do something useful in this life.
1: ఈనాడు ప్రపంచంలో ప్రవేశించినటువంటి యొక్క అశాంతి అక్రమ అనాచార అసత్యమైనటువంటి పైశాచిక ప్రవర్తనను అణచుటకు సరైనటువంటి మార్గాన్ని మీరు ప్రవేశించండి.
2: Treat that path which will make you put an end to this sense of unrest, agitation, violence, which are dancing like demons all around you.
1: నిత్య సత్యములుగా ప్రకాశించే ప్రాచీన సాంప్రదాయాలను సంస్కృతిని కాలానుగుణ్యంగా సవరించుకుని మెరగటాన్ని నేర్చుకోవాలి.
2: Try to understand that way, which will make you have a regard for the ancient customs and traditions and put them to good use in the changed times of today.
1: దైవ శాసనముల చేత మన యొక్క దీక్షను సాధించటకు సరైనటువంటి త్యాగమును పూనాలి.
2: Be brave, be courageous, take upon yourself the vow so that you may lead your life in a worthwhile way.
1: విద్యార్థులు త్యాగశీలులు ధైర్య సాహసము కలిగినటువంటి వారుగా తయారు కావాలి.
2: What the world needs today is not a new society.
1: నూతన ధర్మం కాదు.
2: Not a new code of conduct.
1: నూతన మార్గం కాదు.
2: Not a new path.
1: కేవలం త్యాగ ప్రేమతో కూడినటువంటి యువకులు యువతులు అత్యవసరం.
2: What the world needs is students and any number of them who will be driven by the sense of sacrifice.
1: విద్యార్థులు తయారు కావాలి.
2: And love and students would have a
1: నిష్ఠాపరమైనటువంటి విద్యార్థులు తయారు కావాలి.
2: A pure heart, a selfless
1: mind. నిరంకుశ ప్రవర్తనను కొంతవరకును అణగదొక్కేటువంటి యొక్క విద్యార్థులు కావాలి.
2: They should be able to curb the evil tendencies.
1: నిరహంకారాన్ని ఉండాలి.
2: They should have a sense of no ego.
1: అప్పుడే ఈ ప్రపంచంలో ప్రవేశించినటువంటి యొక్క అశాంతిని మనము చెదరగొట్టడం కానీ లేక నిర్మూలంగా ఉంచడం కానీ చేసిన వారం అవుతాం.
2: It's only then can we possibly dispel this ashanti or lack of peace which is permeating all around us.
1: కేవలం స్వార్థము స్వార్థము స్వార్థము ఈ స్వార్థం అనేటువంటి యొక్క పిశాచమును మనము దూరం చేయాలి.
2: All the while it is selfishness. This devil. We have to drive this devil away.
1: ఇప్పుడు ఉండినంత వరకు కూడాను ధర్మము జీవించదు.
2: So long as you have this selfish motive, dharma can never attain victory.
1: విద్యార్థులు ప్రధానంగా ఆచరించవలసినటువంటివి, తమ యొక్క అంగములను ఏ మార్గమునందు ప్రవేశించవలసినటువంటివి కొంత విచారించాలి.
2: Students must try to inquire which is the best way of making their organs function.
1: మన భారతదేశం యొక్క గడిపిన జీవితాన్ని మనం ఒక్కతూరి విచారించిన ఈ యొక్క దేశమునకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏమిటని మనకు స్పష్టమవుతుంది.
2: A quick look at the history of this country will tell you what are the causes for the plight which it finds itself in today.
1: పూర్వము మన దేశమునందు శక్తి సామర్థ్యము కలిగినటువంటి రాజులు లేకపోలేదు.
2: In the past there certainly were any number of people, kings, mighty ones at that.
1: ధైర్య పరాక్రమవంతులైనటువంటి వీరులు లేకపోలేదు.
2: The warriors, the valiant ones, any number of them are also
1: there. విజ్ఞానవేత్తలైనటువంటి సైంటిస్టు లేకపోలేదు.
2: There were also scientists of a high caliber.
1: పండితులు లేకపోలేదు.
2: There were certainly any number of pandits of high
1: caliber. సర్వజ్ఞులైనటువంటి పండితులు, వైజ్ఞానులు, రాజాది రాజులు, అనేక విధమైనటువంటి వీరులు వీరులు కూడా ఉండినప్పటికీ దేశము పరాధీనము కావడానికి కారణమేమిటి?
2: We certainly had any amount of pandits of high scholarship, scientists of high caliber, kings and the valorous ones, the valiant heroes, still the country became subservient.
1: వీరిలో ఒకరికి ఒకరికి ఐకమత్యం అనేటువంటిది లేదు. సహనభావం శూన్యం.
2: The reason was that one would not get along well with the other. There was no sense of unity.
1: కనుక ఐకమత్యము సామాజిక కృషి రెండు ఉంటే ఎంతటి విజయాన్ని అయినా మనం సాధించగలం.
2: So when you have a sense of unity and a sense of purpose for the society at large, certainly you can be successful.
1: మనకు సర్వశక్తులు ఉండి కూడాను కొన్ని దుర్గుణములు మనలో ప్రవేశించడం చేత మనం అందుకోవలసినటువంటి యొక్క ఆనందానికి అతి దూరమైపోతున్నాం.
2: Though we have been endowed with qualities of a high degree, because of a few impurities which have set in, we have not been able to achieve much.
1: ఈనాటి విద్యలు కేవలము మిథ్యా విద్యలు.
2: What you have today under the name of vidya is something which is transitory.
1: ఈనాటి యంత్రములు కేవలము పొట్టకూటి యంత్రములు.
2: And today's machinery is something which gives you livelihood.
1: వీటికి మనము స్వాధీనమై మన నిత్య సత్యమైనటువంటి యొక్క యంత్ర మంత్ర తంత్రముల యొక్క తత్వాన్ని మనం విస్మరిస్తూ వస్తున్నాం.
2: We tend to follow these and tend to forget and lose track of that which is permanent, everlasting.
1: మన ఉచ్ఛ్వాస నిశ్వాసములే మన మంత్రము.
2: The mantra that we have to understand is the process of inhaling and exhaling.
1: దీనిని సోహం సోహం సోహం అనేటువంటి యొక్క మంత్రంగా రూపొందుతూ వచ్చింది.
2: This mantra is the soham mantra.
1: నీకు దైవం ఎక్కడ అనగా నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములే నీ దైవం.
2: Where is God? Your God is nothing but this process of inhaling and exhaling.
1: ఒక్క దినమునకు
2: your livelihood.
1: వీటికి మనము స్వాధీనమై మన నిత్య సత్యమైనటువంటి యొక్క యంత్ర మంత్ర తంత్రముల యొక్క తత్వాన్ని మనం విస్మరిస్తూ వస్తున్నాం.
2: We tend to follow

0: But this cause of inhaling and exhaling.
1: ఒక దినమునకు 21,660 పర్యాయములు నీకు సోహం నీవే దైవము అని బోధిస్తుండగా మనము దానిని సరిగా అనుసరించటం లేదు.
0: You have this great lesson being given to you that over a day you chant, you utter the name of God in the form of this soham 21,060 times.
1: కనుక నీ స్వాతమని నీ దైవంగా విశ్వసించి నీ జీవితానికి తగినటువంటి మార్గం అవలంబించు.
0: This breathing in and breathing out process is your God. Believe in this.
1: ఈ విధముగా విద్యార్థులలో సరైనటువంటి సక్రమైనటువంటి మార్గాన్ని పెట్టుటకు గురువులు కూడాను తగిన తోడ్పాటు కావాలి.
0: So the gurus or the teachers must undertake upon themselves the task of guiding the students on such lines.
1: విద్యార్థులు కేవలము లేత లకల వంటి వారు.
0: The students are like the tender creepers.
1: దానిని వదిలిపెట్టిన ఏ విధమైన మార్గాన్నైనా అవలంబించవచ్చును.
0: If you are to lose hold of them, the creeper might take any form or shape.
1: దీన్ని సరైన మార్గంలో తిప్పి సోపుగా దీన్ని అందించడానికి ఉపాధ్యాయులు కూడా తగిన కృషి చేయాలి.
0: Students must catch hold of these creepers and see to it that it nourishes itself.
1: విద్యార్థులు వృక్షములకు వేరు వంటి వారు.
0: Students are like the roots of a tree.
1: భవనమునకు పునాది వంటి వారు.
0: They are like the basis of foundation.
1: ఈనాటి విద్యార్థులే భావి పౌరులు, భావి అధికారులు, భావి విద్యావంతులు.
0: Of a mansion. Today's students are tomorrow's citizens, tomorrow's leaders and tomorrow's men of authority.
1: అయితే ఈనాడు విద్యార్థులను సంస్కరింపజేసేటువంటి అధికారము ప్రభుత్వమునకు లేదు.
0: But today we have this case where the government has no right whatsoever to show the path to the students.
1: లేక విద్యార్థుల చేత సంస్కరింపబడేటువంటి యొక్క అధికారం ఆ ప్రభుత్వమునకు లేదు.
0: Nor does the government have the right to be dictated to by the students.
1: కారణం ఏమనగా మీరు లేత ప్రాయమునందే భవిష్యత్తుకు తగినటువంటి యొక్క రూపకంగా దీన్ని మీరు తీర్చిదిద్దుకోలేనటువంటి యొక్క బలహీనతని.
0: The reason is that an inherent weakness where no effort is being made to direct and safeguard the interests of the students at a tender age.
1: బాల్యమునందే భవిష్యత్తుకు తగినటువంటి యొక్క రూపాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి.
0: It is only during a childhood that we must make an effort to take care of the future.
1: దాన్ని ఈ విద్యా అభ్యాసమునందే మనం తగినటువంటి కృషి చేయాలి.
0: And this sort of an effort has to be forthcoming in the process of acquisition of vidya.
1: విద్యార్థులారా, ఈ యొక్క ఇన్స్టిట్యూట్ నందు మీరందరూ కూడా ఉత్తీర్ణులై బయట ప్రపంచంలో ప్రవేశించి ఈ యొక్క ఇన్స్టిట్యూట్ సత్కీర్తిని కూడా నిలపడానికి కృషి చేయండి. ఇది మీరు అందించేటువంటి కృతజ్ఞత.
0: స్టూడెంట్స్, హావింగ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ దిస్ ఇన్స్టిట్యూట్, మేక్ షూర్ దట్ వెన్ యూ వాక్ అవుట్, వెన్ యూ గో అవుట్ ఇన్ ద వరల్డ్, యువర్ కోడ్ ఆఫ్ కండక్ట్, యువర్ బిహేవియర్ వుడ్ బి సచ్ యాజ్ టు బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు ది ఇన్స్టిట్యూట్.
1: కృతజ్ఞత లేకపోయినను పర్వాలేదు, కృతజ్ఞుడు మాత్రం కాకూడదు.
0: This is the gratitude that you can possibly show to the institute. You may not have a sense of gratitude, but for heaven's sake, don't become ungrateful wretches.
1: పరులతో చేరి లేక దుష్టులతో చేరి మీరు ఆ మార్గమును అవలంబించి ఈ పవిత్రమైనటువంటి భావమును మీరు కోల్పోకండి.
0: Don't get into the company of the bad and the wicked and the evil and lose sight of all the sacred things that you have learned.
1: వేరు పురుగు చేరి వృక్షంబు చెడుచును.
0: An insect can possibly get into the roots and ruin the entire
1: tree. చీడ పురుగు చేరి చెట్టు చెడుచు.
0: In the same manner, an insect can possibly bring down a huge mighty tree.
1: కించితుంబు చేరి గుణవంతు చెడుచును.
0: In the same way, the bad and the evil and wicked ones can possibly ruin a good one.
1: మీ భావములు విశాలమైనటువంటిగా తీర్చిదిద్దుకోండి.
0: Try and make your vision a broad and
1: సంకుచితమైనటువంటి యొక్క భావాలను మీరు అభివృద్ధి పరచకూడదు.
0: Don't give room for narrow mindedness.
1: విద్యావంతులము విద్యావంతులము అని చెప్పుకుంటూ సంకుచితమైన భావం ప్రవేశించిన ఈ విద్యకు విలువే ఉంటుంది.
0: Calling ourselves the educated ones, but being subservient to the low and the undesirable things, how can you say that you are an educated one?
1: ఎక్కడ ఉండినా ఏ పని చేసినా ఈ పవిత్రమైనటువంటి భావమును మీరు లక్ష్యంగా ఉంచుకోవాలి.
0: Wherever you are, whatever you might be doing, see that you have a place and room for these noble qualities.
1: ఇన్ని దినములు ఈ విధముగా ప్రేమించి ఆలించి లాలించి పాలించినటువంటి యొక్క తత్వాన్ని మీరు మరిచినారంటే ఇది మీకు

0: భవిష్యత్తుకు మంచిది కాదు.
1: Having stayed here, having been looked after with such tenderness, with such love, with such mercy, with such kindness, if you were to forget all this and then go, your future is going to be
0: tainted. If meeru daivam be daggara,
1: God is nearer to you than your own mother.
0: Sanhitudu tandri kanna chaala.
1: He is dearer to you than your own father.
0: Atti atma maracha appudu paapamu.
1: If you were to forget such an atma, certainly you are going to accrue sin.
0: Kanuka talli vale preminchi, tandri vale poshinchi, guru vale upadeshinchi, దైవం వలె రక్షించినటువంటి యొక్క సాయి తత్వాన్ని మీరు మరచితురా, మీరు ఇంక ముందుకు రారు.
1: సాయి హాస్ లుక్డ్ ఆఫ్టర్ యూ విత్ లవ్ యాజ్ ఎ మదర్ వుడ్, హాస్ టేకెన్ కేర్ ఆఫ్ యూ యాజ్ యువర్ ఫాదర్ వుడ్, హాస్ ప్రొటెక్టెడ్ యూ యాజ్ గాడ్ వుడ్, హాస్ టాట్ యూ యాజ్ ఎ గురు వుడ్.
0: నీ శక్తి పైన నీవు ఆధారపడు.
1: ఇఫ్ యూ ఫర్గెట్ సచ్ ఎ సాయి,
0: కర్ణకోణంలో ఏమాత్రం కూడా నీవు బానిస కాకూడదు.
1: Depend on yourself, don't become subservient to others.
0: Kevalam baita prapanchamlo poyetappatiki anukarana anukarana.
1: The moment you step out into the world, you begin to imitate.
0: Vidyarthulara anukarana anetundi maha balaheenamainatundi yokka shakti.
1: Students, imitation connotes a weakness.
0: ఇలాంటి బలహీనత కలిగినటువంటి వాడు తన చదువు వల్ల దేశములకి ఉపకారం
1: చేయగలడు.
0: ఇలాంటి బలహీనుల వల్ల దేశములకి ఉపయోగం కనుక మన జీవితాన్ని ధైర్య సాహసం చేత స్వశక్తి పైన ఆధారపడేటువంటి యొక్క భావములను పెంచుకోవాలి.
1: సో యు మస్ట్ ట్రై అండ్ మేక్ రూమ్ అండ్ నరిష్ ఫీలింగ్స్ విచ్ విల్ గివ్ యూ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్సెల్ఫ్.
0: విద్యార్థులు చక్కగా అందానందములతో కూడినటువంటి యొక్క స్వరూపాన్ని తీర్చిదిద్దుకోవాలి.
1: Students should make an effort to see that their lives become full of happiness and joy and beauty.
0: నీవు బయట ప్రపంచంలో పోయేటప్పటికీ అనేక విధములుగా నీ రూప నామములు కూడా మారుతుంటాయి.
1: As you go into the world, you find a radical transformation coming in your own makeup.
0: ఇలాంటి విద్యార్థులను చూస్తే నాకు చాలా బాధ
1: వేస్తుంది.
0: నిజముగా వీడు మనిష లేక మృగమా అని అనిపిస్తుంది.
1: ఐ ఆల్సో ఫీల్ ఇస్ దిస్ వన్ ఎ మ్యాన్ ఆర్ ఎన్ యానిమల్.
0: నిజముగా మానవుడి అయితే ఒక్క మాటతో తాను సర్దుకోవాలి.
1: ఇఫ్ హి ఇస్ రియల్లీ మ్యాన్ దెన్ హి షుడ్ సెట్ హింసెల్ఫ్ రైట్ బై వన్ వర్డ్.
0: బయట ప్రపంచంలో ప్రవేశించేటప్పటికీ అనేక విధమైనటువంటి తప్పు మార్గములను అనుసరిస్తూ ఉంటారు.
1: The moment you go into the world, you tend to take paths which are not to be taken.
0: విద్యార్థులు విద్యార్థిగా ఉంటే చక్కగా ఎంత అందంగా ఉంటుంటాడు, ఎంత ఆకర్షణీయంగా ఉంటుంటాడు.
1: If a student were to remain as a student, how attractive he would be. How
0: బయట దేహము లోపల మనసు రెండు కూడా పరిశుద్ధమైనట్టుగా ఉంటుండాలి.
1: How pleasing he would be. Externally, internally, he should be pure.
0: అట్టు లేక బయట ప్రపంచంలో ప్రవేశించేటప్పటికీ గడ్డములు వీసములు సైడ్ పన్ను తలలు పెంచి పెద్ద బెగ్గరగా తయారవుతున్నాడు.
1: Rather than this happening, you find that the moment you step out into the world, you start growing a beard, you start growing long hair, sideburns, giving you the appearance of a beggar.
0: కేవలం నీవు మగవాడు పురుషుడు పురుషుడు అనిపించుకోవటానికి వీసములుంటేనా నా పురుషుడు.
1: Today you call yourself man, but does mustache give you the status of man?
0: రాక్షసుకు మీసములు లేవా?
1: The rat also has a mustache.
0: కాక్రోచ్కు మీసములు లేవా?
1: The cockroach also has a mustache.
0: అది కూడా పురుషుడేనా?
1: Can you call them man?
0: పురుష లక్షణం ఇదే.
1: Are these the qualities of man?
0: కాదు కాదు, కేవలం ఒక విధమైనటువంటి ఒక దుర్గుణముల లక్షణం.
1: Certainly not. These are the qualities of a low nature.
0: కనుకని మేము పాత విద్యార్థుల యొక్క సమావేశం జరుపుకోవాలంటే కూడా కొంతవరకు అయిష్టపడుతుంటాం.
1: That is why I am a little averse to holding assemblies of our old students.
0: సంవత్సరంలో ఒక పర్యాయము ఈ సమావేశంలో ప్రవేశించేటప్పుడు అన్ని తీసుకుని వస్తారు.
1: Once a year, when they have to take part in a gathering of this nature,
0: నుంచి బయట పోతానే ప్రారంభిస్తారు.
1: They shave themselves clean and come. The moment they go back, they start going.
0: ఇలాంటి కుక్కలు కూడా చాలా తక్కువే ఉంటుంది.
1: Now such dogs are also few in number.
0: కానీ ఒక్కడుంటే చాలదా?
1: But even one such dog is enough.
0: మంచిది కాదు.
1: This is not
0: an institute కు సరైనటువంటి గౌరవం కాదు.
1: This is not desirable or good and does not కేవలము
0: పిల్లల యొక్క దోషం మాత్రమే కాదు.
1: Does not do the institute any good.
0: ఈ తల్లిదండ్రులు కూడా దీనికి అధికారులుగా ఉంటున్నారు.
1: This is not the sole mistake of the student. The parents are also.
0: ఇలాంటి ప్రవర్తనలో ఉండేటువంటి యొక్క విద్యార్థులను, ఈ పవిత్రమైన వాతావరణంలో పెరిగినటువంటి విద్యార్థులను ఈ విధమైన స్వేచ్ఛగా వదిలిపెట్టడము తల్లిదండ్రుల యొక్క తప్పు కూడా.
1: Students who are given to such ways and for being let free, the parents have to be held responsible.
0: అట్టి తల్లిదండ్రులు, స్వామి మా స్వాధీనంలో లేదు, మా మాటలు వినటం లేదు అని పలుకుతుంటారు.
1: Such parents come and implore to Swami, Swami, my our words are not in our control, we cannot possibly tell them anything.
0: ఇది పిరికితనముల యొక్క లక్షణం.
1: This is nothing but a case of timid.
0: కుమారుడు కాని మరెవరైనా కాని సన్నిహితుడి మార్గం అవలంబించినప్పుడు గెట్ అవుట్, ముందు బయటికి వెళ్ళిపోమని చెప్పాలి.
1: This is a case of being timid to the extreme. It could be your son, it could be anybody else. The moment he misbehaves, you should say, get out and turn them out of the
0: house. Kanukane Prahladu cheppadu, kamalakshu nachinchu karamulu karamulu.
1: That's why Prahlada said, the hands are those which indulge in acts of worship to the Lord.
0: Srinathu varninchu jihva jihva.
1: The tongue is that which sings the glory of the Lord.
0: Suradakshakunu chuchu chukkulu chukkulu.
1: That which tends to see good things are
0: Shaiki Mrokku Siramu Siramu.
1: And that head is that which bows down in
0: obedience. Veenulu Veenulu.
1: That which listens to the good
0: Amadhuni Tagalina Manamu Manamu. Kanuka Indulo Vidyarthulaku Taginatuvanti Yokka Vishayam Okkate.
1: So what the students have to see in this is one thing.
0: Kumbhidavu Cheppedi Gurudu Gurudu. తండ్రి హరితీరుమని అది తండ్రి తండ్రి.
1: వాట్ యు హావ్ టు అండర్స్టాండ్ ఇస్ దట్ ఫాదర్ ఇస్ వన్ హూ రియల్లీ టెల్స్ యు రీచ్ హరి, డు ఆల్ దట్ యు కెన్ టు రీచ్ హరి.
0: మంచి పనులు చేయమని, దైవ చింతనను అభివృద్ధి పరచుకోమని, సన్మార్గములో ప్రవేశించమని చెప్పేటువంటి బాధ్యత తల్లిదండ్రులది.
1: ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్స్ టు టెల్ ద వర్డ్స్ అండ్ ద స్టూడెంట్స్ దట్ దే మస్ట్ టేక్ పార్ట్ విచ్ విల్ లీడ్ దెం ఆన్ టు గాడ్ అండ్ లీడ్ దెం టు గుడ్.
0: విద్యార్థుల కడమార్గం పట్టుటకు మూడు విధముల వ్యక్తి యొక్క తప్పు తండ్రిది.
1: సో టుడే ద స్టూడెంట్స్ హావ్ గాన్ అస్ట్రే, ద ఫాదర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఆన్ త్రీ కౌంట్స్.
0: కనుక తల్లిదండ్రులు కూడాను విద్యార్థులకు తగినటువంటి యొక్క మార్గంను బోధించడం ఇది ప్రధానమైనటువంటి గురువు లక్షణం.
1: సో ద పేరెంట్స్ ఆల్సో హావ్ టు టేక్ ఇట్ అపాన్ దెమ్సెల్వ్స్ టు సేఫ్ గార్డ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ దిస్ సన్ ఆర్ చిల్డ్రన్.
0: విద్యార్థులారా, గడిచినది గడిచిపోలేదు.
1: Students, what has gone by has gone by.
0: ఇంకా ముందుకైనా కూడాను మీరు ఈ విధమైనటువంటి అవలక్షణములను అభివృద్ధి పరచుకోక, సరైనటువంటి లక్షణాలను మీరు పెంచుకొని మీరు చక్కని విద్యార్థులుగా రూపొందండి.
1: At least in future, see to it that you don't undertake such things. Try to do something good and ennobling.
0: మనము విద్యాలయములకు పోటము కేవలం గుణములు పోషించుకోవటం కానీ విజ్ఞానాన్ని అభివృద్ధి పరచుకోవటం కాదు.
1: The purpose of going to an institution is not for the sake of acquiring some skills or for the sake of
0: gunamulu abhivruddhi kavalante manaku kalaacharalu akkarledu,
1: or for the sake of bringing to the fore the good qualities. You need not go to a college for this.
0: Kamsuni college yandu Sri Krishnudu chadivena?
1: Did Krishna at any time study in the college for Kamsa?
0: Hiranyakashipu college yandu Prahladu chadivena?
1: Or did Prahlada study in the college of Hiranyakashipu?
0: Ee jagatvyaptini gantitaku vaari pavitra naamamulu ee yokka gunamulu pradhanam.
1: What is it that marks them out so that they have acquired such a name and fame?
0: Durbuddhula talalunna,
1: if you have the evil tendencies in your mind.
0: Durulu vinu chevulunna,
1: if you have the ears listening to the bad.
0: Ponchi chuchu kanulunna,
1: if you have the eyes to see the
0: pantala vinu chevulunna,
1: to the undesirables and listening to the bad things.
0: Ee gunamulu chudagane dharmam ika bratukadanna.
1: If you do such things, there is no scope for dharma to flourish.
0: కనుక మనం చక్కని దృష్టి ఉంటుండాలి.
1: సో యు మస్ట్ హావ్ ఎ గుడ్ సైట్.
0: దృష్టి దోషం మనలో ప్రవేశించకూడదు.
1: దేర్ షుడ్ బి నో ట్రేస్ ఆఫ్ బ్యాడ్ ఇన్ యువర్ సైట్.
0: హాస్టల్ లో ఉండినంత వరకును తల ఉంచుకొని నడుస్తుంటారు.
1: యాస్ లాంగ్ యాస్ యు ఆర్ ఇన్ ద హాస్టల్ యు బెండ్ యువర్ హెడ్ డౌన్ అండ్
0: వాక్. దురదృష్టవశాత్తు తమ యొక్క గ్రామంలో చేరిగా తల కిందికి ఉంచారు.
1: But unfortunately, the moment you step into your village or your place, you never so much as bend your
0: head. Nirantaram kodunu bazaru bus stand nu chustuntaru.
1: All the while you keep looking at bus stands and bazaars.
0: Idi kaaki drishti.
1: This is the sight endowed to a crow.
0: Ilanti drishtini manam adukulo pettukovali.
1: That is the sight which you must control.
0: Kanuka drishti doshamu వాగ్దోషము, శ్రవణ దోషము, క్రియాదోషము, మనోదోషమును దూరము చేయటమే ఇది పవిత్ర యజ్ఞ యొక్క లక్షణం.
1: ద డెఫిషియన్సీ ఆఫ్ యువర్ సైట్, ద డెఫిషియన్సీ ఆఫ్ యువర్ హియరింగ్, ద డెఫిషియన్సీ ఆఫ్ యువర్ టంగ్ ఇన్ లిసనింగ్ టు బ్యాడ్ థింగ్స్ అండ్ డూయింగ్ బ్యాడ్ థింగ్స్ త్రూ యువర్ హ్యాండ్స్. ట్రై టు కర్స్.
0: కనుక దుర్గుణములు ఉండేటువంటి యొక్క విద్యార్థికి పట్టము అందించడం కూడాను ఒక పాపం అనే చెప్పవచ్చు.
1: ట్రై టు కర్స్. సో ఇట్ ఇస్ ఇన్ ఫ్యాక్ట్ ఎ సిన్ టు గివ్ ఎ డిగ్రీ టు ఎ పర్సన్ హూస్ హ్యాస్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ హిమ్.
0: కనుక మనం ఏ పట్టమును అందుకుంటామో ఆ పట్టము తగిన ప్రవర్తన కూడా ఉంటుండాలి.
1: So in keeping with the degree that you have got, your behavior should follow.
0: Vidyarthulara, mee manchini kori, mee abhiruddhini kori, mee aanandamunu kori, mee saarthakatanu kori, nenu inta kashtamto cheptunnanu kaani mee paina dvesham kaadu, mee paina ee vidhamaina priti idi
1: ledu. Students, the reason that I am telling you so many things in so many ways is out of a deep sense of concern for your well-being, for your welfare and for your future prosperity, not a sense of distress, not a sense of hatred of being angry.
0: Meeku okkokariki okkoka talli untundi.
1: Each one of you has one mother.
0: Aa talli premane meeru sariga gurtinchukolekapothunnaru.
1: You are not in a position to understand the love of this one mother.
0: Kaani saayi prema veyi tallula prema.
1: But the love shown by Sai is the equivalent of the love of a mother.
0: ఒక ప్రేమని అర్థం చేసుకోలేనటువంటి యొక్క మీకు వెయ్యి తల్లుల ప్రేమ ఏ రీతిగా అర్థం చేసుకోగలరు? ఇది అసాధ్యమే.
1: If you are not in a position to understand the love of just one mother, how can you understand the love of thousand mothers? It's impossible.
0: కనుక ఏ కొంతైనా కూడా మీరు అర్థం చేసుకుని వర్తించడానికి ప్రయత్నించండి.
1: So try and understand at least an iota of this love and behave accordingly.
0: నీకు కాని వాడనైతే లోకమాత, నేను లోకమందు లోకు అవుదు లోకమాత అని అనగా ఒక్క సాయి ప్రేమకు దూరం అయిపోతే జగత్తు కంటే దూరమైనది.
1: ఇఫ్ యూ బికమ్ అవే, ఇఫ్ యూ బికమ్ ఫార్ రిమూవ్డ్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ సాయి, యూ బికమ్ డిస్టెంట్ టు ద వరల్డ్.
0: నాది స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
1: మై లవ్ ఈజ్ అ సెల్ఫ్లెస్ లవ్.
0: పవిత్రమైనటువంటి ప్రేమ.
1: ఇట్ ఈస్ సేక్రెడ్ అండ్ ప్యూర్.
0: ఏ విధమైనటువంటి సంకల్పరహితమైనటువంటి ప్రేమ.
1: అండ్ ఇట్ హాస్ అబ్సల్యూట్లీ నో మోటివ్, అల్టీరియర్ మోటివ్ ఇన్ ఇట్.
0: ఇలాంటి ప్రేమను మీరు పొందటం మహా అదృష్టం.
1: ఇట్ ఇస్ ఇండీడ్ ఏ గ్రేట్ బిగ్ ఆపర్చునిటీ ఫర్ యూ టు సెక్యూర్ దిస్ లవ్.
0: ఇలాంటి అవకాశమును పొంది కూడాను మీరు కేవలము ఒక దురదృష్టవంతులైపోయి పవిత్రమైనటువంటి మానవత్వాన్ని మసిబొగ్గులు కమ్ముకున్నట్టుగా ఈ లౌకిక భోగభాగములకు అమ్ముకోవటము ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు.
1: యూ హ్యావ్ సెక్యూర్డ్ ద పొజిషన్ ఆఫ్ ఎ లవర్ దిస్, బట్ అన్ఫార్చునేట్లీ యు ఆర్ సెల్లింగ్ అవే యువర్ ట్రూ నేచర్ జస్ట్ యాజ్ యూ సెల్ అవే కోల్ బిట్స్ యూస్లెస్ వన్స్ అండ్ యూఆర్ మేకింగ్ యువర్ సెల్ఫ్ సబ్సర్వియంట్ టు ద ఫ్లీటింగ్ ప్లెజర్స్ ఆఫ్ ద వరల్డ్.
0: మ్యాన్ కెన్ మేక్ ఎ పీపుల్ గ్రేట్ అండ్ స్ట్రాంగ్. మానవుడు ఎంత గొప్పదైన కూడాను చేయగలడు, ఎంతటి పవిత్రమైన కూడాను చేయగలడు.
1: Man can make a people great and strong. He can achieve any amount of success in any endeavor.
0: Manavuni manaviga cheyatamu dhanam kaadu.
1: It is not wealth which you should be equated to.
0: Manavuni manaviga teechidichatamu bangaru kaadu.
1: Man reforming man or man transforming man cannot be called
0: manavuni manaviga pravartipacheyatamu diamonds kaadu.
1: You can't say it is diamond when you make man behave as man.
0: Manavuni manavude cheyali.
1: Man to man, this is the equation to be understood.
0: Kanuka mimmanu meere uddharinchukovali.
1: You have to take care of yourself.
0: Ee uddharinchukuneetunte margamunu abhruddhi parchukondi.
1: And that which gives you a sense of purpose in this direction is what you must have.